0: ఈ భౌతికమైనటువంటి జీవితము శాశ్వతమైనది కాదు, అస్థిరమైనది.
1: This physical life is not permanent, it is temporary.
0: Astiram yavanam dhanam. ఈ యవనము ధనము కదిలిపోయే మేఘముల వంటివి, ఇవి కూడాను అస్థిరము, స్థిరములు కావు.
1: Youth and wealth as well are fleeting, they pass by like clouds.

0: భార్యాబిడ్డలు, బంధుమిత్రులు, వీరందరూ కూడాను మించువలే అతి క్షణములో మారుమయ్యేటువంటి వారు.
1: Wife, children, relations and friends, they also change and vanish like mist.
0: Lightning.
1: Like lightning.

0: మానవ జీవితములో సత్యమైన నడత, సత్కీర్తి ఇవి రెండు కూడాను శాశ్వతమైనటువంటివి.
1: ఇన్ హ్యూమన్ లైఫ్ టూ ఆర్ పర్మనెంట్, వన్ ఇస్ గుడ్ కాండక్ట్, ట్రూత్ఫుల్ కాండక్ట్ అండ్ రెప్యుటేషన్.
0: లోకములో మానవాభ్యుదయ నిమిత్తమై, మానవ నిర్మాణ నిమిత్తమై, మానవ యొక్క అభివృద్ధి నిమిత్తమై అనేక విధములైనటువంటి మతములు ప్రారంభమైనవి.
1: ఇన్ దిస్ వరల్డ్ ఎయిమింగ్ అట్ ది హ్యూమన్ వెల్ఫేర్, ప్రోగ్రెస్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ హ్యుమానిటీ, మెనీ రిలీజియన్స్ ఆర్ ఫౌండెడ్.

0: గొప్పని చదువరులను.
1: Those that follow that school of Ganapati, they claim that Ganapati is the only Lord, while all educated feel that Sharada is the highest deity.
0: అల్లా గనుండంచు అల్ల తురకలు చెప్ప మాకు క్రీస్తు వటంచు క్రైస్తులన.
1: Muslims claim that Allah is the mightiest Lord, while Christians say Christ is the Lord.

0: గొప్పని మహావీర గొప్పని బుద్ధులనగా
1: The Buddhists say, Lord Buddha, and Jains say that Mahavir is great.

0: మనకు గొప్పని సిక్కులనగా.
1: The Parsi say that Zoroaster is great, while Sikhs say that Nanak is great.
0: Saiye goppani Baba bhaktulu cheppa andarokkate ani kondaranaga.
1: Baba devotees say that Sai Baba is the Lord, while few say that all are equal.
0: సర్వమత సమ్మతం వైన దేవుడు ఒకడే.
1: గాడ్ ఈజ్ వన్ అక్సెప్టబుల్ టు ఆల్ రిలిజియన్స్.
0: అతడే సత్యము, అతడే ధర్మము, అతడే శాంతియు, అతడే ప్రేమస్వరూపుడు.
1: That God is truth, that God is righteousness, that God is peace, that God is love.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Manava jeevitamulo bhinnatvani dooram chesi aikamatyani abhirudhi parachi jeevitamu adarshavantamaina jeevitamuga మానవ సమాజములకు అందించే నిమిత్తమై ఏర్పడినటువంటిదే ఈ మతం అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడం అత్యవసరం.
1: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ టు రియలైజ్ దట్ ది ఇంటెన్షన్ ఆఫ్ ఎనీ రిలిజన్ ఈస్ టు బ్రింగ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ యూనిటీ ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ డైవర్సిటీ సో దట్ వీ లీడ్ ఎన్ ఐడియల్ లైఫ్.
0: అన్ని మతముల యొక్క సారము, అన్ని గ్రంథముల యొక్క మూలము, అన్ని ప్రయాణముల యొక్క గమ్యము ఒక్కటే.
1: ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ రిలిజన్స్ అండ్ ద సమ్మరీ ఆఫ్ ఆల్ సీక్రెట్ టెస్ట్ అండ్ ద గోల్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ట్రావెల్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: కానీ మానవుడు స్వార్థపరుడై, సంకుచిత హృదయుడై, స్వప్రయోజన నిమిత్తమై మతమును అడ్డమునుంచుకొని మానవుడు అనేక విధములైనటువంటి యొక్క కలహములకు కాలు తూగుతున్నాడు.
1: బట్ ఇన్ ద నేమ్ ఆఫ్ రిలిజన్ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ కాన్ఫ్లిక్ట్ అండ్ ఫైట్ బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్, నారో మైండెడ్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: మతములన్నీ చేరి మంచిని బోధించే తెలిసి మెలుగవలను తెలివితోడ.
1: All religions teach good things. We have to conduct ourselves with intelligence.
0: Matulu manchimaina matamedi cheddadi.
1: If our minds are good, which religion is bad?
0: Vinudu Bharatiya veerasutuda.
1: O valiant son of Bharat, listen to this.
0: Niti nijayiti ధర్మము దానము, సత్యము సాంప్రదాయము, సహనము అహింస అన్ని మతముల యొక్క ప్రణామములు ప్రధానమైన ప్రమాణములు.
1: ద స్టాండర్డ్ ద మెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆల్ రిలిజన్స్ ఆర్ ద మొరాలిటీ, ది ఇంటెగ్రిటీ, చారిటీ, రైచియస్నెస్, ట్రూత్, ట్రెడిషన్, ఫర్బేరెన్స్ అండ్ నాన్ వయలెన్స్.
0: అన్ని మతములు కూడాను అంగీకరించినటువంటివి ఈ యొక్క సమన్వయమైనటువంటి సత్య స్వరూపములు.
1: దీస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ ఆర్ యాక్సెప్టెడ్ బై ఆల్ రిలిజియన్స్.
0: ప్రాచీన కాలము నుండి ఈ ప్రపంచమునందు అనేక విధములైనటువంటి మతములు అభివృద్ధిగాంచి భిన్నత్వమును ఆశించి ఏకత్వమును విస్మరించి మానవత్వమును కోల్పోతూ వస్తున్నారు ఈ యొక్క కాలమునందు.
1: రిలిజన్స్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్ హావ్ ఫర్గాటన్ దిస్ మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ అండ్ ఆల్వేస్ మెయింటైన్డ్ దిస్ డైవర్సిటీ విత్ ద రిజల్ట్ ద హ్యూమన్ వాల్యూ ఈజ్ టోటలీ గాన్.
0: మానవ జీవితమునందు ఏకత్వమైనటువంటి యొక్క దివ్యత్వము గుర్తించుకోవటం అత్యవసరము.
1: ఇన్ హ్యూమన్ లైఫ్ ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ to realize the spirit of oneness in this divinity.
0: క్రీస్తు శకమునకు పూర్వము 350 సంవత్సరములకు పూర్వము యూదు అనే దేశమునందు యూదులు జీవించేటువంటి వారు.
1: 350 BC before Christ, Jews lived.
0: అయితే ఈ యూదులు ఎందే ముస్లిం మతము క్రిస్టియన్ మతము ప్రారంభమైంది.
1: However, among Jews, there were religions such as Islam and Christianity.
0: ఈ యూదుల యొక్క దేశం నుండి పుట్టినటువంటి వారందరికీ యూదులు అని పేరు.
1: People of that land, they are all Jews.
0: ఇస్లాములకు క్రైస్తవులకు పుట్టిన ఇల్లు ఈ యూదు దేశము.
1: That land is the birthplace of both the religions, Islam and Christianity.
0: ఈ దేశమునందు హిబ్రూ అనేటువంటి భాష చాలా ప్రాముఖ్యమైనటువంటిది.
1: The language, Hebrew language, was very prominent.
0: Hebrew,
1: very prominent.
0: ఈ హిబ్రూ అనేటువంటి భాష సంస్కృతమునకు ఇంచుమించు సమీపంగా ఉండేటువంటిది.
1: This Hebrew language, more or less equal to our Sanskrit.
0: ఈ భాషతో అనేక విధములైనటువంటి మానవ జీవితం యొక్క ఆదర్శాలను ప్రబోధిస్తూ వచ్చింది.
1: Many of the ideals to the entire humanity are contained in the language Hebrew.
0: ఆనాటి ప్రజలు ఆస్తిక హృదయులై పవిత్ర భావముతో దైవత్వాన్ని విస్మరించక తమ యొక్క జీవితమును దైవం యొక్క సన్నిధికి పంపేటువంటి మార్గమును ప్రయాణం సల్పుతూ వచ్చారు.
1: In those days, all believers of God entertained sacred thought with their mind fully concentrated on God.
0: వారికి మరొక దైవం లేదు.
1: They have no other thought.
0: లూ బెల్ తేజ్ అనేటువంటి రూపాలను నిర్మించుకొని వీరే దైవంగా పూజిస్తూ వచ్చారు.
1: They made palms, low, bell, and started worshipping those images.
0: ఈ విధముగా వారు దేవతలను తామే కల్పించుకొని ఆ దేవతల పైన ఒక నిశ్చలమైనటువంటి ఒక మనసుతో తమ జీవితమును ఆనందంగా గడుపుతూ వచ్చారు.
1: These deities are of their own imagination. They worshipped with their heart and soul and spent their life.
0: ఆ మతములో పురుష స్వరూపుడైనటువంటి అన్ని మతములకు శ్రేష్ఠుడైనటువంటి ఇబ్రహము అనేటువంటి వాడు ఉండేవాడు.
1: ఇబ్రహం. There's one masculine by name Ibrahim.
0: అతని యొక్క సంతతి వాడే ఈ యొక్క యోసఫ్.
1: Joseph belongs to that progeny.
0: కానీ ఆనాటి యోసఫ్ అనేటువంటి యొక్క పేరే ఈనాడు జోసఫ్ అనిగా మారిపోయింది.
1: Joseph then is Joseph now.
0: వీరు కేవలము కర్ర పని వృత్తుల చేత తమ జీవితమును గడుపుతూ వచ్చేటువంటి వాడు.
1: They were carpenters in those times and carried out living.
0: అదే గ్రామమునందు మరియా అనే ఒక కన్య ఉండేటువంటి.
1: There at that place there is one lady by name Maria.
0: ఈ మరియానే ఈనాడు మేరీ అని పేరైపోయింది.
1: That Maria today is called Mary.
0: యోసఫ్ జోసఫ్ మరియాకు మేరీ అనేటువంటి పేరు మార్పు చెందుతూ వచ్చింది.
1: యోసఫ్ ఇస్ నౌ జోసఫ్, మరియా దెన్ నౌ మేరీ.
0: వీరిరువురు కూడాను భగవంతుని యొక్క పరిపూర్ణ విశ్వాసం కలిగినటువంటి వారు.
1: దే హ్యాడ్ అబ్సల్యూట్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: వారి యొక్క కులగురువైనటువంటి యొక్క ఇబ్రహం అనేటువంటి యొక్క తత్వము కొంత విచారణ చేస్తూ దైవము ఈ సృష్టిని ఏ విధంగా చేస్తూ వచ్చాడు అని విచారణ జరుపుతూ వచ్చారు.
1: దే కాన్సన్ట్రేటెడ్ ఆన్ ద ఫ్యామిలీ డైటీ ఇబ్రహోమ్ అండ్ కాంటెంప్లేటెడ్ ఆన్ ద సీక్రెట్స్ ఆఫ్ క్రియేషన్.
0: ఈ క్రీస్తు మతం అనేటువంటిది 2000 సంవత్సరములప్పుడు పుట్టినటువంటిది కాదు. దానికి పూర్వమే 350 సంవత్సరములే ఈ క్రీస్తు మతం పుట్టింది.
1: క్రిస్టియానిటీ ఈజ్ నాట్ జస్ట్ 2000 ఇయర్స్ ఇన్ ఇట్స్ ఆరిజిన్. It was there even before Christ, 350 years.
0: Andulo Bhagavantuni yokka tattvamu ati sulabhanga prabodhistu vachindi.
1: There the divinity is explained very clearly.
0: Bhagavantudu 6 dinamal lopane ee srishtinanta kodanu erparchadu ani vaari yokka vishwasam.
1: Their faith is that God created the whole world in 6 days' time.
0: Modati dinamu,
1: first day,
0: prakashanni srishtinchadu.
1: First day the brilliance, light is created.
0: Rendava dinamu gali meghamulanu srishtinchadu.
1: Second day the wind and the cloud.
0: Moodava dinamu suryudu chandrudu nakshatranni srishtinchadu.
1: Third day sun, moon and stars are created.
0: నాలుగవ దినము భూమిని సముద్రాన్ని సృష్టించాడు.
1: ఫోర్త్ డే ఎర్త్ అండ్ ఓషన్ ఆర్ క్రియేటెడ్.
0: ఐదవ దినము చేపలను పక్షులను సృష్టించాడు.
1: ఫిఫ్త్ డే ఫిష్ అండ్ బర్డ్స్ ఆర్ క్రియేటెడ్.
0: ఆరవ దినము పశువు అనగా మృగములను మనుషులను సృష్టించాడు.
1: సిక్స్త్ డే ది అనిమల్స్ అండ్ హ్యూమన్స్ ఆర్ క్రియేటెడ్.
0: ఇవియే ఈ యొక్క మానవ సృష్టి అందున్నటువంటి ప్రధానమైనటువంటి జీవులు.
1: దే ఆర్ ది మెయిన్ క్రీచర్స్ in this world.
0: ఆ తరువాత సబ్రూత అనేటువంటి ఒక పదముతో ఒక భగవంతుడు విశ్రాంతి తీసుకుంటూ వచ్చాడన్నమాట.
1: God took rest in the name of Sabruta the seventh day.
0: దానిని సండే అని చెప్పారు.
1: That's called Sunday.
0: ఆ సండేలో భగవంతుని ప్రార్థించవలసినటువంటి ఒక స్తుతి అనగా సుదినము అని నిర్ణయిస్తూ వచ్చారు.
1: Sunday is the good day when they pray to God.
0: కనుకని క్రైస్తవులందరూ కూడాను సండే ఈ యొక్క చర్చకు వెళ్లి భగవంతుని ప్రార్థించడం జరుగుతూ వచ్చింది.
1: So Christians attend churches on Sunday the Sabbath day and offer prayers.
0: క్రమక్రమేణ భగవత్ యొక్క సంకల్పం చేతను ప్రభావం చేతను దివ్యమైనటువంటి శక్తి చేతను ఈ యొక్క యోజఫ్ అండ్ మరియా ఇరువురికి ఒక కుమారుడు కలిగాడు.
1: As times passed by, God willed that way that Joseph and Maria gave birth to a child.
0: అతనికి పేరే యేసు అన్నారు.
1: The name of the child is యేసు.
0: యేసు ఈ పదమునకు అర్థం ఏమిటి?
1: What's the main meaning of this యేసు?
0: యే అనగా ఒక్కటి.
1: A means one.
0: Su anaga pavitramu.
1: Su means say that which is sacred.
0: Pavitramu okkate ee jagattunandu.
1: It's the sanctity which is one.
0: Atanu okkade ga daivamu ani itvanti reetiga yudhulu visvisistu vacharu.
1: Jews had full faith on this. God is only one who is sacred.
0: Kani kramakramina Yesu yokka prabhavamu dinadinamunaku perugata cheta అనేక మందికి అనేక ఆపోహలు ప్రారంభమైనాయి.
1: As the name of యేసు is spreading far and wide, there were doubts at that moment.
0: లేత వయస్సునుండే తండ్రి మరణించడం చేత తల్లికి తగినటువంటి సహాయములు చేయాలని మాతృదేవోభవ పితృదేవోభవ అనేటువంటి అంశమును లక్ష్యమునందు ఉంచుకొని ప్రబోధను సల్పుతూ వచ్చాడు.
1: At the tender age, as he lost his father only to help his mother, in full acknowledgement of the statement that mother is God and father is God, he started serving
0: var sevalu manaku chaala aadarshavantamainatuvi.
1: Service unto the parents is really ideal.
0: Endu nimittamai?
1: Why?
0: Mana yokka blood, food, head, duddu anta talli dandru yokka gift.
1: The blood, food and head are the gifts of the parents.
0: కనుక మొట్టమొదట ఈ తల్లిదండ్రులకు మనం కృతజ్ఞత చూపాలి.
1: Therefore we should express our gratitude to
0: our parents. యువకులకంతా కూడాను ఈ విధమైనటువంటి యొక్క సుబోధలు సల్పుతూ వచ్చాడు జీసస్.
1: Jesus taught in this way the good teaching to youngsters that they have to be grateful to their parents.
0: లేత వయస్సునందే 11వ సంవత్సరం లోపల జెరూసలంలో చేరాడు.
1: At the age of 11 he stepped into Jerusalem.
0: ఈ జెరూసలంలో ప్రవేశించేటప్పటికీ తల్లి చాలా కంగారు పడిపోయింది.
1: Mother was very much worried at the sight of this.
0: ఆ మందిరములో అనేక విధములైనటువంటి యొక్క హింసలు జరుగుతూ ఉండినాయి.
1: There in the temple there were many violent acts taking place.
0: హింసలు కూడా జరుగుతూ వచ్చాయి.
1: వైలెన్స్ వాస్ దేర్.
0: ఈ హింసను నివారణ గావించి దైవము సర్వభూతములు ఎంత ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని కూడాను నిరూపించే నిమిత్తమై ఆ హింసలను మానిపించుతూ వచ్చాడు.
1: హి ప్రివెంటెడ్ వైలెన్స్ అండ్ విత్ అండ్ థాట్ దట్ గాడ్ డ్వెల్స్ ఇన్ ఎవ్రీవన్.
0: ఓ ప్రజలారా,
1: ఓ పీపుల్,
0: మీరు ఉపకారం చేయటకు వీలు కానప్పటికీ ఊరుకు కూర్చోండి, అంతేకాని అపకారం మాత్రం చేయకూడదు.
1: హి సెడ్ సో, ఓ పీపుల్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు హెల్ప్, కీప్ క్వైట్, నెవర్ హార్మ్ ఎనీబడీ.
0: హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్.
1: దిస్ వాజ్ హిస్ మెసేజ్. హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్.
0: ఇది అన్ని మతములు ఎందు ఉండినటువంటి యొక్క సమానమైనటువంటి సారమే.
1: This is the essence of all
0: సర్వ మతముల యొక్క సమన్వయమే.
1: ఇట్ ఇస్ ది ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్.
0: ఈ ప్రబోధను ప్రజల యందు చాటుతూ వచ్చాడు యేసు.
1: దిస్ టీచింగ్ ఇస్ మెంట్ ఫర్ ది ఎంటైర్ హ్యుమానిటీ.
0: తదుపరి రోగిష్ఠులకు ఆరోగ్యం అందిస్తూ వచ్చాడు.
1: హీ ఆల్సో గేవ్ రిలీఫ్ టు దోస్ హూ ఆర్ సిక్.
0: అన్నపానాదుల చేత బాధపడేటువంటి వారికి వారికి ఏదో ఒక విధమైన ఆహారం అందిస్తూ వచ్చాడు.
1: హీ సప్లైడ్ ఫుడ్ టు దోస్ హూ ఆర్ హంగ్రీ.
0: ఈ విధమైనటువంటి సహాయం చూస్తూ కొంతమంది ఇతను దైవం యొక్క బిడ్డ, సన్ ఆఫ్ గాడ్ అని చెప్తూ వచ్చారు.
1: వాచింగ్ ఆల్ దీస్ గుడ్ డీడ్స్, సమ్ కాల్డ్ హిమ్ ద సన్ ఆఫ్ గాడ్.
0: కానీ ఈ పేరు క్రమక్రమేణా అది సన్ ఆఫ్ గాడ్ గా మారిపోయింది.
1: లేటర్ ఇట్ హెస్ బికమ్ వెరీలీ ద నేమ్ సన్ ఆఫ్ గాడ్.
0: కానీ తండ్రి ఒకడున్నాడు అనేటువంటి సత్యాన్ని కూడాను నిరూపిస్తూ వచ్చింది.
1: ఇట్ ఆల్సో షోస్ ద క్లియర్ ప్రూఫ్ దట్ దేర్ ఈస్ ఫాదర్ గాడ్ అబౌవ్.
0: ఇతని యొక్క పేరు ప్రతిష్టలు, కీర్తి ప్రతిష్టలు కూడాను పెరుగుతూ వచ్చాయి.
1: ద నేమ్ అండ్ ద ఫేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ హస్ స్ప్రెడ్ ఫార్ అండ్ వైడ్.
0: ఈ సమయమునందు ఇక్కడ రెండు తెగలు ఏర్పడి ఉన్నాయి.
1: హియర్ అట్ దిస్ మోమెంట్ దేర్ ఆర్ టూ స్కూల్స్.
0: క్యాథలిక్స్ అనేటువంటి వారు, అందులో రోమన్ క్యాథలిక్స్ ఉండేటువంటి వారు ప్రధానమైన చర్చం.
1: ద ఫస్ట్ గ్రూప్ ఆఫ్ థాట్ రోమన్ క్యాథలిక్స్.
0: వారి యొక్క అభిష్టములంతా కూడా ఎదుర్కొనేటువంటి వారు మరొక తెగ తయారైపోయింది.
1: దర్ అనదర్ గ్రూప్ దట్ ఫాట్ విత్
0: వారిని ప్రొటెస్టెంట్స్ ఉన్నారు.
1: దిస్ గ్రూప్ ఈస్ కాల్డ్ ప్రొటెస్టెంట్స్.
0: ప్రొటెస్టెంట్ అంటే దాన్ని ఎదుర్కొనేటువంటి వారు అని దీని అర్థం.
1: యాజ్ దే ప్రొటెస్టెడ్ దే ఆర్ ప్రొటెస్టెంట్స్.
0: కనుకనే దీని యొక్క యూదు తత్వం లోపల రెండు తెగలుగా మారిపోతూ వచ్చింది.
1: సో అమంగ్ జూస్ దీస్ ఆర్ ది టూ గ్రూప్స్,
0: క్యాథలిక్స్ ప్రొటెస్టెంట్స్.
1: క్యాథలిక్స్ అండ్ ప్రొటెస్టెంట్స్.
0: ఇవి క్రమక్రమేణా పెరిగి ఈ భేదములు, ఈ ద్వేషములు దినదినాభివృద్ధి పొందుతూ వచ్చాయి.
1: ద డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ హస్ ఇంక్రీస్డ్ డే బై డే.
0: దానివల్ల జీసస్ యేసు కూడాను చాలా ప్రమాదములు సంభవిస్తూ వచ్చాయి.
1: దిస్ లెడ్ టు జీసస్ హూజ్ లైఫ్ వాజ్ ఇన్ డేంజర్.
0: అందులో యెరూషలేములో ఉన్నటువంటి యూదులు ఇతన్ని ఏమాత్రము ప్రవేశించడానికి అంగీకరించలేదు.
1: Jews there in Jerusalem did not permit Jesus to go there.
0: ఈ విధముగా మతకల్లోలములు, కలహములు దినదినాభివృద్ధి పొందుతూ వచ్చాయి.
1: Like this, religious conflict and fighting was on ever on the rise.
0: ఇందులో కొన్ని 250 తెగలుగా మారిపోతూ వచ్చాయి.
1: There were 250 schools of thought, divisions there.
0: దీనిలో ఈ యొక్క కొన్ని కొన్ని దేశముల యొక్క సంబంధాలు కూడా చేరిపోతూ వచ్చాయి.
1: దే ఆల్సో మోనోపలైజ్డ్ సర్టెన్ కంట్రీస్.
0: యూదుల్లో ఒక విధమైనటువంటి యొక్క తెగలు ఏర్పడి ఈ యొక్క జీసస్ను అనేక విధములుగా హింసించడానికి కూడా పూనుకున్నారు.
1: బికాస్ ఆఫ్ సో మెనీ గ్రూప్స్ దేర్ దే ఆల్ అటెంప్టెడ్ ఈవెన్ టు హార్మ్ జీసస్.
0: రోమన్లు ఒకవైపున,
1: రోమన్
0: క్యాథలిక్స్ ఒకవైపున,
1: క్యాథలిక్స్ అదర్ సైడ్,
0: లూథర్స్ ఒకవైపున, లూథర్
1: ఆన్ అదర్ సైడ్,
0: స్వీడన్స్ ఒకవైపున, లండన్ ఒకవైపున, ఈ విధంగా ఒక్కొక్క తెగను ఒక్కొక్క రీతిగా మారుతూ వచ్చినాయి.
1: దేర్ ఆర్ సో మెనీ గ్రూప్స్ విచ్ వెంట్ ఆన్ చేంజింగ్.
0: ఈ హింసల లోపల మతములు అధికమయ్యే కొలది మతులు కూడాను అధికమవుతూ వచ్చాయి.
1: ఆల్ దిస్ డిఫరెన్సెస్ ఆర్ బేస్డ్ ఆన్ వయలెన్స్ అండ్ దట్ లెడ్ టు మ్యాడ్నెస్.
0: ఈ మతాభిమానం వల్ల మానవుల్లో ఒక విధమైనటువంటి రాక్షసత్వం ప్రారంభమైంది.
1: బికాస్ ఆఫ్ దిస్ అటాచ్మెంట్ టు గ్రూప్ అఫిలియేషన్స్ నేచురల్లీ దేర్ వాస్ కాన్ఫ్లిక్ట్ అండ్ ఫైటింగ్.
0: ఈ మతాభిమానములకు మూల కారణము అహంకారము, ఒక విధమైన దురభిమానమే.
1: రిలీజియస్ అఫిలియేషన్ లీడ్స్ టు ఈగో.
0: ఈ విధమైనటువంటి దాన్ని పురస్కరించుకుని ఈ జీసస్ యొక్క పదములు సత్యమా కాదా అనేటువంటి దీంతో అనేక మంది తబ్బిబ్బైపోతూ వచ్చారు.
1: దిస్ లెడ్ టు కన్ఫ్యూషన్ అమంగ్ దెమ్ యాజ్ టు వాట్ జీసస్ సెడ్, రైట్ ఆర్ రాంగ్.
0: ఆయనే మొత్తం ఒకటి చెప్పాడు, నేను భగవంతుని యొక్క మెస్సెంజర్ అని.
1: హీ హింసెల్ఫ్ డిక్లేర్డ్ ఫస్ట్ దట్
0: నేను మాత్రమే కాదు, అందరు కూడా నువ్వు దూతలే, భగవంతుని యొక్క దూతలే.
1: He said, I am the messenger of God. Not only me here, all of you are the messengers of God.
0: కనుక ప్రతి మానవుడు కూడాను భగవంతుని మెస్సెంజరే.
1: So every human being is a messenger of God.
0: కానీ ఆ సత్యాన్ని మానవుడు విస్మరించి తానే ఒక విధమైనటువంటి యజమానుడిగా భావించి ఈ మెస్సెంజర్ అనేటువంటి యొక్క అర్థమును విరుద్ధంగా మారిపోతూ వచ్చింది.
1: But he has forgotten this truth. And man considers that he is the master and head today.
0: అయితే యేసు ఈ సత్యాన్ని అభివృద్ధి గావించుకుంటూ పోయాడు.
1: బట్ యేసు ప్రొపగేటెడ్ దిస్ ట్రూత్ ఓన్లీ.
0: మొదట ఐఎమ్ ది మెస్సెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు.
1: ద ఫస్ట్ డిక్లరేషన్ ఈస్ ఐఎమ్ ది మెస్సెంజర్ ఆఫ్ గాడ్.
0: తదుపరి ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ అన్నాడు.
1: ద సెకండ్ స్టేట్మెంట్ ఈస్
0: సమీపానికి పోతూ వచ్చాడు భగవంతునకు.
1: ద సన్ ఆఫ్ గాడ్ ఇండికేట్స్ ప్రాక్సిమిటీ.
0: అనగా తండ్రికి కుమారునికి సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉన్నట్టుగా నిరూపించాడు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ దేర్స్ ఇంటిమేట్ రిలేషన్షిప్ between father and the son.
0: Maroka paryayamu sadhana salputu I and my father are one annadu.
1: As he went on doing spiritual endeavor and practice, he declared I and my father are one.
0: Tadupariye Holy Ghost.
1: Finally comes Holy Ghost.
0: Ivi anni matamulu yendu kudanu unnatundi okka siddhantamule.
1: These are the principles present in all religions.
0: Adi hinduulu yendu kudanu dvaitamu విశిష్టాద్వైతము అద్వైతము అని కూడా ఈ మూడింటి యొక్క అర్థములు నేను నిరూపిస్తూ వచ్చింది.
1: ద హిందూయిజం ఆల్సో అడ్వకేట్స్ దీస్ త్రీ, జ్యువలిజం, క్వాలిఫైడ్ నాన్ జ్యువలిజం అండ్ నాన్ జ్యువలిజం.
0: పర్సన్ దీంట్లో ఐ ఆమ్ ఇన్ ది లైట్, ది లైట్ ఈజ్ ఇన్ మీ, ఐ ఆమ్ ది లైట్ అనేటువంటి ఈ మూడు తెగలకే సమన్వయం భావిస్తూ వచ్చారు.
1: ద పర్షియన్ కాన్సెప్ట్ ఆల్సో రివీల్స్ ద సేమ్, ఐ ఆమ్ ఇన్ ద లైట్ ఈజ్ ఇన్ మీ అండ్ ఐఎమ్ ద లైట్.
0: సర్వ మతముల యొక్క సమన్వయాన్ని ప్రబోధిస్తూ సర్వ మానవుల యొక్క ఏకత్వాన్ని అభివృద్ధి పరిచేటువంటి నిమిత్తమై జీసు తన దేహాన్ని అర్పితం చేస్తూ వచ్చాడు.
1: జీసస్ సాక్రిఫైస్డ్ హిస్ బాడీ టు ఎస్టాబ్లిష్ అండ్ టు బ్రింగ్ ఇన్ ద సింథసిస్ ఆఫ్ ఆల్ స్కూల్స్ ఆఫ్ థాట్.
0: ఇలాంటి తత్వం అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకునలేక వీరు క్రిస్టియన్స్, వీరు ముస్లింలు, వీరు హిందువులు, వీరు పార్షియన్స్, వీరు ఈ విధంగా మనం భేదానికి ఒక అవకాశం అందించి కట్టకడబటికి మానవత్వాన్ని మనం నిర్మూలన చేసుకుంటున్నాం.
1: వీ డోంట్ అండర్స్టాండ్ దిస్ ఫిలాసఫీ క్లియర్లీ అండ్ వీ గివ్ యాంపుల్ స్కోప్ ఫర్ డివిజన్స్ అండ్ వీ కంప్లీట్లీ రూయిన్ బర్న్ టు ఫ్లేమ్ ద హ్యూమన్ వాల్యూ అండ్ ద క్వాలిటీ.
0: ఈనాటి మానవుడు మహనీయుల యొక్క జన్మదినోత్సవం మాత్రమే జరుపుకుంటున్నారు కానీ మహనీయుల యొక్క ఆదేశాలను ఆచరణలో పెట్టడం లేదు.
1: టుడే వీ ఆర్ సెలబ్రేటింగ్ ద బర్త్డే ఆఫ్ గ్రేట్ పీపుల్ but we don't follow their command.
0: Kaani manamu ee yokka janmotsavamu jarupukotam goppatanam kaadu.
1: There's nothing great in celebrating the birthday.
0: Vaari yokka aashayalanu vaari yokka aadeshalanu manam aacharanalo pettadaniki tagina kankanam kattukovali.
1: We should determine to translate into action, practice their teaching and ideals.
0: Ee Jesus cheppinatvanti vandi kudanu sariyainava kaada ani అనేక విధములుగా కూడాను అనేక మంది పండితులు దీనిని పరిశోధన జరుపుతూ వచ్చారు.
1: Scholars started investigating the validity of this statement made by Jesus Christ.
0: అయితే ఇందులో చాలా 1530 సంవత్సరముల క్రిందట ఉండినటువంటి మ్యాటర్ అంతా ప్రోగు చేసుకుంటూ వచ్చారు.
1: They collected all the matter that existed prior to 1530.
0: ఇవి 530 లోపల ఒక ఇంగ్లాండ్ లోపల ప్రత్యేకమైనటువంటి ఒక బుక్ రాశారు.
1: ఆల్ దట్ వాస్ కంపోజ్డ్ ఇన్ టు వన్ బుక్ దేర్ ఇన్ ఇంగ్లాండ్.
0: దానిని పెద్దదిగా ఉంటే అందరూ కూడా చూడగలరని చాలా చిన్న బుక్ గా చేసి రష్యన్స్ బ్లాక్ ఓషన్ దగ్గర ఒక పెద్ద బిల్డింగ్ పెట్టి దాంట్లో పెట్టారు.
1: రష్యన్స్ మేడ్ ఇట్ ఏ స్మాల్ బుక్ అండ్ కెప్ట్ దేర్ నియర్ ద బ్లాక్ సీ ఇన్ సేఫ్ కస్టడీ.
0: ఆ చిన్నదాని ఉంటే సమస్తము ఇమిడి ఉంటుండాలి.
1: In the tiny book, everything is written there.
0: Idi aa book.
1: This is that book.
0: This is the book.
1: This is the book.
0: This is the book.
1: This is the book, the Bible.
0: This is papers.
1: These are the papers you see from there.
0: ఇది ప్రధానమైన చిహ్నం ఈ యొక్క కత్తిలో ఉంటుండాలి. ఇది క్రాస్.
1: You find the cross on there, on the book.
0: ఇది సర్వ మతముల యొక్క సమన్వయాన్ని బోధించేటువంటి యొక్క పద్ధతి అని కూడా వారు నిరూపిస్తూ వచ్చారు.
1: They also proved the fact is the procedure to establish synthesis of all religions.
0: ఈ గ్రంథములో ఉండినటువంటివి ఏ యొక్క బైబిల్లో కూడా లేవు.
1: All that present here is not present anywhere in the Bible.
0: ఇది చాలా నూతనమైనటువంటి యొక్క యేసు యొక్క చరిత్రలు.
1: This is new, brand new story of Jesus.
0: భగవంతుని యొక్క విషయాలు తెలుసుకోవటము అందరికీ సాధ్యం కాదు.
1: Is not given to everybody to know the divinity.
0: అయితే భగవంతుని యొక్క తత్వం తెలుసుకోవాలంటే భగవద్భావమే మనందు ఆవిర్భవించాలి.
1: To know the divine, we should develop divine thoughts.
0: ఇందులో ఉండినటువంటి ఈ దారం, ఇది గుర్తుపెట్టిన దారం లోపల ప్రతి మతమునందు ఉండినటువంటి యొక్క సమన్వయాన్ని బోధించేటువంటి ఒక శ్లోకం ఉంటుండాలి.
1: Here you find the bookmark thread there. Every thread has got the text of every religion.
0: Sarvadhammam parityajya mam jekam saranam raja aham tvam sarva papebhyo mokshayishyami masucha aneetundi bhagavadgita yokka sarani ee yokka gurtulopala imichu vacharu.
1: Most important sloka of Bhagavad Gita is right present here in the bookmark.
0: అన్ని ధర్మముల యొక్క సారము ఒక్కటే.
1: The essence of all religions is one.
0: భగవంతునికి అర్పితము గావించడమే మానవుని యొక్క ప్రధానమైన కర్తవ్యము.
1: Surrender is the main duty of everyone.
0: Surrender అనగా తాను భగవంతుడు ఒక్కటే అనేటువంటి ఏకత్వానికి రావాలి.
1: Surrender means the feeling of oneness. I and God are one.
0: కారణం ఏమిటి?
1: Why?
0: నీ యందున్నదే నాయందు, నాయందున్నదే నీ యందు.
1: The reason is that who the one present in you is present in me.
0: భిన్నమైనటువంటివి.
1: Bodies are different.
0: కేవలం ఒక విధమైనటువంటి యొక్క బెలూన్లు వంటివి.
1: Bodies are like balloons.
0: ఇవి కేవలం ఒక బల్బుల వంటివి.
1: They are like bulbs.
0: ఈ బల్బుల లోపల ఉండేటువంటి కరెంటు అంతా ఒక్కటే.
1: The current passing through all these bulbs is one.
0: Colors difference.
1: There's difference in colors.
0: Voltage is difference.
1: Voltage differs.
0: కానీ కరెంటు ఒక్కటే, ఆ దివ్యత్వం ఒక్కటే.
1: The current divinity is one.
0: ఏకోహం బహుశ్యాం అది కూడా దీంట్లో ఉంది.
1: This book contains that important dictum saying that one manifests into many.
0: ఒక్క దైవమే సర్వుల యందు ఉంటున్నాడు.
1: Only one God is present in everyone.
0: ఈ ఉపాధి భేదమును పురస్కరించుకొని మీరు ఈ విధంగా కూడా కలహాలకు ముందంజ వేయకూడదు.
1: Never follow the differences basing on the differences of the body.
0: కలహములకు అవకాశమే లేదు.
1: There is no chance or scope for conflict.
0: కేవలం దేహాభిమానమే ఈ కలహములకు మూల అభిమానం.
1: It is the body attachment which is responsible for fights.
0: దేహాన్ని మనం శాశ్వతంగా నమ్మకూడదు.
1: Never believe that body is permanent.
0: Body is like a water bubble.
1: Body is like a water bubble.
0: Mind is like a mad monkey.
1: Mind is like a mad
0: monkey.
1: Don't
0: follow the mind. Don't follow the body. Follow the conscience and all.
1: Don't follow the mind, don't follow the body, follow the conscience.
0: అది ఈ యొక్క గ్రంథం యొక్క ప్రధానమైన లక్ష్యం.
1: That is the main principle of this text.
0: కనుకనే మన కాన్షియన్స్ ని మనం ఫాలో చేస్తూ రావాలి.
1: So we should follow our conscience.
0: దీనిని భారతీయ సంస్కృతి యందు చిత్ అన్నారు.
1: This in the culture of Bharat is called chit.
0: సత్ చిత్ ఆనందం.
1: Three aspects. సత్ చిత్ ఆనందం.
0: ఈ మూడు యొక్క తత్వములు మన యందే ఉంటున్నవి.
1: All the three are within us.
0: అలాంటి తత్వాన్ని మనం ఈనాడు గుర్తించాలి.
1: We have to recognize this truth.
0: ఏదో మనం గ్రంథాలు చదువుతున్నాము.
1: We go through the books.
0: ఎక్కడ చిక్కితే ఆ పెద్దల దగ్గరికి అంతా మనం పరిగెత్తిపోతున్నాము.
1: We run after all great people.
0: కానీ వారు గ్రేటా కాదా అనేటువంటి విచారం చేయటం లేదు.
1: బట్ వీ డోంట్ ఎంక్వైర్ వెదర్ దే ఆర్ రియల్లీ గ్రేట్.
0: నీకంటే గ్రేట్ ఇంకొకరు లేడు.
1: దేర్ ఇస్ నో అదర్ పర్సన్ గ్రేటర్ దాన్ యూ.
0: కానీ నీ సత్యాన్ని నీవు తెలుసుకోలేకపోతున్నావు.
1: బట్ యూ డోంట్ నో యువర్ ఓన్ ట్రూత్.
0: ఏనుగు తన యొక్క బలము తాను గుర్తించుకోలేదు.
1: ఎలిఫెంట్ డస్ నాట్ నో ఇట్స్ స్ట్రెంగ్త్.
0: కనుకనే ఒక అంకుశాన్ని చూపించినటువంటి మావుటాకు లొంగిపోతుండాలి.
1: Therefore, it submits in itself the to Mahout because of that iron rod.
0: ప్రపంచమంతా మన యందే ఉంటున్నది.
1: The whole universe is within you.
0: అంతా కూడా నీ యొక్క శక్తి యందే ఇమిడి ఉంటున్నది.
1: Everything is within your power.
0: అదే ఫ్రీ విల్ అన్నారు.
1: That's called free will.
0: Free will అనేటువంటిది ప్రత్యేకంగా లేదు.
1: Free will is not separate.
0: అది ఆత్మతత్వానికి సంబంధించినటువంటిది.
1: It is divine self, the spirit.
0: కనుక అట్టి దివ్యత్వమునికే free will అన్నారు.
1: That divinity is called the free will.
0: కానీ ఇట్టి సత్యాన్ని విస్మరించి కేవలం దేహము యొక్క బలము ధనబలము భుజబలము బుద్ధి బలమే ప్రధానమని విశ్వసించి ఈ యొక్క భౌతిక బలములపైన ఆధారపడి ఉంటున్నారు.
1: We forget this fundamental principle. We rely on the body, the mind and intelligence.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: భగవంతుని పొందాలంటే,
1: in order to acquire divinity,
0: మనలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మనం దర్శించాలంటే,
1: in order to find out the divinity within us,
0: నిన్ను నీవు తెలుసుకోవాలనుకుంటే,
1: if you want to know yourself,
0: నిర్మలమైన ప్రేమను నీవు పెంచుకోవాలి.
1: You should develop pure love.
0: ఈ ప్రేమనే అందరినీ కట్టివేసే పెద్ద పాశము.
1: It is this bond of love that binds everybody.
0: దీనిని ప్రేమ పాశము అన్నారు.
1: This is the bond of love.
0: అయితే ఈ క్రిస్టియన్ మతం లోపల 250 తెగలు ఉండినప్పటికీ ఆ యొక్క జీసస్ యొక్క తత్వాన్ని యావత్ ప్రపంచానికంతా చాటే నిమిత్తమై కంకణం కట్టు వచ్చారు.
1: Although there are 250 schools and divisions in Christianity, they all propagate the principles of Jesus.
0: పురుషులు స్త్రీలు కూడాను ఎక్కడ చూసినా కూడాను ఒక ప్రచారంలోనే ఉంటున్నారు.
1: Even today you find men and women involved in evangelism.
0: అయితే ప్రచారం జోరుగా జరుగుతుండాలే కానీ ఆచారం మాత్రం లేదు.
1: However this prachara propagation, there is no achara practice.
0: Practice చాలా ఇంపార్టెంట్.
1: ప్రాక్టీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: ప్రచారం చేయవచ్చును.
1: యూ కెన్ ప్రాపగేట్.
0: ప్రచారం చేసినంత మాత్రం అది శాశ్వతం కాదు.
1: దాట్ విల్ నెవర్ బి పర్మనెంట్.
0: నీ ఆచరణ ప్రచారమే అత్యవసరమైనటువంటిది.
1: యూ కెన్ ప్రాపగేట్ బై ప్రాక్టీసింగ్ వాట్ యూ సే.
0: త్రూ ప్రాక్టీస్.
1: త్రూ ప్రాక్టీస్.
0: అది ఏ ప్రధానమైనటువంటి యొక్క ఇది.
1: దట్ ఈస్ ది ఫండమెంటల్ థింగ్.
0: నీవు చేసి అనుభవిస్తుంటే అందరూ కూడా నిన్ను అనుసరిస్తూ వస్తారు.
1: వెన్ యూ ప్రాక్టీస్ అండ్ ఎంజాయ్, అదర్స్ విల్ ఫాలో యూ.
0: నీవు చెప్పటం ఒకటి, చేయటం మరొకటి.
1: యూ సే సంథింగ్ అండ్ యాక్ట్ ఇన్ ఎ డిఫరెంట్ వే.
0: కనుకనే ఎవరు దానిని విశ్వసించలేకపోతున్నారు.
1: సో నోబడీ వుడ్ ఎవర్ బిలీవ్ యూ.
0: కనుక మొట్టమొదటి నీవు ప్రచారం చేయకపోయినప్పటికీ ఆచరిస్తూ పో, నీ యొక్క ఆచరణ అందరూ అనుసరిస్తారు.
1: డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ ప్రాపగేట్, బట్ ప్రాక్టీస్ ఇట్ ఇస్ ఎనఫ్.
0: కనుక ఈనాడు ప్రాక్టీస్ అనేటువంటిది చాలా అవసరమైనటువంటిది.
1: టుడే మోస్ట్ ఎసెన్షియల్ థింగ్ ఇస్ ప్రాక్టీస్.
0: అనేక పర్యాయం నేను పిల్లలకు చెప్తుంటాను.
1: భగవాన్ టెల్స్ టు అవర్ స్టూడెంట్స్ రిపీటెడ్లీ.
0: ఐదు రకములైనటువంటి నాలెడ్జ్ ఉంటుండాలి.
1: దర్ ఫైవ్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్.
0: కానీ ఈ కలియుగ ప్రభావం చేత బుకిష్ నాలెడ్జ్ పెరిగిపోతుండాలి.
1: యాజ్ అన్ ఎఫెక్ట్ ఆఫ్ కలి ఏజ్ వీ ఫైండ్ బుకిష్ నాలెడ్జ్ ఇంక్రీజింగ్.
0: బుకిష్ నాలెడ్జ్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్ గా ఉంటుండాలి.
1: దిస్ బుకిష్ నాలెడ్జ్ ఇస్ ది సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
0: కానీ జనరల్ నాలెడ్జ్ జీరో.
1: బట్ జనరల్ నాలెడ్జ్ ఇస్ ఎ బిగ్ జీరో.
0: కామన్ సెన్స్ జీరో.
1: కామన్ సెన్స్ ఇస్ జీరో.
0: ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ డిస్క్రిమినేషన్.
0: కానీ అది సెల్ఫిష్ డిస్క్రిమినేషన్.
1: బట్ దట్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్
0: దట్ ఇస్ నాట్ ఫండమెంటల్ డిస్క్రిమినేషన్.
1: ఇస్ నాట్ ఎనీవే ఫండమెంటల్ డిస్క్రిమినేషన్.
0: ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ చేస్తే ప్రాక్టికల్ నాలెడ్జ్ నీలో వస్తుంది.
1: వెన్ వన్స్ యూ ఎక్సర్సైజ్ ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ యూల్ డెవలప్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: ఫండమెంటల్ అనగా ఏమిటి? నా ఎందు, నీ ఎందు, వారి ఎందు, వీరి అందరి ఎందు ఉన్నది ఒక్కటే అనేటువంటి ఒక తత్వాన్ని నీవు అభివృద్ధి పరచుకోవాలి.
1: వాట్ ఈస్ దట్ ఈస్ ఫండమెంటల్ హియర్? యూ షుడ్ డెవలప్ ద ఫీలింగ్ దట్ ది సేమ్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
0: అందరి ఎందు ఒకటే ఉంటుండాలి.
1: సేమ్ డివినిటీ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: మమాత్మ సర్వభూతాంతరాత్మ. ఈ ఆత్మనే సర్వల ఎందు ఉంటుండాలి.
1: దట్ ఈస్ ది సేమ్ డివినిటీ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడి.
0: కానీ ఈనాటి మానవుడు,
1: మ్యాన్ టుడే,
0: తుచ్చమైనటువంటి నీటి బుడగ వంటి ఈ దేహాభిమానం చేతనే అనేక విధమైనటువంటి సంబంధాన్ని బాంధవ్యాన్ని విస్మరించి స్వార్థ స్వప్రయోజనాల కోసం పాటుపడుతున్నాడు.
1: బికాస్ మ్యాన్ ఈజ్ అటాచ్డ్ టు దిస్ బాడీ విచ్ ఇస్ సో మీన్, విచ్ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్. హీ హస్ ఫర్గాటన్ దట్ పర్మనెంట్ రిలేషన్షిప్ విత్ గాడ్.
0: సెల్ఫిష్నెస్.
1: సెల్ఫిష్ బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: ఈ స్వార్థం అనేటువంటిది ఇన్ని విధమైనటువంటి యొక్క మానవత్వాన్ని నిర్మూలం కావిస్తుందా.
1: ఇట్ ఈస్ ది సెల్ఫిష్నెస్ దట్ కిల్స్ ద హ్యూమన్ క్వాలిటీ.
0: కనుకనే ఈ మానవత్వం అనేటువంటి అభివృద్ధి పరచాలంటే ఏకాత్మ భావాన్ని పెంచుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు డెవలప్ దిస్ హ్యూమన్నెస్ వీ షుడ్ డెవలప్ దిస్
0: మానవత్వమైనటువంటిది మతంగా మనం విశ్వసించాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ యాజ్ ద రిలీజియన్.
0: అది రిలీజియన్. రిలీజియన్ అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ రిలీజియన్?
0: రియలైజ్ రిలీజియన్.
1: టు రియలైజ్ ఈజ్ రిలీజియన్.
0: రియలైజ్ అంటే ఏమిటి? రియలైజ్ చేయాలి.
1: వాట్ ఈస్ దట్ యూ హావ్ టు రియలైజ్?
0: హూ ఆమ్ ఐ, హూ ఆమ్ ఐ, హూ ఆమ్ ఐ, హూ ఆమ్ ఐ.
1: You have to realize what you are. Who am I?
0: నేను దేహమా?
1: Am I the body?
0: కాదు.
1: No.
0: నేను మనసా?
1: Am I the mind?
0: కాదు.
1: No.
0: నేను బుద్ధియా?
1: Am I the intellect?
0: కాదు.
1: No.
0: నేను ఒక సెన్సెస్?
1: Am I the senses? No.
0: ఇవేవి కాదు.
1: None of these.
0: నాది ఈ దేహము.
1: This body is my body.
0: My body meaning అనగా, who is this my?
1: When you say my body, then who is this my?
0: This is my kerchief.
1: This is my kerchief.
0: Kerchief is separate from me.
1: Kerchief is separate from me.
0: My body means body is separate from me.
1: When you say my body, body
0: but
1: is separate from
0: you?
1: Me. Then who are you?
0: ఈ విధమైనటువంటి యొక్క రియలైజ్ చేస్తూ పోతే క్రమక్రమేణ బాడీ మైండ్ సెన్సెస్ ఇవన్నీ కూడా ఇన్స్ట్రుమెంట్స్. యు ఆర్ ది మాస్టర్.
1: When once you inquire this way, you will realize that the body, mind, intellect and senses are the instrument and you are the master.
0: Why do bandhavulu mitru antakunna madhyalo vachetundi passing clouds, passing clouds.
1: Wife, children, friends, relations are like passing
0: before
1: clouds.
0: Before marriage, who is wife, who is husband?
1: Prior to the marriage, who is the wife and who is the husband?
0: Before birth, who is the son, who is the mother?
1: Before the birth, who is the son and who is the mother?
0: ఇవంతా మధ్యలో వచ్చిన అటాచ్మెంట్.
1: ఇట్స్ ఆల్ ది అటాచ్మెంట్ దట్ హస్ కమ్ ఆన్ ది వే.
0: నాట్ లవ్, నాట్ లవ్, నాట్ లవ్.
1: ఇట్స్ నాట్ లవ్, ఇట్స్ నాట్ లవ్, ఇట్స్ నాట్ లవ్.
0: అటాచ్మెంట్.
1: ఇట్స్ ఓన్లీ అటాచ్మెంట్.
0: లవ్ యూ అండ్ ఫ్రమ్ డివినిటీ.
1: ఇట్స్ ఓన్లీ ది లవ్ రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ గాడ్.
0: అదే రియల్ లవ్.
1: దాట్ ఈస్ ద రియల్ లవ్.
0: బిఫోర్ బర్త్ ఇస్ లవ్.
1: Before birth there is love.
0: After death there is love.
1: After death there is love.
0: Living time is love.
1: During lifetime there is love.
0: Trikala bhajyam satyam. This is omnipresent love.
1: This love is indivisible, that remains the same in all the three periods of time.
0: Alanti love manam develop chesukovali.
1: We have to develop that divine love.
0: Ee madhyalo kadilipoye meghamulu vanti okka premanu penchukoni tana divyatvanni tana marchipothunnadu manavudu.
1: The attachment that has come in between on the way of life,
0: adhe
1: like a passing cloud.
0: Biggest foolishness.
1: We have forgotten the divinity. That is the biggest foolishness in humanity today.
0: ఈ యొక్క తెలివి తక్కువ పని చేతనే మానవుడు తన యొక్క తత్వాన్ని తాను గుర్తించలేకపోతున్నాడు.
1: Because of this utter state of foolishness, we have forgotten our
0: ప్రాపంచిక సంబంధమైనటువంటి డ్యూటీస్ నువ్వు చేయి, తప్పులేదు.
1: Do your worldly duties.
0: కానీ డ్యూటీ ఇస్ గాడ్.
1: Duty is God.
0: Work is worship.
1: Work is worship.
0: ఈ రెండింటి యొక్క భావంతో do your duty.
1: With these two feelings, do your duty. Do your duty sincerely.
0: అంతేకాని ఒక అటాచ్మెంట్ తో నువ్వు చేయకూడదు.
1: Don't do it with attachment.
0: కర్మణ్యేవ అధికారస్య మా ఫలేషు కదాచన. ఇది నా యొక్క అధికారం.
1: You got the right.
0: ఈ కర్మ నిమిత్తమే ఈ కాయం వచ్చింది.
1: The body is gifted to do.
0: ఈ కర్మకాయం నిమిత్తమే కాలం వచ్చింది.
1: The time is there so that you may do.
0: కాల కర్మ కారణమును కూడాను మన కర్తవ్యంగా విశ్వసించి దీని పనిలో ప్రవేశించాలి.
1: Therefore you understand the time and the body and the duty and discharge your responsibility.
0: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి వాడే యేసు.
1: Is Yesu has known this fundamental truth.
0: తల్లి మేరీ చాలా మరియా చాలా గొప్ప భక్తురాలు.
1: మదర్ మరియా మేరీ ఇస్ అన్ ఆర్డెంట్ డివోటీ.
0: ఆమె నిరంతరం కూడాను దైవ చింతనే బోధించేటువంటిది ఈ బిడ్డకు.
1: షీ ఆల్వేస్ టాట్ హర్ సన్ టు థింక్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ.
0: ఒకనాడు,
1: వన్ డే,
0: ఒక పర్వతం పైన కూర్చొని,
1: సిట్టింగ్ ఆన్ ద మౌంటైన్ టాప్,
0: తల్లి మరణించిన తర్వాత తల్లి చాలా బాధపడుతుండాలి.
1: మదర్ వాజ్ ఫీలింగ్ సో సాడ్ బికాస్ ది డెత్ ఆఫ్ హర్ హస్బెండ్.
0: కూర్చున్నాడు 12 దినములు.
1: ఈ సాడ్ దేర్ ఫర్ 12 డేస్.
0: ఏమిటి ఈ అటాచ్మెంట్?
1: What is this attachment?
0: ఈ అటాచ్మెంట్ ఎక్కడ నుంచి వచ్చింది?
1: Where from it
0: అని బాగా యోచన చేశాడు.
1: He inquired for
0: it. మనం పెంచుకున్నదే.
1: It's one of our own making.
0: కానీ this is not God's gift.
1: But it's not God's gift.
0: ఇది దైవం యొక్క గిఫ్ట్ కాదు.
1: This attachment is not God's gift.
0: దైవం యొక్క గిఫ్ట్ బ్లిస్.
1: Bliss is God's gift.
0: దైవం యొక్క గిఫ్ట్ పీస్.
1: God's gift is peace.
0: దైవం యొక్క గిఫ్ట్ ట్రూత్.
1: God's gift is truth.
0: That is God's gift.
1: That is the God's gift.
0: ఇవంతా మధ్యలో కదిలిపోయేటువంటి మేఘములే.
1: All the rest are passing clouds.
0: దీనిని భగవద్గీత యందు మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త.
1: No wife, no family, no wealth whatsoever. Be careful.
0: ఎవరు సన్ను, ఎవరు బిడ్డ, ఎవరు తల్లి, ఏ మాత్రము దేహానికి దేహానికి సంబంధమే.
1: It's only body connection. Actually speaking, who is the mother? Who is the son?
0: నేను తల్లి నుంచి వచ్చానని భావిస్తున్నాడు చాలా మూర్ఖుడు.
1: A foolish one thinks that he is born to his mother.
0: From mother.
1: He thinks that he is from mother.
0: Not from mother, through mother. That is important.
1: He is not from mother, he is through mother. That is important.
0: కాబట్టి through mother, అందరూ through mother నుంచి వచ్చిన వాళ్ళే కానీ not from mother, from God.
1: So all are through Mother, but we are from God.
0: ఈ సత్యాన్ని మనం చక్కగా గుర్తించుకోవాలి.
1: We have to know this truth clearly.
0: అందరూ భగవంతుని యొక్క బిడ్డలే.
1: All are the children of God.
0: Brotherhood of man, fatherhood of God.
1: This is the substance of brotherhood of man and
0: fatherhood of God.
1: Gradually they become unified.
0: Father property lo son ku right vachestundi.
1: The son has a right on father's property.
0: కనుక ఆ రైట్ కు మనం ఫైట్ చేస్తూ రావాలి.
1: సో యూ టు ఫైట్ ఫర్ దట్ రైట్.
0: అది ఏ మానవుని యొక్క ప్రధానమైన సాధన.
1: దట్ ఇస్ ది మెయిన్ స్పిరిచువల్ పాత్ దట్ వన్ షుడ్
0: దైవం సమీపానికి సమీపానికి సమీపానికి పోవడానికి పూనుకోవాలి.
1: వన్ షుడ్ ట్రావెల్ క్లోజర్ అండ్ క్లోజర్ టు గాడ్.
0: అది ఏ సాధన.
1: దట్ ఈస్ స్పిరిచువల్
0: సాధన. అంటే ఊరికి జపం చేసుకోవటం సాధన కాదు.
1: ఇస్ నాట్ హోల్డింగ్ టాలిస్మన్.
0: జ్ఞానంలో కూర్చోవటం సాధన కాదు.
1: నాట్ సిట్టింగ్ ఇన్ మెడిటేషన్.
0: టైం వేస్ట్.
1: ఇస్ ఆల్ టైం వేస్ట్.
0: మెడిటేషన్ చేస్తున్నావు అనుకుంటారు.
1: యూ థింక్ యూ ఆర్ మెడిటేటింగ్.
0: ఎవరిని చేస్తున్నావు మెడిటేషన్? నువ్వు
1: ఆన్ హూమ్ ఆర్ యూ మెడిటేటింగ్?
0: నీవు వేరు, దైవం వేరుగా ఉన్నాడు.
1: డూ యూ థింక్ దట్ యూ ఆర్ సెపరేట్ ఫ్రమ్?
0: నీవు దైవాన్ని మెడిటేషన్ చేస్తున్నావు అంటే నీవు వేరు, దైవం వేరు.
1: వెన్ యూ సే దట్ యూ మెడిటేట్ ఆన్ గాడ్, ఇట్ మీన్స్ యూ ఆర్ సెపరేట్ ఫ్రమ్.
0: నీవు దైవం యొక్క నామాన్ని స్మరిస్తున్నావు అంటే నీ పేరు వేరు, దైవం పేరు వేరు.
1: వెన్ యూ చాంట్ హిస్ నేమ్, యువర్ నేమ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్స్ నేమ్.
0: ఇది సెపరేషన్ ని అభివృద్ధి చేస్తుండాలి.
1: దిస్ డెవలప్స్ ద ఫీలింగ్ ఆఫ్ సెపరేషన్.
0: ఈ సెపరేషన్ ఉండకూడదు మనకు.
1: దేర్ షుడ్ నాట్ బి సెపరేషన్ లైక్ దిస్.
0: ఈ డిటాచ్మెంట్ ఉండకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ కైండ్ ఆఫ్ దిస్
0: అటాచ్మెంట్. ఉండకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి అటాచ్మెంట్.
0: ఓన్లీ ఏకత్వం.
1: ఇట్స్ ఓన్లీ వన్ పాయింట్. ఇట్ ఇస్ యూనిటీ.
0: అది నిజమైనటువంటి దైవం. నా యొక్క హృదయవాసి.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ మై హార్ట్.
0: ఎక్కడ ఉన్నాడు నీకు దైవం?
1: వేర్ ఇస్ గాడ్?
0: దైవ భావమే నీకు హృదయం కాదు. ఇది హృదయం, హృదయం కాదు, గ్రాయి.
1: In fact, if there is no divine thought, it is not hrudaya, heart, it is a stone.
0: Stone.
1: It is a stone.
0: Truth, daya. Daya galigina hrudayame ee hrudayamu.
1: Truth, daya. That which
0: daya
1: is compassionate.
0: Compassion lekapothe, this is only stone.
1: When there is no compassion, it is only a stone.
0: కనుకనే మనం ఈనాడు కంపాషన్ డెవలప్ చేసుకోవాలి.
1: సో టుడే వీ హావ్ టు డెవలప్ కంపాషన్.
0: అది ఏ జీసస్ ఇచ్చినటువంటి ప్రేమ తత్వము.
1: దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ జీసస్.
0: Love, love, love, love, love. Love is God. Live in love.
1: Love is God. Live in love.
0: Kanukane, start the day with love.
1: Start the day with love.
0: Fill the day with love.
1: Fill the day with love.
0: Spend the day with love.
1: Spend the day with love.
0: End the day with love.
1: End the day with love.
0: This is the way to God.
1: This is the way to God.
0: కనుక మనం ప్రేమ ప్రేమ ప్రేమతోనే ఉండాలి.
1: Therefore we should live in love continuously.
0: అటువంటి వాడే దైవానికి పరమ ప్రీతి కలిగినటువంటి వాడు.
1: హీ ఇస్ బిలవెడ్ టు గాడ్.
0: గోమద్ భక్త, అతనే నా భక్తుడని కూడా ఇంట్లో ఉంటుండాలి.
1: అండ్ హియర్ దిస్ బుక్ కంటైన్స్ దట్ సేయింగ్ దట్ హీ ఇస్ బిలవెడ్ టు మీ టు గాడ్.
0: ఎవడు ప్రేమతో ఉంటున్నాడో, దైవ ప్రేమను ఆశిస్తూ, వాడే నాకు నిజమైనటువంటి యొక్క మిత్రుడు.
1: ద వన్ ఫుల్ ఆఫ్ లవ్ ఇస్ అ ఫ్రెండ్ ఆఫ్ గాడ్.
0: కానీ ఈనాటి ఫ్రెండ్స్ చాలా విరుద్ధమైనటువంటి ఫ్రెండ్స్.
1: ఫ్రెండ్స్ ఆఫ్ టుడే దే యాక్ట్ ఇన్ ఏ కాంట్రడిక్టరీ వే.
0: మనీ ఉంది.
1: దేర్ ఇస్ మనీ ఇన్ ద పాకెట్.
0: ఫాదర్ పొజిషన్ బాగా ఉంది.
1: ఫాదర్ ఇస్ కంఫర్టబుల్ ఇన్ పొజిషన్.
0: హలో హలో హలో, హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ అంతా వస్తారు.
1: యూ విల్ హావ్ హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ సేయింగ్ హలో హలో.
0: పాకెట్ లో మనీ లేదు.
1: పాకెట్ ఇస్ ఎంప్టీ.
0: ఫాదర్ పొజిషన్ పోయింది.
1: ఫాదర్ లాస్ట్ హిస్ పొజిషన్.
0: నో గుడ్ బై. గుడ్ బై కూడా చెప్పరు వాడు.
1: నో వన్ వుడ్ ఎవర్ సే ఇన్ గుడ్ బై.
0: ఇదా మన ఫ్రెండ్షిప్?
1: ఇస్ దాట్ ఫ్రెండ్షిప్?
0: గాడ్ ఈస్ నాట్ లైక్ దాట్.
1: గాడ్ ఈస్ నాట్ లైక్ దాట్.
0: గాడ్ ఈస్ ఆల్వేస్ విత్ యూ, ఇన్ యూ, అరౌండ్ యూ.
1: గాడ్ ఈస్ ఆల్వేస్ విత్ యూ, ఇన్ యూ, అరౌండ్ యూ.
0: అలాంటి మిత్రుని మనం సంపాదించుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ సచ్ ఎ ఫ్రెండ్.
0: కనుకనే రియల్ మిత్ర ఫ్రెండ్ ఈస్ గాడ్.
1: So actually speaking, real friend is God.
0: అలాంటి శాశ్వతమైనటువంటి మిత్రుని మనం చేరిపోవడానికి చూడాలి.
1: గాడ్ ఈజ్ అవర్ పర్మనెంట్ ఫ్రెండ్.
0: ఈ ప్రపంచం యొక్క భూతులంతా కూడాను, కేవలం ప్రపంచం యొక్క భోగములన్నీ కూడాను కదిలిపోయే మేఘములు వంటివి, పాసింగ్ క్లౌడ్స్.
1: ఆల్ వరల్డ్లీ ప్లెజర్స్ అండ్ కంఫర్ట్స్ ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఇది ఎంతకాలం ఉంటుంది?
1: హౌ లాంగ్ దే లాస్ట్?
0: అనేక మంది కొత్త కొత్త వారంతా విదేశీయులు వచ్చి ఉంటారు.
1: మెనీ ఫారినర్స్ హావ్ కమ్ హియర్.
0: మార్పు జరిగినా దాని యొక్క ఫండమెంటల్ దీన్ని మనం మార్చుకోకూడదు.
1: వీ షుడ్ నెవర్ చేంజ్ అవర్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇన్ స్పైట్ ఆఫ్ అదర్ చేంజ్.
0: ఇమీడియట్ బర్త్ ఇస్ ఎ చైల్డ్.
1: అట్ ది టైమ్ ఆఫ్ బర్త్ ఈజ్ ఎ చైల్డ్.
0: ఆఫ్టర్ 10 ఇయర్స్ ఈజ్ బాయ్.
1: ఆఫ్టర్ 10 ఇయర్స్ వీ కాల్ హిమ్ ఎ బాయ్.
0: ఆఫ్టర్ 30 ఇయర్స్ ఈజ్ మ్యాన్.
1: ఆఫ్టర్ 30 ఈజ్ అ మ్యాన్.
0: ఆఫ్టర్ 75 ఇయర్స్ ఈజ్ గ్రాండ్ ఫాదర్.
1: ఆఫ్టర్ 75 ఇయర్స్ ఈజ్ అ గ్రాండ్ ఫాదర్.
0: person is one.
1: But the person is one.
0: Difference of ages, difference of names.
1: The question is the difference in age.
0: That is a fundamental.
1: That is the fundamental truth.
0: Unna vyakti okkade.
1: Only one person
0: atane
1: is present.
0: Child, atane child. Boy, atane man, atane grandfather.
1: The very same person at one time was the child, the boy, the man and grandfather later.
0: Adhe reetigane daivamu prarambham lopala sakara swarupudu.
1: So at the beginning God has a form.
0: Tadipari konni kashtamulu the man.
1: After 30 is the man.
0: After 75 years he is grandfather.
1: After 75 years he is a grandfather.
0: Person is one.
1: But the person is one.
0: Difference of ages.

0: లోపల సాకార స్వరూపుడు.
1: సో ఎట్ ద బిగినింగ్ గాడ్ హ్యాజ్ ఎ ఫార్మ్.
0: తదుపరి కొన్ని కష్టములు బాధలు కలిగినప్పుడు ఆత్తుడిగా నిలుచుకుంటాడు.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ వి ప్రే టు గాడ్.
0: మరి కొంతకాలం అర్థాత్తిగా రూపొందుతాడు.
1: సమ్ టైమ్స్ వి ఆస్క్ ఫర్ మనీ వెల్.
0: తదుపరినే జిజ్ఞాసి.
1: దెన్ హీ బికమ్స్ ఎన్ ఎంక్వైరర్.
0: ఆ విధమైనటువంటి దీంట్లో అనేక విధములుగా భగవంతుణ్ణి మనము సన్నిహిత సంబంధ బాంధవ్యంగా తీసుకోవాలి.
1: లైక్ దిస్ వి షుడ్ ఎస్టాబ్లిష్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్.
0: ఒక చిన్న కథ,
1: ఏ స్మాల్ స్టోరీ.
0: ఒక శ్రీమంతునకు నలుగురు భార్యలు ఉన్నారు.
1: ఎ రిచ్ మ్యాన్ హ్యాస్ ఫోర్ వైవ్స్. ఫోర్ వైవ్స్.
0: ఈ ఫోర్ వైవ్స్ లోపల పెద్ద ఆమె చాలా ఆధ్యాత్మిక చిత్తం కలిగినటువంటిది.
1: ద ఫస్ట్ వైఫ్ ఈజ్ హైలీ స్పిరిచువల్.
0: రెండవ వైఫ్,
1: సెకండ్ వైఫ్,
0: ఆమెకు కొంత ఆరోగ్యం సరిలేకుండా ఉండేటువంటిది.
1: She is sick.
0: మూడవ వైఫ్,
1: థర్డ్ వైఫ్,
0: మంచి సద్గ్రంథాలంతా చదువుతూ ఉండేటువంటి ఆమె.
1: She reads so many good books.
0: Fourth wife is the modern wife. అంత ఫ్యాషన్ శారీస్, ఫ్యాషన్ జ్యువెల్స్, ఫ్యాషన్ ఇవి ఇవన్నీ కావాలి ఆయనకు.
1: She is after modern fashion, fashionable sarees, fashionable jewelry.
0: ఈ రిచ్ మ్యాన్ ఏదో పని పైన అమెరికాకు వెళ్లాడు.
1: This rich man went on a mission to America.
0: అక్కడ పోయిన పని పూర్తి కాలేదు.
1: There he didn't complete his work.
0: ఇంకా పూర్తి పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాడు.
1: So he went on postponing his return.
0: అప్పుడు భార్యలకు లెటర్ రాశాడు, నాలుగు లెటర్స్.
1: Then he wrote four letters to his wives.
0: నేను వచ్చే వారంలో వస్తున్నాను, మీకు నలుగురికి ఏమి కావాలో తక్షణమే నాకు ఒక మెసేజ్ గా పంపించండి అన్నాడు.
1: He said, I am returning next week. Write to me what you want from me.
0: పంపించమన్నాడు.
1: He wanted the fax message to be sent to me.
0: ఈ ఫోర్త్ వైఫ్ ఉంటుండాది, మోడర్న్ గర్ల్.
1: ద ఫోర్త్ వైఫ్ మోడర్న్ గర్ల్.
0: ఆమె రాసింది, ఆ దేశం లోపల మంచి లేటెస్ట్ శారీస్, లేటెస్ట్ జ్యువెల్స్ ఏమైనా ఉంటే తీసుకుంటారా అన్నాడు.
1: Fourth wife wanted husband to bring with him latest fashionable sarees and jewelry.
0: Second wife, akkada mahaneelu yokka charitram emaina unte adi okati teeskunra andi anindi.
1: Second wife wanted books with full of information, biographies of noble people.
0: Moodo bhari cheppindi, naa yokka rogamto nenu bharinchukolekapothunnanu, నాకు ఈ రోగాలకు తగినటువంటి మందులు ఏమైనా, లేటెస్ట్ మెడిసిన్ ఏమైనా ఉంటే తీసుకుంటారండి అని.
1: ద థర్డ్ వైఫ్ సేస్ దట్ ఐఎమ్ సిక్, ఐ కాంట్ బేర్ ఎనీ లాంగర్, బ్రింగ్ లేటెస్ట్ మెడిసిన్స్.
0: ఫస్ట్ వైఫ్ చెప్పింది,
1: ఫస్ట్ వైఫ్ సెడ్,
0: నాకు ఏమీ వద్దు,
1: ఐ డోంట్ వాంట్ ఎనీ,
0: మీరు క్షేమంగా ఇక్కడికి వచ్చి చేరండి అంతే చాలని.
1: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యు రిటర్న్ సేఫ్ బ్యాక్ హోమ్.
0: భర్త వచ్చాడు,
1: హస్బెండ్ రిటర్న్.
0: ఈమె రాసినటువంటి, ఫోర్త్ వైఫ్ రాసినటువంటి జ్యువెల్స్, శారీస్ తీసుకొచ్చి ఆమెకు అందించాడు.
1: He passed on the latest sarees and jewels to the fourth wife.
0: Inka rendo wife chesinaatundi aa grandhalantha tisukochi aamiki ichchadu.
1: And all books are handed over to second wife.
0: Moodo wife akkada aamiki taginaatundi mandulu tisukochi ichchadu.
1: And to third wife he handed over medicines latest.
0: Inka first wife daggara poi aayam daggane intlo unnadu.
1: And then he started staying with the first wife.
0: ఈ ముగ్గురు వైపులకు కోపం వచ్చింది.
1: ఆల్ ది త్రీ అదర్ వైస్ వర్ వెరీ యాంగ్రీ.
0: ఎందుకు అక్కడనే ఉంటున్నావు, ఇక్కడెందుకు రాకూడదు?
1: వై డు యూ స్టే దేర్, వై నాట్ విత్ us?
0: ఒక్క వైఫ్ ఉంటేనే సంసారంలో చాలా కష్టము.
1: ఇట్ ఈస్ సో డిఫికల్ట్ టు లివ్ విత్ వన్ వైఫ్.
0: ఇంకా రెండు వైపులు ఉంటుంటే ఇంకా చెప్పనక్కర్లేదు.
1: ఇట్స్ బియాండ్ మెజర్ ద లైఫ్ విత్ టూ వైఫ్.
0: మూడు వైఫ్స్ ఉంటుంటే శ్రీరామచంద్రుని అరణ్యవాసం పోయినట్టుగా మూడు వైపులు పోతుంది.
1: త్రీ వైఫ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ రామా బీయింగ్ సెంట్ టు ద ఎగ్జైల్.
0: ఇంకా ఫోర్ వైఫ్స్ ఉంటుంటే ఇంకా పట్టనక్కర్లేదు.
1: ఫోర్ వైఫ్స్ అన్బెరబుల్.
0: కనుక ఈ ముగ్గురు కూడా అతని పైన చాలా జగడ వేస్తూ వచ్చారు.
1: ఆల్ ది త్రీ స్టార్టెడ్ ఫైటింగ్ విత్ హిమ్.
0: అప్పుడు ఆయన చెప్పాడు,
1: దెన్ హి సెడ్,
0: ఇదిగో నీవు కోరింది నీకు ఇచ్చాను.
1: ఐ గేవ్ యూ వాట్ యూ వాంటెడ్.
0: నీవు కోరింది జ్యువెల్స్, శారీస్.
1: యూ వాంటెడ్ జ్యువెల్స్ అండ్ శారీస్.
0: నీవు కోరింది సద్గ్రంథములు.
1: యూ వాంటెడ్ గుడ్ బుక్స్.
0: నీవు కోరింది మందులు.
1: యూ వాంటెడ్ మెడిసిన్.
0: నీవు కోరింది, నన్నే కోరింది.
1: బట్ యూ వాంటెడ్ మీ.
0: కాబట్టి నన్ను కోరిన ఆయన దగ్గర నేను పోయి ఉన్నాను.
1: సిన్స్ యూ వాంటెడ్ మీ, ఐ స్టార్టెడ్ స్టేయింగ్ విత్ యూ.
0: సేమ్ గాడ్ ఈజ్ లైక్ సేమ్
1: గాడ్ ఈస్ గాడ్ యాక్ట్స్ ఇన్ ఎ సిమిలర్ వే.
0: కొందరు, ఓ భగవంతుడా నాకు సిరి సంపదలు ఇమ్మన్న వారికి సిరి సంపదలు ఇస్తుంటాడు.

0: and pray to God, "Oh God, I want wealth and comforts." God will grant you.
1: ఇంకొకరికి నాకు మంచి గ్రంథాలంతా జ్ఞాన ఉపదేశములకు సంబంధించిన గ్రంథాలు ఏమంటే వాళ్ళకి అందిస్తుంటాడు జ్ఞానోపదేశం.
0: ఇఫ్ సమ్ ప్రే టు గాడ్ ఫర్ విజ్డమ్, సర్టన్లీ గాడ్ విల్ టీచ్ దెమ్, గివ్ దెమ్ విజ్డమ్.
1: ఇంకొకరికి రోగ నివారణ కావించే నిమిత్తమై వాళ్ళకి ఔషధాలయం కట్టించి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వారిని కట్టించి వాళ్ళకి అందిస్తూ ఉంటాడు.
0: గాడ్ ఆల్సో కన్స్ట్రక్ట్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఫర్ దోస్ హూ ఫాల్ సిక్.
1: మిగతా వాళ్ళకి భగవంతుడా నీవే నాకు కావాలన్న వారికి వాళ్ళకి సమీపం అయిపోతాడు.
0: But to those who pray, "Oh God, we want you," he'll be very close to them.
1: Adiye indulo unnattu arthi arthati jignasi gnane.
0: These are the four forms of approach to God.
1: Kanuka manam denini korthe adantha bhagavantudu istadu.
0: So whatever you want, God will grant.
1: Kaani ivanni kaadu manaku mukhyamu.
0: But they are not that important.
1: Taane mukhyamu.
0: God is important.
1: Bhagavantudu manavaadaithe kavalsinantha manam sampadinchukovachunu.
0: If you have God with you, you will have the rest.
1: కనుకనే రియల్ వెల్త్ ఇస్ గాడ్.
0: రియల్ వెల్త్ ఇస్ గాడ్.
1: రియల్ హెల్త్ ఇస్ గాడ్.
0: రియల్ హెల్త్ ఇస్ గాడ్.
1: అటువంటి భగవంతుని కోరడానికి మానవుడు తగినటువంటి కృషి చేయాలి.
0: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు
1: ప్రే ఫర్ గాడ్. మనం భగవంతుని నుంచినే వచ్చాం, భగవంతుని దగ్గరికే చేరిపోవాలి.
0: బికాజ్ వీఆర్ ఫ్రమ్ గాడ్ వీ షుడ్ బి బ్యాక్ టు గాడ్.
1: ఇంతమంది ఈ హాల్లో చేరారు.
0: సో మెనీ అసెంబ్డ్ హియర్.
1: ఎక్కడి నుంచి వచ్చారు?
0: జర్మనీ,
1: జపాన్, ఇటలీ, ఫ్రాన్స్, ఈ అన్ని దేశాల నుంచి వచ్చారు.
0: యు బిలాంగ్ టు డిఫరెంట్ కంట్రీస్ ఆల్ ఓవర్ ది వరల్డ్ అండ్ యు ఆర్ హియర్.
1: అయితే ఇక్కడ ఎంత ఆనందంగా ఉండినప్పటికీ తెచ్చిన డబ్బు అయిపోయేటప్పటికి తిరిగి వెళ్లిపోతారు.
0: దో యు ఆర్ ఇన్ ఎ బ్లిస్ఫుల్ స్టేట్, వెన్ వన్స్ ద మనీ ఇస్ ఓవర్ యు హావ్ టు గో బ్యాక్.
1: అండ్ వీసా అయిపోయేటప్పటికే వెళ్లిపోవాల్సి వస్తుంది.
0: ద మూమెంట్ వీసా ఎక్స్పైర్స్ యు మస్ట్ రిటర్న్.
1: కానీ దగ్గర ఉండడానికి వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు బి హియర్ ఆల్వేస్.
1: అదే రీతిగానే
0: లైక్ వైజ్
1: మనం టెంపరీగా కొంతకాలం ఉండిపోవటం కాదు.
0: ఇట్స్ నాట్ లైక్ ఎ టెంపరీ స్టే.
1: పర్మనెంట్ వీసా సంపాదించాలి.
0: యూ షుడ్ హ్యావ్ ఎ పర్మనెంట్ వీసా.
1: అది ఏ గ్రేస్.
0: దట్ ఈస్ గాడ్స్ గ్రేస్. ఈస్ పర్మనెంట్ వీసా.
1: లవ్, లవ్, లవ్.
0: దట్ యూ కెన్ గెట్ ఇట్ త్రూ లవ్, లవ్ అండ్ లవ్ అలోన్.
1: ప్రేమను సంపాదించుకుంటే పర్మనెంట్ గా అయిపోతుంది.
0: వెన్ వన్స్ యూ హ్యావ్ లవ్, యూ విల్ హ్యావ్ పర్మనెంట్ వీసా.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మీరందరి ఎందుకు ప్రేమ ఉంటుండాలి.
0: దేర్ ఇస్ లవ్ ఇన్ ఎవ్రీ వన్.
1: ప్రేమను అభివృద్ధి పరచుకోండి.
0: డెవలప్ దట్ లవ్.
1: ఆ ప్రేమను 10 మందికి పంచుకోండి.
0: షేర్ ఇట్ విత్ పీపుల్.
1: ఆ ప్రేమను 10 మందితో అనుభవించండి.
0: యూ ఆల్సో ఎక్స్పీరియన్స్ విత్ యువర్ ఫెలో పీపుల్.
1: ఈ ప్రేమ అనేటువంటిది
0: దిస్ లవ్
1: వన్ వే ట్రాఫిక్ కాదు.
0: దిస్ లవ్ ఇస్ నాట్ వన్ వే ట్రాఫిక్.
1: గివ్ అండ్ టేక్, గివ్ అండ్ టేక్, గివ్ అండ్ టేక్.
0: ఇట్ ఈస్ జస్ట్ టూ వే, గివ్ అండ్ టేక్.
1: ఈ విధమైన దాంట్లో ఉండినప్పుడే మనకి ఇంకెక్కడ ఏ ఆశ్రమానికి పోనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్.
1: అనేక మంది బుద్ధి తక్కువ వారంతా కూడా ఈ స్వామి, ఆ స్వామి, ఆ స్వామి ఊరికి తిరుగుతూ డబ్బునంతా ఖర్చు పెట్టుంటారు.
0: మెనీ ఫూల్స్ రన్ ఆఫ్టర్ పీపుల్. ఫూల్స్, ఫూల్స్, డబుల్ ఫూల్స్, ట్రిపుల్ ఫూల్స్ గో ఎవ్రీవేర్ సేయింగ్ దట్స్ వాట్ ఐ
1: డిడ్. పోనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్.
1: హృదయంలో మీ దైవం ఉంటుండాలి.
0: గాడ్ ఈజ్ ఇన్ యువర్ హార్ట్.
1: ఒక్క నమ్మిన దానినే విశ్వసించండి.
0: హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ యువర్ గాడ్.
1: దినదినానికి మీ యొక్క ఫెయిత్ మార్చుకోకూడదు.
0: డోంట్ చేంజ్ యువర్ ఫెయిత్ డే బై డే.
1: దినదినానికి మీ యొక్క విశ్వాసం మార్చుకోకూడదు.
0: డోంట్ చేంజ్ యువర్ కాన్సన్ట్రేషన్.
1: ఓన్లీ వన్ పాత్, వన్ బాత్.
0: యు ఫాలో వన్ పాత్, హ్యావ్ బిలీఫ్ ఇన్ వన్ గాడ్.
1: అది ఏ ప్రేమ తత్వము.
0: దాట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ లవ్.
1: ప్రేమ ముదిత మనసు.

0: కింగ్డమ్ ఆఫ్ మదర్సాయని, అనంతపురం కళాశాల విద్యార్థినులు చాలా ఆనందముతో స్వామిసేవగా భావించి, జనసేవనే జనార్దన సేవ, మానవ సేవనే మాధవ సేవగా విశ్వసించి అనేక విధములైనటువంటి సేవలు సలుపుతున్నారు.
1: ది అలమ్నై అసోసియేషన్ ఆఫ్ గర్ల్స్ ఫ్రమ్ అనంతపూర్ క్యాంపస్ దే రెండర్డ్ సర్వీస్ విత్ ద ఫీలింగ్ దట్ సర్వీస్ టు మ్యాన్ ఈజ్ సర్వీస్ టు గాడ్.
0: వివాహములైన తర్వాత కూడాను విదేశంలో వెళ్లినప్పటికీ ఈ క్రిస్మస్ డేకి వారితో పాటు వారి భర్తలను కూడా తీసుకుని వస్తున్నారు.
1: ఈవెన్ ఆఫ్టర్ దేర్ మ్యారేజ్ దో దే సెటిల్డ్ అబ్రాడ్ దే కమ్ హియర్ ఎవ్రీ ఇయర్ అలాంగ్ విత్ దేర్ హస్బెండ్.
0: ఈ విధంగా తాము మారటమే కాకుండా తాము కట్టుకున్నటువంటి యొక్క భర్తలను కూడా మార్పు చేయించి ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశింపజేస్తున్నారు.
1: ఇట్స్ నాట్ ఓన్లీ ట్రాన్స్ఫర్మేషన్ అట్ ది ఇండివిజువల్ లెవెల్. They brought transformation in their husbands and brought them here.
0: Ninaatu aneka mandi vidyarthulu kevalam information maatrame teesukuntunnaru kaani no transformation.
1: But many students think of information but there is no transformation.
0: Transformation chaala avasaramainatundi.
1: Transformation is very important.
0: Deni valla ee transformation manaku vastundi.
1: How can it happen?
0: Service.
1: It will happen only through service.
0: The best way to love God is to love all, serve all.
1: The best way to God is to love all and serve all.
0: ఈ విధమైనటువంటి సేవలు చేస్తున్నారు.
1: They do such.
0: 15 సంవత్సరం నుంచి దినదినాభివృద్ధి పొందించుకుంటూ ఒక్కొక్క సంవత్సరం కూడాను ఈ పాత విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వస్తుంటుండాలి.
1: They have been working for the last 15 years and their number is increasing. Alumni.
0: ఏ ప్రదేశమున ఉండినప్పటికీ ఆ ప్రదేశం లోపల ఈ సాయి యొక్క సంస్థను అభివృద్ధి పరిచి ఆ సేవల్లో వీరు పాల్గొంటున్నారు.
1: They may be anywhere. They participate in Sai organizational activity.
0: Premaku oka hadde ledu.
1: Love has no limit.
0: Premaku oka barthe ledu.
1: Love has no birth.
0: Premaku oka death ledu.
1: Love has no death.

0: ఫామ్ అంటున్నారు. కాదు నా ఫామ్, ఎవరు పాడతారో వాళ్ళకి ఆ ఫామ్.
1: మై ఫామ్ రిఫర్స్ టు ఎనీవన్ హూ థింక్స్ దట్ వే.
0: లవ్ ఇస్ మై ఫామ్ అని మీకు మీరే అనుకోవాలి.
1: యు షుడ్ సే లవ్ ఇస్ మై ఫామ్, యువర్ ఓన్ ఫామ్.
0: నా ఫామ్ లవ్.
1: మై ఫామ్ ఇస్ లవ్.
0: ట్రూత్ ఇస్ మై బ్రెత్.
1: ట్రూత్ ఇస్ మై బ్రెత్
0: అని మీకు మీరే అనుకోవాలి.
1: యు షుడ్ సే టు యువర్
0: సెల్ఫ్. స్వామి యొక్క తత్వం ఏకత్వంగా మారిపోతుంది.
1: దెన్ యూ విల్ అండర్స్టాండ్ ది ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ భగవాన్.
0: లవ్ ఇస్ మై ఫామ్, భగవంతుంది లవ్ అనుకుంటే ప్రయోజనం లేదు.
1: యూ షుడ్ నాట్ థింక్ దట్ గాడ్స్ ఫామ్ ఇస్ లవ్.
0: మై లైఫ్ ఈజ్ మై మెసేజ్, ఎక్స్పాన్షన్ ఈజ్ మై లైఫ్. నా లైఫ్ ఏ నా మెసేజ్, కాబట్టి నీవు మెసెంజర్.
1: మై లైఫ్ ఈజ్ మై మెసేజ్, సో యు ఆర్ మెసెంజర్.
0: కాబట్టి నీవు మెసెంజర్ అనుకుంటే నీ లైఫ్ ని నీవు మెసెంజర్ గా మార్చుకోవాలి.
1: దెర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు బి మెసెంజర్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్.
0: నో డెత్, నో బర్త్ ఫర్ లైఫ్, నో డెత్ ఫర్
1: నో బర్త్, నో డెత్ ఫర్ లవ్.
0: కనుకని ఈ విధంగా స్వామి చెప్పినటువంటి తమకు తాము మార్చుకున్నప్పుడే పరిపూర్ణ ఐ అండ్ యు ఆర్ వన్ అనేటువంటి స్థితికి వస్తుంది.
1: సో యూ షుడ్ అప్లై స్వామి టీచింగ్స్ టు యువర్ ఓన్ సెల్ఫ్.
0: తత్వం అసి,
1: దట్స్ వాట్ ఈస్ మెంట్ బై తత్వం అసి. దట్ ద వాట్
0: అహం బ్రహ్మాస్మి,
1: అహం బ్రహ్మాస్మి, ఐఎమ్ బ్రహ్మన్.
0: ఈ సత్యాన్ని అనేక విధములుగా బైబుల్, ఖురాను, గ్రంథరాజ్యం, మహాగ్రంథం, భగవద్గీత, అన్ని గ్రంథములు ఎందుకు కూడా, అన్ని మతములు ఎందుకు కూడా ఈ సత్యమునే బోధిస్తూ వచ్చింది.
1: ద సేమ్ ఫండమెంటల్ ట్రూత్ ఇస్ టాట్ బై ఆల్ సీక్రెట్ టెక్స్ట్.
0: ఏ మతాన్ని కూడా మీరు ద్వేషించకూడదు.
1: డోంట్ హేట్ ఎనీ రిలీజియన్.
0: ఏ మతాన్ని కూడా మీరు ఏ విధమైనటువంటి యొక్క ఆశాస్పదంగా చూడకూడదు.
1: డోంట్ మేక్ ఫన్ ఆఫ్ ఎనీ రిలీజియన్.
0: నా మతం గొప్పది, ఆ మతం చిన్నది అనే తారతమ్యాన్ని ఏమాత్రం మీరు భావించరాదు.
1: డోంట్ హ్యావ్ ఎనీ డిఫరెన్సెస్ క్లెయిమింగ్ దట్ యువర్ రిలీజియన్ ఇస్ గ్రేటర్.
0: Be alike to everyone.
1: All are one. Be alike to everyone.
0: Aa satyanni meeru prapanchamanta chaatali.
1: Share, propagate this truth all over the world.
0: Andar yendu daivame unnadu.
1: God is in everyone.
0: Daivam undatame kaadu, neevu daiva swaroopudavu aneetundi satyanni manam vaallaku drudaparchali.
1: God is in you and you are God. Strengthen this fundamental truth.
0: Ee satyanni meeru chaatinappude ide nijamaina seva.
1: When you propagate this truth, that's a real service.
0: ఈ సేవని నిజమైనటువంటి సన్నిధికి కొనిపోయేటువంటి నావా.
1: It is the service that will take you to closer proximity, a boat.
0: ఈ సంసారమైన సాగరంలో ఈ యొక్క నావా అనేటువంటి దానిని ఆధారం చేసుకుని మనం సన్నిధి అనే పెన్నిదిరిపోతే చేరిపోవాలి.
1: In this ocean of life, take the help of this boat and gain the proximity.

0: Sairam, dear listeners, self-confidence is the first step towards completing any task, big or small. In today's discourse, Bhagwan speaks about the life of Abraham Lincoln and explains how he cultivated self-confidence based on the encouragement that his mother gave him during his young age. Let us now listen to the divine words of wisdom delivered by Bhagwan Baba on the 23rd of November 2000 in Prashanthi Nilayam during his 75th birthday celebrations.
1: Sarvabhuta Sitam Yema Bhajatye Katvamastitaha Sarvadharam Yamuvate Prema Swarupulara.
2: Embodiments of love.
1: Ye manavudu tana yendunna tventi atma parlo yendunna tventi atma okkate ani visheshinchuno.
2: The person who understands and experiences the divine spirit in him being very much same in others.
1: Attivadu gruhasthudaina.
2: Such a person, be it a householder,
1: virektudaina, raktudaina,
2: a renunciant or the one attached.
1: Atti manshiyandu nirantaramu bhagavantudu nivasudai untadu.
2: Such a person will have God installed in his heart all through.
1: Tane bhagavantudiga marutadu.
2: He himself gets transformed into the divine.
1: Bhagavantuni tattvamuni evarunu gurtinchaleru.
2: No one can comprehend the divinity in full.
1: Kani aneka mandi vimarsithuru kani ee vimarsalakante artham chestunnatunti varu chala adrushtavantudu.
2: Though they try to analyze and investigate, very few understand it in true spirit.
1: Koti sarunakaina kudu buddaye kani bangaramunu tini bratukaledu.
2: He may be a millionaire. He will not eat or partake gold. He eats only food.
1: Manavatvamulo idi samatvamainatundi oka tattvamu.
2: This is the principle of equality in humanity.
1: Daivamu andari yandu untunnadu.
2: God is in everyone.
1: Daivam satyamanandunu asatyamanandunu dharmamanandunu adharmamanandunu punyamanandunu paapamanandunu bhagavantudu samattanga untunnadu.
2: God is present both in truth and untruth, righteous and unrighteous, the merit and the sin as well.
1: Itti pavitramainatundi ekatvanni gurtinchukune nimittamai prachina kalamu nundi kudanu aneka mandi rishulu aneka prayatnamulu chesi parishodhanalu chestu vacharu.
2: To realize this sacred unity, since ancient times sages have been trying, attempting to understand the reality.
1: Kadapatiki vedah vedam purusham mahantam adityavarnam tamasa parastat anindi vedamu.
2: The Veda declared ultimately that God transcends the darkness beyond the illusion.
1: Kani aadhanika yugamunandu deenini aneka vidhamuluga parishodhana chesi parishilanu salipi deenini maroka reetiga bodhisthu vacharu.
2: In the modern age, the divine principle is investigated and experimented upon and revealed in a new way.
1: Srishti entayikudanu మూడు విధములైనటువంటి కర్మలతో జరుగుతూ ఉన్నది.
2: ది ఎంటైర్ యూనివర్స్ ప్రొసీడ్స్ అలాంగ్ త్రీ డైరెక్షన్స్.
1: ఒకటి సృష్టి యొక్క లక్షణం.
2: వన్ ఇస్ ద నేచర్ ఆఫ్ క్రియేషన్.
1: రెండవది దీనికి పోషణ యొక్క రచన.
2: ద సెకండ్ ఇస్ మెయింటెనెన్స్ ఆర్ సస్టెనెన్స్.
1: మూడవది నయం గావించుకునేటువంటి లక్షణం.
2: ద థర్డ్ వన్ ఇస్ ఎన్హిలేషన్.
1: సృష్టి, రచన, లయము, ఈ మూడు కర్మల చేతనే జగత్ అంతేకును కాలము గడుపుతూ ఉన్నది.
2: ది ఎంటైర్ యూనివర్స్ హ్యాస్ గోట్ దీస్ త్రీ ఫండమెంటల్ క్వాలిటీస్ ఆఫ్ క్రియేషన్, సస్టెనెన్స్ అండ్ ఎన్హిలేషన్.
1: కానీ ఈ సత్యమును ఎవరు కూడా కాదనలేరు.
2: నో వన్ కెన్ డినై దిస్ ఫండమెంటల్ ట్రూత్.
1: ఏ సైంటిస్ట్ కూడా ఇది కాదని చెప్పలేరు.
2: నో సైంటిస్ట్ కెన్ సే నో టు దిస్.
1: జగమంతై కూడా మనకు నిత్యభూతంగా కనిపిస్తూనే ఉన్నది.
2: దిస్ ఈజ్ ఎక్స్పీరియన్స్ అండ్ విజువలైజ్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
1: సృష్టించినటువంటిది పోషిస్తూ ఉన్నది.
2: దట్ విచ్ ఇస్ క్రియేటెడ్ ఇస్ మెయింటైన్.
1: పోషించబడినటువంటిది లయమైపోతూ ఉన్నది.
2: హావింగ్ బీన్ సస్టైన్డ్ ఇట్స్ బౌండ్ టు ఎనిహిలేట్.
1: ఇది ప్రత్యక్ష ప్రమాణమే.
2: దిస్ ఇస్ ద డైరెక్ట్ ఎక్స్పీరియన్స్.
1: కనుక ఈ మూడు విధములైనటువంటి యొక్క సృష్టి కర్మలను విచారణ చేసి మనం గుర్తించడానికి ప్రయత్నించినప్పుడు దివ్యత్వము మనకు ఒక గోచరమవుతుంది.
2: వెన్ వన్స్ వీ ఇన్వెస్టిగేట్ ఎనలైజ్ ద త్రీ అట్రిబ్యూట్స్ ఆఫ్ నేచర్ వీల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద డివినిటీ.
1: మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని ప్రాకృతమైనటువంటి యొక్క అనుభూతులు ఎందు మనం కొన్ని ఆహ్వానం చేసుకోవచ్చు.
2: వీ కెన్ ఆల్సో అండర్స్టాండ్ ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్ ద డివినిటీ లేటెంట్ ఇన్ హ్యుమానిటీ.
1: కానీ అది దైవత్వములకు మూలాధారం కాకపోయినప్పటికీ దైవత్వాన్ని నిరూపించేటువంటి ఒక చిహ్నంగా రూపొందుతుంది.
2: ద ఎఫిమరల్ వరల్డ్ మే నాట్ బి ద ఫౌండేషన్ ఆఫ్ ద డివినిటీ, యట్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఇట్.
1: ఇప్పుడు లైన్స్ అంతా వచ్చాయి.
2: యూ ఫైండ్ ద లైన్స్ దేర్.
1: కానీ అది నిజమైనటువంటి ఒక లైన్ కాదు.
2: ఇట్స్ నాట్ ఎ ట్రూ లైన్ ఇన్ ద సెన్స్.
1: కానీ దీని ద్వారా నిజమైనటువంటి లైన్ ను మనం గుర్తించడానికి వీలు చేస్తుంది.
2: త్రూ దోస్ లైన్స్ దట్ యు హావ్ సీన్ యూ కెన్ ఆల్సో థింక్ ఆఫ్ ద రియల్ లయన్.
1: అదే విధముగానే
2: సిమిలర్లీ
1: ప్రపంచమునందు ఉన్నటువంటి ప్రతి పదార్థం కూడాను, ప్రతి అనుభూతి కూడాను దివ్యత్వాన్ని గుర్తింపజేస్తుంది.
2: Likewise in this world every experience, every material object makes you think of God.
1: చెరకులోని తీపు,
2: the sugar in the sugar cane,
1: నెరపులోని కారము,
2: and that which is hot
1: చింతలోని పులుసు, చింతలోని పులుసు,
2: and that is sour in tamarind,
1: వేపలేని చేదు,
2: and bitterness in neem.
1: ఇవన్నీ కూడాను భగవంతుని యొక్క నిజత్వాన్ని గుర్తింపజేయడానికి.
2: ఆల్ డెమోన్స్ట్రేట్ ద డివినిటీ.
1: కనుక లోకమంతా కూడాను నక్షత్రాలు విరుచుకున్నాయి.
2: యు ఫైండ్ ద స్టార్స్ గ్లిటరింగ్.
1: కానీ తరంగములు కదులుతూ ఉన్నాయి.
2: యు ఆల్సో ద మూవ్మెంట్ ద వేవ్స్.
1: సూర్యుడు ప్రకాశిస్తున్నాడు.
2: సన్ షైన్స్ బ్రిలియంట్లీ.
1: చంద్రుడు ఆనందాన్ని అందిస్తున్నాడు.
2: ఇట్స్ మూన్ హూ గివ్స్ యూ ద మూన్ లైట్.
1: ఇవన్నీ భగవత్ తత్వములకు ఒక నిదర్శనములే.
2: దట్స్ ఆల్ ద డైరెక్ట్ ప్రూఫ్ ఆఫ్ ద డివైన్.
1: కనుక భగవంతుని నిరూపించడానికి పోయినప్పటికీ భగవంతుని యొక్క తత్వములను అది ప్రబోధిస్తూ వస్తున్నాయి.
2: దే మే నాట్ వెరీ మచ్ ప్రూవ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ బట్ ఎగ్జిబిట్ ద డివినిటీ.
1: ప్రభుత్వం యొక్క సంబంధమైనటువంటి యొక్క విచారణ ఎందు
2: ఇన్ ది వరల్డ్ ఇన్వెస్టిగేషన్
1: ఒకరు ఎడ్యుకేషన్ దీనికి అధికారిగా ఉంటాడు.
2: వన్ మైట్ బి ఇన్ పొజిషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: రెండవ వాడు రెవెన్యూ దీనికి అధికారంగా ఉంటాడు.
2: ద సెకండ్ మే బి ద బాస్ ఇన్ ద రెవెన్యూ.
1: మూడవ వాడు పోలీస్ అధికారంగా ఉంటాడు.
2: థర్డ్ వన్ మే బి హెడ్ ఇన్ పోలీస్ సెక్షన్.
1: ఒక్కొక్క కర్మలకు ఒక్కొక్క అనుభూతిగా ఒక్కొక్క మినిస్టర్ నియమించినట్టుగా.
2: జస్ట్ ఎస్ వీ హ్యావ్ ఎ మినిస్టర్ ఇన్ చార్జ్ ఆఫ్ ఎ పోర్ట్ఫోలియో.
1: అందరూ చేరి ప్రైమ్ మినిస్టర్ కు ఆధీనమై ఉన్నట్టుగా.
2: As all of them are under the control of the Prime Minister.
1: Srishtiki Brahmaniyu.
2: The creation is represented by Brahma.
1: Rakshanaku Vishnuaniyu.
2: Sustenance Vishnu.
1: Shikshanaku Shivudaniyu.
2: And annihilation is represented by Shiva.
1: Varu ee yokka karmalanu aacharistu vastunnaru.
2: They take care of these three branches, portfolios.
1: Kani ee moodinti yokka adhipati daivame.
2: But the master, the head of all the three is God himself.
1: Atanne Mahamudans Allah andaru.
2: Mahamudans call him Allah.
1: ఒక్కొక్కరు ఒక్కొక్క రీతి అయినటువంటి పేర్లతో పిలుస్తూ వస్తున్నారు.
2: Each religion has got a particular name given.
1: కానీ భారతీయులు కానీ విదేశీయులు కానీ గాడ్ అని దీన్ని బోధిస్తూ వచ్చారు.
2: Indians or Westerners, whosoever may be, they call him God.
1: ఏమిటి ఈ గాడ్ అనేటువంటి దీనికి స్పెల్లింగ్?
2: What is the spelling of God?
1: G-O-D, God.
2: G-O-D. G-O-D, God.
1: G anaga generation srushtinchadamu.
2: G generator creation.
1: O organization
2: sustenance. Sustenance maintenance.
1: D destruction. Nasanam cheyadamu.
2: Annihilation.
1: Kanuka ee G-O-D God anetuvanti dinilendu kodanu సృష్టి స్థితి లయములు కూడాను చేరి ఉంటున్నవి.
2: దిస్ వెరీ వర్డ్ గాడ్ కంటైన్స్ విద్ ఇన్ ది త్రీ ప్రిన్సిపల్స్ క్రియేషన్ సస్టెనెన్స్ అండ్ అన్హిలేషన్.
1: ఈ దివ్యత్వాన్ని గుర్తించడానికి వీలుడైనటువంటి వారు
2: ద వన్ హూ హాట్ టు బి రికగ్నైజ్
1: ఇలాంటి లౌకికమైనటువంటి ఆధారాలు తీసుకుని
2: బేసింగ్ ఆన్ ది డైరెక్ట్ ప్రూఫ్
1: దివ్యత్వాన్ని ప్రకటిస్తూ వస్తున్నారు.
2: విల్ మేనిఫెస్ట్ ది డివినిటీ.
1: ఒకరు చెప్పినను చెప్పకపోయినను
2: వన్ మైట్ సే ఆర్ నాట్
1: కానీ సత్యము సత్యమే.
2: ట్రూత్ రిమైన్స్ ఆల్ ద సేమ్.
1: దైవం ఉన్నాడు.
2: గాడ్ ఈస్ ప్రెసెంట్.
1: ఎక్కడ ఉన్నాడు?
2: వేర్ ఇస్ హీ?
1: సర్వులు ఎందుకు సర్వస్వరూపుడై ఉంటున్నాడు.
2: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడి.
1: కనుక ఒకరినొకరు విభేదంగా తీసుకోకూడదు.
2: వీ షుడ్ నాట్ హ్యావ్ డిఫరెన్సెస్.
1: మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వము సర్వులకు గోచరమవుతూనే ఉన్నది.
2: ద డివినిటీ ప్రెసెంట్ ఇన్ హ్యుమానిటీ ఈజ్ వెరీ మచ్ అపారెంట్.
1: ఈనాడు ఇన్ని లక్షల మంది స్వామిని ప్రేమిస్తూ వచ్చారంటే మీ ప్రేమనే ప్రధానమైనటువంటి యొక్క రూపము.
2: Lakhs and lakhs have assembled here because of your love for Swami, and this love is a very proof of divinity.
1: ఇంత ప్రేమ ఎందు కూడాను నా యొక్క లక్ష్యాన్ని నిలుపుకుంటున్నారు.
2: And you have filled your hearts with love for Bhagavan.
1: అంతకంటే ఆనందమైనటువంటిది మరొకటి లేదు.
2: There cannot be greater bliss than this.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
2: so embodiments of love.
1: ఆత్మవిశ్వాసమే శాశ్వతమైనటువంటి యొక్క లక్షణము.
2: కాన్ఫిడెన్స్ ఇన్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ షుడ్ బి ద గోల్.
1: కనుక మనం ఆత్మవిశ్వాసంతో ఏ పనులు చేసినప్పటికీ అనేకులను దిగ్విజయం అవుతుంది.
2: విత్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వాట్ ఎవర్ యూ డూ యు ఆర్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్.
1: కనుక ఆత్మవిశ్వాసం ప్రతి మానవునికి అత్యవసరము.
2: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్.
1: ఒకరి యొక్క ప్రేమను మనం అందుకోవాలనుకుంటే మనం వారిని మొదలు ప్రేమించాలి.
2: If you want to receive love from others, you have to love them first.
1: ఇతరులను మనం గౌరవించాలనుకుంటే మొట్టమొదట ఇతరులను మనం గౌరవించాలి.
2: If you want to be respected, you should respect in the beginning.
1: కనుకనే మనం ఇతరులను గౌరవించక ఇతరులను మనల్ని గౌరవించాలంటే ఇది అసాధ్యము.
2: Without respecting others, you cannot expect to be respected.
1: అదే విధంగానే భగవంతుని మనం ప్రేమించినామంటే భగవంతుడు మనల్ని ప్రేమిస్తుంటాడు.
2: As you love God, God loves you too.
1: కనుక జీవితం అంతా ఇక్కడ రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
2: The whole life revolves around these three: reaction, reflection,
1: and
2: desire.
1: మనం అందరిని కూడా ప్రేమించాలి.
2: We have to love all.
1: అప్పుడే ఇందరి ప్రేమకు మనం పాత్రలం అవుతాము.
2: Then only you will be the recipient of love of everybody.
1: అందరిని మనం గౌరవించాలి.
2: You should respect all.
1: అప్పుడే మనల్ని కూడా అందరూ గౌరవిస్తారు.
2: Then everyone will respect you in turn.
1: ఏ దానిని మనం ఆశిస్తున్నామో
2: that what you want,
1: దానిని మొట్టమొదట ఆచరించాలి.
2: You have to do it for yourself.
1: మనం ఆచరించిన సర్వ కర్మలు కూడాను రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
2: All our actions represent the three principles: reaction, reflection and resound.
1: కనుక మొట్టమొదట నీవు ఇతరులను గౌరవించు.
2: First you respect others.
1: ఇతరులకు తగినటువంటి ప్రేమ సందేశాన్ని అందించు.
2: You also love appropriately.
1: అప్పుడే నిన్ను అతరులు కూడాను ప్రేమిస్తారు.
2: And then you will be loved by everyone.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love.
1: ఈనాడు మీకు నేనేం చెప్పగలను?
2: What do you want from Bhagavan today?
1: మీ యొక్క దృశ్యమును నేను చూస్తుంటే ఎంతనో ఆనందంగా నా హృదయం నిండిపోతుండాలి.
2: Bhagavan is very very happy.
1: ఇందరి ప్రేమకు నేను పాత్రుడైనానంటే నా యొక్క ఆనందమునకు ఎంత మితిమీది ఉండదు.
2: When all of us love Bhagavan, he will be extremely happy, mighty happy.
1: మిమ్మల్ని ఎవరిని కూడా నేను ఆహ్వానించలేదు.
2: Bhagavan has not invited anyone.
1: కానీ నా ఎందున్నటువంటి ప్రేమనే మిమ్మల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేసింది.
2: It is your love, it's Bhagavan's love that brought all of you here.
1: ఈ రెండు కూడాను దైవత్వానికి తగినటువంటి ఒక సందేశములే.
2: This is the message of God, your love and Bhagavan's love.
1: మెసేజ్ అంటే ఏమి చెప్పాలి?
2: What message is to be said this morning?
1: నేను ఇవ్వటము, మీరు పుచ్చుకోవటము.
2: And Bhagavan gives and you receive.
1: మీరు ఇవ్వటము, నేను పుచ్చుకోవటము.
2: And you give, Bhagavan receives.
1: ఇచ్చి పుచ్చుకునేటువంటి సంబంధ బాంధవ్యమే మన ఇరువురికి.
2: This kind of giving and receiving is the relationship between you and God.
1: Sarva bhuta hitam evam. Meerandaru chemanga undali.
2: Let everybody be happy, safe and secure.
1: Anandanga untundali.
2: Let everyone be happy.
1: Aadhyatmika tattvanni abhiruddhi parchukovali.
2: Understand spirituality and grow in strength. And then you practice all that you have learned.
1: Ee naati prapancham yokka paristhithulu chaala ayomayanga untundayi.
2: The present day position of the world is highly confusing.
1: Ekkada chusina ekkada vinna kudanu chaala ashanti nandincheetuvantivi.
2: We find restlessness, agitation all over.
1: కనుక ఈ రియాక్షన్ రీసౌండ్ రిఫ్లెక్షన్ కు మనం తగినటువంటి ఒక భద్రతను సంపాదించాలి. దైవత్వం ఒక్కటే అనేటువంటి భావంతో మీరందరూ కూడా జీవితాన్ని గడపాలి.
2: Let us carry on our life with the full conviction the very same God is present in everyone.
1: ఏదో కొన్ని శిష్యులంతా కూడా కల్పించే నిమిత్తమై సృష్టిస్తుంటాడు భగవంతుడు.
2: God simply creates for all of us to experience.
1: ఇప్పుడు గవర్నమెంట్ కూడాను పోలీసులను కొంతమంది నియమించారు.
2: గవర్నమెంట్ అపాయింటెడ్ పోలీస్.
1: మిలిటరీని కొంతమంది నియమించారు.
2: ఆల్సో మిలిటరీ.
1: వీరు దేనికోసము?
2: వాట్ ఫార్?
1: దేశ రక్షణను కాపాడుకునే నిమిత్తము.
2: టు సేఫ్ గార్డ్ అవర్ కంట్రీ దే వర్ అపాయింటెడ్.
1: పోలీసు ఎవరైనా దోషం చేసినటువంటి వారి వచ్చి కొడుతుంటే
2: ఇఫ్ ఎనీవన్ ఇస్ బీటెన్
1: అది కూడాను తన యొక్క దోషాన్ని నివారణ గావించుకునే నిమిత్తమే.
2: That punishment is given to correct your mistake.
1: తాను దోషమే చేయకుండా పోలీసు కొట్టడానికి వీల్లేదు.
2: If you don't commit any mistake, you'll never be beaten by police.
1: అదే విధంగానే భగవంతుడు కొన్ని శక్తులను సంపాదించి జగత్తును అందించాడు.
2: God has given such mighty power to humanity, to this world.
1: వారు మంచి చేసిన దానికి మంచి ఫలితం అందించడము.
2: Your good actions will give you good results.
1: చెడ్డ చేసిన దానికి చెడ్డ ఫలితం అందించడము.
2: Bad action will take you to consequences.
1: ఈ కర్మ ఫలితం అనేటువంటి దీనిగా రూపొందింపజేసి
2: and he has made it like that.
1: దీనిని లోకంలో సృష్టించాడు.
2: And this is his creation.
1: కానీ మనము ఆ కర్మలను దూషిస్తూ ఉన్నాము.
2: But we accuse blame our action.
1: చాలా పొరపాటు.
2: It's a big mistake.
1: సరే ఎందున్నటువంటి దుష్కర్మలను దూరం చేసుకో.
2: In fact, give up all the mistakes.
1: పాపవిత్రమైన భావాలను దూరం చేయి.
2: Drive out all the unsacred thoughts.
1: దుర్భావములను దూరం చేయి.
2: Let bad feelings
1: be. నిన్ను ఎవరు శిక్షించరు.
2: No one thinks in this way.
1: నిన్ను శిక్షించేటువంటి వ్యక్తులు కూడా వచ్చి నిన్ను రక్షిస్తూ వస్తుంటారు.
2: In fact, the one who is ready to punish you, later he will try to protect you.
1: కనుక మనలో ఎట్టి దోషములు లేకుండా చూసుకోవడానికి ప్రయత్నించాలి.
2: Make every effort to be free from all defects and mistakes.
1: మానవుడంటే ఆత్మస్వరూపుడు అని చెప్పాను.
2: Bhagavan said you are all the embodiments of the divine.
1: నాశనము కానటువంటి వాడు అని చెప్పాను.
2: You are imperishable.
1: ఆత్మ శాశ్వతమైనటువంటిది అని చెప్పాను.
2: The spirit ఆత్మ is permanent.
1: ఆత్మ శాశ్వతమైనటువంటి ఆత్మతత్వం నుంచి శాశ్వతమైన భావాలు మనలో ఆవిర్భవించాలి.
2: Out of the principle of eternity of the spirit ఆత్మ should have eternal thoughts and sentiments.
1: కనుక ఈ జగత్ యొక్క సృష్టి, జగత్ యొక్క పాలన, జగత్ యొక్క సంరక్షణ ఇవన్నీ కూడా కేవలం భగవంతుని యొక్క నియమములే.
2: Therefore, this is all the code of divinity, the creation, sustenance, and annihilation. And in fact, the whole thing goes around as per his will.
1: సర్వభూత నిరంతరం సర్వభూతముని యందు కూడాను తాను ప్రకాశిస్తూ ఉన్నాడు.
2: God shines brilliantly in everyone.
1: అలాంటి తత్వం లోపల మనము ఎవరిని ఏ విధంగా మనము దూషించాలి, ఎవరిని ఏ విధంగా పూజించాలి?
2: How can you point out mistake in anybody? How do you blame anybody?
1: ఆత్మవిశ్వాసమును పెట్టుకుని ఏ దేశం పోయినా కూడా సరే, ఏ కర్మను ఆచరించినా సరే తాను దిగ్విజయాన్ని సాధిస్తాడు.
2: With all the self confidence you may go to any country.
1: కనుక నీ ఆధ్యాత్మిక తత్వాలను నిన్ను నీవు విశ్వసించు, నిన్ను నీవు నమ్ము అని బోధిస్తూ వచ్చింది.
2: The first thing is you should have faith in yourself.
1: అనగా నీవెవరు నిన్ను నీవు తెలుసుకో.
2: You just decide who you are.
1: అన్నింటినీ మనం అడుగుతున్నాము, నేనెవరు అనేటువంటి దాన్ని మీరు ప్రశ్నించడం లేదు.
2: యు గో ఆన్ క్వశ్చనింగ్ ఎంక్వైరింగ్ బట్ యు డు నాట్ నో హూ యు ఆర్.
1: నేను పలాని వారిని అని నీవు రూపనామం చెప్పినంత మాత్రం అది నీ యొక్క సరి అయినటువంటి అర్థం కాదు.
2: యు మే ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ ఐఎమ్ సో అండ్ సో బట్ ఇట్స్ నాట్ కరెక్ట్.
1: ప్రాకృతమైనటువంటి యొక్క దీంట్లో ఇది ఒక డైలాగ్ మాదిరి ఉంటుంటుంది.
2: ఇన్ ద వరల్డ్లీ సెన్స్ ఇట్స్ మియర్లీ ఎ డైలాగ్.
1: అది లేకుండా నేను పలాని దేశీయులను అని చెప్తే అది కూడా సత్యం కాదు.
2: యు మే ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ద కంట్రీ యూ బిలాంగ్ టు బట్ ఇట్స్ నాట్ కరెక్ట్.
1: లేక నా పేరు ఇట్టిది అని బోధిస్తున్నంత మాత్రం అది సత్యం కాదు.
2: యు మే ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ దట్ దిస్ ఇస్ మై నేమ్.
1: నేను పలాని యొక్క పని చేసేటువంటి వాడిని అని చెప్తే కూడా సరైనది కాదు.
2: యు ఆర్ నాట్ ద ప్రొఫెషన్ యూ డూ.
1: ఏది సరైన ఆన్సర్?
2: వాట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్?
1: నీవెవరు అని ప్రశ్నించినప్పుడు నేను ఆత్మను అని చెప్పాలి.
2: ఇఫ్ ఎనీవన్ పుట్స్ దిస్ క్వశ్చన్ హూ ఆర్ యూ, యూ షుడ్ సే ఐ యామ్ ఆత్మ.
1: దేహము అనిత్యమైనటువంటిది.
2: బాడీ ఇస్ టెంపరరీ.
1: మనసు అనిత్యమైనటువంటిది.
2: సో ఆల్సో ద మైండ్.
1: కేవలము దేహం అనేటువంటి దాన్ని నేను నీవుగా భావించుకోవటం ఎంత పొరపాటు.
2: యూ కెనాట్ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ద బాడీ. ఇట్స్ అ బిగ్ మిస్టేక్.
1: దేహ మనస్సును త్యజించి
2: giving up the body and the mind.
1: ఈ రెండింటికి నీ పవర్ ఇచ్చేటువంటి యొక్క ఆత్మతత్వాన్ని నీవు గుర్తించాలి, ప్రయత్నించాలి.
2: Understand Atma, which is the main source that gives power to
1: all these things. ప్రతి ఒక్క వ్యక్తి కూడా నువ్వు ఆత్మ స్వరూపుడే కాని అన్య స్వరూపుడు కాదు.
2: Everyone is embodiment of the divinity.
1: అతని స్వరూపమే సర్వత్రా వ్యాపించి ఉంటుండాలి.
2: In fact, it's only the God who is present in everyone.
1: సర్వత్రా వ్యాపించినటువంటి కాస్మిక్ యొక్క ఆత్మే ఇది.
2: The divinity is all pervasive cosmic power.
1: ఈ కాస్మిక్ పవర్ ను మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: We have to make every attempt to know this cosmic power.
1: కానీ ఇది ఎంతో కష్టమని మీరు భావిస్తున్నారు.
2: You think that it is
1: చాలా సులభమైనటువంటిది.
2: But it's so easy to
1: దీనికంటే సులభమైనటువంటిది మరొకటి లేదు.
2: There's no other thing much easier than this.
1: కానీ దేహాభిమానం మనం పెంచుకోవటం చేత ఇది చాలా మనకు కష్టంగా కనిపిస్తుంది.
2: We find this difficult because of our body attachment.
1: ఇది చాలా సులభమైన మార్గం కనుకొని.
2: It is so simple path.
1: సర్వభూత తిరస్కారం కేశవం ప్రతి గచ్చితే అన్నారు.
2: Whosoever you deny, you'll be denying God.
1: సర్వభూత నమస్కారం కేశవం ప్రతి గచ్చితే.
2: Whosoever you respect, you'll be respecting God.
1: ఎవరికి నమస్కారం అని చేసినప్పటికీ ఈ దైవానికి చేసినట్టుగా వస్తుంది.
2: You may do namaskar to anybody, it amounts to respect to
1: God. సర్వలయందు ఉండేటువంటి ఒక దైవత్వం ఒక్కడే.
2: Because the very same God is present in everyone.
1: మమై వాంసో జీవలోకే జీవభూత సనాతనః అన్నాడు కృష్ణుడు.
2: And Shruti, the sacred text, declares that you are all the sparks of the divine.
1: ఇది అంశంతో కూడినటువంటివన్నీ కూడాను.
2: We are all the sparks of the divine with all the attributes.
1: ఒక్క భక్తి యొక్క అంశములే ఇవన్నీ కూడాను.
2: We are all the sparks of the same divine principle.
1: అనేక అద్దాలు ఉండినటువంటి గదికి మనం వెళ్ళినప్పుడు,
2: when you step into a room full of mirrors,
1: ఈ రూపాన్ని నువ్వు చూచుకో,
2: you see your own image.
1: కానీ ఒక్క రూపం కాదనేది.
2: You are not one there.
1: ఒక్కొక్క అద్దంలో ఒక్కొక్క రూపం కనిపిస్తుంది.
2: Each mirror shows its own reflection.
1: కానీ అదే విధంగానే తెలివి తక్కువైనటువంటి పక్షి దాంట్లో ప్రవేశించింది.
2: A bird that is foolish has gone into this hall of mirrors.
1: దాని యొక్క రూపములు అన్నింటిలోనూ కనపడుతూ వచ్చింది.
2: The bird starts seeing all the reflections.
1: నా ఎనిమిస్ అయినటువంటి ఈ బర్డ్స్ అంతా వచ్చి నన్ను బాధిస్తాయో ఏమో అని కొంచెం క్రోధం బయలుదేరింది.
2: The bird was so angry because it started feeling that it could
1: be hurt by the birds around. కొట్టి కొట్టి కొట్టి కొట్టి కొట్టి బ్రద్దలు చేసింది.
2: And this bird went on attacking every mirror and broke it to pieces.
1: ఎన్ని బ్రద్దలైనాయో అన్ని రూపములు కూడా అధికమైపోయినాయి.
2: And reflections have increased in number depending on the number of pieces.
1: కట్టగడపటికి ఆ అద్దం పగిలిపోయింది.
2: And finally the mirror was broken.
1: అక్కడ ఏ ఒక్క బింబము కనిపించలేదు.
2: Then there's no reflection anymore.
1: అప్పుడు దారి నుంచి తాను బయలుదేరి వెళ్లిపోయింది.
2: And then it just moved out of that.
1: ఇది అజ్ఞానమైనటువంటి యొక్క భావము.
2: This is a feeling of ignorance.
1: అదే గదియందు ప్రజ్ఞానుడైనటువంటి మానవుడు ప్రవేశిస్తే,
2: if a wise man gets into that hall of mirror,
1: ఇవన్నీ ఆ ప్రతిబింబాలే అని ఆనందిస్తాడు.
2: హీ విల్ బి సో హ్యాపీ వాచింగ్ హిస్ ఓన్ రిఫ్లెక్షన్.
1: తన ఎందున్నటువంటి దోషాలంతా కూడా నివారణ గావించుకుంటాడు.
2: హీ విల్ ట్రై టు కరెక్ట్ హింసెల్ఫ్.
1: కనుకనే వీడు నిజమైన మానవుడు.
2: హీ ఈజ్ ఎ ట్రూ హ్యూమన్ ఇన్ ద సెన్స్.
1: అంతా ప్రతిబింబంలే అని సత్యాన్ని గుర్తించి వర్తించినటువంటి వాడు నిజమైన మానవుడు.
2: హీ ఈజ్ ఎ ట్రూ హ్యూమన్ ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ యూనిటీ ఈక్వాలిటీ ఇన్ ఎవ్రీవన్.
1: ఎప్పుడు ఇది మానవుడవుతాడు?
2: వెన్ కెన్ యూ బి హ్యూమన్?
1: బయట ఉన్నటువంటి వస్తువు యొక్క తత్వము తన వస్తువే అనేటువంటి భావించడమే నిజమైన జ్ఞానం.
2: దట్ ఆబ్జెక్ట్ దట్ మెటీరియల్ ప్రెజెంట్ అవుట్ సైడ్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ యూ.
1: ఇలాంటి బింబ ప్రతిబింబం యొక్క సంబంధము మనం అభివృద్ధి పరచుకోవాలి.
2: వీ హావ్ టు నో ద రిలేషన్షిప్ బిట్వీన్ దిస్ ఆబ్జెక్ట్ అండ్ ద రిఫ్లెక్షన్.
1: మీరు నేను అనేటువంటి ఒకటే అనేటువంటి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: Make an effort to know that you and I are one.
1: రూప నామముని యందు శక్తి యందు మీరు ప్రత్యేకంగా గోచరించవచ్చును.
2: In name and form and abilities and capacities there
1: are differences. ఇవన్నీ కూడా ప్రతిబింబముల యొక్క లక్షణాలే.
2: These are all the qualities of the reflections.
1: కనుక నీవు నేను ఒకటే అనేటువంటి సత్యాన్ని గుర్తించడమే సరైనటువంటి సత్యము.
2: The truth is to understand experience that you and I are one.
1: దైవత్వం అనేటువంటిది నీ యందే ఉన్నది కానీ ప్రత్యేకంగా లేదు.
2: God is in you. He is not separate from
1: you. ఏదో టెంపుల్ యందు లేదు.
2: He is not outside.
1: ఏదో మసీదులు యందు లేదు. ఏదో దర్గాల యందు లేదు.
2: He is not present in any distinct place.
1: నీ యందే.
2: God is in you.
1: నీ యందు ఉన్నటువంటి దానికి ఆ దర్గాకు పోయినప్పుడు నీ ప్రతిబింబాన్ని నీవు దర్శిస్తున్నావు.
2: When once you go outside, you will be seeing your own reflection.
1: ఆ టెంపుల్ కు పోయినప్పుడు నిన్ను నీవు దర్శించుకుంటున్నావు.
2: You will be just seeing your own self there.
1: కనుక ఏ సాధనలు చేసినప్పటికీ,
2: any spiritual practice under
1: తన ఎందున్నటువంటి సత్యాన్ని తాను గుర్తించుకునే నిమిత్తం చేసేటువంటి కర్మలే,
2: is undertaken only to experience the inner reality.
1: ప్రతి మానవునికి జనన మరణములు ఉంటున్నాయి.
2: Every man will have these two.
1: రెండింటినీ మధ్యలో కూడా జీవితం అనేటువంటి ఉంటుంది.
2: Between birth and death there lies the whole life.
1: అది తరుగుతుంది పెరుగుతుంది.
2: And as you think of it, you will live long.
1: కానీ నిజమైనటువంటి మానవత్వం అనేటువంటిది తరిగేది పరిగేది కాదు.
2: The true human spirit neither takes birth nor dies.
1: మానవ ఆకారం ధరించినటువంటి దేహం పెరుగుతుంది తరుగుతుంది కానీ,
2: it is only the body that grows and decreases.
1: కార్యతాను తరగటం లేదు, పెరగటం లేదు.
2: But the inner self has neither increased nor decreased.
1: చిన్న బాల్యమునందు
2: in childhood
1: అతని చైల్డ్ అన్నారు.
2: We call him a child.
1: యవనమునందు అతని మ్యాన్ అన్నారు.
2: In youth we call him man.
1: వార్ధక్యమునందు అతని తాత అన్నారు.
2: In old age we call him grandfather.
1: ఈ చైల్డ్ మ్యాన్ అండ్ ఫాదర్ అంతా ఒక్కటే.
2: In fact the child man and grandfather
1: రూపాలు మారినవే కానీ సంబంధాలు మారలేదు.
2: In fact the relationship has not changed.
1: అదే విధంగానే భగవత్ యొక్క తత్వం కూడాను రూపంలో మారుతుండవచ్చును కానీ నిజమైన శక్తి ఒక్కటే.
2: God's form, God's reality is one and the same.
1: ఏకం సత్ విప్రా భూదావదంతి.
2: Truth is only one, referred to as many by
1: scholars. సత్యాన్ని మీరు ఈనాడు గుర్తించాలి.
2: We have to know this truth today.
1: ఎవరి చూసినా మనం గౌరవించాలి.
2: We have to respect everyone.
1: అందరినీ మనం ప్రేమించాలి.
2: We should love all.
1: ఈ నిజమైనటువంటి యొక్క ఆనందాన్ని మనకు అనుభవిస్తే నీవు దేవుడిగానే మారిపోతావు.
2: And once you experience this state of true bliss,
1: సర్వభూత హితం ఏవం భజత్వే కత్వమాత్మస్థః సర్వాధార సుభయంతి. అందరి ఎందు కూడా ఉన్నటువంటి ఒక దైవత్వం ఒక్కడే అనేటువంటి దాన్ని గుర్తించుకున్నప్పుడు ఎట్టి భేదములు మనకు రాదు.
2: When once you understand the reality of the self present in everybody, you never suffer.
1: కానీ అది చాలా కష్టమని భావిస్తారు.
2: But we consider it is difficult to know this.
1: కష్టం కాదు.
2: Is not
1: దానికంటే సులభమైనటువంటిది మరొకటి లేదు.
2: There is no other thing that much simpler than
1: this. ఉన్నటువంటి దృష్టిని యొక్క దోషమే కానీ సృష్టి యొక్క దోషం కాదు.
2: In fact the defect lies in your దృష్టి, the vision, but
1: కానీ నీ దృష్టి యొక్క దోషాన్ని నీవు పురస్కరించుకుని సవరించుకోకుండా సృష్టి యొక్క దోషాన్ని నీవు వెతుకుతూ ఉన్నావు.
2: You don't correct your vision, but you find out the mistake in creation.
1: కానీ సృష్టిలో ఎట్టి తప్పు లేదు.
2: There's no mistake in creation as
1: such. సర్వము ఏకత్వంగానే ఉంటుందాది.
2: You find the oneness all over.
1: కానీ నీ దృష్టిలో ఉంటుందాది భిన్నత్వం.
2: The mistake lies in your sight or vision.
1: ఆత్మవిశ్వాసాన్ని పెట్టుకుని ఏ కార్యంలో అయినా ప్రవేశించు, నీవు తప్పక విజయాన్ని సాధిస్తావు.
2: With self confidence undertake any task, you are sure to be successful.
1: నిజముగా ఒక విషయాన్ని మీకు గుర్తింపజేయాలి.
2: You should recognize one important point.
1: అమెరికా లోపల అతి బీద కుటుంబంలో పుట్టాడు లింటన్. కానీ నీ దృష్టి యొక్క దోషాన్ని నీవు పురస్కరించుకుని సవరించుకోకుండా సృష్టి యొక్క దోషాన్ని నీవు వెతుకుతూ ఉన్నావు.
2: You don't correct your vision, but you find out the mistake in creation.

0: అమెరికా లోపల అతి బీద కుటుంబంలో పుట్టాడు లింకన్.
1: లింకన్ వాస్ బోర్న్ ఇన్ ఎ వెరీ పూర్ ఫ్యామిలీ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా.
0: తండ్రి వడ్రంగి పని చేస్తున్నాడు.
1: ఫాదర్ వాస్ ఎ కార్పెంటర్.
0: తల్లి నాన్సీ ఆమె పాత చీరలంతా కుట్టి దాని నుంచి వచ్చిన డబ్బుతో అబ్బాయిని పోషించుకుంటూ వచ్చింది.
1: మదర్ సర్వ్డ్ యాజ్ ఎ టైలర్ స్టిచింగ్ ఓల్డ్ క్లాత్.
0: ఈ పిల్లవాడు కొంచెం రిచ్ పీపుల్ అనగా షావుకారి బిడ్డలతో బయలుదేరి స్కూల్ కు వెళ్లేటువంటి వాడు.
1: ద బాయ్ అసోసియేటెడ్ హింసెల్ఫ్ విత్ రిచ్ పీపుల్ అండ్ అటెండెడ్ స్కూల్.
0: ఆ యొక్క శ్రీమంతులైనటువంటి బిడ్డలంతా కూడా వీణ్ణి హేళన చేసేటువంటి వాడు.
1: ఆల్ రిచ్ బాయ్స్ స్టార్టెడ్ హెక్లింగ్.
0: వీని డ్రెస్ ను వీని యొక్క పరిస్థితిని చూచి చాలా గేలి చేసేటువంటి వారు.
1: ఎవ్రీబడి మేక్ ఫన్ ఆఫ్ హిమ్ బికాస్ ఆఫ్ హిస్ డ్రెస్ అండ్ పావర్టీ.
0: లింకన్ చాలా పిల్లవాడు కనుక భరించుకోలేకపోయి తల్లి దగ్గరికి పోయి ఏడ్చాడు.
1: Lincoln being young boy could not bear this and went to his parents.
0: నన్ను నా తోటి పిల్లలందరూ కూడా అవమానం చేస్తున్నారు.
1: I am put to shame by my friends.
0: నాకు మంచి డ్రెస్ కుట్టించు.
1: I want good dress, he said.
0: నాకు మంచి నగలు పెట్టు.
1: I want everything that's good now.
0: అప్పుడు తల్లి దగ్గర తీసింది.
1: Then mother called him close. నాయన
0: మొట్టమొదట మన పరిస్థితి యొక్క లక్షణాన్ని గుర్తించాలి.
1: Understand our position first.
0: మన కుటుంబం యొక్క స్థితిని గుర్తించాలి.
1: నో ది పొజిషన్ ఆఫ్ ద ఫ్యామిలీ.
0: మనం చాలా బీదవారము.
1: వెరీ పూర్.
0: తినడానికి తిండి లేనిటువంటి మనము ఏ విధంగా ఉత్తమమైనటువంటి గుడ్డలు మనం ధరించడానికి వీలవుతుంది?
1: వీ డు నాట్ హ్యావ్ ఎనఫ్ టు ఈట్. హౌ కెన్ వీ హ్యావ్ రిచ్
0: డ్రెస్? కనుక స్థితికి తగిన కతిక నీవు అనుసరించు అన్నది.
1: దేర్ఫోర్ వీ షుడ్ నో అవర్ పొజిషన్ అండ్ దెన్ మెయింటైన్.
0: నీవు ఏ నాటికైనా అభివృద్ధి అవుతావు.
1: యు ఆర్ బౌండ్ టు కమ్ అప్ ఇన్ లైఫ్.
0: ఆత్మవిశ్వాసాన్ని పెట్టుకుని నీవు జీవించు.
1: Carry on your life based on your
0: ఎన్ని గేలు చేసినప్పటికీ ఎంత అవమానపరిచినప్పటికీ నీవు లెక్క చేయవద్దు.
1: నెవర్ బి మైండ్ఫుల్ ఆఫ్ అదర్స్.
0: మనం అన్నిటికన్నా ఆత్మనే మనకు ఆధారము.
1: అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఈ ఆత్మవిశ్వాసంతో నీవు బ్రతకడానికి ప్రయత్నించినైనా
1: విత్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ ఫ్రమ్ నౌ ఆన్.
0: దానికి తగినట్టు ఉపమానాలు ధైర్యాలు చాలా అధికంగా బోధిస్తూ వచ్చింది.
1: మదర్ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ విత్ అప్రోప్రియేట్ సూటబుల్ గుడ్ ఎగ్జాంపుల్స్.
0: అప్పటి నుంచి లింకన్ మంచి ఆత్మవిశ్వాసం పెట్టుకున్నాడు.
1: సిన్స్ దెన్ లింకన్ డెవలప్ దిస్ క్వాలిటీ ఆఫ్ ఇమెన్స్.
0: కష్టపడి చదివినాడు.
1: హీ వర్క్డ్ హార్డ్.
0: ఎవరేమన్నప్పటికీ దాన్ని ఏమాత్రం లెక్క చేయలేదు.
1: హీ డిడ్ బాదర్ ఆఫ్ ద క్రిటిసిజం.
0: అది నా ఇష్టము, ఇది నా ఇష్టము.
1: అండ్ దాట్స్ దేర్ లైకింగ్. దిస్ మై
0: ఆత్మవిశ్వాసమే నాకు సర్వరక్ష.
1: అండ్ మై సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విల్ సేఫ్ గార్డ్
0: మీ. దానికి వస్తువు అనాదులు నాకు లేకపోయినప్పటికీ ఆత్మవిశ్వాసం అనేటువంటి ధనము నా యందు నిండుగా దండిగా ఉన్నది.
1: ఐ మే నాట్ హ్యావ్ ద వెల్త్ ఆఫ్ ద వరల్డ్ బట్ ఐ హావ్ గాట్ దిస్ వెల్త్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: కనుకనే ఆ యొక్క విశ్వాసంతో తాను బ్రతుకుతూ వచ్చాడు.
1: అండ్ హీ క్యారీడ్ ఆన్ హిస్ లైఫ్ విత్ దిస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఈ లోపల తల్లి మరణించింది.
1: ద మీ టైమ్ ద మదర్ డైడ్.
0: కానీ తల్లి మరణించినప్పటికీ తల్లి యొక్క బోధన తనలో స్థిరంగా నిలిచిపోయింది.
1: ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ద టీచింగ్ ఆఫ్ ద మదర్ స్టేడ్ విత్ హిమ్ ఆల్ త్రూ.
0: తండ్రి రెండవ పెళ్లి చేసుకున్నాడు.
1: మదర్ మ్యారీ ఫాదర్ మ్యారీడ్ సెకండ్ టైం.
0: విదేశీయులకు సహజమే.
1: ఇట్స్ క్వైట్ నేచురల్ ఫర్ దెం.
0: కానీ ఆమె కూడా చాలా ప్రేమగా చూసుకుంటూ వచ్చింది.
1: షీ హాస్ టేకెన్ కేర్ ఆఫ్ హిమ్.
0: ఆ ప్రేమ చేతనే నాయన మీ తల్లి చెప్పినట్టుగా నీవు ఆత్మవిశ్వాసాన్ని అభివృద్ధి పరచుకో.
1: ద స్టెప్ మదర్ ఆల్సో సెడ్ డెవలప్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యాజ్ టాట్ బై యువర్ మదర్.
0: ఆ తల్లి కూడా అదే బోధన చేస్తూ వచ్చింది.
1: ద సేమ్ టీచింగ్ వాస్ గివెన్ టు హిమ్ బై హర్.
0: తర్వాత ఒక డిగ్రీ తీసుకున్నాడు.
1: లేటర్ హి హాస్ టేకెన్ డిగ్రీ.
0: తీసుకున్న తర్వాత క్రమక్రమేణ తన జీవితం చాలా కష్టమైపోయింది.
1: దెన్ హీ ఫౌండ్ ఇట్ హార్డ్ టు క్యారీ ఆన్ ఫర్దర్.
0: తండ్రి యొక్క వృత్తి లోపల జీవించడానికి వీలు కాలేకపోయింది.
1: అండ్ హీ కుడ్ నాట్ క్యారీ ఆన్ హిస్ లైఫ్.
0: తనకు ఏదైనా ఒక ఉద్యోగం చేయాలనుకున్నాడు.
1: హీ వాంటెడ్ టు టేక్ అప్ సమ్ జాబ్.
0: చీ, నాకు ఉద్యోగం అక్కర్లేదు.
1: దెన్ హీ థాట్ ఐ డోంట్ వాంట్ ఎనీ జాబ్.
0: ఆత్మపైన ఆధారపడినటువంటి వాడికి ఉద్యోగం నాకెందుకు?
1: The one who relies on
0: the self, Atma. నేను ఆధారపడతానని కొంత ఏదో వ్యాపారం చేస్తూ వచ్చాడు.
1: హీ వాంటెడ్ టు స్టాండ్ ఆన్ హిజ్ ఓన్ లెగ్స్.
0: ఆ వ్యాపారం కూడా ఎట్లా చేస్తాడు? పూర్తి సత్యమైనటువంటి మార్గంలో ప్రవేశించాడు. క్రమక్రమేణ ఈ సత్యాన్ని పురస్కరించుకుని తోటి వారందరూ కూడా అతన్ని మోసం చేశారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ వాస్ డిసీవ్డ్ బై మెనీ పీపుల్.
0: మంచిని చూచి ఎవరు ఓర్చలేరు లోకములో.
1: In this world, it's quite natural that many can't see good. People cannot bear others' progress. This has been going on since ancient times. Because of his full faith in the teaching of the mother, he is not bothered of others. He failed even in that business to...
0: ఆ ఉన్నటువంటి వస్తువులంతా కూడా అమ్మివేసి తన రుణాన్ని తాను తీర్చుకున్నాడు.
1: హీ సోల్డ్ అవుట్ ఆల్ ది ఆబ్జెక్ట్స్ మెటీరియల్ విత్ హిమ్ అండ్ క్లియర్ ద డెట్.
0: రుణము కంటేను దుఃఖమేది?
1: ఇస్ దేర్ ఎనీ దర్ గ్రేటర్ మిజరీ దెన్?
0: అన్న దానము కన్నా అధిక దానం ఏది?
1: ద గ్రేటెస్ట్ యాక్ట్ ఆఫ్ చారిటీ.
0: తల్లిదండ్రుల కన్నా దైవం ఏది?

0: find greater God than one's own parents. And in fact, this enmity is the worst to the
1: deceit.
0: And compassion is wealth. And what a friendship is greatest wealth. What else? Bad name is death.
1: సర్వదా కీర్తి కంటేను సంపదేది.
0: రెప్యుటేషన్ ఇస్ వెల్త్.
1: రుణము కంటేను నన్నకు రోగమేది.
0: ద లోన్ ఇస్ ద వర్స్ట్ ఆఫ్ ది డిసీజ్.
1: స్మరణ కంటే మించిన ఆదరణ ఏది?
0: అండ్ దెన్ స్మరణ చాంటింగ్ గాడ్స్ నేమ్ విల్ హెల్ప్ యు.
1: కూడి ఉంటున్నాడు.
0: అండ్ హి వాస్ థింకింగ్
1: ఈ రుణము చేర్చుకోకూడదు, ఎవరిది మనం రుణం పెట్టుకోకూడదు అన్నాడు. ఆ టైప్ రైటర్ ఏదో చిన్న చిన్న మిషన్ ఉంటే అమ్మి వేశాడు, ఆ రుణాన్ని తీర్చేశాడు.
0: హీ క్లియర్డ్ ఆల్ ద డెట్స్ బై సెల్లింగ్ అవుట్ ఆల్ ద బిలాంగింగ్స్.
1: ఈ సమయం లోపలే ఇతని సత్యత్వాన్ని గుర్తించినటువంటి కొంత స్నేహితులు,
0: ఫ్రెండ్స్ హూ హావ్ నోన్ దిస్ ఫ్యాక్ట్,
1: నింటన్ ఇది చాలా పార్లమెంట్ మెంబర్ గా ఇప్పుడు తయారు కావాల్సడానికి అవకాశం ఉంది, ఎలక్షన్ ప్రారంభమవుతున్నాయి.
0: దే సెడ్ ఎలక్షన్స్ ఆర్ ఫాస్ట్ అప్రోచింగ్.
1: నీవు దీంట్లో నిల్చుకో, మేమంత సహాయం చేస్తామన్నారు.
0: దే సెడ్ యు కంటెస్ట్ విల్ హెల్ప్ యు.
1: కానీ ఆ నమ్మకం పైన పార్లమెంట్ లో నిల్చుకున్నాడు.
0: హీ కంటెస్టెడ్ ద పార్లమెంట్ ఎలక్షన్స్.
1: దాంతో దిగ్విజయాన్ని పొందాడు.
0: హీ వన్.
1: ఈ విజయాన్ని పొందిన తర్వాత అన్ని పార్టీల వారు ఈ లింటన్ చాలా పొగుడుకున్నారు.
0: ఆల్ పార్టీస్ ప్రైజ్డ్ లింటన్.
1: అందరూ చేరి అతన్ని ప్రెసిడెంట్ గా చేశారు.
0: ఆల్ మేడ్ లింకన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా.
1: అప్పుడే తన తల్లి మాటలు, ఆత్మవిశ్వాసాన్ని చక్కగా గుర్తించుకున్నాడు.
0: హి కుడ్ అండర్స్టాండ్ దెన్
1: ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడే ఆ యొక్క తల్లి యొక్క మాటలు విశ్వాసం తెలిసింది.
0: బికాజ్ ఆఫ్ హిస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ హాడ్ గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద
1: తల్లి. చెప్పింది కూడా నువ్వు సత్యమైనటువంటి మాటనే.
0: వాట్ ఎవర్ మదర్ సెడ్ ఇస్ ట్రూత్.
1: తాను చేసేది కూడా సత్యమైన పనే.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హిస్ యాక్షన్స్ ఆర్ ట్రూత్ఫుల్.
1: అప్పుడు ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆ దేశం లోపల
0: after becoming president,
1: nallavariki tellavariki kontha bhedamani kalugutu vachindi.
0: There are some differences between blacks and whites.
1: Tellavaru nallavarini chaala himsistu vacharu.
0: The white people started hurting, harming the black people.
1: Ee negro lantaru kuda no Lincoln daggara cheraru.
0: Both assembled, met Lincoln.
1: Sir, maa baadalu kontha nivarana gaavinchu mammalu kuda no samananga chuchumani cheppadu.
0: They all wanted him to resolve this problem.
1: లోకంలో అందరూ సమానమే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఆర్ ఈక్వల్.
1: అందరూ భగవంతుని బిడ్డలే.
0: ఆల్ ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్
1: గాడ్. కాబట్టి ఈ భేదములు మనకు ఎందుకు ఉండాలి?
0: దెన్ వై షుడ్ దేర్ బి డిస్పారిటీ?
1: ఈ భేదములు ఉండకూడదని చెప్పినని తాను అందరినీ సవరించుకుంటూ వచ్చాడు.
0: దే నెవర్ వాంటెడ్ దిస్ రేషియల్ డిస్క్రిమినేషన్ టు ఎగ్జిస్ట్ ఎనీ లాంగర్.
1: ఆ ఏకత్వం లోపల వీరికి విజయం కలిగించాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దిస్ ఈక్వాలిటీ బ్రాట్ హిమ్
1: ఈ విజయం చేయటం చేత అందరు కూడా నీగ్రోలంతా కూడా ఆ లింకన్ చాలా పొగుడుతూ వచ్చారు.
0: ఆల్ నీగ్రోస్ స్టార్టెడ్ ప్రైజింగ్ లింకన్.
1: లోకంలో మంచి చెడ్డలకు సంఘర్షణ జరుగుతూనే ఉంటుంటుంది.
0: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ ఎన్ ఎటర్నల్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్
1: ఎప్పుడు జరుగుతుంది? మంచి చెడ్డలు గుర్తించినటువంటి మూర్ఖులకు మాత్రమే ఈ సంఘర్షణ జరుగుతుంటుంది.
0: ఇట్ ఈస్ ఓన్లీ అన్ ఇగ్నోరెంట్ ఫూలిష్ మ్యాన్ హూ ఫైండ్స్ దిస్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ గుడ్
1: అండ్ బ్యాడ్. ఎవరైనా మంచి పేరుతో అభివృద్ది వస్తున్నారంటే వాళ్లపైన ఏదో కొన్ని కిటుకులు కంపిస్తుంటారు.
0: వన్ ఈస్ ప్రోగ్రెసింగ్ ప్రాస్పరింగ్ హైయర్ అండ్ హైయర్
1: వారిపైన లేనిపోని కొన్ని అపోహలంతా కూడా కల్పిస్తుంటారు.
0: అండ్ దే గో ఆన్ బ్లేమింగ్ దెమ్.
1: దానిని మనం ఏమాత్రం కూడా లెక్క చేయకూడదు.
0: వన్ షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్
1: నిందలు స్థుతులు ఇవన్నీ కూడా మానవత్వానికి వచ్చేటువంటి సహజ ధర్మం.
0: దీస్ ఆర్ సర్టన్ టెండెన్సీస్ దట్ ఆర్ క్వైట్ నేచురల్.
1: కీర్తికి అపకీర్తికి ఉండేటువంటి మధ్య లోపల ఇలాంటివన్నీ జరుగుతూ వస్తుంటాయి.
0: బిట్వీన్ దీస్ టూ రెప్యూట్ అండ్ డిస్రెప్యూట్ దీస్ థింగ్స్ హ్యాపన్.
1: మన భారతదేశంలో
0: ఇన్ భారత్
1: గొప్ప పేరు పొందినటువంటి మహనీయులందరూ కూడాను ఇలాంటి యొక్క సందిగ్ధావస్థలోనే జరుగుతూ వచ్చింది.
0: వెరీ ఫేమస్ రిపీటెడ్ పీపుల్ ఫేస్ సచ్ సిచ్యువేషన్స్.
1: కానీ వారు అన్నిటి ఎందుకు విజయాన్ని సాధిస్తూ వచ్చారు.
0: బట్ యెట్ దే వర్ విక్టోరియస్.
1: సత్యంతో మనం బ్రతికేటువంటి వారము, ప్రేమతో మనం జీవించేటువంటి వారము, దీర్ఘమైనటువంటి యొక్క దీంతో మనం దైత్య పట్టినటువంటి వారము, ఏనాటికి మనకు ఇంపు రాదు.
0: దే ఆల్ థాట్ లైక్ దిస్ వీ ఫాలోడ్ ద పాత్ ఆఫ్ ట్రూత్. వీ సర్వ్డ్ ఎవ్రీబడీ.
1: దేహము ఏనాటికైనా పోయేటువంటిదే.
0: God is bound to fall any time.
1: దీన్ని రక్షించుకునే నిమిత్తమే నీవు పెడమార్గం పట్టకూడదు.
0: Don't go along the wrong direction to safeguard your
1: body. ఏం పోతుంది?
0: It's bound to fall.
1: కానీ మన సత్యం శాశ్వతంగా నిలుస్తుంది.
0: But the truth remains once for all.
1: కనుక సత్యం కోసం మనం పాటుపడాలి.
0: Struggle for this truth.
1: సత్యం కంటే మించినటువంటిది మరొకటి లేదు.
0: There's nothing greater than truth.
1: సత్యమునందుండి సర్వంబే సృష్టించే
0: Having been from the point of truth, the whole creation came.
1: Satyamunanda anage sarva srushti.
0: The creation merges in truth ultimately.
1: Satya mahimaleni telamedi kanugunna.
0: There is no other place where there is no truth.
1: Shuddha satvam ide chudaraya.
0: It is the pure unsullied truth that pervades.
1: Ekkada poyinappudiki vari vari manobishtamu neraveranappudu varu viruddhamaina margane praveshistaru.
0: Everywhere, when once all their desires are satisfied, they act in a perverted way.
1: Vari doshame kani na dosham kadu.
0: The mistake lies with them, nothing to do with God.
1: లోకములో భగవంతుని దూషించేటువంటి వారు ఎంతమంది? నాలుగు రకములైనటువంటి వారు.
0: Four people turn against God.
1: దేవుడంటేనే నమ్మకం లేనటువంటి వారు దేవుణ్ణి దూషిస్తారు. ఇది మొదటి రకము.
0: The first category are those who don't have faith in God.
1: వ్యక్తిగతమైనటువంటి యొక్క దీని లోపల ఒకడు తన స్నేహితుడు అభివృద్ధి వస్తుంటుంటే అతను చూడలేక ఓర్చుకోలేక ద్వేషించేటువంటి వారు రెండో రకము.
0: The second category are those of jealousy who could not bear the other's progress.
1: మూడవది వారు ఆశించినటువంటి కోరికను నెరవేరకుండా పోవటం వల్ల ద్వేషించేటువంటి వారు మూడవ వారు.
0: Third category of those whose desires are not fulfilled, therefore they turn against.
1: కానీ అతనికి వచ్చినటువంటి స్థితి పేరు ప్రతిష్టలు నాకు రాలేదు అని కొన్ని ఏడ్చేటువంటి వారు మరికొంతమంది.
0: There are people who are envious, watching the progress.
1: ఈ కారణాలు తప్ప దైవాన్ని దూషించేటువంటి వారు లోకంలో ఎవరు లేరు.
0: These are only the four categories.
1: తుచ్చమైనటువంటి అలక్ష్యమైనటువంటి యొక్క ఈ యొక్క మార్గాలు ఆధారం చేసుకుంటున్నారు.
0: This path is so mean, so dirty, so low.
1: వారు ఏదో ఒక అభిష్టాన్ని కోరుతారు.
0: But yet, what is the want?
1: Swami, నాకు ఈ పని చేయాలి.
0: Swami, you do this for me.
1: నాకు ఈ డబ్బు కావాలి.
0: I want money.
1: నేను ఈ విధమైనటువంటి సొసైటీ పెట్టుకుంటున్నాను.
0: I'm just starting.
1: నేను ఒక స్కూల్ స్టార్ట్ చేస్తున్నాను.
0: I'm starting a business.
1: దానికి దైనటువంటి డబ్బు కావాలి.
0: I need money now.
1: నాయన, నేను సత్యమే చెప్తాను. నాయన, నీ దేశం వేరు, ఈ దేశం వేరు. ఈ దేశం డబ్బు ఆ దేశానికి చెల్లదు.
0: భగవాన్ tells, you have got your own nation, you should abide by the rules
1: of your
0: country.
1: కాబట్టి నువ్వు ఎట్ట తీసుకుని పోతావు?
0: How can you carry this money?
1: అసాధ్యము.
0: No, impossible.
1: గవర్నమెంట్ ని మనం మోసం చేయాలి.
0: And you have to betray, cheat
1: government. ఇలాంటివంతా వద్దు అని అంటాను.
0: భగవాన్ విల్ సే నో టు సచ్ థింగ్స్.
1: అలాంటి పరిస్థితి లోపల వారు కొంచెం దేశాన్ని పూనుతారు.
0: And then they develop hatred.
1: దేశాన్ని పూచి అనేక రకమైనటువంటి తిరస్కారాలు చేస్తారు.
0: And they go on denying the divinity.
1: ఏం చేసినా గానీ నా సత్యం నాదే.
0: But భగవాన్ holds on to his.
1: ఎవరు దూషించినా, ఎవరు భూషించినా మీరెవ్వరు కూడా ఏ విధమైనటువంటి లెక్క చేయకూడదు.
0: Don't be carried away by the praise or blame.
1: ఎందుకంటే మీ నమ్మకం మీది.
0: బికాస్ యువర్ ఫెయిత్ ఈజ్ యువర్ ఓన్.
1: దైవత్వం అనేటువంటిది నమ్మకం పైన ఆధారపడినటువంటిది.
0: యువర్ ఫెయిత్ డిపెండ్స్.
1: నమ్మకాన్ని ఎవరు కల్పించేటువంటిది కాదు.
0: అండ్ ఇట్ కెనాట్ బి గిఫ్టెడ్ బై ఎనీబడీ.
1: నమ్మకం మంది.
0: యువర్ ఫెయిత్ ఈజ్
1: యువర్ ఓన్. దైవం ఉన్నాడు అంటారు.
0: ది థీస్ సేస్ గాడ్ ఎగ్జిస్ట్.
1: కానీ కొంతమంది దైవం లేడు అంటారు.
0: సమ్ మే డినై హిమ్.
1: లేడని వారికి లేడునరా, ఉన్నని వారికి ఉన్నరా.
0: In fact, you have got faith in God. God exists for you. If you deny him,
1: yes,
0: him, he doesn't find him.
1: Swami ki sarvam, yes, yes, yes.
0: Yes, no belong to our tongue, the mouth, but to God everything is yes and yes.
1: Yavari manasu varike sachi.
0: You go by your own mind.
1: కనుక దేవుని మనం ఏమాత్రమో లెక్క చేయకూడదు.
0: డోంట్ బి క్యారీడ్ అవే బై ఎనీబడీ.
1: మన విశ్వాసాన్ని, మన నమ్మకాన్ని, మన ఆత్మతత్వాన్ని మనం వదలకూడదు.
0: You hold on to your own faith, cling on to the principle of the spirit and ఆత్మ.
1: దీనిని అభివృద్ధి పొందటం చూసేటువంటి వారు చాలా మంది దీనికి కొంత అసూయ పడుతుంటారు.
0: People, some people are jealous because they watch the progress.
1: అసూయ అనేటువంటిది గొప్ప రాక్షసి వంటిది.
0: And jealousy is the worst of the demons possible.
1: ఫలవృక్షంతో ఫలములు కాసి చక్కగా కలకల కలకలలాడుతున్నటువంటి వృక్షాన్ని లోపల ఎవరికి తెలియకుండా ఒక వేరు పురుగు వేరులో చేరిపోతుంది.
0: A fruit bearing tree, the fruits are so delicious, so sweet, but you find the pests entering into the roots.
1: Adi evariki kanipinchadu.
0: Nobody would see that.
1: Kaani adi talli veerunu kotti vestappudike rendo dinama chettu kooli potundi.
0: And the moment the roots are rotten, the tree falls.
1: Appudu ee chettu yokka dosham emiti?
0: And what is the mistake of the tree then?
1: Kaani ee asuya anetunti vaadu tara endu unnatunti oka tattvamnu kontha varaku gopyanga unchukoni adi lopala lopala ప్రచారం చేస్తూ ఉంటాడు.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద జెలసీ, ది ఎన్వీ దట్ ప్రాంప్ట్ పీపుల్ టు పబ్లిసైజ్ అండ్ ప్రొపగేట్.
1: దుర్మార్గుల యొక్క తత్వము.
0: ఇట్ ఈస్ వికెడ్నెస్.
1: కానీ నా ఉద్దేశంలో, నా దృష్టిలో దుర్మార్గులే లేరు.
0: ఫ్రమ్ భగవాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ దెర్ ఆర్ నో బ్యాడ్ పీపుల్ ఎట్ హోమ్.
1: వారి చేష్టలు ఈనాడు మారుతాయి, రేపు మారుతాయి.
0: అండ్ యూ మే డూ సంథింగ్, యూఆర్ బౌండ్ టు చేంజ్ టుమారో.
1: ఒక్కటే.
0: బట్ భగవాన్స్ పాత్ర
1: అందరూ నా వారే.
0: ఆల్
1: నేను అందరి వాడనే.
0: All belong to Bhagavan. Bhagavan belongs to all.
1: నాయక ప్రాపర్టీ అంత ప్రేమ ఒక్కటే.
0: His love is the binding principle.
1: ఆ ప్రేమ చేతనే నేను అందరిని ఆదరిస్తుంటాను.
0: Bhagavan treats everyone with love.
1: ఎవరు వచ్చినా కూడాను నా పైన ద్వేషాన్ని పూని వారు ఆశ్రయించినప్పటికీ వారు నేను ద్రోస్తూనే ఉంటుంటాను.
0: You may not love him, but yet Bhagavan blesses you.
1: నేను ఈ తప్పులు ఏది కూడా నేను వెతకను.
0: Bhagavan will not search your mistakes.
1: వారి దోషములను అంతకంటే వెతకను.
0: None of your faults either.
1: నా ప్రేమను మాత్రం నేను చూస్తుంటాను.
0: Bhagavan goes by the principle of love.
1: ఈ ఏకత్వాన్ని గుర్తించినటువంటి తత్వము అందరు కూడా నువ్వు భుజించాలి.
0: And this principle of unity must be recognized.
1: ఈ యూనిటీ ఉండినప్పుడే మనలో ప్యూరిటీ వచ్చేస్తుంది.
0: Out of this unity you will develop purity.
1: ఈ ప్యూరిటీ వచ్చినప్పుడే డివినిటీ బయలుదేరుతుంది.
0: And this purity will take you to divinity.
1: కనుక మనం డివినిటీని డెవలప్ చేసుకోవాలంటే మనలో ప్యూరిటీ కావాలి.
0: To develop divinity we need purity.
1: ఈ ప్యూరిటీ కావాలంటే
0: if you want purity
1: అందరినీ కలిసి మెలిసి ఉండాలి.
0: We should mingle together.
1: అప్పుడే మనకు తగినటువంటి ఒక ఫలితం మనకు లభిస్తుంది.
0: Then you will get the positive result.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఈనాడు
0: today
1: ఈ దేహమునికేమో 75 అంటున్నారు.
0: We say this is 75th birthday.
1: నాకు ఈ ఏజ్ తో నాకు అక్కర్లేదు.
0: Bhagavan is not bothered of the age.
1: జగత్ యొక్క క్షేమమే నాకు ప్రధానమైనటువంటిది.
0: Bhagavan thinks of the welfare of this world.
1: కష్టజీవులైనటువంటి వారిని ఆదరించడమే నా యొక్క ప్రధాన లక్ష్యము.
0: Bhagavan is the refuge of the forlorn.
1: కొన్ని దీనిని కష్టపడుతున్నట్టు వారి కష్టాలు తీర్చడమే నా యొక్క ప్రధాన కర్తవ్యం.
0: భగవాన్ విల్ రిమూవ్ ఆల్ ద ఆబ్స్టికల్స్ ద ప్రాబ్లమ్స్ దట్ కమ్ ఇన్ ద వే ఆఫ్ దోస్. ఎవరే
1: విధమైనటువంటి రీతిగా నేను చాటినప్పటికీ నా యొక్క దీక్ష ఒక్కటే.
0: భగవాన్స్ డిటర్మినేషన్ ఇస్ వన్.
1: కనుకనే పట్టిన పట్టేదో పట్టనే పట్టితివి.
0: You have taken determination anyway.
1: పట్టు చెల్లెడు దాకా తీరకుండు.
0: హోల్డ్ ఆన్ అంటిల్ ఇట్ ఇస్ ఫుల్ఫిల్డ్.
1: అడిగినది ఏదియో అడగనే అడిగితివి.
0: యూ హ్యావ్ ఆస్క్డ్ ఎనీవే.
1: అడిగిన దిండు దాకా విడవకుండు.
0: అంటిల్ ఇట్ ఇస్ గివెన్ డు నాట్ డ్రాప్.
1: కోరిన దేదియో కోరనే కోరితిరి.
0: యు హావ్ రిక్వెస్టెడ్ అండ్ బెగ్.
1: కోరిక చెల్లుడు దాకా పోవకుండు.
0: అండ్ డు నాట్ లీవ్ అంటిల్ ఇట్ ఇస్ గ్రాంటెడ్.
1: పోరు పడలేక నేనైన ప్రభు వలయు.
0: He has to bless you to discuss.
1: వడం తెలియక మీరైన అడుగవలయు.
0: Or you must ask repeatedly.
1: అంతే కాని
0: only that.
1: ఇంకా మీ అంత మీరు తిరిగి పోవుట భక్తుని దీక్ష కాదు.
0: To return is not the quality of a devotee.
1: నీవు కోరినటువంటి చెల్లేంత వరకు నువ్వు గట్టి పట్టులో ఉంటుంది.
0: Until your desire is fulfilled, hold on with determination.
1: ఇది ఏ మనకు దీక్ష.
0: This is the determination.
1: ఇది మానవుని యొక్క తపస్సు.
0: This is the penance.
1: తపస్సు అనగా అడవులకు పోయి తల క్రింద పెట్టుకుని కాళ్ళు పైన పెట్టుకుని తపస్సు చేయడం కాదు.
0: Penance does not mean going to the forest, turning your body in the direction. మాటను
1: మనం దక్కించుకోవాలి.
0: And sort your desire.
1: సత్యాన్ని కాపాడుకోవాలి.
0: And protect the truth.
1: మనం కృతజ్ఞతను పెట్టుకోవాలి.
0: Show gratitude.
1: ఆత్మవిశ్వాసం నిలుపుకోవాలి.
0: హోల్డ్ ఆన్, కీప్ అప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: ఇది భక్తుల యొక్క ప్రధానమైనటువంటి జీవితము.
0: దిస్ ఇస్ ద లైఫ్ ఆఫ్ ఎ డివోటీ.
1: ఎలాంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ
0: మెనీ ఆబ్స్టకల్స్,
1: దీన్ని లెక్క చేయకుండా
0: డోంట్ బి క్యారీడ్ అవే బై దెం.
1: మన యొక్క జీవితమే మనం ఆధారంగా తీసుకోవాలి.
0: గో బై యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్.
1: నీ ఆత్మవిశ్వాసాన్ని నీవు పెంచుకో.
0: డెవలప్ యువర్ ఓన్
1: సెల్ఫ్. ఆత్మ గౌరవాన్ని నీవు పెంచుకో.
0: సో ఆల్సో సెల్ఫ్ రెస్పెక్ట్.
1: నీ ఆత్మ త్యాగాన్ని నువ్వు చూసుకో.
0: బి రెడీ ఫర్ సెల్ఫ్ సాక్రిఫైస్.
1: ఆత్మని ఎందే ఉన్నది కానీ మరొకరు ఎందు కాదు.
0: ద సెల్ఫ్ ఆత్మ ఇస్ ఇన్ యూ.
1: వాని ఆత్మ కూడా వాని ఎందు ఉంటున్నది.
0: ద సెల్ఫ్ ద స్పిరిట్ ఇస్ ఇన్ ఎవరీ.
1: అందరి ఎందు ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే.
0: ఆత్మ ద స్పిరిట్ ఇస్ ఇన్
1: యూ. ముక్కలు ముక్కలు కాదు.
0: ఇట్ కెనాట్ బి డివైడెడ్.
1: ఇదిని అంశములుగానే ఉంటుంటాయి.
0: దే ఆర్ ఆల్ ద స్పార్క్స్ ఆఫ్ ద డివైన్.
1: కనుక
0: సో
1: ఇది చిన్నవాడే, ఇది పెద్దవాడే, వీని విశ్వాసం తక్కువ, వాని విశ్వాసం పెద్దది అని కొంతలు వేయకండి.
0: నెవర్ మెజర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏజ్. Being young that he has got less of faith, being elder he has got greater faith.
1: ఏ మాత్రమూ మారదు.
0: The faith and age are not related.
1: కనుకని అందరి ఎందు ఉన్నటువంటిది క్వాలిటీ ఒక్కటే.
0: ద క్వాలిటీ ఈజ్ వన్ అండ్ ద సేమ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్.
1: క్వాంటిటీ వేరు వేరుగా కావచ్చు.
0: క్వాంటిటీ మై డిఫర్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: లవ్. మన భారతదేశాన్ని సరైన స్థితిలో మనం తీర్చిదిద్దుకోవాలంటే అందరూ ఐకమత్యం కావాలి.
0: యూనిటీ ఈజ్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ టుడే. To mold this Bharat as an ideal country.
1: మన ప్రాచీన లీడర్స్ అంతా కూడాను
0: ఆల్ అవర్ లీడర్స్
1: త్యాగం చేసి
0: దే సాక్రిఫైస్
1: పట్టుదలను సాధించుకుంటూ
0: అండ్ దే హావ్ డిటర్మిన్డ్
1: స్వతంత్రాన్ని సాధించారు.
0: అండ్ అచీవ్డ్ ఇండిపెండెన్స్.
1: కానీ స్వతంత్రాన్ని సాధించారే కానీ దురదృష్టం వల్ల ఐకమత్యాన్ని పొందించలేదు.
0: దే అచీవ్డ్ ఇండిపెండెన్స్ బట్ యూనిటీ ఇస్ నాట్ అచీవ్డ్ టిల్ నౌ.
1: స్వతంత్రాన్ని సాధించి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఇండిపెండెన్స్?
1: ఐకమత్యమే లేకపోతే ఇలాంటి అవస్థలే మనకు గురి అవుతుంటాయి.
0: బికాస్ దేర్ ఇస్ నో యూనిటీ వి ఆర్ సఫరింగ్.
1: ఎక్కడ చూసినా కానీ ద్వేషాలే.
0: వి ఫైండ్ హేట్రెడ్ ఆల్
1: ఒక పార్టీ లోపలనే 10 పార్టీలు.
0: అండ్ దేర్ సో మెనీ
1: ఒక కుటుంబం లోపల 4 దోవలు దోవలు
0: అండ్ ద సేమ్ ఫ్యామిలీ డిఫరెంట్ పార్ట్స్ ఏ విధంగా
1: సుఖాన్ని మనం పొందగలము
0: హౌ డు ఎక్స్పెక్ట్ ది ఇండిపెండెన్స్ టు బి మెయింటైన్డ్
1: కనుకనే మనం ఇది కాదు మనం నేర్చవలసింది
0: దిస్ ఇస్ నాట్ ద థింగ్ దట్ వి ఆర్ సపోజ్ టు లర్న్
1: అందరి యందు ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించాలి
0: వి షుడ్ నాట్ వన్నెస్
1: ఈనాడు నమ్మకమే లేని వారికి అంధులైపోతున్నారు
0: అండ్ వి ఆర్ బ్లైండ్ బికాజ్ వి లాస్ట్ ద సైట్ ఆఫ్ థింగ్స్ ఎవరిని
1: నమ్మవద్దు నిన్ను నీవు నమ్ముతావు కదా
0: You may not have faith in anybody, at least you should have faith in yourself. And that is divine.
1: Confidence in you, confidence in God.
0: First you should have confidence in you and then confidence in God. And this is the secret of greatness.
1: నీ పైన నీకు నమ్మకం ఉంటుంటే అదే దైవం పైన ఉండటం
0: ఇఫ్ యూ గాట్ ఫెయిత్ ఇన్ యూ యూ విల్ హావ్ ఫెయిత్ ఇన్ గాడ్
1: నీవే నేను అనేటువంటి దీంతో నీవు దైవంగా ఉంటున్నావు
0: అండ్ యూ విల్ అండర్స్టాండ్ దట్ యు ఆర్ గాడ్
1: దైవం ఒక ప్రత్యేకమైన ఆకారం లేదు
0: గాడ్ హాస్ నో స్పెసిఫిక్
1: నేను నేను నేను అనేటువంటిదే దైవత్వము
0: అండ్ దిస్ వెరీ పాజిటివ్ ఐ ఇస్ డివైన్
1: కనుకనే ఇట్ ఏకత్వాన్ని మీరు విశ్వసించి
0: హావింగ్ ఫెయిత్ ఇన్ దిస్ వన్నెస్
1: దేశాన్ని మనం కాపాడుకునే నిమిత్తమై
0: టు ప్రొటెక్ట్ అవర్ కంట్రీ
1: ఐకమత్యం చేత
0: విత్ యూనిటీ
1: అందరూ ఒక్కటైపోతే ఎలాంటి దివ్యమైనటువంటి శక్తినైనా మనం సాధించవచ్చు
0: వీ కెన్ సర్టన్లీ అకాంప్లిష్ ఎనీ డివైన్ పవర్
1: ఏ మార్గమునైనా కూడా మనం విజయాన్ని చేకూర్చుకోవచ్చు
0: యూ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎనీ పార్ట్
1: ప్రేమ స్వరూపులారా
0: ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్
1: భారతదేశంలో ఉండినటువంటి పవిత్రత మరొక దేశంలో లేదు
0: సాంక్చురీ సేక్రెడ్నెస్ దిస్ కంట్రీ ఈజ్ నాట్ నోటీస్డ్
1: ఎనీవేర్ అందువల్లనే భారతదేశం లోపల అనేక అవతారములు ఇక్కడ ఉద్భవిస్తూ వచ్చాయి
0: దేర్ఫోర్ భారత్ హాస్ బీన్ ద ల్యాండ్ ఆఫ్ సెవెరల్ ఆఫ్ ఇన్కార్నేషన్స్
1: కనుకనే భారతదేశము అన్ని దేశములకు ఒక తల్లి వంటిది
0: దేర్ఫోర్ భారత్ ఇస్ ద మదర్ ఆఫ్ ది హోల్ వరల్డ్
1: అట్టి పవిత్రమైన మన తల్లిని మనం ఏ విధంగా మనం విడిచిపెట్టున్నాం
0: అండ్ ఇన్ వాట్ వే వీఆర్ థింకింగ్ ఆఫ్ అవర్ మదర్ ల్యాండ్
1: తప్పు తప్పు తప్పు
0: ద ప్రెసెంట్ ప్రొసీజర్ ఇస్ రాంగ్
1: తల్లిని గౌరవించాలి
0: రెస్పెక్ట్ యువర్ మదర్
1: మాతృదేశము
0: దిస్ యువర్ మదర్ ల్యాండ్
1: అదే నీ యొక్క జీవితంలో సరైన లక్ష్యము
0: అండ్ యూ షుడ్ కీప్
1: స్వర్గాధిపతి అరియేసి అన్నాడు శ్రీరాముడు
0: అండ్ రామ సెడ్ మదర్ ల్యాండ్ ఇస్ మచ్ గ్రేటర్ దాన్ ద వెరీ హెవెన్ ఆర్ పారడైస్
1: నా తల్లి నా యొక్క మదర్ ల్యాండ్ రెండు ఒక్కటే అన్నారు
0: హీ కన్సిడర్స్ హిస్ ఫిజికల్ మదర్ అండ్ మదర్ ల్యాండ్
1: ఆ సత్యాన్ని మీరు ఈనాడు గుర్తించి వర్తించాలి
0: దట్ వీ హావ్ టు నో అండ్ కన్ఫర్మ్
1: రామ రామ రామ రామ అని పూజిస్తుంటారు స్మరిస్తుంటారు
0: యూ థింక్ ఆఫ్ రామ యూ గ్లోరిఫై హిమ్
1: కానీ రామవాక్యం ఎవరు ఆచరిస్తున్నారు
0: బట్ హూ ఇస్ ప్రాక్టీసింగ్ ద టీచింగ్ మెసేజ్ ఆఫ్ రామ ఆచరించడం లేదు నో వన్ ఇస్ ప్రాక్టీసింగ్
1: రామ రామ అని స్మరించడంలో మాత్రం హీరోస్ అయిపోతున్నారు ప్రాక్టికల్ లో జీరోస్ అయిపోతున్నారు
0: యు ఆర్ ఏ హీరో ఇన్ చాంటింగ్ రామాస్ నేమ్ యు ఆర్ ఏ జీరో ఇన్
1: నిజంగా ఆ నమ్మకం చూపించేటువంటి వారు ఎందుకు ఈ యొక్క దీన్ని ఫాలో చేయకూడదు
0: వై డోంట్ యు ఫాలో ద టీచింగ్ ఆఫ్ రామ
1: ఈనాడు ధర్మ విధమైనటువంటి ధర్మాలు అనేక రకములుగా ఉంటున్నాయి
0: అండ్ వీ ఫైండ్ ద ధర్మ ద కోడ్ వెరీ
1: ఎక్కడ చూసినా అదే దైవత్వం అనే చెప్తుంది
0: అండ్ దే ఆల్ స్పీక్ ఆఫ్
1: వేదం నాలుగు రకమైనటువంటి మహావాక్యం అందించింది
0: వేద రిఫర్ టు ఫోర్ మహావాక్యం
1: తత్వం అసి అది నేను ఒకటే అన్నది
0: తత్వం అసి దట్ ద వర్డ్
1: కానీ అది ఎవరు నటిస్తున్నారు
0: హౌ మెనీ పీపుల్ ఫాలో దట్
1: ప్రజ్ఞానం బ్రహ్మ
0: ప్రజ్ఞానం బ్రహ్మ అవేర్నెస్ ఇస్ డివైన్
1: నాట్ అవేర్నెస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్
0: కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్
1: అవేర్నెస్ కూడా నేనే అన్నాడు
0: దట్ అవేర్నెస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్
1: ఇంకా ఉన్నది ఒక్కటే
0: ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్
1: అది ఏమిటి
0: వాట్ ఈస్ ఇట్
1: దైవం అనేటువంటిది ఏకం సత్
0: ట్రూత్ ఈజ్ వన్
1: మూడవది అది తానుగానే ఉంటున్నాడు అయమాత్మ బ్రహ్మ
0: ద థర్డ్ వన్ అయమాత్మ బ్రహ్మ
1: అయమాత్మ బ్రహ్మ అనిగా ఇంగ్లీష్ లో అయా ఆత్మ అండ్ బ్రహ్మ అని
0: అయమాత్మ బ్రహ్మ ఇన్ ఇంగ్లీష్ యూ కెన్ సే ఐ ఆమ్ ఆత్మ అండ్ బ్రహ్మ
1: అయా ఆత్మ
0: ఐఎమ్
1: బ్రహ్మ
0: ఐఎమ్ బ్రహ్మ
1: అయమాత్మ బ్రహ్మ
0: దట్ ఈస్ అయమాత్మ బ్రహ్మ
1: ఇలాంటి సందేహాలు ఇలాంటి కిటుకైనటువంటి అర్థాలను బోధిస్తూ వచ్చింది వేదము
0: వేదస్ రిఫర్ టు సచ్ సటిల్ మీనింగ్స్
1: కనుక మనం ఈ పవిత్రమైన వాక్యాలను ఉచ్చరిస్తున్నామే కానీ ఆచరణలో ఎవరూ పెట్టడం లేదు
0: వి జస్ట్ రిపీట్ లైక్ ఎ ప్యారెట్ ఆల్ దిస్ డిక్టా
1: కానీ ఇన్ని ఉచ్చరిస్తున్నాము ఇన్ని సాధనలు చేస్తున్నాము ఇన్ని విధమైనటువంటి బోధనలు చేస్తున్నాము కానీ ఎవరు ఆచరణలో పెడుతున్నారు
0: వీ జస్ట్ అట్టర్ బట్ వీ డోంట్ ఫాలో
1: ఆచరణలో పెట్టినటువంటి వాక్యం అన్ని కూడా కేవలం అసత్యములే
0: ఆల్ దట్ యూ డూ నాట్ ప్రాక్టీస్ ఆల్ అట్టర్
1: ఆడంబరములే
0: అండ్ ఓన్లీ పంప్ అండ్ షో
1: అందరి ఎందు దైవం ఉన్నాడని చెప్పి అందరినీ మనం ప్రేమిస్తూ రావాలి
0: వెన్ వన్స్ యూ సే గాడ్ డ్వెల్స్ ఇన్ ఎవ్రీవన్ యూ షుడ్ లవ్ ఆల్
1: కానీ మనం చెప్తున్నామే కానీ ఇతను నాకు ద్వేషి ఇతను నాకు విరోధి అని చెప్తున్నాం
0: బట్ యూ జస్ట్ సే సో బట్ యూ కన్సిడర్ సమ్ యాజ్ యువర్ ఎనిమీస్
1: చాలా విరుద్ధమైనటువంటి పదములు
0: ఇట్ ఇస్ ఎ కాంట్రడిక్టరీ వే ఆఫ్ యాక్షన్ యూ షుడ్ నాట్ సే
1: ఒకవేళ నీకు అతనిపైన ప్రేమ లేకుండా పోతే అతనితో ఏమి సంభాషణ చేయవద్దు
0: ఇఫ్ యూ డోంట్ లవ్ ఆర్ లైక్ హిమ్ బీ అవే ఫ్రమ్ హిమ్ దట్స్ ఆల్ గా
1: ఉంటుండు
0: బీ సైలెంట్
1: నీ ఎందు ప్రేమ అభివృద్ధి చేసుకో
0: అండ్ డెవలప్ లవ్ విత్ హిమ్
1: ఎవరిని ద్వేషించవద్దు
0: డోంట్ హేట్ ఎనీబడీ
1: ఎవరిని అసహ్యపడద్దు
0: Don't be disgusted with anyone. Don't accuse anybody. This is the message of Bhagavan to everybody today. Bhagavan loves all. Bhagavan doesn't hate anybody. In fact, none would hate him. కనుకనే నాకు అందరూ మిత్రులే, అందరూ భక్తులే, అందరూ బిడ్డలే, అందరూ ఒక్కటే. సో ఆల్ ఆఫ్ us ఆర్ చిల్డ్రన్ ఆఫ్ భగవాన్, ఆల్ ఆఫ్ us ఆర్ ఫ్రెండ్స్ ఆఫ్ భగవాన్.
1: కనుకనే ఇలాంటి తత్వాన్ని మీరందరూ కూడా ఆశ్రయించాలి.
0: వీ షుడ్ ప్రాక్టీస్ దిస్ ప్రిన్సిపల్.
1: ఈ విధమైనటువంటి యొక్క ఫ్రెండ్షిప్ మీరు పెంచుకోవాలి.
0: దిస్ ఫ్రెండ్షిప్ విత్ లార్డ్ గాడ్ వీ షుడ్ డెవలప్ మోర్ అండ్ మోర్.
1: మనకు గ్రంథం ఏమిది?
0: వాట్ ఈస్ అవర్ గోల్?
1: ఈ ప్రపంచమే మనకు గ్రంథము.
0: అండ్ ద హోల్ వరల్డ్ ఇస్ ద టెక్స్ట్.
1: అంతరాత్మనే మనకు గురువు.
0: అండ్ ది స్పిరిట్ ఇస్ టీచర్.
1: కానీ గురు మన మిత్రుడు ఎవరు?
0: హూ ఇస్ అవర్ ఫ్రెండ్?
1: భగవంతుడే మన మిత్రుడు.
0: గాడ్ హింసెల్ఫ్ ఇస్ అవర్ ఫ్రెండ్.
1: కనుకనే భగవంతుడే నా మిత్రుడు.
0: గాడ్ ఇస్ మై ఫ్రెండ్.
1: ప్రపంచమే నా గ్రంథము.
0: ద హోల్ వరల్డ్ ఇస్ ఎ బుక్.
1: నా అంతరాత్మనే గురువు.
0: మై ద సెల్ఫ్ ది స్పిరిట్ ఆఫ్ మై ప్రిసెప్టర్.
1: నిజమైన యొక్క భోగము.
0: అండ్ వాట్ ఇస్ దిస్? ఇస్ రియల్ వెల్.
1: ఈ కాలాన్ని ఆధారం చేసుకుని పవిత్రం చేసుకోవాలి.
0: అండ్ దిస్ టైమ్ హ్యాస్ టు బి సాంక్టిఫైడ్, స్పెండ్ ఇన్ ఎ సేక్రెడ్ వే.
1: కాలాన్ని వ్యర్థం చేయకూడదు.
0: డోంట్ వేస్ట్ టైం.
1: టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
0: టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
1: టైమే భగవత్ స్వరూపము.
0: టైమ్ ఈజ్ ద వెరీ
1: పర్సనాలిటీ. కాల ప్రపన్నానం కాలక్రమం కరిష్యతి అని నివేదం.
0: గాడ్ ఈజ్ టైమ్. గాడ్ ట్రాన్సెండ్స్ టైమ్. హీస్ మాస్టర్ ఆఫ్ టైమ్.
1: కనుకనే మాస్టర్ ఆఫ్ టైమ్.
0: గాడ్ ఈజ్ మాస్టర్ ఆఫ్ టైమ్.
1: అన్ని కూడా ఈ కాలంతోనే ఇమిడి ఉంటున్నాయి.
0: ఆల్ ఆర్ బౌండ్ బై టైమ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: నీ ప్రేమ ఎందు ఉన్నటువంటి ప్రేమ, నా ఎందు ఉన్నటువంటి ప్రేమ, రెండు కూడా ఒక్కటే.
0: ఇన్ ఫ్యాక్ట్ ద లవ్, యువర్ లవ్ ఫర్ భగవాన్ అండ్ భగవాన్ లవ్ ఫర్ యూ ఆర్ వన్ అండ్ ద సేమ్, ఇన్ ద సేమ్ వేవ్ లైన్.
1: భూతముల యందు ఉన్నటువంటి ప్రేమ, నీ యందు ఉన్నటువంటి ప్రేమ ఒక్కటే.
0: లవ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్ అండ్ లవ్ విత్ ఇన్ యూ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: నీ ప్రేమ వస్తు వాహనాలపైన భ్రాంతితో కూడి ఉంటుండాలి.
0: ఆఫ్టర్ ఆల్ దిస్ లవ్ టువర్డ్స్ ద మెటీరియల్ ఆబ్జెక్ట్స్, దే ఆర్ మొమెంటరీ.
1: నా ప్రేమ ఎట్టి వాహనాలు ఎట్టి ఆంచలు లేవు.
0: భగవాన్స్ లవ్ is beyond all material, it's not possessive.
1: The pure idi oka vidhamaitunte oka idi shuddhamainatundi.
0: Bhagavan is pure, unsullied, unpolluted, pure love.
1: Andari endu unnatundi prema,
0: the love in everyone,
1: kontha negative ga maarutundadi.
0: Sometimes turns negative,
1: vanchalato cherutundadi.
0: Because it is related to desire.
1: Naalo negative vetina chikkadu.
0: Bhagavan has no desire at all.
1: Naadanta kudunu positive ni.
0: Bhagavan is absolutely positive.
1: Kaani positive lekunda negative prayojanam ledu.
0: Without positive, negative is useless.
1: Negative lekunda positive prayojanam ledu.
0: Without negative, positive is useless.
1: Kanukane I and you are one.
0: So Bhagavan says I and you are one.
1: Negative ni positive tho kalapandi.
0: And just join God.
1: Ee positive ni mee negative tho cherchukondi.
0: And then take God into you.
1: Manam anubhavinchaleyanatundi okka ee sukaru emi undavu lokamlo.
0: Then there will be no pleasure, no happiness that you cannot experience.
1: ప్రేమ స్వరూపులారా, ఈ విధమైన యొక్క సంబంధ బాంధవ్యాన్ని మనం పెంచుకున్నప్పుడే
0: when we have this interrelationship,
1: ఎంతైనా ఆనందాన్ని పొందుతుంది.
0: The life is bound to be blissful.
1: ఎట్టి ఆనందము? బ్రహ్మానందం.
0: What side sort of bliss? Supreme bliss.
1: ఆ ఆనందాన్ని మనం పొందుకుంటే పరమ సుఖదం.
0: And it is supreme bliss, happiness state.
1: అప్పుడే మనం బ్రహ్మస్వరూపులైపోతాం.
0: And then you become divine at that level.
1: ఏ సాధనలు చేయనక్కర్లేదు.
0: You don't need to follow.
1: ఒకవేళ నీకు ఇష్టముంటే సాధన చేసుకో, తప్పు కాదు.
0: If you really want, follow one spiritual.
1: ఈ సాధనను నీ మనోతృప్తి నిమిత్తమే చేస్తున్నావే కానీ
0: the spiritual practices give you satisfaction.
1: ఆత్మతృప్తి కాదు.
0: It's not for the satisfaction of the self.
1: అందరి యందు ఏకత్వాన్ని భావించు.
0: Consider everyone equal.
1: అందరి యందు ప్రేమ తత్వాన్ని పంచిపెట్టు.
0: And share love with everybody.
1: ఇది నిజమైనటువంటి ఒక సాధన.
0: This is the true spiritual practice.
1: Kanuka ye devudaina ye namamaina anni okate.
0: Any name, any form are one and the same.
1: Prabhu ka aneka naam.
0: One God has many names.
1: Aneka neemam undinappudikani manam ye vidhanga bhavinchali.
0: God has many names.
1: Nee oka dinamu sahasranamarchana cheyalanukuntunnavu.
0: One day you may worship God in 1000 names.
1: Kaani 1000 manchi gandhamulu anaga poolu techu pettukunnam.
0: And you brought 1000 flowers for worship.
1: Okkokatori Keshavaya Namaha.
0: You say one name and offer flower. Keshavaya
1: Namaha.
0: Another name, offer another flower.
1: Masudaya Namaha. Trivikramaya Namaha. Ee vidhanga okkoka peru cheppi okkoka pushpam vestunnavu.
0: By saying each name you start offering a flower each time.
1: Kaani okkoka peruku okkoka roopam unda akkada.
0: Do you find each form for every name?
1: Okkoka roopamuniki inni perulato meeru poojistunnaru.
0: One form is called by many names.
1: Kanukane Bhagavantudu ekkada unnadu?
0: Then where is God?
1: సర్వరూపము చేయనటువంటి యొక్క నీ అందే ఉంటున్నాడు.
0: గాడ్ హెస్ మెనీ ఫార్మ్స్ ఈజ్ ఇన్ యూ టూ.
1: కనుక దీన్ని అంగ పూజ కూడా అంటున్నారు.
0: అండ్ దిస్ వీ కాల్ ఇట్ అంగ పూజ.
1: నేత్రం సమర్పయామి అంటాం.
0: ఐ సే ఐ ఆఫర్ మై ఐ.
1: ఇలాంటి పూజలు చేయటం ఎంత దోషము.
0: What a mistake it is to offer such meaning.
1: ఇలాంటి పూజల వల్ల ఏమి తృప్తి మనకు?
0: What satisfaction you have?
1: తృప్తి లేదు.
0: Now
1: భగవంతుడు కూడా అంగీకరించడు.
0: God will not receive such prayer.
1: నేత్రం సమర్పయామంటే నువ్వు నేత్రాన్ని సమర్పిస్తున్నావా?
0: When once you say I offer my eye, do you do that?
1: తీసుకుంటున్నావు, నేత్రం పైన పెట్టుకుంటున్నావు, నేత్రం సమర్పయామి అంటున్నావు.
0: You collect a flower, touch it and then offer to God.
1: చెప్పేది నేత్రము, ఇచ్చేది పుష్పము.
0: You say I, but you offer flower.
1: కాబట్టి ఇవన్నీ కూడా నువ్వు కేవలము ఒక విధమైనటువంటి దైవానికి కూడా నువ్వు ద్రోహం చేస్తున్నావు.
0: In fact you are cheating God.
1: దైవం ప్రసాదించినటువంటి ఈ అంగము ఎందుకు దైవానికి కావాలి?
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ది హోల్ బాడీ అండ్ ది లింబ్స్ ఆర్ గిఫ్ట్స్ ఆఫ్ గాడ్.
1: ఈ దేహమే నీది,
0: ది బాడీ,
1: ఈ అంగములే నీవి,
0: లింబ్స్
1: నేనే నీవాడు,
0: అండ్ గాడ్ బిలాంగ్స్ టు హిమ్,
1: నేను నావాడు,
0: అండ్ యూ బిలాంగ్ టు హిమ్.
1: ఇన్నింటి యొక్క సంబంధాన్ని పెట్టుకున్నప్పుడు ఏ యొక్క పూజలు మనకు అక్కర్లేదు.
0: వెన్ దేర్ ఇస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ యూ డోంట్ నీడ్ టు పే ఆర్ వర్షిప్.
1: అంతటి ఉన్నత స్థాయికి రానేటువంటి వాళ్ళు చిన్న చిన్న పూజలు చేసుకోవచ్చు, తప్పులేదు.
0: దోస్ ఐ హావ్ నాట్ రీచ్డ్ దట్ స్టేజ్,
1: ధ్యానాలు చేసుకోవచ్చు, తప్పులేదు.
0: In this direction of routine meditation worship, nothing wrong about it.
1: కానీ ఇవన్నీ కొన్ని అభ్యాసంతో ఏర్పడినటువంటివి.
0: They all have got to be practiced initially.
1: దురభ్యాసమంతా క్రమక్రమేణా మనం తగ్గించుకోవాలి.
0: Gradually you should cut short, reduce such practices.
1: ఈ నెగిటివ్ భావాలంతా కూడా నిర్మూలన చేయించాలి.
0: Kill, remove all the negative feelings.
1: పాజిటివ్ థాట్స్ మనం దినదినానికి అభివృద్ధి పరచుకోవాలి.
0: Develop, grow more and more positive.
1: ఏదో మనం పోతుంటే ఎవరో మనం దూషించారనుకో,
0: along the way somebody దాన్ని
1: విన్నప్పుడు నీవు అది దాన్ని నెగిటివ్ గా మార్చుకోవాలి.
0: అండ్ దెన్ యూ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ ఇట్.
1: నన్ను ఈ విధమైన పేరుతో నన్ను పిలుస్తున్నాడు.
0: ఇన్ వాట్ వే హిస్ కాలింగ్
1: మీ? తల్లిదండ్రులు నాకు ఎన్నో పేర్లు పెట్టారు.
0: మెనీ హ్యావ్ గివెన్ మీ మెనీ నేమ్స్.
1: వాడేమో నన్ను దుష్టుడా అని పిలుస్తున్నాడు.
0: అండ్ హిస్ కాలింగ్ మీ బ్యాక్.
1: అది కూడా ఈ దేహానికి పేరే.
0: దిస్ ఈస్ ఆల్సో ది నేమ్ ఆఫ్ మై బాడీ.
1: అది కూడా ఈ దేహానికి పేరే.
0: దట్స్ ఆల్సో ది నేమ్ ఆఫ్
1: మై బాడీ. మోసగాడ అంటే అది కూడా ఈ దేహానికి పేరే.
0: ఎవరీవన్ సేస్ ఓల్డ్ మ్యాన్, దట్స్ నేమ్ ఆఫ్ ది బాడీ.
1: కానీ అన్ని ఈ దేహానికి పెట్టేటువంటి పేర్లే.
0: ఆల్ ఆర్ ది నేమ్స్ గివెన్ టు ది బాడీ.
1: నా తల్లిదండ్రులు ఒక పేరు పెట్టారు.
0: మై పేరెంట్స్
1: నా మిత్రులు ఇంకొక పేరు పెట్టారు.
0: ఫ్రెండ్స్ గివ్ అనదర్ నేమ్.
1: దృష్టిలంతా ఇంకొక పేరు పెట్టున్నారు.
0: అండ్ అదర్స్ గివ్ మీ నిక్ నేమ్
1: టు. ఈ దేహానికి పేర్లు ఎన్నైనా పెట్టుకోవచ్చు.
0: దిస్ బాడీ హస్ మెనీ నేమ్స్.
1: కాబట్టి నీవే మాత్రం దేహాన్ని రక్షణ చేయవద్దు.
0: డోంట్ గో బై ద బాడీ.
1: వాడు దుష్టులన్నంత మాత్రం నీవు దుష్టులవుతావా?
0: ఇఫ్ ఎనీవన్ కాల్స్ యూ బ్యాడ్, వుడ్ యూ బి బ్యాడ్ నౌ?
1: కాబట్టి దుష్టులన్నాడంటే దాన్ని ఎట్టని నిర్మూలం కావించడానికి నా దుష్టత్వంలో నిర్మూలం చేయాలి.
0: ఇఫ్ హీ కాల్స్ యూ బ్యాడ్, ట్రై టు బి ఫ్రీ ఫ్రమ్ బ్యాడ్ క్వాలిటీ.
1: ఎవరే మనం దూషించినప్పటికీ ఉన్నటువంటి దోషాన్ని మనం కొంతవరకు తుడుచుకోవడానికి ప్రయత్నించాలి.
0: ఇఫ్ ఎనీవన్ పాయింట్స్ అవుట్ ఎ మిస్టేక్, ట్రై టు బి ఫ్రీ ఫ్రమ్ దట్ మిస్టేక్.
1: చాలా మంది ఇప్పుడు కలియుగం లోపల
0: ఇన్ దిస్ కలి ఏజ్
1: మనోభీష్టములు విఫలమైనప్పుడే
0: వెన్ డిజైర్స్ ఆర్ నాట్
1: భగవంతుని దూషించడం అభివృద్ధి అవుతుండాలి.
0: దే స్టార్ట్ బ్లేమింగ్ గాడ్.
1: ఇది అన్ని దేశములు ఎందుకు ఉంటుండాలి?
0: దిస్ ఇస్ దేర్ ఇన్ ఆల్ కంట్రీస్.
1: ఇలాంటి తుచ్చమైన అలక్ష్యమైన ఈ యొక్క అపవిత్రమైన భావాన్ని మనం ఏమాత్రం తీసుకోకూడదు.
0: డోంట్ హ్యావ్ సచ్ మీన్, డిస్రెస్పెక్ట్ఫుల్, అన్సేక్రెడ్ థాట్స్.
1: వాడి యొక్క దుష్టత్వం వాడిది.
0: ఆఫ్టర్ ఆల్ యూ హ్యావ్ గాట్ యువర్ ఓన్ వికెట్నెస్.
1: అందువల్లనే
0: సో
1: త్యాగరాజ సమయం లోపల
0: In times of Chagaraju,
1: చెప్పాడు.
0: He said,
1: ఎంత మాత్రమే ఎవరు తలిచినా అంత మాత్రమే నీవు.
0: God appears in the way you estimate.
1: ఎవరు ఏ విధంగా తలుస్తారో వాడికి ఆ విధంగా రూపొందుతుంది.
0: As you think of him, he manifests.
1: నీవు మంచి భావంతో సంపాదించు, ఆ మంచి భావమే నీకు ప్రాప్తిస్తుంది.
0: It's all good thoughts. If you pray to him, you will find that manifestation.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఎవరిపైన ద్వేషాలు పెట్టుకోకుండా,
0: don't hate anybody.
1: ఎవరిని మనం నిందించకుండా,
0: don't accuse anybody.
1: సాధ్యమైనంత వరకు అందరినీ ప్రేమిస్తూ రండి.
0: To the extent possible, love all.
1: అవకాశం లేకపోతే ప్రేమించటం మానుకోండి.
0: And if not possible, don't hate.
1: దూషించటం మాత్రం పెట్టుకోకండి.
0: But don't hate anybody.
1: ఆ విధమైనటువంటి ఏకత్వాన్ని మీరు అభివృద్ధి చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ us to develop the spirit of oneness, unity.
1: ఈ దేహానికి దినాలు గడిచిపోయే కొద్దీ నెలలు నెలలు కలిపి చెబుతాయి, సంవత్సరాలు కూడా బయలుదేరుతుంటాయి.
0: As days pass by, months roll on, years pass by.
1: నాకు ఎప్పుడు కూడా ఈ బర్త్డే చేసుకోవాలని నాకు ఆశ లేదు.
0: భగవాన్ నెవర్ వాంటెడ్ ది బర్త్డే సెలబ్రేషన్.
1: కానీ భక్తులందరూ చేరటం వల్ల వారి నిమిత్తమే నేను ఈ పండుగ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను.
0: As all devotees assembled here, birthday has got to be performed.
1: ఇష్టం లేదు.
0: In fact, Bhagavan doesn't want it.
1: ఆ భక్తులు నేను ఈ రెండింటికి సంబంధమే నా యొక్క సంబంధం.
0: భగవాన్ గోస్ బై దిస్ ఫీలింగ్, భగవాన్ అండ్ హిస్ డివోటీ.
1: కనుక మీ ప్రేమతత్వాన్ని మీరు అభివృద్ధి పరచుకోండి.
0: డెవలప్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: దేశ క్షేమాన్ని మాత్రం లక్ష్యం అందించుకోండి.
0: థింక్ ఆఫ్ ది వెల్ఫేర్ ఆఫ్ యువర్ కంట్రీ.
1: ఈ భారతదేశం ఎంతో పవిత్రమైనటువంటిది.
0: భారత్ ఇస్ నోబ్లెస్ట్ ఆఫ్ ఆల్.
1: భారతదేశం అనే బంగారం అనకుండా,
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ గోల్డ్ ఇన్ దిస్ కంట్రీ.
1: పరదేశం అనే గుమ్మడి వట్టి ఎయిలా.
0: అండ్ దెన్ వై డూ యూ వాంట్ టు గో అవుట్ సైడ్?
1: బంగారం మన దగ్గర ఉంటుంటే ఈ రాగి పిత్తాడి మనం ఎందుకు ఆశించాలి?
0: దెన్ వన్స్ యూ హావ్ గాట్ ద గోల్డ్ విత్ యూ, వై డు యూ వాంట్ ద బ్రాస్ అండ్
1: కాపర్? అండ్
0: హిస్ గాట్ ఇన్ ఎవ్రీ ఫామ్.
1: దీనిని మీరు ఆనందంగా అనుభవించుకుంటూ
0: ఎక్స్పీరియన్స్ దిస్ బ్లిస్ఫుల్లీ.
1: ఎక్కడ పోయినప్పటికీ ప్రేమతత్వాన్ని పెంచుకోండి.
0: యు మే గో ఎనీవేర్ డెవలప్ దిస్ లవ్.
1: ఆ ప్రేమనే చాలు.
0: అండ్ దిస్ లవ్ ఈజ్ ఎనఫ్.
1: ఈ ప్రేమ చేతనే మనం జీవించాలి.
0: అండ్ వి హావ్ టు లివ్ అవర్ లైఫ్.
1: ఈ ప్రేమతోనే మనం బ్రతకాలి.
0: అండ్ వీ కెన్ క్యారీ ఆన్ అవర్ లైఫ్ సోజర్న్.
1: ప్రేమనే మనం ఆరగించాలి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ ఎంజాయ్ దిస్ లవ్.
1: ప్రేమ రూపము బ్రహ్మము ప్రేమమయము.
0: God is love. Love is God.
1: Prema premata sandipa niyamamagunu.
0: It is only the connection, love to love.
1: Kaana premanu meeru gattiga garchinna.
0: So strengthen the love.
1: Adviteeyamunu undanga nalagunu.
0: You will reach that non-dual state.
1: Adviteejanni meeru pondutaru.
0: And you will that non-dual effulgence.
1: Okka premanu maatrame penchukondi.
0: And this love is enough.
1: Ee naadu lokamlo dveshamu asuya dammamu ilanti ఆవరణాలు అంతా కూడా అభివృద్ధి అవుతున్నాయి.
0: ఇన్ దిస్ వరల్డ్ టుడే వీ ఫైండ్ ద సెల్ఫ్ ప్రైజ్ అగ్రాండైజ్మెంట్ అండ్ ఎగ్జిబిటరిజం.
1: ఒక ప్రేమతత్వం ఒకటి చాలు.
0: అండ్ గివ్ అప్ ఆల్ ఆఫ్ దెమ్. లవ్ ఇస్ జస్ట్ ఎనఫ్.
1: మన అభిష్టం నెరవేరని నెరవేరకపోని
0: డిజైర్ మే బి ఫుల్ఫిల్డ్.
1: ఇది కూడా మన మంచి కోసమే అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
0: కన్సిడర్ ఎవ్రీథింగ్ ఈస్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
1: నేను ఆశించాను ఒక పని.
0: I wanted one.
1: అది నాకు కాలేదు.
0: ఐ కుడ్.
1: కానప్పుడు వారిపై ఎందుకు ద్వేషించాలి?
0: దెన్ వై షుడ్ యూ హేట్? బికాస్ యువర్ డిజైర్ ఇస్ నాట్
1: ఫుల్ఫిల్డ్. ఏమైపోతుంది? నీ యొక్క ఫలితం కూడా పోతుంది.
0: అండ్ దెన్ యూ విల్ లూజ్ ఆల్ పాజిటివ్ రిజల్ట్స్. సరే,
1: ఈ నష్టము ఈ కష్టం కలిగించటము నా మంచి కోసమే.
0: ద డిఫికల్టీ ద ఫెయిల్యూర్ ఇస్ ఫర్ మై ఓన్.
1: దీంట్లో కూడా ఏదో ఒకటి మంచి ఉన్నది.
0: దేర్ ఇస్ గుడ్ సంథింగ్ గుడ్ ఈవెన్ ఇన్ దిస్ లాస్.
1: ఏం చేసినా దాంట్లో ఒక మంచి ఉంటుంది.
0: ఎనీథింగ్ మైట్ హ్యాపన్ ఇస్ ఫర్ మై ఓన్ గుడ్.
1: మంచి చెడ్డలు రెండుగా పోటీ ఉండు.
0: ద గుడ్ అండ్ బ్యాడ్ గో టుగెదర్.
1: ఈ రెండు లేకుండా ఏది ప్రయత్నం కాదు.
0: నథింగ్ కెన్ హ్యాపన్ వితౌట్ దీస్ టూ.
1: కనుకనే చెడ్డ లేకుండా మంచి రాదు.
0: దేర్ కెనాట్ బి గుడ్ వితౌట్ బ్యాడ్.
1: మంచి లేకుండా చెడ్డ జరగదు.
0: అండ్ గుడ్ బ్యాడ్ విల్ నెవర్ హ్యాపెన్.
1: కాబట్టి ఈ మంచిలోనే ఒక చెడ్డ ఉంది, చెడ్డలోనే మంచి ఉంది.
0: సో దేర్ ఇస్ బ్యాడ్ ఇన్ గుడ్ అండ్ గుడ్ ఇన్ బ్యాడ్.
1: కనుకనే రెండింటినీ ఏకత్వంగా తీసుకోండి.
0: వీ షుడ్ కన్సిడర్ దెమ్ ఇన్ ఈక్వల్ మైండెడ్నెస్.
1: సుఖ దుఃఖే సమయ కృత్వా లాభో లాభజయాజి.
0: ద పెయిన్ అండ్ ప్లెజర్, ద ప్రాఫిట్ అండ్ లాస్.
1: ఈ ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: ద ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: రెండు బాధల మధ్యలోనే ఒక సుఖం చిక్కుతుంది.
0: అండ్ ప్లెజర్ లైస్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: కనుక
0: సో
1: ఏదో ఆశ అని మనం ఊరికి పెంచుకుంటూ పోకూడదు.
0: డోంట్ హ్యావ్ టూ మెనీ డిజైర్స్.
1: ఈ డిజైర్స్ తగ్గించుకుని
0: రిడ్యూస్ యువర్ డిజైర్స్.
1: డివైన్ డిజైన్స్ పెంచుకుంటే
0: గ్రో డిజైర్ ఫర్ గాడ్
1: మనకు హాని కలుగుతుంది.
0: ఇఫ్ యూ హావ్ గాట్ దిస్ డివైన్ డిజైర్
1: హాయి చిక్కుతుంది.
0: యూ విల్ బి వెరీ హ్యాపీ.
1: ఈ లోక సంబంధమైనటువంటి బాధ్యతలు పెంచుకునే కొలది ఇంకా పెరిగిపోతూనే ఉంటుంటాయి.
0: ద వరల్డ్ రెస్పాన్సిబిలిటీస్ ఆబ్లిగేషన్స్ విల్ బి నేచురల్లీ మోర్ అండ్ మోర్.
1: ఏదో నా బాధలు నివాళి గావించుకునే కోసం నేను పెంచుకుంటున్నాను అనుకుంటారు. చాలా పొరపాటు.
0: యూ థింక్ దర్ యూఆర్ అన్బర్డనింగ్ యువర్ సెల్ఫ్. ఇట్స్ ఎ మిస్టేక్.
1: చాలా పొరపాటు.
0: నో, ఇట్స్ ఎ మిస్టేక్.
1: కోరికలు ఎంత పెరుగుతుందో ఆనందం అంత తరుగుతుంది.
0: ద మోర్ డిజైర్స్ యూ హ్యావ్ you will be less
1: happy. ఎంత తరుగుతుందో ఆనందం అంత పెరుగుతుంది.
0: When one's the desires decrease, the bliss increases.
1: నాకు ఆనందం లేదు ఆనందం లేదు అంటే దీనికి కారణం ఏమిటి?
0: Why are you not happy?
1: నీ కోరికలు పెంచుకుంటున్నావు పెంచుకుంటున్నావు పెంచుకుంటున్నావు.
0: Because desires are growing, increasing day by day.
1: ఆనందం తరిగిపోతుండాలి.
0: And so you are not happy.
1: కానీ కోరికలు తరిగించి చేసుకోండి, తప్పక ఆనందం పెరుగుతుంది.
0: When once you put a check or a ceiling on the desire, you will be happy more and more.
1: మీకు అన్నిటికీ తెలుసు.
0: You all know this.
1: సత్యభామ సువాంచితేత కృష్ణుని స్వాధీనం చేసుకోవాలని చెప్పని అతని తూకం వేసి అతని కొనాలని ప్రయత్నం చేసింది.
0: సత్యభామ వాంటెడ్ టు పొజెస్ కృష్ణ, కీప్ హిమ్ ఆల్ టు హర్ సెల్ఫ్.
1: తర్వాత ఒక మంచి ధనమంతా ఉంటుంది.
0: అండ్ సత్యభామ
1: శమంతకమైనటువంటి దినానికి ఇన్ని తులములు అనేటువంటి అభివృద్ధి చేస్తుంది.
0: అండ్ షీ కెన్ హ్యావ్ గోల్డ్ టు ఎన్ ఎక్స్టెంట్ షీ
1: వాంట్స్. కాబట్టి బంగారంతో తూకం చేసి నా భర్తను స్వాధీనం చేసుకోవచ్చు అనుకుంది.
0: అండ్ షీ థాట్ దట్ షీ కెన్ బ్యాలెన్స్, షీ కెన్ వెయి లార్డ్ అండ్ బై హిమ్.
1: అప్పుడు కృష్ణుని కొనడానికి ప్రయత్నం చేస్తే
0: అండ్ వెన్ షీ వాంటెడ్ టు
1: ఎంత బంగారం వేసినప్పటికీ కృష్ణుడు కదలలేదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ గోల్డ్ షీ కుడ్ నాట్ బ్యాలెన్స్ హిమ్.
1: కానీ ఇంకేం చేస్తూ ఉన్నదంతా వేసింది.
0: ఇన్ ఫ్యాక్ట్ షీ హస్ పుట్ ఆల్
1: బంగారపు చిక్కడు.
0: నో, యూ కెనాట్ బై గాడ్.
1: ధనమునకు చిక్కడు.
0: నాట్, యూ కెనాట్ బై
1: గుణమునకు మాత్రమే చిక్కుతాడు.
0: బట్ యూ కెన్ బై హిమ్ విత్ యువర్ గుణ, ద క్వాలిటీ.
1: అప్పుడు రుక్మిణి దగ్గరికి పరిగెత్తిపోయింది.
0: దెన్ సత్యభామ ర్యాన్ టు రుక్మిణి.
1: ఆ రుక్మిణి తులసి పూజ చేస్తూ ఉండినారు.
0: షీ వాస్ వర్షిపింగ్ విత్ తులసి.
1: ఇంత తులసి తీసుకుని తన చేతులు పట్టుకుని సత్యభామ పిలిచింది కదా అని వచ్చేది.
0: షీ కలెక్టెడ్ తులసి లీఫ్ అండ్ ఫాలోడ్ సత్యభామ.
1: ఈ కథ అంతా కూడా నారదుడు చెప్పాడు.
0: ఆల్ ది స్టోరీస్ నేరేటెడ్ బై నారద.
1: చెప్పేటప్పటికి చెల్లి నీవు ఇలాంటి దుర్మార్గానికి నీకు పోవటం చాలా మంచిది కాదు.
0: సిస్టర్ ఇస్ నాట్ గుడ్ ఫర్ యూ టు ప్రొసీడ్ ఇన్ దిస్ రాంగ్.
1: భగవంతుడు ధనమునకు చిక్కేటువంటి వాడు కాదు.
0: యూ కెనాట్ బై గాడ్ విత్ మనీ.
1: పవిత్రమైన గుణమునకు చిక్కుతాడు అన్నాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యువర్ క్యారెక్టర్ యువర్ డివోషన్ యూ కెన్ హావ్ హిమ్.
1: అప్పుడు నీవేనా చూడమని చెప్పి కోరింది.
0: అండ్ దెన్ షీ వాంటెడ్ సంథింగ్ ఇన్ దిస్ మ్యాటర్.
1: అప్పుడు ఆమె చెప్పింది.
0: దెన్ షీ సెడ్
1: సత్య రూపానికి నామము నామానికి రూపము రెండింటికి సరి అని తూకము అన్నది.
0: ఇన్ ఫ్యాక్ట్ ద నేమ్ అండ్ ఫార్మ్ వుడ్ మేక్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్.
1: కృష్ణ నీ రూపానికి నీ నామే సరి అని తూకము అనింది.
0: సిస్టర్ కృష్ణ ఫర్ యువర్ ఫార్మ్ యువర్ నేమ్ ఈక్వల్.
1: మధ్యలో నారదుడు ఉన్నాడు. అమ్మా కృష్ణుని సాకారంతో ఇస్తున్నాను, నాకు సాకారమైనటువంటి ఒకటి కావాలి.
0: అండ్ హి సెడ్ ఐ యామ్ ఆఫరింగ్ కృష్ణ విత్ ఫార్మ్. ఐ వాంట్ సంథింగ్ దట్ ఫార్మ్ ఫర్
1: నా స్వాధీనంలో ఉన్నాడు ఇప్పుడు.
0: బికాజ్ హీస్ అండర్ మై కంట్రోల్.
1: నీవు కూడా నువ్వు సాకారమైనటువంటి వస్తువు నాకు ఇచ్చినప్పుడు నేను సాకారమైనటువంటి రూపాన్ని నీకు అందిస్తాను.
0: ఇఫ్ యూ గివ్ మీ సంథింగ్ విత్ ఫార్మ్ దెన్ ఐ కెన్ ఆఫర్ కృష్ణ హియర్.
1: తన దగ్గర ఏం లేదు.
0: She has nothing.
1: ఒక తులసి ఉంటుందా?
0: She has only tulsi leaf.
1: వేసింది.
0: He kept it on the pen.
1: పత్రము.
0: A leaf.
1: పుష్పము.
0: A flower.
1: ఫలము.
0: Fruit.
1: తోయము.
0: Of water.
1: భక్తి కలిగిన వారికి వశుడవౌట సత్యమని.
0: If it is true that you submit your devotee.
1: తులసి దళమునకు తూగుదుగాక.
0: You will certainly balance equal to this tulsi leaf.
1: అది తులసి దళం వేసినప్పటికీ కృష్ణుడు పైకి పోయాడు, తగ్గిపోయింది.
0: When one tulsi leaf is kept there, he outweighed.
1: అనగా
0: మీనింగ్
1: ప్రేమతో ఇచ్చింది ఆమె.
0: Because she offered
1: it full love. ఏమిటి మన పత్రము?
0: What is the leaf?
1: దేహమే పత్రము.
0: Human body is the leaf.
1: పుష్పము.
0: A flower.
1: హృదయమే పుష్పము.
0: Human heart.
1: తోయము.
0: Water.
1: ఆనంద భాష్పములే తోయము.
0: Tears of joy.
1: పత్రమో పుష్పమో ఫలమో. ఫలం ఏ ఫలము? మానసిక ఫలము.
0: ఫ్రూట్. వాట్ ఈస్ ది ఫ్రూట్? ది ఫ్రూట్ ఆఫ్ ది మైండ్.
1: భక్తి కలిగిన వానికి వశుడవౌట సత్యమేని.
0: ఇఫ్ ఇట్ ఇస్ ట్రూ దట్ గాడ్ సబ్మిట్స్ టు ఎ డివోటీ.
1: నీవు ఈ తులసి దళమునకు తూగుదుగా.
0: యూ విల్ జస్ట్ బ్యాలెన్స్ టు దిస్ తులసి లీఫ్.
1: పరమ భక్తురాలైనటువంటి రుక్మిణికి వాంఛలను పెంచుకున్నటువంటి సత్యభామకు ఇదే భేదము.
0: There lies the difference between Satyabhama, the one of desire, and Rukmini with the devotion.
1: Chakkani agarchana tisukoni aanaatu nunchi bhagavantunni premathone poojistundali.
0: Since then she started worshipping God with love.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: Meerandaru kuda ee abhishtham nerveechukovalanna.
0: If you want to have your desire
1: fulfilled. Premane penchukondi mee abhishtham sarvamu samsiddham avutayi.
0: Love will grant all the boons.
1: Dveshinchakandi.
0: Don't hate anybody.
1: ఇదే మీకు సరైనటువంటి ఆదర్శము.
0: దిస్ ఈస్ ద ట్రూ ఐడియల్.
1: ఇది ముఖ్యమైనటువంటి సందేశము.
0: దిస్ ఇస్ ద మెయిన్ మెసేజ్ టుడే.
1: ప్రేమ స్వరూపులు మీరు కావాలి.
0: యు ఆర్ ది ఎంబోడిమెంట్
1: ప్రేమ హృదయులు కావాలి.
0: అండ్ యూ షుడ్ హావ్ ప్రేమ
1: మయులు కావాలి.
0: యూ షుడ్ బి పర్సనిఫికేషన్ ఆఫ్ లవ్.
1: అనుభవించాలి.
0: అండ్ యూ షుడ్ ఎక్స్పీరియన్స్ లవ్ ఇన్ఫినిట్.
1: కనుక ఇదే ఈనాడు మీకు ఇచ్చేటువంటి గొప్ప గిఫ్ట్.
0: దిస్ ఈస్ ది బిగ్గెస్ట్ గిఫ్ట్ దట్ భగవాన్ ఈస్ గివింగ్ టు యూ దిస్ మార్నింగ్.
1: ఇది ఒక్క ధనమే.
0: దిస్ ఈస్ ద చీఫ్ వెల్త్.
1: ఇవన్నీ కూడా నా ఒక్కటి కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ నన్ బిలాంగ్
1: ఏదో భక్తులు కట్టించారు, భక్తులవే ఇవన్నీ కూడా.
0: దీస్ ఆర్ ఆల్ బిల్ట్ బై డివోటీస్.
1: నా దగ్గర ఉన్నటువంటి ఓన్ ప్రాపర్టీ ఒక్కటే.
0: భగవాన్స్ హోల్ ప్రాపర్టీ ఇస్ వన్.
1: ప్రేమనే ప్రేమనే ప్రేమనే.
0: లవ్ ఈజ్ హిస్ బిగ్గెస్ట్ ఓన్లీ.
1: ఆ ప్రేమను మీకు ఎంతైనా ఇస్తాను.
0: అండ్ ఇస్ ప్రిపేర్డ్ టు గివ్ యూ.
1: కనబడి దేహమైనా మీకు ఇస్తాను.
0: అండ్ ఇస్ రెడీ టు గివ్ హిస్ బాడీ.
1: మీరు ఆనందంగా జీవించండి.
0: లీడ్ ఎ బ్లిస్ఫుల్ లైఫ్.
1: ఆదర్శవంతులుగా బ్రతకండి.
0: బి ఐడియల్.
1: నిజమైనటువంటి ఆనందం నాకు అప్పుడు కలుగుతుంది.
0: అండ్ దెన్ భగవాన్ విల్ ఎక్స్పీరియన్స్.
1: నాకు ఆనందం కాదు.
0: దిస్ ఇస్ నాట్.
1: మీ ప్రేమనే నాకు ఆనందము.
0: యువర్ లవ్ మేక్స్ హిమ్ హ్యాపీ.
1: నా ప్రేమనే మీకు సౌభాగ్యము.
0: భగవాన్స్ లవ్ ఈజ్ యువర్ వెల్త్.
1: కనుక దానిని మీరు కాపాడుకోవాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తుంది.
0: భగవాన్ వాంట్స్ us to preserve, sustain, protect this divine love.
1: అందరూ ఈనాడు
0: టుడే
1: శాశ్వతమైనటువంటి యొక్క భక్తిని.
0: You should have that permanent
1: పవిత్రమైన జీవితాన్ని.
0: You should have sacred life.
1: దీర్ఘమైనటువంటి జీవితాన్ని.
0: Long life.
1: సుఖమైన జీవితాన్ని.
0: A happy life.
1: పొందుగాక.
0: Then all of you have all these.
1: మీ కష్టములన్నీ కూడా నువ్వు పరిహారం అవుగాక.
0: ఆల్ యువర్ డిఫికల్టీస్ విల్ గో, విల్ లీవ్ యూ.
1: కనుక మీ కష్టములకు యోచించకుండా.
0: డోంట్ బి బాదర్డ్ బై యువర్ ప్రాబ్లమ్.
1: లభించినటువంటి సుఖాన్ని మీరు అనుభవిస్తూ పోండి.
0: అండ్ ఎక్స్పీరియన్స్ దిస్ పర్మనెంట్ హ్యాపీనెస్ హియర్ ఆఫ్టర్.
1: ప్రేమముదిత మనసిక.

సత్యమహిమలేని తణమేది కనుగొన్నా శుద్ధ సత్వ

0: சகமதியே சூடரண்டி. ప్రేమస్వరూపులైన విద్యార్థులారా, విద్యాబోధకులారా, విద్యాభిమానులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్ స్టూడెంట్స్ టీచర్స్ అండ్ పేట్రన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: పుడమని అవతరించిన ప్రతి మానవునకు సత్యమే ప్రత్యక్ష దైవము.
1: ఫర్ ఎవ్రీ మ్యాన్ బోర్న్ ఆన్ అర్త్ ట్రూత్ ఈజ్ ది వెరీ డైరెక్ట్ గాడ్.
0: ఈ చరాచర ప్రపంచమంతయు కూడాను సత్యము నుండియే ఆవిర్భవించి సత్యమునందే జీవించి సత్యమునందే లీనమవుతున్నది.
1: ద ఎంటైర్ క్రియేషన్ మూవింగ్ అండ్ అన్మూవింగ్ వరల్డ్ హ్యాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ట్రూత్ లివ్స్ ఇన్ ట్రూత్ అండ్ ఫైనలీ మర్జెస్ ఇన్ ట్రూత్.
0: సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, బ్రహ్మ సత్యమే, అనంతమైనది సత్యము. ఈ బ్రహ్మకు ఆత్మ అని పేరు. నిత్యమైనటువంటి బ్రహ్మకు సత్య అని పిలుస్తూ వచ్చారు వేదాంతులు.
1: ట్రూత్ ఈజ్ బ్రహ్మ, ట్రూత్ ఈజ్ పర్మనెంట్. వేదాంతిన్స్ కాల్డ్ ట్రూత్ యాజ్ బ్రహ్మ ఇట్సెల్ఫ్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను గౌరవించవలసినటువంటిది సత్యమును మాత్రమే.
1: దేర్ఫోర్ ఎవ్రీ మ్యాన్ హ్యాస్ టు రివియర్ ట్రూత్.
0: భారతీయులు సత్యవ్రతులు, ధర్మపరాయణులు.
1: భారతీయస్ ఆర్ ఫాలోవర్స్ ఆఫ్ ట్రూత్ అండ్ ధర్మ.
0: న్యాయమే భారతీయుల యొక్క ఆటపట్టు.
1: జస్టిస్ ఈజ్ ది వెరీ బేసిస్ ఆన్ విచ్ భారతీయ కల్చర్ ఇస్ బిల్డ్.
0: ప్రతి మానవుడు కూడా సత్య ధర్మములకు వారసులే.
1: ఎవరీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఇన్హెరిటర్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: సహృదయులు, శాంతికాములైన యువతీ యువకులు సత్యాన్వేషణకై సత్యాచరణకై తగిన కృషి చేయాలి.
1: యంగ్ స్టూడెంట్స్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ టుడ్ అండర్టేక్ సర్చ్ ఫర్ ట్రూత్.
0: లోకహితమే భారతీయుల యొక్క అభిమతము.
1: ది అటాచ్మెంట్ ఆఫ్ భారతీయాస్ ఈజ్ ది వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్.
0: అదియే యువకుల యొక్క వ్రతము.
1: దట్ మస్ట్ బి ది అవార్డ్ డ్యూటీ ఆఫ్ ది యూత్.
0: అదియే మన మతము.
1: అండ్ దట్ మస్ట్ బి అవర్ రిలిజియన్.
0: కనుక ఇట్టి పవిత్రమైన సత్యమును సంస్కృతిని ఈనాడు విస్మరించటం చేతనే జాతి సమైక్యత దేశ సమైక్యతను మనం సాధించలేకపోతున్నాం.
1: వీ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు అచీవ్ యూనిటీ ఆఫ్ ద కమ్యూనిటీ అండ్ ద నేషన్ బికాస్ వీ హ్యావ్ గివెన్ అప్ ద ట్రూత్ అండ్ ట్రూ కల్చర్.
0: సత్యము ధర్మము దేనికి నీ లొంగదు.
1: ట్రూత్ అండ్ రైచియస్నెస్ డు నాట్ బెండ్ బిఫోర్ ఎనీథింగ్.
0: భుజబలము, బుద్ధి బలము, అధికార బలము, ఆయుధ బలము కూడా సత్య ధర్మమునకే లొంగవలసినది. కానీ సత్య ధర్మము దేనికి నీ లొంగునవి కావు.
1: ఆల్ టైప్స్ ఆఫ్ పవర్, ఫిజికల్ అథారిటీ, మనీ అండ్ ఎవ్రీ అదర్ పవర్ హ్యాస్ టు బెండ్ ఇట్ సెల్ఫ్ బిఫోర్ ట్రూత్ అండ్ రైచియస్నెస్. దే డు నాట్ బెండ్ బిఫోర్ ఎనీథింగ్ ఎల్స్.
0: విజయం ఎల్లప్పుడూ సత్య ధర్మములనే వరిస్తూ ఉంటుంది.
1: విక్టరీ ఆల్వేస్ ఫాలోస్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: మానవ జీవితంలో ప్రధానంగా ఉండవలసినటువంటిది మానవత్వం.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ హ్యూమానిటీ షుడ్ హ్యావ్ ఈజ్ దట్ హ్యూమన్ నేచర్ ఇట్ సెల్ఫ్.
0: ఎన్ని విద్యలు నేర్చినా, ఎంతటి అధికారములు నేరినా మానవతకు కూడా మనం మరువకూడదు.
1: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ వీ అక్వైర్, వాట్ ఎవర్ పవర్ వీ అక్వైర్, అథారిటీ వీ అక్వైర్, వీ షుడ్ నాట్ ఫర్గెట్ హ్యూమన్ క్వాలిటీస్.
0: భారతీయ సంస్కృతి అనుపమానమైనది, అత్యద్భుతమైనటువంటిది.
1: ఇండియన్ కల్చర్ ఈజ్ అన్పారలల్ అండ్ వెరీ యునిక్.
0: అతి దివ్యమైన భవ్యమైన భారతీయ సంస్కృతిని ఈనాడు విద్యార్థులు విస్మరించి
1: స్టూడెంట్స్ ఆఫ్ టుడే హ్యావ్ గివెన్ అప్ సచ్ గ్రేట్ మ్యాగ్నిఫిషెంట్ కల్చర్.
0: ఈ ఆధునిక యుగమునందు ఈ ఆధునిక సంస్కృతికి కేవలం ఆలవాలమై తమ యొక్క దివ్యత్వాన్ని తాము విస్మరిస్తూ వస్తున్నారు.
1: దే హావ్ బికమ్ విక్టిమ్స్ ఆఫ్ మోడర్న్ హ్యాబిట్స్ అండ్ ట్రెడిషన్స్ అండ్ గివెన్ అప్ దేర్ ఓన్ రియల్ నేచర్.
0: ఈనాడు అతి వేగముగా అభివృద్ధిగాంచుతున్నటువంటి సాంకేతిక విజ్ఞాన శాస్త్రము, పారిశ్రామికము, అనేటువంటి పెనుగాలి సమాజమునందు అనేక రకములైనటువంటి మార్పులను కావిస్తూ వచ్చింది.
1: ద విర్లవిండ్ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ టెక్నికల్ ప్రోగ్రెస్ అండ్ ఇండస్ట్రియల్ ప్రోగ్రెస్ ఈజ్ క్రియేటింగ్ ట్రెమెండస్ ప్రాబ్లమ్స్ టు ది సొసైటీ.
0: ఇది మానవ సమాజంలో మానవునికి ఉండవలసినది కేవలం ఆలవాలమై తమ యొక్క దివ్యత్వాన్ని తాము విస్మరిస్తూ వస్తున్నారు.
1: దే హావ్ బికమ్ విక్టిమ్స్ ఆఫ్ మోడర్న్ హ్యాబిట్స్ అండ్ ట్రెడిషన్స్.

0: is creating tremendous problems to the society. ఇది మానవ సమాజంలో మానవునికి ఉండవలసినటువంటి నైతిక విలువను నిలువున కూలదోసినది. This has destroyed the human values which man should have.
1: నిజముగా వైజ్ఞానము లౌకికంగా భౌతికంగా అభివృద్ధి గాంచింపజేసినది సత్యమే.
0: It is true to say that science and technology have brought about certain physical comforts and improvements.
1: కానీ పారలౌకికము.
0: But what about spirituality?
1: నిస్వార్థము,
0: selflessness,
1: దివ్యత్వము,
0: divinity,
1: ఆత్మతత్వాన్ని,
0: the principle of all,
1: ప్రమాణములే లేకుండా చేస్తూ వచ్చింది.
0: They have destroyed all these things totally.
1: ఇది కేవలము ఒక విధమైన మానవత్వాన్ని కూలదోస్తూ వచ్చింది.
0: The humanity itself is ruined.
1: కనుకనే ఈనాటి యువతి యువకులు తమ యొక్క తత్వాన్ని, తమ యొక్క దివ్యత్వాన్ని తాము గుర్తించలేకపోతున్నారు.
0: That is the reason why today's youth, both boys and girls, have not been able to recognize their own real nature, their own real truth.
1: స్వార్థము స్వప్రయోజనమే వారి జీవిత లక్ష్యంగా భావిస్తూ వస్తున్నారు.
0: They are considering as their very life goal selfishness and self interest.
1: దీనికి తగినట్టుగా ఆడంబరాలు, వాచాలత్వము, అహంకారము, ఇచ్చాతి పైశాచిక ప్రవృత్తులు ప్రళయతాండవం చల్లుతూ వస్తుండాలి సమాజమునందు.
0: Added to this, excessive talk, ostentation, all these things are doing death dance on the society.
1: ఆధ్యాత్మిక గురుపీఠం అని పేరుగాంచినటువంటి భారతదేశం నందు ఈనాడు అన్యాయ అక్రమ అనాచార అసత్యములనేటువంటి పెనుభూతములు స్వేచ్ఛాధికారం సల్పుతూ ఉన్నవి.
0: భారత్, విచ్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ద స్పిరిచువల్ మాస్టర్ ఆఫ్ ద వరల్డ్, హెస్ బికమ్ విక్టిమ్ ఆఫ్ డెమానిక్ ఫీలింగ్స్ అండ్ ట్రెండ్స్.
1: ఆధునిక సంస్కృతికి బానిసలై కేవలము పవిత్రమైనటువంటి భారతీయ సంస్కృతిని ఏమాత్రం కూడా నువ్వు చింతించక, సత్యధర్మములను పాటించక, తమ యొక్క లౌకికమైనటువంటి జీవితం లక్ష్యం నందించుకుని ప్రవర్తిస్తున్నారు.
0: టుడే స్టూడెంట్స్, హావింగ్ బికమ్ విక్టిమ్స్ ఆఫ్ ది మోడర్న్ కల్చర్ అండ్ ట్రెడిషన్స్, హావ్ గివెన్ అప్ ది నోబుల్ ఇండియన్ ట్రెడిషన్స్ అండ్ దే హావ్ ఫర్గాటన్ వాట్ ఈస్ దేర్ ఓన్ ట్రూ.
1: ఈనాడు విద్యార్థులు రక్షించవలసినటువంటిది దేశమును కాదు.
0: What is to be protected by the students today is not the nation.
1: Satya dharmamunu maatrame rakshinchali.
0: They have to protect and foster
1: satya dharmamune desamunu rakshistayi.
0: And truth and righteousness in turn will give protection to the country.
1: Kevalam satya dharmamunu vismarinchi desa rakshana ani desamunu bachistunnaru ee naati vidyavantulu.
0: Giving up truth and righteousness in the name of protecting the country, we are simply destroying and swallowing the country itself.
1: Vidyalu nechinanta maatramane vivekulu kaaru.
0: By merely book learning, people cannot become wise.
1: Kevalam jeevanopadhi nimittamai vidyalanu abhyasistunnare kaani jeevita paramavadhi aneetundi satyanni vismaristunnaru.
0: For the sake of eking out a livelihood, education is undertaken, but the goal of life is given up.
1: Jeevita paramavadhini kuda nuvu lakshyamuna nunchukovali.
0: It is necessary to remember the goal of life. జీవిత పరమావధి.
1: గొప్ప చదువులుండి గుణము లేకున్నను విలువ ఏమి వాణి ఫలమదేమి, పంట పండని భూమి పది ఎకరములేలా కొంచెమైన చాలు మంచి భూమి.

0: గొప్ప విద్యావంతుడు కంటే గుణవంతుడు కావటం అత్యవసరం.
1: ఇట్ ఈస్ నెసెసరీ టు డెవలప్ వర్చ్యూస్ అండ్ బికమ్ వర్చ్యూస్ మ్యాన్ రాదర్ దాన్ నియర్లీ హైయర్ ఎడ్యుకేషన్.
0: ఈనాడు కలిమి చెలిమి బలమును చేకూర్చుకున్నట్టుకు తగిన కృషి చేస్తున్నారే కాని గుణమును పోషించుటకు ఎవ్వరు కూడా అభివృద్ధి చేయటం లేదు, ప్రయత్నం కావించటం లేదు.
1: టుడే ఆల్ ఎఫర్ట్స్ ఆర్ డైరెక్టెడ్ టు అక్వైర్ వెల్త్, టు ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్స్ రాదర్ దాన్ టు డెవలప్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్.
0: కలిమి చెలిమి బలములు కదిలిపోయే మేఘములు.
1: వెల్త్, రిలేషన్షిప్స్ అండ్ సచ్ అదర్ థింగ్స్ ఆర్ పాసింగ్ క్లౌడ్.
0: శాశ్వతముగా సత్య మార్గంలో నిరూపించినది గుణము.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది వర్చ్యూ విచ్ కెన్ ఎస్టాబ్లిష్ యూ ఇన్ పర్మనెంట్ ట్రూత్.
0: గుణమునందు ఆదర్శవంతులు కావాలి.

0: బలమునందు కాని ధనమునందు కాని ఆదర్శవంతులు కారాలి.
1: We should become examples and ideals in terms of virtue and not in terms of wealth and prosperity.
0: లోకహితచ్చులు శ్రేయోభిలాషులు అయినటువంటి పెద్దలే ఈ ఆధునిక సంస్కృతికి తాము లోబడి ప్రాచీన సంస్కృతిని విస్మరిస్తూ వస్తున్నారు.
1: ఎల్డర్స్ ఇన్ ది సొసైటీ హూ షుడ్ సెట్ అన్ ఎగ్జాంపుల్ దెమ్సెల్వ్స్ హావ్ గివెన్ అప్ ది గ్రేట్ ఇండియన్ కల్చర్ అండ్ ఆర్ ఫాలోయింగ్ ద వెస్ట్రన్ మోడర్న్ కల్చర్.
0: ఆవు పంటలో పడి మేస్తుంటే దూడ గట్టుపై ఉంటుందా? ఇది అసాధ్యం.
1: ఇఫ్ ది కౌ ఇట్సెల్ఫ్ గోస్ ఆన్ గ్రేజింగ్ ద ఫీల్డ్ విల్ ది కాఫ్ ల్యాగ్ బిహైండ్.
0: పెద్దలే ఈ పెడమార్గం పట్టినప్పుడు ఇంకా యువతి యువకులు చెప్పనక్కర్లేదు.
1: ఇఫ్ ది ఎల్డర్ దెమ్సెల్వ్స్ గో ద రాంగ్ వే కెన్ యూ ఎక్స్పెక్ట్ ది యంగ్స్టర్స్ టు గో ఆన్ ద రైట్ వే?
0: నాయకులు తల్లిదండ్రులు అధ్యాపకులు సరి అయినటువంటి ఒక ఆదర్శాన్ని నిరూపించటం లేదు.
1: Leaders, parents and teachers have not been able to hold a good example for the children.
0: Mana purvikulu naitika vilavalu koppu prakhyati ganchadaniki karanam enti?
1: What is the
0: dharmika vrutti?
1: What is the reason for attaining the highest heights of reputation by our ancestors? That is because of following the path of dharma, righteousness.
0: Chaturvedi purushartamalanu chakkaga visheshinchi aacharinchi aanandinchi ఆ ఆనందమును 10 మందికి పంచుతూ వచ్చారు పూర్వీకులు.
1: దే హావ్ ఫర్మ్లీ బిలీవ్డ్ ద 4 గోల్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, ప్రాక్టీస్డ్ దెమ్, డిస్ట్రిబ్యూటెడ్ ది ఫ్రూట్స్ ఆఫ్ దేర్ ఓన్ అచీవ్మెంట్ అండ్ అకాంప్లిష్మెంట్ అమంగ్ 10 అదర్స్.
0: కానీ ఈనాటి యువతి యువకులు యందు తల తోక లేనటువంటి ఒక ధర్మాన్ని అనుసరిస్తూ వస్తున్నారు.
1: టుడేస్ యూత్ ఆర్ ఫాలోయింగ్ ధర్మ విచ్ హెస్ నైదర్ ది హెడ్ నార్ టెయిల్.
0: ధర్మ అర్థ కామ మోక్షం, ఇది చతుర్విధ పురుషార్థములు.
1: ద 4 గోల్స్ ఆఫ్ లైఫ్ ఆర్ ధర్మ అర్థ కామ అండ్ మోక్ష.
0: ధర్మం అనేటువంటి పాదమును మోక్షమనే శిరస్సును విశ్వసించక కేవలం అర్థకామమును మాత్రమే పట్టుకుని వారు జీవిస్తున్నారు.
1: దే హావ్ గివెన్ అప్ రైచియస్నెస్ విచ్ మే బి కంపేర్డ్ టు ఫీట్ అండ్ మోక్ష లిబరేషన్ విచ్ మే బి కంపేర్డ్ టు ద హెడ్ అండ్ దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఓన్లీ అండ్ అర్థ అండ్ కామ.
0: సమాజమునందు దేశమునందు అశాంతి కేవలము అభద్రత పెరిగిపోతూ వచ్చింది.
1: ల్యాక్ ఆఫ్ ప్రొటెక్షన్ అండ్ పీస్ ఆర్ గ్రోయింగ్ ఇన్ ద సొసైటీ బికాస్ ఆఫ్ దిస్ యాటిట్యూడ్.
0: శాంతి భద్రతలను కోల్పోవడానికి మూల కారణము సత్యధర్మమును విస్మరించటమే.
1: ద రూట్ కాజ్ ఫర్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఆఫ్ మోడర్న్ సొసైటీ అండ్ స్ట్రైఫ్ ఆర్ గివింగ్ అప్
0: ఆవిర్భవించవలసినటువంటి సత్యధర్మమునే.
1: వాట్ హ్యాస్ టు ఎమర్జ్ ఇన్ మ్యాన్ ఈజ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: విద్యార్థులారా,
1: dear students,
0: mana prachina samskruti mana vismarincharadu.
1: We should never give up our ancient culture.
0: Adi e bharatiyuni yokka pranamu.
1: That is the very life breath of bharatiya.
0: Prachina kalam nundi deshamunika kaaka aneka deshamunakudunu aadarshanni andinchinatvanti sutramulu bharatiya yokka ratnamulu.
1: The principles are gems of bharatiyas which have offered themselves as examples not merely for our country, for the entire world.
0: Kevalamu anukarana aneetvanti oka balahinataru ఈ యొక్క ఆధునిక యుగమునందు అభివృద్ధి గావించటం చేతనే దేశము ఇలాంటి పరిస్థితికి దిగజారిపోతూ వచ్చింది.
1: ద కంట్రీ హాస్ డిజెనరేటెడ్ ఇట్సెల్ఫ్ టు దిస్ స్టేట్ బికాస్ వీ హావ్ డెవలప్డ్ అండ్ బిలీవ్డ్ ఇన్ ఇమిటేషన్ విచ్ ఇస్ రాదర్ డేంజరస్.
0: ఇమిటేషన్ ఈజ్ హ్యూమన్, క్రియేషన్ ఈజ్ డివైన్. మన యొక్క దివ్యత్వమును మనం ఆవిర్భవింప చేసుకోవడానికి విద్యార్థులు తగిన కృషి చేయటమే ఇది సరి అయినటువంటి విద్య.
1: ట్రూ ఎడ్యుకేషన్ లైస్ ఇన్ స్టూడెంట్స్ helping themselves to manifest divinity which is latent in them.
0: గడచిన 20 సంవత్సరములకు పూర్వము
1: 50 ఇయర్స్ ఎగో
0: యువతి యువకులు దేశాభిమానము కలిగి సంస్కృతి అభిమానం చేత వారి యొక్క జీవిత జాడలను సరైన మార్గంలో అనుసరిస్తూ వచ్చారు.
1: బాయ్స్ అండ్ గర్ల్స్ ఫర్ ఫాలోయింగ్ అండ్ హ్యావింగ్ పేట్రియాటిజం అండ్ లవ్ ఆఫ్ దేర్ ఓన్ కల్చర్ దేర్ ఫార్ దేవర్ ఆల్వేస్ ఆన్ ద రైట్ పాత్.
0: ఆనాటి దేశ నాయకులు గురువులు పండితులు ఆదర్శ పురుషులుగా రూపొందుతూ వచ్చారు.
1: ద లీడర్స్ ఆఫ్ దోస్ డేస్, ద పేరెంట్స్, ద టీచర్స్, దే వర్ ఆల్ ఎగ్జెంప్లరీ.
0: వారి మాట ఆచరణ ఏకం గావిస్తూ వచ్చారు.
1: దేర్ వాజ్ యూనిటీ బిట్వీన్ దర్ వర్డ్ అండ్ థాట్.
0: త్రికరణ శుద్ధితో కార్యమును ఆచరిస్తూ వచ్చారు.
1: దే ఆల్వేస్ కండక్టెడ్ దెమ్సెల్వ్స్ విత్ ది ప్యూరిటీ ఆఫ్ ది త్రీ.
0: అందువలనే యువతి యువకులు వారిని అనుసరిస్తూ వారి అడుగుజాడల్లో నడుస్తూ వచ్చారు.
1: దట్ వాజ్ ద రీజన్ వై the youth implicitly followed the leaders and always were on the right path.
0: Anaati yuvati yuvakulu yokka gadulayandu adarchavantulainatundi yokka nayakulu yokka chitramulu pavitramainatundi yokka avatara tattvamulu chakkaga varu aaradhistu దాని వల్ల ఆదర్శవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ వచ్చారు.
1: ద యూత్ ఆఫ్ దోస్ డేస్ యూస్ టు డెకొరేట్ ఇన్ ద రూమ్స్ ద గ్రేట్ లీడర్స్ అండ్ ది అవతార పురుషాస్ అండ్ ఆల్వేస్ వర్షిప్డ్ దెమ్ ఫాలోడ్ ది రైట్ పాత్.
0: ఈనాటి ఆదర్శవంతమైనటువంటి యొక్క గురువులు గాని ఆదర్శవంతమైనటువంటి యొక్క నాయకులు గాని కనిపించటం లేదు.
1: టుడే వీ కెనాట్ కమ్ అక్రాస్ ద సచ్ ఎగ్జాంపులరీ అండ్ ఐడియల్ లీడర్స్ ఆర్ టీచర్స్.
0: వారు చెప్పినది ఒకటి, చేయనిది మరి ఒకటి.
1: They tell something and do the opposite.
0: Anduvalane ee yuvati yuvakula yokka vishwasamulu kramakramena digujarutu vachindi.
1: That is the reason why the youth have lost confidence in elders.
0: Ee naadu yuvati yuvakula yokka gaduliyandu tama aaradhana devatalu kevalamu oka cinema leaders ga teesukuntu vacharu.
1: Today in the rooms of the youth you can find the cinema actors photos as a great idols.
0: ఈ విధంగా యువతి యువకుల యొక్క బుద్ధులు దిగజారిపోవడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ డిజనరేషన్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ స్టూడెంట్స్?
0: కేవలం భారతీయ సంస్కృతి యందు సరి అయిన విశ్వాసం కలిగి సరి అయినటువంటి ప్రబోధనలు చేసేటువంటి నాయకులు లేకపోవటమే కారణం.
1: ద రీజన్ ఈస్ దట్ దేర్ ఇస్ లాక్ ఆఫ్ లీడర్స్ హూ హావ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ ఇండియన్ కల్చర్ అండ్ హూ హావ్ బీన్ ప్రాక్టీసింగ్ దట్ ఇండియన్ కల్చర్.
0: భారతీయ యొక్క సంస్కృతి,
1: ఇండియన్ కల్చర్
0: దేశ భాషలు ఎందే కాక,
1: నాట్ మేర్లీ రెస్ట్రిక్టెడ్
0: ఆచార విచారములు ఎందే కాక,
1: నాట్ ఆల్సో మియర్లీ
0: అడుగడుగున కూడా తెల్లవారి మొదలు రాత్రి వరకు కూడాను మనకు కనిపించేటువంటి అంతా కూడా భారతీయ సంస్కృతి.
1: వాట్ ఎవర్ యు కమ్ అక్రాస్ ఇన్ ది డైలీ రొటీన్ ఫ్రమ్ ది డాన్ టు ద డస్క్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఇండియన్ కల్చర్.
0: సంస్కృతి అంటే ఏమిటో గుర్తించలేనటువంటి వ్యక్తులు అనేక మంది ఉంటున్నారు ఈనాడు భారతదేశం.
1: ఇన్ టుడేస్ ఇండియా there are innumerable number of people who do not know the meaning of Indian culture.
0: ee yokka samskrutiye lekundina manava jeevitame ledu.
1: If there is no culture, there is no human life whatsoever.
0: It is a way of life.
1: It is a way of life.
0: ee vidhamainatundi margamene manavu dikkarinchi padamargamunu anusarinchu manavu shanti bhadrata duram aipothunnam.
1: As we are giving up the way of life itself, we are going on the wrong path and we are losing both safety and also peace.
0: Sukhamu sukhamu sukhamu sukham anetvanti dalini aashistu vastunnaru.
1: Every person is aspiring to have happiness, happiness and happiness.
0: Comfort ee sukham ante emito anetvanti kudanu varu gurtinchukovadaniki prayatninchatam ledu.
1: They have not been able to recognize the real meaning of comfort.
0: Dinamulaku nalugu paryayamulu bhujinchatamu,
1: eating 4 times a day,
0: chakkaga niddinchatamu,
1: sleeping comfortably,
0: moodu paryayamlo naalugu paryayamlo television leka cinema lo chustamu,
1: seeing 3 or 4 times either the cinemas or the television,
0: prapanchanni marchi undatamu sukhanga bhavistunnaru.
1: Forgetting the world is considered to be
0: tinatamu dragatamu niddinchatamu prapanchanni marchatamu manavudiga puttavalsochinda.
1: Is it necessary to be born as a human being to eat, drink, sleep and waste one's time?
0: Pachipachi mrugadulu kudanu tinatam leda nidrinchatam leda prapanchanni marchatam leda.
1: Are not animals, birds and beasts sleeping, eating, drinking?
0: Inta matraniki manavudiga janminchavalsina avasaram em untundi?
1: For the sake of this, should a person be born as a human being at all?
0: Jantunam narajanma dullabham.
1: It is rare to get a human life.
0: Atti uttamainatvanti okka manavatvanni ee naadu marchipothunnam.
1: We are forgetting such a sacred nature of human life.
0: Kanukane mana yokka samskruti emto vaaru gurtinchadaniki e maatram kodanu prayatinchadalekapothunnaru.
1: That is the reason why people are not able to recognize what our Indian true culture is.
0: Bharatiya samskruti endu kevalam jeevanopadhi maatrame kaaka jeevita paramavadhi tattvanni kodanu chakkaga varninchi vivarinchi bodhinchinatvanti yokka divyamainatvanti yokka bhavam adi.
1: There are extraordinarily divine feelings and ways what relating to the world and achieving the object of the world and object of the other world and the transcendent world in Indian culture.
0: Samskrutam, samskruti.
1: The one which can be transformed, that is real culture.
0: Ee samskruti samskrutam nundi kudanu aavirbhavinchinatvanti.
1: The word samskruti has taken its birth from the root word samskrutam.
0: Prapanchamulo sahajanga aavirbhavinchinatvanti prati padarthamunu kudanu సంస్కరించి అనుభవించినటువంటిదే సంస్కృతి.
1: సంస్కృతి రియలీ రెఫర్స్ టు ది ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఎవ్రీథింగ్ విచ్ ఇస్ రా ఇన్ టు ఎ రిఫైన్డ్ థింగ్ అండ్ ఎంజాయింగ్ ఇట్.
0: చిన్న ఉదాహరణ,
1: హియర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మనం నిత్యము బియ్యమును భుజిస్తున్నాము.
1: వీ పార్టేక్ రైస్ ఎవ్రీ డే.
0: అయితే ఈ భుజించడానికి, ఈ స్థాయికి రావడానికి పూర్వం ఎన్ని విధములైన సంస్కారములు పొందింది?
1: హౌ మెనీ టైప్స్ ఆఫ్ ప్రాసెసెస్ ద రైస్ హ్యాడ్ టు అండర్గో బిఫోర్ ఇట్ ఈస్
0: గడ్డి వడ్డను వేరు చేయటము.
1: ఫస్ట్ థింగ్ ఈజ్ రిమూవింగ్ ప్యాడీ ఫ్రమ్ ద గ్రాస్,
0: ఆ వడ్లపైన ఉన్నటువంటి పొట్టును విడదీయటము.
1: రిమూవింగ్ ద చాఫ్ ఫ్రమ్ ద గ్రీన్,
0: విడదీయబడినటువంటి యొక్క భీమును ఉడకబెట్టడము.
1: అండ్ దెన్ ది రైస్ ఇట్సెల్ఫ్ ఇస్ బీయింగ్ కుక్డ్,
0: ఆ పరిపక్వమైనటువంటి యొక్క పదార్థమును మనం భుజించటము.
1: అండ్ దట్ వెల్ కుక్డ్ రైస్ ఇస్ బీయింగ్ పార్టేకన్.
0: ఇన్ని రకములైనటువంటి సంస్కృతి జరగటం చేతనే, సంస్కారములు జరగటం చేతనే మనం భుజించుటకు వీలవుతూ ఉండాలి ఈ బియ్యము.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ఆల్ దీస్ ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ వీ హావ్ బీన్ ఏబుల్ టు పార్టేక్ రైస్ యాజ్ ఫుడ్.
0: సంస్కారం చేత తమ విలువను కూడా పెంచుకుంటున్నాయి.
1: దిస్ కైండ్ ఆఫ్ సంస్కార ట్రాన్స్ఫర్మేషన్ ఇంక్రీజెస్ ది వాల్యూ.
0: ఒక 100 వడ్లు ఉంటుంటే 100 రూపాయలు మాత్రమే ఇవ్వగలము.
1: ఇఫ్ దెర్ ఈస్ ఎ బ్యాగ్ ఆఫ్ ప్యాడీ ఇట్ మైట్ కాస్ట్ అబౌట్ 100 రూపాయలు.
0: సంస్కరింపజేసి దాని పొట్టును వేరు చేసి సరైనటువంటి యొక్క దృష్టికి అనుభవించగలిగినటువంటి యోగ్యతకు తెప్పించడం చేతనే 1 మూట 600 రూపాయలుగా పెరుగుతుండాలి.
1: బట్ ఆఫ్టర్ ఇట్ ఇస్ బీయింగ్ ప్రాసెస్డ్ అండ్ మేడ్ పాలిష్ రైస్ ఎట్సెట్రా ఇట్ కాస్ట్ 600 రూపీస్ పర్ బ్యాగ్.
0: 1 మూట 100 రూపాయలుగా ఉండినటువంటి వడ్లు 1 మూట బియ్యంగా మారినప్పుడు 600గా పెరగడానికి ఏది కారణం?
1: వాట్ ఈస్ ఇట్ దట్ మేక్స్ ఎ బ్యాగ్ ఆఫ్ ప్యాడీ వెన్ ఇట్ ఇస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు రైస్ ఫ్రమ్ 100 రూపీస్ టు 600 రూపీస్
0: సంస్కరించినటువంటి ఫలితమే దీనికి విలువ.
1: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మేషన్ విచ్ దిస్ ప్యాడీ.
0: ఒక గడియారం కట్టుకుంటుంటాం.
1: వి వేర్ ఎ వాచ్.
0: ఈ గడియారం నిప్పులో వేస్తే 2 అణాలు స్టెయిన్లెస్ స్టీల్ కూడా మనకు చిక్కదు.
1: ఇఫ్ యు బర్న్ ఇట్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఇట్ ఇన్ టు స్టెయిన్లెస్ స్టీల్ ఇట్ ఇస్ వర్త్ దిస్.
0: కానీ గడియారానికి 1000 రూపాయలు ఇచ్చి నువ్వు పొందడానికి ఏది కారణం?
1: What is it that makes its value 1000 rupees?
0: Samskarame deeniki karanam.
1: It is this kind of process.
0: Ini sariyaina sthitilo manam anubhavinchetuvanti yogyataga teerchididdaru. Boards, nuts, spoons, pins, gantanu annitini sakramanga davarinchatam chetane idi samskaranga marindi. Idi viluvanu periyadam.
1: The processing and the transformation has made the article so very useful. Its value has grown and it is then worth 1000 rupees in one.
0: Idi vidhamgane bharatiyulu ప్రాచీన కాలం నుండి కూడాను ప్రతి పదార్థమును కూడాను సంస్కరింపచేసి అనుభవిస్తూ వచ్చారు.
1: రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ భారతీయస్ యూస్ టు గివ్ దిస్ ప్రాసెసింగ్ అండ్ దే యూస్ టు ఎంజాయ్.
0: ఇది ఒక వస్త్రము.
1: హియర్ ఇస్ ఎ క్లాత్.
0: అయితే ఇది వస్త్రంగా మారడానికి ఎన్ని రకములైనటువంటి సంస్కారం పొందింది?
1: హౌ మెనీ టైప్స్ ఆఫ్ ప్రాసెసింగ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇట్ హాడ్ టు అండర్గో టు బికమ్ క్లాత్
0: ఉంటుంది.
1: ఫస్ట్ ఇట్ వాస్ కాటన్.
0: తదుపరి నూలుగా మారి
1: దెన్ ఇట్ బికెమ్ థ్రెడ్.
0: ఈ నూలు నేయటం చేత
1: దెన్ ఆఫ్టర్ ఇట్
0: వస్త్రంగా తీర్చిదిద్దాం.
1: దెన్ ఓన్లీ ఇట్ హాస్ బికమ్ ఎ క్లాత్.
0: కనుక ప్రతిని ప్రతిగానే మనం అనుభవించడం లేదు.
1: వీఆర్ నాట్ ఎంజాయింగ్ క్లోత్ ఇన్ ది రా ఫార్మ్.
0: అనేక విధములుగా సంస్కరింపజేసి తదుపరి దానిని ధరిస్తూ వస్తున్నాము.
1: వీఆర్ వేరింగ్ ది క్లోత్ ఆఫ్టర్ కాటన్ ఇస్ ట్రాన్స్ఫార్మ్.
0: అదే మానవుడు పుట్టినటువంటి మానవుడు మానవుడుగానే జీవించడం వ్యర్థము.
1: ఇన్ ది సేమ్ వే A man should not remain in the raw state the way that he was born.
0: మానవాతీతమైనటువంటి దివ్యత్వంగా మనం తీర్చిదిద్దుకోవాలి.
1: It is necessary to transform ourselves into divinity.
0: ఇలాంటి సంస్కారమునకు తగినటువంటి కృషి మనం చేయాలి.
1: We should undertake to do efforts to become divine.
0: కనుక విద్యార్థులు ఈనాడు విద్యతో పాటు
1: టుడే స్టూడెంట్స్ అలాంగ్ విత్ ఎడ్యుకేషన్
0: వివేకము
1: డిస్క్రిమినేషన్
0: వివేకంతో పాటు వినయము
1: హ్యూమిలిటీ
0: వినయంతో పాటు విచక్షణ
1: అండ్ అలాంగ్ విత్ దాట్
0: ఈ రకమైనటువంటి సంస్కారం చేతనే మానవత్వం మన పరిపూర్ణత్వాన్ని పొందడానికి వీలవుతుంది.
1: ఓన్లీ విత్ సచ్ గ్రేట్ గుడ్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్ హ్యుమానిటీ కెన్ బికమ్ డివినిటీ.
0: మానవుడు పరిపూర్ణుడు కావాలనుకుంటే
1: ఈ మ్యాన్ హ్యాస్ టు బికమ్ అండ్ గ్రో ఇన్ టు హిస్ ఉదాహరణ. హియర్ ఇస్ అన్ ఎగ్జాంపుల్.
0: ఒక విత్తనం మనం భూమిలో నాటుతున్నాం.
1: We sow a seed into our
0: నాటినటువంటి విత్తనము చిన్నగా 2 ఆకులతో మొక్క బయలుదేరుతుంది.
1: అండ్ దిస్ సీడ్ బికమ్స్ ఎ సీడ్లింగ్.
0: ఇది క్రమక్రమేణా కొమ్మలు రెమ్మలతో పాటు రూపొందుతుంది.
1: దెన్ ఇట్ బికమ్స్ ఇంటు ఎ స్మాల్ సాప్లింగ్ అండ్
0: ఆ యొక్క వృక్షం లోపల ఫలములు మనకు అందిస్తుంది.
1: ఇట్ గివ్స్ ఫ్రూట్స్ లేటర్ ఆన్.
0: ఇదే విత్తనం యొక్క పరిపూర్ణత్వం.
1: అండ్ దిస్ ఈజ్ ది ఫుల్ఫిల్మెంట్ అండ్ గ్రోత్.
0: కాబట్టి మానవత్వము అనేటువంటిది కేవలము ఒక విత్తనం వంటిది.
1: హ్యూమన్ బీయింగ్స్ వి కంపేర్ ఇట్ టు దోస్ సీడ్.
0: దానిని అనేక రకములుగా మనం సంస్కరింప చేసినప్పుడు అది ఒక విశాలమైనటువంటి ప్రేమతత్వంగా కొమ్మలు రెమ్మలుగా రూపొందుతుంది.
1: ఓన్లీ వెన్ వి ఫాస్టర్ దిస్ అండ్ డెవలప్ ఇన్ టు ఇట్స్ ఫుల్నెస్ దెన్ ఓన్లీ ఇట్ గ్రోస్ ఇన్ టు ఎ ట్రీ ఆఫ్ హ్యూమానిటీ.
0: శాంతి భద్రతలన్నింటి ఫలాన్ని కూడా ఈ యొక్క వృక్షం అందిస్తుంది.
1: దిస్ ట్రీ ఆల్సో గివ్స్ ది ఫ్రూట్స్ ఆఫ్ పీస్ అండ్ ప్రొటెక్షన్.
0: అది మానవుని యొక్క పరిపూర్ణత.
1: దట్ ఈస్ ది ఫుల్నెస్ ఆఫ్ హ్యూమన్.
0: ప్రేమ ప్రేమ ప్రేమ అనబడేటువంటి దైవ గుణమును మానవుని వరకే మాత్రమే మనం పరిమితి గావించరాదు.
1: లవ్ విచ్ ఈస్ సచ్ ఎ డివైన్ క్వాలిటీ షుడ్ నాట్ బి కన్ఫైన్డ్ ఓన్లీ టు ఎ హ్యూమన్.
0: ప్రేమను పశుపక్షి మృగాదుల వరకు కూడా ప్రసరింప చేయాలి.
1: వీ హ్యావ్ టు ఎక్స్టెండ్ అవర్ లవ్ బియాండ్ ది హ్యూమన్ బీయింగ్స్ అండ్ గో రైట్ అప్ టు ది యానిమల్స్ అండ్ బర్డ్స్.
0: ఇలాంటి విశాలత్వమును మనం పెంచుకోవటమే నిజమైనటువంటి సంస్కృతి.
1: అండ్ ట్రూ కల్చర్ కన్సిస్ట్ ఆఫ్ డెవలపింగ్ సచ్ బ్రాడ్ మైండెడ్నెస్
0: విస్మరించి
1: గివింగ్ అప్ దట్ కైండ్ ఆఫ్
0: విశాల భావాన్ని అభివృద్ధి పరిచి
1: షుడ్ డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్
0: తనకు తాను అనుభవించి
1: హీ షుడ్ ఎంజాయ్ హింసెల్ఫ్.
0: 10 మందికి పంచినప్పుడే ఈ మానవత్వము దివ్యత్వంగా మారగలదు.
1: హీ షుడ్ బి ఏబుల్ టు డిస్ట్రిబ్యూట్ ద లవ్ అండ్ ఫ్రూట్స్ ఆఫ్ లవ్ అమంగ్ టెన్ అదర్స్ దెన్ ఓన్లీ హీ కెన్ బికమ్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్.
0: వివరింప చేసినటువంటి వేదములు అద్వేష్ట సర్వభూతానాం ఎవరిని కూడా మనం ద్వేషించరాదు అనేటువంటి పవిత్ర బోధన గావించటంలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి?
1: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ది డిక్లరేషన్స్ ఇన్ ది ఇండియన్ స్క్రిప్చర్స్ డూ నాట్ హేట్ ఎనీవన్. వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇట్?
0: కనుక మనము ఈ చదువుతో పాటు భారతీయ సంస్కృతి కూడా గుర్తించడానికి దానివల్ల మనం ఆచరించడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: వీ హ్యావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు లెర్న్ దిస్ ఎడ్యుకేషన్ అలాంగ్ విత్ ఇట్ ది ట్రూ ఇండియన్ కల్చర్ అండ్ ప్రాక్టీస్ ఇట్.
0: ఈనాటి మానవత్వంలో జగత్తు ఏ విధంగా రూపొందినది మీకే తెలుసు.
1: యు నో ద స్టేట్ ఇన్ విచ్ హ్యూమానిటీ ఈజ్ సఫరింగ్ టుడే.
0: మానవుడు వేసే ప్రతి అడుగు కూడాను ధర్మం తప్పుతున్నది.
1: ఎవ్రీ స్టెప్ దట్ మ్యాన్ ఈజ్ అండర్టేకింగ్ ఈజ్ గోయింగ్ అవే ఫ్రమ్ రైచియస్నెస్.
0: ప్రతి పలుకులో కూడా సత్యం సడలిపోతుండాలి.
1: ఎవ్రీ వర్డ్ దట్ హీ అటర్స్ ఈజ్ ఫార్ ఫ్రమ్
0: ప్రతి ఆలోచన ఎందుకు కూడా దూరదృష్టి నశించిపోతుండాలి.
1: ఎవ్రీ థాట్ ఈజ్ కన్ఫైన్ టు నారో మైండ్.
0: దృష్టి ఎందుకు ప్రేమ తరిగిపోతుండాలి.
1: దేర్ ఇస్ నో లవ్ ఇన్ హిస్ విజన్.
0: అభ్యుదయ భావాలు అడుగంటిపోతున్నాయి.
1: అండ్ ప్రోగ్రెసివ్ ఐడియాస్ ఆర్ నాట్ టు బి సీన్.
0: ఆధ్యాత్మికం ఆశాస్పదం అయిపోతుండాలి.
1: స్పిరిచువాలిటీ ఇస్ బికమింగ్ రిడిక్యులస్. ఇట్ ఇస్ బీయింగ్ రిడిక్యూల్డ్.
0: కేవలం కులమత ద్వేషాలు అనేటువంటిది పెరిగిపోతున్నాయి.
1: హేట్రేడ్ బిట్వీన్ రిలీజియన్ రిలీజియన్ క్యాస్ట్ అండ్ క్యాస్ట్
0: ప్రాంతీయ దురభిమానములు
1: రీజనల్
0: స్వార్థాల ప్రయోజనం అనేటువంటిది వెర్రితనలు వేసి తిరుగుతుండాలి.
1: సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ దే ఆర్ టేకింగ్ ఎక్స్ట్రాడినరీ స్టెప్స్.
0: మానవుని ఎందు చైతన్యం చల్లబడిపోతుండాలి.
1: ది కాన్షియస్నెస్ ఈజ్ లూజనింగ్ ఇట్స్.
0: ప్రతి సంకల్పం కూడా స్వార్థంగా రూపొందుతుండాలి.
1: ఎవ్రీ థాట్ ఈజ్ ఫిల్డ్ విత్ సెల్ఫిష్నెస్.
0: దీనికంత కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ ఆల్ దిస్?
0: కారణాన్ని మనం విచారించడం లేదు.
1: We are not searching for the reason.
0: ఈ కేవలం ఈ దృశ్యకల్పితమైనటువంటి యొక్క ఈ వివేకములు అవివేకాన్ని మాత్రమే మనం గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాము.
1: We are only concentrating in trying to understand the external world and the external objects.
0: పాప భీతి లేని పామరత్వము పట్టి.
1: We are following the sinful path bereft of the fear of sin.
0: దైవ ప్రీతి లేని దాని బట్టి.
1: అండ్ వీఆర్ ఆల్సో గివింగ్ అప్ లవ్ ఫర్ గాడ్.
0: మానవత్వం అడిగే మానవులందున.
1: దేర్ ఫోర్ హ్యూమానిటీ ఈజ్ హిడన్ ఇన్ హ్యూమన్ బీయింగ్.
0: విశ్వ శాంతికి ఇదియే విప్లవంబు.
1: అండ్ దిస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫార్ ఆల్ ది రెవల్యూషనరీ
0: ఈనాడు విశ్వశాంతికి అంత విప్లవం సంభవిస్తుండదంటే కారణం ఏమిటి?
1: If you say today the entire peace of the world is disturbed, what is the cause?
0: Papa bhiti daiva preeti sangha neeti ni kolupoyina.
1: We have given up fear of sin, love for God and societal morality.
0: Kevalam manavudu manavudani aakara manavatvamtone manam jeevisthunnam.
1: We are satisfying ourselves by remaining humans only in form.
0: Itti aakara manavuni valla lokaniki emaatram kodunu manchi cheyaledu.
1: Human beings in form alone can never do any good for the world.
0: ఆచార విచార మానవుడిగా రూపొందాలి.
1: We have to transform ourselves into human beings ఇన్ అవర్ ఓన్ యాక్షన్స్ అండ్ ఇన్ అవర్ ఓన్
0: ఆచార విచారములు లేక ఆకార మానవుల వల్ల వచ్చేటువంటి ప్రమాదమే ఈనాడు పరిస్థితి.
1: ఇట్ ఈస్ ది గ్రేట్ డేంజర్ విచ్ హస్ బిఫాలన్ ది సొసైటీ ఆన్ ది అకౌంట్ ఆఫ్ ది హ్యూమన్స్ ఇన్ ఫామ్ అండ్ నాట్ ఇన్ దర్ డీడ్స్ అండ్ నాట్ ఇన్ దర్ థాట్స్. ది స్టూడెంట్స్,
0: మీరు చదువుతో పాటు
1: అలాంగ్ విత్ ఎడ్యుకేషన్
0: దేశం యొక్క విశ్వాసమును,
1: డెవలప్ ఫెయిత్ ఇన్ అవర్ ఓన్ నేషన్,
0: దేశ కళ్యాణమును,
1: ది వెల్ఫేర్ ఆఫ్ ది కంట్రీ
0: దృష్టి అందించుకోవాలి.
1: కీప్ ఇన్ యువర్ వ్యూ దీస్ టూ థింగ్స్.
0: మన ప్రాచీన కాలం నుండి హైందవ సాంప్రదాయము లోక సమస్త సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలనేటువంటిది మన భారతీయుని యొక్క హైందవ సాంప్రదాయం.
1: అవర్ ఇండియన్ ట్రెడిషన్ అండ్ కల్చర్ ఈస్ రైట్ ఫ్రమ్ ఏన్షియన్ డేస్ దట్ ఎవ్రీ వన్ షుడ్ బి హ్యాపీ అండ్ హ్యావ్ వెల్ఫేర్.
0: ఆధ్యాత్మిక సంపత్తి వల్ల,
1: ఫ్రమ్ స్పిరిచువల్
0: వెల్త్, దేశంలో సుస్థిరమైనటువంటి శాంతి భద్రత చేకూర్చుతూ వచ్చినటువంటిది భారతదేశం.
1: భారతీయ కంట్రీ ఈజ్ వన్ విచ్ అన్ అకౌంట్ ఆఫ్ స్పిరిచువాలిటీ వాజ్ ఏబుల్ టు స్ప్రెడ్ పీస్ అండ్ ప్రాస్పెరిటీ టు ది ఎంటైర్ వరల్డ్.
0: వేదము,
1: వేద ఈజ్ ది వెరీ బేసిస్ ఆఫ్ భారతీయ కల్చర్.
0: ఈ వేదము బోధించినటువంటిది మొట్టమొదటి సత్యం వద ధర్మం చర.
1: ది ఫస్ట్
0: సత్యమును ఉచ్చరించు, ధర్మమును ఆచరించు.
1: The first lesson propounded by Veda is speak the truth, follow righteousness.
0: ఈనాడు సత్యమును కేవలం ఉచ్చరించటమే లేదు.
1: Today, unfortunately, people do not speak truth at all.
0: ధర్మమును ఉచ్చరిస్తున్నారే కానీ ఆచరించటం లేదు.
1: They only speak righteousness but do not follow righteousness.
0: ధర్మమును ఆచరించాలి.
1: Righteousness has to be followed.
0: Dharmo rakshate rakshitah. Dharmame manam rakshinchetundi.
1: It is the righteousness which protects the people who follow that.
0: Ee dharmam ante emiti?
1: What do you mean by righteousness?
0: Kevalam mana aacharalu, mana sampradayalu, ee maaka maatrame kaadu.
1: It is not these external habits and traditions.
0: Manasyekam vachasyekam karman ekam. Ide manavuni yokka dharmam.
1: The true dharma of man is to bring about unity between his thought,
0: the
1: word and deed.
0: Mankind is man.
1: The proper study of mankind is man.
0: ఈ మూడింటిని ఏకత్వం గావించాలి.
1: There is a need for unifying these three things.
0: అప్పుడే త్రికరణ శుద్ధి ఏర్పడుతుంది.
1: Then only there will be purity of three instruments of man.
0: త్రికరణ శుద్ధి మన ధర్మం.
1: And that త్రికరణ శుద్ధి, purity of three instruments is our dharma.
0: ఈనాడు మాటలు ఎందు వేరు, తలంపులు ఎందు వేరు, క్రియలు మరొకటిగా మారుతూ రావటం చేతనే ధర్మం క్షీణించిపోయింది.
1: Today righteousness has declined because there is difference between one's thinking, one's talking and one's actions.
0: Kanaka veda dharmamu satyam vada dharmam chera.
1: The declaration of Vedas is speak the truth, follow righteousness.
0: Satyanna pravadhavyam elanti paristhitulu endaina kodanu neevu satyanni vadalavaddu. Dharmanna pratidham pravadhavyam anaga dharmanni neevu vadala pettavaddu.
1: Upanishads have declared that under any trying circumstances do not give up speaking truth.
0: Yelanti paristhiti endu prana payam sambhavinchina samayam nandu kani dharmamunu matram mararadu.
1: Even if you have to lose your life and under even such circumstances,
0: Satya Harishchandrudu sadinchinatundi vratamu,
1: that is the vow which Satya Harishchandra has achieved and practiced.
0: Yelanti pavitramainatundi yokka upanishattulu kodanu manavuniki paruvaru bodhisthu vachayi.
1: Sacred upanishads have taught great lessons to the man.
0: Satyamunake vijayamu,
1: truth always triumphs.
0: Ilanti vijayanni sadhinchavalasinatundi vaadu dharmanni anusarinchali.
1: If anyone wants to have that kind of,
0: Dhritarashtrudu Sanjayuni prashnistunnadu.
1: Dhritarashtra questioned Sanjaya.
0: Sanjaya, Pandavulu Kauravulu iruvulu kudanu yuddhabhoomilo cheraru, vaaru em chestunnaru ippudu?
1: He questioned Sanjaya. Sanjaya, Pandavas and Kauravas who have come to the battlefield, what are they doing?
0: Yuddhamunaku poyinatundi vaaru yuddham chestaru kaani dinner anusustu vastuntara?
1: When they go to the battlefield, they fight a war, they wage a war. Will they be taking a dinner in the battlefield?
0: Maharaja, yuddham sambhavinchindi, yuddham chestunnaru ani cheppadu.
1: Sanjaya told, O king, there is war now.
0: Nee uddesham vijayam evariki sambhavistundani unnadi అని ప్రశ్నించాడు. రెండో ప్రశ్న,
1: ద సెకండ్ క్వశ్చన్ దట్ వాస్ పుట్ టు సంజయ్ వాస్ హూ వుడ్ బి విక్టోరియస్.
0: సంజయుడునిగా ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి వాడే సంజయుడు.
1: సంజయ మీన్స్ ద వన్ హూ హాస్ కంట్రోల్ ఆఫ్ వన్స్ ఓన్ సెన్సెస్.
0: యత్ర యోగీశ్వర కృష్ణ

0: वो महाराजा, यत्र योगीश्वर कृष्ण, ఎక్కడ సర్వశక్తిమైనటువంటి భగవంతుడు, ఎక్కడ సర్వధర్మపరాయణుడైనటువంటి ఒక అర్జునుడు నిర్మలుడు ఉంటున్నావు, అక్కడే విజయం.
1: ఓ కింగ్, వేర్ ఎవర్ దర్ ఇస్ ఆల్ పవర్ఫుల్ లార్డ్, వేర్ ఎవర్ దర్ ఇస్ అర్జున హూ ఫాలోస్ ది రైచియస్ పాత్, దేర్ వుడ్ బి విక్టరీ.
0: ఈ విజయానికి సత్యధర్మస్వరూపులైనటువంటి యొక్క భగవత్ యొక్క అనుగ్రహమే ప్రధానమని బోధించాడు.
1: హి ఆల్సో టోల్డ్ that it is only the grace which can help this kind of truth.
0: Inka puranam em cheptu vachayi,
1: what have the epics told?
0: Puranamulu kuda nu ee satya dharmamune prabodhisthu vachayi.
1: Epics also have expounded truth and righteousness.
0: Satyam nasti paro dharmaha, dharmam aneetundi satyam pai aadharapadi untundali.
1: It is declared that righteousness depends upon truth.
0: Deenikante minchinatundi ledu.
1: There is nothing greater truth than this.
0: ఇంకా భాగవతమునందు అనేక విధములుగా బోధిస్తూ,
1: ఇన్ భాగవత ఎ నంబర్ ఆఫ్ లెసన్స్ హవ్ బీన్ టాట్.
0: పలికి బొంకుట కన్న పాపమున్నా, పలికి బొంకుట కన్న పాపమున్నా, మనం చెప్పి దానిని తప్పిపోవటం కంటే పాపం మరొకటున్నదా అనగా సత్యమే ప్రధానమని కూడా నువ్వు నిరూపిస్తూ వచ్చింది.
1: Can there be a greater sin than giving a word and going back upon it? And that proves the greatness of truth.
0: Anuka satyame ee jagattunu kaapaadutunnadi.
1: It is a truth which protects the world.
0: Dharmame ee satyamunu aashrayinchinatundi.
1: Righteousness takes shelter under truth.
0: Satya dharmamlo rendu kudunu avinabhava sambandhamu anyonyasayamu.
1: There is mutual relationship between truth and righteousness. They are interdependent.
0: భారత పుత్రులైనటువంటి యువతి యువకులారా, ప్రధానమైనటువంటి సత్య మార్గము, దానినే మనం దైవస్వరూపంగా విశ్వసించాలి, గౌరవించాలి.
1: బాయ్స్ అండ్ గర్ల్స్, చిల్డ్రన్ ఆఫ్ భారత్, యు షుడ్ ఫర్మ్లీ బిలీవ్ దట్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్.
0: చదువులని చదివి కాల వివేకి అయి మగిడి తన్నెరుగడు మందమతుడు.
1: The dull-headed ones have studied so much, but they do not know who they really are.
0: Yanta chaduvu chadivi yeniti unnanu teenuni gunambu manaledu.
1: Whatever learning, great learning one may have, a mean fellow can never give up his mean nature.

0: మనిషిలో క్షణంలో వచ్చి క్షణంలో పోయేటువంటిది ఈ యూత్, యవనం.
1: ద యూత్ ఈజ్ సో ట్రాన్సియంట్, సో మొమెంటరీ, విత్ ఇన్ మినిట్స్ ఇట్ డిసపియర్స్.
0: ఇది మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటిది ఈ యవనం.
1: దిస్ యూత్ కమ్స్ ఇన్ ద మిడిల్ అండ్ గోస్ అవే ఇన్ ద మిడిల్.
0: క్షణభంగురమైనటువంటి యొక్క ఈ యొక్క మధ్యకాలములకు వచ్చేటువంటి యొక్క భవనమును ఆధారం చేసుకుని మనము రస్తు పట్టుకోరాదు.
1: వీ షుడ్ నాట్ రూయిన్ అవర్ ఓన్ లైఫ్ డిపెండింగ్ అపాన్ దిస్ యూత్ అండ్ మిస్యూజింగ్ దట్ పర్టికులర్ టైమ్ ఇన్ ద రాంగ్ వే.
0: ఇది చాలా ఉత్తమమైనటువంటి జీవితము.
1: యూత్ ఈజ్ అ వెరీ సేక్రెడ్
0: కాలం,
1: మోస్ట్ సేక్రెడ్ టైమ్. దిస్ ఈజ్
0: ఈ కాలాన్ని మనం వ్యర్థం చేసుకోరాదు.
1: వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైం.
0: వ్యర్థమైనటువంటి కాలం తిరిగి మనం సార్థకం చేయించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేదు.
1: ఈవెన్ ఇఫ్ యు మేక్ ఎఫర్ట్స్ టు శాంటిఫై ది టైమ్ విచ్ హస్ గాన్ బై, యూ విల్ నాట్ బి ఏబుల్ టు సక్సీడ్.
0: విద్యార్థులారా,
1: యువర్ స్టూడెంట్స్,
0: సంస్కృతి విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోండి.
1: డెవలప్ ఫెయిత్ ఇన్ యువర్ ఓన్ కల్చర్.
0: ధర్మం అనేటువంటిది ఒక దేశములకు, ఒక కాలములకు, ఒక దీనికి మాత్రమే పరిమితమైనటువంటిది కాదు.
1: Righteousness is not confined to a particular nation, to a particular time.
0: దేశ కాల పరిస్థితుల ప్రభావంలో అతీతమైనటువంటిది ఈ భారతీయ సంస్కృతి.
1: ఇండియన్ కల్చర్ ట్రాన్సెండ్స్ ఆల్ ది లిమిటేషన్స్ ఆఫ్ టైమ్.
0: దాని గురించి క్రమక్రమేణా ఈ 15 దినముల లోపల మనం చక్కగా పరిపూర్ణ స్వరూపాన్ని గుర్తించడానికి ప్రయత్నించవచ్చు.
1: We will make efforts to understand in all its fullness the Indian culture and its glory.
0: Mana vice chancellor Sarap prarambhamlo andarni swagatinchetundi samayamlo shariramanu indriyamalanu manasunu aatma deeni nani identity yokka prabhavanni visishtatanu dani yokka swaroopanni vivarinchalani taanu prarthistu vachadu.
1: Our Vice Chancellor Saraf, while welcoming, mentioned that the details and the secrets and subtleties relating to the physical body, the sense organs, the mind and the intellect and the atma,
0: ee naadu nijamuga vidyarthulaku idi atyavasaram.
1: This is extremely necessary for the
0: student. Taanu evaru telusukunaka baita prapanchanni telusukunataku prayatnistunnadu.
1: Today's student is trying to understand the external world without knowing who he really is.
0: Tananu taanu telusukovataniki tagina prayatnam cheyali.
1: Make effort to know who you really are in the first instance.
0: Kanuka tana dehamunu, tana manasunu, tana indriyamulanu, tana yokka aatma tattvanni mottamottu gurtinchadaniki tagina krushi cheyali.
1: In the very first instance, therefore, you should make an effort to know your physical body,
0: your mind. Jeevinchuvaadu manujudu kavala modata.
1: A person who is living in this earth must first become a human being.
0: Danujula duskrutane nella pogadutundu vaade chavata.
1: He is a fool who goes on describing various other people.
0: Brahmagnanam nerchichita aatmagnanam telusukoruta.
1: After knowing brahmagnana, you will be able to also understand the atmagnana.
0: Idi manava jeevitamunu raja baata.
1: This is the royal road to human life.
0: ee baatanu motta motta manam gurtinchali.
1: We have to recognize and identify
0: ee baatanu manam nerchali.
1: We have to learn
0: ee maatalo manam ankitam kavali.
1: We have to become one with this particular thought.
0: ee pavitramaina annintiki saramaitvanti veda ootanu manam golali.
1: We have to drink the nectar and sweetness and the root of everything in the veda.
0: ee pavitramaina kaalamunu pavitramaina bhavamu cheta mana hrudayalu nimpukoni
1: during these 15 days we have to fill our hearts with sacred thoughts.
0: ఈ విద్యార్థి విద్యార్థినిలు అందరూ కూడాను విశాలమైన భారతదేశమునందు దీని యొక్క ప్రచార ప్రబోధములకు తగినటువంటి కృషి చేయాలి.
1: The students, both boys and girls, should undertake to spread the true meaning of the culture to the entire country.
0: అన్నింటికంటే ముఖ్యము భక్తి, భక్తి దైవ భక్తి అత్యవసరం.
1: Devotion is the most important thing and the very basis of
0: daiva bhaktiye lekundina manam denini kudunu manam sadhinchalemu.
1: Without devotion to God you cannot achieve anything.
0: Nenu sadhistunnanu, nenu sadhi, idi kevalamu ahankaram yokka vikara swaroopame.
1: Many a time you think that you have been able to achieve many things. It is only a perversion of your own human
0: thinking. Atmavishwasanni manam abhivruddhi parchukovali.
1: You have to develop confidence in self.
0: ఆత్మవిశ్వాసాన్ని మనం బలపరుచుకున్నప్పుడు ఇంకా అన్ని కూడా మనం సాధించినటువంటి వారం అవుతాం.
1: Once you have self confidence, everything will be added unto you.

0: Sairam, dear listeners, within each of us, the eternal Atma or soul is enveloped by five sheets. In today's discourse, Baba explains in detail the various aspects related to these five sheets. Let us now listen to a divine discourse delivered by Bhagwan Baba on the 4th of March 2000 in Prashanthi Nilayam during the Shivaratri celebrations.
1: Sarvabhutam idam siva sarvabhuta hitam yeva bhajate kastamatitam. Sarvabhuta hitam yeva bhajate kastamajitam. Sarvata panipadam prema suruplara,
2: embodiments of love.
1: సర్వభూతముని యందు ఉండిన ఆత్మ, నీ యందు ఉండినటువంటి ఆత్మ ఒక్కటే అని గుర్తించినటువంటి వ్యక్తి, రాగి అయినా విరాగి అయినా గృహస్థుడైనా లోక హితార్థి అయినా కర్మలు చేసినా కర్మలు చేయకపోయినా అతను ఎప్పుడు కూడాను దైవంతోనే కూడి ఉంటాడు, దైవంతోనే ఏకమై ఉంటాడు, దైవంతోనే ఆనందాన్ని అనుభవిస్తుంటాడు.
2: ఇఫ్ దేర్ ఇస్ రియలైజేషన్ దట్ ద స్పిరిట్ ఇన్ యూ ఈజ్ వెరీ వెరీ మచ్ సేమ్ ఇన్ ద రెస్ట్ ఆఫ్ ది బీయింగ్స్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్, దట్ విల్ హెల్ప్ యూ బీ దట్ ఎ రెనన్షియంట్ ఆర్ ఎ హౌస్ హోల్డర్. యూ మే టేక్ ద పాత్ ఆఫ్ యాక్షన్ ఆర్ నాట్, బట్ యూ హ్యావ్ గాట్ దిస్ ఫీలింగ్ that the same spirit is present in everyone, in the entire world. You will be dwelling in God and you will be in God, with God.
1: Veda Shastramalanu valle vesina, itihasamalanu tirigi vesina, Vyasa prasangamalanu gavinchina, indulo atma tattvam emi anetuvantidi ematramu kanipinchadu.
2: In spite of reciting sacred texts like Vedas, one might go through so many of the epics or listen to the discourses, we do not find any content relating to the spirit or atma.
1: Vishalamainatunte vrutchamu goppadiga kanipinchinappatikini vittanamunandu aa vrutchamu sararoopamulo untuntadi.
2: The tree might be gigantic, but it lies latent earlier within a tiny seed.
1: Adhe vidhamugane atmaswarupudu sarvatappani padam sarvatra anuswarupamai untadu kani atane brahmanda swarupani dharistadu.
2: Likewise, the spirit of atma is present all over the body from top to toe in a subtle form, but yet can assume a macrocosmic dimension.
1: పరిశుద్ధమైనటువంటి ఆత్మను పంచభూతములు చుట్టుకోవటం చేత ఇది తాదాత్మ భావన పొంది తన యొక్క ధర్మములు కూడాను ఆత్మకు నిరూపిస్తూ ఉంటాయి ఈ పంచకోశములు.
2: The pure unsullied spirit is surrounded by the five sheets, and because of the identification with the sheets, it carries without the traits of the same.
1: Prema swarupulara,
2: embodiments of love.
1: Neeru aanandamayulu,
2: you are the one of bliss.
1: Santoshamehimalu,
2: you are the one of happiness.
1: Kani mee yokka roopamunu mee yokka aanandamunu mee santoshamunu meeru మరచి నీ ఆనంద సంతోషములకై ఈ జగత్తునందు ఆరాటపడుతున్నారు.
2: You are the very embodiment, the very personification of bliss, the metaphor of happiness. But you have forgotten that, but yet in search of bliss and happiness elsewhere.
1: నీవి ఆనందమయుడై ఆనందమునకై మరియు ప్రపంచమునందు వెతుకుతూ ఉండటం ఇది ఎంత అజ్ఞానం.
2: What an ignorance it is that you are in search of bliss, being the very embodiment of bliss in general.
1: తన తత్వాన్ని తాను గుర్తించడమే ఆధ్యాత్మిక యొక్క పరిణామము.
2: The spiritual transformation lies in understanding one's own innate nature.
1: కనుకనే ఇరువురు వైస్ ఛాన్సలర్స్ కూడాను పంచకోశములు గురించి విపులముగా వీరు
2: forgotten that, but yet in search of bliss and happiness elsewhere.
1: నీవి ఆనందమయుడై ఆనందమునకై మరియు ప్రపంచమునందు వెతుకుతూ ఉండటం

0: పంచకోశముల గురించి విపులముగా వివరించమని ప్రార్థించారు.
1: Both the vice chancellors this evening who spoke to us prayed to Bhagavan that Bhagavan should speak to us on five sheets.
0: ఈ శరీరము భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైన అనిత్యమైన అన్నమయ కోశము.
1: This body, which is physical, worldly, temporary, is the one of Annamaya, the sheath of food.
0: ఇది భౌతికము అంటారు.
1: This is physical plane.
0: ఇది స్థూలము అంటారు.
1: This we say the grass aspect.
0: ఈ స్థూల శరీరము కర్మ ఇంద్రియముల చేతను జ్ఞానేంద్రియముల చేతను సర్వత్రా వ్యాపించి ఉండటం చేత దీనికి మరొక పేరు కూడా పెట్టింది వేదము, విశ్వుడు అనింది.
1: వేద హ్యాస్ గివెన్ అనదర్ నేమ్ టు దిస్ గ్రాస్ ఆస్పెక్ట్ యాజ్ విశ్వుడు బికాస్ ఇట్ మూవ్స్ అబౌట్ విత్ ది ఆర్గన్స్ ఆఫ్ కొనేషన్ అండ్ కాగ్నిషన్ అండ్ మూవ్స్ అబౌట్ ఆల్ ఓవర్.
0: సర్వ విషయమునందు కూడాను వ్యవహరించటం చేత ఇతనికి వ్యావహారికుడు అని రెండవ పేరు.
1: As he involves himself in various aspects, he is also called Vyavaharika.
0: Itane chitta vritti cheta sarvamunakunu gurtinchadam nadakanukane itaniki swabhavudu annaru.
1: As he has got all impulses and sentiments, he is also called swabhava.
0: Swati bhasudu annaru.
1: He is also called swati bhasa.
0: Ee vidhamuga dehamunaku bhautikamaina ee shekhamunaku అనేక పేర్లతో దీన్ని పిలుస్తూ వచ్చింది వేదం.
1: లైక్ వైజ్ వేద హ్యాస్ గివెన్ సో మెనీ సినోనిమ్స్, సో మెనీ నేమ్స్ టు దిస్ ఫిజికల్ బాడీ.
0: ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయం ఈ మూడింటిని చేరి సూక్ష్మ శరీరము అని పిలిచింది.
1: ది సటిల్ బాడీ కంప్రైజెస్ ద షీత్ ఆఫ్ లైఫ్ ఆర్ వైటల్ షీత్, ద షీత్ ఆఫ్ ద మైండ్ అండ్ ది షీత్ ఆఫ్ విజ్ఞాన. ప్రాణ మనో విజ్ఞాన కోశాస్.
0: దీన్ని సూక్ష్మ శరీరము అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ సూక్ష్మ శరీర ఆర్ సటిల్ బాడీ.
0: ఇది ఎందుకోసం ఇది సూక్ష్మ శరీరం అన్నారు?
1: వై ఇస్ ఇట్ కాల్డ్ సూక్ష్మ శరీరం?
0: ప్రాణము మనకు కనిపించదు. ప్రాణం మనకు కనిపించదు.
1: యూ డు నాట్ సీ ద లైఫ్ ప్రిన్సిపల్.
0: మనసు మనకు కనిపించదు.
1: యూ డోంట్ సీ ద మైండ్.
0: విజ్ఞానం మనకు కనిపించదు.
1: యూ డు నాట్ సీ విజ్ఞానం.
0: ఈ మూడు కూడాను కనిపించని ఆకారములు కనుక దీనికి సూక్ష్మ శరీరం అని పేరు పెట్టారు.
1: సిన్స్ దే ఆర్ నాట్ అపేరెంట్, సిన్స్ దే ఆర్ నాట్ సీన్, దట్స్ కాల్డ్ ద సటిల్ ఆస్పెక్ట్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఇది ఆధ్యాత్మిక నిజమైనటువంటి యొక్క ప్రాణతత్వము అని కూడా బోధించారు.
1: It is also said in spiritual parlance, it is true spiritual principle.
0: దీనిని ప్రబోధకుడు అని కూడా మరొక పేరు పెట్టారు.
1: He has another name, ప్రబోధకుడు.
0: విజ్ఞానం అని కూడా దీనికి మరొక పేరు పెట్టారు.
1: It's also called విజ్ఞానం.
0: అయితే ఈ పేర్లు ఎన్ని ఉండినప్పటికీ దీనికి మనస్సు అనేటువంటిదే దీనికి ఆధారం చేసుకుంది.
1: There may be any number of names, nomenclature, but mind is the base principle.
0: Manasu sukshma shariranga kanipistundi kani idi anantamayaga vyapinchindi.
1: Though mind is subtle, but yet it is infinite, so vast.
0: Manomoolam vidham jagattu jagattanta vyapinchinadi ee manasu.
1: It is the mind that spreads all over the universe.
0: Kanaka deenini sukshma shariram ani pilcharu.
1: So it is called the subtle body.
0: మూడవది ఆనందమయ కోశం.
1: The third one is the sheath of bliss.
0: ఇది ఆనందమయ కోశం అని పేరు పెట్టారు కానీ ఇందులో ఆనందం లేదు.
1: Though it is called the sheath of bliss, there is no bliss at all there.
0: ఇది మహాకారణ స్వరూపము.
1: It is the supreme causal aspect.
0: కేవలం ఆనందం ఉన్నట్టుగా నటించును కానీ ఇది నిజమైన ఆనందం కాదు.
1: It looks as though, as if it is bliss, but it is not true bliss in the strict sense.
0: దీనికి సుషుప్తి అని కూడా మరొక పేరు పెట్టారు.
1: It is called సుషుప్తి or deep sleep.
0: ఆనందం అనుభవించినట్టుగా తోస్తుందే కానీ అది నిజమైన ఆనందం కాదు.

0: appears as though you are blissful, but it's not bliss in the strict sense.
1: అది కేవలము పరిపూర్ణమైనటువంటి మత్తుతో ఉంటుంది.
0: It appears as if the state of forgetfulness, total forgetfulness.
1: దీనికి తరువాతదే తురియావస్థ అన్నారు.
0: Beyond this is turiya, the ultimate.
1: అదియే నిజమైన ఆనందము.
0: That is true state of bliss.
1: అక్కడ ఇంద్రియముల చేత కాని, మనస్సు చేత కాని, బుద్ధి చేత కాని, ఇంకే విధమైనటువంటి యొక్క స్వప్నముల చేత కాని కలిగేటువంటిది కాదు ఈ ఆనందము.
0: The supreme state of bliss is not the one which can be obtained either by the body, mind, senses, intellect, or by dream either.
1: ఇదిని ప్రాతిభాసికము అన్నారు.
0: This is called ప్రాతిభాసికం.
1: పారమార్థిక దైవము అన్నారు.
0: It's called పారమార్థిక divinity.
1: కనుక ఈ తురియావస్థ యందు కలిగించేటువంటి ఆనందమే నిజమైన ఆనందము.
0: సో ద బ్లిస్ఫుల్ స్టేట్ ఇన్ ది అల్టిమేట్ ఈస్ ద ట్రూ బ్లెస్.
1: ఇటువంటి ఆనందమును మనం పొందాలనుకుంటే దీనికి ఈ పంచకోశములు అనేక విధములైనటువంటి అడ్లు పెడుతున్నాయి.
0: టు ఎంజాయ్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్ ద ఫైవ్ షీట్స్ స్టాండ్ యాజ్ అబ్స్టకల్స్.
1: మొదటిది ఒక క్లేశము.
0: ద ఫస్ట్ వన్ ఇస్ క్లేశ.
1: దీనిని అవిద్యా క్లేశము అన్నారు.
0: ద క్లేశ ఫస్ట్ అబ్స్టకల్ ఇస్ అవిద్య, ఇగ్నరెన్స్.
1: రెండవది అభినవ క్లేశము అన్నారు.
0: ద సెకండ్ ఇస్ అభినవ క్లేశ.
1: మూడవది అస్థిత క్లేశము అన్నారు.
0: థర్డ్ వన్ అస్థిత క్లేశ.
1: నాలుగవది రాగద్వేషము అన్నారు.
0: ద ఫోర్త్ వన్ రాగద్వేష.
1: ఐదవది ద్వేష క్లేశము అన్నారు.
0: ద ఫిఫ్త్ వన్ ద్వేష క్లేశం.
1: ఈ ఐదు క్లేశముల చేతనే మానవుడు ఆత్మకు అత్యంత దూరం అయిపోతున్నాడు.
0: బికాస్ ఆఫ్ దీస్ ఫైవ్ ఆబ్స్టకల్స్ మ్యాన్ ఇస్ కట్ ఆఫ్, ఫార్ డిస్టెంట్ ఫ్రమ్ హిస్ రియాలిటీ.
1: ఆత్మదర్శనం చేసుకోలేకపోతున్నాడు.
0: He could not have experienced the spirit.
1: ఆత్మానందమును అనుభవించలేకపోతున్నాడు.
0: He could not enjoy the ఆత్మిక్ బ్లిస్.
1: కారణం ఏమిటి?
0: Why?
1: ఈ శరీర అభిమానం చేతనే ఈ పంచ కులోశములు కూడాను క్లేశములుగా భావించి ఈ పంచభౌతములైనటువంటి శరీరములకు అనేక ఇబ్బందులు కలిగిస్తున్నాడు.
0: The main reason happens to be the body identification. The five sheets are mistaken to be the causes for suffering, and therefore he is cut off from the state of spirit.
1: Avidya klesyamu.
0: The first one is avidya klesha.
1: Anaga ye manavudu dehamunu amitanga bhavinchi preminchi dani nimittamai jeevitanni arpitam gavinchunu adiye avidya klesyamu.
0: Avidya klesyamu. The problem of ignorance lies in total identification with the body, considering the body as permanent, be all and end all there.
1: దేహము కలిగించేటువంటి క్లేశములు అనేకంగా కోస్తున్నాయి.
0: There are so many problems that we get out of this body.
1: రోగముల చేతను,
0: the diseases,
1: ఆశల చేతను,
0: or aspirations,
1: అనేక విషయముల చేతను,
0: sensual pleasure.
1: ఈ దేహము మానవునికి అనేక క్లేశములు కల్పించి దుఃఖమయంగా చేస్తుంది.
0: బాడీ ఇస్ పుట్ టు సఫరింగ్ అండ్ దేర్ఫోర్ వి ల్యాండ్ ఇన్ స్టేట్ ఆఫ్ మిజరీ.
1: అభినవ క్లేశము.
0: అభినవ క్లేశ
1: అనగా ఇది రెండవది.
0: దిస్ ద సెకండ్ వన్.
1: సర్వము కూడాను ఈ జగత్తుగానే భావించి తన స్వరూపాన్ని తాను మర్చిపోతుంటాడు.
0: హీ గోస్ బై దిస్ వరల్డ్ యాజ్ ఎ రియాలిటీ అండ్ హీ ఫర్గెట్స్ హిస్ ఓన్ ఇన్నేట్ సెల్ఫ్.
1: కనుక ఇది అభినవ క్లేశం అనగా ఏమిటిది?
0: What is this abhinava klesha?
1: Sarvamunaku manase moola karanamani telisukokunda ee prapancham yokka drushyame naku pradhanamani bhavinchi manasika yokka raagamulante kudanu ee prapancham paina daraboyatam chetane idi kevalam kleshamulaku guri avutundadi.
0: The suffering is due to this ignorance that the mind is mainly responsible. One is carried by the scenario and attachment and spends all the time
1: manasunu
0: arikattaka,
1: మనసును స్వాధీనం చేసుకునక, దేహప్రాప్తిని వదలక ఈ రెండు విధములైనటువంటి ఒక క్లేశములు మానవునికి అమితంగా తొందర పెడుతున్నాయి.
0: ఇన్ఫాక్ట్ వీఆర్ డ్రౌన్డ్ ఇన్ దిస్ వరీ బికాస్ వీ కుడ్ నాట్ కంట్రోల్ అవర్ మైండ్ అండ్ వీ హ్యావ్ బాడీ అటాచ్మెంట్ మోర్ అండ్ మోర్.
1: మనోవాంఛనే ప్రధానమని విశ్వసిస్తున్నాడు.
0: వీ కన్సిడర్ మైండ్ అండ్ డిజైర్స్ ఆర్ ఇంపార్టెంట్.
1: దేహమే ఈ జగత్తునకు ప్రమాణము అని భావిస్తున్నాడు.
0: వీ థింక్ దిస్ ద బాడీ ఇస్ ద మెయిన్ మెజర్ ఆఫ్ లైఫ్.
1: కనుకనే మానవుడు అనేక దుఃఖములకు గురి అవుతున్నాడు.
0: సో మ్యాన్ ఫేసెస్ సో మెనీ ప్రాబ్లమ్స్.
1: ఇంకా మూడవది అస్థిత క్లేశము.
0: థర్డ్ వన్ ఇస్ అస్థిత క్లేశ.
1: అనగా ఈ అస్థితమనగా విషయ భోగముల యందు ఆసక్తి.
0: మీనింగ్ ఇంట్రెస్ట్ ఇన్ సెన్సువల్ ప్లెజర్.
1: ఈ విషయ భోగమునే మానవునికు ప్రాణ సమానమని విశ్వసిస్తున్నాడు.
0: హి కన్సిడర్డ్ సెన్సువల్ వరల్డ్లీ ప్లెజర్స్ యాజ్ ఎ వెరీ బ్రెత్ లైఫ్.
1: కనుక చేతే మానవుడు అనేక విధమైనటువంటి కష్టములకు గురి అవుతున్నాడు.
0: సో మ్యాన్ ఫేసెస్ సో మెనీ ట్రబుల్స్ దేర్ ఆఫ్టర్.
1: ఇంకా రాగక్లేశము.
0: దెన్ కమ్స్ రాగక్లేశ.
1: అది ఏ ధన కనక వస్తు వాహనాదులపైన పుట్టేటువంటి యొక్క ప్రేమలే ఈ యొక్క కారణ ద్వేషము.
0: ద కైండ్ ఆఫ్ లవ్ టువర్డ్స్ ద వెల్త్ ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ ఈజ్ దిస్ రాగ క్లేశ.
1: ధన కనక వస్తు వాహనాదుల చేత రాగం మితిమీరిపోతున్నదే కానీ తగ్గటం లేదు.
0: దిస్ అటాచ్మెంట్ విల్ బి ఎవర్ ఆన్ ద రైజ్ ఇఫ్ వీఆర్ ఆఫ్టర్ మనీ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్.
1: కనుక అనేక విధమైనటువంటి బాధలకు గురి చేస్తుంది అది.
0: సో వీ ఫేస్ సో మెనీ ట్రబుల్స్.
1: ఇంకా ద్వేష క్లేశము.
0: దెన్ కమ్స్ ద్వేష క్లేశ.
1: అనగా ఒక వస్తువును ఆశించి ఒక వ్యక్తిని ఆధారపడుతున్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ రిలై డిపెండ్ ఆన్ పర్సన్.
1: తన యొక్క ఆశ నెరవేరినా తనకు సంతోషం కలుగుతుంది.
0: ఇఫ్ యువర్ డిజైర్ ఇస్ ఫుల్ఫిల్ యువర్ హ్యాపీ.
1: తన వాంఛలు విరుద్ధమైన అప్పుడు వారిపైన ద్వేషం కలుగుతుంది.
0: అన్ఫుల్ఫిల్డ్ డిజైర్స్ విల్ మేక్ యూ డెవలప్ హేట్రెడ్.
1: కేవలం సామాన్యమైన మానవులకు మాత్రమే కాదు,
0: నాట్ మెయిర్లీ టు ఆర్డినరీ,
1: అనేక మంది భక్తులు కూడాను భగవంతుణ్ణి ఎన్నో విధమైనటువంటి ఆశలతో ఆరాధన జరుపుతారు.
0: మెనీ డివోటీస్ ప్రే టు గాడ్ ఇన్ సర్చ్ ఫర్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్
1: కానీ అవి విఫలమైనా భగవంతుని కూడా ద్వేషిస్తారు.
0: ఇన్ ఫ్యాక్ట్ వెన్ ద డిజైర్స్ ఆర్ నాట్ ఫుల్ఫిల్డ్ దే బిగిన్ టు హేట్.
1: ఇలాంటి ద్వేష క్లేశం అనేటువంటిది మితిమీరిపోతుందా అది జగత్తులో.
0: దిస్ కైండ్ ఆఫ్ హేట్రెడ్ ఈస్ ర్యాంపెంట్ ఎవర్ ఆన్ ద రైజ్.
1: తల్లి బిడ్డ అనేటువంటి సంబంధం కానీ, భార్యాభర్తలు అనేటువంటి సంబంధం కానీ, అన్న తమ్ముడు అనేటువంటి సంబంధం కానీ ఈ యొక్క నిరాశ చేత అనేక విధమైనటువంటి క్లేశములుగా ఏర్పడుతున్నాయి.
0: దేర్ ఇస్ అబ్సల్యూట్ డిసప్పాయింట్మెంట్ అండ్ ఫ్రస్ట్రేషన్. దేర్ ఇస్ నో ప్రాపర్ రిలేషన్షిప్ బిట్వీన్ మదర్ అండ్ ద చైల్డ్, హస్బెండ్ అండ్ వైఫ్, బ్రదర్ అండ్ అనదర్ బ్రదర్.
1: కనుక ఈ పంచ క్లేశములు కూడాను పంచ కోశముల ద్వారా మానవుని బంధితుని గావిస్తుండాలి.
0: ద ఫైవ్ షీట్స్ విల్ బైండ్ మ్యాన్ అండ్ సబ్జెక్ట్ హిమ్ టు ఫైవ్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్.
1: కనుక మానవుని యొక్క సుఖశాంతులకు మూలంగా ఆధారమైనటువంటిది ఆనందమయ కోశమే.
0: ఇట్ ఇస్ ద షీత్ ఆఫ్ బ్లిస్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫార్ గివింగ్ అస్ హ్యాపీనెస్ అండ్ పీస్.
1: ఇది కేవలము తురియావస్థలో పోయినప్పుడే మనకు ఈ ఆనందం లభ్యమవుతుంది.
0: యూ కెన్ అటైన్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్ ఇన్ ది అల్టిమేట్ స్టేట్ ఆర్ తురియ.
1: అయితే అప్రాప్తమైనటువంటి ప్రాప్తికై మనం ప్రాకులాడి చిక్కిన ప్రాప్తిని కూడా మనం వదులుకొని ఆనందముకు దూరమైపోతున్నాం.
0: In fact, we do not enjoy the fortune or the luck on hand. But though we are undeserving, we have so many desires.
1: ఈ ప్రతిభాసకుడు అనేటువంటి యొక్క వ్యక్తితో అనేక విధమైనటువంటి యొక్క శాంతిని మనం పొందలేకపోతున్నాం.
0: In fact, this reality ప్రతిభాసిక that we are not able to enjoy that peace for which we are entitled.
1: కనుకనే పారమార్థికమైనటువంటి ఒక తత్వాన్ని మనం గుర్తించాలనుకుంటే మనస్సును దూరం చేసుకోవాలి.
0: In order to understand paramarthika, the supreme reality,
1: లేక అదుపులో ఉంచుకోవాలి.
0: We should control our mind.
1: దేహాభిమానములు క్రమక్రమేణ తగ్గించుకోవాలి.
0: We have to reduce our body attachment.
1: దేహము పాంచభౌతికము.
0: The body has got all the senses.
1: దేహము కూలక తప్పదెప్పుడు.
0: It's bound to fall someday.
1: దేహి నిరామయుండు.
0: Indweller is eternal.
1: గణితింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
0: Indweller has neither birth nor death. It is neither liberation or bondage. No signs,
1: insignia.
0: Truly speaking, the indweller is the supreme God.
1: ఈ దేహాభిమానం ఉండినంత వరకు దేహి మనకు ఏమాత్రమూ అర్థం కాదు.
0: So long we have body attachment, you cannot understand the innate God.
1: ఈ దేహము నిరంతరం కూడాను భౌతికమైన లౌకికమైన పారమార్థిక తత్వానికి అడ్డు తగిలేటువంటి మార్గంలో ప్రవేశిస్తుంటారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇస్ ద బాడీ విచ్ ఇస్ ఆఫ్టర్ ఫిజికల్ మండేన్ వరల్డ్లీ ప్లెజర్స్ అండ్ విల్ టేక్ యూ అవే ఫ్రమ్ ద రియాలిటీ.
1: ఏ విధంగా విత్తనం లోపల చెట్టు యొక్క స్వరూపం అంతా కూడా రసస్వరూపమై నిలిచి ఉందో అదే విధంగానే అన్ని విధములైనటువంటి క్లేశములు కూడాను ఈ దేహాభిమానంలో అతి సూక్ష్మంగా నిలిచి ఉన్నాయి.
0: జస్ట్ యాజ్ The mighty tree, gigantic tree, is present in the form of sense in the tiny seed. We find all the problems attached to the body. For all the restlessness that we
1: face,
0: dissatisfaction, difficulty, misery, anxiety, body attachment is responsible.
1: కనుకనే ఈ దేహమును మనము ఒక పనిముట్టుగా తీసుకుని
0: we have to consider this body as an instrument.
1: దేహం యొక్క తత్వాన్ని లక్ష్యమునందు ఉంచుకొని
0: we have to keep the indweller as the aim.
1: మన నిత్య జీవితమును సత్య జీవితంగా మనము ఎంచుకొని పోవాలి.
0: we have to carry on our life sojourn.
1: కనుక ప్రతి పదార్థమునకు ఒక మూలాధార వస్తువు ఉంటుంది.
0: For every material, there is a basic primordial principle.
1: Behind.
0: In fact, the whole universe has come out of this primordial principle. If you forget the primal base, you will be forgetting the rest. This is silver plate. This is silver glass. That silver tumbler.
1: ఇంకోటి సిల్వర్ తట్ట.
0: That is silver plate.
1: కానీ ఈ రూపనామములన్నీ కూడాను ఒక మూలాధారమైన వెండి నుంచి ప్రారంభమైనవి.
0: Though the names and forms vary, they are all made up of silver.
1: ఈ మూలాధారమైనటువంటి వెండిని మనం విసర్జిస్తే రూపనామములకు ఏమాత్రము విలువ లేదు.
0: When once you can concentrate on the silver, the primal base, you'll never be carried away by the name and form.
1: స్పూనుగా చేయవచ్చును.
0: This plate could be transformed into
1: plate
0: spoon.
1: మరణం వచ్చింది.
0: This plate ended.
1: ఆ స్పూన్ చెడగొట్టి మనం ఒక చిన్న కప్పు చేయవచ్చును.
0: The spoon can be made transformed into small
1: కాబట్టి రూపనామములు అన్ని కూడాను మార్పు చెందినవి.
0: The names and forms do change.
1: రూపనామములు అన్ని కూడాను మరణించినవే.
0: Names and forms perish.
1: కానీ ఈ రూపనామములకు మూలాధారమైనటువంటి ఒక వస్తువు మాత్రం ఏ నాటికి మరవదు.
0: But the main primordial principle for the
1: names and forms
0: is eternal, that has neither
1: birth nor death.
0: No beginning nor end.
1: He
0: is neither born nor could slay anybody.
1: సత్యమై ఉన్నటువంటి అనాది తత్వమే దీనికి మూలాధారము.
0: That eternal principle, that ancient principle, is the principle of truth.
1: కనుక మనం ఏ వస్తువును చూసినప్పటికీ దానికి మూలాధారాన్ని మనం వెతకాలి.
0: వాట్ ఎవర్ ఆబ్జెక్ట్ యూ మైట్ ఫైండ్, ఫైండ్ అవుట్ ద
1: ప్రైమరీ మూలాధారం ఏమిటి.
0: వాట్ ఈస్ ద బేస్ ఫర్ దిస్ బాడీ.
1: ఈ మనసుకు మూలాధారం ఏమిటి.
0: వాట్ ఈస్ ద బేస్ ఫర్ దిస్
1: ఈ ప్రాణములకు మూలాధారం ఏమిటి.
0: ఫర్ లైఫ్.
1: ఇవన్నిటికీ ఒక్క దివ్యత్వమే మూలాధారము.
0: డివినిటీ ఈస్ ది ఫౌండేషన్ ఫర్ ఆల్.
1: చూడండి, సముద్రంలో నీరు ఉన్నాయి.
0: యు ఫైండ్ వాటర్ ఇన్ ఎన్ ఓషన్.
1: ఈ సముద్రం యొక్క మూలాధారమైనటువంటి తత్వానికి ఎన్ని రూపములు కల్పిస్తున్నాయి.
0: వి ఫైండ్ సో మెనీ ఫార్మ్స్ విచ్ ఇస్ ది ప్రైమార్డియల్ ప్రిన్సిపల్.
1: సూర్యరశ్మి చేత ఈ సముద్ర జలమును ఆవిరిగా మార్చుకుంటున్నారు.
0: ఇట్ ఈస్ ది లైట్ ఇంటెన్సిటీ ఆఫ్ ది సన్ లైట్ దట్ మేక్ దిస్ వాటర్
1: ధరించింది.
0: వాటర్ టేక్స్ ద ఫార్మ్ ఆఫ్ వేపర్.
1: ఈ ఆవిరి మేఘములుగా రూపొందింది.
0: వేపర్ గెట్స్ కన్వర్ట్ ఇన్ టు క్లౌడ్.
1: ఈ మేఘముల పైన చల్లని గాలి వీచినప్పుడు
0: యాజ్ ద కూల్ విండ్ బ్లోస్
1: అవి తిరిగి వర్ష బిందువులుగా కింద రాలుతున్నాయి.
0: దే కమ్ డౌన్ బై వే ఆఫ్ రెయిన్.
1: ఈ వర్ష బిందువులే ప్రవాహంగా రూపొందుతున్నాయి.
0: ద రెయిన్ ఫ్లోస్ ఫార్వర్డ్.
1: ఈ ప్రవాహమే తిరిగి సముద్రంలో చేరిపోతుంది.
0: అండ్ ఆల్ దిస్ ఫ్లో వుడ్ ఎటర్నలీ మర్జ్ ఇన్ ది ఓషన్.
1: సముద్రం నుంచి వదిలినటువంటి ఈ యొక్క జలము ఎన్ని రూపములు ధరించింది.
0: The water that left the ocean has taken so many forms.
1: ఆవిరిగా మారింది.
0: It has become vapor.
1: మేఘముగా రూపొందింది.
0: A cloud.
1: వర్షముగా కురిచింది.
0: Rain.
1: వంకలుగా ప్రవహించింది.
0: And it is flowing.
1: కట్టకడపటికి సముద్రంలో చేరిపోయింది.
0: Ultimately it merged in the ocean.
1: నదీనాం సాగరో గతిహి.
0: All rivers are bound to merge in ocean.
1: అదే విధంగా ఈ జగత్తునందు పుట్టినటువంటి ప్రాణులు కాని వ్యక్తులు కాని ఇంకే విధమైన వస్తువులు కాని అన్ని ఒక మూలాధారం నుంచి ఏర్పడినటువంటివి.
0: ఐదర్ లివింగ్ క్రీచర్స్ ఆర్ ఇండివిజువల్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ దే ఆల్ హ్యావ్ ఎ ఫౌండేషన్.
1: కట్టకడపటికి ఈ మూలాధారంలోనే చేరిపోవాలి.
0: అల్టిమేట్లీ దే హావ్ గాట్ టు మర్జ్ ఇన్ దట్ ప్రైమార్డియల్.
1: దానిని వేదాంతం ముక్తి అని పేరు పెట్టింది.
0: దిస్ ఇన్ వేదాంతిక్ పారన్ ఇస్ కాల్డ్ ముక్తి.
1: కనుకనే భాగవతం నందు కూడాను ఎచ్చట పుట్టే నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికి అనింది.
0: సో భాగవత సేస్ ఇట్స్ క్వైట్ న్యాచురల్ ఫర్ దోస్ దట్ హావ్ కమ్
1: ఎచ్చట పుట్టిందో అక్కడికి చేరుకోవడం దీని యొక్క తత్వము.
0: ద నేచర్ ఇస్ టు గో బ్యాక్ టు ద ప్లేస్ ఆఫ్ ఆరిజిన్.
1: కనుకనే ఆత్మ కూడాను దైవం నుంచి ప్రారంభమైనటువంటిది.
0: ఆత్మ ద స్పిరిట్ హెస్ కమ్ అవుట్ ఆఫ్ ద డివైన్.
1: అది ఈ దేహమునందు ఉండినంత వరకు దేహ కర్మలన్నీ ఆచరిస్తుంది.
0: సో లాంగ్ ది స్పిరిట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ ఇట్ డస్ ఇట్స్ ఓన్ వర్క్.
1: దీనికి కర్తవ్య స్వరూపము అన్నారు.
0: అండ్ ఇట్ హెస్ గాట్ ఇట్స్ ఓన్ డ్యూటీ.
1: ఇందులో సుషుప్తిలో మనకు అనేక విధమైనటువంటి చర్యలు మనం చూస్తుంటాం.
0: ఈవెన్ ఇన్ సుషుప్తి డీప్ స్లీప్ వి ఫైండ్ సో మెనీ యాక్షన్స్.
1: గాఢ నిద్ర కాదు సుషుప్తి అంటే.
0: అండ్ సుషుప్తి ఇస్ నాట్ డీప్ స్లీప్.
1: అందులో కూడా కొన్ని స్వప్నములు ఏర్పడుతుంటాయి.
0: ఈవెన్ దట్ స్టేట్ వి డ్రీమ్.
1: ఈ స్వప్నములు ఎక్కడి నుంచి వచ్చాయి?
0: హౌ డు యూ డ్రీమ్
1: అని విచారణ చేస్తే,
0: ఇఫ్ యు ఎంక్వైర్,
1: అయ్యా ఈ స్వప్నములకు మూల కారణం ఏమిటి అని ఎవరినైనా ప్రశ్నిస్తే,
0: if anyone questions you what is the cause,
1: నా తలంపులే దీనికి మూల కారణం అని కొందరు చెప్తారు.
0: Some say the mind is responsible.
1: నా యొక్క భావమనే దీనికి మూల కారణం అంటారు.
0: Some say my feelings.
1: కాదు కాదు.
0: No.
1: ఏది కాదు.
0: Nothing whatsoever.
1: ఈ స్వప్నములకు మూల కారణం నిద్రనే.
0: The main cause for the dream is sleep.
1: నిద్ర రావడం చేత కదా స్వప్నం వచ్చింది.
0: You dreamt because you slept.
1: నిద్ర లేకపోతే స్వప్నమే లేదు కదా.
0: If you don't sleep you cannot dream.
1: ఈ స్వప్నములకు నిద్ర మూల కారణము.
0: So for the dream the sleep is responsible.
1: అయితే ఈ నిద్రలో వచ్చినటువంటి స్వప్న స్వరూపాలకు ఏది కారణము?
0: What is that responsible for all the
1: various responses? అనుభవించినటువంటి సర్వానుభూతులు కూడా సంస్కార రూపంలో అంతఃకరణలో లీనమైపోతుంటాయి.
0: All our experiences of varied names and forms in the wakeful state are contained there in the dream state.
1: తేజోవంతమైనటువంటి యొక్క
0: the effulgent
1: samskruti vallane
0: of transformation
1: samskaram chetane
0: refinement
1: rupondinatvanti oka tattvam karikini itariki taijasudu ani peru pettaru.
0: He takes the form the name of taijasa the effulgent.
1: Kanuka ilanti okkoka daniki kuda okkoka peru karanam lekunda yerpadaledu.
0: Every name has got a reason behind it.
1: Prema swarupulara
0: embodiments of love.
1: Adhyatmikam ante emitani?
0: What is spirituality?
1: ఇది కేవలం ఒంటరితనమని కానీ ఏకాకి జీవితమని కానీ భావించరాదు.
0: Never consider loneliness or life of solitude is spirituality.
1: రాగ ద్వేషములతో ద్వేషము లేనటువంటి ఒక తత్వము అది ఆత్మతత్వము.
0: The atmic principle is beyond attachment and body thing.
1: సర్వమానవ కోటిని ఏకంగా పరిపూర్ణంగా ఎంచుకోవటమే నిజమైనటువంటి ఆధ్యాత్మికం.
0: To consider all as equal, equanimity is spirituality.
1: కనుకనే సర్వజీవులు యందు ఉన్నటువంటి ఏకత్వాన్ని ఒక్క ఆత్మనే.
0: ఇట్ ఈస్ సేమ్ స్పిరిట్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది లివింగ్ బీయింగ్స్.
1: ఆత్మకు స్వరూపం ఏమిటి?
0: వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ఆత్మ స్పిరిట్?
1: ఇది ఆత్మకు స్వరూపం ఏ విధంగా తెలుపగలరు?
0: హౌ కెన్ యూ ఎక్స్ప్రెస్ ఇట్స్ ఫార్మ్?
1: విత్తనంలో ఉన్నటువంటి యొక్క చెట్టు యొక్క రసం ఏ విధంగా ఉంటుందో అదే విధంగానే ఈ ఆత్మస్వరూపం కూడా అట్లే ఉంటుంది.
0: జస్ట్ యాజ్ ద జైజాంటిక్ ట్రీ ఇస్ ప్రెసెంట్ ద ఫార్మ్ ఆఫ్ ఎసెన్స్ విత్ ఇన్ ది టైనీ సీడ్ టు బిగిన్ విత్, సో ఆల్సో ది స్పిరిట్ ఇన్ ద ఆర్గానిక్ వరల్డ్.
1: నీవు చక్కెరకు రూపం చెప్పగలవు కానీ
0: యూ కెన్ సే ది ఫార్మ్ ఆఫ్ ద షుగర్.
1: అది ఒక శాండ్ అనే ఉంటుంటుంది, కొంచెం తెల్లగా ఉంటుంది అని చెప్పవచ్చు.
0: యూ కెన్ సే ఇట్స్ ఆల్మోస్ట్ వైట్ శాండ్.
1: కానీ దాన్ని నోట్లో వేసుకుంటారు. తీపుకి ఏమి రూపం అనేవి ఎవరు చెప్పగలరు?
0: వెన్ వన్స్ యూ టేస్ట్ ది షుగర్ హూ కెన్ డెమాన్స్ట్రేట్ ద ఫార్మ్ ఆఫ్ స్వీట్నెస్?
1: అనుభూతి ఏ రూపము?
0: ఎక్స్పీరియన్స్ ఈజ్ ఇట్స్ ఫార్మ్.
1: దీనికి రూపం చెప్పడానికి ఎవరికి తరం కాదు.
0: ఇట్స్ ఇంపాసిబుల్ టు స్పీక్ ఆఫ్ ఫార్మ్.
1: కనుకనే దీనికి ఎక్స్పీరియన్స్ అనుభూతి ఏ మూల కారణము అన్నారు.
0: ఇట్ ఇస్ ఎక్స్పీరియన్స్ విచ్ ఇస్ ఇంపార్టెంట్ దేర్.
1: అయితే ఈ అనుభూతి ఎందుకు కూడాను సుషుప్తిలో ఏమాత్రము కనిపించదు.
0: ఈవెన్ దిస్ ఎక్స్పీరియన్స్ డజంట్ అపియర్ ఇన్ సుషుప్తి.
1: ఈ పంచకోశముల యొక్క ప్రమాణములు చాలా విచిత్రంగా ఉంటాయి.
0: ద ఫైవ్ షీట్స్ దే ఆర్ రియల్లీ వండర్ఫుల్ అండ్ మిస్టీరియస్.
1: ఒక్కొక్క కోశం ఒక్కొక్క రకమైన రూపాన్ని ధరిస్తుంటాయి.
0: ఈచ్ షీట్ హ్యాస్ గాట్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్.
1: కనుక ఇవన్నీ కూడా మనం విచారణ చేస్తూ కూర్చుంటే మనకు ఏమాత్రమో గమ్యం చిక్కదు.
0: వెన్ వన్స్ వీ ఇన్వెస్టిగేట్ స్టార్ట్ ఎంక్వైరింగ్ యూ నెవర్ రీచ్ ద గోల్.
1: ఇది కేవలం నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం.
0: ఇట్ ఈస్ ప్యూర్ అన్సలీడ్ ఇట్ ఇస్ అనల్టరేటెడ్ ఇట్ ఇస్ ఎటర్నల్ ఇట్ ఇస్ ఇమ్మోర్టల్ ఇట్ ఇస్ నెక్టరైన్.
1: కేవలం మన దేహాన్ని చూచినప్పుడు దీనికి కేవలం ఏదో పంచభూతముల కారణం అనుకుంటాం.
0: వీ థింక్ దట్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ బాడీ. దట్
1: పంచభూతములు కాదు కారణము, పంచకోశములే కారణం.
0: నాట్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ద ఫైవ్ షీట్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: ఈ పంచకోశములు కూడాను దేహంతో తాదాత్మ భావన పొందడం చేత ఇవన్నీ దేహం యొక్క ధర్మములని భావించుకుంటున్నాం.
0: యాజ్ ఫైవ్ షీట్స్ హావ్ ఐడెంటిఫైడ్ టోటలీ విత్ ద బాడీ వి కన్సిడర్ దట్ నేచర్ ఆఫ్ ద బాడీ
1: యందు ప్రతిబింబిస్తుందని భావిస్తున్నాం.
0: వి కన్సిడర్ దట్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ ది స్పిరిట్.
1: ఆత్మ యందు ప్రతిబింబించేటువంటి దానికే ప్రాతిభాసికుడు అన్నారు.
0: దట్ విచ్ ఇస్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఆత్మ ఇస్ కాల్డ్ ప్రాతిభాసిక.
1: కనుక ఈ ప్రాతిభాషికుడు అనేటువంటిది ఎక్కడ చూసినా మనకు కనిపిస్తుండే ఉండాలి.
0: దిస్ కైండ్ ఆఫ్ ప్రాతిభాషిక సూపర్ ఇంపోజిషన్ వి ఫైండ్ ఎవ్రీవేర్.
1: పారమాత్మిక తత్వం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ స్పిరిచువల్ అల్టిమేట్ ప్రిన్సిపల్?
1: పరమతత్వమునకే పారమాత్మికము అన్నారు.
0: ద స్పిరిచువల్ ఫైనల్ ప్రిన్సిపల్ ఇస్ పారమాత్మిక.
1: అనగా తురియావస్థలో కనిపించేటువంటి ఆనందమే మనకు నిజమైనటువంటి యొక్క నిజమైన ప్రాతిభాషిక పారమాత్మికము.
0: Meaning the final state of bliss which you experience in the ultimate state is paramarthika or spiritual. All actions, most of our actions are undertaken for our external satisfaction. In fact, there are 9 ways.
1: Shravanam,
0: listening,
1: Kirtanam,
0: singing,
1: విష్ణు స్మరణం,
0: చాంటింగ్,
1: పాదసేవనం,
0: సర్వీస్,
1: వందనం,
0: సాల్యుటేషన్,
1: అర్చనం,
0: వర్షిప్,
1: దాస్యం,
0: సర్విచు,
1: స్నేహం,
0: ఫ్రెండ్షిప్,
1: ఆత్మనివేదనం,
0: సరెండర్.
1: ఈ నవ విధములైనటువంటి మార్గములు కూడాను ఒక్క ఆత్మతత్వం నుండి ఆవిర్భవించినటువంటివి.
0: ఆల్ 9 paths of devotion have taken their origin.
1: మూలాధారం అనేటువంటి దాన్ని విచారణ చేసినప్పుడు ఆత్మనే దీనికి మూలాధారం.
0: ఇట్ ఈస్ ఆత్మ విచ్ ఇస్ ది బేసిక్ ఫౌండేషన్ ఫర్ ఆల్ 9 paths of
1: devotion. లోక రీతిగా మనం చూసినప్పుడు కూడాను మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబీ, ఖీర్ ఇవన్నీ పేర్లు చెప్పుకుంటున్నాం.
0: ఇన్ ద వరల్డ్లీ సెన్స్ వీ స్పీక్ ఆఫ్ సో మెనీ స్వీట్స్ లైక్ మైసూర్ పాక్, గులాబ్ జామ్ అండ్ సో ఆన్.
1: అయితే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి?
0: హౌ ఆర్ దే మేడ్?
1: చక్కెర నుంచి వచ్చినవే.
0: దే ఆర్ అవుట్ ఆఫ్ షుగర్ ఓన్లీ.
1: చక్కెర నుంచి అనేక రూపనామం ధరించి
0: the sugar that has taken various
1: అనేక రకమైనటువంటి యొక్క టేస్ట్ రుచిగా మనకు గోచరమవుతుంది.
0: అండ్ అవుట్ ఆఫ్ దట్ వీ మేక్ సో మెనీ టేస్ట్ఫుల్ స్వీట్స్.
1: ఒక చక్కెర మనకు నోట్లో వేసుకుంటే చాలదా?
0: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ టేస్ట్ ద షుగర్ స్ట్రేట్ అవే.
1: నాకు మైసూర్ పాకే కావాలి, గులాబ్ జామ్ నాకు వద్దు అంటాం.
0: యూ సే ఐ వాంట్ మైసూర్ పాక్ నాట్ గులాబ్ జామ్.
1: దానిలో ఉన్నది, దీనిలో ఉంది చక్కెర అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నటువంటి వ్యక్తి ఏదైనా ఒక్కటే.
0: The person who understands the sugar is same in both the kinds of the sweets, well, he doesn't object.
1: Oka vidyahinudainaatu vyakti cheptunnadu.
0: An illiterate says,
1: aadhyatmikamante emti ani iddaru panditulu vaadalaadutunte,
0: when two scholars are arguing with each other what
1: spirituality is, meeru ee vaadam chestunnaru,
0: why do you argue?
1: చావుడైతే ఏమి చత్రమైతే ఏమి నిద్ర వస్తే చాలదా అన్నాడు.
0: వాట్ డస్ ఇట్ మ్యాటర్ వెదర్ ఇట్ ఈస్ వరండా ఆర్ చౌల్ట్రీ? ఇట్ డస్
1: పండుకోవచ్చు.
0: You can rest anywhere.
1: లేక కొండ లోపల రాతిపైన పండుకోవచ్చును.
0: You can rest on the snow or a rock.
1: నిద్ర మూల కారణం కానీ ఈ బెడ్ మూల కారణం కాదు.
0: It is the sleep that is responsible, that's main ambition or aim, but not the bed.
1: మన తత్వం అనేటువంటిది పవిత్రమైన రీతిగా ఉండినప్పుడు,
0: when everything is sacred,
1: సర్వస్వము అందులోనే మనకు ప్రాప్తిస్తుంటుంది.
0: You get that state of deservedness.
1: ఒక్క విషయంలో మనం చేర్చుకుందాం.
0: One aspect we should know.
1: కాకరాలు కానీ కర్రజ్యోతులు కానీ, కాకరాలు
0: ల్యాంప్స్, స్ట్రీట్ ల్యాంప్స్, స్ట్రీట్ ల్యాంప్స్
1: నాటు కర్రకు ముట్టించినట్టు,
0: స్ట్రీట్ ల్యాంప్స్ ఆఫ్ ది ఏన్షియంట్ డేస్ వేర్ వీ హావ్ ల్యాంప్స్ ఆన్ ది టాప్ ఆఫ్ ది స్టిక్స్.
1: ఎన్ని చోట్లైనప్పటికీ ఇవి సత్యనిత్యమైన యొక్క శాంతిని చూపించవు.
0: దే డోంట్ షో యూ ద పర్మనెంట్ లైట్.
1: జీవమని గాలి వీచిన తక్షణమే ఆరిపోతాయి.
0: వెన్ విండ్ బ్లోస్ దీస్ థింగ్స్ నేచురల్లీ గెట్ ఎక్స్టింగ్విష్డ్.
1: ఈ గాలులకు ఆరిపోయినటువంటి యొక్క జ్యోతి ఏమిటది?
0: వాట్ ఈస్ ది లైట్
1: దట్ కెనాట్ ఎక్స్టింగ్విష్? ప్రేమ జ్యోతి.
0: దట్ ఈస్ ది లైట్ ఆఫ్
1: లవ్. ఈ ప్రేమ జ్యోతి ఏ విధమైనటువంటి దీనికి లొంగదు.
0: లైట్ ఆఫ్ లవ్ విల్ నెవర్ సబ్మిట్ టు ఎనీవన్.
1: ఈ ప్రేమ తత్వం దేనికి ఆరిపోదు.
0: లవ్ కెన్ నెవర్ బి ఎక్స్టింగ్విష్డ్ నాట్ పుట్ ఆఫ్.
1: ప్రేమకు ప్రేమ చేరిపోయినప్పుడు ప్లస్ ప్లస్ ప్లస్ అవుతుంది, అది అధికంగా రూపొందుతుంది.
0: యాజ్ లవ్ గోస్ ఆన్ జాయినింగ్ విత్ లవ్ ఇట్ ఇంక్రీజెస్.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను ప్రేమ వేడు కావాలి.
0: సో ఎవ్రీవన్ షుడ్ బి ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: ప్రేమ ఒకదాన్ని మనం అభివృద్ధి పరచుకుంటే,
0: ఇఫ్ యు డెవలప్ లవ్,
1: ఈ విశ్వుడు, తేజస్సుడు, ప్రాజ్ఞుడు అనేటువంటి భేదములే మనకు కనిపించవు.
0: We do not find any difference between the Vishuddhu, the first stage, because of the 5 senses of action and perception, he is called Vishuddhu.
1: అన్ని కార్యముల యందుకును సంచరించడం చేతనే ఇతనికి విశ్వుడు అని పేరు పెట్టారు.
0: As identifies with varied actions, he is called Vishuddhu.
1: అన్ని విధములైన వస్తువులపైన అభిమానం కలగడం చేతనే ఇతనికి విశ్వుడు అని పేరు పెట్టారు.
0: As he has got attachment, love for various objects, he is called Vishuddhu.
1: తేజోమయ సంబంధమైనటువంటి ఒక అంతఃకరణతో కూడినటువంటి వాడిని తేజస్సుడు అని పేరు.
0: ద వన్ విత్ ఇన్నర్ సెన్సెస్ ఫంక్షనింగ్ ఈజ్ ఎఫల్జెంట్.
1: ఇతన్ని వేదాంతంలో తైజస్సుడు అని పేరు పిచ్చారు.
0: దిస్ ఇన్ వేదాంత ఇస్ కాల్డ్ తైజస్ ఆర్ ద బ్రిలియంట్.
1: ప్రాజ్ఞుడు,
0: ద దెన్ ప్రాజ్ఞ
1: ఎవరి ప్రాగ్ఞుడు
0: హూ ఇస్ దిస్ ప్రాజ్ఞ
1: ఆనందమయ కోసమే ప్రాజ్ఞ
0: దట్ షీత్ ఆఫ్ బ్లిస్ ఇస్ ప్రాజ్ఞ
1: అది నిరంతరం కూడా ఆనందంగా ఉంటుంది
0: ఇట్ ఈస్ ఎటర్నలీ బ్లిస్ఫుల్
1: మారునది కాదు ఇట్ మారునది కాదు కూరునది కాదు పెరుగునది కాదు
0: ఇట్ నెవర్ డిమినిషెస్ ఇట్ వుడ్ నెవర్ బి ద రైస్ ఇట్ కెన్ నెవర్ ఫాల్
1: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క పేర్లతో ఆనాది కాలం నుంచి కూడాను దీన్ని జగత్ నేలుతూ వస్తున్నాయి
0: దీ సీక్రెట్ నేమ్స్ హావ్ బీన్ అటాచ్డ్ టు దీస్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్
1: కానీ ఈనాడు అట్టి పవిత్రమైనటువంటి యొక్క పేర్లకు సరైన అర్థము కూడాను గోచరించడం లేదు
0: ఇన్ఫాక్ట్ వీ డోంట్ ఫైండ్ ట్రూ మీనింగ్ టు దిస్ నామెన్క్లేచర్
1: దీనిని పురస్కరించుకునియే
0: బేసింగ్ ఉంది
1: అమరసింహుడు అనేక రకమైనటువంటి యొక్క శ్లోకములు రాస్తూ వచ్చాడు
0: అమరసింహ కంపోజ్ మెనీ వర్స్ శ్లోకాస్
1: అమర నిర్జలాదేవ త్రిశ విభుదాసుర సుపర్వాణ సువనస తిదివేశాది అవకాశ ఆదిత్య దివిషదో ఏక ఆదిత్యనందన ఆదిత్య విశ్వస్వరూప అన్నాడు కనుకనే భగవంతత్వాన్ని అనేక రకములుగా వర్ణిస్తూ వచ్చారు
0: ద డివినిటీ హాస్ బీన్ ఎక్స్టోల్డ్ నారేటెడ్ ఇన్ డిఫరెంట్ డైమెన్షన్స్
1: తేజస్సుని ఏ విధంగా వర్ణించాడు
0: హౌ ఇస్ తేజస్
1: జ్ఞాన దయాసింధు రగాదస్య నగాగుణ సేవ్యత మక్షయోధీర శశ్రీచామృతాయ సమత్వ సమత్వ అన్నాడు ఒక్కొక్క పేరుకు అనేక రకమైనటువంటి ఒక పేర్లంతా కల్పించి భగవంతుని ప్రార్థిస్తూ వచ్చారు
0: దేర్ ఆర్ మెనీ నేమ్స్ మెనీ సినోనిమ్స్
1: ఈ విధంగా పవిత్రమైనటువంటి తత్వాన్ని మనం అర్థం చేసుకోలేక అమరసింహుడు నాస్తికుడు అన్నారు
0: We could not understand the inner meaning of these names and we call Amarasimha as an atheist.
1: కానీ అతన్ని అనేక రకములైన హింసలు పెట్టారు.
0: In fact, he was put to suffering.
1: అతను రాసిన గ్రంథములంతా కూడా అగ్నిలో వేశారు.
0: In fact, all his composition books were put on.
1: అనాది కాలం నుండి కూడా మన భారతదేశం లోపల ఈ మతభేదములు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
0: There were religious differences here in this country since ancient times.
1: కానీ అర్థాన్ని తీసుకుంటే ఒక్కటే.
0: If you go by the meaning, you find unity.
1: ఈ అర్థాన్ని మనం తీసుకోలేక మూలాధార తత్వాన్ని గుర్తించుకోలేక దీన్ని ద్వేషిస్తూ వస్తున్నాం మనం
0: వీ కుడ్ నాట్ అండర్స్టాండ్ ద మీనింగ్ వీ కుడ్ నాట్ అండర్స్టాండ్ ది ఫండమెంటల్ ప్రిన్సిపల్ బట్ వీ డెవలప్ హేట్రెడ్
1: అంత అగ్నిలో వేసినప్పుడు
0: వెన్ ఎవ్రీథింగ్ వర్ బర్న్డ్
1: శంకర్లు వారు పరిగెత్తిపోయారు
0: శంకర ర్యాన్ అలాంగ్
1: అన్నింటినీ తీసివేసి ఈ అమరకోశాన్ని మాత్రమే తీసుకున్నాడు
0: హీ లెఫ్ట్ ఆల్ అండ్ పిక్డ్ అప్ దట్ అమరకోశ
1: అమరుడు రాసినటువంటిది మహావేదం
0: అమరకోశ ఇస్ వేద
1: వేదం అంటే కేవలము ఒక మంత్రంతో చెప్పడం మాత్రమే కాదు
0: వేద ఇస్ నాట్ మెయిర్లీ కంపోజిషన్ ఆఫ్ మంత్రస్ ఆర్ వర్సెస్
1: ఇది మంత్ర స్వరూపమైన దీంట్లో ఆకార స్వరూపాన్ని కూడా నియమించారు
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ హాస్ టేక్ ఇట్ టేక్స్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ మంత్ర
1: మదనో మన్మతో మార ప్రద్యుమ్నో మీ నికేతన కందర్ప దర్పకోరంగా కామప్పంచ అన్నాడు మదనో మన్మతో మార ప్రద్యుమ్నో మీ నికేతన ఇది అందరికూడా ఆకర్షించేటువంటిది ఇది
0: In fact, this attracts, draws the attention of
1: మన్మథుని వలె సర్వను కూడా భ్రమింప చేస్తుంది
0: ఇట్స్ సో ఎంచాంటింగ్ థ్రిల్లింగ్
1: మదనత్వాన్ని ఏర్పాటు చేస్తుంది
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ హైలీ
1: మాధుర్యాన్ని పురికొల్పుతుంది
0: అండ్ యు ఆర్ డ్రాన్ టు
1: ఇలాంటి పవిత్రమైనటువంటి గ్రంథం మనం పాడు చేసుకోవటం ఎంత బుద్ధిహీనము అన్నాడు
0: ఇట్స్ అటర్ ఫూలిష్నెస్ టు స్పాయిల్ డ్యామేజ్ సచ్ సీక్రెట్ బుక్
1: ఈ విధంగా అనాది కాలం నుండి భారతదేశం నందు వేదాన్ని చక్కగా అర్థం చేసుకునలేక శాస్త్రాన్ని చక్కగా వివరించుకునలేక మనం అజ్ఞానంలో పడి తమం తానే మర్చిపోతున్నారు
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ దిస్ హాస్ బీన్ హ్యాపెనింగ్ ఆల్ అలాంగ్ పీపుల్ కుడ్ నాట్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ వేద మీనింగ్ ఆఫ్ శాస్త్ర అండ్ దేర్ఫోర్ దే హావ్ ఫర్గాటన్ దేర్ ఇన్నర్ రియాలిటీ
1: పండితులు చెప్పనక్కర్లేదు
0: నో స్కాలర్ నీడ్స్ టు
1: మనం పలికిన ఒక్కొక్క పలుకుడును మంత్రమయమే
0: ఇన్ ఫ్యాక్ట్ వాట్ ఎవర్ యు స్పీక్ స్పెల్ అవుట్
1: ఇస్ మంత్రం ఇది వేదమయమే
0: దట్ ఇస్ వేద
1: కనుక వేదం అంటే ప్రత్యేక స్వరూపం కాదు అది
0: వేద ఇస్ నాట్ ఎ సెపరేట్ ఫామ్
1: ఇలాంటి స్థితి లోపల ఈనాడు మనము శివరాత్రి అని కలుపుకుంటున్నాము
0: వీ కాల్ దిస్ నైట్ శివరాత్రి
1: ఎన్నో రాత్రులు మనం గడుపుకున్నాము
0: ఇన్ ఫ్యాక్ట్ వీ స్పెండ్ సో మెనీ నైట్స్
1: కానీ ఈనాడు శివరాత్రి అని ప్రత్యేకంగా ఎందుకు పెట్టాము
0: దిస్ నైట్ ఇస్ సెపరేట్ స్పెషల్ శివరాత్రి
1: శివరాత్రి అనగా ఏమి మంగళకరమైన రాత్రి
0: శివరాత్రి మీన్స్ ద నైట్ ఆఫ్ ఆస్పిషియస్నెస్
1: కనుకొని ఈ మంగళకరమైన రాత్రిని మంగళకరమైన నామంతోనే మనం గడుపుతూ రావాలి
0: హావ్ టు స్పెండ్ ద టైమ్ ఇన్ ఎన్ ఆస్పిషియస్ వే చాంటింగ్ సింగింగ్ హిస్ గ్లోరీ
1: కనుక శివరాత్రి అంటే కేవలం జాగరణ చేయటం మాత్రమే కాదు
0: శివరాత్రి డస్ నాట్ మియర్లీ మీన్ కీపింగ్ విజిల్ త్రూ అవుట్ నైట్
1: చాలా మంది జాగరణ చేయాలనుకుని
0: Many observe vigil.
1: Ratrantha melukovali.
0: They keep awake throughout night.
1: Manakosam em chestunnaru?
0: What do they do?
1: Vekatanaaduchu prithito naratri gadipinandunake jagaranaguna.
0: By merely playing cards throughout night, you cannot say that you observed vigil.
1: మూడు నాలుగు సినిమాలకు పోయి అలాడు మేలుకుంటే అది జాగరణ అవుతుందా?
0: ఇఫ్ యూ కీప్ అవేక్ బై వాచింగ్ 3-4 సినిమాస్ ఎ డే, ఇట్ డజంట్ అమౌంట్ అబ్జర్వింగ్ విజిల్. నో,
1: శివరాత్రి అనగా దైవనామం చేతనే ఈ రాత్రిని గడపాలి.
0: శివరాత్రి మస్ట్ బి స్పెంట్ సింగింగ్ హిస్ గ్లోరీ.
1: ఇది అంతఃకరణ నుంచి ఆవిర్భవించాలి.
0: ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ విదిన్.
1: కనుకనే దీనికి రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్ అన్నారు.
0: దిస్ ఇస్ వాట్స్ కాల్డ్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: ఇలాంటి హృదయం నుంచి ఆవిర్భవించినటువంటి ఒక నామమునకే శివతత్వము అన్నారు.
0: దేర్ఫోర్ ద నేమ్, ద హోలీ నేమ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హార్ట్,
1: భగవంతునికి ఎన్నో పేర్లు ఉన్నాయి.
0: God has so many names.
1: సహస్రనామములు,
0: a thousand names.
1: అన్నింటి ఎందుకు లక్ష్యమైనటువంటిది, ప్రధానమైనటువంటిది సత్ చిత్ ఆనందము.
0: ద మెయిన్ నేమ్, ఇంపార్టెంట్ నేమ్ ఇస్ సత్ చిత్ ఆనంద.
1: సత్ శాశ్వతము,
0: సత్ that is permanent.
1: Chittu paripurnamu,
0: chit total holy.
1: Ee rendintu yokka ekatvame aanandamu.
0: The combination of the two is ananda bliss.
1: Sat chakkara,
0: sat is sugar.
1: Chittu neeru,
0: chit is water.
1: Ee rendintini manam kalipinappudu oka panakam erpadutundi.
0: When you mix the sugar and water, it becomes syrup.
1: Idiye aanandamu.
0: The syrup is bliss.
1: అంతేకాని చక్కెర చక్కెరగా మీరు నీరుగా పెట్టుకుని ఆనందం అంటే ఎక్కడి నుంచి వస్తుంది?
0: బట్ ఇఫ్ యూ కీప్ ద షుగర్ అండ్ వాటర్ అపార్ట్, యూ కెనాట్ హ్యావ్ దట్ స్వీట్ సిరప్.
1: కనుక హృదయంలో ఆవిర్భవించినటువంటి ఒక ప్రేమతత్వము,
0: ద లవ్ దట్ కమ్స్ టు ద హార్ట్,
1: నోటి నుంచి పలికేటువంటి ఒక దివ్యతత్వము,
0: అండ్ ద డివినిటీ దట్ యు స్పెల్,
1: రెండింటి యొక్క ఏకత్వం యొక్క తత్వమే,
0: మస్ట్ కంబైన్ దేర్,
1: పవిత్రమైనటువంటి దైవతత్వము.
0: దట్ ఈస్ ద సీక్రెట్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
1: మనం ఏది చేసినప్పటికీ,
0: వాట్ ఎవర్ వీ డూ,
1: హృదయపూర్వకంగా,
0: we have to do wholeheartedly.
1: ప్రేమ తత్వంతో మనం పని చేయాలి.
0: విత్ లవ్ వీ హ్యావ్ టు వర్క్.
1: ఇది ప్రేమ సోర్స్ కానీ ప్రేమ ఫోర్స్ కాదు.
0: ఇట్ ఈస్ ది సోర్స్ ఆఫ్ లవ్ బట్ నాట్ ది ఫోర్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు ఏదో బలవంతంగా చేసినట్టుగా చేస్తున్నాం మనం.
0: వీ డూ యాజ్ ఇఫ్ వీ డూ ఫోర్స్ఫుల్లీ.
1: ఇది కాదు.
0: ఇట్స్ నాట్ సో.
1: ఈ హృదయపూర్వకంగా అర నిమిషం నువ్వు చేయచ్చాలి.
0: ఇఫ్ యూ డూ ఇట్ హోల్ హార్టెడ్లీ ఫర్ హాఫ్ మినిట్ ఇస్ ఎనఫ్.
1: ఒక టీ స్పూన్ చక్కెరగా ఉంటుంటే చాలు.
0: If you have a teaspoon full of sugar, it's enough.
1: One teaspoon of aavu paaluga unte chaalu.
0: And teaspoon of cow milk.
1: Why barrels of donkey milk?
0: Why barrels of donkey milk?
1: కనుకనే మనం హృదయపూర్వకంగా చిన్న మాట ఒకతూరి చెప్పినా చాలు మనకు.
0: Whole heartedly, if you say few words, that's enough.
1: కనుకనే ఇది భౌతికమైనటువంటి అన్నమయ కోశం నుంచి,
0: out of this physical sheath of food,
1: ఈ అన్నమయ కోశం నుంచి ప్రాణమయంలో ప్రవేశించాలి.
0: వీ హ్యావ్ టు గెట్ ఇన్ టు ద షీత్ వైటల్.
1: ఈ ప్రాణమయం అంటే ఏమిటది?
0: వాట్ ఇస్ దిస్ వైటల్ షీత్?
1: ఇది వైబ్రేషన్.
0: దిస్ వైటల్ షీత్ ఈస్ కాల్డ్ వైబ్రేషన్.
1: అది ఏ ప్రాణం యొక్క స్వరూపము?
0: ఇట్ ఈస్ ద వైటల్ ఫోర్స్.
1: ఈ వైబ్రేషన్ నుంచి,
0: అవుట్ ఆఫ్ దిస్ వైబ్రేషన్,
1: మనోమయ కోశానికి పోవాలి.
0: వీ హ్యావ్ టు ట్రావెల్ అప్ టు ద షీత్ ఆఫ్ మైండ్.
1: ఈ మనోమయ కోశం అంటే ఏమిటి?
0: వాట్ ఇస్ ద షీత్ ఆఫ్
1: మైండ్? సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క తత్వమే.
0: దట్ ఈస్ ద నేచర్ విచ్ ఇస్ ఆల్ ప్రవేజ్.
1: మనోమూలం విధం జగత్. మనసు అనేది లేకుండా మనం ఎక్కడ కూడా ఏ చిన్న పని కూడా చేయలేము.
0: వితౌట్ దిస్ మైండ్ యూ కెనాట్ డూ ఎనీథింగ్ ఎనీవేర్.
1: ఇక్కడ నీవు ఒక అమెరికా వాడుంటావు.
0: హియర్ ఈస్ అన్ అమెరికన్.
1: ఒక్క క్షణం లోపల నీవు అమెరికాను చింతించుకుంటే ఈ మనసు అమెరికాకు వెళ్లిపోతుండాలి.
0: ద మూమెంట్ యూ కెన్ థింక్ ఆఫ్ అమెరికా, ద మైండ్ విల్ గో దేర్.
1: కనుకనే ఈ మనస్సు అనేటువంటిది కూడా సర్వత్రా వ్యాపించి ఉంది.
0: మైండ్ ఇస్ సో ఎక్స్పాన్సివ్.
1: మనస్సుకు మరణమే లేదు.
0: మైండ్ ఇస్ డెత్ లెస్.
1: మనిషికి మరణం ఉంది కానీ మనస్సుకు లేదు.
0: మ్యాన్ డైస్ బట్ నాట్ ద మైండ్.
1: ఎన్ని శరీరం ఎత్తినప్పటికీ ఆ మనసు అతని వెంట వస్తూనే ఉంటాయి.
0: ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటెడ్ బాడీస్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్, ద మైండ్
1: ఫాలోస్.
0: థర్డ్ వన్ విజ్ఞానం.
1: విజ్ఞానం అంటే ఏమిటి? సైన్స్ యొక్క తత్వం కాదు.
0: విజ్ఞాన ఇస్ నాట్ సైన్స్.
1: కేవలము ఒక విధమైన పదార్థ శాస్త్రము కాదు.
0: ఇట్ ఈస్ నాట్ మెటీరియల్.
1: పదార్థ శాస్త్రం లోపల ప్రతిబింబం అనేటువంటిది పెరుగుతూనే ఉంటుంటారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ద మెటీరియల్ వరల్డ్ వీ ఫైండ్ రిఫ్లెక్షన్.
1: ఇది ఏ ప్రాతిభాసికము అన్నారు.
0: దిస్ ఇస్ సూపర్ ఇంపోజిషన్. ప్రాతిభాసికం
1: ఏ విధంగా వెలుగుతూ ఉంటుంది?
0: హౌ డస్ ఇట్ షైన్?
1: ఇప్పుడు నేను కోపం వచ్చి ఈ టేబుల్ కొట్టినాను గట్టిగా.
0: అవుట్ ఆఫ్ బిట్ ఆఫ్ యాంగర్ ఐ హావ్ జస్ట్ స్లాప్డ్ దిస్ టేబుల్.
1: నేను టేబుల్ ను గట్టిగా కొట్టాను.
0: ఐ హావ్
1: అని నీ యొక్క ప్రభావం మాత్రమే చెప్పుకుంటావు కానీ టేబుల్ కూడా నిన్ను కొట్టింది.
0: యూ స్పీక్ ఆఫ్ యువర్ యాంగర్ టువర్డ్స్ ద టేబుల్ బట్ ద టేబుల్ ఆల్సో హస్ బీటెన్ యూ ఇన్ టర్న్.
1: ఇటు కొట్టేటప్పటికి అనుకుంటాం మనం.
0: When you are hidden, you are hurt.
1: దేనికోసము?
0: Why?
1: ఈ టేబుల్ కూడా నిన్ను కొట్టింది.
0: The table also has hurt.
1: ఇది ప్రతిబింబం యొక్క తత్వమే.
0: It is just the reaction.
1: ప్రతిభాసకం యొక్క స్వరూపమే.
0: It is one of superimposition.
1: ప్రతిభాసకం యొక్క తత్వమే.
0: It is one of reflection.
1: చిత్తరూపం యొక్క ఆనందమే.
0: And it is the bliss of
1: God. దానికును రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఉంటుంటాడు.
0: Everything has got these three principles: reaction, reflection, and resolve.
1: ఏ పని చేస్తామో దానికి తగినటువంటి ప్రతిబింబం ఉంటుంది.
0: As is the action, so is the reaction.
1: కనుకనే మనము ప్రతి దానికును ప్రాతిభాసకంలోనే జీవితం కలుపుతున్నాము.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ లివ్ దిస్ ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ సూపర్.
1: కాబట్టి అది విజ్ఞానం కానే కాదు.
0: ఇట్స్ నాట్ ద సైన్స్.
1: ఇది లౌకిక విజ్ఞానమే.
0: ది సెక్యులర్ నాలెడ్జ్.
1: కానీ నిజమైన విజ్ఞానం ఏమిటది?
0: వాట్ ఇస్ ట్రూ నాలెడ్జ్?
1: అది విజ్ఞానం కాదు.
0: ఇట్ నాట్ సైన్స్.
1: కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: ట్రూ నాలెడ్జ్ ఇస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: అది మార్పు చెందినటువంటి ఆనందము, మార్పు చెందినటువంటి ఒక పరిమితము.
0: ఇట్ గివ్స్ యూ చేంజ్లెస్ ఇటర్నల్ బ్లిస్.
1: కనుకని అట్టి ఆనందమును మనం పొందాలి.
0: యూ షుడ్ పొజెస్ దట్ బ్లిస్.
1: అది ఈ యొక్క పంచభౌతికమైనటువంటి పంచకోశంలో ఉండేటువంటి ఆనందం కాదు.
0: ది బ్లిస్ యూ కెనాట్ ఎక్వైర్ ఇట్ త్రూ దీస్ షీట్స్.
1: అన్నమయము, ప్రాణమయము, మనోమయము, విజ్ఞానమయము. కనుక అన్నమయ కోశము స్థూలము.
0: సో దిస్ షీత్ ఆఫ్ ఫుడ్ ఇస్ మెయిన్ వన్.
1: ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశములు మూడు కూడా చేరినప్పుడు సూక్ష్మము.
0: ఆల్ ది త్రీ విల్ కంపోజ్ ది సటిల్ ఫామ్.
1: ఆనందమయమైనటువంటి కారణ స్వరూపము
0: ఆనంద షీట్ ఆఫ్ బ్లిస్ ఇస్ కాజ్.
1: సూర్యావస్థనే మహాకారణ స్వరూపము.
0: ది అల్టిమేట్ స్టేజ్ ఇస్ సుప్రీం కాజల్ స్టేట్.
1: కనుకనే ఆ మహాకారణాన్ని మనం ప్రవేశించాలి.
0: వీ షుడ్ గెట్ ఇన్ టు దట్ సుప్రీం కాజల్ కాన్షియస్నెస్.
1: ఆ మహాకారణం అనగా ఏమిటి? కారణం అతీతమైనటువంటి మహాకారణము.
0: ద సుప్రీం కాజల్ స్టేట్ ఈస్ అబౌవ్ బియాండ్ ద కాజల్ స్టేట్.
1: ఇలాంటి తత్వాన్ని మనం తెలుసుకోవాలనుకుంటే
0: to know this nature
1: panchakosham yokka swarupanni chakkaga pratyaksham cheyalchukovali.
0: We have to understand very clearly the nature of the five sheets.
1: Idi kevalam kosamulanta kuda dehanni pattukoni aadutundade kani nijanga dehamulaku kosamulaku sambandham ledu.
0: The sheets covering the body will make the body work, function. In fact, they have got nothing to do with the body in particular.
1: Annam chuchi aashinchedi,
0: that which wants food.
1: Andanu chuchi పరిహసించేది,
0: ద వన్ దట్ మేక్స్ ఫన్ ఆఫ్ ది ఫామ్.
1: పరిమళాన్ని చూచి కుషించేది,
0: దట్ విచ్ ఇస్ హ్యాపీ అబౌట్ ద ఫ్రాగ్రెన్స్.
1: దేహమా, చిత్తమా, మనసా?
0: ఈజ్ ఇట్ ది బాడీ ఆర్ ఈజ్ ఇట్ ద మైండ్ ఆర్ ద చిత్త?
1: కాదు కాదు,
0: నో,
1: ఇది ఆత్మనే.
0: ఇట్ ఈస్ ఆత్మ, ది స్పిరిట్.
1: అన్నాన్ని చూచి ఆశించేటువంటిది,
0: the one that wants food.
1: ఆనందాన్ని చూచి పరిమసించేది,
0: and that which is lost watching the beauty.
1: పరిమళాన్ని చూచి పరిహసించేది,
0: that is ecstatic of the fragrance. It is the spirit only.
1: దాని ద్వారానే మనకు ఇవన్నీ ప్రతిబింబిస్తున్నాయి.
0: Through this principle of ఆత్మా you experience.
1: కానీ మనం ఆత్మ వరకు ప్రవేశించకుండా దేహం వరకే ప్రవేశించి ఇదంతా దేహం చేసేటువంటి పని అంటారు.
0: We don't go that far to reach the principle of atma, but we think it's the quality of the body.
1: ఒక విధమైనటువంటి ఇన్స్ట్రుమెంట్, పని ముట్టు మాత్రమే.
0: బాడీ ఇస్ మియర్లీ అన్ ఇన్స్ట్రుమెంట్.
1: కనుక మనం మొట్టమొదట ఈ చదువులు దేనికోసం చదువుతున్నాం?
0: వై షుడ్ వి స్టడీ ఆల్ దిస్?
1: దేహాభిమానం చేతనే చదువుతున్నాము.
0: ఇట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ ద బాడీ అటాచ్మెంట్.
1: దేహం అభిమానం పెంచుకుని,
0: we have this body attachment more.
1: ధనమును పెంచుకొని,
0: we want more money.
1: సుఖాన్ని అనుభవించాలని,
0: we want to be joyful.
1: కానీ మనం ఆశించే సుఖం దీంట్లో లేదు.
0: The happiness doesn't lie there.
1: చదువులో నేను ఉత్తీర్ణుడైనానని ఆనందిస్తావు.
0: యూఆర్ సో హ్యాపీ దట్ యువర్ సక్సెస్.
1: కానీ ఆ ఆనందం ఎంతవరకు ఉంటుంది?
0: హౌ ఫార్ డస్
1: తిరిగి ఒక ఉద్యోగానికి ప్రవేశిస్తుంటావు.
0: దెన్ యూ గో టు ఎ జాబ్.
1: ఉద్యోగానికి పోయేంత వరకు ఈ ఆనందం ఉంటుంటాడు.
0: యూఆర్ హ్యాపీ అంటిల్ యూ
1: సరే ఉద్యోగానికి పోయిన తర్వాత ప్రమోషన్ కాలేదు అని మరొక చుక్కము.
0: దెన్ యూ విల్ బి సఫరింగ్ ఫీలింగ్ సో బ్యాడ్ అంటిల్ యూ గెట్ ప్రమోషన్. ఇంకా
1: మనం పోతూ ఉంటే ఆనందం ఎక్కడికి అంత్యము?
0: ఇఫ్ యూ గో ఆన్ లైక్ దాట్, where is the end? Where do you get bliss?
1: Yappatiki idi antame kaadu.
0: It never ends any time.
1: Indulo manaku aanandam labhyam kaadu.
0: There is no bliss anyway here.
1: Aanandam kadapate varaku aanandam aanandam aanandam antunnam.
0: In fact, we have been postponing, waiting, traveling in search of bliss.
1: Kaani aanandam eppudu ostundi?
0: When can you attain it?
1: Turiyavasthati tiyande shashvatamaina aanandam manaku labhyam.
0: In turiya, the ultimate state, you will attain that bliss.
1: కనుకనే మనం ఆనందం అనేటువంటిది ఈ భౌతికమైనటువంటి దీంట్లో లక్ష్యాన్ని మనం పాటించకూడదు.
0: బ్లిస్ ఇస్ నాట్ ప్రెసెంట్ ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్లీ ఆబ్జెక్ట్స్.
1: అందువల్ల
0: ఒకానొక
1: సమయం నందు శంకర్ల వారు 13 మంది శిష్యులతో గంగా స్నానంలో పోతున్నాడు.
0: అట్ వన్ టైమ్ ఆదిశంకర వాజ్ ప్రొసీడింగ్ ఫర్ ఎ బాత్ దేర్ ఇన్ గ్యాంజెస్ ఫాలోడ్ బై 13 ఆఫ్ హిస్ డిసైపుల్స్.
1: ఒక చెట్టు కింద కూర్చొని ఒక పండితుడు దుఃఖం కరణే దుఃఖం కరణే దుఃఖం కరణే అనే మంత్రాన్ని వల్లిస్తున్నాడు.
0: దే కేమ్ అక్రాస్ ఎ స్కాలర్ సిట్టింగ్ అండ్ ఎ ట్రీ రిపీటింగ్ ద రూల్స్ ఆఫ్ ద గ్రామర్ దుఃఖం కరణే.
1: ఇది పాణిని జ్ఞానం.
0: ఇట్ ఈస్ ద గ్రామర్ కంపోజ్
1: లోపల వల్లిస్తూ ఉన్నాడు.
0: ఈ వెంట ఆన్ రిపీటింగ్ దిస్ గ్రామర్ రూల్.
1: అక్కడికి వెళ్లి నాయన ఏమిటి నువ్వు ఉచ్చరించేది అన్నాడు శంకర్లు వారు.
0: దెన్ శంకర్ ఆస్ వాట్ ఇస్ దట్ యువర్ రిపీటింగ్ దిస్.
1: నేను పాణిని గ్రామాన్ని ఉచ్చరిస్తున్నాను.
0: ఈ సెట్ ఐఎమ్ జస్ట్ స్టడింగ్ ద పాణిని. దీని
1: వల్ల కలిగేటువంటి బాధ ఏమిటి సుఖం ఏమిటి అన్నాడు.
0: వాట్ హ్యాపెన్స్ వాట్ జాయ్ యు గెట్ అవుట్ ఆఫ్ దిస్.
1: నేను గొప్ప పండితుని అవుతాను.
0: ఈ సెట్ విల్ బికమ్ ఎ స్కాలర్.
1: మహారాజుని ఆశ్రయిస్తాను.
0: And I'll be in the court.
1: నన్ను గౌరవిస్తారు.
0: I'll be respected.
1: నా జీవనోపాధికి తగినటువంటి ఉపాయం చూపిస్తారు.
0: They will also show me the way to carry on my living.
1: మంచిది. ఈ యొక్క పండితుని ఆశ్రయించేటువంటి దాన్ని ఒక గురువు చూపిస్తాడు.
0: Yes, naturally the teacher will show.
1: ఎంతవరకు చూపగలడు?
0: To what extent?
1: ఈ ధనం నీకు ఎంతవరకు ఆనందాన్ని ఇస్తుంది?
0: Money to what extent gives you happiness?
1: సచ్చేంతవరకు ఆనందాన్ని ఇస్తుంది అన్నాడు.
0: You say that until the last moment it gives me happiness.
1: సచ్చిన తర్వాత వచ్చే ఆనందం ఎక్కడుంది?
0: Where else you find the bliss after death?
1: అది నాకు తెలియదు అన్నాడు.
0: You say, I don't know.
1: అటువంటి తెలియని జ్ఞానాన్ని నీవు ఎందుకు బోధించాలి?
0: Then why to teach that knowledge which you do not know?
1: Madcap. భజ గోవిందం గోవిందం భజ మూఢమతే.
0: Chant, sing his glory, Govinda, repeat his name.
1: సంప్రాప్తే సన్నిహితే కాలే.
0: When the end approaches.
1: Nahi, nahi, nahi, rachati, dukrunkarane.
0: These rules of the grammar, dukrunkarane, will never come to your rescue, no.
1: Bhaja govindam,
0: so sing his name, glory of God.
1: Bhagavatam namana smarinchu.
0: Chant his name.
1: సర్వకాల సర్వావస్థలు ఎందుకు అదే నిన్ను సంరక్షిస్తుంది.
0: ఇన్ఫాక్ట్ ఎట్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ఎట్ ఆల్ పాయింట్స్ ఆఫ్ టైమ్
1: ఈనాడు కలిగించేటువంటి వచ్చి పోయేటువంటి మాత్రమే.
0: ఆల్ ద రెస్ట్ కమ్ అండ్ పాస్.
1: ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్.
0: దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
1: ఒక్కటి కూడా పర్మనెంట్ లేదు.
0: యూ డోంట్ ఫైండ్ సింగిల్ పర్మనెంట్ క్లౌడ్.
1: నీ ఆనందమే పర్మనెంట్.
0: యువర్ బ్లెస్ ఇస్ పర్మనెంట్.
1: నీ పవిత్రమైన ప్రేమనే పర్మనెంట్.
0: యువర్ సీక్రెట్ లవ్ ఇస్ పర్మనెంట్.
1: కనుక నీ లవ్ ఇస్ గాడ్ లివ్ ఇన్ లవ్.
0: సో లవ్ ఇస్ గాడ్ లివ్ ఇన్ లవ్.
1: ఈ దీంట్లో మనము జీవితాన్ని గడుపుతూ రావాలి.
0: We have to lead our life in this
1: principle. అదే సర్వ కాల సర్వావస్థలు ఎందుకు శివత్వాన్ని బోధించిన వారం అవుతాం.
0: దిస్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ శివ.
1: సర్వకాల సర్వావస్థలు ఎందుకు ఉన్నటువంటిది ఒక్కటే దైవము.
0: ఇన్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ఎట్ ఆల్ స్టేజెస్ ఇన్ అవర్ లైఫ్ గాడ్ ఈస్ ట్రూ హూ ఎగ్జిస్ట్.
1: ఇది మార్పు చెందేటువంటిది కాదు.
0: The principle of divinity
1: is changing. కలిగేటువంటిది కాదు.
0: And it's never
1: divine. ఆనందమును అందించేటువంటి ఒక దైవత్ నామాన్ని మనం స్మరిస్తూ రావాలి.
0: Sing his glory that confers bliss.
1: కానీ ఈ వయసునందు మనం ఎన్ని విధమైనటువంటి ఒక అవస్థలకు గురి అవుతున్నాం.
0: At this age, what problems you face?
1: చాలా యవ్వన వయసు.
0: A youthful stage.
1: ఇలాంటి వయసును మనం ఎంత పాడు చేసుకుంటున్నాం.
0: You're spoiling this state.
1: ఎన్నెన్ని ఆసనలో ఎన్నెన్ని కథల్లో ఎన్నెన్ని స్టోరీస్ లో మనం కల్పించుకుంటున్నాం.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ గోన్ యూ స్పెండ్ యువర్ టైం ఇమాజినింగ్ థింగ్స్.
1: కనుక ఈ వయసు లోపల
0: అట్ దిస్ ఏజ్
1: చదువుకు చదువు.
0: యూ స్టడీ.
1: దైవత్వం దైవత్వము.
0: అండ్ ఆల్ థింక్ ఆఫ్ గాడ్.
1: దివ్యత్వానికి దివ్యత్వము.
0: అండర్స్టాండ్ డివినిటీ.
1: దేనికి దానిని మనం అమర్చుకోవాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ ఎక్వైర్
1: రాముడు కృష్ణుడని కృష్ణుడు రాముడని మనం భావిస్తుంటాము.
0: అండ్ వీ కన్సిడర్ రామకృష్ణ.
1: రాములు రాముడే కృష్ణుడు కృష్ణుడే.
0: రామ ఇస్ రామ కృష్ణ ఇస్ కృష్ణ.
1: కేవలం మన భావములు మాత్రమే దానికి అన్ని విధాల ఉపాధిగా తీసుకుంటున్నాం.
0: వీ గో బై హిస్ ఫీలింగ్ టువర్డ్స్ దిస్ డేటీస్.
1: కనుక మనం ఈ వయసును మనము వ్యర్థము గావించుకోకూడదు.
0: వీ షుడ్ నాట్ వేస్ట్ దిస్
1: డే. ఇది చాలా పవిత్రమైనటువంటి వయసు.
0: ఇట్ ఇస్ హైలీ సేక్రెడ్.
1: అనవసరమైనటువంటి కార్యములందు పాల్గొని
0: we should not take to
1: అనవసరమైన బంధంలో నీవు చిక్కుకొని
0: don't be caught in unnecessary bondage.
1: అనేక రకములైనటువంటి చిక్కులకు గురి అవుతున్నావు.
0: And you are put to suffering and
1: ఒక క్షణమైన కూడా మనసుకు శాంతి లేదు.
0: You don't have peace even for a moment.
1: ఈ పీస్ ఎక్కడి నుంచి వస్తుంది?
0: Where from you get peace?
1: ఎక్కడ మనకు ప్రపంచంలో చిక్కేటువంటిది కాదు.
0: You don't get peace anywhere.
1: ఎక్కడ నీవు బజారు పోయి వెతికినా గానీ pieces pieces pieces pieces no peace.
0: All over the streets you find only pieces. Not peace.
1: Ah, peace nee yende untunnadi.
0: That peace
1: you
0: is
1: are the embodiment of peace.
0: You are
1: the embodiment of truth. You are the embodiment of love.
0: You are the embodiment of peace. You are the embodiment of truth. You are the embodiment of love.
1: Ninnu neevu telusko motta motta.
0: Know thyself.
1: Appude aanandam neeku praaptistundi.
0: Then you will be blissful.
1: Prema swaroopulara.
0: Embodiments of love.
1: మనం అనేక పండుగలు చేసుకుంటున్నాం.
0: వి అబ్జర్వ్ సో మెనీ
1: భారతీయుల పర్వదినములన్నీ కూడాను ఎన్నో పవిత్రమైనటువంటి ఆనందాన్ని అందించేటువంటి.
0: వి సెలబ్రేట్ మెనీ ఫెస్టివల్స్ అండ్ వి ఆర్ జాయ్ఫుల్ అబౌట్ ది సెలబ్రేషన్.
1: కానీ అంతరాత్మని మనం గుర్తించుకోలేకపోతున్నాం.
0: బట్ వి డు నాట్ అండర్స్టాండ్
1: ది మీనింగ్. చర్యలతోనే మనం తృప్తి పడుతున్నాం.
0: వి గో బై ది ఎక్స్టర్నల్ యాక్ట్స్.
1: ఇది ఎంత అల్ప బుద్ధి కింద లెక్క అవుతుంది.
0: ఇట్స్ ఎ మీన్ అప్రోచ్.
1: గొప్ప గొప్ప చదువులు చదివాము.
0: వి ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్.
1: ఏం ప్రయోజనం?
0: వాట్ ఫర్?
1: చదువులన్నీ చదివి
0: having been educated
1: chaala viveki ayi
0: though being intelligent
1: maguni tanneru kuda mandamatudu
0: but a fool will not understand
1: enta chaduvu chadivi
0: in spite of knowledge
1: ye neethi unnanu
0: he may be anywhere
1: deenini kuda ambu maanaledu
0: a mean man would never give up his habit
1: tarachi chaduvu chaduva tarkavadame kaani poorna gnanam eppudu pondaledu
0: all this education will make you to argue with people but you will never have holistic
1: చదువు చదువు చదివి చావంగ నేటికి.
0: After all, having acquired knowledge, you are going to die.
1: చావులేని చదువు చదువవలయు.
0: You should study to reach that state of immortality.
1: ఈ చదువుతో పాటు ఆ చదువు కూడా ఉండాలి.
0: Along with the secular knowledge, you have spiritual knowledge.
1: ఇవన్నీ కూడా మారిపోయేటువంటి కూలిపోయేటువంటి కాలిపోయేటువంటి యొక్క పర్వతములు వంటివి.
0: All this worldly knowledge is sure to perish. It is sure to be washed off.
1: ఎప్పటికీ శాశ్వతమైనటువంటిది, సత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది ఈ దైవత్వం యొక్క చింతనే.
0: థింకింగ్ ఆఫ్ ద గాడ్ ఇస్ సుప్రీం, ఇట్స్ ఇటర్నల్, ఇట్స్
1: ఇమ్మోర్టల్. ఎన్నో ప్లాన్లు వేస్తుంటారు మనుషులు.
0: ఇన్ఫాక్ట్ వీ ప్లాన్ ఫర్ ది ఫ్యూచర్. ప్లాన్
1: అంతా ఎంతవరకు?
0: హౌ లాంగ్?
1: అప్పటికప్పటికి క్షీణించిపోతుంటాయి.
0: జస్ట్ దే వానిష్.
1: శాశ్వతమైనటువంటి ప్లాన్ వేయాలి మనం.
0: వీ షుడ్ డివైస్ పర్మనెంట్ ప్లాన్స్.
1: ఏది మనకు శాశ్వతమైనటువంటిది?
0: వాట్ ఇస్ దట్ విచ్
1: పర్మనెంట్? దైవత్వం ఒక్కటే శాశ్వతమైనటువంటిది.
0: గాడ్ ఇస్ పర్మనెంట్.
1: ఈనాడు దైవత్వాన్ని మరచి
0: వి హావ్ ఫర్గాటన్ గాడ్.
1: లౌకికాన్ని విశ్వసించి
0: వి గో బై దిస్ వరల్డ్.
1: అనేక కర్మల్లో మనం పాల్గొంటున్నాము.
0: వి అండర్టేక్ యాక్టివిటీ.
1: అదే మన యొక్క అజ్ఞానము.
0: దట్ ఈస్ అవర్ ఇగ్నోరెన్స్.
1: ఈ అజ్ఞానం ఏనాడు నిర్మూలమవునో
0: దట్ డే విన్ ఇగ్నోరెన్స్ ఇస్
1: ఆనాడే జ్ఞానోదయం కలుగుతుంది.
0: దెన్ యూ విల్ హ్యావ్ దట్ జ్ఞాన ఆర్ విజ్డమ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: అందరినీ ప్రేమించండి.
0: లవ్ ఆల్.
1: ఎవరిని ద్వేషించకండి.
0: డోంట్ హేట్ ఎనీవన్.
1: ఇది ఏ ప్రాచీన సంస్కృతి యొక్క ప్రభావము.
0: దిస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది ఏన్షియంట్ కల్చర్.
1: అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. 18 పురాణములు రాసినటువంటి వ్యాసుడు కట్టకడపటికి రెండు మాత్రమే శాశ్వతం అన్నాడు.
0: వ్యాస కంపోజ్డ్ 18 ఎపిక్స్. హి హస్ సమ్మరైజ్డ్ ది ఎసెన్స్ ఆఫ్ దెమ్ ఇన్ టూ సెంటెన్సెస్.
1: ఏమిటి ఆర్ టూ సెంటెన్స్?
0: వాట్ ఆర్ ది టూ?
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ ఆర్ ద టూ సెంటెన్సెస్
1: సమ్మరీ. ఎప్పుడు ఇతరులకు సహాయం చేస్తూ పోదాం.
0: హెల్ప్ ఎవ్రీబడి.
1: ఎవరికి కీడు కలిగించకుండా చూసుకుందాం.
0: నెవర్ హార్మ్.
1: ఎవరిని నొప్పించకుండా చూసుకుందాం.
0: డోంట్ హర్ట్.
1: ఎవరిని బాధించకుండా చూసుకుందాం.
0: డోంట్ హార్మ్ ఎనీబడి.
1: సాధ్యమైనంత వరకు మన శక్తి ఉన్నంత వరకు చూసుకుందాం.
0: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ హెల్ప్ ఎవ్రీవన్.
1: తదుపరి వారి వారి అదృష్టానుసారంగా పోతుంటారు.
0: వి గో బై అవర్ డెస్టినీ అల్టిమేట్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీ విద్య ఎందుకు కూడా చక్కని ఉత్తీర్ణుడు కావాల్సిందే.
0: యువర్ బౌండ్ యూ షుడ్ బి సక్సెస్.
1: కేవలం ఆ విద్య ఎందు మాత్రమే కాదు,
0: నాట్ ఓన్లీ దట్,
1: ఆత్మ విద్య ఎందుకు కూడా మీరు ఉత్తీర్ణుడు కావాలి.
0: యూ షుడ్ ఆల్సో బి సక్సెస్ఫుల్ ఇన్ అక్వైరింగ్
1: విద్యా. ఆత్మ విద్య అన్నారు. విద్యలో యొక్క సంపూర్ణమైన తత్వం ఆత్మ విద్యనే.
0: ద స్పిరిచువల్ నాలెడ్జ్ ఈస్ ది ట్రూ నాలెడ్జ్ ఆఫ్ ఆల్.
1: అది బ్రహ్మజ్ఞానము.
0: దట్ ఈస్ బ్రహ్మ.
1: అదే బ్రహ్మ విద్య.
0: బ్రహ్మ విద్య.
1: అది కోసమని నిత్యానందం, పరమసుఖదం, కేవలం జ్ఞానమూర్తిం, ద్వంద్వాతీతం, ప్రగుణ సదృశం, తత్వమస్యాదులక్ష్యం, ఏకం నిత్యం విమలం అచలం, సర్వదీ సాక్షిభూతం, భావాతీతం, త్రిగుణరహితం. అది ఏ మన ఆనందం. కనుక మనం ఈ త్రిగుణమును దాటి, త్రిగుణమును జయించి, మనోభావాన్ని మనం దూరం నెట్టి మనం ప్రజ్ఞానతత్వంలో ప్రవేశించాలి.
0: వీ షుడ్ క్రాస్ ఓవర్ ద త్రీ అట్రిబ్యూట్స్. Control our mind and get into the state of awareness.
1: Enta goppa goppa padavulu yelinappudikini
0: you may occupy exalted position
1: adantha kudanu kontha kalame
0: they would last for only for a short time.
1: Enni vidhamaina pitti tegam chesinappudikini adi kuda kontha kalame.
0: Friendships also last for limited time.
1: Enta kalam mana andamu, enta kalam mana chandamu.
0: Your beauty and the glamour, how long
1: andamu prayamu indriya shakti unnadani nikka kroranna.
0: Don't pride yourself because of your youth, the beauty.
1: Andamu prayamu indriya shakti unnadani mekkakoporanna.
0: Don't pride yourself because of beauty and energy.
1: Unnadira tondaraloni musalita nammalu musunda pandaga.
0: There lies before ahead of you the old age.
1: Masalalevu.
0: You can't see.
1: కానీ మసకలు.
0: యూ కెనాట్ సీ విత్ ది
1: కెమెరా. మడతలు పడే తల నరిచి కదా.
0: ఫోల్డ్స్ ఆన్ ది ఫేస్ గ్రే హెయిర్.
1: ముసిలికోతి అని పసివారు ముసిముసి నవ్వగా కసరే బొమ్మ తై తై తై తై తై బొమ్మ ఇన్ తమాషలో తోలు బొమ్మ.
0: యంగ్స్టర్స్ విల్ స్టార్ట్ మేకింగ్ ఫన్ ఆఫ్ యూ, కాలింగ్ యూ ఓల్డ్ మంకీస్ హియర్.
1: ఏమిటి ఈ తోలు బొమ్మ?
0: వాట్ ఇస్ దిస్ టాయ్ పపెట్?
1: ఎంతకాలం ఇది?
0: హౌ లాంగ్?
1: ఎంతకాలం ఈ పటుత్వం ఉంటుంది?
0: హౌ లాంగ్ కెన్?
1: ఎంతకాలం ఈ ఇంద్రియ శక్తి ఉంటుంది?
0: హౌ కెన్ యూ బి స్ట్రాంగ్?
1: ఎంతకాలం నీకు యవ్వనం ఉంటుంటుంది?
0: దిస్ యూత్ డజంట్ లాస్ట్ లాంగ్.
1: ఎంతకాలము ఉండదు.
0: దే విల్ నాట్ బి దేర్ ఫర్ ఎవర్.
1: మించిన మించు వలె ఒక్కతూరి వెలుతురిస్తుంది, రెండవ తూరి చీకటి కమ్ముతుంది.
0: జస్ట్ లైక్ ఎ ఫ్లాష్ లైట్నింగ్ ఇట్ షెడ్స్ లైట్ అండ్ డిసపియర్స్.
1: తెల్లవారి విచ్చినటువంటి పువ్వు సాయంకాలానికి వాడిపోతుంటుంది.
0: ద ఫ్లవర్ దట్ బ్లాసమ్స్ ఇన్ ద మార్నింగ్ ఫేడ్స్ అవుట్ బై ది ఈవెనింగ్.
1: ఈ విధంగా శరీర తత్వాన్ని మనం కొంతవరకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
0: యూ హావ్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద బాడీ ఇన్ దిస్ డైరెక్షన్.
1: ఇది ఏ మొట్టమొదటి అన్నప్రద ప్రాణము.
0: దిస్ ఇస్ ది ఫస్ట్ వన్, ద వన్ ఆఫ్ ఫుడ్ అండ్ వైటల్. And this is the gross body. Then once you understand this, you can achieve anything.
1: నీ దేహాన్ని నీ యొక్క అదుపులో పెట్టుకో.
0: Control your body.
1: నీ దేహాన్ని ఎవరు వచ్చి మనకు అదుపులో పెట్టరు.
0: Don't allow others to control you.
1: నీ మనసును నీవే అదుపులో పెట్టుకోవాలి.
0: You have to control your own mind.
1: ఎవరు వచ్చి అదుపులో పెట్టరు.
0: And you don't expect others to control your mind.
1: కొడుకును తనకు తానే చేసుకోవాలి.
0: In fact, you have to work out for yourself.
1: ఆకలిగా ఉంటుండాలి. నీ కడుపుకు నీవే పూజించాలి.
0: When you are hungry, you have to eat for yourself.
1: నీ కడుపు కుంగోరు పూజిస్తే నీ కడుపులో నిండుతుందా?
0: If someone eats on your behalf, your hunger cannot be satiated.
1: నీ ఆకలి తీరదు.
0: It will never be appeased.
1: కనుకనే అంతము ప్రాయము ఇంద్రియ శక్తి ఉన్నందుకని నిక్కు క్రోరన్నా.
0: So don't be egoistic because of the beauty, the youth and the
1: దాని కుడుము మనం నిరంతరం కుడుము యవ్వనత్వం అంటే ఏ విధంగా ఉంటుంది?
0: How is the state of youth?
1: ఇంద్రియ నిగ్రహం చేసుకున్నప్పుడే యవ్వనత్వం అవుతుంది.
0: That state when you have total control on the senses, that is the state of youth.
1: ఎప్పటికి నీవు యువకుడిగానే ఉంటావు.
0: You can be young eternally.
1: దీనికి నేనే నీకు ప్రమాణము.
0: భగవాన్ ఇస్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ది స్టేట్ ఆఫ్ యూత్.
1: కానీ నాకు ఎక్కడ స్థలం లేదు, కానీ లేకపోతే పరిగెత్తాలని నాకు ఆశపడుతుంటాది.
0: There is no enough of space. Swami wants to run.
1: నాకు అన్ని శక్తులు ఉంటున్నాయి.
0: He has got all the energy.
1: ఏ ఒక్కటి బలహీనంగా లేదు.
0: He is not weak in any sense.
1: ఎవరైనా చూస్తే 75 years అని ఎవరు చెప్పగలరా?
0: Can anybody imagine that Bhagavan is 75 years old?
1: దీనికి మూల కారణం ఏమిటి?
0: What is the cause?
1: Purity.
0: Purity.
1: Patience.
0: Perseverance. Perseverance.
1: ఈ మూడింటి యొక్క మూల కారణమే దీనికి కారణం.
0: These three make Bhagavan look young, youthful, dynamic.
1: Purity, purity, purity.
0: Purity, purity, 100% purity.
1: పవిత్రమైనటువంటి నిర్మలమైన నిశ్చలమైనటువంటి భావమే.
0: It's so sacred and pure.
1: ఇలాంటి నిశ్చలమైన భావాన్ని పెట్టుకోండి.
0: యూ హ్యావ్ దట్ స్టడీ ఫీల్.
1: మేమంతా స్వామి భక్తులు, స్వామి భక్తులు ఉంటాము.
0: వీ సే వేర్ భగవాన్
1: స్వామిలో ఉన్నటువంటి పవిత్రత 1000 ఒక భాగమైన మీలో చేర్చుకోవచ్చు.
0: సాంక్టిటీ సీక్రెట్ క్వాలిటీ ఇన్ స్వామి ఇస్ దేర్ ఇన్ యూ.
1: ఇంకా పేషెన్స్, శాంతి కావాలి.
0: అండ్ యూ వాంట్ పీస్.
1: ఎవరైనా ఏమైనా ఏవయ్యా మీరు ఎక్కడి నుంచి పొప్ప అంటాం, ఒక్క చిన్న మాట కూడా మీరు సహించుకోలేరు.
0: వీ డోంట్ గివ్ ఆన్సర్ విత్ ఎనఫ్ ఆఫ్ పేషెన్స్. వేల
1: మంది వచ్చినా వీరందరితో ఆనందంగా మాట్లాడుతూ ఎంత శాంతంగా ఉంటారు.
0: భగవాన్ ఇస్ సో పీస్ఫుల్, బ్లిస్ఫుల్ టాకింగ్ టు థౌజండ్స్ ఆఫ్ పీపుల్ హియర్.
1: నాకు కేవలం ఒక పని మాత్రమే కాదు.
0: నాట్ ఓన్లీ సింగిల్ జాబ్,
1: ఎన్నో పనులు ఉన్నాయి.
0: సో మెనీ జాబ్స్ హీ హాస్.
1: నా యొక్క జాబ్ ఎవరికి చెప్పడానికి కూడా వీలు కాదు.
0: భగవాన్ ఇస్ నాట్ ప్రిపేర్డ్.
1: ఏ డిపార్ట్మెంట్ అని కూడా వీలు కాదు. సర్వ డిపార్ట్మెంట్ నావే.
0: ఆల్ డిపార్ట్మెంట్స్ బిలాంగ్ టు హిమ్.
1: ఇలాంటి తత్వం లోపల నాకు ఎంత బేజారు రావాలి.
0: నేచురలీ భగవాన్ షుడ్ బి సో బిజీ.
1: నో రెస్ట్లెస్.
0: భగవాన్
1: ఆనందంగానే ఉంటాను.
0: భగవాన్ ఇస్ ఆల్వేస్ బ్లిస్ఫుల్.
1: ఆల్వేస్ బ్లిస్.
0: ఆల్వేస్ ఇన్ స్టేట్ ఆఫ్ బ్లిస్.
1: చాలా మంది బర్త్డే ఉంటాం, హ్యాపీ బర్త్డే అని వస్తారు.
0: మెనీ పీపుల్ కమ్ టు భగవాన్ సెయింగ్ హ్యాపీ బర్త్డే.
1: ఇప్పుడు హ్యాపీగానే ఉన్నారు. హ్యాపీ లేని వారికి చెప్పండి హ్యాపీ బర్త్డే.
0: భగవాన్ ఇస్ ఆల్వేస్ హ్యాపీ టు టెల్ దోస్ పీపుల్ ఆర్ అన్హ్యాపీ. టెల్ దెం
1: నిమిషం నిమిషం బర్త్డేని.
0: బికాస్ ఎవ్రీ
1: సెకండ్ సెకండ్ బర్త్డేని.
0: ఎవ్రీ మూమెంట్ ఇస్ హిస్ బర్త్డే.
1: ఇప్పుడు హ్యాపీని.
0: ఇస్ ఆల్వేస్ హ్యాపీ.
1: హ్యాపీనెస్ ఇస్ యూనియన్ విత్ గాడ్.
0: హ్యాపీనెస్ లైస్ ఇన్ యూనియన్ విత్ గాడ్.
1: అది నిజమైనటువంటి ఆనందం.
0: దాట్ ఈస్ ట్రూ బ్లెస్.
1: కనుక మీరు నిరంతరం కూడాను మా ఆత్మస్వరూపుడు నా ఎందే ఉన్నాడు.
0: ద ట్రూ ఇన్వెలర్ ద స్పిరిట్ ఇస్ విత్
1: నా వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాడు.
0: దట్ ఆత్మ డివినిటీ ఇస్ విత్ మీ, ఇన్ మీ, అబౌవ్ మీ, బిలో మీ, అరౌండ్ మీ.
1: ఆ విధంగా భావించుకుంటే నీకు దుఃఖం కానీ విచారం కానీ ఎక్కడి నుంచి వస్తుంది?
0: ఇఫ్ యూ హావ్ దట్ ఫీలింగ్ యుల్ నెవర్ బీ సాడ్.
1: నాకు అప్పుడప్పుడు తెలుస్తుంది ఈ విచారం అంటారే, ఈ విచారం అంటే ఎట్టుంటారో చూడాలని నాకు ఆశ.
0: భగవాన్ వాంట్స్ టు నో వాట్ వరీ ఈజ్.
1: నా దగ్గర రాదు.
0: భగవాన్ హ్యాస్ నో వరీ అట్ ఆల్.
1: దుఃఖము అంటారు. చాలా మంది ఏడుస్తుంటారు.
0: మెనీ క్రై.
1: నీ దుఃఖం అంతా ఎట్లొస్తున్నారో నేను చూడాలని నాకు ఆశ.
0: భగవాన్ వాంట్స్ టు నో వై యు క్రై, ద రీజన్ ఫర్ సాడ్నెస్.
1: కానీ నాకు రాదు.
0: నో, ఇంపాసిబుల్.
1: నేనేం చేస్తు?
0: వాట్ ఈస్ టు బి డన్?
1: కాబట్టి నా దగ్గరికే రావు అవి.
0: దే విల్ నెవర్ అప్రోచ్ భగవాన్.
1: కారణం ఏమిటి?
0: వై?
1: ప్యూరిటీ ఉండటం చేతనే ఇవన్నీ రావు.
0: బికాస్ ఆఫ్ అబ్సల్యూట్ ప్యూరిటీ.
1: దురాచారములు, దుస్సంగములు, దుర్బోధనంతా ఉండినప్పుడు అక్కడ అన్ని వచ్చి చేరిపోతాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ వెన్ దేర్ ఇస్ బ్యాడ్ కంపెనీ, బ్యాడ్ ఫీలింగ్, బ్యాడ్ సెంటిమెంట్స్, బ్యాడ్ యాక్షన్స్, బ్యాడ్ థాట్స్, ఎవ్రీథింగ్ విల్ ఫాలో.
1: సీ నో యూ విల్ సీ వాట్ ఈస్ గుడ్.
0: సీ నో యూ విల్ సీ వాట్ ఈస్ గుడ్.
1: హియర్ నో యూ విల్ హియర్ వాట్ ఈస్ గుడ్.
0: హియర్ నో యూ విల్ హియర్ వాట్.
1: టాక్ నో యూ విల్ టాక్ వాట్ ఈస్ గుడ్.
0: టాక్ నో యూ విల్ టాక్ వాట్ ఈస్ గుడ్.
1: డూ నో యూ విల్ డూ వాట్ ఈస్ గుడ్.
0: డూ నో యూ విల్ డూ వాట్
1: థింక్ నో యూ విల్ థింక్ వాట్ ఈస్ గుడ్.
0: థింక్ నో యూ విల్ థింక్ వాట్స్ గుడ్.
1: దిస్ ఇస్ ది వే టు గాడ్.
0: దిస్ ఇస్ ద వే టు గాడ్.
1: ఇంకా నీకు ఎందుకు చిక్కులు వస్తాయి?
0: దెన్ వై?
1: ఎందుకు బాధలు వస్తాయి?
0: దెన్ యూ నో పేషెంట్ ఇస్ సఫరింగ్ ఆర్ ఎనీ ప్రాబ్లమ్.
1: దుఃఖం వచ్చినప్పుడు దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ, దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ అని తలంచుకో.
0: ఈవెన్ ద డిఫికల్టీస్ కన్సిడర్ దట్ దే ఆర్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
1: ఏ కష్టములు కలిగినా దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ.
0: ఎనీ డిఫికల్టీ కన్సిడర్ దట్
1: అన్ని మనకు గుడ్డే.
0: ఎవ్రీథింగ్ ఇస్ బౌండ్ టు బి గుడ్.
1: భగవంతుని యొక్క విశ్వాసం దృఢంగా పెట్టుకుంటే అన్ని మార్పులు రావాలి.
0: లెట్ అస్ స్ట్రెంగ్థెన్ అవర్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: భూమిని ఆకాశంగా, ఆకాశాన్ని భూమిని కూడా మార్చవచ్చు.
0: ఎర్త్ కెన్ బి ట్రాన్స్మ్యూటెడ్ ఇన్ టు స్కై, స్కై కెన్ బి ట్రాన్స్మ్యూటెడ్ ఇన్ టు ఎర్త్.
1: కనుక నమ్మకం ఒకటి చాలా ముఖ్యం ఉండాలి.
0: ఫెయిత్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: కానీ ఈనాడు నమ్మకం రెండు నయనమ్ములేనేని అందులైరి నేడు అవని అంటు.
0: Another today people have lost both the eyes of faith and the mind. They don't believe
1: in తానే నమ్మడు ఈనాడు మనిషి.
0: ఇన్ ఫ్యాక్ట్ హెస్ నో ఫెయిత్ ఇన్ హిమ్సెల్ఫ్.
1: ఇంకెవరిని నమ్మగలడు?
0: వెల్, ఆన్ హూమ్? ఇన్ హూమ్? Yes, for your own good.
1: ఏ కష్టములు కలిగినా దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ.
0: ఎనీ డిఫికల్టీ కన్సిడర్ దట్
1: అన్ని మనకు గుడ్డే.
0: ఎవ్రీథింగ్ ఇస్ బౌండ్ టు బి గుడ్.
1: భగవంతుని యొక్క విశ్వాసం దృఢంగా పెట్టుకుంటే అన్ని మార్పులు

0: దేవుని తానే నమ్మడు ఈనాడు మనిషి.
1: ఇన్ ఫ్యాక్ట్ హాస్ నో ఫెయిత్ ఇన్ హింసెల్ఫ్.
0: ఇంకెవరిని నమ్మగలడు?
1: వెల్ ఆన్ హూమ్ ఇన్ హూమ్ yes he has no
0: faith. Taran tane telusukone antadu tarayendu unnatundi daivatvanni ee reethiga gurtinchagalu.
1: If you don't know yourself, how do you recognize the latent divinity within you?
0: Mottamodu taran tam telusuko.
1: First know thyself.
0: Daivatvam easy ga artham avutundi.
1: It's easy to understand God.
0: Kavanti meeru mottamota daivatvanni viswasinchandi.
1: Have faith in God first.
0: Daivam chethe kaanatundi lokamlo okkati ledu.
1: There's nothing that's not possible if you
0: kaani aneka mundi naastikulu yaastikulu yaastik naastikulu aastikulu andaru kudunu vadistuntaru.
1: People go on arguing theist and atheist.
0: Kani
1: but
0: adi variki anubhavam ledu.
1: They don't have experience in reality.
0: Kannulu unnatundi maniki chinna minugurupu aina kanipistundi.
1: One with good eyes vision can see the glowworm.
0: Kannulu leni vaniki pedda suryodayamaina kuda kanipinchadu.
1: Whereas a blind man cannot see the sunrise, the broad daylight.
0: అదే విధంగా ఆధ్యాత్మిక నేత్రం లేనటువంటి వానికి అన్ని చీకటిగానే ఉంటాయి.
1: ద వన్ వితౌట్ ది ఐ ఆఫ్ స్పిరిచువాలిటీ హీ ఓన్లీ ఫీల్స్ డార్క్నెస్ అరౌండ్.
0: ఆధ్యాత్మిక వెలుతురు ఒక్క చిన్న అణు మాత్రం ఉన్నా కూడా ప్రపంచాన్ని అంతా చూడగలడు.
1: ఎ స్పార్క్ ఆఫ్ స్పిరిచువల్ లైట్ ఈస్ ఎనఫ్ టు సీ ది ఎంటైర్ కాస్మోస్.
0: ఈనాడు కలి ప్రభావం అంటే ఏమిటిది?
1: వాట్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ కలి?
0: కలియుగము అన్నారు.
1: వి సే దిస్ ఏజ్ ఆఫ్ కలి.
0: కలియుగం కాదు కలహయుగం.
1: దిస్ నాట్ ఏజ్ ఆఫ్ కలి, కలహ కాన్ఫ్లిక్ట్. Conflict, fight for everything.
0: ఇంట్లో జగడం, ఒంటిలో జగడం, బజార్లో జగడం, ఎక్కడ చూసినా జగడమే.
1: Fight everywhere, at home, on the street, everywhere.
0: అశాంతిని మనం దూరం చేయాలి ఈనాటి విద్యార్థులు.
1: Today the students should give up that restlessness.
0: అందరినీ కలపాలి.
1: And with the principle of love, make everybody join.
0: చంపివేయాలి.
1: And kill the disease.
0: ముడిచిపెట్టాలి.
1: And then bury the hatred.
0: కంపెనీ చేయాలి.
1: And then kill the jealousy.
0: ప్రేమతత్వాన్ని పెంచాలి.
1: Develop love.
0: కనుకని ఏ మానవుని యందు ఈ క్రోధము అసూయ ఉంటుందో వాడి జీవితము గుండి కూడము చచ్చిన వాడితో సమానమే.
1: ద వన్ విత్ యాంగర్ అండ్ జెలసీ ఆల్మోస్ట్ లీడింగ్ ఏ లివింగ్ డెత్.
0: అందరినీ ప్రేమించాలి.
1: లవ్ ఆల్.
0: మనకు ఏ విధమైన ద్వేషమే లోపల రానికుండా చూసుకోవాలి.
1: యూ షుడ్ నాట్ హావ్ ఎనీ హేట్రెడ్ వాట్స్ ఎవర్.
0: ప్రేమను పెంచుకోవటమే ఈ శివరాత్రి యొక్క ప్రధానమైన లక్ష్యంగా భావించండి.
1: కీప్ దిస్ మెయిన్ ప్రిన్సిపల్ ఆన్ దిస్ డే ఆఫ్ శివరాత్రి టు డెవలప్ లవ్ మోర్ అండ్ మోర్.
0: కనుక నీ ప్రేమను పెంచుకోండి.
1: గ్రో లవ్.
0: రాత్రంతా కూడా ఆనందంగా భజన చేయండి.
1: Throughout night sing his glory.
0: ఈ శివరాత్రికి కొన్ని కారణాలు కూడా ఉంటున్నాయి.
1: For శివరాత్రి there are certain reasons associated.
0: చంద్రునికి 16 కళలు.
1: Moon has 16 aspects.
0: సూర్యునికి 16 కళలు.
1: Sun also 16.
0: కానీ ఈనాడు చతుర్దశి దినము
1: on this
0: 15 కళలు లీనమై ఉన్నాయి.
1: 15 are gone.
0: ఒక్క కళ మాత్రమే ఉంటాయి.
1: Only one remains.
0: ఆ ఒక్క దీని లోపల మనం సుఖంగా ఎంత ఆనందాన్ని పొందొచ్చు.
1: బట్ యెట్ విత్ దిస్ వన్ రిమైనింగ్ వి కెన్ బి సో హ్యాపీ.
0: రాత్రంతా హృదయపూర్వకంగా చేస్తుంటే అది కూడా నువ్వు లీనమైపోతుంది.
1: ఇఫ్ యూ సింగ్ హిస్ గ్లోరీ త్రూ అవుట్ నైట్ ఈవెన్ దట్ సింగిల్ ఆస్పెక్ట్ వుడ్ గెట్ మర్జ్డ్.
0: కనుక
1: సో
0: మనము ఏ పండుగలు వచ్చినప్పటికీ
1: లెట్ మేనిఫెస్ట్
0: ఆధ్యాత్మికంగా మనం లోపల త్రోడనక్కర్లేదు.
1: In fact, you don't need to move about thinking of spirituality alone.
0: మనకు అర్థం కాదు అది.
1: You cannot understand.
0: కేవలం ప్రేమించటమే సులభమైన మార్గము.
1: The path of love is easiest.
0: అందరినీ ప్రేమించు.
1: Love all.
0: నీకు ద్వేషుడే ఉండడు.
1: Then you, nobody will hate.
0: నిజంగా నేను చెప్పాలనుకుంటే నాకు ద్వేషమనే వాడే ఎవరు లేరు.
1: In fact, no one will hate Bhagavan.
0: నేను ఎవరికి ద్వేషిని కాదు.
1: He doesn't hate anybody.
0: నాకు ఎవరు ద్వేషం లేదు.
1: Therefore, no one hates.
0: కాబట్టి నాకు కోపం ఎక్కడ వస్తుంది?
1: So there is no question.
0: కానీ కొంతమంది పిల్లలు కూడా భావిస్తుంటారు.
1: Some students also consider.
0: స్వామికి ఏమో కోపం వచ్చింది, మాతో మాట్లాడటం లేదు, అట్లా ఇట్లా అనుకుంటుంటారు.
1: Some students feel that Swami is angry with us, therefore he is not talking.
0: నాకు ఎవరిపైన కోపం లేదు.
1: He is not angry with anybody.
0: కానీ వారిని మార్చే కోసం,
1: టు కరెక్ట్ యూ,
0: వారిని కరెక్ట్ చేసే కోసమని,
1: టు కరెక్ట్ యూ, రెక్టిఫై,
0: నేను ఆ విధంగా ఉంటాను.
1: Sometimes he pretends to be angry.
0: ఇప్పుడు జబ్బు వచ్చినటువంటి వారికి మందు ఇవ్వాలి.
1: In fact, when you fall sick, you should be
0: given medicine. మందుతో పాటు పథ్యం కూడా పెట్టాలి.
1: Medicine and diet regulation should go together.
0: ఆ పథ్యం లేకపోతే మందు మాత్రం తిని ప్రయోజనం ఏమిటి?
1: If you don't observe diet, medicine is of no value.
0: Diabetic patient ఉంటాడు.
1: Here we have diabetic patient.
0: అతనికి ఇంజెక్షన్ ఇస్తుంటారు.
1: He takes injection every day.
0: కానీ ఇంజెక్షన్ ఇచ్చి తిరిగి అన్ని తీపులంతా తింటుంటే ఇతనయం అవుతుంది.
1: Giving insulin injection, you cannot give him sweets.
0: ఈ మందులతో పాటు పథ్యం కూడా ఉండాలి.
1: Along with the medicine, diet control is necessary.
0: డైట్ కంట్రోల్ కూడా చేయాలి.
1: డైట్ కంట్రోల్ ఇస్ ఇంపార్టెంట్.
0: అప్పుడే ఇది నివారణ అవుతుంది.
1: Then there will be total cure.
0: కనుకనే వారికి కొన్ని కొన్ని మనో మార్పులు తెప్పించే నిమిత్తము నేను అప్పుడప్పుడు క్వైట్ గా ఉంటాను.
1: టు మేక్ సర్టన్ కరెక్షన్, రెక్టిఫై ది మిస్టేక్, స్వామి రిమైన్స్ క్వైట్.
0: లేకపోతే వాళ్ళు మితిమీరి పోతారు. అందులో కలియుగ యువకులు అనేటువంటి వాళ్ళు చెప్పడానికి వీలు కాదు.
1: యంగ్స్టర్స్ వీ కెనాట్ ప్రెడిక్ట్ హౌ దే బిహేవ్.
0: అనేక రకమైనటువంటి

0: క్రోధమును కొన్ని ద్వేషమును పెరిగిపోతుంటాయి.
1: ఓ దేర్ బి మోర్ ఆఫ్ హేట్రెడ్,
0: ఇది వాళ్లకు వాళ్ళని నాశనం చేస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ దే రూయిన్ యు, యు ఆర్
0: రూయిన్ యువర్ పెరగకూడదు, ద్వేషం పెరగకూడదు, ప్రేమ పెరగాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ది హేట్రెడ్ షుడ్ నాట్
0: గ్రో, ఎంత ప్రేమ పెరుగుతుందో మనిషి అంత సుఖాన్ని పొందుతాడు.
1: యాజ్ లవ్ గ్రోస్ మోర్ అండ్ మోర్ యుల్ బి హ్యాపీ మోర్ అండ్ మోర్,
0: ఎంత ప్రేమను పెంచుకుంటావో అంత ఆనందానికి సమీపుడైపోతుంటావు.
1: యాజ్ యూ డెవలప్ లవ్ అండ్ మోర్ అండ్ మోర్ యుల్ బి క్లోజర్ అండ్ క్లోజర్.
0: దైవం పైనే కోపాన్ని పెంచుకుంటే హిరణ్యకశిపుడు ఏమైనాడు?
1: What happened to Hiranyakashipu? Full of anger.
0: Ravanasura emainadu?
1: What happened to Ravanasura?
0: Duryodhana emainadu?
1: What happened to Duryodhana?
0: Kattagadiki vamsame nasanam
1: chesukunnaru. Ultimately they ruined their clan.
0: Premane penchukunnatundi pandavulu emainaru?
1: Pandavas, what happened to him?
0: Pancha pandavulu aidu sirasulato sukachchemaanya pondirincharu.
1: And all the five pandavas were safe and secure.
0: Enni kashtamulu kaliginaayi variki?
1: They faced so many difficulties.
0: Enni badhalu sambhavinchayi?
1: So much of suffering.
0: Kani vaalaku bhagavathuni premane samrakshistu vachindi.
1: But their love for God protected them throughout.
0: కనుక భగవంతుని ప్రేమించండి,
1: లవ్ గాడ్,
0: అప్పుడే మీకు సర్వము కూడాను సంసిద్ధమై సంతోషాన్ని పొందుతారు.
1: దెన్ యూ కెన్ అటైన్ దట్ స్టేట్ ఆఫ్ బ్లిస్.
0: ఈ ప్రేమతత్వాన్ని మాత్రమే ఈనాడు ఎక్కువగా మీరు అభివృద్ధి పరచుకోవాలి.
1: డెవలప్ దిస్ నేచర్ ఆఫ్ లవ్, ద స్పిరిట్ ఆఫ్ లవ్.
0: ప్రేమ ముదిత మనసే.

లవణ మన్నమే కాని మెరుగు బంగారం భూమృంగబోడు.

విత్తమార్జన చేసి విర్రవి గుటె కాని కూడబెట్టిన సొమ్ము తోడరాదు. పొందుగా బరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకి తురో దొరలకవునో. తుదకు

0: ఇంత కన్నను వేరెద్ది ఎరుగపరతు సాధు సద్గుణ గణ్యులౌ సభ్యులారా సభ్యులారా సభ్యులారా.
1: When one is born from the mother's womb, no one brings with him any wealth whatsoever. When one leaves this earth and drops his body, he does not take any wealth with him. Even if he is a millionaire, he has to eat only salt and food. He cannot eat glitter and gold. One may earn a lot of wealth and feel proud by his accumulating so much wealth. And this wealth, whatever one earns, it does not come with you. It does not go with you when you leave this earth. He may hide all his wealth inside the earth and cover it with the earth without giving gifts and without making good use of his wealth. But then ultimately no one knows whether this wealth will be taken away by the robbers or will be left for some good people to make good use of it. What other truth can I tell you, you good people? Like the bees which accumulate the honey, and like the beehive, no one knows where the beehive ultimately goes. What other truth can I tell you, good people who have assembled here?
2: Prema swarupanaina swayam sevakulara manavatvamu ati pavitramainadanna vishayamu meekandarki telisina vishayame.
1: Prema swarupas and sevakas, that human nature is a very sacred thing is a fact which is known to all of you.
2: లోకమునందుగల అన్ని విద్యల కంటే కూడాను పరోపకార భావం అనేటువంటి యొక్క విద్య ఉత్తమమైనటువంటిది.
1: ఇన్ ఆల్ ది టైప్స్ ఆఫ్ లర్నింగ్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ వరల్డ్, టు లర్న్ టు హెల్ప్ అదర్స్ వెన్ దే నీడ్ సచ్ హెల్ప్ ఈజ్ ది మోస్ట్ యూస్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ థింగ్.
2: సర్వోత్కృష్టమైనటువంటి యొక్క పరోపకారము సర్వ విద్యల కంటే కూడాను ఉత్తమమైనదన్న సత్యము మనం ఈనాడు గుర్తించవలసినటువంటిది అత్యవసరమే.
1: That to help others is the most distinguishing type of learning is what we should recognize today.
2: Paropakaram anaga kevalamu toti manavulaku deenulaku sahayam cheyatamu parulaku sahayam cheyatamu anna vishayam maatrame ee naadu manam gurtistu unnam.
1: Today we generally recognize that helping others consists in helping fellow human beings and in helping people who are in need of such help.
2: పరోపకారం అనగా దీని అర్థము ఇంత మాత్రమే కాదు.
1: ది వర్డ్స్ హెల్పింగ్ అదర్స్ డూ నాట్ క్యారీ విత్ దెమ్ ఓన్లీ దిస్ సింపుల్ మీనింగ్.
2: అనంతమైన అర్థముతో కూడుకున్న పరోపకారం అనేటువంటి పదమునకు మనం ఈనాడు దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి నవ్యమైనటువంటి ఒక సాధనాన్ని మనం ఈనాడు కనిపెట్టాలి.
1: These words, helping others, have got an infinitely deep meaning in them. And in order to reach this infinitely deep meaning while we help others, we should today derive and devise a sacred method.
2: Paropakaram. Indulo, 5 aksharamlu. Paropakaram.
1: Helping others in Telugu has got 5 letters.
2: Para anaga, kevalamu, manaku prakkanunnatundi manavudani kani, మనలో తోటిగా మానవులుగా ఉండి జీవిస్తున్నటువంటి మానవుడని కాని మనం భావించరాదు.
1: పరోపకార ది ఫస్ట్ పార్ట్ పరా షుడ్ నాట్ బి గివ్ అస్ ది మీనింగ్ దట్ ఇట్ రిఫర్స్ ఓన్లీ టు ది ఫెలో హ్యూమన్ బీయింగ్ ఆర్ టు వన్ హూ ఈస్ విత్ అస్.
2: మన దేహమునకు దేహాత్మ అని పిలుస్తున్నాం.
1: అవర్ బాడీస్ ఆర్ బీయింగ్ రిఫర్డ్ టు నాట్ సింప్లీ యాజ్ బాడీస్ బట్ యాజ్ దేహాత్మ.
2: మన ప్రాణమునకు జీవాత్మ అని పిలుస్తున్నాం.
1: The life in this body is being referred to by us as jivatma.
2: Kani mana atmanu matramu paramatma ani pilustunnam.
1: But the atma in us is being called by us as paramatma.
2: Para anaga kevalamu atmaku sambandhinchinatundide kani toti manavulaku sambandhinchinatundide artham kadu.
1: This word para in paropakara or in paramatma is something which refers to the atma. But it does not refer to a fellow human being.
2: Kanuka manamu parulaku cheyichunnatunte seva antai kudanu paropakaram paramatmaku cheyichunnatunte sevane kani paruluga manam bhavincharadu.
1: Here all the service we do to other human beings under the name Paropakara should be regarded as being done not to a fellow human being but to Paramatma himself.
2: Para anaga sarva jeevulu yendu kudanu atma sthayi yendu ananda sthayi yendu antarbhukam nandu prakatinchi vikasinchi varinchi tarinchi brahminchi raminpachesetunti oka tattvam.
1: The word para here refers to a location which is the location of the atma in a human being, and it refers to the fact that it is the place of ananda. It is the inner place of self which is the place of ananda.
2: Kanuka manam ye seva chesinappatikini paramatma seva gane mana bhavinchatam atyuttamainatuvanti oka margam.
1: So whatever service we do, to regard that service as service to Paramatma or to God is the best way of looking at service which we do.
2: Manam ye sevaku poonukunnappatikini swartha bhavamu kaaka paraktha bhavamu cheta phalapeksha lekunda manamu sevalo mundanja veyyali.
1: Whatever service which we wish to undertake, we should do it without any idea of selfishness, but with a view to help other people than your own self and without thinking of the benefits of the work that you do.
2: Ye seva chesina aa vyakti dwara naaku ye phalitam labhistundi aneetvanti oka bhavamu mana sevalo ye maatram kodanu cheraradu.
1: Whatever service we do to an individual, the idea or the question, what benefit will I get through the individual for whose benefit I am doing the service, should not enter in any way our work.
2: ఫలాపేక్ష రహితమైనటువంటి సేవ పరమాత్మ సేవ.
1: సర్వీస్ ది బెనిఫిట్స్ ఆఫ్ విచ్ ఆర్ నాట్ సాట్ బై యూ ఈజ్ సర్వీస్ టు గాడ్.
2: దీనిని భగవద్గీత యందు కర్మ ఫల త్యాగ అని చెప్తూ వచ్చారు.
1: ఇన్ భగవద్గీత దిస్ హాస్ బిన్ డిస్క్రైబ్డ్ యాజ్ కర్మ ఫల త్యాగ, ది బెనిఫిట్స్ ఆఫ్ యువర్ వర్క్ బీయింగ్ సాక్రిఫైస్డ్ బై యూ.
2: నది ప్రవహిస్తూ ఉండాలి,
1: ది రివర్ ఇస్ ఫ్లోయింగ్.
2: ఫలాపేక్ష రహితమైనటువంటి రీతిగా నది ప్రవహిస్తుండాలి,
1: ది రివర్ ఇస్ ఫ్లోయింగ్ విదౌట్ వాంటింగ్ టు గెట్ ది బెనిఫిట్స్ ఆఫ్ ఇట్స్ ఫ్లో.
2: పరోపకార నిమిత్తమై నది ప్రవహిస్తుండాలి,
1: ది రివర్ ఇస్ ఫ్లోయింగ్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ అదర్స్.
2: వృక్షములు పరోపకార నిమిత్తమై ఫలములను అందిస్తున్నాయి,
1: ది ట్రీస్ ఆర్ గివింగ్ అస్ ఫ్రూట్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ అదర్స్ నాట్ ఫర్ ది ట్రీ ఇట్సెల్ఫ్.
2: పశువులు పరోపకార నిమిత్తమై పాలను అందిస్తున్నాయి,
1: cattle give us milk for the benefit of others.
2: ee paropakara nimittamai jeevinchi aadarshavantamaina jeevithanni andincheetvanti nadi vrutchamu govu ee moodu kudanu manavuni yokka divyatvanni manavuni yokka bhavyatvanni prakatistu vastunnayi.
1: The river, the tree and the cow which yield their fruit for the benefit of others are really proclaiming the divinity that is contained in human beings.
2: Vrutchamulu nadi govule lekundina manavudu chana kalamaina kudanu jeevinchadaniki veelu kaadu.
1: If there are no trees, no rivers and no cows, man cannot live even for a moment.
2: Manavuni yokka jeevitoddharamunaku jalamu phalamu ఈ క్షీరము ఈ మూడు కూడాను ఆదర్శవంతమైన ఫలరహితమైనటువంటి కర్మలు ఆచరిస్తూ ఉన్నాయి.
1: ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ మ్యాన్స్ లైఫ్ దీస్ త్రీ వాటర్ ఫ్రూట్ అండ్ మిల్క్
2: కౌస్
1: ఆర్ బీయింగ్ గివెన్ టు అస్ బై ది ట్రీస్ ది రివర్ అండ్ ది కౌస్ ఇన్ ఎ వ్యూ ఆఫ్ నాట్ హ్యావింగ్ ది బెనిఫిట్.
2: కనుకనే పశువులు జలము వృక్షములు కూడాను పరోపకార దీక్షను చేపట్టినప్పుడు పవిత్రమైన సజ్జనుడు పరోపకార దీక్షను పట్టకుండా మానవత్వమునకి ఒక విరుద్ధమైన మార్గం.
1: ఇన్ దిస్ కాంటెక్స్ట్ వైల్ వి సీ దట్ ది రివర్ ది కౌ అండ్ ది ట్రీ హావ్ అండర్టేకెన్ సెల్ఫ్ లెస్ వర్క్ అండ్ వర్క్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ అదర్స్ ఇఫ్ మ్యాన్ హూ ఇస్ సేక్రెడ్ డస్ నాట్ టేక్ దిస్ డిటర్మినేషన్ ఆఫ్ డూయింగ్ వర్క్.
2: కనుక సజ్జనుడైన మానవుడు నది వలె వృక్షం వలె గోవు వలె పరోపకారము ఫలరహితమైనటువంటి మార్గములో చేయడానికి ప్రయత్నించాలి.
1: A good man, therefore, like the river, like the cow, and like the tree, should do help to others along the path of a selfless service.
2: Swarthamu aneetvanti yokka penubhutamu manavatvanni maripimpa chestundi.
1: The demon of selfishness makes you forget the very human nature in you.
2: Swartharahitamainatvanti yokka pavitramaina prema, seva, మానవత్వాన్ని దివ్యత్వం వరకు తీసుకుని పోతుంది.
1: సెల్ఫ్లెస్ అండ్ సేక్రెడ్ లవ్ అండ్ ప్రేమ టేక్స్ మ్యాన్ టు ది వెరీ హైట్స్ ఆఫ్ డివినిటీ.
2: మానవుడు ప్రయాణము సలుపుతున్నాడు, ఎక్కడికి చేస్తున్నాడు.
1: మ్యాన్ ఈస్ పర్ఫార్మింగ్ ది జర్నీ. టు వాట్ డెస్టినేషన్ ఈజ్ హీ పర్ఫార్మింగ్ ది జర్నీ?
2: పుట్టినది మొదలుకొని గిట్టునంత వరకు కూడాను తాను ఒక ప్రయాణం సలుపుతూనే ఉంటున్నాడు.
1: ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ బర్త్ టిల్ ది టైమ్ ఆఫ్ డెత్ హీ ఈస్ కంటిన్యూలీ పర్ఫార్మింగ్ దిస్ జర్నీ.
2: ఇతను కర్మక్షేత్ర యాత్రికుడు.
1: ఇన్ దట్ కాంటెక్స్ట్ దిస్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ పిల్గ్రిమ్ ఇన్ ది కర్మక్షేత్ర ఇన్ ది ప్లేస్ ఆఫ్ వర్క్.
2: దేహము ఒక ఛత్రము.
1: ది బాడీ ఈజ్ లైక్ ఎ చౌల్ట్రీ.
2: మనసు వాచ్మ్యాన్, కాపలాకారి.
1: ది మైండ్ ఈజ్ లైక్ ది వాచ్మ్యాన్ అట్ దట్ చౌల్ట్రీ.
2: జీవుడు యాత్రికుడు.
1: ది జీవ ఈజ్ ది పిల్గ్రిమ్.
2: జీవుడు యాత్ర చేస్తూ ఈ ఛత్రమనే దేహం నందు కొంతసేపు నివసించి మనస్సు అనేటువంటి వాచ్మ్యాన్ యొక్క భద్రతలో తాను జీవించి తదుపరి తన యొక్క ముందు ప్రయత్నము ప్రయాణం సలుపుతూ ఉన్నాడు.
1: ది జీవ వైల్ పర్ఫార్మింగ్ దిస్ పిల్గ్రిమేజ్ స్టేస్ ఫర్ ఎ షార్ట్ వైల్ ఇన్ దిస్ బాడీ విచ్ ఇస్ లైక్ ది చౌల్ట్రీ అండర్ ది సెక్యూరిటీ ఆఫ్ ది వాచ్మన్ విచ్ ఇస్ ది మైండ్ ఇన్ ది బాడీ.
2: ఇందులో ఛత్రమునకు వాచ్మ్యాన్ కు ఈ ప్రయాణం చేసేటువంటి యాత్రికునకు ఏమాత్రము సంబంధం లేదు.
1: ఇన్ దిస్ దేర్ ఇస్ నో కైండ్ ఆఫ్ కనెక్షన్ వాట్స్ ఎవర్ బిట్వీన్ ది పిల్గ్రిమ్ ఆన్ ది వన్ హ్యాండ్ అండ్ ది చౌల్ట్రీ అండ్ ది వాచ్మన్.
2: ఛత్రంలో ఉండినంత వరకే వాచ్మ్యాన్ తో మనకు పని అవసరం.
1: వైల్ ది పిల్గ్రిమ్ స్టేస్ ఇన్ ది చౌల్ట్రీ దేర్ ఇస్ నీడ్ ఫర్ అస్ ఫర్ ది వాచ్మన్.
2: తిరిగి ముందు ప్రయాణం అయ్యేంత వరకే మనకు ఛత్రంతో అవసరం.
1: ది నీడ్ ఫర్ ది చౌల్ట్రీ ఆల్సో లాస్ట్ ఓన్లీ సో లాంగ్ యాజ్ యూ మేక్ ది నెక్స్ట్ జర్నీ.
2: ఈనాడు మనము ఈ ఛత్రమునకు, ఈ కాపలాకారికి, ఈ యాత్రికునకు సన్నిహిత సంబంధాన్ని చేర్చుకుంటున్నాం మనం.
1: టుడే వీఆర్ క్రియేటింగ్ ఎ క్లోజ్ కనెక్షన్ బిట్వీన్ ది చౌల్ట్రీ ది వాచ్మన్ అండ్ ది పిల్గ్రిమ్.
2: ఇది సరైనటువంటిది కాదు.
1: దిస్ ఈస్ నాట్ ది రైట్ థింగ్ టు డూ.
2: దీని వలననే మనము అనేక విధములైనటువంటి బంధనలో చిక్కుకొనుకుంటున్నాం.
1: ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ మిస్టేక్ విచ్ వీఆర్ కమిటింగ్ వీఆర్ బైండింగ్ అవర్ సెల్స్ విత్ వేరియస్ టైప్స్ ఆఫ్ బాండేజెస్.
2: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ సనాతనుడైన జీవుడు ఈ మిథ్యలోకంలో యాత్ర చేస్తూ దేహం అనేటువంటి చౌట్రీలో కొన్ని క్షణములు మాత్రమే జీవిస్తున్నాడు, నివసిస్తున్నాడు, తదుపరి ముందు యాత్రకు ప్రారంభం చేస్తున్నాడు.
1: దిస్ జీవ హూ ఇస్ ఇండీడ్ సనాతన క్వైట్ ఎన్షియంట్ ఇన్ మేకింగ్ దిస్ జర్నీ ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ మిత్ హీ ఈస్ లివింగ్ ఇన్ దిస్ చౌట్రీ ఓన్లీ ఫర్ ఎ షార్ట్ వైల్.
2: అయితే ఎక్కడికి ప్రయాణం?
1: వేర్ ఈస్ హీ గోయింగ్ టు ఎండ్ దిస్ జర్నీ?
2: ఎచ్చట నుండి వచ్చనో మరి అచ్చటికి ఏగుట నైజము ప్రాణి కోటికి. ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి మాత్రమే ప్రయాణం చేస్తున్నాడు.
1: ఫర్ ఆల్ ది లివింగ్ బీయింగ్స్ ఇట్ ఈస్ నేచురల్ టు గో టు ది ప్లేస్ ఫ్రమ్ వేర్ హీ హాస్ ఒరిజినల్లీ కమ్.
2: కానీ ఈ ఛత్రములో మాత్రం కొంతకాలము నివసిస్తున్నాడు, విశ్రాంతి తీసుకుంటున్నాడు.
1: బట్ హీఈస్ లివింగ్ అండ్ టేకింగ్ రెస్ట్ ఇన్ దిస్ చౌట్రీ ఫర్ ఎ షార్ట్ వైల్.
2: ఎందువల్ల ఆ ప్రదేశానికే వెళ్ళాలి?
1: Why should he go to the place from where he has come?
2: ఒక గ్రామం నుండి కార్యార్థమై ఒక విధమైనటువంటి గ్రామాంతరం బయలుదేరి వెళ్తాం మనం.
1: One person from his village wants to go out of the village and on work he wants to go to a certain other village.
2: కానీ తన పనిని తాను చేసుకున్న తర్వాత వెళ్లిన గ్రామము ఎంత సౌందర్యంగా, ఎంత సదుపాయంగా, ఎంత అనుకూలంగా, ఎంత చిత్ర విచిత్రంగా ఉండినప్పటికీ ఆ మనిషి ఆ ప్రదేశంలో శాశ్వతంగా జీవించడానికి ప్రయత్నం చేయడు.
1: ఆఫ్టర్ ఫినిషింగ్ ది వర్క్ విచ్ హాస్ అండర్ టేకెన్ హౌ ఎవర్ బ్యూటిఫుల్ అండ్ యూస్ఫుల్ అండ్ అట్రాక్టివ్ ది టౌన్ మే బీ టు విచ్ హాస్ గాన్ ది మ్యాన్ వుడ్ నాట్ అండర్ టేక్ టు లివ్ ఇన్ దట్ టౌన్.
2: తిరిగి తన యొక్క స్వగ్రామానికి వచ్చి చేరేంత వరకు తనకు శాంతి విశ్రాంతి శూన్యం.
1: హీ విల్ హ్యావ్ నో రెస్ట్ ఆఫ్ మైండ్ అండ్ పీస్ టిల్ హీ రిటర్న్స్ బ్యాక్ అండ్ రీచెస్ ది ఒరిజినల్ టౌన్ టు విచ్ హీ బిలాంగ్స్.
2: కనుకని ఈ మానవుడు తన స్వస్థానమునకు చేరేంత వరకు కూడాను శాంతి విశ్రాంతి చిక్కదు.
1: సో ఆల్సో దిస్ హ్యూమన్ బీయింగ్ అంటిల్ హీ రీచెస్ హిస్ ప్లేస్ ఆఫ్ ఆరిజిన్ హీ విల్ నాట్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్.
2: కనుకనే భగవద్గీత యందు మమైవాంసో జీవలోకే జీవభూత సనాతనః.
1: దట్ ఈస్ వై ఇన్ ది భగవద్గీత ఇట్ హాస్ బీన్ సెడ్ ఆల్ ది లివింగ్ థింగ్స్ హ్యాడ్ దేర్ ఆరిజిన్ ఇన్ మీ దే ఆర్ సింప్లీ స్పార్క్స్ ఆఫ్ మైండ్.
2: సర్వభూతములు కూడాను సర్వ జీవులు కూడాను నా అంశము నుండి ఆవిర్భవించినటువంటివే అన్నారు.
1: ఆల్ జీవాస్ అండ్ ఆల్ లివింగ్ థింగ్స్ హావ్ ఓన్లీ స్టార్టెడ్ అండ్ ఒరిజినేటెడ్ ఇన్ మీ యాజ్ అంశ.
2: కనుకనే గీతావాస్యం ఇదం సర్వం వాసుదేవ సర్వమిదం.
1: దట్ ఈస్ వై
2: ఈశ్వర సర్వభూతానాం.
1: ఇట్ హాస్ బిన్ సెడ్ దట్ ఈశావాస్యం, Isha covers the entire universe, everything in the universe, and all the bhutas, the living things, have been protected by me.
2: Manamu yachchata nundi vachitemo attatike cherunanta varaku kudanu manaki ee vidhamaina shanti undadu.
1: So until we reach the place from where we have come, there is no kind of rest or peace for us.
2: Yetavata mana vachina sthanamu atma sthanamu.
1: Be that as it may, the place from where we have come is the place of atma.
2: ఈ ఆత్మస్థానము చేరునంత వరకు కూడాను మన ప్రయాణము నిర్విరామంగా సల్పుతూ రావాలి.
1: Until we reach this place of atma, our journey should be performed without any interruption.
2: ఈ ప్రయాణము లోపల తోటి మానవులు, తోటి జీవులు, తోటి ప్రాణులు మనతో పాటు ప్రయాణం చేస్తూ ఉన్నాయి.
1: In this journey of ours, the fellow human beings, the fellow living things and the fellow jivas are all co-travelers with us.
2: ఈ తోటి మానవులకు, తోటి జీవులకు మన చేతనైనంత వరకు సహాయం చేసి పరమార్గాన్ని ఏమాత్రము కూడాను మరవనివ్వకుండా మనం తగిన సహాయం చేస్తూ మనతో పాటు వారిని కూడాను ప్రయాణం సల్పుతూ రావాలి.
1: టు దీస్ ఫెలో ట్రావెలర్స్ అండ్ ఫెలో హ్యూమన్ బీయింగ్స్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ వీ షుడ్ హెల్ప్ దెమ్ అండ్ సీ దట్ దే డూ నాట్ స్వెర్వ్ ఫ్రమ్ ది పాత్ విచ్ దే హావ్ అండర్టేకెన్ టు గో త్రూ లైక్ అస్.
2: ఈ విద్యలు కాని, ఈ సేవలు కాని, ఈ సాధనలు కాని సర్వము కూడాను పరస్థానమునకు చేరేటువంటి యొక్క మార్గపు యొక్క దివ్య విభూతులే.
1: దిస్ ఎడ్యుకేషన్ అండ్ దిస్ సర్వీస్ ఆర్ సాధన విచ్ యు అండర్టేక్ ఆర్ ఆల్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ రీచింగ్ అండ్ ట్రావెలింగ్ అలాంగ్ ది సేమ్.
2: కనుకనే ఈ ప్రయాణం చేసేటువంటి మార్గమునందు మన పూర్వీకులు, ప్రాచీనపు ఋషులు, ప్రాచీనపు యోగులు, ప్రాచీనపు జ్ఞానులు తపస్సు అనేటువంటి పవిత్రమైన మార్గాన్ని అవలంబిస్తూ వచ్చారు.
1: In this journey, our ancients, the old rishis, they have been undertaking what is called tapas in this path.
2: Tapas anaga ee naadu viru vipareetamainatundi arthamunu teesukoni bhayabhrantulaku guri avutunnaru.
1: Today, by taking an incorrect and extraordinary type of meaning for this word tapas, they are simply subjecting themselves to fear.
2: Bhayankaramaina aranyamulo nivasistu aakulalumulu tintu tala kindu betti kaallu paina unchi తపింపజేయటమే తపస్సు అని భావిస్తున్నారు.
1: దే హ్యావ్ ది ఐడియా దట్ తపస్ కన్సిస్ట్ ఆఫ్ లివింగ్ ఇన్ టెరిఫైయింగ్ ఫారెస్ట్ విత్ హెడ్ డౌన్ అండ్ లెగ్స్ అప్ అండ్ ఈటింగ్ ఓన్లీ లీవ్స్ అండ్ సచ్ థింగ్స్.
2: కానీ తపస్సు అనగా ఇది కాదు దీని యొక్క అర్థము.
1: బట్ తపస్ డస్ నాట్ మీన్ దిస్.
2: తపస్సు మూడు విధములైనటువంటి తపస్సు ఉంటుండాలి.
1: తపస్ ఈజ్ ఆఫ్ త్రీ డిఫరెంట్ కైండ్స్.
2: శారీరక, వాకు, మానసిక తపస్సులు.
1: దీస్ త్రీ టైప్స్ ఆఫ్ తపస్ రిలేట్ టు వన్ బాడీలీ తపస్, టూ తపస్ రిలేటింగ్ టు యువర్ వర్డ్స్, త్రీ తపస్ రిలేటింగ్ టు యువర్ మైండ్.
2: ఇక్కడ దేహ తపస్సు, శారీరక తపస్సు అనగా దీనిని మనం ఈనాడు కొంత విచారిస్తాం.
1: తపస్ రిలేటింగ్ టు ది బాడీ వీ విల్ డిస్కస్ ఇట్ నౌ టుడే టు సమ్ ఎక్స్టెంట్.
2: శారీరక తపస్సు లోపల ఐదు విధముల తపస్సు ఉంటున్నది.
1: Again, in the bodily type of tapas, there are five different kinds.
2: Bhagavat aradhana shariramto cheyatamu okka tapasu.
1: To worship God with your body is one type of tapas.
2: Antar bahir shuddhi aneetundi shariramto aacharinchadamu rendo tapasu.
1: Cleansing internally and externally with your body is
2: moodavadi rujumargamu ani telapatamu moodav tapasu.
1: The third type of tapas is to find the path of truth.
2: నాలుగవది బ్రహ్మచర్యము అన్నారు.
1: ది ఫోర్త్ వన్ ఇస్ బ్రహ్మచర్య ఆర్ సెలిబసి.
2: ఐదవది అహింస అన్నారు.
1: ది ఫిఫ్త్ వన్ ఇస్ అహింస.
2: ఈ ఐదు కూడాను శారీరక తపస్సులు.
1: దీస్ ఫైవ్ ఆర్ ఫైవ్ టైప్స్ ఆఫ్ తపస్సు రిలేటింగ్ టు ది బాడీ.
2: ఇక్కడ మొట్టమొదట భగవంతుని ఆరాధన, మహర్షుల యొక్క ఆరాధన, మహనీయుల యొక్క సందర్శనము ఇవన్నీ కూడాను మానవుని యందున్నటువంటి అహంకార మమకారములు కొంతవరకు నువ్వు దూరం చేసి వినయ విధేయతను అందించడానికి ఒక విధమైనటువంటి సోపానము.
1: ది ఫస్ట్ టైప్ దట్ ఈస్ యూజింగ్ యువర్ బాడీ టు వర్షిప్ గాడ్ అండ్ టు రీచ్ గ్రేట్ సెయింట్స్ అండ్ గ్రేట్ పీపుల్. దిస్ ఈస్ ఇంటెండెడ్ టు ఎనేబుల్ యూ టు రిమూవ్ ఈగో ఇన్ యూ అండ్ టు మినిమైజ్ ది అటాచ్మెంట్ దట్ ఈస్ ఇన్ యూ అండ్ టు డెవలప్ ఎన్ అమౌంట్ ఆఫ్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్ టు దీస్ గ్రేట్ పీపుల్.
2: ఈ పెద్దలను దర్శించటం చేతను పెద్దలను పూజించటం చేతను, దైవ ఆరాధన సల్పటం చేతను మన అహంకారము నిర్మూలమైపోతుంది.
1: బై వర్షిపింగ్ అండ్ పేయింగ్ రెస్పెక్ట్ టు ఎల్డర్స్ అండ్ టు గ్రేట్ పీపుల్ అవర్ ఈగో విల్ బి ఎలిమినేటెడ్.
2: నీవే తప్పని తప్పరం మెరుగాని దైవాభిమానం పెరుగుతూ లోకాభిమానము తరిగిపోతుంది.
1: ఇన్ ది కాంటెక్స్ట్ అండ్ ఇన్ ది మీనింగ్ టు యూ దట్ ఐ డూ నాట్ నో ఎనీ అదర్ హెల్ప్ ఎక్సెప్ట్ యూ.
2: ఈ అభిమాన అహంకారములు రెండు కూడా నిర్మూలమైనప్పుడు మన వినయ విధేయతలు మానవుల్లో ఆవిర్భవిస్తాయి.
1: యువర్ రిలేషన్ టు వరల్డ్లీ థింగ్స్ విల్ డిసపియర్, యువర్ ఈగో విల్ బి మినిమైజ్డ్ అండ్ యువర్ అటాచ్మెంట్ విల్ బికమ్.
2: అహంకారం ఉండినంత వరకు కూడా వినయం మనలో ఏమాత్రం కూడా ఆవిర్భవించదు.
1: లాంగ్ యాజ్ దేర్ ఇస్ ఈగో ఇన్ అస్, హ్యూమిలిటీ విల్ నాట్ కమ్ టు అస్ టు ఎనీ డిగ్రీ.
2: అభిమానం మనలో ఉండినంత వరకు కూడా విధేయత మనలో రాదు.
1: సో లాంగ్ యాజ్ వీ హ్యావ్ సమ్ అటాచ్మెంట్స్ అండ్ లైక్నెస్, దెన్ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ అమౌంట్ ఆఫ్ ఒబీడియన్స్.
2: కనుక మొట్టమొదటి మనం దేహముతో అహంకారాన్ని నిర్మూలము గావించుకునే నిమిత్తమే సేవా మార్గంలో ప్రవేశించాలి.
1: విత్ ది బాడీ, విత్ ది పర్పస్ ఆఫ్ రిమూవింగ్ ఆల్ ఈగో ఇన్ అస్ కంప్లీట్లీ, వీ షుడ్ ఎంటర్ ది పాత్ ఆఫ్ సర్వీస్.
2: ఇది మొట్టమొదటి తపస్సు.
1: దిస్ ఈస్ ది ఫస్ట్ కైండ్ ఆఫ్ తపస్.
2: తపస్సు అనగా నీవు అనేక విధమైన శ్రమలకు గురికానక్కరలేదు.
1: తపస్ డస్ నాట్ మీన్ దట్ యూ షుడ్ టార్చర్ యువర్ సెల్ఫ్ ఇన్ మెనీ.
2: ఆకలి అన్నాలు నీవు వదలు విసర్జించనక్కరలేదు.
1: యూ డు నాట్ హ్యావ్ టు గివ్ అప్ యువర్ ఫుడ్.
2: అరణ్యములు పోనక్కరలేదు.
1: డోంట్ హ్యావ్ టు గో టు ది ఫారెస్ట్.
2: తోటి మానవుల ఎందే మనం సమానమైన సమాజ సేవ చేసినప్పుడే నిజమైన తపస్సుగా మారుతుంది. ఇది దేహ తపస్సులో మొట్టమొదటిది.
1: లివింగ్ ఇన్ ది కమ్యూనిటీ అండ్ డూయింగ్ సర్వీస్ టు ది ఫెలో హ్యూమన్ బీయింగ్స్ ఈస్ ది ఫస్ట్ టైప్ ఆఫ్ రియల్ తపస్.
2: ఇంకా రెండవది అంతర్బహిస్తుద్ధి. ఇది రెండవ శారీరక తపస్సులో రెండవది.
1: ది సెకండ్ బాడీలీ టైప్ ఆఫ్ తపస్ ఈస్ క్లెన్సింగ్, ఇన్నర్ క్లెన్లినెస్ అండ్ ఎక్స్టర్నల్ క్లెన్లినెస్ బోత్.
2: ఇక్కడ శరీరం అంతర్బహిశుద్ధులు అనగా ఏమిటి? దేహశుద్ధి, మనోశుద్ధి, పరిశ్రమల అనగా పరిసర ప్రాంతముల యొక్క పరిశుద్ధి.
1: హియర్ ఇన్నర్ అండ్ ఎక్స్టర్నల్ క్లెన్లినెస్ మీన్స్ ది క్లెన్లినెస్ ఆఫ్ ది బాడీ, ది క్లెన్లినెస్ ఆఫ్ ది మైండ్ అండ్ ది క్లెన్లినెస్ ఆఫ్ ది నైబరింగ్ ఎన్వైరన్మెంట్.
2: ఇక్కడ దేహమును మనం ఎంత పరిశుద్ధంగా ఉంచుకుందామో అంత ఆరోగ్యాన్ని కూడా మనం అనుభవిస్తాం.
1: హియర్ వీ షుడ్ నో దట్ టు ది ఎక్స్టెంట్ విచ్ వీ కీప్ అవర్ బాడీ క్లీన్ వీ విల్ ఎంజాయ్ దట్ అమౌంట్ ఆఫ్ హెల్త్.
2: పరిశుద్ధమైనటువంటి వస్త్రములు ధరించి, దేహమునకు పరిశుద్ధమైనటువంటి యొక్క స్నానమును ఆచరించి మనము అన్ని విధాలా పరిశుద్ధంగా ఉండినప్పుడు పరిశుద్ధమైన భావాలు మనలో ఆవిర్భవిస్తాయి.
1: వేరింగ్ క్లీన్ క్లోత్స్ and bathing and washing the body to the extent to which we keep the body clean, clean and good ideas will enter in us.
2: Inte kaakunda manasika sambandhamaina durbhavamulu, durgunamulu, durahankaramulu, durabhimanamulu kramakramina ee yokka seva cheta mana kontha varaku nu daanini harikattukuntu raavadaniki avakasam untundi.
1: Not only this.

0: by such service, bad ideas and bad thoughts, gradually we will be able to control these bad things relating to the mind.
1: కేవలము దేహమును భావములను పరిశుద్ధి చేసుకుంటున్నంత మాత్రమున్న ప్రయోజనం లేదు. మన పరిసర ప్రాంతములు కూడా పరిశుద్ధంగా ఉంటుండాలి.
0: There is no benefit by simply cleaning one's body and cleansing one's mind. Our environment also should be kept very clean.
1: మన దేహము, మన మనసు, మన పరిసర ప్రాంతములు పరిశుద్ధంగా ఉండినప్పుడు మనం పవిత్రమైనటువంటి గాలిని మనం పీల్చుకుంటూ పవిత్రమైన భావముల చేత పవిత్రమైన జీవితాన్ని సేవాది కంకర్యంగా వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది.
0: When we can keep our body, our mind and our environment clean, it will be possible for us then to breathe good, free, clean air and keep ourselves clean.
1: ఈ దేహము, ఈ పరిసర ప్రాంతము, ఈ మనస్సు యొక్క పరిశుద్ధం కూడాను ఒక తపస్ కింద చేరినటువంటిది.
0: Here, keeping this body clean, the mind clean and the environment clean is also one tapas.
1: ఇంకా మూడవది శరీర తపస్సు లోపల రుజుమార్గము అని చెప్పాము.
0: The third one of the tapas relating to the body has been named the path.
1: రుజుమార్గం అనగా కుట్ర, కుయుక్తి, ఈ విధమైనటువంటి యొక్క కుయుమార్గము అనగా సంకుచిత మార్గములు మనలో ఏమాత్రము లేకుండా మనస్సు, వాక్కు, క్రియ మూడింటి యొక్క ఏకత్వాన్ని నిరూపించటమే ఇది మూడవ తపస్సు.
0: The third category is the path of truth, which means without having any narrow ideas and without creating crookedness in your work and in your task, to keep your word, your thought and your deed together.
1: యుక్తితో మరొకరిని మోసపుచ్చడం కాని, కుయుక్తితో ఏదో తప్పించుకోవడానికి ప్రయత్నం చేయటం కాని, సంకుచితమైన భావములను ప్రదర్శించడం కాని ఈ రుజు మార్గంలో ఏమాత్రం కూడా ప్రవేశపెట్టకూడదు.
0: By being clever and trying to deceive others by your cleverness and having a narrow idea should never be brought into this path of truth.
1: కేవలం నీవు సేవ చేయకపోయినప్పటికీ సేవ చేస్తున్నట్టుగా యజమానుకు నటించడం కూడాను కుయుక్తి కిందనే చేరుతుంది.
0: While not doing any service, pretending to do some service and want to deceive your master, this is also a bad crooked path.
1: సంకుచిత భావము, సంకుచిత భావం అనగా చిన్న చూపులు, చిల్లర భావములు మన హృదయంలో ఏమాత్రం కూడా ప్రవేశించకూడదు.
0: నారో ఐడియాస్ అండ్ నారో విజన్, సచ్ థాట్స్ షుడ్ నాట్ ఎంటర్ అవర్ హార్ట్.
1: దీనినే లుక్ అప్, ఏం హై అని రెండు మార్గంలో చెప్తూ వచ్చారు.
0: దిస్ హాజ్ ఆల్సో బీన్ స్టేటెడ్ టూ వేస్, లుక్ అప్, ఏం హై.
1: ఇది రుజు మార్గానికి సరైన తపస్సు.
0: దిస్ ఈస్ ద రైట్ కైండ్ ఆఫ్ తపస్ ఫర్ ది పాత్ ఆఫ్ ట్రూత్.
1: ఇంకా బ్రహ్మచర్యము, బ్రహ్మచర్యం అనగా కేవలము పరిశుద్ధమైన భావముల చేత పరమాత్మమైన ప్రేమ చేత ఒక కామచర్యలు కాని ఒక విధమైనటువంటి దుర్భావములు కాని హృదయంలో చేరనివ్వకుండా చేసుకోవటమే ఇది బ్రహ్మచర్య యొక్క లక్షణము.
0: ది ఫోర్త్ వన్ ఈజ్ బ్రహ్మచర్య ఆర్ సెలిబసీ. ది ట్రూ టైప్ ఆఫ్ సెలిబసీ షుడ్ బి వన్ దట్ యు డూ నాట్ ఎంటర్టైన్ ఇన్ యువర్ మైండ్ ఎనీ బ్యాడ్ ఐడియాస్ ఆర్ బ్యాడ్ థాట్స్.
1: ఏతావాత బ్రహ్మచర్యం అనగా ఏమి, సర్వం భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావం చేత అనుసరించటమే బ్రహ్మచర్య.
0: ది inner meaning of the word brahmacharya is whatever you do to have the feeling that you are doing that in the aspect of God, this will be called brahmacharya.
1: Sarva jeeva namaskaram kesavam pratigacchate brahmacharya.
0: The obeisance you do to all the jeevas will go to kesava.
1: Andari endu kuda nu daivattam unnadaneetundi ikka satyanni viswasinchadame brahmacharyam.
0: To believe in the truth that God is present in everyone, this is an aspect of brahmacharya.
1: ఇది దేహ తపస్సులో నాలుగవది.
0: This is the fourth type of tapas related to
1: అహింస. ఐదవది.
0: The fifth one is అహింస.
1: అహింస అనగా ఇతరులను బాధ పెట్టడము, ప్రాణులను హింసించటము, ఇది మాత్రమే హింస అని మనం భావిస్తున్నాము. చాలా పొరపాటు.
0: We generally think that troubling others and causing harm to living people is హింస. This is not right.
1: కేవలం దేహరీతిగా ఇంకొక దేహాన్ని హింసించినంత మాత్రమున, వాక్కురీతిగా ఇంకొకరి మనసు నొప్పించకుండా ఉండినంత మాత్రమున అహింస కాదు.
0: ఇఫ్ జస్ట్ యూ టేక్ కేర్ టు సీ దట్ యువర్ బాడీ డస్ నాట్ ట్రబుల్ అనదర్ బాడీ ఆర్ యువర్ మైండ్ డస్ నాట్ హార్మ్ అనదర్ మైండ్, దట్ అలోన్ కెనాట్ బి కాల్డ్ అహింస.
1: అహింస అనగా ఆత్మ నిగ్రహమును ప్రకటించటమే అహింస.
0: ది వర్డ్ అహింస మీన్స్ టు బి ఏబుల్ టు ప్రొక్లెయిమ్ అండ్ ప్రాక్టీస్ కంట్రోల్ ఆఫ్ యువర్ ఆత్మ.
1: సహనమే అహింస.
0: To be patient is ahimsa.
1: Kanuka ee sahanam aneetundi daarini manam ye naadu abhirudhi gaanchukundamo adi sari aneetundi ahimsa.
0: The day when we can promote this patience in us, టు బి ఏబుల్ టు విత్స్టాండ్ అదర్
1: మన ఇంద్రియ నిగ్రహమును మనకు ప్రయత్నం చేసుకోవటము ఇది ఒక సేవ లోపల ప్రధానమైన అహింసగా రూపొందుతుంది.
0: The practice by which we can control our sensory organs, that will become the most
1: important thing. When we are able to control our sensory organs, that will become the most important thing.
0: Once we are able to control our sensory organs, neither a harsh word, nor a harsh thought, or a bad vision will ever come.
1: కేవలం వాక్కును మాత్రం కఠినంగా రాకూడదని వాక్కును మాత్రమే అరికట్టుకుంటూ పోతే మిగిలినటువంటివి ఏవి గతిపడుతుంది?
0: If we simply control our tongue and do not utter a harsh word, what about the other senses?
1: కనుక మొట్టమొదట ఇంద్రియాన్ని నిగ్రహించుకుంటే సర్వ ఇంద్రియములు కూడాను సమస్తమైన ప్రేమ మార్గంలోనే ప్రవేశిస్తాయి.
0: If as a first step we can control all the sensory organs, everyone in your body will follow that control.
1: ఇది శారీరక తపస్సులో ఐదవది.
0: This is the fifth one in the
1: ఐదు కూడాను చేరి శారీరక తపస్సు అనే చెప్పవచ్చు.
0: All these five types of tapas together can be called bodily tapas.
1: ఇంకా రెండవది వాక్ తపస్.
0: The second one is the tapas of your word.
1: ఈ యొక్క పదములు ప్రేమమయనమైనటువంటివిగా ఉండాలి.
0: The words which you utter should be full of prema or love.
1: మనము ఏ పదము పలికినప్పటికీ మనస్సుతో హృదయముతో మనము దానిని చేర్చి పలకాలి.
0: Whatever word we utter, that word should come from the origin of your mind.
1: సత్యమే పలకాలి.
0: Truth alone should be uttered.
1: సత్యం నాస్తి పరో ధర్మహాని. ఈ సత్యం అనేటువంటిదే వాక్ తపస్సు.
0: Other than truth, there is no dharma which we can really pray.
1: సత్యము సత్యము కదా అని పరులను బాధించేటువంటి యొక్క సత్యం కూడా మనం చెప్పకూడదు.
0: With the feeling that truth is truth, we should not utter, even if it is truth, which
1: will
0: cause harm.
1: Satyam brujat, priyam brujat.
0: Speak the truth. Speak that truth which causes
1: prema to undali. Na brujat satyam apriyam.
0: Unpleasant truth do not be uttered.
1: Kanukane Bhagavad Gita yandu anvudvegakaram vakyam satyam priti hitam cheyatannadu. Ee satyam aneetundi kodanu preetiga హితంగా శాంతిగా ఉంటుండాలి.
0: దట్ ఈస్ వై ఇన్ ది భగవద్గీత ఇట్ హెస్ బిన్ సెడ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ట్రూత్ ఇట్ మస్ట్ బి ట్రూత్ ఫిల్డ్ విత్ ప్రేమ అండ్ ఫిల్డ్ విత్ గుడ్నెస్.
1: ఏ విధమైనటువంటి ఉద్రేకం కూడా ఉంటుండకూడదు.
0: దేర్ షుడ్ బి నో టైప్ ఆఫ్ ఎక్సైట్మెంట్. దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఫోర్స్ వెన్ యూ అటర్ ది వర్డ్.
1: పరమశాంతంగా ఒక ప్రేమతో ఆ సత్యాన్ని కూడాను హృదయానికి ఆహ్లాదం అందించేటువంటిదిగా ఉంటుండాలి.
0: విత్ గ్రేట్ పీస్ and with no force and with love, the truth must be one which will be given pleasure.
1: Vak tapasu annaru.
0: This has been described as the tapas of the word.
1: Mana nitya jeevitamulo mana uchcharincheetundi prati padamulu kodanu tapasu kindane paridaminchi povali.
0: In our daily life, all the words that we utter should take the form of a tapas described as now.
1: Mana vakunu ee naadu aneka vidhamulainatundi padamargamulo pravesha pettunnam.
0: The words we utter today are being put along several wrong paths.
1: Mana yokka doshamulanu mane kappipuchukuni nimittamai satyam vale daniki konni rakamulainatundi yokka shape ichi asatyanni viniyoga pettunnam.
0: To cover our own faults, we are using truth for giving some kind of a form, an outer cover, and we are using truth for covering
1: our own faults. Mana kashtamulanu tappinchukuni nimittamai asatyanni kunnu satyamga roopandipa chestunnam.
0: To escape from troubles and difficulties, we are giving a form of truth for untruth as well.
1: Manaku kashtamulu nashtamulu vachina kodanu paravaledu satyanni manamu oka vidhamainatundi tapas kinda manamu danini anubhavimpa cheskovali.
0: It does not matter even if we are subjected to pain and loss. We must
1: satyamunaku adarsha purushudu harishchandrudu.
0: We must use truth for a good purpose. The idea
1: of satyanni taanu nilupukune nimittamai సత్య ప్రతిజ్ఞ చేసే నిమిత్తమై సత్య తపస్సును ఆవిర్భవింప చేసుకునే నిమిత్తమై తాను అనేక కష్టములకు గురి అయ్యాడు.
0: ది ఐడియల్ పర్సన్ ఫర్ డెమోన్స్ట్రేటింగ్ ట్రూత్ ఇస్ హరిశ్చంద్ర. హరిశ్చంద్ర విత్ ఎ వ్యూ టు అడ్హియర్ టు ట్రూత్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్స్ హి సబ్మిటెడ్ హింసెల్ఫ్ టు సెవరల్ డిఫికల్టీస్.
1: ఇల్లాలును తన కుమారుని కూడాను అమ్ముకున్నాడు.
0: హి సోల్డ్ హిస్ వైఫ్ అండ్ హిస్ సన్ ఫర్ ది పర్పస్ ఆఫ్ మెయింటైనింగ్
1: కట్టగడపటికి తనను తానే విక్రయించుకున్నాడు.
0: At the very end, he sold himself for that purpose.
1: Kumarudu gatinchina samayamulopala swasanamulo aa illalainatundi chandramati aa dead body aa mrutika kaleyabaramnu pettukoni సుంకమును చెల్లించడానికి చేత కానటువంటి పరిస్థితిలో ఏడుస్తూ ఉంటుండాలి.
0: అట్ ది డెత్ ఆఫ్ ది సన్ ది మదర్ వైఫ్ చంద్రమతి వాజ్ హ్యావింగ్ ది డెడ్ బాడీ ఆఫ్ ది సన్ విత్ హర్ అండ్ వాజ్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు పే ది ట్యాక్స్ ఇన్ ఆర్డర్ టు క్రిమేట్ దట్ బాడీ ఆఫ్ ది సన్.
1: అప్పుడు కూడాను హరిశ్చంద్రుడు అక్కడ సత్యాన్ని తప్పక తన కర్తవ్యాన్ని నిర్వర్తించుకునే నిమిత్తమై డ్యూటీ ఈజ్ గాడ్, తాను ఒక సేవకుడు, తాను శ్మశానంలో డ్యూటీ చేస్తున్నాడు, సుంకము లేకుండా ఆ యొక్క కళేబరాన్ని బర్న్ చేయడానికి వీలు కాదని ఆ ఇల్లాలైన కుమారుడైన తన డ్యూటీని సక్రమంగా చేస్తూ వచ్చాడు.
0: అట్ దట్ టైమ్ హరిశ్చంద్ర వాజ్ అ సర్వెంట్ సర్వింగ్ సంబడి ఎల్స్ అండ్ డూయింగ్ డ్యూటీ అట్ ది బెరియల్ గ్రౌండ్ అండ్ ఇట్ డిడ్ నాట్ మ్యాటర్ వెదర్ ఇట్ వాజ్ హిస్ వైఫ్ ఆర్ హిస్ చైల్డ్, హి స్టక్ టు ట్రూత్ అండ్ ఇట్ డిడ్ హిస్ డ్యూటీ.
1: హరిశ్చంద్రునకు సత్య హరిశ్చంద్రుడు అని సార్థక నామం నిలిచిపోయింది.
0: దట్ ఈస్ వై హరిశ్చంద్ర హాస్ గాట్ ది నేమ్ సత్య హరిశ్చంద్ర, విచ్ ఇస్ అ పర్మనెంట్ నేమ్.
1: ఎట్టి అవస్థలు ఏందైనా కూడా మనం అసత్యానికి అవకాశం అందించకూడదు.
0: అండర్ నో సర్కమ్స్టెన్సెస్ షుడ్ వి గివ్ రూమ్ టు అటర్ అన్ట్రూత్.
1: లోకం సత్యమని భ్రాంతితో నా ఇల్లాలు నా కుమారుడని ఎంతో అల్లాడిన ఈ దేహం ఇప్పుడు ఈ కట్టెలను కాల్చుతో ఇల్లాలు లేడు పుత్రుడు త్రోడైరాడు అని హరిశ్చంద్రుడు గట్టిగా ప్రపంచానికి చాటాడు. ఏ సమయం నందు ఒక ధనవంతుని శరీరాన్ని శ్మశానమునకు తీసుకుని వచ్చారు. ఈ ధనవంతుని శరీరాన్ని శ్మశానమునకు తీసుకుని వచ్చే సమయం లోపల ఊర్లకు బంధుమిత్రులు శ్మశానం వరకు వెళ్లినారు.
0: హరిశ్చంద్ర ప్రొక్లెయిమ్ టు ది వరల్డ్ దట్ ఇట్ డస్ నాట్ మ్యాటర్ వాట్ ది పొజిషన్ ఈస్ అట్ ది టైమ్ ఆఫ్ వన్స్ డెత్ అండ్ క్రిమేషన్ ది బాడీ విచ్ వాజ్ సో మచ్ అటాచ్డ్ టు his own wife and his own family, it will have nothing to do with that wife and the son. And this actually was proclaimed by him when a rich man's body was brought into the burial ground and was being cremated. With the body came thousands of relatives and friends only up to the burial ground.
1: Nippu pettaru ambaru indakocharu.
0: The body was set fire to before cremation and all of them returned
1: home. Kontase paina tarvata evvaru leru. Aa deham em chesindi? ఈ వేడి వల్ల అటు లేచింది పైన కాలం పొంగటం వల్ల.
0: ఆఫ్టర్ సమ్ టైమ్ దెర్ వాజ్ నో బడీ బట్ దిస్ డెడ్ బాడీ ఆన్ అకౌంట్ ఆఫ్ ది ఫైర్ అండ్ ది టెన్షన్ ఇన్ ది స్పైనల్ కాలమ్ ది బాడీ జస్ట్ గాట్ అప్ అండ్ సాట్.
1: ఇక్కడ కావిలి గాచుకున్నటువంటి హరిశ్చంద్రుడు దగ్గరికి వెళ్లాడు, అయ్యో బ్రతికినాడు కదా అని. కొంతసేపు లేచి తర్వాత మరి పండుకుంది.
0: హరిశ్చంద్ర హూ వాజ్ అటెండింగ్ అట్ ది క్రెమటోరియం హీ జస్ట్ వెంట్ నియర్ ది బాడీ థింకింగ్ దట్ ది మ్యాన్ హాస్ కమ్ బ్యాక్ టు లైఫ్.
1: అప్పుడు హరిశ్చంద్రుడు యోచిస్తున్నాడు, అయ్యో పాపము లేచి నా భార్య నా బిడ్డలు ఉన్నారా లేదని చూచి ఎవరూ లేకపోవటం తిరిగి పండుకున్నాడు అనుకున్నాడు పాపం.
0: ఆఫ్టర్ ఫ్యూ మోమెంట్స్ ది బాడీ స్లెప్ట్ అగైన్ ఫ్లాట్. దెన్ హరిశ్చంద్ర సేస్ ఓ దిస్ పూర్ బాడీ హెస్ గాట్ అప్ టు సీ ఇఫ్ హిస్ వైఫ్ అండ్ రిలేషన్స్ ఆర్ స్టిల్ హియర్. ఫైండింగ్ దట్ దెర్ ఇస్ నో బడీ దేర్ అండ్ హెవ్ ఆల్ గాన్ హోమ్ ది బాడీ స్లీప్స్ అగైన్ ఫాల్స్ డౌన్.
1: ఈ సత్యాన్ని మరొక తూరి తన హృదయంలో చేసుకున్నారు. ఎవరు భార్య, ఎవరు పుత్రులు, ఎవరు బంధువులు, ఎవరు మిత్రులు, ఇవంతా కూడాను మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త అని సర్వజీవుల యొక్క ప్రేమతత్వాన్ని సర్వులు ఎందుకు ప్రసరింపచేస్తూ వచ్చాడు.
0: హరిశ్చంద్ర రిమైండెడ్ హిమ్సెల్ఫ్ ఆఫ్ దిస్ ట్రూత్ వన్స్ అగైన్ అండ్ టోల్డ్ హిమ్సెల్ఫ్ దట్ హూ ఇస్ ది మదర్, హూ ఇస్ ది సన్, వాట్ ఈస్ యువర్ వెల్త్. దేర్ ఇస్ నో మదర్, దేర్ ఇస్ నో సన్, దేర్ ఆర్ నో రిలేషన్స్, దేర్ ఇస్ నో వెల్త్. ఆల్ హ్యూమన్ బీయింగ్స్
1: కనుకనే సత్య మార్గమునందు మనం ప్రయాణం చేసుకున్నప్పుడు సత్యమైన రిలేషన్స్ మనం డెవలప్ చేసుకోవాలి, అభివృద్ధి గావించుకోవాలి.
0: సో వెన్ వీ వాంట్ టు ట్రావెల్ అలాంగ్ ది పాత్ ఆఫ్ ట్రూత్ వీ షుడ్ డెవలప్ ఎ రిలేషన్షిప్ విచ్ ఇస్ రియల్లీ ట్రూత్ఫుల్ రిలేషన్షిప్.
1: దేహం సంబంధమైనటువంటి తల్లిదండ్రులు కానీ, బంధుమిత్రులు కానీ, బిడ్డలు సుతులు కానీ, సోదరులు కానీ, సర్వులు కూడా ఏదో ఒక కాలంలో మన దేహాన్ని వారైనా వారి దేహాన్ని మనమైనా వదిలిపెట్టి పోక తప్పదు.
0: The relations in the form of father and mother to this body, or relations and brothers to this body, sometime or other, either they or we have to leave each other and part from each other.
1: Puttakapuramu thalli evaru kumarudu evaru.
0: When one is not born, who is the mother and who is the son?
1: Pendikakapuramu bhartha evaru bharya evaru.
0: When the marriage did not take place, who is the husband?
1: Pendi aina tarvatane bharya bhartha.
0: It's only after marriage one becomes a husband.
1: Puttina tarvatane thalli koduku.
0: It's after birth we talk of a mother.
1: దానికి ముందు ఎవ్వరికి ఎవ్వరికి సంబంధం లేదు.
0: బిఫోర్ దట్ దర్ ఇస్ నో రిలేషన్ బిట్వీన్ ఎనీ వన్.
1: అందరూ దైవాంశ సంభూతులే.
0: All are simply relations of God.
1: కనుక ఇవన్నీ మన కల్పన చేత మన సంబంధ బాంధవ్యాన్ని మనం పెంచుకుంటూ వస్తున్నాం.
0: All these by our own creations are promoted as relationships between bodies.
1: ఇవి మార్పు చెందేటువంటివి క్రమక్రమేణ.
0: These are relationships which will have to change with time.
1: ఈనాడు కోడలుగా ఇంటికి వచ్చినటువంటి ఒక స్త్రీ ఇంకొక 20 సంవత్సరాలతోనే ఆమె అత్తగా మారిపోతుంది.
0: Today, a girl who comes to the house as a daughter-in-law, after 20 years, she becomes the mother-in-law.
1: కనుక మార్పు చెందేటువంటివి అన్ని.
0: దీస్ ఆర్ ఆల్ దేర్ఫోర్ చేంజింగ్ థింగ్స్.
1: మార్పు చెందినటువంటి సంబంధాన్ని మన సాధకుడు అభివృద్ధి చేసుకోవాలి.
0: అవర్ సాధకా షుడ్ ప్రమోట్ ఏ రిలేషన్షిప్ విచ్ డస్ నాట్ చేంజ్.
1: మన నిజమైనటువంటి తండ్రి, మన ఆధ్యాత్మిక మార్గమునందున్నటువంటి తండ్రి సత్యమే తండ్రి.
0: అవర్ ట్రూ ఫాదర్, ది వన్ హూ ఇస్ అవర్ ఫాదర్ ఆన్ ది పాత్ ఆఫ్ స్పిరిచువాలిటీ, ఈస్ ట్రూత్.
1: మన ప్రేమనే తల్లి.
0: Our prema is the mother.
1: Mana jnaname mana kumarudu.
0: Our wisdom is our son.
1: Mana shantame mana putrika.
0: Our peace is our daughter.
1: Mana bhakti mana sodarudu.
0: Our devotion is our brother.
1: Yogule mana mitrulu.
0: The yogis are our friends.
1: Ee sambandhanni manam abhijjukovali.
0: This kind of relationship should be promoted by us.
1: Satyamu eppatiki maranatvantidi. Truth is one, not two. Kanuka idi shastritamaina tandri.
0: Truth is unchanging. Truth is one but not two.
1: Prema, prema, pavitramaina, vishalamaina, divyamainatundi prema. Ee prema, anni premalakante, samudram vanti prema kanuka, idi enaadu kodanu chinna bhinnam kaanatundi.
0: Sacred type of prema, broad prema, is like the ocean, and that kind of prema will never splinter or change.
1: Kanukane, love is God, live in love anna.
0: So it has been said, love is God, live in love.
1: ఈ ప్రేమనే మన తల్లిగా మనం తీసుకోవాలి.
0: వీ షుడ్ టేక్ దట్ కైండ్ ఆఫ్ లవ్.
1: ఈ ప్రేమ మనల్ని ఎడబాటేటువంటిది ప్రేమ తల్లి కాదు.
0: దిస్ ఇస్ నాట్ ది టైప్ ఆఫ్ మదర్ హు విల్ సెపరేట్ ఫ్రమ్ యూ.
1: మన జ్ఞానము, విజ్డమ్ ఈజ్ సన్.
0: అవర్ విజ్డమ్ ఈజ్ అవర్ సన్.
1: ఈ జ్ఞానం అనేటువంటిది మార్పు చెందేటువంటిది కాదు.
0: దిస్ విజ్డమ్ ఈజ్ నాట్ సంథింగ్ విచ్ విల్ చేంజ్.
1: దీనిలో మనము మూడు మార్గాన్ని మనం విచారించాలి.
0: In this path of wisdom, we shall have to recognize
1: ఒక తూరి వచ్చినా తిరిగి పోదు.
0: If this wisdom comes to us once, it will not go back again.
1: ఒక తూరి పోయినా తిరిగి రాదు.
0: If we have lost it once and if it has gone, it won't come back again.
1: ఇది పోదు రాదు, ఇది మూడు ఉన్నాయి.
0: This does not go, this does not come.
1: ఈ మూడు కూడాను మన హృదయంలో నివసిస్తున్నాయి.
0: These three are living in our heart.
1: ఒక తూరి వచ్చినా పోదు, అది జ్ఞానం.
0: What comes once will not go, that is wisdom.
1: Oka thuri poyana tirigi raadu, ajnanam.
0: Once it goes, it won't come back to you again, that is ignorance.
1: Podu raadu, idi brahma tattvam.
0: The aspect of brahma neither goes nor comes.
1: Idi atma tattvam, danini manam ee naadu parishodham cheyali.
0: This is the aspect of atma. It is that the
1: kanukane aneka paryayamulu manamu chadugutune untuntam. The one you think you are, the one others think you are, the one you really are, you are not one person అని మనం అనేక పర్యాయం చదువుతుంటాం.
0: ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీ రీడ్ ది త్రీ ఆస్పెక్ట్స్. దే ఆర్ ది వన్ దట్ యూ థింక్ యు ఆర్, ది వన్ అదర్స్ థింక్ యు ఆర్, అండ్ ది వన్ యూ రియల్లీ ఆర్. దీస్ త్రీ వీ ఆర్.
1: అనగా ది వన్ యూ థింక్ యు ఆర్ మన భౌతికమైనటువంటి యొక్క శారీరం యొక్క సంబంధం.
0: ది వన్ యూ థింక్ యు ఆర్ రిలేట్స్ టు ది బాడీ, దిస్ ఈస్ ది మెటీరియల్ బాడీ.
1: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్, ఇది నీ యొక్క జీవతత్వము.
0: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్, దిస్ ఈస్ ది జీవ ఆస్పెక్ట్ ఇన్ యూ.
1: ది వన్ యూ రియలీ ఆర్ అదే ఆత్మతత్వం.
0: ది వన్ యూ రియలీ ఆర్ ఈస్ ది ఆస్పెక్ట్.
1: జీవతత్వము హెచ్చు పల్లములుగా మారిపోవచ్చు, కీర్తి మర్యాదలలో పాల్గొనవచ్చు.
0: ది ఆస్పెక్ట్ ఆఫ్ జీవ కెన్ గ్రో అండ్ కెన్ డిమినిష్. ఇట్ కెన్ గివ్ యూ రెప్యుటేషన్, యూ మే లూజ్ రెప్యుటేషన్.
1: ఇంక దేహతత్వంలోన క్షీణించవచ్చు, అభివృద్ధి కావచ్చు.
0: ఇన్ ది బాడీలీ ఆస్పెక్ట్ ఇట్ మే గ్రో, ఇట్ మే బికమ్ డెకడెంట్.
1: కానీ ఆత్మతత్వం అనేటువంటిది ఎప్పుడు కూడాను ఒకే స్థిరమైనటువంటి శాశ్వతమైనటువంటి నిర్మలం నిశ్చలం నిస్వార్థమైనటువంటి ఒక స్థితిలో ఉంటుంటుంది. దీనిని నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం అన్నారు.
0: బట్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ ఈజ్ అన్చేంజింగ్ అండ్ ఈస్ నైదర్ గ్రోత్ నార్ డెకడెన్స్. ఇట్ విల్ రిమైన్ పర్మనెంట్. దిస్ హెస్ బిన్ డిస్క్రైబ్డ్ యాస్ ది
1: ఈ తత్వాన్ని ఏనాడు మనం గుర్తించుకుందుమో గుర్తించుమో ఆనాడే మన నిజస్వరూపాన్ని మనం ప్రకటించిన వారం అవుతాం.
0: Only on that day when we recognize this aspect of Atma, will we have understood and proclaimed our true form.
1: Deenine Jesus kudanu mottamota I am the messenger of God annadu. Anaga deha reeti lopala nee ni jagattunaku oka messenger ga vachanu annadu.
0: The same has been expressed by Jesus by saying, from the bodily aspect, I am a messenger of God.
1: ఒక్క జీససే కాదు మెసెంజరు, మీరందరు కూడా మెసెంజర్స్.
0: Not only Jesus is a messenger in the form of
1: కానీ ఈ మెసెంజర్స్ అంతా ఈనాడు మిస్ ఇంజన్స్ గా తయారైపోతున్నారు.
0: But you are all messengers. Unfortunately today, all these messengers are turning into messengers.
1: Engines. ఈనాడు మనము ప్రతి ఒక్కరు కూడాను మెసెంజర్ గా మన యొక్క ఈ పవిత్రమైన దివ్య దీనిని జగత్తులో చాటడానికి ప్రయత్నం చేయాలి.
0: Today, every one of us, as a messenger, to proclaim this aspect of truth in the world.
1: ఈ మెసెంజర్ ను మనం పంచుతూ పోవటం వల్ల ఏమైపోతుంది, మన రిలేషన్షిప్ పెరుగుతూ వస్తుంది.
0: When we broadcast such a message amongst the people of the world, then our relationships will go on increasing.
1: I anukunna neeku neevu maatrame tailam pai unnatundi okka neeti bottu vare untunnav.
0: The starting point, you are an individual I, like the drop of oil on a surface of water.
1: Kaani nenu neevu ani itaruku seva cheyandi. Ee naadu manamu prathi okkaru kodanu messenger ga mana yokka ee pavitramaina divya deenini జగత్తులో చాటడానికి ప్రయత్నం చేయాలి.
0: టుడే ఎవ్రీ వన్ ఆఫ్ అస్

0: సర్ఫేస్ ఆఫ్ వాటర్. కానీ నేను నీవు అని ఇతరులకు సేవ చేయడానికి వచ్చే ఐ ప్లస్ యూ వీ అయిపోతుంది.
1: బట్ వన్స్ యూ గో టు డూ సర్వీస్ టు అదర్స్ దెన్ ఐ ప్లస్ యూ విల్ బికమ్ వీ.
0: ఈ విధంగా ఐ ప్లస్ యూ, ఐ ప్లస్ యూ, ఐ ప్లస్ యూ, ఐ ప్లస్ యూ, వీ వీ వీ వీ, ఇది చాలా పెరిగిపోతూ వస్తుంది.
1: ఇన్ దిస్ మేనర్ దిస్ గ్రోస్, ఐ ప్లస్ యూ వీ, అండ్ దిస్ వీ గ్రోస్ ఇన్ టు ఎ లార్జ్ నంబర్ ఆఫ్ వీ.
0: ఈ వీ ప్లస్ హీ అని మరి తరిగితే దాన్ని చేర్చుకోవాలి, అప్పుడు హీ అయిపోతుంది. వీ ఉండదు, ఐ ఉండదు, యూ ఉండదు.
1: In this manner we join him, it will become we plus he. The we will disappear, the I has already disappeared, only he remains.
0: Kanukane mottamota manamu I am the messenger of God anetundi I nunchi manu start cheyali.
1: The starting point therefore is in the first instance to tell yourself that you are the messenger of God.
0: Tadupari I am the son of God.
1: The next step is I am the son of God.
0: Karanam emanaga messenger vere unnadu, మాస్టర్ వేరే ఉంటున్నాడు. మాస్టర్ కు మెసెంజర్ కు చాలా దూరంగా ఉంటుంది.
1: ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ దేర్ ఇస్ అ మెసెంజర్ అండ్ దేర్ ఇస్ అ మాస్టర్. దేర్ ఇస్ అ డిస్టెన్స్ బిట్వీన్ మెసెంజర్ అండ్ మాస్టర్.
0: రిలేషన్షిప్ కూడా ఎక్కువగా లేదు.
1: దేర్ ఇస్ నాట్ సచ్ క్లోజ్ రిలేషన్షిప్.
0: ఇది క్రమక్రమేణా యొక్క బాంధవ్యం పెరిగిపోవటం వల్ల ఐ అండ్ యూ ఆర్ వన్ అని కొంతవరకు నువ్వు మరి మూడవ స్టెప్ లో పోతుంటుంది.
1: లేటర్ యాజ్ రిలేషన్షిప్ బికమ్స్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ ఐ అండ్ యూ ఆర్ వన్.
0: రెండవ దీని లోపల ఐ ఆమ్ ది సన్ ఆఫ్ గాడ్ వస్తుంది. సన్ ఆఫ్ గాడ్ లోపల ఏమవుతుంది, తండ్రి యొక్క వెల్త్ కు, తండ్రి యొక్క ఫిగర్ కు, తండ్రి యొక్క బ్లడ్ కు తండ్రి సంబంధం ఏర్పడుతుంది.
1: ఇన్ ది సెకండ్ స్టేజ్ వెన్ వీ టెల్ అవర్ సెల్ఫ్ ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్, దర్ ఇస్ అ క్లోజ్ రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ ది వెల్త్ ఆఫ్ ది ఫాదర్, ది ఫార్మ్ ఆఫ్ ది ఫాదర్, ది బ్లడ్ ఆఫ్ ది ఫాదర్.
0: క్రమక్రమేణ పెరిగిపోతూ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నారు.
1: గ్రాడ్యువలీ గ్రోయింగ్ ఇన్ దిస్ మేనర్ హీ సెడ్ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్.
0: అదే విధంగానే మనం ఈనాడు మొట్టమొదట ఒక విధమైనటువంటి యొక్క మార్గంలో మనం ప్రవేశించి తద్వారా నేను మెస్సెంజర్ మెస్సెంజర్ అనేటువంటి దాంట్లో మనం సేవను చేయాలి.
1: ఇన్ ది సేమ్ మేనర్ టుడే వీ షుడ్ ఎంటర్ ఏ పాత్ అండ్ యాజ్ ఎ మెస్సెంజర్ వీ షుడ్ డూ సర్వీస్.
0: దీనినే డివైన్ అన్నారు. లాస్ట్ లోపల ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అనేటువంటి దాన్ని ఈ ఆత్మశక్తి, దివ్య శక్తి, దివ్యమైన మార్గము అని చెప్తూ వచ్చారు.
1: దిస్ పాత్ has been described as the divine path. Until you end up by saying I and my father are one, you become one with the Atma.
0: Work without love deplorable, work with love desirable, love without duty is divine.
1: Work without love is deplorable, work with love is desirable.
0: Love without duty is divine,
1: love without duty is divine.
0: కనుక ఈ మూడింటి మార్గం లోపల మనము లవ్ వితౌట్ డ్యూటీ. డ్యూటీ మీన్స్ ఏమిటంటే డ్యూటీ అనే దాంట్లో మన పని అనుకోకూడదు. మనం ఇక్కడ డ్యూటీ అనగా ఫోర్స్, ఇంకొకరి బలవత్తం లేనటువంటి పని అని ఒక అర్థం.
1: హియర్ డ్యూటీ మీన్స్ డ్యూటీ విత్ ఫోర్స్ విత్ కంపల్షన్ ఫ్రమ్ అవుట్ సైడ్, బట్ డ్యూటీ వితౌట్ కంపల్షన్ ఫ్రమ్ అవుట్ సైడ్.
0: ఇక్కడ మీరు మూడు విధములైనటువంటి అర్థాలు మీరు తీసుకోవాలి.
1: యూ హ్యావ్ టు టేక్ త్రీ టైప్స్.
0: మన భారతీయులు యందు కర్తవ్యం ఒక్కటి.
1: In our language, in our context, duty is described in three ways. One is kartavya.
0: Sambandham, marokati.
1: The second one is connection, sambandham.
0: Nirbandham, inkokati.
1: The third one is compulsion or nirbandham.
0: Nirbandham, sambandham, kartavyam. Moodu vidhamulaitunte padamulato bharatiyulu tama jeevitanni saagistu pothunnaru.
1: In three different words, they have been taking their life in three ways. Compulsion, connection and kartavya.
0: ఈ నిర్బంధం అనేటువంటిది ఏమైపోతుందంటే కొన్ని విధమైనటువంటి యొక్క డ్యూటీ కింద చెప్తూ వస్తున్నారు ఈనాడు.
1: సమ్ టైమ్స్ దిస్ కంపల్షన్ ఇస్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ ఎ డ్యూటీ.
0: ఇది ఎట్లా, ఇది ఏ విధమైనటువంటి ఒక పోస్ట్ గా ఒక విధ నిర్బంధంలో ఉంటుండాలి.
1: వి విల్ టేక్ అన్ ఎగ్జాంపుల్ వాట్ కైండ్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్ దిస్ ఇస్ కనెక్టెడ్.
0: ఈనాడు ఒక ఆఫీస్ కు ఒక అధికారి విజిట్ చేస్తున్నాడు.
1: టుడే ఎన్ ఆఫీసర్ ఇస్ విజిటింగ్ హిస్ ఆఫీస్.
0: కానీ అధికారి విజిట్ చేస్తుండే సమయంలో ఈ యొక్క వర్కర్ కు 104 degrees టెంపరేచర్ ఉంటుండాలి.
1: వెన్ ది మాస్టర్ ఇస్ విజిటింగ్ ది ఆఫీస్ దెన్ దిస్ వర్కర్ హూ ఇస్ వర్క్స్ ఇన్ ది ఆఫీస్ హెస్ గాట్ 104 degrees.
0: ఆనాడు లీవ్ తీసుకోవడానికి వీలు కాదు.
1: హీ కెనాట్ టేక్ లీవ్ దట్ డే.
0: ఏదో కొన్ని పిల్స్ అయినా తినేసేసి డాక్టర్ దగ్గర పోయి ఇంజక్షన్ అయినా తీసుకుని నిర్బంధంగా పోయే తీరాలి. ఎందుకంటే విజిట్ చేస్తున్నాడు, తన ఫైల్స్ అంతా కూడా చెకప్ చేస్తున్నాడు.
1: He cannot take leave that day. He will have to take some pills or go to a doctor and take an injection and go to the office because the officer is coming to inspect and see his files.
0: ఇది తన యొక్క కంట్రోల్లో లేదు.
1: Here, this leave is not in his control that day.

0: ఇది డ్యూటీ, దిస్ ఈజ్ డ్యూటీ. ఇంకా రెండవ మార్గం ఏమిటనగా, ఈనాడు సండే అవుతుంది, సండే అయినప్పుడు హాలిడేగా ఉండాలనుకుని తాను మిత్రులందరినీ ఇంటికి డిన్నర్ పిలిచాలా అని చెప్పి అనుకున్నాడు.
1: The second type is, today happens to be a Sunday. He wanted to enjoy a holiday on Sunday and invite several friends to his home.
0: సరిగా సడన్గా తెల్లవారులేచినప్పటికీ ఇతనికి జ్వరం వచ్చేసేసింది 104 degrees.
1: Suddenly, when he wakes up in the morning on Sunday, he gets fever 104 degrees.
0: తక్షణమే ఫ్రెండ్స్కి ఫోన్ చేశాడు, నా డిన్నర్ క్యాన్సిల్ చేసుకున్నాను, నాకు హెల్త్ సరిలేదు అన్నాడు.
1: Immediately he telephones to all his friends whom he has invited and says, my body is not well, my health is not good, I cancel the invitation.
0: ఇది సంబంధం, తన కంట్రోల్ లో ఉంది.
1: దిస్ ఈస్ ఎ కనెక్షన్.
0: చేయొచ్చు లేక క్యాన్సిల్ చేసుకోవచ్చు.
1: దిస్ ఈస్ ఎ కనెక్షన్, ఇట్ ఈస్ ఇన్ హిస్ కంట్రోల్. హీ కెన్ గో త్రూ ది డ్యూటీ హీ హాస్ ప్రిస్క్రైబ్ ఫర్ హిమ్సెల్ఫ్ ఆర్ హీ కెన్.
0: కానీ ఆఫీస్ డ్యూటీ మాత్రం తన కంట్రోల్ లేదు, ఆఫీసర్ ఆజ్ఞ ప్రకారం నడుచుకుని తీరాలి, ఇది డ్యూటీ.
1: But what relates to his office work is not in his control. He will have to do his duty according to the officer's control.
0: Inka kartavyamu ante emte ade ee naadu manavuniki ati pradhanamainatundi.
1: The third type, kartavya, what is that? That is most important thing to man today.
0: Small example.
1: There is a small example.
0: Oka inti lopala bharya bhartalu edo konni karanantaranga kalahinchukunnaru.
1: In one home, wife and husband for some reasons quarreled with each other.
0: భర్త భార్యను అనేక విధములుగా కోపించి రెండు దెబ్బలు వేశాడు.
1: ది హస్బెండ్ బికేమ్ యాంగ్రీ విత్ ది వైఫ్ ఇన్ మెనీ వేస్ అండ్ ఈవెన్ గివెన్ హర్ ఎ లిటిల్ బీటింగ్.
0: కానీ ఈ కోపంగా ఉండినటువంటి సమయం లోపల భార్య వంట రూమ్ లో ఏడుస్తూ ఉంటుండాలి.
1: డ్యూరింగ్ దిస్ పీరియడ్ వెన్ హీ వాజ్ యాంగ్రీ ది వైఫ్ వాజ్ వీపింగ్ వాజ్ సారీ ఇన్ ది కిచెన్.
0: భార్య పైన కోపం ప్రకటిస్తున్నాడు.
1: హీ వాజ్ షోయింగ్ యాంగర్ ఇన్ రిలేషన్ టు హిస్ వైఫ్.
0: తక్షణమే ఒక ఫ్రెండ్ డ్రాయింగ్ రూమ్ లో ప్రవేశించాడు.
1: అట్ దట్ మోమెంట్ ఎ ఫ్రెండ్ ఎంటర్స్ హిస్ డ్రాయింగ్ రూమ్.
0: ఫ్రెండ్ దగ్గర హలో హలో హలో అని నవ్వుతూ పోయాడు ఇతను.
1: వెన్ హీ గోస్ టు రిసీవ్ హిస్ ఫ్రెండ్ హీ సేస్ హలో ఫ్రెండ్ అండ్ హీ ఈస్ స్మైలింగ్.
0: కూర్చోమని ఫ్రెండ్ దగ్గర చాలా హ్యాపీగా మాట్లాడినాడు.
1: హీ స్పీక్స్ టు ది ఫ్రెండ్ వెరీ హ్యాపీలీ, ఆస్క్స్ హిమ్ టు సిట్ డౌన్.
0: తక్షణమే కాఫీ ఇస్తానని చెప్పి కూర్చోమన్నాడు. కాఫీ తయారు చేయి, కోపంగా మాట్లాడుతున్నాడు.
1: He tells his friend very softly, I will give you coffee, sit down. Goes inside the kitchen and orders his wife, prepare some coffee.
0: Bharya daggara kopanni prakatistunnadu, friend daggara sahananni prakatistunnadu.
1: He is exhibiting anger in the presence of his wife. He is exhibiting patience and forbearance in the
0: karanam emiti tana yokka samsaram yokka guttu baiti vaniki teliyakurdu. ఈ గౌరవం కోసం ప్రకటిస్తున్నాడు.
1: వాట్ ఈస్ ది రీజన్? ది రీజన్ ఈస్ ది ఇంట్రికసీస్ అండ్ ట్రబుల్స్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ షుడ్ నాట్ బి నోన్ టు ఎన్ అవుట్ సైడర్. ఇట్ ఈస్ దిస్ ద
0: ఫ్రెండ్ దగ్గర ఫ్రీగా ఉన్నట్టు ఇల్లాలకు తెలియకూడదు.
1: ది వైఫ్ షుడ్ నాట్ నో దట్ హీఈస్ ఫ్రీ అండ్ వెల్ విత్ ది ఫ్రెండ్.
0: ఈ విధమైనటువంటి గౌరవాన్ని పోషించుకుంటూ రావటం వల్లనే సంసారం గౌరవ మర్యాదలతో ఉంటుంటాయి.
1: ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ దిస్ కైండ్ ఆఫ్ ఆనర్ ఆఫ్ ఎ ఫ్యామిలీ, ది ఫ్యామిలీ కంటిన్యూస్ టు బి ప్రొటెక్టెడ్ అండ్ ఆనర్డ్.
0: ఈనాడు ఈ కర్తవ్యం చెడిపోయింది.
1: దిస్ కర్తవ్య, దిస్ టైప్ ఆఫ్ డ్యూటీ టుడే హ్యాస్ బీన్ లాస్ట్.
0: భార్య దగ్గర కోపం ఫ్రెండ్ పైన కూడా ఇచ్చి పెట్టేస్తాడు.
1: ది యాంగర్ విచ్ షుడ్ హ్యావ్ బీన్ షోన్ టువర్డ్స్ ది వైఫ్ హీ విల్ షో టువర్డ్స్ ది ఫ్రెండ్.
0: కనుక తన యొక్క మేనర్స్ పోతూ ఉండాలి.
1: విచ్ మీన్స్ హీఈస్ లూజింగ్ హిస్ మేనర్స్.
0: ఈ విధమైనటువంటి కర్తవ్యాన్ని ఈనాడు మనం పోషించుకుంటూ రావాలి. కనుక డ్యూటీ అనగా ఏమిటంటే కేవలము ఆఫీసుకు పోవటము, పని చేయటము ఇవి మాత్రం కాదు. ఆఫీసులో నిర్బంధమైనటువంటి దానిని మనం చేయటం వల్లనే దీనికి ఇంగ్లీష్ లో డ్యూటీ అని పెట్టారు.
1: టుడే ఇట్ ఈస్ నాట్ ది డ్యూటీ దట్ ఈస్ రిలేటెడ్ టు యువర్ కంపల్సరీ అటాచ్మెంట్ టు ది ఆఫీస్ ఆర్ టు యువర్ కనెక్షన్ దట్ షుడ్ బి ప్రమోటెడ్ దట్ ఈస్ వై ఇట్ హాస్ బీన్ కాల్డ్ డ్యూటీ బట్ దేర్ ఈస్ అ టైప్ ఆఫ్ డ్యూటీ కాల్డ్
0: ఈనాడు మన యొక్క సేవకుల యొక్క డ్యూటీ గవర్నమెంట్ ఇది కాదు, గాడ్ డ్యూటీ.
1: టుడే ది డ్యూటీ ఆఫ్ అవర్ సేవకర్స్ ఈస్ నాట్ దట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఇట్ ఈస్ దట్ ఆఫ్ గాడ్.
0: తనకు ఒక్క మాస్టర్ మాత్రమే ఉంటున్నాడు.
1: There is only one master for him.
0: ఇక్కడ ఆఫీస్ లోపల అనేక మంది మాస్టర్స్ గా ఉంటారు.
1: ఇన్ ది ఆఫీస్ దర్ మే బి సెవెరల్ మాస్టర్స్.
0: కనుకని ఈ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అనుకున్నప్పుడే హోలీ గోస్ట్ ఏర్పడిపోతుంది.
1: సో వెన్ యూఆర్ ఏబుల్ టు థింక్ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ దెన్ యూ బికమ్ వన్ అండ్ ది స్టేజ్ ఆఫ్ బీయింగ్ ఎ హోలీ గోస్ట్ కమ్.
0: కనుక ఈనాడు మానవ సోదరత్వాన్ని, దైవ పితృత్వాన్ని మొట్టమొదట మనం భావించి సేవకులు మనం పాల్గొనాలి.
1: So today, our very first thought should relate to brotherhood of man and fatherhood of God. And then we should enter service.
0: Kramakramina kudanu ekatma bhavanni manam abhirudhi chesukovali.
1: Gradually, we should also develop the idea of one atma in everyone.
0: కనుకనే ఈనాడు మనము మన జీవితం అనే ప్రవాహమునకు ఒక విధమైన రెండు హద్దులు మనం నిర్మించుకోవాలి.
1: టుడే టు ది రివర్ ఆఫ్ అవర్ లైఫ్ వీ షుడ్ హ్యావ్ టు హ్యావ్ టూ కంట్రోల్స్ టూ బ్యాంక్స్.
0: ఎందుకనగా ప్రవాహము ప్రవహించే సమయంలో ఇటువైపున అటువైపున రెండు గట్లు ఉంటుంటాయి.
1: The reason for this is when a flow of water takes place on both sides there are bunds banks.
0: అప్పుడే ఈ యొక్క నది చక్కగా ప్రవహించి సముద్రంలో లీనమైపోతుంది.
1: It's only then that the river flows well and goes and merges into the ocean.
0: ఈ నాడు మన జీవితం అనే ప్రవాహము అతి తీవ్రంగా ప్రవహిస్తుండాలి.
1: Today the river of our life is flowing very fast.
0: దీనికి గట్లు లేకుండా ఉంటున్నాయి.
1: There is no control, there's no bund for this river.
0: కనుకని ఈ నాడు ఒకవైపున ఒక గట్టు రెండవ వైపున మరొక గట్టు ఈ రెండు గట్లను ఈనాడు మనం గట్టిగా కట్టుకోవాలి.
1: టుడే వీ విల్ హావ్ టు బిల్డ్ ఏ బండ్ ఆన్ వన్ సైడ్ అండ్ అనదర్ బండ్ ఆన్ ది అదర్ సైడ్.
0: ఒకవైపున అష్టాక్షరనామం అనేటువంటి గట్టును పెట్టుకోవాలి.
1: ఆన్ వన్ సైడ్ వీ షుడ్ హ్యావ్ ఎ బ్యాంక్ అండర్ ది నేమ్ ఆఫ్ అష్టాక్షరనామం.
0: రెండవ వైపున మరొక అష్టాక్షరనామము అనే గట్టును కట్టుకోవాలి.
1: ది సెకండ్ సైడ్ ఆల్సో దేర్ ఇస్ అనదర్ అష్టాక్షరనామం విచ్ వీ హావ్.
0: ఏమిటి అష్టాక్షరనామం? ఓం నమో నారాయణయ. కాదు కాదు కాదు కాదు. ఒకవైపున సంశయాత్మా వినశ్యతే. సంశయాత్మా వినశ్యతే నిస్సంశయము అనేటువంటి గట్టును ఒక దగ్గర కట్టుకో.
1: What is this Ashtakshari? It is not the standard Ashtakshari Om Namo Narayana. But this is Tamsyatma Vinasyati. You should not have any doubt whatsoever. You should get rid of all doubts.
0: Renda vaipana Ashtakshara Namo Saddhavan Labhate Gnanam. Enemy.
1: The second side again, the Ashtakshari is Saddhavan Labhate Gnanam.
0: Anaga vaka vaipana Saddha, vaka vaipana Nissamsayamu. Ee rendu gattlu kattukunte manamu పవిత్రమైన జీవితంలో తపస్సుగా మనం జీవించగలము.
1: విచ్ మీన్స్ ఆన్ వన్ సైడ్ శ్రద్ధ కేర్ అండ్ అటెన్షన్, ఆన్ అనదర్ సైడ్ అబ్సెన్స్ ఆఫ్ ఆల్ డౌట్. ఇఫ్ వీ హ్యావ్ దీస్ టూ కంట్రోల్స్.
0: ఈనాడు మానవుడు కేవలము సంశయముల యొక్క మూటగా తయారవుతున్నాడు.
1: టుడే మ్యాన్ ఈజ్ అ బండిల్ ఆఫ్ డౌట్స్.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకుండా ఉంటుండాలి.
1: దేర్ ఇస్ నో సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేనిటువంటి వాడు ఏం చిన్న కార్యం కూడా చేయలేడు.
1: One who has no self-confidence cannot do even a small, tiny task.
0: తనపైన తనకు విశ్వాసమే లేదు, దైవాన్ని మనకు సాక్షాత్కరించుకోవాలంటుంటాడు.
1: He has no confidence in himself, but he wants to have sakshatkar of God.
0: కింద పునాదే లేకపోతే పైన మనము రూఫ్ ఏ విధంగా వేయగలము?
1: When there is no foundation, how can we put a roof on the top?
0: గోడనే కట్టకపోతే మనము రూఫ్ ని ఏ రీతిగా ధరించగలము?
1: If we have not built the walls, who is going to bear the roof?
0: కనుకనే self-confidence foundation.
1: Self-confidence is the foundation.
0: Self-satisfaction anede goda.
1: Self-satisfaction are like the wall.
0: Self-sacrifice ade roof.
1: Self-sacrifice is the roof.
0: Self-realization is life.
1: Self-realization is the life.
0: Kanuka ee moodu kudanu bhadranga undinappude ee life ane 20 self-realization kudanu manam sukhanga manam aanandanga sampurnamaina nirbhayamto jeevinchadaniki veelavutundi.
1: It's only when we have these three built properly, the self realization we can have and our life can be happy and prosperous.
0: Kanaka motta modata manam vishwasanni abhirudhi chesukovali.
1: First step is to promote confidence.
0: Ee sevanu chese samayam lopala manam andarki sai ram sai ram sai ram antunnam, kaani endukosam nu sai ram antunnav?
1: While performing this seva or giving service to all we say sai ram.
0: Ee sai ram sai ram anetunti ee padamulu kaani ee action kaani kevalam yantrikanga bayaldeerakoddu, yantra roopamtho undakoddu.
1: Why do we utter these words, Sai Ram? These words should not come mechanically out of you.
0: Evariki manam Sai Ram anna Sai Ram poi chertundi aneetvanti bhavamto andulo Sai Ramudu unnadu aneetvanti vishwasamto manam chestunnam.
1: With the thought that to whomsoever you utter these words Sai Ram, they will go and reach Sai Ram, and that Sai Ram is present in that individual.
0: Ganukane manam upanishattulu undaikunnu sarvajeeva namaskaram keshavam pratigacchati. Evariki manam namaskaram chesina daivaniki poi chertundadi.
1: That is why, according to the Upanishad, to whomsoever we make obeisance, ultimately it goes and reaches God. This is what we believe.
0: ఎవరికి మనము నమస్కారం చేసినా ఏ విధంగా భగవంతునికి పోయి చేరుతున్నదో అదే విధంగానే సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఎవరిని మనము తిరస్కరించినా, ఎవరిని మనం అవమానం చేసినా, ఎవరిని మనం బాధించినా అది కూడా భగవంతునికి చేరిపోతుంది.
1: Just as to whomsoever we make obeisance, it goes and reaches God. So also, whomsoever you cause harm and hurt, that will also go and reach God.
0: కనుక మనము ఎవరిని కూడా హింసించకుండా ఎవరిని బాధించకుండా, ఎవరిని కష్టపెట్టుకోకుండా అందరినీ కూడా నువ్వు సాధ్యమైనంత వరకు ప్రేమతో మనం చేస్తూ ఉంటుంటే ఇది వాక్ తపస్సు కింద గాని మనస్తపస్సు కింద గాని సంసిద్ధంగా నేర్పడుతుంది.
1: సో విదౌట్ కాజింగ్ హార్మ్ ఆర్ హర్ట్ టు ఎనీబడీ ఇఫ్ వీ కెన్ కండక్ట్ అవర్ సర్వీస్ దెన్ దిస్ విల్ బి లైక్ తపస్ ఆఫ్ యువర్ వర్డ్ అండ్ ఆఫ్ యువర్ యాక్షన్.
0: కనుక తపస్సు అనగా మనము ఇల్లు వాకిలి వదిలిపెట్టి మన యొక్క కర్తవ్యాలు విసర్జించి అరణ్యానికి పోవటం కాదు, వాక్ తపస్సు మనం చెయ్యాలి. మనో తపస్సు మనం పవిత్రమైన భావాలతో ఈ యొక్క ఇంద్రియాన్ని అరికట్టుకోవాలి. దేహ తపస్సు పవిత్రమైనటువంటి మహర్షులకు మహనీయులకు పెద్దలకు తల్లిదండ్రులకు సేవలు చేసి అనేక విధమైనటువంటి యొక్క ప్రీతిని మనం అందుకొని తద్వారా మనము అహంకార మమకారాన్ని అణచుకొట్టుకోవాలి.
1: తపస్ డస్ నాట్ మీన్ గివింగ్ అప్ అవర్ హోమ్స్ అండ్ ఫ్యామిలీస్ అండ్ గోయింగ్ టు ది ఫారెస్ట్. తపస్ షుడ్ కన్సిస్ట్ ఆఫ్ తపస్ ఆఫ్ ది మైండ్ ఆఫ్ ది హార్ట్ అండ్ ఆఫ్ ది బాడీ. దిస్ షుడ్ బి డన్ ఇన్ ఆర్డర్ దట్ యు మే గివ్ అప్ యువర్ ఈగో అండ్ యువర్ అటాచ్మెంట్.
0: కనుక దీనిని పురస్కరించుకుని ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నారు.
1: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ ఇట్ హస్ బీన్ సెడ్ దట్ ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ ఈజ్ మ్యాన్ కైండ్.
0: మన మనసులోని భావములు, మాటలోని పలుకులు, క్రియలోని ఆచరణములు మూడు ఏకమైపోవాలి.
1: అవర్ థాట్ ఫ్రమ్ ది మైండ్, అవర్ వర్డ్ ఫ్రమ్ అవర్ మౌత్ అండ్ అవర్ డీడ్స్ ఫ్రమ్ అవర్ హ్యాండ్స్.
0: కానీ ఈనాడు మ్యాన్ కైండ్ అంటున్నారు కానీ ఈ మూడు ఏకం చేయటం లేదు.
1: But today we only talk of mankind, but we do not harmonize the thought, word and deed.
0: ఇప్పుడు మ్యాన్కైండ్ అని చెప్పడానికి వీల్లేదు, మంకీ కైండ్ అంటే చెప్పొచ్చు బాగా.
1: In that situation we cannot call it mankind, we can call it monkey kind.
0: మనము ఆ విధంగా పోకూడదు. మనము పవిత్రమైనటువంటి మానవుడము, నరుడము.
1: We should not take that path. We are sacred human beings. We are naras.
0: ఈ నరకు వానరకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం కొంతవరకు విచారించాలి.
1: We should also understand the difference between a nara, a human being, and a vanara, a monkey.
0: Vanara, ఇది మూడు అక్షరాలు. Nara, రెండు అక్షరాలే.
1: Vanara, monkey, has got three letters. Nara, man, has got two letters.
0: ఈ వానరా, ఈ మూడు అక్షరాలు ఏమిటంటే వాళ్ళ ఉంది కాబట్టి వానరా.
1: Vanara can be explained by saying it is because there is a tail, va. Vanara is one who has a tail.
0: కాబట్టి మనిషికి ఆ వాలం లేదు కాబట్టి నర.
1: సిన్స్ మ్యాన్ హ్యాస్ నో టెయిల్ ది లెటర్ వా గోస్ అండ్ హీ బికమ్స్ నర.
0: కానీ తోక లేదు మాత్రమే కానీ వానరుని యొక్క చేష్టలన్నీ ఉంటున్నాయి నరుని యందు.
1: ఓన్లీ ది టెయిల్ ఇస్ అబ్సెంట్ బట్ ఆల్ ది కాండక్ట్ ఆఫ్ ఎ మంకీ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎ మ్యాన్.
0: కానీ మనం ఆ విధమైన ప్రయత్నంలో పోకూడదు. మనము దివ్యమైన వానర వాలమున్నటువంటి యొక్క కోతులే రామసేవ చేసి అనేక విధమైనటువంటి రామ ప్రీతికి పాత్రలైనాయి.
1: హూ షుడ్ నాట్ టేక్ దట్ పాత్. వానరా ది మంకీస్ హూ హావ్ ది టెయిల్ ఇన్ మెనీ వేస్ డిడ్ సర్వీస్ టు రామ అండ్ శాంక్టిఫైడ్ దేర్ లైవ్స్.
0: ఈనాడు నరుడై పుట్టి మానవత్వంకు మాధవత్వానికి సన్నిహిత సంబంధం అనేటువంటి గుర్తించుకుని కూడా మనం అట్టి సేవలు చేయకపోతే నిజంగా మానవత్వానికి సార్థకం కాదు.
1: టుడే బీయింగ్ బోర్న్ ఏ హ్యూమన్ బీయింగ్ అండ్ రికగ్నైజింగ్ దట్ వీఆర్ మచ్ క్లోజర్ టు డివినిటీ and much closer to God, yet if we do not do such service, then we are not.
0: మన నిత్య జీవితంలో మనం అనుభవించవలసినటువంటివి, మనం తెలుసుకోవలసినటువంటివి ఇంకా ఎన్నో ఉంటున్నాయి. నిత్య జీవితమే మనం ఆధ్యాత్మిక మార్గము.
1: There are many things in our daily life which we have to understand and which we have to learn. In fact, daily life is spirituality.
0: నిజంగా మనము ఆధ్యాత్మికం ఆధ్యాత్మికం అనగా ప్రత్యేకమైనటువంటి ఒక స్థాయి కాదు.
1: Truly when we talk of adhyatmika spirituality, it's not as if it is a distinct
0: mana nitya jeevitamulo manam anubhavinchetundi prati kriyalu kodanu adhyatmika sambandhinchinatundi.
1: Every event which we experience in our daily life is connected closely with spirituality.
0: Manam sariyainatundi arthanni gurtinchukolekapovatam chetane adhyatmika veru mana daily life nitya jeevitam veru ani dani vibhagam chestunnam.
1: Because we do not understand the real true meaning of life, we are separating spirituality from daily life.
0: కనుక మనము నిత్య జీవితము ఆధ్యాత్మికము రెండు ఒక్కటి.
1: డైలీ లైఫ్ అండ్ స్పిరిచువాలిటీ ఆర్ టుగెదర్ వన్.
0: ధర్మ అర్థ కామ మోక్షంలోని నాలుగుగా ఉన్నటువంటి పురుషార్థములను రెండుగా రెండు ఒక్కటిగా చేయమని చెప్పాడు.
1: ధర్మ అర్థ కామ అండ్ మోక్ష దే షుడ్ బి మేడ్ ఇన్ టు టూ.
0: ధర్మము దేనికోసము? అర్థమును ధర్మము చేయటమే ఈ ధర్మార్థము.
1: ధర్మార్థ What for do you want to have wealth, artha?
0: Ikkada artham anaga kevalamu currency notes, oka dollars maatrame kaadu.
1: Here the word artha does not mean only currency notes or dollars.
0: Wealth anetvanti kevalamu jnanam okka dhaname.
1: Wealth has got a much broader meaning.
0: Aarogyam okka dhaname.
1: Wisdom is a health.
0: Mana yokka bhavam okka dhaname.
1: Thoughts are wealth.
0: మన యొక్క దేహ బలము యొక్క ధర్మమే, ధనమే.
1: అవర్ బాడీ స్ట్రెంగ్త్ ఇస్ ఆల్సో
0: కనుక ధనం అనగా ఏమిటి? దేహ బలము, మనోబలము, బుద్ధి బలము, ఆధ్యాత్మిక బలము, సర్వ బలములు కూడా ధనముల కింద లెక్క.
1: వాట్ ఈస్ వెల్త్? బాడీలీ స్ట్రెంగ్త్ ఇస్ వెల్త్, మెంటల్ స్ట్రెంగ్త్ ఇస్ వెల్త్, స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ఇస్ వెల్త్. ఆల్ దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెల్త్.
0: సత్శీలము ధనమే, సదాచారము ధనమే, ఐశ్వర్యము ధనమే, సర్వము ధనమే.
1: గుడ్ క్యారెక్టర్ ఇస్ వెల్త్, గుడ్ కాండక్ట్ ఇస్ వెల్త్. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వెల్త్, దే కాన్స్టిట్యూట్.
0: కనుకనే ఆ ధనమును మనము ధర్మము చెయ్యాలి అన్నాడు.
1: దిస్ వెల్త్ ఆఫ్ ఆల్ కైండ్స్, దిస్ షుడ్ బి యూస్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ధర్మ.
0: కనుకనే ఈ ధనం అనేటువంటి యొక్క సర్వమును కూడాను దానము చేసే నిమిత్తమే ధర్మము అన్నారు.
1: దట్ ఈస్ వై ఆల్ దిస్ వెల్త్ ఆఫ్ ఆల్ టైప్స్ ఈస్ ఫర్ యూ టు గివ్ అవే యాజ్ గిఫ్ట్స్ టు అదర్స్.
0: ఇంకా అర్థ కామము,
1: ది అదర్ టూ పురుషార్థాస్ అర్థ కామ.
0: మనము దైవము మోక్షం అనేటువంటి దాన్ని కామించాలి.
1: వీ షుడ్ హ్యావ్ ది డిజైర్ ఆఫ్ గెటింగ్ మోక్ష.
0: కేవలం లోక సంబంధమైనటువంటి వాటిని కాదు, మనం మోక్షమే మనం నిజంగా మనం ప్రేమించవలసినటువంటిది, ఆశించవలసినటువంటి మార్గము.
1: We should not desire for worldly things alone. We should desire to get God.
0: ఈ నాడు కూడాను లౌకికము ఆధ్యాత్మికము రెండింటి కూడాను ఏకం చేయాలి.
1: In this way, worldly life and spiritual life.
0: లౌకికమే ఉంటేనే మనం ఆధ్యాత్మములో ప్రవేశించగలుగుతున్నాం.
1: It's only because we are in the world, we are able to go the path of spirituality.
0: ఇది వస్త్రం కాదు, ఇది బండిల్ ఆఫ్ థ్రెడ్స్.
1: This is not a piece of cloth, it's a bundle of threads.
0: ఇది థ్రెడ్స్ కాదు, ఇది కాటన్.
1: This is not threads, this is
0: cotton. మొట్టమొదటి కాటన్, రెండవది థ్రెడ్, మూడవది క్లాత్.
1: ఫస్ట్ ఇస్ కాటన్, దెన్ కమ్ థ్రెడ్స్, దెన్ కమ్ క్లాత్.
0: కనుక దేహం అనేటువంటిది క్లాత్,
1: బాడీ ఈజ్ లైక్ ది క్లాత్.
0: మన థాట్స్ అనేటువంటిది థ్రెడ్స్,
1: అవర్ థాట్స్ ఆర్ లైక్ ది థ్రెడ్స్.
0: మన ఆత్మనే కాటన్, ప్యూర్ కాటన్.
1: అవర్ ఆత్మ ఇస్ ది బేస్,
0: దానికి నో షేప్.
1: ఆత్మ
0: అదే ది వన్ యూ థింక్ యు ఆర్ బాడీ,
1: ది వన్ యూ థింక్ యు ఆర్
0: అదే క్లాత్.
1: That's the cloth.
0: The one others think you are, adhe thread.
1: The one others think you are, those are the threads.
0: The one you really are, adhe cotton.
1: The one you really are, that's atma.
0: Ah, cottone lekapothe threads e levu, threads e lekapothe cloth e ledu. Kanaka moodu cheri okkate, dehaatma, jeevaatma, paramaatma, moodu okkate. Aihika, aamushmika, kaivalya, moodu okkate.
1: If we do not have the cotton, there are no threads. If we do not have the threads, there is no cloth. So also, if there is no Atma, Paramatma, there is no Jeevatma. If there is no Jeevatma, there is no Dehatma.
0: దీనికి ఇంకా కూడా చాలా అవసరమైనటువంటివి, చాలా ఇంపార్టెంట్ అయినటువంటివి దేహము, ఇంద్రియములు, మనస్సు. ఈ మూడింటి యొక్క చేరిక చేతనే ఈ దేహము, ఈ జగత్తు భిన్న రూపంగా గోచరిస్తూ వస్తున్నాయి.
1: ఫర్దర్, ది త్రీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్, ది బాడీ, the organs and the mind, it's the conglomeration of these three which makes you
0: ee moodinti yokka tattvanni manam gurtinchinappude aadhyatmika spushtanga artham avutundi.
1: It's only when we can understand the nature and the aspect of these three can we understand spiritual.
0: Kanuka ee dehamu, indriyamu, ee manasu yokka tattvanni gurtinchukunte aadhyatmikamu suspashtanga manaku roopandirpa chestundi.
1: If we can recognize the meaning of these three, the body, the organs and the mind, we will understand spirituality in a very clear
0: kanuka spirituality anaga kevalamu oka bhinnamainatundi prapanchaniki viruddhamaina margam kaadu.
1: Spirituality does not consist of a separate path unconnected with the living
0: world. Tellavari lechinade modalu ratri varaku manam nidrinche anta varaku ye pani chesina anta kudano aadhyatmikame.
1: Since our getting up in the morning till we go to sleep in the evening, whatever work we do, all that is intimately connected.
0: Tellavari 6 gantalu japamu ratri 8 gantalu japamani oka tayanni manam nirninchukotam nakkarledu. Nirantaram kudano sarvada sarvakaleshu sarvatra harichintanam.
1: We do not have to fix a time, morning 8 o'clock or evening 8 o'clock for japa. At all times and at every instant.
0: Yavanamu, baljamu, kaumaramu, vardhakyam anetunti yokka style kudano avasaram ledu.
1: For that, there is no need for having childhood, adulthood, old age. There is no such distinction.
0: Kanuka deeniki vaya pramanam kaani, kala pramanam kaani, kala nimitam kaani, yemaatram kudano akkaraledu.
1: For this, neither a fixed age nor a fixed time are necessary.
0: Mana anukoolamulu nimittamai manam kaalani nirnayam cheskuntanname kaani kaalamulaku ye maatram kodano haddu ledu.
1: It is for our convenience that we fix a time, but time has no limitations.
0: Kevalam idi sayankalam anukuntunnamu, sayankalamulaku ye maatram artham ledu.
1: We call this evening, it has no meaning at all.
0: Suryudu bhoomi kindi povatam cheta సాయంకాలం అనుకుంటున్నాం, సూర్యుడు భూమి పైన ప్రవేశించట చేత తెల్లవారు అనుకుంటున్నాము.
1: బికాస్ ది సన్ ఇస్ సెటింగ్, వీ థింక్ ఇట్ ఈస్ ఈవినింగ్. వెన్ ది సన్ ఇస్ రైజింగ్, వీ థింక్ ఇట్ ఈస్ మార్నింగ్.
0: నిజంగా సెట్టింగ్ రైజింగ్ రెండు లేవు సన్ కు.
1: ట్రూలీ సన్ నైదర్ రైజెస్ నార్ సెట్స్.
0: కేవలం మనకు కనిపించకుండా పోయినట్టు మాత్రం దాన్ని మునిగిపోయాడు అనుకుంటున్నాం, కనిపించినప్పుడు పుట్టినాడు అనుకుంటున్నాము. ఈ రెండు కూడా మన భావాలే కాని సూర్యుని యొక్క తత్వములు కాదు.
1: జస్ట్ బికాస్ వీ డూ నాట్ సీ ది సన్ వీ థింక్ హీ ఇస్ సెట్. జస్ట్ బికాస్ వీ సీ హిమ్ రైజ్ వీ థింక్ సన్ ఇస్ రైజింగ్. బట్ దీస్ ఆర్ ఓన్లీ అవర్ ఐడియాస్ అండ్ అవర్.
0: అదే విధంగానే ఆత్మకనేటువంటిది జననము మరణము రెండు లేవు.
1: ఇన్ ది సేమ్ మేనర్ ఆత్మ హాజ్ నైదర్ బర్త్ నార్ డెత్.
0: దేహము కనిపించినప్పుడు పుట్టుక అనుకుంటున్నాము.
1: When the body is seen by us, we say
0: death. దేహము శిథిలమైపోతానే మరణం అంటున్నాం.
1: When the body falls down, we say death.
0: కానీ ఆత్మకు నో బర్త్ నో డెత్.
1: బట్ ఆత్మ హాజ్ నైదర్ బర్త్ నార్ డెత్.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Shri Satya Sai Baba on the 25th of January 1980, addressing Sevadal.

0: మనసు మాటకేయు అన్ని నొక్కటి గాని కాతికి ఉండల్ మానవత్వంబన మనసు మాట క్రియయు అన్ని ఒకటి గాని అతికి ఉంట మనసు నందు వేరు మాటయు క్రియయు వేరు వేరు అయిన విలువదేవి మనసు వేరుగాను మాటయు క్రియయును వేరు వేరుయిన విలువదేమి.
1: The true index to the fact that one is a human being is a perfect harmony and synchronization of one's thoughts, words and deeds. If there were to be a diversity prevailing in terms of what one thinks, what one utters, and then finally what one does, what is the use?
2: యది జన్మ జరామరణం న భవేతి. యది చేష్ట వియోగ భయం న భవేతి. యది జన్మని సత్యం భవం న భవేతి. ప్రేమస్వరూపులారా, లోకమునందు జననము వృద్ధాప్యము మరణమే లేకుండెను. లోకమునందు ఆశించిన వస్తువుల యొక్క వియోగమే సంభవించకుండినా ఈ జగత్తే అనిత్యము అశాశ్వతమే కాకుండినా మానవుని యందు ఏమాత్రము కూడాను ప్రియమనేటువంటిదే ఉండి ఉండేటివి కాదు.
1: Embodiments of love. If in this existence of ours were there not to be things like birth, growth, old age and finally death, if there were not to be a case of being disappointed with not fulfilling what one seeks and desires, if it were not for the fact that the world is after all unreal and passing and transient, certainly there would not have been a meaning and significance to one's existence or life.

మధు పాలింప పరమ పురుషుడు ఏ గుణంబు గణించి యతంచనో నాడు ప్రహ్లాదు పాలింప పరమ పురుషుడు ఏ గుణంబు గణించి యతంచనో నాడు కరిణి గాచిని తరి కమలనయం.

ఆ గుణముంది గణించి అమరవంజుడు ఆ తజనులను పాలించు అనాథనాథ్.

0: Who is this Srinatha? Who is this Lokanatha? He is verily this Satchidananda Swarupa, the Satchidananda Murti, the Lord of Puttaparthi, Satya Sai.
1: Prema Swarupulara. Ishwarudu Sakalaishwarya Swarupudu.
0: Embodiments of love, Ishwara has everything that he wants.
1: Shankarudanaga Subangalamainatunti Vadu.
0: Shankara connotes auspiciousness.
1: Sarvajnatvamu, Sarvavyapakatvamu, Sarvashaktitvamainatunti Yokka Daivatvamunaku Lenatuvantidi Okkati Kudame Jagattuno Kanaradu.
0: God who is omniscient, omnipotent and omnipresent, there is nothing that he does not have for himself.
1: Aite భౌతికమైనటువంటి ఈ జగత్తునకు ప్రాకృతమైనటువంటి ఈ లోకమునకు ఆధారభూతమైనటువంటి దైవత్వాన్ని విస్మరించి ప్రాకృతమైనటువంటి యొక్క వస్తువాహనములనే విశ్వసించి జీవితమును అర్థము చేసుకునలేక వ్యర్థము గావించుకుంటున్నారు మానవులు.
0: దిస్ వరల్డ్ విచ్ ఇస్ బట్ ఎ మానిఫెస్టేషన్ ఇన్ ఎ సూపర్ఫిషియల్ సెన్స్ విచ్ ఇస్ అన్రియల్ విచ్ ఇస్ ట్రాన్సియంట్ అండ్ విచ్ ఇస్ మొమెంటరీ. Man does not look at the basis, the power behind this creation. He is carried away by what that transpires in this materialistic world in a fleeting passing way.
1: Samanyamga manavuni yokka mana pravritti korikala yokka moota.
0: It's a commonplace thing to say that man's nature is where you have desires.
1: Bundle of desires.
0: It's a bundle of desires.
1: Aithe deenini వేదాంత పరిభాష యందు కామము అని చెప్పుతూ వచ్చారు.
0: ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ ద సేమ్ హ్యాస్ బీన్ గివెన్ ద నేమ్ ఆఫ్ కామ.
1: ఇది జిజ్ఞాసమయమైనప్పుడు విజ్ఞానము పరిధులను అవధులను దాటి నక్షత్రమండలంలోని విజ్ఞాన రహస్యమును అనంతమైనటువంటి సాగరం నందుగల పవిత్రమైనటువంటి దివ్య శక్తులను నిరూపిస్తూ వస్తుంది.
0: దిస్ సేమ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ జిజ్ఞాస వెన్ ఇట్ రైజెస్ ఇట్సెల్ఫ్ టు ద సుప్రీమ్ నాలెడ్జ్ కెన్ టేక్ యూ ఫర్దర్ బియాండ్ యువర్ ఓన్ ఇన్సిగ్నిఫికెంట్ రీచెస్. ఇట్ కుడ్ రీచ్ అవుట్ టు ద స్టార్స్ అండ్ ద కాన్స్టలేషన్స్ అండ్ గివ్ యూ అన్ ఇన్సైట్ టు ద మిస్టరీస్ ఆఫ్ నేచర్.
1: ప్రాకృతమైనటువంటి గుణమయమైనప్పుడు ఈ కామమే సంకుచితమైన భావములతో రాగద్వేషాలతో దుఃఖమును అందిస్తుంది.
0: The same karma, if it is intertwined with your worldly existence, looking around you and nothing beyond, will bind you down to a sense of hatred, jealousy and ego and the like.
1: Adhyatmikamayamainappudu idiye hrudayanandanni chekurustundi.
0: The self-same karma, if it is spiritualized, will confer on you infinite atmic bliss.
1: Nirgunam, niranjanam, sanatanam, niketanam. నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపమైనటువంటి ఆత్మతత్వాన్ని ఒక్క సాత్వికమైనటువంటి యొక్క గుణమునందు మాత్రమే సాక్షాత్కరించుటకు వీలవుతుంది.
0: దిస్ నేచర్ ఆఫ్ ది ఆత్మ విచ్ హాస్ నో అట్రిబ్యూట్స్ నో క్వాలిటీస్ విచ్ ఇస్ బియాండ్ కాంప్రహెన్షన్ విచ్ ఇస్ ప్యూర్ అన్సలీడ్ అండ్ సాలిడ్ సబ్లైమ్ కెన్ బి అండర్స్టూడ్ ఓన్లీ త్రూ ద మీన్స్ ఆఫ్ అ సాత్విక్ క్వాలిటీ.
1: ధనములో దోషము లేదు.
0: There is no fault to be sought in money.
1: Vidyalo doshamu ledu.
0: Nor does education suffer from any shortcoming.
1: Vivekamunandu doshamu ledu.
0: Nor in the process of discrimination.
1: Vijnanamunandu doshamu ledu.
0: Nor in science is there any problem.
1: Manavuniyandu pravartanayandu maatrame ee doshamulu kanipinchuchundi.
0: The shortcoming is basically in one's behavior, in one's nature.
1: Parishuddhamainatundi jalamu pavitrame tellaga kanipistundi.
0: A pure water appears to be white.
1: Ade nallati tisayandu pochinappudu adi nallaga kanipistundi.
0: The same water poured into a colored bottle like black would appear black to you.
1: Yerrati bottle yandu pochinappudu ee jalame yerraga kanipistundi.
0: The same water poured in a red colored bottle appears red to you.
1: పరిశుద్ధమైనటువంటి యొక్క బాటిల్ లో పోసినప్పుడు ఇది పరిశుద్ధంగానే ఉంటుంటారు.
0: యు పోర్ ద సేమ్ వాటర్ ఇంటూ ఎ ప్యూర్ బాటిల్ విచ్ హస్ నో కలర్ ఇట్ అపియర్స్ దట్ వే టు యు.
1: జలములో ఎట్టి భేదము లేదు.
0: సో దేర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ ద వాటర్.
1: అదే విధముగానే ధనమునందు కానీ ఐశ్వర్యమునందు కాని విద్య ఎందు కాని వివేకమునందు కాని ఎట్టి దోషములు లేవు. ప్రాదిష్టమైనటువంటి వాణి హృదయమునందు చేరినప్పుడు రాగద్వేష స్వరూపాన్ని ధరిస్తుండాలి.
0: In the same manner, there is nothing wrong whatsoever, basically, with things like money, wealth, one's education, one's powers, discrimination, etc. But these things, when they get entangled with one's rajasic quality, they take the shape and form of hatred and attachment.
1: Tamasikamainatvanti yukka priyamunandu praveshinchinappudu, lobhiga mari, tamasuga vikramarupanni dharinchi, tadvara aneka vidhamulainatvanti rakshasattvamulo praveshistundi.
0: The same things, when they are associated with one who has this tamasic quality, the person tends to become greedy, his perception is distorted, he becomes demonic in nature.
1: సాత్వికమైన హృదయములో ప్రవేశించినప్పుడు ఈ ధనమే, ఈ విద్యయే, ఈ ఐశ్వర్యమే, ఈ విజ్ఞానమే పవిత్ర మార్గంలో ప్రవేశించి లోక కళ్యాణమునకు, మానవ జీవితంలో ఉన్నటువంటి ఆదర్శమునకు అనేక విధములైన ఉపకరిస్తుంది.
0: The same things again, if they are to be associated with a person projecting this sattvic quality, he will become a saintly, godly person. He would sanctify his life, he would bring benefit to all and become a source of inspiration to others.
1: Prati manavudu kudanu sattvikamainatvanti bhavamulu avriddhiparchukoni satyamaina margamulo praveshinchi nityamainatvanti ganyanni cherutaku prayatninchali.
0: Every person should aspire to have this sattvic quality. He should treat the path of satya and finally reach the destination of that which is real.
1: Manavatvamunaku aadharamainatundi daivatvam okkati maatrame.
0: It is God alone who is the basis and support and prop for man.
1: Enta dhanam unna enta balam unna bhakti muktulaku avi paniki raadu.
0: You might have any amount of wealth, any amount of prowess and strength, they cannot liberate you.
1: Entati vidyunna entati vinayam unna bhakti muktulaku avi paniki raadu.
0: You might have education, you might have a sense of dedication, but they can be no, cannot be compared to sense, things like devotion and liberation.
1: Na karmana na praja dhanena tyageneki amrutattva manasukoni ee tyagamunante ee amrutattva manaku praptinchunu kaani bhogamunandu ee maatram kodamu manaku labhinchadu.
0: All these could be yours, but you cannot be liberated. But you should have this sense of sacrifice, tyaga, that alone can confer on you a state of liberation.
1: Kaani duradrishtavashattu,
0: but unfortunately
1: మనకు బాధలను కల్పించేటువంటి భోగమునందు మాత్రమే మన వాంఛనను అభివృద్ధిపరచుకొని
0: వీ టెన్ టు గో ఆఫ్టర్ థింగ్స్ దట్ అపీల్ టు అవర్ సెన్సెస్.
1: తద్వారా మానవుడు బంధితుడవుతున్నాడు.
0: అండ్ ఇన్ ద ప్రాసెస్ గెట్ బౌండ్.
1: కనుక మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని గుర్తించడానికి సన్మార్గమును ప్రవేశించి సత్సంగములో చేరటకు కృషి చేయాలి.
0: ఇఫ్ యూ విష్ టు సీక్ ద డివినిటీ ఇన్ మ్యాన్, గెట్ ఇన్ టు ద కంపెనీ ఆఫ్ ది గుడ్ అండ్ ది గాడ్లీ. And therein lies the key.
1: ఇది ప్రధానమైనటువంటి మానవ ధర్మం.
0: This is the first and foremost dharma of man.
1: ధారణ ధర్మమిత్యాహుని ధర్మం అనేటువంటిది ధరించినటువంటిది.
0: The word dharma means something that you have worn.
1: ఈ జగత్తునంతా ధరించి వరించి భ్రమించి తద్వారా ఈ జగత్తును నడిపించుచున్నది ఈ ధర్మమే.
0: It is this dharma which is wearing, which is being worn by this world, this creation as such, it is that
1: nirantaramu manavunaku ee jaripoyi paaripoyeetunte yokka manasattvamu undatam chetane ee satyanityamainatunte yokka dharma tattvanni e maatramu gurtinchadaniki prayatninchatam ledhu.
0: Which guides all that goes on in this world today. But man is not conscious of this fact. He tends to go after things which are not a manifestation of this dharma.
1: Prati padarthamunaku danini anusarinchi ఆ పదార్థం యొక్క సత్య స్వరూపాన్ని నిరూపించేటువంటి యొక్క తత్వమే ఈ ధర్మము.
0: వాట్ ఈస్ దిస్ ధర్మ? టు ఎవ్రీ లిటిల్ థింగ్ యూ కెన్ అసోసియేట్ ఎ బేసిక్ ఎంటిటీ అండ్ దట్ ఈస్ దిస్ ధర్మ.
1: వస్తువును వస్తువుగా నిరూపించి దాని స్వరూపాన్ని కూడా నువ్వు ప్రకటించేటువంటిదే ధర్మము.
0: ధర్మ ఇస్ దాట్ విచ్ షోస్ టు యూ ఎ థింగ్ ఫర్ వాట్ ఇట్ ఈస్, ఇట్ గివ్స్ యూ ఇట్స్ నేచర్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక కారు ఉన్నది,
0: దేర్ ఇస్ ఎ కార్.
1: ఈ కారుకు రూపం మాత్రం ఉండినంత మాత్రమే ప్రయోజనం లేదు.
0: ద కార్ మే హ్యావ్ ఎ ఫామ్ బట్ ఇట్స్ ఆఫ్ నో యూజ్.
1: ఈ కారుకు స్టీరింగ్ బాల్ బేరింగ్ ఈ రెండు కూడా చక్కగా ఉంటుండాలి.
0: ద కార్ షుడ్ హ్యావ్ ది స్టీరింగ్ వీల్ అండ్ బాల్ బేరింగ్స్.
1: ఇంతే కాదు, టైర్స్ లైక్ వైర్స్ ఈ రెండు కూడా సరిగా ఉంటుండాలి.
0: ఇట్ షుడ్ ఆల్సో హ్యావ్ టైర్స్ అండ్ వైర్స్ విత్ లైట్స్.
1: ఈ కారు మనం ప్రయాణం చేయటకు సరి అయినటువంటి స్థితిలో ఉండినప్పుడే దీనికి కారు అనేటువంటిది ఒక పేరు సార్థకం అవుతుంది.
0: ఓన్లీ వెన్ దిస్ car can possibly travel can you say it's really a car.
1: కారు యొక్క ధర్మం ఏమిటి? మానవుని ప్రయాణం చేసి గమ్యమును చేర్చేంత వరకు దాని యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించుకునేటువంటి యొక్క తత్వమే ఈ కారు యొక్క ధర్మము.
0: So what is the dharma that you associate with this car? It is that it should be capable of delivering man to his destination.
1: అదే విధముగా మానవత్వం అనేటువంటిది పవిత్రమైన దివ్యత్వాన్ని చేర్చేటువంటి యొక్క తత్వములో ఈ గమ్యాన్ని చూపించే తత్వములందు తన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో ఎట్టి దోషములు లేకుండా చూసుకోవటం ఇది ప్రధానమైనటువంటి ధర్మము.
0: సో వాట్ ఈస్ ద ధర్మ దెన్ దట్ యు అసోసియేట్ విత్ మ్యాన్? ఇట్ ఈస్ దిస్ సెన్స్ ఆఫ్ పర్పస్ ఇన్ హిమ్ విచ్ విల్ మేక్ హిమ్ కమ్ టు రియలైజ్ హిజ్ ఓన్ ఇన్నేట్ డివినిటీ అండ్ విల్ మేక్ హిమ్ రీచ్ హిజ్ ఓన్ గోల్.
1: మానవుడు తత్వజ్ఞానం ఎంత సేకరించినప్పటికీ విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానములో పవిత్రమైనటువంటి సాత్విక నామాన్ని పొందినప్పటికీ మనుష్యత్వంలో తాను సాధించినటువంటి యొక్క విలువలు ఏమిటి అనేటువంటి విచారాన్ని చక్కగా గుర్తించాలి.
0: మ్యాన్ మే హావ్ మాస్టర్డ్ ద ఆర్ట్ ఆఫ్ డిబేట్స్ అండ్ డిస్కషన్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్, హీ మే ఆల్సో హావ్ రీచ్డ్ ఏ హై డిగ్రీ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ హిస్ నాలెడ్జ్ ఆఫ్ వేరియస్ థింగ్స్, బట్ హీ షుడ్ ఆస్క్ హిమ్సెల్ఫ్ హాస్ హీ గాట్ ద రియల్ సుప్రీం నాలెడ్జ్.
1: మానవ జన్మములో పుట్టి మానవత్వాన్ని ధరించి మానవుడు అనేటువంటి పదమునకే సార్థక అర్థాన్ని గుర్తించుకోలేనటువంటి స్థితిలో మానవుడు అనేటువంటి దానికి ఏ విధమైనటువంటి విలువ ఉన్నది?
0: Born of the human race, having taken birth as a human being and projecting a form and name of a man, what is the sanctity attached to it?
1: ఆకారము కాదు మానవత్వమునకు.
0: వన్ ఫార్మ్ డస్ నాట్ ఇండికేట్ వన్స్ ట్రూ
1: మానవుడు ఆచరించేటువంటి ప్రవర్తన మానవత్వమునకు సరి అయినటువంటి లక్షణము.
0: ఇట్స్ వన్స్ యాక్షన్స్ విచ్ విల్ ప్రొజెక్ట్ వాట్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్ ఇస్ లైక్.
1: కనుక మానవ లక్షణములు కలిగి దివ్యత్వమైనటువంటి దైవత్వాన్ని కూడా నువ్వు గుర్తించాలి.
0: సో హావింగ్ బీన్ బోర్న్ ఎస్ ఎ మ్యాన్ యూ షుడ్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ యువర్ డివైన్ నేచర్ ఇస్.
1: అయితే మానవునకు దైవము ఎంత ప్రధానమో దైవమునకు కూడా నువ్వు మానవుడు అంత ప్రధానం.
0: బట్ దెన్ ఈవెన్ ఎస్ గాడ్ ఈజ్ ఇంపార్టెంట్ టు మ్యాన్, సో ఈజ్ మ్యాన్ ఇంపార్టెంట్ టు గాడ్.
1: మానవుడే లేకపోతే దైవత్వాన్ని ఏమాత్రం కూడా నువ్వు ప్రకటించడానికి వీలు కాదు.
0: Without this entity called a human being or man, God cannot manifest himself in any form.
1: Kumarude lenappudu tandri aneetundi padamulaku emaatram kudunu arhudu kaadu.
0: Like if there were to be no son at all, what is the meaning of you talking about a father?
1: Oka kumarudu undinappude tandri aneetundi padamulaku oka artham untuntadi.
0: Only when there is something like a son, there is some meaning attached to the word father.
1: Ade vidhamugane narudu aneetundi padamu undinappude నారాయణుడు అనేటువంటి పదమునకు సరి అయినటువంటి విలువ.
0: ఇన్ ద సేమ్ వే ఓన్లీ వెన్ దేర్ ఇస్ అ వర్డ్ లైక్ నర డస్ దిస్ వర్డ్ నారాయణ హ్యావ్ ఎ సిగ్నిఫికెన్స్.
1: కనుక దైవము మానవుడు ఏ విధంగా సృష్టిస్తున్నాడో అదే విధంగానే మానవుడు కూడాను సాధారణ రూపంలో దైవాన్ని కూడాను సృష్టించుకోవాలి.
0: సో నౌ ఈవెన్ ఎస్ గాడ్ ఈస్ క్రియేటింగ్ మ్యాన్ ఇన్ హిజ్ ఓన్ వే, మ్యాన్ ఆల్సో టు ట్రై అండ్ సీక్ టు గివ్ ఎ షేప్ అండ్ ఫార్మ్ టు గాడ్.
1: దానిని సాక్షాత్కారం అని చెప్పబడుతూ వచ్చింది.
0: దిస్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ సాక్షాత్కారం.
1: ఈ సాక్షాత్కారం అనేటువంటిది తన తత్వాన్ని తాను గుర్తించి సరైన మార్గంలో ప్రవర్తించినప్పుడే తన యొక్క ఆకారము తాను గుర్తించడానికి వీలవుతుంది.
0: వాట్ డస్ దిస్ సాక్షాత్కారం మీన్? ఇట్ మీన్స్ దట్ వన్ హ్యాస్ అండర్స్టూడ్ వన్ సెల్ఫ్, వన్ ఓన్ నేచర్ అండ్ హీఈస్ లివింగ్ ఎ లైఫ్ యాజ్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్.
1: కనుకనే దైవతత్వాన్ని గుర్తించడం అందరికీ సాధ్యం కాదు.
0: బట్ దెన్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఆల్ టు రియలైజ్ దిస్ డివైన్.
1: అయితే కొన్ని కొన్ని విషయములందు మానవత్వంలో కొన్ని బలహీనతలు ఉండటం చేత ఈ దుర్బలత్వంతో మూర్ఖత్వాన్ని కొను అభివృద్ధి పరుచుకుంటున్నారు.
0: బట్ అండర్ వేరియస్ సిచ్యువేషన్స్ బికాస్ ఆఫ్ వన్స్ ఓన్ ఇన్నేట్ ట్రేసెస్ ఆఫ్ వీక్నెస్ వన్ టెన్స్ టు బికమ్ ఫూలిష్ అండ్ ఇగ్నోరెంట్.
1: ఈ మూర్ఖత్వం చేతనే మానవుడు కృతజ్ఞుడుగా మారిపోతున్నాడు.
0: ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ ఫూలిష్నెస్ దట్ హీ బికమ్స్ ఎన్ అన్గ్రేట్ఫుల్ రిచ్ అట్ టైమ్స్.
1: ఇసుకను నూరి తైలము తీయవచ్చు.
0: యు మైట్ గ్రైండ్ dust and derive oil therefrom.
1: Kundel talapaina kommulnu chudavachu.
0: Maybe you could also sight horns on the top of a rabbit.
1: Yendamavuloni neerunu kuda nu tragavachu.
0: Maybe the water contained in a mirage you could drink of it.
1: Kani mukkunulo e maatramu sugunalu chuchutuku veelu kaadu.
0: But it is said as against all this, in one who is foolish to the core you can never trace anything that is good and godly.
1: కనుకనే విష్ణు సహస్రనామమునందు సూర్యునకు కొన్ని రకములైనటువంటి బిరుదులు అందించారు.
0: దట్స్ వై ఇన్ దిస్ విష్ణు సహస్రనామ సూర్య ద సన్ హాస్ బీన్ గివెన్ వేరియస్ నేమ్స్.
1: సమజ్ఞాయ నమః, హిమజ్ఞాయ నమః, శత్రుజ్ఞాయ నమః, కృతజ్ఞాయ నమః. ఇది ఈశ్వరుని యొక్క బిరుదులు.
0: Out of all this, there is a mention made of this word Krutagna.
1: Tamagnaya namaha. Anaga, cheetatini రూపమాపేటువంటి యొక్క గుణము ఈ సూర్యుని యందు ఉంటున్నది.
0: ద ఫస్ట్ ఆఫ్ దిస్ తమగ్నాయ నమః, ద క్వాలిటీ ఆఫ్ ద సన్ వేర్ ఇన్ హీ కెన్ డిస్పెల్ డార్క్నెస్.
1: ఎక్కడ చీకటి ఉండునో అక్కడ సూర్యుడు లేడు.
0: వేర్ దేర్ ఇస్ డార్క్నెస్ దేర్ ఇస్ నో సన్.
1: ఎక్కడ సూర్యుడు వచ్చునో అక్కడ చీకటి ఉండదు.
0: అండ్ వేర్ దేర్ ఇస్ ద సన్ దేర్ ఇస్ నో డార్క్నెస్.
1: కనుక చీకటిని అంధకారమును అజ్ఞానమును దూరం చేసేటువంటి వాడు ఈ సూర్యుడు అని.
0: సో ద సన్ ఇస్ వన్ హు డిస్పెల్స్ దిస్ డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: హిమగ్నాయ నమః అనగా మంచును. సూర్యుడు లేనప్పుడు మంచు గడ్డ కట్టుకుని మహాబలమును కోసుకుంటుంది.
0: Then we come to Himagnaya Namaha, that is ice or snow, ice rather, it takes up a solid form in the absence of the sun.
1: Ade suryudu vachana tana ahankaramunu anagadrukkukoni neeruga pravahistundi.
0: The sun comes along, the ice melts. That is the question of the ego melting and the water flowing down.
1: Shatrughnaya Namaha, Eeswaraniki shatruvulanaatunte vaaru ekkada kuda kanipincharu.
0: Then we have Shatrughnaya Namaha, there is no enemy as such for the sun.
1: సూర్యుడు వచ్చిన తన శత్రువులైనటువంటి ఈ యొక్క తమస్సు హిమము తనకు పటాపించలమైపోతుంది, ఎక్కడ కూడా కనిపించదు.
0: As soon as the sun comes along, there is no place for this tamas or there is no place for this ego.
1: అదే విధముగానే కృతజ్ఞాయ నమః, కృతజ్ఞుడైనటువంటి వానికి సూర్యుడు మహాద్వేషుడట.
0: In the same manner, it is said, this కృతజ్ఞాయ నమః, he is one, the sun does not go along with one who is an ungrateful person.
1: కృతజ్ఞుడైనటువంటి వారి యొక్క తత్వమును ఈ సూర్యుడు ఏమాత్రం కూడా విచారించడు.
0: That is, the sun does not relish a person who is ungrateful.
1: కారణమేమనగా సూర్యుడు ప్రతి ఒక్కరి నేత్రమునందు కూడాను తన తేజస్వరూపమే ప్రకాశిస్తూ ఉన్నాడు.
0: The reason being that the sun is present in the form of every eye as the power.
1: చంద్రమా మనహో జాత చక్షోసు జో అజాయత, ఈ చక్షురేందు సూర్యుని యొక్క తేజస్సు సూక్ష్మరూపాన్ని ధరించి జగత్తును చూపింపచుచున్నది.
0: దిస్ రేడియన్స్ అండ్ స్ప్లెండర్ ఆఫ్ ద సన్, ఇట్ ఈస్ సెడ్, ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ ఐ సో దట్ ద పర్సన్ కన్సర్న్ కెన్ సీ ద వరల్డ్ అరౌండ్ హిమ్.
1: కనుకనే కృతజ్ఞుని చూస్తే ఈ సూర్యుడు ఏమాత్రం కూడా ఓర్చుకోలేడు.
0: దట్ ఇస్ వై ద సన్ కెనాట్ టాలరేట్ ఎ పర్సన్ హూ ఇస్ అన్గ్రేట్ఫుల్.
1: అటువంటి వానికి సూర్యుడు ఇచ్చేటువంటి శిక్ష ఏమిటి?
0: నౌ వాట్ ఇస్ ద పనిష్మెంట్ దట్ ద సన్ వుడ్ గివ్ టు సచ్ ఎ పర్సన్?
1: అట్టి వాని దృష్టి నుండి తాను వైదొలుగుతాడు.
0: ద సన్ వుడ్ సింప్లీ రిమూవ్ హింసెల్ఫ్
1: ఏటావాత
0: ఆఫ్ దిస్ పర్సన్.
1: కృతజ్ఞుని యొక్క దృష్టిని కోల్పోయిస్తాడు.
0: ఇన్ అదర్ వర్డ్స్ హీ వుడ్ రెండర్ ద పర్సన్ కన్సర్న్ బ్లైండ్, హీ కెనాట్ సీ.
1: రాతి పైన వ్రాతల వలె,
0: జస్ట్ లైక్ ద రైటింగ్స్ ఆన్ ఎ పీస్ ఆఫ్ రాక్,
1: క్షణంలో మరుగైపోతుంటాయి దుర్మార్గులకు చేసినటువంటి యొక్క మంచి.
0: ఇన్ ద సేమ్ మేనర్ యూ కెన్ ఎరేజ్ ఆల్ ద గుడ్ దట్ యూ హ్యావ్ డన్ టు ద ఈవిల్ ఇన్ ద వికెట్.
1: ఈ విధమైనటువంటి తత్వములో రాతిపైన ఎన్ని వ్రాతలు రాసినప్పటికీ హృదయమునందు ఏమాత్రము లేకపోయినప్పుడు ఈ హృదయము రాతితో సమానమైపోతుంది.
0: యూ మైట్ ఇన్స్క్రైబ్ ఎనీ నెంబర్ ఆఫ్ థింగ్స్ అండ్ సేయింగ్స్ ఆన్ వన్స్ like on a piece of rock, but if they are not inscribed on one's heart, there is no use.
1: Manavunaku enta chinna upakaram chesinappatikini goppa upakaranga bhavinchi taanu nirantaramu chintistu untadu.
0: Now you do a good to a certain person and you tend to feel that you have done something great.
1: Adi krutagnudu antaru, daarini krutagnudu antaru.
0: And that this is the quality of gratitude.
1: ఎంత ఉపకారం చేసినప్పటికీ దానిని అపకారంగా భావించి దానికి విరుద్ధమైన చర్యలు ఆచరించినప్పుడు వారిని కృతజ్ఞుడు అంటారు.
0: సో వెన్ యూ కెన్ రెసిప్రోకేట్ వాట్ గుడ్ హ్యాస్ బీన్ డన్ టు యూ, యు ఆర్ గ్రేట్ఫుల్. బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ యూ రిటాలియేట్ విత్ సంథింగ్ ఈవిల్ అండ్ బ్యాడ్ ఫ్రమ్ యువర్ సైడ్, దెన్ యు ఆర్ అన్ అన్గ్రేట్ఫుల్ పర్సన్.
1: అన్ని ఆకారములకు ఈ లోకమునందు శత్రుత్వం అనేటువంటిది లేకపోలేదు.
0: Now in all that you see around you, there is a thing called enmity in this world.
1: Kani okka saayiki maatrame shatruvulu ekkada kudanu kanipinchadu.
0: It is only Sai who does not have something called an enemy or an entity called enmity.
1: Kani lokamulo anetunte manavunu aapohalanu abhirudhi parchukoni charyalu maatrame chustu hrudaya tattvanni visvarinchatam cheta సాయికి కూడాను కొంతమంది శత్రువులు ఉండినట్టుగా భావిస్తుంటారు.
0: But in this world of ours, people tend to get carried away by what they hear, by what they get to know through some other sources, and then they look upon Sai as their enemy.
1: వారి దృష్టిలో శత్రువులు కనిపించవచ్చు, కానీ నా దృష్టిలో శత్రువులు ఎవరు కూడాను లేరు.
0: Therefore, in their eyes, I might be portrayed as their enemy. But as far as I am concerned, I have no enemy.
1: నాకు అందరూ ప్రియులే.
0: I like and I favor all.
1: నాకుండినటువంటి యొక్క సంపద, నాకుండినటువంటి యొక్క ఐశ్వర్యము లోకంలో ఎవరికి కూడా కనిపించదు.
0: The wealth and the possessions that I have, nobody in this world can see them.
1: ఏ వరల్డ్ బ్యాంక్ లో కూడా నాకుండినంత సంపద ఎక్కడా కనిపించదు.
0: The amount of wealth and possessions that I have, even the World Bank cannot boast of.
1: నాకుండినంత ఐశ్వర్యము ఏ మహారాజులకు కానీ ఏ చక్రవర్తులకు కానీ కూడా లేదు.
0: And this wealth that I have, even the greatest of emperors or king of kings could never have hoped for.
1: Aishwaryam emti, maa sampada emti,
0: what is this wealth, what is this possession I am talking
1: about? Adhe naa nishwarthamaina nirmalamaina prema.
0: This towering wealth of mine is my unselfish, unmotivated, pure, sublime love.
1: అట్టి నిస్వార్థమైన నిర్మలమైనటువంటి ప్రేమతో పవిత్రమైనటువంటి జీవితాన్ని గడపటం చేతనే నా యొక్క శరీరం కూడాను ఎంత తేజమయంగా ఉంటుండాలి.
0: Because I have led my life in this state of this selfless and pure love all through, my body is so radiant.
1: నిజముగా యోచిస్తే లోకములో 60 సంవత్సరం జన్మదినోత్సవం చేసుకునేటువంటి వారి యొక్క తత్వము, వారి యొక్క ఆకారము మీరు విచారించుకోవచ్చు.
0: Now going by the way the world goes, you could see for yourself how a 60-year-old person would look like.
1: ఈనాడు ఈ శరీరము ఆడుకుంటూ పాడుకుంటూ 60 సంవత్సరం జరుపుకుంటూ ఉన్నది.
0: Today this body is celebrating the 60th birthday by playing, by being playful and by being radiant.
1: Nenu aadagalanu paadagalanu parigettagalanu choodagalanu vinagalanu anni vidhamlo kaudanu chakkani 16 samvatsamulo yokka yuvakuni vale untunnanu.
0: I can play, I can sing, I can dance, I can run, I can eat, I can see, I can hear, as well as a 16-year-old
1: one.
0: As well as a 16-year-old one would do. There is no trace of weakness in this body.
1: దీనికి కారణం ఏమిటి?
0: What is the reason for this?
1: దీనికి నా యొక్క పవిత్రమైనటువంటి గుణమే దీనికి మూల కారణం.
0: The main cause and the reason for this youthfulness is the sacred and noble feelings that I have.
1: ఇట్టి తత్వాలను లోకులు గుర్తించడానికి ప్రయత్నించరు.
0: Now people in the world do not try to see.
1: బాహ్యమైనటువంటి యొక్క చర్యలు మాత్రమే దృష్టి ఉంచుకొని బలహీనతలుగా భావిస్తూ మాట్లాడుకుంటుంటారు.
0: They do not look to this innate secret. They look at what they see on the outside world and then they get carried away.
1: Sai nundi kontha mandi dooram ayinappudu oho Sai Baba nundi kontha mandi dooram ayipoyinaru balahinatalu kuda nu kanipinchavu.
0: As well as a 16-year-old one would do. There is no trace of weakness in this body.
1: Deeniki kaaranam emiti?
0: What is the reason for this?
1: Deeniki naa yokka pavitramainatuvanti gunam.

0: outside world and then they get carried away.
1: Sai nundi kontha mandi dooramainappudu oho Sai Baba nundi kontha mandi dooramaipoyinaru inka Sai Baba balam tagipovochunu ani kodunu bhavistuntaru.
0: When some people get removed from Sai, when people go away, others tend to make an interpretation. Oh, then now even Sai Baba is likely to
1: come. Vaa naapani ishtam leka dooram kavatam ledu. వారికి నాపైన ఇష్టం లేక దూరం కావటం లేదు.
0: ద రీజన్ వై దే ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ మీ ఇస్ నాట్ దట్ దే హావ్ లాస్ట్ దేర్ లైకింగ్ ఫర్ మీ.
1: వారి ఇష్టమును నెరవేరకపోవటం చేత దూరం అయిపోతున్నారు.
0: ఇట్ ఈస్ నాట్ దట్ దే డు నాట్ లవ్ మీ, ఇట్ ఈస్ దట్ దేర్ విషెస్ హావ్ నాట్ బీన్ ఫుల్ఫిల్డ్ సో దే గెట్ టు గో అవే.
1: అంతేకాదు వారి ఇష్టమును నా చెంత నుండినంత వరకు కూడాను జరగవేమో అని లౌకికమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి ఆశ ఉన్నటువంటి వారికి నన్ను వదిలించుకుని జగత్తులో ప్రవేశిస్తున్నారు.
0: నాట్ ఓన్లీ దిస్, దే ఆర్ గ్రిప్డ్ బై ద ఫియర్ దట్ ఇఫ్ దే ఆర్ విత్ మీ దేర్ వరల్డ్లీ డిజైర్స్ అండ్ విషెస్ మే నాట్ బి ఫుల్ఫిల్డ్. దే హావ్ దిస్ ఫియర్ ఆల్సో. సో దే కమ్ టు గో అవే.
1: నా ప్రశ్నించినప్పుడు వారి గౌరవాన్ని వాడు కాపాడుకునే నిమిత్తమై సాయిబాబా పైన కొన్ని విధమైనటువంటి ఆపోహలను కల్పిస్తుంటారు.
0: ఇఫ్ యూ ఆర్ నాట్ టు క్వశ్చన్ సచ్ పర్సన్స్ ద రీజన్ వై దే హావ్ గాన్ అవే so that they could maintain their own standing, they would try to put a few things on Sai Baba.
1: Adi kudanu naaku chaala santoshame. Kaaranam emanaga vaari yokka gauravanni abhivruddhi parchukune nimittame nannu dooshinchatam valla vaariki aa gauravam kalugutundani adi kuda naa upakarame.
0: So they tend to degrade me in the process. Now even that is something which gives me joy and happiness, because by thus degrading me and denigrating me, they are furthering their cause and they are seeking their own happiness.
1: మనము లోతుగా విచారించినప్పుడు నదుల వలన సముద్రం ఉన్నదా, సముద్రం వలన నదులు ప్రవహించుచున్నవా అనేటువంటి విషయాన్ని విచారించాలి.
0: నౌ ఇఫ్ యు గో లిటిల్ డీపర్ ఇంటు దిస్ బేసిక్ క్వశ్చన్, ద ఓషన్ డస్ ఇట్ హ్యావ్ ఇట్స్ ప్లేస్ అహెడ్ ఆఫ్ ద రివర్ ఆర్ డస్ ద రివర్ హ్యావ్ ద ప్లేస్ అహెడ్ ఆఫ్ ద ఓషన్?
1: సముద్రం వలన నదులు ప్రవహిస్తున్నాయి కానీ నదుల వలన సముద్రం ఏర్పడటం లేదు.
0: ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఓషన్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ ద రివర్స్ ఆర్ ఫ్లోయింగ్. ఇట్ ఈస్ నాట్ దట్ the ocean exists because of
1: me. నా యొక్క మంచి వల్లనే నా గౌరవ ప్రతిష్టలు పెరుగుతున్నాయి కానీ మరొకరి చేత పెరగటం లేదు.
0: ఇన్ ద సేమ్ మేనర్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ మై ఓన్ గుడ్ నేచర్ మై నేమ్ అండ్ ఫేమ్
1: ఇంకా నన్ను ఆశ్రయించడం చేత వారి గౌరవ ప్రతిష్టలు పెరుగుతున్నాయే కానీ వారి వల్ల నా గౌరవ ప్రతిష్టలు పెరగటం లేదు.
0: ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ దెమ్, బికాస్ దే హావ్ టేకెన్ షెల్టర్ అండర్ మీ దే నేమ్ అండ్ ఫేమ్ ఆర్ స్ప్రెడింగ్. ఇట్స్ నాట్ ద అదర్ వే రౌండ్.
1: నా మంచి చెడ్డలే నా గౌరవ ప్రతిష్టలకు మూల కారణం.
0: What I am and what I stand for, all that is good and noble, that is the cause for my name and fame.
1: దీనికి ఒక చిన్న కథ ఉంటుండాలి.
0: Now there is a small story to
1: that. దండిగా పండినటువంటి ఒక ద్రాక్ష తోటను ఒక నక్క చూచిందట.
0: A fox once sighted a grape vine.
1: ఆ ద్రాక్షను ఆరగించే నిమిత్తమై ఆ ద్రాక్ష తోటలో చేరిందట.
0: Now this fox wanted to partake, to eat a few of those grapes, so it entered this.
1: ఆ ద్రాక్షను అనుభవించే కోసమని ఎన్నో ప్రయత్నములు చేసింది.
0: Having entered this garden, it made all types of, all that it could do to secure a few grapes.
1: కానీ ఆ నక్కకు ఈ ద్రాక్ష అందలేదు.
0: But this fox could not reach out to these grapes.
1: కడపటికి విసుగు చెంది బలహీనమై తిరిగి వస్తుండాలి.
0: Finally, it was led to a state of despair. It became weak, lost interest and was
1: determined. ఈ నిరాశతో వచ్చుచున్నటువంటి ఒక నక్కను చూచి ఒక కాకి, నక్కబావా చక్కగా తిన్నావా అని మీ ద్రాక్షను అని అడిగిందట.
0: Now this fox was returning thus in a dejected mood, and a crow accosted it and said, "Oh fox friend, have you been able to eat these grapes to your heart's content?"
1: చీ ఆ ద్రాక్ష పుల్లగా ఉంటుందని దానివల్ల నేను తినలేదు అన్నదట.
0: Now then the fox answered, "No, how could I eat those grapes? They are sour, absolutely sour, tasteless."
1: ఇది ఎందుకోసం ఈ విధంగా చెప్పింది? తనకు అందలేదు గనుక అది పుల్లటి ద్రాక్ష అని అని చెప్తుండాలి ఈ నక్క.
0: Why has this fox described the grapes as being sour? Because it could not partake of these grapes.
1: అదే విధంగానే కొంతమంది నక్క బుద్ధిగలిగినటువంటి వ్యక్తులు సాయి వారికి దక్కకపోవటం చేత దానిపైన విరక్తిగా మారి వారు దానిపైన ఒక అవిరుద్ధమైనటువంటి భావాన్ని పెంచుకుంటూ పోతుంటారు.
0: ఇన్ ద సేమ్ మేనర్ దీస్ పీపుల్ హూ కుడ్ బి లైకెన్ టు దిస్ ఫాక్స్, బికాస్ దే ఆర్ నాట్ బీన్ ఏబుల్ టు సెక్యూర్ వాట్ సాయి స్టాండ్స్ ఫర్, టెన్ టు పెయింట్ ఎ టెయింటెడ్ పిక్చర్ ఆఫ్ సాయి.
1: అంతేకాని సాయిలో ఏ కించిత్ అయినా కూడా నువ్వు దోషం చూపడానికి ఎవరికి అధికారం లేదు.
0: అదర్వైజ్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీ వన్ టు పాయింట్ ఎ ఫింగర్ ఎట్ సాయి.

0: కారణం ఏమనగా నాది నిరంతరం కూడా నిస్వార్థమైనటువంటి భావం.
1: బికాస్ ఎవ్రీ సెకండ్ ఐ హావ్ ఓన్లీ ఎ సెల్ఫ్లెస్
0: పరోపకార సంబంధమైన హృదయము.
1: మై హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ డీడ్స్
0: లోకక్షేమాన్ని కోరేటువంటి భావము.
1: విచ్ విల్ బ్రింగ్ గుడ్ టు అదర్స్ విచ్ విల్ కంట్రిబ్యూట్ టు ద వెల్ బీయింగ్ ఆఫ్ ద వరల్డ్
0: లోకానందమే నా ఆనందముగా భావించేటువంటి ఒక హృదయము.
1: మై హార్ట్ ఇస్ సచ్ దట్ ఇట్ ఆల్వేస్ ఆస్పైర్స్ ఫర్ ద హ్యాపీనెస్ ఆఫ్ ద వరల్డ్
0: ఇట్టి నా పవిత్ర హృదయాన్ని భావాన్ని తలంపులను కూడా అర్థం చేసుకోవటం అందరికీ సాధ్యం కాదు.
1: దిస్ ప్యూర్ అండ్ నోబుల్ అండ్ సేకెండ్ హార్ట్ ఆఫ్ మైండ్ నోబడీ కెన్ పాసిబ్లీ గ్రాస్ప్ ఇట్స్ నేచర్.
0: కనుకనే దినదిన ప్రవర్తమానమై ఆనందమైనటువంటి యొక్క జీవితాన్ని నిరంతరము గడుపుతూ ఉంటున్నాను.
1: దట్ ఈస్ వై డే బై డే ఐఎమ్ స్పెండింగ్ మై లైఫ్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ జాయ్.
0: నా ఎందు ఏ క్షణమైనా కూడా విచారము అనేటువంటిది కనిపించదు.
1: యూ కెనాట్ పాసిబ్లీ సీ ఎనీ ట్రేస్ ఆఫ్ సారో ఇన్ మీ ఈవెన్ ఫర్ అ ఫ్లీటింగ్ సెకండ్.
0: ఈ విధంగా జీవించేటువంటి వ్యక్తులు ఎవరైనా లోకంలో కలరా?
1: డూ యూ కమ్ అక్రాస్ ఎనీ పర్సన్ ఇన్ ద వరల్డ్ హూ కెన్ లీడ్ అ లైఫ్ లైక్ దిస్?
0: లేదు లేదు లేరు.
1: నో నో అండ్ నెవర్ అండ్ నెవర్.
0: కనుక ఇట్టి గుణములను మాత్రమే నా ఎందు కొంతవరకు నువ్వు వెతుకుంటూ ప్రయత్నించాలి. కానీ తుచ్చమైనటువంటి విషయాల లోపల బయట తట్టు జరిగేటువంటి ఒక విషయాన్ని గుర్తించుకుని భగవతత్వాన్ని విరుద్ధంగా భావించుకోవటం, ఇది అజ్ఞానం యొక్క మొదటి లక్షణం.
1: సో యూ షుడ్ ట్రై టు సీక్ వాట్ ద ట్రూ నేచర్ ఆఫ్ సాయి ఈజ్ లైక్. యూ షుడ్ నాట్ బి క్యారీడ్ అవే బై వాట్ ద వరల్డ్ టాక్స్ అబౌట్ వితౌట్ ఎనీ ఫస్ట్ నాలెడ్జ్. దట్ ఇస్ ద కేస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: పనులు ఏమిటి?
1: దట్స్ ద కేస్ ఆఫ్ ఇగ్నోరెన్స్. నౌ వాట్ ఆర్ ద టాస్క్ దట్ సాయి పెర్ఫార్మ్స్?
0: ఆ యొక్క సేవలను ఆ యొక్క పనులను చక్కగా గుర్తించుకుంటే ఈ వ్యక్తులు ఈ విధమైనటువంటిగా ప్రవర్తించడానికి ఏమాత్రం కూడా అవకాశం ఉండదు.
1: ఇఫ్ ఓన్లీ దీస్ ఇండివిజువల్స్ కెన్ అండర్స్టాండ్ ద టైప్ ఆఫ్ సర్వీస్ దట్ సాయి డస్, ద వర్క్ దట్ హీ పెర్ఫార్మ్స్, దే కెన్ నెవర్ బి లెడ్ అస్ట్రే.
0: కనుకనే సాయి తత్వాన్ని చక్కగా గుర్తించవాలనంటే సాయి ప్రేమను అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: దెర్ఫోర్ ఇఫ్ యూ విష్ టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ సాయి, ఎక్స్పీరియన్స్ ద లవ్ ఆఫ్ సాయి.
0: ఈ ప్రేమను ఒక్కదానిని మాత్రమే మీరు గుర్తించుకుంటే దైవత్వంగా మీరు కూడా మారిపోగలరు.
1: ఇఫ్ యూ కెన్ గ్రాస్ దిస్ ఫండమెంటల్ ఐడియా ఆఫ్ లవ్, యూ ఆల్సో కెన్ వెరీలీ బికమ్
0: బ్రహ్మయో భవతి అని.
1: యూ కెన్ వెరీలీ బికమ్ గాడ్.
0: బ్రహ్మతత్వాన్ని గుర్తించుకున్నటువంటి వాడు బ్రహ్మగానే మారిపోతాడు.
1: One who understands the nature of Brahma verily becomes Brahma himself.
0: Kanuka sai ki kavalsinatundi ee lokamlo ye maatram kodanu ledu.
1: There is nothing in the world that sai seeks for himself.
0: Ee jagattu valla naaku kavalanaitundi aasa sai hrudayamlo ye kosam endukodanu kanaradu.
1: There is nothing in sai's heart that longs to ask for anything of this world.
0: Aithe loka sambandham aitundi yokka baadhyatalanu konni vahinchadam cheta ఈ ఆర్గనైజేషన్స్ అని కూడాను అభివృద్ధిగా ఉంచడం చేత పల్లెల యొక్క సేవలు కూడాను చేయటం ఆధారమైనటువంటి ఒక రీతిగా తీసుకోవటం చేత దీనికి కొన్ని విధమైనటువంటి ప్రభుత్వం యొక్క నిబంధనలను ప్రజల యొక్క మార్గములను వారి యొక్క నీతి నిజాయితులను కొంతవరకు అనుసరించక తప్పదు.
1: బట్ దెన్ యాజ్ ద వరల్డ్ గోస్ దేర్ ఆర్ ఎ ఫ్యూ థింగ్స్ టు బి కంప్లైడ్ విత్. లైక్ దేర్ ఇస్ దిస్ ఆర్గనైజేషన్. This organization has undertaken the task of upliftment of villages. It has also taken upon itself various developmental activities by way of serving. Thereby, it has to follow the rules and regulations laid down by the government.
0: Pavitramaina bhavamuto seeding on desires ani mundu memu prarambhicham.
1: Now, it was with a very pure feeling. It was with a high ideal that we set upon this.
0: Ee prarambhinchatamlo undinatvanti oka antarathanni kodanu mundu meeku telipanu.
1: This program of seeding on desires, I have also ventured to explain to you the basic idea behind this program.
0: కోరికలు గావటం చేతనే ఆర్థికంగా కాని ఆరోగ్యంగా కాని అన్ని విధమైనటువంటి యొక్క జీవితాన్ని కొంతవరకు బలహీనత చేసుకుంటున్నాం.
1: Because our desires tend to be excessive in nature, we also lose financially, we also get to lose our health.
0: సామాన్యంగా ప్రతి మానవుడు కూడాను ధనం ఉండినప్పటికీ దానిని దుర్వినియోగం చేసుకోవటానికి అతి ఉత్సాహంగా ముందంజ వేస్తాడు.
1: Now it's a common place thing to see that a person of wealth tends to misuse it.
0: కొన్ని బీద కుటుంబములు కూడాను ఇట్టి శ్రీమంతులను అనుసరించి వారు కూడాను చెడిపోతూ వస్తున్నారు.
1: If few poor families go to such rich families for help and they also get to be bad in the process.
0: కనుక చక్కని ఆదర్శవంతమైనటువంటి కుటుంబీకులుగా తయారు కావాలనేటువంటి ఉద్దేశంతో వారు చేస్తున్నటువంటి యొక్క దుర్వినియోగాన్ని అరికట్టే నిమిత్తంతో సీలింగ్ ఆన్ డిజైర్స్ అని స్థాపించాము.
1: Now, it was with an idea that we can establish a few ideal homes that we have embarked on this program of sealing on desires.
0: ఒక కూలి దినమునకు 10 రూపాయలు సంపాదించుకుంటే 2 రూపాయలు సారాయి తాగుతున్నాడు, 100 రూపాయలు సినిమా ఖర్చు పెడుతున్నాడు, ఇంకా 2 రూపాయలు ఇంకా ఏమేమో కొన్ని దురవస్థలకంతా కూడా ముగ్గు చేస్తున్నాడు.
1: Now what do you find in the present times? A lowly paid worker, if he is earning 10 rupees a day, spends to fritter away his money, 2 rupees for his drink, 3 rupees for a few other forms of food and
0: entertainment and the like.
1: He misuses his what little he earns and the family suffers in the process.
0: కనుకనే సిగరెట్లు బీడీలు త్రాగటము మద్య మాంసాదులంతా కూడా తీసుకోవటం ఇలాంటివన్నీ కూడా నిలబెట్టి కొన్ని రకములైనటువంటి రీతిగా ఆర్థికంగా కూడా అభివృద్ధి గావించుకున్నప్పుడు ఆ నిలబెట్టుకున్నటువంటి యొక్క ధనం చేత కొన్ని సేవలనైనా కొన్ని కుటుంబాలైనా పోషించవచ్చును అనేటువంటి ఒక ఉద్దేశంతో సీలింగ్ ఆన్ డిజైర్స్ అని పెట్టారు.
1: వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది స్కీమ్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్ ఈజ్ దట్ సచ్ పీపుల్ హూ ఆర్ మిస్లెడ్ అస్ కెన్ సేవ్ అప్ బై నాట్ స్మోకింగ్ సిగరెట్స్ ఆర్ బీడీస్ బై నాట్ ఇండల్జింగ్ ఇన్ డ్రింకింగ్ ఆర్ ఈటింగ్ మీట్ ఆర్ సీకింగ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఫుడ్ ఎంటర్టైన్మెంట్ అండ్ వాట్ దే సేవ్ దస్ will only go to the benefit of the family.
0: అందులో కొంతమంది దీని యొక్క యథార్థమైనటువంటి స్వరూపాన్ని గుర్తించుకునలేక ఏదో డబ్బు కావటమే ఈ యొక్క సాయి సంస్థల యొక్క ప్రధాన లక్ష్యంగా భావించుకున్నారని వారు తలంచుకుంటున్నారు.
1: Some misguided people feeling that this scheme is such that the Sai organization wants some money, they have given different interpretations to this.
0: Sai organization ఏనాడు కూడాను ఈ ధనం కోసం పాటుపడలేదు.
1: The Sai organization has never aspired for money.
0: ప్రజలకు తగినటువంటి సేవ చేయాలి, ప్రజలకు సరైనటువంటి మార్గాన్ని చూపాలి, సత్య మార్గంలో నడిపించాలి అనేటువంటి లక్ష్యమే సాయి సంస్థల్లో ఉన్నటువంటి ప్రధానమైన లక్ష్యం.
1: The primary aim and goal of the Sai organization has been that it should guide people to lead a worthy life, to be of service to humanity at large.
0: దీనిని విరుద్ధమైన అర్థములుగా తీసుకుని సిగరెట్లు తాగటం మానటం లేదు, కొంతమంది బీడీలు తాగటం మానటం లేదు, ఇంకా మద్యపానములు తీసుకోవటం మానటం లేదు, కానీ డబ్బు మాత్రం తెచ్చి దీంట్లో కడుతున్నామంటే ఇలాంటివి నాకు అక్కర్లేదని చెప్పి నేను వాదించాను.
1: సో వితౌట్ అండర్స్టాండింగ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ వాట్ ఆర్ దీస్ పీపుల్ ట్రైంగ్ టు డూ? దే కీప్ ఆన్ స్మోకింగ్ సిగరెట్స్ ఆర్ బీడీస్, దే ఇండల్జ్ ఇన్ డ్రింకింగ్, దే గో ఆన్ ఈటింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫుడ్ అండ్ జస్ట్ బికాస్ దే థింక్ ఫీలింగ్ ఆన్ డిజైర్ మీన్స్
0: కోరికలను అరిగట్టుకోమని కోరినానే కానీ డబ్బును ఆశించి కోరలేదు.
1: They deposit a few, a part of their wealth against this trust name as if the organization wants the money.
0: Aithe ee jagattu lopara dharam avasarame.
1: We have only asked them to curb their desires. It is not that we want money.
0: But evariki na kosam kaadu.
1: As far as the world is concerned, no doubt money is
0: required. Nenu yenadu aashinchanu.
1: But it's not for me. I have never aspired for money.
0: Aithe konni samasthalu sthapinchi దాని బాధ్యతలు వహించేటువంటి వారు కొంతమంది ఉంటున్నారు.
1: బట్ సిన్స్ ఎ ఫ్యూ ఆర్గనైజేషన్స్ హావ్ బీన్ ఎస్టాబ్లిష్డ్ దేర్ ఆర్ పీపుల్ హూ హోల్డ్ పొజిషన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఇన్ దెమ్.
0: ఇది ధనమే లేకపోతే ఈ కార్యక్రమాలు ఏమాత్రం కూడా చేపట్టడానికి వీలు కాదు.
1: వితౌట్ దిస్ మనీ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ దే కెనాట్ అండర్టేక్ వాట్ ఈస్ అసైన్డ్ టు ద
0: 6,000 గ్రామములను దత్తత తీసుకున్నాం.
1: లైక్ ఫర్ ఇన్స్టెన్స్ వీ హావ్ అడాప్టెడ్ 6,000 విలేజెస్.
0: ఈ గ్రామముల లోపల విద్య వైద్యముల యొక్క తత్వమే కాకుండా రోడ్లు జలముల యొక్క అభివృద్ధిని కూడా గావించడానికి ప్రయత్నిస్తున్నాం.
1: నౌ ఇన్ దీస్ 6,000 విలేజెస్ వి హావ్ నాట్ ఓన్లీ ట్రై టు ఎస్టాబ్లిష్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ బట్ ఆల్సో అండర్టేకింగ్ ద టాస్క్ ఆఫ్ రిపేరింగ్ ద రోడ్, ప్రొవైడింగ్ వాటర్
0: అవసరమే,
1: ప్రొవైడింగ్ డ్రింకింగ్ వాటర్. వి డు నీడ్ మనీ ఫర్ దిస్.
0: మేము అనేక విద్యారంగములను సృష్టించాము.
1: వి హావ్ ఎస్టాబ్లిష్ మెనీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్.
0: ఈ విద్యారంగం ఏ రీతిగా జరుగుతున్నాయి అని కూడా కొంతమంది సందేహించవచ్చును.
1: నౌ సమ్ పీపుల్ మైట్ హ్యావ్ ఎ డౌట్ హౌ ఆర్ ది ఇన్స్టిట్యూషన్స్ రన్నింగ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్.
0: అయితే ఎవరిని కూడా ఈనాటి వరకు 60 సంవత్సరం అయినప్పటికీ నాకు ధనము కావాలి అనేటువంటి పదము నా యొక్క నాలుక నుంచి రాలేదు.
1: బట్ ఇన్ ఆల్ దీస్ 60 ఇయర్స్ ఆఫ్ మై లైఫ్ ఐ హావ్ నెవర్ ఆస్క్డ్ ఎనీబడీ ఫర్ మనీ ఫర్ ద సేక్ ఆఫ్ రన్నింగ్ ఎనీ వన్ ఆఫ్ దీ.
0: మనము చేయుచున్నటువంటి యొక్క సత్కార్యమును చూచినటువంటి వ్యక్తులు తామే ముందుకు వచ్చి ఆ కార్యములు చేస్తున్నారు.
1: పీపుల్ హావింగ్ ఎక్నాలెడ్జ్డ్ ద ఫ్యాక్ట్ దట్ సంథింగ్ గుడ్ అండ్ నోబుల్ ఈస్ బీయింగ్ అటెంప్టెడ్
0: త్యాగములో ఇన్ని విధములైనటువంటి బలం ఉంటున్నదనేటువంటి సత్యము అందరూ గుర్తించుకునలేరు.
1: దే కమ్ ఫార్వర్డ్ ఆన్ దే ఓన్ అండ్ మేక్ డొనేషన్స్. దట్ ఈస్ ద సెన్స్ ఆఫ్ సాక్రిఫైస్.
0: ఒక్క వడ్ల కింద భూమిలో నాటినప్పుడు అది పెరిగి పెద్దదై కొన్ని వందల వడ్ల కిందను అందిస్తుంది.
1: ఇఫ్ యూ ఆర్ టు సో ఎ రైస్ గ్రెయిన్ ఇన్ సాయిల్ ఇట్ విల్ యీల్డ్ థౌసండ్స్ ఆఫ్ మోర్.
0: అదే విధంగానే మనం ఒక్క రూపాయి సత్కార్యంలో మనం ప్రవేశపెట్టి వందల రూపాయలు దాని ప్రకారమే అభివృద్ధి అవుతుంది.
1: ఇన్ ద సేమ్ మేనర్ ఇఫ్ యూ టు యూజ్ బట్ 1 రూపీ ఫర్ ఎ నోబుల్ కాజ్ థౌసండ్స్ ఆఫ్ రూపీస్ విల్ కమ్ యువర్ వే.
0: కానీ ఈ రహస్యాన్ని మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు.
1: మ్యాన్ హాస్ నాట్ అండర్స్టుడ్ దిస్ బేసిక్ సీక్రెట్ ఆఫ్ లైఫ్.
0: మేము కాలేజీ కట్టాలని అనుకున్నాం.
1: లైక్ వి థాట్
0: ఒక తత్వము సాయి హృదయం.
2: But here lies the secret. The moment the sankalpa is made, it will be accomplished. That is the nature of sight.
0: నాకు తెలియకుండానే దాని యొక్క అభివృద్ధి జరిగిపోతూ వచ్చింది.
2: Without our knowledge, things started taking shape.
0: నాలో రహస్యమైనటువంటిది ఏమాత్రం కూడా లేదు.
2: There is nothing secretive about me.
0: ఈనాడు చెప్పక తప్పదు.
2: But today I have to make some of these points known.
0: తక్షణమే నాలుగవ రాజమాత వచ్చి కాలేజీని కట్టించింది.
2: As soon as it was known that we wanted to establish colleges, the Rajmata of
0: Mahanagar... ఎవరి దగ్గర కూడా బిచ్చమెత్తినటువంటిది కాదు.
2: Rajmata of Mahanagar came forward and established it. We have not sought for arms from any person.
0: ఒట్టి కళాకార కట్టినంత మాత్రం మనం ఆశించినటువంటి ఆశయాలను అభివృద్ధి కాంచలేము అనేటువంటి ఉద్దేశంతో మరొకటి ప్రైమరీ స్కూల్ కట్టాలా అని సంకల్పించుకున్నాం.
2: హావింగ్ ఎస్టాబ్లిష్డ్ కాలేజ్ వి థాట్ వి కెనాట్ ఫుల్ఫిల్ అవర్ ఐడియల్స్ సో వి వాంటెడ్ టు హావ్ ఎ ప్రైమరీ స్కూల్ ఆల్సో.
0: తక్షణమే ఇటలీ ప్రైమ్ మినిస్టర్ సోదరుడైనటువంటి క్రాక్సీ నేను ఈ ప్రైమరీ స్కూల్ నేను కట్టిస్తానని ఆయన కట్టించాడు.
2: నో సూనర్ వాస్ దిస్ సంకల్ప మేడ్ దాన్ the brother of the Italian prime minister Mr. Craxi came forward and said I'll establish this school.
0: Higher secondary school ga untunte mana kampam loni ee pillalu chinna appudu nunchi kodunu sariyana kutriti lopala mariyani sariyana kramashikshana lopala penchavachchu kada ani sankalpinchukunnam.
2: And then we thought if only we had a higher secondary school also we can take care of these children right from their primary school upwards.
0: Tachchaname America nunchi Bujan ane kuntayana vachi ఈ యొక్క హైయర్ సెకండరీ స్కూల్ నేను కట్టిస్తానని తాను కట్టించాడు.
2: అండ్ ఇమీడియట్లీ దిస్ జెంటిల్మెన్ మిస్టర్ బుజానీ ఫ్రమ్ అమెరికా కేమ్ ఫార్వర్డ్ అండ్ సెడ్ హీ విల్ డూ దిస్ టాస్క్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ దిస్ కాలేజ్ దిస్ స్కూల్.
0: అదేవిధంగానే ప్రతి ఒక్కటి కూడాను బెంగళూరులో ఉన్నటువంటి యొక్క హాస్టల్ కాలేజీలు కూడాను మేము కట్టాలని సంకల్పించుకున్న తక్షణమే మిసెస్ కోవన్ ఆయన వచ్చి దీన్నంతా నేను పూర్తి చేస్తానని బాధ్యత వహించింది.
2: ఇన్ ద సేమ్ మేనర్ ద హాస్టల్ అండ్ ద కాలేజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ బెంగళూర్ the moment it was known that it was to be done Mrs. Covan of the United States came forward.
0: అది జరిగేటట్టుగా ఉంటుంటేనే స్థాయిలో సంకల్పం వస్తుంది.
2: Now only when it is known that it is going to be accomplished does Sai
0: అలాంటి సంకల్పం లోపల బలం ఉండినప్పుడే ఇలాంటి కార్యములు చేయడానికి వీలవుతుంది.
2: The Sai wills that it should happen.
0: దానిని మీరు గుర్తించాల్సింది.
2: You should understand this.
0: ఇంకా మరొక చిన్న విషయం.
2: There is yet another small thing.
0: ప్రశాంత నిలయమునందు గడచిన 7 దినముల నుంచి కూడాను తెల్లవారి మధ్యాహ్నము రాత్రి చక్కగా లక్షాధి మందికి జనాలకు భోజనం వేస్తున్నాం.
2: ఇన్ ప్రశాంత నిలయం ఫర్ ద పాస్ట్ 1 week 7 days వి హావ్ బీన్ ఫీడింగ్ కౌంట్లెస్ నంబర్స్ డైలీ మార్నింగ్ ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్.
0: పట్టమని 10 మందికి అన్నం పెడితే నా తలంతా అక్షరాలతో న్యూస్ పేపర్లు వేసుకుంటారు.
2: Now what do you find as a rule in the world? You have fed 10 people, you will give it wide publicity in the newspapers.
0: Kani inni lakshala mandiki inni vidhamuluga memu aanandanga anistunnappudu naaku ye vidhamainatundi okka aaratam kani oka vidhamainatundi aadambaram kani maalo kanaradu.
2: But over here we have been feeding lakhs of people thus for so many days, but we have never gone after publicity. We don't want to make a show of things.
0: Aithe evariki pedutunnam memu మా వారికి మేము పెడుతున్నాం, దీంతో ప్రచారం ఎందుకు?
2: నౌ ద రీజన్ ఇస్ హూ ఆర్ వి ఫీడింగ్ దస్? వి ఆర్ ఫీడింగ్ అవర్ ఓన్ పీపుల్. వెన్ యూ ఆర్ ఫీడింగ్ యువర్ ఓన్ పీపుల్ వై
0: ఇప్పుడు కొంతమంది సందేహం కలగవచ్చును, ఇన్ని విధములైనటువంటి యొక్క పదార్థములు ఏ రీతిగా వచ్చింది, డబ్బు పెట్టకపోతే లభిస్తాయా అని కూడా సందేహించవచ్చు.
2: వై గివ్ ఇట్ పబ్లిసిటీ దెన్? నౌ హియర్ అగైన్ పీపుల్ మైట్ గెట్ వితౌట్ మనీ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. How could so many people be fed in such a grand manner?
0: Sankalpam. Ituri ee 60va samvatsaramlo oka janmadinachamunaku vachina varandarikini aanandanga aaharanni andinchali. Annadanam kanna adhika danam ledi.
2: Here again the reason is this sankalpa, this will. Once it was will, it had to be done.
0: One of the things minchinatundi maroku ledu annam brahma.
2: What was this sankalpa? It was to feed countless numbers without any limit to their hearts.
0: Ah, sankalpam anetundi bhaktulu yokka hrudayamlo kaakindi.
2: Because there is no greater charity than feeding of the people.
0: Nenu Kodaikanallo untunte East Godavari West Godavari nunchi kudanu Dr. Bhaskar Rao Karunyananda varu Kodaikanalike vachi swami ee 60 samvatsaram lopala andarikini ee bhojanalu సంతర్పణ చేసేటువంటి యొక్క మహాభాగ్యాన్ని మాకు ప్రసాదించాలని ప్రార్థించుకున్నారు.
2: నౌ ద మూమెంట్ పీపుల్ గాట్ టు నో అబౌట్ దిస్ సంకల్ప ఆఫ్ మైండ్ థింగ్స్ స్టార్టెడ్ మూవింగ్. వెన్ ఐ వాస్ అట్ కొడైకెనాల్ Two people, Dr. Bhaskar Rao and Karunyananda from the East Godavari and West Godavari.
0: ఇది సాధ్యం కాదు, లక్షల వరకు వస్తారు, ఇలాంటి బాధ్యత మీరు వహించడం ఏమాత్రం కూడా మంచిది కాదన్నాను.
2: కేమ్ ఫార్వర్డ్ అండ్ సెడ్ స్వామి, ఇఫ్ ఓన్లీ యుడ్ గివ్ అస్ ది పర్మిషన్ వీల్ అండర్టేక్ దిస్ టాస్క్ ఆఫ్ ఫీడింగ్ ఆఫ్ దిస్ కౌంట్లెస్ నంబర్.
0: అనుగ్రహం ఉంటుంటే ఇది కాదు, ఇంకా ఎన్ని కోట్ల మంది జనవారి వచ్చినప్పటికీ మేము భరించగలమన్నారు.
2: బట్ దెన్ స్వామి కాషన్డ్ దెమ్ సేయింగ్ ఇట్ ఈస్ అ వెరీ బిగ్ టాస్క్ దట్ యూ నీడ్ టు అండర్టేక్. దే ఓన్లీ రిప్లైడ్, ఇఫ్ ఓన్లీ వి హావ్ స్వామీస్ గ్రేస్.
0: భరించేస్తుంటే ఎవరైనా వద్దంటారా?
2: ఇఫ్ యూ హావ్ స్వామీస్ గ్రేస్ వీ కెన్ అచీవ్ ఎనీ స్టూపెండస్ టాస్క్ స్వామి. నౌ వెన్ యూ అటెంప్టింగ్ సంథింగ్ నోబుల్ కెన్ దే బి ఎన్ ఆబ్స్టికల్.
0: ఇది గొప్ప పవిత్రమైన కార్యం కనుక సరి అని ఒప్పుకున్నాను.
2: Then I too saw that it was a very sacred task that they wished to embark on. I gave my consent. I said, go.
0: West Godavari, West Godavari. Anaga Tirupati Godavari, Paschima Godavari, Krishna, Guntooru, Nellore. Ee vaipu nunchi kodanu 5000 mootalu vachesina diyam.
2: So as soon as this consent was given, people from these districts, East Godavari, West Godavari, Krishna, Guntooru and Nellore, they sent 5000 bags of rice.
0: Punjab nunchi గోధుమలు, గోధుమ పిండి, గోధుమ రవ్వ వందల వందలు వచ్చి పడిపోయాయి.
2: అండ్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ పంజాబ్ కేమ్ హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ సాక్స్ ఆఫ్ వీట్, వీట్ ఫ్లోర్ అండ్ ద లైక్.
0: డెరాడూన్ షుగర్ ఫ్యాక్టరీ నుంచి కూడాను చక్కెర, బెల్లము అంతా కూడాను వందల వందలు వచ్చి పడిపోయినాయి.
2: అండ్ ఫ్రమ్ ద షుగర్ ఫ్యాక్టరీస్ ఆఫ్ డెరాడూన్ కేమ్ హండ్రెడ్స్ ఆఫ్ బ్యాగ్స్ ఆఫ్ షుగర్, జాగరీ అండ్ సో ఆన్.
0: మెడ్రాస్ సంస్థల వారి నుంచి కూడాను బేడలంతా వచ్చి చేరిపోయినాయి.
2: అండ్ ది ఆర్గనైజేషన్ ఇన్ మెడ్రాస్ డిస్పాచ్ హండ్రెడ్స్ ఆఫ్ facts of
0: ఈ విధంగా కూడాను వలదన్నా కూడాను వచ్చి కల్పవృక్షం వలె ఖర్చిపోతున్నాయి.
2: హండ్రెడ్స్ ఆఫ్ సాక్స్ ఆఫ్ పల్సెస్ ఆఫ్ డిఫరెంట్ డిస్క్రిప్షన్స్ ఇన్ దిస్ మేనర్ ఎవ్రీథింగ్ వాస్ ఫోర్త్ కమింగ్ ఇన్ స్పాంటేనియస్.
0: ఎవరైనా అడిగారా?
2: హాస్ ఎనీబడీ ఆస్క్ ఫర్ దీస్?
0: కాదు కాదు. అడిగితే లభించేటువంటివా?
2: నో. ఈవెన్ ఇఫ్ యూ హావ్ టు ఆస్క్, కెన్ యూ రియలీ అచీవ్?
0: మీరు అడిగి చూడండి, ఈ విధంగా లభిస్తాయేమో.
2: నో, లెట్ అస్ సీ. యూ గో అండ్ ఆస్క్ ఆఫ్ పీపుల్.
0: నేను అడగకుండా కూడా ఇవన్నీ కూడా వచ్చి పడిపోవటం అనేది అదే సాయి యొక్క ప్రేమ తత్వం.
2: లెట్ అస్ సీ. యూ గో అండ్ ఆస్క్ పీపుల్ టు గివ్ యూ ఎ ఫ్యూ వెదర్ యూ కెన్ రియలీ అచీవ్ ఇన్ యువర్ టాస్క్.
0: ఎంతమంది ధనవంతులు ఈ లోకంలో లేరు?
2: I have not asked, but everything has come.
0: Andariki tyaga buddhi puttutunda?
2: This is because of Sai's love. There are so many
0: andariki
2: wealthy people.
0: Andariki prema bhavam kalugutunda?
2: So many wealthy people in the world. Do they have this sense of sacrifice? Do they have this spirit of love?
0: Dhanam undinappudiki danini sadvinayoga parchukuneetundi vidhanani gurtinchali.
2: You may have wealth no doubt, but you should know how to use it.
0: Ee dhanam elantidante kaaliki todukkuneetundi boorsu vanti.
2: Now what is the description that one gives of this money or wealth? They are like the footwear that you have.
0: ఈ బూట్స్ మన కాలికి సరిగా ఉండినప్పుడే మనం చక్కగా నడచడానికి వీలవుతుంది.
2: దిస్ ఫుట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బూట్స్ ఆర్ షూస్. ఇఫ్ ఓన్లీ ఇఫ్ యువర్ ప్రాపర్ సైజ్ విల్ యూ బి ఏబుల్ టు వాక్ కంఫర్టబుల్లీ.
0: టైట్ గా ఉండినా కూడా మనం నడచడానికి సాధ్యం కాదు.
2: ఇఫ్ దీస్ షూస్ ఆర్ ఎ లిటిల్ టైట్ యూ కెనాట్ వాక్ కంఫర్టబుల్లీ.
0: ఇది చాలా లూజ్ గా ఉండినా కూడా మనం నడచడానికి సాధ్యం కాదు.
2: ఇఫ్ ద షూస్ ఆర్ లూజ్ ఆన్ అదర్ హ్యాండ్ ఆల్సో యూ కెనాట్ బి కంఫర్టబుల్.
0: అదే విధంగానే ధనం అధికంగా ఉండినా మన జీవితం ఏమాత్రం సుఖపడదు.
2: ఇన్ ద సేమ్ మేనర్ ఇఫ్ యూ హావ్ ఎక్సెసివ్ వెల్త్ యూ కెనాట్ బి కంఫర్టబుల్ ఇన్ లైఫ్.
0: ఇది ధనవంతులకే సరిగా అర్థమవుతుంది.
2: నౌ ద రియలీ వెల్దీ వన్స్ కెన్ అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్.
0: ధనం లేకపోతే కూడా జీవితం జరగదు.
2: బట్ అగైన్ వితౌట్ మనీ యూ కెనాట్ లీడ్ యువర్ లైఫ్.
0: అయితే ఎంతవరకు అంత ఉండినప్పుడే జీవితం సుఖశాంతిని అందుకుంది.
2: బట్ ఓన్లీ వెన్ యూ హ్యావ్ వాట్ యూ రియలీ నీడ్ కెన్ యూ హ్యావ్ ఎ కంఫర్టబుల్ పీస్ఫుల్ లైఫ్.
0: అయితే కొంతమంది నీరు గతుకు కుక్కకు ఏరెంత పారినా ప్రీతి కనుక పోదు పిసిని గొట్టు అన్నారట. నీరు గతికేటువంటి కుక్కకు పెద్ద నదిలో పోయి చేరినప్పటికీ జుర్రుకోటి కానీ గతుకుతూనే ఉంటుంటాడు.
2: సో దేర్ ఇస్ అ సేయింగ్ విచ్ సేస్ ఎ డాగ్ ఈస్ గివెన్ టు ద హ్యాబిట్ ఆఫ్ స్లర్పింగ్ వాటర్ ఫ్రమ్ ఎ స్మాల్ లిటిల్ పూల్. ఎ మైటీ రివర్ మైట్ బి ఫ్లోయింగ్ బట్ ఇట్ విల్ స్టిల్ సీక్ టు లిక్ అండ్ స్లర్ దిస్ టైనీ ఇన్సిగ్నిఫికెంట్ పూల్ ఆఫ్ వాటర్.
0: కొంతమందికి ధనం ఉండినప్పటికీ త్యాగం అనేటువంటిది లేక గుంతలో వేసిన చెత్త వలె దానిని దాచిపెడుతూ ఉంటుంటారు.
2: సేమ్ మేనర్ పీపుల్ మే హావ్ అన్టోల్డ్ వెల్త్ సమ్ ఆఫ్ దెమ్ బట్ దే వాంట్ టు అక్యూములేట్ దే జస్ట్ హీప్ ఇట్ అప్ అండ్ దే డోంట్ వాంట్ టు పార్టిసిపేట్.
0: కట్టకడిపడితే ఆ గుంతలో వేసిన చెత్త ఏమైపోతుంది? కుళ్ళి కేవలం కంపు కొడుతుంది.
2: దే ట్రై టు అక్యూములేట్ ఇట్ లైక్ యూ అక్యూములేట్ ఎ హీప్ ఆఫ్ గార్బేజ్. వాట్ హ్యాపన్స్ టు దిస్? ఇట్ విల్ బికమ్ మాన్యూర్.
0: అదే చెత్తను పంటలో చల్లినప్పుడు పంటను పెంచి ఎంతైనా మంచి మార్గంలో అది అభివృద్ధి అవుతుంది.
2: Now, if only you were to take it out and try to spray in a field, it becomes manure and you can have a good crop.
0: Aa uddesham chetane unna vaari daggara nunchi konni ee vidhanga puchukoni satya sai samasthani endu ఈ యొక్క పల్లెలకు తగినటువంటి సేవలు జరపాలనేటువంటి ఉద్దేశంతోనే మేము ఈ సంకల్పం చేశాము.
2: In the same manner, so as to give an opportunity to those people who have this wealth stupendous, this opportunity of serving these poor people has been given in the form of an organization.
0: Dhanamunu kudanu pavitram cheyinappudu adi nishartham aipothundi.
2: You may have money, but you don't want to use it for a sacred and noble cause. It's useless.
0: Dehamuloni blood ye vidhanga circulation avutuntunde appudu akkada aarogyam kalugutundo ade vidhangane దేశంలోని డబ్బు కూడాను సర్క్యులేషన్ జరుగుతుంటేనే సుక్షేమాన్ని అందుకుంటుంది దేశం.
2: ద బ్లడ్ ఇన్ ద బాడీ హ్యాస్ టు బి కంటిన్యూస్లీ సర్క్యులేటింగ్, ఇట్ నాట్ స్టాగ్నేట్ ఎట్ ఎనీ పాయింట్ ఫర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ద బాడీ. ఇన్ ద సేమ్ మేనర్ ద మనీ ఇన్ ద కంట్రీ షుడ్ ఆల్సో బి ఇన్ సర్క్యులేషన్, ఇట్ కెనాట్ అక్యూములేట్ ఎట్ ఎనీ వన్ గివెన్ పాయింట్.
0: కనుకనే దుడ్డు బ్లడ్ ఈ రెండింటి యొక్క పరిసరములు ఏమాత్రం కూడా సరఫరా జరుగుతుంటూనే ఉండాలి.
2: దట్స్ వై దే హ్యాస్ టు బి ఏ కాన్స్టెంట్ సర్క్యులేషన్ ఇట్ ఇస్ సెడ్ ఆఫ్ బ్లడ్ అండ్ వెల్త్ దుడ్డు ఫర్ మనీ.
0: ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైన కార్యములో ప్రవేశపెట్టి దేశాన్ని సరైనటువంటి ఆదర్శవంతమైన దేశంగా నిరూపించాలనేటువంటి ఉద్దేశంతోనే సీవింగ్ ఆన్ డిజైర్స్ అని పెట్టాను, కానీ ధనాశతో చేసినటువంటివి కాదు.
2: దిస్ హాస్ బీన్ దిస్ నోబుల్ ఐడియల్ ఆఫ్ దిస్ స్కీమ్ ఆఫ్ సీవింగ్ ఆన్ డిజైర్స్ that to have this money in circulation so that something good can be attempted, something good can be achieved. This has been the noble ideal behind it.
0: Kanuka samastha yokka abhivruddhiki dhanam avasarame.
2: Therefore, for the growth of the organization, we do need money.
0: Aithe evarini adagatam ledhu, evarini peedinchatam ledhu.
2: But we don't ask of anyone, we don't pester anybody for this money.
0: Evaru cheyalani santoshanga utsahanto praveshistaro variki matrame aa bhadyatalu andistunnamu.
2: Those people who wish to do something good and who are enthusiastic about it, they are being given this opportunity.
0: కనుక సత్యసాయి సంస్థల యొక్క తత్వాన్ని చక్కగా అర్థం చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను.
2: That's why I wish it today that all should understand the true significance of these ideals.
0: ఎన్నో సంస్థలు ఉంటున్నాయి.
2: Of these ideals of సత్యసాయి organization.
0: కానీ సత్యసాయి సంస్థలు చేస్తున్నటువంటి ఆదర్శవంతమైనటువంటి యొక్క తత్వము ఏ సంస్థ ఎందుకు కానరాదు. ఇది గట్టిగా చెప్పవచ్చు.
2: The world abounds in any number of organizations, but I can tell you with the utmost confidence and conviction that there is no organization which can match the ideals and motives of the Satsai organization.
0: Edo konni porataku jaragavachunu, kotta mandi konni rakamainatuvanti margamunu avalambinche varu undavachunu.
2: Well, maybe it is that a few mistakes have been committed, a few wrongs have been done.
0: Satya Sai samasthalo undinatuvanti yokka vyaktulu karyakartalu kodanu ఎన్నో విధమైనటువంటి శ్రమించి పనిచేస్తున్నారు.
2: బట్ నన్ ఆఫ్ దీస్ పీపుల్ హూ హావ్ కమిటెడ్ దీస్ స్మాల్ మిస్టేక్స్ హావ్ ఎవర్ గాన్ ఫ్రమ్ దిస్.
0: ఏ పని చేసినా కానీ హృదయపూర్వకమైనటువంటి రీతితో మనం చేస్తున్నారు.
2: హావ్ స్ట్రెయిట్ ఫ్రమ్ ది కరెక్ట్ పాత్. వాట్ ఎవర్ దే హావ్ డన్, దే హావ్ డన్ హోల్ హార్టెడ్లీ.
0: మీరు కన్ను తెరిచి చూస్తే సత్యసాయి ప్రశాంత నిలయం నందు ఏ విధమైనటువంటి వాతావరణంగా ఉంటుండాలని మీరు యోచించవచ్చు.
2: Without any blemish in their hearts. You only have to open your eyes and look around you and see.
0: ఎన్ని కన్నెరుగినటువంటి స్త్రీలందరూ కూడాను ఏనాడు కూడా బయట పడినటువంటి స్త్రీలందరూ కూడాను చెట్ల కింద కూర్చొని గుండె కింద కూర్చొని రాత్రింపగలు కూడాను ఎన్ని అనానుకూలములైనప్పుడు భరించుకొని చిరునవ్వులతో వారు చిందులు దక్కుతున్నారు.
2: యూ ఓన్లీ హావ్ టు ఓపెన్ యువర్ ఐస్ అండ్ లుక్ అరౌండ్ యూ ఇన్ ప్రశాంత నిలయం. వాట్ ఆర్ ద సైట్స్ దట్ గ్రీట్ యువర్ ఐస్? యూ వుడ్ సీ పీపుల్ హూ హావ్ నెవర్ బీన్ ఎక్స్పోజ్డ్ టు ద హార్ష్ రేస్ ఆఫ్ ద సన్, విమెన్ ఫోక్, యంగ్స్టర్స్, ద లేడీస్.
0: లోపల ఎన్ని అనుకూలములు ఉండినప్పటికీ అనానుకూలంగానే ఉండినట్టుగా నిరాశపడుతుంటారు. ఇక్కడ ఎట్టి అనుకూలములు లేనప్పటికీ అన్ని అనుకూలంగా ఉండినట్టే ఆనందిస్తున్నారు.
2: హూ హావ్ నెవర్ థర్డ్ అవుట్ ఆఫ్ దే హోమ్స్ బట్ దే ఆర్ లివింగ్ అండర్ ద ట్రీస్ హియర్, దే మే నాట్ హావ్ ఎక్స్పీరియన్స్ ఎనీ సోర్స్ ఆఫ్ డిస్కంఫర్ట్.
0: భావములు ప్రజల్లో కలగాలంటుంటే వీరిలో ఎన్ని విధమైనటువంటి భక్తి ప్రపత్తులు ఉండాలి?
2: Over here, there are any number of inconveniences, but still they put up with everything cheerfully. What could be the main reason for this?
0: Rathrimpagalu, one day 20 varu, wedding day 20 varu, shramane 20 lekunda, volunteers kudanu, sevagalu varu kudanu, enni vidhamai 20 karmalu acharistunnaru, pavitramai 20 jeevitani garuptunnaru.
2: Then there are these volunteers and the sevagal corps who are striving day in and day out, either in the kitchen or outside of it, undertaking various chores and duties. But they never have this feeling of being tired or fatigued. They are cheerfully, manfully carrying on.
0: Inni lakshala vandu praveshinchinappudiki okkarikaina oka telo oka cheemaina kuttunda ledhu.
2: There are lakhs of people assembled here, scattered all over. Has anybody been stung either by an ant or a scorpion? No.
0: Deeniki kaaranam enti? Vaari bhakti prapattulu.
2: What's the reason? It is their sense of devotion and faith.
0: Nijamuga ee vachinatundi bhaktulu kodanu enni vidhamaina sahanaanni పెంచుకున్నారు.
2: సో హియర్ ఇన్ దిస్ మేనర్ యూ ఫైండ్ ఆల్ దోస్ హూ ఆర్ గ్యాదర్డ్ హియర్ ఆర్ ప్రొక్లైమింగ్ టువర్డ్స్ ది క్వాలిటీ ఆఫ్ ఫోర్బేరెన్స్. tolerance.
0: మొన్నటి దినము కస్తూరి నా దగ్గరకు వచ్చి, స్వామి రేడియోలో అనౌన్స్ చేశారు నెల్లూరు ఒంగోలు ఈ వైపు నుంచి కూడాను తుఫాను వస్తుంటుండాలి, రాయలసీమలో పెద్ద తుఫానుగా ఉంటుండదట రేడియోలో చెప్పారు అన్నాడు.
2: దాదరి కస్తూరి కేమిలా and was telling me, Swami, it has been announced on the radio that there is a cyclone which is taking shape off the coast of Nellore, Ongole and Rayalaseema, and that all these areas are likely to be affected heavily by rainfall.
0: Bhayapadavaddu Kasturi, mana bhaktulaku ee vidhamaina anukoolamlo jaragadu, vaari bhakti vaari chatram vali aadharam ayipothundi annanu.
2: And that there is likely to be a heavy rainfall all over these regions. Then I assured him, Kasturi, do not have any fear. Our devotees are going to be shielded by the very
0: ఆ యొక్క తుఫానే వచ్చి ఉంటే ఈ ప్రజలందరూ కూడా ఎన్ని అవస్థలకు గురి అయ్యింటారు.
2: Our devotees are going to be shielded by their own sense of bhakti and their own sense of conviction. If only the rains had come,
0: నీ ప్రేమ తత్వమే స్వామి యొక్క హృదయాన్ని అక్కడ మార్చగలిగింది.
2: వాట్ ఇన్కన్వీనియన్స్ వుడ్ హావ్ బీన్ యువర్ వే? హాస్ స్వామి డన్ ఇట్? నో. యువర్ సెన్స్ ఆఫ్ లవ్ ఫర్ స్వామి
0: కేవలం చేతిలో పెట్టుకున్నంత మాత్రమే కరుగుతుందా?
2: Your sense of love for Swami has achieved this. You have this butter piece in your hand. Does it matter?
0: Enne kuda nu vedi chutali kada.
2: Even this butter has to be exposed.
0: Adhe vidhamga na swami hrudayam vendavantulainappudiki nee bhakti prapattulainatundi vedi chusinappude adi kuda nu karugutundi.
2: In the same manner, Swami's heart is no doubt like butter. But your devotion and your conviction in the form of heat should melt this heart of
0: Swami. Kani rendo janamu chuste ee tufaan ekkada poyindo emaipoyindo emi evariki teliyadu.
2: So the next day when you looked around, nobody could see where this cyclone, where this storm, where these rains had gone and
0: disappeared. Yenta pavitramainatundi vatavaranamto yenta divyamainatundi yokka bhavamato ee karyamlo meer palgonnaro mee bhavamulaku swami yokka premake telusunu kaani anyulaku idi artham kaadu.
2: What has transpired the last 10 days in the form of all that's been going on around you? Your toil, your hardships, your work and all the difficulties that you have undergone is known only to you and to Swami. It's a matter between you and Swami alone.
0: Swarupulara, mee bhakti prapattulu chaala uttamainatundi.
2: Embodiments of love, your sense of devotion, dedication and faith are exemplary.
0: Mee sahanamu,
2: your sense of tolerance and
0: faith. Mee shantamu,
2: your sense of patience.
0: Mee yokka bhakti,
2: your devotion.
0: ఎంత ఇంతటిది అని చెప్పడానికి సాధ్యం కాదు.
2: దే కెనాట్ బి డిస్క్రైబ్డ్ యాస్ బీయింగ్ దిస్ ఆర్ దట్.
0: అయితే నా వారిని నేను వర్ణించుకోవటం అది సాధ్యం కాదు.
2: బట్ అగైన్ ఇట్స్ అన్నాచురల్ ఫర్ మీ టు డిస్క్రైబ్ మై ఓన్ పీపుల్.
0: ఎన్ని దేశముల నుంచి వచ్చినారు విదేశీయులు.
2: దేర్ ఆర్ సో మెనీ ఫారినర్స్ గ్యాదర్ హియర్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్.
0: వారికి ఎన్ని అనుకూలంలో అనుభవించినటువంటి వారు.
2: బ్యాక్ హోమ్ దే వుడ్ అండర్గో లగ్జూరియస్ లైఫ్.
0: కానీ ప్రశాంతి నిలయం లోపల అన్ని అనానుకూలములే వారికి.
2: బట్ ఇన్ ప్రశాంత్ నిలయం ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ఇన్కన్వీనియన్స్ ఫర్ దెమ్.
0: ఇంత అనానుకూలంలో దీన్ని సాధించడం ఇది నిజమైనటువంటి తపస్సు.
2: బట్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ డిఫికల్టీస్ అండ్ ఇన్కన్వీనియన్సెస్ దే హావ్ గేమ్ఫుల్లీ క్యారీడ్ ఆన్.
0: ఏడు దినముల నుంచి మీరు తపస్సు చేస్తున్నారే కానీ కేవలము యాత్రగా వచ్చినటువంటి వ్యక్తులు కాదు మీరు.
2: దిస్ ఈస్ ట్రూలీ ఎ సెన్స్ ఆఫ్ తపస్ ఆఫ్ ఎనాన్స్.
0: ఈ తపస్సుని దినదినాభివృద్ధి గావించుకుని మీ యొక్క ఆదర్శములను మీ యొక్క ప్రేమతత్వాన్ని వీధి వీధి గ్రామ గ్రామం లోపల కూడాను దీనిని ప్రబోధన చేసి ఆచరించి ఆనందింపజేసి మన భారతదేశమునకు ఆదర్శమైనటువంటి కీర్తిని తేవాలని నేను ఆశిస్తున్నాను.
2: ఇట్ ఈస్ దిస్ ఫెనాన్స్ దట్ యు మస్ట్ స్ట్రెంగ్థెన్ యు మస్ట్ నరిష్ అండ్ సస్టైన్ అండ్ టేక్ దిస్ సెన్స్ ఆఫ్ ఫెనాన్స్ విత్ యూ వెర్ ఎవర్ యూ గో. So that you can also inspire and encourage and enthuse all the people around you so that they too in turn could be benefited by your
0: speech.
2: And the country and the world at large can benefit and progress.
0: Aithe viruddhamaina margamlo meeru praveshinchaka durvinyogam anetundi cheyaka తత్కార్యము యందు మీ జీవితమును మీ ధనమును మీ కాలమును మీ కర్మను కూడాను ఆచరింపజేసి మీరు కర్మధీరుల వలె కర్మ వీరుల వలె ఆదర్శాన్ని అందించాలని కూడా నేను ఆశిస్తున్నాను.
2: There is nothing wrong, therefore, in your undertaking the task which the organization has handed down to you. Plunge enthusiastically, dive deep into the society and proclaim the law of karma. Proclaim to others the victory of this principle of action.
0: Thai pooruna the okkate.
2: Thai speaks only one.
0: Sodara manavulanu preminchi.
2: That you should love your fellow beings.
0: Samaja sevalu chesi.
2: And serve society.
0: మానవత్వం అనేటువంటి యొక్క పదమునకు సరైనటువంటి సార్థకత్వాన్ని సంపాదించుకోవాలి.
2: ద ట్రూ మీనింగ్ దట్ యూ కెన్ అసోసియేట్ విత్ బీయింగ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: స్వార్థాన్ని త్యాగం చేయండి.
2: సాక్రిఫైస్ యువర్ సెల్ఫిష్నెస్.
0: పరాత్మలో ప్రవేశించండి.
2: enter into the world beyond.
0: పవిత్రతను పెంచుకోండి.
2: Further your own sacredness.
0: పావరులను ఆదుకోండి. పావరులను ఆదుకోండి.
2: Try to go to the rescue of those who are in need.
0: కనుక ఈనాటి నుండి మన సత్యసాయి సంస్థలు వీధి వీధిలోన గ్రామ గ్రామంలోన పట్టణ పట్టణంలో కూడా ప్రవేశించి ఆ వాతావరణం పరిశుద్ధము గావించి ప్రజల్లో ఉండేటువంటి యొక్క సోదరత్వాన్ని పెంచడానికి ప్రయత్నించాలని నేను ఆశిస్తున్నాను. ఇదే నా పుట్టినదినం యొక్క ఆనందము.
2: So today I'm hoping that all our people should go and embark on this task of carrying this message of service to every street, to every village, to every town, to every city, and they should bring happiness and joy all around. And
0: ఈ 60వ సంవత్సరం యొక్క జన్మదినోత్సవ ఉత్సవంలో ఒక ప్రత్యేకమైనటువంటి పరీక్ష కూడా ఉంటుండాలి, అది గుర్తుంచుకోవాలి.
2: This is what will give me ananda on this birthday occasion. You should also remember that on this 60th birthday occasion, everybody will have to undergo a test of sorts.
0: ఇందులో మీరు జయించినటువంటి వారే, దీనిని మీరు సాధించినటువంటి వారే నిజమైనటువంటి మానవులు.
2: And those who become successful in this test could alone be called true human beings.
0: ఎన్ని కష్టములకైనా, ఎన్ని నష్టములకైనా, ఎన్ని దుఃఖములకైనా, ఎన్ని నిందలు నిష్ఠూరముల కోసమైనా మీరు ఏమాత్రం కూడా వెరవకుండా దీనిని మీరు సాధించడానికి కంకణం కట్టుకోండి.
2: There might be any number of difficulties, any amount of trouble, praise, calumny, criticism, ridicule, but you should not be weighed down. You must move on and
0: forward. పంటను పండించిన రైతు ఇంటికి తెచ్చుకునే సమయంలో దానిని తూర్పు పోస్తుంటాడు.
2: Now the farmer, after he has harvested the crop, before he brings home the result, undertakes the task of winnowing.
0: ఆ తూర్పు పోసినప్పుడు గట్టి గింజలు నిలుస్తుంటాయి, పొట్టి గింజలు కొట్టుకుని పోతుంటాయి.
2: This winnowing process is undertaken so that there is a shifting taking place. The ones solid and secure ones will remain. The light and the featherweight category is
0: ee janmadinottam nunchi memu turpu bosinattuga ka karyanni prarambhistam.
2: Now this 60th birthday occasion marks the start of this winnowing process.
0: Indulo nilcheyatvanti gatti ginjalu enno potti ginjalu enno telipothundi.
2: And this process will determine who are those who remain steady and steadfast, who are those who would go, and who are this lightweight.
0: కనుక నిజమైనటువంటి యొక్క మానవత్వాన్ని, వ్యక్తిత్వాన్ని సాధించాలనుకున్నప్పుడు సేవలో ప్రవేశించాల్సింది.
2: So if you really want to understand and proclaim your own true human nature,
0: స్వార్థాన్ని త్యాగం చేయవలసింది.
2: Plunge into service activities, sacrifice selfishness.
0: దేశ సేవనే ప్రధానమైనటువంటి రీతిగా లక్ష్యాన్ని ఉంచుకోవాల్సింది.
2: Service to the country should be uppermost in our mind.
0: ఈ లక్ష్యంతో గమ్యము చేరేంత వరకు మన ప్రయాణం జరగవలసింది.
2: With this aim in goal before us, we must move forward in our journey.
0: దీనికి ఒక రిటైర్మెంట్ అని కానీ, ఒక ఏజ్ అని కానీ ఏమాత్రము లేదు.
2: There is nothing like a retirement or a retirement age for this service activity.
0: కడపట్టి శ్వాస వదిలేంత వరకు కూడా సేవలోనే మనం వదలాలి.
2: టిల్ యువర్ లాస్ట్ బ్రెత్ పర్ఫార్మ్ దిస్ సేవ, ఇండల్జ్ ఇన్ సర్వీస్ యాక్టివిటీస్.
0: ఈ సేవ, సేవ, సేవ, ఈ సేవని మన యొక్క జీవితానికి ప్రధానమైనటువంటి గమ్యము.
2: ఇట్ ఈస్ దిస్ సేవ అండ్ నథింగ్ బట్ సేవ విచ్ ఇస్ ద ఫైనల్ డెస్టినేషన్ ఫర్ అవర్ లైఫ్స్.
0: ఇట్టి ప్రభువు, ఇట్టి సేవకులు ఉండటం చేతని ఎంతైనా కార్యము సాధించవచ్చు.
2: The Lord here, the Master here, and the Sevak there. Between these two, any amount of
0: సేవకులు లేకపోతే ప్రభువుకు ఏమాత్రం కూడా విలువ లేదు.
2: ఎనీథింగ్ కుడ్ బి అచీవ్డ్ వితౌట్ ద సేవక్స్ ఆర్ సర్వెంట్స్.
0: ప్రభువే లేకపోతే సేవకులు సక్రమమైనటువంటి మార్గాన్ని అనుసరించరు.
2: వాట్ ఇన్ ద మాస్టర్ ఆర్ ద లార్డ్ డూ వితౌట్ ద లార్డ్, వాట్ ఇన్ ద సేవక్స్ డూ.
0: కనుక అహల్య వంటి రాయి, ప్రాణపాదం వంటి పాదము రెండూ చేరినప్పుడు, శాప విముక్తి అయినప్పుడు, సత్యసాయి వంటి ప్రభువు, సాయి భక్తులు వంటి భక్తులు, దాసులు, సేవకులు ఉండినప్పుడే ఈ యొక్క కష్టముల నివారణ కాగలదు. మనకి ఇరువురికి సన్నిహిత సంబంధ బాంధవ్యం ఏర్పడింది. కనుక మీరు సాయిని వదలి మీరు కాని, నిన్ను వదలి సాయి కాని ఉండటకు వీలు కాదు. కనుక మీరు దీన్ని దృఢం చేసుకుని ఈ సేవలో మీరు ప్రవేశించండి.
2: There have got to be these two things, the stone, Ahalya in the form of the stone, and the Rama. It is only when Rama's foot touches this stone, would the stone take the form of Ahalya. The Sevas here are like Ahalya, and Sai here is verily Lord Rama. Only when these two are there, is there a meaning to this relationship. Be firm in this conviction that these two are inseparable. The Sevaks on the one hand and Sai, the Lord, on the other. With this inseparable link, have this faith and conviction plunge into these service activities and you shall succeed in your endeavor.
0: There is 60 సంవత్సరముల తర్వాత స్వామి అందరికీ చిక్కడు అని స్వామి నువ్వు ఏమో మార్పు వస్తుందని అనేక విధములుగా ఆపోహలు పడుతున్నారు.
2: There is yet another thing. There is a feeling prevailing that after the 60th birthday, Swami will be out of reach. We cannot possibly go near Swami. And whatever is happening now will undergo a change.
0: నాది మారే స్వభావం కాదు.
2: Let me assure you,
0: ఎప్పుడు కూడాను నేను ఆనందోత్సాహంతో గంతులు వేసేటువంటి స్వభావం నాది.
2: Let me assure you that my nature is one which shall never change.
0: భక్తులకు దూరం అవుతాడో ఏమో అనుకుంటున్నారు, ఏనాటికి కాదు, ఇంకా అధికంగానే సమీపమైపోతుంది.
2: I'm always happy, I'm always joyful, and I'm always enthusiastic. Day by day, in fact, I'll be going nearer and nearer to my devotee.
0: మారేటువంటిది దైవత్వం కాదు.
2: That which changes can never be godliness, can never be divinity.
0: కనుక సత్యమైనటువంటి యొక్క సత్యసాయి కనుక ఏనాటికి మార్పు నాలో రాదు.
2: So this satya, that which never changes, is satya-sai. So how can there be a change now?
0: కనుక మీరు ఈ ఆపోహను దూరం చేసుకుని ఆనందంగా సేవల్లో పాల్గొనండి.
2: So cast away this misguided feeling that you are entertaining now. Happily plunge into service activities.

0: से बिना दुख शांत नहीं जन से बद्रीनाथ शांत नहीं जन से बद्रीनाथ शांत नहीं जन से बद्रीनाथ शांत नहीं जन से बद्रीनाथ
1: प्रेम स्वरूपులారా అందరు ఆయురారోగ్య ఆనందములతో సద్గుణములతో పవిత్రమైన భావములతో నిస్వార్థమైన సేవలతో మీరు అభివృద్ధి నుండి సాయకీర్తిని మీ యొక్క పవిత్రతను వాడవాడలా చాటి దివ్యమైనటువంటి యొక్క భారతదేశాన్ని పవిత్రమైన దేశాన్ని పునరుద్ధరించడానికి కంకణం కట్టుకోవాలని ఈనాడు నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
2: Embodiments of love, it is my hope and blessing that now onwards you shall experience untold joy and happiness. You will experience health and live a perfect life. And that in the process, you can bring happiness to those around you. And in this way, you will be of some use to society, to the country and to the world. And this world and the country can move forward to a state of peace, progress and
3: You were listening to a divine discourse delivered by Bhagavan Baba on the 23rd of November 1985 during Bhagavan's 60th birthday celebrations.

0: Even some of the greatest aspirants had one time or the other drooped down in agony and distress, unable to face the vagaries of the worldly life. In this discourse, delivered at Kodaikanal on 18th April 1998, Bhagawan Baba dispels that ignorance which causes this grief. In his inimitable style, he expounds the law of karma.
1: విశ్వమందు విభుడు వెలుగొందుచుండును, విశ్వమందు విభుడు వెలుగొందుచుండును, విభునియందు విశ్వం వెలుగుచుండు. విశ్వ విభుల మైత్రీ

0: ఉన్న మాట తెలుపుచున్న మాట.
1: God shines with all the brilliance and effulgence in this universe. Similarly, the universe shines and develops in God. This is the relationship between the Creator and the creation, which are inseparable. That is the friendship between the Creator and the creation, which are inseparable. This is the fact that Bhagavan declares to us.
0: Vishvamu karanam. Vishvam karyam.
1: The universe is the effect.
0: Vibhudu karakudu.
1: Creator is the cause.
0: సృష్టి సృష్టికర్తకు ఉండేటువంటి సంబంధ బాంధవ్యములు ఎవరు కూడా వివరించలేరు.
1: నో వన్ కెన్ ఫ్రాగ్మెంట్ ఆర్ సెపరేట్ అవుట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద క్రియేటర్ అండ్ ద క్రియేషన్.
0: కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
1: దిస్ హోల్ వరల్డ్ ఈజ్ నథింగ్ బట్ ద కాంబినేషన్ ఆఫ్ ద కాజ్ అండ్ ది ఎఫెక్ట్.
0: ఇట్టి విశ్వమనందు ఎందు చూచినను దివ్యత్వమే కాని మరొక పదార్థం లేదు.
1: దిస్ యూనివర్స్ ఆల్ ఓవర్ షోస్ ద డివినిటీ అలోన్ అండ్ నథింగ్ ఎల్స్.
0: చరాచర ప్రపంచమంతయు కూడాను దైవం యొక్క స్వరూపమే కాని అన్యము కాదు.
1: ద హోల్ వరల్డ్ యానిమేట్ ఇన్ యానిమేట్ మొబైల్ అండ్ ఇమ్మొబైల్ దట్ ఆర్ వెరీ ఫార్మ్స్ ఆఫ్ ది డివైన్.
0: విష్ణు స్వరూపం.
1: ది యూనివర్స్ ఇస్ ది వెరీ మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
0: కానీ వివిధ రూపనామంతో మనకు గోచరించుచున్నప్పటికీ ఇది కేవలం విష్ణు స్వరూపమే.
1: దో వీ ఫైండ్ ది ఎంటిటీస్ విత్ వేరీడ్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ దే ఆర్ ఎసెన్షియల్లీ డివైన్.
0: ఇట్టి విశ్వస్వరూపమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం గుర్తించుకునలేక కేవలము ప్రాకృతమైన లౌకికమైన భౌతికమైన విషయంలో మునిగి అనేక విధములైనటువంటి యొక్క నిరాశకు నిస్పృహకు గురి అవుతున్నాం.
1: వి ఆర్ నాట్ able to visualize, cognize the divinity in this world, and we are carried away by physical, ephemeral, fleeting joys of this world and drowned in frustration, disappointment.
0: Nirantara krushiche nirvigrama krushiche nirantara tapatrimulache antuleni aasalache artham kaani aavedanulache apraapta roopa praaptikai praakulaadi kattagadapadaku nispruhanu pondutunnadu.
1: Man is in frustration for the following reasons. He has got unlimited desires, meaningless desires, and that anxiety which has no reason behind. He wants all that though he is not deserving.
0: Karanam taanu negative sthayilo untunnadu.
1: The reason is he is in the position of negativity.
0: Vishwamantakudunu positive sthayilo untunnadu.
1: The whole world is on the positive side.
0: Kanukane నెగిటివ్ పాజిటివ్ రెండింటి యొక్క ఏకత్వం చేతని ఈ దివ్యత్వం ప్రాప్తిస్తుంది.
1: వన్ అటైన్స్ ది డివినిటీ బై మిక్సింగ్ ద పాజిటివ్ అండ్ ద నెగటివ్.
0: చెడ్డ పని చేసి మంచిని చెందబోడు.
1: బై డూయింగ్ బ్యాడ్ యుల్ నెవర్ గెట్ గుడ్.
0: మంచి పని చేసి కీడును కాంచలేడు.
1: హ్యావింగ్ డన్ గుడ్ యుల్ నెవర్ బి పుట్ టు హార్మ్.
0: సూతమును నాటి మేఘ ఫలంబు కన్నా.
1: Having sown the neem seeds, do you expect mango fruits?
0: Kanukane manam ye vittanam natadumo aa mokkane ye mokkaga unduno aa vrutchame tegenatundi phalame manaku praaptistuntadi.
1: As is the seed, so is the tree. As is the tree, so is the fruit it bears.
0: Manavudu aneka vidhamaina sankalpamulu abhivruddhi parchukoni tana sankalpamulaku తగినటువంటి ఫలితం లభించలేదని అనేక విధములుగా కూడాను తాను నిరాశకు గురి అవుతుంటాడు.
1: మ్యాన్ ఎంటర్టైన్స్ సో మెనీ థాట్స్ విత్ హై ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఈస్ ఫ్రస్ట్రేటెడ్ వెన్ దోస్ ఆర్ నాట్ దేర్.
0: ఇది చేతు అది చేతు ఇంకెన్నియో చేతు నన్ను చూహలు అల్లి అలసిపోకు.
1: మ్యాన్ గోస్ ఆన్ ఇమాజినింగ్ దట్ హీల్ బి డూయింగ్ దిస్ అండ్ దట్ అండ్ గెట్స్ టైర్డ్.
0: ఏ విత్తులను నాటి ఇచ్చోట నుంటివో ఆ ఫలముల నీకు అందుచుండు.
1: You are here because you have sown seeds in the past and you will have the fruits
0: that bears.
1: We have sown one type of seed then. How do you expect different fruit now? Whatever we might have done, everything will be counted.
0: మంచి అయినను చెడుగైన త్రుంచకుండా
1: వితౌట్ బ్రేకింగ్ గుడ్ ఆర్ బ్యాడ్
0: బ్రహ్మ నీకిచ్చి పంపును బరువు మాల
1: బ్రహ్మ గాడ్ విల్ సెండ్ యూ హియర్
0: కర్మలన్నీ చేర్చిన కంఠమాల
1: విత్ ఎ హెవీ గార్లెండ్ విత్ ఆల్ ది జెమ్స్ ఆర్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ పాస్ట్
0: తల్లి గర్భం నుండి జన్మించినప్పుడు కంఠమాలలవేమి కానరావు
1: ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్ నో వన్ హ్యాస్ ఎనీ నెక్లెస్ అరౌండ్
0: మంచి ముచ్చపు సరులు మచ్చనుకును లేవు
1: Not even precious pearls around him.
0: Melmi bangaru danda medaku ledu.
1: There's no gold chain even round the neck.
0: Ratnala haramul ranjillaga ledu.
1: There are no diamond chains either.
0: Pachala malanu putakaledu.
1: There are no precious stones.
0: Kani
1: but
0: kaladu kaladu mee yokka kantamandu.
1: Yes, there is a necklace around our neck.
0: Karmalanniyu chechina kantamala.
1: It is the necklace of all the consequences of our actions in the past.
0: ప్రతి మానవుని కంఠమునందు కూడాను తెలియనటువంటి ఒక ఈ మాల ధరించి ఉన్నాడు.
1: Every man has this necklace, though he is not aware of it.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను పవిత్రమైన కర్మలు ఆచరించాలి.
1: So every man must necessarily do
0: అప్పుడే పవిత్రమైన ఫలితం కూడాను అందుకోవడానికి అర్హుడవుతాడు.
1: Then he deserves sacred results.
0: కానీ దివ్యత్వమును గుర్తించుకొనలేక
1: He doesn't understand divinity.
0: మానవత్వాన్ని అర్థం చేసుకునలేక
1: He doesn't understand human quality.
0: కేవలం పశుత్వం చేత అశాంతికి గురి అవుతున్నాడు.
1: He is restless because of animal traits in him.
0: ఇది మానవునికి సరి అయినటువంటి ధర్మం కాదు.
1: This is not proper code prescribed for mankind.
0: మానవత్వం పవిత్రమైనటువంటిది.
1: Human life is sacred.
0: ఈ దివ్యమైనటువంటి ఈ మానవత్వాన్ని ధరించి కూడాను
1: Having taken
0: ఈ మానవతా విలువలను గుర్తించుకోలేకపోవటము ఇది మరింత శోచనీయం.
1: Having taken most precious valuable divine life, if we do not understand human values, it is a foolish thing.
0: ఎందరో యోగులు కలరు, ఎందరో జ్ఞానులు కలరు, ఎందరో జ్ఞానులు కలరు.
1: There are many seekers, aspirants, devotees, and knowledgeable people.
0: కానీ మానవుని యందు ఉన్నటువంటి మానవత్వాన్ని గుర్తించుకోలేకపోయిన వాడు ఇంకా మానవందు ఉన్నటువంటి దైవత్వాన్ని ఏ రీతిగా గుర్తించగలడు?
1: Yet, if he doesn't understand the human qualities, how do you expect him to know the divinity latent?
0: కనుక మొట్టమొదట మానవత్వాన్ని గుర్తించాలి.
1: First, human quality must be known.
0: తదుపరి దివ్యత్వం అనేటువంటి దైవత్వం మనకు అర్థమవుతుంది.
1: Then we will know the divinity thereafter.
0: ABCDలు నేర్చుకోలేనటువంటి వాడు వర్డ్స్ బిల్డింగ్ ఏ రీతిగా ఆడగలరు?
1: A person who doesn't know the alphabets ABC, how do you expect him to pick up words?
0: ఈ వర్డ్స్ బిల్డింగ్ ని ఆడలేనటువంటి వాడు సెంటెన్స్ ఏ రీతిగా చదవగలడు?
1: ఇఫ్ హి డజంట్ నో వర్డ్స్ బిల్డింగ్, హౌ డు యు ఎక్స్పెక్ట్ హిమ్ టు రీడ్ సెంటెన్సెస్?
0: కనుకనే మొట్టమొదట వర్డ్స్ అనేటువంటిది ది వన్ యూ థింక్ యు ఆర్.
1: సో వర్డ్స్ సింబలైజ్ ద స్టేట్ ద వన్ యూ థింక్ యు ఆర్.
0: పదములు ది వన్ అదర్ థింక్ యు ఆర్.
1: సెంటెన్సెస్ ఆర్ ద వన్ అదర్స్.
0: ఈ సెంటెన్సే ది వన్ యు రియలీ ఆర్.
1: ద హోల్ థింగ్ ఇస్ ద వన్ యు రియలీ ఆర్.
0: ఈ భౌతికమైన దేహము,
1: the physical body,
0: మానసికమైన దేహము,
1: and the psychological,
0: ఆత్మదేహం పైన ఆధారపడి ఉంటున్నది.
1: Depend on atmic principle of the body.
0: కనుక మానసు అనేటువంటిది కేవలము ఒక పిచ్చి కోతి వంటిది.
1: మై హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు పిక్ అప్ వర్డ్స్?
0: ఈ వర్డ్స్ బిల్డింగ్ ని ఆడలేనటువంటి వాడు సెంటెన్స్ ఏ రీతిగా చదవగలడు?
1: ఇఫ్ హి డజంట్ నో వర్డ్స్ బిల్డింగ్, హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు రీడ్ సెంటెన్సెస్?
0: కనుక నేను మొట్ట

0: డిపెండ్ ఆన్ ఆత్మిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ద బాడీ.
1: కనుక మనసు అనేటువంటిది కేవలము ఒక పిచ్చికోతి వంటిది.
0: మైండ్ ఈజ్ ఎ మ్యాడ్ మంకీ.
1: Mind is like a mad monkey.
0: Mind is like a mad
1: body
0: monkey.
1: Body is like a water bubble.
0: Body is like a water bubble.
1: Don't follow the mind, don't follow the body.
0: Don't follow the mind, don't follow the body.
1: Follow the conscience.
0: Follow the conscience.
1: ఈ మార్గములో మానవుడు ప్రయత్నం చేసినప్పుడే దివ్యత్వమైనటువంటి దాన్ని కొంతవరకు నేను అర్థం చేసుకోగలడు.
0: When man makes attempt in this direction, he'll be able to understand divinity to some
1: extent. ఎన్ని విధములైనటువంటి దైవత్వాన్ని తెలుసుకున్నటువంటి మానవుడు కూడాను,
0: man having understood the divine,
1: గొప్ప పండితుడు కూడాను,
0: a great scholar,
1: కవులు కూడాను,
0: poet,
1: మేధావులు కూడాను,
0: intellectual,
1: మధ్య మధ్య కొంచెం తప్పు మార్గంలో పడుతుంటారు.
0: In between, on the way, they go along the wrong path.
1: దైవాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోతుంటారు.
0: They don't understand God clearly.
1: ఈ పర్సనల్ యొక్క భావములకు కష్టములకు గురి కావటం చేత దైవత్వాన్ని దూషిస్తుంటారు.
0: Because of the difficulties, troubles and the problems in their life,
1: ఇది కేవలం ఇండివిజువల్ కు సంబంధించినటువంటిదే కానీ,
0: this is purely individual.
1: ఇది ఫండమెంటల్ కు సంబంధించినటువంటిది కాదు.
0: This has nothing to do with the fundamental.
1: ఈ స్వార్థ సప్రయోజనములకు పాటుపడి తను అనేక విధమైనటువంటి నిరాశకు గురి అయిపోయి దైవాన్ని కూడా విమర్శిస్తుంటారు.
0: హీ సబ్జెక్టెడ్ టు సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ బ్లేమ్స్ గాడ్.
1: మీకందరికీ తెలుసు,
0: యు ఆల్ నో,
1: త్యాగరాజు గొప్ప కవి భక్తుడు.
0: త్యాగరాజు ఈజ్ ఎ గ్రేట్ సెయింట్,
1: గొప్ప గాయకుడు,
0: కంపోజర్ అండ్ ఎ గ్రేట్ సింగర్.
1: కానీ తనకు లభించినటువంటి కష్టములు భరించుకోలేక
0: హీ కుడ్ బేర్ ద సఫరింగ్.
1: రామ
0: ప్రేట్ సో,
1: ఎన్ని విధములుగా నిన్ను భజించాను, స్మరించాను, గానంతో నిన్ను వర్ణించాను.
0: ఓ రామ, ఐ ప్రేట్ యు హోల్ హార్టెడ్లీ, ఐ సాంగ్ యువర్ గ్లోరీ ఫర్ లాంగ్.
1: కానీ నా బాధలు నీవు అర్థం చేసుకోలేకపోతున్నావు.
0: యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ మై ట్రబుల్స్.
1: నాలో భక్తి లేదా, లేదా నీలో శక్తి లేదా.
0: డోంట్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ డివోషన్ ఆర్ డోంట్ యూ హ్యావ్ పవర్.
1: నాలో భక్తి ఉన్నది.
0: Yes, there is devotion.
1: సర్వకాల సర్వావస్థల యందు కూడాను నీ నామంనే స్మరిస్తూ, నీ నామంనే జపిస్తూ, నీ నామంనే గానం చేసుకుంటున్నాను.
0: ఎవ్రీవేర్ ఇన్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్, ఆల్ త్రూ నాన్ స్టాప్, ఐఎమ్ చాంటింగ్ యువర్ గ్లోరీ.
1: నీలోనే శక్తి లేదనుకుంటాను.
0: యూ డోంట్ హ్యావ్ పవర్.
1: తక్షణం మరి కన్నులు మూసుకుని చింతించాడు.
0: హీ క్లోజ్ హిస్ ఐస్ అండ్ థాట్ ఓవర్.
1: తిరిగి జ్ఞానం అనేటువంటిది అతనిలో ఆవిర్భవించింది.
0: విజ్డమ్ హెస్ సెట్ ఇన్.
1: అప్పుడు తిరిగి రామును క్షమాపణ కోరుకుంటున్నాడు.
0: దెన్ హీ సాట్ పార్డన్ ఆఫ్ రామ.
1: కపివారది దాటునా
0: విల్ మంకీ బి ఏబుల్ టు క్రాస్ ద ఓషన్.
1: కలికి రోటెగట్టునా
0: విల్ ఇట్ బి పాసిబుల్ టు టై అప్ టు ఎ మోటర్.
1: లక్ష్మీదేవి వలచునా
0: విల్ ది గాడెస్ of wealth serve
1: you. Kolachuna
0: will Lakshmana serve you.
1: Sutva buddhi gala bharatudu chuchi chuchi mrukuna
0: of all waiting for long will that intelligent bharata serve you.
1: Shakti yanto gopara
0: the power of Rama is infinite beyond all measure.
1: O Rama, నీ శక్తిని నేను గుర్తించుకోలేకపోయాను.
0: రామా, ఐ కుడ్ నాట్ నో యువర్ పవర్.
1: నేను మానవుడను,
0: ఐఎమ్ మ్యాన్,
1: అజ్ఞానిని,
0: ఐఎమ్ ఇగ్నోరెంట్
1: అని తనను తాను నిందించుకున్నాడు.
0: హీ బ్లేమ్డ్ హిమ్సెల్ఫ్.
1: ఈ విధముగా ఇలాంటి ఎందరో గొప్ప గొప్ప భక్తులైనటువంటి వారు కూడాను కొన్ని బాధలను భరించుకునలేక భగవంతుని విమర్శిస్తూ ఉంటారు.
0: గ్రేట్ డివోటీస్ కుడ్ నాట్ బేర్ ద సఫరింగ్ అండ్ ట్రబుల్స్ and they blamed him.
1: కానీ ఈ కష్టములు కూడా ఒక సుఖములకే లభించినవని సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
0: They are not able to know that the difficulty will give them pleasure later.
1: కష్టములు లేక సుఖములకు విలువనే లేదు.
0: Without difficulty the pleasure has no value.
1: నసుఖ లభ్యతే సుఖం, సుఖం నుంచి సుఖం మనకు ప్రాప్తించదు.
0: You don't get happiness out of happiness.
1: చీకటి లేక వెలుతురుకు ప్రకాశం లేదు.
0: Without darkness there is no light either.
1: ఈ లైట్ కు ప్రకాశం అందించేటువంటిది చీకటే.
0: It is the darkness that makes the light valuable.
1: మానవుని యందున్నటువంటి విలువలను, దివ్యత్వమైనటువంటి భావములను ప్రకాశింపజేసేటువంటి కష్టములే.
0: It's only the difficulty that will make the divine quality, human quality shine in the life of man.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వమే మానవత్వం.
0: The combination of these two is human life.
1: Pleasure has an interval between two pains.
0: Pleasure is an interval between two pains.
1: కనుకనే ఒకానొక సమయం లోపల కష్టములు మనకు వచ్చినప్పటికీ ఇది ఏదో ఒక విధమైనటువంటి సుఖాన్ని పొందింపజేసే కోసం లభించిందని మనం సరించుకోవాలి.
0: At times we may have certain difficulties. We should feel that we are going to have pleasure thereafter in times to come.
1: తమిళ దేశము లోపల
0: in Tamil Nadu

0: అంటే దేశం అనేటువంటిది మహాప్రఖ్యాతిగాంచినటువంటి దేశం.
1: అండ్ దిస్ ప్లీజ్ పాండ్య ఇస్ వెరీ ఫేమస్ వన్.
0: కానీ ఈ పాండ్య రాజు,
1: దిస్ పాండ్య కింగ్,
0: తన యొక్క అశ్వశాలను అభివృద్ధి పరచుకోవాలని ఆశించాడు.
1: హీ వాంటెడ్ టు హ్యావ్ మోర్ అండ్ మోర్ ఆఫ్ ఆర్మమెంట్స్.
0: అప్పుడు తన మంత్రి అయినటువంటి వారిని పంపించి ఆ మంత్రితో కొంత సిపాయిలను కూడా చేర్చి రొక్కమునిచ్చి సరైనటువంటి అశ్వమును తీసుకుని రామని పంపించాడు.
1: హీ హాస్ సెంట్ హిస్ ఆల్ హిస్ అసోసియేట్స్ విత్ సమ్ మనీ అండ్ వాంటెడ్ గుడ్ హార్స్ టు బి బ్రాట్.
0: ఈ గుర్రమును తెచ్చే నిమిత్తమై ఈ మంత్రి సిపాయిలతో వెళుతున్నాడు.
1: The minister was going with sipahis to bring the Perindurai needed horse.
0: అనేటువంటి గ్రామం దగ్గర నిలిచాడు.
1: He stood there nearby a village.
0: Perindurai. అప్పుడు అక్కడ ఒక భక్తుడు, కేవలం సాధకుడు, యోగీశ్వరుడు అనేటువంటి వారు ఉన్నారు.
1: There at that village there is an aspirant, seeker and a spiritual.
0: అతని బోధనలన్నిటి కూడాను వింటూ వచ్చాడు అక్కడ కూర్చొని.
1: There the minister sat and was listening to the teachings of the
0: noble soul. Minister chala yuvakudu.
1: Minister is an youngster.
0: Aanaati yuvakulu endukudanu ilanti pavitramainatundi bhakti bhavamulu abhiruddhi avutu vachayi.
1: Youngsters in those days had devotion.
0: Ee bhakti prapattulanu abhiruddhi garchukovallani akkadine anni marchipoyi kurchunnadu.
1: He sat there in full devotion and sincerity.
0: Sipayalu kudanu akkadine untunnaru.
1: Even soldiers were there.
0: Teesakapoyina rokkamanta kudanu deeni kharchulike saripothundunnadi.
1: And in fact all expenses are to meet this.
0: Koncham pakkalopalle ఒక శివదేవాలయం కూడా ఉంటుండాలి.
1: దేర్ ఇస్ శివాస్ టెంపుల్ బై ద సైడ్.
0: ఈ శివదేవాలయం చాలా పాడుపడిపోయింది.
1: ది శివాస్ టెంపుల్ ఈజ్ టోటలీ
0: దాన్ని చక్కేసి దాన్ని సవరించి ఆ యొక్క దీన్ని నిర్మాణం గావిస్తూ వచ్చారు.
1: శివా టెంపుల్ వాజ్ రెనోవేటెడ్.
0: ఈ విధమైనటువంటి వార్త పాండ్యరాజుకు చేరింది.
1: దిస్ మెసేజ్ హ్యాస్ రీచ్డ్ పాండ్య కింగ్.
0: గుర్రములకు తీసుకుపోవడానికి వచ్చినటువంటి మంత్రి ఈ విధమైనటువంటి ఒక ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి గురువులను సేవించుకుంటూ మందిరాలు కట్టించుకుంటూ నీవు తీసుకుని పోయిన రొక్కమంతా కూడాను వ్యర్థం చేస్తున్నారు అని తెలిపించారు.
1: ఇట్ వాజ్ ఇన్ఫార్మ్ టు ది కింగ్ ఆఫ్ పాండ్యా దట్ ది మినిస్టర్ వాజ్ సెంట్ టు బ్రింగ్ ద హార్స్. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ హీ సర్వింగ్ ఆల్ ప్రిసెప్టర్స్ ఆన్ ద వే, స్పెండింగ్ టైమ్ ఇన్ ద స్పిరిచువల్ పాత్, కన్స్ట్రక్టింగ్ టెంపుల్స్ అండ్ వేస్టింగ్ మనీ దేర్ బై.
0: ఆ పాండ్యరాజుని పిలిపించాడు ఈ యొక్క మంత్రిని.
1: The minister was summoned by Panja king.
0: మంత్రి వెళ్ళాడు.
1: Minister went.
0: ఆనందంగా వెళ్ళాడు.
1: He went.
0: ఏ విచారము లేదు.
1: No worry.
0: ఎందుకు విచారము?
1: Why should he worry?
0: తప్పు చేసిన వానికి విచారం ఉంటుంది, కానీ భగవంతుని స్మరించుకు కాలమును పవిత్రంగా గడిపేటువంటి వానికి బాధలు ఎందుకు ఉంటాయి?
1: The one who commits a mistake will be full of worry. The one who thinks of God non-stop, he needs no worry.
0: మంత్రి, నిన్ను గుర్రమును తేమని పంపించేస్తే ఈ రొక్కమంతా ఈ విధమైన దుర్వినియోగం చేస్తూ వచ్చావు.
1: The king said, oh minister, you are wasting all this money. In fact, I wanted you to buy a horse.
0: ఇది వినియోగమునకు నేను ఏమాత్రం కూడా నువ్వు దుఃఖించటం లేదు, కోపపెట్టడం లేదు.
1: I am not worried for the misuse of the money.
0: కానీ నా ఆజ్ఞను నీవు పాలించటం లేకపోతున్నాయి.
1: But you are not able to follow my command.
0: ఇలాంటి మంత్రి ఉండి ప్రయోజనం లేదు.
1: Such a minister is useless.
0: అని అతన్ని ఒక చెరసాలలో పెట్టించాడు.
1: And minister was kept in jail.
0: అక్కడ కూడా నువ్వు భగవత్ నామాన్ని స్మరించుకుంటూ కాలమును గడుపుతూ వచ్చాడు ఈ యువకుడు మంత్రి.
1: Even in the jail, this youngster minister went on singing the glory of God.
0: ఆ చెరసాల యందే భగవంతుని గురించి కొన్ని వ్యాఖ్యలు రాస్తూ వచ్చాడు.
1: There this youngster minister started composing certain verses.
0: అతని యొక్క ప్రవర్తన చాలా ఉత్తమమైనదిగా గోచరించింది.
1: His behavior was very noble.
0: అతని యొక్క నడవడికలు చాలా పవిత్రమైనదిగా గోచరించాయి.
1: His conduct is sacred.
0: దీన్ని గుర్తించినటువంటి రాజు అతన్ని చెరసాల నుంచి విడిపించాడు.
1: Having known the fact, the king had set him free.
0: ఇంకా నీ ఇష్టం వచ్చినట్టు నీవు సాధన చేసుకోమన్నాడు.
1: And he wanted the minister to do spiritual practice of his choice.
0: ఆ మంత్రి ఎంతనో ఆనందించి, దయామయ కృపానిధి నాపై ఈనాటికి నీకు దయ కలిగిందా.
1: The minister went on praying, oh compassionate God, the Lord of mercy, now you recognize me.
0: నా కాలమును వ్యర్థం చేసుకున్నాను.
1: In fact, I wasted time so long.
0: నిన్ను స్మరించడానికి కాలమే లేకపోయినది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ డిడ్ ఫైండ్ టైమ్ టు థింక్ ఆఫ్ యూ.
0: ఈనాడు నీవు తగినటువంటి కాలం నాకు ప్రసాదించావు.
1: యూ హ్యావ్ గిఫ్టెడ్ మీ ద టైమ్ నౌ.
0: కనుక నేను నీ చింతనలోనే నా జీవితం అంత్యం గావిస్తుకుంటానన్నాడు.
1: ఐ విల్ ఎండ్ అప్ మై లైఫ్ సింగింగ్ యువర్ గ్లోరీ ఆల్ అలాంగ్.
0: అక్కడ అతని ఈ భగవంతుని యొక్క వాక్యములు రాసుకుంటూ
1: ఐ కంపోజింగ్ దీస్ వర్డ్స్ ఆన్
0: దీనిని ఒక విధమైనటువంటి వేద ప్రమాణంగా కూడా తీసుకుంటూ వచ్చారు.
1: పీపుల్ హ్యావ్ టేకెన్ ఇట్ యాజ్ వేద ద స్టాండర్డ్ టెక్స్ట్.
0: దానిని తిరువయూరు అని పేరు పెట్టారు.
1: దట్ ఈస్ కాల్డ్ తిరువళ్ళూరు.
0: తిరువళ్ళూరు కాదు, తిరుపూరు. ఈ విధమైనటువంటి పెట్టి కట్టగలిపటికి తాను నిరంతరం కూడాను సర్వకాల సర్వావస్థలందు కూడాను భగవంతుడి నామంనే స్మరిస్తూ వచ్చాడు.
1: Basing on this, he went on chanting the glory of God unceasingly.
0: అతని మాణిక్యవాచక.
1: And he is మాణిక్యవాచక.
0: పేరుకు తగినట్టుగా అతను మాణిక్యంగానే ప్రకాశిస్తూ వచ్చాడు.
1: He was shining, befitting his name Manikya, the precious gem.
0: కనుక ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి కష్టములు ప్రాప్తిస్తూ ఉంటాయి.
1: People face difficulties, no doubt.
0: కనుక ఈ కష్టములు మనం మంచి కోసమే కానీ చెడ్డ కోసం కాదు.
1: Difficulties will give you at the end good only.
0: దివ్యత్వాన్ని అనుభవించగోరినటువంటి వాడు ఈ ప్రాకృతమైనటువంటి కష్టములను భరించుకునే తీరాలి.
1: The one who wants to attain divinity must necessarily bear these troubles.
0: ఈ కష్టములను నీవు భరించుకోకుండానే దివ్యత్వం నీకు ప్రాప్తించదు.
1: If you cannot bear the suffering, you can never reach divine.
0: నీ కర్తవ్యాలను నీవు నిర్వర్తించు.
1: Discharge your duty.
0: సత్యమును పలుకు.
1: Utter truth.
0: సత్యం వద, ధర్మం చెర. ఈ రెండింటిని నీవు పాలిస్తూరా.
1: Observe these two principles. Speak truth, follow righteousness.
0: ఈ రెండింటిని అపజయమనేటువంటిది ఎప్పటికీ లేదు.
1: It will never take you to failure.
0: విజయం అనేటువంటిది ఈ రెండింటినీ వరిస్తుంది.
1: Success will be after these twin principles.
0: కనుక సత్యం నాస్తి పరో ధర్మ.
1: There's no higher principle than truth.
0: కనుక ఎలాంటి పరిస్థితి ఏందైనా కూడాను నీవు సత్యాన్ని మాత్రం మరవద్దు.
1: Under any circumstances,
0: విడవద్దు.
1: Never forget truth. Never drop it.
0: సత్యమే నీ ప్రాణంగా తీసుకో.
1: Take truth as your life.
0: సత్యమే భగవత్ స్వరూపము.
1: Truth is God.
0: సత్యము లేని స్థానమే లేదు.
1: There's no place.
0: సత్యము సర్వత్రా ఉంటున్నది.
1: Truth is all over.
0: ఒక దేశము, కాలము, ప్రమాణములు అనేటువంటివి లేవు.
1: Truth is beyond time and space.
0: సత్యం అందరికీ ఒక్కటే.
1: Truth is one and same.
0: అమెరికా సత్యము, జపాన్ సత్యము, జర్మనీ సత్యము, ఇటలీ సత్యము అని దీనికి పేర్లు వేలేదు.
1: The truth is not separate like Japanese truth.
0: అన్ని దేశముల వారికి కూడాను సత్యం ఒక్కటే.
1: Truth is one and the same for all.
0: కనుక truth is God.
1: So truth is God.
0: నీవు సత్యమని నీవు అనుసరించు.
1: యూ ఫాలో
0: ఈ సత్యమును అనుసరిస్తూ పోయినప్పుడు ధర్మం అనేటువంటిది దాన్ని అనుసరిస్తూ వచ్చింది.
1: యాజ్ యూ ఫాలో ట్రూత్ ధర్మ రైచియస్నెస్ నేచురలీ ఫాలో.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్.
0: ఈనాడు మనం రక్షించవలసింది దేశాన్ని కాదు.
1: What we are supposed to safeguard and protect is
0: దేశాన్ని
1: not the country.
0: ఎవరు కూడా రక్షించలేరు.
1: None can protect the country.
0: సత్యాన్ని ధర్మాన్ని నీవు రక్షిస్తే ఆ సత్య ధర్మములే దేశమును రక్షిస్తాయి.
1: If you uphold the truth and dharma, they in turn will protect the country.
0: కనుక మనం ఈనాడు చేయవలసినటువంటిది సత్య మార్గమును అనుసరించి.
1: What we should do is to follow
0: ధర్మం చూచా నడుచుకున్నప్పుడు.
1: And when we organize ourselves righteously,
0: ఏమనేటువంటిది ఉట్టి పడుతుంది.
1: Naturally, divine love will come to us.
0: ఈ యొక్క దివైన లవ్ ఉండినప్పుడే,
1: when there is divine love,
0: దివ్యత్వమైనటువంటి భావములు మనలో ఆవిర్భవిస్తాయి.
1: Divine feelings originate.
0: కనుక మనము పవిత్రమైన మార్గాల్లో మనం ప్రవేశపెట్టాలి.
1: So we should tread along the sacred path.
0: ధర్మమునకు రెండవ రూపము ప్రేమ, పవిత్రము అని దీనికి అర్థం.
1: The other form of dharma are these two, love and sanctity.
0: ఈ ప్రేమ లేని ధర్మం కానీ, ధర్మం లేని ప్రేమ కానీ పనికిరాదు.
1: There cannot be dharma without love. There cannot be love without dharma.
0: భగవంతుని యొక్క భావములు కేవలము సోర్స్ తో వచ్చేటువంటిది కానీ ఫోర్స్ తో వచ్చేటువంటివి కాదు.
1: Divine feelings can't be obtained out of force. They are out of source.
0: మన హృదయం నుండి ఆవిర్భవించాలి.
1: They should emanate out of our heart.
0: ఈ హృదయమే పవిత్రమైన విశాలము.
1: Our heart is sacred vast.
0: భగవంతుడు అందరి హృదయమునందు ఉంటున్నాడు.
1: God dwells in the heart of everybody.
0: ఇది భగవంతుని నిలయము.
1: That is the temple.
0: ఇది భగవంతుని పీఠము.
1: It is the altar of God.
0: కనుక ఎక్కడ పోయినా కూడా నీ వెంటనే, జంటనే, ఇంటనే, కంటనే కూడా ఉంటున్నాడు.
1: God is always with you, in you, around you, above you,
0: కనుక
1: below
0: నీవు
1: you.
0: మంచి చేసినా, చెడ్డ చేసినా, పరులు చూడకపోయినప్పటికీ పరమాత్ముడు నిన్ను వాచి చేస్తుంటాడు.
1: You may do good or bad. May not be noticed by others, but God knows.
0: కనుకనే నీవు ఏమాత్రం కూడాను తెలిసి పొరపాటులో నీవు ప్రవేశించవద్దు.
1: Never commit a mistake in knowing fully well.
0: ఈనాటి మానవుడు,
1: man today,
0: ఇన్ని విధములైనటువంటి అశాంతికి గురి కావడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఆర్ ద రీజన్ ఫర్ రెస్ట్లెస్నెస్?
0: కొన్ని ఈ విధములైనటువంటి యొక్క బాధలు, భావములు అడ్డు తగిలి తన యొక్క శాంతిని నిర్మూలన చేస్తుంటారు.
1: In fact, he has lost the peace totally because of this suffering and the feelings.
0: నీ భావమును పీసెస్ చేయటం వల్లనే ఈ పీస్ నీకు లభించకలేకపోతున్నది.
1: As you have made your feelings into pieces, you lost peace totally.
0: నీ భక్తి భావాన్ని ఏమాత్రం కూడా చెదరింపకుండా చూసుకోవాలి.
1: Let not your devotion be lost.
0: ఏ విధమైనటువంటి యొక్క ప్రమాదం సంభవించినప్పటికీ భక్తిభావం ఒక్కటిగానే ఉంటుండాలి.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ద డేంజర్ అహెడ్ ఆఫ్ యూ, నెవర్ గివ్ అప్ డివోషన్.
0: ఇవన్నీ కూడా ప్రపంచంలో కదిలిపోయేటువంటి మేఘములే.
1: ఆల్ దీస్ థింగ్స్ డూ కమ్ లైక్ పాసింగ్ క్లౌడ్స్ ఇన్ ద వరల్డ్.
0: ఇలాంటి దీనికోసం మనం ఎందుకు వేరచాలి?
1: వై షుడ్ యూ వరీ అబౌట్ ఇట్?
0: కనుక మనం ఏ పని చేసినప్పటికీ మంచి పనిగా మనం భావించాలి.
1: వాట్ ఎవర్ వీ మైట్ డూ, కన్సిడర్ ఇట్ గుడ్.
0: ఈ మంచి పని భగవంతుని యొక్క అనుగ్రహములకు మూల కారణం.
1: And this good work will confer God's grace.
0: Manchi pani chesi cheddanu chendabodu.
1: By doing good you'll never get bad.
0: Chedda pani chesi manchini chendaledu.
1: Having done bad you can never get good.
0: Nimmamunu naati sootha palambu ganna.
1: Having sown the seeds of the neem tree can't get mango.
0: Nimma palambu ganna.
1: Or vice versa, having sown the mango seed you don't get neem fruits.
0: Kanuka
1: so
0: manamu cheskunnatvanti manchi cheddare mana badalaku moola karanamu.
1: The good and bad actions that we do are the reason for happiness and pain.
0: ఎవరో నన్ను బాధిస్తారని మనం భావిస్తున్నాము, అది చాలా పొరపాటు.
1: We feel that we are hurt, put to harm by someone
0: else. మంచి చెడ్డలకు రెండింటికి మనమే మూల కారణము.
1: For good and bad we are responsible.
0: కనుకనే దీని మనయేవ మనుష్యానాం కారణం బంధమొచ్చేవోని.
1: It's the mind that's responsible for the bondage and liberation.
0: మన యొక్క మనోభావముల యొక్క స్వరూపమే మన బంధములకు బంధ కారణములకు మూలము.
1: Our psychological feelings are responsible for bondage and liberation.
0: కనుక మొట్టమొదట మన చెడ్డ భావములు మనలో రానివ్వకుండా చూసుకోవాలి.
1: So we should give up bad feelings first.
0: చెడ్డ భావములు వచ్చినప్పుడే చెడ్డ మనసుగా రూపొందుతుంది.
1: When there are bad feelings we do have.
0: చెడ్డ భావములే నీవు అరికట్టినప్పుడు చెడ్డ మనసుకి అవకాశం లేదు.
1: When you control bad feelings you can't have bad mind.
0: కనుకనే మనం నిరంతరం కూడా సంకల్పాలను క్షణక్షణం కూడా మనం వాచ్ చేయాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు కేర్ఫుల్లీ వాచ్ అవర్ థాట్ ఫ్లో.
0: ఇస్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అనేటువంటి క్వశ్చన్ వేసుకోవాలి.
1: వీ షుడ్ పుట్ ఎ క్వశ్చన్ కాన్స్టెంట్లీ, ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్.
0: నీ కాన్షియన్స్ ఇది సరికాదు అని తెలిసినప్పుడు దాన్ని ఏమాత్రం నీవు ఫాలో చేయవద్దు.
1: ఇఫ్ యువర్ కాన్షియన్స్ సేస్ నో, డోంట్ ఫాలో దాట్.
0: కనుక
1: సో
0: కాన్షియన్స్ ఇది చైతన్య తత్వం.
1: Your conscience is this very awareness.
0: ఆ చైతన్యం మనయందే ఉంటుండాలి.
1: That awareness is within us.
0: కాని దేహాభిమానం చేత ఈ దేహ కాన్షియస్నెస్ మనం తెలుసుకోలేకపోతుండా.
1: Because of the body attachment we don't cognize conscience. What is this body?
0: ఇదంతా కేవలం మెటీరియలైజేషన్.
1: All this body is merely materialization.
0: అందుకోసమనే గాయత్రి మంత్రం చెప్పేది ఓం భూర్ భువః సువః.
1: In Gayatri Mantra it is said Om Bhur Bhuvah Suvah.
0: Bhur
1: Bhur
0: ekamo materialization body.
1: Bhur is the body materialization.
0: Bhuvaha ade mind yokka vibration.
1: Bhuvaha is the vibration of the mind.
0: Suvaha
1: Suvaha
0: ide jnanam yokka radiation.
1: It is the radiation of the wisdom.
0: Kabatti materialization, vibration, radiation moodu kuda manayende untunnayi.
1: Therefore materialization, vibration and radiation,
0: ee radiation all within us. Prajnanam brahma annaru.
1: This radiation is prajnana, that
0: constant
1: is divine.
0: Integrated awareness.
1: Prajnana is constant integrated awareness.
0: Dinine prajnanam brahma ani vedam bodhinchindi.
1: Veda says that constant
0: ee
1: integration.
0: Prajnanam anetundi brahma మనయందే ఉంటుండాలి.
1: దిస్ బ్రహ్మ ప్రజ్ఞాన
0: స్వరూపులే.
1: సో ఆల్ ఆర్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ బ్రహ్మ.
0: వేదమును విభజించి
1: వీ డివైడ్ అండ్
0: వేదమును ప్రపంచమునకు చాటి
1: అండ్ హావింగ్ ప్రాపగేటెడ్ దిస్
0: ఎన్ని విధములైనటువంటి వేద స్థాయిని అభివృద్ధి పరిచినటువంటి వ్యాసుడే.
1: వ్యాస who has propagated principles of
0: Veda. Putra vatsalyamunu vidaleka
1: he could not give up attachments.
0: Sarvasanga parityagai velutunnatvanti vyasunni sukunni
1: that as Sukha was passing by as a renunciant.
0: Kumara kumara nilchu nilchu okka thuri naa maata vinu unnadu.
1: He went on asking, my dear son, stand still for a moment.
0: Kaani ye maatramu lekka cheyaledu.
1: But son didn't bother.
0: Kattagadapatiki
1: finally
0: itaniki satyam cheppatam manchidi anukunnadu.
1: He thought that he should teach truth to father. He stood there.
0: తండ్రి దగ్గరికి వెళ్ళాడు.
1: ఇన్ వెన్ క్లోజ్
0: నాయన, నీవు నా కుమారుడవు.
1: సన్ యు ఆర్ హియర్,
0: నా మాట నీవు వినకూడదా?
1: యు ఆర్ నాట్ ఫాలోయింగ్ మీ.
0: అప్పుడు అబ్బాయి చెప్పాడు.
1: దెన్ ద బాయ్ స్టార్టెడ్ రిప్లై.
0: యువకుడు
1: ఇస్ యంగ్
0: సుకుడు
1: సుక
0: చెప్పాడు.
1: హి సెడ్,
0: నేను కొడుకు కాదు, నీవు తండ్రి కాదు.
1: ఐఎమ్ నాట్ ద సన్ అండ్ యు ఆర్ నాట్ ద ఫాదర్.
0: నీవు బ్రహ్మవే, నేను బ్రహ్మనే.
1: యు ఆర్ గాడ్
0: సర్వం బ్రహ్మమయం జగత్తు.
1: The whole world is divine. So saying he left.
0: Vyasuniki koncham kanudirpu jarigindi.
1: And then Vyasa opened his eyes then.
0: Kanukane
1: so
0: anadi kaalam nundi ee Bharata desham nandu aneka vidhamulainatti yokka prabodhalu jarugutune vastunnayi.
1: Sacred teachings have been there in Bharat since ages.
0: Idi maha pavitramainatti Bharata desham.
1: Bharat is a sacred land.
0: ఇది అనేక విధమైనటువంటి యొక్క అపోహల చేత కాని లేక డౌట్స్ చేత కాని నిండినటువంటిది కాదు.
1: ఇస్ నాట్ ద కంట్రీ ఆఫ్ ఇమాజినేషన్ ఆర్ డౌట్స్.
0: ఇది ఎప్పుడు కూడా పవిత్రమైన దివ్యత్వంతో కూడినటువంటిది.
1: ఇట్స్ ఎ సీక్రెట్ ల్యాండ్ ఆఫ్ డివినిటీ.
0: ఈ పవిత్రమైన భారతదేశం నందు ఆధ్యాత్మిక సంపత్తిని అభివృద్ధి పరిచి
1: ఇన్ ది సీక్రెట్ ల్యాండ్ ఆఫ్ భారత్
0: ఇట్టి ఆధ్యాత్మిక సంపత్తిని యుగ యుగమునకు గ్రామ గ్రామమునకు పట్టణ పట్టణమునకు దేశ దేశమునకు చాటి సుఖశాంతిని అందించినటువంటి యొక్క ఈ సూక్తులే లోక సమస్త సుఖినో భవంతు.
1: These sacred teachings handed over to us down the ages is the propagation of the principle let all the world be happy loka samasta sukino bhavantu
0: kanuka anni lokamulu bhagavantuni yokka sambandhaminchinatuntivi.
1: In fact all the worlds belong to God.
0: Rupanamulu vachekanga undavachunu kani
1: it may be separate apart.
0: Divya shakti ekkada poyina okati
1: but the divine power is uniform.
0: Manavattulo kodanu rupanamulu prathyekanga unnai.
1: Human beings they differ in name and form.
0: కానీ ఆత్మతత్వం ఒకటే.
1: But atmic principle is one.
0: అద్దున ఒక సాధకులు అడిగారు.
1: A seeker asked a question.
0: స్వామి కోటాను కోట్లు భక్తులు ఉన్నారు కదా లోకంలో.
1: Swami in this world crores and crores of devotees
0: are there. అందరియందు ఒకే ఆత్మ ఎలా ఉండగలదు?
1: How is that same atma dwells in all?
0: ఒక్కొక్కరు ప్రాప్తిని పురస్కరించుకొని ఉంటాయి కదా.
1: It depends on the deservedness isn't it?
0: దానికి నేను జవాబు చెప్పాను.
1: This is Bhagavan's reply.
0: ఒక అలంకారం చేసినప్పుడు ఎన్నో వేల బల్బులంతా కూడా చిన్న చిన్న బల్బులంతా పెట్టుకుని ఒక చక్కని అలంకారం చేస్తుంటారు.
1: యాజ్ యు డెకరేట్ విత్ ఇల్యూమినేషన్ యు హావ్ సో మెనీ కలర్డ్ బల్బ్స్ ఆల్ అరౌండ్.
0: కానీ ఒక్కొక్క బల్బ్ ప్రత్యేకంగా వేరువేరుగా ఉంటుండాలి.
1: ద బల్బ్స్ ఆర్ సెపరేట్.
0: ఈ బల్బుల యొక్క రూపం కూడా వేరువేరుగా ఉంటుండాలి.
1: ద ఫార్మ్ ఆఫ్ ద బల్బ్ ఇస్ ఆల్సో సెపరేట్
0: కూడా వేరువేరుగా ఉంటుంది.
1: ఇట్స్ కెపాసిటీ వోల్టేజ్ ఇస్ ఆల్సో డిఫరెంట్.
0: కానీ అన్నింటి ఎందు ఉన్నది ఒకే కరెంట్ కదా.
1: బట్ ద సేమ్ కరెంట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ద బల్బ్స్.
0: మతములన్నీయు వేరు మార్గంబు ఒక్కటే.
1: రిలిజియన్స్ ఆర్ మెనీ బట్ ద పాత్ ఇస్ వన్.
0: వస్త్ర భేదము వేరు వస్తు ఒకటే.
1: దర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాత్స్ బట్
0: బంగారములు వేరు బంగారం ఒక్కటే.
1: జ్యువెల్స్ ఆర్ మెనీ గోల్డ్ ఇస్ వన్.
0: పశుల వన్యలు వేరు పాలు ఒకటే.
1: ది కలర్స్ ఆఫ్ ది కవ్ ఆర్ డిఫరెంట్ బట్
0: జీవ జంతులు వేరు జీవుండు ఒక్కడే.
1: బీయింగ్స్ ఆర్ మెనీ బట్ ది ఇండ్వెలర్ ఇస్ సేమ్.
0: పూల జాతులు వేరు పూజలొకటే.
1: ఫ్లవర్స్ ఆర్ డిఫరెంట్ వర్షిప్ ఇస్ సేమ్.
0: బ్రతుకు కోసము బహుబాధ బద్ధులైరి.
1: మ్యాన్ ఇస్ బౌండెడ్ బికాస్ టు క్యారీ అవుట్ హిస్ లివింగ్.
0: ఇంతకన్నను వేరెత్తి ఎరుగపరతు.
1: What else is to be communicated to you?
0: Sadhu sadguna ganyulau sabhyularam.
1: Oh, sacred
0: Sadhu mood. Sadhu sadguna sanyulau sabhyularam.
1: What else is to be communicated to you, oh members of this noble August sacred assembly?
0: Bulbs are pratyekanga undinanta matrame current pratyekanga undadu.
1: Though bulbs are many and different, current is not separate.
0: బల్బు వంటిది.
1: ఎవ్రీ బాడీ ఇస్ లైక్ ఎ బల్బ్.
0: దీని రూపనామాలు వేరువేరుగా ఉండొచ్చును.
1: నేమ్స్ అండ్ ఫార్మ్స్
0: దీని రంగులు వేరువేరుగా ఉండొచ్చును.
1: కలర్స్ వేరు.
0: దీని వోల్టేజెస్ వేరువేరుగా
1: ఉండొచ్చును. వోల్టేజెస్ డిఫర్.
0: కానీ కరెంట్ ఒకటి.
1: బట్ కరెంట్ ఇస్ వన్.
0: మనం బెడ్రూమ్ లో డిమ్ బల్బ్ వేసుకుంటాం.
1: వీ హ్యావ్ ఎ డిమ్ బల్బ్ ఇన్
0: బ్రైట్ బల్బ్ వేసుకుంటాం.
1: దేర్ ఇస్ ఎ బ్రైట్ బల్బ్ ఇన్ ద డ్రాయింగ్ రూమ్.
0: కరెంట్ ఎక్కువ కరెంట్ ఎక్కువ అని చెప్పడానికి వీలవుతుందా?
1: క్యాన్ యూ డిస్టింగ్విష్ దట్ యూ హ్యావ్ హైయర్ కరెంట్ హియర్ అండ్ లోయర్ కరెంట్? ఈ రెండింటి
0: యందు కరెంట్ ఒకటే.
1: కరెంట్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: కానీ వోల్టేజ్ అక్కడ తక్కువగా ఉంది, ఇక్కడ ఎక్కువగా ఉంది.
1: దేర్ ద వోల్టేజ్ ఇస్ లెస్.
0: అంటే ఎవరెవరు ప్రాప్తిని పురస్కరించుకొని వారి ప్రాప్తి కొంచెం అభివృద్ధిగా ఉంటుంటారు.
1: బేసింగ్ ఆన్ అవర్ డిజర్వ్నెస్ హీ గెట్స్
0: వారి ఎందు దివ్యత్వము సాక్షాత్కరిస్తూ ఉంటారు.
1: డివినిటీ మేనిఫెస్ట్ ఇన్ దెమ్.
0: ఆ భావము లేనటువంటి వారి ఎందు డిమ్ బెడ్రూమ్ బల్బ్ మాదిరి ఉంటుంటారు.
1: దే డోంట్ హ్యావ్ సీక్రెట్ ఫీలింగ్స్. ద బల్బ్ ఇస్ రాదర్ డిమ్.
0: అందరి ఎందు కూడా దైవత్వం ఒకటే.
1: దట్ డివినిటీ ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: ఇలాంటి సత్యత్వాన్ని గుర్తించుకున్నటువంటి వ్యక్తులకు భేదములకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: దోస్ దట్ నో దిస్ ట్రూత్ విల్ నాట్ అబ్జర్వ్ డిఫరెన్సెస్.
0: కనుక
1: సో
0: ప్రతి మానవుడు కూడాను
1: ఎవ్రీ మ్యాన్
0: తమ తమ స్థాయిని పురస్కరించుకొని
1: బేసింగ్ ఆన్ ద పొజిషన్
0: తమ తమ అనుభూతులను పురస్కరించుకొని
1: అండ్ ఎక్స్పీరియన్స్
0: దివ్యత్వాన్ని వర్ణించుకుంటూ ఉంటారు.
1: స్టార్టెడ్ ఎక్స్టోలింగ్ డిస్క్రైబింగ్ డివినిటీ.
0: కానీ ఒకరి భక్తి చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండవచ్చు.
1: ద డివోషన్ ఆఫ్ ఎ పర్సన్ మే బి
0: ఇంకొకరికి విశ్వం పైన అభివృద్ధి ఎక్కువగా ఉండవచ్చు.
1: వన్ మే హావ్ లవ్ ఫర్ ద క్రియేషన్.
0: ఒకడు విశ్వమునమ్ము.
1: వన్ హ్యాస్ ఫెయిత్ ఇన్ క్రియేషన్.
0: ఒకడు విష్ణువునమ్ము.
1: వన్ హ్యాస్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: ఒకడు విశ్వమును పొందు, రెండో వాడు విష్ణువుని పొందు.
1: ద The one that loves the creation will get the word.
0: Yat bhavam tad bhavati.
1: As is the feeling, so is the experience.
0: Tamatama bhavam puraskarinchukoni aa phalamunu manam andukuntuntam.
1: Depending on your feelings, you have the experience.
0: Ganga nadilo kavalsinta jalam pravahistundadi.
1: There's plenty of water in the river Ganges.
0: Kaani nee enta patram teesukoni potavo anta patruku adi nimbipothundi.
1: As is the size of the tumbler you take, you get equal amount of water.
0: Unnanta matrame ganga jalamu.
1: Is that all the Ganges water?
0: Enta patralaina kuda na Ganges nimbipothundi.
1: Yes, the Ganges will fill up all the tumblers.
0: మన యొక్క పాత్రను కంటైనర్ను పెంచుకోవాలి.
1: లెట్ ఎక్స్పాండ్ అవర్ కంటైనర్స్.
0: దాన్ని పెంచుకున్నప్పుడే ఈ యొక్క భగవత్ ప్రేమ గాని భగవశక్తి గాని మనలో అమితంగా ఆవిర్భవిస్తుంది.
1: ఇఫ్ యూ హావ్ బిగ్ అండ్ బిగర్ కంటైనర్స్ వీ కెన్ హ్యావ్ మోర్ అండ్ మోర్ ఆఫ్ డివైన్ లవ్.
0: ఈనాడు భగవంతుని పొందడానికి శ్లోకముల చేత ప్రయోజనం లేదు.
1: టు అటైన్ గాడ్ ఇస్ నాట్ ది శ్లోక వర్స్
0: సాధన చేత ప్రయోజనం లేదు.
1: ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ కింగ్
0: గ్రంథ పఠనం చేత ప్రయోజనం లేదు.
1: నాట్ టెక్స్చువల్ రీడింగ్
0: యజ్ఞయాగాది క్రతువుల చేత ప్రయోజనం లేదు.
1: ఆర్ స్పిరిచువల్ రిచువల్స్.
0: కానీ హృదయమే లేకపోతే ఇవన్నీ కూడా వ్యర్థమే.
1: ఇఫ్ యూ డోంట్ డూ ఇట్ హోల్ హార్టెడ్లీ ఆల్ విల్ బి ఇన్ వెయిన్.
0: హృదయవాసి భగవంతుడు.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ అవర్
0: ఈశ్వర సర్వభూతానాం.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్.
0: ఈశా వాస్యం ఇదం జగత్.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ది ఎంటైర్ యూనివర్స్.
0: జగత్ అంతా కూడా ఒక్క దైవ స్వరూపమే.
1: ది యూనివర్స్ ఇస్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ఓన్ వన్ గాడ్.
0: ఏకం సత్విప్రాభవదా వదంతి.
1: ట్రూత్ ఈజ్ వన్.
0: ఇలాంటి ఏకత్వాన్ని మనం అనేకత్వంగా పెంచుకొని
1: దిస్ యూనిటీ
0: దివ్యత్వాన్ని దూరం చేసుకుంటున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ కటింగ్ అవర్ సెల్స్ ఫ్రమ్ ది డివినిటీ.
0: అంత అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ మేక్ ఎఫర్ట్ టు నో ది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించకరాదు.
1: వీ షుడ్ నాట్ ఫ్రాగ్మెంట్ దిస్ యూనిటీ ఇన్ టు డైవర్సిటీ.
0: ఇది కేవలం సంకుచితమైన భావము.
1: ఇట్స్ ఎ నారో మైండెడ్
0: కంట్రాక్షన్ లవ్.
1: Is contraction love.
0: Kani anekatvamunu ekatvamga chesukunnappudu idi expansion love.
1: When you take unity in diversity, it is expansion love.
0: Ee vidhamainatvanti oka divyatvanni manam pondali.
1: We have to attain the divinity.
0: Gee, stars are many.
1: Stars are many.
0: But sky is one.
1: But sky is one.
0: Nations are many.
1: Nations are
0: but
1: many.
0: But earth is one.
1: But earth is one.
0: Cows are many.
1: Cows are many.
0: Milk is one.
1: Milk is one.
0: Gold is one.
1: Gold is one.
0: But jewels are many.
1: Jewels are many.
0: Chusara. ఆ విధమైనటువంటి యొక్క ఏకత్వంలో మనము దివ్యత్వాన్ని పొందాలి.
1: వీ కెన్ అటైన్ డివినిటీ బై ఫాలోయింగ్ దిస్ పాత్ ఆఫ్ యూనిటీ వన్నెస్.
0: అప్పుడే మానవత్వానికి తగినటువంటి శాంతి మనకు లభ్యమవుతుంది.
1: దెన్ వీల్ హ్యావ్ పీస్ ఇన్ దిస్ హ్యూమన్
0: లైఫ్. ఈనాటి మానవుడు
1: మ్యాన్ టుడే
0: ఎన్ని సాధనలు చేసినప్పటికీ
1: ఇన్ స్పైట్ ఆఫ్ స్పిరిచువల్ ఎండీవర్స్
0: ఎన్ని స్మరణ చేసినప్పటికీ
1: ఇన్ స్పైట్ ఆఫ్ ప్రాక్టీస్
0: కానీ శాంతి లేకపోతుండాలి.
1: హీఈస్ డివైడ్ ఆఫ్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: దీనికి అనేక విధమైనటువంటి యొక్క భౌతికంగా లౌకికంగా ధార్మికంగా ఆధ్యాత్మికంగా అభ్యంతరాలు వస్తున్నాయి.
1: హీ హాస్ గాట్ సో మెనీ సోషల్ పొలిటికల్ వరల్డ్లీ అబ్స్టకల్స్ ఆన్ ది వే.
0: ఈ అభ్యంతరాల వల్లనే నీ యొక్క ఏకత్వం పొందలేకపోతున్నావు.
1: బికాస్ ఆఫ్ దీస్ అబ్స్టకల్స్ హీఈస్ నాట్ ఏబుల్ టు నో యూనిటీ.
0: అభ్యంతరాలను దూరం చేయాలి.
1: ఫస్ట్ హీ షుడ్ రిమూవ్ దీస్ అబ్స్టకల్స్.
0: ఎన్ని మనం లెక్క చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్ దీస్.
0: నీ లక్ష్యాన్ని నీవు లక్ష్యంలో పెట్టుకో.
1: కీప్ యువర్ ఎయిమ్ ఇన్ వ్యూ.
0: పుట్టుట ఒక చింత.
1: బర్త్ ఇస్ వరీ.
0: భూమి నుండి చింత.
1: లైఫ్.
0: సంసారం ఒక చింత.
1: ఫ్యామిలీ లైఫ్.
0: చావు చింత.
1: డెత్.
0: బాల్యం అంతే చింత.
1: చైల్డ్హుడ్.
0: వార్ధక్యం ఒక చింత.
1: ఓల్డ్ ఏజ్.
0: జీవించుట ఒక చింత.
1: లైఫ్.
0: జరుపు చింత. కష్టములన్నీ చింత.
1: డిఫికల్ట్.
0: కష్టములు ఒక చింత.
1: లాస్.
0: సంతసం ఒక చింత. ఎంత చింత.
1: ఈవెన్
0: అన్ని చింతలే ఈ జగత్.
1: మిస్టరీ. ది వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ వరీస్.
0: చింతలేని మానవుడు చింతలేని దినము ఎక్కడా లేక కనిపించదు.
1: దేర్ ఇస్ నో మ్యాన్ వితౌట్ ఎనీ వరీ.
0: ప్రతి మానవుని కూడా తనకు తగినంత వరకు ఎంతో ఇంతో ఉంటుంటాది.
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ సమ్ వరీ.
0: ఒకరికి అమితమైన చింత ఉంటుంది, ఒకరికి అల్పమైన చింత ఉంటుంటాది.
1: వన్ హ్యాస్ సో మచ్ ఆఫ్ బాదరేషన్ ది అదర్ వన్.
0: కానీ ఇది క్వాంటిటీ డిఫరెన్స్ గానీ క్వాలిటీ ఒక్కటే.
1: బట్ దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ద క్వాంటిటీ బట్ క్వాలిటీ ఇస్ వన్.
0: కనుక మనసుకు ఏ విధమైనటువంటి అభ్యంతరం లేకుండా ఉండేటువంటి స్థితిని మనం పొందాలి.
1: వీ షుడ్ అటైన్ ద స్టేట్ దట్ మైండ్ విల్ నాట్
0: హావ్ ఈ విధమైనటువంటి స్థితిని పొందాలనుకుంటే నేను చేసేది రైట్ ఆర్ రాంగ్ అని చక్కగా పరిశీలన చేయాలి.
1: టు అటైన్ ద స్టేట్ ఆఫ్ ఫుల్నెస్ వీ షుడ్ డిస్క్రిమినేట్ వెదర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్.
0: మంచి మార్గంలో పోతున్నాను.
1: I am treading along
0: the right path. Divyamain margani anusaristunnanu.
1: I am following sacred
0: divine path. Evariki ye vidhamainatundi apakaram cheyatam ledhu.
1: I don't harm anybody.
0: Evariki ye vidhamaina keedu cheyatam ledhu.
1: I am not putting anybody to
0: ee satyanni drudanga manu unchukunnappudu deeniki manu abhyantaram padarakaledhu.
1: When you follow the path of truth you don't need to fear.
0: Kanukane truth is God.
1: Truth is God.
0: Danni manam pettukundam.
1: We have to keep in
0: view. Nee conscience ni follow chey.
1: Follow your conscience.
0: Nee dehanni follow cheyavaddu.
1: Don't follow the mind.
0: Mind ni follow cheyaddu.
1: Don't follow the mind.
0: Mind is like a mad monkey.
1: Mind is
0: body like a water bubble.
1: Body is like water
0: bubble.
1: Don't
0: follow the body and mind.
1: Don't follow the body and mind.
0: Follow the conscience.
1: Follow the conscience.
0: Nee conscience ade nijamainatundi daivamu.
1: Your conscience is
0: divine. Nee dehamunde nee daivam untunnadu.
1: God is in you.
0: దైవం ప్రత్యేకంగా లేదు.
1: గాడ్ ఈజ్ నాట్ అపార్ట్ ఫ్రమ్ యూ.
0: ఎక్కడ చూసినా దైవత్వమే ఉంటుండాలి.
1: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
0: దేవుడనగా వేరు దేశమందును లేడు.
1: God is not in a foreign land.
0: దేవుడనగా తనదు దేహమందే.
1: God dwells in your body.
0: పాపమనగా వేరు పరదేశమున లేదు.
1: Sin is not in a different country.
0: తాను చేయు పనుల తగిలియుండు.
1: Sin is attached to the actions.
0: ఈ పాపం కూడా పరదేశములో లేదు.
1: Sin is not in a foreign country.
0: తాను చేసే పనులోనే పాపం ఉంటుండాలి.
1: It is there in your own actions.
0: దేవుడనేటువంటి వారు మరొక దేశములో లేడు.
1: God is not in a foreign country.
0: దేహమందే ఉంటుండాలి.
1: He dwells in our body.
0: దేహో దేవాలయకృతో జీవో దేవ సనాతన.
1: Body is the temple of God. The individual
0: and
1: divine.
0: Temple of God.
1: Body is the temple of God.
0: ఎలాంటి టెంపుల్?
1: What sort of temple?
0: Permanent temple కాదు ఇది.
1: It's not ordinary.
0: Moving temple, moving temple. ఎక్కడ బాడీ పోతే అక్కడంతా దైవం వస్తుండాలి నీ వెంట.
1: Body is a moving temple. Wherever you go, it follows
0: ఇది
1: you.
0: పవిత్రమైన టెంపుల్.
1: ఇస్ ఎ సీక్రెట్ టెంపుల్.
0: దివ్యమైన టెంపుల్.
1: ఎ డివైన్
0: భవ్యమైన టెంపుల్. నవ్యమైన టెంపుల్.
1: న్యూ.
0: ఇలాంటి టెంపుల్ పైన మనం ఎందుకు విసుగుపడాలి?
1: Why should we be disgusted of this temple?
0: కనుక ఈ టెంపుల్ యొక్క పవిత్రత మనం అనుభవించాలి.
1: Experience the sacredness of this temple.
0: దేహం ఇచ్చినది ఎందుకు?
1: Why the body is given?
0: దేహం ఇచ్చినది ఎందుకు తెలుసా?
1: You know why it is given?
0: సందులు గొందులు తిరుగుటక.
1: Is it to go around the roads and by lane?
0: కైలాసవాసుని కన్నులారా చూచేందుకురా.
1: The body is given to see God wholeheartedly, opening your eyes.
0: కనుక మనము దేహం అనేటువంటిది పవిత్రమైన కర్మల కోసం అందించాడు భగవంతుడు.
1: Body is gifted.
0: ఇది దైవం యొక్క గిఫ్ట్.
1: Body is God's gift.
0: ఈ దేహం చేతనే మనం సర్వకర్మలు కూడా పవిత్రమైన కర్మలు ఆచరించాలి.
1: విత్ దిస్ బాడీ వీ కెన్ అండర్టేక్ సీక్రెట్ యాక్షన్స్.
0: కర్మానుబంధీని మనుష్యలోకే.
1: హ్యూమన్ సొసైటీ ఈజ్ బౌండ్ బై యాక్టివిటీ.
0: ఇలాంటి యొక్క మనుష్యలోకంలో కర్మను మనం ఆచరించాలి.
1: ఇన్ దిస్ హ్యూమన్ సొసైటీ హూమ్ షుడ్
0: ఎలాంటి కర్మలు? సత్కర్మలు.
1: వీ షుడ్ అండర్టేక్ గుడ్ యాక్షన్స్.
0: సత్కర్మలు. దీని సత్సంగము.
1: Good actions, good company.
0: సత్సంగం అంటే ఏమిటి?
1: What is good company?
0: ఏదో మంచి భక్తులతో సంఘం అనుకుంటున్నారు.
1: Not an assembly of devotees. No.
0: సత్. Being, being, being. ఎప్పటికీ పర్మనెంట్ అనేటువంటి దాని పేరు.
1: సత్ బీయింగ్, దట్ విచ్ ఇస్ ఎటర్నల్.
0: దాని సంగత్వాన్ని మనం పొందాలి.
1: We should be in close proximity to the divine.
0: ఆ సత్తును మనం పొందేటప్పటికే చిత్ మనకు వెంటనే ఉంటుంటుంది.
1: When once we cognize this sat being,
0: awareness,
1: chit awareness,
0: ఈ సత్తు చిత్తు రెండు చేతులకి ఆనందం మనకు ప్రాప్తిస్తుంది.
1: The combination of sat being, chit awareness will give ananda bliss.
0: సత్ ఎప్పటికీ మార్పు
1: చెందినటువంటిది. సత్ ఇస్ చేంజ్లెస్.
0: అదే ఒక షుగర్ వంటిది. అదే మధురం వంటిది. అదే మాణిక్యం వంటిది. అదే మధురాతిమతం.
1: This being sat is pure, unsullied, sweet, precious gem.
0: అది చక్కెర వంటిది.
1: It is like a sugar.
0: ఎప్పటికీ ఏ నీళ్ళలో వేసినా, ఏ కాఫీలో వేసినా, ఏ టీలో వేసినా, ఏ పాయసంలో వేసినా, ఏ పదార్థంలో వేసినా, ఏ పిండిలో వేసినా దానికి మధురమైనటువంటి దాన్ని అందిస్తుంది.
1: యు మిక్స్ దిస్ షుగర్ దట్ ఈస్ ది బీయింగ్ ఎదర్ ఇన్ వాటర్ ఆర్ టీ ఆర్ కాఫీ.
0: కాబట్టి అది ఎప్పటికీ సత్యమైనటువంటిది.
1: బికాజ్ ఇట్స్ ఎటర్నల్.
0: ఆ చక్కెరను ఒక తట్టు సత్ అనేటువంటి దానిగా పట్టుకోవాలి.
1: హోల్డ్ ద షుగర్ ఆఫ్ సత్ ఆన్ వన్ హ్యాండ్.
0: చైతన్యము. అది అవేర్నెస్.
1: చిత్ ఇస్ అవేర్నెస్.
0: ఆ అవేర్నెస్ అనేటువంటి నీళ్లను ఒక చేతిలో పెట్టుకోవాలి.
1: హోల్డ్ ద అవేర్నెస్ ఆఫ్ వాటర్ ఆన్ అనదర్ హ్యాండ్.
0: ఇది సత్, ఇది చిత్తు, ఇది చక్కెర, ఇది నీరు.
1: దిస్ ఇస్ షుగర్ అండ్ దాట్స్ వాటర్.
0: కానీ ప్రత్యేకంగా ఉండకూడదు.
1: దే షుడ్ నాట్ బి డిఫరెంట్.
0: షుగర్ అండ్ వాటర్ రెండింటిని మిక్స్ చేయాలి.
1: మిక్స్ బోత్ షుగర్ అండ్ వాటర్.
0: అది షుగర్ కాదు, వాటర్ కాదు.
1: దెన్ ఇట్స్ నైదర్ షుగర్ నార్ వాటర్.
0: సిరప్. మూడో పేరు వచ్చేస్తుంది.
1: ఇట్ గెట్స్ థర్డ్ నేమ్.
0: సత్తు చిత్తు రెండు చేతుడికి ఆనందం అనేటువంటిది మనలో ఆవిర్భవిస్తుంది.
1: విత్ ది కాంబినేషన్ ఆఫ్ ది బీయింగ్ అండ్ అవేర్నెస్ దేర్ కమ్స్ బ్లిస్, ఆనందం.
0: ఈ రెండింటిని చేర్చేటువంటి ఒక విధానాన్ని మనం గుర్తించాలి.
1: వీ షుడ్ ఫైండ్ అవుట్ ద ప్రొసీజర్ టు జాయిన్ దీస్ టూ.
0: అందరి ఎందు సత్తు ఉన్నది.
1: దేర్ ఇస్ బీయింగ్ సత్ ఇన్ ఎవ్రీబడీ.
0: మన యొక్క దివ్యమైనటువంటి ఆత్మతత్వం.
1: దట్ సత్ బీయింగ్ ఇస్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
0: మన దేహతత్వం.
1: చిత్ స్టాండ్స్ ఫర్ బాడీ ప్రిన్సిపల్.
0: ఏకత్వమే మానవత్వం.
1: ది కాంబినేషన్ ఆఫ్ ది టూ ఇస్ హ్యూమన్.
0: మానవత్వం అనేది కేవలం మానవత్వమే కాదు, ఇది అర్ధనారీశ్వర అన్నారు.
1: దిస్ హ్యూమన్ లైఫ్ ఇస్ నాట్ సింప్లీ హ్యూమన్ యాజ్ సచ్.
0: ఈశ్వరుని ఎందు మాత్రమే అర్ధనారీశ్వరం కాదు, ప్రతి మానవుని ఎందుకు కూడా అర్ధనారీశ్వరం ఉంటుండాలి.
1: దిస్ అర్ధనారీశ్వర హాఫ్ మ్యాన్ అండ్ హాఫ్ వుమన్.
0: లక్ష్యము.
1: దట్ టు అటైన్ దట్ ఈస్ మెయిన్.
0: అది ఏ అక్షరము.
1: దట్ ఈస్ అక్షర.
0: అక్షరం అనగా ఏమిటి? అకారం అనేటువంటి ఆత్మతత్వము. క్షరం అనగా నశించిపోయేటువంటి దేహతత్వము.
1: అక్షర ద లెటర్స్ ఆ మీన్స్ ఆత్మ, క్షర మీన్స్ పెరిషబుల్.
0: కాబట్టి దేహము నశించిపోయేటువంటిది.
1: బాడీస్ పెరిషబుల్.
0: ఆత్మ నిరంతరము ఉండేటువంటిది.
1: ఆత్మ
0: దీనిని వర్ణిస్తూ వచ్చింది వేదము.
1: వేద ఎక్స్టోల్
0: గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం అని.
1: వేద డిస్క్రైబ్ ఇట్ యాజ్ ప్యూర్ అన్పొల్యూటెడ్ అన్సలీటెడ్ అన్సలీడ్ ఎటర్నల్ ట్రూత్.
0: అతి నిత్యమైనటువంటి ఆత్మ అనిత్యమైన దేహంతో ఉంటుండాలి.
1: ది ఎటర్నల్ ఆత్మ ఈస్ ప్రెసెంట్ ఇన్ దిస్ టెంపరరీ బాడీ.
0: రెండూ చేరినటువంటిది అక్షరం.
1: ది కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ ఇస్
0: అక్షరం.
1: దిస్ ఇస్ ఆండ్రోగైనస్ నేచర్.
0: ప్రకృతి
1: బాడీ ఇస్ నేచర్.
0: ప్రకృతి ఏ పార్వతి.
1: అండ్ దిస్ నేచర్ ప్రకృతి ఇస్
0: ఆత్మ. ఇది శివుడు.
1: ఆత్మ ఇస్ శివ.
0: కాబట్టి శివ పార్వతుల యొక్క ఏకత్వమే మానవత్వము.
1: ది కాంబినేషన్ ఆఫ్ శివ అండ్ పార్వతి ఇస్ హ్యూమన్ లైఫ్.
0: కనుక ఇది అర్ధనారీశ్వరం అన్నారు.
1: దిస్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ అర్ధనారీశ్వరం.
0: మానవత్వంలో ఎన్నో విధమైనటువంటి రహస్యాలు తెలుసుకోవాల్సినటువంటివన్నీ ఉన్నాయి.
1: ఇన్ హ్యూమన్ లైఫ్ దేర్ లాట్స్.
0: దైవత్వాన్ని తెలుసుకోవడం చాలా సులభం.
1: ఇట్స్ వెరీ ఈజీ టు నో ది డివినిటీ.
0: తెలియదు కానీ మన మనసునందు ఉన్నటువంటి దుర్భావములు, దుర్యోచనలు, దుర్భా ఇవన్నీ తీసిపారవే.
1: యూ డు నాట్ నో, బట్ వెన్ వన్స్ యూ గివ్ అప్ ది మెనోవరింగ్ మానిపులేషన్
0: దూరం చేస్తే సద్భావములు ఆవిర్భవిస్తాయి.
1: వెన్ వన్స్ యూ గివ్ అప్ నేచురలీ నోబుల్ థాట్స్ అరైజ్.
0: అప్పుడు అన్ని పవిత్రమైనటువంటి కార్యములుగానే ఉంటుంటాయి.
1: దెన్ ఆల్ యాక్టివిటీ వుడ్ బి సేక్రెడ్.
0: హృదయం అనేటువంటి ఒక ట్యాంక్ లోపల
1: ఇన్ ది ట్యాంక్ ఆఫ్
0: ప్రేమ అనేటువంటి ఒక జలము నింపించమంటే
1: ఫిల్ ఇట్ అప్ విత్ ది వాటర్ ఆఫ్ లవ్.
0: సత్కర్మలు ఎందు, సద్భావములు ఎందు, సద్వాక్ అన్నిటి ఎందుకు ఈ ప్రేమ రసమే వస్తుంటుంది.
1: అండ్ దిస్ వాటర్ ఆఫ్ లవ్ విల్ నేచురల్ విల్ కమ్ అవుట్ ఆఫ్ పీపుల్ వర్డ్స్.
0: పంచ ప్రాణములు, పంచేంద్రియములు, పంచకోశములు, పంచ ఇవన్నీ ట్యాప్స్ వంటివి.
1: ద బాడీ హ్యాస్ గాట్ ద లైఫ్ బ్రెత్స్, ద లైఫ్ షీట్స్.
0: ఈ ట్యాప్స్ అంతా కూడా హృదయం అనేటువంటి ట్యాంక్ తో కనెక్షన్ అయి ఉంటుంది.
1: ఆల్ దీస్ ట్యాప్స్ ఆర్ కనెక్టెడ్ టు ద ట్యాంక్ ఆఫ్ ద హార్ట్.
0: ఏ ట్యాప్ తిప్పినా కానీ అక్కడ లోపల ప్రేమనే వస్తుంది.
1: యూ మే ఓపెన్ ఎనీ ట్యాప్, యూ డ్రా ద వాటర్ ఆఫ్ లవ్.
0: కనుక మనం మొట్టమొదటి హృదయాన్ని ప్రేమతో నింపుకోవాలి.
1: ఫస్ట్ వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్ విత్
0: లవ్. ఎందుకు ఇది ప్రేమ అక్కడే ఉంటుండదు అనుకుంటారు మీరు?
1: యూ మే సే భగవాన్ సేస్ లవ్ లవ్ ఆల్.
0: దీని పేరే అది.
1: ఇట్స్ వెరీ నేమ్.
0: హృదయము హృత్ ప్లస్ దయా హృదయ.
1: హృదయ హృత్ ప్లస్ దయా హృదయ.
0: అదే కంపాషన్.
1: దయా ఇస్ కంపాషన్.
0: ఈ కంపాషన్, ఆ కంపాషన్ అనేటువంటిది ప్రేమ.
1: దిస్ కంపాషన్ ఇస్ లవ్, ప్రేమ.
0: కనుకనే ఇది మ్యాన్ కైండ్.
1: వీ సే మ్యాన్ కైండ్.
0: అంతేగాని మ్యాన్ కైండ్ అంటే కైండ్ లేనిటువంటి మానవత్వమే కాదు.
1: ఇఫ్ దేర్ ఇస్ నో కైండ్నెస్,
0: కైండ్
1: ఇన్ దే, వెన్ దేర్ ఇస్ నో కైండ్నెస్, దేర్ కెనాట్ బి సో మ్యాన్ కైండ్. మానవుడు
0: ఎప్పుడూ కైండ్నెస్ తో ఉంటుండాలి.
1: సో మ్యాన్ షుడ్ ఆల్వేస్ హావ్ దిస్ కైండ్నెస్.
0: ఆ కైండ్నెస్ ఏ హృదయమునకు సరైనటువంటి గుర్తు.
1: ద కైండ్నెస్ ఇస్ ఎ ట్రూ సైన్ ఆఫ్
0: అవర్ హార్ట్. కైండ్నెస్ ను మనం భంగపరిస్తేమే మనం పాపం చేసిన వారం అవుతాం.
1: వెన్ వన్స్ వి గివ్ అప్, betray this kindness, will commit a sin.
0: ఎటువంటి అపకారము మనం చేయకూడదు.
1: నో వన్ షుడ్ హార్మ్ ఎనీబడీ.
0: దీనిని పురస్కరించుకునియే.
1: బేసింగ్ ఆన్ దిస్
0: అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడను. 18 పురాణం చదవడానికి ఎవరికి కాలం చిక్కుతుంది?
1: హూ విల్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ టైమ్ టు గో త్రూ 18 ఎపిక్స్.
0: కనుక ఈ అన్నింటి యొక్క సారత్వం అనేటువంటి రెండు వాక్యంలో చెప్పాడు.
1: ది ఎసెన్స్ ఆఫ్ 18 ఎపిక్స్ ఇస్ సెడ్ ఇన్ టూ సెంటెన్సెస్.
0: పరోపకార పుణ్యాయ, పరులకు ఉపకారం చేయటమే పుణ్యము అన్నారు.
1: టు హెల్ప్ అదర్స్ ఈస్ ఎ మెరిట్.
0: కానీ ఇది కాదు దీని అర్థము.
1: ఇస్ నాట్ ద మీనింగ్.
0: పర ఉపకర, ఇది మూడు పదంతో చేరి ఉంటుండాలి.
1: పరోపకార, పర ఉపకర.
0: పర ఆత్మతత్వము.
1: పర ఆత్మ.
0: ఉప సమీపత్వము.
1: ఉప ప్రకారం
0: చేరడానికి ప్రయత్నం చేయి.
1: కర ఎన్ ఎఫర్ట్ టు బి నియర్.
0: సమీపంగా పోవడానికి ప్రయత్నం చేయటమే పరోపకారము.
1: ఎన్ ఎఫర్ట్ టు బి నియర్ ఆత్మ.
0: ఎవరికైనా దానమో ధర్మం చేస్తే అది పరోపకారం కాదు.
1: నాట్ ది యాక్ట్ ఆఫ్ చారిటీ.
0: అది పరోపకారం కాదు.
1: ఇట్ కెనాట్ బి పరోపకార.
0: పర ఉప సమీపంలో పోవాలి.
1: పర గాడ్ ఉప
0: దైవత్వానికి సమీపంగా పోవడానికి ప్రయత్నం చేయటమే పరోపకారం.
1: మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు బి నియర్ అండ్ క్లోజర్.
0: పాపాయ పరపీడనం. పరపీడనం.
1: పరపీడనం.
0: పరపీడనం.
1: పరపీడనం.
0: పర అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ పర?
0: ఏకత్వము.
1: యూనిటీ.
0: ఏకత్వాన్ని భిన్నత్వంగా చేయటమే పీడనం.
1: To view that oneness as multiplicity is pida.
0: ఏకత్వంగా ఉండేటువంటి ఆత్మతత్వాన్ని భిన్నత్వంగా మనం మార్చకూడదు.
1: To view that principle of unity of ఆత్మ as
0: దైవత్వాన్ని భిన్నత్వంగా మనం చేయకూడదు.
1: Consider one God as many is a sin.
0: కనుక ఇదే పాపము అన్నారు.
1: This is the sin.
0: కనుక ఏకత్వాన్ని ఏకత్వంగా ఉండటమే పుణ్యము.
1: The merit lies in viewing the oneness as that.
0: అది ఏకత్వంగా ఉంచకపోతేప్పుడు పాపం అవుతుంది.
1: If we don't view like that, it's a sin.
0: కనుక నీ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అన్నారు.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: మనం ఎప్పుడు కూడా ఉపకారం చేయడానికి చేతగానప్పుడు నోరు మూసుకుని కూర్చుంటే మంచిది. అపకారం చేయకుండా పోవటమే గొప్ప ఉపకారం.
1: ఇఫ్ యూ కాంట్ హెల్ప్, క్లోజ్ యువర్ మౌత్ అండ్ సిట్ డౌన్, డోంట్ హార్మ్ ఎనీబడీ అట్లీస్ట్.
0: కనుక నీవు ఆ విధమైనటువంటి యొక్క జీవితాన్ని గడిపినప్పుడు నీ కుటుంబము, నీ వంశము, నీ యొక్క సంపద, నీ యొక్క సమాజము, ఈ ప్రపంచం అంతకుడు పవిత్రమైనటువంటి రూపొందుతుంది.
1: వెన్ యూ లీడ్ ద లైఫ్ ఫాలోయింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్, యువర్ సెల్ఫ్, యువర్ ఫ్యామిలీ, ది కంట్రీ,
0: ఎవరిని బాధ పెట్టినా భగవంతుని బాధ పెట్టినట్టే అవుతుంది.
1: ఇఫ్ యూ హర్ట్ ఎనీబడీ,
0: భగవంతుడే,
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: అందరి ఎందు ఉన్నటువంటి ఏకాత్మతత్వమే.
1: ది సేమ్ ఆత్మ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: కాబట్టి ఏకం సత్,
1: ట్రూత్ ఇస్ వన్.
0: విప్రా బహుధా వదంతి, ఉన్నదాన్ని అనేక మంది అనేక రకంగా చెప్తూ వచ్చారు.
1: స్పీకర్స్ డిక్లేర్ ఇన్ ఎ వేరీడ్ వే.
0: ఈ కప్పులో వాటర్ ఉంది.
1: Here there's water in this cup.
0: English word vastadu idi water antadu.
1: Englishman calls it water.
0: Hindi word vastadu thanni anta pani antadu.
1: And Hindi person calls it pani.
0: Tamil word vastadu thanni antaru.
1: Tamilian calls it
0: pani. Sanskrit word vastadu vari antadu.
1: Sanskrit person calls
0: it
1: water.
0: Telugu word vastadu neeru antadu.
1: Telugu man calls it neeru.
0: Ee perlanta kuda nu oka padarthamku pettinatuntuve kaani aa bhashala yokka marpe.
1: All the names relate to the same sub matter here, basically the language. Divine love is in everybody. It will never change. And nobody can diminish it. It cannot be obtained out of force. It comes out of source. Divinity is in all.
0: ఇది అనేకత్వం కాదు.
1: ఇట్స్ నాట్ మల్టిప్లిసిటీ.
0: ఏకత్వమే.
1: ఇట్ ఇస్ వన్ అండ్ వన్ అలోన్.
0: ఈ ఏకత్వాన్ని మనం చింతించుకుంటూ
1: వి షుడ్ థింక్ ఆఫ్ దిస్ వన్నెస్.
0: మన జీవితంలో ఏదో సమయం చిక్కినప్పుడు పవిత్రమైన కర్మలు ఆచరిస్తూ పోవడం చాలా ఉత్తమమైన కర్మ.
1: ద నోబ్లెస్ట్ థింగ్ ఇస్ టు అండర్టేక్ సేక్రెడ్ యాక్టివిటీస్ వెన్ వి ఫైండ్ టైం.
0: మీరు ఏ కర్మలను వదలనక్కర్లేదు.
1: వి డోంట్ నీడ్ టు గివ్ అప్ అవర్ డ్యూటీస్.
0: ఏ సాధనలను వదలనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు గివ్ అప్
0: సాధనలు సర్వకర్మలు ఆచరించుకో.
1: డూ ఆల్ యువర్ ప్రాక్టీసెస్.
0: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావం పెట్టుకో.
1: లెట్ ఆల్ అవర్ డ్యూటీస్ బి అన్ ఆఫరింగ్ టు గాడ్.
0: ఏది చేసినా అంతా దైవంకు అర్పితమే.
1: వాట్ ఎవర్ యు మే డూ ఇట్ ఆఫర్ టు గాడ్.
0: అంతా కూడా దైవమయంగా మారిపోతుంది.
1: దెన్ ఎవ్రీథింగ్ వుడ్ బి డివైన్.
0: దైవము లేనటువంటిది ఒక్కటి లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
0: అంతా దైవమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్.
0: నీ వెంట, నీ జంట, నీ ఇంట, నీ కంట, నీ జంట అన్నిటి ఎందుకు కూడా దైవమే ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ యూ, విత్ యూ, అరౌండ్ యూ, అబౌవ్ యూ, బిలో యూ.
0: ఉన్నది ఒక్కటే.
1: ఓన్లీ వన్.
0: కానీ మనకు కనిపించదు.
1: బట్ యూ డోంట్ సీ.
0: కానీ మనకు చిక్కదు.
1: యూ కాన్ క్యాచ్.
0: చిక్కకపోయినంత మాత్రం, నాకు కనిపించకపోయినంత మాత్రం లేదు అనడానికి వీలు లేదు.
1: యాజ్ యూ కెనాట్ సీ, యాజ్ యూ కెనాట్ క్యాచ్, యూ కెనాట్ డినై.
0: నేను చెప్పాను, మన చుట్టూ గాలి ఉంది.
1: భగవాన్ సెడ్ ది అదర్ డే దట్
0: ఆ గాలి లేకపోతే మనం జీవించలేము.
1: వితౌట్ ఎయిర్ వీ కెనాట్ లివ్.
0: కానీ ఆ గాలిని మనం చూడలేము.
1: యూ డోంట్ సీ దట్.
0: ఆ గాలిని పట్టలేము.
1: యూ కాన్ క్యాచ్.
0: పట్టకుండా పోయినంత మాత్రం,
1: as you cannot catch it,
0: chudakapoyinanta matramana
1: as you can see,
0: enta veritanamu.
1: Can you deny the presence of air?
0: Adi lekapothe manaveyemu.
1: Can we live without it?
0: Kabatti unnadi pancha bhutamanta bhagavat swarupame.
1: All five elements are divine.
0: Kabatti ye bhutamanu kudunu manam vyattham cheyakoddu.
1: We should not waste any one of these elements.
0: Ee bhavam cheta prati manavudu kudunu tana nitya jeevithamlo sadhana salpukuntupothe దివ్యత్వాన్ని తప్పక తాను పొందగలడు.
1: విత్ దీస్ ఫీలింగ్స్ బిహైండ్ ఎస్ ద బ్యాక్ గ్రౌండ్ ప్రాక్టీస్ విల్ బి సక్సెస్.
0: వెనుక ఉండేటువంటి కొన్ని బంధనల చేత ఆ దివ్యత్వాన్ని పొందలేకపోతున్నారు.
1: బికాస్ ఆఫ్ సమ్ బాండేజ్ వీఆర్ నాట్ ఏబుల్ టు అటైన్ డివినిటీ.
0: ఈ బాండేజ్ ఏ ఒక నెగటివ్.
1: దిస్ బాండేజ్ ఇస్ నెగటివ్.
0: ఈ లిబరేషన్ ఏ ఒక పాజిటివ్.
1: లిబరేషన్ ఇస్ పాజిటివ్.
0: కనుక దీన్ని పాజిటివ్ గా చేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి.
1: వీ షుడ్ సీ దట్ ఇట్ ఈస్ పాజిటివ్.
0: లాక్ ఉంది.
1: హియర్ ఇస్ లాక్.
0: కీ ఉంది.
1: హియర్ ఇస్ కీ.
0: ఈ కీని లాక్ లో పెట్టు.
1: పుట్ ద కీ ఇన్ ద లాక్.
0: టర్న్ లెఫ్ట్ సైడ్.
1: టర్న్ లెఫ్ట్ సైడ్.
0: ఓపెన్.
1: ఇట్ ఓపెన్.
0: టర్న్ రైట్ సైడ్.
1: టర్న్ రైట్ సైడ్.
0: లాక్.
1: ఇట్ గెట్స్ లాక్.
0: సేమ్ లాక్ సేమ్ కీ. టర్నింగ్ డిఫరెన్స్.
1: సేమ్ లాక్ సేమ్ కీ డిఫరెన్స్ ఇన్ ది టర్నింగ్.
0: కనుక మనం ఈ ప్రపంచం అంతా కూడా ఒక దైవత్వం.
1: ద హోల్ వరల్డ్ ఇస్ డివైన్.
0: మైండ్ అనేటువంటిది కీ.
1: మైండ్ ఇస్ ద కీ.
0: నీవు దైవం వైపు తిప్పు.
1: టర్న్ గాడ్ వర్డ్.
0: పాజిటివ్ అవుతుంది.
1: ఇట్ బికమ్స్ పాజిటివ్.
0: నీవు ప్రకృతి వైపు తిప్పు, బంధన అయిపోతుంది.
1: టర్న్ టువర్డ్ ద వరల్డ్.
0: దీన్ని పురస్కరించుకుని మన ఏవ మనుష్యానం కారణం బంధమోచయో అన్నారు.
1: బేసింగ్ ఆన్ దిస్ ఇట్ సెడ్ మైండ్ ఇస్ ద కాజ్ ఫార్ ద బాండేజ్ అండ్ లిబరేషన్.
0: ఏనాటికైనా కూడా ఈ బంధం మనం తప్పించుకోక తప్పదు.
1: వన్ డే ఆర్ అదర్ వీ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ బాండేజ్.
0: నీవు తప్పించుకోకపోయినప్పుడు అదేనా నిన్ను వదిలిపెట్టిపోతుంది.
1: ఈవెన్ ఇఫ్ యు ఆర్ నాట్ రెడీ టు షెడ్ ఇట్ విల్ గివ్ యూ అప్.
0: పుట్టిన ప్రతి మానవుడు కూడా గిట్టక తప్పదు.
1: ఎవ్రీ మ్యాన్ హూ ఇస్ బోర్న్ ఇస్ బౌండ్ టు డై.
0: కానీ చావు పుట్టుక లేనట్టి శాశ్వతుండు.
1: But there is one without birth and death.
0: ఆది మధ్యాంతరహితుడు, అనాది వాడు.
1: He has no beginning nor end. తాను
0: చావక పుట్టక చంపబడక.
1: He doesn't die nor born.
0: సర్వమును సాక్షి అయి వెలుగు.
1: He stands an eternal witness.
0: అతను సత్య సాక్షి అయిగా ఉంటుంటాడు.
1: And he is truth.
0: తాను పుట్టుక లేదు, చావుకు లేదు.
1: He has no birth nor death.
0: ఇలాంటి తత్వాన్ని మనం తప్పక మొట్టమొదట గుర్తించాలి.
1: వీ షుడ్ నో దిస్ డివైన్ ప్రిన్సిపల్. దైవ
0: ప్రేమను పొందినవాడు సర్వుల ప్రేమకు గురి అవుతాడు.
1: ద వన్ రెసిపియంట్ ఆఫ్ డివైన్ లవ్ వుడ్ బి లవ్డ్ బై ఆల్.
0: ఆ ప్రేమకు మించినటువంటి ఒక తత్వం మరొకటి లేదు.
1: అండ్ దేర్ ఇస్ నథింగ్ బియాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: సో భగవాన్ సేస్ లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: కనుక నీవు సత్య ప్రేమల యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి వర్తించినప్పుడే నీ జీవితం సార్థకమవుతుంది.
1: వెన్ వన్స్ వీ నో దీస్ టు ట్రూత్ అండ్ లవ్ అవర్ లైఫ్ వుడ్ బి రిడీమ్డ్.
0: ఈ ప్రాపంచిక సంబంధమైనటువంటి సుఖ దుఃఖములు, సంతోషములు, ప్రాప్తులు ఇవన్నీ కూడా పాసింగ్ క్లౌడ్స్.
1: వరల్డ్లీ అటైన్మెంట్స్ అండ్ వరల్డ్లీ లవ్ అండ్ హ్యాపీనెస్ ఆర్ జస్ట్ పాసింగ్.
0: ఎంతమంది ఎన్ని విధమైన సుఖములు అనుభవించారు.
1: మెనీ హ్యాడ్ మెనీ ప్లెజర్స్.
0: ఎన్ని విధమైన కష్టములు అనుభవించారు.
1: మెనీ సఫర్డ్.
0: వారేది?
1: వేర్ ఆర్ దే?
0: కారే రాజు రాజ్యమును గలగరే గర్వమును తిండి పొందరి వారేరి.
1: హావ్ యూ నాట్ వాచ్డ్ ద కింగ్స్ హూ రెయిన్ దేర్ కింగ్డమ్స్ వేర్ ఆర్ దే నౌ?
0: నిరిత సత్యప్రభుడి ధరణే నేను హరిశ్చంద్రుడి రభాసి తనగలేదా?
1: హావ్ యూ నాట్ వాచ్డ్ ద హరిశ్చంద్ర హూ స్టూడ్ బై ద
0: లోకమున నలరాజు తన వెంట భూమిని గనుచుదెన్నా?
1: అండ్ డు యు ఫైండ్ దట్ నలా కింగ్
0: ఆన్ జనది సేతువు గట్టే
1: Bill, bridge is built.
0: అలనాటి శ్రీరాముడు ఇప్పుడు ఉన్నవాడా?
1: రామ హూ బిల్ట్ ద బ్రిడ్జ్ ఈజ్ హీ దేర్ నౌ?
0: ఎందరెందరు రాజులు ఏగినారో.
1: సో మెనీ లెఫ్ట్
0: ఒక్కరును వెంటకొని పోవరు ఈ ఉరివి స్థలము.
1: నాట్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ అవర్
0: నీవు మాత్రం నీ రాజ్యం తనను కట్టుకోబోదు వా ధర్మ హృదయ అన్నాడు.
1: ఆర్ యూ ఏబుల్ టు టేక్ దిస్ కింగ్డమ్ విత్ యూ ద వన్ ఆఫ్ ధర్మ?
0: ఎవడు దీన్ని కట్టుకుని పోయేవాడు లేడు.
1: నో బడీ విల్ టేక్
0: అలాంగ్. అన్ని వదిలిపెట్టి పోయేటువంటి వాడే.
1: All should give up.
0: ఏ విధంగా పుట్టాడో ఆ విధంగానే చస్తాడు.
1: జస్ట్ యాజ్ వీ ఆర్ బోర్న్ వీ డై లైక్ దట్.
0: వచ్చే సమయంలో బట్టైన కట్టుకొని రాడు.
1: అండ్ ఎస్ టైమ్ ఆఫ్ బర్త్ వీ డోంట్ పోయే
0: అడ్రస్ అనే ఇచ్చిపోడు.
1: అండ్ యాజ్ వీ లీవ్ వీ డోంట్ గివ్ అవర్ అడ్రస్.
0: మనం కట్టుకొని మనం ఏం అనుభవించేది?
1: వాట్ దట్ వీ ఎక్స్పీరియన్స్ విత్ దిస్?
0: ఎవరెవరి ప్రాప్తానుసారం వాడు పొందుతుంటారు.
1: ఈచ్ వన్ గెట్స్ యాజ్ పర్ ద డిజర్వ్.
0: కానీ ఉన్నంతలో మనం దీన్ని అనుభవించాలి, పవిత్రతను పొందాలి.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ వీ షుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ బి సేక్రెడ్
0: నేమ్ తేవాలి.
1: వీ షుడ్ గెట్ ఎ
0: గుడ్ నేమ్. ఆదర్శవంతమైన వ్యక్తిగా రూపొందాలి.
1: వీ షుడ్ బి ఐడియల్ ఇండివిజువల్స్.
0: ఈ ఐడియల్ యొక్క వ్యక్తితే మానవత్వము.
1: ది ఐడియల్ లైఫ్ ఇస్ ట్రూ హ్యూమన్ లైఫ్.
0: కనుకని కర్మానుబంధిని మనుష్యులోకి దీంతో బంధింపబడింది.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ బౌండ్ బై దిస్ ప్రిన్సిపల్.
0: ఈ మానవ దేహము పరోపకార నిమిత్తమై ఏర్పడినటువంటి దేహమే.
1: హ్యూమన్ బాడీ ఇస్ గిఫ్టెడ్ టు రెండర్ సర్వీస్ టు
0: అదర్స్. సాధ్యమైనంత వరకు నువ్వు పరోపకార సంబంధమైనటువంటి కార్యంలో ప్రవేశపెట్టు.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ హెల్ప్ అదర్స్.
0: అది పర ఉపకార అనగా ఏమి దైవత్వానికి సమీపంగా పోయేటువంటి కార్యంలో పాల్గొను.
1: ది గ్రేటెస్ట్ హెల్ప్ ఈస్ టు టేక్ వన్ నియర్ గాడ్. పర ఉపకార.
0: ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని ఎన్ని రకమైనటువంటి మార్గంలోనన్నా మనం బోధించుకోవచ్చు.
1: దిస్ డివినిటీ కెన్ బి టాట్ ఇన్ డిఫరెంట్ వేస్.
0: గమ్యం ఒక్కటే.
1: బట్ గోల్ ఇస్ వన్.
0: ధన్యం ఒక్కటే.
1: గోల్ ఇస్ వన్.
0: ఈ గోల్ను మనం లక్ష్యంలో పెట్టుకోవాలి.
1: వీ షుడ్ ఆల్వేస్ ఎయిమ్ ఎట్ దిస్ గోల్.
0: గోల్ను మర్చిపోతే మనం ఏమి జయము పొందలేము.
1: విల్ నెవర్ బి సక్సెస్ఫుల్ ఇఫ్ యూ ఫర్గెట్ దిస్ గోల్.
0: చాలా మంది పిల్లలు ఆడుతుంటారు ఫుట్బాల్.
1: మెనీ బాయ్స్ ప్లే ఫుట్బాల్.
0: ఈ ఫుట్బాల్ ను ఎంతవరకు కాలుతో కొడతారు?
1: How long can you hit with your
0: leg? ఎప్పుడు కాలుతోనే కొడుతుంటారు. అక్కడ వాడు కొడుతుంటాడు, ఇక్కడ వాడు కొడుతుంటాడు.
1: యూ జస్ట్ హిట్ ఇట్ విత్ యువర్ ఫుట్.
0: కాలు దెబ్బలు ఈ ఫుట్బాల్ కు తప్పక తప్పింది కాదు.
1: ద ఫుట్బాల్ ఈస్ బౌండ్ టు ఫేస్ ది హిట్.
0: ఎంతవరకు దీనికి తప్పది?
1: How long does it last?
0: ఫుట్బాల్ లో గాలి ఉన్నంత వరకు వాడు కొడతాడు, వీడు కొడతాడు.
1: సో లాంగ్ ది ఫుట్బాల్ ఇస్ ఫుల్ ఆఫ్ ఎయిర్ బ్లోన్ ఇట్ విల్ రిసీవ్ హిట్.
0: అందులో గాలి పోయితే అప్పుడు చేతికించుకుంటూ అందుకుంటాడు.
1: వెన్ వన్స్ దిస్ బాల్ ఇస్ డిఫ్లేటెడ్ ఇట్ విల్ బి పిక్డ్ అప్.
0: అదే విధంగానే ఈ జీవితం అనేటువంటి ఒక ఫుట్బాల్ గేమ్.
1: సో హ్యూమన్ లైఫ్ ఇస్ ఎ ఫుట్బాల్ గేమ్.
0: అక్కడ ఆరు మంది ఉంటారు, ఇక్కడ ఆరు మంది ఉంటారు.
1: సిక్స్ దట్ సైడ్ అండ్ సిక్స్.
0: ఈ ఆరు మంది దుర్మార్గులు ఒక తట్టు ఉంటారు, సన్మార్గులు ఒక తట్టు ఉంటారు.
1: సిక్స్ వికెట్ ఆన్ వన్ సైడ్.
0: సమావేశం జరుగుతూనే ఉంటుంది.
1: There's a conflict between good and wicked constantly.
0: ఈ యొక్క యుద్ధం జరుగుతూనే ఉంటుంటుంది.
1: దేర్ ఇస్ వార్ బిట్వీన్ ది టూ.
0: ఈ సంఘర్షణ జరుగుతూనే ఉంటుంటుంది.
1: దిస్ ఫైటింగ్ గోస్ ఆన్.
0: అయితే ఈ ఆరు ఎవరు?
1: హూ ఆర్ ది సిక్స్?
0: కామ క్రోధ లోభ మోహ మద వాత్సల్యములు.
1: ద లస్ట్ గ్రీడ్
0: ఎవర్. ఈ ఆరు మంది ఒకవైపున.
1: ఆల్ ద సిక్స్
0: సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస ప్రకృతి ధర్మము.
1: ద సిక్స్ వికెడ్ ఆన్ వన్ సైడ్.
0: ఈ ఆరు మంది ఒకవైపున. ఆరు మంది ఒకవైపున కొడుతుంటారు.
1: ఆల్ ద సిక్స్ దిస్ సైడ్ అండ్ దట్ సైడ్ హిట్ ద బాల్.
0: బట్ దీనికి గోల్ ఒకటి ఉండాలి.
1: బట్ దేర్ ఇస్ ఎ గోల్ వన్.
0: అదే రెండు స్తంభములు నాటి ఉంటారు.
1: ద టూ పోల్.
0: ఈ రెండు స్తంభములకు మధ్యలో పనే పోయినప్పుడు గోల్ అవుతుంది, కానీ బయట పోతే అవుట్ అవుతుంది.
1: వెన్ ద బాల్ పాసెస్ ఆఫ్ బిట్వీన్ ది టూ ఎండ్స్ ద గోల్ దెన్ యూ విల్ బి గెటింగ్.
0: హిమను సుఖింప హేమతారక విద్య, పరమను సుఖింప బ్రహ్మ విద్య. ఈ రెండు విద్యల్లోనూ మనం మారుతేరాలి.
1: టు బి హ్యాపీ ఇన్ దిస్ వరల్డ్ వీ షుడ్ హ్యావ్ సెక్యులర్ నాలెడ్జ్.
0: అవి ఏ మనకు లిమిట్?
1: ద స్పిరిచువల్ నాలెడ్జ్
0: మన దైపు అనేటువంటి గోల్ కొట్టినప్పుడు ఇది దివ్యమైనటువంటి విజయాన్ని సాధిస్తుంది.
1: దీస్ ఆర్ ది టూ గోల్స్. వెన్ యూ హిట్ ఇట్ యూ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ ది గేమ్ ఆఫ్ లైఫ్.
0: ఇది ధర్మ విద్య బ్రహ్మ విద్య రెండు విద్యలకు మధ్యలో లేనప్పుడు అది అవుట్ అయిపోతుంది.
1: వెన్ ఇట్ ఈస్ నాట్ బిట్వీన్ దీస్ టూ పాయింట్స్ ఆఫ్ ద గోల్ ఇట్ ఈస్ ఎ వేస్ట్.
0: అప్పుడు ఏమవుతుంది? పునరపి జననం పునరపి మరణం.
1: దెన్ వాట్ హ్యాపన్స్? విల్ బి బోర్న్ అగైన్.
0: మధ్యలో పోయింది ఆ పునర్జన్మ నవిద్యతే.
1: When once you hit at the goal, you will not be born again.
0: No life, no.
1: There's no life.
0: No birth.
1: No birth.
0: కాబట్టి బర్త్ ఉన్నప్పుడు డెత్ వస్తుంది.
1: వేర్ దేర్ ఇస్ బర్త్
0: బర్త్ అయినప్పుడు డెత్ ఎక్కడ ఉంది?
1: వెన్ దోస్ నో బర్త్ వేర్స్
0: డెత్ అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ లిబరేషన్.
0: మరొక విత్తనంగా ఉండదు అది.
1: ఇట్ విల్ నెవర్ బి ఎ సీడ్ అగైన్.
0: ఈ సంబంధమైనటువంటి ఒక సత్వం మనం గుర్తించాలి.
1: వీ షుడ్ నో దిస్ ప్రిన్సిపల్ బిహైండ్ దిస్.
0: కనుక
1: సో
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరందరూ ప్రేమమయులి.
1: You are all embodiments of love.
0: Ananda pipasuli.
1: You aspire bliss.
0: Atma swarupuli.
1: Embodiments of atma.
0: Bhavani meer tappaka abhirudhi parchukondi.
1: Strengthen this feeling more and more.
0: I am not man.
1: I am not man.
0: I am God. I am God. I am God.
1: Let's start repeating. I am not man. I am God. I am not man. I am God.
0: దేహము మ్యాన్ తత్వమే కాని నేను దేహం కాదు.
1: This manhood applies to the body, not to me.
0: మలమూత్ర దుర్గంధ మాంసరక్తమే గాని పునుగు జవ్వాజీలు పుట్టబోవు.
1: The human body is full of fecal matter and horrible urine. It's dirty place.
0: రోగముల ముగ్గెడు గంప.
1: Afflicted by diseases.
0: జాతకం తెలనము బొందు దుంప.
1: It perinates like a
0: కంప. మలగారమేగలేని కంప.
1: It's full of bones.
0: అమ్ముల మప్పు దలంప.
1: And it's full of
0: bones.
1: Don't think, oh mind, the body is permanent. Body is a
0: vesture. There
1: lies the awareness, our true form.
0: You are
1: not perishable.
0: You are
1: immortal atma. Holding on to this atmic principle. Take this body as an instrument. Body is only an instrument.
0: Body, mind, senses,
1: body, mind, intellect, senses are instruments, negatives. And it's the positive behind that makes these negatives work. Develop positive thoughts. Then you'll work for redemption.
0: మనసు అభివృద్ధి పరచుకోవద్దు.
1: డోంట్ అలౌ యువర్ మైండ్ టు ట్రెడ్ అలాంగ్ ద ఫ్లీటింగ్ ఎఫిమరల్ మొమెంటరీ జాయ్.
0: అందరికీ శాంతి లభిస్తుంది.
1: దెన్ ఎవ్రీబడి విల్ అటైన్ పీస్.
0: ఈ శాంతిని మనం అనుకోవడమే కాకుండా మన స్వార్థం కోసం కాకుండా జగత్ కోసం కూడా ఈ శాంతిని మనం చాటాలి.
1: లెట్ us ఎక్స్పీరియన్స్ దిస్ పీస్ అండ్ షేర్ ఇన్ దిస్ వరల్డ్.
0: అప్పుడే మన జన్మం కూడా సార్థకమవుతుంది, జగత్తు కూడా పవిత్రమైపోతుంది.
1: దెన్ అవర్ లైఫ్ వుడ్ బి లిబరేటెడ్ అండ్ ద వరల్డ్ వుడ్ బి హ్యాపీ.

0: క్రమముదపగమింట ప్రతిదినంబును భానుడు ఉదయాస్తమయముల నొందనేల. క్రమముదపగమింట ప్రతిదినంబును భానుడు ఉదయాస్తమయముల నొందనేల. క్రమముదపగమింట ప్రతిదినంబును భానుడు ఉదయాస్తమయముల నొందనేల. గగనంబునకు కాంతి కాజేయు తారకల్ పగలు మాత్రము దాగు భంగియేల. క్షణమైన విశ్రాంతి కనకతాపవనుండు క్షణమైన విశ్రాంతి కనకతాపవనుండు ప్రాణకోటికి గాలి వీచనే అనిశంభు కిలకిల ధ్వనులు నవ్వుచును నదులు ప్రవహించుటకు అది కారణమేమి. జగతిలో ఎందు చూచిన అందు పంచ ప్రాణంబులును. ఒక వ్యక్తి ఎందు మాత్రమే కాదు, సర్వత్రా కూడాను పంచభూతముల యొక్క ప్రయాణమే ఈ ప్రపంచము. ప్రపంచము ప్రాణగా విశాలమైనటువంటి హృదయం, పంచము అనగా పంచప్రాణముల యొక్క విశాలమైనటువంటి ప్రదేశము సర్వత్రా ఉంటున్నది. భూమి ఆకాశము సర్వత్రా కూడాను పంచప్రాణముల యొక్క ప్రకాశమే.
1: Why is it that the sun rises and sun sets every day?
0: అందు పంచ ప్రాణంబులును. ఒక వ్యక్తి ఎంత మాత్రమే కాదు, సర్వత్రా కూడాను పంచభూతములు

0: Why is it that the sun rises and sun sets every day in exact precision? How is it that stars that glitter at night hide themselves during the daytime? Why is it that the wind blows continuously, supplying the breeze to the living creatures so as to breathe? Why is it you find the running brooks that flow incessantly? This universe has got so many living creatures, full of the five elements. Pra means vast, pancha the five life breaths, which represent the five basic elements of this world.
1: Prema Sarupulara.
0: Embodiments of love.
1: Sarva karmalaku, sarva srishtiki, sarva poshanaku, bhagavantude murakarana.
0: For all actions, for all this creation and sustenance, God is the foundation.
1: Daivamu, enduku ee vidhamga chestadu aneetuvanti prashna evvariki veyadaniki adhikaram ledu. Tana ishta prakaramu taanu sancharinchavachunu, srishtinchavachunu.
0: No one has any authority to question God relating to things that happen in this cosmos. Everything happens as per His will.
1: Idi antayi kudanu pravancham yokka sucheyamam nake.
0: That's all for the welfare of the whole universe.
1: Gali leni sthanamu, gali leni samayamu ekkada manaku kanaradu.
0: There's no place nor the time where the air does not exist.
1: Kani gali kanipinchadu, gali anubhavam chekurustundi.
0: You do not see the air, but you will experience it.
1: Prapanchamana prati chinna karyamu kuda daiva sankalpam chetane jarugutunnadi.
0: In this world, every tiny task is accomplished because of God's will alone.
1: నీ స్థాయిలో నీకు అది దుఃఖముగా తోచవచ్చును, కానీ భగవంతుని స్థానంలో ఏది కూడా దుఃఖం అన్నదే లేదు.
0: ఫ్రమ్ యువర్ స్టాండ్ పాయింట్ ఇట్ మేస్ లుక్ యాజ్ ఇఫ్ మిజరబుల్ సాడ్, బట్ ఫ్రమ్ గాడ్స్ వ్యూ పాయింట్ దేర్ నథింగ్ లైక్ దట్ ఈస్ సాడ్.
1: కనుక ఏది చేసినను, ఏది చూసినను, ఏది విన్నను, ఏది అనుభవించను, అది అన్నీ కూడాను దైవము ప్రజల కోసం చేయించినట్టు మేలే.
0: వాట్ ఎవర్ దట్ ఇస్ డన్, హర్డ్ ఆర్ సీన్, వాట్ ఎవర్ మే బి, దట్స్ ఆల్ ఫార్ ద ప్రోగ్రెస్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ద హ్యుమానిటీ ఓన్లీ.
1: ఎందుకు దైవం ఈ రీతిగా మమ్మల్ని బాధ పెడుతుంటాడు అని కొంతమంది వాపోతుంటారు, కానీ ఆ బాధ మీ దృష్టి యొక్క సంబంధమే, కానీ దైవమునకు ఎట్టి భేదము లేదు, బాధలే లేవు.
0: We may at times feel, why God puts us to suffering, why? But from God's viewpoint, there's no suffering, no differences whatsoever.
1: ఇవన్నీ కూడా కేవలము ప్రకృతి యొక్క వికారములే తప్ప అన్యము కాదు.
0: They are only the perversions or distortions of the nature in the way you visualize.
1: ఈ నేచర్ అనేటువంటి దాంట్లో సర్వం కూడాను ప్రాణం యొక్క సంతోషమునకే, అనుకూలమునకే, ఆనందమునకే చేస్తుండేటువంటి యొక్క సదభ్యాసములు.
0: ఇన్ ఫ్యాక్ట్ ది హోల్ నేచర్ ఈస్ గివెన్ టు మ్యాన్ కైండ్ ఫర్ హిజ్ ఓన్ కన్వీనియన్సెస్, ఫర్ హిజ్ ఓన్ డిలైట్, టు కన్ఫర్ హిమ్ ద బ్లెస్.
1: అది నేను అప్పుడప్పుడు ఏ కష్టం కలిగినా, ఏ సుఖం కలిగినా, ప్రతి ఒక్కటి కూడాను భగవంతుడు నాకు ఇచ్చినటువంటి మంచే కాని చెడ్డ కాదు అనేటువంటి సంకల్పాన్ని దృఢంగా పెంచుకోవాలి.
0: భగవాన్ రిపీటెడ్లీ టెల్స్ అస్ టు హ్యావ్ దిస్ ఫర్మ్ ఫీలింగ్ దట్ ఎవ్రీథింగ్ హ్యాపన్స్ ఫర్ అవర్ ఓన్ గుడ్, బీ దట్ ప్లెజర్ ఆర్ పెయిన్, ఇట్స్ ఫర్ యువర్ ఓన్ గుడ్ థింగ్స్ హ్యాపన్.
1: కేవలము బిడ్డ గర్భము నుండి పుట్టిన తక్షణమే

0: ప్రముఖుని ఏడుస్తాడు.
1: ద మూమెంట్ చైల్డ్ ఇస్ బోర్న్ ద చైల్డ్ స్టార్ట్స్ క్రైయింగ్.
0: ఎందుకోసం ఏడుస్తాడు?
1: వాయ్?
0: తనకు ఆకలిని మొట్టమొదటి సృష్టించాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ద హంగర్ విచ్ ఇస్ ద బిగినింగ్.
0: ప్రతి ప్రాణి కూడాను కేవలం ఆకలితోనే జన్మిస్తూ ఉండాలి.
1: ఎవ్రీ లివింగ్ క్రీచర్ బై బర్త్ డెవలప్ దిస్ క్వాలిటీ ఇన్ ఆఫ్ హంగర్.
0: తేనెను లేక పాలను నాలుగు పైన పెట్టినప్పుడు ఆ ఏడుపు మానివేస్తాడు.
1: ద చైల్డ్ స్టాప్స్ క్రైయింగ్ వెన్ యూ జస్ట్ ఆఫర్ హనీ ఆర్ స్పూన్ ఆఫ్ మిల్క్.
0: కనుక ఏది జరిగినప్పటికీ అది మన మంచి కోసమే కానీ చెడ్డది కానే కాదు.
1: దెర్ఫోర్ వాట్ ఎవర్ దట్ హ్యాపన్స్ ఇన్ అవర్ లైఫ్ టైమ్ ఈజ్ ఫర్ అవర్ ఓన్ గుడ్ ఓన్లీ.
0: ఈ సత్యాన్ని గుర్తించుకుని లేకనే మానవుడు అనేక రకములైన బాధలకు గురి అవుతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ సఫరింగ్ అ లాట్ బికాస్ దిస్ ట్రూత్ ఈజ్ నాట్ రియలైజ్డ్ బై హిమ్.
0: ప్రతి దైవం యొక్క సృష్టి ఎందుకూడను సత్యమును గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ గాడ్స్ క్రియేషన్ అవర్ మెయిన్ జాబ్ ఈజ్ టు నో ద ట్రూత్ బిహైండ్ దిస్.
0: కానీ ప్రపంచమంతా కూడాను గుణగణములు కలిగినటువంటి యొక్క వ్యక్తులే ఉంటున్నారు.
1: బట్ ఆల్ దిస్ వరల్డ్ వీ ఫైండ్ పీపుల్ విత్ అట్రిబ్యూట్స్ అండ్ క్వాలిటీస్ ట్రెయిట్స్.
0: తెలివితేటలు పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నారు.
1: మ్యాన్ వాంట్స్ టు బి మోర్ అండ్ మోర్ ఇంటెలిజెంట్.
0: తెలివితేటలు పెంచుతున్నారు కానీ గుణమును మాత్రం పెంచటం లేదు.
1: దో షీ డెవలప్స్ హిస్ ఇంటెలిజెన్స్ బట్ హీ ఈజ్ నాట్ గ్రోయింగ్ కల్టివేటింగ్ వర్చ్యూస్.
0: గుణములు పెంచుకోలేక ఎన్ని పెంచుకుంటే ఈ ప్రయోజనం ఏమిటి?
1: Without virtues, what for the rest?
0: కలుగున ప్రాచీన పురుషులందరూ కూడాను గుణమును పెంచుకునే నిమిత్తమై ప్రయత్నం చేయవలనని చాటుతూ వచ్చారు.
1: And hence, since age long, people have been advocating the need to cultivate virtuous character more than anything else.
0: కనుక ప్రతి మానవుడు కూడాను మనం తెలివితేటలను పెంచుకొని గొప్ప తెలివి కలిగినవాడని గొప్ప మార్క్స్ అంతా సంపాదిస్తున్నాడని మనం భావించడం చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ ఇఫ్ వీ కన్సిడర్ ఎ పర్సన్ వెరీ హైలీ ఇంటెలిజెంట్ బికాస్ ఆఫ్ ద మార్క్స్ దట్ హీ గెట్స్.
0: తెలివితేటలు ఉండినంత మాత్రం ప్రయోజనం కాదు, దానిలో గుణం కూడా సంపాదించుకోవాలి.
1: మియర్ ప్రెసెన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఈజ్ నాట్ ఇనఫ్, యూ షుడ్ హ్యావ్ గుడ్ క్వాలిటీస్ వర్చ్యూస్.
0: ఈ గుణము లేకుండా ఇన్ని తెలివితేటలు పెంచుకున్నప్పటికీ ఇది వ్యర్థమైపోయేటువంటిది.
1: All the intelligence will be in vain if you do not have good character.
0: Kanukane ee navaratrulu aneetuvanti yokka peru deniki vachinadi gunamunu penchukune nimittamai aneka rakamulaitvanti karmalu aacharinchi andulo unnatuvanti yokka gunamunu maatrame swikarinchadaniki chesinatuvanti pallugule.
1: Navaratri 9-day celebration has got a purpose behind it. We undertake so many spiritual rituals and activities to cultivate good qualities, good virtues.
0: Kanuka manam ye pani chesinappudiki nenu manchi gunam kaligina leda leka manchi abhishtamalu kaliginava leda naaku manchi yochana kaliginada leda aneetundi tanaku taane parichu chesukovali.
1: Therefore, whatever work you undertake, whatever your task that you undertake, question yourself: is my desire good or not? Is my thought good or not? That's where you have to question
0: yourself. ఈనాటి కలియుగ ప్రభావం చేత మానవుడు అన్ని రకములైనటువంటి యొక్క తెలివితేటలు పెంచుకుంటున్నాడు.
1: Because of the effect of Kali, man is highly intelligent in varied fields.
0: దీనికి కారణం ఏమిటి?
1: What's the reason behind this?
0: మానవునికి నమ్మకం అనేటువంటిది క్షీణించిపోతుండాలి.
1: The reason behind this is the faith is on the decline.
0: Nammakam cheerinchipovatam valane telivitetra perigipothunnayi.
1: As faith is diminishing, man is growing more and more in intelligence.
0: Telivitetallo peddavaadainappudikini gunam lekapothe prayojanam ledu.
1: He may be highly intelligent but he has no character, it's all useless.
0: Kanuka ee naadu manavudiki nammakam aneetuvanti oka pedda birudu sampadinchukovali.
1: Therefore, the highest title that we can acquire today is to be a man of faith.
0: ఈనాటి మానవ లోకమంతా కూడాను నమ్మకం అని రెండు నయనములే లేవు.
1: మ్యాన్ హ్యాస్ లాస్ట్ బోత్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్.
0: ఈ నమ్మకం అనేటువంటిది ఉండినప్పుడే దైవాన్ని కూడా నువ్వు నమ్మగలడు.
1: When you have faith, you'll have faith in God too.
0: చాలా మంది నాకు దైవం పైన నాకు నమ్మకం లేదు అంటారు.
1: Many people say that they have no faith in God.
0: దైవం పైన లేకపోతే ఇంక దేనిపైన ఉన్నది నీకు నమ్మకం?
1: If you have no faith in God, whom else you can believe?
0: దానికి అర్థమే లేదు.
1: It's a meaningless faith.
0: దైవం పైన నమ్మకం కలిగినప్పుడే అన్నింటిపైన కూడా నమ్మకం పెరుగుతుంది.
1: When once you have faith in God, you'll have faith in everything.
0: కనుక మొట్టమొదట నమ్మకం అనే రెండు నయనములే అభివృద్ధి పరచుకోవాలి.
1: Therefore we have to develop this vision of the eyes of faith.
0: కనుక ఇట్టి అందునైనప్పుడు వారు నమ్మకం లేకపోతే దేనిని కూడా సాధించలేరు.
1: Therefore being blind, having lost the vision of faith, he can never repose faith in anybody.
0: కనుక నమ్మకాన్ని మొట్టమొదట పెంచుకోవాలి.
1: Therefore we have to strengthen our faith.
0: ఈ నమ్మకం వచ్చినప్పుడే మనకు అన్నింటి ఎందుకు విజయం చేకూరుతుంది.
1: When once we have faith, you are bound to be successful.
0: కాన ప్రతి మానవుడు కూడాను నమ్మకము అనేటువంటిది పూర్తి పెంచుకోవాలి.
1: Therefore we have to grow in the path of faith more and more.
0: నమ్మకమునకు ఎట్టి రూపము?
1: What is the form of faith?
0: నమ్మకమే దీని యొక్క ప్రధానమైన రూపము.
1: And in fact the very faith itself is its manifestation.
0: దైవాన్ని నమ్మినటువంటి వాడు సర్వులు కూడా నమ్ముతాడు.
1: The one who has got faith in God will be able to believe the rest of the people.
0: సర్వులు ఎందుకు దైవం ఉన్నారని విశ్వసిస్తాడు.
1: He'll have full faith of the presence of God in everyone around.
0: ఈశా వాస్యం విదం జగత్.
1: The whole universe is fully divine.
0: ఈశ్వర సర్వభూతానాం.
1: God dwells in all of the beings.
0: సర్వభూతముల ఎందుకు ఈశ్వరుడే నమ్మకం అనేటువంటి పేరుతో ప్రసిద్ధి చెందుతున్నాడు.
1: God is our faith, present in all of the organic world, the living creatures.
0: కనుక మొట్టమొదట మనము నమ్మకం అనేటువంటి దాన్ని పెంచుకోవాలి.
1: So to begin with, we have to develop faith.
0: ఏ వేదం చూచినా, ఏ సంకల్పం చూచినా, ఏ ఇది చూచినప్పటికీ నమ్మకం అనేటువంటి విషయాన్ని తప్పక పైకి చూపుతుండాలి.
1: The Veda or any other spiritual text or scripture, whatever may be, will lay emphasis on faith.
0: Kanuka mottamota manam nammakanni penchukovali.
1: Therefore in the first instance to begin with we have to develop faith.
0: Paamulu kudunu nammali kaani dani vishamulu maatram manam nammaraadu.
1: We cannot have faith in the
0: visham,
1: visha or poison.
0: Paamulu nammu.
1: Yes, you can have faith in
0: kaani paamulu neevu nammitavattunte dani visham kudunu neeku cheradu.
1: But when once you have got the faith in the snake, its poison will not affect you.
0: Yat bhavam tad bhavati.
1: As is the feeling, so is the experience.
0: Vyakti yokka namakanni ruchukoniye aa paamu gaani telu gaani tana vishayanni kudanu maarukuntundi.
1: In fact the scorpion or the snake will be able to withdraw its poison if you have got full faith in them.
0: Kanuka mottamota manam namakanni penchukovali.
1: So we have to develop faith in the beginning.
0: ప్రపంచంలో ప్రతి పదార్థమును కూడాను మనము నమ్ముతున్నాము.
1: We believe everything that is in
0: ఏదో ఒక న్యూస్ పేపర్ లో వచ్చింది అంటే రష్యాలో పలాని మనిషి ఈ రకంగా చచ్చింది అనేటప్పటికీ దాన్ని నమ్ముతున్నాం మనము.
1: We rely on the daily newspaper. If anything says that someone died there in Russia, we believe it.
0: కానీ దీన్ని ఎట్లా నమ్మినాము?
1: How could you believe that?
0: ఎవరొచ్చి మనకు బోధించారు?
1: Who told you that?
0: కేవలం న్యూస్ పేపర్ వల్ల వచ్చినటువంటి.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఎ కాలమ్ ఇన్ ద న్యూస్ పేపర్.
0: ఈ న్యూస్ పేపర్ వల్ల వచ్చినటువంటిది మాత్రం నమ్ముతున్నాము.
1: వి బిలీవ్ ఆల్ దట్ ఇస్ సెడ్ ఇన్ న్యూస్ పేపర్.
0: సత్య ప్రభావమైనటువంటి యొక్క ఆచరణ నుంచి అనుభూతి నుంచి వచ్చినటువంటి దాన్ని నమ్మటం లేదు.
1: వి ఆర్ నాట్ ఏబుల్ టు బిలీవ్ దట్ విచ్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ అవర్ ఫెయిత్, విచ్ ఇస్ బేస్డ్ ఆన్ ట్రూత్, బేస్డ్ ఆన్ అవర్ ఓన్ ఎక్స్పీరియన్స్.
0: కనుక మొట్టమొదట మనకు గుణములు పెంచుకోవాలి.
1: Therefore we have to develop the guna or the quality.
0: ఈ గుణములు కూడాను కేవలం మన నమ్మకం నుంచినే పెరుగుతున్నాయి.
1: Virtues or guna could be developed out of faith.
0: గుణముల వల్ల మనకు ఎంతైనా కూడా నమ్మకం అధిక అభివృద్ధి అవుతుంది.
1: And therefore we can develop the character, the good qualities more and more.
0: కానీ మనం ఈనాడు నమ్మకాన్ని పైకి నెట్టుతున్నాము.
1: But We are brushing aside this important factor of faith.
0: నమ్మకాన్ని మనం ఏ మాత్రం కూడా విశ్వసించడం లేదు.
1: In fact, we have no faith at all.
0: ఇతరుల యొక్క ప్రభావమన ఇతరులు చెప్పిన మాటలు మాత్రమే నమ్ముతున్నాం మనం.
1: We are carried away by what is heard, what is said by others.
0: ఈ చెప్పిన మాటలు నమ్మి నీవు కేవలం చెడిపోతున్నావు.
1: Don't betray yourself by paying heed to others' words.
0: నీ ఆత్మవిశ్వాసాన్ని నీవు పెంచుకోవాలి.
1: Develop self-confidence.
0: ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడే నీకు అన్నింటి ఎందుకు కూడా నమ్మకం ఏర్పడుతుంది.
1: విత్ దిస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యూ కెన్ హ్యావ్ ఫెయిత్ ఇన్ ఎవ్రీథింగ్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ప్రజలారా,
1: పీపుల్,
0: ఈనాడు లోకంలో మనకు కావలసినటువంటిది నమ్మకం.
1: వాట్ ఈస్ రిక్వైర్డ్ టుడే ఇన్ దిస్ వరల్డ్ ఈస్ ఫెయిత్.
0: అన్నీ తనకు తెలుసు అనే ఉద్దేశంతో అహంకార పడుతుంటాడు మానవుడు.
1: Man is egoistic with the feeling that he knows everything.
0: ఈ అహంకారం అనేటువంటిది ఏమీ తెలియని వాడి యొక్క బుద్ధి యొక్క సంబంధమే.
1: Ego is because of lack of any knowledge or any information. Foolishness.
0: Foolishness, foolishness.
1: It is foolishness and foolishness.
0: కనుకనే నమ్మకం అనేటువంటిది లేకుండా నేను అన్నింటినీ నిన్ను విశ్వసిస్తున్నానంటే ఇది నమ్మకం కాదు.
1: Being faithless, you start believing the rest of the things.
0: కాన ప్రతి మానవుడు కూడాను మొట్టమొదట నమ్మకాన్ని మనం సంపాదించుకోవాలి.
1: Therefore, every human being must cultivate this important feature of faith.
0: కానీ తను చూడనటువంటివి కూడాను నమ్ముతున్నాడు మానవుడు.
1: Man today, paradoxically, believes all that he doesn't see.
0: ఒక చెట్టు కొమ్మలు ఉంటున్నాయి.
1: With the branches of a tree.
0: కానీ ఒక కొమ్మకు ఒక కొమ్మకు రాసుకొని అక్కడ అగ్ని పుడుతూ ఉండాలి.
1: When the two branches of a tree rub against each other, because of friction, the fire emanates.
0: అగ్ని ఎక్కడి నుంచి వస్తుందది?
1: Where from the fire has come?
0: ఆ కర్ర నుంచినే వస్తుందది.
1: It is out of the branches only.
0: ఆ కర్ర నుంచి వచ్చినటువంటి అగ్ని ఆ కర్రనే కాల్చివేస్తుందది.
1: The fire that came out of the very branch would burn that branch.
0: అదే విధంగానే మానవుడి నుండి వచ్చినటువంటి అహంకారము మానవుడిని హింసిస్తుందది.
1: Therefore, ego that has taken birth in man, come out of man, will ruin him.
0: కనుక మనకు నమ్మకం అనేటువంటి దానిని మనం లేకుండా పోతే అన్నింటి ఎందుకు మనము దుష్టమైపోతాం.
1: ఇఫ్ యూఆర్ ఫెయిత్లెస్ వీల్ బి ఫెయిల్యూర్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యావంతులారా,
1: ఎడ్యుకేటెడ్
0: విద్యాశోధకులారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: విద్యాభిమానులారా,
1: పేట్రన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్,
0: ఈ విద్య ఎందు మొట్టమొదట మనకు నమ్మకాన్ని పెట్టుకోవాలి.
1: In the education to begin with, we have to develop faith.
0: Education ante kevalam grantha parichayam maatrame kaadu.
1: Education does not limit to the textual knowledge.
0: Chadivi vraya rechina varandaru vidyavantulena.
1: Can you call a person educated for the simple reason
0: college
1: lo degree
0: ni ponda vidyavantulaguna?
1: By merely attending the college, can you be an educated one?
0: Taanevaro teliyakunna tattvagana metukudulu.
1: If you don't know your true nature, how can you know the reality, the depth?
0: Man evaru telusukovadaniki tagina prayatnam cheyali.
1: We should make every attempt to know our
0: true nature. Adhi lekunda enni grantham chadinappudiki prayojanam ledu.
1: Without this self inquiry, it is all useless to go through different texts.
0: Ittadi edina konni sandarbhala yendu andari prabhavam kodanu pracharam kodanu vintaru.
1: On occasions like this, people will certainly listen to the
0: talk. Tari ikkadi nunchi lechipothane అంతా కూడా ఏమిటో నమ్మకానికి వీలు లేనటువంటివి అని అంటారు.
1: ద మూమెంట్ దే గెట్ అప్ అండ్ లీవ్ ద హాల్ దే ఫర్గెట్ ఎవ్రీథింగ్.
0: ఇది కాదు మానవుని యొక్క సరి అయినటువంటి గుణము.
1: దిస్ ఈస్ నాట్ ది ప్రాపర్ క్వాలిటీ ఎక్స్పెక్ట్.
0: చెప్పిన విషయాలంతా చక్కగా నమ్మాలి.
1: ఆల్ దట్ ఈస్ సెడ్ మస్ట్ బి బిలీవ్.
0: ఆ నమ్మిన దాన్ని ఆచరణలో పెట్టాలి.
1: ఆల్ దట్ హ్యాస్ బిన్ బిలీవ్
0: ఆచరణలో పెట్టి ఆనందాన్ని అనుభవించాలి.
1: హ్యావింగ్ యాక్టెడ్ అపాన్ దట్ వాట్ యూ హర్డ్ experience the joy.
0: Manavuni enda motta motta puttinatvanti nammakame.
1: Therefore the first that has appeared in our lifetime is
0: enta mandi undinappudikini tallini baaga namutadu.
1: Whatever may happen, one has total faith in mother.
0: Talli enta koppadina enta kottinaaku tittina kudanu tallini viswasistadu.
1: Mother may be angry and she may beat, yet the child has full faith in mother.
0: Kaani aa talli yokka prema atvanti bhadramainatvantidi.
1: That is the love of a mother.
0: తల్లి యొక్క ప్రేమ ఎందు ఎట్టి విశ్వాసం ఉన్నదో అట్టి విశ్వాసమే భగవంతుని ఎందుకు ఉండాలి.
1: ద కైండ్ ఆఫ్ లవ్ దట్ వీ హ్యావ్ టువర్డ్స్ అవర్ మదర్ షుడ్ బి దేర్ టువర్డ్స్ గాడ్ ఆల్సో.
0: కానీ ఇప్పుడు ఎక్కడ చూసినప్పటికీ ఈ నమ్మకం అనేది కనిపించడం లేదు.
1: బట్ టుడే ఫెయిత్ ఈస్ మిస్సింగ్ ఎవ్రీవేర్ ఇన్ ఎవ్రీ క్వార్టర్.
0: ప్రత్యక్ష భగవంతుని చూడాలని ఆశిస్తుంటారు.
1: బట్ ఎవ్రీవన్ వాంట్స్ టు సీ గాడ్.
0: ప్రత్యక్ష భగవంతుడు అంటే ఎవరు?
1: హూ ఇస్ గాడ్ హూమ్ యూ వాంట్ టు సీ?
0: ప్రపంచంలో తెల్లవారు లేచిన మొదలు రాత్రి పరుండినంత వరకును మనకు ప్రకాశాన్ని అందించి ప్రబోధాన్ని చేసి అన్ని విధాల ఎక్స్పీరియన్స్ అందించినటువంటి సూర్యుడు.
1: Right from dawn to dusk, the moment we get up and retire, the one that gives light is Sun God.
0: ఈ ప్రేమ అనేటువంటిది ఆ సన్లైట్ నుంచి లభించేటువంటి.
1: Is love the light of the sun.
0: కనుకనే ఈ లైట్ ను మనం నమ్మకపోతే మనకు వచ్చేదంతా కూడా డార్క్నెస్.
1: If you have no faith in this light of love, you have to live in darkness.
0: ముగాన ఒక సమయం లోపల పరీక్షిత్ మహారాజు చెప్పాడు, శిష్యులకు బోధించాడు.
1: At one time Parikshit told his disciples,
0: kani nayana bhagavantudu ekkadunnadu,
1: where is God?
0: Sattu sarvatra untunnadu, sarvajeevulu endu unnadu ani bodhisthar pillalu.
1: Elders tell us that God is everywhere in all of the beings.
0: Etta unnadu,
1: how is he?
0: Appudu aa guruvu oka 10 parts cheppichestadu.
1: Then preceptor orders 10 parts to be placed there in front.
0: Prati పాత్ర ఎందుకు కూడాను కొంత జలమును చేర్చాడు.
1: అండ్ ఇన్ ఎవ్రీ కంటైనర్ సమ్ వాటర్ ఇస్ కెప్ట్.
0: ఆకాశం నందు సంచరించేటువంటి సూర్యుడు ఆ ప్రతి పాత్ర ఎందుకు కూడా కనిపిస్తూ వచ్చాడు.
1: అండ్ యు ఫైండ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద సన్ ఇన్ ఎవ్రీ పాట్.
0: ఇప్పుడు సన్ ఎక్కడున్నాడు?
1: నౌ వేర్ ఇస్ సన్?
0: ప్రతి పాత్ర ఎందుకు కూడా కనిపిస్తూనే ఉన్నాడు.
1: సన్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ పాట్.
0: ఈ ప్రతి పాత్ర ఎందుకు కూడా కనిపించేటువంటి సూర్యుడు అది ఏ ప్రత్యక్ష పరమాత్మ.
1: దేర్ఫోర్ the reflection of the sun in every pot is the God whom you find.
0: ee vidhanga paathralu enni pettinappudikini aa paathralo jalam unchinappudu anni roopaluga kanipistuntadu.
1: Like this you may keep any number of pots with water, you will find equal number of reflections of sun.
0: aa paathra yende jalam lekundina ee yokka reflection kuda kanipinchadu.
1: When there is no water in a pot, you cannot find reflection of the sun.
0: kanukane patti deham kudanu oka paathra vantidi.
1: Therefore every body, physical body, is a pot.
0: నేను చెప్తున్నాను, దేహం అనేటువంటిది ఒక పాత్ర వంటిది.
1: భగవాన్ టెల్స్ us repeatedly that body is
0: మన వాసనలన్నీ కూడాను ఆ పాత్రలోని కేవలం పానీయములే.
1: All the vasanas, the attributes, the traits are like the water there.
0: ఆ వాటర్ లోపల ఏ యొక్క చింతలు నీ అందు ఉంటున్నావో అవన్నీ కనిపిస్తూనే ఉంటాయి.
1: And all the thoughts are there.
0: ఈ యొక్క థాట్స్ డిఫరెన్స్ గా ఉండవచ్చు, కానీ జలము ఒక్కటి.
1: ద థాట్స్ మే బి ఎట్ వేరియన్స్ బట్ యెట్ వాటర్ ఈజ్ సేమ్.
0: జలం ఒక్కటే, పాత్రలు అనేకము.
1: వాటర్ ఈజ్ సేమ్ బట్ ద పాట్స్ ఆర్ మెనీ.
0: అదే రీతిగా ప్రతి దేహం కూడాను ఒక పాత్ర సమానంగా పెంచుకున్నారు విశ్వామిత్రుడు.
1: దేర్ఫోర్ లైక్ వైజ్ ఎవ్రీ బాడీ ఈజ్ టేకెన్ యాజ్ ఎ పాట్.
0: దేహం అనే పాత్ర లోపల వాసన అనేటువంటి జలం పెంచుకోవటం లేదా అన్ని కూడా నీలో చెడ్డ భావములు ఉంటే చెడ్డ భావములే కనిపిస్తాయి, మంచి భావములే ఉంటే మంచి భావములే కనిపిస్తాయి.
1: అండ్ దేర్ఫోర్ ఇన్ దిస్ హ్యూమన్ బాడీ ద పాట్, వెన్ దర్స్ అ వాటర్ ఆఫ్ హ్యూమన్ థాట్స్, వెన్ ద థాట్స్ ఆర్ డర్టీ యూ ఫైండ్ డర్టీ రిఫ్లెక్షన్, వెన్ ద థాట్స్ ఆర్ ప్యూర్ యూ ఫైండ్ క్లియర్ క్లీన్ రిఫ్లెక్షన్.
0: కాబట్టి మంచి చెడ్డలు అన్ని కూడాను నీలో ఉన్నటువంటి ప్రభావములే, కానీ పాత్రలో కనిపించేటువంటి ప్రతిబింబాలు కాదు.
1: Therefore good and bad more or less depend on you, your own thought, nothing to do with the reflection.
0: నీ యొక్క థాట్స్ నీవు చూస్తున్నావు.
1: You know your own thoughts.
0: మరి ఒక థాట్ నీకు కనిపించడానికి వీల్లేదు.
1: It's not possible to know the thoughts of others.
0: కనుక ప్రతి బాధలు కూడాను ప్రతి సంతోషములు కూడాను నీ నుంచి ఆవిర్భవించేటువంటివి, కానీ ప్రత్యేకమైనటువంటివి కాదు.
1: Therefore pain and pleasure, you are the center of pain and pleasure, not from anywhere else.
0: Kalaga motta motta neeloni bhavam pranta unnatamainatvanti ganu pavitramainatvanti ganu nee marchuko.
1: Therefore transform all your thoughts so that they are sacred, noble and exalted.
0: Ee naadu kanipinchetvanti yokka pratibimbalu anni kudanu anaga పవిత్రమైనటువంటి యొక్క నవరాత్రులు ఎందు నవరాత్రులుగా కనిపించి అనేక రూపములు పెట్టి కొలువు చేస్తుంటారు.
1: డ్యూరింగ్ దిస్ నవరాత్రి సెలబ్రేషన్ వీ ఫైండ్ 9 ఫార్మ్స్ ఆఫ్ రిఫ్లెక్షన్స్ దట్ వీ అడోర్ అండ్ వర్షిప్.
0: కనుక ఈ పాత్రలో కనిపించేటువంటి ప్రతి పదార్థములు నీ ఎందున్నటువంటి భావములే, కానీ పరులము కానే కాదు.
1: So all that is present in this pot, the human body, belongs to you of your own making.
0: కనుక బాడీ ఇస్ లైక్ ఏ వెసల్ అన్నాను.
1: Therefore, body is like a vessel.
0: Mind is like a mad monkey. Annanu.
1: And the mind, Bhagavan says, is like a mad monkey.
0: Kabatti, me mad monkey ni nevu nammavaddu. Ee mandamainatundi jalamto nindinatundi patranu nevu nammavaddu.
1: Therefore, do not too much depend on the pot and do not too much depend on the mad monkey.
0: Ee rendu tanayundi vachinatundi veni tanantaanu matram nammali.
1: These two find their origin in you only. Therefore, you should have faith in yourself.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మిమ్మల్ని మీరు నమ్ముకుంటే ఎట్టి భేదములు ఎట్టి బాధలు కూడా మీకు కనిపించవు, కలిగించవు.
1: ఇఫ్ యువర్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్ ద పెయిన్ ఆర్ ద సఫరింగ్ వాట్స్ ఎవర్.
0: లేక మీ పెద్దలు చెప్పినటువంటి విషయాలను కొన్ని విశ్వసించి దాన్ని అనుసరించడానికైనా ప్రయత్నం చేయాలి.
1: అట్లీస్ట్ యూ షుడ్ ఫాలో వాట్ ఈస్ సెడ్ బై ఎల్డర్స్ ఇన్ ఫుల్ ఫెయిత్ అండ్ adopt the ways suggested by them.
0: ఒక సూర్యుడు సమస్త లోకములకును ఒక్కొక్కడే కనిపించు. సమస్త లోకాలు కూడాను ఒకే సూర్యుడు ఒక్కొక్కడిగా కనిపిస్తూ ఉంటాడు.
1: In fact, sun is only one, but each one finds his own way.
0: ఇప్పుడు ఈ టైంలో చూస్తే మనం అమెరికా లోపల సన్ రైజ్ అవుతుంటుంది.
1: And at this time, in America, it is sunrise time.
0: మన ఇండియా లోపల ఈనాడు సన్సెట్ అవుతుంటాడు.
1: బట్ రైట్ నౌ ఇన్ ఇండియా ఇట్ ఇస్ సన్సెట్ టైమ్.
0: ఇది సూర్యుడు మునుగుతున్నాడు అని ఇండియన్స్ చెప్తారు.
1: అండ్ ఇండియన్స్ సే ఇట్ ఇస్ సన్సెట్.
0: సూర్యోదయం అవుతుండదని అమెరికన్స్ చెప్తారు.
1: అమెరికన్స్ సే ఇట్ ఇస్ సన్ రైజ్.
0: ఇవి రెండు కూడా నీ వాదోపవాదంతో సెటిల్ చేయడానికి వీలు కాదు, రెండు నిజమే.
1: యూ కెనాట్ ఆర్గ్యూ అండ్ కౌంటర్ ఆర్గ్యూ, నో, బోత్ ఆర్ ఫ్యాక్ట్స్.
0: సమయ సందర్భాలు వేరువేరుగా ఉండవచ్చు.
1: ఇట్స్ ఓన్లీ ద టైమ్ దట్ వేరీస్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను నీలోని భావాన్ని నీవు చక్కగా విశ్వసించి దాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాలి.
1: Therefore, everyone should have faith in one's own conviction and then adopt and practically experience.
0: అసలు నవరాత్రులు రావటం కారణం ఏమిటి?
1: What is the reason behind Navaratri celebration?
0: నవరాత్రి.
1: నవరాత్రి.
0: తొమ్మిది రాత్రులు.
1: Nine nights.
0: తొమ్మిది రాత్రులు అనగా ఏమిటి? తొమ్మిది గ్రహములు.
1: The nine nights represent nine planets.
0: ఈ నైన్ కులను ఒక గ్రహమును ఒక్కొక్క సంబంధమైనటువంటి ఫలితంగా మీరు తీసుకోవాలి.
1: అండ్ ఈచ్ ప్లానెట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ రిలేషన్షిప్ అండ్ ఎఫెక్ట్.
0: ఇవన్నీ మన నుండి ఆవిర్భవించినటువంటివి కానీ బయట నుంచి ఎక్కడ కూడా రావు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ ఆల్ విత్ ఇన్ యూ, దే ఆర్ నాట్ ఫ్రమ్ ఎనీవేర్ ఫ్రమ్ అవుట్ సైడ్.
0: చెడ్డభావం నీలో ఉద్భవించిందంటే ఈ చెడ్డభావం యొక్క ప్రభావమే.
1: ఇట్స్ ఎనీ బ్యాడ్ ఫీలింగ్, ఇట్స్ ఓన్లీ you are the center of that bad feeling.
0: ఆ చెడ్డది సమాజం నందు కాని బజారు ఎందుకు కాని లేక పనులు ఎందుకు కాని వచ్చినటువంటివి కాదు.
1: The bad thoughts are not the products of anybody, not given to you by anyone external agency.
0: చెడ్డ కాని నీ నుంచి వచ్చినటువంటివి కాని ప్రత్యేకమైనటువంటివి కాదు.
1: The good and bad are within you, not from outside.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: కనుక మీరు ప్రతి భావములు కూడాను మీ నుంచి ఆవిర్భవించినట్టు కానీ మీరు సంకల్పించుకోవాలి. కానీ ఇది ఎవరి నుంచినో వచ్చి మాలో చేయండి అని సంకల్పించరాదు.
1: క్లియర్లీ అండర్స్టాండ్ ద థాట్ అరైజెస్ ఇన్ యూ ఓన్లీ అండ్ ఇట్స్ నాట్ ఫ్రమ్ ఎనీబడి.
0: ప్రతి మానవుడి ఎందుకును ఇలాంటి ప్రతిబింబములు ఉన్నాయి.
1: ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ యూ ఫైండ్ సో మెనీ రిఫ్లెక్షన్.
0: ఇలాంటి వారి ప్రతిబింబములు కూడాను దాని ప్రతిబింబములు ఉచ్చరించి దాని ప్రతిధ్వని కూడా కలుగుతూ ఉంటాయి.
1: అండ్ యాజ్ దేర్ ఇస్ రిఫ్లెక్షన్ యూ ఆల్సో కమ్ అక్రాస్ రీసౌండ్.
0: కనుక ప్రతిబింబము, ప్రతి శబ్దము, ప్రతి ఆకారం కూడాను నీ నుంచి వచ్చినటువంటివి.
1: Therefore, reaction, reflection, resound are products of you. Reaction, reflection and resound.
0: ఈ మూడింటి యొక్క ప్రభావం కూడాను మానవుని ముడివేసి అనేక రకములుగా తబ్బిబ్బు చేస్తుంటున్నాయి.
1: దీస్ త్రీ కన్ఫ్యూజ్ మ్యాన్ రెస్పాన్సిబుల్ ఫర్ అప్స్ అండ్ డౌన్స్ ఇన్ లైఫ్.
0: కానీ ఈ మూడింటిని మొదలుపెట్టి నాలుగో దాన్ని కొత్తగా కనిపించడానికి ప్రయత్నం చేస్తాడు.
1: బట్ మ్యాన్ ఈస్ గివింగ్ అప్ దీస్ త్రీ అండ్ యూ వాంట్స్ టు డిస్కవర్.
0: అతని యొక్క తెలివితేటల యొక్క ప్రభావం అని మీరు అనుకుంటారు.
1: అండ్ వీ థింక్ దట్ మ్యాన్ ఈస్ హైలీ ఇంటెలిజెంట్ టు ఫైండ్ ద ఫోర్త్.
0: అతని యొక్క ప్రభావం ఏమీ లేదు.
1: He has got nothing to do with that.
0: ఒకదానిపైన విశ్వాసం లేకుండా పోవటం అది అతని యొక్క ప్రభావము.
1: సిన్స్ హీ హాస్ నో ఫెయిత్ ఇన్ వన్ థింగ్, హీఈస్ నాట్ ఏబుల్ టు ప్రొసీడ్ అహెడ్.
0: ఒకదానిపైన నమ్మకం లేకుండా అనేక రకమైనటువంటి దాన్ని నమ్మాలంటే అది సాధ్యం కాదు.
1: Without faith in one aspect of life, you cannot have faith in the rest.
0: దైవం ఒక్కడే.
1: God is one.
0: మానవుడు ఒక్కడే.
1: Man is one.
0: ఆకారములు వేరు వేరు.
1: Forms are different.
0: ఆచరణలు వేరు వేరు.
1: Practices are different.
0: కానీ అల్పబుద్ధి యొక్క ప్రభావం చేత అనేక రకములుగా కూడా ఇవి సంచరిస్తూ ఉంటాయి.
1: It is only the thoughts that vary, which is responsible for all this variation and differences.
0: కనుక నీ సౌండ్ రిఫ్లెక్షన్ రియాక్షన్ అని కూడాను అవి మన నుంచి వచ్చినట్టువే కానీ బయటవి కాదు.
1: So reaction, reflection, this sound find their origin within ourselves.
0: ఇప్పుడు నీలో ఒక విధమైనటువంటి ఫలం తిన్నావు.
1: Supposing you have eaten a
0: మామిడి పండు తిన్నావు.
1: You have eaten mango.
0: ఈ తేపు మామిడి పండు తేపే వస్తుంది కానీ దోసకాయ తేపు రాదు.
1: As you belch, you will suddenly feel the, that of a mango, not that of a cucumber.
0: అదే విధంగా నీ యందు కలిగించేటువంటి యొక్క భావములు నీ యందే పుట్టినవి కానీ బయట నుంచి వచ్చి చేరినవి కాదు.
1: Likewise, the thoughts are born in you. They are not transported from outside.
0: బయట ప్రపంచంలో ఉన్నటువంటి దాన్ని నీవేమాత్రము చింతించవద్దు.
1: In fact, all that which is external will never bother.
0: నీ ఆవిర్భవించినటువంటి సత్యభావాన్ని నీవు తప్పక అనుసరించాలి.
1: You should follow your own principle of truth.
0: కనుక మానవునికి ఈ నవరాత్రులంతా వచ్చేదంతా కూడాను నవ విధములైనటువంటి శక్తులను తనకు చూపించే నిమిత్తమై వస్తున్నాయి.
1: The Navaratri celebration is meant to show you the 9 forms of power to man.
0: కనుక మనం నవరాత్రులు ఎందు నేర్చుకోవాల్సింది ఏకాత్మ భావము.
1: What we have to learn during Navaratri is a feeling of oneness.
0: నవరాత్రి ఎందు కూడాను నవ విధములైనటువంటి కనిపించినప్పటికీ నవ విధములైనటువంటి శక్తిలో ఒకటే భావము, ఒకటే సత్యము.
1: Though there are 9 forms of power, but the truth is one, the source is one.
0: కనుక నవ విధములైనటువంటి యొక్క భూతములు నిన్ను అనేక రకములుగా కూడాను పీడిస్తూ వస్తున్నాయి.
1: In fact, there are 9 forces that will afflict man.
0: ఈ భూతములంటే ఏమిటని?
1: What are those forces?
0: వీటికి మారు పేరు ఆత్మ అని పిలుస్తూ వచ్చారు.
1: And the other name of them is ఆత్మ.
0: ఆత్మ అనగా
1: ఆత్మ మీన్స్
0: నాలుగు భూతముల యొక్క ప్రభావం యొక్క ఏకత్వమే.
1: ఇట్ ఈస్ ది వన్ ఇస్ కాంబినేషన్ ఆఫ్ ది ఫోర్ ఆఫ్ ది ఆస్పెక్ట్స్.
0: ఆత్మ ఎక్కడ చూసినా ఉంటుండాలి.
1: ఆత్మ ఇస్ ఎవ్రీవేర్.
0: ప్రపంచం సర్వత్రా కనిపిస్తూనే ఉంటుండాలి.
1: అండ్ ఇట్స్ ప్రెసెంట్ ఆల్ ఓవర్.
0: ఒక మానవుని ఎందు మాత్రమే కాదు.
1: Not limited to man
0: alone. ఒక జీవుని ఎందు మాత్రమే కాదు.
1: Not a single being.
0: ఎక్కడ చూసినా అక్కడంతా కూడా ప్రతిబింబం కనిపిస్తుంటుంది.
1: You find this ఆత్మ ఎవ్రీవేర్ వేర్ ఎవర్ యూ సర్.
0: నీవు నడుస్తూ ఉంటే
1: as you walk
0: nee velaka suryudu udayistuntadu
1: and you find sunrise behind
0: aa suryu yokka pratibimbamu ninne addam chestuntadi
1: and the very shadow will come in your way
0: aa surya pratibimbamu ninnu chaala peddadiga bhavistu vastuntadi
1: and the very shadow is longer bigger than your size
0: suryudu perugukoladi ee pratibimbamu tarugutu vastundi
1: as with sunrise is more and more the shadow declines
0: kaani samattamainaatundi yokka మధ్య స్థానంలోకి వచ్చినప్పటికీ నీ ప్రతిబింబం నీ కాడ కింద పడిపోతుంది.
1: బట్ అట్ ద రైట్ టైమ్ యూ ఫైండ్ ద షాడో రైట్ అండర్ యువర్ ఫీట్ ఇన్ ద మిడ్ డే.
0: అనగా నీ అహంకారం పెరిగినది ఇప్పుడు సమత్వంలో వచ్చినప్పటికీ అది విలీనమైపోతుంది.
1: దేర్ఫోర్ వెన్ వన్స్ యూ డెవలప్ దిస్ ఈక్వానిమిటీ ద ఈగో విల్ బి అండర్ చెక్ రైట్ అండర్ యువర్ ఫీట్.
0: కనుక ఈ ఈగో అనగా అహంకారం విసర్జించి మనం ఆత్మతత్వంలోనే మన ఏకత్వాన్ని చూడాలి.
1: Therefore, you have to give up ego immediately and proceed by the principle of the self.
0: ఏకం సత్ విప్రా బహుదావదంతి.
1: The truth is one which has been interpreted in various ways.
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: God is one, not two, the one without the second.
0: కనుక ఒక్కడే భగవంతుడు.
1: God is only one.
0: నీ ఒక్కడే ఉంటుంటే నీ ప్రతిబింబాలు రెండు కనిపించవు.
1: When you are only one here, you cannot have two reflections.
0: కనుక నీకు అనేక రకములైనటువంటి యొక్క భావములు కనిపించినప్పటికీ ఇది నీ భావంలో ఉన్నటువంటి పొరపాట్లే కాని సృష్టి యొక్క పొరపాటు కాదు.
1: సో మిస్టేక్స్ లైవ్ విత్ అవర్ థాట్స్ విత్ ఇన్ నథింగ్ టు డూ విత్ గాడ్.
0: ఈ విధంగా మనము ప్రతి దాన్ని కూడా ఏకత్వంగా తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు అండర్స్టాండ్ ది అండర్లైయింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్ అవర్ యాక్టివిటీ.
0: కనుక నీవు ప్రతి దాని ఎందుకు నమ్మకం రావాలి.
1: Therefore, in every aspect, we should develop faith.
0: నీ ఎదుటి వ్యక్తి కూడాను చాలా మంచివాడు మంచివాడు మంచివాడు అని చెప్పు నువ్వు.
1: You have to think everyone good, the other person too.
0: కనుక అతను నన్ను కొట్టేకి వచ్చాడు అనుకున్నా అది కూడా నీ ప్రతిబింబమే.
1: If you think that other man is advancing towards you to beat you, well, that figure is also your own reflection.
0: కనుక నీ రిఫ్లెక్షన్ రియాక్షన్ తీసుకుంటూ నీవు కంట్రోల్ చేసుకుంటూ రావాలి.
1: You must exercise a control over these 3 factors, reaction, reflection,
0: అదే ఆత్మగ్రహము ఆత్మాభిమానము ఆత్మశక్తి.
1: That's what it is, the self-control and it is self-respect.
0: తనకు సెల్ఫ్ కంట్రోల్ లేకుండా పోవటం చేతని సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేకుండా పోతుండాలి.
1: As he has no self-control, he is not having self-satisfaction.
0: ఈ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ రావాలంటే మొట్టమొదటి సెల్ఫ్ కంట్రోల్ చేయలేదు.
1: Therefore, in order to have self-satisfaction, you should have this self-control.
0: ఉన్నది ఒకటే ప్రాణం కాదంటే రెండు ప్రాణాలు లేవు.
1: In fact, life is only one. There cannot be the second.
0: ఆ ఒకటే ఒక్కదానినే చూపుతుంది కానీ రెండు దానిని చూపడు.
1: The life is only one, the non-dual, the one without the second.
0: కనుక ఏకాత్మ భావాన్ని నీవు పెంచుకుంటూ పో.
1: Develop the spirit of oneness more and more.
0: అనేకత్వమైనటువంటి ఏకాగ్రతను నీవు పెంచుకోకూడదు.
1: Do not entertain the thoughts based on plurality or multiplicity.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Nenu ekatma swarupani.
1: I am only one.
0: Naaku unnadi okate heart.
1: I have only one heart.
0: Rendu heart levu.
1: I don't have two hearts.
0: Rendu heart vachindatunte tatcham inkedo hospitalu chestaru.
1: When you have two hearts, well, you should be taken to the hospital.
0: Adi dosham yokka prabhavamu.
1: It is a mistake there, something wrong.
0: Rendu atma lekunda oke bhavam untame adi nijamainatunte yokka satyam.
1: The truth is only one, the feeling of oneness, which has to be safeguarded.
0: Kanuka truth satyam anetundi dani nu anusaristhu po.
1: So follow the truth continuously.
0: Satyanni nu anusaristhu poyinappudu aa satyam yokka pratibimbame ee kanipistu untuntadi.
1: When you follow the truth, you will find the reflection of the very truth.
0: Neeku unnadi prema okkate.
1: The only one love.
0: Rendu premalu levu.
1: There cannot be two.
0: Kaani aneka premalu neelo unnattuga kanipistu untadi.
1: But you feel that love is many. No.
0: కాని అన్ని ప్రేమలు ఉండినట్టుగా కనిపించడము నీ యొక్క సంకల్ప ప్రభావమే కాని సహజం కాదు.
1: You assume that there are many forms of love. It is only the effect of your own thought.
0: కనుక విద్యార్థులారా, ఆధ్యాత్మిక విషయం మీరు చక్కగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి.
1: Students make every attempt to understand spirituality clearly.
0: నేను ఏకాత్మనే.
1: I am only one single self.
0: నేను ఉన్నటువంటి ఒక్కనే.
1: I am only one.
0: ఇవన్నీ కేవలం బంధుత్వంతో చేరినటువంటివి.
1: All the rest are around me because of this relationship.
0: కన్న తల్లి గాని, కన్న తల్లి గాని,
1: ఏదో మదర్,
0: కట్టుకున్న భార్య కాని,
1: or the wife,
0: కట్టించినటువంటి కుమారుడు కాని,
1: or the son,
0: ఇవన్నీ కూడా నీ నుండి వచ్చినటువంటివి కాని ప్రత్యేకంగా కల్పించినటువంటివి కాదు.
1: They are all because of your own relationship. That's all. Nothing different from that.
0: ఈ రిలేషన్ అనేటువంటిది కూడా నేషన్ లో పోల్చుకుంటున్నారు.
1: This relationship, it can be compared to that of a nation.
0: Kanuka ee relations manu em matram kuda nammakoddu.
1: So you cannot go by this sort of relationship.
0: Nee oka real nation nanu neevu nammu.
1: Have full faith in the real nation, that is yourself.
0: Nee aatma vishwasanni neevu nammu.
1: Have full faith in your own self confidence.
0: Bayata unnatundi dani em matram neevu nammanadu.
1: Don't go by anything that's outside.
0: దైవం మాత్రం సర్వత్రా ఉంటున్నాడు.
1: God is everywhere.
0: సర్వత పాణిపాదం తసర్వతో శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా ఉత్తిష్ఠతి.
1: You find God's feet, God's hands, God's heads everywhere, spread all over.
0: సర్వత పాణిపాదం.
1: You find his feet and hands.
0: తత్ సర్వత శిరోముఖం.
1: And his head and ears and the face all
0: సర్వత శృతిమల్లోకి సర్వమా ఉత్తిష్ఠతి.
1: God is present in the entire universe. He has installed.
0: కేవలం నీ యొక్క భ్రమల చేతని ఇవన్నీ అనేక రకంగా కల్పించుకుంటున్నావు.
1: Because of mistaken identity or illusion, you think of duality. Embodiments of love.
0: ఈ ప్రేమ నీ యందే ఉన్నది కానీ పరుల యందు లేవు.
1: The love is within you. Cannot expect it from outside.
0: ఎవరిపైన ప్రేమ వారికి ఉండవచ్చును.
1: You may have love towards somebody that
0: ఆ ప్రేమ యొక్క ప్రతిబింబాన్ని నీవు ప్రత్యక్షంగా కనిపించవచ్చును.
1: And you may find the reflection of the love in front.
0: కనుక ఇది ప్రత్యక్షంగా కనిపించేటువంటి యొక్క రిలేషన్షిప్ కానీ ప్రత్యక్షం కాదు.
1: All the love that you find externally, you feel so, are based on relationship.
0: నీవు ప్రేమిస్తుండేటువంటి అంతా కూడాను నీ యొక్క రిఫ్లెక్షనే.
1: All that you love is your own reflection.
0: ఈ రిఫ్లెక్షన్ నీవు ప్రేమించుకుంటూ నేను ఎవరినో ప్రేమిస్తున్నాను అనుకోవటం ఇది పెద్ద పొరపాటు.
1: When you love your own reflection and begin to imagine that you are loving somebody else,
0: he is my friend antaru.
1: This is a mistake. You say this, I like it.
0: He is my friend antaru.
1: You say he is my friend.
0: Friend evaru?
1: Who is a friend?
0: Friend okkade.
1: There is only one friend.
0: Daivam okkade nee yokka friend.
1: God is only your friend.
0: అతనే నీ యొక్క నిజమైనటువంటి మిత్రునిగా భావించాలి.
1: గాడ్ ఈజ్ యువర్ ట్రూ ఫ్రెండ్.
0: అటువంటి నిజమైనటువంటి ఫ్రెండ్ నీకు ఎట్టి మోసములు చేయడు.
1: ఏ ట్రూ ఫ్రెండ్ గాడ్ విల్ నెవర్ బిట్రే.
0: కానీ కొన్ని సందర్భాల్లో నీవే అటువంటి నిజమైనటువంటి మిత్రుణ్ణి సందేహిస్తున్నావు కానీ నిజమైన మిత్రుడు నిన్ను సందేహించడు.
1: గాడ్ ద ట్రూ ఫ్రెండ్ విల్ నెవర్ డౌట్ యూ, బట్ యు ఆర్ డౌటింగ్ యువర్ ట్రూ ఫ్రెండ్ గాడ్ హింసెల్ఫ్.
0: కనుక ఇది నీలో కలిగేటువంటి యొక్క మార్పులే గాని దైవంలో ఎట్టి మార్పులు లేవు.
1: ఆల్ చేంజెస్ ఆర్ దేర్ ఇన్ యూ బట్ నాట్ ఇన్ గాడ్.
0: కనుక దైవం ఎప్పుడు కూడా ఏకాత్మ భావమే.
1: గాడ్ ఈజ్ ఆల్వేస్ వన్ విత్ ద సేమ్.
0: అటువంటి ఏకాత్మ భావం కలిగినటువంటి యొక్క దైవాన్ని నీ మిత్రుడిగా తీసుకో.
1: హ్యావ్ దట్ నాన్ డ్యూయల్ గాడ్ ఓన్లీ వన్ యాజ్ యువర్ ట్రూ ఫ్రెండ్.
0: ప్రపంచంలో చూసిన అన్ని కూడా మనకు మిత్రులుగానే వస్తుంటారు.
1: దేర్ ఆఫ్టర్ యూ విల్ ఫైండ్ ఫ్రెండ్స్ ఎవ్రీవేర్ ఇన్ దిస్ వరల్డ్.
0: అసలు నీకు శత్రువే లేడు లోకంలో.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో ఎనిమీ టు ఎనీబడి ఇన్ దిస్ వరల్డ్.
0: ఎక్కడ నాడు ఇంక రెండో వాడు?
1: వేర్ ఇస్ ద సెకండ్ వన్?
0: రెండో వ్యక్తి ఉన్నప్పుడే కదా అతను నా శత్రువు అంటావు.
1: వెన్ దర్ సెకండ్ యూ కెన్ సే కాల్ హిమ్ ఫ్రెండ్.
0: రెండో వ్యక్తియే లేడు.
1: There is no second person.
0: అన్ని కదిలిపోయే మేఘాలే.
1: All are like passing clouds.
0: కనుక ఇట్టి కదిలిపోయేటువంటి దాన్ని నువ్వు విశ్వసిస్తున్నావు.
1: You rely on this passing.
0: నిశ్చలమైన నిర్మలమైన నిస్వార్థమై ఉండేటువంటి ఒక దైవత్వాన్ని నీ విశ్వసించలేకపోతున్నావు.
1: You are not able to believe that unsullied, unpolluted, blemishless divine love.
0: అటువంటి డివైన్ లవ్.
1: That is divine love.
0: కానీ ఈ డివైన్ లవ్ నువ్వు మర్చిపోయి.
1: You are forgetting the divine love.
0: Deep wine.
1: You are completely గాఢంగా
0: త్రాగినటువంటి దానిని నువ్వు విశ్వసిస్తున్నావు.
1: యు ఆర్ టోటల్లీ ఇంటాక్సికేటెడ్ విత్ దిస్ డీప్ వైన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: దైవత్వాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే,
1: ఇఫ్ యూ వాంట్ టు నో గాడ్,
0: మీరు ఏకాత్మ భావాన్ని పెంచుకోండి.
1: Develop this feeling of oneness.
0: అప్పుడే మీకు దైవత్వం సూటిగా కనిపిస్తాడు.
1: Then you can see God straight face to face.
0: ప్రత్యక్షంగా కనిపిస్తాడు.
1: You will see his manifestation.
0: ప్రత్యక్షంగా కనిపించేటువంటి దేవుడు మొట్టమొదటి దేవుడు సూర్యుడే.
1: The first God whom you see is Sun himself.
0: దీనిని వేద పురుషులందరూ కూడా చేరి ప్రత్యక్ష దేవుడు అనగా గాయత్రులు తెలిపినటువంటి యొక్క దేవుడే సూర్యుడే.
1: Therefore the Vedic scholars praise God in the form in the name of sun.
0: ఈ సన్ అనేటువంటి వాడు నీ యొక్క ప్రత్యక్షమైనటువంటి యొక్క భగవంతుడే.
1: Therefore sun is God manifested.
0: ఈ దైవం అనేటువంటి దాన్ని నీవు ఫ్రెండ్ గా భావించు, తల్లిగా భావించు, తల్లిగా భావించు, ఏ విధంగా నన్ను నీవు భావించుకో.
1: You may consider God as your mother or father or your friend in whatever form.
0: తమేవ మాతా చ పితాత్వమేవ, తమేవ బంధుష్ట సఖత్వమేవ, తమేవ విద్యా ద్రవిడం సమేవ, తమేవ సర్వం మమ దేవ దేవ.
1: ఓ గాడ్, యు ఆర్ మై మదర్, యు ఆర్ మై ఫాదర్, యు ఆర్ మై బ్రదర్, యు ఆర్ మై రిలేషన్, యు ఆర్ మై వెల్త్, యు ఆర్ మై ఎవ్రీథింగ్.
0: ఎవ్రీథింగ్ ఈజ్ నీవే.
1: ఎవ్రీథింగ్ ఈజ్ డివైన్.
0: అటువంటి దానిని మనం వదిలిపెట్టి
1: we are giving up that sacred
0: తాత్కాలికమైనటువంటి సుఖాన్ని ఇచ్చేటువంటి యొక్క దీనిని మాత్రమే పట్టుకుని మనం పీడిస్తున్నాము.
1: we are going by the temporary fleeting pleasures.
0: ఎవరు మనకు శాశ్వతమైనటువంటి వారు?
1: who is permanent?
0: ఎవరు లేరు.
1: no one is permanent.
0: అసలు నీవే నీకు శాశ్వతం కాదు.
1: in fact you are not permanent.
0: నీకు శాశ్వతమైనటువంటి ఫ్రెండ్ ఎక్కడ చిక్కుతాడు?
1: then how can you think of a permanent friend?
0: కనుక నీకు పర్మనెంట్ ఫ్రెండ్ అనేటువంటి లోకంలో ఒక్కడే, అతనే దైవము.
1: There's only one permanent friend, God himself.
0: Kanuka meeru nijamainaatu premanni kaligottanante,
1: in order to develop true love,
0: nijamaina premanu meeru telusukovalanukunte,
1: if you want to know the true love,
0: daivanni vishwasinchandi.
1: Have faith in God.
0: Aa daivam yokka prema chalincheetundi kaadu.
1: The divine love is unwavering.
0: ఎప్పుడు కూడా నువ్వు భరించేటువంటి దేది.
1: It is always constant and eternal.
0: ఎన్ని బాధలు పెట్టినప్పటికీ అతను నీవాడే.
1: Whatever the suffering you may undergo, but God
0: నీవు
1: belongs
0: అతని
1: to
0: వాడవే.
1: And you belong to him.
0: కనుక నీవు అతని వాడు, అతను నీవాడే. ఇక రెండో మూడో వాడు లేనే లేడు.
1: God belongs to you. You belong to him. There is no third person between you.
0: మూడో పదార్థం జగత్తులో కనిపించనే కనిపించదు.
1: There is nothing like the third object or third person.
0: ఎక్కడ ఉంది మూడవది?
1: Where is the third one?
0: అన్ని భ్రమలే.
1: All illusion.
0: ఈ క్లాస్మేట్స్ అని అంటారు.
1: You say classmates.
0: కానీ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ అంటారు.
1: అండ్ యూ సే యువర్ ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్స్.
0: కానీ ఎవరు నీకు ప్రక్కన లేరు.
1: అండ్ ఇన్ఫాక్ట్ నో వన్ ఇస్
0: నీకొక్కడే. నీవు
1: యు ఆర్ ఆల్ అలోన్.
0: నిన్ను నీవే భరించుకుంటున్నావు.
1: అండ్ యూ హ్యావ్ టు బేర్ ఆల్.
0: నిన్ను నీవే విశ్వసించుకుంటున్నావు.
1: హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్.
0: అప్పుడే నీకు సరైనటువంటి సత్యం గుర్తించడానికి వీలవుతుంది.
1: దెన్ ఇట్స్ పాసిబుల్ టు నో ద ట్రూత్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమను మాత్రం మరవకండి.
1: నెవర్ ఫర్గెట్ లవ్.
0: ప్రేమ భగవంతుని యొక్క స్వరూపమే.
1: అండ్ లవ్ ఈజ్
0: లవ్ ఈజ్ గాడ్. లివ్ ఇన్ లవ్.
1: లవ్ ఈజ్ గాడ్. లివ్ ఇన్ లవ్.
0: అప్పుడే నీకు సరైనటువంటి తత్వం అర్థమవుతుంది.
1: దెన్ యూ విల్ నో ద ట్రూ నేచర్.
0: ఎవరు ఏమి చెప్పినప్పటికీ నీ వారి మాటలు నేను వినలక్కర్లేదు.
1: పీపుల్ మే టాక్ ఇన్ సెవెరల్ వేస్, నెవర్ బి క్యారీడ్ అవే.
0: ఎవరో వచ్చి నీకు ఇది పుష్పము అని చూపిస్తాడు.
1: సమ్వన్ కమ్స్ అండ్ సేస్ హియర్ ఇస్ ద ఫ్లవర్.
0: కానీ ఇంకొకరు వచ్చేసి ఇది పుష్పం కాదు.
1: Someone said, this is not a flower.
0: ఇది ఫ్లవర్ పెట్టడానికి పెట్టినటువంటి ఒక అల్లిక.
1: దిస్ ఓన్ ద మ్యాట్ ఆన్ విచ్ యూ హావ్ కెప్ట్ ద ఫ్లవర్.
0: ఇది అల్లికగా భావించుకోవచ్చును, ఇది పుష్పంగా భావించుకోవచ్చును, కానీ రేఖలు ఎన్ని ఉన్నాయి?
1: బట్ దిస్ ఎ ఫ్లవర్ విత్ సో మెనీ పెటల్స్.
0: కనుక నీవు రేఖలు మాత్రమే నీవు విశ్వసించుకోకుండా పూలు మాత్రమే విశ్వసించి నీ ఒక్కటే ఒకటి, నేను ఒక్కటే నాకు నా హృదయాల్లో.
1: దేర్ మే బి మెనీ పెటల్స్ బట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ ఫ్లవర్, దట్ ద ఫ్లవర్ ఆఫ్ యువర్ హార్ట్ విచ్ ఇస్ ఓన్లీ వన్.
0: కనుక మీరు ఏ విధమైనటువంటి నమ్మకాన్ని పెట్టుకున్నా దైవం విషయాన్ని మాత్రం నమ్మకం చెడగొట్టుకోకండి.
1: నెవర్ లూజ్ ఫెయిత్ ఇన్ గాడ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్.
0: మరే నీవు పిచ్చిగా బయలుదేరుతున్నావురా, నీవు తప్పుగా నీవు ప్రయాణం చేస్తున్నావు అని నీ తల్లిదండ్రులు కూడా చెప్పవచ్చు.
1: సమ్ టైమ్స్ యువన్ పేరెంట్స్ మే సే యూఆర్ ప్రొసీడింగ్ ఇన్ ఎ రాంగ్ వే, ఇన్ ఎ మ్యాడ్ వే.
0: నాకు దైవమే భగవంతుడు.
1: Yes, God is my father.
0: నా ఫ్రెండ్ నా భగవంతుడు.
1: And my father is God.
0: నా ఫ్రెండ్ నా భగవంతుడు.
1: And my friend is my God.
0: ఈ ఫ్రెండ్ అంటే ఎవరని?
1: Then who is your friend?
0: ఎవరు కాదు, నీ ఫ్రెండ్ ఎవరో వాడే నీ ఫ్రెండ్.
1: ద ట్రూ ఫ్రెండ్ ఇస్ గాడ్ ఓన్లీ, నో అదర్ పర్సన్.
0: మానవత్వంతో కూడినటువంటి ఏది కూడా మనకు నిజమైనటువంటి మిత్రుడు కాదు.
1: దేర్ ఫోర్ దాట్ విత్ ఇస్ హ్యూమన్ ఎలిమెంట్ కెన్ నెవర్ బి యువర్ ట్రూ
0: ఫ్రెండ్. నీవు ప్రేమిస్తుంటావు,
1: యు లవ్ యువర్ మదర్.
0: కానీ తల్లి దేనివల్ల తల్లి?
1: హౌ డు యూ కాల్ హర్ యువర్ మదర్?
0: నీకు ఈ శరీరాన్ని పెంచి పెద్ద చేసింది కనుకనే నీకు తల్లి.
1: బికాస్ షీ హాస్ గివెన్ బర్త్ టు యూ అండ్ షీ హాస్ ఫాస్టర్డ్ యూ, సో షీ ఇస్ యువర్ మదర్.
0: నిజంగా నీకు పెంచి పెద్దనే చేయకపోతే ఈ తల్లి ఎవరని చెప్పగలవు?
1: ఆర్ ఎల్స్ హౌ డు యూ సే దట్ షీ ఇస్ యువర్ మదర్?
0: నిన్ను కన్నది కాబట్టి ఆమె తల్లి.
1: బికాస్ యూ ఆర్ బోర్న్ టు హర్ యూ సే షీ ఇస్ యువర్ మదర్.
0: నీకు టీచ్ చేస్తున్నాడు కాబట్టి అతను టీచర్.
1: బికాస్ సో అండ్ సో ఇస్ టీచింగ్ యూ,
0: అతనే నీ గురువు.
1: అండ్ హీ ఇస్ యువర్ టీచర్.
0: గురువు టీచరు తండ్రి అనేటువంటిది నీవు కొన్ని అనుభవాన్ని బట్టి నీవు చెప్తున్నావు, కానీ నిజంగా అవి సరైనటువంటివి కాదు.
1: సో యూ సే వన్ ఈజ్ ఎ టీచర్, అదర్ వన్ ఈజ్ అ ఫాదర్, బేసింగ్ ఆన్ ద రిలేషన్షిప్ అండ్ బేసింగ్ ఆన్
0: అన్ని కనిపిస్తుంటాయి పోతుంటాయి.
1: ఆన్ దట్ వాట్ యూ సీ వాట్ ఈస్ కాన్స్పిక్యువస్.
0: ఇది సినిమాలో తెరపైన కనిపించేటువంటి బొమ్మలు అది.
1: దర్ ఆల్ లైక్ పిక్చర్స్ ఆన్ ద స్క్రీన్.
0: కనుక నీవు ఈ స్క్రీన్ బట్టి నీవు ఏమాత్రం ప్రయత్నం చేయవద్దు.
1: సో డోంట్ గో బై ది పిక్చర్స్ విచ్ మూవ్ ఆన్.
0: నీ పిక్చర్ నీ హృదయంలో ఉంటుండాలి పవిత్రంగా.
1: హ్యావ్ దట్ పిక్చర్ ఇంప్రింటెడ్ ఇన్ యువర్ హార్ట్.
0: దానిని నీవు ఏనాడు కూడా మార్పు చేసుకోవద్దు.
1: నెవర్ చేంజ్ దట్ ఇంప్రింటెడ్ పిక్చర్.
0: దృఢమైనటువంటి విశ్వాసంతో నీవు దానిని పెంచుకో.
1: విత్ స్ట్రాంగ్ ఫెయిత్ రిలై ఆన్ దట్ పిక్చర్ ఇంప్రింట్.
0: అప్పుడే నీకు దైవం నీకు కనిపిస్తాడు.
1: Then you will be able to visualize God.
0: నీవు మర్చిన నీవు మరణించిన అతను మర్చేటువంటి వాడు కాదు.
1: You may forget or you may die, but the true friend will never forget you.
0: అతనే దైవము.
1: The true friend is God.
0: కనుక దైవాన్ని నీవు తండ్రిగా పెంచుకోండి.
1: So consider God as your friend.
0: అప్పుడే నీవు అతను ఒకటైపోతారు.
1: Then you and he become one.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: లోకములో అనేక మంది ప్రజాత్వాన్ని పెట్టుకుని.
1: In this world there are many misinterpretations.
0: అనత్తాల్లో పడి.
1: And they're confused.
0: యథార్థాన్ని మర్చిపోతున్నారు.
1: And they've forgotten the reality.
0: కనుక యథార్థం అనేటువంటి దైవం ఒక్కడే నీ ఫ్రెండ్.
1: The reality is the divinity.
0: అతనే నీ తండ్రి. అతనే నీ తల్లి. అతనే నీ మిత్రుడు.
1: So the reality is the divinity. God is your friend. God is your mother. God is your father.
0: అదే భగవద్గీతలో తమేవ మాతా చెప్పి తాత్వమేవ.
1: That is what is said in the scripture, that God is your father.
0: తమేవ బంధు సఖత్వమేవ.
1: Is your relationship and a friend?
0: తమేవ సర్వం మమ దేవ దేవ.
1: అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ డివైన్, ఎవ్రీథింగ్ ఇస్ గాడ్.
0: అలాంటిది భావాన్ని నువ్వు పెట్టుకో, ఎప్పటికీ నీకు ఏమాత్రమూ మార్పు రాదు.
1: దట్ ఫీలింగ్ షుడ్ బి సెంటర్ ఆఫ్ యువర్ లైఫ్, దెన్ దేర్ విల్ బి నో చేంజ్.
0: ఇట్టి ఏకాత్మ భావాన్ని నువ్వు విశ్వసించుకుంటే అన్ని విధమైనటువంటి ఏకాత్మము నీలో ప్రారంభమవుతుంది.
1: ఇఫ్ యూ గాట్ దట్ ఫీలింగ్ ఆఫ్ వన్నెస్,
0: నీవే మరొకటి ఆదర్శప్రాయుడిగా మారుతావు.
1: దెన్ యూ విల్ బి ఎన్ ఐడియల్ టు ద వరల్డ్.
0: కనుక ఐడియల్ మ్యాన్ గా నీవు తయారు కావాలి.
1: యూ షుడ్ బి అన్ ఐడియల్ మ్యాన్.
0: నీవు ఒక ఫ్రెండ్ అనుకుంటే మార్పు చెందినటువంటి ఫ్రెండ్ అనుకోవాలి.
1: ఇఫ్ యూ హ్యావ్ ఎ ఫ్రెండ్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ చేంజ్ ఇన్ హిమ్.
0: కనుక నీవు అట్టి మార్పు చెందినటువంటి ఫ్రెండ్ గా నీవు తయారు కా.
1: యూ బీ ఎ చేంజ్లెస్ ఫ్రెండ్.
0: నీకు మరణం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో డెత్.
0: నీకు శిక్ష లేదు.
1: There is no punishment.
0: నీకు ఏ విధమైనటువంటి బాధలు ఉండవు.
1: Then there will be no pain.
0: నీవు నీవుగానే ఉంటావు.
1: You remain yourself eternally.
0: ఎవరైనా నీవెవరై అంటే
1: If anyone asks you, who are you?
0: I am I.
1: Give the answer, I am I.
0: నేను పలాని వాడిని అని కూడా చెప్పుకోకూడదు.
1: నెవర్ సే ఐఎమ్ సో అండ్ సో.
0: ఐఎమ్ నేను నేనే.
1: ఐఎమ్ ఐ.
0: ఈ యొక్క సంబంధమైనటువంటి యొక్క ఏకాత్మ భావను ఎవరు సంపాదించుకుంటారో వాడే నిజమైన తల్లిడు.
1: దిస్ ట్రూ ఐడెంటిటీ విత్ ది సెల్ఫ్ ది ఐ ఈజ్ ద ప్రాపర్ కరెక్ట్ ఆన్సర్.
0: కనుక ఇక రేపు నాటి నుంచి దీనికి తెలియనటువంటి వివరములంతా చక్కగా బోధిస్తాను.
1: ద ఫాలోయింగ్ డేస్ టు కమ్ భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ అస్ along these lines.
0: Kanuka mee guru kani mee devudu kani okkade kani rendu moodu raalevu.
1: Either your guru preceptor or God, only one, there are not many.
0: Nee palani vaadu naaku guru ani anukuntavu.
1: You think so and so is your guru.
0: Adan temporary ga vachinatuntu vaade.
1: He is only temporary, that's all.
0: Kani nee guru anetuntu vaadu shashtamaina vaadu kaadu.
1: But don't you think that your guru is permanent?
0: Adan konni dinamallo maarpu chendutadu.
1: And you think the others guru?
0: అప్పుడు నీ గురువు ఎవరు?
1: Then who is your true guru?
0: ఇవంతా కూడా పిచ్చి పిచ్చి భావనలే.
1: All your imagination.
0: నిజమైనటువంటి గురువు దైవం ఒక్కడే.
1: The true guru is only God himself.
0: అది దైవత్వాన్ని పుట్టి నీవు విశ్వసించు.
1: Have full faith in God.
0: ఆ నమ్మకాన్ని నీవు పెంచుకో.
1: Develop this faith more and more.
0: అప్పుడే నీ మనుషుడిగా మారగలవు.
1: Then only you can be a true human.
0: దైవం మనుషు రూపేనా?
1: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫార్మ్.
0: అంతేగాని ఇంకొక రూపం ఇంకొక రూపం కాదు.
1: ఈజ్ నో అదర్ ఫార్మ్ డిఫరెంట్ ఫ్రమ్ ది హ్యూమన్ ఫార్మ్.
0: కనుక మీరు మిమ్మల్నే మీరు దేవుడిగా, మిమ్మల్నే మీరు భక్తుడిగా, మిమ్మల్నే మీరు దాసుడిగా, మిమ్మల్నే మీరు మీరుగా భావించుకోండి.
1: కన్సిడర్ యువర్ సెల్ఫ్ డివైన్. హ్యావ్ దిస్ ఫీలింగ్ ఐఎమ్ ఐ, నథింగ్ టు డూ విత్ ఎనీ అదర్ థాట్.
0: ఈ భావంలో మీరు జీవిస్తూ రండి, తప్పక దైవత్వము మీలోనే ఆవిర్భవిస్తాడు.
1: Let you carry on this life sojourn with this conviction, then you will be blessed.
0: నువ్వు ఎక్కడ కూడా బయట ఉన్నాడు అనేటువంటి కింద ఆ దృష్టిని నీవు మార్చుకోవద్దు.
1: Never consider that God is outside.
0: God ఎప్పుడు కూడా outside లేడు.
1: God is never outside.
0: God is inside.
1: God is always inside.
0: ఎప్పుడు నీలోనే ఉన్నాడు.
1: He is there within you continuously.
0: నీ యొక్క ప్రతిబింబమే భగవంతుని యొక్క ప్రతిబింబం.
1: And the very reflection is the reflection
0: of God. Your reaction is Bhagavad-gita yoke reaction.
1: Your reaction is divine reaction.
0: Your resound is Bhagavad-gita yoke sound.
1: Your resound is God's sound.
0: కాబట్టి అన్ని కూడా భగవంతుడే నీకు.
1: సో ఆల్ ఆర్ బేసికలీ డివైన్.
0: భగవంతుడే ఎన్ని ఆటలు ఆడించి, ఎన్ని పాటలు పాడించి, ఎన్ని విధమైన నాటకం ఆడినప్పటికీ భగవంతుడు ఒక్కడే.
1: గాడ్ ఈజ్ ద డైరెక్టర్ ఫర్ ఆల్ ద ప్లే, ఫర్ ద మ్యూజిక్ దట్ గోస్ ఆన్ ఇన్ దిస్ వరల్డ్.
0: పేరు ఎన్నైనా పెట్టుకోండి.
1: You may give any name.
0: ఆ నేముల వల్ల ఏమాత్రం మార్పు రాదు.
1: The names will not bring in any change.
0: నేములు ఎన్నికంగా ఉండినప్పటికీ వ్యక్తిత్వం ఒక్కటే.
1: There is difference in nomenclature, but the reality is one.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీరు నిజంగా భగవంతుడు కావాలనుకుంటే,
1: if you really want to know the divinity,
0: మీ నమ్మకాన్ని ఏకాత్మ భావంగా పెంచుకోండి.
1: Develop this oneness, the faith.
0: అప్పుడే మీరు భగవంతుని చూస్తారు, భగవంతుని అనుభవిస్తారు.
1: Then you will be able to see God, experience Him.
0: Prema mudita manase kaho, Rama Rama.

0: do we have teachers who have concern for their students?
1: Itti sthitilo ramayanamu anni rangamulu yendu kodanu aadarshanni andinchetuvanti okka pavitramaina charitra.
0: Under these circumstances, Ramayana sets before us the principles of ideals for the whole world to follow and adopt.
1: Intilo tandru tandrulu ye vidhanga melagali.
0: At home, how parents should conduct themselves.
1: Pillalaku ye vidhamainatuvanti yokka aadarshanni andinchali.
0: How children should grow in an ideal way.
1: Aneetvantidi ee naadu ye inti endukodunu manaku kaanu raavatam ledhu.
0: Not even a trace of this is noticed at any residence today.
1: Annadammulu kalasi melasi ye vidhamga melagali.
0: How brothers kutumbam
1: yokka gauravanni ee kumarulu ye vidhanga nilapali aneetvanti oka aadarshamu ee naadu kanipinchatam ledhu.
0: How brothers should mingle with each other, how children should keep up the prestige and the dignity of the family, well, those things are not noticed today.
1: Patulanu satulu satulanu patulu ye vidhamga kudanu meligi aadarshanni samajamunaku andinchali aneetvanti oka idi ee naadu ekkada kanipinchatam ledhu.
0: The husband and wife relationship, how it should be, in what ideal manner should exist, is not seen today.
1: Gaurava maryadale adugunti poyinevi.
0: The courtesy and respect are totally gone.
1: Kani swechha miti veerinadi.
0: We find the freedom is more and more.
1: Parechaku viruddhamainadi.
0: It's quite against the other's feelings.
1: Ilanti paristhitulu yendu prachina charitrale ainatvanti okka ee pavitramaina ramayanamu anni rangamulu yendu kodanu aadarshanni andistundi.
0: In the present circumstances, Ramayana will teach us all the ideals worth emulation.
1: Kanna biddalanu ye vidhanga sakali varini ye vidhamaina adupulo pettali ye vidhamaina aadarshanni variki andinchali aneetunti vicharana ee naadu talidandru ye maatramu cheyatam ledu.
0: Today parents have not noticed this important fact, how to bring up their children, how they should make their children ideal to the rest of the society.
1: Edo 5 samvatsaramulu vachite aa pillalanu ye primary school lopano ye village school lopano cherchinanta maatramana vaada baadhyata teeripoyindani bhavistunnaru.
0: The modern parent thinks that his responsibility ends by admitting his child in the primary school at the age of 5.
1: Mottamota pillalaku తల్లిదండ్రుల యొక్క గృహమే ప్రథమ పాఠశాల.
0: ఇన్ ఫ్యాక్ట్ ఫర్ ఎ చైల్డ్ అ హోమ్ ఇస్ ద ఫస్ట్ స్కూల్ ఆఫ్ లర్నింగ్.
1: ఆ పాఠశాల ఎందే పెద్దలను ఏ రీతిగా గౌరవించాలి, సత్యమును ఏ రీతిగా సంభాషించాలి.
0: దేర్ ద చైల్డ్ ఇస్ టాట్ హౌ టు రెస్పెక్ట్ ఎల్డర్స్, హౌ టు స్పీక్ ట్రూత్.
1: ఈ సత్య ధర్మమును ఏ రీతిగా మనం ఆచరించాలి.
0: హౌ టు ఫాలో ధర్మ, హౌ టు స్పీక్ ట్రూత్ ఆర్ టాట్ ఎట్ హోమ్.
1: పాఠశాలకు పోయినప్పుడు పాఠశాలలో మనం ఏ రీతిగా ప్రవర్తించాలి.
0: దేర్ ఇన్ ద స్కూల్ హౌ వన్ షుడ్ బిహేవ్.
1: గురువులను ఏ రీతిగా గౌరవించాలి.
0: హౌ వన్ షుడ్ రెస్పెక్ట్ వన్స్ ఓన్ టీచర్.
1: తోటి బాలులతో మనం ఏ రీతిగా ప్రవర్తించాలి.
0: హౌ టు కండక్ట్, హౌ టు మింగిల్ అమంగ్ ఫ్రెండ్స్.
1: ఈ విధమైనటువంటి విషయములు ఈనాడు ఎక్కడ కూడా ఎవరు యోచించటం లేదు.
0: నోబడి ఈజ్ బాదర్డ్ అబౌట్ దీస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్.
1: పాఠశాలకు పోయిన తక్షణమే తోటి బాలుల చేత మనం ఏ రీతిగా మెలగాలి అనేటువంటి దాన్ని మొట్టమొదట గుర్తించాలి.
0: ద మూమెంట్ వన్ ఈస్ అడ్మిటెడ్ టు స్కూల్ వన్ షుడ్ నో హౌ టు మూవ్ మింగిల్ అమంగ్ క్లాస్మేట్స్.
1: ఇంతే కాక ఆ యొక్క నిబంధనలు కూడా మనము చక్కగా గుర్తించి వర్తించాలి.
0: వీ షుడ్ ఆల్సో టేక్ ఇన్ టు కాగ్నిజన్స్ ద రెగ్యులేషన్స్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్.
1: విద్యా సంస్థల యొక్క డిసిప్లిన్ ను మనం కొంతవరకు గుర్తించి వర్తించాలి.
0: We have to clearly understand the code of discipline of the institution and behave accordingly.
1: ee vidhamainatuntivi satyantyamlo inatunti gurtulu manam gurtinchinappude vidyarthulu aadarshavantamainatunti vidyarthuluga roopondutaru.
0: When once these eternal truths are realized and put into practice, students will no doubt will be ideals.
1: నామము నామిని చూపుతుంది.
0: The name will direct you to the person.
1: నామరూపంలో రెండు కూడాను ప్రవర్తనను ప్రబోధిస్తుంది.
0: The name and form speak of the conduct, the behavior.
1: ఈ రెండింటి యొక్క ప్రబోధించినటువంటి యొక్క ప్రవర్తనను మనం ఆచరణలో పెట్టాలి, ఆదర్శాన్ని అందించాలి.
0: These two aspects must be realized, understood in full and practiced in life.
1: పూర్వం పల్లెలియందు కుక్కరో కోయని కోడి కూయగని చక్కగా నిద్ర మంచము నుండి లేము.
0: In earlier times, people would used to get up from the bed in the early hours of the morning, listening to the sounds of the hummingbird.
1: పలుదోముకొని దేహ బాధ తీర్చుకొని జలకమాడి ధరించి చలిది భుజించు.
0: They attend to the calls of nature, they will have their bath.
1: హితమైన వస్తువులు ఎంతయు నమిలి మితముగా దించుండు మేలో నీకు.
0: They will consume the food in a limited way, in a palatable way.
1: బడికేకి శ్రద్ధగా పాఠములు నేర్చి అణకవగల బాలుడు అనిపించుకొను.
0: They go to school in all humility and learn.
1: తేమలో ఎప్పుడు తిరుగుంగబోకు.
0: Never move about in rain.
1: మురికి గుంటల చెత్త పోగులు నింటి.
0: Never be anywhere near.
1: దరి నుండి నీయకు దానకీడగను. దరి నుండి నీయకు.
0: Never be anywhere near that.
1: పరుగుడు చెరుగుడి బంతులాటయ్యను.
0: And then participate in games, run well.
1: సరి అయిన వేళలో సలుపుచునుండా.
0: If you act at the right moment,
1: పై రీతులన్ని పరికింతువేని ఆరోగ్య భాగ్యములు అనుభవించదు.
0: If you follow all the above rules of conduct, you are bound to be healthy.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యకు పూర్వము మన ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవాలి.
0: We have to maintain our perfect health before we go to learning.
1: దశరథనకు లేకలేక పుట్టినటువంటి నలుగురు కుమారులు వారిని ఏ విధమైన యొక్క ఆచరణలో పెట్టి వారిని అదుపులో నుంచి ఆదర్శాన్ని అందించారు.
0: దశరథ హ్యాడ్ ఫోర్ సన్స్ ఆఫ్టర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ ప్రేయర్ అండ్ వెయిటింగ్ అండ్ హి హస్ టేకెన్ కేర్ ఆఫ్ దెమ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
1: ఈనాటి విద్యార్థులు తండ్రిని ఏ రీతిగా గౌరవించాలి, తండ్రి మాటలు ఏ విధంగా మనం నడుచుకోవాలి, తల్లి యొక్క బోధనలు మనం ఏ రీతిగా అనుసరించాలి అనేటువంటి యొక్క విషయంలో ఏమాత్రమూ జ్ఞప్తి అందు ఉంచుకోవటం లేదు.
0: ద మోడర్న్ స్టూడెంట్ ఈస్ నాట్ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ హౌ టు రెస్పెక్ట్ అండ్ రివియర్ వన్స్ ఓన్ మదర్, హౌ టు ఫాలో హర్ కమాండ్ ఇన్ లైఫ్.
1: యజ్ఞ దీక్ష నిమిత్తమై విశ్వామిత్రుడు దశరథం దగ్గరికి రావటం చేత
0: విశ్వామిత్ర అప్రోచ్ దశరథ టు సేఫ్ గార్డ్ అండ్ ప్రొటెక్ట్ ది సీక్రెట్ రిచువల్ యజ్ఞ.
1: దశరథుడు గౌరవించి ఉన్నత ఆశ్రమం నసంగి మీరు వచ్చిన కారణం ఏమిటని తెలుపమని ప్రార్థించాడు.
0: దశరథ రిసీవ్డ్ సేజ్ విశ్వామిత్ర ఇన్ ఆల్ కర్టసీ ఎక్స్టెండెడ్ హాస్పిటాలిటీ.
1: మన ఇంటికి వచ్చినటువంటి ప్రతి వ్యక్తిని కూడా మనం గౌరవించి ఆదరించి ఆనందాన్ని అందించడానికి తగిన కృషి చేయాలి.
0: We have to make every attempt to receive our guest in a befitting manner, extending all reception and cordiality and hospitality.
1: లోక కళ్యాణ నిమిత్తమై నేను ఒక యజ్ఞము సంకల్పించాను.
0: Dasharatha, I have determined to conduct a sacred ritual for the welfare of the whole world.
1: కాని దీనికి అనేక విధములైనటువంటి ఒక రాక్షసులు ఆటంకములు కల్పిస్తున్నారు.
0: But we, there's constant interference by the demons in that area.
1: నాకు శక్తి లేకపోలేదు.
0: I do have power.
1: నాకు అన్ని అస్త్రములు కూడా ఉంటున్నాయి.
0: I have all the weapons.
1: అన్ని విధమైనటువంటి శక్తి సామర్థ్యములు కూడా ఉంటున్నాయి.
0: I got all capacities.
1: కానీ యజ్ఞ దీక్షను పూనటం చేత నేను ఈ అస్త్రములు గాని ఈ యొక్క దీనిని ఉపయోగించడానికి వీరిపైన ద్వేషమును పూనడానికి నాకు ఏమాత్రం అర్హత లేదు.
0: Since I am in the process of conducting the sacred ritual, I am not eligible to make use of any weapon or fight with anyone.
1: ప్రమాణమును స్వీకరించాను.
0: In fact, I have accepted this sacred ritual to be performed.
1: వీరిని నేను శిక్షించడానికి ఏమాత్రం కూడా సరి అయినటువంటిది కాదు.
0: At this stage, I am not supposed to punish anybody.
1: కనుక ఈ లోక సంరక్షణార్థమే ఆచరించినటువంటి యొక్క యజ్ఞమును మీ కుమారుడు సంరక్షించడానికి నేను కోరుతూ వచ్చాను.
0: Therefore, for this sacred ritual which is being undertaken for the safety and security of the entire world needs every protection by your sons. So I want them.
1: ఒక విధమైన షాక్ మాదిరి వచ్చేసింది.
0: దశరథ వాజ్ షాక్డ్.
1: లేత వయస్సునందే ఇల్లును వదలి ఏ రాక్షసులను ఏ పెద్దలను ఏ యజ్ఞయాగాది కృతువులను ఏనాడు కూడా వారు ఆచరించలేదే చూడలేదే. అలాంటి కషగంధలను అలాంటి అపవిత్రమైనటువంటి యొక్క హృదయమైన చోట వీళ్ళని పంపటం చాలా న్యాయంగా కనిపించడం లేదు.
0: Dasharatha hesitated very much because the boys were quite young, tender age. They have not seen any demon before. They don't know how to safeguard and protect yajna, sacred rituals.
1: Swami, chaminchandi.
0: Please pardon me.
1: Mee yajna samrakshananta kudanu nenu teesukuntanu.
0: Swami, please pardon me.
1: Enni vela sainyamunanta kudanu nenu teesukoni vastanu.
0: I will be followed by thousands of battalions
1: of army. Ee pasi maatram ee yajnamulu kaigi teesukoni ponakkaledu.
0: Please don't ask for these young boys.
1: వారికి ఏమీ తెలియదు.
0: దే డు నాట్ నో ఎనీ.
1: అస్త్రశస్త్ర విద్యలో ఎట్టి అభ్యాసము లేదు.
0: దే ఆర్ నాట్ ఎక్స్పర్ట్స్ ఇన్ మేకింగ్ యూజ్ ఆఫ్ వెపన్స్.
1: 12వ సంవత్సరం దాటి 13వ సంవత్సరం వస్తుండాలి.
0: దే జస్ట్ క్రాస్ 12, నౌ దే ఆర్ 13.
1: ఇలాంటి పిల్లల్ని నేను ఏ రీతిగా యజ్ఞ సంరక్షణకై పంపేది?
0: హౌ కెన్ ఐ సెండ్ దెమ్ టు ప్రొటెక్ట్ ది సీక్రెట్ యజ్ఞ?
1: ఈ సమయాన్ని పురస్కరించుకుని విశ్వామిత్రుల వారు కొంత క్రోధమును చూపడానికి ప్రయత్నించాడు.
0: Watching this whole moment, Vishwamitra was angry at the sight of this.
1: Ikshvakula vamsamunandu aadina maata tapparu.
0: Those who belong to this Ikshvaku clan will never go back by the promise given.
1: Mee rechina karyam emto nenu tappaka nerveesthanani maata icharu.
0: In fact, you have promised that you will follow what I said.
1: Itti maatanu neevu tappadaniki emaina nyayam unda neeku?
0: Can you take your promise back?
1: Neeku nyayam aithe nenu vellipothanu annadu.
0: Is it justifiable? If you think so, I will return.
1: Kani rishul daggara chaala jagrataga undali.
0: One has to be very careful with regard to sages.
1: Swamulu daggara paamulu daggara chaala jagrataga meligali.
0: One has to be very careful as you deal with swami and paamu the snake.
1: Then ye shapamlo ostado emo.
0: Well, one may be put to any curse.
1: అని కొంచెం భయపడి వశిష్ఠుల వారిని పిలిపించాడు.
0: He was very much afraid of the situation and summoned Vasishtha.
1: వశిష్ఠుల వారు వచ్చి విశ్వామిత్రుని సగౌరవంగా తీసుకుని అతనితో సంభాషణ జరిపాడు.
0: వశిష్ఠ కేమ్ అండ్ స్టార్టెడ్ టాకింగ్ విత్ విశ్వామిత్ర.
1: దీంతో కొంత తృప్తి పడ్డాడు దశరథుడు.
0: దశరథ వాస్ సాటిస్ఫైడ్ టు సమ్ ఎక్స్టెంట్.
1: నాయన, మన పిల్లలు సామాన్యమైన పిల్లలు కాదు.
0: అవర్ చిల్డ్రన్ ఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్.
1: నీవు కేవలం పుత్రవాత్సల్యం చేత నీవింత దిగులొందుతున్నావు.
0: Because of your worldly physical attachment affection, you are losing this sight.
1: నీ దృష్టిలో వారు పుత్రులే కాని
0: from your point of view they are your sons.
1: రాక్షసత్వంలో వాళ్ళు పిడుగులు వంటి వారు.
0: In fact, they are mighty and very powerful.
1: వారి శక్తి సామర్థ్యములు నీవు మాత్రము గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: You are not making an attempt to know their capacities, their potentialities.
1: రాముల్ని పిలిపించాడు.
0: And then he asked Rama to go there.
1: రాములు వస్తే ప్రక్కన లక్ష్మణుడు కూడా రావాలి.
0: అండ్ రామ విల్ బి ఫాలోడ్ బై లక్ష్మణ.
1: ఇది వారి యొక్క అలవాటు.
0: దిస్ హెస్ బిన్ ద ప్రాక్టీస్.
1: ఇద్దరు కూడా వచ్చి
0: బోత్ కేమ్.
1: తండ్రికి నమస్కరించారు.
0: దే డిడ్ నమస్కార.
1: గురువైన వశిష్ఠుల వారికి నమస్కరించారు.
0: ఆల్సో వశిష్ఠ.
1: తండ్రి గారు విశ్వామిత్రుని ఇంట్రడ్యూస్ చేయటం వల్ల వారికి కూడా నమస్కరించారు.
0: అండ్ విశ్వామిత్ర వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై దశరథ టు బోత్ ఆఫ్ దెమ్.
1: నెమ్మదిగా నిలుచుకున్నారు.
0: దే స్టూడ్ దేర్ సైలెంట్లీ.
1: వారిని చూస్తూ కూర్చున్నాడు విశ్వామిత్రుడు.
0: విశ్వామిత్ర వాజ్ వాచింగ్ బోత్ ఆఫ్ దెమ్.
1: వారి తేజస్సు లోపల వచ్చేటువంటి యొక్క ప్రకాశము తనను తానే మర్చిపోయింది.
0: ఇన్ ఫ్యాక్ట్ హి హస్ లాస్ట్ హింసెల్ఫ్ వాచింగ్ ద బ్రిలియన్స్ ద రేడియన్స్ అరౌండ్ దెమ్.
1: వారికి నమస్కారం చేయాలని సంకల్పించాడు విశ్వామిత్రుడు.
0: విశ్వామిత్ర వాంటెడ్ టు డు నమస్కార టు బోత్ ఆఫ్ దెమ్.
1: కానీ పిల్లలైనటువంటి వీరికి నేను నమస్కారం చేయటము ఇది సరైనటువంటి నమస్కారం కాదు.
0: బట్ హీ నోస్ దట్ ఇట్స్ నాట్ అప్రోప్రియేట్ ఫర్ హిమ్ టు డు నమస్కార.
1: అని తనలో తాను నమస్కరించుకొని
0: he has paid respects within himself.
1: వారిని చూస్తూ ఆనందంగా కూర్చున్నాడు విశ్వామిత్రుడు.
0: విశ్వామిత్ర వాజ్ ఎక్స్టాటిక్ స్టేరింగ్ ఎట్ దెమ్.
1: వశిష్ఠుల వారంతా కూడా దశరథునికి విన్నవించారు.
0: వశిష్ఠ నరేటెడ్ ఇన్ ఫుల్ వాట్ ఆల్ హాడ్ హ్యాపెన్డ్.
1: ఈ పిల్లల లోపల వారికి ఉన్నటువంటి అలవాట్లు ఎలాంటివి?
0: వాట్ ఆర్ దేర్ హ్యాబిట్స్?
1: ఎక్కడికి పోయినప్పటికీ
0: వేర్ ఎవర్ దే గో,
1: రాముని వెంట లక్ష్మణుడు,
0: రామ విల్ బి ఫాలోడ్ బై లక్ష్మణ,
1: భరతుని వెంట శత్రుఘ్నుడు,
0: భరత విల్ బి ఫాలోడ్ బై శత్రుఘ్న,
1: నీడవలే వెంటాడుతూ వచ్చేటువంటి వారు.
0: దే ఫాలోడ్ దెమ్ లైక్ ఎ షాడో.
1: దీనికి కారణమేమిటి?
0: వై?
1: దీని ముందు చరిత్ర మనం కొంత విచారించినప్పుడే
0: when once we investigate
1: ee kaaranalu manaku chakkaga artham avutayi.
0: We know the mystery behind it.
1: Putrakameshti yagam jarigina tarvata
0: at the end of Putrakameshti
1: yaga prasadam entundi payasamanu
0: when the sacrificial food is offered
1: vasishtha techi
0: vasishtha brought
1: tandi ainatundi dasharathu chethiki icharu
0: and offered to dasharatha the father.
1: Dasharathudu kausalya chethiki ichi meeru mugguru panchukondi annaru.
0: Dasharatha gave this payasa the pudding to Kausalya, wanted her to share with her too.
1: Kausalya pattaprani.
0: Kausalya is the queen.
1: Aameku puttinatvanti biddaku tappaka rajyam chikkutundi aneetvanti dhairyam undi.
0: In fact, she has got full conviction that her son would be coronated.
1: Pendiki puramu
0: prior to the wedding,
1: KK Raju daggara pramanam teesukunnadu Dasaratha Maharaju.
0: In fact, Dasaratha made a promise to the Kekaya king.
1: నీ కుమార్తెకు పుట్టినటువంటి పిల్లకి నేను రాజ్యం పట్టాభిషేకం చేస్తానన్నాడు.
0: He made a promise that her son would be coronated.
1: దీనివల్ల వీరిద్దరు కూడా ఆనందంగా తీసుకున్నారు.
0: So both of them received this news in a good way.
1: సుమిత్ర చాలా గుణవంతురాలు.
0: సుమిత్ర is virtuous lady.
1: పవిత్రమైనటువంటి హృదయం కలిగిన
0: వ్యక్తి. She is sacred hearted.
1: ఆమెకు కూడా ఇచ్చారు.
0: And she too had her share.
1: ఆమె తెలుసుకుంది లోపల.
0: She was thinking within.
1: ఈ పాయసం వల్ల నాకు పుట్టేటువంటి పిల్లల వల్ల ఏమి ప్రయోజనము?
0: What for the children who are begotten after partaking this
1: prasad? పరలోక సేవ చేయవలసి వచ్చినది కానీ మీరు ఏమాత్రము స్వతంత్రంగా జీవించలేరు.
0: The sons who are going to be born would have to serve others. They have no independence.
1: ఏ పలుకు పలకలేదు.
0: She didn't utter a single word.
1: మౌనంగా ఆ కప్పు తీసుకుని టాప్ లెవెల్ కు పోయింది అనగా మేడపైకి పోయింది.
0: She collected that cup with the rice pudding prasada and climbed to the terrace.
1: Sira snanam cheyatam cheta aanadu fanlu hair vigorlu ilantunta levu.
0: She had a head bath. There was no hair dryer in those days.
1: Surudu prakashistunte aa ginnunu akkada petti thanu tala ee vidhanga aarpukuntu vachindi.
0: As it was the broad daylight, she kept the cup on one side and she was drying her hair.
1: Tachchame ekkada nunchi vachindo oka garuda vachindi aa cup ni ettukoni poyindi.
0: In the meantime, kite came over there and collected the cup.
1: Chaala bayapadipoyindi Sumitra.
0: She was very much afraid of the situation.
1: Nenu alakshyam cheyatam valanu,
0: because of my negligence,
1: ajagrataga undatam chetanu,
0: because of my negligence,
1: ఈ విధంగా జరిగిపోయింది. అతను ఏ విధంగా నన్ను బాధిస్తారో ఏమో, అతని యొక్క మనసు ఏ విధంగా కష్టపడుతుందో ఏమో, పతిని బాధ పెట్టకూడదు.
0: షీ ఈజ్ వెరీ మచ్ వరీడ్ వాట్ వుడ్ హ్యాపన్ టు హర్, హౌ షీ వుడ్ ఇంకర్ డిస్ప్లెజర్ టు హర్ హస్బెండ్, వాట్ పనిష్మెంట్ షీ హస్ టు ఫేస్.
1: క్రిందికి వచ్చింది.
0: షీ గాట్ డౌన్ ఫ్రమ్ ద టెరెస్.
1: క్రిందికి వచ్చేసేటప్పటికి చెప్పింది ఈ యొక్క విషయము. గ్రద్ద ఈ విధంగా నా యొక్క పాయసపు కప్పును తీసుకుని పోయింది.
0: షీ టోల్డ్ వాట్ ఆల్ దట్ హాడ్ హ్యాపెన్డ్ దట్ ద కైట్ హస్ కలెక్టెడ్ ద కప్.
1: కౌసల్య కైకేయి చాలా గుణవంతులు.
0: కౌసల్య కైకార్ హైలీ నోబుల్ అండ్ వర్చువస్.
1: గొప్ప కీర్తిని పొందినటువంటి వారు.
0: దే ఆర్ హైలీ రిప్యూటెడ్
1: యజ్ఞయాగాది క్రతువుల లోపల కూడా కైకేయి చాలా ధీమంతంత పొందినటువంటిది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ది కాండక్ట్ ఆఫ్ ఆల్ ది
1: సెక్రెటరీ నేర్చినటువంటి కైక.
0: ఇన్ ఫ్యాక్ట్ ఐ కైక ఇస్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆర్చర్.
1: చిన్న వయసులో రామునకును భరతునకును ఈ అస్త్రశస్త్ర విద్యలు నేర్పినటువంటిది కైకనే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ వాస్ కైక హూ టాట్ ఆల్ ది ఎక్స్పర్ట్స్ ఇన్ ఆర్చరీ టు హర్ సన్స్.
1: కైక చాలా గుణవంతురాలు.
0: కైక ఇస్ హైలీ వర్చువస్.
1: అక్కని పిలిచింది.
0: She called her sister.
1: అక్క మీరు బాధపడనక్కర్లేదు.
0: Don't feel sad.
1: మన ముగ్గురు ఒక్కటే.
0: All the three of us are one.
1: అందరూ ముగ్గురు కూడా సమభాగంగా తీసుకుందాము.
0: Let us share what all lot we
1: have. ఈ కాలంలో ఆ విధమైనటువంటి ఐకమత్యం వస్తుందా?
0: Do you find that mentality today?
1: ఈ యొక్క సతుల్లో ఉన్నటువంటి యొక్క ప్రేమసత్వము, ఈ అహంకారహీనత, కొంత ఐకమత్యము ఎంత పవిత్రమైనటువంటిదో మీరు విచారించండి.
0: How sacred the unity, the harmony and that sisterly feeling among those people.
1: Tana kappulo ardanni ame kappulo posindi.
0: And she shared half of her lot.
1: Kausalya pattaprani.
0: Kausalya is the queen.
1: Amma mana mugguru samanule.
0: All the three of us are same.
1: Igo naadi kudinu ardam postunnanani ame kappulo ardam payasamu Sumitra kappulo posindi.
0: And she also shared her half.
1: Ee mugguru kappulu teesukunnaru.
0: All the three collected cups.
1: Vastra var daggariki velli
0: they approached her sister.
1: యజ్ఞ దేవతకు నమస్కారం చేసి
0: they paid all respect to the altar.
1: ఆజ్ఞని పుచ్చుకున్నారు.
0: And they got permission.
1: వశిష్ఠ వారు సెలవిచ్చారు.
0: Vasishtha permitted them to go ahead.
1: ముగ్గురు నమస్కారం చేసుకున్నారు.
0: All the three did namaskar.
1: ముగ్గురు కనులు మూసుకొని ఆ పాయసాన్ని భుజించారు.
0: Closing their eyes in all humility and prayerfulness, they consumed prasad.
1: ఈ ప్రసాదం భుజించిన తర్వాత
0: కొన్ని
1: నెలలకు వారికి తెలిసింది కుమారులు పుట్టబోతారు అని.
0: ఆఫ్టర్ సమ్ టైమ్ దే కుడ్ నో దట్ దే ఆర్ గోయింగ్ టు హావ్ చిల్డ్రన్.
1: ఈ సంగతి తెలుసుకుని వారు ఎంతో లోపల ఆనందిస్తూ వచ్చారు.
0: దే వర్ సో హ్యాపీ విత్ దెన్.
1: కానీ ఈ దీనిని కృతజ్ఞతగా నిరూపించి వారికి చూపించాలని సుమిత్ర చాలా గాఢమైనటువంటి విశ్వాసంతో ఉంది.
0: సుమిత్ర హ్యాడ్ ఫుల్ ఫెయిత్ దట్ షీ వుడ్ హావ్ ఎన్ ఒకేజన్ టు ఎక్స్ప్రెస్ హర్ గ్రాటిట్యూడ్ టు బోత్ ఆఫ్ ది సిస్టర్స్.
1: పుట్టిన తక్షణమే ఇద్దరు పిల్లలు వచ్చారు.
0: అండ్ షీ హ్యాడ్ ట్విన్స్.
1: ఆ ఇద్దరు పిల్లల్ని కూడాను ఆమె ఎంత చాకడానికి ప్రయత్నం చేసినప్పటికీ సాధ్యం కాలేదు.
0: ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ ఫర్ హర్ టు ఫాండల్ దెమ్, టు టేక్ కేర్.
1: రాత్రి నిద్ర లేదు, పగలు తిండి లేదు, పాలు లేదు.
0: ట్విన్స్ డిడ్ నాట్ స్లీప్.
1: ఎప్పుడు చూసినా కానీ శత్రుఘ్నుడు భరతుడు లక్ష్మణుడు ఏడుస్తూ కూర్చునేటువంటి వారు.
0: శత్రుఘ్న లక్ష్మణ వెంట్ ఆన్ క్రైయింగ్ ఆల్ ద టైమ్.
1: ఆ చిన్నపిల్లుడు ఈ విధంగా ఏడుస్తూ కూర్చోవటం చేత ఆమెకి ఏమీ అర్థం కాకుండా వశిష్ఠ వారి దగ్గరికి ఎత్తుకుని పోయింది.
0: Surprised, worried why the kids were crying all the time.
1: Guruji,
0: and approached Vasishtha to know the reason.
1: వీళ్ళకి ఏదైనా లోపల బాధలు ఏమైనా ఉన్నాయా?
0: She said, Guruji,
1: లేక వ్యాధులు ఏమైనా ఉన్నాయా?
0: Do they have any pain or any complaint?
1: ఏ దైవరక్షణ తక్కువగా ఉందా?
0: Or am I not taking care of them?
1: అనుగ్రహించి నాకు తెలపండి అని చెప్పి ప్రార్థించింది.
0: Please let me know the reason why they cry.
1: ఆయన కన్నులు మూసుకున్నాడు, యోగ దృష్టితో చూచాడు.
0: He closed his eyes and he could have vision.
1: అమ్మా, రాముని యొక్క అంశం నుంచి వచ్చినటువంటి వాడు లక్ష్మణుడు.
0: యు ప్లీజ్ అండర్స్టాండ్, లక్ష్మణ ఇస్ ద స్పార్క్ ఆఫ్ రామ.
1: కౌసల్య అత్త పాశం నుంచి పుట్టినటువంటి వాడు ఈ యొక్క లక్ష్మణుడు.
0: అండ్ ఈస్ బోర్న్ బికాస్ ఆఫ్ ద హాఫ్ షేర్ దట్ షీ రిసీవ్డ్ ఫ్రమ్ కౌసల్య.
1: కైక అత్త భాగం నుంచి పుట్టినటువంటి వాడు శత్రుఘ్నుడు.
0: శత్రుఘ్న ఇస్ బోర్న్ బికాస్ ఆఫ్ ద హాఫ్ షేర్ ఆఫ్.
1: కనుక శత్రుఘ్న యొక్క అంశము ఈ యొక్క శత్రుఘ్నుడే ఈ భరతుని యొక్క అంశము.
0: సో శత్రుఘ్న ఇస్ ద పార్ట్ ఆఫ్ భరత.
1: లక్ష్మణుడు రామ అంశము.
0: లక్ష్మణ ఇస్ ద పార్ట్ ఆఫ్
1: రాముడు. దగ్గర పోయి ఈ లక్ష్మణ్ పండబెట్టండి.
0: సో మేక్ లక్ష్మణ లై బై ది సైడ్ ఆఫ్ రామ.
1: భరతుని దగ్గర తీసుకెళ్లి ఈ శత్రుఘ్నుని పండబెట్టండి.
0: సో ఆల్సో మేక్ శత్రుఘ్న లై బై ది సైడ్ ఆఫ్ భరత.
1: చక్కగా నిశ్చింతంగా నిద్రపోతారు.
0: దే విల్ స్లీప్ వెల్.
1: గురువాజ్ఞ ప్రకారం తీసుకుని వచ్చింది.
0: షీ ఫాలోడ్ గురుస్ కమాండ్.
1: ఏ విధమైనటువంటి ఒక కథ లేకుండా కన్ను మూసుకుని నిద్రించినటువంటి వారు హాయిగా ఉంటున్నారు.
0: ద చిల్డ్రన్ హూ డిడ్
1: ఆడుకుంటూ ఉంటున్నారు.
0: దే స్లెప్ట్ సో నైస్లీ.
1: ఇద్దరు పాడుకుంటూ లేచారు.
0: దే గాట్ అప్ వైల్ ప్లేయింగ్.
1: ఈ ఆనందాన్ని చూసి సుమిత్ర చాలా గొప్ప ఆనందాన్ని అనుభవించింది.
0: సుమిత్ర వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ వాచింగ్ దిస్.
1: కౌసల్య ఇరువురు ఉండినటువంటి సమయం లోపల వెళ్ళింది సుమిత్ర.
0: సుమిత్ర వెంట్ ఎట్ ఎ టైమ్ వెన్ కౌసల్య కైక వర్ టుగెదర్.
1: అక్క,
0: సిస్టర్,
1: చెల్లి, మీ ఇద్దరి ప్రసాదమే ఈ పిల్లలు.
0: దీస్ చిల్డ్రన్ ఆర్ బికాస్ ఆఫ్ యువర్ గ్రేస్.
1: లేకపోతే నాకు బిడ్డలు ఇక్కడ.
0: ఆర్ ఎల్స్ ఐ వుడ్ నాట్ హావ్ హ్యాడ్.
1: కనుక ఈ రెండు బిడ్డలను కూడాను ఇగో, ఒక బిడ్డను మీ కుమారుని సేవ కోసం, ఒక బిడ్డను ఈ కుమారుని సేవ కోసమని, రాముని సేవ కోసమని లక్ష్మణ్ అర్పితం చేసింది.
0: నౌ ఐ ఆఫర్ వన్ చైల్డ్ లక్ష్మణ టు సర్వ్ రామ.
1: భరతుని యొక్క సేవ కోసమని శత్రుఘ్న అర్పితం చేసింది కైకకు.
0: అండ్ షీ హాస్ హ్యాండెడ్ ఓవర్ శత్రుఘ్న టు కైక.
1: ఇది కేవలం ఇది మీ యొక్క సొత్తులే.
0: They are your property.
1: నేను నిమిత్త మాత్రమే.
0: I am an instrument.
1: ఈ పిల్లలు మీ ప్రసాదాలే.
0: And these children are your gift.
1: వీరు సేవలు చేసే నిమిత్తమే నా యొక్క గర్భంలో పుట్టారు.
0: They are born to serve them.
1: నేను ఎంతో ధన్యురాలను.
0: I am really
1: ఇలాంటి సేవకులను నేను లోకానికి అందించడం అనేటువంటిది నా యొక్క గొప్ప అదృష్టం.
0: I am really lucky to have children who are ready to serve.
1: తనలో తాను ఎంతో ఆనందించుకొని.
0: She was so happy with them.
1: భరతుని వెంట శత్రుఘ్నుని ఇచ్చింది.
0: And she gave Shatrughna to follow Bharata.
1: Ramulu venta Lakshmanu ichindi.
0: And Lakshmana was to follow Rama.
1: Ante inga Ramulu ekkada adigu pedithe Lakshmanu ekkada povali.
0: Right from that moment Lakshmana followed Rama.
1: Bharatudu ekkada adigu pedithe Shatrughna ekkada povali.
0: So also Shatrughna followed Bharata.
1: Ee vidhamainatundi yokka jeevithani vaaru garuttu vacharu.
0: That has been the pattern of life.
1: Kevalam veer sevakulu maatrame kaadu.
0: They are not merely servants.
1: ఈ యొక్క రాములు భరతుడు కూడాను వీరిని వదలు ఒక క్షణమైనా ఉండేటువంటి వారు కాదు.
0: అండ్ దే నెవర్ లెఫ్ట్ ది కంపెనీ ఆఫ్ ది అదర్ టు.
1: ఏదైనా మధురమైన పదార్థములు రాములకు తెచ్చిస్తే లక్ష్మణుడు వచ్చేంత వరకు ఏమాత్రం ముట్టేటువంటి వాడు కాదు.
0: ఇఫ్ ఎనీ స్వీట్ ఈజ్ ఆఫర్డ్ టు రామ హీ విల్ నెవర్ టచ్ అంటిల్ లక్ష్మణ అరైవ్స్ దేర్.
1: పుట్టిన పండుగని తల్లి ఏమైనా కూడాను కొంచెం ఘనకార్యంగా కూడా ఏదైనా చేస్తే ఏమాత్రం అంగీకరించేటువంటి వాడు కాదు.
0: ఆన్ బర్త్డేస్ వెన్ స్పెషల్ ప్రిపరేషన్స్ ఆర్ మేడ్
1: లక్ష్మణుడు వచ్చేంత వరకు ఏమాత్రం ముట్టడు.
0: హీ వెయిటెడ్ అంటిల్ లక్ష్మణ అరైవ్.
1: భరతుడు కూడా అంతే.
0: సో ఆల్సో భరత.
1: శత్రుఘ్నుడు వచ్చేంత వరకు కూడాను ఏ మధురమైన పదార్థములు కూడాను తాను భుజించడానికి ప్రయత్నించలేదు.
0: అంటిల్ శత్రుఘ్న అరైవ్డ్ దేర్ Bharata never accepted any food.
1: Kanukane Bharatunni vivahamaina tarvata.
0: So after the wedding of Bharata,
1: tana menamama ainatundi Kaikeyi Raju,
0: his own uncle, the king of Kaikeyi,
1: anaga Kashmir Raja,
0: the Raja of Kashmir,
1: aina tana kumartanu tana intiki teesukoni poyyadu.
0: And he has in fact has taken his daughter along with him.
1: Appudu
0: then
1: Bharatunni maatrame pilchadu kani Shatrughnuni pilavaledu.
0: It was only Bharata was supposed to go.
1: భరతుడు కూడా నువ్వు శత్రుని రమ్మని చెప్పలేదు.
0: భరత నెవర్ ఆస్క్డ్ శత్రుని నాట్ టు ఫాలో.
1: ఏ చరిత్ర ఎందుకు లేదు.
0: ఇన్ నో నరేషన్ డిస్క్రిప్షన్ ఇట్ వాస్ దేర్.
1: అప్పుడు భరతుని వెంట శత్రుడు వెంట వెళ్ళాడు.
0: శత్రుని ఫాలోడు భరత.
1: రాముని అరణ్యానికి పంపినప్పుడు అతని వెంట లక్ష్మణుడు కూడా వెంట పోయాడు.
0: When Rama was sent to the forest, he was followed by Lakshmana.
1: రాముని ఎంతో చెప్పాడు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు నా వియోగంతో చాలా బాధపడుతుంటారు, వాళ్ళని ఓదార్చడానికి వారికి శాంతి చేయడానికి నీ ఇంటి దగ్గరనే ఉండమని చెప్పాడు.
0: Rama told in every possible way, the parents are aged, they need your service, better you stay back.
1: అన్నా, నా తల్లి నీ సేవ నిమిత్తమే నన్ను ఇక్కడ పంపించింది.
0: ఇన్ ఫ్యాక్ట్ మై ఫాదర్ హెస్ సెంట్ మీ టు
1: సర్వ్. నీవు తండ్రి ఆజ్ఞను నడుచుకున్నావు, నేను తల్లి ఆజ్ఞను నడుచుకోవాలి.
0: అండ్ యూ ఫాలో ద కమాండ్ ఆఫ్ ఫాదర్.
1: మాతృదేవో భవ, పితృదేవో భవ, ఈ రెండు కూడా మనకు ప్రధానమైన ప్రమాణములు.
0: ఫాదర్ ఈస్ గాడ్, మదర్ ఈస్ గాడ్, దే ఆర్ ది డిక్టా, సేక్రెడ్ డిక్టా టు బి ఫాలోడ్.
1: లక్ష్మణుడు వెళ్ళాడు రాముల వెంట.
0: సో సేయింగ్ లక్ష్మణ ఫాలోడ్ రామ.
1: ఎంత చెప్పినా కూడా నువ్వు వినలేదు.
0: హీ డిడ్ంట్ పే హీడ్
1: టు హిస్ వర్డ్స్. శత్రుడు అంతే.
0: So also Shatrughna.
1: Shatrughna యొక్క గుణగణములు రామాయణంలో ఎక్కడ కూడా కనిపించడం లేదు. కానీ
0: ద వర్చ్యూస్ ఆఫ్ శత్రుఘ్న ఆర్ నాట్ నోటీస్డ్ ఇన్ రామాయణ.
1: శత్రునాశనం చేసేటువంటి వాడు శత్రుఘ్నుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ శత్రుఘ్న ఇస్ ద బెస్ట్ వారియర్ టు కిల్ ఎనిమీస్.
1: ఎక్కడే కానీ రాములకు భరతులకు శత్రువులు కనిపించారా, ఇంకా వారిని ఏమాత్రం బ్రతకనివ్వరు.
0: అండ్ శత్రుఘ్న విల్ నాట్ అలౌ ఎనీ ఎనిమీ టు సర్వైవ్.
1: కానీ అలాంటి సందర్భాలు ఎక్కడ కూడా కనిపించలేదు.
0: దోస్ సర్కమ్స్టాన్సెస్ హావ్ నాట్ బీన్ రిటన్.
1: భరతుని వెంట శత్రుఘ్నుడు వెళ్ళాడు.
0: శత్రుఘ్న ఫాలోడు భరత.
1: శత్రుఘ్నుడు ఒక్కడే మాత్రమే వెళ్ళాడు.
0: అండ్ శత్రుఘ్నలో
1: అతనికి వివాహమైంది.
0: అండ్ హి వాస్ ఆల్సో మ్యారీడ్.
1: భరతుడు భార్యతో పాటు వెళ్ళాడు.
0: భరత వాస్ ఫాలోడ్ బై హిస్ వైఫ్.
1: తండ్రి గారింటికి.
0: అండ్ హి వెంట్ టు హిస్ హౌస్.
1: ఈయన భార్య కూడా తీసుకుని పోలేదు.
0: శత్రుఘ్న వెంట్ ఆల్ అలోన్ అనకంపనీడ్ బై వైఫ్.
1: ఒక్కడే ఒక్కడు ఆ యొక్క భరతునితో వెళ్ళాడు.
0: శత్రుఘ్న ఫాలోడ్ హిమ్ ఆల్ అలోన్.
1: ఎలాంటి గుణములంటే ఇలాంటివి వారికి చాలా పవిత్రమైనటువంటి యొక్క గుణములు.
0: దే హాడ్ సీక్రెట్ క్వాలిటీస్, వర్చ్యూస్.
1: మదర్ లోపల అనగా అయోధ్య లోపల నుంచి పెండి అయిపోయి ద్వారక నుంచి వచ్చింది, అనగా
0: మిథిలాపురం
1: నుంచి పెండి చేసుకుని నలుగురు కుమారులు వచ్చారు.
0: After the holy wedding there in Mithila, all the four sons returned to Ayodhya.
1: Dasharatha cheppadu.
0: Dasharatha said,
1: Nayana, ee nalugurini nenu chuchi ashtagrahala vale enimidi netramulnu nenu chuchi aanandistunnanu.
0: Watching all four sons, I feel as if I am watching the eight planets.
1: Kaani vaari venta satulu kuda vachi vaari kuda ashtagrahalu anaga enimidi netramulu.
0: And you are followed by wives also.
1: 8 + 8 = 16. ఈ 16 కణాలతో నేను ఆనందాన్ని అనుభవిస్తున్నాను.
0: 8 + 8 = 16 aspects.
1: నాకు కుమారులు అయినప్పటికీ కోడళ్లు కూడా నాకు కుమార్తెల బలే చూసుకుంటున్నాను.
0: I'll consider my daughter-in-law as daughter.
1: కుమార్తెలు కూడా చాలా గుణవంతులు.
0: They are also highly virtuous.
1: అప్పుడు చెప్పాడు.
0: Then you said.
1: ఎంతటి అదృష్టం నా ఇది.
0: హౌ లక్కీ ఐ యామ్.
1: ఈ తపఫలం యొక్క ప్రభావమే నాకు ఇంతటి ఆనందాన్ని అందిస్తుంది.
0: దిస్ ఇస్ ది రిజల్ట్ ఆఫ్ ది డీప్ పెనెన్స్ ఐ డిడ్.
1: మిథిలాపురి ఉండినటువంటి వారు ఎక్కడ, అయోధ్యలో ఉండినటువంటి నా బిడ్డలు ఎక్కడ.
0: దే ఆర్ ఫ్రమ్ మిథిలా, మై చిల్డ్రన్ ఆర్ ఫ్రమ్ అయోధ్య.
1: వీరిద్దరికి నీ ధనిక సంబంధ బాంధవ్యం ఉంటా, ఇది భగవత్ అనుగ్రహమే.
0: ఇట్స్ ఆల్ గాడ్స్ విల్ దట్ బ్రాట్ దెమ్ టుగెదర్
1: అని చెప్పి,
0: సో సే
1: అంతటి గుణవంతులను నేను ఇంకా చూడను, చూడబోను.
0: అండ్ హి సెడ్ ఐ యామ్ నాట్ గోయింగ్ టు వాచ్, ఐ యామ్ నాట్ గోయింగ్ టు సీ సచ్ వర్చ్యూస్ పీపుల్ ఇన్ ఫ్యూచర్.
1: పతి ఆజ్ఞను శిరసావహించేటువంటి వాడు సతులు.
0: వైవ్స్ ఫాలోడ్ ద కమాండ్ ఆఫ్ ద హస్బెండ్స్.
1: సీత ఊర్మిళ ఎంతో గొప్పగా ఉండేటువంటి వారు.
0: సీత అండ్ ఊర్మిళ దర్ హైలీ నోబుల్.
1: మాండవీ శృతకీర్తి వీరిద్దరు కూడా చాలా ఒక్క గుణవంతుడే.
0: మాండవీ శృతకీర్తి ఆర్ ఆల్సో గ్రేట్.
1: జనక మహారాజు యొక్క తమ్ముడి బిడ్డలు మాండవీ శృతకీర్తి.
0: మాండవీ శృతకీర్తి ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ ది బ్రదర్ ఆఫ్ జనక.
1: జనకునికి మొదటి బిడ్డ సీత.
0: ది ఫస్ట్ బోర్న్ చైల్డ్ ద సెకండ్ వన్ ఇస్ ఊర్మిళ.
1: ఈ ఇద్దరి కూడా రామలక్ష్మణుడికి ఇచ్చి పెళ్లి చేసిన.
0: దే వర్ మ్యారీడ్ టు రామ అండ్ లక్ష్మణ.
1: ఏనాడు కానీ పతి ఆజ్ఞలకు ఏమాత్రం కూడా ఉల్లంఘించినటువంటి వారు కాదు.
0: దే నెవర్ డిసోబేడ్ దేర్ హస్బెండ్స్.
1: అలాంటి బిడ్డలు, అలాంటి కోడన్లు, అలాంటి అత్తలు కలిగి ఉండటం చేతనే ఆ గృహము ఆదర్శవంతమైనటువంటి గృహంగా రూపొందింది.
0: బికాస్ ఆఫ్ దట్ నొబిలిటీ, బికాస్ ఆఫ్ దట్ గ్రేట్నెస్ దట్ ప్రివైల్డ్ అమాంగ్ ది డాటర్స్ ఇన్ లా అండ్ మదర్స్. విశ్వామిత్రుడు వచ్చి ఫ్యామిలీ వాస్ సో పీస్ఫుల్.
1: కోరిన తక్షణమే వశిష్ఠుల వారి ఆజ్ఞ తీసుకుని రాముని ఇంకా యజ్ఞ సంరక్షణకు పొమ్మని చెప్పాడు.
0: ద మూమెంట్ విశ్వామిత్ర వాంటెడ్ ద పర్మిషన్ ఇస్ obtained from Vasishtha.
1: లక్ష్మణుడికి ఎవరు ఆజ్ఞ అక్కర్లేదు.
0: And he never said no to the proposal.
1: మాతృ ఆజ్ఞ మొట్టమొదటనే జరిగిపోయింది.
0: And in fact, they followed the command of the mother.
1: రాములతో బయలుదేరాడు.
0: And he followed Rama.
1: వెళ్ళిన తర్వాత
0: After that,
1: సరయు నది తీరం లోపల
0: Very close to Sarayu River.
1: నాయన ఇంకా సిద్ధాశ్రమానికి చేరవలసి వచ్చింది.
0: We are very close to Siddhashrama.
1: మీకు ఒక మంత్రోపదేశం చేస్తాను.
0: And then I will teach you a mantra.
1: మాయ, ఇదే మాయ.
0: This is illusion.
1: సర్వజ్ఞుడు రామకృష్ణుడు రామచంద్రులు అని తెలిసి కూడాను
0: హి నోస్ రామా ఇస్ ఓమ్నిషియంట్
1: సర్వశక్తిమయుడు రాముడు అని తెలిసి కూడాను
0: హి నోస్ రామా ఇస్ ఆల్ పవర్ఫుల్
1: తిరిగి ఏదో మంత్రోపదేశం కోసం ప్రయత్నం చేశాడు విశ్వామిత్రుడు
0: యట్ విశ్వామిత్ర వాంటెడ్ టు టీచ్ ఎ మంత్ర
1: ఈ విధమైనటువంటి మాయలో పడుతూ వచ్చారు మహర్షులు కూడాను
0: అండ్ ఈవెన్ సేజెస్ వర్ పుట్ టు దిస్ కైండ్ ఆఫ్ ఎందుకోసం డిసిల్యూషన్మెంట్
1: నాయన ఈ సిద్ధాశ్రమం లోపల రాక్షస సంహారం జరిగేంత వరకు కూడాను మీరు అన్నం ముట్టడానికి వీల్లేదు
0: ఇన్ సిద్ధాశ్రమ Until all the demons are killed, no one should
1: partake of food. You
0: will not have any time.
1: ఆహార నిద్రమును రెండు కూడాను జయించుకునే నిమిత్తమై
0: You have to sacrifice your food and drink and sleep.
1: బల అతి బల అని రెండు మంత్రాలు ఇచ్చారు.
0: Now he taught them
1: బల నిద్రను సాధిస్తుంటాడు.
0: బల will help you to conquer sleep.
1: ఆహారాన్ని సాధిస్తుంది. ఆకలిని సాధిస్తుంది.
0: అతి బల will help you to conquer hunger.
1: ఆకలి దప్పులు లేకుండా నిద్రాహారములకు లేకుండా జీవితంలో ఒక విధమైనటువంటి ఆదర్శాన్ని నిరూపించేటువంటి ఒక శక్తిని గురువులు అనుగ్రహించారు
0: అండ్ దిస్ ప్రిసెప్ట్ కన్ఫర్డ్ దెం ది గిఫ్ట్స్ టు విన్ ఓవర్ ది అపిటైట్ అండ్ థర్స్ట్
1: అందువల్ల రాముల చేత లక్ష్మణుడు కూడా వెంటబడ్డాడు
0: ఫర్ దట్ రీజన్ లక్ష్మణ అకంపనీడ్ రామ
1: కనుక ఒక్కొక్క ఇంటి ఎందు కూడాను బిడ్డలు ఉంటారు
0: We have children at every
1: ఆ బిడ్డలు ఒకరికొకరు ఏమాత్రము సన్నిధి సంబంధ బాంధవ్యమే ఉండదు
0: దే డోంట్ హ్యావ్ ఎనీ ఇంటిమేట్ రిలేషన్షిప్ అమంగ్ దెమ్
1: కానీ దశరథుని మహారాజు యొక్క ఇంటి లోపల నలుగురు బిడ్డలు కూడాను ఒక్క ప్రాణంగా ఉండేటువంటి వాడు
0: బట్ దే ఆర్ ది రెసిడెంట్స్ ఆఫ్ దశరథ ఆల్ ది ఫోర్ మింగల్డ్ ఇన్ హార్మనీ
1: తిరగటము ఆడుకోవటం పాడుకోవటం అంతా ఒక చోటే
0: దే ఆల్ మూవ్ టుగెదర్ దే ప్లే టుగెదర్ దే హావ్
1: ఒకరిని ఒకరు వదిలి ఒక క్షణమైనా నిమిషించేటువంటి వారు కాదు
0: దే హాడ్ నెవర్ నో సెపరేషన్ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్
1: ఎవరికైనా ఏదైనా కించిత్ బాధ కలిగితే అందరూ దీన్ని బాధాన్ని పంచుకునేటువంటి వాళ్ళు
0: ఎనీ స్లైటెస్ట్ ద పెయిన్ అనే ప్రాబ్లమ్ ఇస్ షేర్డ్ బై ఎవ్రీబడీ
1: కనుకనే రాములను అందరు కూడా అనుసరిస్తూ వచ్చారు
0: సో ఆల్ ఫాలోడ్ రామా
1: కనుక ఒక్క ఇంటి లోపల కుటుంబం ఉంటుంటే అందరికీ ఐకమత్యం కలిగి ఆదర్శంగా కూడా జీవితాన్ని అందించుతూ వచ్చారు
0: Therefore they demonstrated what unity is, what harmony is.
1: ఒక భార్య ఉంటుంటే భరించుకోలేనంత బాధలు పడుతుంటారు ఇంట్లో
0: వన్ వైఫ్ ఈజ్ ఎనఫ్ టు గివ్ ఎనఫ్ ఆఫ్ ప్రాబ్లమ్స్
1: ఇద్దరు భార్యలు ఉంటే ఇంక చెప్పనక్కర్లేదు
0: విత్ టూ వైఫ్స్ బియాండ్ ఎస్టిమేట్
1: ముగ్గురు భార్య ఉంటుంటే ఇంకా ముడి పడినట్టే ఎప్పుడు చూసినా గానీ పోట్లాటనే
0: త్రీ వైఫ్స్ కాన్ఫ్లిక్ట్ ఆల్ ది టైమ్
1: కానీ దశరథ ఇంటిలో అలాంటివి ఏమాత్రమూ లేదు
0: బట్ ద రెస్ట్ దశరథ నథింగ్
1: కానీ మీరు తలచవచ్చును కైక ఈ విధంగా కోరింది కదా కైక ఈ యొక్క దీంట్లో అశాంతిని పెంచింది కదా అనుకో కానీ కైకకు చేసింది కానే కాదు
0: యూ మే థింక్ దట్ కైక వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కాన్ఫ్లిక్ట్ లేటర్ బై ఆస్కింగ్ ఫర్ ద గ్రాంట్ ఆఫ్ దీస్
1: బోన్స్ కేవలము రాక్షస సంహార నిమిత్తమై
0: ఓన్లీ టు కిల్ ద డెమన్స్
1: తన పతికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారము ఈ విధంగా తాను నడుచుకుంటూ పోయింది
0: ఇన్ స్ట్రిక్ట్ ఒబీడియన్స్ టు ద కమాండ్ ఆఫ్ హర్ హస్బెండ్ షీ ప్రేడ్ సర్వ్
1: రాములు రాక్షస సంహారం గావించాలి
0: రామా హ్యాస్ టు కిల్ ద డెమన్స్
1: కనుకనే అతని ఆజ్ఞను నేను ధిక్కరించినట్టు అవుతుంది కనుక నేను ధిక్కరించనని చెప్పి ఆమె కోరింది రెండు వరాలు
0: అండ్ సో షీ వాంటెడ్ that the two boons to be granted because she doesn't want to disobey
1: mandar cheppindi aa mandar bodhinchatam cheta ee chedipoyindi ani aneka rakaluga manam bhavichukuntuntam
0: but we consider that kaika listened to all the bad words of mandara
1: mandara maata cheppinatundi vineetundi kaika kaadayi
0: kaika is not of that sort so as to hear cheap words of mandara
1: goppa gunavanturalu
0: she is highly virtuous
1: sadhyamanduralu
0: she is chastefully
1: seelavanturalu
0: she is one of character
1: ee kevalamu daivagniga bhavinchi
0: she considers God's command
1: ramunu ee vidhanga aranyaniki pampite gaani raksha samharam jaragadu
0: unless rama is in the forest demons will not be killed
1: ravana mardam jaragali
0: ravana has to be annihilated
1: కనుకని దీనికంతా కూడా ఆమె ఈ విధంగా ప్లాన్ వేసి తన సంకల్పం చేతనే జరిపించుకుంది
0: దిస్ వాజ్ హర్ థాట్ అండ్ ద ప్లాన్
1: చేసుకుని కట్టకట్టి రాక్షస సంహారం జరిగించింది
0: ద డెమన్స్ వర్ ఆల్ కిల్డ్ ఎట్ ది ఎండ్
1: తన కుమారుడైనటువంటి భర్తుని కంటే రాములను అమితంగా ప్రేమించేటువంటిది ఈ యొక్క కౌశ కైక
0: ఇన్ ఫ్యాక్ట్ కైక లవ్ రామా మచ్ మోర్ దాన్ హర్ ఓన్ సన్ భరత
1: కుమారుడు వచ్చాడు
0: సంఖ్య
1: భర్తను వచ్చి ఇంతగా ప్రేమిస్తున్నటువంటి ఈ తల్లి ఈ వరమును ఎందుకు కోరింది?
0: హౌ ఇస్ దట్ యు ఆర్ సో అఫెక్షనేట్ లవింగ్? హౌ ఇస్ దట్ యు ఆస్క్ ఫర్ దీస్ బోన్స్?
1: అప్పుడు ఆమె చెప్పింది చేతులు జోడించి,
0: దెన్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ షీ
1: సెడ్, నాయన ఇదంతా కూడా నువ్వు భగవత్ సంకల్పమే,
0: దిస్ ఇస్ ఆల్ ద డివైన్ ప్లాన్,
1: ఈ సంకల్పమును పురస్కరించుకొని నేను నడుచుకోవాల్సి వస్తుంది,
0: ఐ హావ్ టు యాక్ట్ అకార్డింగ్ టు డివైన్ విల్.
1: కనుక ప్రతి ఒక్కటి దైవాగ్రత ప్రకారమే జరుగుతుంది, కానీ మానవుల యొక్క సంకల్పం ఏమాత్రం భరించదు.
0: ఎవ్రీథింగ్ హ్యాపన్స్ అకార్డింగ్ టు గాడ్స్ మాస్టర్ ప్లాన్, వీఆర్ నాట్ ఇండిపెండెంట్
1: అని చెప్పి అందరికి సమాధానం కల్పించింది.
0: అండ్ షీ ఆన్సర్డ్ ఎవ్రీబడి,
1: మున్ముందు ఈ నలుగురు కూడా ఏ విధమైనటువంటి జీవితాన్ని గడుపుతారు,
0: ఇన్ ఫ్యూచర్ వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ దే ఆర్ గోయింగ్ టు లీడ్,
1: అప్పుడే
0: దెన్
1: రావణుని యొక్క విషయం కూడా తెలుసును.
0: దెన్ షీ ఆల్సో నోస్ రావణ స్టోరీ,
1: రావణులు మా దేవతలందరినీ బాధ పెడుతున్నాడు, దీనికి ఏమైనా పరిహారం కావాలి అని దశరథుని ప్రార్థించారు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీబడి ప్రే టు దశరథ బికాస్ రావణ వాజ్ పుట్టింగ్ ఆల్ ఏంజల్స్ టు సఫరింగ్.
1: అప్పుడు చెప్పాడు,
0: దెన్ సెడ్,
1: నాయన నా కుమారుడు పుట్టాడు,
0: ఐ హావ్ ఎ సన్,
1: వాడు చిన్నవాడిగా ఉంటున్నాడు,
0: హీ సో యంగ్,
1: ఈ బాధ్యత అంతా కూడా తానే వహించగలడు,
0: హీ కెన్ క్యారీ ఆన్ ద రెస్పాన్సిబిలిటీ,
1: నాకు అంత శక్తి సామర్థ్యం నాకు ఎక్కడా లేవు,
0: అండ్ హీ హాస్ గాట్ దట్ కెపాసిటీ,
1: దాని విచారణ చేసేటువంటి ఒక శక్తి కూడా నాకు లేదు,
0: అండ్ ఐ కెనాట్ ఈవెన్ ఎస్టిమేట్ హిస్ కెపాసిటీస్
1: అని పండితులకు దీని సమాచారం వదిలిపెట్టి,
0: అండ్ హీ పాస్డ్ ఆన్ ద మెసేజ్,
1: మీరే విచారించండి అన్నారు.
0: హీ సెడ్ బెటర్ యూ ఫైండ్ అవుట్ ఫర్ యువర్ సెల్ఫ్,
1: అతనికి మరణం కావాలి,
0: అండ్ హీ వాంట్స్,
1: ఈ మరణం ఎవరి ద్వారా జరుగుతుంది,
0: హీ ఈస్ టు బి కిల్డ్ ఎట్ హూస్ హ్యాండ్,
1: అది మాత్రం దశరథుడు చెప్పాడు,
0: దట్ ఓన్లీ దశరథ సెడ్,
1: దేవతల చేత గాని
0: ఐదర్ బై ఏంజెల్స్,
1: యజ్ఞ యాగాది కృతువుల చేత గాని
0: ఆర్ బై సేక్రెడ్ రిచువల్స్,
1: కిన్నెర కింపురుషుల చేత గాని
0: ఆర్ కిన్నెర అండ్ కింపురుష,
1: ఒకానొక సమయంలో నాకు మరణం ఉండకూడదని నన్నే ప్రార్థించాడు రాముడు.
0: రావణ ప్రేయర్ దట్ హీ షుడ్ నెవర్ బి కిల్డ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ఎనీ,
1: నేను ఆ రావణుకి నేను వరం ఇచ్చాను,
0: దాట్ వాజ్ ద బూన్ ఐ గ్రాంటెడ్,
1: దేవతల చేత గాని కిన్నెర కింపురుషుల చేత గాని
0: కిన్నెర
1: రాక్షసుల చేత గాని అతనికి చావు ఉండకూడదు అని నేనే ఇచ్చాను వరం,
0: అండ్ హీ విల్ నెవర్ ఫేస్ డెత్ ఎట్ దేర్ హ్యాండ్స్.
1: అయితే ఒక్కటి మాత్రం మనం యోచించాలి,
0: వన్ పాయింట్ వీ హావ్ టు థింక్ హియర్,
1: మానవుల చేత నేను మరణం లేకుండా ఉండాలని తాను కోరలేదు.
0: హీ డిడ్ంట్ ఆస్క్ ఫర్ దిస్ ప్రేయర్, హీ ఇస్ నాట్, హీ డిడ్ంట్ ఆస్క్ ఫర్ దిస్ ప్రేయర్, కాబట్టి
1: రాములు మానవాకారము,
0: రామ ఇస్ ఎన్ హ్యూమన్ ఫామ్,
1: రాముల చేతనే అతని మరణం జరుగుతుంది,
0: సో హిస్ డెత్ ఇస్ ఎట్ ది హ్యాండ్స్ ఆఫ్ రామ,
1: కనుక నీ దేవతల చేత జరిగేటువంటిది కాదు,
0: ఇస్ నాట్ టు హ్యాపన్ ది హ్యాండ్స్,
1: కిరుల చేత జరిగేటువంటిది కాదు,
0: ఆర్ అదర్
1: కింపురు చేత జరిగేటువంటిది కాదు,
0: కింపురుష
1: ఇంకే విధమైన దీంట్లో మృగాల చేత జరిగేటువంటిది కాదు,
0: ఐ నో అదర్ వే ఆర్ బీస్ ఆర్ వాట్స్ ఎవర్,
1: ఒక మానవులు అల్పులు కదా అనుకున్నాడు తాను,
0: హీ కన్సిడర్డ్ దట్ మ్యాన్ ఇస్ సో లో,
1: మానవుని యొక్క అల్పత్వమే వీనికి ఎంత ఘనతగా చేరింది,
0: అండ్ హీ థాట్ దట్ మ్యాన్ ఇస్ సో లో అండ్ అండ్ ఈ సో ప్రౌడ్,
1: కోరినటువంటి కోరికలు కూడా మనం చాలా సుస్పష్టంగా చూసుకోవాలి,
0: అండ్ వీ హావ్ టు నో క్లియర్లీ ది బూన్ దట్ వీ ఆస్క్డ్,
1: విష్ణువుడు కూడా అతనికి వరం ఇచ్చాడు,
0: విష్ణు ఆల్సో గేవ్
1: దేవతల చేత కానీ కిరణుల చేత కానీ కింపరు చేత కానీ
0: పురుష
1: రాక్షసుల చేత
0: కానీ
1: నీకు మరణం ఉండదు ఉండదు అన్నాడు,
0: యూఆర్ నాట్ గోయింగ్ టు డై,
1: కానీ మానవుల చేత నాకు ఉండకూడదు అని తాను కోరలేదు, దీనికి రాముని కూడా దేవుడు కూడా అంగీకరించలేదు,
0: బట్ దిస్ ఎగ్జెంప్షన్ హాస్ నాట్ బీన్ సాట్ దట్ ఈస్ నాట్ గోయింగ్ టు డై ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ మ్యాన్,
1: కనుక ఇదిలో ఈ విధమైనటువంటి రహస్యం ఉంటుండాలి,
0: దిస్ ఇస్ ద సీక్రెట్.
1: కాబట్టి రాముని ఇంకా పెద్దవాడైన తర్వాత రాముని అతని హతమారుస్తాడని చెప్పి అన్నారు,
0: దేర్ఫోర్ రామా ఇస్ గోయింగ్ టు కిల్ రావణ ఎట్ ద రైట్ టైం,
1: దీనినే లంకకు చేరినప్పుడు
0: క్లోజ్ టు లంక
1: హనుమంతుడు పోయినప్పుడు లంకని చెప్తుంది,
0: లంకని స్టార్టెడ్ టెలింగ్
1: మన లంకకు చెడ్డకాలం ప్రాప్తిస్తూ వచ్చింది,
0: దట్ టైమ్స్ ఆర్ సో నియర్,
1: ఒక కోతి వచ్చి
0: ఎ మంకీ విల్ బి హియర్,
1: ఈ లంకిని కొట్టినప్పుడు
0: అండ్ వెన్ లంకిని ఇస్ హర్ట్
1: ఆమె తల తిరిగి పడిపోయింది,
0: అండ్ షీ విల్ ఫాల్ విత్
1: ఈ లంకిని సులభంగా పడేటువంటిది కాదు,
0: షీ నాట్ ఆర్డినరీ వన్,
1: కాబట్టి నేను ఎప్పుడు పడిపోయినానో
0: ద మూమెంట్ షీ ఫెయింట్స్,
1: దీనికి సింహద్వారం ద్వారపాలకులుగా ఉండేటువంటి ఆ లంకిని పోతే ఇంకా లంక అంతా పోయిందని అర్థం,
0: ద మూమెంట్ ద సెక్యూరిటీ గార్డ్ లంకిని డైస్ దేర్ ఇస్ నో
1: సెక్యూరిటీ ఫర్ లంక, లంకకు ప్రమాదం ప్రాప్తించింది,
0: దాట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫాల్ ఆఫ్ లంక
1: అని లంకిని పోయి రావణుకు చెప్పింది,
0: ది హోల్ థింగ్ వాజ్ రిపోర్టెడ్ టు రావణ బై లంకిని,
1: ఈ హనుమంతుడు ఎక్కడేవాడు,
0: హనుమాన్ వేర్ డస్ హి కమ్ ఫ్రమ్,
1: అది కూడా మనం తెలుసుకోవాలి,
0: వీ హావ్ టు నో దాట్,
1: ఈ సుమిత్ర పెట్టినటువంటి పాయసాన్ని గరుడు తీసుకుని పోయింది,
0: అండ్ కై కలెక్టెడ్ దట్ వెజల్ ఆఫ్ ప్రసాద్,
1: తీసుకుని పోయి అంజనీ దేవి ధ్యానంలో ఉన్నటువంటి సమయంలో ఆమె ముందు ఆ కప్పు పడవేసింది,
0: ద కప్ వాజ్ డ్రాప్డ్, there at the place where Anjani Devi was in meditation.
1: Anjali kaadu, Anjani Devi.
0: She's Anjani Devi.
1: Aame aa payasaanni tissindi.
0: And she has received that payasa.
1: Aame garbhamulopala Hanumantudu praaptinchadu.
0: And Hanuman is born because of the grace.
1: Ee Ramalakshmana Bharata Shatrughna yokka amsame Hanumantudu kudanu.
0: It only means Hanuman belongs to all the four brothers. He is the spark of them.
1: కనుక హనుమంతుడు రాములకు అంత సమీపంగా ఉంటుండి రామకార్యం లోపల పాల్గొంటూ వచ్చాడు.
0: సో హనుమాన్ ఎంజాయ్డ్ ఆల్ ద ప్రాక్సిమిటీ అండ్ పార్టిసిపేటెడ్ ఇన్ ద డివైన్ మిషన్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్
1: రామాయణం యొక్క చిత్రమైనటువంటి విచిత్రము ఎన్ని రకములైనటువంటి యొక్క దీంట్లోనే ఉంటున్నాయి.
0: ది హిస్టరీ అండ్ ద మిస్టరీ ఆఫ్
1: రామాయణం వెతికి చూచిన వాళ్ళు లేరు.
0: ఇన్ ఫ్యాక్ట్ నో వన్ హావ్ క్లియర్లీ ఇన్వెస్టిగేటెడ్ ఎవ్రీ డీటెయిల్.
1: నిదానంగా యోచన చేస్తే
0: if you inquire clearly,
1: ప్రతి ఒక్కటి అర్థం లేనిటి పదం అక్కడ ఏమాత్రము ఉండదు.
0: Everything is highly meaningful and purposeful.
1: ప్రతి కుటుంబములకు,
0: for every family,
1: ప్రతి అన్నదమ్ములకు,
0: brothers,
1: ప్రతి అక్క చెల్లెండ్రులకు,
0: sisters,
1: ప్రతి తల్లిదండ్రులకు,
0: parents,
1: అన్ని రంగముల్లో కూడాను ఇన్ని ఆదర్శాన్ని నిరూపించేటువంటిది రామాయణము.
0: Receive ideals in all aspects, in all fields of life.
1: ఎవరెవరు ఏ రీతిగా మెలగాలి,
0: హౌ ఎవ్రీవన్ షుడ్ కండక్ట్,
1: ఎవరు ఏ రీతిగా గౌరవించాలి,
0: హౌ ఎవ్రీవన్ షుడ్ రెస్పెక్ట్
1: అనేటువంటి అన్ని కూడాను రామాయణమే ప్రబోధిస్తూ వచ్చింది.
0: ఆల్ హావ్ బీన్ డెల్ట్ వెల్ ఇన్ రామాయణ.
1: ఇది మోడర్న్ ఏజ్ కదా, ఆయన చెప్పినట్టు నేనెందుకు వినాలా అని ఏమాత్రం వాదించేటువంటి వాదన ఉండదు.
0: అండ్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఆర్గ్యుమెంట్ దట్ దే డోంట్ అప్లై ఇన్
1: ఆధునిక యుగం కానీ మోడర్న్ ఏజ్ కానీ.
0: This may modern age or ultra modern age.
1: Matane.
0: Our sort of command.
1: Satyanni paatinchali.
0: And one has to follow.
1: Vidyanni pradarshinchali.
0: And you have to be humble.
1: Vidyatanu nirupinchali.
0: And you have to be obedient.
1: Nijamainatundi aadarshanni manam andinchali.
0: And you have to be true ideal.
1: Prati manavudu kudunu oka aadarshanni andinchi nimittame janminchadu kaani ఏదో అలంకారంగా జీవించడం కోసమని జన్మించలేదు.
0: ఎవ్రీ మ్యాన్ ఈస్ బాన్ టు బి ఎన్ ఐడియల్ నాట్ టు సింప్లీ లివ్.
1: ప్రతి వ్యక్తి కూడాను,
0: ఎవ్రీ పర్సన్,
1: తన శక్తికి తగినటువంటి ఆదర్శాన్ని నిరూపించాలి.
0: ది బెస్ట్ ఆఫ్ హిస్ అబిలిటీ షుడ్ బి ఎన్ ఐడియల్.
1: అతని ప్రతి మానవుని ఎందుకు అర్హత ఉంటుండాలి.
0: అండ్ ఎవ్రీ వన్ డిజర్వ్స్ దిస్ స్టేటస్.
1: తల్లి ఏ విధంగా బిడ్డను పెంచాలి.
0: And how mother should take care of the child.
1: Bidda ee reethiga tallini gauravinchali.
0: And how the child should respect mother.
1: Intiki vachinatundi aditi abhyagatanu ee reethiga manam gauravinchali.
0: Our guests are to be received in respect.
1: Ivanni kudunu oka kutumbam nunchi vachinatundivi.
0: All these norms are to be observed in every family.
1: Prapanchamanta oka illu.
0: The whole world is one home.
1: Manavulandaru oka kutumbame.
0: The humanity belongs to one family.
1: Kalukoni ee oka kutumbamainti manavulu ee vidhame bedabhavanaku avakasam ivvakunda.
0: In this family of humanity, there should not be differences.
1: దేహములు ఏ విధంగా అంగములు అన్నిటికీ చేరి ఉంటుందో,
0: just as we have various limbs to this body,
1: చెయ్యి పని చేస్తుంది,
0: the hand works,
1: కన్ను చూస్తుంది,
0: the eye watches,
1: చెవులు వింటుంది,
0: ears hear,
1: నోరు మాట్లాడుతుంది,
0: the tongue speaks,
1: కానీ ఇవి చేసే పనులు వేరువేరు అయినప్పటికీ,
0: though their functions are different,
1: అన్ని అంగములు కూడా శరీరానికి ఏ విధంగా సమత్వాన్ని ప్రబోధిస్తుందో,
0: just as you find harmony and unity in this body,
1: అదే విధంగానే ప్రతి అంగం కూడాను మానవాకారమే ధరిస్తూ వచ్చింది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ లింబ్ ఆఫ్ ద బాడీ రిప్రజెంట్స్ ఏ హ్యూమన్ బీయింగ్ ఇన్
1: సొసైటీ. ఒక్క దేశంలో మానవులందరూ కూడాను అంగముల వలె ప్రవర్తిస్తూ వచ్చారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ది ఎంటైర్ సొసైటీ ఆర్ ద లింబ్స్ ఆఫ్ దిస్ కాస్మిక్ పర్సనాలిటీ.
1: ఇది ఏ ప్రాచీన కాలం యొక్క ప్రమాణ పరిస్థితులు.
0: దిస్ హస్ బీన్ ది స్టాండర్డ్ ఆఫ్ ది ఏన్షియంట్ టైమ్స్.
1: కనుక ఆనాది కాలం నుండి,
0: సిన్స్ గుడ్ ఓల్డ్ డేస్,
1: ఇంత ఆదర్శవంతమైన జీవితాన్ని అందిస్తూ,
0: పాసింగ్ ఆన్ ది ఐడియల్ లైఫ్,
1: ఒక తల్లి కన్నటువంటి బిడ్డను,
0: ది చిల్డ్రన్ ఆఫ్
1: మరొక తల్లి కన్నటువంటి కుమారునికి ఇచ్చి వివాహం చేసినప్పుడు,
0: అండ్ వెన్ వన్స్ దే గాట్ మ్యారీడ్,
1: ఏదో ఇంకో పరాయి ఇంటికి పోతుండాలని చెప్పిన తల్లిదండ్రులు ఏడ్చరు.
0: Parents never cried that the daughter is going to another place.
1: ఇది మా కర్తవ్యం.
0: Is our responsibility.
1: నా బిడ్డ ఆ ఇంటికి పోయి చేయవలసినటువంటి పని ఉంటుండాలి.
0: My daughter has to go to in-laws house and serve there.
1: కనుక ఆ ఇంటిలో నా బిడ్డ యొక్క కర్తవ్యము నెరవేర్చాలి.
0: సో మై డాటర్ ఇస్ సపోజ్ టు డిశ్చార్జ్.
1: ఆనందంగా కూడా వాళ్ళు పంపించేటువంటి వాళ్ళు.
0: దే వర్ సో హ్యాపీ యాజ్ దే సెండ్ దేర్ డాటర్
1: ఆనందం లేదు.
0: ఇన్లాస్ హౌస్
1: అత్తగారింటికి పంపిస్తున్నామంటే నీళ్లు రాకపోయినా అద్దుకొని తుడుచుకుంటారు పాపం.
0: When daughter is to join her in-laws house, the parents start crying. They may not cry, at least they will wipe out their tears. Though you don't find that kind of behavior in those days.
1: నారములు అంటే నీరు.
0: నారము మీన్స్ వాటర్.
1: నయనములు అంటే కన్నులు.
0: నయన మీన్స్ ఐ.
1: నయనముల నుంచి వచ్చేటువంటి నీటి ధారలే ఇదే కంటి ధారలని.
0: అండ్ యు నో ది ఐ షెడ్స్ టియర్స్.
1: ఇది శోక భాష్పం కాదు.
0: ఇట్స్ నాట్ ద టియర్స్ ఆఫ్ మిసరీ.
1: ఆనంద భయమైనటువంటి ఆనంద భాష్పములు.
0: ద టియర్స్ ఆఫ్ జాయ్.
1: కరికరి కంటిదారలు అంటే ఏమిటి? ఆనంద పాశ్వములనే కంటిదారలు.
0: సో ద టియర్స్ ఆఫ్ జాయ్ షుడ్ ఫ్లో నాట్ ద టియర్స్ ఆఫ్ మిజరీ. దుఃఖంతో
1: పరితపించేటువంటి దారలు కాదివి.
0: దే ఆర్ నాట్ ద టియర్స్ ఆఫ్ మిజరీ అవుట్ ఆఫ్ సాడ్నెస్.
1: కనుక
0: సో
1: ఆనాటి పరిస్థితులు చాలా పవిత్రమైనటువంటివిగా ఉండేవి.
0: దోస్ డేస్ వర్ హైలీ సేక్రెడ్.
1: ఒక్కొక్కరు వారి వారి కర్తవ్యాన్ని నిరూపిస్తూ ఉంటుంటే ఎంతో ఆశ్చర్యం వేసేటువంటిది.
0: ఎవ్రీవన్ డిశ్చార్జ్ వన్స్ ఓన్ డ్యూటీ. ఇట్ వాస్ సో సర్ప్రైజింగ్.
1: కౌసల్య కన్న కుమారుణ్ణి అరణ్యానికి పంపుతున్నాడంటే ఎంత బాధపడాలి.
0: ఇన్ఫాక్ట్ కౌసల్య షుడ్ ఫీల్ వెరీ సాడ్ బికాస్ షీ వాస్ సెండింగ్
1: మన చరిత్రలో మాత్రం రాసేటువంటి బ్రాహ్మలు ఎంతెంతో రాతిగా రాస్తుంటారు.
0: బట్ ఆల్ ది స్కాలర్స్ వెంట్ ఆన్ రైటింగ్ యాజ్ పర్ దర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్.
1: కౌసల్య ఆ విధంగా ఏడ్చినటువంటిదే కాదు.
0: కౌసల్య నెవర్ క్రైడ్.
1: నాయన నీవు పుట్టావు.
0: You are born.
1: నిన్ను నేను కనటం నా ప్రాప్తి.
0: అండ్ ఐఎమ్ సో లక్కీ టు హావ్ యు.
1: నీ కర్తవ్యాన్ని అనుసరించడం నీ ప్రాప్తి.
0: అండ్ ఇట్స్ యువర్ డిజర్వ్డ్నెస్ టు డిశ్చార్జ్. అండ్ బోత్ ఆఫ్ us షుడ్ డు అవర్ డ్యూటీ.
1: నాయన అరణ్యానికి పోతున్నావు, నువ్వు బాధిస్తున్నావు. నీవు
0: యూ కన్సిడర్ దట్ యు ఆర్ గోయింగ్ టు ద ఫారెస్ట్.
1: నీవు లేని అయోధ్యనే మాకు అరణ్యము. నీ ఉన్నటువంటి అరణ్యమే అయోధ్య నీకు.
0: In fact, this Ayodhya is the forest without you, and that forest with you is very Ayodhya.
1: కాబట్టి ఆ ఫారెస్ట్ నీకు అయోధ్య.
0: సో దట్ ఫారెస్ట్ ఈజ్ యువర్ అయోధ్య.
1: నీవు లేని ఈ అయోధ్యలో మేము ఉండటము ఇదే మాకు అరణ్యవాసం.
0: అండ్ దిస్ అయోధ్య వితౌట్ యూ ఈజ్ ఫారెస్ట్ ఫర్ ఆల్.
1: ఇంతటి ఆదర్శవంతమైనటువంటివన్నీ నిరూపించేటువంటి వారు.
0: దట్ వాస్ ద ఐడియల్ టీచింగ్ ఆఫ్ ద మదర్స్ ఆఫ్ దోస్ డేస్.
1: కనుక
0: సో
1: మనము రామాయణ చరిత్ర లోపల ఒక్కొక్క రంగాన్ని కూడా మనం తీసుకుంటే
0: ఇన్ రామాయణ యాజ్ వి టేక్ ఈచ్ ఆస్పెక్ట్
1: ఎంతో ఆశ్చర్యమైనటువంటి యొక్క చిహ్నములంతా ఉంటున్నాయి.
0: మెనీ సర్ప్రైజింగ్ మొమెంట్స్
1: ఒక్కొక్క సమయం లోపల చాలా విచిత్రమైనటువంటివిగా కూడా కనిపిస్తుంటాయి.
0: ఇట్ ఆల్సో అపియర్స్ వెరీ మచ్ సర్ప్రైజింగ్ అస్టానిషింగ్.
1: దశరథుడు వస్తున్నాడు.
0: దశరథ వాస్ కమింగ్.
1: కానీ చూచినాడు.
0: హీ నోటిస్డ్.
1: తల్లి పడక ఇంట్లో లేదు.
0: అండ్ హీ డిడ్ నాట్ నోటీస్ వై.
1: రాములు ఉన్నాడు.
0: రామ వాస్ దేర్.
1: కానీ రాములు ఏం చేస్తున్నాడు?
0: వాట్ ఈస్ దట్ రామ వాస్ డూయింగ్?
1: చిన్న పిల్లవాడు.
0: సో యంగ్.
1: తన కాళ్ళు తాను ఒత్తుకుంటూ ఉన్నాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ వాస్ ప్రెసింగ్ హిజ్ ఓన్ ఫీట్.
1: చూచాడు దశరథుడు.
0: దశరథ నోటీస్.
1: అయ్యో పాపం, ఆటలాడి తిరిగి తిరిగి కాళ్ళ నొప్పులేమో, కాబట్టి ఎవరినైనా పంపించాలని ఇద్దరు పనివాళ్ళని అక్కడ పంపించాడు.
0: And perhaps Rama must have played all the day, and because of the pain in the leg, he must have been pressing his feet. So he sent two servants.
1: Noppulu levu.
0: No pain at all.
1: Endukosam?
0: Why?
1: Ee kaala yokka swabhavamu.
0: And this is the nature of the body.
1: దీనికి తగినటువంటి యొక్క మసాజ్ చేయాలి.
0: అండ్ బాడీ హ్యాస్ టు బి మసాజ్.
1: నా దేహానికి నేనే చేసుకోవాలి, కానీ పరులు చేయటం మంచిది కాదు.
0: సో ఐ షుడ్ అటెండ్ టు మై ఓన్ జాబ్.
1: పరులు నా పాదంలో వచ్చేస్తే నేను యజమానుడు, వాడు సర్వెంట్ అవుతాడు.
0: ఇఫ్ అదర్స్ హావ్ టు డూ మై వర్క్ దే ఆర్ సర్వెంట్స్ అండ్ మాస్టర్.
1: అందరూ ఈ జగత్తులో సర్వెంట్స్.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఆర్ సర్వెంట్స్.
1: ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవరీ వన్.
0: ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవరీ వన్.
1: కరెక్ట్. అందరూ సమత్వమే.
0: సో ఆల్ ఆర్ వన్.
1: ఇలాంటి దాన్ని సమత్వంగా నిరూపించే నిమిత్తమై రాములు ఆ విధంగా పనిచేస్తూ.
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ వాస్ టాట్ అండ్ డిమాన్స్ట్రేటెడ్ బై రామ.
1: ఎవరితో కూడా ఏ కించిత్ పని కూడా చేయించుకోలేదు.
0: హీ నెవర్ అలౌడ్ ఎనీవన్ టు డూ జాబ్ ఫర్ హిమ్.
1: ఈ అవతారముల యొక్క తత్వములు, అవతారం యొక్క లక్షణములు, అవతారం యొక్క చిహ్నములు చాలా విచిత్రమైనటువంటివి.
0: ద నేచర్, ద సైన్స్ అండ్ ద ఇన్సిగ్నియా అండ్ ద క్వాలిటీస్ ఆఫ్ ఇన్కార్నేషన్ ఆర్ బియాండ్ అవర్ నాలెడ్జ్.
1: లావణ్యమని.
0: లావణ్య
1: అనగా ఏమి? ఇంద్రియ నిగ్రహమే లావణ్యము.
0: లావణ్య బ్యూటీ లైజ్ ఇన్ సెన్స్ కంట్రోల్.
1: దశరథుడు.
0: దశరథ.
1: దశేంద్రియాన్ని స్వాధీనం చేసుకున్నటువంటి వాడే దశరథుడు.
0: హీ కుడ్ హావ్ టోటల్ కంట్రోల్ ఓవర్.
1: కాబట్టి దశేంద్రియమును స్వాధీనం చేసుకున్నటువంటి వాడికి రామునటువంటి కుమారుడు పుడతాడు.
0: ద వన్ హూ హాస్ గాట్ టోటల్ కంట్రోల్ ఓవర్ ద 10 సెన్సెస్ విల్ హావ్ ఎ సన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ రామ.
1: కాబట్టి రామును పుట్టాలంటే ఇంద్రియమును అనుగ్రహించుకోవాలి, ఇంద్రియమును అదుపుకుట్టుకోవాలి.
0: సో ఇఫ్ యూ ఆర్ టు హ్యావ్ ఎ సన్ ఆఫ్ రామా టైప్, యూ షుడ్ హావ్ కంట్రోల్ ఓవర్ ద సెన్సెస్.
1: కనుక ఈ విధమైన యొక్క అంతరాత్మాన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
0: దిస్ వాస్ ది ఇన్నర్ టీచింగ్.
1: కైక.
0: కైక
1: చాలా మందర మాట విన్నట్టు.
0: యాజ్ ఇఫ్ షీ హర్డ్ మందరాస్ వర్డ్స్.
1: మందర చెప్పినట్టు విని దశరథునికి చాలా భయంకరమైనటువంటి శిక్ష ఇచ్చినట్టుగా.
0: యాజ్ ఇఫ్ షీ రియాక్టెడ్ టు ఆల్ ద
1: థింగ్స్ సెడ్ బై మందర.
0: అండ్ పీపుల్ గో త్రూ సచ్ స్టోరీస్.
1: కాదు కాదు.
0: నో.
1: కేకే రాజ్యం యొక్క కుమార్తె కైక.
0: అండ్ షీస్ ద డాటర్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ కశ్మీర్.
1: ఆమె ఇంద్రయుద్ధం లోపల దశరథునికి చాలా తోడు నీడిగా ఉండి చక్రం లోపల చీర ఊడిపోతే తన వేలు పెట్టి చక్రాన్ని నిలబెట్టి.
0: In fact, she supported Dasharatha every moment when the wheel was disturbed, and she could hold her finger there.
1: అలాంటి గొప్ప గుణవంతురాలైనటువంటి కైక,
0: కైక is highly courageous and virtuous.
1: అల్ప విషయాల్లో ప్రవేశిస్తుందా?
0: Do you think that she will be so low in me?
1: పరాయి తల్లి కంటి నీరు కారుతుందా?
0: Do you mean say that you will make somebody to cry and shed
1: tears? కౌసల్యానికి చాలా ప్రీతిగా ఉండేటువంటి,
0: and she loved Kausalya very much.
1: ఏదు ఈనాడు క్రమక్రమేణ కాలం కరిగే కొద్ది కూడాను చరిత్రలు మారుతూ వచ్చినాయి.
0: As the times passed by, the stories also are diverted.
1: భగవంతుడు ఎప్పుడు కూడాను తగినటువంటి దీక్షను వహించేటువంటి వాడు.
0: God has all the determination.
1: అది సౌశీల్యము.
0: That is సౌశీల్య
1: క్యారెక్టర్. అది అతని యవనముకు మూల కారణము.
0: That is the cause character.
1: అతనికి వృద్ధాప్యం అనేటువంటిది ఏనాడు కూడాను లభించలేదు.
0: There is no old age at all.
1: వృద్ధాప్యమే లేదు.
0: నో ఓల్డ్ ఏజ్.
1: ఎప్పుడు యవనుడే.
0: హి వాస్ ఎవర్ యంగ్.
1: కృష్ణుడు ఎక్కడైనా తాతగా మారినట్టుగా మీరు చూచారా?
0: హావ్ యూ సీన్ కృష్ణ యాజ్ ఎ గ్రాండ్ ఫాదర్?
1: నో, ముసలివాడే కాలేదు.
0: నో, హి వాస్ నెవర్ ఓల్డ్.
1: 75 సంవత్సరం లోపల తాను సైన్యాధిపతిగా నిలిచాడు.
0: అట్ ది ఏజ్ ఆఫ్ 75 ఇయర్స్ మేజర్ జనరల్.
1: తాను ముసలివాడు ఎట్లవుతాడు?
0: హౌ కెన్ హీ బి ఓల్డ్?
1: కాదు కాదు.
0: నో.
1: రాముడు,
0: రామ,
1: రామును కూడాను అంతే.
0: సో ఆల్సో రామ,
1: రామును కూడాను యువకుడుగానే ఉంటున్నాడు.
0: హీ వాస్ ఆల్వేస్ ఎవర్.
1: ఎలాంటి పరిస్థితిలో ఎలాంటి వయసు లోపల కూడాను చాలా గట్టిముట్టిగా నడిచేటువంటి వాడు.
0: ఎనీ ఏజ్ హీ వాస్ సో స్ట్రాంగ్ అండ్ హెల్దీ.
1: ఏజ్ అనేటువంటిది వయసును బట్టి మారుతుందని ఎవరు కూడా భావించకూడదు.
0: డోంట్ థింక్ దట్ ఏజింగ్ డిపెండ్స్ ఆన్ ది ఇయర్స్. బై గాడ్,
1: దేహానికి 77.
0: భగవాన్ ఈజ్ 77.
1: కానీ నాకు ఏమాత్రం బలహీనత లేదు.
0: నో, హీస్ నాట్ వీక్ అట్ ఆల్.
1: క్విక్ గా నడుస్తాను.
0: హీ కెన్ వాక్ క్విక్లీ.
1: కానీ ఇతరులకు హాస్యంగా కనిపిస్తుంది.
0: బట్ యూ, ఇట్ మే రాదర్ లుక్ ఫనీ.
1: నేను నడచటం లేదు.
0: సో హీస్ నాట్ వాకింగ్ ఫాస్ట్.
1: చిన్నపిల్లవాడు కర్ర పట్టుకుని నడిస్తే ఎంత నవ్వుతారో.
0: ఇఫ్ ఎ యంగ్ బాయ్ వాక్స్ విత్ ఎ వాకింగ్ స్టిక్, ఇట్ ఇస్ వెరీ రిడికులస్.
1: ముసలివాడు బొమ్మలు పెట్టుకుని ఆడుకుంటే ఎంత నవ్వుతారో.
0: ఇఫ్ ఎన్ ఓల్డ్ మ్యాన్ ఇస్ టు ప్లే విత్ టాయ్స్,
1: నేను పరిగెత్తితే ఇప్పుడు అక్కడ నవ్వుతారు.
0: సో ఆల్సో ఇట్ వుడ్ సేమ్ హిమ్. భగవాన్
1: రానుగుణంగా నేను ప్రవర్తిస్తూ రావాలి.
0: సో హీ కండక్ట్స్ హింసెల్ఫ్ యాజ్ పర్ ది ఏజ్.
1: ఏ విధమైనటువంటి యొక్క బలహీనతలు నాకు లేవు, రావు.
0: నో వీక్నెస్ అట్ ఆల్, నో ఇల్ హెల్త్ అట్ ఆల్, నథింగ్ కెన్ బి ఎనీవేర్ నియర్.
1: ఏ అవతారమునకైనా సరియే.
0: Any incarnation.
1: వృద్ధాప్యం అనేటువంటి చిహ్నం ఎక్కడ కనిపించవు.
0: నో సైన్ ఆఫ్ ఓల్డ్ ఏజ్.
1: నాకేమైనా మడతలు పడ్డాయా?
0: యూ ఫైండ్ ఎనీ రింకుల్స్ ఆన్ ద ఫోర్హెడ్?
1: కన్నులు చూస్తామంటే చక్కగా బల్బుల వలె వెలుగుతూ ఉన్నాయి.
0: పర్ఫెక్ట్ ఐ సైట్, షైనింగ్ లైక్ బల్బ్.
1: చెవులు చూస్తే లౌడ్ స్పీకర్స్ లో కొంత మిస్టేక్ వస్తుందేమో కానీ ఆ చెవులు చాలా బాగా వినిపిస్తాయి.
0: దేర్ మే బి సమ్ మిస్టేక్ ఇన్ ద లౌడ్ స్పీకర్స్. భగవాన్ ఇయర్స్ ఆర్ వెరీ.
1: ఈ వయసు వస్తే ఏ క్యాట్రాక్ట్ ఆపరేషన్లకు ఏ దీనికో ఎక్కడికో బయలుదేరిపోతుంటారు.
0: అట్ దిస్ ఏజ్ నేచురల్లీ ది బాడీ రిక్వైర్స్ క్యాట్రాక్ట్ ఆపరేషన్ టు బి కండక్టెడ్.
1: నేను ఎంత దూరంలో ఉన్నా కానీ నాకు కనిపిస్తుంది.
0: భగవాన్ కెన్ సీ ఎనీ ఫ్రమ్ ఎనీ డిస్టెన్స్.
1: ఎలాంటి పరిస్థితిలో అయినా కూడా నేను గట్టిగా ఆనందంగా నేను సాధించగలనని ధైర్య సాహసాలు ఉంటాయి.
0: భగవాన్ హాస్ గాట్ ఆల్ ద కరేజ్ అండ్ ద స్ట్రెంగ్త్ టు అచీవ్.
1: నా శరీర శక్తియా ఎవరికీ తెలియదు.
0: అండ్ హిస్ పవర్ ఇస్ నాట్ నోన్ టు
1: ఎనీవన్. ఎంత శక్తి అంత శక్తి నేను ఉపయోగపెడతాను.
0: హీ విల్ సర్టన్లీ మేక్ యూజ్ ఆఫ్ ఆల్ ది ఎనర్జీ.
1: ఎక్కువ వచ్చేసేస్తే దాన్ని ఆదిపుకొడతారు.
0: ఇప్పుడు ఇది ఎక్సెస్, హీ విల్ పుట్ ఇట్ అండర్ చెక్.
1: ఇది ఎట్లా ఉంటుందంటే స్పీడ్ బ్రేకర్స్ అనే ఉంటుంటారు చూడండి రోడ్లో.
0: ఇట్స్ సంథింగ్ లైక్ స్పీడ్ బ్రేకర్స్ ఆన్ ద వే.
1: అవి కొన్ని చోట్ల పెద్ద ఎత్తుగా కట్టేస్తారు.
0: అట్ సర్టన్ ప్లేస్ దే ఆర్ సో హై.
1: కొన్ని దగ్గర రెండు రెండు పెట్టేస్తారు.
0: అండ్ దేర్ విల్ బి టూ స్పీడ్ బ్రేకర్స్.
1: ఆ విధంగా కొంత స్పీడ్ బ్రేకర్స్ గా కొంచెం నేను అప్పుడప్పుడు అదుపులో పెట్టాలి.
0: సో భగవాన్ అప్లైస్ స్పీడ్ బ్రేకర్స్ టు పుట్ అండర్ చెక్.
1: అంతేగాని కార్ లో దోషం లేదు.
0: నథింగ్ రాంగ్ విత్ ద కార్.
1: ఎప్పుడు కూడా స్పీడ్ గానే పోతుంది.
0: ఇట్ రన్స్ వెరీ ఫాస్ట్ అట్ హై స్పీడ్.
1: ఈ విధంగా దైవత్వానికి తగినటువంటి గుర్తులు,
0: ద సైన్స్ ఆఫ్ డివినిటీ.
1: ఎప్పుడు తెలుస్తుంది అంటే,
0: వెన్ డు యు నో?
1: క్రమక్రమేణా ఇంకా ముందు ముందు మీకు తెలుస్తుంది.
0: గ్రాడ్యువల్లీ విల్ కమ్ టు నో.
1: నేను ఏమాత్రం కూడా మానవత్వంతో ప్రచారం చేసేటువంటి వాడిని కాదు.
0: భగవాన్ డస్ నాట్ డీల్ ఎట్ ది హ్యూమన్ లెవెల్.
1: దేహం మానవాకారమే కానీ
0: బాడీ ఈజ్ హ్యూమన్.
1: మానవాకారమైనటువంటి దేహము మానవుడుగానే ఉంటాయి.
0: యాజ్ ఇస్ ది హ్యూమన్ ఫార్మ్, హీ యాక్ట్స్ ఇన్ ఎ హ్యూమన్ స్టైల్.
1: దైవత్వం సర్వత్రా వ్యాపించినటువంటి శక్తి.
0: డివినిటీ ఈజ్ ఆల్ పర్వేసివ్.
1: దేహం పంచభౌతికము.
0: ద బాడీ హ్యాస్ టు సెన్స్.
1: దేహం కూరక తప్పదెప్పుడు.
0: ఇస్ బౌండ్ టు ఫాల్.
1: దేహి నిరామయుండు.
0: ఇన్ వెలర్ ఇస్
1: గడుతింపక దేహి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
0: ఇట్ హాస్ నైదర్ బర్త్ నార్ డెత్ బాండేజ్ ఆర్ లిబరేషన్.
1: నిజము చూడ, ఐ దేహియే దేవదేవుడు.
0: ట్రూలీ స్పీకింగ్, ఇన్ వెలర్ ఇస్ ఎసెన్షియల్లీ డివైన్.
1: దేహం దేహం అంటే అదే నిజమైనటువంటి దేవ సంబంధం.
0: అండ్ దాట్ ఈస్ ది బేసిక్ ఇన్వెలర్.
1: రాముడు కృష్ణుడు కూడాను అందరూ ఆ విధంగానే జీవిస్తూ వచ్చారు.
0: దాట్ వాజ్ ది లైఫ్ ఆఫ్ రామ అండ్ కృష్ణ.
1: కట్టగడపడికి రాముడు పోయాడు,
0: రామ లెఫ్ట్,
1: కృష్ణుడు పోయాడు
0: దేహాన్ని.
1: కానీ ఎట్లా పోయారు?
0: హౌ డిడ్ దే గో?
1: వీళ్ళందరూ తెలియనటువంటి వాళ్ళతో యుద్ధంలో పోయారు.
0: Many people who do not know, they think
1: యాదవుల లోపల ముసలం ముట్టి ఒకరికొకరు కొట్టుకుని చంపుకున్నారు.
0: They thought that they killed among themselves.
1: ఈ విధమైనటువంటి పోయినవి కానే కాదు.
0: It's not so.
1: రాములు సరయూ నదిలో దిగాడు.
0: Rama got down into Sarayu river.
1: సరయు నదిలో దిగి అంతర్ధానమయ్యాడు.
0: There he disappeared.
1: ముందుగానే సీతను పంపించాడు.
0: He sent Sita first.
1: ఈ విధంగానే కృష్ణుడు కూడాను.
0: So also Krishna.
1: ద్వారక లోపల పోయి
0: దేని ద్వారక
1: అక్కడ పోయి ఎక్కడో పోయినట్టుగా పోయాడు.
0: As he was gone,
1: ఓ చెట్టు కింద కూర్చున్నాడు.
0: He sat under a tree.
1: ఉద్ధవుడు చూచాడు.
0: Uddhava saw.
1: చూచినాడు ఒక నిమిషంలో అర్ధర్ధానమైపోయాడు.
0: And then he has withdrawn, vanished in a moment of time.
1: ఒకరి చేతిలో పడేటువంటి శరీరాలు కాదు ఇవన్నీ.
0: In fact, they cannot leave the mortal coil at the hands of anybody.
1: కనుకనే దైవత్వాన్ని గుర్తించడానికి తగినటువంటి శక్తిని మీరు సంపాదించుకోవాలి.
0: You should have all the power and the strength to know the divine.
1: మీరు సంపాదించుకుంటే దానివల్ల ఈ దైవత్వం అనేది ఎట్లా ఉంటుందని మీకు కూడా అర్థమవుతుంది.
0: Then you can understand, comprehend the divinity.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీతో పాటు తిరుగుతూ మీతో పాటు తింటూ
0: భగవాన్
1: తిరుగుతూ మీతో పాటు ఆటలాడుతూ పాటలు పాడుతూ
0: భగవాన్ చేతనే
1: ఇది మానవత్వంగా మీరు భావిస్తున్నారు.
0: అండ్ వీ కన్సిడర్ హిమ్ ఏ హ్యూమన్.
1: ఇది మానవత్వంగా భావించడం పెద్ద అజ్ఞానం.
0: ఇట్ ఇస్ ఎ సైన్ ఆఫ్ బిగ్గెస్ట్ ఇగ్నోరెన్స్ టు కన్సిడర్
1: అజ్ఞానమే మీకు ఇన్ని విధమైనటువంటి జ్ఞానాన్ని నిర్పుణం చేస్తున్నారు.
0: అండ్ ఇట్స్ ఇగ్నోరెన్స్ దట్స్ మెయిన్ కాజ్ ఫర్ దిస్ డెల్యూషన్.
1: కనుక నాకెప్పుడు ఏ విధమైనటువంటి బలహీనత లేదు.
0: భగవాన్ హ్యాస్ నో వీక్నెస్.
1: కొంతమంది ఆడవాళ్ళు చెప్తుంటారు,
0: సమ్ విమెన్
1: స్వామి కాలికి ఏదో నొప్పిగా ఉన్నట్టుగా ఉంది, కొంచెం అట్లు నడుస్తూ ఉంటారే అంటారు.
0: విమెన్ సే, స్వామి యు హావ్ గాట్ సమ్ పెయిన్ ఇన్ ది లెగ్.
1: నాకు ఏ కాలు నొప్పి లేదు.
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీతో పాటు తిరుగుతూ
0: భగవాన్
1: మీతో పాటు తింటూ
0: భగవాన్ మూవ్ సమ్
1: తిరుగుతూ మీతో పాటు ఆటలాడుతూ పాటలు పాడుతూ
0: భగవాన్ మూవ్ సమ్ ఇట్స్ టస్.

0: గట్టిగా ఉన్నట్టుగా ఉంది, కొంచెం అట్లా నడుస్తూ ఉంటారే అంటారు.
1: విమెన్ సే స్వామి యు గాట్ సమ్ పెయిన్ ఇన్ ద లెగ్.
0: నాకు ఏ కాలు నొప్పి లేదు.
1: నో పెయిన్ వాట్స్ ఎవర్.
0: నేను ఆనందంగా తిరుగుతున్నాను.
1: భగవాన్ మోస్ట్ బ్లెస్డ్లీ.
0: కొన్ని కారణాలు కూడా మీకు చెప్తున్నాను.
1: దేర్ ఆర్ సర్టన్ రీజన్స్.
0: ఇది రోబ్ ఉంటుంది.
1: హియర్ ఇస్ ద రోబ్.
0: ఈ రోబు మోకాటి వరకు కూడా కుడతారు.
1: ఇట్ ఇస్ సో లాంగ్.
0: అక్కడ కుట్టి వేస్తారు.
1: అండ్ దేర్ ఇట్ ఇస్ స్టిచ్ దేర్ అట్ ద బాటమ్.
0: పీసెస్ పీసెస్ గా ఉంటే నడిస్తే బాగా కనిపించదు.
1: అండ్ ఇఫ్ దేర్ పీసెస్ ఇస్ నాట్ పాసిబుల్ టు సీ క్లియర్లీ.
0: నేను కాలు కొంచెం ముందుకు పెట్టాలంటే ఇది అడ్డం వచ్చేస్తుంది.
1: అండ్ దేర్ఫర్ ద రోబ్ నేచురల్లీ కమ్స్ ఇన్ ద వే యాజ్ ఇట్ స్టెప్స్.
0: ఈ కారణాలంతా మీరు గుర్తించుకుంటే స్వామి ఎందుకు స్పీడ్ గా నడచడం లేదని అర్థం మీకు ఉండనే ఉండదు.
1: ఇఫ్ యు నో ద రీజన్ యు నెవర్ క్వశ్చన్ వై స్వామి ఇస్ వాకింగ్ సో స్లో.
0: కుట్టింటారు, కాలు ముందు పెడితే ఇది వెనక్కి పోతుంది.
1: అండ్ వెన్ దేర్ దిస్ వేర్ ఇట్ ఇస్ స్టిచ్
0: ఫ్యాషన్ కింద పోయింది.
1: అండ్ దెన్ ఇట్ బికమ్స్ ఎ సార్ట్ ఆఫ్ ఎ ఫ్యాషన్.
0: స్వామి యొక్క నడక జెంటిల్ నడక.
1: స్వామి స్టైల్ ఆఫ్ వాకింగ్ ఇస్ సో జెంటిల్ సో బ్యూటిఫుల్.
0: మృదుమధురమైనటువంటి నడక.
1: ఇట్స్ సో సాఫ్ట్ అండ్ టెండర్.
0: మృదువైనటువంటి నడక.
1: అండ్ సో స్వీట్
0: రఫ్ గా పోయేటువంటిది కాదు.
1: సో డెలికేట్ నాట్ రఫ్.
0: ఆ రఫ్నెస్ నా దగ్గర లేనే లేదు.
1: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ రఫ్నెస్.
0: అంతకు సాఫ్ట్నెస్ టు స్వీట్నెస్.
1: భగవాన్ ఇస్ ఆల్ సాఫ్ట్నెస్ అండ్ స్వీట్నెస్.
0: కనుక దైవత్వం అనేటువంటిది ఈ రామాయణం లోపల ఎన్నో రకంగా మీరు గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: డివినిటీ వుడ్ విల్ బి వెరీ వెల్ నోన్ ఇన్ దిస్.
0: ఇంకా కొన్ని కొన్ని ఈ రామాయణ చరిత్రలో లేనటువంటివన్నీ ఉన్నాను. చాలా గొప్ప రహస్యాలంతా ఉన్నాయి.
1: ఆర్ మెనీ మెనీ టాప్ సీక్రెట్స్ విచ్ ఆర్ నాట్ దేర్ ఇన్ రామాయణ.
0: ముందు ముందు మీకు తెలిపి
1: భగవాన్ విల్ టీచ్ యు.
0: ఈ సందేహాలకు కూడా నువ్వు నివారణ గావిస్తాను.
1: అండ్ యు విల్ ఆల్సో క్లారిఫై యువర్ డౌట్స్.

0: If all good qualities and virtues are not present, you cannot call him a true human being. It's only the character and the virtue present among the boys and girls constitute the true wealth of this country. Feel like that in your heart.
1: Vidyarthulara,
0: students,
1: Bharatiya Samskruti yandu ananta kalam nundi dupadeepa naivedyadulato daivanni aaradhistu aanandistu archistu jeevitanni gadaputu vachindi.
0: Since ancient times, as per the tradition and culture of Bharat, people have been worshipping Lord, offering everything by various modes and various practices.
1: Duradrishtavasyattu ఈనాటి బాలబాలికలు ఇట్టి సోడచోపచారములైనటువంటి యొక్క సేవలు విస్మరించి కేవలము ఒక నామముని ఆధారం చేసుకుని తన జీవితమును ఏదో తృప్తి పొందించుకుంటున్నామని భ్రమిస్తున్నారు.
0: Unfortunately, boys and girls neglect all the rituals connected with the worship of our Lord, and they get satisfied by merely chanting the name of God.
1: ఏది ముందు ఏది వెనుక అనేటువంటి విచక్షణ జ్ఞానమును కోల్పోయి ఈనాటి విద్యార్థులు తమ తమ కర్తవ్యాలను కొంత పెడమార్గమును పట్టించుకుంటున్నారు.
0: Boys and girls do not know what is to be taken up first and what is to be taken up next. Like that they forget their responsibility and duty.
1: Bharatiya sampradayam nundu bhujinchutaku puram kodanu bhagavantuniki arpitam chesi pranaya swaha apanaya swaha jnanaya swaha udanaya swaha samanaya swaha ani aidu paryayamulu bhagavantuniki arpitam chesi ఆ అర్పితమైనటువంటి యొక్క భోజనము ప్రసాదముగా స్వీకరించేటువంటి వారు.
0: As per the culture of Bharat, before one partakes food, they would offer to God, repeating his name 5 times.
1: దీనికి మూల కారణము సద్గుణములు, సత్ప్రవర్తనలు, సదాలోచనలు, సచ్చింతనలు, సత్క్రియలు.
0: The reason behind all this ritual and tradition is the good behavior, the good conduct, good feelings, good emotions and good actions.
1: భగవంతునికి అర్పితము గావించే సమయంలో నైవేద్యము గావించేటువంటి సమయంలో చక్కని పరిశుద్ధమైనటువంటి యొక్క ఆకులు తెచ్చి ఆకులో వండినటువంటి యొక్క మధురమైనటువంటి పదార్థమును ఉంచి భగవంతునికి అర్పితం చేసేటువంటి వారు.
0: What they used to do in those days was, they bring a broad, pure, clean leaf and serve all delicious items and offer to God. Arpitam cheyutu
1: puramu, paatra suddhi, paatra suddhi, paaka suddhi, padartha suddhi, lekapoyi undavachu.
0: Before the food is offered to God, there might not be a vessel which is clean, or there may not be things prepared in a pure way, nor the material either.
1: Kanukani ee yokka paatra suddhi, paaka suddhi, padartha suddhini manamu vicharinchatamu chaala kashtakaramainatundi vishayam.
0: It's rather very difficult to know whether the vessels used are clean or not, the process of cooking is good or not.

0: न गन्तव्यम् ब्रह्मकर्म समाधिना.
1: ఇది అంతైకుడును బ్రహ్మార్పణముగా భావించినప్పుడు అది ప్రసాదంగా రూపొందుతుంది.
2: When once the whole food is offered to Brahma, it becomes the sacrificial food or prasada.
1: పూర్వము అదే మధురమైనటువంటి పదార్థములతో కూడినటువంటి భోజనంగా ఉండేది.
2: Earlier, it was only delicious food.
1: భగవంతునికి అర్పితముగా ఇచ్చిన తర్వాత అది ప్రసాదంగా మారిపోతుంది.
2: When once the very same food is offered to God, it becomes prasada.
1: ఈ ప్రసాద పవిత్రమైనటువంటి ప్రసాదమును ఏ విధమైన వారు కూడా భుజించడంలో దోషం ఉండదు.
2: There will be no mistake or defect either when once we take food as prasada.
1: అయితే ఈనాటి కాలానుగుణ్యముగా ఎట్టి ప్రసాదాన్ని ఎవరి ప్రసాదాన్ని ఎవరికి అందిస్తున్నారు?
2: As per the times, you know what sort of prasadam is offered, to whom prasadam is offered.
1: వండినటువంటి యొక్క సద్గుణములు, సదాచారములు, సత్ప్రవర్తన, సత్చింతన ఇలాంటివన్నీ కూడాను దేహము అనేటువంటి ఒక అరటి ఆకులో వడ్డిస్తున్నాం.
2: లీఫ్, ద బాడీ ఇస్ ద ప్లాంటన్ లీఫ్ over which all the food cooked are is served, and the food is good behavior, good conduct, good thought and good feeling.
1: కానీ ఎవరికి మొదలు నైవేద్యం చేస్తున్నాము?
2: To whom do we offer this food?
1: దుర్గుణములు, దురాలోచనలు, దుష్సంపదలు, క్రోధము, ద్వేషము, అసూయ ఇత్యాది రాక్షసులకు అర్పితం చేసి తదుపరి ఈ రాక్షసుల ప్రసాదాన్ని భగవంతునికి అందిస్తున్నాము.
2: To whom do we offer? We offer this food to bad qualities, bad thoughts, wicked thinking, maneuvering, manipulation, with all the demonic ideas.
1: Hunger,
2: ego, jealousy.
1: Ilanti rakshasulaku arpitam chesi.
2: We offer to demons.
1: Rakshasulu chakkaga bhojinchina tarvata.
2: After demons partake it well.
1: Ee prasadamu migilina prasadanni Bhagavad arpitamuga avistunnaru.
2: The remaining balance prasad is then offered to God.
1: ఇది ఈ నాటి ఆధునిక యుగము లోపల అనేక విధములైనటువంటి అశాంతులకు గురి అయి కష్టములకు, నష్టములకు, దుఃఖములకు, విచారములకు లోనై జీవితాన్ని గడుపుతూ ఉన్నారు.
2: This is the reason why we are in trouble and turmoil, difficulties and anxieties, the losses and so many problems,
1: restlessness. దుర్గుణాలకు అర్పితం చేయకూడదు.
2: వీ షుడ్ నాట్ ఆఫర్ ఫుడ్ టు బ్యాడ్ క్వాలిటీ.
1: దుర్గుణాన్ని దూరం తల్లి మొట్టమొదట సద్గుణానికి అర్పితం చేయాలి.
2: వీ హావ్ టు డ్రైవ్ అవుట్ ఆల్ బ్యాడ్ క్వాలిటీస్ అండ్ ఆఫర్ ఫుడ్ టు గుడ్ బిహేవియర్.
1: దైవమా, నా హృదయ స్థాయి ఎందున్నటువంటి దైవమా, నా ప్రేమ స్వరూపమైన దైవమా, నా కరుణ స్వరూపమైనటువంటి దైవమా, నా దయామయుడైనటువంటి ఒక దైవమా, ఇదిగో నీకు నా యొక్క గుణములు అనేటువంటి యొక్క పంచపక్ష పరమాన్నములను నీకు అర్పితం చేస్తున్నాను.
2: On the other hand, we should pray like this. Oh God, you are the embodiment of love. You are the embodiment of kindness, mercy and compassion. Here offer the food of virtue. ఈ
1: వయస్సు చాలా మధురమైన ఫలముల వంటివి.
2: This tender age is like that of a sweet fruit.
1: ఇటువంటి మధురమైనటువంటి యొక్క మనోఫలమును, హృదయ ఫలమును భగవంతునికి అర్పితం చేయాలి.
2: ద ఫ్రూట్ ఆఫ్ యువర్ హార్ట్, ద ఫ్రూట్ ఆఫ్ యువర్ మైండ్ మస్ట్ బి ఆఫర్డ్ టు గాడ్.
1: ఎప్పుడూ అన్ని విధాల శరీరం కూలిన తర్వాత, ఇంద్రియాలు పటత్వం తప్పిన తర్వాత, ఈ మనోభావాలు పెంచుకున్న తర్వాత, ఏ వృద్ధాప్యమునందు, ఏ రిటైర్డ్ ఏజ్ నందు భగవంతుని పూజ చేస్తామంటే ఇది సాధ్యం కాదు.
2: ఇఫ్ నాట్ ఇఫ్ యు వాంట్ టు థింక్ ఆఫ్ గాడ్ ఇన్ ఎన్ ఓల్డ్ ఏజ్, then lose all your control over the senses.
1: Early,
2: is impossible.
1: Drive slowly, reach safely.
2: Bhagavan says, start early, drive slowly, reach safely.
1: Ee leta vayasunde meeru bhagavat prarthananu sarein reethiga dani prarambhinchali.
2: You should start praying to God right from this tender age.
1: Sharira manasika adhyatmika shaktulu manchi patutvanga undinappude మీరు ఈ విధమైన యొక్క పవిత్రమైన కార్యంలో ప్రవేశించుకుంటున్నా, ఇంక ఎప్పుడు మీరు ఈ పవిత్రమైన కార్యంలో ప్రవేశిస్తారు?
2: If you don't start praying to God, when your body is strong, when you are mentally alert and spiritually strong, when do you wish to commence it?
1: ఈ ఇంద్రియములంతా కూడాను తప్పుడు తిరిగిన తర్వాత, తన పటుత్వము కూలిన తర్వాత ఏమి చేయగలరు మీరు?
2: When senses become weak, when you don't have any control, what is it that you do later?
1: పద పదమం చుకింకరులు పాశములాగెడు వేళ.
2: When the messengers of death take back your life, destroying at you,
1: పాశములాగెడు వేళ.
2: When they drive out the life out of your body,
1: బంధువులు దబ దబ బయట పెట్టుడిక లాభము లేదని చెప్పు వేళ.
2: When all relations hurry so as to the body to be taken outside because they have given up hope,
1: labalama yechuvena.
2: When wife and children cry bitterly,
1: tarama hari namamu notanu balka.
2: Is it possible to chant the name of God then?
1: Appudu sadhyam avutunda?
2: Is it possible?
1: Kaadu kaadu.
2: Impossible.
1: ఈ వయసు నుండి, ఈ పటుత్వం నుండి, ఈ నిద్ర శక్తి ఉండినప్పుడే దైవాన్ని మనసారా తనివి తీరా స్మరించి తరించి వరించి భ్రమించి అనుభవించటం అత్యవసరం.
2: At this age, when you are strong enough, when all senses are under your control, it is time to think of God, to love God, dedicate our life for God.
1: అట్లు లేకుండా
2: అదర్వైజ్
1: తై తై తై తై తై బొమ్మ దీని తమాష జూరల తోల్ బొమ్మ.
2: వాచ్ దిస్ పపెట్ ద డాన్సర్స్.
1: ఇంద్రియ శక్తులు ఉన్నప్పుడే మీరెందుకు పూజలు చేయకురా?
2: వై డోంట్ యూ వర్షిప్ వెన్ యూ హ్యావ్ వెన్ యూర్ సెన్సెస్ ఆర్ స్ట్రాంగ్?
1: కదలలేవు కన మసకలు మోమున పడే మడతను పడ నరసే కదా. ముసలికోతి అని పసివారలు నిన్ను ముసిముసి నవ్వగా కసరే బొమ్మ తై తై తై తై తై బొమ్మ.
2: ఈజ్ ఇట్ ద ప్రాపర్ టైమ్ టు ప్రే టు గాడ్ ఇన్ యువర్ ఓల్డ్ ఏజ్ వెన్ యూ కెనాట్ మూవ్, వెన్ ఐస్ కెనాట్ సీ, వెన్ దర్ ఆర్ రింకిల్స్ ఆన్ యువర్ ఫేస్, ద ఓల్డ్ ఫెలో, వెన్ పీపుల్ కాల్ యూ అన్ ఓల్డ్ మంకీ?
1: అందము ప్రాయము ఇంద్రియ శక్తికి ఉందని నిక్కకు రోరన్నా.
2: Don't pride yourself because of your strength and powerful senses.
1: Mundunnadira tondaloni musalitanammanu musulla pandaga.
2: There lies ahead waiting in the doorstep the old age.
1: Appudu emi cheyagalavu?
2: What do you do then?
1: Masalalevu.
2: You can't move.
1: Kanu masakalu.
2: Cataract.
1: Moomuna pade tala narase kada.
2: Wrinkles on the face. And the hair is white now.
1: Musalikoti ani
2: old monkey.
1: Pasivaru ninu musi musi navvaga kasare bomma tai tai tai tai tai bomma ee tamasha chudara toy bomma.
2: Youngsters, lads also make fun of you. Oh puppet, you dance, we watch you.
1: Appudu neevu cheyagalava?
2: Can you worship them?
1: Ee vayasunandu drudamainatvanti shariramu ganamainatvanti okka indriyamulu పూర్ణ విశ్వాసంతో కూడినటువంటి మనసు ఇవి అన్ని కూడా నువ్వు గట్టిగా ఉండినప్పుడే దైవానికి ఈ మనోపుష్పాన్ని అర్పితం చేయాలి.
2: ఆన్ ద అదర్ హ్యాండ్ రైట్ ఎట్ దిస్ టైమ్ వెన్ యువర్ ఫిజికల్ ఇస్ స్ట్రాంగ్,
1: అతి మధురమైనటువంటి యొక్క నీ యొక్క హృదయ పుష్పాన్ని భగవంతునికి అర్పితం చేయాలి.
2: వెన్ యువర్ మైండ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫెయిత్ ఆఫర్ ద ఫ్లవర్ ఆఫ్
1: ఇది మీరు చేయవలసినటువంటి నైవేద్యం.
2: This is the offering to be made to God.
1: కాని ఈ నాటి అతి నైవేద్యం చేయటం లేదు.
2: But we don't make such an offering today.
1: ఇంద్రియాలకంతా దీన్ని అందించి
2: we pass on to senses.
1: ఇంద్రియములంతా అనుభవించిన తర్వాత
2: after all senses enjoy,
1: ఇష్టం లేకుండా మిగిలిచిపోయినటువంటి ప్రసాదాన్ని భగవంతునికి అర్పితం చేయటం.
2: The balance left over because you don't relish is offered to God.
1: గారికి పోయిన పేనపిండి కృష్ణ అర్పణం అన్నారట.
2: All that flour which is blown off by the wind, we say that's offering to God.
1: ఇంద్రియములంతా అనుభవించిన తర్వాత, ఇంద్రియ శక్తి అంతా కూలిపోయిన తర్వాత, ఇంద్రియ శక్తి అంతా కూడా బలహీనమైన తర్వాత నీవు ఏమిస్తావు భగవంతునికి?
2: When senses lose their strength and their capacity and ability, what is that you offer to God?
1: Kanukane, ilanti indri shakti, mano shakti, buddhi shakti, jnana shakti, anni undinappude bhagavantuniki sariyainatundi sevalu cheyali.
2: You have to serve God when you are physically strong, mentally alert, when senses are so powerful, and when you have full wisdom.
1: ఇలాంటి సుసమయమునందే మనము ఈ యొక్క శక్తిని మనం కోల్పోయినా ఇంక ఏనాడు మనం భగవత్ అర్పితం అయ్యేటువంటిది.
2: అట్ దిస్ రైట్ టైమ్ ఇఫ్ యు డోంట్ డూ దాట్ వెన్ డు యు సరెండర్ టు గాడ్.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: మొట్టమొదట ఈ వయసుని మీరు చాలా పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి నవ్యమైనటువంటి వయసుగా మీరు భావించాలి.
2: కన్సిడర్ దిస్ ఏజ్ నోవెల్, ఎవర్ న్యూ, యునీక్, ఫ్రెష్.
1: ఇది కేవలము వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఏమాత్రం కూడా దీంట్లో ప్రవేశించదు.
2: యాజ్ ది ఏజ్ అడ్వాన్సెస్, వెన్ ఓల్డ్ ఏజ్ సెట్స్ ఇన్, యు కెనాట్ అటెంప్ట్ ఇట్.
1: కనుకనే మానవుడు అంటే ఎవరు?
2: హూ ఇస్ మానవ? హ్యూమన్.
1: మానవుడు మొట్టమొదట నాలుగు కాళ్లతో నడుస్తాడు.
2: ది హ్యూమన్ ఎట్ ద బిగినింగ్ హీ వాక్స్ ఆన్ ఫోర్ ఫీట్.
1: రెండవ తర్వాత రెండు కాళ్లతో నడుస్తాడు.
2: Later, he walks on 2 feet.
1: Tarvata moodu kaalato nadustadu.
2: Finally, he walks with 3 feet.
1: Munduche moodu kaalu, mundunnatvanti naalugu kaalato kaakunda, rendu kaalato nadichetappudani manamu daivanni aaradhinchali.
2: Four-legged stage in the beginning, three-legged stage later, in between, two-legged condition, go forth.
1: Ee naalugu legs ante emti? దొగ్గాయటము, చేతులు కాళ్లతో దొగ్గాడుతూ పోతున్నాం.
2: ద ఫోర్ లెగ్డ్ కండిషన్ ఇస్ క్రాలింగ్ ఆన్ ద గ్రౌండ్.
1: రెండు శక్తులు అనగా ఈ రెండు పాదములు భూమి పైన ఉంటుంది, సర్వదేహం కూడా పైన ఉంటుండాలి.
2: బోత్ ద ఫీట్ ఆన్ ద గ్రౌండ్ యు వాక్.
1: నీ యొక్క జీవితం యొక్క సర్వశక్తిని కూడాను రెండు పాదముల పైన ఆధారపడి ఉంటుండాలి.
2: ఆల్ యువర్ స్ట్రెంగ్త్ రెస్ట్ ఆన్ ది ఫీట్.
1: ఒకటి ధర్మము, ఒకటి సత్యము.
2: One leg is dharma, the other leg is satya.
1: Satya dharmamulaneetunte paadamula paina meer natche samilopanni satya swaroopanni meer chintinchali.
2: Then once you walk on the 2 feet of truth and righteousness, you can have the vision of the Lord of truth.
1: Paadamula paina nilchinappude meer dharma swaroopanni meer smarinchali.
2: When once you walk on the feet of dharma, you can have the vision of the Lord of dharma.
1: Appudu kaakunda
2: otherwise
1: moodava karra vastundi.
2: Then comes the
1: నడచలేడు. ఈ సత్య ధర్మములు బలహీనమైపోయినాయి.
2: త్రీ లెగ్ ది కండిషన్, సత్య ధర్మ హావ్ బికమ్ వీక్ నౌ.
1: కర్ర చేతికి వచ్చింది.
2: నౌ యు టేక్ ది హ్యాండ్ స్టిక్.
1: ఆ కర్రను కూడాను పట్టుకునేటువంటి ధైర్యం లేదు.
2: యు ఆర్ నాట్ షూర్ టు హోల్డ్ ఇట్.
1: ఏమి చేయగలవు?
2: వాట్ ఇస్ ఇట్ దట్ యు డూ దెన్?
1: కనుక మనం ఈ వయసును చాలా దివ్యమైనటువంటి వయసుగా మనం భావించాలి.
2: వి హావ్ టు కన్సిడర్ దిస్ ఏజ్
1: డివైన్. ఒక్క క్షణమైనా మనం వ్యర్థం చేయకూడదు.
2: వి షుడ్ నాట్ వేస్ట్ ఎ మోమెంట్.
1: టైమ్ ఇస్ గాడ్.
2: Time is God.
1: Is life waste. Don't waste time.
2: Time is God. Time waste is life waste. Don't waste time.
1: ఈ నాటి బాలబాలికలు కాలమును అధికంగా వ్యర్థం చేస్తున్నారు.
2: Boys and girls today waste their time a lot.
1: కేవలం వ్యర్థమైనటువంటి మాటలతో దీన్ని దుర్వినియోగం చేస్తున్నారు.
2: They waste time indulging in vain gossip.
1: ఏ మంచి మాటలైనా ఉపయోగించుకోవటం లేదు.
2: They don't make use of time at least by speaking good words.
1: ఏ మంచి యోచనలకైనా అవకాశం ఇవ్వటం లేదు.
2: They don't listen to good things whatsoever.
1: ఏమిటి వీళ్ళ పాటలు, వీళ్ళ ఆటలు, వీళ్ళు ఇవన్నీ?
2: What are their games? What are their singing and all?
1: ఈ వయసు లోపల బయట ప్రపంచంలో పోయి చూస్తే ఎంత కఠినంగా ఉంటాదో మీకు తెలియదు.
2: Outer world, you cannot imagine what is happening.
1: Okka prashanthi nilayam nande bhajanalu, poojalu, paatalu, Rama, Krishna, Govinda aneetuvanti oka paatal kinda meeru dinni anandanga sadviniyogam chesukuntunnaru.
2: It is only in prashanthi nilayam where you find bhajans and singing the glory of God all the time.
1: Bayata pote ee paatalu ante emto vallaku teliyadu.
2: Outside they do not know what these things are.
1: అర్థరహితమైనటువంటి పాటలుగా పాడుతుంటారు.
2: They sing meaningless songs.
1: ఏమిటి ఆ పాటలు?
2: What are they?
1: ఏమాత్రం అర్థం కాదు.
2: They don't know what they sing.
1: చల్ చల్ రే నౌజవాన్, చోడ్ దే రే మేరే ఖాన్. ఏమైనా అర్థం ఉందా?
2: Does this song convey any meaning?
1: ఇంకా వేరు వేరు చోట పోతే అది తమాష, మంచి వినడానికి ఇంపుగా ఉంటుంది. ఏమిటి ఈ గడ్డడా?
2: It's quite rhythmic to hear when they sing like that. No meaning.
1: మనకు నోరిచ్చింది దానికోసమా?
2: You know why the tongue is given?
1: నాలుకనిచ్చినది ఎందుకు తెలుసా?
2: You know why the tongue is given?
1: దైవనామమును నాట్యం ఆడించే కోసమని.
2: So as to sing the glory of God.
1: అలాంటి నాలుకను మనం దుర్వినియోగం చేస్తున్నాము.
2: But we misuse our tongue.
1: దీనిని చైతన్యుడు కాని ఇంకా అనేక మంది మనహా భక్తులైనటువంటి వారు కూడాను జిహ్వే రసజ్ఞే మధుర

0: ఆ యొక్క జిహ్వకు నాలుగు టైటిల్స్ ఇచ్చారు.
1: టంగ్ హ్యాస్ ఫోర్ టైటిల్స్.
0: జిహ్వే
1: ద టేస్ట్
0: రసగ్ని రసమెరిగిన నాలుక.
1: ఓ టంగ్ యు నో ద టేస్ట్
0: మధుర ప్రియత్వం సత్యం హితం సత్యం పలికేటువంటి నాలుక.
1: ఓ టంగ్
0: మధురమైనటువంటి నాలుక.
1: యు టాక్
0: హితమైనటువంటి నాలుక.
1: యు స్పీక్ ఇన్ ఎ పాలటబుల్ వే.
0: ఎంత పవిత్రమైన నాలుక.
1: హౌ సేక్రెడ్ యు ఆర్.
0: ఇంత పవిత్రమైన నాలుకను ఈ అపవిత్రమైన మాటలను ఎందుకు ప్రవేశపెట్టారు?
1: బీయింగ్ సో సేక్రెడ్ ఓ టంగ్ వై డు యు గో అలాంగ్ ద అన్సేక్రెడ్ పాత్.
0: కనుక మనం ఈనాడు నాలుకను అపవిత్రమైనటువంటి పలుకుల్లో మనం ప్రవేశపెడుతున్నాం.
1: టుడే విత్ దిస్ టంగ్ వి అటర్ ఆల్ అన్సేక్రెడ్ వర్డ్స్.
0: కనుక ప్రతి విద్యార్థి కూడాను మాటలను అదుపులో నుంచుకోవాలి.
1: సో ఎవ్రీ స్టూడెంట్ షుడ్ హ్యావ్ ఎ చెక్.
0: మనకు ఆనందాన్ని అందించేటువంటిది, హృదయాన్ని కరిగించేటువంటిది, మనసును మురిపించేటువంటిది, మై మరపించేటువంటి యొక్క దివ్యమైనటువంటి గానంలో మనం లగ్నం కావాలి.
1: యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ యువర్ టంగ్ టు సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ సో యాజ్ టు మేక్ అదర్స్ బ్లిస్ఫుల్ సో దట్ దే ఫర్గెట్ దెమ్సెల్వ్స్.
0: ఏదైనా ఒక పాట భగవంతుని పైన పాడుతుంటే తమకు తామే నాస్తికుడు కాదు, యాస్తికుడు కాదు, ఆస్తికుడు కాదు, ఆస్తిక నాస్తికుడు కాదు, ఎవడైనా సరే వారికి తెలియకనే తల ఊపుతూ ఉంటాడు.
1: When once you start singing God's hymns, whether he is a theist or atheist or theistic atheist or atheistic theist, he starts nodding his head.
0: Krishna Vakkatu Krishna. ఈ కృష్ణ అనేటప్పటికే ఏం వాళ్ళ కష్టములంతా తీరిపోయినట్టుగా కనిపిస్తుంది.
1: When once they say Krishna, they find a relief.

0: దాసిపై, కృష్ణ దయలే దయ దాసిపై. ఆ రాగ ఆ విధంగా పాడుతూ ఉంటుంటే మిగిలినటువంటి ఆ వేపల్ల స్త్రీలందరూ కూడాను మైమర్చిపోయారు, చేతుల్లో ఉన్నటువంటి కడవలంతా విడిచిపెట్టారు.
1: When Radha was singing like this, Krishna, where are you? Why don't you come here? Don't you have compassion and mercy on me? Listening to this melodious music of Radha, all Gopikas dropped their pots they were carrying.

0: Krishna, at least in dreams, let me see your physical form with these eyes. I cannot live any longer.
1: Inta aveshamato, inni vidhamainatvanti tapamato, Bhagavantuni prarthistu vacharu prachina kalamunandu.
0: In ancient times, devotees prayed to God, pining for Him, yearning for Him.
1: Aa hrudayame aa Krishnuni kadiristundi, karigistundi, medilistundi.
0: It is only their heart full of devotion that would melt the heart of God and make Him what?
1: Devotion, ekkada chusina deep ocean.
0: Today, how is modern devotion? It is only deep ocean.
1: Idanta divine, divine anukuntunnaru. Kaadu kaadu, deep wine.
0: You think it's divine, divine? No, it is deep wine.
1: కనుక ఈ మధురమైనటువంటి యొక్క భగవత్ నామాన్ని మనం స్మరిస్తూ చింతిస్తూ భజిస్తూ కాలాన్ని సార్థకం గావించుకోవాలి.
0: We should sanctify the time, redeem our lives, singing His sweet name.
1: కనుకనే భజన అనేటువంటి దేనికోసం ఏర్పడింది?
0: Why do you sing the glory of God, bhajana?
1: ఈ సామూహిక భజన అనేటువంటిది పురము గురునానక్ స్టార్ట్ చేశారు.
0: This collective singing is started by Guru Nanak.
1: Anaga andari kantamulu ekam chesi okka kantamga daivanni aakarshinchatam.
0: All sing together, join in chorus, sing in perfect unison and harmony.
1: Alanti ekattam anekattamlo unnatundi ekatvanni aahvaninche nimittamai bhajana prarambhamai.
0: This invites unity from diversity.
1: ఒక్కడు కాదు భగవంతుని ఆహ్వానించటము.
0: ఇట్స్ నాట్ ద వన్ హూ ఇన్వైట్స్ గాడ్.
1: అందరూ కూడా కోరో చేసేటువంటి వాళ్ళందరూ కూడా భగవంతుని ఆహ్వానిస్తున్నారు.
0: ఆల్ ద జాయిన్ ద కోరస్ టుగెదర్ సింగ్ హిస్ గ్లోరీ అండ్ ఇన్వైట్ గాడ్.
1: మన ప్రాచీన సంస్కృతిని కొంతవరకునైనా మన దృష్టి అందించుకొని
0: we should keep the culture of Bharat at least to a certain extent in our mind.
1: ప్రతి హృదయం నుండి ఆవిర్భవించేటువంటి పవిత్రమైనటువంటి భావాలు పరమాత్మకు అర్పితమైనటువంటివిగా చేయాలి.
0: వి హావ్ టు ఆఫర్ సీక్రెట్ ఫీలింగ్స్ ఆఫ్ అవర్ హార్ట్ టు గాడ్.
1: భగవంతుడు ప్రేమ స్వరూపుడు.
0: గాడ్ ఇస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: ఆ ప్రేమకు ప్రేమనే కావాలి.
0: దిస్ లవ్ నీడ్స్ లవ్ ఓన్లీ.
1: ప్రకాశించేటువంటి చంద్రుని చూడటానికి
0: టు సీ ది షైనింగ్ మూన్
1: టార్చ్ లైట్ నీకు అక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టార్చ్ లైట్.
1: హరికేన్ లాంటర్ అంతకంటే అక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు క్యారీ హరికేన్ లాంప్.
1: పెట్రోమాక్స్ లైట్ అంతకంటే నీకు అవసరం లేదు.
0: నార్ పెట్రోమాక్స్ లైట్.
1: ప్రకాశించేటువంటి చంద్రుని యొక్క వెలుతురు ద్వారానే చంద్రుని చూడాలి.
0: యూ కెన్ సీ ద మూన్ లైట్ ఓన్లీ విత్ ది హెల్ప్ ఆఫ్ ద మూన్ లైట్ ఓన్లీ.
1: కనుక నీ ప్రేమ స్వరూపుని నీవు చూడాలనుకుంటే ప్రేమ ద్వారానే చూడాలి.
0: In order to experience the embodiment of love, you can experience only through love.
1: ఇచ్చినటువంటి మరొక లైట్ ఈ జగత్తులోనే లేదు.
0: There is no other light more powerful than love.
1: ఆ లైట్ ను వెలిగించేటువంటి తన నాలుకపైని.
0: That light is lit by the tongue.
1: అదే నాలుక చెప్పింది.

0: పౌత్రంబులు, ముని జనవన పౌత్రంబులు, విష్ణుదేవు చరిత్రంబులు.
1: ఆ భగవంతుని యొక్క చరిత్రములు ఇంత వర్ణంగా చేసుకుంటూ వచ్చింది భాగవతం.
0: చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు.
2: The manifestations of the Lord are mysterious and sacred to all
1: the world. Past, present and future. మూడు కాలములో చేసినటువంటి పాపాలు కూడాను పవిత్రం చేస్తుంది.
2: Sins committed in all the three periods of time, past, present and future are atoned.
1: ముని జన వన పౌత్రంబులు. ఏమిటి ఈ పౌత్రుడు అనగా వీరందరికీ గ్రాండ్ సన్ వంటి వాడట ఈ నామం.
2: This God's name is the grandson to Munis, the saints.
1: నా పౌత్రుడు అంటారు.
2: We say is my grandson.
1: అంటారు. కనుకనే ఈ నామం అనేటువంటి ప్రతి వానికి కూడాను నిజమైనటువంటి పుత్రుడు, నిజమైనటువంటి పౌత్రుడు.
2: God's name is a true son and a true grandson.
1: మనకి ఎవరు తల్లిదండ్రులు, ఎవరు సన్నులు?
2: Who are our parents? Who are our sons?
1: మన ప్రేమనే మన తల్లి.
2: Love is our mother.
1: మన సత్యమే మన తండ్రి.
2: Truth is the father.
1: మన యొక్క దయనే మన సిస్టర్.
2: Compassion is the sister.
1: మన యొక్క ఆనందమే మన తమ్ముడు.
2: Bliss is our brother.
1: ఇలాంటి సోదరత్వం మనకు ఉండగా,
2: when we have that brotherhood,
1: ఈ అనవసరమైనటువంటి సోదరత్వాన్ని మనం ఎందుకు పెంచుకోవటం?
2: Why are we after this unnecessary brotherhood or fraternity?
1: ఈ ఏకత్వం లోపల ఎంతటి గొప్పతనం ఉంటుందో మీరు యోచించుకోండి.
2: How lofty, how great it is in living in unity.
1: ధర్మరాజు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, భీముడు, ఈ ఐదుగురు అన్నదమ్ములు.
2: ఫైవ్ బ్రదర్స్, ధర్మ, అర్జున, భీమ, నకుల, సహదేవ,
1: ఐదుగురు ఐకమత్యంగా ఉండినప్పుడు ఎంత విజయాన్ని సాధించారు.
2: దే వన్ ద బ్యాటిల్ బికాస్ దే లివ్ అండ్ వర్క్ ఫర్ యూనిటీ.
1: అదే కాకుండా రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నాదులు, వీళ్ళు నలుగురు కూడాను ఎలాంటి పరిస్థితిలో కూడాను ఐకమత్యాన్ని చూపుకుంటూ వచ్చారు.
2: లైక్ వైజ్ ఫోర్ బ్రదర్స్, రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న మెయింటైన్ యూనిటీ.
1: ఐకమత్యానికి విజయాన్ని వరించింది.
2: Therefore, it is the unity that wins ultimately.
1: వాలి, సుగ్రీవుడు ఇద్దరు తమ్ములు అన్నారు.
2: వాలి, సుగ్రీవు ఆర్ బ్రదర్.
1: వీరిద్దరూ ఐకమత్యం లేకపోవడం చేత ఏమైపోయింది?
2: There is no unity between them.
1: సర్వనాశనం అయిపోయింది.
2: They lost everything there.
1: కట్టగడపడికి వాలియే తన యొక్క దీంతో అంత శక్తివంతుడైన వాలి మరణించాడు.
2: వాలి బీయింగ్ సో పవర్ఫుల్ డైడ్ అల్టిమేట్లీ.
1: ఇంకా రావణ, కుంభకర్ణాదులు అన్నదమ్ములే.
2: రావణ, కుంభకర్ణాదు బ్రదర్స్. నో డౌట్.
1: ఐకమత్యం లేదు.
2: దేర్ ఇస్ నో యూనిటీ.
1: అయిపోయినాడు.
2: దేర్ ఇస్ నో యూనిటీ.
1: ఈ వేరు వేరు కావటం చేత, ఐకమత్యం అనేది లేకపోవటం చేత రాజ్యాన్ని కోల్పోయాడు.
2: బికాస్ దే ఆర్ సెపరేటెడ్ దే లాస్ట్ ది కింగ్డమ్.
1: కనుక ఐకమత్యం చేత మనం దేన్నైనా మనం సాధించవచ్చు.
2: విత్ యూనిటీ కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: ఐదు వేళ్లు ఉన్నాయి.
2: Five fingers are there.
1: ఈ ఐదు వేళ్లు ఏకంగా పనిచేస్తే ఎంతటి పని అయినా మనం చేయవచ్చు.
2: విత్ ఆల్ ది ఫైవ్ ఫింగర్స్ జాయినింగ్ యూ కెన్ వర్క్.
1: ఒక్కొక్క వేలు, ఒక్కొక్క వేలు, ఒక్కొక్క వేలు పోతే ఏ పని చేయలేదు.
2: విత్ ఆల్ ది ఫింగర్స్ ఆర్ సెపరేటెడ్ యూ కెనాట్ డూ ఎనీథింగ్.
1: మీరందరూ కూడా మొట్టమొదట ఐకమత్యానికి తగినటువంటి కృషి చేయండి.
2: ఫస్ట్ యు ఆల్ సీ దట్ యు మెయింటైన్ యూనిటీ.
1: అందరూ ఒక సాయి సంస్థలో ఉన్నాము.
2: All belong to Sai's institution.
1: అందరూ సాయి ప్రేమలో పెరుగుతున్నారు.
2: We grow in Sai's divine love.
1: అన్ని సాయి ఎడ్యుకేషన్ మీరు చదువుతున్నారు.
2: We learn Sai
1: ఇక్కడే
2: education.
1: కాదు, ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఈ ప్రేమ తత్వాన్ని మీరు అక్కడ ప్రకటించాలి.
2: Not only here, wherever you may go, express this love.
1: ఆచరణ రూపంలో మీరు ప్రచార ప్రబోధన చేయాలి.
2: You practice and then publicize, propagate.
1: ఇక్కడ నేర్చుకున్నటువంటి యొక్క బిహేవియర్, డిసిప్లిన్, మేనర్స్ ఇవంతా మీకు షాడో మాదిరి రావాలి.
2: ద బిహేవియర్ యూ హావ్ కల్టివేటెడ్, ద డిసిప్లిన్ యూ హావ్ డెవలప్డ్ అండ్ ద మేనర్స్ యూ హావ్ లెర్న్డ్,
1: నేను అదే
2: ఫాలో యూ లైక్ ఎ షాడో.
1: ఎవరికి బిహేవియర్ మంచిదిగా ఉన్నాడో వాడే బాయ్.
2: ద వన్ విత్ బిహేవియర్ ఈజ్ ద బాయ్.
1: ఈ బిహేవియర్ లేనిటువంటి వాడు ఆ బాయే కాదు.
2: When he has no behavior, he is no boy at all.
1: మంచి మేనర్స్ ఉన్నటువంటి వాడే మ్యాన్.
2: ద వన్ విత్ గుడ్ మేనర్స్ ఈజ్ మ్యాన్.
1: గొప్ప డ్యూటీ చేసేటువంటి వాడే డివోషన్.
2: ద వన్ హూ డస్ దిస్ డ్యూటీ స్టాండ్స్ ఫర్ డివోషన్.
1: డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ.
2: డూ యువర్ డ్యూటీ
1: వాడే నిజమైన డివోటీ.
2: ఈజ్ ఎ ట్రూ డివోటీ.
1: అంతేకాని డ్యూటీని ప్రక్కన పెట్టి పటం లోపల పూజ చేస్తుంటే ఇది భక్తి అవుతుందా?
2: బట్ ఇఫ్ హి బ్రషెస్ డ్యూటీ ఆన్ వన్ హ్యాండ్ అండ్ వర్షిప్స్ ద పిక్చర్, హి ఇస్ నో డివోటీ.
1: వర్షిప్
2: డ్యూటీ ఇస్ గాడ్, వర్క్ ఇస్ వర్షిప్.
1: కనుక మనం సోమరిపోతుల మాదిరి తయారు కాకూడదు.
2: సో వీ షుడ్ నెవర్ బి లేజీ.
1: క్లాస్ కు సంబంధించినటువంటి పాఠ్యములు చదవాలి.
2: We should study our lessons regularly.
1: మిగిలిన కాలం లోపల ఆటలు ఆడాలి.
2: Rest of the time we should play
1: games. పాడాలి.
2: We should sing songs.
1: చింతన చేయాలి.
2: Think.
1: స్మరణ చేయాలి.
2: Chant.
1: ఆనందాన్ని అనుభవించాలి.
2: And then enjoy.
1: మీరు భుజించేటువంటి ఆహారము దేహానికి ఆహారము.
2: All the food is the one that goes to the body.
1: భుజించేటువంటి భజన మనసుకు ఆహారం.
2: Bhajan is the food to your mind.
1: నీవు కేవలం బండిని మాత్రమే బాగా మంచి పెయింట్స్ గీన్స్ అంతా వేస్తున్నావు.
2: యు పెయింట్ ద కార్ట్.
1: ఏమి ఈ కార్ట్ కంతా కూడా మంచి డ్రెస్ వేస్తున్నావు, మంచి బొట్టు పెడుతున్నావు, మంచి ఇది చేస్తున్నావు, అంత డెకరేషన్ చేస్తున్నారు కార్ట్ కు.
2: ది కార్ట్ ఆఫ్ దిస్ బాడీ ఈజ్ నైస్లీ డెకరేటెడ్.
1: కానీ దీన్ని నడిపేటువంటి ఒక గుర్రం ఉంటుండదు, అదే మైండ్.
2: బట్ దేర్ ఈస్ ద హార్స్ దట్ పుషెస్ ది డ్రైవర్.
1: హార్స్ కు పుచ్చిదం లేదు.
2: బట్ వీ డోంట్ ఫీడ్ ది హార్స్ ద మైండ్.
1: ఏమి డెకరేషన్ చేసి ఏం ప్రయోజనం ఇది?
2: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ ది డెకరేషన్?
1: ఈ డెకరేషన్ చేసిన కార్ట్ అంతా కూడా మ్యూజియం లో పెట్టచ్చు అంతే.
2: The car so nicely decorated should be placed there in the museum.
1: కాదు కాదు, మొట్టమొట్ట హార్స్ కు మంచి స్ట్రెంగ్త్ ఇవ్వాలి.
2: ఫస్ట్ సీ దట్ ద హార్స్ విల్ బి స్ట్రాంగ్ ఎనఫ్.
1: శక్తి
2: సో మైండ్ షుడ్ బి
1: స్ట్రాంగ్. మనసుకు తగినటువంటి శక్తి ఏమిటి? సద్గుణములు, సదాలోచనలు, సచ్చింతనలు, సత్ప్రవర్తనలు, ఇది ఇలాంటివి సకాలంతో కూడినటువంటి దాన్ని అందించాలి.
2: We have to feed our mind with good thoughts, with good feelings, with good emotions, good sentiments.
1: కానీ దురదృష్టవశాత్తు యుద్ధంలో చేరినటువంటి ఒక అర్జునుడికి నా నా నా నా నా అనేటువంటి ప్రారంభమైంది.
2: బట్ అర్జున దేర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ డెవలప్ ది ఫీలింగ్స్ ఆఫ్ మైండ్ మైండ్.
1: నా అంటే ఏమి కాదు,
2: మైండ్ నా మీన్స్ నో.
1: అయ్యో కృష్ణ, వీరు నా వారు.
2: కృష్ణ దే ఆర్ మై పీపుల్.
1: వీరు నా పిన్న తండ్రులు.
2: దే ఆర్ మై.
1: వీరు నా పుత్రులు.
2: దే ఆర్ మై సన్స్.
1: అంతా నా నా నా నా నా.
2: He went on telling mine, mine, claiming,
1: claiming.
2: Therefore, he was totally frustrated.
1: Krishna
2: also said, are you not ashamed
1: of yourself?
2: Prior to that, you came like a powerful warrior.
1: In
2: the battlefield, you turn a coward.
1: యుద్ధానికి ముందు పోయేటానికి రథం తీసుకుని మధ్యస్థానంలో ఉంచాడు కృష్ణుడు.
2: Krishna made this chariot stand in the middle of the two fields.
1: Chetra jodinchadu Krishna indari guru putrula mitrula jampi barinchutettulo na kannulu tiruguchunnavika kalamu gadupaga kadalu mintiki.
2: Joining both the hands, Arjuna prayed to Krishna, Krishna, how can I bear this?
1: Indari bandhu mitru guru putrula jampi barinchutettulo.
2: How can I bear this suffering and the sadness by killing all the relations, friends and teachers?
1: Namika kalamu gadapaka kadalu mintikim.
2: My head is reeling. I am not able to see properly. Let us return. Turn back the chariot.
1: Tiriki panda.
2: You are a coward.
1: Nee enduku mundu nannu raayabaram pampichavu.
2: Why did you send me before as your emissary?
1: రాయబారంలో ఏదో వాళ్ళు ఒప్పుకోలేదని చెప్పని నన్ను ఎన్ని విధమైనటువంటి హింసలు పెట్టావు?
2: You sent me as an ambassador, giving me all the trouble earlier.
1: కృష్ణుని దగ్గరనే పెట్టి చెప్పాడు.
2: He said there.
1: కురచ బుద్ధులా కౌరవుల అరమల తొలగి మన పొత్తు కొత్తురా.
2: You said earlier. Will ever those mean fellows would ever come to compromise?
1: Chalika muttara dachina dhruvamulu kaliyuna yuddhamu siddhamanaka kala hiranamikayela.
2: You said, why do you waste time? The east and the west shall never meet. Let us go, proceed, you said.
1: Ide anu cheppadam appudu.
2: Is that what you say then?
1: Agnilo malle poola vedidallu leela.
2: Just as jasmine flowers are thrown into fire. Mushkaru
1: nibrola. Mushkaru nibrola. Titoptulu meela. గుణజాల ఏల ఈ సంధి మాటలిక గోపాల. ఎందుకు ఇంకా ఇది చేస్తున్నావు? ఈ సంధి మాటలే వద్దు, పా యుద్ధానికి సిద్ధం అన్నాడు అర్జునుడు.
2: అర్జున సెడ్ నో మోర్ ఆఫ్ కాంప్రమైజ్. వై డు వాంట్ టు టీచ్ దెమ్? వై డు వేస్ట్ యువర్ గుడ్ స్వీట్ వర్డ్స్? లెట్స్ గో.
1: చూచేటప్పటికి అభిమాన మమకారం హృదయంలో నాటుకుని పోయింది.
2: He is carried away by the feelings of attachment.
1: ఈ అభిమాన మమకారములే మానవుని అతపతనం చేస్తున్నాయి.
2: It's only the attachment and possessive instincts.
1: ఉండాలి అభిమానము.
2: Of course,
1: మమకారం కూడా ఉండాలి.
2: So,
1: కానీ పరిమితం ఉండాలి.
2: But there should be under certain limits.
1: కనుకనే మీకును పరిమితం ఉండాలి.
2: So everything should be under limits.
1: కనుక ఈ వయసు లోపల ఈ ప్రదేశంలో చేరినందుకు, ఈ పవిత్రమైనటువంటి వాతావరణంలో మీరు జీవించినందుకు సద్గుణములు, సదాచారములు, తత్ప్రవర్తన, తచ్చింతన మీరు అభివృద్ధి పరచుకోవాలి.
2: హావింగ్ బీన్ హియర్, హావింగ్ సెక్యూర్డ్ అడ్మిషన్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్స్, లివింగ్ హియర్ ఇన్ ది సీక్రెట్ క్లైమేట్, డెవలప్ గుడ్ థాట్స్, సీక్రెట్ ఫీలింగ్స్,

భజత్యేకత్వమాస్థిత సర్వదా వర్తమానోసి సయేవ మయి భజత. సర్వభూత స్థితం యోవా భజత్యే కత్వమాస్థిత సర్వదా వర్తమానోసి

0: Be that as it may, Sat is the combination of the nature of Sat Chit Ananda.
1: ఈ సచ్చిత్ ఆనందం అనేటువంటిది ఆత్మస్వరూపము.
0: దిస్ ట్రినిటీ సచ్చిత్ ఆనంద ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ ఆత్మా ద సెల్ఫ్.
1: దీనిని ఏకత్వమైనటువంటి ఒక సత్యము అన్నారు.
0: దిస్ ఇస్ ద ఎసెన్షియల్ బేసిక్ ట్రూత్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్.
1: అనగా త్రికాల బాధ్యమైనటువంటిది.
0: మీనింగ్ దాట్ విచ్ ఇస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ద త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్.
1: దీనిని ఆంగ్ల భాషలో ఇంకొక విధంగా కూడా చెప్పవచ్చును.
0: ఇన్ ఇంగ్లీష్ ఇట్ కెన్ ఆల్సో బి స్టేటెడ్ ఇన్ ఎ డిఫరెంట్ వే.
1: ట్రాన్సెండెంటల్ ట్రూత్ అన్నారు.
0: దిస్ ఇస్ ట్రాన్సెండెంటల్ ట్రూత్.
1: ఇట్టి సత్యమే ఆత్మతత్వము.
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ సెల్ఫ్ ఇస్ దిస్ ట్రాన్సెండెంటల్ ట్రూత్.
1: ఇట్టి సత్యాన్ని సులభంగా మనం గుర్తించవలనన్న మూడు విధములైనటువంటి యొక్క మంత్రమున అత్యవసరము.
0: టు ఎక్స్పీరియన్స్ దిస్ ట్రాన్సెండెంటల్ ట్రూత్ త్రీ పార్ట్స్ ద త్రీ మంత్రస్ ఆర్ నెసెసరీ.
1: భద్రం తృణ్వంతు.
0: భద్రం తృణ్వంతు.
1: శృణ్వంతు అనగా ఏమిటి? నేను రెండవ రూపము కాదు.
0: తృణ్వంతు మీన్స్ ఐఎమ్ నాట్ ద సెకండ్ ఫామ్.
1: రెండవ రూపము జగత్తులో లేనే లేదు.
0: Is the one without the second in this world.
1: Bhadram Srunvantu.
0: Bhadram Srunvantu.
1: Rendo vinikidi naaku ye maatramu ledu.
0: It is the only one sound without the second.
1: Bhadram Kurvantu. Nenu rendo pani cheyanakkaredu.
0: Bhadram Kurvantu. I don't need to do any other action, activity.
1: Anaga ఏ యొక్క సాధనలు నేను చేయనక్కర్లేదు.
0: ఇట్ ఓన్లీ మీన్స్ ఐ డోంట్ నీడ్ టు అండర్టేక్ ఫాలో ఎనీ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: ఒక్కటే ఆత్మ అనేటువంటి ఏకత్వాన్ని గుర్తించినటువంటి వ్యక్తికి ఇంక సాధనలు ఎందుకు?
0: ఎ సీకర్ హూ రికగ్నైజెస్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ద సుప్రీం సెల్ఫ్ యాజ్ ది ఓన్లీ వన్ ఎంటిటీ ద ప్రిన్సిపల్ నీడ్ నాట్ అడాప్ట్ ఎనీ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: అన్ని శబ్దములు కూడాను ఒక ఆత్మతత్వం యొక్క రియాక్షన్ లే, రీసౌండ్ లే.
0: All sounds speak of the resound of the self.
1: Kanuka maraka shabdani nenu vinanakkarledu kada.
0: I don't have to hear any other sound.
1: Sarva karmala yokka sarame daivatvam.
0: The essence of all action is divinity.
1: Bhadram kurvantu
0: anna. Bhadram kurvantu
1: anaga divyamainatvanti darshanamu, divyamainatvanti sambhashana, దివ్యమైనటువంటి యొక్క కర్మలు అన్ని కూడాను ఒక దైవత్వమునందే ఉంటున్నవి.
0: ఇట్ ఓన్లీ మెంట్ ద హోలీ దర్శన్ ద డివైన్ కాన్వర్సేషన్ అండ్ ద సీక్రెట్ యాక్టివిటీ ఆర్ ఎంబాడీడ్ ఓన్లీ ఇన్ గాడ్.
1: ఇది సత్సంగం.
0: దిస్ ఈజ్ సత్సంగ.
1: అనగా సచ్చిదానందత్వం అనగా కేవలము సత్ అనేటువంటి దానిని అనేక రకముల అర్థం తీసుకోకుండా సత్ ఒక్కటే.
0: We don't need to go by the different interpretations for this word sat. Sat means only one.
1: Ekam sat vipra bahudha vadanti.
0: The truth is one, not two. Scholars may refer in many ways.
1: Kanukane sat anaga trikalamulu yendu marpu chendinatvantide sat.
0: Sat means that which would not change in all the three periods.
1: Dani sangame manam sampadinchukovali.
0: We should earn the company of the one which is changeless.
1: ఏ రీతిగా మన దృష్టిని మరల్చకుండా ఉండాలి.
0: We should have an unwavering thought and concentrated attention.
1: మన వాక్కును మార్చుకోకుండా ఉండాలి.
0: We should not change our words, expression.
1: మన కర్మలు ఏ విధమైనటువంటి మార్పులు లేకుండా ఉండాలి.
0: Our actions also should not transform.
1: అయితే ఈ కలియుగ ప్రభావంలో యువకులైనటువంటి వారికి ఈ మూడు చాలా కష్టమైనటువంటివి.
0: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి యంగ్స్టర్స్ విల్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్.
1: ఒక్క దృష్టి వారికి ఏమాత్రము ఉండదు.
0: దే డోంట్ హ్యావ్ సింగిల్ పాయింటెడ్ అటెన్షన్.
1: అనేక దృష్టులు కలుసుకుని ఉంటాయి.
0: దే హ్యావ్ మెనీ విజన్స్ ఆర్ సైట్స్.
1: ఇది సత్యంగా మనకు సరైనటువంటి అర్థం కాదు.
0: దిస్ డస్ నాట్ ఎనీవే ఐడెంటిఫై విత్ సత్సంగ.
1: ఒకే మాట,
0: ఓన్లీ వన్ వర్డ్.
1: ఒక మాటలో ఈనాటి మానవుడు జీవించలేడు.
0: మ్యాన్ డస్ నాట్ స్టాండ్ బై వన్ వర్డ్.
1: అనేక విధమైనటువంటి మాటలు చేర్చుకుంటుంటారు.
0: హీ గోస్ ఆన్ బై వేరీడ్ ఎక్స్ప్రెషన్.
1: కనుక మాటలు కూడా మార్చకూడదు.
0: వీ షుడ్ నాట్ చేంజ్ అవర్ వర్డ్స్.
1: కర్మలా అనేక రకమైనటువంటి కర్మలు ఆచరిస్తుంటారు.
0: వి అండర్టేక్ మెనీ యాక్షన్స్.
1: కర్మణ్యేకం మహాత్మనం అన్నారు.
0: అండ్ ద హార్మనీ ఆఫ్ ది త్రీ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ ఎ నోబుల్ బీయింగ్.
1: ఈ ఏకత్వమైనటువంటి ఒక కర్మలే మనం ఆచరించాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ అండర్టేక్ దట్ యాక్టివిటీ విచ్ యూనిఫైస్ హార్మోనైజెస్.
1: కనుక దృష్టి మాటలు కేవలం కర్మలు మూడింటి యొక్క ఏకత్వమే సత్సంగము అని.
0: సో సత్సంగం మెంట్ ద హార్మనీ అండ్ ద యూనిటీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
1: దీనినే త్రిగుణముల యొక్క పవిత్రత అన్నారు.
0: దిస్ కెన్ ఆల్సో బి సెడ్ ద శాంక్టిటీ ఆఫ్ ద త్రీ అట్రిబ్యూట్స్ లైస్ హియర్.
1: ఏకాత్మతత్వం కూడినటువంటి వాడే నిజమైన సత్సంగము.
0: ద వన్ హూ ఎక్స్పీరియన్సెస్ ద వన్నెస్ ఆఫ్ ద సెల్ఫ్ స్టాండ్స్ ఫార్
1: సత్సంగం. ఆత్మను అనేకముగా ఉన్నవని భావించరాదు.
0: ద సెల్ఫ్ ఇస్ నాట్ మెనీ.
1: ఒక్కటే.
0: ద సెల్ఫ్ ఇస్ ఓన్లీ వన్.
1: ఇది జగత్తునంతకుడును ఆకర్షిస్తూ ఉంటున్నది.
0: ద సుప్రీం వన్ సెల్ఫ్ డ్రాస్ నియర్ ద హోల్ ఆఫ్ ది యూనివర్స్.
1: ప్రకృతి అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ ప్రకృతి?
1: మానవుణ్ణి మోహింపచేసేటువంటి యొక్క వస్తువులను కూడినటువంటిదే ప్రకృతి.
0: ప్రకృతి ది నేచర్ ఇస్ ద వన్ దట్ డ్రాస్ ది అటెన్షన్ విత్ ఆల్ అట్రాక్షన్.
1: ఈ ప్రకృతి యందు అన్నియు అస్థిరమైనటువంటి వస్తువులే చేరి ఉన్నాయి.
0: ఇన్ దిస్ నేచర్ we find all objects that are changeable.
1: ఏక వస్తువు కూడాను స్థిరమైనటువంటిది ఉండదు.
0: None remain in the same form.
1: ఇవన్నీ కూడాను మానవుని వరింపచేసేటువంటివి, భ్రమింపచేసేటువంటివి.
0: The changeable objects of nature delude man, attract man.
1: ఈ యొక్క అనిత్యమైనటువంటి వస్తువులు అనిత్యమైనటువంటి ఫలితమునే అందిస్తున్నాయి కానీ నిత్య సత్యమైనటువంటి ఫలితమును అందించదు.
0: These ephemeral transient objects will also give you a temporary momentary happiness.
1: కనుక దీనిని వేదమునందు ఋతం అని పిలిచారు.
0: This in Veda it is stated as ఋతం.
1: అనగా మార్పు చెందినటువంటి సత్యము.
0: Means the truth which is changeless.
1: ఇవన్నీ కూడాను మార్పు చెందుతూ ఉన్నాయి.
0: All the rest gone changing.
1: ఏ పదార్థాన్ని మనం అందుకున్న మార్పు చెందుతుంది.
0: ఎనీ మెటీరియల్ ఇస్ బౌండ్ టు చేంజ్.
1: ఎప్పటికీ ఎక్కడ మార్పు చెందినటువంటి ఒక తత్వమే ఈ పదార్థం కావాలి.
0: దట్ విచ్ డస్ నాట్ చేంజ్ ఎనీ టైమ్ ఎనీవేర్ ఈజ్ ఎసెన్షియల్.
1: కనుక మనము ఋతం అనేటువంటి ఒక పదార్థమును మనం సంపాదించాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ ఎర్న్ టు ఎక్స్పీరియన్స్ ద చేంజ్లెస్ ఋతం.
1: ఈ విధంగా సంపాదించినప్పుడు ఇంకా భగవత్ తత్వం ఎక్కడ మనం గుర్తించడానికి వీలవుతుంది?
0: When once this is acquired, what else is the nature of the divinity?
1: నేను భగవంతుని దర్శించేది ఎట్లా అని క్వశ్చన్ వేయొచ్చును.
0: You may put a question, how can I meet see God?
1: పిచ్చివాడా.
0: Oh mad cap.
1: భగవంతుని వేరే దర్శించనక్కర్లేదు.
0: You don't need to see God separately.
1: ఎక్కడ చూసినా భగవంతుడే.
0: You find God everywhere.
1: ఏ వస్తువునందు చూచినా భగవంతుడే.
0: God is in every object.
1: నీవు దేనిని చూస్తున్నావో అది భగవంతుడే.
0: Whatever that you see is divine.
1: దేనిని అనుభవిస్తున్నావో అది భగవంతుడే.
0: What all that you experience is also divine.
1: దేనిని నీవు ఆనందిస్తున్నావో అది భగవంతుడే.
0: That what you attract is also divine.
1: కనుకనే నీవు దర్శించినదంతా దైవత్వమే.
0: Therefore, what all that you visualize is
1: నీవు తిరిగి దైవాన్ని దర్శించనక్కర్లేదు.
0: You don't have to see God separate.
1: నీవే దైవము.
0: You are God.
1: దైవమే నీవు.
0: And God is yourself only.
1: కనుకనే నేనే దైవం, దైవమే నేను అనేటువంటి వేదము ప్రబోధిస్తూ వచ్చింది.
0: Veda goes on declaring this fact that I am God and God is none else other than the self.
1: లోకములో పేర్లు ఎన్నైనా ఉన్నాయి కానీ దైవం ఒక్కడే.
0: దేర్ మే బి వెరీ నామెన్క్లేచర్ బట్ గాడ్ ఈజ్ వన్ ఓన్లీ.
1: ఇలాంటి దైవత్వం అనేటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
0: వీ హ్యావ్ టు రికగ్నైజ్ ద బేసిక్ యూనిటీ వన్నెస్ ఆఫ్ డివినిటీ.
1: దేనిని చూసినా ఇది దైవమే.
0: Whatever that may you may see, it's God only.
1: దేనిని అందుకున్నా అది దైవమే.
0: All that you receive is only God.
1: దేనిని మనం భుజించినా అది దైవమే.
0: All that you partake is also divine.
1: కనుకనే సర్వం కలివిదం బ్రహ్మ అన్నాడు.
0: Therefore it is said, the whole thing,
1: అనేక రకములుగా ఉన్నప్పటికీ అది ఏకత్వంగానే ఉంటుండాలి.
0: It may seem to be plurality and multiplicity, but it is only one.
1: అట్టి ఆత్మతత్వమే నీ యందే ఉంటున్నది.
0: That principle of self is in you.
1: కనుక ఏకం సత్ అన్నారు.
0: Therefore it is said, truth is one.
1: సత్సంగం అనగా ఏకమే కాని అనేకలతో కూడినటువంటిది కాదు.
0: సో సత్సంగ మెంట్ ఐడెంటిఫికేషన్ విత్ దట్ వన్నెస్.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి ఒక సంఘమును మనం ఏర్పాటు చేసుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ దట్ సీక్రెట్ కంపెనీ సంఘ.
1: ఈనాడు సత్సంగం అనగా 10 మంది ఆధ్యాత్మిక సాధకులు చేరినప్పుడు అది సత్సంగం అనుకుంటున్నాం.
0: Today we go by the meaning for this word satsanga, to join the company of good saints.
1: అలాంటి వారి కంపెనీతో చేరినప్పుడు మనం కూడా సత్సంగంగానే భావిస్తున్నాం.
0: We also consider ourselves a member of good
1: company. కానీ ఆ సంఘం కూడాను మార్పు చెందేదే కానీ స్థిరమైనటువంటిది కాదు.
0: Even the satsanga good company, what we think also
1: ఎందుకనగా you may tell who is good, ఎవరి నీవు గుడ్ అనుకుంటున్నావో వాడు నీకు బ్యాడ్ అవుతున్నాడు.
0: Because the one whom you consider good, all of a sudden transforms into bad one.
1: వాళ్ళతో నీవు చేరేటప్పటికి నీవు కూడా మంచి చెడ్డనుగా మారిపోతున్నావు.
0: Then once you join his company, you may turn good or bad.
1: ఇవన్నీ అస్థిరమైనటువంటి వస్తువులే.
0: These are all temporary objects.
1: ఇదంతా అస్థిరమైనటువంటి జీవులే.
0: They are all ephemeral beings.
1: అశాశ్వతమైనటువంటి సంబంధములే.
0: It's only temporary understanding.
1: అస్థిరమైనటువంటి దానికి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఎట్లా అందిస్తుంది?
0: That which is temporary cannot confer permanent bliss.
1: కనుక ఇది అసాధ్యము.
0: It is impossible.
1: కనుక ఇది అసాధ్యమైనటువంటి తత్వాన్ని మనము సత్సంగంగా భావించుకోవటం చేతనే ఈనాటి వరకు కూడాను మనము ఈ సత్సంగ ప్రభావాన్ని గుర్తించుకోలేకపోతున్నాం.
0: Because we want to get that which is impossible, we have not able to understand and reap the benefits of satsanga.
1: Tell me your company, I shall tell you what you are. Ani,
0: it is said, tell me your company, I shall tell you what
1: anithyamaina varito sneham chesinappudu aa anithyamaina sambandhame neeku praptistundi.
0: Association with the momentary will confer ephemeral results only.
1: Nitya satyamaina danito neevu friendship cheyali.
0: You should have friendship with that permanent and eternal.
1: ఆ నిత్య సత్యమైనటువంటి ఒక ప్రాప్తి నీయందే ఉన్నది కానీ బయట ప్రపంచంలో కానరాదు.
0: That one which is eternal entity reality is within you.
1: ఈ జగత్ అంతయకును మార్పు చెందేటువంటిది.
0: The whole world is bound to change.
1: అన్ని పదార్థముల యొక్క చేరికనే.
0: It's all the combination of matter.
1: ఈ పదార్థములు ఎలాంటివి అనగా అస్థిరమైనటువంటి పదార్థములే.
0: The matter that you find in the world is only temporary.
1: సత్యనిత్యమైనటువంటి పదార్థములు ఈ జగత్తులో మనకు కానరాదు.
0: In this world you don't find anything that's permanent and eternal. ఇదంతా
1: దృశ్యకల్పితమైనటువంటి వస్తువులే.
0: This is all full of name and form which is temporary.
1: అదృశ్యమైనటువంటి తత్వము ఆత్మయందే ఉంటున్నది.
0: That which is unmanifest is within you.
1: కానీ కొందరు దైవం ఎక్కడా అని ప్రశ్నించగా నాలోనే ఉన్నాడు అంటారు.
0: Some respond this way. If you ask him, where is God, they will say, he is in me.
1: Idi satyam kaadu.
0: It's not true.
1: Ee dehame anithyamu.
0: Body is temporary.
1: Indulo undinatvanti oka idi satyam etla avutundi.
0: How can that which is within be an eternal truth?
1: Ee pushpam ekkada undi antam.
0: If you ask, where is the flower?
1: Naa chethilo undi.
0: It is in my hands.
1: కాబట్టి అదే విధంగానే ఈ జగత్తంతా ఇక్కడను నా యొక్క చేతిలో ఉంటుండాలి.
0: Likewise the whole world is in my hands.
1: కనుక ప్రతి వస్తువు యొక్క తత్వం కూడాను ఒకరి చేతిలో ఆధారంగా ఉండేటువంటిది.
0: Therefore every object is based on someone else.
1: దైవం నీ యందు లేడు, నీవే దైవం ముందు ఉంటున్నావు.
0: God is not in you, you are in God.
1: నేను దైవంలో ఉన్నాను, నీవు దైవంలో ఉంటున్నావు, మీరందరూ దైవంలోనే ఉంటున్నారు.
0: ఐ ఆమ్ ఇన్ గాడ్, యు ఆర్ ఇన్ గాడ్, ఆల్ ఆఫ్ us ఆర్ ఇన్ గాడ్.
1: కాబట్టి దైవం నాలో ఉన్నాడు అని చెప్పుకోవటం చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ మిస్టేకెన్ ఫీలింగ్ టు థింక్ దట్ గాడ్ ఈజ్ ఇన్ మీ.
1: నా హృదయ స్థాయిలో ఉన్నాడు దైవం అంటాం అది కూడా చాలా పొరపాటు.
0: ఇట్స్ ఆల్సో మిస్టేక్ టు సే దట్ హీ రిసైడ్స్ ఇన్ ఆల్ ఆఫ్ మై హార్ట్. ఇట్స్ ఓన్లీ ఫిజికల్ హార్ట్.
1: సత్యమైనటువంటి హృదయం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ట్రూ.
1: నిత్యమైనటువంటి హృదయం కాదు.
0: ఇట్స్ నాట్ ఎటర్నల్.
1: కనుక దానిలో ఉన్నటువంటి దైవము దైవం కాదు.
0: సో యూ కెనాట్ మిస్టేక్ ద వన్ యాజ్ ద డివైన్
1: దైవం దైవంలోనే ఉన్నాడు
0: గాడ్ ఈస్ గాడ్ అన్ టు హిమ్సెల్ఫ్
1: కనుక దైవాన్ని వెతకాలంటే నీవు కేవలం ఒక పదార్థాన్ని బట్టి నువ్వు ప్రాధేయపడటం చాలా తప్పు అది
0: ఇట్స్ ఎ మిస్టేక్ టు గో బై ది మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అండ్ ఎక్స్పీరియన్స్ గాడ్
1: కనుక మనము ప్రతి విషయాన్ని కూడా బయట ప్రపంచంలో వెతకనక్కర్లేదు
0: Therefore, we don't have to search in the outside world for everything.
1: దైవం నీయందే ఉంటున్నాడు కానీ నీవే దైవమే ఉన్నావు.
0: God is in you. You are God.
1: నేనే దైవము.
0: I am God.
1: దైవమే నేను.
0: And God is the self.
1: నేను దైవంలో ఉన్నాను.
0: I am in God.
1: దైవము నాలో ఉన్నాడు.
0: God is in me.
1: అని అనుకోవటము ఇది పెద్ద అసత్యమే.
0: And this is absolutely false, untruth.
1: అందరూ దైవమునందే ఉంటారు.
0: All are in God.
1: దైవం కానటువంటిది జగత్తే కాదు.
0: There is nothing without God.
1: ఇది భౌతికమైనటువంటి జగత్తు.
0: This physical world.
1: కానీ నిజమైనటువంటి జగత్తు అది transcendental truth.
0: The fundamental principle is the transcendental truth.
1: అది మార్పు చెందనటువంటి సత్యము.
0: It is the truth which is changeless.
1: ఎక్కడికి కదలనటువంటి సత్యము.
0: It doesn't move anywhere.
1: ఇది రుతం.
0: This is rutam.
1: ఈ రుతం అనేటువంటిది సత్యం అనేటువంటి దానికి సరైన సంబంధ బాంధవ్యాన్ని మనం గుర్తించాలి
0: వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది ఎగ్జాక్ట్ కరెక్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ టూ వర్డ్స్ రుతం అండ్ సత్యం
1: శివం అనగా ఏమిటి
0: వాట్ ఈస్ శివం
1: శివం అనగా సత్యం
0: శివం మీన్స్ సత్యం ట్రూత్
1: ఏ సత్యము
0: వాట్ ట్రూత్
1: నీ ఎందు ఉన్నటువంటి సత్యం కాదు
0: నాట్ దాట్ ఇన్ యూ
1: నువ్వు పెట్టుకున్న సత్యం కాదు పేరు కాదు
0: నాట్ ద వన్ ఇంపోజ్డ్ బై యూ
1: మార్పు చెందనటువంటి సత్యము
0: ద ట్రూత్ విచ్ ఇస్ చేంజ్లెస్
1: సత్
0: ద చేంజ్లెస్ వన్ ఇస్ సత్ ట్రూత్
1: సత్ ఆ సత్ చిత్తుతో కూడినప్పుడే ఆనందం మనకు ప్రాప్తిస్తుంది
0: వెన్ దట్ ది సత్ ట్రూత్ ఎగ్జిస్ట్ ఇన్ కాంబినేషన్ విత్ చిత్ విల్ కన్ఫర్ బ్లిస్ ఆనంద
1: కనుక మనం భౌతికమైనటువంటి యొక్క భావాలు తీసుకుని భౌతికమైనటువంటి అర్థాలతో మనం ప్రాకులాడుతూ మన మనసును పాడు చేసుకుంటున్నాం
0: వీఆర్ స్పాయిలింగ్ అవర్ మైండ్స్ Because we go by worldly feelings and worldly thought.
1: దైవము నాయంది ఉంటున్నాడు నేను వేరే వెతకనక్కర్లేదు అని కొంతమంది అహంకార పడుతుంటారు.
0: Some are egoistic with the feeling and begin to declare that God is in me, why should I search for him?
1: కానీ ఈ జీవితమైనటువంటి వృక్షము లోపల
0: in this tree of life
1: రెండు విధములైనటువంటి యొక్క గుణములు ఉంటున్నాయి.
0: There are two important qualities.
1: ఏమిటి ఆ గుణములు?
0: What are they?
1: నశించిప చేసేటువంటి యొక్క పురుగులు
0: దట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫార్ దట్ డెత్ ఆఫ్ ది ట్రీ ఈస్ ది
1: అసూయ కేవలము ఒక చీడ పురుగు
0: ది జెలసీ ఇస్ ఎ పెస్ట్
1: అహంకారము ఏడ పురుగు
0: అండ్ దిస్ ఈగో ఇస్ ఆల్సో ది వైట్ హ్యాండ్ దట్ ఈట్స్
1: కనుక అహంకార అసూయలు రెండు కూడాను ఈ మానవ జీవితం అనే వృక్షంలో ప్రవేశించి దీనిని నాశనం చేస్తున్నాయి
0: దేర్ఫోర్ ది ఈగో అండ్ ది జెలసీ ఆర్ ది పెస్ట్ That will kill this plant, the tree of life.
1: ఈ అసూయ అహంకారమును ఏనాడు మానవుడు కొంతవరకు నశింపజేసుకుంటాడు అప్పుడే తాను తానుగా నిలుస్తాడు.
0: That day when man frees himself from this jealousy and ego, he can be a true man and free.
1: కనుక అట్టి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: So we should make every effort to know the truth.
1: ఈనాడు మనం తెలుసుకోవాల్సినటువంటిది మార్పు చెందినటువంటి సత్యమే కావాలి.
0: Today what we need to know is this truth which is changeless.
1: దైవత్వం అనేటువంటిది ఆత్మతత్వంగా ఉంటాయి.
0: The divinity is the self.
1: ఆత్మను ఏ రీతిగా మనం దర్శించాలి?
0: How can you visualize the self?
1: ఆత్మకు రూపము లేదు.
0: The self has no form.
1: రూపము లేని దాన్ని ఏ రీతిగా దర్శించటము?
0: How can you see that which is formless?
1: ఆనందమే రూపము.
0: The bliss is its form.
1: ఈ ఆనందం అనేటువంటి రూపము సర్వులు యందు ఉంటున్నది.
0: This blissful form is in everyone.
1: ప్రతి మానవుడు కూడాను ఆనంద స్వరూపుడే.
0: Every person is the very personification
1: of this. పదార్థములకు భ్రమింపచేసి దాంట్లో దీని మరుగుపడిపోతున్నాడు.
0: Because he is deluded by the material objects and he has forgotten his bliss.
1: ఈ యొక్క భౌతికమైనటువంటి వస్తువుల యొక్క వాహనము మనం ఏమాత్రం ఆశించకూడదు.
0: We should not run after the material, the objects of this world.
1: ఈ భౌతికమైన వస్తువులు ఎంత కాలం ఉండగలవు?
0: The physical objects, how long they last?
1: ఇప్పుడు ఇది ఒక పుష్పము.
0: This is a flower.
1: ఇది ఈనాడు బాగా ఉంది, రేపటికి ఎండిపోతుంది.
0: Today it is so fresh, tomorrow it will fade out.
1: ఎప్పుడు మార్పు చెందేటువంటివి కానీ ఈ పదార్థములు మార్పు చెందినటువంటిది ఒక్కటే ఆత్మ.
0: ఆల్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ గో ఆన్ చేంజింగ్ కంటిన్యూస్లీ ఇట్ ఇస్
1: ఇవన్నీ కూడా మార్పు చెందేటువంటి ఒక తత్వం.
0: దెర్ఫోర్ ద హోల్ వరల్డ్లీ ఆబ్జెక్ట్స్ చేంజ్.
1: మార్పు చెందినటువంటిది ఆనందం ఒక్కటే.
0: ద చేంజ్లెస్ వన్ ఇస్ ద ప్లేస్.
1: ఈ ఆనందము అనుభూతికి మాత్రమే వస్తుంది కానీ ఆలకింపుకు మాత్రమే రాదు.
0: దిస్ ఆనంద ద ప్లేస్ కెన్ బి ఎక్స్పీరియన్స్ నాట్ బై ఎక్స్ప్రెషన్.
1: ఒకరు చెప్పితే అర్థం కాదు.
0: ఇట్ కెనాట్ బి అండర్స్టూడ్ బై లిసనింగ్ టు సమ్వన్.
1: అది నీకు నీవే అర్థం చేసుకోవచ్చును.
0: యూ కెన్ అండర్స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్.
1: నిజంగా ఈ త్రిగుణమును కూడాను నీవు ఏకత్వంగా నీవు గుర్తించు, తప్పక నీకు ఆనందం ప్రాప్తిస్తుంది.
0: అండర్స్టాండ్ ద యూనిటీ ఆఫ్ ది త్రీ అట్రిబ్యూట్స్ గుణాస్ ఇన్ యూ. యూ కెన్
1: ఎట్టి గుణములు సత్వరజో తమో గుణములు కాదు.
0: దే ఆర్ నాట్ ది త్రీ అట్రిబ్యూట్స్ సత్ రజస్ అండ్ తమో గుణాస్.
1: నేను చెప్పినట్టుగా ఒకే దృష్టి,
0: సింగిల్ పాయింటెడ్ లో,
1: ఒకే శ్రవణము,
0: వన్ లిసనింగ్,
1: ఒకే కర్మ,
0: వన్ యాక్షన్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి యొక్క సత్సంగము.
0: ద హార్మనీ ఆఫ్ ది త్రీ ఈస్ ద ట్రూ సత్సంగ.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే మనం అనుభవించినప్పుడు ఆనందం మనకు ప్రాప్తిస్తుంది.
0: దెన్ వన్స్ వీ యూనిఫై ఆల్ దీస్ త్రీ వీ డిజర్వ్ ద ట్రూ బ్లెస్.
1: ఈ ఆనందం కంటే మరొకటి ఆనందం లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ దిస్ బ్లెస్.
1: ఈ ఆనందమే నిత్యానందం.
0: దిస్ బ్లెస్ ఇస్ ఎటర్నల్.
1: ఈ ఆనందమే అద్వైతానందము.
0: ఇట్ ఈస్ నాన్ డ్యూయల్.
1: ఈ ఆనందమే నిజానందము.
0: దిస్ బ్లెస్ ఇస్ ట్రూత్.
1: ఈనాటి మానవుడు ఏదో కొద్దిసేపు ధ్యానంలో కూర్చొని ఏదో నేను ఆనందాన్ని అనుభవించానని ఆనందంగా కంటిదారులు కార్చుకుంటుంటాడు.
0: Man thinks that he is in a state of bliss in the process of meditation.
1: ఇవంతా కూడా తన భ్రమనే తప్ప సరైనటువంటి ఆనందం కాదు.
0: It is all their imagination, illusion, but it's not true.
1: ఆ ఆనందం ఎప్పటికీ ఉండాలి.
0: That bliss should be eternal, permanent.
1: జాగ్రత్తకరా, స్వప్నావస్థకు పో, ప్రత్యక్షంగా ఉండు, ఎప్పటికీ కూడా నువ్వు ఒకటిగానే ఉండాలి.
0: Either in the waking state or dreaming state or deep sleep, that bliss should continue to stay with you.
1: త్రికాలం ఎందుకు మార్పు చెందినటువంటి ఋతుమైన సత్యంగా ఉండాలి.
0: దిస్ ఋతుం ద సత్యం విచ్ షుడ్ నాట్ చేంజ్ ఇన్ ఆల్ ద త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఇది ఈ చిన్న వయసు నుంచినే ప్రారంభం కావాలి.
0: దిస్ యూ షుడ్ లెర్న్ రైట్ ఫ్రమ్ దిస్ టెండర్ ఏజ్.
1: ఒక్కటే ఒక్కటి మనము.
0: ద ట్రూత్ ఈజ్ వన్, ఓన్లీ వన్.
1: అది ఏ నిజమైనటువంటి ఆనందము.
0: దట్ ఈస్ ద బ్లెస్.
1: ఒకే మాట పైన ఉండాలి.
0: We should stand by the word.
1: ఒకే దృష్టిని మాత్రమే ఉండాలి.
0: We should have only single pointed attention.
1: అనేక దృష్టిని పెట్టుకోకూడదు మనము.
0: We should not have a kind of divided attention.
1: ఒకే కర్మలో మనం లీనం కావాలి.
0: Only one activity.
1: ఈ కర్మ ఒకటే.
0: Action is one.
1: నిజమైన ఆనందం ఒక్కటే.
0: The true bliss is one.
1: నిజమైన దృష్టి ఒక్కటే.
0: The true vision is one.
1: నిజమైన అనుభూతి ఒక్కటిగానే ఉండాలి.
0: The experience also should be one and the same.
1: ఇలాంటి దీనినే మనము సరైన సత్సంగంగా భావిస్తున్నాము.
0: We should consider this as the proper satsanga.
1: ఈ భౌతికమైనటువంటి ఒక అనుభూతులు ఎంతకాలం అనుభవించినప్పటికీ ఈ సత్యమైన ఆనందం మనకు లభ్యం కాదు.
0: The worldly experiences will never grant you that permanent eternal truth.
1: అంత ఒక దైవంతోనే నీకు ప్రాప్తిస్తుంది.
0: Everything you get only from God.
1: దైవాన్ని వదలి,
0: leaving God,
1: కేవలం భ్రమల చేత దేశాన్ని నీవు ఆచరిస్తే,
0: if you are carried away by the illusion and run after people,
1: అందులో కేవలం అంత అసత్యమే మనకు ప్రాప్తిస్తుంది.
0: You find only falsehood,
1: అనిత్యమే మనకు ప్రాప్తిస్తుంది.
0: That only you get it.
1: కాదు కాదు, సత్యనిత్యమైనటువంటి ఆనందము,
0: this is eternal bliss,
1: ఒక్క దైవం నందు మాత్రమే లభ్యమవుతుంది.
0: You can experience only from God only.
1: అది ఏ నిజమైన ఆత్మతత్వము.
0: That is the principle of the true self.
1: ఎన్ని విధములైనటువంటి వ్యాపారం చేయి,
0: whatever business you do,
1: ఎన్ని విధములైనటువంటి కర్మలు ఆచరించు,
0: you may do many actions,
1: ఇవన్నీ మార్పు చెందేటువంటివే కాని,
0: they go on changing.
1: మార్పు చెందినటువంటిది అదొక్కటే.
0: It is only the self which is changeless.
1: దానిని ఋతం అని పిలిచారు సంస్కృతంలో.
0: That in Sanskrit is called rutam.
1: వేదాంతమునందు ఆత్మ అని చెప్పారు.
0: In Vedantic parlance it is called ఆత్మ.
1: ఆత్మ అనగా,
0: ఆత్మ మీన్స్
1: తన యొక్క దివ్యత్వాన్ని అందరి యందు ఉండినటువంటి ఆత్మతత్వంతో ఏకం చేసుకోవాలి.
0: ఇట్ ఓన్లీ మీన్స్ యూనిఫైయింగ్ ద స్పిరిట్ ఆఫ్ ద సెల్ఫ్ విత్ ద సెల్ఫ్ ఇన్ ఎవ్రీబడి అరౌండ్.
1: అతను నేను ఒకటే.
0: ది అదర్ పర్సన్ అండ్ యూ ఆర్ వన్.
1: దేహంలో రెండు వేరుగా ఉన్నాయి.
0: బాడీస్ ఆర్
1: డిఫరెంట్. దేహాభిమానం కూడా వదిలిపెట్టాలి.
0: అండ్ యూ గివ్ అప్ దిస్ బాడీ అటాచ్మెంట్.
1: అక్కడ ఇక్కడ ఉన్నటువంటిది ఒకటే.
0: Therefore, the self is only one and the same.
1: ఈ బల్బు నందు ఆ బల్బు నందు ఉన్నటువంటిది ఒకే లైటే.
0: It is only the same current present in all of the
1: bulbs. బల్బులు వేరు వేరుగా ఉన్నాయి.
0: Bulbs are different.
1: కానీ లైట్ ఒకటే.
0: The light is one.
1: అట్లాంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
0: We should recognize such a thing.
1: దేహాలు వేరు వేరుగా ఉన్నాయి.
0: Bodies are different.
1: కానీ ఆత్మ ఒకటే.
0: But the self is one.
1: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ అన్నారు.
0: The same self is present in all of the beings.
1: అన్ని భూతములు యందు కూడా ఉన్నటువంటి ఒక ఆత్మతత్వం ఒక్కటే.
0: The principle of the self pervading being given in all beings in one. That kind of broad-mindedness we don't have today.
1: దివ్యత్వము ప్రేమ తత్వంలో చేరాలనుకున్నప్పుడు నిజమైనటువంటి ప్రేమగానే మారిపోవాలి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద డివినిటీ కుడ్ బి ఎక్స్పీరియన్స్డ్ ఓన్లీ బై ద పాత్ ఆఫ్ లవ్.
1: దివ్యత్వం వేరు ప్రేమతత్వం వేరు ఉండడానికి వీలు కాదు.
0: అండ్ ద డివైన్ ప్రిన్సిపల్ అండ్ లవ్ ఆర్ నాట్ సెపరేట్.
1: కనుక మానవత్వం లోపల అట్టి దివ్యత్వం ఉన్నది కనుకనే జంతువు నాం నరజన్మ దుర్లభం అన్నారు.
0: సిన్స్ ఇన్ హ్యూమన్ లైఫ్ దేర్ ఇస్ డివినిటీ దేర్ఫోర్ ఇట్ ఇస్ స్టేటెడ్ దట్ ద హ్యూమన్ లైఫ్ ఇస్ ద రేరెస్ట్.
1: మానవుడు గమ్యాన్ని వెతకడానికి ప్రయత్నం చేయటం లేదు.
0: Man today is not after the
1: జన్మను విచారించడానికి ప్రయత్నం చేస్తున్నాడు.
0: He wants to inquire his life.
1: ఈ జన్మను విచారించడానికి ప్రయత్నం ఎందుకు చేయాలి?
0: Why should you struggle and strain yourself?
1: క్రిమికీట గాజులు కూడా జన్మను విచారిస్తుంటే ఉన్నాయి.
0: The insects and other animals also go this way.
1: క్రిమికీట గాజులు కూడా ఈ జన్మ యొక్క రహస్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి.
0: Insects also want to know the secrets of life.
1: ఈ జన్మ రహస్యం తెలుసుకోవటం కాదు ముఖ్యము.
0: It's not that important just to know the secret of life.
1: తెలుసుకోవాలి.
0: The goal of life is important.
1: ఈ జీవితానికి గోల్ ఏంటి?
0: What is the goal?
1: గమ్యం ఏమిటి?
0: What is the aim of life?
1: ఆ గమ్యం అనేటువంటిదే సత్యం.
0: That very goal of life is truth.
1: ఆ సత్యమే ఆత్మతత్వము.
0: And that very truth is the self.
1: అట్టి గమ్యాన్ని నీవు వెతకకుండా జన్మాన్ని మాత్రమే నీవు దాన్ని తలింపు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఈ జన్మది ఎన్ని చేసినా ఇది సాధ్యం కాదు.
0: You don't make an attempt to reach the goal, the fulfillment of life, but you want to know the secrets of life.
1: ఎన్ని జన్మలు ఎత్తినప్పటికీ కూడా ఇది సాధ్యం కాదు.
0: You may have repeated births, but it's impossible.
1: గమ్యం పైన దృష్టిని పెట్టుకో.
0: But have that objective, the goal of life.
1: జన్మను మాత్రం విచారిస్తూ పోవద్దు.
0: Don't go on inquiring the secret of life.
1: జరిగినటువంటి జరుగుతూనే ఉంటుంటాయి.
0: It happens.
1: పునరపి జననం పునరపి మరణం.
0: The birth and death.
1: పునరపి జన్మ జఠరేసేనం.
0: It happens repeatedly.
1: సంసారే తహుక్తారే.
0: And one has to cross this
1: situation. ఉపయాపారె పాహి మురారే అన్నారు.
0: We have to pray to God for his mercy so that we can cross this ocean.
1: ఎన్ని జనాలు అనుభవించినప్పటికీ తిరిగి చూచిందే చూస్తూ రావడం, చేసిందే చేస్తూ రావటము, అనుభవించిందే అనుభవిస్తూ రావటం.
0: వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ దట్ వీ గో ఆన్ వాచింగ్ దట్ వాట్ వీ హావ్ సీన్, వీ గో ఆన్ డూయింగ్ దట్ వాట్ వీ హావ్ డన్.
1: అనుభవించినటువంటి మరొక తూరి నీకు ప్రాప్తించకూడదు.
0: When once you experience, you do an activity, you should not repeat it.
1: ఒక తూరి నీవు దర్శించినటువంటి దాన్ని మరొక తూరి దర్శించడానికి వీలు కాదు.
0: When once you have seen an object, you don't have to see it again.
1: అది ఏకం సత్వి ప్రభావదావదంతి.
0: And that is the single truth which has been referred to many.
1: అట్టి ఏకత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని మనం గుర్తించాలి.
0: We have to recognize the principle of Atma, which is oneness.
1: ఇన్ని వేల మంది ఇక్కడ ఉంటున్నారు.
0: Thousands have assembled here.
1: ఈ దేహాలంతా వేరు వేరుగా ఉన్నాయి.
0: The bodies are many.
1: వీరి ఆకారంలో వేరువేరుగా ఉన్నాయి.
0: The forms are many.
1: వీరి ప్రవర్తనలు వేరువేరుగా ఉన్నాయి.
0: The behavior changes.
1: కానీ అన్నిటి యందు కూడాను ప్రకాశింపజేసేటువంటి తత్వం ఒక్కటే.
0: But there is only one principle of self which is effulgent within.
1: ఆ ప్రకాశాన్ని అనేక మంది అనేక రీతిలో ఉపయోగించుకోవచ్చును.
0: This effulgence or brilliance could be used in varied manner.
1: ఎవరే విధంగా ఉపయోగపెట్టుకున్నా అవంత అనిత్యమైనటువంటివి.
0: యూ మే యూజ్ ఇట్ ఇన్ యువర్ ఓన్ వే బట్ అల్టిమేట్లీ ఇట్ ఇస్ టెంపరీ.
1: ఇక్కడ బల్బును చూసుకుని నీవు కొంత రాసుకుంటూ కూర్చోవచ్చు.
0: టుడే యూ మే గో ఆన్ రైటింగ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ద బల్బ్.
1: నీ హోంవర్క్ నీవు చేసుకోవచ్చు.
0: యూ కెన్ డూ ఈవెన్ యువర్ హోంవర్క్.
1: తప్పుడు లెక్కలు చేసుకోవచ్చు.
0: యూ కెన్ ఆల్సో క్యాలిక్యులేట్.
1: మార్గమైన జాబులు రాయవచ్చు.
0: యూ కెన్ రైట్ లెటర్స్.
1: ఇన్ని రాసినప్పటికీ లైట్ కి ఏమి దోషం ఉండదు కదా?
0: నథింగ్ రాంగ్, నో మిస్టేక్ విత్ ద లైట్.
1: ఇవన్నీ కూడా బాహ్యమైనటువంటి ఒక ప్రత్యర్థి మాత్రమే మార్పు చెందుతుంటాయి.
0: ఇట్స్ ఓన్లీ ది ఎక్స్టర్నల్ యాక్టివిటీ దట్ గోస్ ఆన్ చేంజింగ్.
1: నిత్య సత్యమైనటువంటి ఒక ఆత్మ ఒక్కటే.
0: ది ఎటర్నల్ ట్రూత్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఇస్ వన్.
1: అట్టి ఆత్మను ఎట్టి కాలం నందు కూడా మార్పు చెందించకూడదు.
0: దిస్ సెల్ఫ్
1: దైవం ఒక్కడే. గాడ్ ఈజ్ వన్.
0: గాడ్ ఈజ్ వన్.
1: గోల్ ఈజ్ వన్.
0: గోల్ ఈజ్ వన్.
1: దీన్నే చెప్తూ వచ్చారు. నేను వెలుగులో ఉన్నాను.
0: I am in the light.
1: వెలుగు నాలో ఉన్నది.
0: The light is in me.
1: నేనే వెలుగు. వెలుగే నేను అన్నారు.
0: I am the light and that light is the self.
1: Light.
0: The light.
1: Light అనేటువంటిది జ్ఞానము.
0: The light is wisdom.
1: నేను అనేటువంటిది భక్తి.
0: The eye here is devotion, bhakti.
1: Bhakti jnanam rendu kudanu ekamaipoyinayi.
0: Bhakti, the devotion, jnana, the wisdom are one. I am in the light.
1: Nenu aneetundi bhakti.
0: I here is devotion.
1: Velugulo unnanu, jnanamlo unnanu.
0: I am in the light, meaning I am in wisdom.
1: Velugu naalo unnadi.
0: That wisdom, jnana, is in me.
1: Ee bhaktilo cheri undi.
0: Therefore this jnana is in combination
1: kavati
0: with bhakti.
1: Light and love annaru. Light and love.
0: Therefore this what we call light and love.
1: Love aneetundi bhakti. Light and ఎనేటువంటిది జ్ఞానము.
0: So love is devotion, light is wisdom.
1: ఇట్టి రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: We should make every attempt to know this unity of these two.
1: కనుక నిజమైనటువంటి తత్వాన్ని మనం గుర్తించాలనుకుంటే భక్తి చాలా ప్రధానమైనటువంటిది.
0: To know the truth, this devotion is
1: very necessary. ఈ ప్రేమను పెంచుకుంటూ
0: when we go on developing
1: love, జ్ఞానంలో మార్చాలి.
0: And we should make kind of change here.
1: బుద్ధికి తోచినట్లంత దీన్ని మార్పు చేసుకోకూడదు.
0: We should not go by the wavering mind.
1: Enni maarpulu kaliginappudiki nee yokka aatmatvam maarkundali undali.
0: There may be any number of countless changes around.
1: Itti ekatvanni prarthana chesukoni aa naati maharshulu aneka tapassulu aacharinchi satyanni pondaru.
0: Therefore the ancient sages and seekers and seers, they always proceeded towards the principle of the self,
1: japam
0: which is
1: chestunnam.
0: One. You just do japa.
1: Okka maala unchi inkokki mantram niku cheptunnamu.
0: You go on repeating mantras.
1: ఒక పుష్పం నుంచి అనగా ఒక గోల్ నుంచి మరొక దానికి పోతున్నాము.
0: యు జస్ట్ మూవ్ ఫ్రమ్ వన్ బీట్ టు ద అదర్, ఫ్రమ్ వన్ గోల్ టు అనదర్.
1: మార్పు చెందేటువంటిది కాదు ఇది సత్యం.
0: ద ట్రూత్ విల్ నెవర్ చేంజ్.
1: ఇది మన అల్పతృప్తి కోసం చేస్తున్నాము.
0: ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ అవర్ లో లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్.
1: అనిత్యమైనటువంటి శాంతి కోసం చేస్తున్నాము.
0: ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ పీస్.
1: కానీ ఈ శాంతి నీకు శాశ్వతం కాదు.
0: ది పీస్ దట్ యు ఎర్న్ దేర్ బై ఇస్ నాట్ పర్మనెంట్.
1: ఇదే కాదు.
0: ఇట్ విల్ నెవర్ బి.
1: ఇంత పీసెస్ గా పోతున్నాయి.
0: ఇట్ ఇస్ నాట్ పీస్. It is just pieces of
1: manala chipinante 108 manala telutunnayi
0: and the 108 beads in a talisman
1: idi okati koti maarpu chendutunnayi kada
0: but they go on shifting one place to another
1: 108 kuda okati kaadu kada
0: 108 is not one
1: 108 din lopala kuda okke wire adi maatram satyam
0: but there is only same wire that passes through the 108 beads of talisman
1: ani daramu
0: and there is only one string there
1: karuka anekatvam maarpu chendutunnayi kaani ఏకత్వ మార్పు ఒక్కటి గానే ఉంది.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద డైవర్సిటీ దట్ గోస్ ఆన్ చేంజింగ్ ద యూనిటీ రిమైన్స్ ఆల్ ద సేమ్.
1: జపమాల చూడండి, మానవులు వేరువేరుగా ఉంటుంటాయి.
0: అండ్ వి ఫైండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాలిస్మాన్.
1: కానీ అన్నింటి ఎందుకు ఏకంగానే ఉంటుండాలి వైర్.
0: బట్ ద వైర్ ఈస్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ఆల్ ద డిఫరెంట్ టైప్స్.
1: ఆ వైరే దివ్యత్వమైనటువంటి దైవతత్వము.
0: దట్ వైర్ ఈస్ డివినిటీ.
1: అది కరెంట్.
0: That is the current of divinity.
1: Ah, current anetundi magnet.
0: The current of divinity is magnet.
1: Ee magnet anetundi jagatunanta kodanu aakarshistu untundali.
0: It is the divine magnet that attracts the whole world.
1: Ee attraction anetundi okkokka daggara maatrame adhikanga untadi.
0: This attraction is present at the maximum optimum with certain individuals.
1: Pratyekanga untuntadi.
0: It's special.
1: Okka chinna udaharanam chudandi.
0: A small example.
1: Ippudu nenu okkade ikkada undedi.
0: Bhagavan is here.
1: ఇన్ని వేల మంది అంతా ఇక్కడ రావడానికి ఎవరు పిలిచారు మిమ్మల్ని?
0: థౌజండ్స్ హావ్ అసెంబ్లడ్ హియర్. హూ ఇన్వైటెడ్ యూ?
1: ఎవరు ఇన్వైట్ చేశారు?
0: హూ ఇన్వైటెడ్ యూ?
1: ఈ మ్యాగ్నెట్ ఒకటే ఇన్నింటినీ ఆకర్షిస్తూ ఉంటుంది.
0: ఇట్ ఈస్ ద డివైన్ మ్యాగ్నెట్ ఆఫ్ భగవాన్ దట్ హాస్ అట్రాక్టెడ్ ఆల్ ఆఫ్ యు.
1: మ్యాగ్నెట్ ఒకటే.
0: ద మ్యాగ్నెట్ ఈస్ వన్.
1: ఇక్కడే కాదు, ఎక్కడ చూసినా కానీ ఒకటిగానే ఉంటుంది.
0: అండ్ దిస్ మ్యాగ్నెట్ ఎగ్జిస్ట్
1: ఇక్కడ ఎక్కడ అక్కడ చూసిన ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు. అదే ఆత్మతత్వము.
0: హియర్ అండ్ దేర్ అండ్ ఎవ్రీవేర్ హీ రిమైన్స్ వన్ అండ్ ద సేమ్.
1: కనుకనే అది నిజమైనటువంటి యొక్క దైవ ఆకర్షణ.
0: దట్ ఈస్ ద ట్రూ డివైన్ అట్రాక్షన్.
1: పిలిస్తే వచ్చేటువంటివి కాదు.
0: It's not that you get by mere calling.
1: కలిస్తే తీరేటువంటివి కాదు.
0: It's not a simple fulfillment.
1: ఇది కేవలం ప్రేమ అనేటువంటిది బయట నుంచి కూరేటువంటిది కాదు.
0: It is not the love that could be stuffed from outside.
1: లోపల నుంచి ఊరేటువంటిది.
0: It has one that has to emanate from.
1: ఊరేదానికి కూరేదానికి ఎంత వ్యత్యాసం ఉంటుంది?
0: That can it cannot be stuffed from outside.
1: నానము అనేటువంటిది బయట నుంచి కూరచ్చు.
0: So you can just stuff it from outside.
1: దేవతత్వం అనేది లోపల నుంచి ఊరచ్చు.
0: The love should originate from inside.
1: Kavati love is the God.
0: So love is God.
1: Kani ee love ane God gnanaanni kodam teestundadi.
0: And this love is God will naturally have jnana wisdom.
1: Kanukane dav aneetundi daivatvame.
0: The love is divine.
1: Gnanam kodanu daivatvam kaadu.
0: And wisdom is not divine.
1: Gnana devata kaivalyam annaru.
0: And this wisdom confers liberation, kaivalya.
1: Ee gnanam aneetundi anek gnanalu raavachunu.
0: And this wisdom is of different ways.
1: Kaani idi anekatvamto koodinatvantiga undi.
0: But it is of diversity.
1: Ekatvangane untundali.
0: The love is the only one.
1: ఏకం సత్, అదే సత్.
0: దిస్ లవ్ విచ్ ఇస్ ఓన్లీ వన్ ఇస్ సత్.
1: ఆ సత్ అనేటువంటి యొక్క ప్రేమతత్వాన్ని మొట్టమొదట మనం పెంచుకోవాలి.
0: దేర్ఫోర్ ది సత్ ద లవ్ we have to develop more and more.
1: అందరి యందు ఉండినటువంటి ఒక తత్వమే మన యందు ఉన్నది అనే సత్యాన్ని తెలుసుకోవాలి.
0: We have to know the fundamental truth that the same self in you is present in everyone.
1: ఇప్పుడు అందరూ ఉంటున్నారు.
0: All are here.
1: అందరికీ ఆకలి వేస్తుంది.
0: All of you are hungry.
1: ఆకలి వేసినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క పదార్థాలు తింటారు.
0: And each can eat anything of your choice.
1: కానీ పదార్థములు వేరువేరుగా ఉండొచ్చు, కానీ
0: the dishes are many.
1: ఆకలి ఒక్కటే.
0: బట్ ది అపిటైట్ ఈస్ వన్.
1: అన్నములు అవి వేరు, ఆకలి ఒక్కటే.
0: దేర్ ఆర్ మెనీ ఐటమ్స్ అండ్ డిషెస్ బట్ ది అపిటైట్ ఈస్ వన్.
1: మీ సాధనలు, మీరు భ్రమలు, మీరు యొక్క ఇవన్నీ వేరు వేరుగా ఉండవచ్చును.
0: ద స్పిరిచువల్ ప్రాక్టీసెస్ అండ్ పార్ట్స్ మే బి
1: మెనీ. మీ లోపల ఉన్నటువంటి యొక్క ఆత్మభావం ఒక్కటే.
0: బట్ ది ఫీలింగ్ ఆఫ్ ద సెల్ఫ్ విత్ ఇన్ ఈస్ వన్.
1: కనుక ఇట్టి ఏకత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నం చేయటమే సరియైన సాధన.
0: ద ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్ ఇస్ టు రియలైజ్
1: ఈ ప్రేమను ఎట్టి తరుణం నందు మార్పు చెందించకూడదు.
0: We should never change this essential principle of love.
1: కాని ఈనాటి యువకులు యందు ప్రేమలు మారిపోతూ ఉంటాయి.
0: బట్ ఇన్ ద మోడర్న్ యూత్ దిస్ లవ్ గోస్ ఆన్ చేంజింగ్.
1: ఈనాడు పవిత్రంగా ఉంటుంది.
0: Today it is sacred.
1: రేపు అపవిత్రం అయిపోతుంది.
0: Tomorrow it becomes unsacred.
1: ఈనాడు భ్రాంతిగా ఉంటుంది.
0: Today it appears illusion.
1: భ్రమగా ఉంటుంది.
0: And tomorrow it's imagination.
1: ఈ విధంగా మార్పు చెందేటువంటి యొక్క ప్రేమతత్వం అది భక్తియే కాదు.
0: This love which goes on changing day to day is not true devotion.
1: ఏకం సత్, దాన్ని లక్ష్యంలో పెట్టుకోవాలి మనం.
0: ట్రూత్ ఈజ్ వన్, కీప్ ఇట్ ఎస్ ద గోల్.
1: నేను వెలుగులో ఉన్నాను.
0: ఐఎమ్ ఇన్ ది లైట్.
1: వెలుగు నాలో ఉన్నది.
0: ది లైట్ ఈజ్ ఇన్ మీ.
1: ఈ రెండింటిని మాత్రం మరవకుండా చూసుకోవాలి.
0: అండ్ వీ షుడ్ నెవర్ ఫర్గెట్ దీస్ టూ.
1: కట్టగడపడికి ఏమైపోతుంది?
0: ఫైనల్లీ వాట్ హ్యాపెన్స్?
1: నేను నేనే.
0: ఐఎమ్ ఐ ఓన్లీ.
1: కనుక ఇట్టి ఏకత్వానికి రావాలి.
0: యూ షుడ్ కమ్ టు దిస్ పాయింట్ ఆఫ్ వన్నెస్.
1: నిజంగా ఆత్మతత్వాన్ని మనం గుర్తించవాలంటే,
0: ఇన్ ఆర్డర్ టు నో ద సెల్ఫ్,
1: అనేకత్వం పెంచుకోకూడదు.
0: వీ షుడ్ నాట్ గో బై ద డైవర్సిటీ.
1: ఈ జగత్తులో మనకు కనిపించేటువంటి ప్రతి పదార్థములు కూడాను,
0: ఆల్ ద మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ దిస్ వరల్డ్,
1: మన నుంచి వచ్చినటువంటి రిఫ్లెక్షన్లే.
0: ఆర్ ఓన్లీ ద రిఫ్లెక్షన్స్.
1: దాని యొక్క యాక్షన్ అంతా మన రియాక్షన్లే.
0: ఆల్ ద యాక్షన్ అవుట్ సైడ్ ఇస్
1: దాని శబ్దం అంతా మన రీసౌండ్లే.
0: ఇట్ ఇస్ ఓన్లీ ద రీసౌండ్.
1: కనుక ఈ చూచేటువంత, వినేటువంటి అంత, దర్శించేటువంత నిజమైనటువంటి ఒక సత్యములు కాదు.
0: సో ఆల్ దట్ యు సీ, ఆల్ దట్ యు హియర్, ఆల్ దట్ యు డు,
1: రియాక్షన్ రీసౌండ్లే,
0: ఆర్ ఓన్లీ యువర్ ఓన్ రియాక్షన్స్, రిఫ్లెక్షన్స్ అండ్ రిసౌండ్.
1: ఇక్కడ నుంచి ఈ పిల్లలంతా కనిపిస్తున్నారు.
0: అండ్ యు సీ బాయ్స్.
1: వీళ్ళు ఎక్కడ వాళ్ళు?
0: Where do they come from?
1: కాదు, నాలో ఉన్నటువంటి ఒక ప్రతిబింబాలే.
0: దే ఆర్ ఓన్లీ రిఫ్లెక్షన్స్ ఆఫ్ దట్ విచ్ ఇస్ ఇన్ మీ.
1: లేకపోతే వీళ్ళంతా ఎట్ట కనిపిస్తారు?
0: హౌ కెన్ ఐ సీ యూ?
1: అట్టనే ప్రతి వ్యక్తి కూడాను, ప్రతి పదార్థం కూడాను మీ యందు రిఫ్లెక్షన్ అయ్యేటువంటివి.
0: దేర్ఫోర్ ఎవ్రీ పర్సన్, ఎవ్రీ ఆబ్జెక్ట్ ఈజ్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్.
1: కొన్ని దానికి వియోగం వస్తుంది, కొన్ని దానికి సంయోగం వస్తుంది.
0: దేర్ మే బి ఎ కైండ్ ఆఫ్ యూనియన్ ఆర్ సెపరేషన్.
1: సంయోగ వియోగ సంకర్షణాత్మక తరంగమైన ఉదాహరణమే ఈ యొక్క సముద్రము.
0: దేర్ఫోర్ ఇట్ ఈస్ ది సంయోగ యూనియన్, ఇట్ ఈస్ వియోగ ద సెపరేషన్. వియోగ సెపరేషన్,
1: వియోగం జరుగుతుంటుంది.
0: The separation happens.
1: సంయోగం వస్తుంటుంది.
0: And also unity.
1: సంయోగ వియోగ సమత్వమైనటువంటి ఒక తత్వమే ఏకత్వము.
0: Therefore that oneness is beyond this union and separation.
1: ఈ రెండింటిని ఏకత్వంగా తీసుకోవాలి.
0: And we should go by only one principle.
1: నాకు వియోగమే లేదు.
0: There is no separation.
1: నాకు సంయోగమే లేదు.
0: No samyoga union.
1: సంయోగం ఉంటే కదా వియోగం వస్తుంది.
0: If there is samyoga union, there will be vyoga separation.
1: భ్రమలే కాని వేరు కాదు.
0: It's all your imagination.
1: నిజంగా ఆత్మతత్వాన్ని గుర్తించవలసినటువంటి వారు,
0: those who want to know the self
1: ekam sat, dani maatrame manam drushtilo pettukovali.
0: Should always keep in view that sat is only one.
1: Rendovadi kaane kaadu.
0: The second doesn't exist.
1: Maarpu chendede kaadu.
0: It doesn't change.
1: Sarvakala sarvavastane endu kodanu ekangaane untadi.
0: In all positions, in all periods of time, it remains as one entity.
1: Atti ekatvanni manam gurtinchukovadaniki taginatvanti satsangam cherali.
0: Therefore we should join this satsanga.
1: Anaga ee moodinti yokka tattvanni manam గుర్తించాలి.
0: వీ హ్యావ్ టు రికగ్నైజ్ అండ్ ఎక్స్పీరియన్స్ దిస్ వన్నెస్.
1: మనం చూచేది,
0: వి సీ,
1: మనం వినేది,
0: ఆల్ దట్ వి హియర్,
1: మనం చేసేది,
0: ఆల్ దట్ వి డు,
1: మూడింటి యొక్క ఏకత్వం కావాలి మనకు.
0: రిక్వైర్స్ హార్మనీ ఆఫ్ ది యూనిటీ.
1: మూడింటి యొక్క ఏకత్వమే నిజమైన సత్సంగము.
0: ది హార్మనీ ఆఫ్ ది యూనిటీ ఆఫ్ ది త్రీ ఈజ్ ట్రూత్.
1: అంగంలోని జంగము, జంగంలోని సంగము, సంగంలోని లింగము, లింగంలోని ఆత్మ. అంగము,
0: అంగము ద బాడీ,
1: సంగము లోపల గుణాలు, అంగంలోని సంగము,
0: ది సంగ, ది కాంబినేషన్ ఆఫ్ ది అంగ ఇన్ ది బాడీ,
1: సంగంలోని లింగము అదే ఆత్మ.
0: అండ్ ది లింగా ఇస్ ఆత్మ.
1: ఈ లింగమే మన యొక్క ప్రాణతత్వము.
0: అండ్ దిస్ లింగా ది సెల్ఫ్.
1: అందుకోసమనే ఈ ఆత్మతత్వాన్ని లింగాకారంగా పోల్చుకుంటూ వచ్చారు.
0: Therefore, this principle of self is compared to that of linga.
1: దీనికి తలాతోక రెండు ఉండదు.
0: It has neither beginning nor the end.
1: ఈ ఎండింగ్ బిగినింగ్ లేనటువంటిదే లింగము.
0: That which is endless, beginningless is
1: linga. చేసుకోవచ్చు.
0: You can do in any way.
1: ఇప్పుడు మనం పూజ చేసుకునేటప్పుడు ఈ విధంగా పెట్టుకోవచ్చు.
0: As you worship, you can put it.
1: తలని ఇక్కడ కాళ్ళు అని అనుకుంటావు.
0: And you can say that's the.
1: మరి దీన్ని మార్చితే ఇక్కడ తల అక్కడ కాళ్ళు దీనికి ప్రత్యేకంగా లేదు.
0: And you can, as you toss it, the end becomes the beginning now.
1: కనుక ఈ యొక్క నిజమైనటువంటి యొక్క బిగినింగ్ ఎండింగ్ లేనటువంటిది.
0: దేర్ఫోర్ ఇట్ ఈస్ ద వన్ వితౌట్ ద బిగినింగ్ అండ్ ద ఎండ్.
1: నిజమైనటువంటి యొక్క ఆధారం ఆదేయం లేదు.
0: And in fact, it has no found basis at all. It's independent.
1: The
0: form is one.
1: అది ఆత్మతత్వము.
0: That is the principle of the self.
1: ఆత్మకు పేరు మాత్రమే ఉన్నది కానీ
0: this ఆత్మ, the self, has name.
1: రూపము లేదు.
0: It has no form.
1: రూపం లేనటువంటి దాన్ని మనం నిరంతరం స్మరిస్తూ రావాలి.
0: We should think of that which is formless.
1: అది ఆనందము.
0: That is bliss.
1: అది మన నుంచి ఆవిర్భవించేటువంటిది.
0: It comes from within.
1: అది ఎప్పటికీ మార్పు చెందదు.
0: It will never change.
1: మన ఆనందం మనదే.
0: And your own bliss you experience.
1: బయట ఆనందం కోసం నువ్వు ప్రేకలాడితే తప్పక నీ ఆనందం కూడా కూలిపోతుంది.
0: And if you go by the outer external happiness, you lose your immanent bliss.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: శివరాత్రి.
0: శివరాత్రి.
1: శివం అనగా సుందరము.
0: శివం మీన్స్ బ్యూటిఫుల్.
1: సుందరం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ సుందరం?
1: సత్యం, శివం, సుందరం అన్నారు.
0: Truth, goodness and beauty, satyam, shivam, sundaram.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైన సుందరము.
0: The unity of the three is true sundaram beauty.
1: అదే ఏకత్వంతో కూడినటువంటిది.
0: And that is always one and the same.
1: చూచినది, విన్నది, అనుభవించేది ఈ మూడు ఏకమే.
0: All that you heard, all that you have done and all that you have seen are one and the same.
1: త్రిగుణం, త్రిదళాకారం.
0: And it's got the three
1: త్రియత్రం, త్రియాయుధం.
0: Three eyes and trident.
1: జన్మ పాప సంహారం.
0: And it releases you from all sin.
1: శివార్పణం.
0: And this three are offered to God.
1: ఈనాడు మనం అందరూ కూడాను భ్రమల చేతనే, కొన్ని భ్రాంతుల చేతనే ఈ పూజలు, ఈ సాధనలు జరుపుతూ వస్తున్నాం.
0: We worship, we follow spiritual paths because of our own imagination and delusion.
1: కానీ మనం పట్టిన పట్టును వదలకుండా ఉండాలి.
0: But we should not give up our determination.
1: దృష్టి ఒక్కటిగానే పెట్టుకోవాలి.
0: We should have single pointed attention.
1: శ్రవణం ఒక్కటిగానే ఉండాలి.
0: We should listen to only one thing.
1: కర్మ ఒక్కటిగానే ఉండాలి.
0: Our action should be only one.
1: అదే కర్మణ్యేవ అధికారస్య.
0: And you have got right on such an action.
1: అధికారము.
0: You have got authority on your action.
1: సర్వధర్మం భగవత్ ప్రీత్యార్థం.
0: All actions be pleasing unto God.
1: ఏది చేసినా భగవత్ ప్రీత్యార్థంగా చేయండి.
0: We offer all our actions to God.
1: అందులో ఎట్టి దోషము రాదు.
0: There's no mistake then.
1: కనుక ఇట్టి ఆత్మతత్వాన్ని మనం అనుభవించాలంటే
0: to experience this self.
1: దీనికంటే సులభమైన మార్గం మరొకటి లేదు.
0: ఇట్ ఈస్ ది ఈజియెస్ట్ ప్రిన్సిపల్.
1: ఈనాడు ప్రత్యేకమైనటువంటి మార్గాలు పెట్టుకోవడం చేతనే అనేక ట్రబుల్స్ అంతా మనకు ప్రాప్తిస్తున్నాయి.
0: బికాస్ వీ హావ్ గాట్ సో మెనీ మోడ్స్, సో మెనీ పాత్స్, వీఆర్ కన్ఫ్యూజ్.
1: భ్రాంతుల చేతనే మనకు కన్ఫ్యూజన్ అంతా వచ్చేస్తుండదు.
0: దిస్ కన్ఫ్యూజన్ ఇస్ బికాస్ ఆఫ్ అవర్
1: ఈ కన్ఫ్యూజన్ వల్ల ఫ్యూజ్ అయిపోతుండదు భగవంతుడికి నీకు ఉన్నటువంటి సంబంధం.
0: The confusion will take you to the loss of the fuse, breaking the connection between you and God.
1: కనుకని భగవంతునికి నీకు ఎట్టి కనెక్షన్ లేదు.
0: And today what is happening? There is no connection between you and God.
1: You are God.
0: You are God, know that.
1: I am God.
0: I am God.
1: He is God.
0: He is God.
1: Everything is God.
0: Everything is God.
1: దీని తత్వాన్ని గుర్తించాలనుకుంటే
0: to know this nature,
1: మానవత్వం నుంచి దివ్యత్వంకు ప్రవేశించాలి.
0: One has to travel from the level of humanity to the divinity.
1: అది సత్తుని గుర్తించాలి.
0: One has to know this.
1: ఆ సత్తుని గుర్తించేస్తే అందరూ ఒక్కటే.
0: When one sat is known, we'll experience oneness.
1: కానే కాదు.
0: We are not different, separate.
1: నిజంగా మీరు ఆకారాలు చూచి వేరు భావం పొందుతున్నారు.
0: Because of the external form, we consider ourselves
1: different. ఆనందం వచ్చేది ఒక్క దైవం నుంచినే.
0: But the bliss we get it from God only.
1: నీలో లేదు ఆనందము.
0: There is no bliss in you.
1: నీవంతా ఒట్టి బెలూన్ మాదిరి ఉంటున్నావు.
0: And you are just like a balloon.
1: ఈ ఆనందానికి అనుకున్నప్పుడే నీకు ఏకమైపోతుంది.
0: Then once you fill it up with the bliss.
1: దైవం, దైవం, దైవం, దైవం, దైవం.
0: You will know the unity only God, from God only.
1: దైవమే యొక్క నిజమైన ప్రాపర్టీ.
0: And God is your true property.
1: You are in God.
0: You are in God.
1: God is not in you.
0: God is not in you.
1: నీవు నాలో ఉన్నాను కోట వల్లే ఈ భ్రమలంతా వస్తున్నాయి.
0: Because you think God is in you, you are mistaken.
1: I am in God. I am in God.
0: Always feel that I am in God. I am
1: you are in God. God. You are in God.
0: You are in God.
1: He is in God. He is in God.
0: He is in God.
1: అందరూ దైవంలోనే ఉన్నారు.
0: All are in God.
1: ఈ ఏకత్వాన్ని పెట్టుకోండి.
0: We should have this fundamental unite principle.
1: వేదములంతా దూరం చేయండి.
0: We should give up the differences.
1: కానీ మీరు విద్యార్థులు కనుక అనేక రకమైనటువంటి భేదభావాలు కలుగుతూ ఉంటాయి.
0: Because you are students so young, you do have certain differences.
1: కానీ మీ స్టడీస్ మీరు చేసుకోవచ్చును.
0: You can study in your own way.
1: దానికి దీనికి సంబంధం లేదు.
0: It has no relationship with this.
1: మీ స్టడీస్ అంతా కూడా ఫిజికల్ గా జరిగేటువంటివి.
0: All the studies are physical activities.
1: కానీ ఇది మానసికంగా పోయేటువంటిది.
0: This is mental or psychological.
1: కనుక మెంటల్ సైకలాజికల్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.
0: అండ్ యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ విత్ ది సైకలాజికల్ అక్విజిషన్.
1: సైకలాజికల్ అనేటువంటిది చాలా కన్ఫ్యూజన్ చేస్తుండది.
0: టుడే ది సైకలాజికల్ అటెన్షన్ ఈజ్ ఆల్వేస్ కన్ఫ్యూజ్డ్.
1: ఈ అటెన్షన్ అనేటువంటి మాత్రం దూరం చేయాలి.
0: అండ్ వీ షుడ్ నాట్ బి కన్ఫ్యూజ్డ్ విత్ సైకలాజికల్లీ.
1: ఒక్కటే ఉండాలి.
0: వీ షుడ్ ఓన్లీ హోల్డ్ ఆన్ టు
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: అనేక రకమైనటువంటి మనం సాధనలు చేస్తున్నాము.
0: వీ ఫాలో సో మెనీ spiritual practices.
1: ఇన్ని సాధనలకు ఇన్ని భ్రాంతులు బయలుదేరుతున్నాయి.
0: For all these practices, therefore we are led to confusion.
1: ప్రతి భ్రాంతి కూడా ఒక్కొక్క ఆనందాన్ని అనుభవిస్తుంది.
0: And every imagination also gives us some kind of happiness.
1: ఈ భ్రాంతులు అనుభవించే ఆనందములు అంతా ఒకటి కాదు.
0: The happiness that you derive out of the illusion is not one.
1: వేరువేరుగా కనిపిస్తున్నాయి.
0: They are all separate.
1: కాదు, అందరూ చేరి ఒకే గమ్యంలో చేరాలి.
0: All of us should reach only one goal.
1: గమ్యం ఒక్కటే.
0: Goal is one.
1: దైవత్వం అక్కడే.
0: దేర్ లైస్ గాడ్ డివినిటీ.
1: అట్టి దైవత్వాన్ని ఏకత్వంగా మీరు విశ్వసించండి.
0: వి షుడ్ కన్సిడర్ గాడ్ యాజ్ ఓన్లీ వన్.
1: అల్లా అన్న, జీసస్ అన్న, రామ అన్న, కృష్ణ అన్న పేర్లు వేరు వేరుగా ఉన్నాయి.
0: నేమ్స్ ఆఫ్ గాడ్ ఆర్ డిఫరెంట్. యు మే కాల్ హిమ్ అల్లా, జీసస్, రామ అండ్ సో ఆన్.
1: కానీ ఉన్నది మరి ఒక్కటే.
0: ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్.
1: ఏది మీకు సత్యమైనటువంటి ఒక తత్వం గుర్తిస్తుండదో అదే మీరు సాధన చేయాలి.
0: Therefore that what you recognize as truth, follow it.
1: ఈ మార్పులు చెందుకుంటూ పోతే రాములు ఎవరు? దశరథ కుమారుడు.
0: If you go on changing like that, who is Rama?
1: కృష్ణుడు ఎవరు? కృష్ణుడు ఎవరు? యశోద కుమారుడు.
0: కృష్ణ ఇస్ ది సన్ ఆఫ్ యశోద.
1: ఈ విధంగా వచ్చిన వారి సంబంధ బాంధవ్యాలంతా కూడా మన జ్ఞాపకాలకు వస్తుంటాయి.
0: We go on reminding ourselves of the relationship with associates.
1: God. God ఎవరి కొడుకు? తెలియదు.
0: God, well, we cannot say whose son he is. You cannot say the mother of God. We don't think of any relationship in the spirit of God. Because we go by the relationship. Naturally, we observe differences. We should only consider as one. The whole universe is divine.
1: ఈశ్వర సర్వభూతానాం.
0: God is present in all beings.
1: ఈ రెండు పాదములు మనం పెట్టుకుంటే,
0: when you have these two principles,
1: ఒక మనిషికి ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయే కానీ తరగవు.
0: Then if we go by these twin principles that God is present everyone, there will be intimate relationship
1: between.
0: The relationship should be intimate, but we should not have differences.
1: ఇదం జగత్తు. జగత్ అంతా ఒక్కటే.
0: హోల్ వరల్డ్ ఇస్ వన్.
1: ఈశ్వర సర్వభూతానాం అది ఒక్కటే.
0: గాడ్ పర్వేడ్స్ ఇన్ ఆల్ బీయింగ్స్.
1: ఈ రెండు అర్థంలో మీరు తీసుకుని దాన్ని స్మరిస్తూ రాస్తే అంతా ఒక్కటైపోతుంది.
0: ఇఫ్ యూ థింక్ ఆఫ్ ది ఇంటర్ప్రిటేషన్ మీనింగ్ ఆఫ్ దీస్ టూ, యూ విల్ ఎక్స్పీరియన్స్
1: యూనిటీ. భేదములు రావు.
0: There will be no difference on ground of physical body.
1: There
0: will be no worldly difficulties.
1: ఇవన్నీ మధ్యలో వచ్చిపోయి పాసింగ్ క్లౌడ్స్.
0: All the difficulties, problems are passing clouds.
1: ఈ పాసింగ్ క్లౌడ్స్ తో నీకేం పని లేదు.
0: Don't be bothered of the passing clouds.
1: వస్తుంటాయి పోతుంటాయి.
0: They come and pass on.
1: కానీ నీ దృష్టి సన్ పైన పెట్టుకో.
0: But have your view only sun on.
1: కొన్ని క్లౌడ్స్ వచ్చినప్పుడు సన్ కనిపించదు.
0: When there are clouds, you don't see the sun.
1: అయ్యో సన్ కనిపించడం లేదే అనుకుంటాం.
0: యూ మే సీ దట్ సన్ ఈజ్ నాట్ సీన్.
1: కొంతసేపు ఓపిక పట్టుకో, ఆ క్లౌడ్స్ కదిలిపోతే నీ సన్ నీకు కనిపిస్తుంది.
0: బీ పేషెంట్ ఫర్ సమ్ టైమ్, ద క్లౌడ్స్ విల్ మూవ్ ఆన్ సో దట్ యూ కెన్ సీ ది సన్.
1: ఈ ప్రకృతిమైనటువంటి యొక్క భ్రాంతిని పెట్టుకోవటం చేత,
0: బికాస్ ఆఫ్ వరల్డ్లీ ఫీలింగ్,
1: అవంతా కొన్ని మేఘముల వలె వస్తుంటాయి.
0: దే ఆల్ కాన్స్టిట్యూట్ అండ్ అపియర్ అస్ క్లౌడ్స్.
1: అప్పుడు కొంత మరుగు అయిపోతుంది ఆత్మతత్వం.
0: దెన్ దట్ విల్ బి హెవీ బర్డన్ సమ్.
1: దానివల్ల మనసు నీవు మార్పు చెందుకోకూడదు.
0: దేర్ ఫోర్ ద మైండ్ వేవర్స్.
1: కొంతసేపు ఓపిక పట్టుకో.
0: వెయిట్ ఫర్ సమ్ టైమ్.
1: తర్వాత అది కదిలిపోతుంది, నీ ప్రాప్తి నీకు లభిస్తే అవుతుంది.
0: బీ పేషెంట్, ది క్లౌడ్స్ విల్ పాస్, దెన్ యూ కెన్ సీ ద సన్.
1: కనుక కదిలేటువంటిది కాదు సన్.
0: సన్ విల్ నెవర్ మూవ్.
1: ఈనాడు మనం చూస్తున్నాము.
0: టుడే యూ సీ.
1: ఇప్పుడు మధ్యాహ్నం అయిపోయింది, సాయంకాలం అయింది, తెల్లవారైంది, దీనికి సన్ ఒక్కడే కదా.
0: యు మే సే దిస్ మార్నింగ్, ది ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్, బట్ ది సన్ ఈజ్ వన్.
1: మార్నింగ్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ అనేటువంటిది మీ యొక్క భ్రాంతిలే కానీ,
0: ద మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఆర్ ఓన్లీ యువర్ ఫీలింగ్.
1: భూమి చుట్టూ తిరగటం వల్లనే సన్ నీకు ఈ మార్పులు కలుగుతున్నాయి.
0: యాజ్ ద ఎర్త్ రివాల్వ్స్ దీస్ చేంజెస్ కమ్.
1: కానీ సన్ ఒక్కడే.
0: బట్ ద సన్ ఇస్ వన్.
1: ఆ సత్యాన్ని మీరు గుర్తించాలి.
0: నో దిస్ ట్రూత్ వెల్.
1: కనుకనే సైంటిస్ట్ అంతా సులభంగా తెలుసుకోవాలంటే ఈ సత్యాన్ని గుర్తించాలి.
0: And the scientists, in order to know this truth, is quite simple for them.
1: మధ్యాహ్నము సాయంకాలము ప్రొద్దున అనేటువంటి తెగలంతా కూడాను ఈ భూమి తిరగటం వల్లే వచ్చేది.
0: The kind of difference between the morning, the afternoon, the evening is due to the earth that revolves.
1: భూమి అనగా మన హృదయమే.
0: And this which goes on revolving is our heart.
1: మన హృదయం అనేటువంటి భ్రాంతులు తిరుగుతున్నాయి.
0: The illusions, the feelings, sentiments go on moving.
1: Ivanni clouds maadri vastunnayi pothunnayi.
0: They come before us as clouds and pass.
1: Kaani clouds niki sambandham ledu.
0: Don't get attached to passing clouds.
1: Clouds lopala poga untadi.
0: There may be smoke in some cloud.
1: Cloud lopala dhoodi untadi.
0: There may be dust in some clouds.
1: Oka poga lopala dhoodi lopala kochi gaali untadi.
0: There may be air in some clouds.
1: ఒక్క విధమైనటువంటి ఒక దీంట్ లోపల నీరు ఉంటుంది.
0: అండ్ సమ్ క్లౌడ్స్ మే కంటైన్ వాటర్.
1: ఒక్కొక్క క్లౌడ్ లో ఒక్కొక్క పదార్థం ఉంటుండాలి.
0: ఈచ్ క్లౌడ్ హాస్ గాట్ ఇట్స్ ఓన్ కంపోజిషన్.
1: క్లౌడ్స్ లోన ఒకే ఉండదు.
0: నాట్ ది సేమ్ థింగ్ దట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్
1: దట్. ఎంత భేదం వస్తుంటాదో మన భావాలు కూడా అట్టే భేదములు.
0: దేర్ఫోర్ యాస్ వీ హావ్ డిఫరెన్సెస్ వీ డు హావ్ డిఫరెన్స్ ఇన్ అవర్ ఫీలింగ్స్.
1: దీంట్లో నీరు ఉంటుంది అనుకుంటావు.
0: You may think there's water.
1: కాదు, గాలి వెళ్లిపోతుంటుంది.
0: No, it's not the water, it's only breeze that passes.
1: గాలి ఉంటుంది అంత దగ్గర గాలి ఉంటుంది. గాలి ఉన్న దగ్గర ప్రేరణ ఉంటుంది.
0: సో దేర్ మే బి ఎయిర్ ఎట్ సమ్ ప్లేస్, దేర్ మే బి వాటర్ ఎట్ ఎ డిఫరెంట్ ప్లేస్.
1: కనుక దివ్యాత్మ స్వరూపులారా,
0: సో ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ సెల్ఫ్, ముఖ్యంగా
1: మీరు ఈ క్లౌడ్స్ భావాలకు మీరు ఏమాత్రం గురి కావద్దండి.
0: డోంట్ హ్యావ్ దీస్ క్లౌడీ థాట్స్ విత్ ఇన్ యూ.
1: కొన్ని తలంపులు వస్తుంటాయి.
0: థాట్స్ కమ్.
1: వీరి మాటలు వారి మాటలు వీరి మాటలు అంత నమ్మి మనమే మనం నాశనం అయిపోతున్నాం.
0: యూ గో ఆన్ లిసనింగ్ టు ది గాసిప్ అండ్ సబ్మిట్ యువర్ సెల్ఫ్.
1: ఎవరైనా చెప్పినా కానీ అది వాళ్ళ తలంపులే కానీ నీ తలంపుగా తీసుకోకూడదు.
0: వాట్ ఎవర్ దట్ ఈస్ సెడ్ బిలాంగ్స్ ద పర్సన్ హూ స్పీక్స్ సో.
1: ఈ విధంగానే మానవత్వం దివ్యత్వంగా మారిపోకుండా కేవలం దానవత్వంగా తిరుగుతూ ఉండాలి.
0: ఇట్ ఈస్ ఫర్ దిస్ రీజన్ దేర్ ఇస్ నో డివినిటీ బట్ ఇట్ హస్ బికమ్ డెమోనిక్.
1: మానవుడిగా ఉన్నాడు, రేపటి దానవుడు అయిపోతున్నాడు.
0: టుడే హీ మే బి ఎ మ్యాన్ మానవ, టుమారో బికమ్స్ దానవ.
1: మానవత్వం నుండి దైవత్వానికి పోవాలి.
0: ఇన్ఫాక్ట్ ఫ్రమ్ హ్యూమన్నెస్ వీ షుడ్ గో టు ది
1: డివినిటీ. మానవత్వం నుండి దైవత్వానికి రావాలంటే ఈ యొక్క ఇది ఉండాలి, సత్సంగం.
0: దేర్ఫోర్ ఫర్ ది హ్యూమన్ టు బికమ్ ది డివైన్ సత్సంగం.
1: ఒకే థాట్,
0: ఓన్లీ వన్ హార్ట్,
1: ఒకే దృష్టి,
0: ఓన్లీ వన్ అవుట్లుక్,
1: ఒకే కర్మ
0: అండ్ ఓన్లీ వన్ యాక్షన్.
1: ఈ మూడింటిని ఒకటిగానే తీసుకోవాలి.
0: వీ షుడ్ unite, unify these three.
1: అప్పుడు మనకి ఏ విధమైనటువంటి ప్రళయము రాదు.
0: Then there will be no problems or difficulties.
1: ఇట్టి దివ్యత్వమైన ఏకత్వాన్ని బోధించే నిమిత్తమే ఈ యొక్క శివరాత్రి వస్తుండాలి.
0: శివరాత్రి ఇస్ అబ్జర్వ్డ్ అండ్ సెలబ్రేటెడ్ టు రికగ్నైజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ ఆఫ్ ది డివినిటీ.
1: ఈ శివరాత్రులంతా కూడా మనం ఏకత్వాన్ని బోధించేటువంటిది.
0: అండ్ దిస్ శివరాత్రి ప్రాపగేట్స్ దిస్ వన్నెస్.
1: ఇదే మనకు నిజమైన సత్యము.
0: దిస్ ఇస్ ట్రూత్.
1: శివరాత్రి అంటే సత్యస్వరూపమైనటువంటిది.
0: శివరాత్రి ఇస్ ద వెరీ సింబల్.
1: ఏకం సత్య విప్రాబోధావదంతి. ఎంతమంది ఎన్ని చెప్పుకున్నా మనకు కనిపించేది ఒక్కటే.
0: ది వెరీ సింబల్ అండ్ పర్సానిఫికేషన్ ఆఫ్ ట్రూత్ ఈ శివరాత్రి. పీపుల్ మే ఇంటర్ప్రిట్ ఇన్ దేర్ ఓన్ వే.
1: ఈనాటి రాత్రి లోపల కొన్ని గడియలు ఉంటుండాయి.
0: అండ్ దిస్ నైట్ హ్యాస్ సర్టన్ హోలీ మూమెంట్స్.
1: మనం భజనలు చేస్తూ చేస్తూ చేస్తూ పోతుంటాం.
0: వీ గో ఆన్ డూయింగ్ భజన్స్.
1: దీని లోపల ఒకే థాట్ వస్తుంది.
0: And there arises only one thought.
1: Okay, bhavana kalugutundi.
0: And it reaches only one kind of experience.
1: Bhajan lo unnatundi aanandamu manaku praptistundi.
0: And naturally, you'll get the bliss out of bhajans.
1: Ee aanandam oka roopanni dharistundi.
0: This aanandam bliss assumes a form.
1: Ee aanandam advaita roopanni dharistundi.
0: And this aanandam bliss is non-dual.
1: Ee advaita roopam em manaku aatmalo cheripothundi.
0: This non-dual bliss will get into the self, atma.
1: Kanukane raatrantha kuda endukosam bhajincheyunnaru.
0: Why is it said that you should do bhajans throughout night?
1: పరిపరి విధంలో మారకుండా.
0: When the mind is wavered,
1: ఇటువైపున అటువైపున భ్రాంతిని పడకుండా.
0: If it just goes by imagination,
1: మన దివ్యత్వాన్ని మనం తెలుసుకోవాలి.
0: We should make every attempt to know the divinity.
1: కొంతమంది భజనలో కూర్చుంటారు.
0: Some sit in bhajans.
1: కూర్చొని ఒకరికొకరు ప్రపంచ వ్యవహారాలు మాట్లాడుతుంటారు.
0: But they go on conversing with the neighbors.
1: అలాంటి ప్రపంచ వ్యవహారాలు మాట్లాడేటువంటి వాళ్ళ దగ్గర కూడా పోకూడదు మీరు.
0: Don't go anywhere near to such person who speaks of worldly things.
1: అదే దుస్సంగం.
0: That is bad company.
1: త్యజ దుర్జన సంసర్గం,
0: రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ,
1: భజ సాధు సమాగమం,
0: అండ్ బీ ఇన్ గుడ్ కంపెనీ,
1: పుణ్య మహోరాత్రం,
0: డూ గుడ్ యాక్టివిటీ డే అండ్ నైట్.
1: మూడింటి ఒక తత్వాన్ని చక్కగా గుర్తించాలి.
0: వీ షుడ్ నో దిస్ నేచర్ ద ఎసెన్షియల్ ప్రిన్సిపల్.
1: ఇతరులతో పక్కనున్న వారితో కూడా సంబంధం ఉండకూడదు.
0: యూ షుడ్ నాట్ హావ్ ఎనీ రిలేషన్ విత్ ద నైబర్.
1: అదే నిజమైనటువంటి ఆత్మతత్వం.
0: దట్ ఈస్ ద ట్రూ ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్.
1: అది ఎప్పుడు కూడా చింతిస్తూ రావాలి.
0: యూ షుడ్ గో ఆన్ థింకింగ్ ఇన్ దిస్ డైరెక్షన్.
1: అమ్మను నాన్నలు వస్తుంటారు.
0: And people do come.
1: వాళ్ళంతా వచ్చి ప్రపంచ సంబంధమైన విషయాలంతా చెప్తుంటారు.
0: They go on telling you the worldly man.
1: వాళ్ళకంటే బుద్ధి లేదు. నువ్వు తెలుసుకున్న వాడు నీకెందుకు బుద్ధి లేదు?
0: They may be fools, ignorant, but you know this.
1: వాళ్ళు ఏమైనా చెప్పని, నీ యొక్క లక్ష్యం నేను పెట్టుకోవాలి.
0: People may say 1,000 things, but you should have one goal.
1: అమ్మా నీ ఇష్టం నీది, నా ఇష్టం నాది.
0: You can say that's your choice. This
1: is my preference. నీవు తల్లివి నిజమే, నేను నీకు కొడుకు నిజమే.
0: You are my mother, I am your son, it's true.
1: కానీ నా తలంపులు నావే, నీ తలంపులు నీవే.
0: బట్ ఐ హావ్ మై ఓన్ థాట్స్ అండ్ యు హావ్ యువర్ ఓన్ థాట్స్.
1: కనుక నేను నీకు సేవ చేస్తాను.
0: ఐఎమ్ రెడీ టు సర్వ్ యూ.
1: నేను నీకు కృతజ్ఞతగా ఉంటాను.
0: ఐ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్.
1: నిన్ను ఆనంద పెడతాను.
0: ఐ మేక్ యూ హ్యాపీ.
1: కానీ నీ యొక్క కోరికలు నేను నెరవేర్చలేను.
0: బట్ ఐఎమ్ నాట్ హియర్ టు ఫుల్ఫిల్ యువర్ ఎవ్రీ డిజైర్.
1: ఈ సత్యమైనటువంటి మాటలో ఉండాలి మనం.
0: దిస్ కైండ్ ఆఫ్ ట్రూత్ వీ షుడ్ ఫాలో.
1: ఇట్లాంటి స్థుతే నిజమైనటువంటి వృతం అంటారు.
0: అండ్ దిస్ ఈస్ వృతం.
1: ఈ వృతం అనేటువంటి పదమును చక్కగా మీరు జ్ఞప్తికి పెట్టుకోండి.
0: ఆల్వేస్ రిమైండ్ యువర్ సెల్ఫ్ ఆఫ్ దిస్ వృతం.
1: ఈ వృతం యొక్క సంగతి ఇంకా ముందు చెప్తాను రాత్రికి.
0: భగవాన్ విల్ టెల్ అస్ మోర్ డీటెయిల్స్ ఆఫ్ దిస్ వృతం.
1: ఇది చాలా సులభమైన మార్గం.
0: ఇట్స్ వెరీ ఈజీ సింపుల్ పాత్.
1: ఇంతకంటే మార్గం సులభమైన మార్గం మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ ఈజియర్ పాత్ దాన్ దిస్.
1: ఆత్మతత్వానికి అనుభవించడానికి
0: I'm ready to serve you.
1: నేను నీకు కృతజ్ఞతగా ఉంటాను.
0: I express gratitude.
1: నిన్ను ఆనంద పెడతాను.
0: I'll make you happy.
1: కానీ నీ యొక్క కోరికలు నేను నెరవేర్చలేను.
0: But I am not here to fulfill your every desire.

0: the self, this rutam is enough.
1: Transcendental truth tone దీనికి పేరు పెట్టారు.
0: And they call it transcendental truth.
1: Transcendental truth అంటే ఏమి? మార్పు చెందినటువంటి.
0: Transcendental means that which is changeless.
1: Transcendental పండు కాదు.
0: Transcendental, nothing to do with the dental, teeth.
1: అటువంటి ప్రాప్తిని మనం పొందాలి.
0: And we should have the true experience, the true self.
1: అది ఏ సత్యము?
0: That is satya, the
1: మార్పు చెందని సత్యము.
0: It is changeless.
1: కుర్పు చెందని సత్యము.
0: And it never change.
1: ఏకమైన సత్యము.
0: There's only one.
1: అద్వితీయ సత్యము.
0: It is non-dual.
1: అద్వైత సత్యము.
0: Non-dual.
1: ఆనంద సత్యము.
0: And it's blissful.
1: ఈ ఆనంద సత్యమును మనం తగినటువంటి రీతిగా తీసుకున్నప్పుడు ఎంతైనా మనం అనుభవిస్తాం.
0: When once we accept and receive the bliss in true form, you can experience to any extent.
1: ఎక్కడ చూసినా ఆత్మన ఒక్కోయి ఉన్నాడు, ఒక్కడే.
0: Therefore, wherever you find, the self is one.
1: ఇటువంటి ఏకత్వాన్ని మీరు గుర్తించడానికి తగిన కృషి చేయాలి.
0: మేక్ ఎవ్రీ అటెంప్ట్ అండ్ ఎఫర్ట్ టు నో దిస్ వన్నెస్.
1: మీ యొక్క చదువులు ఎందుకు కూడాను ఏకత్వ భావం చాలా గొప్పది.
0: ఇన్ యువర్ లెర్నింగ్ ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ ఇస్ ఎగ్జాల్టెడ్.
1: ఏకత్వ భావాన్ని గుర్తించాలి.
0: ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్.
1: సర్వము ఏకమైపోతుంది.
0: ఎవ్రీథింగ్ గెట్స్ యూనిఫైడ్.
1: ద్వేషము, అసూయ, కష్టములు ఏమాత్రం మనకు చలగవు.
0: దేర్ బి నో హేట్రెడ్, దేర్ బి నో డిఫికల్టీ.
1: ఎంత దుఃఖం వచ్చినా మనం ఏడ్చము.
0: You will never cry and be bothered.
1: ఎంత బాధలు కలిగినా విచారం చేయము.
0: You will not be worried of any difficulties.
1: అద్వైత సిద్ధాంతం.
0: Then you, that is non-dualism.
1: అదే నిజమైన ఆనందం.
0: That is true bliss.
1: అది దైవం పైన మీ మనసు పెట్టండి.
0: And concentrate on God.
1: ఆ ఆజ్ఞని మీరు శిరసావహించండి.
0: Follow his command.
1: అన్నిటినీ మీరు ఉద్ధారం చేసుకుంటారు.
0: And then you will get yourself emancipated.
1: సత్యం జ్ఞానమనంతం

0: பிரேமஸ்வரூபுலர்,
1: எம்பாடிமெண்ட்ஸ் ஆஃப் லா.
0: சராச்சர பிரபஞ்சமந்தையும் கூடனும் சுகதுக்க சம்மிழ்த்தமைனட்டு ஸ்வரூபத்தோ ஆனந்தாபிரோலம் ஆடுத்துன்னது.
1: The whole world is a combination of the pleasure and pain.
0: சுகமு லேனி துக்கமு, துக்கமு லேனி சுகமு மானவுடு அனுபவிச்சலேடு.
1: Man cannot experience pleasure without the pain.
0: சுகமு லேகுண்டா துக்கமு மனக்கு பிராப்தின்சது.
1: Without pleasure you will never face the pain, nor the pain without the pleasure either.
0: ఆకలి లేకుండా మనకు అన్నం అనేటువంటిది గిట్టదు.
1: ఇఫ్ యు ఆర్ నాట్ హంగ్రీ యూ డోంట్ రిలిష్ ఫుడ్.
0: చీకటి లేకుండా దీపమునకు వెలుగు కలగదు.
1: అన్లెస్ ఇట్ ఇస్ డార్క్ ద లైట్ హ్యాస్ నో వాల్యూ.
0: అదే విధముగానే ప్రతి మానవుడు కూడాను తన జీవితంలో సుఖదుఃఖ సమ్మిళితమైనటువంటి ఒక జీవితాన్ని గడుపుతూ వస్తున్నాడు.
1: లైక్ వైజ్ మ్యాన్ ఈజ్ లీడింగ్ ద లైఫ్ in full combination of pleasure and pain.
0: Aithe ee rendinti yokka ekattam okkate.
1: However, the common principle is there.
0: Mrutpindamekam

0: మట్టి ఒక్కటే, కానీ ఈ మట్టితో తయారు చేసినటువంటి యొక్క రూపంలో అనేక రూపనామాలు పొందింది.
1: ద క్లే ఈజ్ వన్ అండ్ ద సేమ్ బట్ ద పాట్స్ ఆర్ ఆఫ్ డిఫరెంట్ ఫార్మ్స్.
0: సువర్ణమేకమే,
1: గోల్డ్ ఈజ్ వన్,
0: కానీ ఆభరణముల యొక్క రూపనామములు భిన్న భిన్నంగా కనిపిస్తున్నాయి.
1: బట్ ద జ్యువెల్స్ ఆర్ ఆఫ్ మెనీ ఫార్మ్స్ అండ్ నేమ్స్.
0: గోవుల రూపం వేరు వేరే,
1: ద ఫార్మ్స్ ఆఫ్ కౌస్ ఆర్ డిఫరెంట్,
0: కానీ పాల రూపం ఒక్కటే.
1: బట్ యెట్ ద మిల్క్ ఈజ్ సేమ్.
0: అదే విధముగానే భిన్న భిన్న రూపనామముతో కనిపించేటువంటి మానవ జీవితం నందు దివ్యత్వమైనటువంటి పవిత్రత ఒక్కటేగానే ఉంటున్నది.
1: లైక్ వైజ్ ద సీక్రెట్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ ఈజ్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ది ఎంటైర్ హ్యుమానిటీ.
0: కనుకనే ఇట్టి సత్యరమైనటువంటి రహస్యాన్ని గుర్తించుకోవటమే మానవుని యొక్క ప్రధాన కర్తవ్యము. అది ఏ జీవితం యొక్క ఆశయం.
1: ద మెయిన్ ఐడియల్ అండ్ ద రెస్పాన్సిబిలిటీ ఇన్ హ్యూమన్ లైఫ్ రెస్ట్ ఇన్ అండర్స్టాండింగ్ ద మిస్టరీ బిహైండ్ దిస్ ట్రూత్.
0: అనేకత్వంలోని ఏకత్వాన్ని చూసేటువంటి యొక్క మానవులు చాలా తక్కువగా ఉన్నారు.
1: దెర్ ఆర్ వెరీ ఫ్యూ హూ ఫైండ్ అవుట్ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఏకత్వాన్ని అనేకత్వంగా భావించి విభజించి గుర్తించేటువంటి మేధావులు దినదినాభివృద్ధి నొందుతున్నారు.
1: ఇంటెలెక్చువల్స్ ఆర్ మోర్ అండ్ మోర్ ఇన్ నంబర్ డే బై డే హూ వుడ్ వ్యూ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ యాజ్ మల్టిప్లిసిటీ.
0: కానీ ఈనాటి పరిస్థితుల యొక్క ప్రభావములకు అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే సరి అయినటువంటి యొక్క ఆధారం.
1: బట్ ఫర్ ద ప్రజెంట్ ప్రివైలింగ్ సర్కమ్స్టాన్సెస్ ఇస్ ద రికగ్నిషన్ ఆఫ్ యూనిటీ డైవర్సిటీ ఇస్ ద బేసిస్ ఆఫ్ ద ఫౌండేషన్.
0: యత్ విజ్ఞానేన సర్వం విజ్ఞాతం భవతి అనేది ఉపనిషత్తు. అనగా ఏ సత్యాన్ని మనం గుర్తిస్తే అన్నింటినీ గుర్తించినటువంటి వారమవుతామో అట్టి సత్యాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: That truth, if known, everything else would be known. We have to know that truth.
0: కాని ఈనాటి మానవుడు అట్టి సర్వాధారమైనటువంటి మూలాధారమైనటువంటి యొక్క సత్యాన్ని విస్మరిస్తున్నారు.
1: But man has forgotten this primal basis, the fundamental principle.
0: అనేకత్వంతో గోచరించేటువంటి భిన్నత్వాన్ని మనం ఈనాడు విశ్వసిస్తున్నాం.
1: We have full faith in multiplicity or plurality.
0: ఇది మానవుని యొక్క దారి తప్పటం. ఇది మానవుని యొక్క వికృతికి వినోదమునకు ఇది మూల కారణము.
1: దిస్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ ఆల్ డిస్టార్షన్ అండ్ పర్వర్షన్.
0: నిత్య జీవితంలో ప్రతి మానవుడు కూడాను నిర్విరామ కృషిచే నిరంతర తాపత్రయములచే అంతులేని ఆశలచే అర్థం కాని ఆవేదనచే అప్రాప్త రూప ప్రాప్తికై ప్రాకులాడుతూ అశాంతికి గురి అవుతున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఇస్ రెస్ట్లెస్ బికాస్ ఆఫ్ హిస్ పైనింగ్ ఫర్ ద డిజైర్స్ విచ్ హీ డజంట్ డిజర్వ్ అండ్ హీ గోస్ ఆన్ వరీడ్ అబౌట్ దోస్ థింగ్స్ అబౌట్ విచ్ హీ హాస్ నో టోటల్ అండర్స్టాండింగ్.
0: కానీ ఈ దృశ్యగోచరమైనటువంటి ఈ ప్రపంచమునందు అనేక విధములైనటువంటి రూపనామములు మనం చూస్తున్నాము.
1: ఇన్ దిస్ అపేరెంట్ వరల్డ్ వీ సీ మెనీ ఫార్మ్స్ అండ్ నేమ్స్.
0: ఈ అన్ని రూపనామములు కూడాను ఇది అనేటువంటి ఒక్క పదమునందు మాత్రమే ఇమిడి ఉంటున్నది.
1: ఆల్ ది నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆర్ కంటైన్డ్ ఇన్ వన్ వర్డ్ దిస్.
0: ఇది వేదాంతం యొక్క ఉపనిషత్తు యొక్క నిజసారం.
1: దిస్ ది ఎసెన్స్ ఆఫ్ వేదాంత ఆర్ ఉపనిషత్స్.
0: మనకు ఆనందమైనటువంటి దినం ఏమిటి?
1: వాట్ ఈజ్ ఇట్ ద డే దట్ గివ్స్ అస్ జాయ్.
0: కానీ ఈనాడు విజయదశమి ఆనందమైనటువంటి దినమని భావిస్తున్నాం.
1: We consider Vijayadashmi as a blissful day.
0: Idi kaadu.
1: Not this.
0: Sadbhaktulam daru bhagavantudayanchu

0: That day when all good devotees gather and sing the glory of the Lord in unison.
1: Bidalavetalanni pirito neravechi annadammula maadkununna dinamu.
0: That day when all people live in fraternity and brotherhood.
1: Daiva chintana cheyu dasa vrindamulaku preeti mrushtanambu pettu dinamu.
0: That day when people feed everybody who think of God.
1: Mahaniyulavarainam manakadake tenchi chalimi bhagavat kathalu cheppu dinamu.
0: That day when we listen to the stories and the mysteries of the divinity
1: dinamu
0: from kani,
1: takina vanniyu tadinamule.
0: That is only the real sacred day. The rest of the one is an obituary.
1: Itti dinamunu guttinchi vattincheetundi manavudu okkadaina kuda nu kanipinchatam le.
0: There is not even one single individual who would know this importance of this day.
1: Ee visharamaina jagattunandu echchata chuchinappudigini swarthamu saprayojanam e taandavamaadutunnadi.
0: In this vast world you find selfishness and self interest dancing.
1: Niswarthamaina seva visharamaina bhavamu నిర్మలమైన ప్రేమ ఎక్కడ కూడా కనిపించటం లేదు.
0: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫ్లెస్ సర్వీస్ ద బ్రాడ్ మైండెడ్నెస్ అండ్ ప్యూర్ లవ్.
1: సాయ సంస్థలలో పనిచేసేటువంటి ప్రతి వ్యక్తి కూడాను చంద్రుని వంటి చూపు, వెన్నెల వంటి హృదయము, తేనె వంటి పలుకు అత్యవసరం.
0: ఆల్ మెంబర్స్ ఆఫ్ శ్రీ సత్యసాయి ఆర్గనైజేషన్స్ should have the looks of a moon so cool and the heart of a butter.
1: Anandani chekurchetunti yokka diniga mana chupu tayar cheskovali.
0: Our looks should be full of joy.
1: Mana hrudayama madhuramainatundiga undali.
0: Our heart should be sweet.
1: Sunnitamainatundiga undali.
0: It should be soft.
1: Paralo noppinchakunda chuchetundiga undali.
0: We should not hurt anyone.
1: Inka mana చేతులు ఎట్లాంటివిగా ఉండాలి?
0: హౌ షుడ్ బి అవర్ హ్యాండ్స్?
1: ప్రతి పని ఎందు కూడాను దివ్యమైన, నవ్యమైన, భవ్యమైనటువంటి యొక్క కీర్తిని సాధించేటువంటివిగా ఉండాలి.
0: అవర్ వర్క్ షుడ్ బ్రింగ్ అస్ ద రెప్యుటేషన్ అండ్ ద నేమ్ అండ్ ఫేమ్ విచ్ ఆర్ పర్మనెంట్.
1: కనుకనే ఉపనిషత్తులు

0: ఈ కలియుగం నందు యస్య భాషితం సత్యభూషితం, హృదయము పవిత్రమైనటువంటిది గను, మాటలు సత్యమైనటువంటి గను, చేతులు పరోపకార సంబంధమైనటువంటి గను ఉండినప్పుడే ఇది త్రికరణ శుద్ధి అని చెప్పబడుతుంది.
1: When the heart is pure, when we speak truth, with our hands, when we serve the society, that is what is called the Trinity or the purity of heart.
0: ఈనాటి మానవుడు ఇన్ని దుఃఖములకు కష్టములకు నష్టములకు గురి కావడానికి కారణమేమిటని ప్రతి వ్యక్తి కూడా నువ్వు విచారించక తప్పదు.
1: Everyone must necessarily inquire the cause and the reason behind our misery.
0: దీనికి ఒకటే కారణం.
1: There's only one cause.
0: మనము దేనిని వదిలించుకోవాలని చూస్తున్నామో దాని విషయమైన చింతించకుండా చూసుకోవాలి.
1: వాట్ వీ వాంట్ టు గివ్ అప్ వీ షుడ్ నాట్ థింక్ అబౌట్ ఇట్.
0: ఈ చెడుకు నాలో ప్రవేశించకూడదు అని నీవు సంకల్పించుకుంటున్నావు.
1: యు డిటర్మిన్ టు సీ దట్ దేర్ విల్ బి నో స్కోప్ ఫర్ ది బ్యాడ్
0: అలాంటి సంకల్పాన్ని నీవు సంకల్పించుకున్నటువంటి వాడుకు ఈ చెడుపునే నీవు యోచించకూడదు.
1: When you determine like that, you should not think of that bad thing at all.
0: చెడుపునాలో ప్రవేశించకూడదని మాత్రమే యోచిస్తున్నావు కానీ ఆ చెడ్డనే నిరంతరము నీవు స్మరిస్తున్నావు.
1: You want to see that the bad would not get into you, but you always think about it.
0: కనుకనే చెడ్డకు మరింత బలం అధికమవుతుంది.
1: Therefore bad is gaining strength more and more.
0: నీ చింతనే ఆ యొక్క చెడ్డకు మంచి ఆహారంగా తయారవుతుంది.
1: It is the thought process that is the food to the bad.
0: దేనిని నీవు ఆశిస్తున్నావో దేనిని నీవు ప్రేమిస్తున్నావో దానిని నీవు నిరంతరము స్మరిస్తున్నా.
1: You should think of that, what you really want, what you aspire for.
0: దైవం కావాలని నీవు ఆశిస్తున్నావు.
1: You want God.
0: దైవాన్ని ప్రేమిస్తున్నావు.
1: You love God.
0: అట్టి దైవ చింతనే నీవు నిరంతరము చేయి.
1: You should think of God every time.
0: అప్పుడే ఈ చింతనకు మంచి బలం ఏర్పడుతుంది.
1: And then this thinking will gain strength.
0: ఒక చిన్న ఉదాహరణము.
1: A small example.
0: నాకు కలలో పంది రాకూడదు అని అనుకుంటున్నావు.
1: You think that you should not dream a pig.
0: కాని పంది రాకూడదు అని చెప్పి సంకల్పించుకున్నప్పుడు పందినే నీవు యోచించకూడదు.
1: When you think so, you should not think of a pig at all.
0: అట్లు కాకుండా నాకు కల్లో పంది రాకూడదు, పంది రాకూడదు, పంది రాకూడదు, పంది రాకూడదు, పందే నీకు కల్లో వస్తుంది.
1: But on the other hand, if you go on thinking like this, that the pig should not appear in the dream, pig should not appear, it will bound to come there. Why should you think of it when you don't want it?
0: నాకు భగవంతుడు కల్లో రావాలి అని వాసించినప్పుడు భగవంతుడు రావాలి, భగవంతుడు రావాలి అని చెప్పినాను. కానీ వస్తే భగవంతుడు నీ అదృష్ట ప్రతినిధిగా రావచ్చును, లేకపోతే లేకుండా పోవచ్చును. అంతేకాని చెడ్డ మాత్రం నీకు రాదు.
1: When you want God to appear in your dream, you should think of that only. Well, if you are lucky enough, you will certainly find God in your dream.
0: భగవత్ సృష్టి యందు సర్వము కూడాను పవిత్రమైనటువంటివే.
1: In God's creation, everything is sacred.
0: ఏది కూడాను చెడ్డది అనేటువంటిది జగత్తులో లేదు.
1: There is nothing that is bad in this world.
0: కానీ మానవుని యొక్క దృష్టిలో ఉంటుందాది సర్వ చెడ్డలు.
1: Therefore, the bad lies in our outlook.
0: దృష్టిని పవిత్రంగా మార్చుకున్నప్పుడే సృష్టి పవిత్రంగా కనిపిస్తుంది.
1: If we change our outlook and make it sacred, everything would be sacred in turn.
0: కనుక భగవత్ సృష్టిని మనం ఏమాత్రం కూడాను విమర్శించుటకు అధికారం లేదు.
1: We have no authority to criticize God.
0: భగవత్ సంకల్పం అనేటువంటిది పరిశుద్ధమైనటువంటిది, పవిత్రమైనటువంటిది.
1: God's will is pure and sacred.
0: అట్టి పరిశుద్ధము పవిత్రమైనటువంటి యొక్క భగవత్ సంకల్పంలో చెడు ఏ రీతిగా మనకు ప్రాప్తిస్తుంది?
1: In that pure sacred God's will, how do you expect anything bad? ప్రాప్తించుటకు
0: వీలే లేదు. కనుకనే సంకల్పములు పరిశుద్ధమైనటువంటివి గాను, పవిత్రమైనటువంటివి గాను, మాలిన్యరహితమైనటువంటివి గాను ఉంటుండాలి.
1: దేర్ఫోర్ థాట్ షుడ్ బి సీక్రెట్, ప్యూర్ అండ్ అన్పొల్యూటెడ్.
0: అప్పుడే మానవత్వం అనేటువంటి దివ్యత్వాన్ని అందుకోగలదు.
1: దెన్ ఓన్లీ వీ విల్ రికగ్నైజ్ ద డివినిటీ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: ఈ దివ్యత్వం సాధించినటువంటిది లోకములో ఒక్కటి కూడా లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ దట్ ది డివినిటీ కుడ్ నాట్ కంప్లీట్.
0: దేని నేనో సాధించగలదు.
1: యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: సర్వమును భగవంతుడు అన్ని విధాలా కూడా రక్షిస్తూ ఉంటాడు.
1: గాడ్ ప్రొటెక్ట్స్ ఎవ్రీథింగ్ ఇన్ ఎవ్రీ వే.
0: పురందర్దాస్ చెప్పాడు.
1: పురందర్దాస్ సెడ్,
0: బెట్

0: కొండపైన రాతిపైన ఒక చెట్టు మలిచింది.
1: యు ఫైండ్ ఎ ప్లాంట్ గ్రోయింగ్ ఆన్ ద మౌంటైన్ టాప్.
0: దానికి కట్టగట్టి ఎరువు వేసి నీరు పోసి సాకినటువంటి వారు ఎవరు?
1: హూ ఇస్ ద వన్ హూ ఫెన్స్డ్ ఇట్ అండ్ వాటర్డ్ ఇట్?
0: అంతా భగవంతుడే.
1: ఇట్స్ ఎవ్రీథింగ్ గాడ్స్.
0: రాతిపైననే చెట్టును పుట్టించి రాతిపైననే పెంచి దాన్ని మహావృక్షంగా తయారు చేశాడు.
1: It's only God who has sown the seed and who has taken care of the plant, the sapling, to grow on the stone.
0: Nemeligem chitrabannavanu baridavariyaro. Elanti goppa painter aina kudanu nemalini aneka reetiluga thanu paint cheyavachunu kaani bhagavantu srushtinchinatundi original paint anetundi evvarunu veyaleru.
1: The worldly painters can paint beautifully in the peacock feathers, but none can ever equal God's painting.
0: Anni kudunu bhagavantuni yokka sankalpam cheta sarvam kudunu chitra vichitram ga kuda tostundi.
1: All the mystery and the wonder are out of God's creation and will.
0: Kanukane Suradas cheppadu

0: ద స్టోరీస్ ఆఫ్ గాడ్
1: దేవుని చరిత్రములు మహా విచిత్రములైనటువంటివి పవిత్రములైనటువంటివి
0: ద మిస్టరీ ఆఫ్ గాడ్ ఈజ్ సో సీక్రెట్ అండ్ వెరీ పెక్యూలియర్
1: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క చరిత్రను మనము గుర్తించడానికి ప్రయత్నించక అపవిత్రమైనటువంటి యొక్క చరిత్రని నిరంతరము స్మరిస్తూ ఉంటున్నాము
0: వి డోంట్ థింక్ ఆఫ్ అక్వైరింగ్ ది సీక్రెట్ హిస్టరీ ఆఫ్ ద డివినిటీ బట్ వీ థింక్ ఆఫ్ అన్సీక్రెట్ థింగ్స్
1: దీనికి మూల కారణం ఏమిటి
0: వాట్ ఆర్ ద మెయిన్ కాజ్
1: భగవంతునిపైన ఉండవలసినంత ప్రేమ మనలో లేకపోవటమే దీనికి మూల కారణం
0: ఇట్ ఓన్లీ మీన్స్ వీ డోంట్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ లవ్ ఫర్ గాడ్ విద్ ఇన్
1: కనుక ప్రతి మానవుని యందు కూడాను పవిత్రమైనటువంటి ప్రేమను మనము పెంపొందింప చేసుకోవాలి
0: దేర్ఫోర్ ఎవ్రీ మ్యాన్ షుడ్ డెవలప్ ద సీక్రెట్ లవ్
1: ప్రేమనే పరమాత్ముడు
0: లవ్ ఇస్ గాడ్
1: ప్రేమనే పరంజ్యోతి
0: లవ్ ఇస్ లైట్
1: పరంజ్యోతి యొక్క తత్వమే ఈ మానవత్వము
0: ఇట్ ఈజ్ ఓన్లీ ద స్పిరిట్ ఆఫ్ లైట్ దట్ ఈస్ ది హ్యూమన్ లైఫ్
1: కనుక ప్రేమలేని హృదయంగా మరుభూమిగా మనం యొక్క హృదయాన్ని తయారు చేసుకోకూడదు
0: లెట్ అస్ నాట్ మేక్ అవర్ హార్ట్స్ బ్యారన్ బెరెఫ్ట్ ఆఫ్ లవ్
1: కనుకని ఆనాటి గోపికలందరూ కూడాను ప్రేమమయమైనటువంటి హృదయం కావాలని ప్రార్థిస్తూ వచ్చారు
0: గోపికస్ ఇన్ దోస్ డేస్ ప్రేడ్ ఫర్ లవ్ ఇన్ దేర్ హార్ట్స్
1: ప్రేమ

0: మరుభూములైనటువంటి ఈ యొక్క హృదయములైనటువంటి ప్రేమరహితమైనటువంటి భూములు యందు
1: హ్యూమన్ హార్ట్ ఇస్ ఎ డ్రై ల్యాండ్ బ్యారన్ ల్యాండ్
0: ప్రేమాంకురమును పెంపొంద
1: ఫర్ ది సీడ్స్ ఆఫ్ లవ్ టు జర్మినేట్
0: ప్రేమావేశముతో
1: విత్ ఆల్ ద స్పిరిట్ ఆఫ్ లవ్
0: ప్రేమ సుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము సేయగది కృష్ణ గానము సేయగది
1: యాజ్ ద రెయిన్ ఆఫ్ లవ్ ఫాల్స్ యాజ్ ద రివర్ ఆఫ్
0: మానవుడు చేసేటువంటి సర్వ పనులు ఎందుకు కూడాను సర్వ సంకల్పములు ఎందుకు కూడాను సర్వ కార్యములు ఎందుకు కూడాను ప్రేమనే ప్రధానమైనటువంటి ఒక సూత్రంగా తీసుకోవాలి.
1: ద లవ్ విల్ బి ద మెయిన్ ప్రిన్సిపల్ ఇన్ ఆల్ అవర్ యాక్టివిటీ ఇన్ ఆల్ అవర్ వర్డ్స్.
0: ఈనాటి ప్రేమ కేవలం స్వార్థమైనటువంటి ప్రేమగా రూపొందుతూ ఉండాలి.
1: లవ్ యాజ్ వి ఫైండ్ టుడే
0: ఏ కిచిత్తైనను పరార్థమైనటువంటి ప్రేమ మనకు గుర్తించడానికి వీలు పట్టడం లేదు.
1: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ ట్రూ లవ్
0: సర్వము ప్రేమమయమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్
0: జగమంతా ప్రేమమయమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్
0: ప్రేమ లేని మానవుడు లేడు.
1: దేర్ ఇస్ నో మ్యాన్ విదౌట్ లవ్.
0: కానీ ఆ పవిత్రమైన ప్రేమను భిన్న మార్గంలో దాని ప్రయాణం చేపించి అపవిత్రంగా మనం వినియోగించుకుని అశాంతికి గురి అవుతున్నాం.
1: ది సీక్రెట్ లవ్ ఇస్ డిస్టార్టెడ్ ప్రొసీడ్స్ అలాంగ్ ద రాంగ్ పాత్ దేర్ఫోర్ వి మిస్యూజ్ ఇట్.
0: కనుకనే ఈ ప్రేమను సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: సో వీ షుడ్ సీ దట్ వీల్ ఛానల్ ద లవ్ ఇన్ ద రైట్ డైరెక్షన్.
0: ఈ ప్రేమకు భగవంతునికి మాత్రమే సన్నిహిత సంబంధ బాంధవ్యము.
1: దేర్ ఇస్ అన్ ఇంటిమేట్ అసోసియేషన్ బిట్వీన్ గాడ్ అండ్
0: ఈ లోక సంబంధమైనటువంటి వస్తువులు ఎందు కానీ వ్యక్తులు ఎందు కానీ విషయం ఎందు కానీ అది అనురాగములే కానీ ప్రేమ కాదు.
1: The love is merely an attachment from the worldly point of view towards the objects in the family.
0: ఇది ప్రాకృతమైనటువంటి యొక్క సంబంధ బాంధవ్యములే.
1: It's only worldly association and relation.
0: ఇది ప్రవృత్తి యొక్క లక్షణములే.
1: It's only external outward trend.
0: కానీ నివృత్తి ఎందే ఉంటున్నది ఈ ఆనందము.
1: The true bliss lies in the inward path.
0: ఎంతవరకు మన కోరికలను అదుపులో ఉంచుకుందుమో అంత ఆనందాన్ని మనం పెంచుకున్న వారం అవుతాం.
1: ద మోర్ అండ్ మోర్ వీ పుట్ ఎ సీలింగ్ ఆన్ డిజైర్ యు విల్ బి మోర్ అండ్ మోర్ బ్లిస్ఫుల్.
0: కనుక మానవుడు భగవంతుని ఆశించినప్పుడు నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైనటువంటి యొక్క ప్రేమను మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: Therefore, if man wants God, he should develop pure, unsullied,
0: ఈ మనో సంకల్పం ఏమాత్రం కూడా మన కంటికి కనిపించకూడదు.
1: You cannot understand, you cannot see God's will for that matter.
0: నిద్రావస్థ యందు ఈ ప్రకృతి యొక్క దృశ్యములంతా కూడాను సహజంగా అదృశ్యమైపోతున్నాయి.
1: In a deep sleep, all the scenario in the waking state vanish.
0: Kani apayatnanga kudunu prakriti manaku shunyamaipothundadi.
1: Effortlessly the whole world comes to nothingness.
0: Kani prayatnapurukanga aa manasunu manamu shunyam gavinchukovali.
1: However, with all the effort you can withdraw the mind.
0: Manasu tattvanne manam marchipovali.
1: We should forget the very mind itself.
0: Ee manasuku eppudu balam yerpadutundadi.
1: When does the mind grow strong?
0: Sankalpa vikalpalato deeni yokka balam pempondinchukuntundali.
1: The mind grows stronger and stronger with thoughts and counter thoughts.
0: Enduku ee sankalpa vikalpalu?
1: Why thoughts and counter thoughts?
0: Jaragavalasindi jarugutundi.
1: One thing is bound to happen somewhere.
0: Ye matram kudunu vicharinchi prayojanam ledu.
1: There's no use in bothering about it.
0: Kanuka pokammanadu dehame vidhimannu poshinchi rakshinchinannu.
1: You may protect the body in every possible way, but
0: రాగన్మానవు హాని వృద్ధులు మహారణ్యమునందాగినన్.
1: We may hide ourselves in a forest. What is bound to happen will happen.
0: జరగవలసినవి జరుగుతుంటాయి.
1: What is destined to happen will happen.
0: కానీ మనము నిత్యమైనటువంటి యొక్క భావంతో సత్యమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం పూర్తిగా విశ్వసించాలి.
1: But we should have full faith in that eternal divinity.
0: ఈనాడు అట్టి పూర్ణ విశ్వాసం లేకపోవటం చేతనే
1: Today there is no total faith.
0: భగవంతుడు పూర్ణుడు.
1: God is full and total.
0: కాని అట్టి పూర్ణ స్వరూపుడైన భగవంతుని పొందడానికి నీవు కూడాను పూర్ణ స్వరూపుడు కావాలి.
1: The God who is all perfection and total, you all.
0: అందువల్లనే ఉపనిషత్తులు పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్మనము దచ్చతే.
1: Therefore Upanishad says that is full and this is full.
0: అది పూర్ణమే ఇది పూర్ణమే.
1: That is full and this is also full.
0: ఈ రెండు పూర్ణముల యొక్క ఏకత్వమే మన యొక్క జీవితమైన జీవితత్వము.
1: The unity of the fullness of the both.
0: జీవితం అంటే ఏమిటి? జీవితం అంటే ఏమిటో ప్రతి మానవుడు కూడా ఏమీ అర్థం కావటం లేదు.
1: నో మ్యాన్ ఈజ్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ద లైఫ్ ఈజ్.
0: ఆహార నిద్ర భయమాదనాదుతో జీవితాన్ని గడపటమే ఒక జీవితం అనుకుంటున్నారు.
1: హీ కన్సిడర్స్ లైఫ్ మీన్స్ ఓన్లీ ఫుడ్ రేమెంట్ షెల్టర్ ఫియర్ అండ్ ప్రొక్రియేషన్.
0: మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని దైవత్వంగా మనం నిరూపించాలి.
1: We have to demonstrate and prove and experience the divinity in human life.
0: పశుత్వం నుండి మానవత్వానికి వచ్చింది.
1: Right from the animal stage.
0: దైవత్వానికి చేరాలి.
1: Right from the stage of animal we have come to a stage of human and then we should be divine.
0: జంతువునాం నరజన్మ దుర్లభం. నరజన్మ దుర్లభం అంటే ఈ విధమైనటువంటి మార్గంలో ఇది దుర్లభం అవుతుంది.
1: ది హ్యూమన్ లైఫ్ ఇస్ రియలీ రేర్ ఇఫ్ వి లీడ్ లైఫ్ ఇన్ దిస్ డైరెక్షన్.
0: చేరవలసిన గమ్యాన్ని చేరక,
1: వితౌట్ రీచింగ్
0: చేయవలసిన ప్రయత్నాలు చేయక,
1: వితౌట్ రీచింగ్ ది డెస్టినేషన్, వితౌట్ మేకింగ్ ఎ పర్ఫెక్ట్ ఇన్ దట్ వే.
0: అంటే ఏ రీతిగా చిక్కుతుంది?
1: హౌ డు యూ అటైన్ దట్?
0: కాలు కడప దాటదు.
1: You don't just proceed, step
0: forward.
1: You don't want to spend
0: money.
1: But the very heaven should fall on
0: your lap.
1: This is the influence of Kali Age.
0: Man is not making an effort. He
1: is not working
0: hard. You have
1: got every right on your action.
0: ఎందుకోసము?
1: వై?
0: కర్మానుబంధీని మనుష్యలోకి. మనుష్యుడు కర్మ చేత బంధించబడినటువంటి వాడు.
1: మ్యాన్ ఇస్ బౌండ్ బై యాక్షన్ ఇన్ దిస్ వరల్డ్.
0: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం. మనం పనులు చేయాలి.
1: వీ షుడ్ వర్క్.
0: కానీ ఈనాడు పని చేయడానికి ఎవరు కూడా ముందంజ వేయటం లేదు.
1: నో వన్ ఇస్ కమింగ్ ఫార్వర్డ్ టు వర్క్ టుడే.
0: కానీ ఫలితం మాత్రం కావాలి.
1: బట్ దే వాంట్ గుడ్ రిజల్ట్.
0: ఏ రీతిగా వస్తుంది?
1: హౌ డు యూ ఎక్స్పెక్ట్ దెమ్?
0: పుణ్యస్య ఫలమిచ్చంతి పుణ్యం నేశ్చంతి మానవ నపాప ఫలమిచ్చంతి పాపం కుర్వంతు యత్నత. పుణ్యపరం కావాలి కావాలి కావాలి ఆశిస్తున్నాము.
1: హీ వాంట్స్ ద కన్సిక్వెన్సెస్ ఆఫ్ ఆల్ మెరిటోరియస్ డీడ్స్.
0: కానీ పుణ్యకర్మలు చేస్తున్నామా?
1: బట్ డస్ హీ ఇండల్జ్ ఇన్ గుడ్ యాక్టివిటీ?
0: పుణ్యకర్మలు చేయక పుణ్యఫలం ఏ రీతిగా మనకు లభ్యమవుతుంది?
1: వితౌట్ గుడ్ యాక్షన్ హౌ డు ఎక్స్పెక్ట్ మెరిట్?
0: పాప ఫలం నాకు వద్దు అంటున్నాము.
1: హీ డస్ నాట్ ఎనీ సిన్.
0: కానీ పాప ఫలము చేయకుండా ఉంటున్నావా పాప కార్యములు?
1: బట్ ఆర్ యూ రిఫ్రైనింగ్ ఫ్రమ్ కమిటింగ్
0: పాప కార్యములు? ముందంజ వేస్తున్నావు.
1: హీ గోస్ అహెడ్ స్టెప్స్ ఫార్వర్డ్ టు కమిట్ సిన్స్.
0: కనుక ఏది వద్దు అనుకుంటున్నావో దాన్ని చేయకుండా.
1: What you don't want, you should not do it anyway.
0: కరికి ఈ మానవత్వంలో ఈనాడు ఈ యొక్క చంచలత్వం చాలా మితిమీరిపోయినది.
1: In human life, this wavering nature is increasing.
0: ఇది సరైనటువంటిది కాదు.
1: It's not proper.
0: నిజముగా ఇది మృగ లక్షణములే కానీ మానవ లక్షణములు కాదు.
1: Truly speaking, these are animal qualities and not human qualities.
0: సత్యము,
1: truth,
0: ప్రేమ,
1: love,
0: సహనము,
1: సానుభూతి, compassion,
0: త్యాగము, ఈ మానవతా గుణములు.
1: These are human values.
0: కామము, క్రోధము, లోభము, మోహము, మనము, మత్సర్యము, ఇలాంటి ఈశ అసూయలంతా కూడాను మృగ లక్షణాలు.
1: The lust, greed and avarice and ego, they are animal qualities.
0: కనుక మొట్టమొదట నేను మృగము కాదు, నేను మానవుడను అనేటువంటి యొక్క విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: Therefore we should have full faith that every one of us is a human being and not an animal.
0: ఏ పూజలు చేయకపోయినప్పటికీ, ఏ వ్రతములు ఆచరించకపోయినప్పటికీ, ఏ దర్శనము చేయకపోయినప్పటికీ హృదయంలో పవిత్రమైన భావం నింపుకుంటే అది ఎంతో గొప్పతనం.
1: We may not worship, we may not do any ritual at all, but if there is sanctity, sacredness in our heart,
0: సహాయం చేయి.
1: To the extent possible, help others.
0: ఇంతే చాలు.
1: That's enough.
0: ఇదే జపము, ఇదే తపము, ఇదే సర్వము.
1: Helping others to the extent possible is the true penance, that's true meditation.
0: పవిత్రమైనటువంటి పరోపకార సంబంధమైనటువంటి కార్యంలో పాల్గొనక రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని జపం చెప్తే ఇది కేవలం కాలం వ్యర్థం చేసినటువంటి వారమే అవుతాం.
1: When service is required, if you go on chanting God's name, it is waste of time.
0: రామనామమును స్మరించే సమయం లోపల రాములు చేసినటువంటి ఘనకార్యం ఏమిటి?
1: While chanting Rama's name, what is the mission that you have taken upon yourself?
0: సత్యవాక్ పరిపాలన సత్యమును పాటించడమే రాముల యొక్క ప్రధానమైన లక్ష్యము.
1: You should speak truth, which is the main quality of Rama.
0: పితృవాక్య పరిపాలన ఇది రాముల యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: The main principle of Rama is that he followed the command of his father.
0: ఎంతమంది చేస్తున్నారు? తల్లిదండ్రులు ఆజ్ఞను నడుచుకుంటున్నారు.
1: How many are following these things?
0: ఎంతమంది సత్యాన్ని పలుకుతున్నారు?
1: How many speak truth?
0: సత్యమునకై సర్వమును త్యాగం చేశాడు.
1: He sacrificed everything for truth.
0: తనకు అధికారంలో ఉండినటువంటి ఒక రాజ్యాన్ని కూడా త్యజించాడు.
1: హీ సాక్రిఫైస్ హిస్ కింగ్డమ్.
0: భయంకరమైనటువంటి అరణ్యంలో కాలంను గడిపాడు.
1: హీ ఆల్సో ఎంటర్డ్ ఇంటు దట్ థిక్
0: డెన్ గడిపాడు. ఆనందంగా గడిపాడు.
1: హౌ హాస్ హీ స్పెంట్ హిస్ టైమ్?
0: సత్యమును పరిపాలించేటువంటి విషయమునంది ఆనందం మనకు అభివృద్ధి అవుతుంటాడు.
1: హీ వాస్ సో హ్యాపీ ఇన్ అబ్జర్వింగ్ స్పీకింగ్ ట్రూత్.
0: కానీ ఈనాడు రామభక్తులం అనుకుంటున్నాము.
1: But today we think that we are devotees of Rama.
0: Ramulu edi tejinchado avanni manam teesukuntunnam.
1: We are accepting those which are given up by Rama.
0: Ramulu chesinatundi panulu manam cheyatam ledhu.
1: We are not doing anything that's done by Rama.
0: Ramulu pitruvakya paripalanalo sarvasthani tyagam chesadu.
1: Rama sacrificed everything while following the command.
0: Athani yokka moodu margamulu pradhanamaitvantivi.
1: There are three main principles that he followed.
0: Kantham సత్యస్య భూషణం.
1: ఇట్ ఈస్ ది ట్రూత్ దట్ ఈస్ జ్యువెల్ టు దిస్ నెక్.
0: Danam hastasya bhushanam.
1: It is the charity that is the jewel to the hand.
0: Srotram shastrasya bhushanam.
1: Listening to the sacred text is the precious jewel to the ear.
0: Kim prayojinam.
1: What is the use of
0: it? ఇంతకంటే మించినటువంటి అలంకారం మనకి ఏంటి?
1: What more, what else you want?
0: మన కంఠమునకు సత్యమే భూషణము అలంకారం.
1: It is the truth that is the real jewel.
0: మన హస్తమునకు త్యాగమే అలంకారం.
1: Our hand sacrifice is the decoration.
0: మన శ్రోత్రములకు పవిత్రమైనటువంటి శ్రవణమే అలంకారం.
1: For our ear, listening to sacred things is the proper decoration.
0: ఇంతకంటే మానవునికి అలంకారమైనటువంటి మరొక నగలు లేవు.
1: మ్యాన్ డజంట్ నీడ్ ఎనీ మోర్ ఆఫ్ ఎనీ డెకరేటివ్ థింగ్.
0: ఇవి శాశ్వతమైనటువంటివి.
1: దిస్ ఇస్ పర్మనెంట్.
0: ఇవి సత్యమైనటువంటివి. ఇవి నిత్యమైనటువంటివి. మానవత్వాన్ని తరింపజేసేటువంటివి.
1: దే విల్ రిడీమ్ అవర్ హ్యూమన్ లైఫ్.
0: దైవాన్ని వరింపజేసేటువంటివి.
1: అండ్ యు ఆల్సో అటైన్ గాడ్.
0: ఇలాంటి నిత్య సత్యమైనటువంటి యొక్క భావములను ఈనాడు మానవుడు విస్మరించాడు.
1: మ్యాన్ హాస్ ఫర్గాటన్ దీస్ ఎటర్నల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్.
0: ప్రతి మానవుడు కూడాను శ్రమించి పనిచేయాలి.
1: ఎవ్రీ మ్యాన్ మస్ట్ వర్క్ హార్డ్.
0: ఈనాడు భారతదేశంలో లేనిటువంటి సౌకర్యములు ఏ దేశంలో లేవు.
1: ద కన్వీనియన్సెస్ ప్రెసెంట్ హియర్ ఇన్ దిస్ కంట్రీ
0: ఉంటున్నాయి.
1: ఇస్ ఎ వాస్ట్ ల్యాండ్.
0: విశాలమైనటువంటి యొక్క నదులు ఉంటున్నాయి.
1: రివర్స్
0: శాశ్వతమైనటువంటి ప్రవహించేటువంటి నదులు ఉంటున్నాయి.
1: రిసోర్సెస్ వాటర్ రిసోర్సెస్.
0: కానీ మన ఆకలికి తప్పులకు తీర్చేటువంటి యొక్క కృషులు చేసేటువంటి యొక్క పెద్ద సంపద కూడా ఉంటుండాలి.
1: అండ్ వి హావ్ లాట్ ఆఫ్ వెల్త్ దట్ వుడ్ సర్టెన్లీ పీస్ అవర్ హంగర్.
0: ఇన్ని ఉంటుండి కూడాను ప్రాచీన కాలం నందు అన్నపూర్ణాదేవిగా పేరొందినటువంటి ఈ భారతదేశము ఈనాడు అన్నమో రామచంద్ర అనేటువంటి ఈ రోదన వినవలసి వచ్చింది.
1: భారత్ విచ్ ఇస్ కాల్డ్ అన్నపూర్ణ ద గాడెస్ ఆఫ్ ఫుడ్ టుడే ఇట్ హ్యాస్ టు క్రై ఫర్ ఫుడ్.
0: కారణం ఏమిటి?
1: వై
0: మనం నడువంచి పని చేయటం లేదు.
1: డూయింగ్ వాట్ వర్క్
0: కావలసినంత భూములు ఉంటున్నాయి. కృషి చేయి.
1: వర్క్ హార్డ్.
0: అది నీ ఋషితత్వాన్ని పోషిస్తుంది.
1: దట్ విల్ ఓన్లీ విల్ కీప్ అప్ యువర్ సెయింట్ హుడ్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క సమాజ సంక్షేమానికి తగినటువంటి ఒక కృషి మనం చేయాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ రెండర్ సర్వీస్ కీపింగ్ ఇన్ వ్యూ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
0: ఎవరూ చేయటం లేదు.
1: నన్ ఆర్ డూయింగ్ దిస్.
0: కావాల్సింది ధనము ధనము ధనము ధనము.
1: వాట్ ఈస్ నీడెడ్ టుడే ఈస్
0: మనీ. ఉన్న భూములు కూడా అమ్ముకొని పట్టణాల్లో పోయి చేరిపోతున్నారు చాలా మంది.
1: మెనీ పీపుల్ విల్ సెల్ అవుట్ దేర్ ల్యాండ్ అండ్ గో టు ద సిటీస్ అండ్ టౌన్స్.
0: పల్లెల లోపలనే ఇంకా అంతో ఇంతో భారతీయ సంస్కృతిని మిగిలి ఉంటుండాలి.
1: ద కల్చర్ ఆఫ్ భారత్ ఈస్ ప్రెసెంట్ ఇన్ విలేజెస్ టు సమ్ ఎక్స్టెంట్.
0: ఆ కల్చర్ ను పోషించేటువంటి మహనీయులు ఏ నూటికొక్కరో కోటికొక్కరో కనిపిస్తారు.
1: దే విల్ బి వన్ ఇన్ హండ్రెడ్ వన్ ఇన్ ఎ క్రోర్ హూ విల్ ట్రై టు కీప్ అప్ దిస్ భారత్ కల్చర్.
0: ఒక్కొక్క ప్రదేశం నందు ఒక్కొక్క కల్చర్ ను పోషిస్తూ వచ్చారు.
1: At every place it has got its own culture which has got to be sustained.
0: Kuchipudi meeku telusunu.
1: You know Kuchipudi.
0: Dani oka culture dani oka samskruti ee naati kudano aa Kuchipudi prajalu paatistu untunnaru.
1: The culture of Kuchipudi is followed down this day.
0: Vaaru enta vidyalu unnapudiki enta sampadalu undinappudiki enni vidhamainatundi sukha santoshamu undinappudiki culture nu maatram vadalatam ledu.
1: In spite of their clinging prosperity and high knowledge and education they have not given up their culture.
0: Adi manavathada oka lakshanamu.
1: That is the quality of mankind.
0: ప్రాచీన కాలం నుండి భారతదేశము అన్ని దేశములకు ఆధ్యాత్మిక తత్వం పోషింపబడుతూ వచ్చింది.
1: Since ancient times, Bharat has been sustaining itself.
0: నాటి మొదలు నేటి వరకు లోకస్థమస్త సుఖినో భవంతు అని హైందవ సాంప్రదాయాన్ని చాటుతూ వచ్చింది.
1: It has been propagating the principle that everybody should be happy in this world, then and now.
0: ఇలాంటి పరిస్థితుల యందు విదేశముల యొక్క ప్రభావము విదేశముల యొక్క సంస్కారము విదేశ యొక్క సంపర్కము చేతనే మానవత్వం అనేటువంటి పూర్తి పోతూ వస్తుండాలి.
1: బికాస్ ఆఫ్ వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్సెస్ వెస్టర్న్ థాట్ అండ్ కల్చర్ వీ హావ్ రూయిన్డ్ అవర్ ఓన్ హ్యూమన్ క్వాలిటీ అండ్ నేచర్.
0: నీ యొక్క కల్చర్ నీవు ఎందుకు కాపాడుకోకూడదు?
1: వై డోంట్ యూ సేఫ్ గార్డ్ యువర్ ఓన్ కల్చర్?
0: నీ యొక్క సంస్కృతిని నీవు ఎందుకు పోషించుకోకూడదు?
1: వై డోంట్ యూ సస్టైన్ అండ్ మెయింటైన్?
0: నీ సంస్కృతి అంటే ఏమిటో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉంటున్నారు భారతీయులు.
1: భారతీయ స్టూడియో అనే పొజిషన్ దట్
0: ఎవరు? భారతీయుడు.
1: హూ ఇస్ భారతీయ?
0: భారతదేశంలో పుట్టినటువంటి వాడు కాదు భారతీయుడు.
1: నాట్ ద వన్ హూ ఇస్ బోర్న్ ఇన్ దిస్ కంట్రీ.
0: సత్యం వద ధర్మం చర ఈ రెండింటిని ఎవడు పాలిస్తుంటాడు వాడంతా భారతీయుడే.
1: ద వన్ హూ స్పీక్స్ ట్రూత్ the one who follows the path of righteousness is a bharatiya.
0: భారతదేశంలో పుట్టానని భారతదేశంలో పెరిగానని నేను ఒక భారతీయుడని భావిస్తున్నావు? కాదు కాదు. ఇది నాదు మాతృదేశము, ఇది నా ప్రియ మాతృభాష, ఇది నా మతమంచు. ఎదగొట్టి నుడువనేరిని బతికిన పీణుంగొకండు వసుడను కనడా.
1: By merely taking birth in this holy land By merely growing over here, you cannot claim to be a Bharatiya.
0: ఈ భారతీయ సంస్కృతిని చాటలేనటువంటి వాడు బ్రతికిన పీనుగుతో సమానమే.
1: If one cannot propagate and observe the culture of Bharat, he is a dead body.
0: ఎంత గాఢమైనటువంటిది, ఎంత మధురమైనటువంటిది, ఎంత గంభీరమైనటువంటిది, ఎంత విలువైనటువంటిది.
1: How majestic it is, how wonderful it is, how sacred and majestic it is.
0: ఇంత గొప్పతనమైనటువంటి యొక్క భారతీయ సంస్కృతిని ఈనాడు పూర్తి మనం గాలికి వదిలిపెట్టాము.
1: సచ్ మైటీ కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ జస్ట్ లెఫ్ట్.
0: అందువల్లనే మానవుడు సర్వ సౌఖ్యం నుండినప్పటికీ, సర్వ సదుపాయం నుండినప్పటికీ తాను శాంతిని పొందలేకపోతున్నాడు.
1: ఇట్ ఈస్ ఫర్ దిస్ రీజన్ మ్యాన్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ పీస్ దో హీ హాస్ ఆల్ కన్వీనియన్సెస్.
0: కానీ శాంతి లేదు.
1: బట్ హీ హాస్ నో పీస్.
0: ఒకానొక సమయంలో
1: ఎట్ వన్ టైమ్
0: ఈశ్వరుడు ఒక వ్యక్తిని సృష్టించి
1: ఈశ్వర
0: నానా నీకేమి కావాలో కోరుకోమన్నాడు.
1: He said, desire whatever you want.
0: తాను కోరినవన్నీ ఇస్తానన్నాడు.
1: He said, he will grant all the boons that he asked for.
0: నాకు ఈ కనక వస్త్రాలు, సరైనటువంటి ధన కనక వస్త్రాలు అన్ని కూడా నాకు కావాలి అన్నాడు.
1: He wanted all the conveniences.
0: అడిగినవన్నీ ఇచ్చాడు.
1: He granted all the boons.
0: నీవు అనుభవించుకోమన్నాడు.
1: You enjoy yourself.
0: కానీ ప్రక్కలో పార్వతి ఉంటుండి, ఏమిటండి ఇన్ని అడిగినవన్నీ ఇస్తున్నారు బోలాశంకరుడు, ఇంక వాడు మనమన్ను కూడాను తలవడే, కనుక అతనికి ఏదైనా కొన్ని కట్టుబాట్లో పెడితే మంచిది అన్నాడు.
1: పార్వతి ది కాన్స్టెంట్ ప్రెసెంట్ బై ది సైడ్ ఆఫ్ శివ సెడ్, ఇట్స్ నెసెసరీ టు రెగ్యులేట్ దిస్ పర్సన్ బికాస్ హీ కెనాట్ ఎంజాయ్ ఆల్ దట్ యు గ్రాంటెడ్.
0: కోరేటువంటిది ధనకనక వస్తు వాహనాదులు మాత్రమే, భౌతికమైనవి కోరుతున్నాడు.
1: And Shiva says, what all he has been aspiring are worldly things. I don't object.
0: కాని జీవితానికి అవసరమైనటువంటిది, ప్రధానమైన ప్రాణ సమానమైనటువంటిది నా దగ్గరనే ఉంచుకున్నాను అన్నాడు.
1: However, that which is most important, the very life principle, is with me only.
0: ఏమిటది?
1: What is that?
0: శాంతి నా దగ్గరనే పెట్టుకున్నాను అన్నాడు. ఈ శాంతి లేని వానికి ఎన్ని లభ్యముండి కూడాను ఏమి ప్రయోజనము?
1: That peace which is most essential is with me only. Without that, what the
0: Ravanaku kavasanta dhanakanaka vasuvanalu kotalu kudanu suvarnamto kattukunnadu.
1: Ravana has got lots of plenty and prosperity with all the mansions built of gold.
0: Santa sambuna vidu vidulu dantasadalu vaada medalu nantu chesina danujavarunu kantakeli gruhamulasenu inta goppa siri sampadalato tulutugutunnadu.
1: He has got a lot of prosperity and plenty that all the mansions in the streets are made up of gold and precious stones.
0: Inka vidyalu chustana 64 vidyalu nechinadu.
1: He is an expert in 64 forms of
0: budhibalamu buddhibalam chustamane antarikante inka minchina varu leru.
1: He is highly intelligent.
0: Inni undi emi prayojanamu?
1: What is the use of all this?
0: Okka durgunam chetane shantini kopoyadu.
1: Because of one bad quality he lost the entire peace.
0: Inka Hiranyakashipudu chustama goppa scientist.
1: Hiranyakashipu is a great scientist.
0: Panchabhutamulu kudanu hastagatam chesukoni aadukuntu kurchunnadu.
1: He could control all the five elements and he could dance and play with them.
0: కేవలం చేపల వలె జలములో సంచరించడానికి ప్రయత్నించాడు.
1: హీ మేడ్ ఎన్ ఎఫర్ట్ టు స్విమ్ ఇన్ వాటర్ లైక్ ఎ ఫిష్.
0: రెక్కలు లేని పక్షి వలె ఆకాశంలో సంచరించాడు.
1: హీ వాంటెడ్ టు ఫ్లై లైక్ ఎ బర్డ్ ఇన్ ది స్కై.
0: అన్ని తాను చేయలేనటువంటి పనులు ఒక్కటి కూడా కనిపించలేదు.
1: నథింగ్ దట్ హీ కుడ్ నాట్
0: అచీవ్. ఇన్ని ఉండి ఏమి ప్రయోజనం?
1: వాట్ ఇస్ ది యూజ్ విత్ ఆల్?
0: ద్వేషము అనేటువంటిది ఒక పెద్ద రోగం ఉండటం చేతనే తాను సర్వమును కోల్పోయాడు.
1: బికాస్ ఆఫ్ ది డెడ్లీ డిసీజ్ ఆఫ్ హేట్రెడ్ హీ హాస్ రూయిన్డ్ హింసెల్ఫ్.
0: దుర్యోధనుడు,
1: దుర్యోధన
0: ఎంత రాజనీతి తెలిసినటువంటి వాడు.
1: హీ నోస్ ఆల్ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్.
0: సర్వ విధమైనటువంటి శక్తులంతా ఉంటున్నాయి.
1: హీస్ గాట్ ఆల్ కెపాసిటీస్.
0: ఎన్ని ఉండి ఏమి ప్రయోజనం?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్?
0: అసూయ అనేటువంటి దుర్గుణం అతనిలో ఉండటం చేతనే సర్వము అతపత్రమైపోయాడు.
1: బికాస్ ఆఫ్ ది జెలసీ హీ హాస్ రూయిన్డ్ హింసెల్ఫ్.
0: కనుకనే దుర్గుణములనేటువంటిది మనలో హృదయంలో ప్రవేశించకుండా చేసుకోవాలి.
1: సో వీ షుడ్ సీ దట్ దేర్ వుడ్ బి నో బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ అవర్ హార్ట్.
0: ఆ దుర్గుణములు మనలో ప్రవేశించిన ఇంకా అన్ని విధములు కూడా మనము దుర్మార్గంలో ప్రవేశపెడుతుంది.
1: వెన్ వన్స్ ది బ్యాడ్ క్వాలిటీస్ ఆర్ దేర్ వీల్ ప్రొసీడ్ అలాంగ్ ద రాంగ్ పాత్.
0: ఈనాడు విజయదశమి.
1: టుడే ఈజ్ విజయదశమి.
0: అనగా పరాశక్తి రాక్షసులను సంహరించి ఈనాడు పరిపూర్ణమైనటువంటి యొక్క శాంతిని దేశానికి అందించినటువంటి దినం.
1: ఇట్ ఇస్ ది డే విన్ పరాశక్తి కిల్డ్ ఆల్ ద డెమన్స్ అండ్ ఎన్ష్యూర్డ్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ది ఎంటైర్ మ్యాన్కైండ్.
0: దుర్గా సరస్వతి లక్ష్మి అన్నారు.
1: వీ స్పీక్ ఆఫ్ దుర్గా సరస్వతి లక్ష్మి.
0: అనగా ఎవరు?
1: హూ ఇస్ దుర్గా?
0: ఎక్కడ ఈ దుర్గం ఉంటుందది?
1: వెర్ ఇస్ షీ?
0: మన హృదయమే దుర్గం.
1: అవర్ హార్ట్ ఇస్ దుర్గా.
0: ఆ దివ్యమైనటువంటి శక్తియే ఈ యొక్క దుర్గాదేవి.
1: దట్ ద డివైన్ పవర్ ఇస్ దుర్గా.
0: అక్కడ నుంచి వస్తుందది వాక్.
1: Out of that comes the speech faculty.
0: ఆ వాక్యే సరస్వతి.
1: That the very word is సరస్వతి.
0: ఈ హృదయాన్ని వాక్ను ఆధారం చేసుకుని చేతులతో కర్మలు ఆచరిస్తూ ఉంటుండాలి.
1: With the heart and the speech faculty we work with our hands.
0: ఇది ఏ లక్ష్మి.
1: దిస్ హ్యాండ్ సిగ్నిఫైస్ లక్ష్మి.
0: కనుక లక్ష్మి దుర్గా సరస్వతి ఎక్కడ ఉంటున్నారు?
1: లక్ష్మి దుర్గా సరస్వతి వేర్ ఆర్ దే?
0: అందరూ మన యందే ఉంటున్నారు.
1: దే ఆర్ విద్ ఇన్.
0: నీవే దుర్గా, నీవే లక్ష్మి, నీవే సరస్వతి.
1: యు ఆర్ దుర్గా, యు ఆర్ లక్ష్మి, యు ఆర్ సరస్వతి.
0: అన్ని నీలోనే ఉంచుకుని ఎక్కడనో బయట వెతుకుతాని పోవటం, ఇది ఎంత వెర్రితనం.
1: All are within you. How foolish you are that you are in search of these things in the outside world.
0: గాయత్రి అంటుకొను ఓం భూర్ భువస్వః భూర్ భువస్వః. ఈ మూడు కూడా ముల్లోకములు మన హృదయములందే ఉంటున్నవి.
1: That is the declaration of Gayatri Mantra, that all the three worlds are within your heart.
0: ఈ మూడు లోకములు కూడా మన స్వరూపమే ధరించింది.
1: All the three have taken your own form.
0: దేహము ఒక లోకము. దేహం ఒక లోకము.
1: బాడీ ఈజ్ వన్ వర్ల్డ్.
0: మనస్సు ఒక లోకము.
1: మైండ్ అనదర్.
0: ఆత్మ ఒక లోకము.
1: ఆత్మ
0: భూర్ భువస్వః. భూలోకం అనగా దేహమే.
1: భూలోక ఇస్ ద బాడీ.
0: కనుక ఇది ప్రకృతి అంటున్నారు, దేహం కూడా ప్రకృతి అంటున్నాము.
1: అండ్ వి సే నేచర్ ప్రకృతి ఔటర్.
0: ఈ ప్రకృతిలో ఏ పంచభూతములు ఉంటున్నాయో దేహంలో కూడా అదే పంచభూతములు ఉంటున్నాయి.
1: ఫైవ్ ఎలిమెంట్స్ ప్రెసెంట్ ఇన్ అవుట్ సైడ్ నేచర్ ఆర్ ఇన్ యువర్ బాడీ ఆల్సో.
0: కనుకనే మన దేహమే భూలోకము.
1: దేర్ఫర్ అవర్ బాడీ స్టాండ్స్ ఫర్ భూలోక.
0: మన మనస్సే భూవర్లోకము.
1: అవర్ మైండ్ ఇస్ భూవర్లోక.
0: మన ఆత్మనే సువర్లోకము.
1: ద స్పిరిట్ ఇస్ సువర్లోక.
0: ఈ మూడు లోకములు కూడా ముమ్మూర్తిగా స్వరూపించినటువంటి వాడు మానవుడు.
1: ఆల్ ది త్రీ ది ట్రినిటీ ఆర్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్ కైండ్.
0: సర్వశక్తి కూడా ఉండినప్పటికీ మానవుడు శక్తిహీనుడిగా జీవిస్తున్నాడు.
1: దో హీ సో స్ట్రాంగ్ బట్ హీ బిహేవ్స్ యాజ్ ఇఫ్
0: తలుచుకుంటే సాధించలేనిటువంటిది ఒక్కటి కూడా లోకంలో లేదు.
1: ఇఫ్ యు రియల్లీ డిటర్మిన్ దేర్ ఇస్ నథింగ్ దట్ యు కెనాట్ అచీవ్ ఇన్ దిస్ వరల్డ్.
0: చూచారా సైంటిస్టు.
1: You have seen the science.
0: లక్షల మైలు అంతరిక్షయానాన్ని వెళ్లిపోతున్నారు.
1: దే కెన్ ట్రావెల్ టు ది స్పేస్ లక్స్ అండ్ లక్స్ ఆఫ్ మైల్స్.
0: కానీ
1: బట్
0: అర్ధ ఇంచి హృదయాంతరాళానికి పోవటం లేదు.
1: బట్ హాఫ్ ఎన్ ఇంచ్ దే కెనాట్ ట్రావెల్ విత్ ఇన్.
0: బయటికి తిరుగుతున్నారే కానీ లోపల ప్రవేశించడం లేదు.
1: దే మూవ్ అవుట్ సైడ్ బట్ దే డోంట్ గో ఇన్.
0: శాంతి లోపలదే కానీ బయటది కాదు.
1: పీస్ ఈజ్ ఇన్ సైడ్ నాట్ అవుట్ సైడ్.
0: బయటంతా అశాంతి అశాంతి అశాంతి.
1: అవుట్ సైడ్ ఫుల్ ఆఫ్ రెస్ట్లెస్నెస్.
0: శాంతి మనలో ఉంటుండాలి.
1: పీస్ ఈజ్ విత్ ఇన్ అస్.
0: కనుకనే మనం లోర్ దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ డెవలప్ దిస్ ఇన్ వర్డ్ పాత్.
0: ఎప్పుడే మనకు శాంతి లభ్యమవుతుంది.
1: దెన్ ఓన్లీ విల్ ఎక్వైర్ పీస్.
0: మానవ జన్మ ఎత్తినందుకు సార్థకమవుతుంది.
1: అవర్ లైఫ్ వుడ్ బి రిడీమ్డ్ ఫర్ దట్ మ్యాటర్.
0: ఇలాంటి సార్థకతను గావించుకునే నిమిత్తమే మానవత్వము మనకు ప్రాప్తించిందని విశ్వసించాలి.
1: ది హ్యూమన్ లైఫ్ ఇస్ గిఫ్టెడ్ టు రియలైజ్ ద గోల్ అండ్ ఆబ్జెక్టివ్.
0: ఎంతకాలమైనా బాహ్యమైనటువంటి పూజలతో, బాహ్యమైన వ్రతములతో, బాహ్యమైన తపస్సులతో ఇది ఏమాత్రం కూడా మనం సాధించలేము.
1: విత్ ఆల్ ది ఎక్స్టర్నల్ ఫార్మ్స్ ఆఫ్ రిచువల్స్ అండ్ వర్షిప్ యు కెన్ నెవర్ అటైన్ రీచ్ ద గోల్.
0: మనము దానిని అనుభవించాలి.
1: విత్ ఎక్స్పీరియన్స్.
0: అనుభవించి ఆనందించాలి.
1: విత్ ఎక్స్పీరియన్స్ అండ్ బి బ్లిస్ఫుల్.
0: ఆనందంతో తిరిగి పది మందికి పంచిపెట్టాలి.
1: అండ్ దిస్ బ్లిస్ఫుల్ స్టేట్ యు హావ్ టు షేర్ విత్ అదర్స్.
0: ప్రతి మానవుడు కూడాను ప్రతి విషయం కూడాను చెప్పిన దాన్ని ఆచరణలో పెట్టాలి.
1: ఎవ్రీ వన్ షుడ్ కండక్ట్ అకార్డింగ్ టు ద టీచింగ్.
0: ఈ ఆచరణలో పెట్టకుండా పోయినప్పుడు ఎన్ని చదివి మన ప్రయోజనం ఏమిటి?
1: When we don't practice, what is the fun of me
0: reading? ఎంత గొప్ప విద్యావంతుడై ప్రయోజనం ఏమిటి?
1: What is the fun of being educated?
0: కనుక అంధకారం బెల్ల హతమారునే చూడ వస్తుదో దీపపు వార్త వలన.
1: విల్ ఆల్ ద డార్క్నెస్ బి డిస్పెల్డ్ బై ది అనౌన్స్మెంట్ ఆఫ్ లైట్ ఆన్ ఎర్త్.
0: రోగ పీడితుని బల్ రోగము తీరున ఔషధ మహిమము అంత విన్న.
1: విల్ ఆల్ ది డిసీజ్ బి క్యూర్డ్ బై లిసనింగ్ టు ద నేమ్ ఆఫ్ ద మెడిసిన్.
0: నిరుపేదవాని పేదరికము పోవున విత్త ప్రభావము విన్న ఎంత.
1: విల్ ద పావర్టీ బి టేకెన్ అవుట్ బై లిసనింగ్ టు ది
0: ఆగున్న మానవుని ఆకలి తీరున పంచభక్షంబుల పాకము విన.
1: విల్ ఎవర్ ద హంగ్రీ మ్యాన్ ద హంగర్ వుడ్ బి
0: ఇవన్నీ వినడం వల్ల వచ్చిన ప్రయోజనం ఏమాత్రము లేదు.
1: సో నథింగ్ ఆఫ్ దట్ సార్ట్.
0: చెయ్యాలి.
1: వన్ హ్యాస్ టు డూ.
0: తట్టలో ఉన్నటువంటి పదార్థము ఆకలి తీరాలంటే పొట్టలో చేరడానికి నోటికి చేతికి పని పెట్టాలి.
1: బట్ ద ఫుడ్ దట్ ఈస్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్ వన్ మస్ట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు కలెక్ట్ ద ఫుడ్ అండ్ ఈట్.
0: చేతితో పని చేయాలి.
1: యు మస్ట్ వర్క్ విత్ హ్యాండ్స్.
0: నోటితో అనుభవించాలి.
1: అండ్ దెన్ యు మస్ట్ ఎక్స్పీరియన్స్.
0: తెలుగులో కూడా చెప్తుంటారు చాలా మంది.
1: ఇన్ తెలుగు ఆల్సో ఇట్ సెడ్
0: రెక్కలాడితే డొక్కలాడతాయని.
1: అన్లెస్ యు వర్క్ హార్డ్ యు కెనాట్
0: మనం పని చేయకుండా మాత్రం ఆహారం తినాలంటే ఎట్ల నీకు సాధ్యమవుతుంది? అది నీకు అధికారం లేదే.
1: వితౌట్ వర్కింగ్ హార్డ్ హౌ కెన్ యూ లీవ్ యువర్ లైఫ్.
0: పని చేయి,
1: వర్క్ వెల్,
0: అప్పుడే నీవు తగినటువంటి యొక్క తినడానికి కూడా ఒక అధికారం వస్తుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఈట్.
0: కండలు అరిగేటట్టుగా నీవు పనిచేస్తే పండ్లు అరిగేటట్టుగా నీవు తినవచ్చు.
1: యూ విల్ వర్క్ హార్డ్ విత్ ఆల్ ద మజిల్ పవర్ యూ కెన్ ఆల్సో ఈట్ వెల్.
0: కానీ ఇప్పుడు ఏ మాత్రము కండలు అదరటం లేదు, కదలటం లేదు.
1: టుడే వీ డోంట్ వర్క్.
0: పండ్లు మాత్రం ఎప్పుడు కూడా కదులుతూనే ఉంటున్నాయి.
1: దేర్ఫోర్ అవర్ టీత్ ఆర్ నాట్ దట్ స్ట్రాంగ్.
0: దీనిని రామాయణం లోపల కబందుడు అని పేరు పెట్టారు.
1: దిస్ నేచర్ ఈ స్టేటెడ్ సింబలైజ్డ్ బై నేమ్ ఆఫ్ కబంధ ఇన్ రామాయణ.
0: కబంధునికి తల ఎక్కడ ఉంటుండాలి?
1: వేర్ ఇస్ ది హెడ్ ఆఫ్ కబంధ?
0: భుజముల పైన లేదు, కడుపు పైన ఉంటుండాలి తల.
1: ది హెడ్ ఈస్ నాట్ ఆన్ ద షోల్డర్.
0: అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఇస్ ఇన్నర్ మీనింగ్?
0: నిరంతరము సర్వకాల సర్వావస్థ ఎందుకు ఈ తల కడుపును మాత్రమే చింతిస్తుండాలి అని నిరూపిస్తూ వచ్చాడు. కడుపు కాదు మనకు ప్రధానము.
1: ఇట్స్ నాట్ ది స్టమక్ దట్స్ ఇంపార్టెంట్.
0: మన యొక్క హృదయం చాలా పవిత్రం చేసుకోవాలి.
1: వీ షుడ్ మేక్ అవర్ హార్ట్ సేక్రెడ్.
0: మన తలలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ ద విజ్డమ్ ఇన్ అవర్ హెడ్.
0: అది ఏ జ్ఞానాదేవతు కైవల్యం.
1: దట్ విజ్డమ్ టేక్ గివ్స్ యు ఆల్ ద లిబరేషన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు అనేక విద్యలు నేర్చుతున్నారు.
1: యు స్టడీ.
0: గొప్ప డిగ్రీలు పొందుతున్నారు.
1: యు ఆల్సో గెట్ డిగ్రీస్.
0: ఉద్యోగాల కోసం చేస్తున్నారు.
1: యు ఆల్సో డు జాబ్.
0: ఇంకా విదేశాలకు వెళుతున్నారు.
1: యు గో అబ్రాడ్.
0: కానీ ఇవన్నీ దేని లక్ష్యంతో మీరు చేస్తున్నారు?
1: వాట్ ఫార్ యు డు దీస్ థింగ్స్?
0: మానసిక శాంతి కావాలి.
1: ఇట్స్ ఓన్లీ ఫార్
0: మానసిక శాంతి లేనటువంటి యొక్క ఎంత ధనమును సంపాదించి ప్రయోజనం ఏమిటి?
1: వితౌట్ ది మెంటల్ పీస్ వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ ద మనీ దట్ యు ఎర్న్?
0: ఇది ప్రయోజనం లేదు. భూమిలో కూడా కావలసినంత మట్టి ఉంటుంది.
1: ఇట్ ఈస్ యూస్లెస్. దేర్ ఇస్ లాట్ ఆఫ్
0: నీ ధనం అంతా కూడా నువ్వు బ్యాంకులో పెట్టవచ్చు.
1: యు కెన్ డిపాజిట్ ఆల్ ద మనీ దేర్ ఇన్ ద బ్యాంక్.
0: కానీ కట్టగడపక నీకు దక్కేది ఏమీ లేదు.
1: అల్టిమేట్లీ డోంట్ గెట్ ఎనీథింగ్.
0: సత్యాన్ని చక్కగా గుర్తించాలి.
1: నో ద ట్రూత్ వేర్.
0: వచ్చే సమయంలో ఇంత బట్టైనా చుట్టుకొని రారు.
1: యు డోంట్ బ్రింగ్ పీస్ ఆఫ్ క్లాత్ ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్.
0: పోయే సమయంలో ఎక్కడ పోతున్నామని అడ్రస్ అయినా ఇచ్చిపోరు.
1: యాజ్ యు డై యు డోంట్ లీవ్ యువర్ అడ్రస్ బిహైండ్.
0: పోయే ప్రతి మానవుడు కూడా నువ్వు పిడికడి మట్టి అయినా తీసుకుని పోతుంటే మన భారతదేశంలో మట్టి కూడా నువ్వు రేషన్ వచ్చిండేటువంటిది.
1: ఇఫ్ దీస్ పీపుల్ దట్ డై ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు క్యారీ ద స్పిరిట్ ఫుల్ ఆఫ్ మన వెంట రాదు. స్టాండ్ హియర్ ఇన్ భారత్
0: ఏది మన వెంట రాదు.
1: నథింగ్ విల్ ఫాలో us.
0: ఒక దివ్యమైనటువంటి మంచి చెడ్డలే మన వెంట వస్తాయి.
1: ఇట్స్ ఓన్లీ గుడ్ అండ్ బ్యాడ్ దట్ విల్ ఫాలో.
0: కనుకనే మంచి చేసి మంచి చూచి మంచి తలచి మంచిని అనుభవించాలి.
1: దేర్ఫోర్ డూ గుడ్ సీ గుడ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్ దట్ ఇస్ గుడ్.
0: ఇది విద్యార్థులు ఈనాడు గుర్తించవలసినటువంటిది.
1: దిస్ ది థింగ్ దట్ హ్యాస్ టు బి రికగ్నైజ్డ్.
0: ఈ బుక్కిష్ నాలెడ్జ్ వల్ల మనకు ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు.
1: దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ మీ ఆర్ బుక్కిష్ నాలెడ్జ్.
0: ఎంతమంది చదివారు?
1: దర్ మెనీ పీపుల్.
0: ఎంతమంది గొప్ప గొప్ప పండితులు అయ్యారు?
1: దర్ మెనీ స్కాలర్స్ టు.
0: ఓ గొప్ప పేర్లు కూడాను బిరుదులు కూడాను పొందారు.
1: దే హావ్ మెనీ టైటిల్స్.
0: కానీ ఎన్ని వచ్చి ప్రయోజనం ఏంటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్?
0: అరిస్టాటిల్ గొప్ప సైంటిస్ట్.
1: అరిస్టాటిల్ ఇస్ ఎ గ్రేట్ సైంటిస్ట్.
0: ఇంకా గొప్ప గొప్ప కూడాను ఈ యొక్క నోబెల్ ప్రైజ్ తీసుకున్నారు.
1: దర్ ఆర్ మెనీ పీపుల్ నోబెల్ లారియట్స్.
0: కానీ ఎవరు కూడాను ఏమి తీసుకుని పోలేదు.
1: నథింగ్ దే కుడ్ క్యారీ.
0: ప్రతి మానవుడి ఎందుకు కూడాను ఉన్నటువంటిది దివ్య భావం ఒక్కటి.
1: ద డివైన్ ఫీలింగ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: న్యూటన్.
1: న్యూటన్
0: నీకు తెలుసును భూమికి ఆకర్షణ శక్తి ఉందని తాను కనిపెట్టాడు.
1: ఇస్ ది న్యూటన్ హూ డిస్కవర్డ్ గ్రావిటేషన్.
0: అతను గొప్ప సైంటిస్ట్.
1: ఇస్ ఎ గ్రేట్ సైంటిస్ట్.
0: చట్టపటి ఏమైపోయాడు?
1: వాట్ హ్యాపెన్?
0: తల చెడిపోయింది.
1: He turned mad.
0: 9 సంవత్సరములు మెంటల్ హాస్పిటల్ లో ఉండి అక్కడే మరణించాడు.
1: 9 years he was in the mental hospital where he died.
0: ఇంత చదువులు చదివి ఏమి ప్రయోజనం?
1: What is the use of all knowledge?
0: చదువులన్నీ చదివి చాలా వివేకి మగిడి తన్నెరుగడు మందమతుడు.
1: With all learning and the knowledge, a foolish man does not know his own true self.
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మానలేడు.
1: With all the knowledge in the positions, a mean man will never give up his mean mentality.
0: తరచి చదువు చదువ తక్క వాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: In fact, all his knowledge will take him to argumentation, but not the total knowledge.
0: చదువు చదువు చదివి చదువు చదువు చదివి చావంగ నేటికి.
1: With all the knowledge in the study, why should you die after all?
0: చావులేని చదువు చదువవలయు. చావులేని చదువు చదువవలయు.
1: We have to study so as to be immortal.
0: ఆ చావులేని చదువు ఒక్కటే భగవత్ నామమే.
1: దిస్ ఇమ్మోర్టల్ నాలెడ్జ్ ఇస్ నథింగ్ బట్ గాడ్స్ నేమ్.
0: అట్టి నామాన్ని నీవు అడవుల ఎందున్నా ఆకాశమునున్నా పట్టణమునున్నా పల్లెనున్నా ఎచ్చటున్నా కూడాను నామస్మరణ తప్పకుండా ఉండాలి.
1: యూ షుడ్ చాంట్ గాడ్స్ నేమ్. యూ మే బి ఇన్ ద ఫారెస్ట్ ఆర్ ఇన్ ఎ విలేజ్ ఆర్ ఎ టౌన్ ఆర్ ఇన్ ద స్కై ఆర్ ఆన్ ఎర్త్ ఎనీవేర్ యూ షుడ్ సింగ్ హిస్ గ్లోరీ.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఈనాడు నేర్చుకోవాల్సినటువంటిది మన ప్రధానమైనటువంటి యొక్క శాస్త్రము బోధించినటువంటిది భగవత్ చింతనే.
1: ద మెయిన్ టీచింగ్ ఆఫ్ ఆల్ ఆఫ్ సీక్రెట్ టెక్స్ట్ ఈజ్
0: అట్టి చింతన చేత
1: థింకింగ్ ఆఫ్ గాడ్.
0: మన చింతలన్నీ కూడా దూరం చేసుకోవాలి.
1: బై థింకింగ్ ఆఫ్ గాడ్ ద రెస్ట్ ఆఫ్ ద థాట్స్ విల్ గో.
0: దానికంటే మించినటువంటి ఔషధం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ మెడిసిన్ మోర్ పవర్ఫుల్ దాన్ దిస్.
0: మొట్టమొదటనే చెప్పాను, అసూయ,
1: జెలసీ.
0: ఒకరికి ఉన్నదని చూచి మనం అసూయ పడకూడదు.
1: వీ షుడ్ నాట్ బి జెలస్ ఆఫ్
0: ఒకరి పదవిని చూచి మనం అసూయ పడకూడదు.
1: వీ షుడ్ నాట్ బి జెలస్ ఆఫ్ ద పీపుల్ ఇన్ అథారిటీ. ఒకరి
0: పేరుని చూచి అసూయ పడకూడదు.
1: వీ షుడ్ నాట్ జెలస్ ఆఫ్ దోస్
0: కీర్తి మర్యాదను చూచి అసూయ పడకూడదు.
1: వీ షుడ్ నాట్ బి జెలస్ ఆఫ్ దోస.
0: అసూయ అనేటువంటిది ఒక తీరని రోగము.
1: దిస్ జెలసీ ఇస్ ఎన్ ఇన్క్యూరబుల్ డిసీజ్.
0: దేహానికి క్యాన్సర్ ఎట్టనో మనసుకు అసూయ అట్టే రోగమే.
1: జస్ట్ యాజ్ ఎ క్యాన్సర్ ఇస్ ఎన్ ఇన్క్యూరబుల్ డిసీజ్ టు దిస్ బాడీ, సో ఆల్సో జెలసీ.
0: కనుక ఈ అసూయ అనేటువంటి రోగమును, క్యాన్సర్ అనేటువంటి రోగమును ఎట్ట వస్తుంది, ఎట్ట పోతుంది అని ఎవరికి తెలియదు.
1: నో వన్ ఎవర్ ఇన్వెస్టిగేట్స్, నో వన్ ఎవర్ నోస్ ద రీజన్ బిహైండ్ ది క్యాన్సర్.
0: దైవానుగ్రహాన్ని సాధించుకున్నటువంటి వాడు క్యాన్సర్ క్యాన్సల్ చేసుకుంటాడు.
1: ద రెసిపియంట్ ఆఫ్ ద డివైన్ గ్రేస్ కెన్ ఈవెన్ క్యాన్సల్ ద క్యాన్సర్.
0: దైవానుగ్రహం కలిగినటువంటి వాడికి ఈ అసూయ అనేటువంటి అంతర్ధానం అయిపోతుంది.
1: ద వన్ హూ ఎర్న్స్ డివైన్ గ్రేస్ నేచురలీ,
0: ఒక దైవ ప్రేమ చేత తప్ప ఈ రెండు రోగములు నివారణ మరొక ఔషధంతో కావు.
1: ఓన్లీ త్రూ ప్రేయర్ యూ కెన్ క్యూర్ ఆల్ దీస్ డిసీజ్, నాట్ బై అదర్ మెడిసిన్స్.
0: కనుక దైవ ప్రేమను సంపాదించుకోవడానికి తగినటువంటి యొక్క పవిత్రమైన మార్గాన్ని మనం వెతకాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ట్రేడ్ అలాంగ్ ద సీక్రెట్ పాత్.
0: అది సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం.
1: వీ షుడ్ థింక్ ఆఫ్ గాడ్ ఎట్ ఆల్ పీరియడ్స్ ఇన్ ఆల్ టైమ్స్.
0: భజన బినా సుఖ శాంతి నై.

కొరకు చిత్తశుద్ధిని చేకూర్చు సేవ కొరకు అంకితము చేసి చిత్తశుద్ధిని చేకూర్చు సేవ కొరకు జీవితము అంకితము చేసి

కరుల కొసగుచు నీ శక్తి బలము తుదకు చివరి

0: O man, spend your life, sacrifice your life every second in indulging in service activities so that you may purify your heart. Spend every iota of your strength, every trace of your capability and everything that you have in this life for the sake of others. Live your life for the sake of for others. And even in your last breath, keep doing seva.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Vivida Deshamana Nundi. వివిధ భాషలతో వివిధ వేషములతో వివిధ సాంప్రదాయములతో కూడినటువంటి ఈ సమావేశము బయటికి భిన్నముగా కనిపించినప్పటికీ అందులో ఉన్నటువంటి ఏకత్వం దివ్యత్వం అనేటువంటి దాన్ని ఈనాడు మన సభకు శోభను కల్పించుతున్నది.
0: Though this conference has brought to one common place people from different countries, speaking different languages, sporting different costumes, and having different cultural backgrounds and traditions, externally, yes, there is this varied diversity. But deep within lies a fundamental unifying principle, and that is of divinity. And that again is blatantly obvious.
1: ఈనాడు లోకము అనేక సమస్యలను ఎదుర్కొనుచున్నది.
0: Today the world is beset with problems galore.
1: ఒకవైపున యుద్ధ భయం.
0: On the one hand, you have fear of war.
1: మరొక వైపున కరువు కాటుకాల భయం.
0: On the other, you are gripped from fear of drought and scarcity.
1: ఇంకొక వైపున స్వార్థపరత్వం.
0: And on a yet another front, you have the selfishness.
1: Maroka vaipuna adhikara daham.
0: And from yet another side, you see this craze for power.
1: Inkoka vaipuna manavuni yokka divyattamunu kolipoyi kevalamu oka rakshasatvanga prakatinchetuvanti yokka allakallolamulu maroka vaipuna.
0: And from yet another direction, you have this tendency for man to forget his innate divinity and assume devilish qualities and become a demon in human form. And then you have ideas like regional chauvinism. Then you have problems of finance and money. Distinctions based on caste and creed and religion.
1: విద్యార్థుల అల్లకల్లోలముల మరొక వైపున ఒకటేమిటి సహస్రాధిక సమస్యలతో సతమతమైపోతున్నాడు మానవుడు.
0: వై టాక్ ఆఫ్ దిస్ లైక్ దిస్? దేర్ ఆర్ ఎనీ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కన్ఫ్రంటింగ్ మ్యాన్.
1: ఈ లోకంలో ఏ పదార్థము చూచినా ఏ విషయము చూచినా భయాన్ని తన్నే గల్పించుతున్నది.
0: In this world, whichever direction you look at, whatever you perceive, it fills you with a sense of fear and anxiety.
1: కానీ ఒక్కటి మాత్రమే నిర్భయత్వాన్ని అందించుతున్నది.
0: But there is only one amongst all these that fills you with a sense of security.
1: అది ఏ వైరాగ్యం.
0: And that is detachment.
1: ఈ వైరాగ్యం అనేటువంటి అలౌకిక గుణమును సాధించకోరు మానవులు. వస్తువుల యందు వ్యక్తి దైవమునందు అనంతమైన భక్తిని అభివృద్ధి చేసుకోవాలి.
0: This detachment is an otherworldly quality. Nevertheless, man should aspire to comprehend it, understand it and make it part of himself so that he could come to realization.
1: దేహముపైన అహంకారము అభిమానము ఉండినంత వరకు కూడాను వస్తువులపైన మక్కువ ఎక్కువగానే ఉంటుంది.
0: So long as the body is given to a sense of ego and an innate fascination for itself, you would not lose hold of these material possessions.
1: ఈ మక్కు ఉండినంత వరకు మానవుని భయము ఏ కోసానా విడవదు.
0: And so long as you have this clamor for material possessions, fear would not be separated from you.
1: కనుక ఈ అలౌకిక నిర్భయత్వం అనేటువంటి వైరాగ్యమును పొందగోరు మానవుడు అద్వైతం అనేటువంటి భావం పైన విశ్వాసమును అభివృద్ధి పరచుకోవాలి.
0: So those men who seek to have a state of fearlessness in the form of this detachment should take to the path of Advaita, non-dualism.
1: అద్వైతం పైన విశ్వాసము చేరగోరు వారు అభివృద్ధి కోరగోరు వారు అనేకత్వంలోని ఏకత్వాన్ని విచారించాలి.
0: Those who wish to treat the path of Advaita, in turn, should try to seek this innate unity in this immense diversity.
1: ఈ ఏకత్వాన్ని విచారించగోరు వారు అభిమాన మమకారములను త్యజించాలి.
0: Those who wish to come face to face with this underlying unity should let go sense of attachment and mine and thine.
1: అభిమానమైన నేను నాది అనే ఈ సంకుచితమైనటువంటి దృక్పథమును వీడగోరు వారు సమాజ సేవలో పాల్గొనాలి.
0: And those who wish to seek this sense of detachment, wherein they can let go feelings of I, mine and thine, should plunge into service activities.
1: సమాజ సేవనే మానవునికి పూర్ణత్వాన్ని అందిస్తుంది.
0: Because it is service to society that confers this totality of existence on man.
1: దివ్యత్వాన్ని చేర్చుతుంది.
0: It reaches him out to divinity.
1: తన తత్వాన్ని తనకు వెలుగుచ్చుతుంది.
0: And makes him realize his own nature.
1: కనుకని సమాజ సేవ అనేటువంటిది సామాన్యమైనటువంటి యొక్క కర్మగా మనం భావించరాదు.
0: దేర్ఫోర్ దిస్ ఐడియా ఆఫ్ సర్వీస్ టు సొసైటీ షుడ్ నాట్ బి టేకెన్ టు బి ఎ కామన్ ప్లేస్ థింగ్.
1: ఇట్టి పవిత్రమైనటువంటి తత్వమును చిత్తశుద్ధి కలిగినటువంటి వాడే ఈ పరతత్వాన్ని అర్థం చేసుకోగలడు.
0: దిస్ సీక్రెట్ ఐడియా బిహైండ్ దిస్ సర్వీస్ వన్ హూ హ్యాస్ ద ప్యూరిటీ ఆఫ్ హార్ట్ అలోన్ కెన్ గ్రాస్ప్ ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
1: చిత్తశుద్ధి కలగవలనన్న కర్మాచరణలో మనం కంకణం కట్టుకోవాలి.
0: And if you wish to purify your heart, cleanse it, then you have to think about action, karma.
1: ఈనాడు మనం ఎట్టి కర్మను చేతుమో రేపు అట్టి సంస్కారమును అనుభవించడానికి అధికారులమవుతాం.
0: The type of action that we indulge in today will determine what the future is going to be like.
1: నేటి సంస్కారమే రేపు అలవాటుగా మారుతుంది.
0: And the transformation that is brought about today tends to become part of our nature tomorrow.
1: నేటి అలవాటు రేపు స్వభావంగా రూపొందుతుంది.
0: Today's habit becomes our nature tomorrow.
1: నేటి స్వభావమే రేపటి గమ్యంగా మనకు లభ్యమవుతుంది.
0: And our nature today will be our destination tomorrow.
1: ఏ తర్వాత మన గమ్యము మన చేతియందే ఉన్నది.
0: Therefore, all said and done, our destination is in our hands.
1: ఎట్టి కర్మలు చేతుము అట్టి గమ్యమును మనము అందుకొందుము.
0: The type of action that we perform determines the destination that we reach.
1: గమ్యమును పొందుటకు కాని పోగొట్టుకొనుటకు కాని మన కర్మలే మూలాధారము.
0: So either to reach one's destination or fall short of it lies in one's own hands in the form of karma.
1: కర్మను పురస్కరించుకొని ఏ జన్మను చేకూరుచున్నది.
0: It is because of this idea of karma action that life also has a meaning.
1: ఎట్టి జన్మను అట్టి ధర్మంగా మనము అనుభవిస్తున్నాము.
0: The type of birth determines the dharma that we enjoy.
1: ఆ ధర్మమును పురస్కరించుకొని గమ్యమును చేరుకుంటున్నాము.
0: And this dharma in turn determines our destination, our goal.
1: కర్మ జన్మ ధర్మ గమ్యముల యొక్క తత్వము మానవుని యొక్క హస్తగతమై ఉన్నది.
0: Therefore, these ideas of karma, birth, life and the destination are very much within one's reach.
1: అయితే ఈ కర్మల యందు కూడాను కొన్ని ఊతులనము అనేటువంటి కర్మలు కూడా ఉంటున్నాయి. ఊతులము
0: బట్ అగైన్ ఇన్ దీస్ యాక్షన్స్ ఆఫ్ కర్మ దేర్ ఈస్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ ఊతుల.
1: ఊతులం
0: ఊతులం
1: ఊతులం అనగా సంస్కృత పదములో ఆత్మతత్వమును అనుభవించినటువంటి వాడు అని అర్థం.
0: వాట్ దిస్ వర్డ్ ఊతులం ఇన్ సంస్కృత్ మీన్స్ ఇస్ one who has experienced this state of atma.
1: Ante kaaka karma yokka vasanamu ani kuda nu deeniki maroka artham.
0: There is yet another meaning attached to it, the thing that you associate with karma or action.
1: Karma vasana vallane manaku janmalu labhistunnavi anetuvanti satyanni bhagavatamunandu saptamadhyayamulo ప్రహ్లాద చరిత్ర యందు చక్కగా నిరూపిస్తూ వచ్చింది.
0: ఇన్ ది భాగవత ఇన్ ద సెవెంత్ ఎపిసోడ్ ఇన్ ప్రహ్లాద చరిత్ర వి హావ్ దిస్ కాన్సెప్ట్ దట్ ఇస్ యాక్షన్ దట్ టెండ్స్ టు డిటర్మిన్ వన్స్ బర్త్.
1: అయితే వైకుంఠవాసుడైనటువంటి విష్ణు సందర్శనమును అనుభవించుకుంటున్నటువంటి జయ విజయులు రాక్షసులుగా పుట్టుటకు ఏమి కారణం?
0: Now, these two people, Jaya and Vijaya, who were guarding the entrance to the heavenly abode of the Lord, they had to be born as demons. What could be the reason for this?
1: Mahaniyuli yokka aagyalanu tiraskarinchi ahankarulai varini mahaniyulu baadha pettatam chetane ee vidhamainatundi yokka rakshasatvamnu anubhavinchadaniki oka kaaranam erpadinadu.
0: The reason why they had to assume the forms of demon was they went against the law and the injunction of the godly and the saintly ones and incurred their wrath.
1: Vaikuntha vasulainatundi ee jay vijayulu rakshasatvamnu anubhavinchadaniki kaaranam emiti?
0: Therefore these Jaya and Vijaya who were once residing in the heaven Vaikuntha, why should they have been born as rakshasas or demons?
1: Tama yokka ahankara cheryale deeniki moola kaaranam.
0: The primary cause being their own sense of ego, actions prompted by
1: taamu chesukunnatundi karmale taamu ee janmamunu anubhavinchadaniki oka aadharamainadi.
0: Therefore their very actions determined the type of birth they had.
1: Rakshasa vamsam nandu janminchinatundi prahladudu మహనీయుల యొక్క వాక్యములను శిరస వహించి ఆచరణీయందు ఉంచి ఆనందాన్ని అనుభవించటం చేతని రాక్షస జన్ముడు అయినప్పటికీ ప్రహ్లాదుడు దైవత్వాన్ని పొందగలుగుతున్నాడు.
0: As against this Prahlada, who was very much part and parcel of the demonic clan, having been born of a rakshasa or a demon, followed and obeyed the injunctions of the elders,
1: శిరస వహించి దానిని ఆచరించి కర్మలయందు తాను ఆనందించినటువంటి వ్యక్తులకే దివ్యత్వం ప్రాప్తించి తద్వారా మానవత్వాన్ని సార్థకం చేసుకోగలుగుతున్నాడు.
0: He obeyed and followed the injunctions of the elders, thereby he led a life full of godliness and saintliness. This is given to everyone who follows his path.
1: కనుక మానవత్వం అనేటువంటిది మంచి చెడ్డలకు మూల కారణమును కర్మలుగా మనం భావించాలి.
0: So for whatever you experience in the form of good or bad, it's your actions alone that are responsible.
1: కొన్ని విషయములందు మానవుడు ఇంద్రియ నిగ్రహం నిమిత్తమై అనేక చర్యలను చేస్తున్నాడు.
0: Now man also at times, for the sake of curbing his senses, indulges in actions.
1: ఇందులో ఏదీని తాను పూర్తిగా అనుభవించి తాను ఆనందిస్తున్నాడు అనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
0: But he does not understand that he is immersed totally and that he is securing fully the experience of his action.
1: Karya roopamainatundi swabhavamulu ee prapanchamunandu ye maatram kodanu ye vyakti ayina kodanu visarjinchutaku veelu kaadu.
0: It is not possible for anyone in this world to discard this idea of doing something.
1: Atti paristhithulu yandu manavudu taanu anubhavinchinatundi emiti aneetundi vishayanni mottamota artham chestu.
0: This being the case, everyone should ask a question. What is it that we should do first and foremost?
1: అనేకత్వంలోని ఏకత్వాన్ని మనము గుర్తించడానికి కొన్ని ప్రయత్నములు మనం చేయాలి.
0: In order that we may see this unity in this immense diversity, we should attempt to undertake a few tasks, actions first.
1: అట్టి పరిస్థితులు ఎందే మానవత్వము సార్థకము నొందుతుంది.
0: Only under such circumstances does one sanctify one's existence.
1: నిస్వార్థమైనటువంటి సేవ చిన్నది అయినప్పటికీ అది ఎంతో లాభదాయకంగా ఉంటుంటుంది.
0: A selfless act, however insignificant it could be, could bring to you untold benefits.
1: కోమల హృదయము లేక త్యాగ భావము లేక సహన తత్వము లేక ఆచరించేటువంటి సర్వ కర్మలు కూడాను కేవలం ఆడంబరమనే ధరిస్తుంది.
0: Not possessing a tender heart and devoid of feelings of sacrifice, tolerance and forbearance, whatever you might do, high and lofty, would have no meaning.
1: Sanukrutito acharinchinatvanti karmale snehanni cheporustundi.
0: What little you do, if it is motivated by a sense of sympathy, brings to you friendship.
1: Manavattamulo oka sneha tattvam anetundi ఒక ఆధారమైనటువంటి యొక్క మార్గం.
0: ఇన్ వన్స్ లైఫ్ హియర్ దిస్ ఐడియా ఆఫ్ ఫ్రెండ్షిప్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ వన్.
1: కలిసి జీవించినప్పుడే కలుగును మోక్షం అన్నారు.
0: ఓన్లీ వెన్ యూ లివ్ టుగెదర్ డూ యూ గెట్ మోక్ష ఆర్ లిబరేషన్ ఇట్ ఈస్ బీన్ సెట్.
1: వేదమునందు సహనావవతు సహనోభవంతు సహవీర్యం కరవావై. సహనావవతు సహనౌ గుణత్తు సహవీర్యం కరవావహై. దీని యొక్క అంతరార్థం ఏమిటి? సహనావవతు అనగా మనం కలిసి పని చేస్తాం.
0: ఇన్ ది వేదిక్ ఇంజంక్షన్ దేర్ ఇస్ దిస్ స్టేట్ దట్ టుగెదర్ వి షల్ డూ సంథింగ్.
1: కలిసి పోరాడుదాం.
0: టుగెదర్ వి షల్ ఫైట్.
1: కలిసి జీవిస్తాం.
0: టుగెదర్ వి షల్ లివ్.
1: ఇది దీని యొక్క అంతరార్థం.
0: This is the inner significance of this
1: Vedic. ప్రాచీన కాలం నుండి వేదము కేవలం ఒక భిన్నత్వంగా అభివృద్ధిని గావించి దాని యందు కేవలం భేదములను పెంచి ఏకత్వాన్ని విస్మరించి ప్రచారం సలుపుతున్నదనేటువంటి ఒక దుర్వార్త.
0: There is this mistaken impression all around that right from ancient times the Vedas have assumed different contradictory forms, thereby leading mankind on paths of division and differentiation.
1: Vedam chala vishalamainatundi.
0: This is not the case.
1: Anantamainatundi.
0: They are limitless. They are very
1: poor. Deeni antaratvam anetundi kevalamu paripurnatvamto undinatundi.
0: The inner significance is full. It will give you a total picture.
1: Vedamulu indulo emattam kodunu kaanaravu.
0: There is no place in the Vedas for division and differentiation.
1: కనుకనే పురుష సూక్తమునందు సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాదన్నారు. అనగా మానవుల యొక్క సమూహమే ప్రధానమైనటువంటి దైవ స్వరూపం అని కూడాను నిరూపిస్తూ వచ్చింది వేదం.
0: ఇన్ ద పురుష సూక్త ఫర్ ఇన్స్టెన్స్ ఇట్ హస్ బీన్ స్టేటెడ్ కేటగారికలీ దట్ గాడ్ వెరీలీ ఈజ్ దిస్ వాస్ట్ కంగ్లామరేషన్ ఆఫ్ ఇండివిజువల్స్ మ్యాన్ కైండ్ అట్ లార్జ్.
1: సమాజ స్వరూపమైనటువంటి యొక్క భగవత్ స్వరూపాన్ని సేవించటమే మానవుని యొక్క ప్రధానమైన కర్తవ్యం అని కూడా నిరూపించింది.
0: ద సొసైటీ అరౌండ్ యూ ఈజ్ వెరీలీ గాడ్ అండ్ యువర్ ప్రైమరీ టాస్క్ ఇట్ ఈస్ టు సర్వ్ గాడ్ దస్.
1: కనుక సమాజ సేవ అనేటువంటిది చాలా దైవ సేవగా మనం విశ్వసించాలి.
0: దేర్ఫోర్ సర్వీస్ టు సొసైటీ ఈజ్ వెరీలీ సర్వీస్ టు గాడ్. దిస్ ఇస్ వాట్ వీ షుడ్ ఫీల్. అండ్
1: అయితే ఈనాటి మానవుడు ఇట్టి పవిత్రమైనటువంటి అర్థమును గుర్తించుకునలేక కేవలం సంక్షిప్తమైనటువంటి భావములతో తన జీవితాన్ని కొంతవరకు వ్యక్తం గావించుకుంటున్నాడు.
0: వి షుడ్ బి ఫర్మ్ ఆఫ్ దిస్ కన్విక్షన్ బట్ టుడే మ్యాన్ హాస్ గివెన్ హిమ్సెల్ఫ్ టు థింకింగ్ ఇన్ డిఫరెంట్ వేస్ వర్కింగ్ ఎట్ క్రాస్ పర్పసెస్ విత్ వాట్ హాస్ బీన్ గివెన్ డౌన్ టు హిమ్.
1: సమాజంలో ప్రవేశించి కేవలం లేని దోషములను మాత్రమే తాను వెతుకుటకు ప్రయత్నిస్తున్నాడు.
0: హీస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద సొసైటీ బట్ ద ఫాల్ట్స్ విచ్ ఆర్ నాట్ దేర్ హీ టెండ్స్ టు గో అవుట్ ఆఫ్ హిస్ వే టు సీక్ దెమ్ అవుట్.
1: మానవులు ఎందున్నటువంటి దుర్గుణములలో దుష్టభావం అనేటువంటిది పరదోషములు చూపటమే.
0: Out of all the qualities that one has, the most wicked is to look for shortcomings in others.
1: తన ఎందున్నటువంటి దోషమును గుర్తించుకొనక పరుల లేని పరులలో లేనిటువంటి దోషములను సృష్టించి తద్వారా తాను ఆనందించుటకు ప్రయత్నిస్తున్నాడు.
0: You tend to ignore your own faults. You try to seek faults in others. And you try to deride and put them down.
1: Anduke Christu kudunu cheppadu oka thori ayya nee kantilo unnatte doolamunu neevu teesko parala kante indunnatvanti okka anuvunu maatrame enduku neevu abhirudhi chestavu annadu.
0: That's why it was in this context that Jesus Christ once said, oh man, you first try and remove what is contained in your eye. Why do you go out of your way to look for that insignificant thing in the other person's eye.
1: Vemanu kudunu తప్పులన్ను వారు తమ తప్పులెరుగరు అన్నాడు.
0: ఈవెన్ వేమన సెడ్ వన్ హూ వాంట్స్ టు సీక్ ఫాల్ట్ ఇన్ అదర్స్ డస్ నాట్ థింక్ అబౌట్ ద ఫాల్ట్స్ దట్ హీ హింసెల్ఫ్ హాస్.
1: తన తప్పును కొంతవరకు బయట పెట్టదలుచుకున్నటువంటి వ్యక్తి తన తప్పును తాను ముందు గుర్తించాలి.
0: ఇఫ్ యూ విష్ టు పాయింట్ అవుట్ ద షార్ట్ కమింగ్స్ ఆఫ్ అదర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రికగ్నైజ్ యువర్ ఓన్ షార్ట్ కమింగ్స్.
1: తనలో తప్పులు లేనటువంటి వ్యక్తి మాత్రమే పరుల తప్పులను మాత్రం చూడటకు అధికారి అవుతాడు.
0: వన్ హూ ఇస్ ఫ్రీ ఫ్రమ్ హిజ్ ఓన్ షార్ట్ కమింగ్స్ హ్యాస్ ఎ రైట్ టు లుక్ ఎట్ ది ఫాల్ట్స్ ఆఫ్ అదర్స్.
1: కనుక ఇది ఒక పెద్ద దుర్గుణము.
0: సో దిస్ ఈస్ అన్ ఈవిల్ టెండెన్సీ.
1: మన సంస్థలలో పరుల దోషములను ఏమాత్రం కూడా నువ్వు పరికించకుండా చూసేటువంటి ప్రయత్నం మనకు మనం ముందంజ వేయాలి.
0: ఇన్ అవర్ ఆర్గనైజేషన్ వీ షుడ్ స్ట్రైవ్ టు సీ దట్ వి డు నాట్ లుక్ టు ద ఫాల్ట్స్ అండ్ షార్ట్ కమింగ్స్ ఆఫ్ అదర్స్.
1: దాపసరి అంటారు భక్తులను చూచి.
0: నౌ వెన్ యూ లుక్ ఎట్ డివోటీస్ యూ థింక్ అబౌట్ ఎగ్జిబిషనిజం.
1: షోకిల్లా అంటారు మంచి దుస్తులను వేసుకుంటే.
0: Now if a devotee sports a good dress, you say he is a showman.
1: మౌనంగా ఉంటే ఇది కేవలం ఒక తెలివి తక్కువ వాడంటారు.
0: Likewise, if a person remains silent, you say he is devoid of any intelligence.
1: మాట్లాడితే ఇది వాగుడు నోరు అంటారు.
0: Whereas if a person indulges in talking, you say he is a chatterbox.
1: అన్నింటి యందు కూడాను దోషములు చూచటము దుష్టుల యొక్క లక్షణం.
0: So it is given to the evil ones to look for faults for everything and in everything.
1: కనుక దోషములు వెతుకుట దుష్టుల లక్షణమైతే చెప్పులు వెతుకుట కుక్క లక్షణంగా ఉంటుంటాడు.
0: That's why it is said, if it is the lot of this evil minded one to seek faults of others, it is the nature of a dog to look for slippers.
1: ఇలాంటి దుర్గుణము మానవుని యొక్క హృదయములో ప్రవేశించిన మానవుని మనస్సుని మరిపింప చేస్తుంది.
0: One such a evil trait enters man, his mind itself gets evil.
1: చెట్టుకు అరులుకున్నటువంటి తీగ చెట్టుని మరుగుపరుస్తుంది.
0: Like you have a creeper which shelters and shields from view the tree over which it has
1: అదే విధముగానే మానవుని యందు అరులుకున్నటువంటి దుష్టగుణము మానవత్వాన్ని మరుగు చేస్తుంది.
0: The same manner, these bad traits that weave around man shield man from the outside view.
1: కనుక మానవుని హృదయము లోపల దుష్ట భావములు ఏమాత్రం కూడా నువ్వు ప్రవేశించకుండా చూసుకోవాలి.
0: సో ఇన్ వన్స్ హార్ట్ దేర్ షుడ్ బి నో రూమ్ ఫర్ ఆల్ దట్ ఇస్ బ్యాడ్ అండ్ వికెడ్ అండ్ ఈవిల్.
1: పరులను గురించి మనం ఏమాత్రం కూడా దూషణ భూషణములైనటువంటి యొక్క మాటలతో మనం వారిని నొప్పించరాదు.
0: We should never bring harm and injure the feelings of others through our words of criticism.
1: ఇతరుల గురించి మనము సునకనగా మనం మాట్లాడరాదు.
0: We should not speak meanly of others.
1: అట్టు మాట్లాడేటువంటి మాటలు కూడా మనం వినరాదు.
0: And even if somebody else were to indulge in this, we should not give our ear to that.
1: చెప్పువారి హృదయము వినువారి హృదయం కూడాను మాలిన్యమైపోతుంది.
0: Because one who talks thus, one who listens to such words, their hearts go wicked.
1: కనుక ఇట్టి సామాన్యమైనటువంటి నిత్య జీవితంలో అనుభవించేటువంటి ఈ గుణములను మనం చక్క చేసుకోవటమే సరైనటువంటి సాధన.
0: సో అ ట్రూ సాధన ఈజ్ వేర్ ఇన్ వేర్ వి ట్రై టు కర్బ్ ఈవెన్ సచ్ బేసిక్ టెండెన్సీస్ ఇన్ అవర్ డే టు డే లైఫ్.
1: ఏ జ్ఞానములు ఏ విధమైనటువంటి భజనలు చేయకపోయినప్పటికీ ఏమాత్రము దోషము లేదు.
0: ఇట్ ఈస్ నథింగ్ రాంగ్ ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు పెర్ఫార్మ్ జప ఆర్ సిట్ ఇన్ ధ్యాన ఆర్ డూ భజన్స్.
1: కానీ జపములు చేయుచు జ్ఞానములు చేయుచు భజనలు సల్పుతూ పరల దోషములను కూడాను హృదయమునందు ప్రతిష్ఠ చేసుకున్న ఇది ఏమాత్రం కూడాను భక్తికి లక్షణం కాదు.
0: బట్ యూ కీప్ డూయింగ్ యువర్ జప ధ్యాన అండ్ కీప్ డూయింగ్ భజన్స్ keep entertaining thoughts about others even in wicked ones, this cannot be true devotion.
1: Paradushana paradoshamulu parasravanamulu doshamuluga mana vinatamu idi maha papam.
0: Criticizing others or listening to criticism of others are rather bad and undesirable things.
1: Kanukane aneka paryayamulu meeku telipi unnanu.
0: That's why on many occasions in the past I have made known a few things to you.
1: Pavitramaina దివ్యమైన న్యాయమూర్తి అయినటువంటి యొక్క రాములపైన అనేక విధములైనటువంటి యొక్క దోషములను కల్పించి మందర కైకకు బోధించింది.
0: రామ హూ వాజ్ ఎ పారడన్ ఆఫ్ వర్చ్యూస్ హూ వాజ్ ఆల్ సేక్రెడ్నెస్ అండ్ డివినిటీ ఆన్ సచ్ ఎ నోబుల్ వన్ మంద్ర స్టార్టెడ్ క్రియేటింగ్ స్టోరీస్.
1: దానిని వినినటువంటి కైక గాని చెప్పినటువంటి మందర కాని ఏ విధమైనటువంటి స్థితిని అందుకున్నారు.
0: Now Mandra who indulged in such talk and Kaika who gave her ear to such talk, what happened to them finally?
1: Atti dushtulu yokka perlu ye stree naina unchukunchunnada?
0: Today do you see any woman or lady taking the names of Kaika or Mandra?
1: Kanuka manamu kaikalu kaani mandara kaani kaanaru.
0: So we should never become either Kaika or Mandra.
1: Dushtulainatvanti kauravulu ధర్మమూర్తులైనటువంటి పాండవులను నిరంతరం కూడాను వారి దోషములను వారి లోపములని అభివృద్ధి పరుచుకుంటూ వారిని అధోగతి పాలు చేయాలని సంకల్పించుకుంటూ వచ్చారు.
0: Likewise, the evil and wicked Kauravas, all the time, all their energies were spent in deriding and decrying and criticizing the noble and the idealistic Pandavas. In the end, what became of the Kauravas? So the names of these Kauravas, does any man today wish to have his name, his being named after any of the Kauravas?
1: Kanuka Lokamulo, మనకు ఆదర్శవంతమైనటువంటి యొక్క వ్యక్తుల తత్వాన్ని కొంతవరకు గుర్తించి తద్వారా మన దివ్యత్వానికి అడ్డుతగిలినటువంటి మార్గములను మనము అనుసరించటమే నిజమైనటువంటి సాధన.
0: సో ఇన్ దిస్ ఎగ్జిస్టెన్స్, ఇన్ దిస్ వరల్డ్లీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ours, we have any number of examples which bring home to us these home truths. We should
1: పవిత్రమైనటువంటి పరతత్వము ఎట్టి స్వార్థముతోనా ఉండదు.
0: Now that which lies beyond divinity has no selfishness whatsoever.
1: ఇటువంటి స్వార్థరహితమైనటువంటి యొక్క దైవత్వాన్ని అనేక విధములుగా మనము కల్పించుకుని దానిని పెడార్థములుగా పెంచి అనర్థములతో మనం అనుభవించి దివ్యత్వాన్ని మరుగు చేసుకుంటున్నాం.
0: Now this divinity which has no trace of selfishness whatsoever and which is all selflessness, we do not understand its nature, we cannot comprehend it, and in the process we tend to lose track of our own lives.
1: తన ఫలములు తాను తినవు చెట్లు.
0: A tree, it is said, does not eat its own fruit.
1: ఎవరి కోసము? పరుల కోసమే ఈ చెట్టు ఫలములను అందించుచున్నవి.
0: For whose sake then do you have these fruit and flowers?
1: గోవులు తన క్షీరమును తాము భక్షించవు.
0: Similarly, the cow does not drink of its own milk.
1: ఇవి పరుల కోసమే అందిస్తూ వచ్చున్నాయి.
0: The milk is for the sake of others.
1: నదులు తమ జలములను తాము ఆరగించవు.
0: Likewise, the river does not drink of its own water.
1: ఇది పరుల నిమిత్తమే ప్రవహించుచున్నది.
0: This river water flows for the benefit and sake of others.
1: చెట్టు నిండా పండ్లు ఉండినప్పటికీ చెట్టు ఏ విధంగా ఆరగించదు?
0: Now, the tree may be laden with fruit, but the tree does not eat.
1: నది నిండా జలము ఉండినప్పటికీ నది ఏ విధంగా గ్రోలదు?
0: The river might be overflowing with water, but the river does not partake of it.
1: పక్షులు పశువులు యందు క్షీరము ఉండినప్పటికీ ఆ పశువులు ఏ విధంగా తన క్షీరమును తాను ఆరగించవో?
0: The cow likewise does not drink its own milk.
1: సకలేశ్వరి స్వరూపుడైనటువంటి దైవమునందు సకలము ఉండినప్పటికీ తాను ఏమాత్రం కూడా తాను అందుకొనడు. సర్వము లోక కళ్యాణ నిమిత్తమే అందిస్తూ ఉంటాడు.
0: Likewise, God supreme, who has everything in him and who has nothing that he lacks, it is for the sake of others, it is not for his own sake.
1: ఇట్టి స్వార్థరహితమైనటువంటి దైవత్వాన్ని విశ్వసించక స్వార్థపరుడైనటువంటి మానవుల్ని విశ్వసించి మానవుడు తన యొక్క అధోగతికి తాను గురి అవుతున్నాడు.
0: Man does not place his trust in this selfless thing called God. He instead places his trust in a fellow man, and the result is disaster.
1: కనుక ఈనాటి యొక్క సమస్యలకు పరిహారం ఏమిటి?
0: So what is the solution to today's problems?
1: సద్భావంతో ఉండు, సత్కర్మలు ఆచరించు.
0: Think good and act good.
1: ఇతిహాస పురాణము యొక్క నైతికత ఈ ఒక్క పదమునందే ఇమిడి ఉంటున్నది.
0: The very quintessence of all the Puranas and the Shastras is contained in these words.
1: ఈ నైతికత సత్శీలమును అనుసరిస్తూ వస్తున్నది.
0: And this in turn confers on you good and noble traits.
1: దయ, కరుణ, సహనములే ఈ యొక్క సత్శీలమునకు కార్యరూపములు.
0: And this innate goodness can be shown up in the form of mercy, compassion, forbearance.
1: ఇట్టి సత్శీలమును ప్రతి వ్యక్తికుడను అందుకొని అనుభవించడానికి ప్రయత్నించాలి.
0: And these qualities every person should aspire to make safe and secure.
1: శీలమే ప్రాణమనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: Character is our life breath, life.
1: ఇలాంటి తత్వాన్ని మనం ఈనాడు అభివృద్ధి పరచాలి.
0: This is the idea that we should set before ourselves.
1: ఈ ప్రపంచములో వ్యాపించినటువంటి సమస్త సమస్యలకు కూడాను పరిహారము ఒక్క పరిపూర్ణమైనటువంటి స్వార్థరహితమైనటువంటి ప్రేమ మాత్రమే.
0: The one solution to all the problems visiting man today in this world is he should become selfless.
1: ప్రేమ లేకపోవడం చేతనే ప్రపంచము ఇన్ని విధములైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నది.
0: Then again, there is no trace of love anywhere. That is another cause for these problems.
1: కనుక మనిషికి మనిషికి మధ్య అనేక అసూయ ద్వేషములు పెరిగిపోతున్నవి.
0: Between one individual and another, there are these tendencies like hatred and jealousy.
1: ప్రేమ ఏమాత్రం కూడా ఏ పుసనందు కూడా కనిపించట్లేదు.
0: యూ కెనాట్ కమ్ face to face with even an iota or trace of love.
1: ప్రేమ తత్వాన్ని ఈనాడు మనం పెంచాలి.
0: It is this idea of love that should be further.
1: సర్వ సమస్యలకు పరిహారమునకు ఈ ప్రేమ ఒక్కటి మాత్రమే చరణ్యం.
0: The solution to all these problems is love and love alone.
1: ప్రేమనే ప్రధానమైన దైవం.
0: Love is God.
1: ప్రేమ లేని హృదయము చీకటి మందిరము.
0: A heart devoid of love is a temple of darkness.
1: కనుకనే ఇట్టి అంధకారమునందు మానవుడు బద్ధుడై తన యొక్క స్వరూపాన్ని తాను విస్మరించి దైవత్వాన్ని ఏమాత్రము చింతించక స్వార్థపరుడై మదోన్మత్తుడై ద్వేషమును కలిగించుకుని తన యొక్క జీవితమని కోల్పోతున్నాడు.
0: Man has bound himself thus in this temple of darkness. He has lost his way. He has become selfish. He has poisoned himself and he has removed himself from God.
1: తాత్కాలికమైనటువంటి సుఖములకు తాత్కాలికమైనటువంటి ఫలములకు తాను అరులు చాచుచున్నాడు.
0: He runs after fleeting pleasures and fleeting sources of joy.
1: తద్వారా నేను ఇంద్రియ నిగ్రహమునకు పాల్పడుచున్నానని కూడాను చెప్పుకొనుచున్నాడు.
0: And further he says that I am trying to curb my senses.
1: ఈనాటి సాధకులు ఏదో సత్యాన్ని గుర్తించక సాధనలు చేస్తున్నట్టుగా మనకు గోచరిస్తున్నారు.
0: Now today's sadhakas, we know for a fact that they keep doing various things without understanding what they are doing.
1: Japamulu, dhyanamulu, bhajanlu, cheyuchu, parama bhaktula vale kudanu natistunnaru.
0: They do japa, they do dhyana, they do bhajans and they behave as if they are devotees, all right.
1: Kani, ee sarva vidhamulainatundi pavitra sadhanalu yendu kudanu damanni manam pondali. ఇంద్రియ నిగ్రహాన్ని మనం నిరూపించాలి.
0: బట్ ఈవెన్ యాజ్ వి కీప్ డూయింగ్ దీస్ ది అల్టిమేట్ ఎయిమ్ ఇస్ టు కర్బ్ అవర్ సెన్సెస్.
1: ఈ ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది లేక మనం ఎన్ని సాధనలు చేసినప్పటికీ దీనిని మనము తగినటువంటి స్థితిని మనము పొందుకోలేము.
0: వితౌట్ దిస్ ఐడియా ఆఫ్ సెన్స్ కంట్రోల్ దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ ఇండల్జింగ్ ఇన్ ఎనీ ఆఫ్ దీస్ అదర్.
1: ఈ ఇంద్రియ నిగ్రహమును కనుగొన్నటువంటి వారిని ఉపనిషత్తులు సాక్షరుడు అని పిలుస్తూ వచ్చింది.
0: One who has attained this idea of sense control, the Upanishads call him Sakshara.
1: Sakshara anaga inde nigrahudu ani artham.
0: This word Sakshara is one who has controlled his senses.
1: Deenini dama ani pilustu vacharu.
0: This is also called dama.
1: Damanu pondinatvanti vyakti nijamainatvanti daivatvanni pondagaladu.
0: And one who has got this dama for himself can attain godhead.
1: Kani ee damaku manu ee naadu viruddhanga manu pravartistunnamu.
0: But we are going against this idea of dama today.
1: Dama itwayapu nunchi chuste madam ee madamuto manamu jeevisthu unnam.
0: Now the same word dama read from the other side reads mada of pride.
1: Ee madam anekunte rakshasatvaniki oka chithamu.
0: Now this is an evil demonic quality.
1: Madamu undinanta varaku kudunu madhavunni pondaledu.
0: So long as you have mada you can never attain godhead.
1: కనుక ఈ అహంకారం అనేటువంటి తత్వాన్ని మొట్టమొదట అణగదొక్కాలి.
0: సో దిస్ సెన్స్ ఆఫ్ ఈగో షుడ్ బి కర్బ్డ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్.
1: ఈ దమమును సాధించక ఎన్ని రకములైనటువంటి సాధనలు చేసినప్పటికీ ఇంద్రియ నిగ్రహుడు కానేరడు.
0: వితౌట్ గోయింగ్ ఫర్ దిస్ ఐడియా ఆఫ్ దమ ఎనీ నెంబర్ ఆఫ్ థింగ్స్ దట్ యు మైట్ డు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సాధన యు విల్ నాట్ అచీవ్ యువర్ గోల్.
1: ఒక రాజ్యము మరొక రాజ్యం యొక్క హద్దులను రక్షించటమై కొంతమంది సిపాయిలను నియమించాడు.
0: Now, in order to safeguard the frontiers of the country, a few soldiers are positioned.
1: ఈ సరిహద్దులను రక్షించేటువంటి యొక్క సిపాయిలు కొంతకాలము పరరాజ్యం వారిని ప్రవేశించకుండా చూస్తూ వచ్చారు.
0: Now, these soldiers, who were positioned thus, were guarding the frontiers, ensuring that the enemy does not cross over their side.
1: ఒకనాడు పరరాజ్యమునకు సంబంధించినటువంటి వ్యక్తి తన రాజ్యం యొక్క హద్దుల్లో ప్రవేశించాడు.
0: One day it so happened that people of the other country crossed over to this country.
1: అతన్ని ఒక సిపాయి పట్టుకున్నాడు.
0: When they were in the act of crossing over, a soldier nabbed them.
1: పట్టుకున్న సిపాయి తన అధికారిని కూతవేశాడు. సార్ సార్ నేను దొంగను పట్టుకున్నాను అన్నాడు.
0: Now the soldier who nabbed this trespasser thus shouted out to his superior, "Sir, sir, I have caught a thief."
1: ఆ గుడారములో ఉండినటువంటి ఒక అధికారి వారిని ఇక్కడ తీసుకుని రా అని కూతవేశాడు.
0: And the superior officer shouted back, "Bring him to my presence.
1: ఆ పట్టుకున్న సిపాయి సార్ ఇతను అక్కడికి రానంటున్నాడు అని కొరికి కూత వేశాడు.
0: Now the soldier who caught the thief shouted back, "Sir, this man refuses to come over there."
1: అయితే వాళ్ళు ఒక చెట్టు కట్టి నీ వచ్చి విషయాలు చెప్పుకోమన్నాడు.
0: Then the officer shouted back, "In that case, tie him down to a tree, you come to me and let me know what has happened."
1: అప్పుడు ఆ సిపాయి చెప్పాడు, "నన్ను వీడు విడిచడం లేదు సార్" అన్నాడు.
0: And then the soldier shouted back again, "Sir, this person does not let me go, he has caught me."
1: దీనిని పట్టి చూడగా సిపాయి దొంగను పట్టాడా దొంగ సిపాయిని పట్టాడా?
0: Now the basic question is, who has caught whom? The thief has caught the soldier or the soldier has caught the thief?
1: కనుక ఈనాడు మన దొంగలు ఎవరంటే కామక్రోధ లోపమోహం మాత్రమే దొంగలు.
0: So who are the thieves of today? These six evil traits, kamakrodha, moham and the like.
1: కనుక ఇట్టి దొంగల చేతిలో మనం చిక్కుకొని దేవుడా దేవుడా అని చెప్పని ఈ యజమానుని కేకలు వేస్తే ఈ యజమానుడు ఏమి చేయగలడు?
0: So today we are caught by these thieves and we shout out to the superior, what is the use of it?
1: కనుక మనం చేయుచున్నటువంటి యొక్క తత్వము ఏమిటి అనేటువంటి దాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి.
0: So the moral is, we should try and understand what we have to do first.
1: మనం ఇంద్రియ నిగ్రహం కోసం అనేక విధమైనటువంటి సాధనలు చేయాలి.
0: So for the sake of controlling the senses, we have to perform sadhana.
1: కోపములు ద్వేషములు కలిగేటువంటి సమయము లోపల దానిని శాంతముతో మనం అందుకోవాలి.
0: Now when you are experiencing a spate of anger or hatred, we must try to bring these things down.
1: సమాజములో ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క మార్గములను ఆదర్శంగా మనం నిరూపించాలి.
0: And whatever we do, we must be models and ideals to those around us in society.
1: ఎవరేమన్నను కూడా మనం సహించుకొని భరించుకొని సేవలో మనం పాల్పడాలి.
0: Whatever the other person might say, we should forget and forgive and keep doing our thing.
1: తరులు దూషింప నీవును వారి వలనే తిరిగి దూషించ నీ యొక్క అధికతేమి?
0: Now when somebody criticizes you, you criticize him in return. How then are you superior to your fellow being?
1: ఏది తప్పని నీవు ఎరిగినావో దాని చేయక ఉండుటే ధర్మపదము అన్నాడు.
0: You know that it is certain thing is wrong and yet you try to do that. Are you following the dictates of dharma?
1: పరుడు చేసినటువంటి దానిని మనం తప్పని భావిస్తున్నాము.
0: What the other man does, we look upon it as a great
1: injustice. తప్పును మనం చేయకుండా చూసుకోవాలి.
0: We should see that we don't commit those mistakes.
1: అట్టి తప్పునే మనం చేసినప్పుడు పరుల యొక్క తప్పును మనం చెప్పుటకు ఏమాత్రం అధికారం ఉండదు.
0: When we repeat the mistake of the second person, we have no right to talk about it to him.
1: కనుక సత్యసాయి సంస్థల ఎందున్నటువంటి యొక్క కార్యకర్తలు ఇలాంటి సమావేశములో ప్రవేశించినప్పుడు సమాజములో ప్రవేశించినప్పుడు తగినటువంటి యొక్క గుణములను ప్రకటించడానికి ప్రదర్శించడానికి తగిన కృషి చేయాలి.
0: So the workers and officials of the Satsai Seva organization, when they take upon themselves this task of serving society, see to it that you not look for faults of others. What others do by way of mistakes, you do not repeat them.
1: సత్యసాయి భావములను కూడా మీరు చక్కగా అర్థం చేసుకోవటం లేదు.
0: You are also not understanding the nature of Satyasai.
1: కనుక మీరు అర్థం చేసుకుని వర్తించడానికి తగిన ప్రయత్నం చేయటమే సరి అయినటువంటి సాధన.
0: Understand this nature, what Satyasai stands for, and behave accordingly.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: కాలము అధికమైనది.
0: Time has passed quite fast.
1: మీరు చురుకు చురుకుమని సూర్యుని కిరణాలలో మీరు చుక్కిపోతున్నారు.
0: And you are suffering these powerful rays of the sun, suffering from it.
1: పరిస్థితుల్లో మీకు అధికంగా మాట్లాడి మీకు శ్రమ పెట్టడం నాకు ఇష్టం లేదు.
0: When you are suffering thus in that sun, it is not proper on my part to detain you.
1: తిరిగి సాయంకాలం మనం ముచ్చటించుకుందాం.
0: We shall reassemble again in the evening to resume our conversation.
1: ఇంతటితో నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: I am bringing my discourse to a close at this point.
1: ముఖ్యంగా మనం సమస్తల యొక్క సమస్యలను పరిహారం గావించుకోవడానికి తగినటువంటి యొక్క సూక్ష్మ మార్గాలను మనం వెతుక్కోవాలి.
0: We should try to seek ways and means of putting an end to our problems.
1: దానికి తగినటువంటి యొక్క కొన్ని విషయాలను కూడాను మనం సాయంకాలం చర్చించుకుందాం.
0: So a few things pertaining to this aspect we shall discuss in the evening today.
2: You were listening to a divine discourse delivered by Bhagavan Baba on the morning of 21st of November 1985. during Bhagwan's 60th birthday celebrations on the occasion of the 4th World Conference of the Sri Satya Sai Seva Organization.

0: with all meritorious acts and sacrifice on this earth, with all the feelings of love, keeping all demonic qualities under check, with absolute love and devotion for God, O man, lead your daily life.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Manava Janmamu Ati Dullabhamu.
0: Human life is very rare.
1: Dullabhamaina Manava Janmamettiyu Pavitramainatuvanti Shantini Pondalekapovatamu Idi Mahadullabhamu.
0: Having taken this human birth, which is rare, and in a position as not to enjoy this sacred peace, is most unfortunate.
1: Kani puttina modalukoni manavudu gittunanta varaku enniyo vidhamainatuvanti marpulu chendutunnadu.
0: Right from birth to death, man undergoes so many transformations.
1: Kani ఎట్టి మార్పులను చెందుతున్నాడు అని విచారణ చేస్తే ఎట్టి మార్పులో మానవునికి తెలియదు.
0: What sort of changes that he undergoes, he does not know for himself.
1: అతనికి తెలియనటువంటి మార్పులు, అతనికి తెలియనటువంటి కూర్పులు, అతనికి తెలియనటువంటి చేర్పులు జరుగుతూ ఉంటున్నాయి ఈ జగత్తునందు.
0: In this world, there are so many changes, modifications, alterations, additions with which he is not even aware.
1: Balyam bunandunam

0: యవ్వన కూర్పులు, అతనికి తెలియనటువంటి చేర్పులు జరుగుతూ ఉంటున్నాయి ఈ జగత్తునందు.
1: ఇన్ దిస్ వరల్డ్ దర్ సో మెనీ చేంజెస్, మోడిఫికేషన్స్, ఆల్టరేషన్స్.

0: As a boy, he spends his time in play, in the company of his friends. As he reaches the stage of youth, he is after the fair sex. But in the old age, he doesn't think of God, and he goes on lamenting, feeling sorry that he's not having that and this. He's not able to give up the bad habits. He's not interested in devotion. He ruins himself, he spoils his life, reduces himself to a dust.
1: Kani, manavudu, chala medhavantudu.
0: But human being is highly intelligent.
1: ఈ మేధాశక్తిని ఏ మార్గంలో ఉపయోగించాలని తనకు తెలియలేకపోతున్నది.
0: But he does not know in which direction he has to make use of his intelligence.
1: తెలిసి కూడాను దానిని పెడమార్గం పట్టిస్తున్నాడు మానవుడు.
0: Man, though he knows pretty well, he doesn't make use of it in proper way.
1: ఈ విధమైనటువంటి యొక్క మార్గములకు కారణమేమని ప్రశ్నించగా ఇది అంతయును మాయా అని చెప్తున్నాడు జవాబు.
0: If we question him, who is responsible for all this? The answer is illusion, maya.
1: మాయా అనేటువంటిది కేవలము పేరుకు మాత్రమే మాయ కాని మాయా అనేటువంటి స్వరూపము లేదు ఇక్కడ.
0: ఇల్యూజన్ ఇస్ దేర్ ఫర్ నేమ్ సేక్. దేర్ ఇస్ నథింగ్ లైక్ ఇల్యూజన్.
1: ఈ జగత్తునంతను ఆడించి పాడించి లాలించి అన్ని విధాలా మురిపించి మరిపించి మై మరిపించేటువంటిదే మాయా అని భ్రమిస్తున్నారు.
0: వై థింక్ దట్ ఆల్ దిస్ వరల్డ్ దట్ పాసెస్ త్రూ ఆల్ కైండ్ ఆఫ్ ద ప్లేఫుల్ యాక్టివిటీ ఆల్ దట్ డిలైట్స్ అస్ enraptures us is maya or illusion.
1: దీనినే పండితులు కూడాను మాయా నర్తకి అని పేరు పెడుతూ వచ్చారు.
0: Scholars call this illusion as a dancer.
1: నర్తకి డాన్సర్ అంటారు.
0: డాన్సర్ నర్తకి.
1: ప్రతి మానవుని కూడాను ఈ యొక్క నర్తకి డాన్స్ ఆడిస్తుంటుండాలి.
0: ఇట్స్ దిస్ నర్తకి ద డాన్సర్ ద ఇల్యూషన్ that will make everyone dance.
1: Aithe ee nartakini vasam ye vidhanga cheskovali?
0: How to exercise control on this nartaki dancer?
1: Na ta ki.
0: Three letters. Nartaki.
1: Nartaki. Kirtana. Kirtana cheta nartaki vasam aipothundi.
0: Nartaki. Reverse the order. Kirtana. By singing the glory of the Lord.
1: Deenine bhakti margam ani prabodhistu vacharu. దీనినే భక్తి మార్గమని ప్రబోధిస్తూ వచ్చారు.
0: దిస్ ఇస్ కాల్డ్ ద పాత్ ఆఫ్ డివోషన్.
1: నిజముగా ఈ జగత్ యొక్క వ్యవహారమును చక్కగా గుర్తించి వర్తించాలనుకున్నప్పుడు
0: ఇన్ ఆర్డర్ టు నో ద నేచర్ ఆఫ్ దిస్ వరల్డ్ అండ్ కండక్ట్ అవర్ సెల్స్ అకార్డింగ్లీ.
1: నీటిలో పూర్తి మునిగినటువంటి వ్యక్తి ఎట్టి మాటలను మాట్లాడలేడు.
0: ఎ పర్సన్ డ్రౌన్డ్ ఇన్ వాటర్ కెనాట్ స్పీక్.
1: కానీ పై పైన తేలేటువంటి వాడు మాత్రమే మాటలు చెప్పగలడు.
0: But the one who is present on above the water level would be able to speak.
1: Ade vidhamgane premalo munigi prema tattvamunu anubhavistu unnatundi vyakti ee vidhanga kudunu prema swarupuni gurinchi varninchaledu.
0: Likewise, the one who is totally drowned in love cannot narrate the nature of love.
1: Kani prema prema ani cheputu ప్రేమ పై పైన తేలేటువంటి ఒక వ్యక్తి మాత్రమే ప్రేమను గురించి అనేక విధములుగా వర్ణిస్తుంటాడు.
0: బట్ ద వన్ హూ ఇస్ అబౌవ్ దిస్ వాటర్ ఆఫ్ లవ్ జస్ట్ స్పీక్స్ ఆఫ్ ఇట్ ఇన్ ఎ సూపర్ఫిషియల్ వే.
1: ఈనాటి మానవుని యొక్క పరిస్థితి ఇదే విధంగా ఉంటున్నది.
0: దిస్ ఇస్ ద ప్రెసెంట్ ప్లైట్ ఆఫ్ మ్యాన్ కైండ్.
1: ప్రేమను ఏమాత్రం కూడాను రుచి చూడక ప్రేమను ఏమాత్రం కూడాను అనుభవించక ప్రేమ తత్వాన్ని గురించి ప్రబోధిస్తటము ఇది కేవలం ఒక హాస్యాస్పదంగా ఉంటుంటాది.
0: Without knowing the taste of love, without experiencing what love is, to speak

0: అబౌట్ లవ్ ఇస్ రిడిక్యులస్.
1: ఈ ప్రేమ తత్వమునకు ఎట్టి సాధన మనం చెయ్యాలి?
0: వాట్ కైండ్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీస్ వీ షుడ్ ఎంటర్ ఇంటూ?
1: అసలు సాధన అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ సాధన?
1: సాధన అనగా అనాత్మను మరచి ఆత్మను చింతించడమే సాధన.
0: సాధన మీన్స్ టు ఫర్గెట్ ఆల్ దట్ ఈస్ నాట్ ద సెల్ఫ్ అండ్ టు థింక్ ఆఫ్ ది సెల్ఫ్ ఆత్మ.
1: అవిద్యను మరచి విద్యను పొందటమే ఇది ఒక సాధన.
0: టు హ్యావ్ ద విజ్డమ్ ఆఫ్ ది స్పిరిట్ ఆర్ ఆత్మ ఈస్
1: అనిత్యమును మరచి నిత్యమును స్మరించటమే సాధన.
0: టు ఫర్గెట్ ఆల్ దట్ ఈస్ ట్రాన్సియంట్ అండ్ టు థింక్ ఆఫ్ దట్ విచ్ ఇస్ పర్మనెంట్ ఈ సాధన.
1: అవిద్యను మరచి విద్యను ఎరుకులో నుంచుకోవటమే సాధన.
0: టు కీప్ ఇన్ యూ దట్ విజ్డమ్ ఈ సాధన.
1: సాధన అనగా ప్రత్యేకమైనటువంటి ఒక జపతపద జాన యజ్ఞాది యాగ్రత కృతులు కాదు.
0: సాధన స్పిరిచువల్ ప్రాక్టీస్ డజంట్ మీన్ అదర్ రిచువల్స్ అండ్ అదర్ సాక్రిఫిషియల్ యాక్టివిటీ.
1: అనేక మంది స్త్రీలు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ తమ గృహంలో ఉన్నటువంటి పనులను తాము చేసుకుంటూ తమ భర్తను బిడ్డలను పోషించుకుంటూ ఉంటారు.
0: మెనీ విమెన్ అటెండ్ టు దేర్ డ్యూటీస్ అండ్ హౌస్ హోల్డ్ వర్క్ టేకింగ్ కేర్ ఆఫ్ ద మాస్టర్ అండ్ ద చిల్డ్రన్.
1: అయ్యో మేము సత్సంగంలో ప్రవేశించలేకపోతేమే అని బాధపడుతుంటారు.
0: దే ఫీల్ సో సాడ్ దట్ దే కుడ్ నాట్ బి ప్రెసెంట్ ఇన్ దిస్ గుడ్ కంపెనీ.
1: ఈ ప్రసంగములకు నేను వెళ్ళలేకపోతేనే అని కూడా విచారిస్తుంటారు.
0: దే ఆల్సో ఫీల్ సో సాడ్ దే కుడ్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ఎ కాంగ్రిగేషన్.
1: సత్సంగంలో ప్రవేశించినంత మాత్రమున సమావేశంలో చేరినంత మాత్రమున తాము చేసినటువంటి ఒక ఉపకారం ఏమిటి?
0: బై పార్టిసిపేటింగ్ ఇన్ ఎన్ అసెంబ్లీ లిసనింగ్ టు దాట్ వాట్ ఈస్ దట్ యు గెయిన్.
1: ఇంటిలో పిల్లలను చూచుకొని ఇంటిని పరిశుద్ధంగా ఉంచుకొని భర్తను చక్కగా సరైన మార్గంలో అతను ఆనందపరిచి కుటుంబం లోపల ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని జరపటమే ఇది సరి అయినటువంటి సాధన.
0: ద ట్రూ సాధన స్పిరిచువల్ ప్రాక్టీస్ లైస్ ఇన్ టేకింగ్ కేర్ ఆఫ్ ద చిల్డ్రన్ అండ్ కీపింగ్ ద హౌస్ క్లీన్ అండ్ మేకింగ్ హస్బెండ్ హ్యాపీ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
1: సాయంకాలము తెల్లవారి పిల్లలకు భర్తకు అన్నం వండటం, వారికి వడ్డించటము, వారిని ఆఫీసులకో స్కూల్స్కో పంపటము, తదుపరి తన యొక్క ఇంటి కృత్యములు తాను నెరవేర్చుకోవటం ఇది కూడా ఒక సాధనే.
0: టు కుక్ అట్ హోమ్ and to make all arrangements for children to go to their schools and also help the husband as to attend the office is also sadhana.
1: అన్నం వండే సమయం లోపల గొప్ప సాధన సల్పుతున్నారు.
0: In the process of cooking you find intense sadhana.
1: ఆ బియ్యంలో ఉండినటువంటి రాళ్ళంతా వేరు చేసి బియ్యమును వేరు చేసి దీనిని పరిపక్వ స్థితికి తెప్పించుకోవటము ఇది క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం.
0: They separate all the rice and pick out all the stones over there and boil it. And that is the kind of distinction.
1: ఇది ఏ గుణత్రయ విభాగ యోగము? ఇది ఏ గుణత్రయ విభాగ యోగము?
0: This is గుణత్రయ విభాగ యోగం.
1: ఇది ఏ ఆత్మ అనాత్మ యొక్క విభాగ యోగము?
0: This is kind of differentiation between
1: వేరు చేయటము, బియ్యమును వేరు చేయటము, బియ్యమును సంస్కరింపజేయటము ఇది ఏ ఒక క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగం.
0: Separating the stones apart from the rice and then make cooking it is what you call sadhana.
1: అనుభవించేటువంటి బియ్యమంతా క్షేత్రజ్ఞుడు, పారవేసేటువంటి రాళ్ళంతా క్షేత్రము.
0: So all the rice which is useful is what you call kshetrajnyudu the knower and the stones are kshetra.
1: Inga tadupari inga danile kooralu vandali.
0: And then vegetables, curries.
1: Kooragayalu kattito kori tarigi vestuntundadu.
0: They cut all vegetables.
1: Aa samayamlo ye vidhanga bhavinchali?
0: How should they feel at that time?
1: Nenu kooragayalu kaadu taragatamu.
0: I'm not cutting vegetables.
1: Na endunnatundi durgunamulu nenu tarugutunnanu.
0: I'm cutting all my bad qualities.
1: జ్ఞానం అనేటువంటి కట్టితో దీన్ని తరుగుతున్నాను.
0: I'm cutting with the knife.
1: ప్రేమ అనే జలంలో వేస్తున్నాను.
0: I just wash it in the water of love.
1: విజ్ఞానమనేటువంటి మంటలో ఉడికిస్తున్నాను.
0: And keep it on the flame of wisdom.
1: నా శ్రద్ధ భక్తి అనేటువంటి ఉప్పు కారము దీనిపైన వేస్తున్నాను.
0: I also add to this the salt and the chili powder.
1: ఇది సంస్కృతికరమైనటువంటి యొక్క వంట.
0: This is good cooking.
1: ఇంకా సాయంకాల సమయంలో పూరీలు గీరీలో చేసి లైట్ టిఫిన్ గా చేసి పిల్లలకు వడ్డిస్తుంటారు తల్లి.
0: ఇన్ ది ఈవినింగ్ టైమ్ మదర్ సర్వ్స్ లైట్ టిఫిన్ లైక్ పూరీస్.
1: పూరీలు చేస్తున్నటువంటి సమయంలో అయ్యో నేను ఆ భజనకు పోకుండా ఈ పూరీలు ఈ వంటింట్లోనే నా కర్మనంతా దిగిపోతుండదే అని బాధలు పడనక్కర్లేదు.
0: ద మదర్ నీడ్ నాట్ ఫీల్ సాడ్ బట్ షీ హాడ్ టు బి కన్ఫైన్డ్ అట్ హోమ్.
1: ఆ పూరీలు చేసే సమయంలో నా హృదయాన్ని విశాలం చేస్తున్నాను, విశాలం చేస్తున్నానని పవిత్రమైన భావాన్ని స్మరించవచ్చు.
0: As she makes puris, she should have a feeling that she's expanding, widening her heart.
1: తదుపరి ఇల్లునంతా ఊడ్చుకుంటుంటది.
0: She sweeps the whole house.
1: ఆ సమయంలో కూడాను నేను ఇల్లు కాదు ఊడ్చేది, దేహో దేవాలయత్వంతో జీవో దేవ సనాతన, నా హృదయం అనే దాన్ని పరిశుద్ధం చేస్తున్నాను అనేటువంటి సత్సంకల్పాన్ని స్మరించు.
0: ఇస్ నాట్ ద హోమ్ దట్ ఈస్ క్లీన్డ్ ఆర్ స్వెప్ట్, ఇట్ ద హార్ట్ దట్ ఈస్ స్వెప్ట్.
1: ఇలాంటి సత్సంకల్పములన్నీ కూడా సరి అయినటువంటి సాధనలు.
0: ఆల్ సచ్ గుడ్ థాట్స్ అమౌంట్ టు గుడ్
1: సాధన. కేవలం 10 మందిలో పోయి కూర్చొని ఏదో విన్నది విని తిరిగి ఆ స్థలంలోనే వదిలిపెట్టి రావటం కంటే ఇంట్లో ఇన్ని సక్రమమైన మార్గం లోపల సరి అయిన సాధన లోపల ఆలుబిడ్డలంతా కూడా పోషించుకోవటం చాలా ఉత్తమమైన సాధన.
0: ద నోబ్లెస్ట్ ద హైయెస్ట్ సాధన కన్సిస్ట్స్ ఇన్ స్టేయింగ్ బ్యాక్ అట్ హోమ్, అటెండింగ్ టు ద హౌస్ హోల్డ్ వర్క్, అటెండింగ్ టు ద హస్బెండ్ అండ్ చిల్డ్రన్.
1: కర్తవ్యాన్ని నిర్వర్తించడమే గొప్ప సాధన.
0: డిశ్చార్జింగ్ వన్స్ ఓన్ డ్యూటీ సాధన.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి దీంట్లో మనం సక్రమమైన దాంట్లో మనం నడిచినప్పుడు ఇంతకంటే మనకు సాధన ఏమిటి ఉండాలి?
0: వెన్ వి ట్రెడ్ అలాంగ్ ది సీక్రెట్ పాత్ వాట్ ఎల్స్ యు నీడ్?
1: సర్వసంగ పరిత్యాగుల వలె కనిపిస్తూ కాషాయ వస్త్రములను ధరించి ఎన్ని విధమైనటువంటి అహంకారం అహంకారములు కూడా విడవలేకుండేటువంటి యొక్క వ్యక్తులు ఎంతమంది కనిపించడం లేదు మనకు.
0: యు ఫైండ్ లాట్స్ ఆఫ్ పీపుల్ అరౌండ్ మెన్ ఆఫ్ రెనన్సియేషన్ వేరింగ్ ఆకర్ రోబ్స్ బట్ యెట్ దే కుడ్ నాట్ గివ్ అప్ దర్ ఈగో అండ్ అటాచ్మెంట్.
1: ఆదిశంకర్ల వారు
0: ఆదిశంకర
1: జైత యాత్ర కొంత బయలుదేరి
0: హి వెంట్ రౌండ్ దిస్ వరల్డ్
1: తన వేద పారాయణమును వేదం యొక్క దీనిని కూడాను మంత్రార్థాన్ని కూడాను ప్రబోధించడానికి దేశ పర్యటన జరుపుతూ వచ్చాడు.
0: హి వెంట్ రౌండ్ దిస్ కంట్రీ ఇంటర్ప్రిటింగ్ వేద అండ్ ఇట్స్ మీనింగ్ ఇన్
1: మండన మిశ్రుని కలిచాడు.
0: హి మెట్ మండన మిశ్ర
1: అతనితో వాదబోధ వేదములంతా చేశాడు.
0: హి వాస్ ఆర్గ్యూయింగ్ డిస్కసింగ్ ఇన్ డీటెయిల్.
1: అతని ధర్మపత్ని ఉభయ భారతి.
0: The wife of Mandana Mishra is Ubhaya Bharati.
1: Ame Mahagnani.
0: She is one of wisdom.
1: Ame Sarvasanga Parityagi. Oka ashramu nirminchukoni andulo streelanandarni cherchukoni streela yokka dharmam etuvantidi aneetundi nityamu prabodhistu vacheetundi.
0: Ubhaya Bharati, wife of Mandana Mishra, sacrificed everything, renounced, and she stayed back in ashram propagating the truths of Vedanta to other women. One day
1: తన శిష్యులతో గంగా స్నానంకు వెళుతుండాలి.
0: Along with her disciples she was going to the Ganges.
1: ఒక చెట్టు నీడ ఒక సన్యాసి తన నీరు త్రాగేటువంటి కుండను తల క్రింద పెట్టుకుని పండుకున్నాడు.
0: Under the shade of a tree she saw a sannyasi lying over there with the spot right under his head.
1: అనగా అది ఎక్కడైనా ప్రక్కన పెడితే ఎవరైనా తీసుకుని పోతారేమోని తన తల క్రింద పెట్టుకుని పండుకున్నాడు.
0: This sannyasi is totally afraid because if the pot were to be kept elsewhere, it may be stolen by somebody.
1: Ubhaya Bharati chuchindi.
0: Ubhaya Bharati saw this.
1: Tana venta vastunnatundi shishyulnu gurinchi chuchara. Ee sannyasi sarvasanga parityagi ayipoyi katta kalapatiki oka kundanaina kudunu viduvalekunda pothunnadu.
0: Ubhaya Bharati, addressing her disciples, she said, look here.
1: Itani kunda paina enta abhimanam untundadi.
0: How much of attachment this man has to the pot.
1: అభిమానం ఉన్నటువంటి వాడు వైరాగ్యం ఏ రీతిగా పూనగలడు అని
0: చెప్పింది. With such attachment, how do you expect him to be a renunciant?
1: ఈ మాట విన్నాడు ఆ సన్యాసి.
0: The sannyasi heard this.
1: తదుపరి ఆమె స్నానం చేసి తిరిగి వస్తుంటుండాలి.
0: She was returning back after having had her bath.
1: ఆ కుండను తీసి ఈ వస్తున్నటువంటి దారికి పారవేశాడు ఆ యొక్క సన్యాసి.
0: As she was coming there, the sannyasi threw this pot.
1: అయ్యో, కేవలం అభిమానం మాత్రమే అనుకున్నాను, ఈ సన్యాసికి అహంకారం కూడా ఉంటుండాలి అన్నది.
0: ఉభయ భారతి థాట్, ఐ థాట్ హీస్ గాట్ ఓన్లీ దిస్ అటాచ్మెంట్, ఈజ్ ఆల్సో ఈగోయిస్టిక్.
1: అనగా ఏమిటి, నేను సర్వసంగ పరిత్యాగిని అని చెప్పుకోవటం కోసమని ఆ కుండను విసిరి పారవేయటం అహంకారం అయిపోయింది.
0: ఇన్ ఆర్డర్ టు డిక్లేర్ టు ఎవ్రీబడీ దట్ హీస్ ఎ
1: రెనన్షియల్ లోకాభిమానం కలిగినటువంటి వారు ఎన్ని విధమైనటువంటి సాధన చేసి ప్రయోజనం ఏమిటి?
0: విత్ దీస్ క్వాలిటీస్ వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ అండర్ టేకింగ్ సో మెనీ ప్రాక్టీసెస్?
1: అప్పుడు ఆమె ఉభయ భారతి సన్యాసికి చెప్పింది.
0: దెన్ దిస్ ఉభయ భారతి టోల్డ్ దిస్ సన్యాసి,
1: అన్ని వదిలినటువంటి వానికి ఈ అభిమానం అహంకారం అహంకారం ఎందుకు?
0: హావింగ్ గివెన్ అప్ ఎవ్రీథింగ్, వై డు యు హోల్డ్ ఆన్ టు దిస్ ఈగో అండ్ పొసెసివ్నెస్?
1: ఇది మంచిది కాదని అనేక విధములుగా బోధించింది.
0: షీ టాట్ హర్ హిమ్ ఇన్ ఎ వెరీ గుడ్ వే.
1: అప్పుడు ఆ ఋషి ఆమె పాదములపై పడి, ఈ అహంకార మమకారం నేటి నుంచి నేను వదిలి సర్వసంగ పరిత్యాగినై నేను జీవిస్తానని చెప్పని వాగ్దానం చేశాడు.
0: Then this man, sannyasi, fell at the feet of Ubhaya Bharati and promised that he would give up this ahankara, ego and abhimana attachment.
1: అదే విధంగా ప్రతి మానవునకు ఏదో త్యాగం చేశారని భావిస్తున్నారే కానీ దేనిని త్యాగం చేశారు?
0: ఎవ్రీ మ్యాన్,
1: త్యాగం అంటే ఏమిటి?
0: Every man says that he has sacrificed tyaga. What do you mean by tyaga, sacrifice?

0: యోగమగును. భావమందు దుష్ట భావము విడుటే త్యాగమగును, అది యోగమగును.
1: త్యాగ, సాక్రిఫైస్ డజంట్ మీన్ రన్నింగ్ అవే ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ ఆర్ గివింగ్ అప్ యువర్ ప్రాపర్టీ అండ్ గెటింగ్ టు ద ఫారెస్ట్ ఐదర్. నో,
0: త్యాగం అనగా అనేక మంది అనేక విధమైనటువంటి ప్రాకృతమైనటువంటి చర్యల్లో త్యాగం చేస్తున్నారు.
1: మెనీ పీపుల్ టేక్ ది సాక్రిఫైస్ అస్ వర్ల్డ్లీ యాక్టివిటీ.
0: ఇది కాదు త్యాగం.
1: ఇట్స్ నాట్ సాక్రిఫైస్.
0: మన ఎందున్నటువంటి దుర్గుణాలను త్యాగం చేయాలి.
1: వి హావ్ టు సాక్రిఫైస్ అవర్ బ్యాడ్ క్వాలిటీస్.
0: దుర్భావమును త్యాగం చేయాలి.
1: వి హావ్ టు సాక్రిఫైస్ బ్యాడ్ ఫీలింగ్స్.
0: దురహంకారమును త్యాగం చేయాలి.
1: వి హావ్ టు సాక్రిఫైస్ అవర్ ఈగో.
0: దురభ్యాసమును త్యాగం చేయాలి.
1: వి హావ్ టు గివ్ అప్ సాక్రిఫైస్ అవర్ బ్యాడ్ హ్యాబిట్స్.
0: త్యాగము ఇల్లు వాకిలి వదిలిపెట్టిపోవటము అది చాలా సులభమే.
1: ఇట్స్ క్వైట్ ఈజీ టు రన్ అవే ఫ్రమ్ ద ఫ్యామిలీ అండ్ టు గివ్ అప్ ద ప్రాపర్టీ.
0: ఇది గొప్ప కష్టమైనటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ దట్ డిఫికల్ట్.
0: కానీ మన యందు మనల్ని బాధించి అనేక విధమైనటువంటి పెడమార్గమును చూపేటువంటి యొక్క దుర్గుణాన్ని మనం త్యాగం చేయాలి.
1: బట్ దేర్ ఆర్ బ్యాడ్ క్వాలిటీస్ దట్ విల్ టేక్ అస్ దట్ విల్ గైడ్ అస్ ఇన్ ఎ రాంగ్ పాత్.
0: రాగ ద్వేషం,
1: దీస్ ఆర్ టూ. వన్ ఇస్ రాగ.
0: లోకములో నవగ్రహములో ఉంటారు.
1: We find the 9 planets in this world.
0: కాని నవగ్రహములు కాదు మనల్ని బాధించేటువంటిది.
1: We are not put to suffering by these
0: రెండే రెండు గ్రహములు.
1: Only there are two planets.
0: అది ఏ రాగ ద్వేషం అనే గ్రహములు.
1: One is attachment, the other one is hate.
0: ఈ రాగ ద్వేషం అనేటువంటి గ్రహములు పట్టి మానవుణ్ణి అనేక విధములుగా పీడిస్తూ ఉంటున్నాయి.
1: These two planets, attachment and hatred, will put you to
0: suffering. ఈ రెండు వదిలితే చాలు, శాంతి మన వశమైపోతుంది.
1: It's enough if you run away from this. You will have all
0: కనుక శాంతి అనేటువంటి దానికి వేరే ప్రత్యేకమైనటువంటి ఒక సాధనలు చేయనక్కర్లేదు.
1: సో యూ డోంట్ నీడ్ టు ప్రాక్టీస్ ఫర్ పీస్ సెపరేట్ అపార్ట్.
0: మనము చేయవలసినటువంటి కర్తవ్య ధర్మములంతా కూడా నిర్వర్తించాలి.
1: యూ హావ్ టు డిశ్చార్జ్ యువర్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ.
0: నీవు గృహస్థుడిగా ఉంటున్నావు, నీ గృహస్థ ధర్మాన్ని నీవు నిర్వర్తించుకో.
1: యు ఆర్ ఎ హౌస్ హోల్డర్, డూ దాట్.
0: మీరు బ్రహ్మచర్యులుగా ఉంటున్నారు, ఈ బ్రహ్మచర్య తత్వాన్ని మీరు నిర్వర్తించుకోండి.
1: యు ఆర్ ఎ సెలిబేట్, డూ ద డ్యూటీ ఆఫ్ ఎ సెలిబేట్.
0: ఈ విధంగా ఎవరెవరు ఆశ్రమ ధర్మాన్ని వారు పాటించుకుంటూ పవిత్రమైనటువంటి ఒక భగవచ్చింతన చేసుకుంటూ కాలమును ఎంతైనా కూడా సార్థకం గావించుకోవచ్చు.
1: లైక్ వైజ్ ఎవ్రీ పర్సన్ ఇఫ్ హి డిశ్చార్జెస్ ది డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ.
0: కానీ ఈనాటి
1: లోకంలో
0: మరింత విచిత్రంగా ఉంటుంది.
1: బట్ ది సిచ్యువేషన్ టుడే ఇస్ క్వైట్ డిఫరెంట్.
0: మంచి మాట వినరు మనసికి చెప్పిన చెడ్డ మాట లెట్ట చెవికి చేర్చు. మంచి విషయాలు, పవిత్రమైన విషయాలు, ఆదర్శవంతమైన విషయాలు చెప్పినప్పుడు వారికి చెవులకు సోకవేవి.
1: వెన్ గుడ్ థింగ్స్ ఆర్ సెడ్ ఓపెన్లీ, సీక్రెట్ థింగ్స్ ఆర్ టోల్డ్, వెల్ యూ డోంట్ లిసన్ టు దెమ్.
0: చెడ్డ మాటలు ఎక్కడైనా ఎవరైనా మాట్లాడుతుంటే ఈ రెండు చెవులు చాలవు, ఇంకా అందరి చెవులు తీసుకుని వింటానికి ప్రయత్నిస్తాడు.
1: When there is vain gossip, useless talk outside, he is prepared to hear.
0: Manchi maata vinaru manasichi cheppina chedda maata letta cheviki jeerchu.

0: Those that give themselves to the bad listening are not prepared to hear good and sacred things. Can they ever know me?
1: మానవుని యొక్క ప్రభావము ఈ విధమైనటువంటి ఒక చర్యల్లో నడుస్తుండాలి.
0: This is the trend among mankind.
1: మంచిని చూడాలంటే వాళ్ళకి ఏమాత్రం కూడా ఇష్టం ఉండదు.
0: They don't like to see good.
1: అంత చెడ్డనే చూడాలి వాడు.
0: They want to see everything that's bad.
1: మంచిని వినాలంటే మనసే రాదు.
0: To listen good, they are not prepared.
1: చెడ్డ విషయమేంటంటే మనసు కంప్లీట్ గా అక్కడ మర్జ్ అయిపోతుంది.
0: For bad listening, they are prepared to merge their mind there.
1: ఇంకా మంచి విషయాలు తలంచాలంటే తలపునకే రావవి.
0: They will never think of any good thoughts, any good ideas.
1: చెడ్డవి పిలవనక్కర్లేదు, అవే వచ్చి ప్రవేశిస్తుంటాయి.
0: They don't need to invite the bad thoughts, they come automatically.
1: కారణం ఏమిటి?
0: Why?
1: మన జీవితం యొక్క అభ్యాసం ఆ విధంగా గావించుకుంటూ వచ్చాం.
0: That's our habit in our life.
1: ఈ విధమైనటువంటి యొక్క అభ్యాసం శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్టతే జ్ఞానాత్కర్మ ఫలత్యాగే త్యాగశాంతి అనంతరం. అభ్యాసములు మంచివిగా ఉంటుండాలి.
0: We should have cultivate good habits.
1: ఉన్నది ఒక్కటే.
0: Only one thing that exists.
1: కానీ అనేకత్వాన్ని అది చేర్చుకుని ఉంటుంటుంది.
0: But it appears to be diversified.
1: ఇది చూడండి, ఒక పూలమాల.
0: This is a garland.
1: కానీ ఇందులో పూలు అనేకంగా ఉంటున్నాయి.
0: There are so many flowers here.
1: కానీ ఫ్లవర్స్ అనేకంగా ఉంటున్నప్పటికీ దారం ఒక్కటే ఉంది.
0: ఫ్లవర్స్ ఆర్ మెనీ బట్ ద థ్రెడ్ ఈజ్ వన్.
1: ఇది నిన్న థ్రెడ్డే, నేడు థ్రెడ్డే, రేపు థ్రెడ్డే.
0: దిస్ థ్రెడ్ వాజ్ ఆల్సో ఎ థ్రెడ్ యెస్టర్డే అండ్ టుమారో ఆల్సో ఇట్ విల్ కంటిన్యూ విత్ థ్రెడ్.
1: ఈ పువ్వులు నేడు మొగ్గ, రేపు విచ్చటము, ఎల్లుండి వాడిపోవటం.
0: అండ్ ద ఫ్లవర్స్ స్టేట్ ఈస్ డిఫరెంట్. టుడే ఇట్స్ ఎ బడ్. And you find it growing into a flower. So the heart is like that of a flower. Our life is like a bud. Later you age. That will fade out. The body changes.
1: But the
0: principle of life, the thread, doesn't change. It remains all the same in all three periods of time. This is called Brahma Sutra.
1: అందరి యందు కూడాను బ్రహ్మతత్వం అనేటువంటి సూత్రం ఉంటుండాలి.
0: Brahma Sutra, the thread of divinity, is
1: అది ఎప్పటికీ మార్పు చెందేటువంటిది కాదు.
0: It doesn't change at any time.
1: కానీ ఈ సూత్రంలో చేర్చబడినటువంటి యొక్క జీవులు అనేటువంటి పుష్పములు మార్పు చెందుతుంటాయి.
0: బట్ ది థ్రెడ్ బైండ్స్ ఆల్ ద ఫ్లవర్స్, ద హ్యూమానిటీ, ద లివింగ్ క్రీచర్స్.
1: కనుక మార్పు చెందేటువంటి ఒక జీవితానికి మనం ఏ విధంగా కూడా విచారించనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు బాదర్ అబౌట్ దట్ విచ్ చేంజెస్.
1: కానీ మార్పు చెందనటువంటి దానిని మనము ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
0: But we have to accomplish with all the effort that which is changeless.
1: ఇదే మనం చేయవలసిన సాధన.
0: This is the sadhana.
1: మనకి ఇచ్చినటువంటి బుద్ధిని, మనసును అన్నిటిని సరియైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: We have to direct our intellect and mind to go in the right way.
1: ఈ టంబ్లర్ లోపల నీరు ఉంది.
0: This tumbler has water.
1: ఈ యొక్క నీటి లోపల అడుగు భాగంలో చక్కెర ఉంది.
0: At the bottom there is sugar.
1: కానీ పై నీళ్లు మనం త్రాగినప్పుడు ఏ విధమైనటువంటి రుచిగా కూడా మనకు కనిపించదు.
0: If you drink the water, you don't find any taste.
1: దీనిలో ఒక స్పూన్ వేసి,
0: put the spoon there,
1: చక్కగా కలిపినప్పుడు,
0: stir it up,
1: అడుగులో ఉన్నటువంటి యొక్క చక్కెర కూడాను అన్ని భాగంలో నా ప్రవేశించి నీరంతా తీయగా ఉంటాయి.
0: The sugar at the bottom would naturally get mixed with the whole of the water.
1: అదే విధంగానే మన హృదయం అనేటువంటి పాత్రలో, అడుగు భాగంలో, హృదయ స్థాన లోపల divinity, దైవత్వం అనేటువంటి చక్కెర ఉంటుండాలి.
0: So our heart is a tumbler. At its bottom is present the sugar, the divinity.
1: పై భాగం అంతా కూడాను ప్రాకృతమైనటువంటి విషయాలతో నిండి ఉంటుండాలి.
0: The tumbler of human heart is filled with worldly desire of water. This worldly matter is water.
1: ఈ నీటిలో ఎట్టి రుచి లేదు.
0: It is tasteless.
1: కానీ బుద్ధి అనేటువంటిది ఒక స్పూన్ దాంట్లో వేసి,
0: but put the spoon of intellect,
1: భగవత్ చింతన అనేటువంటిది కలుపుని కలిపినప్పుడు,
0: and when you stir it, that is thinking of the Lord.
1: అడుగునున్నటువంటి ఒక దివ్యత్వం అనేటువంటిది సర్వత్రా వ్యాపించిపోతుంది.
0: The sugar of divinity would spread all over.
1: ఇది ఏ సాధన?
0: This is spiritual practice.
1: ఈ సాధనకు మనం ఎక్కడో బయటికి పోనక్కర్లేదు.
0: You don't need to go anywhere.
1: పాత్ర మనయందే ఉంటుండాలి.
0: This tumbler is within us.
1: ఆ దివ్యత్వం అనేటువంటి చక్కెర మన యందే ఉంటుండాలి.
0: The sugar of divinity within us.
1: ఈ స్పూన్, బుద్ధి అనేటువంటి స్పూను మన దగ్గరనే ఉంటుండాలి.
0: The spoon of intellect is with
1: us.
0: Why should you search? Where?
1: ఎక్కడికి మనం పోవాలి?
0: Where should we go?
1: ఎక్కడ మనం అన్వేషణ జరపాలి?
0: Why should you search for anything?
1: ఇదంతా కేవలం ఒక విధమైనటువంటి అమాయకత్వమే.
0: That's all ignorance.
1: ఎక్కడ వెతకాలి?
0: Where do you want to search?
1: త్యాగరాజు ఎక్కడెక్కడో వెళ్లి శ్రీరామచంద్రుని వెతుక్కుంటూ పోయాడు.
0: త్యాగరాజు వెంట్ ఇన్ సర్చ్ ఆఫ్ శ్రీరామచంద్ర.
1: కానీ
0: బట్
1: అతను తంజావూరు రాజాగారు అతని ఆహ్వానం చేసి సమావేశం జరిపించి చక్కగా పాట పాడించాడు త్యాగరాజుతో.
0: కింగ్ ఆఫ్ తంజావూర్ ఇన్వైటెడ్ త్యాగరాజ్ అండ్ అరేంజ్ ఎ మ్యూజిక్ కాన్సర్ట్.
1: సభను చూచాడు.

0: వాచింగ్ ది అసెంబ్లీ హీ సెడ్ దట్ మెనీ మెనీ నోబుల్ సోల్స్ అండ్ పేడ్ హిస్ ఓబీసెన్స్ ఈ
1: మహానుభావులు ఉంటున్నారు
0: సార్ట్ ఆఫ్ నోబుల్
1: అందరికి నా వందనములని మొట్టమొట్ట ప్రారంభించాడు
0: ఫస్ట్ హీ స్టార్టెడ్ బై పేయింగ్ హిస్ ఓబీసెన్స్
1: ఈ విధంగా సమావేశాన్ని ఒక విధమైనటువంటి యొక్క తన్మయత్వంలో ముంచాడు
0: హీ మేడ్ ఎవ్రీబడి ఫర్గెట్ ఇన్ దిస్ మ్యూజిక్
1: అతనికి డబ్బు ఇవ్వడానికి వెళ్లాడు తంజావూరు రాజా
0: ద కింగ్ ఆఫ్ తంజావూర్ వాస్ ప్రిపేర్డ్ టు గివ్ హిమ్ మనీ
1: చూచాడు దాన్ని
0: హీ సా దట్
1: నిధి చాలా సుఖమా ఈశ్వర సన్నిధి చాలా సుఖమా నిజముకు తెలుపు మనసా అని ప్రశ్న వేసుకున్నాడు
0: హెస్ పుట్ ఎ క్వశ్చన్ టు హిమ్సెల్ఫ్ ఓ మైండ్ ఈజ్ ఇట్ నిధి ద ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ దట్ గివ్స్ హ్యాపీనెస్ ఆర్ సన్నిధి ద ప్రాక్సిమిటీ దట్ గివ్స్ ప్లెజర్
1: అన్నాడు
0: ఐ డోంట్ నో వాట్ హీ సేడ్
1: అని ఒక పల్లకీని ఇచ్చి తన ఊరికి పంపుతున్నాడు తంజావూరు రాజా
0: ద కింగ్ ఆఫ్ తంజావూర్ సెంట్ హిమ్ హోమ్ ఇన్ ఎ పెలాంకన్
1: కానీ గొప్ప రాజ పల్లకీలో పోతున్నటువంటి ఈ సన్యాసం చూచారు దొంగలు
0: Many thieves watched this as Chagaraja was going in his
1: palanquin.
0: They were after him thinking that he would have money with
1: him. Pallakini mosetunte vaallu chepparu swami dongalanta ventaadutunnaru manamu champestara emto annaru.
0: The bearers of this palanquin said swami the thieves are following us well they may rob us any moment.
1: Manaki enduku ra bhayamu
0: Why should we be afraid of them?
1: మన దగ్గర భయపడేటువంటి ధనం ఏమాత్రము లేదు.
0: We don't have
1: ధనమున్న వాడికి భయము గుణమున్న వాడికి భయం ఏముంటుంది?
0: The one with money will be afraid of everybody. We don't have any money.
1: మనలో గుణమే గాని ధనం లేదు.
0: We have the virtue guna but not dhana money.
1: భయపడకండి అన్న.
0: Let's not be afraid.
1: కొంతసేపట్లో ఆ పరిగెత్తుతూ వస్తున్నటువంటి దొంగలందరూ వచ్చి ఇతని త్యాగరాజు పాదాలపైన పడ్డారు
0: ఆఫ్టర్ సమ్ టైమ్ ఆల్ ది థీవ్స్ హూ ఆర్ రన్నింగ్ ఆఫ్టర్ దిస్ పెలాంక్విన్ ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ త్యాగరాజు రక్షించు
1: రక్షించు రక్షించమని ప్రార్థించారు
0: దే ఆల్ ప్రేడ్ టు హిమ్ సర్ ప్రొటెక్ట్ us ప్రొటెక్ట్ us
1: ఎవరి నుంచి రక్షించాలి మిమ్మల్ని ఎందుకోసం రక్షించాలి మీకు ఏ ఆపద కలిగింది అని ప్రశ్నించాడు త్యాగరాజు అరుముకుంటూ వస్తున్నారు అని చెప్పి అన్నాడు
0: అండ్ త్యాగరాజు ఆస్క్డ్ వై డు యు నీడ్ ప్రొటెక్షన్ హూ ఆర్ ఆఫ్టర్ యు దే సెడ్ Two people are running, shooting arrows.
1: ఎక్కడో పోయినాడని వెతుకుతూ పోయినటువంటి ఒక త్యాగరాజు ఈ దొంగలు వచ్చి చెప్పిన తక్షణమే అప్పుడు కనుక్కున్నాడు
2: ముందు వెనక ఇరుప్రెక్కల తోడై
1: ఓ స్వామి ముందు వెనక ఇరుప్రెక్కల తోడై ఉన్నావా రామా నిన్ను నా వెంటనే ఉండినప్పటికీ నేను ఎక్కడెక్కడో వెతుకుతూ పోయాను
0: త్యాగరాజు థాట్ దిస్ వే హీ వాజ్ యాక్చువల్లీ ఇన్ సర్చ్ ఆఫ్ రామచంద్ర But now on watching the situation of the thieves now, he started telling. He could know the
1: presence of Rama within himself.
0: He could know the presence of Rama within himself.
1: ఎన్ని విధమైనటువంటి ఒక దీని లోపల కూడాను తన వెంటనే ఉండి రక్షిస్తూ ఉంటుంటాడు భగవంతుడు.
0: God will be after you, with you, around you and protects you all the time.

0: ఓ రామ నన్ను కాపాడు, నన్ను కాపాడు అని ప్రార్థిస్తూ మైమర్చిపోయాడు త్యాగరాజు.
1: త్యాగరాజు ప్రేయర్ దిస్ వే, ఓ రామ ప్రొటెక్ట్ మీ సేవ్ మీ, అండ్ హి ఫర్గాట్ హింసెల్ఫ్.
0: అనగా తన ఎందే ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకునేంత వరకు కూడాను బయట ప్రపంచంలో వెతుకుతుంటాడు ఈ సాధకుడు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ద ఆస్పిరెంట్ విల్ బి సర్చింగ్ ఫర్ గాడ్ ఎవ్రీవేర్ అంటిల్ హీ నోస్ దట్ హీ ఇస్ విత్ హిమ్. నా
0: వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్న తర్వాత ఇంకా ఎట్టి సాధనలో తాను చేయనక్కర్లేదు.
1: వెన్ వన్స్ ద ఆస్పిరెంట్ రికగ్నైజెస్ అండ్ ఎక్స్పీరియన్సెస్ దట్ గాడ్ ఇస్ విత్ హిమ్, ఇన్ హిమ్, అరౌండ్ హిమ్, బిలో హిమ్, అబౌవ్ హిమ్, వెల్ హీ నీడ్ నాట్ అండర్టేక్ ఎనీ అదర్ సాధన. ఈ
0: తత్వాన్ని ప్రతి వ్యక్తి కూడాను చక్కగా అర్థం చేసుకోవాలి.
1: దిస్ కైండ్ ఆఫ్ సాధన దట్ ఎవ్రీ పర్సన్ షుడ్ అండర్స్టాండ్.
0: దైవం ఎప్పుడు కూడాను నీవే దైవంగా ఉంటున్నావు.
1: యు ఆర్ గాడ్.
0: నీ హృదయంలోనే దైవం ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్స్టాల్డ్.
0: దైవం యొక్క స్థానం నీ హృదయమే.
1: ద హార్ట్ ఈజ్ ద సీట్ ఆఫ్ గాడ్.
0: దేహో దేవాలయ ప్రవృత్తో జీవో దేవ సనాతన. దేహమే దేవాలయము, హృదయమే టెంపుల్.
1: ద బాడీ ఈజ్ ద టెంపుల్, ద హార్ట్ ఈజ్ ద సీట్ ఆఫ్ గాడ్.
0: అందులోనే దైవత్వం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ డివినిటీ ఇన్ యూ.
0: ఇట్లాంటి డివినిటీ, దైవత్వము మన యందే ఉంటుండాలి.
1: సచ్ డివినిటీ.
0: ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా కనుక్కోవాలి.
1: This truth must be recognized by everybody.
0: Parula titinanta papa palam babbu.
1: If you ridicule, accuse anybody, it is a sin.
0: Idu vadannatikini vishramandu.
1: You can never escape from this in this world.
0: Parulu parulu kaadu paramatmudagunaya.
1: The so called others from your point are not
0: parulu,
1: others.
0: Parulu parulu kaadu.
1: They are not others.
0: Paramatmude. Evarini manam tittakoodu.
1: They are all God himself.
0: ఎవరిని మనం విమర్శించకూడదు.
1: We should not criticize anybody.
0: ఎవరిని మనం అవమానపరచకూడదు.
1: We should not humiliate anybody.
0: కారణం ఏమిటి?
1: Why?
0: అందరి యందు ఉండినటువంటిది పరమాత్ముడు ఒక్కడే.
1: God is present in all.
0: ఇట్టి దివ్యత్వాన్ని మనం తెలుసుకున్న తర్వాత మనం ఎందుకు ఈ విధమైనటువంటి విచారణ తోటి ఇవ్వాలి?
1: When once we know such divinity, why should we worry?
0: కనుక మనం ఏ వ్యక్తిని చూసినప్పటికీ మనము ప్రేమించి వారిని గౌరవించి వారికి తగినటువంటి యొక్క దీన్ని విశ్వాసంతో మనం పంపాలి.
1: So whomsoever you meet, love him and serve him.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: a small example.
0: ఇప్పుడు నేను జ్ఞాపకం చేయకూడదు కానీ,
1: no, భగవాన్ doesn't want to remind us.
0: స్వామికి ఇచ్చినటువంటి మాటను చిన్న పిల్లవాడైనప్పటికీ ఈనాటి వరకును ఆ మాటను రక్షించుకుంటూ వస్తున్నారు.
1: Though so young, a boy, but he was keeping up the promise.
0: మొట్టమొదటి మాట్లాడినటువంటి పిల్లవాడు సిమ్లా పిల్లవాడు.
1: The first boy who spoke hails from Simla.
0: నేను ఇప్పుడు చూస్తున్నాను అబ్బాయిని.
1: భగవాన్ saw him now.
0: 10 సంవత్సరాల పూర్వము చాలా చిన్నవాడు.
1: 10 years back you can know his age.
0: ప్రైమరీ స్కూల్లో చదువుతున్నారు.
1: He was student in the primary.
0: అబ్బాయి అబ్బాయి ఇద్దరు కూడాను అన్నతమ్ములు.
1: There's another boy there and this boy who spoke first are brothers.
0: తల్లిని టీచర్ లో తీసుకొని వచ్చారు హిమాచల్ ప్రదేశ్ నుంచి.
1: From Himachal Pradesh mother is brought all the way in a stretcher.
0: బృందావనంలో తెచ్చారు.
1: దే బ్రాట్ హర్ టు బృందావన్.
0: ఆ పిల్లవాడిని ఈ పిల్లవాడిని నేను దగ్గర తీసుకున్నాను.
1: స్వామి కాల్డ్ బోత్ ది బాయ్స్.
0: తల్లితో చెప్పాను.
1: స్వామి టోల్డ్ హిస్ మదర్.
0: వీరు నా పిల్లలు.
1: దే ఆర్ మై చిల్డ్రన్.
0: నీవు ఏమాత్రం విచారించవద్దు.
1: డోంట్ వరీ అబౌట్ దెమ్.
0: నీవు ఈ పిల్లల చింతనే పెట్టుకోవద్దు అన్నాను.
1: డోంట్ బాదర్ అబౌట్ దెమ్.
0: ఆ తల్లి కూడాను స్వామికి మాట ఇచ్చింది.
1: ద మదర్ ఆల్సో ప్రామిస్.
0: ఇదిగో నా పిల్లలంతా నీకు సాయి మాత, నీకు అత్త చెప్తున్నాను.
1: ది మదర్ సెడ్, ఓ సాయి మదర్ సాయి, ఐ హ్యాండ్ ఓవర్ దెమ్ టు యూ.
0: అప్ప చెప్పి కన్నులు మూసి
1: he handed over both the sons to Bhagwan and she died.
0: ఆ బృందావనం నుంచి నేను ఈ పిల్లల్ని తీసుకొని వచ్చాను.
1: Bhagwan brought both the boys here.
0: అప్పుడు చాలా చిన్న పిల్లలు.
1: They were so young.
0: అప్పుడు ఈ పిల్లవాడు కూడా చెప్పాడు, నా తల్లి నా మదర్ సాయి.
1: This boy said, my mother is mother Sai.
0: కనుక నాకు ఆ తల్లి కాదు, ఈ తల్లి నాకు ముఖ్యమైన తల్లి అన్నాడు.
1: It's not that mother.
0: ఆ తండ్రి కూడా అదే విధంగా ప్రామిస్ చేశాడు.
1: Father also made such a promise.
0: అప్పటి నుంచి ఈ యొక్క ప్రశాంతి నిలయం లోపల ఇరువురు కూడా నువ్వు కంటిదారులు అనేది పెట్టలేదు.
1: సిన్స్ దెన్ దీస్ బాయ్స్ నెవర్ షెడ్ ఎ టియర్.
0: కనుక ఆ లేత హృదయులైనటువంటి వారికి ఆ ప్రామిస్ యొక్క ప్రమాణం యొక్క తత్వం అంత గట్టిగా కల్పెట్టుకున్నారు.
1: ద టెండర్ హార్ట్స్ నో ప్రిటీ వెల్ ద పవర్ ఆఫ్ ద ప్రామిస్ గివెన్.
0: కనుకనే ప్రమాణం అనేటువంటిది ఒకటి ఇచ్చిన తర్వాత జీవితంలో ఇంకా దుఃఖం అనేటువంటిదే ఉండదు.
1: వెన్ వన్స్ యూ ప్రామిస్ అండ్ డిటర్మిన్ యూ నెవర్ సఫర్.
0: అది శరణాగతి.
1: దట్ ఈస్ సరెండర్.
0: తల్లి పోయింది.
1: Mother died.
0: తండ్రి కూడా ఎక్కువ రావటం లేదు.
1: Father is not visiting.
0: కానీ స్వామి చూసుకుంటున్నాడని వదిలిపెట్టారు.
1: He left because Swami is taking care of them.
0: ఎప్పుడు చూసినా నేను పొద్దున సాయంకాలం వారిని చూసి మాట్లాడిస్తూ వారి యోగక్షేమాలు విచారిస్తుంటాను.
1: భగవాన్ talks to them morning and evening and finds out their welfare.
0: కనుక అట్టి లేత హృదయులైనటువంటి యొక్క ఆ పిల్లల యొక్క హృదయాలు కూడా అంత పరిపూర్ణమైన విశ్వాసము.
1: The tender hearts are full of that strong faith.
0: ఆ పిల్లవాడు విశ్వాసం పైన గురించి చక్కగా బోధించాడు.
1: That boy spoke on faith very clearly.
0: ఆ విశ్వాసము తన యందు నిండి ఉంటున్నది.
1: He is full of such faith.
0: ఆ బాధలు తల్లి లేని బాధలు ఏనాడు కూడా వారు అనుభవించలేదు.
1: He doesn't feel separation from the physical mother.
0: ఒకనాడు తల్లి జ్ఞాపకం వచ్చిందని వాడను ప్రైమరీ స్కూల్ నుంచి ఆ పిల్లవాడిని తీసుకొచ్చేది నా దగ్గరికి.
1: One day the boy thought of the mother and the boy was brought here by
0: warden. తాను ఏడుస్తున్నాడని.
1: Warden said, Swami is not eating and is
0: crying. 5 సంవత్సరాల పిల్లవాడు.
1: Was aged 5.
0: First class లో ఉంటున్నాడు. First standard student. ఇక్కడ పిలుచుకొని వాడిని చక్కగా ఆనంద పెట్టి ఇంటర్ రూమ్ లో తీసుకుని పోయి వాడికి ఉంగరం పెట్టి అది చేసి ఇవి చక్కగా దాన్ని మరిపించేసేసి కొంచెం మురిపింపు చేశాను.
1: Swami made him happy, talked to him in such a nice way, presented him the ring.
0: అప్పటి నుంచి కూడా వాడు ఎప్పుడు చూసినా నవ్వటమే నవ్వటమే నవ్వటమే.
1: Since then, whenever you look at him, he goes on smiling and smiling. Smiles and smiles.
0: కనుక పిల్లల యొక్క హృదయాలు అంత పవిత్రమైనవిగా ఉంటుంటాయి.
1: Children have the such tender hearts.
0: పెద్దలైన వారు ఈనాడు అట్టి పవిత్రమైన ప్రేమను గుర్తించుకోలేకపోతున్నారు.
1: Elders do not understand that sacred love.
0: ప్రేమ యొక్క విషయము ఇంత పవిత్రమైనదిగా ఉంటుంటాడు.
1: Love is so sacred.
0: ఇంత ధైర్య సాహసాన్ని కూడా అందిస్తుంది.
1: It gives you all the courage and the valor.
0: వేరొక ప్రదేశంలోకినైతే ఈ పిల్లలు ఉండగలిగేవారా?
1: Can they carry on their life if they were to present elsewhere?
0: No. స్వామి దగ్గర కాబట్టి వారు ఉండగలిగారు.
1: Because they are with Swami, they could carry on.
0: అంత తల్లి కంటే 1000 తల్లుల ప్రేమ కంటే ఎక్కువగా చూస్తుంటాడు స్వామి.
1: Swami is taking care of them with 1000 mothers of love.
0: ఈ సత్యాన్ని మహా గొప్ప త్యాగులైనటువంటి వారు కూడా ఈ సత్యాన్ని గుర్తించుకోలేకపోతుంటారు.
1: This truth of truths is not understood by renunciants and men of
0: sacrifice. జ్ఞానం చేస్తారు, జపములు చేస్తారు, ఏమి ప్రయోజనం? అటాచ్మెంట్ ఈ అభిమానము అహంకారము చేతనే కుంగిపోతుంటారు.
1: దే మెడిటేట్, దే అండర్టేక్ పెనెన్స్ విత్ ఆల్ అటాచ్మెంట్, దే టోటలీ లాస్ట్.
0: కనుక ప్రపంచం లోపల ఒక్క మాటను ఆధారంగా తీసుకుని మీ జీవితం లోపల నిశ్చింతగా జీవించండి.
1: విత్ వన్ ప్రామిస్ లీడ్ ఎ లైఫ్ ఇన్.
0: ఏమిటి ఆ మాట? ప్రేమ ఒక్కటే.
1: వాట్ ఈస్ దట్ యు హావ్ టు ఫాలో? లవ్.
0: ఆ ప్రేమ ఒక్కదాన్ని మనం పెట్టుకున్నామంటే అన్ని ఫలములు మనకు లభిస్తాయి.
1: విత్ దిస్ వన్ వర్డ్
0: భుజబలము, బుద్ధి బలము, దైవ బలము, దేహ బలము, అన్ని బలములు కూడా మనకు ఆవిర్భవిస్తాయి.
1: విత్ దిస్ లవ్ యూ విల్ హావ్ ఫిజికల్ స్ట్రెంగ్త్, ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద మైండ్, ఇంటెలెక్చువల్ పవర్, ఎవ్రీథింగ్ యూ విల్ అక్వైర్.
0: కనుక లోకంలో మనకు ఏ శక్తి కావాలో అన్ని శక్తులు దాంట్లోనే ఉంటుంటాయి.
1: ఆల్ ద ఫ్యాకల్టీస్, ఆల్ ద పవర్ ఇస్ లేటెంట్ ఇన్ లవ్.
0: ఒక్క బంగారం మన చేతిలో ఉంటుండాలంటే రకవారి నగను మనం చేయించుకోవచ్చు.
1: వెన్ వన్స్ యూ హోల్డ్ gold on hand, you can have any jewel or ornament what you
0: want. దైవానుగ్రహానికి పాత్రులైనటువంటి వారు దేనినైనా సాధించగలరు.
1: The recipients of God's mercy, దైవాన్ని
0: సాధించినటువంటి వారు ఇంకా ఏది కావాలి దానికంటే ఎక్కువ.
1: Those that enjoy God's love can achieve anything.
0: కానా
1: సో
0: దైవత్వం యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి వర్తించాలి.
1: సో ఎవ్రీవన్ మస్ట్ అండర్స్టాండ్ ది డివినిటీ అండ్ కండక్ట్ లైక్ దాట్ అకార్డింగ్లీ.
0: ప్రపంచంలో ఏ సాధనలు కూడా చేయనక్కర్లేదు.
1: In this world, we don't need to do anything.
0: మనలో ఉండినటువంటి దుర్గుణాలను దూరం చేసుకుంటూ చేస్తే మంచి చాలు.
1: We have to give up all the bad qualities within us. That is enough.
0: అందరి యందుకును నేను ఆశించినటువంటి దైవమే ఉన్నాడు అనేటువంటి విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: We should develop that faith that God is present in everyone.
0: అటువంటి ఏకాత్మ భావాన్ని మనం విద్యార్థులు పెంచుకోవాలి.
1: That spirit of oneness, unity, one has to develop and
0: foster. ఈ ఏకాత్మ తత్వాన్ని మనం పెంచుకున్నప్పుడు దేనినైనా మనం సాధించవచ్చును.
1: In full knowledge of this oneness of the spirit, you can
0: accomplish anything. Passing clouds, వచ్చి పోయేటువంటి మాత్రమే.
1: The luxuries and the comforts, conveniences are like passing
0: clouds.
1: Because they are needed in this world.
0: కనుక ఏ చిన్న విషయం నుంచి కూడాను ఏ పెద్ద విషయం వరకు కూడాను నేను స్వయంగా చూసుకుంటూ ఉంటాను.
1: భగవాన్ టేక్స్ కేర్ ఆఫ్ ఆల్ మ్యాటర్స్ స్మాల్ అండ్ బిగ్.
0: మీరు తెలుసుకోలేరు.
1: You don't understand.
0: ఏదో మమ్మల్ని పలకరించలేదే అని మీరు అనుకుంటుంటారు.
1: You think that Swami has not spoken
0: to you. ఏ చిన్న విషయంలో కూడాను వార్డెన్స్ అంతా పిలిపించి నేను అడుగుతూ ఉంటాను.
1: In every small matter, Swami consults, talks to warden.
0: ఈ రకమైనటువంటి బాధ్యత ఉండినప్పటికీ ప్రతి పిల్లవాడి విషయాన్ని కూడా నేను విచారిస్తుంటాను.
1: In spite of so many responsibilities, Bhagavan takes care of every student.
0: కానీ ఈ విశాల హృదయం లేనటువంటి పిల్లలు అయ్యో మనం పలకరించలేదే, మా వైపుని చూడలేదే అనుకుంటారు. కానీ నేను అందరినీ చూస్తున్నాను, అందరినీ పలకరిస్తున్నాను.
1: దోస్ దట్ డు నాట్ హ్యావ్ దిస్ బ్రాడ్ మైండెడ్నెస్ థింక్ దట్ స్వామి హెస్ నాట్ లుక్డ్ ఎట్ మీ, బట్ ఇన్ ఫ్యాక్ట్ భగవాన్ లుక్స్ ఎట్ ఎవ్రీవన్.
0: ఇప్పుడు మాట్లాడినటువంటి పిల్లవాడు, వాడు అప్పుడే చెప్పాడు, ఒక తల్లి పోయింది, నాకు 1000 తల్లులు చిక్కింది అన్నాడు.
1: The boy said just now, I lost one mother, but I could have 1000 mothers.
0: 1000 mothers.
1: 1000 mothers.
0: ఇది ఎవరికి చిక్కుతుంది ఈ బాధ్యత? ఎవరు ఈ విధంగా ధైర్యంగా చెప్పగలరు?
1: Who can declare like that with all the courage?
0: అందువల్లనే ప్రారంభించేసినప్పుడు మై మదర్ సాయి అన్నాడు పాపం.
1: Therefore he started his speech telling my mother Sai.
0: అలాంటి విశ్వాసం అనేటువంటిది వాళ్ళని సంరక్షించి అన్ని విధాలా సంపూర్ణంగా వాళ్ళని విజయాన్ని సాధింపజేస్తుంది.
1: It is only that faith that protects them and see to it that they will be successful.
0: అది ప్రేమతత్వాన్ని విజయాన్ని ఆకర్షిస్తుంది.
1: It is only the love that will be after the success and victory.
0: కనుక ఒక్క ప్రేమతత్వాన్ని పెంచుకోండి.
1: So develop this law.
0: ఈ ప్రేమతత్వాన్ని పెంచుకుంటే సర్వ విధంలో విజయాన్ని సాధించగలరు.
1: When once you have this love, you will win in every aspect.
0: మరొకటి,
1: another point,
0: ఈ క్రమశిక్షను కూడాను మీరు కొంచెం పాటించాలి.
1: యూ షుడ్ అబ్జర్వ్ డిసిప్లిన్.
0: నిన్నటిని మీకు చెప్పాను.
1: యెస్టర్డే భగవాన్ సెడ్,
0: ప్రేమతో పలకరించండి, ప్రేమతో సంభాషించండి, ఒకరినొకరు ఏ విధమైనటువంటి ఒక దీంట్లో కూడాను కఠినమైన వాక్కులు ఉపయోగపెట్టాలకంటే అని చెప్పాను.
1: భగవాన్ సెడ్ ద అదర్ డే దట్ యూ షుడ్ టాక్ స్వీట్లీ అండ్ సాఫ్ట్లీ, డోంట్ యూజ్ హార్ష్ వర్డ్స్.
0: కొన్ని నెలల నుంచి కూడాను ఈ ప్రశాంతమయంలో కొంత డిసిప్లిన్ కూడాను తగ్గిపోయింది.
1: ఫర్ ద పాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ the discipline is gone in prashantanilayam.
0: Bhajan jarigina tachaname,
1: immediately after bhajan,
0: ee lecheyatunte vaallu allara marinta ghoranga untuntadi.
1: Those that get up and leave this place, it's all full of noise.
0: Korikalku lopulu room loki teeskoni poyina tachaname varanda vaallu bayata vaallu intu andaru okatu market lo lechinattuga lechipoyi oke allaraga kanipistuntadi.
1: The moment Bhagwan calls the fortunate people for an interview, as the people get up, it will be noisy, as if they go to the market.
0: ఈ యొక్క సమావేశంలో జరిగిన తర్వాత సమావేశంలో స్వామి చెప్పినటువంటి విషయాలను మనం చేసుకుంటూ పోవాలి, కానీ మాటలు చెప్పుకుంటూ కాదు పోవటం.
1: As you leave this congregation assembly, you should remind yourself what you heard, not gossip.
0: ఆడవారు అటువైపున మగవారు ఒక గోలవా పోతుంటారు, ఒకే శబ్దం, మాటలు మాటలు మాటలు.
1: The whole premises will be full of noise, words, gossip.
0: కేవలం ఈ యొక్క ఆవరణం నందు మాత్రమే కాదు, ప్రశాంతి నిలయమునందే కాదు, ఏ ప్రక్క రోడ్డు నందు కాదు, ఎక్కడ కూడా మాటలు మాత్రం అధికంగా మాట్లాడకండి.
1: నాట్ ఓన్లీ ప్రశాంతిలయం, రోడ్ సైడ్, ఎనీవేర్ డోంట్ టాక్ టూ మచ్.
0: డిసిప్లిన్ అనేటువంటిది మన షాడో వంటిది.
1: డిసిప్లిన్ ఇస్ లైక్ అవర్ షాడో.
0: నీవు ఎక్కడికి వెళ్ళినా కానీ నీ షాడో నీ వెంటనే రావాలి.
1: వేర్ ఎవర్ యు మే గో, యువర్ షాడో నెసెసరీ.
0: నీ డిసిప్లిన్ అనేటువంటిది నీవు ఈ ఆవరణ అందే కాక బయట రోడ్లు పోయేటప్పుడు కూడా నీ డిసిప్లిన్ పాటించాలి.
1: యూ షుడ్ అబ్జర్వ్ డిసిప్లిన్ నాట్ ఓన్లీ హియర్, ఈవెన్ అవుట్.
0: భగవంతుడు ముఖ్యంగా ఆశించేటువంటిది డిసిప్లిన్.
1: వాట్ గాడ్ వాంట్స్ ఫ్రమ్ యూ ఇస్ దిస్ డిసిప్లిన్.
0: కనుక ఈ సమావేశం ముగించిన తర్వాత కూడాను మీరు వెళ్లే సమయంలో నిశ్శబ్దంగా ఉంటుండాలి.
1: యాజ్ యూ లీవ్ దిస్ కాంగ్రిగేషన్, యూ షుడ్ లీవ్
0: భజన జరిగిన తర్వాత నిశ్శబ్దంగా మీరు వెళ్ళాలి.
1: After bhajan, you should leave this place silently.
0: మీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదో ఇంట్లో ఉన్నటువంటి విషయాలు మీరు మాట్లాడుకోవచ్చును.
1: There at home you can talk about family matters.
0: కానీ ఏ ప్రదేశమునందు కానీ ప్రశాంత నిలయమునందు కాదు, బయట ప్రదేశమునందు కానీ మాటలతో మీకు ఏమాత్రము పని లేదు.
1: You here or outside, you don't need to talk.
0: ఈ మాటల చేత మన ఎనర్జీ అంతా కూడాను పాడు చేసుకుంటున్నాం.
1: By talking too much, you are losing divine energy.
0: ఈ మాటలు అంతా కూడాను హృదయములో పర చెదిరిపోతుంటుంటాది.
1: All that you have listened to will naturally will go.
0: ఈ మాటలు ఆడిన తర్వాత మనం నర్వస్నెస్ కూడాను బయలుదేరుతుంది.
1: Because of talking too much you will be nervous.
0: తర్వాత విన్నటువంటిది కూడాను మర్చిపోతుంటాం.
1: All that you heard you are bound to forget.
0: కనుక మీరు ఈ డిసిప్లిన్ మాత్రం తప్పక పాటించాలి.
1: Therefore observe, follow discipline.
0: మగవారు కాని ఆడవారు కాని,
1: men or women,
0: ఒకరికి ఒకరు ఏమాత్రం మాట్లాడకూడదు.
1: They should not talk.
0: మీకు మాట్లాడవలసినటువంటి అవసరం ఉంటే ఇంటి దగ్గర పోయి మాట్లాడు.
1: If you need to talk, better you go home and talk.
0: కానీ బజార్ నందు కానీ ఎవరి నందు కానీ ఎక్కడే కానీ ఒకరికొకరు మాట్లాడకూడదు.
1: You should never talk on the streets or in mandir.
0: అందులే కాకుండా కొంతమంది పెద్దలు కూడాను విద్యార్థులు ఎదురుగానే మాట్లాడుతూ కూర్చుంటారు.
1: Elders also talk in front of students.
0: ఇది బ్యాడ్ ఐడియల్.
1: This is a bad ideal.
0: కనుకనే పిల్లల ముందుగా మంచి ఆదర్శవంతమైనటువంటి యొక్క నడతన పెద్దలు కూడాను నడచాలి.
1: Elders also should conduct themselves so as to set an ideal to students.
0: ఆ విధమైనటువంటి ఒక నిశ్శబ్దాన్ని మనం కాపాడుకున్నప్పుడు నిశ్శబ్దములోని శబ్దమే బ్రహ్మ.
1: When you observe silence, you listen to the sound of God.
0: కనుక నేటి నుంచి ఈ డిసిప్లిన్ కూడా మీరు కొంతవరకు పోషించుకుంటూ రండి.
1: From this day, observe this discipline, follow it.
0: ఈ యొక్క డిసిప్లిన్ లో పాటు కఠినమైనటువంటి పదములు కూడా ఉపయోగపెట్టకండి.
1: ఫాలోయింగ్ డిసిప్లిన్ ఆన్ వన్ హ్యాండ్ నెవర్ యూజ్ హార్ష్
0: నిన్న చెప్పాను.
1: భగవాన్ సెడ్ ద డే
0: అందరూ ప్రేమమయంగా ఉంటుండాలి.
1: ఎవ్రీవన్ షుడ్ బి ఆఫ్ లవ్.
0: ఆ ప్రేమనే మన యొక్క ప్రాణంగా భావించుకోవాలి.
1: లవ్ ఇస్ అవర్ లైఫ్.
0: ఆ ప్రేమనే దైవంగా విశ్వసించాలి.
1: లవ్ ఇస్ గాడ్.
0: కనుకనే ఆ ప్రేమను మనం వ్యక్తం చేసుకుంటే దైవాన్ని వ్యక్తం చేసినట్టు అయిపోతుంది.
1: ఇఫ్ యూ వేస్ట్ దిస్ లవ్ యుల్ బి వేస్టింగ్ డివైన్.
0: కనుక ప్రేమ చేత మాట్లాడి దయా సహనము చేత మనం జీవితాన్ని గడుపుకుంటూ దైవత్వాన్ని మనం చింతించుకుంటూ కాలాన్నే మనం మర్చిపోయే స్థితికి మనం రావాలి.
1: దేర్ఫోర్ విత్ ఫుల్ ఆఫ్ లవ్ కంపాషన్ అండ్ అండర్స్టాండింగ్ యూ కెన్ రియలీ ఫర్గెట్ హౌ టైమ్ పాసెస్ ఆఫ్.
0: గోవింద్.

ఉత్తమో పరదేవత. దైవాదీనం జగత్సర్వం దైవాదీనం జగత్సర్వం. సత్యాదీనం తు దేవతో

0: భక్తుని యొక్క సంకల్పములను కేవలము అనేక విధములుగా మార్పు చెందు ఉంచవచ్చు.
1: ది ఔటర్ అట్మాస్ఫియర్ అండ్ ది థాట్స్ ఆఫ్ ది డివోటీ మైట్ చేంజ్ ఇన్ ఎ డిఫరెంట్ వే.
0: కానీ హృదయంలో నాటుకుని పోయినటువంటి యొక్క దివ్యత్వాన్ని ఎట్టి పరిస్థితి కూడాను దానిని చెలించలేవు.
1: బట్ ది డివినిటీ దట్ గాట్ ఇట్సెల్ఫ్ ఇంప్రింటెడ్ ఆన్ అవర్ హార్ట్ ఇస్ అన్చేంజబుల్ అన్షేకబుల్.
0: కనుకనే సాధకుడు చలించని మనసును భ్రమించని దృష్టిని కలిగి ఉండాలి.
1: అండ్ హెన్స్ ఎన్ ఎస్పరెంట్ ఇస్ సపోజ్ టు హ్యావ్ ఎన్ అన్వేవరింగ్ మైండ్ అండ్ ఎ స్టడీ అండ్ స్టడీనెస్.
0: మానవుని యొక్క శరీరము ఒక ఎదురు కర్ర వంటిది.
1: హ్యూమన్ బాడీ ఈజ్ లైక్ ఎ బ్యాంబో. హ్యూమన్ బాడీ ఈజ్ లైక్ ఎ బ్యాంబో.
0: ఈ ఎదురు కర్రకు అనేక గెనుపులు ఉంటూ ఉంటాయి.
1: This bamboo has got bends at different places.
0: ఆ గెనుపులే కామక్రోధ లోప మోహమద మాత్సల్యములైనటువంటి యొక్క భావములు.
1: The bends of the bamboo stick represent the six weaknesses of mankind: the anger, the lust, the envy, avarice.
0: మానవుని యొక్క దేహము, మానవ యొక్క జీవితము ఒక కేవలము తుంగభద్ర అని పిలుస్తూ వచ్చారు.
1: The human body and the human life are compared and called Tungabhadra.
0: Tungabhadrakunu manavuni yokka shariramunaku unnatuvanti sannidhi sambandha bandhavyam emiti.
1: What is the intimate relationship between this Tungabhadra and the human body?
0: Bhadramu anaga kalyanamu.
1: Bhadra means
0: mangalakaramu.
1: Bhadra means that which is auspicious.
0: Tunga anaga amitamaina. అమితమైన.
1: తుంగ మీన్స్ ఇన్ఫినిట్.
0: తుంగ భద్ర అనగా అమితమైనటువంటి ఆనందమును, అమితమైన కళ్యాణమును, అమితమైన మంగళమును చేకూర్చేటువంటిదే ఈ మానవ శరీరము.
1: తుంగ భద్ర మీన్స్ ద హ్యూమన్ బాడీ దట్ ఈస్ గిఫ్టెడ్ విత్ ఇన్ఫినిట్ బ్లెస్.
0: అట్టి దివ్యమైన, అట్టి భవ్యమైన, అట్టి పవిత్రమైనటువంటి ఈ మానవ దేహమును మనం ఏ విధమైనటువంటి మార్గములో వినియోగిస్తున్నామో ఎవరికి వారు యోచించుకోవచ్చు.
1: ఈచ్ వన్ హ్యాస్ టు క్వశ్చన్ ఫర్ వన్ సోన్ సెల్ఫ్ ఇన్ వాట్ వే వీఆర్ మేకింగ్ యూజ్ ఆఫ్ దిస్ డివైన్ ఎవర్ ఫ్రెష్ నోవెల్ యూనిక్ హ్యూమన్ బాడీ.
0: ఈ దేహమును,
1: దిస్ ఆస్పిషియస్ హ్యూమన్ బాడీ,
0: పవిత్రమైనటువంటి ఈ దేహమును,
1: ద బాడీ దట్ ఇస్ సెక్రెడ్,
0: కళ్యాణకరమైనటువంటి ఈ దేహమును,
1: బాడీ దట్ ఇస్ ఆస్పిషియస్,
0: ఎటువంటి తుచ్చమైన మార్గంలో మనము వినియోగపరుస్తున్నామో ఎవరికి వారు యోచించాలి.
1: ఈచ్ వన్ హ్యాస్ టు క్వశ్చన్ వన్ సోన్ సెల్ఫ్ ఇన్ వాట్ ఎ మీన్ వే వీఆర్ యూటిలైజింగ్ ఇట్.
0: దీనికి తుంగభద్ర అని ఎంత చక్కగా జ్ఞానము చేసి అనేక విషయములు విచారణ చేసి పరిశోధన చేసి పరిశీలన చేసి నారదుడే దీనికి ఈ పేరు నియమించాడు.
1: It was Narada who gave this title Tungabhadra to the human body after thorough investigation and inquiry.
0: Naradulanaga kevalamu kalaha priyudani bhavistuntaru lokulu.
1: We think Narada stands for all kinds of rivalry and conflict.
0: Kaadu kaadu.
1: No.
0: Idi kevalamu lokulu bhranti.
1: It is only our illusion, imagination.
0: Samasta dukkhamulaku pariharam gaavinchetunti gnanam andinchetunti mahaniyude Naradudu.
1: Narada is the one who has given solution to this limitless misery.
0: Nana Bhaskarude Naradudu.
1: Narada is the one who holds no secret.
0: Kanuka atti trikala bhatyudainatunti oka Naradudu.
1: Narada
0: Vishnupriyamku aadarshamainatunti nayakudu Naradudu deeniki oka kunutaramainatunti perunu kalpinchadu.
1: Narada has given this new name who knows all the states in all the three periods of time so close to Vishnu.
0: Adiye Tungabhadrani.
1: The name that Narada has given is Tungabhadra.
0: Tungabhadranaga samasta kalyanamulu chekucchetunti yokka amitamainatunti aanandamunu andinchetunti yokka swaroopame kalyanam.
1: Tungabhadra means all that which confers infinite bliss, all that gives that limitless auspiciousness.
0: Itti పవిత్రమైనటువంటి యొక్క నామమును సక్రమమైన మార్గంలో వినియోగించి సరి అయినటువంటి యొక్క అర్థమును గుర్తించి దీనిని ఆనందించడానికి తగిన కృషి చేయాలి.

0: We have to make every effort to know the sanctity behind this name, make proper use of it in full realization and understanding of its meaning.
1: Manavatumanaga Kevalamu Laukikamena Bhauktivaina Prakutamant Artamal Matramanam Tiskuna Kurdu.
0: In the human life, we should not go by the physical, ephemeral, worldly interpretation.
1: Aneka Vidamati Artamutu Prabodhistu Prachina Maharshalu Tama Anubutulo Darshinchina 20 of Rupalu Yoka Manavatwaniki Namumraga Nimichari.
0: In fact, the human life has been given so many titles, so many interpretations by the ancients, basing on their own experiences and in full realization of it, the inner meaning.
1: Kani itti pavitramainatuvanti naamamulnu samajamunaku sariyainatuvanti reetiga manamu vinivoginchukolekapovatam chethane aneka vidhamulainatuvanti dukkamulaku guri avutunnamu.
0: As we don't live up to its true meaning, we face so many of the problems in our way.
1: ఈ నాటి మానవుడు సమాజం యొక్క స్థితిని ఎవ్వడు కూడా గమనించడం లేదు.
0: Man today is not understanding the plight of the society.
1: వ్యక్తిగతమైన కుటుంబ సంబంధమైనటువంటి యొక్క స్థితిగతులను మాత్రమే విచారం చేస్తున్నాడు.
0: He has limited himself to his own self and the family.
1: సమాజం యొక్క దృష్టిని మనము అభివృద్ధి పరుచుకున్నప్పుడు ఇలాంటి ఉత్తమమైనటువంటి పేర్లంతా కూడా మనకు ఆవిర్భవిస్తాయి.
0: In fact, if he has got concern for the community or the society, he will know the meaning of these words.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: Jeevitam chala viluvainatuvantidani meeku telustu.
0: You know that life is highly valuable.
1: Manavattam anetuvanti atyanta uttamainatuvantidani telustu.
0: You also know that human life is noblest of all.
1: Jantunam narajanma durlabhamu. Ee narajanmalo vachinatuvanti okka దృష్టిని మనం చక్కగా గుర్తించుకుంటూ రావాలి.
0: We have to know the importance of the human life, which is the rarest of all of the living creatures.
1: నర ఈ నర అనే రెండు పదములు ఉన్నటువంటి అంతరార్థాన్ని కూడా గుర్తించాలి.
0: We have to know the inner meaning of this word with two lettered nara.
1: నా అనగా కాదు.
0: నా మీన్స్ నో.
1: రా అనగా మృత్యువు.
0: రా మీన్స్ డెత్.
1: నాశనము కానటువంటి ఒక తత్వం మనకే నర అని పేరు.
0: నర మీన్స్ ది ఇంపెరిషబుల్, ద డెత్ లెస్.
1: నరుడనగా నాశనము కానటువంటి వాడు.
0: మీనింగ్ హీఈస్ డెత్ లెస్, ఇమ్మోర్టల్.
1: నర, నారద, నారాయణ ఈ మూడు పదముల యొక్క అంతరార్థాన్ని మనం గుర్తించుకుంటే మూడు చేరి ఒక్కటిగానే అవుతుంది.
0: ఇఫ్ వీ టేక్ దీస్ త్రీ వర్డ్స్ నర, నారద, నారాయణ, ఆల్ రిఫ్లెక్ట్ ది సేమ్ మీనింగ్.
1: నరునకు నారాయణ చూపినటువంటి వాడే నారదుడు.
0: Narada is the one who shows Narayana to Nara, the human.
1: Karaka itti naratattamunaku entati uttamamainatuvanti arthamulo untunnavi.
0: What a lofty meaning that this word Nara carries.
1: Ilanti naramanavatvanni manam enta durvinivogaparchukuntunnamo manam vicharinchali.
0: We must know first of all in what way, how we have been misusing such valuable human life.
1: Narunakante daivam verakudu kaadu.
0: God is not separate from man.
1: దైవము తనకంటే భిన్నంగా లేడు.
0: God is not separate from him.
1: తనకంగా భిన్నం లేనటువంటి వాడు కనుకనే భగవంతుని మనం పూజించనక్కర్లేదని విచారణ చేస్తూ వచ్చాడు నారదుడు.
0: Narada went on telling that as God is not different from you, you don't have to worship him.
1: ఎల్లబ్ధపుమాన్ ఇచ్చారామో భవతి తప్తో భవతి మత్తో భవతి ఆత్మారామో భవతి అని వల్లిస్తూ వచ్చాడు నారదుడు.
0: Narada went on describing the relationship between the individual and God.
1: Atma Ramude Narudu.
0: The inner self is Narayana.
1: Narude Narayandu.
0: The individual is God himself.
1: Narunyandu Narayandu chuttame nijamainatuvanti manchitanamu.
0: Goodness lies in noticing Narayana, the divinity in
1: Narayandu. Narattamunu vahinchatame goppatanamu.
0: And in fact, if he finds the human aspect in the divinity, that amounts to greatness.
1: కాని మనం గొప్పవాడు గొప్పవాడు కావాలని ఆశిస్తున్నాము.
0: We want to be great.
1: గొప్పవాడి కంటే మంచివాడు చాలా ఉత్తముడు.
0: In fact, good people are really noble when compared to great.
1: నరుని ఎందుకును నారాయణ చూస్తూ ఉంటాడు మంచివాడు.
0: Therefore, a good one watches the divinity in a human being.
1: కాని నారాయణ ఎందుకును నరుని చూస్తూ వస్తుంటాడు చెడ్డవాడు.
0: Whereas the bad man watches the human element even in the divine.
1: అతనే రావణుడు.
0: And he is the Ravana himself.
1: Ravanudu Narayanu endu narini chustu vachadu.
0: Ravana went on watching the human in God.
1: Kani Naradudu narini endu Narayanu chustu vachadu.
0: But Narada has seen Narayana God in Nara the human.
1: కనుక ప్రతి వ్యక్తిత్వంకు నందు కూడాను దివ్యమైనటువంటి శక్తిత్వం కూడాను ఏమిటి ఉంటుందని.
0: Therefore in every individual there is divinity latent.
1: ప్రతి విషయాన్ని కూడాను విద్యార్థులు చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Every subtle matter has got to be closely observed by students.
1: మనము అనేక చరిత్రలు చదువుతున్నాము.
0: We go through the histories.
1: ఒక రామాయణం నందు తీసుకో.
0: లెట్ అస్ టేక్ రామాయణ.
1: ఐకమత్యం చేత ఎన్ని రకమైనటువంటి ఆనందాన్ని మనం పొందవచ్చును.
0: వాట్ కైండ్ ఆఫ్ బ్లిస్ వీ కెన్ హ్యావ్ అవుట్ ఆఫ్ యూనిటీ.
1: ఏకత్వం చేత అనేక విధమైనటువంటి సుఖములు మనం పొందవచ్చు.
0: అవుట్ ఆఫ్ యూనిటీ కెన్ హ్యావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ హ్యాపీనెస్.
1: భిన్నత్వం చేత మనం పొందవలసినటువంటి ఆనందాన్ని కూడాను అత్యంత దూరం అయిపోతున్నాం.
0: అవుట్ ఆఫ్ డిస్యూనిటీ ఆర్ డైవర్సిటీ యు ఆర్ డిస్టెన్స్డ్ ఫ్రమ్ హ్యాపీనెస్.
1: రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు ఈ నలుగురు అన్నదమ్ములు కూడాను ఐకమత్యంగా ఉండటం చేతనే వారి యొక్క కీర్తి జగత్ వ్యాప్తి అయిపోయింది.
0: రామ లక్ష్మణ భరత శత్రుఘ్న ఆల్ ద ఫోర్ బ్రదర్స్ దే లివ్డ్ ఇన్ కంప్లీట్ యూనిటీ దేర్ ఫోర్ దే ఆర్ హైలీ రెప్యూటెడ్ ఇన్ దిస్ వరల్డ్.
1: అదే వాలి సుగ్రీవులు ఇరువురు కూడా అన్నతమ్ములే కానీ భిన్నత్వం వారిలో ఉండటం వల్ల ఎన్ని విధమైనటువంటి కష్టములు గురి అయ్యారు.
0: ఇన్ ద సేమ్ టెక్స్ట్ యూ కమ్ అక్రాస్ టూ బ్రదర్స్ Vali and Sugriva, where there is no unity between them, and what a suffering they had.
1: Pandavaru 5 mandi.
0: Pandavas are 5.
1: 5 mandi kudunu dharmatuni aagnanu purusha charitra vahinchi nadchukovatam cheta vaaru entati ghanatanu pondaru.
0: All the 5 Pandavas followed the eldest Dharmaja, and therefore they had all the majesty, all the reputation.
1: Dwapara yugamnandu anubhavinchinatundi pandavulu yokka tattvam kariyugamnandu kudunu aadarshanga ninchipoyinadi.
0: That kind of principle of unity there in the Dwapara age still remains as a standard in this age of Kali.
1: Kani Ravana Vibhishanadulu vinnattamto undatam chetane vaari yokka anekamainatundi badalaku guri ayipoyaru.
0: Ravana Vibhishana differed in their ideologies, therefore they passed through suffering.
1: Vinnattam cheta dvesham cheta aikamatyam kolipovatam cheta enniyo dukkamulu guri avutunnam.
0: Because of this diversified opinions, well, they had to suffer a lot and distance from
1: happiness.
0: When once unity is fostered, you will have all kinds of joy. The history of these noble souls set an ideal to the entire world. The same thing is stated by Ravana.
1: ఓ లోక ప్రజలారా,
0: ఓ పీపుల్ ఆఫ్ దిస్ వరల్డ్,
1: నేను కేవలము కామక్రోధాన్ని సాధించుకోలేక కన్న కుమారుని కూడా నాశనం చేసుకున్నాను.
0: ఓ పీపుల్ ఆఫ్ దిస్ వరల్డ్ నో బికాస్ ఐ హావ్ బికమ్ ఎ విక్టిమ్ టు ద యాంగర్ అండ్ డిజైర్ ఐ లాస్ట్ మై ప్రోజెనీ ఇంక్లూడింగ్ మై సన్.
1: దేశ అసూయను నేను సాధించుకోలేక బంధుమిత్రులను కూడా నాశనం చేసుకున్నాను.
0: ఐ కుడ్ నాట్ కాంకర్ హేట్రెడ్ అండ్ ఎన్వీ అండ్ సో ఐ లాస్ట్ మై రిలేషన్స్.
1: లోకం యొక్క సత్యాన్ని గుర్తించుకోలేక నా యొక్క రాజ్యమే భస్మం చేసుకున్నాను.
0: ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్ ద ఫండమెంటల్ ట్రూత్ అండ్ దేర్ఫోర్ ఐ లాస్ట్ మై కింగ్డమ్.
1: మీరు ఈ విధంగా చేసుకోకండి అని హెచ్చరిస్తూ పోయాడు రావణుడు.
0: అండ్ హీ కాషన్డ్ ది ఎంటైర్ పీపుల్ డోంట్ ఫాలో దిస్ వే బీ కేర్ఫుల్.
1: కనుక మహనీయులైనటువంటి వారందరూ కూడా ఎంత శక్తిపరులుగానూ ఉన్నారు వారందరూ కూడాను ఇలాంటి సత్యాన్ని గుర్తించి వర్తిస్తూ వచ్చారు.
0: All noble people of those days realized the power of the truth and conducted themselves accordingly.
1: Ravanudu enta shakti pandu.
0: Ravana is really mighty.
1: Mahatapasampannudu.
0: The one of penance.
1: Anni vidhamainatundi sharira manasika adhyatmika shaktini kudanu kaliginatundi vyakti.
0: He has got all kinds of capacities, the physical, mental and intellectual.
1: Kani indi undi prayojanam emti?
0: What for all the faculties?
1: కేవలము రాగద్వేషాలను మాత్రం సాధించుకోలేకపోయాడు.
0: హీ కుడ్ నాట్ విన్ ఓవర్ ది అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్.
1: కనుక ఇన్ని విధమైనటువంటి రోగములకు గురి అవుతూ వచ్చాడు.
0: దేర్ఫోర్ హీ హాడ్ టు సఫర్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
1: ప్రేమతత్వం అతని ఎందు ఏమాత్రం కూడా కనిపించలేదు.
0: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఇన్ హేమ్.
1: కానీ ఆ ప్రేమనే మన హృదయం నందు ప్రతిష్ట గావించుకున్న ఎట్టి పరిస్థితి ఎందుకు మనం విజయాన్ని సాధించగలం.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ This love is installed in our heart. You are bound to be successful in every way.
1: Amritasya putraha annaru manavuni.
0: Manvanti
1: visye amritasya putraha.
0: Man is called the son of immortality.
1: Amrita putrudu manavudu.
0: Man is immortal.
1: Kani ee nijamain tattvani gurtinchukoleka amrita putruduga maaripothunnadu.
0: He is immortal amrita, but he has become the one of falsehood anruta.
1: కనుక మనం అమృత పుత్రులు కాకూడదు, అమృత పుత్రులే కావాలి.
0: వి షుడ్ నాట్ బి సన్స్ ఆఫ్ ఫాల్స్హుడ్ అమృత, బట్ వీఆర్ ది సన్స్ ఆఫ్ అమృత
1: కాకూడదు, దైవములే కావాలి.
0: అండ్ వీ షుడ్ బికమ్ వెరీ గాడ్ హింసెల్ఫ్.
1: ప్రేమాంశం కాదు మనలో ఉండవలసింది, ప్రేమనే మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ షుడ్ నాట్ బి సింప్లీ లవింగ్, వీ షుడ్ డెవలప్ లవ్ ఇట్ సెల్ఫ్.
1: ఇట్టి ప్రేమ తత్వాన్ని మనం అనుభవించినప్పుడే పరమాత్మ తత్వాన్ని సులభంగా మనం గ్రహించవచ్చు.
0: When we understand the nature and the depth of love, you can understand God in full.
1: Paramatmudu ekkada unnadu?
0: Where is God?
1: Tanakante veruga unnadu anetti bhavam undinanta varaku paramatmudu atyanta dooranga untadu.
0: If you consider God separate from you, he is at a distance.
1: Paramatmudu sannitha sambandhudu.
0: God is
1: atani snehame naa yokka nijamaina snehamu అని ఇద్దరు యొక్క ఏకత్వాన్ని గుర్తించినప్పుడు నీకు నీవు ఎంత దగ్గరో పరమాత్మ కూడా అంత దగ్గర అవుతుంటాడు.
0: దెన్ వన్స్ యూ కన్సిడర్ గాడ్ ఈజ్ సో ఇంటిమేట్, దర్ ఇస్ నో అదర్ ఫ్రెండ్ అదర్ దాన్ గాడ్, హీ ఈజ్ యాజ్ క్లోజ్ యాజ్ యువర్ సెల్ఫ్.
1: భగవంతుడు ఏ దేవాలయమునందు, ఏ క్షేత్రమునందు, ఏ పుణ్య తీర్థమునియందు ఉంటున్నాడని భావించుకోవటం చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ టు కన్సిడర్ దట్ గాడ్ ఈజ్ దేర్ ఇన్ ఎ టెంపుల్ ఆర్ ఇన్ ఎ పిల్గ్రిమ్ సెంటర్.
1: లోకంలో ఉన్నటువంటి బాబర్లకు ఇలాంటి పరిస్థితిని కొంతవరకు బోధించి తర్వాత తన యందున్నటువంటి దివ్యత్వాన్ని హెచ్చరించడం కోసమని ఇలాంటి పవిత్రమైన మార్గాలను నిరూపిస్తూ వచ్చారు మహనీయులు.
0: నోబుల్ సోల్స్ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ దీస్ సేక్రెడ్ ప్రిన్సిపల్స్. హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ ఇట్, దే ప్రాపగేటెడ్ దీస్ ప్రిన్సిపల్స్.
1: ప్రప్రథమంలో మనం అక్షరభ్యాసం చేసుకోవాలి.
0: ఇన్ ద బిగినింగ్ వీ హ్యావ్ టు లెర్న్ ది ఆల్ఫబెట్స్.
1: ఏ బిసిడి అనే అక్షరాలు నేర్చుకున్నప్పుడే,
0: then once we pick up learning alphabets A, B, C,
1: తర్వాత G, O, D, God అనే పదాన్ని మనం నేర్చుకోవచ్చు.
0: Then we can learn the word G, O, D, God.
1: ఈ పదాలను మనం నేర్చుకున్నప్పుడే,
0: when once we know words,
1: sentences మనం చదవవచ్చు.
0: We can also read sentences.
1: చదివేటువంటి శక్తిని సాధించినప్పుడే పుస్తకాలంతా మన హస్తం అయిపోతాయి.
0: When once you can read sentences, you can go through the whole book.
1: కనుకనే ప్రాచీన కాలం నుండి పామరులైనటువంటి మానవులకు భగవంతుని యొక్క దేవాలయమని, భగవంతుని యొక్క తీర్థయాత్ర అని ఇలాంటివన్నీ కొన్ని కొన్ని అక్షర స్వీకారం చేస్తూ వచ్చారు.
0: అండ్ హెన్స్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ లెర్నింగ్ టు బిగిన్ విత్ ఆల్ఫబెట్స్. ది ఏన్షియన్స్ హావ్ ఇంట్రడ్యూస్డ్ ది డివినిటీ టు ఇన్నోసెంట్ పీపుల్.
1: అవతార పురుషులు కూడాను దూగారటం అనేటువంటిది నేర్చుకుంటూ వచ్చారు.
0: Therefore, the ancient people said that God is present in the temple in pilgrim center, something like a child starts walking.
1: పామరు యొక్క మనసుకు పవిత్రమైనటువంటి యొక్క భావాలు చేర్చడం కోసమని ఇటువంటి యొక్క అభ్యాసం చేస్తూ వచ్చారు.
0: లైక్ దిస్ ది సీక్రెట్ ఐడియాస్ ఆర్ ఇన్కల్కేటెడ్ ఎంటర్టైన్డ్ ఇన్ ద మైండ్ ఆఫ్ ఎ బిగినర్.
1: భగవంతుని యొక్క తత్వమునకు ఎట్టి అభ్యంతరములు ఉండవు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఫర్ ది డివైన్ నాలెడ్జ్ దేర్ ఆర్ ఆబ్స్టకల్స్.
1: భగవంతుని యొక్క శక్తి సామర్థ్యములకు ఎట్టి ఆటంకములు కూడా అడ్డు రావు.
0: బట్ ది కెపాసిటీస్ అండ్ ది అబిలిటీస్ ఆఫ్ గాడ్ దేర్ ఆర్ నథింగ్ దట్ కమ్ ఇన్ హిస్ వే.
1: కనుక ప్రతి మానవత్వమునందు కూడాను ఈ విధమైన చిన్న చిన్న విషయం ఎందే దైవత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వీ హావ్ టు రికగ్నైజ్ ద డివినిటీ ఇన్ సర్టన్ సటిల్ మ్యాటర్స్ ఇన్ అవర్ హ్యూమన్ లైఫ్.
1: మన సాయినాథ్ చెప్పాడు, స్వామి యొక్క చిన్న చిన్న విషయాలు కూడాను ఎంతనో అంతరార్థాలుగా కలిసి ఉంటాయి.
0: సాయినాథ్ మెన్షన్ దర్ ఇస్ లాట్ ఆఫ్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఇన్ వాట్ ఎవర్ సింపుల్ థింగ్స్ దట్ భగవాన్ మెన్షన్స్ టు అస్.
1: వీరు కొన్ని విధమైన అనుభూతులు ఎందుకు కూడాను వీరు కొంతవరకు సానుభూతులైనవారు.
0: You should have to experience in your own life.
1: నేను ఉన్నటువంటి యొక్క అనగా ఈ దేహం నివసించేటువంటి యొక్క పూర్ణచంద్ర ఆడిటోరియం లోపల,
0: ది పూర్ణచంద్ర ఆడిటోరియం వేర్ భగవాన్ రిసైడ్స్,
1: వీరందరూ అక్కడే ఉండేటువంటి వారు.
0: దీస్ బాయ్స్ స్టే దేర్.
1: సాయినాథ్,
0: సాయినాథ్,
1: దిలీప్,
0: దిలీప్,
1: సత్యజిత్,
0: సత్యజిత్,
1: అంత పాట్లే,
0: పాట్లే,
1: తర్వాత శ్రీనివాసు,
0: వీరందరూ
1: కూడా అక్కడ నా ద్వారం ముందుగా పండుకునేటువంటి వారు.
0: దీస్ బాయ్స్ స్లీప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద డోర్.
1: నేను ఏ చిన్న విషయం చేసినప్పటికీ వాడు చక్కగా గుర్తించుకుంటూ వచ్చేటువంటి వారు.
0: దే విల్ నోటీస్ ఎవ్రీథింగ్, ఎవ్రీ సటిల్ థింగ్ దట్ హ్యాపెన్స్ దేర్.
1: కానీ కొన్ని కొన్ని సమయంలో నాకు మరణించినటువంటి వారు కూడా నన్ను దర్శించడానికి వస్తుంటారు.
0: At times it so happens, even the dead ones also come to have Bhagavan darshan.
1: కేవలం జీవితంతో ఉన్నటువంటి వారు మాత్రమే కాదు.
0: Not only those who are alive in this body.
1: ప్రాణములు వదిలినటువంటి ఒక 50-60 సంవత్సరముల వారు కూడాను నన్ను చూడటానికని వస్తుంటారు.
0: Those that left their bodies 50-60 years back also come to visit him.
1: ఒకానొక సమయం లోపల
0: at one time
1: పగలు కూడా వస్తుంటారు, కానీ వీరు చూచినటువంటి రాత్రి మాత్రమే.
0: They come in the daytime also, but these boys have noticed in the night time.
1: ఒకనాడు నేను తిరిగి భజన చేసుకుని తెల్లవారుతానే 10 గంటలకు తిరిగి వచ్చాను పూర్ణచంద్ర ఆడిటోరియంకు.
0: After bhajan, Bhagwan just retired at 10 o'clock.
1: సరే, నేను బయటకు పోయాను.
0: Bhagwan went up.
1: పైకి పోయేటప్పటికి అక్కడ కూర్చుంది ఈ శరీరం నాకు తల్లి అయిన ఈశ్వరమ్మ.
0: The mother of Bhagwan, Ishwaramma, was noticed to have been sitting there in that room.
1: ఏం చెప్తాను, ఎందుకు ఈ విధంగా వస్తున్నావు?
0: భగవాన్ ఆస్క్డ్, వై డు యు కమ్ లైక్ దిస్?
1: కాదు, ఇతరులు చూస్తే ఏమన్నా భావిస్తారు, వద్దు వద్దు అన్నాను.
0: వాట్ వుడ్ అదర్స్ థింక్ ఆఫ్ యూ? డోంట్ కమ్ లైక్ దిస్, భగవాన్ సెడ్.
1: స్వామి, ఇది మాతృహృదయము, మీకేం తెలుసు?
0: అండ్ మదర్ సెడ్, ఐఎమ్ ద మదర్, వాట్ డు యు నో ద మదర్ ఫీలింగ్?
1: నీవు మాతృభావంతో ఉంటున్నప్పుడు నీకు తెలుస్తుంది, నేను మాతృభావంతో ఉన్నాను.
0: You have got that motherly feeling.
1: మీరు దైవభావంతో ఉన్నారు.
0: You have the divine feeling.
1: దైవభావానికి మాతృభావం అర్థం కాదు, మాతృభావానికి దైవభావం అర్థం కాదు.
0: The feeling of a mother is not understood the divine, and the divine feeling is not understood to the mother.
1: మిమ్మల్ని చూచి
0: I want to see
1: ఒక చిన్న విషయాన్ని మీకు చెప్పుకోవాలని వచ్చాను.
0: I have come to see you and I want to tell you a small thing.
1: ఏమిటి చెప్పు, నేను బిరిగి పోవాలన్నాను.
0: Bhagwan said, tell me immediately, I must go.
1: స్వామి, ఎప్పుడు తొందరపడితే ఎట్లా, కొంచెం శాంతంగా మాట్లాడండి.
0: భగవాన్, ఇఫ్ యూఆర్ ఆల్వేస్ హరీ అండ్ హరీ లైక్ దిస్, వాట్ ఐ మైట్ టు డూ? బీ పీస్ఫుల్, వెయిట్ ఫర్ సమ్ టైమ్.
1: ఈనాడు లోక పరిస్థితి సరైన స్థితిలో లేదు.
0: ద ప్రెసెంట్ పొజిషన్ ఆఫ్ ద వరల్డ్ ఇస్ నాట్ ప్రాపర్.
1: ప్రపంచమంతైకును ఏదో కొన్ని రకమైనటువంటి యొక్క దురవస్థలతోనా, దుర్గుణంతోనా, దురాలోచనతోనా ఉంటున్నారు.
0: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ మెనోవరింగ్, మ్యానిపులేషన్.
1: అందరూ ప్రేమతో వస్తున్నారని మీరు భావిస్తున్నారు.
0: యూ కన్సిడర్ దట్ ఆల్ దోస్ దట్ కమ్ ఫ్రమ్ ద లవ్
1: సహజమే.
0: ఇట్స్ నేచురల్ టు యూ టు హావ్ దట్ ఫీలింగ్.
1: అది సహజం కాదు.
0: బట్ టు మీ ఇట్స్ నాట్ నేచురల్.
1: ప్రతి ఒక్కరు కూడా నువ్వు జనంలో వచ్చినప్పుడు ఇంత హ్యాండ్ కర్చీఫ్ అందిస్తుంటారు మీకు.
0: భగవాన్, యాజ్ యూ పాస్ బై ఇన్ దట్ డ్యూరింగ్ దర్శన్ లైన్స్, ఎవ్రీబడి విల్ పాస్ ఆన్ ది కర్చీఫ్ టు యూ.
1: కానీ అది చూసినప్పుడంతా నాకు చాలా భయం వేస్తుంది.
0: వెన్ ఎవర్ ఐ వాచ్ దాట్ ఐఎమ్ ఫ్రైటెండ్.
1: కనుక నేటి నుంచి ఎవరు మీకు పూర్ణ విశ్వాసంగా ఉంటారో, ఎవరు మీరు పూర్ణ సన్నిహితులుగా ఉంటారో, వారిచ్చిన కర్చీఫ్ను మాత్రమే తీసుకోండి, ఇంకెవరిచ్చినా కర్చీఫ్ తీసుకోకండి.
0: ఫ్రమ్ దిస్ డే ఆన్వర్డ్స్ టేక్ కర్చీఫ్ ఫ్రమ్ దట్ పర్సన్ హూ ఇస్ ఇంటిమేట్ టు యూ, ఇన్ హూమ్ యూ హ్యావ్ కాన్ఫిడెన్స్.
1: తర్వాత నేను అడిగాను, ఎందుకోసం ఆ విధంగా చెప్తున్నావు అన్నా.
0: భగవాన్ సెడ్, వై డు యూ స్పీక్ లైక్ దట్?
1: మీకు లోకమంతా సమానమే.
0: భగవాన్, ఆల్ ఆర్ ఈక్వల్ టు యూ.
1: అందరూ మీకు బిడ్డలే.
0: ఆల్ ఆర్ యువర్ చిల్డ్రన్.
1: కానీ అందరూ నీకు సమానులు అయినప్పటికీ కొంత కొంతమంది హృదయాలు కొంత పాషాణంగా ఉంటుంటాయి.
0: దో ఆల్ ఆర్ ఈక్వల్ టు యూ, దేర్ ఆర్ సమ్ విత్ స్టోన్ హార్ట్స్.
1: ఆ కర్చీఫ్ లోపల కొంచెం పాషాణం పెట్టి మీకు అంత చిందిస్తుంటారు.
0: దే మే పాస్ ఆన్ ద కర్చీఫ్ టు యూ విత్ ఎ లిటిల్ స్టోన్.
1: అది మీరు మూతి తుడుచుకున్నప్పుడు మీ నాలుక తెరుతుంది.
0: As you wipe your lips, well, it will get hurt.
1: ప్రమాదం అవుతుంది. కనుక ఇలాంటివి మీరు ముట్టకండి అని.
0: Don't touch such kerchiefs.
1: సరే, నీ తృప్తి కోసం నేను ముట్టనులే అని చెప్పాను.
0: టు సాటిస్ఫై యూ, ఐ డోంట్ టేక్ కర్చీఫ్స్.
1: మరి కొన్ని దినములు అయిన తర్వాత రాత్రి,
0: ఆఫ్టర్ డేస్ ఇట్ వాజ్ నైట్ టైం,
1: నేను పండుకున్నాను. ఇటు
0: భగవాన్ వాజ్ రెస్టింగ్.
1: ముగ్గురు పిల్లలు అంతా అటు పండుకున్నారు.
0: త్రీ బాయ్స్ వర్ లయింగ్ అదర్ సైడ్.
1: పిల్లలు ఇటు అటు పండుకున్నారు.
0: టూ ఆన్ దిస్ సైడ్ అండ్ టూ అదర్ సైడ్.
1: సాయినాథ్, సత్యజిత్, శ్రీనివాస్ వీళ్ళందరికీ నా మంచం చుట్టూ ఉన్నారు.
0: సాయినాథ్, సత్యజిత్, శ్రీనివాస్ వర్ ఆల్ అరౌండ్ భగవాన్స్ కాట్.
1: ఒక గంట అయింది రాత్రి.
0: ఇట్ వాజ్ 1 o'clock మిడ్ నైట్.
1: నేను ఆ నిన్నదని లోపల బాత్రూమ్ లోకి వెళ్ళాను.
0: నోటీసింగ్ హర్, భగవాన్ హెస్ గాన్ ఇన్ టు ది బాత్రూమ్.
1: బాత్రూమ్ లోకి పోయేటప్పటికి మాట్లాడుతుంది అది గట్టిగా.
0: అండ్ దెన్ భగవాన్ హర్డ్ హర్ టాకింగ్ లౌడ్లీ.
1: నేను చెప్పాను, ఊరు మూసుకో, మెత్తగా మాట్లాడు, పిల్లలు నిద్రపోతున్నారు, వాళ్ళు లేస్తారు, నీ విషయం తెలుస్తుంది వారికి, ఆ విధంగా మాట్లాడద్దు అన్నాను.
0: భగవాన్ టోల్డ్ హర్, డోంట్ టాక్ లౌడ్లీ, ది బాయ్స్ విల్ గెట్ అప్, దే ఆర్ స్లీపింగ్.
1: భయం నాకెందుకు, మీరంటే నాకు భయం, కానీ ఇంకెవరన్నా నాకు భయం లేదు.
0: అండ్ షీ సెడ్, ఐఎమ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ది బాయ్స్, ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్ యూ ఓన్లీ, లెట్ మీ టెల్ యూ.
1: నేను ఎవరికి భయపడను.
0: I'm not afraid of anybody.
1: నేను ఏ తప్పు చేయలేదు.
0: I have not committed any mistake.
1: తప్పు వారికి భయం ఉంటుంది, కానీ తప్పు చేయని నాకెందుకు భయం?
0: Those who have committed some mistake, they will feel afraid of this situation.
1: కుత్రవాత్సల్యం చేత నేను వస్తున్నానే కానీ మరొక భావం కాదు.
0: I have come here because of my attachment towards my son, so I am here.
1: పోయి వచ్చినావు ఏం కారణం అన్నాను.
0: Already you have come, what is the reason?
1: స్వామి, నిన్నటి దినం పండుగ.
0: Yesterday was festival.
1: కానీ మీరు కొత్త పంచి కట్టుకున్నారు.
0: యు హ్యావ్ గాట్ ఎ న్యూ ధోతి.
1: దీన్ని చాలా పెద్ద కనపడుతుందని అందరినీ బెల్ట్లు అడుక్కుంటూ వచ్చావు.
0: అండ్ యాజ్ ఇట్ లుక్స్ క్వైట్ బిగ్ యూ వాంటెడ్ ఎ బెల్ట్.
1: పిల్లలందరినీ అడిగాను మీ దగ్గర ఏదో బెల్ట్ ఉందా బెల్ట్ ఉందా బెల్ట్ ఉందా అని.
0: భగవాన్ స్టార్టెడ్ ఆస్కింగ్ ఎవ్రీబడి డూ యూ హ్యావ్ ఎ బెల్ట్ డూ యూ హ్యావ్ ఎ బెల్ట్.
1: వాడు ఇచ్చే బెల్ట్ కంత ఏదో ఏమో కప్పు ఏమో అంటారు అది ఒక బంగారు మాదిరి వెండి మాదిరి కనపడుతుంటారు.
0: Their belts have got some cups at the center that look like silver gold.
1: అలాంటి వంట నాకు ఇష్టం లేదు.
0: భగవాన్ డజన్ లైక్ దాట్.
1: ఏదో బిరించి చూస్తారు ఓ స్వామి బంగారు బెల్ట్ వేసుకున్నాడు అని అనేక లోకులు కాకులు ఇన్ని రకములైన కథలు పుట్టించుకుంటారు.
0: ద వరల్డ్ ఇస్ ఆఫ్టర్ ఆల్ లైక్ వరల్డ్ ఆఫ్ క్రోస్ దే మైట్ నాట్ ఇస్ బంగారు. భగవాన్ డజంట్ లైక్ ఎనీథింగ్ ఇట్ డజంట్ టచ్ గోల్డ్.
1: కనుక స్వామి వారిని వీరిని అడిగేది ఎందుకు?
0: భగవాన్ వై షుడ్ యూ ఆస్క్ ఫర్ బెల్ట్.
1: ఇదిగో నేను ప్రాణం ఇచ్చే ముందుగా నేను పిలిచాను మిమ్మల్ని.
0: ఐ కాల్
1: స్వామి స్వామి అని ఇక్కడే బృందావనంలోనే పిలిచింది.
0: ఇన్ బృందావన్ వై లీవింగ్ హర్ బాడీ షీ కాల్డ్ ఫర్ భగవాన్ స్వామి స్వామి.
1: ఆమెకు ప్రీతి అని ఒక పెద్ద చైన్ తీసి ఆమె మెడలో వేశాను.
0: యాజ్ షీ లవ్స్ భగవాన్ మెటీరియలైజ్ ఎ బిగ్ చైన్ ఫర్ హర్.
1: తిరిగి ఈ కళేబరాన్ని పంపించే సమయంలో అప్పుడు రామబ్రహ్మం చెప్పాను.
0: యాజ్ ద బాడీ వాజ్ టేకెన్ టు పుట్టపర్తి హి టోల్డ్ రామబ్రహ్మం ఇష్టము షీ లైక్స్ ద చైన్.
1: కానీ తిరిగి ఆమెను బూట్ చేసే సమయంలో కూడాను ఈ చైన్ మాత్రం తీయకండి ఆమెతోనే ఉండని అన్నాను.
0: లెట్ హర్ బి బరీడ్ విత్ ద చైన్ బికాస్ షీ లైక్స్ ద చైన్ వెరీ మచ్.
1: అప్పుడు ఆమె మెడలోనే ఉండేది.
0: ద చైన్ వాస్ విత్ హర్.
1: అప్పుడు తెచ్చి ఆ చైన్ ఇచ్చింది.
0: షీ బ్రాట్ దట్ చైన్ అండ్ పాస్డ్ ఆన్ టు స్వామి.
1: అందరూ చూచారు, సాయినాథ్ కూడా చూచారు.
0: ఆల్ దీస్ బాయ్స్ సా ద చైన్.
1: దీన్ని వేసుకోండి స్వామి, నాకు తృప్తిగా ఉంటుంది అని.
0: నౌ యూ హ్యావ్ దట్ చైన్ ఐ విల్ బి సాటిస్ఫైడ్.
1: సరే నీకు తృప్తిగా ఉంటుంది, ఇంక నిన్ను పంపించే నిమిత్తమే దాన్ని తీసుకున్నాను.
0: ఓన్లీ టు సెండ్ హర్ బ్యాక్ భగవాన్ కలెక్టర్ దట్ చైన్.
1: ఈ మాటలంతా వింటున్నారు వీళ్ళు. పండుకున్న వారు లేచినారు, తలుపు దగ్గరికి వచ్చి నిలుచుకున్నారు.
0: ద బాయ్స్ హూ వర్ స్లీపింగ్ గాట్ అప్ అండ్ వెయిటింగ్ అట్ ద డోర్.
1: నేను తిరిగి లేచి చూసేటప్పటికి వీరందరూ కూడా నమస్కారం చేస్తూ కూర్చున్నారు.
0: By the time Bhagavan turned back, they were doing namaskar.
1: ఏ ఎందుకు మీరు వచ్చారు, మిమ్మల్ని పిలవలేదు నేను అన్నాను.
0: భగవాన్ సార్, ఐ హావ్ నాట్ ఆస్క్ యూ టు కమ్, వై ఆర్ యూ హియర్?
1: స్వామి పిలవనక్కర్లేదు, మాటలు మాట్లాడుతుంటే ఎవర్రా ఈ చీకటి లోపల ఈ రూమ్ లోకి వచ్చి మాట్లాడేటువంటి వాళ్ళు ఎవరని చాలా బాధపడిపోయినావు.
0: దే స్వామి యూ డోంట్ హ్యావ్ టు కాల్ అస్, వీఆర్ హియరింగ్ ది కాన్వర్సేషన్.
1: చెప్పాను ఈమె ఈ శరీరంలో తల్లి, మీరెవరు చూడలేదు.
0: భగవాన్ సెడ్ she's the mother of this body. You have not seen her.
1: 20 22 samvatsaram pillalu varu veru.
0: They are just boys of the age group 20 to 25.
1: Body odal pette 30 samvatsaram paina ayipoyindi.
0: She left her body 30 years back
1: ani cheppi appudu ee chain veediki choopinchanu.
0: Then Bhagavan has shown this chain to these boys.
1: Ee vidhanga prati chinna tattvamnu kudanu veellu akkada gurtinchadaniki chaala jagrataga untaru.
0: They are highly careful and watchful to know every simple thing.
1: Kaani manchi pillalu.
0: They are very good boys.
1: అలాంటి పిల్లల్ని నేను అక్కడ పెట్టుకుంటున్నాను.
0: ఓన్లీ సచ్ బాయ్స్ ఆర్ అలౌడ్ టు స్టే.
1: ఒక దినము
0: వన్ డే
1: సిమ్లా దగ్గర ఒక హార్ట్ అటాక్ వచ్చింది.
0: వన్ లేడీ సఫర్డ్ ఫ్రమ్ హార్ట్ అటాక్ దేర్ ఇన్ సిమ్లా.
1: ఇద్దరు పిల్లలు ఉన్నారు.
0: షీ హాస్ టూ సన్.
1: భర్త లేడు.
0: షీ లాస్ట్ హర్ హస్బెండ్.
1: హార్ట్ అటాక్ చెప్పిన చాలా బాధపడుతుండదు ఆ చిన్న పిల్లల్ని చూసుకొని.
0: వాచింగ్ ది టూ బాయ్స్ అరౌండ్ షీ వాస్ ఫీలింగ్ వెరీ సాడ్ బికాస్ ఆఫ్ హార్ట్ అటాక్.
1: 2 గంటలకు నేను దేహాన్ని వదిలాను.
0: And Bhagavan left this body at 2 o'clock.
1: Vastu vastu vastu dehanni vadatappike kinda padipoyanu.
0: And he left the body, he fell down.
1: Ee dehamlo evitramu pranam ledu.
0: And there was no life in this body.
1: Padetappudiki kinda marble vanni vesaru.
0: And it was just there.
1: Tala padindi. Pillalandaru vachesaru pattukunnaru. Chaala lepinaru. Ememo chesaru. Em maatadichina nenu kadaledu medaledu.
0: As he left his body without any life over there, all boys held this body, but there was no movement in the body.
1: Kalakiyamaina debba tagilindemo tala ettadaniki poi prayatnam chesaru. Evariki cheta kaledu.
0: They wanted to lift the head. None could lift the head.
1: Ee naati pillalu inta balamaina pillalu naa chinna talanu kuda ettalekapoyaru.
0: Boys of today so young could not lift that small head of Bhagavan.
1: తర్వాత టవల్స్ అంతా తీసుకుని వచ్చారు. ఎక్కడైనా దెబ్బ తగిలిందేమో, రక్తం కారుతుందో ఏమో అని ఎక్కడే కానీ ఏమి కనిపించలేదు.
0: బాయ్స్ బ్రాట్ టవల్స్ ఇఫ్ దేర్ ఇస్ ఎనీ బ్లీడింగ్ దే వాంట్ టు వైప్ అవుట్.
1: నా బెడ్రూమ్ లో ఎప్పుడు కూడా నేను లైట్ వేసుకుంటాను.
0: భగవాన్ విల్ కీప్ ది లైట్ స్విచ్ ఆన్.
1: ఎప్పుడు కూడా పెట్టను.
0: ఇట్ వాస్ నెవర్ డార్క్. ఇట్ ఇస్ నెవర్ డార్క్. వైట్
1: బాత్రూమ్ లో లైట్ ఉండాలా, బెడ్రూమ్ లో లైట్ ఉండాలా, వరండాలో లైట్ ఉండాలా, చీకటిలో పడుకోవడం నాకు ఇష్టం లేదు. చీకటి రాక్షసుని ఆశిస్తాను.
0: Bhagavan does not like any darkness because it symbolizes the demonic quality.
1: ఎప్పుడూ లైట్ ని ఆశిస్తారు. తమసో మా జ్యోతిర్గమయ, తమస్సు కలిగినటువంటి వాడే ఈ జ్యోతిని అడుస్తుంటారు.
0: Therefore the one one should travel from darkness to the light. No one should let it dark.
1: The one
0: with good mind, good intellect will always be in the light.
1: ఈ విధంగా చాలా కొన్ని కొన్ని పరిస్థితులు పిల్లలందరికీ చాలా చాలా అనుభవించారు.
0: బాయ్స్ హ్యాడ్ మెనీ మెనీ ఎక్స్పీరియన్సెస్.
1: ఎప్పుడు కాలేజీకి పోయినప్పుడు అక్కడ ఒక క్షణం కూడా వేస్ట్ చేయరు.
0: దే డోంట్ వేస్ట్ ఈవెన్
1: బెల్ తక్షణమే పరిగెత్తిస్తుంటారు.
0: ద మూమెంట్ బెల్ ఇస్ గివెన్ దే రన్ బ్యాక్ టు మందిర్.
1: ఇంకా నలుగురు పిల్లలంతా కూడా హాస్పిటల్లో ఉంటున్నారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో
0: దీస్ బాయ్స్ ఆర్ వర్కింగ్ దేర్ ఇన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
1: టైం ప్రకారం వచ్చేసిస్తుంటారు. ఎక్కడే కానీ ఒక నిమిషం కూడా వేస్ట్ చేయరు.
0: దే డోంట్ వేస్ట్ ఈవెన్ ఎ సెకండ్. దే బీ దేర్ అట్ ద డాట్ ఆఫ్ టైం.
1: ఒక్కొక్కసారి ఫంక్షన్స్ టైం లోపల స్వామి త్వరగా పోయి పండుకుంటాడు ఏమో అని వాళ్ళు భోజనం కూడా చేయకుండా వస్తుంటారు పాపం.
0: అట్ ఫెస్టివల్ టైం స్వామి మే రిటైర్ ఎర్లీ, దేర్ ఫోర్ దే రిటర్న్ వితౌట్ టేకింగ్ దేర్ ఫుడ్.
1: మీ భోజనం ఏమైపోయింది అంటే చేశాం స్వామి అంటారు.
0: వెన్ స్వామి ఆస్క్ వాట్ అబౌట్ యువర్ ఫుడ్, దే సెడ్ వి హాడ్ అవర్ ఫుడ్.
1: అబద్దాలు చెప్పద్దు అని అంటే పర్వాలేదు నాకు ఆకలి కాలేదు స్వామి అంటారు.
0: డోంట్ స్పీక్ లైక్ దే సేడ్ స్వామి వి వర్ నాట్ హంగ్రీ.
1: ఇచ్చేది తినిపించేసేది.
0: దెన్ స్వామి విల్ మేక్ దెం ఈట్.
1: మంచి పిల్లలుగా ఉంటుంటారు.
0: They're such good boys.
1: ఆ పిల్లల యొక్క మంచితనంలో బయట చెప్పుకోవటం నాకు ఇష్టం లేదు.
0: భగవాన్ డస్ నాట్ వాంట్ టు పబ్లిసైజ్ దేర్ గుడ్నెస్.
1: అందులో ఈ సాయినాథుడు కూడా ఒక్కడు.
0: అమాంగ్ దెమ్ సాయినాథ్ ఈజ్ వన్.
1: ఈ సాయినాథుడు ఎప్పుడు పాదాల దగ్గర పండుకుంటాడు కింద.
0: సాయినాథ్ ఆల్వేస్ స్లీప్స్ ఎట్ ద ఫీట్ ఆఫ్ భగవాన్.
1: శబ్దమైతే చాలు ఎప్పుడు తక్షణం తలుపు తెరుస్తాడు.
0: ఎనీ లిటిల్ సౌండ్ హీ ఓపెన్స్ ద డోర్.
1: దాని కీస్ అంతా తన దగ్గరనే పెట్టుకుంటాడు.
0: ద కీస్ ఆర్ విత్ హిమ్ ఓన్లీ.
1: ఎందుకంటే ఒకటూరి తెలిసింది, కీస్ వేశాడు, లిఫ్ట్ ఎత్తినారు, అంతా అయిపోయింది, కానీ ఈ మెట్టు వచ్చింది తెలిసింది.
0: వెల్ హీ హాస్ లాక్డ్ ఇట్. ది కీస్ ఆర్ విత్ హిమ్ అండ్ హౌ కుడ్ హి హియర్ ది కన్వర్సేషన్.
1: లిఫ్ట్ బిగమేశారు.
0: హీ లాక్డ్ ఇట్.
1: లిఫ్ట్ తప్ప ఇంకొకరు మార్గంలో ఏం రావడానికి వీల్లేదు.
0: నోబడి కెన్ ఎంటర్.
1: అలాంటి పరిస్థితులు ఈ ఎట్ట వచ్చింది.
0: హౌ కుడ్ షీ క్లైంబ్ అప్, హౌ కుడ్ షీ గెట్ ఇన్.
1: వీళ్ళందరూ కొంచెం భయపడుతూ ఉండగానే సత్యజిత్ కొంచెం ధైర్యం చేసి స్వామి ఆమె ఎవరు ఎవరు ఎవరు ఎవరని అడుగుతూ.
0: ఇన్ ది మీన్ టైమ్ సత్యజిత్ పిక్డ్ అప్ లిటిల్ కరేజ్ అండ్ ఆస్క్ హూ ఇస్ షీ.
1: నీకు కావాలి అంతేగాని ఇంకెవరితోనో ప్రయత్నం లేదు, నువ్వేం అడగద్దు ఇవన్నీ అన్నాను.
0: డోంట్ ఆస్క్ సచ్ క్వశ్చన్స్, యు కన్సర్న్ మై సెల్ఫ్ ఓన్లీ.
1: ఇచ్చినది ఏమిటి ఆయమ అనేది.
0: హీ ఆస్క్ వాట్ ఇస్ ద షీ హాస్ గివెన్.
1: నేను తీసి వారి చేతికి ఇచ్చాను.
0: అండ్ హీ గేవ్ ద చైన్ టు హిమ్.
1: అప్పుడు దాన్ని చూచారు.
0: అండ్ హీ సా ద చైన్.
1: ఇప్పుడు కూడా వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు.
0: ద చైన్ ఇస్ స్టిల్ విత్
1: హిమ్. ఈ విధంగా కూడాను కొన్ని కొన్ని ఎక్స్పీరియన్స్ అంటే ఎలాంటివి దైవ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఎవరికి చెప్పడానికి వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు డిసైడ్ ద డివైన్ ఎక్స్పీరియన్స్.
1: మనుషుల కంటే వేరుగా లేడు.
0: గాడ్ ఈజ్ నాట్ సపరేట్ ఫ్రమ్ యూ
1: చెప్పాడు. ఐ అండ్ యూ ఆర్ వన్ అని చెప్పాను.
0: హీ సెడ్ ఐ అండ్ యూ ఆర్ వన్.
1: వన్ అని చెప్పడం కూడా బాగుండదు.
0: వన్ ఈజ్ నాట్ ఆల్సో నాట్
1: నీవు నేను వేరు లేదు కాదు.
0: యూ
1: ఒక్కటే.
0: యూ డజంట్ ఎగ్జిస్ట్ అట్ ఆల్.
1: నేను నేనే నీవు.
0: You and I and you.
1: ప్రతి ప్రాణి ఎందుకు మానవత్వం లోపల దైవత్వం అనేటువంటి రూపాన్ని మనం తెలుసుకోవాలి.
0: ఇన్ ఎవ్రీ లివింగ్ క్రీచర్ మోర్ ఇన్ మ్యాన్
1: కైండ్. దేహమే దేవాలయము, జీవుడే దేవుడు.
0: బాడీ ఈస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, ద ఇన్వెలర్ ఈస్ గాడ్ హింసెల్ఫ్.
1: విష్ణు అంటే శంఖచక్ర కథాధారి అంటున్నారు.
0: యూ థింక్ దట్ విష్ణు మెంట్ ద వన్ హూ క్యారీస్ ద వీల్ అండ్ కౌంట్స్ అండ్ లోటస్ ఫ్లవర్.
1: అలంకారో విష్ణు ప్రియ అంటారు.
0: అండ్ వీ థింక్ దట్ విష్ణు రిలీజియస్ ఆర్ డెకరేటెడ్ జ్యువెల్
1: అంటారు. జలధారో ఈశ్వర ప్రియ అంటారు.
0: అండ్ వీ థింక్ దట్ ఈశ్వర ఈజ్ ఆఫ్టర్ వాటర్ అభిషేక.
1: ఇంకా బ్రాహ్మణో భోజన ప్రియ అంటారు.
0: బ్రాహ్మణ ఈజ్ ఆఫ్టర్ ఫుడ్.
1: కనుక విష్ణు అనేటువంటి వాడు శంఖచక్ర కథాధారి అంటారు.
0: విష్ణు క్యారీస్ విత్ హిమ్
1: శంఖచక్రమంటే శంఖమనగా శబ్దము.
0: ద కౌంచ్ శంఖ స్టాండ్ ఫర్
1: శంఖమనగా కాలము.
0: ద వీల్ ఆఫ్ టైమ్.
1: ఈ యొక్క కాలము శబ్దము రెండు కూడా భగవంతుని స్వాధీనంలోనే ఉన్నాయి.
0: ద టైమ్ అండ్ సౌండ్ ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్.
1: కనుక దేహం అనేటువంటిది ఈ శంఖచక్ర గదాదారి కాదు.
0: సో ద బాడీ డజన్ మీన్ మియర్లీ కౌంచ్ ఇన్ ద వీల్.
1: బలము కాలము రెండు కూడా భగవంతుని యొక్క చేతిలోనే ఉంటాయి.
0: వన్ ఈజ్ ది ఎనర్జీ, అదర్ ఈజ్ ద టైమ్ ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్.
1: దైవం ప్రత్యేకంగా ఉన్నాడని అనేక ఆకారములుగా మనం విశ్వసించి దానికి అనేక విధమైన శోకులు మనం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ గివ్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్ టు గాడ్ అండ్ అటాచ్ విత్ సో మెనీ డెకరేషన్.
1: నేను ఒకనొక సమయం లోపల 30 సంవత్సరం కిందట
0: 30 ఇయర్స్ బ్యాక్ భగవాన్
1: దుర్గల రామకృష్ణరావు నన్ను బలవంతం చేసి తిరుపతికి తీసుకెళ్లాడు.
0: బూర్గుల్ రామకృష్ణరావు ద దెన్ గవర్నర్ ఫోర్స్డ్ భగవాన్ టు గో టు తిరుపతి.
1: అక్కడ వాళ్ళ పురోహితులందరూ కూడా చాలా గౌరవంగా తీసుకుని లోపలి గర్భగుడి లోపలికి తీసుకెళ్లి చాలా వెంకటరమణ స్వామికి అభిషేకం చేస్తూ వచ్చారు.
0: ఆల్ ప్రీస్ట్ ఓవర్ దేర్ హెస్ టేకెన్ భగవాన్ టు ద శాంక్టమ్ శాంక్టోరం విత్ ఆల్ టెంపుల్ ఆనర్స్.
1: అప్పుడు అన్నారావు దీనికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్నాడు.
0: అన్నారావు వాజ్ ది చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ టిటిడి.
1: అన్నారావుని పిలిచి చెప్పాను, అన్నారావు ఏమిటి ఇంత సుందరమైనటువంటి విగ్రహానికి ఈ అలంకారం అంతా చేసి వికారం చేసి పెడుతున్నారు, ఎందుకు ఈ సొమ్ములంతా పెట్టాలి?
0: భగవాన్ ఆస్క్ అన్నారావు ది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ది బ్యూటిఫుల్ ఐడల్ ఇస్ దేర్, వై సో మెనీ జ్యువెల్స్?
1: అవన్నీ తీసి పెట్టినప్పుడు వెంకటేశ్వరుడు ఎంతో అందంగా కనిపిస్తాడు.
0: When all the jewels are removed, you can see Lord Venkateswara in all his might and grandeur.
1: అక్కడ చక్కగా నిరూపిస్తూ వచ్చింది.
0: And you will see all the grandeur over there.
1: ఈ శంఖ చక్రాలు పెట్టే కోసమని మైనం అద్ది ఈ చక్రాన్ని కనిపించటము, ఈ శంఖం కనిపించడం, ఎందుకు ఈ వికారం అంతా చేస్తున్నారు?
0: యూ కలెక్ట్ ఆల్ ద జ్యువెల్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ వ్యాక్స్, యూ అటాచ్
1: టు ది ఐడల్. ఆకారంలో భగవంతుడికి నిరాకారం ఎందుకు చేస్తున్నారు, వికారం ఎందుకు కల్పిస్తున్నారు?
0: హియర్ యూ హావ్ గాట్ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఐడల్ ఆకార, బట్ యూ మేక్ ఇట్ వికార, హారిబుల్.
1: ఇవి మీరు చేయకూడదు అన్నాను.
0: యూ షుడ్ నాట్ డూ దాట్.
1: అప్పుడు గురుగులు రామకృష్ణరావు చెప్పాడు, స్వామి లోకులు కాకులు వాళ్ళు వాళ్ళ ప్రీతిని పురస్కరించుకుని భగవంతునికి అలంకారం చేస్తుంటారు.
0: పీపుల్ దే హావ్ గాట్ దేర్ ఓన్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్, దే డెకరేట్ యాజ్ దేర్ లైక్స్.
1: అంతేకాని నాకు ఇష్టం లేదు అన్నాడు ఆయన.
0: ఐ టు డోంట్ లైక్ దాట్.
1: మీరు చెప్పండి కొంతవరకు, దీనివల్ల చాలా బాధ కూడా కలుగుతుంది, భయం కూడా కలుగుతుంది, ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో ఏమిటో భగవంతుని భగవంతునిగా ఏడ్చిపెట్టండి.
0: Actually, it is painful and we are also afraid of the situation. Let us leave the idol as idol, God as God.
1: కనుకని చెప్తే ఆయన విన్నాడు, గాని పాపం ఏమి చేయలేకపోయాడు.
0: బట్ హీ కుడ్ నాట్ హెల్ప్ ది సిచ్యువేషన్.
1: ఈ విధంగా భగవంతుడికి అలంకారం చేస్తూ కూర్చోవటము, దాని ఏ విధమైన అందంగా చూసుకు, ఇవి కాదు మనలో ఉంది దాని అందము.
0: యూ డెకరేట్ గాడ్ విత్ ఆల్ ద జ్యువెల్స్, బట్ ద రియల్ జ్యువెల్
1: అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం అన్నారు.
0: అందం బ్యూటీ ఈజ్ ఆనందం ద బ్లిస్, ఆనందం ద బ్లిస్ ఈజ్ మకరందం ద నెక్టర్.
1: కనుక భగవంతుడికి ఎట్టి అలంకారంలో చేయకూడదు.
0: యూ డోంట్ హ్యావ్ టు డెకరేట్ గాడ్.
1: అయితే ప్రపంచంలో పుట్టినందుకు దీనికి తగినటువంటి గౌరవంగా మర్యాదగా మనం బ్రతుకుతూ రావాలి, ఆదర్శాన్ని నిరూపించాలి.
0: హౌఎవర్ డ్యూ రెస్పెక్ట్ అండ్ కర్టెసీ హ్యావ్ టు బి ఎక్స్టెండెడ్ టు సెట్ అన్ ఐడియా.
1: స్వామి ఎందుకు ఇంత పెద్ద పెద్ద గౌను వేసుకుంటాడు?
0: వై స్వామి పుట్స్ ఆన్ సచ్ ఎ లాంగ్ గౌన్?
1: అలంకారం కోసం కాదు.
0: It's not any decoration.
1: నా దేహం ఎవరికి కనిపించకూడదు అని ఆనందం.
0: భగవాన్ డజంట్ వాంట్ ఎనీ పార్ట్ ఆఫ్ హిస్ బాడీ టు బి సీన్ బై యూ.
1: పాదాలు కూడా ఎవరికైనా కనిపిస్తాయేమని చాలా ఎత్తు చేసుకుని నడుస్తూ ఉంటాను.
0: హీ డజంట్ వాంట్ ఎనీ పార్ట్ ఆఫ్ హిస్ బాడీ టు బి నోటీస్డ్ బై
1: యూ. మానవత్వంలో ఉన్నటువంటి ఒక దివ్యత్వాన్ని ఈ యొక్క దేహరీతిగా కూడా గౌరవ మర్యాదలు అందించాలని.
0: Therefore, in the body, the divinity has got to be respected, highly respected.
1: తుంగభద్ర అని దీనికి పేరు పెట్టారు.
0: ద నేమ్ తుంగభద్ర ఇస్ గివెన్ టు ది బాడీ.
1: ఇంత మంగళకరమైనటువంటి దేహాన్ని అమంగళంగా ఎందుకు చూపించాలి?
0: సచ్ అన్ ఆస్పిషియస్ బాడీ షుడ్ నెవర్ బి కన్సిడర్డ్ ఇన్ ఆస్పిషియస్. నో,
1: మీ చేతులు కాళ్ళు కనిపించక తప్పదు.
0: ద హ్యాండ్స్ ద లెగ్స్,
1: ముఖం కూడా చూడక తప్పదు.
0: ద ఫేస్ విల్ బి సీన్.
1: కానీ అప్పుడప్పుడు నా ముఖం కూడా కొంతవరకు వెంటుకలు మూసుకొని చాలా ఈజీగా ఉంటాను, అది కూడా నాకు ఇష్టం లేదు.
0: At times he covers with the hair, but he doesn't like it anyway.
1: నేను ఏం చేస్తూ, ఈ తేజస్సు ఇది పుట్టినటువంటిది కానీ పెట్టినటువంటిది కాదు.
0: The effulgence is there right from his birth, is not anything attained later.
1: దానికి కూడా ఒక విధమైన దివ్యత్వానికి ఒక తేజస్సు వెంట వాడుతుంటాయి.
0: There is effulgence that follows the divinity.
1: కనుక నేను చేసే చిన్న చిన్న పని కూడాను ఒక అంతరార్థం లేకుండా ఉంటుండదు.
0: వాట్ ఎవర్ మైన్యూట్ సింపుల్ టాస్క్ దట్ భగవాన్ అండర్ టేక్స్ హ్యాస్ గాట్ సిగ్నిఫికెన్స్.
1: ఒక చిన్న ఉదాహరణము,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఆకలి లేనప్పుడు అన్నాన్ని ఎవడు తినడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూఆర్ నాట్ హంగ్రీ నో వన్ వుడ్ ఈట్.
1: అప్పి అయినప్పుడే నీరు తాగుతాడు.
0: If you are thirsty, you drink water.
1: దుఃఖం వచ్చినప్పుడే ఏడుస్తాడు.
0: And you cry when you are miserable.
1: ఆనందం వచ్చినప్పుడే నవ్వుతాడు.
0: And you smile when you are joyful.
1: కారణం లేని కార్యములు కాదు ఇవన్నీ.
0: But everything has got a reason behind it.
1: దానికి కూడా ఒక కారణం ఉండాలి. నిరూపించే నిమిత్తమే నేను దేహాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను.
0: టు ఎక్స్ప్లెయిన్ దిస్ కాజ్ బిహైండ్ ఇట్ ద బాడీ హ్యాస్ టు బి టేకెన్ కేర్ ఆఫ్.
1: ప్యూరిటీ, పేషెన్స్, పర్సివేరెన్స్, ఈ పిపిపి ఈ మూడు కూడా చాలా ప్రధానమైనటువంటివి.
0: త్రీ పీస్, ప్యూరిటీ, పేషెన్స్, పర్సివరెన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
1: నేను ఎప్పుడు కూడా ప్యూరిటీ,
0: ప్యూరిటీ భగవాన్
1: పని చేసినా కానీ నా కోసం కాదు.
0: Purity is for you.
1: Nalo unnatvanti oka purity ee lokamlo ekkada kuda nu ledani cheppochu.
0: The purity present in Bhagavan is not noticed anywhere in the world.
1: Anta purity na hrudayam.
0: That is Himalayan purity in him.
1: Chinchittu kuda nu akkada ee matram kuda nu malinyam cheyadaniki avakasam ledu.
0: There cannot be any simple trace of dirt being there.
1: Purity vallane ఇన్ని విధమైనటువంటి జగత్తునంత లాగుతూ వచ్చింది.
0: బికాస్ ఆఫ్ ద ప్యూరిటీ ఇన్ భగవాన్ డ్రాస్ ది అటెన్షన్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్.
1: ఇన్విటేషన్ ఇవ్వటం లేదు, ఎవరికి జాబులు కూడా రాయను.
0: నో ఇన్విటేషన్ ఇస్ ఎక్స్టెండెడ్. నో దేహమైనటువంటి
1: అంత పవిత్రమైనటువంటిది.
0: బాడీ సో ప్యూర్.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి దేహం లోపల ఎవరు కూడా నువ్వు దోషం చూపడానికి వీలు కాదు.
0: నో వన్ కెన్ పాయింట్ అవుట్ ఎ డిఫెక్ట్ ఆర్ మిస్టేక్ ఇన్ దిస్ బాడీ.
1: నా యొక్క పేషెన్స్ శాంతం ఎట్లుందంటే,
0: పేషెన్స్ ఓ భగవాన్,
1: పర్వతాలు కదిలినా కానీ నా హృదయం కదలదు.
0: మౌంటైన్స్ మైట్ మూవ్ బట్ హీ డస్ నాట్ మూవ్.
1: నా హృదయం అంత శాంతంగా ఉంటాడు.
0: భగవాన్ ఆల్వేస్ రిమైన్స్ ఇన్ పీస్.
1: అప్పుడప్పుడు కొంచెం బుస్ అంటుంటాను,
0: బట్ సమ్ టైమ్స్
1: చెప్పాలిగా కొంతమందిని సరిచేసే నిమిత్తమై ఆ పదమును ఉపయోగపెడుతుంటాను.
0: టు రెక్టిఫై అండ్ కరెక్ట్ హీ యూజెస్ హార్ష్ వర్డ్స్.
1: లేకపోతే ఈ పిల్లలు వినేవారు కాదు.
0: ఆర్ ఆర్ దే వుడ్ నాట్ పే హీ టు హిస్ వర్డ్స్.
1: నా బంగారు కూర్చోమా కూర్చోమా అంటే ఎవరు వినరు.
0: You be seated, you don't hear them.
1: Hey, kucho. Ante kurchuntaru.
0: Sit down, then they will
1: follow. Appu shabdanni marchali.
0: Then the tone has to
1: change. Shabda marpu chedane bhakta rakshana kuda jarugutu untadi.
0: By changing the tone, devotee can be saved.
1: Okaroka samayam lopala.
0: At one time.
1: పాండవులు అరణ్యవాసంలో ఉండినప్పుడు
0: పాండవస్ వర్ ఇన్
1: ఎక్సైల్ సంవత్సరం లోపల రోమఋషి వనం దగ్గరికి వెళ్లారు.
0: పాండవస్ when they were in the period of exile in the 13th year they went to Romarishi.
1: అంతా తర్వాత తిరిగి జయించి వచ్చారు.
0: And they returned.
1: యుద్ధం ప్రారంభమైంది.
0: And battle started.
1: ఈ ప్రారంభమైనటువంటి యుద్ధ సమయం లోపల
0: at the time of the commencement of war
1: ఒక విధమైన ప్రతిజ్ఞ పట్టాడు.
0: They have taken a vow.
1: ఎవరు?
0: Who?
1: గురువైనటువంటి వాడే.
0: The very preceptor.
1: నేను ప్రమాణం ఇవ్వాలి.
0: Well, I have to keep up his word.
1: తప్పించడానికి వీలు కాదన్నాడు.
0: యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ హిస్.
1: మీరు ఏమైనా చేయవచ్చును, కాబట్టి మీరు తప్ప మాకు అన్యులు లేరని ప్రార్థించింది.
0: ద్రౌపది ప్రేడ్ యూ మే డూ ఎనీథింగ్ బట్ యు ఆర్ ఓన్లీ అవర్ రిఫ్యూజ్.
1: తర్వాత
0: లేటర్
1: ఈ యొక్క భీష్ముడు ద్రోణాచార్యుని యొక్క కుమారుడు,
0: ద సన్ ఆఫ్ ద్రోణాచార్య,
1: అతను తమ పిల్లలను చంపాలని వచ్చాడు.
0: అశ్వత్థామ కేమ్ దేర్ టు కిల్ దేర్ చిల్డ్రన్.
1: అశ్వత్థామ ప్రతిజ్ఞ పట్టాడు.
0: అశ్వత్థామ హస్ టేకెన్ ఎ ఓత్.
1: పాండవులు ఎక్కడా కనిపించలేదు.
0: పాండవస్ వర్ నాట్ నోటీస్డ్.
1: అప్పుడు కృష్ణుడు రక్షించాలి కదా.
0: కృష్ణ హ్యాడ్ టు రెస్క్యూ.
1: ఎన్నో నాటకాలు ఆడాల.
0: హి హస్ టు యాక్ట్ ఇన్ డిఫరెంట్ వే.
1: భగవంతుని యొక్క చిత్రములంతా విచిత్రమైనటివి.
0: ఆల్ యాక్షన్స్ ఆఫ్ గాడ్ ఆర్
1: మిస్టానికి నువ్వు ఒక యాక్ట్ చేయాలి.
0: హి హస్ టు యాక్ట్ ఇన్ ఎవ్రీ వే.
1: దానికి కూడా ఒక్కొక్క సీన్ మార్చాలి.
0: సీన్ హస్ టు
1: ప్రతి దానికి కూడా ఒక డ్రామాగా నిర్మించాలి.
0: అండ్ ఎవ్రీ డ్రామా హస్ టు బి ఎనాక్టెడ్.
1: పరిగెత్తిపోయాడు కృష్ణుడు.
0: అండ్ కృష్ణ ర్యాన్.
1: ఎవరి దగ్గరికి?
0: వేర్?
1: ధృతరాష్ట్రుడు ఒక దుర్వాసు దగ్గరికి పోయాడు.
0: అండ్ హస్ గాన్ క్లోజ్ టు దుర్వాస.
1: దుర్వాసు దగ్గరికి పోయేటప్పటికి దుర్వాస చాలా నమస్కరించి చాలా గౌరవంగా చూచాడు.
0: దుర్వాస రిసీవ్డ్ కృష్ణ ఇన్ ఆల్ రెస్పెక్ట్.
1: స్వామి ఎందుకోసం వచ్చారు మా ఆశ్రమానికి?
0: స్వామి వాట్ బ్రాట్ యూ హియర్?
1: మాకు ఒక చిన్న పని ఉంటుండాలి.
0: ఐ గాట్ ఎ సింపుల్ టాస్క్.
1: అది నీతో చేయించాలని వచ్చానన్నాడు.
0: ఐ వాంట్ టు గెట్ ఇట్ డన్ బై యూ.
1: తమ ఆజ్ఞకు నేను బద్ధుండైనా తప్పక ఏమి చెప్పినా చేస్తానన్నాడు.
0: ఐఎమ్ బౌండ్ డ్యూటీ బౌండ్ టు యువర్ కమాండ్. ఐ సర్టన్లీ డూ వాట్ ఎవర్ యూ సే.
1: ఈనాటి రాత్రి పాండవులు నీవు కాపాడాలి.
0: దిస్ నైట్ యూ హ్యావ్ టు రెస్క్యూ అండ్ సేవ్ పాండవాస్.
1: తమను కాపాడేవారు కానీ నేనేమిటి కాపాడటం అన్నాడు.
0: ఇట్స్ ఓన్లీ హూ కెన్ ప్రొటెక్ట్ దెమ్. వాట్ ఈస్ ఇట్ ఐ ప్రొటెక్ట్ దెమ్.
1: కానీ నాది నాది వేరే.
0: నీ
1: ద్వారా జరిపించేది ఇంకోటి వేరే.
0: ఐఎమ్ సెపరేట్ డిఫరెంట్ బట్ దిస్ హెస్ టు బి డన్ త్రూ యూ.
1: నా రక్షణలు ఎన్ని రకములుగానో ఉంటుంటాయి.
0: హౌ ఐఎమ్ గోయింగ్ టు ప్రొటెక్ట్ యూ డు నాట్ నో.
1: కనుక ఒక పని చేయాలన్నాడు.
0: యు హావ్ టు డూ వన్ థింగ్.
1: ఏం చేయమని చెప్పారు?
0: వాట్ ఈస్ టు బి డన్?
1: కింద ఒక గుంత తవ్వు.
0: అండ్ లెట్ దెర్ బి
1: ఆ గుంత ఈ పంచ పాండవులు కూర్చోబెట్టు.
0: లెట్ పాండవాస్ బి సీటెడ్ దేర్.
1: దానిపైన పలక వెయ్యి.
0: లెట్ దెర్ బి ప్లాంక్ ఓవర్ దట్.
1: ఆ పలక పైన నీ కుర్చీ వేసుకో.
0: యూ హ్యావ్ యువర్ చైర్.
1: ఆ కుర్చీ పైన కూర్చో.
0: యూ సిట్ ఆన్ దట్.
1: వస్తారు ఎవరైనా దుర్యోధన దుశ్శాసనాదిలో ఎవరైనా వస్తారు.
0: ది అదర్ ఎనిమీస్ మే కమ్.
1: లేక ద్రోణాచార్యుని కుమారుడే వస్తాడు.
0: అశ్వత్థామ మే ఆల్సో కమ్.
1: వచ్చినా కానీ అడుగుతాడు, స్వామి మీరు త్రికాల జ్ఞానులు కదా, పాండవులు ఎక్కడున్నారని అడుగుతాడు.
0: దే మే ఆస్క్ స్వామి యూ నో ఆల్ ది పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ వేర్ ఆర్ పాండవ.
1: దుర్వాసు చెప్పు, స్వామి నేను అబద్ధమాడను అన్నాడు.
0: దుర్వాస సెడ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు అటర్ ఎ లై.
1: సన్యాసి నిన్ను అబద్ధమాడమని నేను చెప్తున్నానా?
0: అరే ఓ సెలబ్రిటీ, ఐ వాంట్ యు టు అటర్ లైస్.
1: అబద్ధమాడమని నేను కూడా చెప్పను.
0: ఐ టు డోంట్ సే దాట్.
1: సత్యాన్న పర్వదన్న సత్యమే నా యొక్క ప్రథము.
0: ఇన్ఫాక్ట్
1: సత్యమే చెప్పు.
0: టెల్ ట్రూత్.
1: కానీ శబ్దాన్ని మార్చు అన్నాడు.
0: బట్ చేంజ్ యువర్ టోన్ వాయిస్.
1: అశ్వత్థామ వచ్చి, స్వామి పాండవులు ఎక్కడున్నారని చాలా వినయంగా అడిగాడు.
0: Ashwathama came in all humility and asked, Swami, where are Pandavas? He said, Pandavas, they are beneath me.
1: శబ్దమును మార్చాడు.
0: హి చేంజ్ ద టోన్.
1: శబ్దమును మార్చేటప్పటికే
0: అండ్ వన్స్ వాయిస్ ఇస్ చేంజ్
1: అశ్వత్థామ పరిగెత్తిపోయాడు.
0: అశ్వత్థామ రాన్ అవే అఫ్రైడ్ ఆఫ్ ది సిచ్యువేషన్.
1: కాబట్టి అతను పోవటం వల్ల పాండవుల యొక్క ప్రేమ ఒక ప్రాణము రక్షించేది కదా.
0: బికాస్ దట్స్ వే పాండవస్ వర్
1: సేవ్. నేను కొన్ని శబ్దాలు మార్చవలసి వస్తుంటాది.
0: గాడ్ ఆల్సో చేంజెస్ వాయిస్.
1: శబ్దాలు మార్చినట్టు చేత కొన్ని కార్యము సక్రమంగా జరిగిపోతుంటాయి.
0: సర్టన్ టాస్క్ ఆర్ అకంప్లిష్డ్ బై దిస్.
1: అన్ని అవతారములు ఎందుకు శబ్దాలు మార్చడం అనేది సహజంగా జరుగుతూనే వచ్చాయి.
0: ఇన్ ఆల్ ఇన్కార్నేషన్స్ దిస్ హెస్ బీన్ గోయింగ్ ఆన్.
1: కైక ఇంటి నుంచి వచ్చాడు రాముడు.
0: అండ్ రామ వాజ్ రిటర్నింగ్ ఫ్రమ్ కైక.
1: నవ్వుతూ నవ్వుతూనే వచ్చాడు.
0: ఇన్ హీ కేమ్ స్మైలింగ్ ఆల్ ది వే. సీతాదేవి
1: సింహాసనం కోసం అలంకారంగా చేసుకుంటున్నది.
0: అండ్ సీతా వాజ్ రెడీ విత్ ఆల్ ద డెకరేషన్ ఫర్ కరోనేషన్.
1: సీత, నా మాట విను.
0: Listen to me.
1: నేను ఇప్పుడు ఇక్కడ ఉండడానికి వీలు లేదు.
0: ఐ కెనాట్ బి హియర్.
1: తండ్రి ఆజ్ఞ, నేను అరణ్యానికి పోవాలి.
0: ఇస్ ద కమాండ్ ఆఫ్ మై ఫాదర్ ఐ షుడ్ గో టు ద ఫారెస్ట్.
1: ఏమిటి అరణ్యం?
0: వాట్ ఫారెస్ట్?
1: నేను కూడా వస్తాను.
0: ఐ విల్ ఆల్సో ఫాలో యూ.
1: నీవు రావడానికి వీలు కాదు.
0: నో, యూ కెనాట్.
1: ఆ రాక్షసులు ఆ యొక్క క్రూర మృగములతో నేను సంరక్షించుకోలేను అన్నాడు. చెప్పేటప్పటికి
0: అండ్ క్రూల్ యానిమల్స్ ఆల్ అరౌండ్ యూ కెనాట్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్.
1: ఇంత లోకాన్ని రక్షించేటువంటి వాడు ఒక స్త్రీని మీరు రక్షించుకోలేరా?
0: ఓ రామ, యూ ప్రొటెక్ట్ ది హోల్ వరల్డ్, కాంట్ యూ ప్రొటెక్ట్ మీ ఏ ఉమెన్?
1: ఇది మీ యొక్క బుటక మాటలు కానీ నీవు రక్షించుకోగలవు.
0: ఇస్ ఆల్ యువర్ నాక్, డోంట్ స్పీక్ లైక్ దట్.
1: నేను నేను వస్తానని.
0: ఐ విల్ సర్టన్లీ ఫాలో యూ, షీ సెడ్.
1: కానీ గట్టిగా చెప్తూ వచ్చాడు.
0: బట్ రామ వెంట ఆన్ వెహిమెంట్లీ టెలింగ్.
1: తరువాత ఇంకా కఠినంగా పలుకుతూ వచ్చాడు.
0: అండ్ దెన్ హీ హాస్ టు యూజ్ హార్ష్ వర్డ్స్.
1: నీవు రావటం చేత నాకు కష్టం కలుగుతుంది అన్నాడు.
0: ఇఫ్ యూ ఫాలో మీ ఐ విల్ ఫీల్ వెరీ బ్యాడ్.
1: నిన్ను సంరక్షించుకోవటమే నాకు పెద్ద బాధ్యత అవుతుంది.
0: అండ్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ.
1: తండ్రి ఆజ్ఞ, నేను ఏ రీతిగా ఇది నడుచుకోవాలి?
0: హౌ కెన్ ఐ ఫుల్ఫిల్ ది కమాండ్ ఆఫ్ మై ఫాదర్?
1: నీవు రాకూడదు అన్నాడు.
0: బెటర్ యూ డోంట్ కమ్.
1: సరే, అయితే మీరు ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నారు?
0: అండ్ దెన్ షీ ఆస్క్డ్, వేర్ ఆర్ యూ గోయింగ్?
1: తల్లి దగ్గర పోయి నమస్కారం చేయాలని అన్నాడు.
0: అండ్ హీ సెడ్ యూ గో అండ్ డూ నమస్కారం.
1: రాముతో పాటు కౌసల్య మందిరానికి కూడా వచ్చింది సీత.
0: అండ్ సీత ఫాలోడ్ రామ టు ది రెసిడెన్స్ ఆఫ్ కౌసల్య మదర్.
1: అప్పుడు కౌసల్య చాలా బాధపడుతూ, నాయన, కొన్ని నిమిషాల లోపల నీవు చక్రవర్తి అవుతావని ఆశించాను, కానీ ఈ విధంగా జరిగింది. చాలా బాధపడుతూ
0: మదర్ కౌసల్య వాస్ ఫీలింగ్ సో సాడ్, టెల్లింగ్ దట్ ఓ మై డియర్ సన్, ఐఎమ్ థింకింగ్ దట్ యూఆర్ గోయింగ్ టు బి కారోనేటెడ్ బట్ యూఆర్ లీవింగ్. క్షణమైన
1: ఈ యొక్క అయోధ్యలో ఉండలేను.
0: And I cannot be here even if I
1: నేను కూడా అరణ్యానికి వస్తానని.
0: And I will also follow you to the forest.
1: అప్పుడు తల్లికి కొన్ని నీతి వాక్యాలు చెప్తూ వచ్చాడు.
0: And then Rama started teaching to his
1: mother. తండ్రి వృద్ధుడైనాడు.
0: Father is aged.
1: కేవలం అతని యొక్క అస్తవ్యస్తం చేత మాటలు లేనిపోనివన్నీ మాట్లాడాడు.
0: And he is not speaking as he should.
1: సతికి పతియే దైవము.
0: అండ్ హస్బెండ్ ఇస్ గాడ్.
1: అతని సేవ చేయాలి.
0: యూ హావ్ టు సర్వ్ యువర్ హస్బెండ్.
1: ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికి నీవు నన్ను వదిలి అతన్ని వదిలి రాకూడదు.
0: యూ షుడ్ నాట్ లీవ్ యువర్ హస్బెండ్ లైక్ దట్ అండ్ ఫాలో.
1: అతని సేవనే నీకు ప్రధానమైనటువంటి ముఖ్యమైన కర్మ.
0: మెయిన్ యాక్షన్, యువర్ రెస్పాన్సిబిలిటీ లైస్ ఇన్ యువర్ సర్వింగ్ యువర్ హస్బెండ్.
1: అది సీత వినింది.
0: సీత హర్డ్ ఆల్ దిస్.
1: సీత చాలా తెలివైనటువంటి.
0: సీత ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
1: తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత
0: ఆఫ్టర్ రిటర్నింగ్ హోమ్,
1: నేను కూడా వస్తున్నానని.
0: హి సెడ్ ఐ యామ్ ఆల్సో కమింగ్.
1: రావడానికి వీలు లేదన్నారు.
0: రామ సెడ్ నాట్ పాసిబుల్.
1: తల్లికి మాత్రము పతియే దైవం అని చెప్పావు, నాకు మాత్రం పతి దైవం కాదా?
0: యూ టోల్డ్ యువర్ మదర్ దట్ సర్వింగ్ హస్బెండ్ ఇస్ ఇంపార్టెంట్. ఇట్ డస్ నాట్ అప్లై టు
1: చంద్రుడు.
0: అండ్ యువర్ మూన్.
1: నేను శీతలమైన వెన్నెలను.
0: And I am the moonlight.
1: వెన్నెలు చంద్రుని నుంచినే ఆవిర్భవిస్తుంది.
0: And moonlight comes out of moon.
1: చంద్రుడు ఒక చోట, వెన్నెలు ఒక చోట ఉండడానికి.
0: యూ కెనాట్ హ్యావ్ మూన్ ఎట్ వన్ ప్లేస్, మూన్ లైట్
1: విరుద్ధమైనటువంటి యొక్క ప్రవర్తన చేస్తున్నారే.
0: అండ్ యూఆర్ జస్ట్ యాక్టింగ్ ఇన్ డిఫరెంట్.
1: చంద్రుడు ఎక్కడో, వెన్నెలు అక్కడే.
0: సో మూన్ లైట్ షుడ్ బి దేర్ వేర్ దేర్ ఇస్.
1: రాముడు అరణ్యం లోపల, సీత అయోధ్య లోపల ఉండడానికి వీలు లేదు.
0: రామ కెనాట్ బి ఇన్ ద ఫారెస్ట్ అండ్ సీత కెనాట్ బి ఇన్ అయోధ్య.
1: నన్ను గట్టిగా చెప్పింది. చాలా రాముడు కూడా తగ్గిపోయాడు.
0: దెన్ రామ ఆల్సో వాస్ పాసిఫైడ్ బై దెన్.
1: ప్రతి అవతారం నందు కూడా ఇలాంటి సన్నిహిత సంబంధ బాంధవ్యాలు వచ్చినప్పుడు కొన్ని విధమైనటువంటి యొక్క శాంతిని వహించవలసి వస్తుంది.
0: సచ్ ఇన్సిడెంట్స్ డూ హ్యాపెన్ అట్ ద టైమ్ ఆఫ్ ఎవ్రీ ఇన్కార్నేషన్.
1: కనుకనే ఆమెను అరణ్యానికి తీసుకెళ్లాడు.
0: అండ్ దేర్ఫోర్ హి టుక్ హర్.
1: ఈ విధంగా మనం అసత్యం ఆడకూడదు.
0: వి షుడ్ నాట్ అటర్ లైస్.
1: కానీ శబ్దం మాత్రం మార్చి.
0: బట్ యూ కెన్ చేంజ్ యువర్ టోన్.
1: ఒకరి క్షేమం కోసమని, కళ్యాణం కోసమని, లోకోద్ధారం కోసమని ఎంతైనా మనం పని చేయవచ్చు.
0: ఫర్ ది సేక్ ఆఫ్ అదర్స్, ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ అదర్స్, హౌఎవర్ యూ కెన్ చేంజ్ యువర్
1: లోక హితే రతః ఇది చాలా ప్రధానమైనటువంటిది.
0: విషింగ్ ది గుడ్ ఆఫ్ ఎవ్రీబడి ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
1: సర్వే సమృద్ధా గుణై మంచి గుణములు కలిగి ఉంటుండాలి.
0: వన్ షుడ్ హావ్ ఆల్ వర్చ్యూస్.
1: సర్వే జ్ఞానైక సంపన్న మనం జ్ఞానంతో కూడినటువంటి వారిగా ఉండాలి.
0: వీ షుడ్ హ్యావ్ విజ్డమ్.
1: అది ఏ ప్యూరిటీ పేషెన్స్ అండ్ పర్సివరెన్స్.
0: దీస్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ దీస్ త్రీ వర్డ్స్.
1: సాయికి మించిన వారు లోకంలో ఎక్కడా లేరు.
0: ఇన్ దీస్ త్రీ సాయి ఇస్ ద ఓన్లీ వన్ యూ డోంట్ ఫైండ్ ఎనీబడి ఇన్ దిస్ వరల్డ్.
1: కనుక ఈ మూడింటి యందు కొన్ని క్షేమం కోసమని, కొన్ని ఆనందం కోసమని, కొన్ని అనుకూలం కోసమని, వారి మనస్తృప్తి కోసమని ఈ విధంగా నేను చేస్తూ వస్తుంటాను. ఏమి చేసినా, ఏమి పలికినా, ఏమి చెప్పినా నా కోసం కాదు.
0: వాట్ ఎవర్ భగవాన్ డస్, ఇట్ ఈస్ ఫర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ మ్యాన్కైండ్. దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫ్.
1: నమ్మిన నమ్మకపోయినప్పటికి కాలు మొదలు తల వరకు కూడా ఎక్కడే గాని స్వార్థం నాలో లేదు.
0: ఇన్ భగవాన్ ఫ్రమ్ టాప్ టు టో, బిలీవ్ ఇట్ ఆర్ నాట్, దేర్ ఇస్ నో సెల్ఫ్
1: అంతకంటే లేదు.
0: There is nothing whatsoever in
1: it. చేసినా మీకోసమే.
0: Everything is for you.
1: ఏ పని చేసినా మీ పని.
0: Everything for you.
1: ఏది నేను ఆనందించినా మీకు ఆనందం కోసమని.
0: It is only to confer bliss to you.
1: కనుకొనే ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా, విద్యార్థినియులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ బాయ్స్ అండ్ గర్ల్స్,
1: దైవతత్వాన్ని గుర్తించుకోవడం ఎవరికి సాధ్యం కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎవ్రీబడి టు నో లవ్.
1: దైవత్వంను ఎవరు అర్థం చేసుకోలేరు.
0: నోబడి కెన్ అండర్స్టాండ్ గాడ్.
1: కొన్ని నిమిషం లోపల చాలా అర్థం చేసుకున్నట్టుగా నటిస్తారు, మరి నిమిషం లోపల మర్చిపోతుంటారు.
0: యూ ప్రిటెండ్ యాజ్ ఇఫ్ యు హావ్ అండర్స్టూడ్ అండ్ యు ఫర్గెట్ లేటర్.
1: అనేక జన్మల నుంచి వారి వెంట వెంట జంట ఇంట వచ్చినటువంటి ఒక ప్రాక్టీస్ అవన్నీ.
0: ఇట్ ఈస్ ఆల్ ఆఫ్ ద ప్రాక్టీస్, ద యాటిట్యూడ్ దట్ యు హావ్ హ్యాడ్ ఓవర్ ప్రీవియస్ లైఫ్.
1: సంస్కారములు ఆ విధంగా వస్తుంటాయి.
0: ఆల్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద ప్రీవియస్ లైఫ్.
1: అంతేకాకుండా ప్రకృతి యొక్క ప్రజెంట్ యొక్క ప్రజెంట్ కూడా ఉంటుండాలి.
0: అండ్ దేర్ఫోర్ ద పాస్ట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద ప్రెసెంట్.
1: కనీస సంబంధ బాంధవ్యం కూడా ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ఎ ఇంటిమేట్ రిలేషన్షిప్ ఇన్ ద పాస్ట్.
1: ఈ స్నేహ సంబంధం కూడా ఉంటుండాలి.
0: అండ్ దేర్ ఇస్ ఇంటిమేట్ రిలేషన్షిప్.
1: సంపర్క దోషాలు కూడా ఉంటుంటాయి.
0: దేర్ ఇస్ మిస్టేక్ ఇన్ ద కంపెనీ.
1: కాబట్టి అంత త్వరగా మానడానికి వీలు కాదు.
0: దేర్ఫోర్ ఇస్ నాట్ పాసిబుల్ టు చేంజ్.
1: క్రమేణా కూడాను
0: స్లోలీ
1: స్టార్ట్ ఎర్లీ,
0: డ్రైవ్ స్లోలీ,
1: వయసు లోపల మీరు ప్రాక్టీస్ కు చాలా ప్రారంభించండి.
0: దిస్ ద రైట్ టైం టు స్టార్ట్ ప్రాక్టీస్ వెల్.
1: శాంతాన్ని మీరు పోషించుకోండి.
0: అండ్ హ్యావ్ ద
1: పవిత్రతను కించిత్ కూడా మీరు ఏమాత్రం మాలిన్యం కాకుండా చూసుకోండి.
0: డోంట్ చేంజ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్.
1: ఇవి రెండు మీరు గట్టిగా ఉంటుంటే ఇంకా పర్సివరెన్స్ ఏమైనా కలుగుతుంది.
0: అండ్ వెన్ వన్స్ యూ హ్యావ్ దీస్ పర్సివరెన్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్.
1: కనుక మీకు ఎప్పుడు కూడా నేను అడ్రస్ చేస్తుంటాను, ప్రేమ స్వరూపులారా, ప్రేమ స్వరూపులారా అని.
0: భగవాన్ ఆల్వేస్ అడ్రెస్సెస్ ద గ్యాదరింగ్.
1: నా ఎందున్నటువంటి ప్రేమనే కనుక నేను పలికే పలుకులు కూడా ప్రేమవే.
0: దేర్ఫోర్ దేర్స్ ఆల్ లవ్ ఇన్ భగవాన్. వాట్ ఎవర్ హీ సేస్,
1: అందరూ కూడా ప్రేమ స్వరూపులుగా కావాలి.
0: అండ్ హెన్స్ యూ షుడ్ బి పర్సానిఫికేషన్ ఆఫ్ లవ్.
1: ఎలాంటి పరిస్థితులు అయినా కూడా ప్రేమకు ఏమాత్రం కూడా లోటు కలిగించుకుందా చూసుకోవాలి.
0: దేర్ షుడ్ నెవర్ బి షార్టేజ్ ఆఫ్ డెర్త్ ఆఫ్
1: లవ్. ఆ విధంగా మీరు జీవించు రాండి, మీకు ఏది కావాల్సిన నేను ఇస్తాను.
0: If you lead your life full of love, Bhagavan will grant you whatever you want.
1: Kaluka, mere bhavi bharatodharakulu.
0: You are going to emancipate from this country.
1: Vidyarthi vidyarthinile mana bharat deshaniki leaders preaders.
0: Students, boys and girls are the future leaders of Bharat.
1: Durbhavamunu katti pettandi.
0: Sacrifice bad feeling.
1: Sadbhavamunu penchukondi.
0: Develop good ideas.
1: Sadutdeshamto jeevinchandi.
0: Have good aims.
1: పవిత్రమైన దృష్టిని తీసుకోండి.
0: అండ్ హ్యావ్ సీక్రెట్ విజన్.
1: దృష్టి దోషం కానీ వాగ్దోషం కానీ లేకుండా చూసుకోండి.
0: డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ మిస్టేక్ ఇన్ బ్యాడ్ లుక్స్ ఆర్ బ్యాడ్ వర్డ్స్.
1: ఈ విధమైన మంచి నడతలతో మీరు ఉండినప్పుడు మీ తల్లిదండ్రులు కూడా ఎంతో ఆనందిస్తారు.
0: వెన్ యూ లీడ్ లైఫ్ లైక్ దట్ యువర్ పేరెంట్స్ విల్ బి హ్యాపీ.
1: కనుక వారిని కూడా సంతోష పెట్టండి.
0: మేక్ యువర్ పేరెంట్స్
1: మాతృదేవో భవ, పితృదేవో భవ.
0: మదర్ ఈస్ గాడ్, ఫాదర్ ఈస్ గాడ్.
1: ఈ దేహానికి ఏ తల్లిదండ్రులు ఎంత ప్రీతిగా చూసుకున్నారో అట్లనే మీ దేహానికి కూడా మీ తల్లిదండ్రులు అంత ప్రీతిగా చూసుకుంటుంటారు.
0: జస్ట్ యాజ్ దిస్ బాడీ హాస్ టేకెన్ కేర్ ఆఫ్ హిస్ పేరెంట్స్, యూ ఆల్సో షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్.
1: కనుక వారిని కూడా మీరు ప్రేమించి, ఆదరించి, ఆశ్రయించి వారు ఆనంద పెట్టండి.
0: యూ ఆల్సో బీ విత్ యువర్ పేరెంట్స్, మేక్ దెమ్ హ్యాపీ, సర్వ్ దెమ్.

0: గాడ్.
1: ఇందులో దైవత్వానికి చక్కని అవకాశం అందించే విధానము నిరూపిస్తూ వచ్చాడు.
0: దిస్ ఆల్సో గివ్స్ ఆంపుల్ ఎవిడెన్స్ టు ఎక్స్పీరియన్స్ ద సేమ్.
1: ప్రతి పదమునందు కూడాను ఒక మంత్రము, ప్రతి మంత్రమునకు కొన్ని పదములు, కొన్ని పదముల చేత ఈ మంత్రమును పవిత్రమైనటువంటి ఒక అంతరార్థంగా నిరూపిస్తూ వచ్చాడు.
0: ఎవ్రీ మంత్ర ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్ ఫుల్ ఆఫ్ ఫ్యాథమ్లెస్ డెప్త్ ఆఫ్ మీనింగ్.
1: ఈ మంత్రమునకు అర్థములు ఎన్నో ఉన్నవి, అయినను మనకు అనుకూలమైన మంత్రాన్ని అర్థాన్ని మనం స్వీకరించాలి.
0: ఎవ్రీ మంత్ర హ్యాస్ మిరియడ్ మీనింగ్స్ బట్ యెట్ వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ దాట్ విచ్ వీ కెన్ కాంప్రిహెండ్ అండ్ అండర్స్టాండ్.
1: దక్షిణామూర్తి యొక్క తత్వమును లోకమునకు ప్రచరింపచేసుకోరి అనేక విధములైనటువంటి యొక్క మార్గమును అవలంబించి అంతరాత్మను ప్రబోధించి ఆనందమును కలిగిస్తూ వచ్చాడు సాధకులకు.
0: దక్షిణామూర్తి హ్యాస్ షోన్ సో మెనీ పాత్స్ అండ్ ప్రొసీజర్స్ టు బి అడాప్టెడ్ బై ద సీకర్ టు ఎక్స్పీరియన్స్ గాడ్.
1: అయితే ఈ మంత్రములు ఏ రీతిగా వచ్చాయి?
0: What is the origin of all these mantras?
1: సామాన్యమైనటువంటి ఒక లౌకిక జగత్తుకునకు సామాన్య పదములైన మంత్రమే వినియోగం చేసి సామాన్యమైనటువంటి ఒక రీతిగా ఈ మంత్రమును అనుగ్రహించి వచ్చాడు.
0: All these mantras are passed on to the humanity in an ordinary way from the worldly parlance, making use of the words which are well known.
1: మూడు పదములు మాత్రమే ముచ్చటగా వర్ణిస్తూ వచ్చాడు.
0: Three words were emphasized here.
1: భూత భవిష్యత్ వర్తమానములని మూడు కాలములను నియమించాడు.
0: They represent the three periods of the time, past, present and future.
1: మూడు రూపములుగా వర్ణిస్తూ వచ్చాడు.
0: They have been explained backed by forms.
1: ఆత్మ, మనసు, ఈ రెండింటికి మధ్య లోపల జీవుడు అని పెట్టాడు.
0: There are three here. One is Atma, the self. Manas, the mind. In between the Jiva,
1: జీవుడు,
0: the individual.
1: దేవుడు, మనస్సు.
0: The two here, Jiva, the individual, Deva, the divine, and in between, Manas, the mind.
1: అయితే ఈ జీవునకు దేవునకు మధ్యన ఉన్నటువంటి మనస్సు ఏ పని చేస్తూ వచ్చింది?
0: What is the task assigned to the mind which stands between the individual and the divine?
1: జీవుడు జడము.
0: The individual is jada or inert.
1: దేవుడు చైతన్యము.
0: Divine, God is Chaitanya.
1: ఈ చైతన్యములు రెండింటినీ కలిపే నిమిత్తమై మనస్సు అనేటువంటిది మధ్యలో నియమిస్తూ వచ్చాడు.
0: Here lies the mind between that which is inert and the other side which is transcendental awareness.
1: జీవుడు దేవుడు మనస్సు.
0: Individual, God and the mind.
1: ఇది కూడా ఒక మంత్రమే.
0: This also constitutes a mantra.
1: జీవేశ్వర ప్రకృతి అని దీనికి ఒక మంత్రము.
0: This is called Prakriti, the nature comprising these two, Jiva individual, Ishvara God.
1: ఈ ఈశ్వరత్వను జీవత్వంతో కూర్చి దైవత్వంగా మార్చే నిమిత్తమై మనస్సును అక్కడ సాక్షిభూతంగా నిలుపుతూ వచ్చాడు.
0: మనస్సు ఇస్ కెప్ట్ హియర్ యాజ్ ఎ విట్నెస్ టు ట్రాన్స్ఫార్మ్ ద హ్యూమన్ ఇన్ టు ద డివైన్.
1: అయితే ఈ మనస్సు ఈ జీవుని దైవంగా ఏ రీతిగా మారుస్తూ వచ్చింది?
0: How does the mind make an attempt to transform the man into God?
1: Kevalamu jeevudu vesti swarupudu.
0: The individual is a member in a community.
1: Devudu samasti swarupudu.
0: God is the cosmic form.
1: Kani manasu anetundi samasti vesti swarupamai.
0: Whereas mind is the combination of the community as well as the universe.
1: Manasu inta pavitramaina shaktini ఉండినది నిరూపిస్తూ వచ్చాడు.
0: ఇట్ హస్ బీన్ వెరీ క్లియర్లీ స్టేటెడ్ ద మైటీ పవర్ ఆఫ్ ద మైండ్.
1: కానీ ఈ మోడర్న్ ఏజ్ లోపల మనస్సు అంటే కేవలము ఒక విధమైనటువంటి ఒక మంకీ మైండ్ అంటారు.
0: ఇన్ ద మోడర్న్ ఏజ్ వి కన్సిడర్ ద మైండ్ సో లో అండ్ చీప్, కాలింగ్ ఇట్ ద మంకీ మైండ్.
1: ఇది పిచ్చుకోతి వంటిది అన్నారు.
0: వి సే ఇట్ ఇస్ ఎ మంకీ మైండ్.
1: కాదు కాదు.
0: నో,
1: ఇది పవిత్రమైనటువంటి మ్యాన్కైండ్.
0: ఇట్ ఇస్ ఎ సీక్రెట్ మ్యాన్కైండ్, నాట్ మంకీ మైండ్.
1: ఈ మ్యాన్కైండ్ ను మ్యాన్ తోన దైవంతోన ఏకం గావించే నిమిత్తం వచ్చింది.
0: This mind is there to link the man with God.
1: Kanuka manasu anetundi chaala pavitramainatundi.
0: And so mind is highly sacred.
1: Mana eva manushyanam karanam bandham vachayo annaru.
0: Mind is responsible for the bondage and liberation.
1: Manasu chaala shaktivantamainatundi annaru.
0: Mind is highly powerful.
1: Manasukunnatundi shakti mari deniki kudunu ledu.
0: The power immanent in the mind is not noticed anywhere else.
1: Kanuka itti manasunaku taginatvanti shakti nandinchukuntu raavatam chethane ee daivattam anetvanti kramakramena konchi gauravam taggutu vachindi.
0: As the mind is dominating, it is not able to know in full, in depth God.
1: Unna gauravamu eppatiki untunnadi.
0: In fact, the honor and the grandeur lies there.
1: Kani manasunaku ee prapanchamlo unnatundi vyaktulu antati gauravam nandinchaledu.
0: But people have not attached the proper appropriate value to the mind.
1: Laukikamaina bhautikamaina prakrutamaina ee yokka padamulaku sarainatundi arthanni gurtinchukolegadu.
0: He is not able to understand the true meaning from the worldly sense nor in its depth.
1: Kanuka జీవుని కంటే దేవుని కంటే మనసు చాలా మహా తీక్షణమైనటువంటిది.
0: Therefore more than the individual and God, mind is so powerful and intense.
1: మనసుకు మరింత శక్తివంతమైనటువంటి ఖడ్గములు ఉంటున్నవి.
0: Mind has got very powerful sword with it.
1: ఇది సూరత్వంతో కూడినటువంటిది.
0: It is full of valor.
1: ధీరత్వంతో కూడినటువంటిది.
0: Courage.
1: పరాక్రమంతో కూడినటువంటిది.
0: అండ్ ఫుల్ ఆఫ్ స్ట్రెంగ్త్.
1: పవిత్రతతో కూడినటువంటిది.
0: సాంక్టిటీ.
1: ఇలాంటి మనస్సు యొక్క తత్వమును గుర్తించుకునేటానికి ఎవరికి చేత కాకపోయింది.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ అండ్ గివెన్ టు ఎవ్రీబడి టు నో ద నేచర్ అండ్ ద పవర్ ఆఫ్ ద మైండ్.
1: మనసే లేకపోతే జీవుడు దేవుడు అనేటువంటి యొక్క విలువనే జగత్తు కానరాదు.
0: Without the mind, no one can know the value of the individual and also of God.
1: కన మనసే ఈ జీవునకు దేవునికి ఉండినటువంటి ఒక జగత్తరమైనటువంటి శక్తిని నిరూపిస్తూ వచ్చింది.
0: Therefore is the power of the mind that proves clearly the strength of the individual and of God.
1: కనుక మానవత్వంలో ఉండినటువంటి ఒక దివ్యత్వానికి, దివ్యత్వంలో ఉన్నటువంటి చైతన్యానికి, చైతన్యంలో ప్రకాశించేటువంటి ఒక మానస్తత్వానికి కొంత వ్యత్యాసాన్ని చూడాలి.
0: సో వీ హ్యావ్ టు నో క్లియర్లీ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డివినిటీ ఇన్ మ్యాన్, ద డివినిటీ విచ్ ఇస్ ఆల్ అవేర్నెస్, విచ్ ఇస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద యూనివర్స్.
1: దైవత్వం కంటే ఈ మనస్సుకు మహాశక్తివంతమైనటువంటి ఒక డివినిటీ అని, దివ్యత్వం అని నిరూపిస్తూ వచ్చింది.
0: సో ఇట్ హెస్ బిన్ క్లియర్లీ ఎస్టాబ్లిష్డ్ ద మైండ్ ఈజ్ సో పవర్ఫుల్ and one pointed even above the level of
1: kanukane ee manasune vishnu swarupamu annaru.
0: So vishnu swarupa, the sustenance principle is the mind.
1: Ninnadi dinam cheppinattuga manasu vishnu swarupame.
0: As Bhagavan said yesterday, the mind is Vishnu.
1: Swasamu swasamu kevalamu brahma swarupame.
0: The breath is brahma.
1: Ee brahmam nundi aavirbhavinchinatundi oka vishnuvuku దైవస్వరూపం అనే నిజమైనటువంటి ఒక దేవము విష్ణువు అని పేరు పెట్టారు.
0: Therefore, Brahma is the origin and Vishnu is God.
1: ఆ శ్వాస స్వరూపమనే నిజమైనటువంటి ఈశ్వరత్వం అన్నారు.
0: Therefore, the divinity is this principle of breath.
1: ఈ ఈశ్వరత్వమునకు ఈ వాక్ స్వరూపమైనటువంటి ఒక బ్రహ్మత్వమునకు ఎంతటి వ్యత్యాసం ఉన్నది.
0: What gulf of difference lies between the principle of Brahma, the vak, and also Ishwaratva, the divinity.
1: ఈ బ్రహ్మత్వం నుంచి వరించినటువంటిది వాక్కే.
0: Therefore, the speech faculty or talk has originated out of Brahma.
1: వాక్కు ఉండేటువంటి శక్తి మరి దేనికి లేదు.
0: వాక్కు or talk is highly powerful.
1: విశ్వస్తుతుడు, చక్రసూర్యుడు, మహావీరుండు,
0: ది మ్యాన్ ఆఫ్ వాలర్ అండ్ కరేజ్,
1: విశ్వస్తుతుడు,
0: విశ్వస్తుతుడు,
1: చక్రసూర్యుడు,
0: చక్రసూర్యుడు,
1: మహావీరుండు,
0: మహావీరుడు,
1: గోలాసచే
0: విత్ టూ మచ్ ఆఫ్ డిజైర్
1: అశ్వత్థామ శిరోజములు తరిగి,
0: yes, beheaded Ashwatthama,
1: చూడాంతర్ మహారత్నమును,
0: and you want to carry the precious
1: శశ్వత్ కీర్తి ఎరింగ పుచ్చుకొని,
0: has been picked up,
1: విశ్వాసమల్ నుంచి ద్రబ్బే శిభిరోర్ విభాగమును బాసిపోను అన్నాడు. అనగా ఈ దివ్యత్వమనేటువంటిది ఇంత శక్తివంతమైనటువంటిది.
0: The divinity is highly powerful.
1: ఆనాడు పద్మవ్యూహమునందు ఏర్పరిచినటువంటి యొక్క మహాశక్తివంతమైన యంత్రాన్ని భేదించే నిమిత్తమై ఈ యొక్క అశ్వత్థామ చాలా పవర్ పుల్లుగా వచ్చాడు.
0: ఇట్ ఈస్ ఓన్లీ టు బ్రేక్ దట్ డివైస్, ఎ స్పెషల్ డివైస్ ఇన్ ఆర్చరీ, పద్మ వ్యూహ. ఇట్ వాస్ ది ప్లాన్ ఆఫ్ అశ్వత్థామ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్.
1: ఈ పద్మవ్యూహమును కూడా సామాన్యుడు దీన్ని నిర్మించలేదు.
0: దిస్ పద్మ వ్యూహ ఈజ్ నాట్ ఆఫ్ ద డిజైన్ ఆఫ్
1: ద్రోణాచార్యుడు. అతను కూడా ఆచార్యుడే.
0: ఇట్ వాస్ డిజైన్డ్ బై ద్రోణాచార్య.
1: ద్రోణాచార్యుడు ఈ పద్మవ్యూహం పన్నాడు.
0: ఇట్ వాస్ ది ద్రోణాచార్య హూస్ డిజైన్ ఈస్ దిస్ పద్మవ్యూహ.
1: ఈ పద్మవ్యూహం సామాన్యమైనది కాదని,
0: దట్ పద్మవ్యూహ ఇస్ నాట్ సింపుల్,
1: తన కుమారుడు దీన్ని భేదించలేదని,
0: దట్ ఇస్ సన్ కెనాట్ గెట్ ఇన్ టు ఇట్,
1: కనుకనే ఆ యొక్క దీనికి ఆపివేసేసింది సుభద్ర.
0: దేర్ఫోర్ సుభద్ర బ్రాట్ ఎ టోటల్ హాల్ట్ యాజ్ అశ్వత్థామ కెనాట్ గెట్ ఇన్.
1: కనుకనే ఆనాటి నుండి ఈ శబ్దములకు ఇంతటి ఉచ్చతమైన పవిత్రత ఏర్పడుతూ వచ్చింది.
0: సిన్స్ దట్ టైమ్ దీస్ సీక్రెట్ వర్డ్స్ హ్యావ్ బీన్ ప్రూవ్డ్ వెరీ పవర్ఫుల్.
1: ఈ శక్తి మాటల యందు మాత్రమే కాదు,
0: ద పవర్ ఇస్ నాట్ మియర్లీ నేచురల్,
1: క్రియాస్వరూపమునందు కూడాను ఈ శక్తిని నిరూపించుతూ వచ్చింది.
0: ద పవర్ ఇస్ ఆల్సో యాజ్ వెల్ డెమోన్స్ట్రేటెడ్ ఇన్ యాక్షన్.
1: కనుకనే మూడు మూడు పదములు చేరి ఒక్కొక్క మంత్రంగా నిరూపించింది ఈ యొక్క గీత.
0: Therefore, three words constitute a mantra.
1: ఈ వేదములందును ఉపనిషత్తులు ఎందు కూడాను ఈ విధమైనటువంటి ఒక అంతరములే మంత్రములుగా మారుతూ వచ్చినాయి.
0: And we find such mantras in Veda and Upanishads.
1: ఈ ఉపనిషత్తుల యొక్క సారమును సరైన రీతిగా అర్థం చేసుకోవటం కష్టమవుతుంది.
0: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ది ఎసెన్స్ ఆఫ్ ఉపనిషత్.
1: కనుక ప్రతి మంత్రమును కూడాను తత్ త్వం అన్నారు.
0: ఎవ్రీ మంత్ర స్పీక్స్ ఆఫ్ దీస్ టూ తత్ త్వం.
1: అయమాత్మ బ్రహ్మ అనింది.
0: ఇట్ ఆల్సో సెడ్ అయమాత్మ బ్రహ్మ.
1: సర్వం కల్విదం బ్రహ్మ అనింది.
0: సర్వం కల్విదం బ్రహ్మ.
1: కల్విదం బ్రహ్మ అనగా ఇది ఒక మంత్రమే.
0: కల్విదం బ్రహ్మ ఈజ్ ఎ మంత్ర.
1: తత్ త్వం అసి ఇది ఒక మంత్రమే.
0: తత్ త్వం అసి ఈజ్ ఎ మంత్ర.
1: ప్రజ్ఞానం బ్రహ్మ అది ఒక మంత్రమే.
0: ప్రజ్ఞానం బ్రహ్మ ఈజ్ ఆల్సో మంత్ర.
1: అయమాత్మ బ్రహ్మ.
0: సో ఆల్సో అయమాత్మ బ్రహ్మ.
1: బ్రహ్మవత్ బ్రహ్మైవ భవతి.
0: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
1: ఇవన్నీ కూడాను కేవలము ఉపనిషత్తులు ఎందు వచ్చినటువంటి ఒక పదములు. ఇవి కేవలం మంత్రస్వరూపములే.
0: దిస్ ఆర్ ఆల్ ద డిక్టా ఆఫ్ ది ఉపనిషత్స్ విచ్ ఆర్ మంత్రాస్.
1: కనుకనే ప్రతి పదం కూడాను ఏదో భగవంతుని యొక్క పేరుగా మీరు భావిస్తున్నారు. కాదు కాదు, అది మంత్రస్వరూపమే.
0: ఎవ్రీ వర్డ్ ఈస్ నాట్ దట్ సింపుల్ యాజ్ యూ థింక్. ఇట్ ఈస్ మంత్ర.
1: ఈ మంత్రమునకు అనేక విధములైనటువంటి అర్థములు కూడా చేకూర్చారు.
0: Every mantra has so many interpretations and meanings.
1: ఇవి వేదములలోని నాలుగు పదములు అని చెప్పారు.
0: These are all four main statements in
1: Veda. యజుర్వేదము, సామవేదము, అథర్వణవేదము. కనుక ఈ నాలుగు మంత్రముల యొక్క తత్వము ఈ వేదము యొక్క పరిచర్యమంతా కూడినటువంటి పవిత్రమైనటువంటి మంత్రములు అన్నారు.
0: In fact, these mantras are present in all these four of Vedas: Rigveda, Yajurveda, Samaveda, and Atharvaveda.
1: ఈ నాలుగు వేదములు ఎందుకు కూడాను ఒక్కొక్క వేదములకు ఒక్కొక్క మంత్రమును తీసిపెట్టారు.
0: వన్ పర్టికులర్ శ్లోక ఈజ్ సెట్ అపార్ట్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ది వేదస్.
1: కనుక మనం అన్నింటినీ మనం నేర్చుకోనక్కర్లేదు, అన్నింటినీ మనం తెలుసుకోనక్కర్లేదు, అన్నింటినీ మనం చెప్పనక్కర్లేదు.
0: ఇట్స్ నాట్ నెసెసరీ టు నో ఎవ్రీ వేద. ఇట్స్ నాట్ నెసెసరీ టు నో ఇట్స్ మీనింగ్.
1: అన్ని మంత్రముల యొక్క సారము ఒకదాని ఎందే ఉంటున్నది.
0: ఇన్ ఫ్యాక్ట్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ మంత్రాస్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ వన్.
1: తత్ త్వం అసి.
0: తత్ త్వం అసి.
1: అసి అనగా ఏమిటి? చేర్చటము.
0: అసి మీనింగ్ జాయినింగ్.
1: తత్ త్వం
0: జాయినింగ్ తత్,
1: దానితో నేను చేర్చటము.
0: ఇన్ ఫ్యాక్ట్ జాయినింగ్ దిస్ విత్ దాట్.
1: అహం బ్రహ్మాస్మి.
0: అహం బ్రహ్మాస్మి,
1: నేనే బ్రహ్మగా ఉంటున్నాను, బ్రహ్మతో చేరినాను.
0: ఐఎమ్ బ్రహ్మ, ఐ జాయిన్డ్ బ్రహ్మన్.
1: కనుక ఈ విధంగా విచారణ చేస్తే సర్వం కలివిదం బ్రహ్మ.
0: వెన్ వీ ఇన్వెస్టిగేట్ లైక్ దాట్ వీల్ నో సర్వం కలివిదం బ్రహ్మ.
1: ఈ మంత్రముల యొక్క అర్థములు అన్ని కూడాను కేవలము ఒక ఏకాత్వాన్ని బోధించేటువంటిది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఆఫ్ దెమ్ కనోట్ సేమ్ మీనింగ్.
1: ఇటువంటి ఏకత్వాన్ని గుర్తించుకోవటమే మంత్రం యొక్క నిజమైనటువంటి యొక్క సాధన.
0: ది ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్ వాంట్స్ us టు నో ద వన్నెస్, ది యూనిటీ ఆఫ్ ఆల్ బ్రహ్మ విత్
1: బ్రహ్మైవ భవతి. దాన్ని నేర్చుకున్నటువంటి వాడు, దాన్ని తెలుసుకున్నటువంటి వాడు తానే అవుతాడు.
0: బ్రహ్మ విత్ బ్రహ్మైవ భవతి, ద నోవర్ బికమ్స్ ద నోన్.
1: ఇది ఉపనిషత్తుల యొక్క సరైనటువంటి అంతరార్థాలు.
0: This is the true inner significance of Upanishads.
1: Prema swarupulara,
0: embodiments of law.
1: Mukhyanga meer telusukunnatundi ente nene daivamu aneetundi danni telusukovali.
0: Most importantly, you should know that I am
1: evariki vare daiva swarupulu.
0: Each one is divine.
1: Evariki vare daiva swarupulu ainappudu inka daivanni enduku kolchali?
0: Then where is the need to worship God?
1: Aithe daivanni kolcheetundi oka shakti samarthyamlu kaani దైవంను కొలిచేటువంటి ఒక శక్తి నాలో ఉన్నదని కానీ మీరు గుర్తించుకోవడానికి వీల్లేదు.
0: హౌఎవర్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు ఎస్టిమేట్ వెదర్ యు హావ్ గాట్ ద ఎలిజిబిలిటీ.
1: సామాన్యమైన వ్యక్తిగా ఉంటుంది, సామాన్యమైన జగత్ జీవితాన్ని జరుపుతూ,
0: బీయింగ్ సో కామన్ మూవింగ్ ఇన్ ద వరల్డ్,
1: సహజమైనటువంటి ఒక జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
0: యు ఆర్ జస్ట్ లీడింగ్ ఎ నేచురల్ లైఫ్.
1: అలాంటి సహజ జీవితాన్ని గడిచేటువంటి వారికి పురుష జీవితంతో ఎట్లా అర్థమవుతుంది?
0: లీడింగ్ అన్ ఆర్డినరీ సింపుల్ లైఫ్, హౌ డు ఎక్స్పెక్ట్ టు నో
1: అది దివ్యమైనటువంటి యొక్క విస్తృత స్వరూపం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ఎనీ వే ద లైఫ్ వీ లీడ్ ఈస్ కాస్మిక్.
1: అది సమష్టి స్వరూపము.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ఆఫ్ యూనివర్సల్.
1: సామాన్యమైనటువంటి మానవులందరూ కూడా విస్తృత స్వరూపాలు.
0: All we are all individuals in the ordinary sense.
1: Vyashti samasti swarupani yeritega gurtinchagaladu.
0: How do you expect the vyashti, the individual, to know the samasti, the cosmic form?
1: Karukuni enni prayatnalu chesinappatikini, enni sadhanalu salipinappatikini, enni mantramulu uchcharinchinappatikini vyashti samasti swarupudu kaadu.
0: Therefore, in spite of all spiritual attempts and all attempts and spiritual paths one would adopt,
1: nene samasti swarupunnanu aneetundi satyanni gurtinchukunnappude idi meeku samasti swarupudu avutadu.
0: When once you know that I am God, you will be knowing the cosmic form.
1: I am God, I am God, I am God aneetundi aa satyanni meeru gurtinchali.
0: You have to know the basic truth that I am God.
1: Aithe meeru etta cheppagalaru I am God ani?
0: How can you declare that I am God?
1: ఆ నమ్మకమును పూర్తి అభివృద్ధి చేసుకోవాలి.
0: And we have to foster strong faith in this.
1: మంత్రమునకు ముడివేసి,
0: we have to tie up mantras.
1: ఈ ముడియందు ఉన్నటువంటి ఒక దివ్యత్వాన్ని చేకూర్చి,
0: and we should understand the divinity in this.
1: తిరిగి ఆ ముడిని తిరిగి మంత్రంతోనే విప్పాలి.
0: And we have to untie the combination making use of mantra.
1: ముడి వేయటము, ముడి విప్పటము,
0: tying up and untying.
1: ఆదియందు అంత్యమునందు,
0: beginning and the end.
1: కనుకనే దానికి సరైనటువంటి అర్థాన్ని మీరు గుర్తించుకుని వర్తించాలి.
0: We have to know the exact meaning and conduct ourselves.
1: ఏది ప్రారంభంలో వచ్చేదో,
0: that which comes in the beginning,
1: అదే ఈ యొక్క అంత్యంలో కూడా కలుగుతుంది.
0: Will also come towards the end.
1: ప్రారంభంలో వచ్చినటువంటి బిడ్డ,
0: the child born,
1: ఏ విధంగా తెలియనటువంటి స్థితిలో ఉంటుందో,
0: just as being not able to move,
1: అదే విధంగానే అంత్యంలో కలిగేటువంటి ఒక బిడ్డ కూడాను ఆ రకమైనటువంటి స్థితికి వస్తుంది.
0: సిమిలర్ పొజిషన్ వుడ్ బి మెట్ విత్ టువర్డ్స్ ద ఎండ్.
1: ఆది అంత్యములు ఎక్కడ పోయినప్పటికీ దేనికైనాను ఏ వస్తువులకైనాను ఒక్కటే.
0: Therefore, the beginning and the end for any is uniform.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: a small example.
1: మనం ఎక్కడో ఒక చెరువుకు పోయినాము, ఇంత మట్టిని తీసుకుని త్రవ్వి తీసుకుని వచ్చాము.
0: We have gone to a river and brought some mud with us.
1: ఆ మట్టిని తెచ్చి నీ ఇంటి ముందు వేసుకున్నావు.
0: And you brought forward that mud and kept in front of your house.
1: కానీ మొదటి దినం చూసినప్పుడు ఆ మట్టి గుట్టగానే ఉంటుంది.
0: But it has been growing like a mound there.
1: రెండవ దినము ఆ మట్టిలో నీరు కలిపి కొంచెం బంకగా కలిపినాడు.
0: అండ్ యూ హావ్ మిక్స్డ్ దట్ వాటర్ ఇన్ దట్ మడ్.
1: కానీ చక్రం పైన వేశాడు, ఒక కుండల మాదిరి చేశాడు.
0: అండ్ యూ ప్రాసెస్డ్ ఇట్ విత్ ది హెల్ప్ ఆఫ్ వీల్ అండ్ మేడ్ ఇట్ ఏ పాట్.
1: కానీ క్రమక్రమేణా దాన్ని ఖర్చు పెడుతూ రావటం వల్ల గుట్ట గుంతగా మారిపోయింది.
0: అండ్ యాజ్ యూ మేడ్ యూజ్ ఆఫ్ ఆల్ దిస్ మడ్ గ్యాదర్డ్ ఓవర్ దేర్, అల్టిమేట్లీ యూ ఫైండ్ పిట్ దేర్.
1: కనుక గుంత గుట్ట మాదిరి మారిపోయింది. గుట్ట గుంత మాదిరి మారిపోయింది.
2: Therefore the heap has come down to the level of pit now, which was once upon a time.
1: కానీ మట్టి కుండగా మారిపోయింది. కుండనే మట్టిగా మారిపోయింది.
2: The mud has taken the form of the pot and the pot is nothing but of the mud.
1: అయితే ఆ కుండలో నీరు పోస్తే నిలిచిపోవటం లేదు.
2: But the water if kept in that
1: క్రమక్రమేణా
2: it level comes down gradually.
1: దీనిని అగ్ని సంస్కారం చేయాలి.
2: This has to be processed in fire.
1: ఈ కుండను అగ్ని సంస్కారంలో కాల్చినప్పుడే ఇది గట్టిగా పడి అందులో పోసే నీరు నిలుస్తుంది.
2: When once this pot is kept in fire and processed, it would be able to retain water.
1: కనుకనే మనము మట్టి వంటి వారు.
2: So we say it's full of mud only.
1: ఈ మట్టిని దైవత్వం అనేటువంటి దివ్యత్వము ఒక కుండలుగా మారుస్తూ ఉంటుండాలి.
2: Therefore it's the divinity that transforms the mud into the human.
1: అది ఏ విష్ణుత్వము.
2: That is sustenance,
1: Vishnu. ఆ విష్ణుత్వం అనేటువంటిది దీని కుండలుగా రూపకంగా మార్చడం చేత
2: this principle of sustenance Vishnutva made this pot.
1: దానిని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేసి పగలగొట్టుకుంటున్నారు.
2: As this pot is made use of, it is broken on the way.
1: కాదు కాదు జ్ఞానము అనేటువంటి అగ్ని సంస్కారంలో దీన్ని కాల్చాలి.
2: It must be, it should be processed, kept, it should be burned. ఏమిటి
1: ఈ జ్ఞానం?
2: What is this jnana?
1: అద్వైత దర్శనం జ్ఞానం.
2: The true jnana wisdom is
1: experienced non-dualism.
2: When once you experience that oneness non-duality, it will be burnt
1: in fire.
2: Then only all the material you keep there would be retained.
1: కనుకనే దీన్ని పగలగొట్టుకునకుండా చూసుకోవాలి.
2: సో వీ షుడ్ సీ దట్ పాట్ ఈస్ నాట్ బ్రోకన్.
1: చక్కగా కాల్చేంత వరకు కూడా శక్తి చూసుకోవాలి.
2: వీ హావ్ టు టేక్ కేర్ యాజ్ ఇట్ ఈస్.
1: అది అగ్ని సంస్కారం అన్నారు.
2: దట్ ఈస్ వాట్ వీ కాల్ ద ప్రాసెస్ ఆఫ్ రిఫైన్మెంట్. కాల్చడం
1: అనగా సంస్కారమే.
2: దిస్ బర్నింగ్ ప్రిన్సిపల్ ఇస్ రిఫైన్మెంట్.
1: కనుకనే ప్రతి ఒక్కటి కూడాను
2: ఎవ్రీథింగ్
1: సంస్కారం చేతనే సర్వ విధములైనటువంటి శక్తులు మారుతూ ఉన్నాయి.
2: బై రిఫైన్మెంట్ ఇట్ విల్ హ్యావ్ స్పెషల్ పవర్స్.
1: అగ్ని సంస్కారం చేత కుండలు ఏ విధంగా గట్టిపడిపోతుండదో
2: జస్ట్ దిస్ పాట్స్ ఆర్ స్ట్రాంగ్ బై బీయింగ్ కెప్ట్ ఇన్ ద ఫైర్.
1: దైవ అనుగ్రహమైనటువంటి సంస్కారం చేత
2: బై ద రిఫైన్మెంట్ ఆఫ్ గాడ్
1: జీవుడు దేవుడిగా మారిపోతున్నాడు.
2: ద ఇండివిజువల్ బికమ్స్ గాడ్.
1: అయితే దీనికి ఒక చిన్న ఉదాహరణ.
2: ఫర్ దిస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ప్రతి మానవుడు కూడాను మాంసముక్తంతో చేరికూర్చి వచ్చినాడు.
2: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఆఫ్ ఫ్లెష్.
1: ఇది ఒక మరణపు కొంప.
2: ఇట్ ఇస్ డర్టీ.
1: ఇది ఒక మాంసముద్దతో చేసినటువంటి బొమ్మ.
2: ఇట్స్ ఫుల్ ఆఫ్ ఫ్లెష్.
1: అయితే ఈ బొమ్మ ఏ విధంగా ఉపయోగపెట్టుకోగలుగుతున్నావు?
2: అండ్ దిస్ టాయ్ హౌ ఆర్ యూ మేకింగ్ యూజ్ ఆఫ్ దిస్?
1: దీనికి ఏమి శక్తి కూడా లేదు.
2: ఇట్ హాస్ నో పవర్ ఇన్ ద ట్రూ సెన్స్.
1: క్రమక్రమేణా దీన్ని సంస్కారం చేసుకుంటూ రావటం చేత
2: బికాజ్ ఇట్ హాస్ బీన్ రిఫైన్డ్ గ్రాడ్యువల్లీ
1: దీనికి శక్తి కూడా పెరుగుతుండాలి.
2: ఇట్ పవర్ ఇంక్రీజ్.
1: దీనికి విలువ కూడా పెరుగుతుండాలి.
2: వాల్యూ ఆల్సో రైజెస్.
1: ఇప్పుడు మట్టిగా వచ్చినటువంటి కుండను
2: the pot which is made up of mud
1: man ye vidhanga kuda upayoginchukolemu.
2: We cannot use it.
1: Ade vidhangane bangaru bhagavantunni enta kudanu bangaru bangaru bangaru ani pilustuntanu.
2: Bhagavan calls everyone bangaru bangaru.
1: Bangaranaga gold ani.
2: Bangaru meaning gold.
1: Hiranyagarbhude bhagavantudu.
2: Hiranyagarbha is god.
1: Kaguni bangaran ettudu danni meer sampayinchukunnaru.
2: You have earned this gold.
1: Bangaru sampayinchukunnanta matramana alankaram chesukolekapoyaru.
2: Merely acquiring gold, you cannot have jewels.
1: ఆ బంగారును కొన్ని అలంకారం చేసుకునేటువంటి నగలుగా మార్చుకోవడానికి ప్రయత్నించాలి.
2: The gold must be made into jewels.
1: ఆ నగలుగా మార్చుకునే సమయం లోపల
2: as we make ornaments,
1: మనం ఎంత బంగారును చూసామో
2: the gold we have,
1: అంత దానికి ఒక రాగి లేక పిత్తాడో కొంచెం వేరే లోహములు కలపాలి.
2: We have to mix some other metal like copper.
1: అప్పుడు ఆ లోహములు కలిపినప్పుడే
2: when the other metal is mixed
1: మంచి శక్తి వస్తుంది.
2: The gold will have all the strength.
1: శక్తే కాకుండా దీన్ని బరువుగా నిలుస్తుంది.
2: And the weight also
1: increases.
2: Weight
1: కూడా పెరుగుతుంది.
2: Weight increases.
1: అయితే దానిని త్రుంచడానికి వీలు కానటువంటి స్థితి వస్తుంది.
2: And it will be unbreakable, so strong.
1: కనుకనే మనము భగవ సంకల్పం అనగా ఏమిటి? ఒక విధమైనటువంటి ఒక వజ్ర సంకల్పము.
2: God's will is very strong.
1: హిరణ్యగర్భుడు భగవంతుడు.
2: God is Hiranyagarbha.
1: ఆ హిరణ్యగర్భుడు ఎక్కడ ఉన్నాడు?
2: Where is Hiranyagarbha?
1: మన యందే ఉన్నాడు.
2: God Hiranyagarbha.
1: అది మనం తెలుసుకోవాల్సినటువంటిది.
2: Is in you, which you are supposed to know.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
2: A small example.
1: చాలా మంది పిల్లలంతా కూడా సైన్స్ చదువుకునేటువంటి వారు ఉన్నారు.
2: There are many students of science.
1: దీంట్లో ఆమ్లం అంటారు.
2: And we say acid, ఆమ్లం.
1: ఆమ్లం.
2: Acid, ఆమ్లం.
1: ఆమ్లం అనగా యాసిడే కాదు. అది ఒక విధమైనటువంటి శక్తితో కూడినటువంటిది అవుతుంది.
2: యాసిడ్ ఆల్సో హాస్ గాట్ ద పవర్.
1: క్రమక్రమేణా దాంట్లో ఒక సెల్స్ గా బయలుదేరుతాయి.
2: అండ్ వీ ఫైండ్ సెల్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ దిస్.
1: అనగా ఆ సెల్స్ కొన్ని లక్షలుగా బయలుదేరిపోతాయి.
2: అండ్ దే మల్టిప్లికేట్ ఇంటూ లక్స్ ఆఫ్
1: ఈ లక్షలు లక్షలుగా చేరినప్పుడు ఇది క్రమక్రమేణ దేహాన్ని సృష్టింపజేస్తాయి.
2: అండ్ ద సెల్స్ దట్ గ్రో ఇన్ లక్స్ ఇన్ నంబర్ బై మల్టిప్లికేషన్ మేక్ ఏ బాడీ.
1: కనుకనే ఈ ఆహారంలో మనం తినే ఆహారం లోపల
2: ద ఫుడ్ దట్ వి పార్టేక్
1: ఇనుము పిత్తళి ఆమ్లమం అమ్మ బంగారు అన్ని కూడా చేరుతున్నాయి.
2: ద ఫుడ్ దట్ వి పార్టేక్ హస్ గాట్ ఆల్ దిస్ యాసిడ్ అండ్ మెటల్స్.
1: కనుక ఈ యాసిడ్ అనేటువంటిది మనం చెప్పడం చాలా పొరపాటు.
2: ఇట్స్ ఎ మిస్టేక్ ఇఫ్ వి సింప్లీ కాల్
1: ఇట్ యాసిడ్. కానే కాదు,
2: ఇట్స్ నాట్ యాసిడ్.
1: ఇది కూడా ఒక లోహమే.
2: ఇట్స్ ఆల్సో మెటల్ ఇన్ వన్ వే.
1: ఈ లోహం కూడా కొంతవరకు మార్పు చేయడం వల్ల మరొక లోహంగా మారిపోతుండాలి.
2: దిస్ మెటల్ ఈస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు అనదర్ టైప్ ఆఫ్ మెటల్.
1: ఇక్కడ మన యందు ఈ ఆమ్లం అనేటువంటి ఒక శక్తి చాలా చేరి ఉంటుండాలి.
2: అండ్ దిస్ పవర్ ఆఫ్ ది ఆమ్లా ఆర్ యాసిడ్ ఇస్ దేర్.
1: తినేటువంటి ఒక కూరగాయల లోపల ఆమ్లం అధికంగా అవుతుండాలి.
2: అండ్ ది వెజిటబుల్స్ దట్ వి కన్స్యూమ్ ఇస్ ఫుల్ ఆఫ్ సచ్ యాసిడ్.
1: మనము తినేటువంటి ఒక ఆకుకూరలో దీంట్లో దాంట్లో వరకు కూడా చాలా వరకు కూడా ఒక ఇనుము బయలుదేరుతుండాలి.
2: ద గ్రీన్ వెజిటబుల్స్ ద లీవ్స్ దట్ వి ఈట్ హస్ గాట్ సో మచ్ ఆఫ్ ఐరన్.
1: ఇంతే కాదు,
2: నాట్ ఓన్లీ దిస్,
1: దీనికి ఒక పులుసు కూర అని చేస్తాం మనము చింతపండు పులుసుతో.
2: అండ్ వి ఆల్సో మేక్ ఎ సూప్ మేక్ యూజ్ ఆఫ్ టామరిండ్.
1: ఈ యొక్క చింతపులుసు చేస్తున్నాము,
2: టామరిండ్ సూప్,
1: దీంట్లో కూడా ఆమ్లం వస్తుంటుండాలి.
2: అండ్ దేర్ ఇస్ యాసిడ్ దేర్.
1: లేక ఒక నిమ్మకాయతో మనం చేస్తున్నాం రసము,
2: ఆర్ వి మేక్ రసము ఆఫ్ వి మేక్ యూజ్ ఆఫ్ లైమ్.
1: ఈ రకంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం చేస్తూ పోతుంటే ప్రతి పదార్థం నందు కూడా ఒక లోహముగా బయలుదేరుతుంటాయి.
2: అండ్ వి ఫైండ్ దిస్ మెటల్ దేర్ ఇన్ ఎవ్రీ మెటీరియల్ దట్ వి మేక్.
1: ఇవన్నీ కూడా క్రమక్రమేణ దేహం నందు ఉన్నటువంటి శక్తిని బలపరుస్తూ వచ్చాయి.
2: అండ్ దే స్ట్రెంగ్థెన్ ద బాడీ గ్రాడ్యువలీ.
1: కనుకనే మన యందు ఈ దైవశక్తి ఏ రీతిగా వస్తుండాలి అంటే ఆహారం నుంచినే వస్తున్నాయి.
2: దిస్ డివైన్ పవర్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద ఫుడ్ దట్ వి టేక్.
1: కనుక ఈ ఫుడ్ అనేటువంటిది మన హెడ్ ను సంపాదిస్తుంటుండాలి.
2: ద ఫుడ్ లీడ్స్ టు ద హెడ్.
1: ఈ హెడ్ ఏ గాడ్ గా మారిపోతుండాలి.
2: ద హెడ్ గెట్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు గాడ్.
1: కనుక మన ఆహారాన్ని సక్రమైనటువంటి రీతిగా మనం ఉపయోగపెట్టుకున్నప్పుడు దీని స్వరూపం మనకు అర్థమవుతుంది.
2: దేర్ఫోర్ వెన్ వి థింక్ ఆఫ్ ద ప్రాపర్ ఫుడ్ దట్ వీ పార్టేక్ వీ కెన్ అండర్స్టాండ్ ద రెస్ట్.
1: కనుక మీకు ఆమ్లం అంటే మీకు అర్థం కాకుండా పోతుండాలి.
2: దో ఐ సెడ్ ఇట్ ఈస్ యాసిడ్ ఇట్స్ నాట్ సో.
1: యాసిడ్ అని మీరు అనుకుంటున్నారు కానీ అది యాసిడ్ కాదు.
2: ఇట్స్ నాట్ సో.
1: మనం ఒక విధమైనటువంటి యొక్క పదార్థంగా వినియోగించుకోవడానికి వీలవుతుంది.
2: అండ్ ఇట్ వుడ్ బి క్వైట్ పాసిబుల్ ఫర్ అస్ టు మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇస్ మ్యాటర్.
1: ఈ విధమైనటువంటి దీన్ని ఇంత సెల్స్ గా మారిపోతుంది.
2: అండ్ దే బికమ్ సెల్స్.
1: కట్టగట్టు మన శరీరం అంతా కూడా కొన్ని లక్షల సెల్స్ గా వచ్చేసేస్తుంది.
2: ద హ్యూమన్ బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ సెల్స్.
1: మన సెల్స్ అంతా ఒక్కొక్క సెల్ కూడా ఒక్కొక్క రక్త బిందువే.
2: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ సెల్ హాస్ గాట్ ద డ్రాప్ ఆఫ్ బ్లడ్.
1: ఈ విధంగా సైన్స్ లో కానీ ఆధ్యాత్మికంలో కానీ ఈ విధమైన అంతరార్థాలు అనేకంగా ఉంటున్నాయి.
2: ఇన్ సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ దేర్ లాట్స్ ఆఫ్ ఇన్నర్ మీనింగ్స్.
1: కానీ
2: బట్
1: ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక లోపల ఇది మంత్రస్వరూపంగా రూపొందుతుండాలి.
2: ఇన్ స్పిరిచువల్ పార్లెన్స్ వీ కాల్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మంత్ర.
1: ఈ మంత్రం ఎట్టిదిగా వస్తుంటుండాలి.
2: ఇన్ వాట్ వే ఇట్ ఈస్.
1: ఇది కేవలం ఒక పదముల యొక్క సమ్మిళితంగా స్వరూపాన్ని ధరిస్తుండాలి.
2: ఇట్ హెస్ టేకెన్ ద ఫార్మ్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్.
1: ఈ యొక్క మంత్రం చేతనే దైవత్వం కూడా ప్రాప్తిస్తుంటుండాలి.
2: దిస్ మంత్ర విల్ కన్ఫర్ ద డివినిటీ టు ఎవ్రీవన్ దట్
1: స్పెల్. అనేక విధమైనటువంటి యొక్క స్వప్నాలు కలుగుతుంటాయి.
2: అండ్ వీ నేచురలీ డ్రీమ్.
1: కానీ ఇది స్వప్నంలో కాదు.
2: దిస్ నాట్ ఎ డ్రీమ్.
1: ఆహారం యొక్క విహారంతో వచ్చినటువంటి యొక్క రియాక్షన్లు.
2: ఇట్ ఇస్ ఆల్ ఎ రియాక్షన్ ఆఫ్ ద ఫుడ్ దట్ ఇస్ పార్టేకెన్.
1: ఈ ఆహారంతో కనిపించేటువంటి యొక్క స్వరూపాలు
2: దేర్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ ఫుడ్.
1: కానీ ఇందులోనే దైవత్వం కూడా ప్రాప్తిస్తూ వస్తుంటాయి.
2: అండ్ దిస్ ఆల్సో హెల్ప్స్ అస్ టు ఎక్స్పీరియన్స్ గాడ్.
1: మనం పదార్థంగా ఉపయోగపెట్టుకుంటున్నాం కాబట్టి అది పదార్థంగానే వస్తుండాలి.
2: యాజ్ యూ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాటర్ దీన్ని
1: పరిశీలించుకొని వేదాంతం అందు యత్ భావం తద్ భవతి అన్నారు.
2: యాజ్ ఈజ్ యువర్ ఫీలింగ్ సో విల్ బి ది ఎక్స్పీరియన్స్.
1: మన యొక్క భావాన్ని పురస్కరించుకుని ఆ పదార్థం మారిపోతూ ఉంటుంటది.
2: బేసింగ్ ఆన్ అవర్ ఐడియా అండ్ కాంప్రిహెన్షన్ ఇట్ చేంజ్.
1: ఒక చిన్న ఉదాహరణ మీరు చూడండి.
2: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఇప్పుడు అయస్కాంతం ఉంటుండాలి.
2: హియర్ వి హావ్ మ్యాగ్నెట్.
1: అయస్కాంతం లోపల
2: హియర్ ఇన్ మ్యాగ్నెట్
1: దీనికి ఎంత ఎట్ట వచ్చింది ఈ పవర్.
2: హౌ కుడ్ ఇట్ గెట్ పవర్.
1: కేవలం అయస్కాంతంలో లేదు.
2: ఇట్స్ నాట్ దేర్ మ్యాగ్నెట్.
1: ఈ క్రమక్రమేణ మన దేహంలోనే ఉంటుండాలి.
2: దట్ మ్యాగ్నెట్ ఈస్ విత్ ఇన్ అవర్ బాడీ.
1: మన దేహంలో కూడా కొన్ని పదార్థముల యొక్క చేరిక లేదనే అయస్కాంతంగా మారిపోతుండాలి.
2: అండ్ బికాస్ ద కాంబినేషన్ ఆఫ్ సర్టెన్ మెటీరియల్స్ విత్ ఇన్ ద బాడీ
1: ఈ అయస్కాంతమే మన లోపల ఒక విధమైన బ్యాటరీగా తయారవుతుండాలి.
2: అండ్ దిస్ మ్యాగ్నెట్ సర్వ్స్ ఎస్ బ్యాటరీ విత్ ఇన్ అస్.
1: ఈ బ్యాటరీని కొంచెం లైట్ గా మారుతుండాలి.
2: దిస్ బ్యాటరీ బికమ్స్ లైట్.
1: ఈ లైట్ అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుండది?
2: వేర్ ఫ్రమ్ యూ గెట్ ద
1: లైట్? మన దేహం అనేటువంటిది స్మాల్ జనరేటర్ గా ఉంటుంది.
2: అవర్ బాడీ ఈజ్ ఎ స్మాల్ జనరేటర్.
1: ఈ జనరేటర్ మాత్రమే కాకుండా ఇది ఒక విధమైనటువంటి ఒక అయస్కాంతంతో ఉన్నటువంటి చెప్పిన మాటలు వినడానికి ఒక ఫోన్ మాదిరి తయారవుతుంది.
2: అండ్ నాట్ ఓన్లీ సింప్లీ మ్యాగ్నెటిక్ ప్రిన్సిపల్, వీ ఫైండ్ ఆల్సో సౌండ్ వేవ్స్ బై విచ్ హెల్ప్స్ అస్ టు హియర్ వాట్ ఈస్ సెడ్.
1: ఈ సౌండ్ వేవ్స్ కూడా మన ఎందుకు ప్రారంభమవుతున్నాయి?
2: సౌండ్ వేవ్స్ ఆల్సో స్టార్ట్ ఫ్రమ్ అస్.
1: సౌండ్ వేవ్స్ మాత్రమే కాకుండా
2: నాట్ ఓన్లీ సౌండ్ వేవ్స్,
1: దీనికి తేజస్ అనేటువంటి ఒక ప్రకాశం కూడా లభిస్తుండాలి.
2: వీ ఆల్సో ఫైండ్ లైట్ వేవ్స్ ఆర్ రేడియన్స్.
1: ఏ విధంగా మనం తయారు చేసినటువంటి ఒక నగరము మనం తేజస్సు చేసినప్పుడు కొంచెం షైనింగ్ గా వచ్చేస్తుంటుందో,
2: జస్ట్ ఎస్ జ్యువెల్స్ దట్ వీ మేక్ వెన్ వీ పాలిష్ ద షైన్,
1: అదే విధంగానే ప్రతి పదార్థమునకు కొన్ని తేజస్సులు వస్తుంటుంటాయి.
2: ఎవ్రీ మెటీరియల్ ఆల్సో హస్ గాట్ సమ్ స్పెషల్.
1: తేజస్సునే చైతన్య శక్తి అన్నారు.
2: అండ్ దిస్ తేజస్ ఆర్ ఎఫల్జెన్స్,
1: అది ఆ తేజస్సుని పురస్కరించుకుని ఆ తేజస్సు వస్తుంటుంది.
2: దిస్ బ్రిలియన్స్ ఇస్ అప్రోప్రియేట్ టు
1: ప్రతి మానవుని ఎందుకు దైవత్వం అనేటువంటి సాక్షాత్ గుణములు ఎందుకు అని పదార్థములు ఎందుకు అని విచారణ చేస్తే సాక్షాత్ భగవంతుడు గోచరిస్తాడు.
2: God is present in every human being, in every material, in all of the attributes.
1: ఎట్టి పదార్థమైనా కానీ ఇది పదార్థంగా మనం భావించరాదు.
2: వీ కెనాట్ కన్సిడర్ సింప్లీ యాజ్ మ్యాటర్.
1: ఇదంతా పదార్థము అనాలి. పదార్థం అనగా దివ్యత్వము.
2: పదార్థ ఇస్ దివ్యత్వ.
1: కనుకనే ఈ దివ్యత్వంకు పదార్థం అనేటువంటి మెటీరియల్ కు ఎంత భేదం ఉంటుంటుంది?
2: దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ దివ్యత్వ స్పిరిచువాలిటీ అండ్ ఆర్డినరీ మెటీరియల్.
1: కనుకనే పదార్థం అనేటువంటిది ఈ భౌతికమైనటువంటి పదార్థము.
2: అండ్ దిస్ ఇస్ ఫిజికల్
1: లౌకికమైన పదార్థము.
2: ఇట్ ఇస్ వరల్డ్లీ మెటీరియల్.
1: ఈ ప్రాకృతమైనటువంటి పదార్థము.
2: ఇట్ ఇస్ ఫిజికల్ మెటీరియల్.
1: కానీ పదార్థం అంటే అది ప్రాకృతమైనటువంటిది కాదు.
2: ద స్పిరిచువల్ ఇస్ నాట్ ఫిజికల్.
1: దివ్యమైన, భవ్యమైన, నవ్యమైన, తేజస్తో కూడినటువంటి చైతన్య శక్తి.
2: That power of the awareness, Chaitanya, is spiritual, transcendental, novel, ever fresh. Because we have taken that sacred, transcendental as ordinary, we are not able to know its
1: value.
2: We attach value.
1: విలువ తెగించుకునేది మనమే.
2: అండ్ వీ రిడ్యూస్ ఇట్స్ వాల్యూ.
1: కారణం ఏమిటి?
2: వై?
1: అది మనసు యొక్క భావమే.
2: ఇట్ ఈస్ ఓన్లీ అవర్ ఓన్ ఫీలింగ్.
1: మనోప్రభావం ఈ రీతిగా మారుతూ ఉంటుంటది.
2: దట్స్ హౌ ద మైండ్ వేవర్స్ చేంజెస్.
1: కనుక మంచి విలువైనటువంటి దాన్ని విలువ లేకుండా చేసుకుంటున్నాము.
2: ఎ వెరీ వాల్యుబుల్ థింగ్ ఇస్ వ్యూడ్ యాస్ వాల్యూ.
1: విలువైనటువంటిది విలువగా ఉండేటట్టుగా మార్చుకుంటున్నాము.
2: దట్ విచ్ హాస్ నో వాల్యూ వీ కన్సిడర్ ఇట్ హైలీ వాల్యుబుల్.
1: కనుక మనసు యొక్క ప్రభావాన్ని కూడా మనం ఎక్కువ పెంచుకోవాలి.
2: సో వీ షుడ్ ఆల్సో నో ద వెగరీస్ ఆఫ్ ది మైండ్.
1: ఈ మనసు యొక్క ప్రభావాన్ని పెంచుకున్నప్పుడే ఈ తేజస్సు యొక్క ప్రభావం కూడా పెరుగుతుంది.
2: వెన్ వన్స్ వీ నో ఇన్ రియాలిటీ ద నేచర్ ఆఫ్ ద మైండ్, వీ కెన్ ఆల్సో నో ద
1: ఈ మనస్సు చేత కొన్ని కొన్ని పిచ్చి పిచ్చి సంకల్పాలంతా వస్తుంటాయి.
2: మైండ్ సమ్ టైమ్స్ థింగ్స్ ఆఫ్ మ్యాడ్ థాట్స్.
1: ఈ సంకల్పాల చేత మన శక్తిని దుర్వినియోగం చేసుకుంటున్నాము.
2: బై హ్యావింగ్ బ్యాడ్ థాట్స్ వీ లూజ్ అవర్ ఎనర్జీ.
1: కనుకనే మనము ఈ దుష్ట సంకల్పములు రాకుండా ఉండే నిమిత్తమై దైవ సంకల్పాన్ని పెంచుకోవాలి.
2: ఇన్ ఆర్డర్ టు సీ దట్ విల్ నాట్ హ్యావ్ బ్యాడ్ థాట్స్ వీ షుడ్ ఎంటర్టైన్ డివైన్ థాట్స్.
1: కనుకనే ఆ డివైన్ థాట్స్ అంటే ఎలాంటివి?
2: వాట్ సార్ట్ ఆఫ్?
1: ప్రతి ఒక్కటి కూడా నా దేహంలో ఉన్నటువంటి ప్రతి రక్త బొట్టు కూడా దైవ స్వరూపమే.
2: వీ షుడ్ కన్సిడర్ దట్ ఎవ్రీ డ్రాప్ ఆఫ్ బ్లడ్ ఇన్ మై బాడీ.
1: ఈ రక్తం ఏ విధంగా తయారవుతుంది?
2: హౌ ఇస్ ఇట్ మేడ్?
1: ఇది కూడా ఈ ఆహారం చేతనే.
2: ఇట్ ఈస్ ఆల్సో మేడ్ అవుట్ ఆఫ్ ఫుడ్.
1: ప్రతి శక్తి కూడా ఆహారం చేతనే.
2: ఆల్ పవర్స్ ఆఫ్ ఎనర్జీ ఆర్
1: పూర్తి దైవ శక్తి వల్లనే మారుతుండాలి.
2: అండ్ దట్ బికమ్స్ డివైన్ ఎనర్జీ.
1: కనుకనే దైవ శక్తికి ఈ లోకశక్తికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం గుర్తించాలి.
2: వీ హావ్ టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ ది డివైన్ పవర్ అండ్ ద వరల్డ్లీ ఎనర్జీ.
1: నీకు నిజంగా నీ విశ్వాసం దృఢంగా పెంచుకుని
2: if you have got strong faith,
1: na endunnatundi prathi sankalpam kudunu daiva sankalpame ani pattukondi,
2: and catch hold of this principle that every thought is divine.
1: Kaani ee naati manavul lopala pichi sankalpamulu cheta idantha kudunu laukika sankalpamulu anukuntunnam.
2: Because of bad thoughts we consider everything worldly.
1: Ini bad thoughts e kaadu,
2: and you cannot call it bad.
1: Ini laukikamaina thoughts e kaadu.
2: It's not worldly thought.
1: Adi divyamaina pidi thoughts.
2: In reality they are
1: bhavyamaina pidi thoughts.
2: They are new thoughts.
1: Adi ee daiva yokka chintalu.
2: And that is the thought.
1: Daiva bhavam chechinappude idi poorthi pavitranga maarutundi.
2: When once we mix with the divine thought, divine feeling, it becomes powerful.
1: Kanuka patti padarthamunu kudanu idi padarthanga manam teeskovali.
2: So every padartha material is parartha spiritual.
1: Oka chinna vishayam chudandi.
2: A small point here.
1: Oka mootadu biyam techam, oddu techam manam.
2: You brought a bag full of paddy.
1: కానీ ఈ ప్యాడీ మూటకు ఎంత ఇస్తున్నాం మనము?
2: వాట్ ఇస్ ద ప్రైస్ ఆఫ్ దిస్ ప్యాడీ?
1: దీనికి ఒక 200 రూపాయలు ఇస్తాము.
2: ఇట్స్ ప్రైస్ ఇస్ 200 రూపీస్.
1: కానీ దాన్ని బాగా దంచి శుభ్రం చేసి బియ్యంగా మార్చి అది తిరిగి ఒక ఇదిగా తయారు చేసేటప్పటికి అది ఎంత విలువ ఎక్కుతుంది?
2: వెన్ వన్స్ ఇట్ ఇస్ గ్రైండెడ్ అండ్ ద హస్క్ రిమూవ్డ్ ద ప్రైస్ విల్ గో అప్.
1: ఈ హస్క్ రిమూవ్ చేయటం వల్ల,
2: బికాస్
1: తౌడు వేరు చేయటం వల్ల,
2: ఇట్ ఇస్ రిమూవ్డ్,
1: ఈ క్రమక్రమేణా దీని వెల పెరిగిపోతుంది.
2: ద ప్రైస్ విల్ గో అప్.
1: ఒడ్లుకి ఎంత వెల ఉండినాదో మూటకు, ఇప్పుడు బియ్యంకి అంత వస్తే డబుల్ అయిపోతూ ఉంటుంది అది.
2: ద ప్యాడీ వెన్ వన్స్ ఇట్స్ మేడ్ ఇన్ టు రైస్ ఇట్స్ ప్రైస్ విల్ బి డబుల్.
1: అనగా ఈ రైస్ మార్గానికి ఏది, అది ఏ సంస్కారము?
2: అండ్ దిస్ ప్రాసెస్ ఇన్వాల్వ్డ్ ఇన్
1: అది ఏ దంచటము,
2: ఇస్ రిఫైన్మెంట్,
1: అది ఏ తౌడు తీయటము,
2: గ్రైండింగ్
1: వేరు చేయటము,
2: సపరేటింగ్ ది హస్క్,
1: ఈ హస్క్ వేరు చేయటము, బియ్యం వేరు చేయటము.
2: యూ సపరేట్ ది హస్క్ అండ్ మేక్ ఇట్ ఇన్ టు ఎ ప్యాడీ.
1: బియ్యానికి ఎంత విలువ ఇస్తున్నాము?
2: వాట్ ఇస్ ది వాల్యూ?
1: అంత విలువ ఇస్తున్నామా? వడ్లకి ఇస్తున్నామా?
2: అండ్ యూ డోంట్ గివ్
1: ప్యాడీకి మనం అంత విలువ ఇవ్వటం లేదు.
2: ప్యాడీ ఇస్ నాట్ దట్ కాస్ట్లీ.
1: ప్యాడీ అనేటువంటి సంస్కరింపలేనటువంటి సమయం, దానికి ప్యాడీకి విలువ తక్కువ.
2: ప్యాడీ ఈజ్ యెట్ టు బి పాలిష్డ్ అండ్ సో ఇట్ ఇస్ నాట్.
1: సంస్కరింప చేసినప్పుడే ఆ ప్యాడీ బియ్యంగా మారినప్పుడు దానికి విలువ ఎక్కువ అవుతుంది.
2: వెన్ వన్స్ ద ప్యాడీ ఇస్ మేడ్ ఇన్ టు రైస్ ఆఫ్టర్ పాలిషింగ్,
1: అప్పుడే మనం దాన్ని భుజించడానికి
2: ప్రైస్ విల్ గో అప్, దెన్ ఇట్స్ పాసిబుల్ టు ఈట్.
1: ఒడ్డని భుజించడానికి వీలవుతుందా?
2: ఇస్ ఇట్ పాసిబుల్ టు కన్స్యూమ్ ప్యాడీ?
1: బియ్యాన్ని భుజించడానికి వీలవుతుంది.
2: యూ కెన్ ఓన్లీ ఈట్ ద రైస్.
1: కాబట్టి మనం భుజించడానికి తగినటువంటి అర్హతను దానికి కలిగించాలి.
2: దేర్ఫోర్ వీ షుడ్ మేక్ ఇట్ ఎలిజిబుల్.
1: దానికి తగినటువంటి సంస్కారం మనం చేయాలి.
2: సో ఇట్ హ్యాస్ టు బి పాలిష్.
1: సంస్కారం చేయకుండా
2: Without that,
1: నాకు అన్ని సులభంగా లభ్యం కావాలంటే,
2: ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ థింగ్స్ స్ట్రైట్ అవే,
1: కష్టం ఎంత పడతావో అంత ఫలితం కూడా నీకు దక్కుతుంది.
2: ఇట్స్ నాట్ పాసిబుల్ ఇఫ్ యూ జస్ట్ పాస్ త్రూ
1: కష్టే ఫలి.
2: All difficulties will give you the fructification.
1: కనుక మనకు కష్టం పడే కొద్ది పడే కొద్ది ఎంతనో మనకు ఫలిత పవిత్రను భావాలు వస్తుంటాయి.
2: If you work hard, you will have good thoughts.
1: కనుకనే మనం కష్టానికి గురి కావాలి.
2: సో వీ షుడ్ ప్రిపేర్ టు వర్క్ హార్డ్.
1: ఆ సంస్కారంతో మనం సంస్కరింపబడాలి.
2: అండ్ వీ షుడ్ బి రిఫైన్ బై దిస్ డిఫికల్టీ.
1: ప్రతి ఒక్కటి కూడా సంస్కారం చేతనే పవిత్రమైపోతుండాలి.
2: ఎవ్రీథింగ్ ఇస్ ఎ ప్రాసెస్ ఆఫ్ రిఫైన్మెంట్ దట్ మేక్స్ యూ సేక్రెడ్.
1: మీరు విద్యార్థులుగా ఉంటున్నారు.
2: యు ఆర్ స్టూడెంట్స్ నౌ.
1: మీరు చదువు అనేటువంటిది ఎంత సంస్కారం చేసినప్పుడు ఎంతో చదువు మీకు వస్తుంటుంది.
2: దిస్ లెర్నింగ్ ఇస్ ఎ ప్రాసెస్ ఆఫ్ కల్చరింగ్ ఆర్ రిఫైన్మెంట్.
1: కనుక నేర్చుకోవటం కూడా ఒక సంస్కారమే.
2: లెర్నింగ్ ఇస్ రిఫైన్మెంట్.
1: తినటం ఒక సంస్కారమే.
2: సో ఆల్సో
1: నడచడం ఒక సంస్కారమే. కూర్చోవడం ఒక సంస్కారమే. పరిగెత్తడం ఒక సంస్కారమే. నవ్వటం ఒక సంస్కారమే. ఏడ్చడం ఒక సంస్కారం. అన్ని సంస్కారాల చేతనే లభ్యమవుతుంది.
2: దీస్ ఆర్ ఆల్ ద ప్రాసెసెస్ ఆఫ్ రిఫైన్మెంట్.
1: ఏడుపు వల్ల వచ్చేటువంటి సంస్కారం ఏమిటని,
2: వాట్ ఈస్ దట్ యూ గెట్ అవుట్ ఆఫ్ క్రైయింగ్?
1: ఏడుపు వల్ల కొన్ని విధమైనటువంటి సంస్కారాలు మార్పు చెందుతున్నాయి.
2: బై క్రైయింగ్ దేర్ ఆర్ సర్టన్ చేంజెస్.
1: ఎట్లా చేంజ్ అవుతుండాలి? ఈ ఏడుపు వల్ల కొన్ని విధమైనటువంటి చెడ్డ భావాలు దూరం అయిపోతున్నాయి.
2: బై క్రయింగ్ యు ఆర్ డిస్టెన్సింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ బ్యాడ్ థాట్.
1: మన దేహంలో ఉండేటువంటి ఒక చెడ్డ నీరంతా కూడా పోతుండాలి.
2: ద బ్యాడ్ వాటర్ గోస్ అవుట్.
1: కానీ నీవు మంచి సంస్కారం చేసుకోవడం అది మంచి నీరంతా చేరిపోతుండాలి.
2: బికాస్ ఆఫ్ దిస్ రిఫైన్మెంట్ దేర్ బి గుడ్ వాటర్ విత్ ఇన్.
1: మనలో ఉన్నటువంటి ఒక చెడ్డ నీరే కార్బన్ డైఆక్సైడ్ అన్నారు.
2: ద కార్బన్ డైఆక్సైడ్ ఇస్ బ్యాడ్.
1: కానీ మంచి నీరే ఇది ఆక్సిజన్ అన్నారు.
2: ఆక్సిజన్ ఇస్ గుడ్.
1: ఈ ఆక్సిజన్ అనేటువంటి దాన్ని మనం నిలుపుకోవాలి.
2: అండ్ వీ హ్యావ్ టు రిటైన్ ఆక్సిజన్.
1: ఈనాడు చూడండి, ప్రపంచంలో ఎక్కడ పోయినప్పటికీ గాలి లేకుండా ఉంటుండాలి.
2: అండ్ టుడే ఇన్ దిస్ వరల్డ్ ద ఎయిర్ ఇస్ పొల్యూటెడ్.
1: మన పూర్వీకులంతా కూడా ఏదైనా మ్యారేజ్లు చేయాలంటే చిన్న చిన్న చప్రాలు వేసుకుని ఓ తోరణాలు కట్టుకుని ఏదో అరిటాకులు కట్టుకుని కొన్ని మామిడి తోడాలు కట్టి ఎంతో సౌజన్యంగా ఆనందంగా మంగళకరంగా చేసుకుంటారు.
2: ఏన్షియన్స్ పర్ఫార్మ్డ్ ఆల్ ఆస్పిషియస్ ఫంక్షన్స్ బై హ్యావింగ్ బంటింగ్స్ మేడ్ అప్ అవుట్ ఆఫ్ దిస్ మ్యాంగో లీవ్స్ అండ్ ఆల్సో హ్యావింగ్ ప్లాంట్.
1: దానివల్ల అనేక మంది జనాలు చేరుతారు.
2: పీపుల్ కాంగ్రిగేట్.
1: చేరి వారి గారినంతా కూడా ఈ యొక్క పచ్చని ఆకులు క్రమక్రమేణా తాము స్వీకరిస్తాయి.
2: అండ్ ఆల్ ది బ్రెత్ దట్ ఎక్సేల్డ్ ఈజ్ రిసీవ్డ్ బై ది లీవ్స్ దేర్.
1: కనుకనే వాడు దానిలో ఉన్నటువంటి ఒక ఆక్సిజన్ బయట పంపుతుంది.
2: అండ్ ది లీవ్స్ రిలీజ్ ఆక్సిజన్.
1: ఈ ఆక్సిజన్ పవిత్రం చేస్తుంది.
2: ఆక్సిజన్ ఇస్ సేక్రెడ్.
1: కార్బన్ డైఆక్సైడ్ తాను తీసుకుంటుంది.
2: అండ్ ది లీవ్స్ రిసీవ్ కార్బన్ డైఆక్సైడ్.
1: ఇది మనిషికి ఎంత ఉపకారం చేస్తుంది.
2: హౌ మచ్ ఆఫ్ హెల్ప్ ఇట్ ఇస్.
1: ఈ పచ్చని ధనం అనేటువంటిది ఎంత గొప్పది.
2: దిస్ గ్రీనరీ ఇస్ డూయింగ్ లాట్ ఆఫ్ గుడ్ థింగ్.
1: ఇప్పుడు దాని యొక్క భావాన్ని మర్చిపోతున్నాం మనం. ఇప్పుడు
2: అండ్ వీ హావ్ ఫర్గాటెన్ దట్ ఐడియా టుడే.
1: ఏదైనా పెండింగ్ జరుగుతుందంటే మామిడి తోరణాలకు బదులు ప్లాస్టిక్ మామిడి తోరణాలు పెట్టుకుంటున్నాం.
2: టుడే ఇన్ ద మోడర్న్ వెడ్డింగ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ బంటింగ్స్ ఆఫ్ మ్యాంగో లీవ్స్ యు హావ్ ప్లాస్టిక్ లీవ్స్.
1: ద్వారాలకంతా కూడా ప్లాస్టిక్ బనానాలు కట్టుతున్నాము.
2: వీ హావ్ గాట్ ద ప్లాస్టిక్ బనానాస్.
1: ప్లాస్టిక్ బనానా కట్టినప్పుడు ప్లాస్టిక్ ఫలితమే వస్తుంది.
2: అవుట్ ఆఫ్ దిస్ ప్లాస్టిక్ బనానాస్ యు గెట్ ప్లాస్టిక్ రిజల్ట్.
1: రాదు. ఈనాడంతా కూడా సులభంగా శాశ్వతంగా ఉండాలని ఈ విధమైనటువంటి ఈజీ పాత్ చూస్తున్నారు.
2: వీ జస్ట్ గో బై ది సింపుల్ ఆర్టిఫిషియల్ మెథడ్స్.
1: కనుక ఇది చాలా ప్రమాదకరమైనటువంటి,
2: ఇట్స్ హైలీ డేంజరస్.
1: ఇలాంటి ఆధునికమైన మార్గంలో మనం ఎన్నో ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నాము.
2: బై అడాప్టింగ్ ది మోడర్న్ మెథడ్స్ వీ ఆర్ స్పాయిలింగ్ అవర్ హెల్త్.
1: మానవుడు భుజించేటువంటి ఆహారంలో ఎంతనో పవిత్రం ఉంటుండాలి.
2: ఇన్ఫాక్ట్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ గుడ్ ఇన్ ఆఫ్ ది ఫుడ్.
1: దానివల్ల కొన్ని విధమైనటువంటి మోడర్న్ దీంట్లోపల మనం ధనాన్ని కూడా అనేకంగా కోల్పోతున్నాం.
2: అండ్ వీఆర్ వేస్టింగ్ అవర్ మనీ ఇన్ దిస్ మోడర్న్ ఏజ్.
1: కొన్న కూర పావల.
2: ఆఫ్టర్ ఆల్ వీ పర్చేజ్ ది వెజిటబుల్ విత్ సో చీప్. పావల ఫోర్ అండ్ హాఫ్.
1: కూలీ అర్ధ రూపాయి.
2: వేర్ యాజ్ యూ పే మోర్ డబుల్ ఫర్ లేబర్ టు క్యారీ.
1: దాన్ని తీసుకోవటానికి నీవు చేతు పట్టుకుని పోలేవా?
2: కాంట్ యూ క్యారీ ది వెజిటబుల్స్ దట్ యూ బై?
1: ఈనాడు మనము మానవుడు సోమరిపోతుగా తయారవుతున్నాడు.
2: మ్యాన్ టుడే హాస్ బికమ్ లేజీ.
1: కొన్ని కూరగాయలు నీవు తీసుకుంటే బ్యాగులు వేసుకుని నీవు తీసుకుని పో.
2: యూ క్యారీ వెజిటబుల్స్.
1: తప్పేమిటి?
2: వాట్స్ రాంగ్?
1: ఆ కూరగాయలు రేపటి దినం నీవు తినేసేసి నీ పొట్టలో పెట్టుకుని నడుస్తున్నావు, అప్పుడు ఎక్కడ పోతున్నాయి?
2: ఓన్లీ టుమారో యూ కుక్ దెమ్ అండ్ ఈట్ దెమ్. వాట్ ఇస్ ఇట్ దట్ యు ఆర్ డూయింగ్?
1: ఈనాడు ప్రత్యక్షంగా దానిని మోయలేకపోతున్నావు.
2: టుడే యూ డోంట్ వాంట్ టు క్యారీ.
1: రేపటి దినం పరోక్షమైనటువంటి స్వరూపాన్ని ధరించినప్పుడు నువ్వు ఎంతైనా మోస్తున్నావు.
2: బట్ వెన్ దే టేక్ ద ఫార్మ్ ఆఫ్ ప్రిపరేషన్స్ ఆన్ ద ఫాలోయింగ్ డే,
1: ప్రతి విషయాన్ని కూడా నువ్వు చక్కగా మనం అర్థం చేసుకుని వర్తించినప్పుడు ఎంతనో సుఖాన్ని.
2: So when once we understand clearly everything, you can experience happiness.
1: Prema swarupulara,
2: embodiments of love.
1: ee vidhangane mana aarogyalanta paadu chestunnamu.
2: We are spoiling our health today.
1: మనం ఈనాడు తినేటువంటి ఆహారం యొక్క సంగతిని ఇది పదార్థంగా తీసుకోకుండా పదార్థంగా విశ్వసించండి.
2: We should not consider food as padartha material, but you should know the paratha.
1: కాబట్టి పదార్థం అనేటువంటిది పవిత్రమైనటువంటిగా ఉండాలి.
2: And the food that we take should be sacred.
1: ఆ పదార్థం కూడా కొన్ని మార్పులు లేకుండా చెడిపోకుండా చూసుకోవాలి.
2: We should see that food is not spoiled.
1: అది పాడైపోయిన తర్వాత అదే ఒక విధమైనటువంటి విషయంగా మారిపోతుంది.
2: When once the food is rotten, it becomes poison.
1: కనుక ప్రతి పదార్థం నందు కూడా దైవత్వం ఉంటుండాలి.
2: Therefore there is divinity in every material.
1: దైవత్వం లేనటువంటి పదార్థం జగత్తులో కానరాదు.
2: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
1: దైవత్వం లేనటువంటి చోటే మనకు చూడలేము.
2: దేర్ ఇస్ నో స్పాట్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
1: అన్నింటి ఎందుకు కూడా దైవత్వమే ఉంటుండాలి.
2: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: కనుకని అట్టి దైవత్వాన్ని మనం గుర్తించడానికి తగినటువంటి నిజమైన మార్గాలు మనం వెతకాలి.
2: వి షుడ్ ఫాలో ద కరెక్ట్ పాత్ టు ఎక్స్పీరియన్స్ గాడ్.
1: ప్రతి పదార్థం కూడా సంస్కరింప చేయటం వల్ల అదే పదార్థంగా మారిపోతుంది.
2: యాజ్ ఎవ్రీ మెటీరియల్ ఈజ్ రిఫైన్డ్ అండ్ ప్రాసెస్డ్ వీ కెన్ నో ది స్పిరిచువల్ కంటెంట్ విన్.
1: కనుకనే మనము లౌకికమైనటువంటి పదార్థం అంతా నిజమైన దైవ పదార్థంగా మారిపోవాలంటే ఎంతటి పవిత్రమైన కాముండాలి.
2: ద వరల్డ్లీ మెటీరియల్ ఈజ్ టు బి ఎక్స్పీరియన్స్డ్ ఫ్రమ్ ది స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూ బై ప్రాసెసింగ్ ది.
1: కనుకనే దీనికి వెల పెరిగిపోతుంది.
2: ద ప్రైస్ విల్ గో అప్ దెన్.
1: పవిత్రత కూడా మనం అభివృద్ధి అవుతుంది.
2: అండ్ యూ ఆల్సో డెవలప్ ద సీక్రెట్ క్వాలిటీ ఇన్ యూ.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: మీరు అన్ని చదువుతున్నారు.
2: యూ స్టడీ.
1: కానీ చదువుతున్నారే కానీ చదివిన ఆచారంలో పెట్టడం లేదు.
2: బట్ వాట్ యూ ఆల్ యూ స్టడీ యూ డోంట్ ప్రాక్టీస్.
1: ఏమిటి చదువుతున్నారు?
2: వాట్ ఈస్ ఇట్ యూ స్టడీ?
1: కానీ ఆక్సిజన్ హైడ్రోజన్ రెండు చేస్తే ఏమవుతుందంటే నీరు అవుతుంది అంటున్నారు.
2: వి సే వాట్ విల్ హ్యాపెన్ ఆక్సిజన్ హైడ్రోజన్, యూ సే ఇట్స్ వాటర్.
1: హైడ్రోజన్ ఆక్సిజన్ రెండు చేరినప్పుడు నీరు అవుతుంది మనం చూస్తున్నాము.
2: యూ ఆల్సో సీ ది సేమ్ H2.
1: కానీ ఆ నీరు నువ్వు నీరుగా ఆహారంగా తీసుకుంటున్నావా?
2: బట్ డూ యూ టేక్ వాటర్ యాజ్ ఫుడ్?
1: లేదు.
2: నో.
1: ఏదో ఎక్స్పెరిమెంటల్ రూమ్ లోపల పోయి అక్కడ ఒక జనరేటర్ లోపల దాన్ని మాత్రం పరిశీలన చేస్తున్నావు.
2: దేర్ఫోర్ బట్ వాట్ యు డు దేర్ ఇన్ ద లెబొరేటరీ, యు ఫైండ్ ద కాంబినేషన్ ఆఫ్ వాటర్.
1: లెబొరేటరీ లో మాత్రం పరిశీలన చేస్తే మనకు వచ్చిన ఫలితం ఏంటుంది?
2: వాట్ ఈస్ ఇట్ దట్ యు గెట్ బై ఎక్స్పెరిమెంటింగ్?
1: ప్రాక్టికల్ లో పరిశీలన చేయాలి.
2: యు హావ్ టు ఎక్స్పీరియన్స్
1: ప్రాక్టికల్ గా మనం అనుభవించాలి.
2: యు ఎక్స్పీరియన్స్ ద ప్రాక్టికల్ లైఫ్.
1: ఈనాడు నీరు లేకుండా ఎంత అవస్థ పడుతున్నాము.
2: జస్ట్ యాజ్ వి సఫర్ ఫర్ వాటర్.
1: అలాంటి దాని లోపల ఆక్సిజన్ హైడ్రోజన్ రెండు చేర్చి నీరుగా తయారు చేయండి.
2: సో యూ షుడ్ మేక్ వాటర్ అవుట్ ఆఫ్ హైడ్రోజన్.
1: ఆ నీరుని ఎంత వేస్ట్ చేస్తున్నారు?
2: యూఆర్ వేస్టింగ్ వాటర్.
1: ఈనాడు లోకము లోపల ఎన్నో నదులు ఉంటున్నాయి.
2: దేర్ ఆర్ మెనీ రివర్స్ టుడే.
1: ఒక భారతదేశం నందు ఎన్నో నదులు ఉంటున్నాయి.
2: ఇన్ భారత్
1: జీవ నదులు అంతా ఉంటున్నాయి. కానీ ఈ నదుల లోపల ఎన్నో నీరు ప్రవహిస్తున్నాయి.
2: అండ్ వాటర్ ఫ్లోస్ ఇన్సెసెంట్లీ.
1: కానీ కట్టగడపటికి ఎవరు ఓడుకోకుండా సముద్రంలో పోయి చేరిపోతున్నాయి.
2: సో మచ్ ఆఫ్ వాటర్ ఈస్ జస్ట్ getting into the
1: కానీ మాకు వాటర్ లేదే వాటర్ లేదని స్టేట్ టు స్టేట్ పోట్లాడుతున్నారు.
2: బట్ దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ ఫైట్ ఇన్ బిట్వీన్ ది స్టేట్స్ ఫర్ వాటర్.
1: ఆ వచ్చిన నీరు మీరు ఎందుకు సద్వినియోగం చేసుకోకూడదు?
2: వై డోంట్ యూ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ద వాటర్ అవైలబుల్?
1: అది సద్వినియోగం చేసుకునేటువంటి శక్తి లేనటువంటి బలహీనులే ఇది నాకు నీరు లేదని ఏడుస్తున్నారు.
2: ఓన్లీ వీక్ పీపుల్ హూ కెనాట్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ వాటర్ ఫైట్ ఫర్ వాటర్.
1: లోకంలో ఎన్ని నీరు సముద్రంలో వృధా అయిపోతున్నాయి.
2: ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇస్ గెటింగ్ జస్ట్ getting into the ocean.
1: నువ్వు దానినంతా కాపాడుకో.
2: You just retrieve.
1: దాని సద్వినియోగం చేసుకో.
2: Make proper use of it.
1: ఎన్ని నదులు ఉంటున్నాయి మన భారతదేశం లోపల.
2: There may be rivers in
1: భారత. భారతదేశం అనేటువంటిది ఒక గొప్ప కళ్యాణకరమైనటువంటి ఒక మంగళకరమైనటువంటి ఒక భూమి.
2: Bharat is a sacred land. It's an auspicious land.
1: ఇది అన్నపూర్ణా దేశము.
2: It is one of Annapurna plenty.
1: ఇంకో అన్నమే లేకుండా అవస్థ పడుతున్నాం అంటే దీని కారణం ఏమిటి?
2: When we suffer because of famine, what the reason?
1: మనం ప్రతి పదార్థాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాం.
2: We are misusing all the material.
1: సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయి.
2: We should make an attempt to make proper use of it.
1: నువ్వు అనుభవిస్తావు.
2: Then you will experience happiness.
1: నీవు అనుభవిస్తావు. నీ తోటి బంధువులకు కూడా ప్రజలకు కూడా అందించవచ్చును.
2: You can enjoy and share the happiness with others.
1: ప్రేమ స్వరూపులారా, ఏ పదార్థాన్ని కూడా మనం వేస్ట్ చేయకూడదు.
2: We should not waste any matter.
1: చాలా మంది ఇప్పుడు చేతులు కడుక్కోవాలని ట్యాప్ తిప్పుతారు.
2: Many people to wash their hands.
1: నీరు
2: పోస్తున్నాయి.
1: ఎంత నీరు వేస్ట్ చేస్తున్నారు.
2: So much of water is wasted.
1: ఈ నీరు వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు.
2: భగవాన్ doesn't approve it.
1: నువ్వు ఎంత నీరు అంత తీసుకో.
2: Make use of water to the extent necessary.
1: బిగించేసేయి.
2: And immediately close the tap.
1: కాబట్టి ఎంత నీరు మీకు మిగులుతుంది?
2: Then you will be able to save water.
1: Don't waste water.
2: Don't waste water.
1: కనుక ఈ వాటర్ వేస్ట్ చేయటం వల్ల ఎంతనో అపవిత్రత కలుగుతుంది.
2: And misusing of water.
1: Don't waste food.
2: Don't waste food.
1: ఈ ఫుడ్ కూడా మనం ఎంత కావాలో అంత భుజించు.
2: And eat to the extent necessary.
1: ఎక్కువగా వేస్ట్ చేసి బయట పారేస్తున్నావు.
2: You are wasting food and throwing it away.
1: వేదాంతం ఏమని చెప్తారు తెలుసునా? ఎందుకయ్యా నువ్వు వేరే పారేస్తున్నావు అంటే కుక్కలు తింటాయి, ఇంకేమైనా జీవులు తింటాయి, పారేయటం వల్ల తప్పే ఉంది అంటారు.
2: And you may say the food is thrown out, it will be eaten away by other animals and insects.
1: అవి కూడా తినుకోకుండా పోతున్నాయి ఈ నాటి ఫుడ్.
2: And this food that you throw it away is not accepted.
1: అంత పాడు చేసిన తర్వాత దానికి వేస్తే అవి మాత్రం పశువులు కాదా? అవి కాదు, వారికి ప్రాణం లేదా?
2: And those animals full of life do not relish this rotten food.
1: ఈనాడు కలియుగం లోపల అనిమల్స్ కూడా మోడర్న్ అనిమల్స్ గా ఉంటున్నాయి.
2: And in this Kali age, animals are also ultra modern.
1: వాసన ఇది సరిగా ఉంటే తింటాయి, లేకపోతే నువ్వే తీసుకుపోమని వాడికి పడేస్తాయి.
2: They will smell and immediately identify whether it's good or rotten.
1: ఆ ఫుడ్ ను కూడా పవిత్రమైన శుద్ధంగా ఉండాలి.
2: So we should keep the food clean and pure.
1: ఇంకా మిగతా అంతా కూడా ఎన్ని రకమైనటువంటి వేస్ట్ చేస్తున్నారు.
2: And we are wasting in other ways.
1: కనుక మనం దేనిని కూడా వేస్ట్ చేయకూడదు. నీరుని వేస్ట్ చేయకూడదు, తిండిని వేస్ట్ చేయకూడదు, కాలాన్ని వేస్ట్ చేయకూడదు, ఎనర్జీని వేస్ట్ చేయకూడదు, మనీని వేస్ట్ చేయకూడదు.
2: We should not waste water. We should not waste time. We should not waste food. We should not waste energy.
1: టైం ఎక్కువ వేస్ట్ చేస్తున్నారు.
2: Today we are wasting a lot of time.
1: ఈ టైంను వేస్ట్ చేయటం వల్ల లైఫ్ వేస్ట్ అయిపోతుంది.
2: Time waste is life waste.
1: Don't waste word.
2: Don't waste your words.
1: కనుకు waste చేస్తే నీ అన్ని waste అయిపోతుంది.
2: If you waste your words, the rest will be wasted.
1: కనుకు ప్రతి మానవుడు కూడాను ఏ పదార్థాన్ని కూడా మనం waste చేయకూడదు.
2: So no one should waste any matter.
1: కానీ గట్టిగా మాట్లాడకూడదు.
2: You should not
1: అది waste.
2: If you shout, you are wasting your words.
1: ఎందుకంటే నీకు మాటలు ఎవరికి వినాలో వారికి మాత్రమే వినాలి.
2: And in fact, the words should be heard by the person for whom it is meant.
1: రోడ్లో మాట్లాడుకుంటూ పోతుంటుంటే ఎక్కడో వంట రూములో ఉండేటువంటి వంటవాడికి కూడా వినపడుతుంటాయి.
2: If you walk, if you talk along the street, those in the kitchen can also hear you.
1: నీ గౌరవం కూడా ను పోతుంది.
2: You lose your respect.
1: ఏమిటయ్య ఎవరు ఇట్లా మాట్లాడుతున్నాడు పిచ్చోడు మాదిరి అనుకుంటారు.
2: And people will consider you mad if you shout.
1: మన గౌరవాన్ని కూడా ను మాటల్లో కూడా నిలుపుకోవాలి.
2: So you should show your respect as you speak.
1: మన మాటల లోపలే మన పవిత్రత కూడా పెంచుకోవాలి.
2: Our words should be respectful and
1: మన నడకలో కూడా పవిత్రత పెంచుకోవాలి.
2: Even walking style should
1: be. ఒక్కటి కూడా మన గౌరవాన్ని మనం పెంచుకోవాలి.
2: Everything should uphold our respectability.
1: గౌరవం పోయిన తర్వాత ప్రయోజనం ఏమిటి?
2: If you lose your respect, what is?
1: చాలా మంది చెప్తారు నేను తొందరగా నడచవచ్చును.
2: People, you may walk fast.
1: కానీ నేను నడచడానికి నాకు ఇష్టం లేదు.
2: Bhagavan doesn't want to walk so.
1: నిదానంగా నడిస్తే
2: when you walk slowly,
1: అందరూ చూస్తారు.
2: All can have darshan of Bhagavan.
1: ఆనందిస్తారు.
2: All will be happy.
1: నేను సంతోషిస్తాను.
2: Swami will be happy.
1: కాబట్టి ఇతరులకు ఆనందం ఇవ్వాలని నేను స్లోగా వాక్ చేస్తాను.
2: To make everyone happy, Bhagavan walks slowly.
1: Now walking slow.
2: Bhagavan walks slowly.
1: కానీ ఇట్లా స్లో చేయటం వల్ల ఎంతమంది ఆనందిస్తున్నారు?
2: By walking slow, many people are delightful and happy.
1: నేను త్వరగా వెళ్ళినంటే ఏ స్వామి వచ్చాడు వెళ్ళిపోయినాడు నేను చూడలేదే అంటారు.
2: If Bhagavan walks very fast, many of us feel miserable. We could not see him.
1: వాళ్ళకు బాధ పెట్టినటువంటి వాడిని అవుతానే.
2: Naturally, Bhagavan will make us suffer.
1: కాబట్టి help ever, hurt never.
2: Help ever.
1: రెండింటిని కూడా మీరు చూసుకోవాలి.
2: Help ever, hurt never are the twin principles.
1: ఇతరులకు సహాయం చేయాలి మనము.
2: We should help others.
1: కనుక మీరు ముఖ్యంగా ఈనాడు నేర్చుకోవాల్సింది వాటర్ వేస్ట్ చేయొద్దండి.
2: టుడే వాట్ యూ షుడ్ లెర్న్ ఇస్ టు వేస్ట్ చేయకండి. డోంట్ వేస్ట్ ఫుడ్.
1: ఫుడ్ వేస్ట్ చేస్తే ఎంతమందో ఆకలితో మరణించేటువంటి వారు ఉన్నారు లోకంలో.
2: దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ డైయింగ్ ఫర్ వాంట్ ఆఫ్ ఫుడ్.
1: కాబట్టి వారికి కూడా కొంతవరకు మిగిలితే పెట్టవచ్చును.
2: యు ఆల్సో కెన్ సర్వ్ దెం హూ ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ ఫుడ్.
1: కనుక నీకు ఎక్కువైపోయిందని దాన్ని పారేయటానికి ప్రయత్నం చేయకూడదు.
2: బికాజ్ దేర్ ఇస్ టూ మచ్ ఆఫ్ ఫుడ్, డోంట్ త్రో ఇట్ అవే.
1: ఆ పారేయించినటువంటిది మట్టిలోనో చెత్తలోనో దేంట్లో చేరిపోతాయి.
2: అండ్ ఇట్ గెట్ మిక్స్ విత్ దిస్ మడ్ దేర్.
1: కడపటికి నీ యొక్క అన్నము, నీ ప్రసాదము, కాకులు కూడా తినము.
2: Even the crows also won't touch the food that you throw.
1: అలాంటి ప్రసాదం ఇచ్చి ప్రయోజనం ఏమిటి?
2: Then what is the use by throwing it out?
1: చాలా పరిశుద్ధంగా ఉండాలి.
2: The food should be pure.
1: అలాంటి ప్యూర్ గా ఉంటున్నప్పుడే అన్నిటినీ ప్యూర్ గా మైండ్ కూడా వస్తుంది.
2: అండ్ when out of the purity of the food,
1: ఎట్టి ఆహారమో అట్టి మనసుగా మారుతుంది.
2: As is the food, so is the mind.
1: ఎట్టి మనసు అట్టి పవిత్రత వస్తుంది.
2: As is the mind, so is the sanctity.
1: ఎట్టి పవిత్రతో అట్టి దివ్యత్వాన్ని పొందుతాం.
2: And that will take you to the divinity.
1: కనుక మనం దివ్యత్వం కావాలంటే పవిత్రతను పెంచుకోవాలి.
2: In order to reach attain divinity, you have got to
1: take పదార్థం పరిశుద్ధంగా ఉండాలి.
2: All the food must be pure.
1: ఈ పదార్థం పరిశుద్ధంగా ఉండాలంటేనే మన ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలి.
2: Then by consuming pure food, our conduct will be good.
1: ప్రవర్తన నుంచి పరిశుద్ధం ఏర్పడుతుంది.
2: And this conduct is based on the pure food.
1: ఈ పరిశుద్ధం నుంచి పవిత్రత ఏర్పడుతుంది.
2: Out of this purity leads to
1: the పవిత్రత నుంచి ప్రాప్తిని మనకు పొందుతాము.
2: And then you will have all the deservedness ప్రాప్తి.
1: కనుక మనం ప్రతి పదార్థాన్ని కూడాను పరిశుద్ధమైన రీతిగా భోజించాలి.
2: Therefore every item of the food that you take must be pure and clean.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: మీరు విద్యను అభ్యసిస్తున్నారు.
2: You learn.
1: గొప్ప ఉత్తమ స్థితిలో పాస్ చేస్తున్నారు.
2: You pass in high grade.
1: ఉత్తమ క్లాస్ లోపల మీరు ఉత్తీర్ణులు అవుతున్నారు.
2: You get high grades in every class.
1: సంతోషమే.
2: It's good thing.
1: కానీ
2: but
1: ఆ ఉత్తమ స్థితిలో దీన్ని సాధించినటువంటి వారు ఉత్తమమైన మార్గంలో ప్రవేశపెట్టారు.
2: And you should also follow the noble path.
1: ఊరికి ఏదో చదివినాము, డిగ్రీ తీసుకున్నాము, మాకు వచ్చింది ప్రైజ్ అనుకుంటే ప్రయోజనం కాదు.
2: ఇట్స్ యూస్లెస్ ఇఫ్ యూఆర్ సాటిస్ఫైడ్ బై అక్వైరింగ్ డిగ్రీస్.
1: దాని సక్రమమైన దీంట్లో మనం తీసుకోవాలి.
2: వీ షుడ్ టేక్ ఇట్ ఇన్ ద రైట్ సెన్స్.
1: తనకు తాను కాన్షియస్ కు తృప్తిగా తీసుకోవాలి.
2: వన్ షుడ్ సాటిస్ఫై వన్స్ ఓన్ కాన్షియన్స్.
1: ఈ కాన్షియన్స్ కు తృప్తిగా తీసుకున్నప్పుడే
2: అండ్ కాన్షియన్స్ ఇస్ సాటిస్ఫైడ్
1: మనం ప్రతి భక్తిని కూడా గౌరవించాలి.
2: We have to respect everybody.
1: మీకు అందరికీ తెలుసును.
2: You all know this.
1: అమెరికా లోపల,
2: in America,
1: లింకన్ చాలా బీద కుటుంబంలో పుట్టాడు.
2: అండ్ హి వాస్ బోర్న్ ఇన్ ఎ పూర్ ఫ్యామిలీ.
1: తినడానికి కూడా తిండి లేదు.
2: హి డిడ్ంట్ హావ్ ఎనఫ్ ఆఫ్ ఫుడ్.
1: చాలా చిన్న పిల్లవాడు.
2: సో యంగ్.
1: వాడు డర్టీ వస్తువులంతా వేసుకుని స్కూల్కి పోతుంటే ఈ రిచ్ పీపుల్ పిల్లలంతా కూడా అతని గేలి చేసేటువంటి వారు.
2: వెన్ హి వాస్ వేరింగ్ ద టార్న్ అవుట్ క్లోత్స్ attending the school, he was made fun of by friends.
1: Okanadu school nunchi venikku vachadu pillavadu.
2: One day he returned from the school.
1: Talli daggariki vachi todapaina kurchoni yedchadu.
2: And he cried sitting on the lap of the mother.
1: Enduku nayana yedustunnavu ani bujjiginchindi.
2: Mother said, why do you cry?
1: Amma naaku manchi vastralu levani, nenu chaala dattiga unnanani, nenu chaala beedavaadnani, vaadanta nannu avamana parustunnaru annadu.
2: And he said, people have been making fun of me because I'm born in a poor family that I'm wearing torn out
1: what yemaina anukoyina aina
2: let them think as they lie.
1: Neevu andarni gauravinchu.
2: You respect everybody.
1: Vaadu neevu deshinchaddu.
2: Don't hate anybody.
1: Manakunna sthiti neevu telusuko.
2: You know your position.
1: Nilamu kuda danni pavitranga utukkoni darinchu.
2: You wash your clothes and wear them.
1: వాళ్ళు ఏమైనా అనుకోండి,
2: లెట్ దెం థింక్ యాజ్ దే.
1: మన స్థితిని మనం చూసుకోవాలి.
2: లెట్స్ కన్సిడర్ అవర్ పొజిషన్.
1: మన గౌరవాన్ని మనం పెంచుకోవాలి.
2: అండ్ వి షుడ్ హావ్ అవర్ రెస్పెక్ట్.
1: నాయన, నీవు నేటి నుంచి ఆత్మ గౌరవం కోసం నువ్వు పాటుపడు.
2: అండ్ రైట్ ఫ్రమ్ దిస్ డే యు వర్క్ హార్డ్ టు కీప్ ది సెల్ఫ్ రెస్పెక్ట్.
1: నీవు కేవలం అంబ్రి గంజి తాగినా తప్పులేదు.
2: డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యు టేక్ స్టార్చ్.
1: కొంచెం బీదరికమైనటువంటి వస్త్రాలు ధరించినా తప్పులేదు.
2: దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ వేరింగ్.
1: కానీ శుభ్రమైనటువంటిగా ఉండు.
2: But they should be
1: శుభ్రంగా పెట్టుకో. ఈ విధంగా చెప్తూ పోయింది పాపం.
2: You wash them, maintain them clean. That's what he said.
1: తల్లి చెప్పినటువంటి మాటను హృదయంలోకి తీసుకున్నాడు.
2: All these words have gotten into his heart.
1: ఆత్మ గౌరవాన్ని నేను పెంచుకోవాలి.
2: And I should have my respect.
1: అని ప్రతి ఒక్కరి కూడా ఎవరైనా వస్తే, సార్ నమస్కారం సార్.
2: And he paid his respects to everybody.
1: అందరికి రెస్పెక్ట్ ఇచ్చేటువంటి వాడు.
2: And he has shown respect.
1: అందరిని గౌరవించేటువంటి వాడు.
2: He was very courteous.
1: అందరిని గౌరవించి గౌరవించి గౌరవించి కట్టగడ అతనే అమెరికా ప్రెసిడెంట్ గా మారిపోయాడు.
2: Later he became president of America.
1: అంబిలి గంజి తినడానికి కూడా శక్తి లేనిటువంటి వాడు అందరిని గౌరవిస్తూ మర్యాద చేస్తూ రావటం చేత తాను ఎంతటి గొప్ప స్థితికి వచ్చాడు.
2: Initially he didn't have enough of food to eat. By showing respect to everybody,
1: కనుక మనము మనము ఈ అలంకారం కోసమని డబ్బును వేస్ట్ చేసే కోసమని మనం గొప్ప హోదాగా పోకూడదు.
2: You should not run after position because of your ego.
1: ఇది యథార్థంగా నేను చెప్తున్నాను, నా యొక్క విషయమే.
2: భగవాన్ మెన్షన్స్ హిజ్ ఓన్ బయోగ్రఫీ.
1: ఇప్పుడు కాదు, పూర్వం నేను చిన్నదిగా ఉంటున్నప్పుడు,
2: భగవాన్ వెన్ యూ వాస్ వెరీ యంగ్,
1: నేను మూడో తరగతి నాలుగో తరగతి చదివే సమయం లోపల,
2: వెన్ యూ స్టడింగ్ థర్డ్ క్లాస్ అండ్
1: ఫోర్త్ క్లాస్, ఒక నిక్కరు ఒక చొక్కానే.
2: యు హాడ్ ఓన్లీ వన్ నిక్కర్ అండ్ వన్ షర్ట్.
1: స్కూల్ నుంచి వస్తానే డబ్బాలు కట్టుకోవటము, నిక్కర్ని బాగా ఉతుక్కోవటము, చొక్కాను కప్పుకోవటము, చొక్కాను ఉతుక్కోవటం, దాన్ని బాగా ఒక చెంబు లోపల అగ్ని వేసి దాన్ని బాగా తీడుకోవటం.
2: Then after return from the school, he will wear the towel and wash the, both of his the shirt
1: and the nikah.
2: For ironing, he has to pay money.
1: Well,
2: Bhagavan was not having
1: enough
2: money. Why can't I wash my clothes? Why can't I iron my clothes? What else I have to
1: do?
2: Immediately after returning from school, he washed his clothes. And there's fire there. And all that hot coal is kept in it. And it was used for ironing purposes. And
1: it
2: will be quite soft and iron clothes can be had. That was done in those days.
1: ఒక సంవత్సరానికంతా చేరి రెండు నిక్కర్లు రెండు చొక్కాలే.
2: పర్ ఇయర్ భగవాన్ మేడ్ యూజ్ ఆఫ్ టూ నిక్కర్స్ అండ్ టూ షర్ట్స్ ఓన్లీ.
1: ఎప్పుడే గాని ఆయన వచ్చి పెద్ద వెంకమరాజు నీకు ఎన్ని కావాలరా అంటాడు. అడిగలేదు నేను.
2: వెన్ ఓర్ పెద్ద వెంకమరాజు ఆస్క్డ్ హిమ్
1: నాకెందుకు ఇలా ఉన్నాయి, నాకేం కుట్టించవద్దు అనేది.
2: హి సెడ్ ఐ హావ్ ఎనఫ్ ఆఫ్ క్లోత్స్, ఐ డోంట్
1: నో. డబ్బును వేస్ట్ చేయకూడదు.
2: షుడ్ నాట్ వేస్ట్ మనీ.
1: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్.
2: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్.
1: అప్పుడేమిటి ఒక అణా ఇస్తే రెండు గజాలు వచ్చేటువంటి గుడ్డ.
2: విత్ వన్ అణా వన్ కెన్ హ్యావ్ టూ యార్డ్స్ ఆఫ్
1: ఒక అణాతో ఒక చొక్క, ఒకటిన్నర అణాతో ఒక నిక్కరు.
2: వన్ కెన్ హ్యావ్ వన్ షర్ట్ విత్ బై
1: ఉన్నగా తాడైపోతుంది.
2: అండ్ విల్ బి క్వైట్ సాఫ్ట్ అండ్ ఐరన్ క్లోత్స్ కెన్ బి.
1: ఆ విధంగా నేను చేస్తుండేటువంటి వాడిని.
2: దట్ వాస్ డన్ ఇన్ దోస్ డేస్.
1: ఒక సంవత్సరానికంతా చేరి రెండు నిక్కర్లు రెండు చొక్కాలే.

0: One can have 2 yards of
1: clothes.
0: One can have one shirt with by paying one anna and knicker one and a half anna.
1: Cheap ga undetundi anadu.
0: Clothes were so cheap.
1: Appudu kuda deni koneetundi vaadu kaadu.
0: Bhagwan didn't buy those things.
1: Nen eppudu na pani nen chesukoneetundi vaadu.
0: Bhagwan did his work.
1: Ee naadu kuda meer chudandi na room lo nen eppudu na pani nene chesukuntuntanu.
0: Bhagwan does his own work.
1: కనుక మీరు అనుకుంటారు ఓ స్వామికి ఎంతమంది పని చేస్తుంటారు ఎంతమంది సేవకులు ఉంటారు ఒక్కరు కూడా నాకు సేవ చేయనక్కర్లేదు.
0: యూ థింక్ దర్ మెనీ పీపుల్ దట్ సర్వ్ భగవాన్? నో,
1: ఎవరిని నేను సేవ చేయమని కోరటం లేదు.
0: భగవాన్ డజంట్ వాంట్ ఎనీ వన్ టు సర్వ్.
1: నా పని నేనే చేసుకుంటుంటాను.
0: భగవాన్ డస్ హిజ్ ఓన్ వర్క్.
1: కనుకనే ఆ విధంగా చేసుకోవటం చేతనే అందరినీ నేను గౌరవిస్తూ వచ్చాను.
0: And Bhagwan has been respecting everybody.
1: ఈనాడు ప్రపంచమే నన్ను గౌరవిస్తూ వస్తుంది.
0: Today the whole world respects Bhagwan.
1: అది మీకు నిన్న కూడా చెప్పాను.
0: భగవాన్ సిద్ధాదే,
1: నీవు అందరినీ ప్రేమించు.
0: యు లవ్ ఆల్,
1: కానీ తోటి మానవులు నిన్ను ప్రేమిస్తారు.
0: అండ్ యువర్ ఫెలో మెన్ విల్ లవ్ యూ,
1: కానీ అన్ని జాతి మత కుల భేదం లేకుండా అందరినీ నువ్వు ప్రేమిస్తూ వస్తే నిన్ను భగవంతుడు ప్రేమిస్తాడు.
0: ఇఫ్ యు లవ్ ఎవ్రీబడి బియాండ్ ద కాస్ట్ క్రీడ్ అండ్ కమ్యూనిటీ, గాడ్ విల్ లవ్ యూ.
1: ఎంత నీవు ఇతరులకంతా త్యాగం చేస్తే అంత నీకు గొప్పతనం వచ్చేస్తుంది.
0: ద మోర్ అండ్ మోర్ యూ సాక్రిఫైస్ యూ బికమ్ గ్రేట్.
1: ఎంత నీవు కష్టపడి ఇతరులకు సేవ చేస్తే అంత గొప్పతనం నీకు వస్తుంది.
0: ద మోర్ యూ వర్క్ హార్డ్ అండ్ సర్వ్ అదర్స్ యూ విల్ బి గ్రేట్.
1: కాబట్టి మనం అందరినీ గౌరవిస్తే మనకు పోయే నష్టం ఏం లేదు.
0: ఆఫ్టర్ ఆల్ యూ డోంట్ హ్యావ్ ఎనీ లాస్ ఇఫ్ యూ రెస్పెక్ట్.
1: ఈనాడు ఎవరైనా చిన్న పిల్లలంతా ఉంటారు.
0: That very young boys.
1: తండ్రి ఇంటిలో లేకుండా ఉంటాడు.
0: And father is not at home.
1: ఫ్రెండ్ వచ్చేసి నాయనా మీ తండ్రి ఎక్కడా అని అడిగితే బో బో బో నాకు తెలియదు అంటారు.
0: If anyone asks where is your father, they speak.
1: ఈనాటి పిల్లలకు గౌరవమని కాని మర్యాదని కాని వినయమని కాని ఏమాత్రమూ తెలియదు.
0: They speak in a disrespectful way, with no humility, with no obedience.
1: వినయంగా మాట్లాడాలి.
0: One should speak in all humility,
1: మాట్లాడాలి
0: with all courtesy,
1: ప్రేమతో మనం మాట్లాడాలి
0: with love,
1: అప్పుడే నీకు తగినట్టు కీర్తి వస్తుంది.
0: Then you will have good name.
1: కనుక మన స్కూల్ పిల్లలందరూ కూడాను,
0: all our children,
1: మన కాలేజీ పిల్లలందరూ కూడాను,
0: college students,
1: మొట్టమొదటి అందరినీ గౌరవించడం నేర్చుకోండి.
0: First they should learn how to respect all.
1: అందరినీ గౌరవించడమే కాకుండా
0: not only that,
1: అందరికి తగినటువంటి గౌరవాన్ని కూడా ఇవ్వాలి.
0: You should also show the courtesy,
1: ప్రేమను కూడా చూపాలి.
0: And you should love,
1: అప్పుడే నీకు అందరూ నిన్ను ప్రేమిస్తారు.
0: దెన్ ఎవ్రీవన్ విల్ లవ్ యూ.
1: కనుకనే నీవు మంచితనం రావాలంటే, మంచి కీర్తిని పోవాలంటే మంచి దీంట్లో నువ్వు వెలగాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఎ గుడ్ నేమ్ యూ షుడ్ ఫాలో గుడ్ పాత్.
1: ఈనాటికి నేను అందరితో ప్రపంచంతో గౌరవిస్తుంటే నేను అందరినీ గౌరవించాను కదా.
0: ద హోల్ వరల్డ్ రెస్పెక్ట్స్ భగవాన్.
1: అప్పుడే కాదు ఇప్పుడు కూడా అంతే, ఎవరైనా వస్తే ఆయన కూర్చో కూర్చో కూర్చో బంగారు కూర్చో కూర్చో.
0: ఇఫ్ ఎనీవన్ కమ్స్ టు భగవాన్ యూ విల్ సే బంగారు యూ సిట్ డౌన్ సిట్ డౌన్.
1: ఇంత మంచి మాటలు మీరు ఎందుకు నేర్చుకోకూడదు?
0: వై డోంట్ యూ లెర్న్ దీస్ గుడ్ వర్డ్స్?
1: నీకు నోరిచ్చినందుకు ఈ కఠినమైన పదాలు రావటం.
0: వై డు యూ స్పీక్ హార్ష్ వర్డ్స్?
1: వద్దు వద్దు,
0: యూ షుడ్ నాట్.
1: మృదుమధురమైన పదాలు నేర్చుకోండి.
0: స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
1: అప్పుడు నీవు కూడా మృదుమధురమైన గౌరవాన్ని పొందుకుంటావు.
0: దెన్ ఆల్సో యూ విల్ బి కెప్ట్ ఇన్ ఎస్టీమ్.
1: ఎంత గొప్పవాడైపోయినాడు కట్టగలపటి ప్రపంచానికి ఒక పెద్ద ప్రెసిడెంట్ గా మారిపోయాడు.
0: అండ్ లింకన్ బికమ్ సో గ్రేట్ అండ్ బికమ్ ద ప్రెసిడెంట్.
1: మొట్టమొదటి దాన్ని భుజించడానికి చేత కాకపోతే బజార్ లోపల లైట్లంతా ఉంటాయి చూడండి, స్ట్రీట్ లైట్, అక్కడ పోయి పాపం నేర్చుకునేటువంటి చదువుకునేటువంటి వాడు.
0: When he didn't have enough of food to eat, he studied under the street light.
1: ఇంతే కాదు, వాడు తల్లి ఎలాంటిది తెలిసినా,
0: యునో హిస్ మదర్,
1: ఆడవాడు పాత వస్త్రాలంతా తీసుకుని కుట్టేదిని, దాంతో కొంచెం కొంచెం వచ్చిన ధనంతో పిల్లవాడిని సాకేది.
0: షీ స్టిచ్డ్ ది క్లోత్స్ ఆఫ్ మెనీ ఆఫ్ ది విమెన్ అండ్ ఎర్న్ లిటిల్ పిటెన్స్.
1: ఇంత వినయంగా ఇంత విధేయతగా గౌరవాన్ని పెంచుకునే కోసం ఆనాడు స్త్రీలందరూ కూడా ప్రయత్నం చేశారు.
0: ఆల్ విమెన్ వర్క్డ్ టు మెయింటైన్ ది రెస్పెక్ట్ అండ్ ద కర్టసీ డీసెన్సీ.
1: ఈనాడు గౌరవమే లేదు.
0: టుడే దేర్ ఇస్ నో రెస్పెక్ట్.
1: ఎంత జలస, ఇష్టం వచ్చినట్టుగా మనం ఉంటాం.
0: People want to lead an extravagant life.
1: కనుక అది మనకు మంచిది కాదు.
0: It's not good.
1: ఎంతవరకు అంతవరకు చూసుకుందాం.
0: It's necessary.
1: ఉన్న దాంట్లో మనం తృప్తి పడదాం.
0: Let's be satisfied with the lot.
1: ఏం దానికోసం ఎందుకు మనం ప్రాకులాడాలి?
0: Why should we struggle for that if we don't have?
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: అన్ని విధములు కూడా ఉపనిషత్తులు అంతా కూడా ఈ విధమైన వినయ విధేయతను నేర్పుతూ వచ్చినాయి.
0: Upanishads taught the principles
1: of humility and obedience. మధురంగా మాట్లాడమని చెప్పినాయి.
0: And Upanishads want us to speak soft and sweet.
1: కష్టపెట్టినటువంటి మాటలను ఉపయోగపెట్టుకోమన్నారు.
0: And use words that way as not to hurt anybody.
1: అలాంటి రీతిలో నీవు జీవితాన్ని గడుపుతూ ఉంటుంటే నీ జీవితం ఎంతో గౌరవాన్ని సంపాదించుకుంటుంది.
0: ఇఫ్ యూ లీడ్ యువర్ లైఫ్ లైక్ దాట్ యూ విల్ హ్యావ్ ఎ గుడ్ నేమ్.
1: నీకు ఆ మంచి పేరు తెచ్చుకో.
0: యూ షుడ్ గెట్ గుడ్ నేమ్.
1: గుడ్ నేమ్ మనకు మనకు వద్దు.
0: నాట్ ఈవెన్ గుడ్ నేమ్,
1: గ్రేట్ నేమ్.
0: యూ షుడ్ గెట్ గ్రేట్ నేమ్.
1: గొప్ప పేరు తెచ్చుకోవాలి.
0: గ్రేట్ నేమ్.
1: గొప్ప మంచి గుడ్ నేమ్ తెచ్చుకుంటే ప్రయోజనం ఏంటి?
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ గెట్ ఎ గుడ్ నేమ్.

0: దేవుడు మనకి ఏమీ రాదు.
1: నథింగ్ యూ గెట్ అవుట్ ఆఫ్ దాట్.
0: మనము బలమైన విలువైనటువంటి గౌరవాన్ని తెచ్చుకోవాలి.
1: గ్రేట్ నేమ్ విచ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
0: గ్రేట్ నేమ్ కావాలి.
1: గ్రేట్ నేమ్ ఇస్ నెసరీ.
0: దీన్ని మనం సంపాదించాలి. గ్రేట్నెస్ అనే ఏది వాళ్ళకు?
1: దేర్ ఇస్ నో గ్రేట్నెస్ టుడే.
0: అంతే, అంత స్టంట్ చేస్తూ పోతుంటారు.
1: ఇట్ వాజ్ ఓన్లీ ఎ స్టంట్ టుడే.
0: ఇంట్లో తల్లిదండ్రులకు ఏ అవస్థలు అవుతున్నారో వాళ్ళు చూసుకోరు.
1: దే డోంట్ థింక్ ఆఫ్ ది.
0: వీడు మాత్రం జెలసగా రెండు వేసుకుని తిరుగుతుంటాడు ప్యాంటు షర్ట్.
1: దే డోంట్ కన్సిడర్ ది సిచ్యువేషన్ ఆఫ్ ది పేరెంట్స్ అట్ హోమ్. దే లీడ్ ఎ లగ్జూరియస్ లైఫ్.
0: నిన్ను బయట వారేమో చూసి గౌరవిస్తారు.
1: ఔట్ సైడర్స్ మై రెస్పెక్ట్ యూ.
0: కానీ నీ యొక్క గౌరవం నువ్వు సంపాదించుకోవాలి కదా.
1: బట్ హ్యావ్ యూ ఎర్న్ ద రెస్పెక్ట్ ఫర్ యువర్ సెల్ఫ్.
0: అయితే మనం ఎక్కడ చూసినా కానీ కొంచెం మంచి మర్యాదగానే ప్రవర్తించాలి.
1: బట్ వీ షుడ్ బి కర్టియస్ వేర్ యూ ఆర్.
0: భజన బినా సుఖ శాంతి నహి.

0: विचित्रः यवत भार्य इंकवडो बिड्डडु यवत भार्य इंकवडो बिड्डडु ఎంత చిత్రమో ఈ సంసారం.
1: హు ఈస్ యువర్ వైఫ్? సమ్వన్ ఎల్స్ ఈస్ యువర్ చైల్డ్. వాట్ ఏ వండర్ఫుల్ థింగ్ ఈస్ దిస్ ఫ్యామిలీ విచ్ కాజెస్ ఎస్టానిష్మెంట్.
0: ఎవడి వాడమో ఎవడెతెనుంటివో తత్వము ఇందులో తెరయు తమ్ముడ.
1: టు హోమ్ డు యు బిలాంగ్? ఫ్రమ్ హోమ్ హ్యావ్ యు కమ్? ది ఎంటైర్ నాలెడ్జ్ ఆర్ విజ్డమ్ ఈస్ కంటైన్డ్ ఇన్ దీస్ స్టేట్మెంట్స్.
2: పవిత్రాత్మస్వరూపులైన విద్యార్థులారా, గడచిన 8 జన్మల నుండి శంకర భగవత్పాదులు రచించినటువంటి, తన శిష్యులు కూడాను అందుకు కూడినటువంటి భజగోవిందం యొక్క శ్లోకముల యొక్క తత్వాన్ని మీకు వ్యక్తపరిచే నిమిత్తమై ఈ వారం దినములు కూడాను జరుగుతూ వచ్చింది. సర్వ వేదముల యొక్క సారము, సమస్త శాస్త్రముల యొక్క మూలము, సర్వధర్మముల యొక్క కీలకము, సర్వ జగత్తునందు ఉన్నటువంటి యొక్క సర్వ పదార్థముల యొక్క గమ్యము కూడాను ఒక్క పెన్నిది అయిన భగవత్ సన్నిధి అనేటువంటి యొక్క తత్వాన్ని ఈ భజగోవిందం యొక్క శ్లోకములు మనకు స్పష్టపరుస్తున్నవి.
1: పవిత్రాత్మస్వరూప స్టూడెంట్స్, ఫర్ ది పాస్ట్ 8 డేస్ వాట్ ఎవర్ Shankara Bhagavatpada had given us along with his disciples in the form of the verses called the Bhajagovinda, you are being told for a whole week the essence that is contained in all the Vedas, that is contained in all the Shastras, and that is contained in all the different types of dharmas which we are aware of. Apart from that, you are being told that all the things in this world have got only one destination, and that destination is to reach God and become one with Him.
2: ప్రకాశించేటువంటి సూర్యునికి దట్టమైన మేఘములు అడ్డం వచ్చినప్పుడు భూమిపైన ఉన్నటువంటి ప్రజలకు సూర్యుడు కనిపించడు. అంత మాత్రము చేత సూర్యుడు లేడని చెప్పడానికి వీలు కాదు. మలయ మారుతము ప్రవేశించినప్పుడు ఆ మేఘములను పక్కకు నెట్టుకుని పోవటం చేత సూర్యుడు మనకు కనిపించుతున్నాడు. అదే విధముగానే ఆత్మస్వరూపుడైనటువంటి ఆత్మ భాస్కరుడు మన అజ్ఞానమనేటువంటి యొక్క మేఘముల చేత కప్పబడటం వల్ల మానవుడు తన యొక్క స్వరూపాన్ని తాను తెలుసుకునలేనటువంటి యొక్క పరిస్థితిలో తాను అజ్ఞానములో మునుగుతున్నాడు. అట్టి సమయములో జ్ఞానము అనేటువంటి యొక్క గాలి వీచినప్పుడు అందులో ఈ యొక్క మేఘములు చెదిరిపోయి ప్రకాశవంతమైనటువంటి యొక్క ఆత్మ మనకు స్వస్వరూపాన్ని ధరించుతుందని, అదే విధముగానే మానవుడు ఈనాడు తమ విశేష సంబంధమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క భావములతో నిత్య సత్య నిర్మలమైనటువంటి ఆత్మస్వరూపాన్ని విస్మరించి కేవలము జగత్తే సత్యము నిత్యము అనేటువంటి యొక్క అజ్ఞానములో మునగటం వల్ల ఈనాడు ప్రజ్ఞాన సుజ్ఞాన విజ్ఞానం అనేటువంటి యొక్క గాలులు మనకు అత్యవసరమై ఆ గాలుల ద్వారా మనకు అడ్డమైనటువంటి యొక్క ఈ అజ్ఞాన మేఘములను దూరం గావించి తద్వారా మన స్వరూపాన్ని మనం నిరూపించేటువంటి పరిస్థితికి మనం సంసిద్ధులు కావాలని నేను ఆశిస్తున్నాను.
1: When the shining sun is in the sky, but thick clouds come in front of the shining sun, people on the earth are not able to see the sun. However, if there is a cool wind, and if the cool wind can push away the clouds, then the sun becomes evident. In the same manner, and in accordance with this analogy, the sun, the effulgent sun of our Atma, is being covered by the clouds of our ignorance. If man can, by acquiring knowledge, move away the clouds of this ignorance, then the clouds will move and make clear so as to make the self-effulgent Atma shine to you and it becomes visible to you. Man in this world is forgetting what is permanent and what is of value, and that is Atma. He is looking after the worldly environment with the illusion that that is real, and he does not see the Atma because of these clouds. We require the paths of prajnana, sugnana and vijnana. We have to follow these paths, move away the clouds of self-deception and illusion so as to be able to see this effulgent Atma.
2: Kate kanta yavaru manaku bharyalu, bharya anaga yavaru, bharta anaga yavaru. Ame modata edo tana tallidandrulaku biddavale taru janminchi, తదుపరి నీకు అప్పచెప్పిన తరువాత నీవు ఆమెను వివాహమాడిన తరువాత భార్య అని నీవు ఆ యొక్క సంబంధాన్ని అనుభవించడానికి పూనుకుంటున్నావు. దీనికి పూర్వము ఆమె ఎవరు, నీవు ఎవరు, ఒకరికొకరికి పుట్టుట ఎందు కాని గిట్టుట ఎందు కాని ఎట్టి సంబంధం కూడా నువ్వు లేనప్పుడు ఇట్టి సంబంధము నిత్య సత్యమైనటువంటి సంబంధమని భావించుట ఇది ఒక భ్రాంతియే కాని ఇంక వేరొకటి కాదు.
1: Who is your wife? Who is the husband for that wife? You must recall that whom you now call your wife was born as a daughter to some parents. After she is married to you, you begin to develop a connection which you call the connection between a wife and husband. But before the marriage, who is she and who are you? There is no permanent relationship. But as a result of this marriage, whatever relationship has been established is being regarded by you as permanent simply because of the illusion in which you are. You regard this connection as a permanent connection.
2: Pravahamula yendu aneka chettukommala kottukoni vachi madhya madhya konni konni prantamulalo avi rendunu cherutu తిరిగి వీడిపోతూ ఈ విధమైనటువంటి యొక్క సంబంధ అనుబంధములను, సంయోగ వియోగములను, ఈ యొక్క రెండు కర్రలు కూడా అనుభవించటము, ఇది ప్రాకృతమైనటువంటి యొక్క అనుభవము.
1: ఇన్ ఏ స్ట్రీమ్ విచ్ ఇస్ ఫ్లోయింగ్, స్ట్రీమ్ ఆఫ్ వాటర్, ఇట్ ఈస్ క్వైట్ కామన్ ఫర్ యూ టు సీ దట్ మెనీ బ్రాంచెస్ ఆఫ్ ది ట్రీస్ దట్ లై నియర్ ది రివర్ కమింగ్ టుగెదర్ ఇన్ ది స్ట్రీమ్, మూవింగ్ టుగెదర్ ఫర్ సమ్ డిస్టెన్స్, separating away from each other after moving together for some distance. This phenomenon is quite common and many of you would have known this.
2: Maroka samsaramunaku sambandhinchinatvanti aa chettulo puttinatvanti bidda ee bhartha vanti vaadu ee rendu kommala kudanu aa yokka samsaram aneetvanti vruchamunu veedi ee jeevitam aneetvanti pravahamulo cheri madhya madhya samyoga viyogamulato ee sankarshnatmaka mahottala tarangamainatvanti sagaramunandu eedutu untuntaru.
1: One branch of a tree which comes out of that tree into the river is like one person who is coming out of a family. Another branch which comes out of another tree into the river is like another person who comes from a separate family. The joining of these two branches together is like the joining of two people as husband and wife. They move together, join, separate, and they struggle by joining and separating in this stream of life.
2: ఈ భార్య భర్తలు మధ్య కాలము లోపల చేరినటువంటి వారే కాని వీరు ఆదికి గాని అంత్యమునకు కాని ఏమాత్రము సంబంధులు కారు.
1: This husband and wife are only persons who have joined together for an intermediate duration. They have never been together either in the beginning, nor are they going to be together either at the end.
2: కనుక వీరి నిమిత్తమై నీవు భ్రాంతిని పడి నీ యొక్క స్వస్థరూపాన్ని నీవు దూరము చేసుకునకు బిడ్డా అని శంకరుల వారు కాతే కాంత అన్నారు. ఎవరు నీ భార్య అని ప్రశ్నించారు.
1: ఫర్ దిస్ ఇంటర్మీడియట్ కమింగ్ టుగెదర్ డూ నాట్ టేక్ ది ఇల్యూషన్, బీ అండర్ ది ఇల్యూషన్ అండ్ థింక్ దట్ దిస్ ఇస్ అ పర్మనెంట్ రిలేషన్షిప్. శంకర ఆస్క్స్ యూ ది క్వశ్చన్, హూ ఈజ్ యువర్ వైఫ్ ఇన్ దిస్ కాంటెక్స్ట్.
2: కహతే పుత్రః, ఎవరు నీ పుత్రుడు.
1: హూ ఈజ్ యువర్ చైల్డ్?
2: కేవలము ఒక జన్మాంతర కర్మ ఫలితము చేత రుణానుబంధం వల్ల నీకు ఇతను బిడ్డగా పుట్టినాడే కాని ఇతనికి నీకు ఎట్టి సంబంధం కూడాను లేదు. భాగవతమునందు కూడాను దీనినే ఒక విధమైనటువంటి యొక్క హాస్యాస్పదంగా కూడాను ఆస్తి నిమిత్తమై వచ్చినటువంటి యొక్క బిడ్డ ఈ బిడ్డ అంతేకాని ఆత్మ నిమిత్తమై వచ్చినటువంటి వాడు కాదని కూడాను ప్రబోధించింది.
1: దిస్ సన్ ఆఫ్ యువర్స్ యు షుడ్ రియలైజ్ హ్యాస్ కమ్ యాజ్ యువర్ సన్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ సమ్ థింగ్స్ విచ్ యూ మే హ్యావ్ డన్ ఆర్ హీ మే హ్యావ్ డన్ డ్యూరింగ్ హిస్ పాస్ట్ బర్త్స్. It is only to redeem an amount of debt which he may have owed you during his past births that he has come as a son. This situation has been described in Bhagavata in somewhat ludicrous manner by saying that the son comes to you in this world as a son for the sake of your property. He does not come by any connection with your atma.
2: Sutulu runastulu ani kudanu deeniki oka pedda birudini ichindi.
1: There is also a title given to these children by saying that they are indebted persons.
2: Manavudu maraninchina tarvata tana praaptanusaranga sukadukkamulanu anubhavinchi tadupari meghamula dwara varshamulo praveshinchi aa varsha bindulo dwara pantalo cheri aa panta yokka deeni valla tallidannulalo cherukoni aa tallidannula dwara ఈ జగత్తులకు ఒక స్వరూపాన్ని తాను పొందుతున్నాడు.
1: As soon as man dies, according to his doings, he either has pain or pleasure, and after experiencing his pain and pleasure, he takes the shape of a cloud. From the cloud, he takes the shape of rain. The rain falls on a harvest, turns into food. The food is fed to the parents. And through the parents, he takes birth again in this world. This is how he comes on the surface of this earth.
2: ఇది జన్మాంతరం యొక్క సంబంధము చేత రుణానుబంధంగా ఏర్పడినటువంటిదే కాని తండ్రి కొడుకు అనేటువంటిది దేహ సంబంధమే కాని ఆత్మకు తల్లిదండ్రి యొక్క సంబంధం ఏమాత్రం కూడా లేదు.
1: This taking birth in a family, being born as a son to some parents, is only the result of what he may have done in his previous births and takes shape as indebtedness to the parents. This has no connection whatsoever to the atma. This is a bodily relationship.
2: ఈ యొక్క వ్యక్తిని నీవు ఎవరు ఎక్కడి నుంచి వచ్చావు అని ప్రశ్నించినప్పుడు తాను ఏమి చెప్పగలడు? తాను ఎవడో ఎక్కడి నుంచి వచ్చానో ఎంతమందికి తండ్రి ఆయనో ఎంతమందికి కుమారుడాయనో ఎంతమందికి భర్త ఆయనో ఎంతమందికి సోదరుడాయనో అది ఎంత వయసో ఏ జన్మమున ఏ విధమైనటువంటి యొక్క సంబంధం తాను సంపాదించుకున్నో ఇవన్నీ కూడా నువ్వు చెప్పడం సాధ్యం కాదు.
1: ఇఫ్ యు ఆస్క్ దిస్ ఇండివిజువల్ హూ ఆర్ యు వేర్ హ్యావ్ యు కమ్ ఫ్రమ్ హీ విల్ నాట్ బి ఏబుల్ టు ఆన్సర్. హౌ కెన్ హీ టెల్ యు హౌ మెనీ బర్త్స్ హీ వాజ్ ఎ సన్ టు హూమ్? How can he tell you in how many births he was a father to whom? How can he tell you in how many births he was a husband to whom? He will not be able to tell you how many different births he had taken and how he had landed himself in this present birth.
2: Kanuka mana puttuka matti nunchi raavatam cheta manavale sarva jeevulu puttatam cheta matti pellaku etti sambandhamo ఈ మానవత్వానికి మానవత్వానికి కూడాను అట్టిదే సంబంధం.
1: బికాస్ ఎవ్రీవన్ టేక్స్ బర్త్ అండ్ గ్రోస్ అవుట్ ఆఫ్ మడ్ అండ్ దిస్ ఇస్ డన్ బై ఎవ్రీవన్ ది రిలేషన్షిప్ బిట్వీన్ వన్ ఇండివిజువల్ అండ్ అనదర్ ఈజ్ నో మోర్ దాన్ ది రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ వన్ కార్డ్ ఆఫ్ మడ్ అండ్ అనదర్ కార్డ్ ఆఫ్ మడ్. This is no more than this kind of relationship between one human being and another.
2: మట్టిలోనే పుట్టి మట్టిలోనే పెరిగి మట్టినెరుంగరే మందమతులు.
1: పీపుల్ ఆర్ బోర్న్ ఇన్ మడ్, పీపుల్ గ్రో ఇన్ మడ్, బట్ దీస్ ఫూలిష్ పీపుల్ డూ నాట్ నో ది మీనింగ్ ఆఫ్ దిస్ మడ్.
2: బ్రతుకులన్నీ మట్టి, భవబంధములు మట్టి, సంసారం అది మట్టి, చావు మట్టి, మాయి మట్టికింత మాయలో పడనేల.
1: Our life is mud. All our connections in the world are like mud. The whole family is like mud. Death itself is like mud. If this entire situation is like mud, why we get mixed up in this mud?
2: తల్లిదండ్రులు ఎవరు? తనయులు మరి ఎవరు? మిత్రులెవరిలరు? శత్రులెవరు? ధనములెవ్వారివి? ధాన్యములెవరివి? గృహములెవ్వారివి? గేస్తులెవరు? మనమెవ్వరము? పూర్వం అందచ్చటుంటిమో, తిరిగి ఎచ్చటుందుమో తెలియలేము.
1: హూ ఇస్ ది ఫాదర్? హూ ఇస్ ది మదర్? హూ ఆర్ ది సన్స్? హూ ఆర్ ది ఫ్రెండ్స్? హూ ఆర్ ది ఎనిమీస్? వేర్ ఇస్ ది మనీ? వేర్ ఇస్ ది వెల్త్? We do not know who we are. We do not know where we will be or where we have come from.
2: Itti maya sambandhamainatvanti yokka ee jagattunandu mamatalanu penchukoni madhavuni dooram chesukoni divyattamunaku ati dooramai ee bandhamunaku lobadi mana jeevitamunu kevalamu ashantimayamainatvanti jeevitanga manam abhivruddhi chesukuntunnam.
1: In this illusory world we go on prompting and increasing our attractions and our attachments. Thereby we become distant from Madhava. Thereby we do not understand and get closer to divinity. We are only increasing our bondages in this world by all these processes.
2: Kanuka deha sambandhamainatvanti yokka anubandhamulu kani pratibandhamulu kani satyamuga manam bhavinchakoodadu. ఉన్నంత వరకు మన కర్తవ్యాన్ని నిర్వర్తించుకునేటువంటి ప్రయత్నమునకై మనం సంసిద్ధులు కావాలి. అంతేకాని కాయమునకు కాయము ఎట్టి సంబంధమును కూడాను శాశ్వతంగా ఉండడానికి వీలు కాదు.
1: ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీ షుడ్ నాట్ అటాచ్ ఎనీ ఇంపార్టెన్స్ టు బాడీలీ కనెక్షన్స్ ఆర్ టు బాడీలీ సెపరేషన్స్. సో లాంగ్ యాజ్ వీ ఆర్ ఇన్ దిస్ వరల్డ్ వీ షుడ్ బి ఏబుల్ టు మేక్ అప్ అవర్ లైఫ్ పర్పస్ఫుల్. We should attach no significance to any relationship of one body to another body by way of a bodily connection.
2: Dehamu pancha bhautikamu dehamu kulaka tappadeppudu dehi niramayundu ganutimpaga dehiki chaavu puttukal moha nibandha bandhanala mudralu levu nijambu chuda aa dehiye deva devudu madin talapoyega aatma roopudavu annadu.
1: The body is made up of the five worldly elements. This body which is made up of these five transitory elements is certain to fall. There is no stamp on the body to tell you when he will die or when he will be born. Do not be led away by this impermanent body. Think of the Atma which is the permanent one.
2: దీనికి ఒక చిన్న కథ.
1: There is a small story for this.
2: ఒకానొక దినము రాజకుమారుడు వేటాడు నిమిత్తమై అరణ్యములో సంచరిస్తూ వచ్చాడు.
1: వన్ డే ది యువరాజ రాజా సన్ విత్ వ్యూ టు హంట్ హీ వాజ్ మూవింగ్ అబౌట్ ఇన్ ఎ ఫారెస్ట్.
2: ఇతను అరణ్యములో సంచరించి కొంత అలసిపోయి ఏదో దాహ నిమిత్తమై తాను అనేక ప్రాంతములంతా వెతుకుతూ ఒక ఆశ్రమాన్ని చేరుకున్నాడు.
1: While moving about in the forest, he was tired. He became thirsty. He wanted to quench his thirst, moved hither and thither and reached an ashram.
2: Ashramam cherin tachaname ate roopa saundaryamulu aa ashram vasulu gamaninchi atarini chakkaga swagatam chesi atariki challani neeru tiyani pandlu kudunu andinchi vishranti nimittamai oka chotu ataniki appa chepparu.
1: The inmates of the ashram were attracted by this prince. They took him into the ashram and they gave him some fruit to eat and some cold water to drink and asked him to take rest.
2: ఆ విధమైనటువంటి విశ్రాంతి నిమిత్తమై ఏర్పడినటువంటి ప్రదేశమునందు ఆ రాజకుమారుడు నివసించక ఈ ఆశ్రమ పెద్దను దర్శించాలి అని తాను కోరాడు.
1: The prince did not agree to rest in the place that was allotted to him for taking rest. But he wanted to look at the elders who live in that ashram.
2: Tachaname aa rajakumarunni aa ashrama vasiyelopla aneka rakamulainatvanti peddalu undinappatikini ashrama adhikari ainatvanti yokka pedda swami chintaku teeskonu vellaru.
1: The inmates immediately took this prince not to many of the elders, although there were several elders in the ashram, but they took him straight to the head of the ashram.
2: అక్కడికి వెళ్లిన తక్షణమే ఆ స్వాముల వారు నాయన నీవెవరు అని ప్రశ్నించాడు.
1: this Swami, who was the head of the ashram, asked this young man, "Who are you?"
2: Jitendriya rajyam nunchi nenu vachanu annadu.
1: He replied that he comes from the kingdom of Jitendriya.
2: Nee pere emi annadu.
1: He asked him, "What is your name?"
2: Jitendriya rajakumar annaru.
1: He said that his name was Prince Jitendriya.
2: Mee tandri gari pere emti annaru.
1: He asked him, "What is his father's name?"
2: Jitendriya maharaj annadu.
1: He said it was the Maharaja Jitendriya.
2: మీ రాజ్య ప్రజలు ఏ విధంగా ఉంటున్నారు అన్నాడు.
1: ది స్వామి ఆస్క్డ్ హిమ్, హౌ ఆర్ ది పీపుల్ ఇన్ యువర్ కింగ్డమ్.
2: అందరూ జితేంద్రియ ఆనందాన్ని అనుభవిస్తున్నారు అన్నాడు.
1: హి సెడ్ ఆల్ ది పీపుల్ ఆర్ హ్యావింగ్ ది జితేంద్రియ హ్యాపీనెస్ ఆర్ బ్లిస్.
2: సరే, ఈ స్వాముల వారికి సందేహం వచ్చింది. జితేంద్రియులనగా ఇంద్రియమును నిగ్రహించినటువంటి వాడు జితేంద్రియుడు కాని ఇంద్రియమును నిగ్రహించక రాజసికమైనటువంటి భావములతో పరిపాలన సల్పుతూ ప్రజలను అనేక రకములైనటువంటి యొక్క అదుపులో ఉంచుకున్నటువంటి వారు జితేంద్రియ మహారాజు, జితేంద్రియ రాజకుమార్, జితేంద్రియ ప్రజలు, జితేంద్రియ రాజ్యము అని చెప్పడానికి ఏమాత్రం కూడా సాధ్యం కాదు. ఈ నామముకు తగినటువంటి సార్థకత వీరిలో ఉన్నదా లేదా అని పరీక్షించే నిమిత్తమై ఆ స్వాముల వారు ఆనాడే ఆ రాజకుమారుని ఆ ఆశ్రమంలో ఉండమని, నాయన నీ రాజ్యం ఎక్కడా అని దానికి దోవలంతా కూడాను చక్కని అడ్రస్ అంతా తీసుకుని ఆ స్వాములు వారు బయలుదేరాడు.
1: ది స్వామి హూ వాజ్ ది హెడ్ ఆఫ్ ది ఆశ్రమ్ హ్యాడ్ ఎ డౌట్. ది వర్డ్ జితేంద్రియ మీన్స్ కంట్రోలింగ్ ఆల్ యువర్ సెన్సరీ ఆర్గన్స్. హౌ కెన్ దిస్ ప్రిన్స్ కాల్ హిమ్సెల్ఫ్ ప్రిన్స్ జితేంద్రియ? ది కింగ్ ఇస్ జితేంద్రియ, పీపుల్ ఆర్ జితేంద్రియస్, అండ్ హౌ ఇస్ దిస్ పాసిబుల్? How can one, without controlling his organs, yet ruling people and calling himself a king, be at the head of a kingdom? How can all these people call themselves by this name? This must be simply a kind of deceit. And he wanted to test it for himself. The Swami asked this prince, "Where is your kingdom? How does one go to your kingdom? Please let me know." And he asked him to stay there.
2: Antadito poka, nayana, nee dustunu naaku vadilipetti ఈ ఆశ్రమంలో ఉన్నంత వరకును మా కాషాయ వస్త్రములు ధరించి నేను వచ్చినంత వరకు ఆశ్రమంలోనే ఉంటుండమని కోరాడు.
1: దిస్ స్వామి ఆస్క్డ్ ది ప్రిన్స్ టు గివ్ హిస్ ప్రిన్స్లీ రోబ్స్ టు హిమ్ అండ్ టోల్డ్ హిమ్ టు వేర్ ది కాషాయం విచ్ ది యెల్లో రోబ్ విచ్ ది స్వామి వాజ్ వేరింగ్ అండ్ టు రిమైన్ ఇన్ ది ఆశ్రమ్ అంటిల్ హీ రిటర్న్ బ్యాక్ టు ది ఆశ్రమ్.
2: అతను జితేంద్రియ రాజకుమారుడు కనుక ఎట్టి భేదములు కూడాను లేక తన యొక్క డ్రస్సునంతా వదలి కాషాయ వస్త్రమును ధరించి ఆ యొక్క స్వాముల వారి ఆజ్ఞ ప్రకారము ఆ వస్త్రములు అతనికి అందించాడు.
1: ది ప్రిన్స్, బికాస్ హీ ఇస్ ఎ జితేంద్రియ, హీ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఎఫెక్టెడ్ బై దిస్ సజెషన్. హీ ఇమీడియట్లీ రిమూవ్డ్ హిస్ ప్రిన్స్లీ రోబ్స్, హ్యాండెడ్ దెమ్ ఓవర్ టు ది స్వామి అండ్ టుక్ ది యెల్లో రోబ్ ఫ్రమ్ ది స్వామి అండ్ పుట్ ఇట్ ఆన్ హిమ్సెల్ఫ్.
2: దానిని తీసుకుని వెళ్తూ కొంత దూరం వెళ్లిన తర్వాత రాజకుమారి దుస్తులపైన ఏదో ఒక రక్తపు చుక్కల వలె కొంత కలర్లంతా చల్లి దానిని ఒక మూట కట్టుకుని ఈ యొక్క మహాస్వాముల వారు ఆ రాజ్యానికి బయలుదేరి వెళ్లారు.
1: ది స్వామి ఆఫ్టర్ గోయింగ్ సమ్ డిస్టెన్స్ హీ రిమూవ్ దిస్ ప్రిన్స్లీ రోబ్స్ అండ్ గాట్ సమ్ బ్లడ్ స్టెయిన్స్ పుట్ ఆన్ దీస్ రోబ్స్ అండ్ టుక్ దోస్ రోబ్స్ విత్ హిమ్ అండ్ ట్రావెల్ టు దిస్ కింగ్డమ్ ఆఫ్ జితేంద్రియ.
2: రాజ్యములకు వెళ్లి రాజు యొక్క సింహద్వారం దగ్గర ఉన్నటువంటి యొక్క జవానులతో ఒక స్వాముల వారు వచ్చారు. అతను తన కుమారుని యొక్క నిమిత్తమై చాలా దుఃఖపడుతున్నాడు, రాజకుమారుని యొక్క వార్త రాజునకు చెప్పుటకై వస్తున్నాడు అని చెప్పని వార్తను పంపించాడు.
1: హీ రీచ్ ది కింగ్డమ్ అండ్ ఫౌండ్ అట్ ది మెయిన్ ఎంట్రన్స్ ది పీపుల్ హూ ఆర్ గార్డింగ్ ది ఎంట్రన్స్. హీ టోల్డ్ దెమ్ దట్ ఎ స్వామి హెడ్ కమ్ అండ్ ది స్వామి ఈజ్ వెరీ మచ్ వరీడ్ అబౌట్ ది ప్రిన్స్ ఆఫ్ దట్ కింగ్డమ్ అండ్ హీ వాంట్స్ టు కన్వే సమ్ ట్రాజిక్ న్యూస్ టు ది కింగ్. ప్లీజ్ గో ఇన్ అండ్ టెల్ ది కింగ్.
2: అతను వెళ్లిన తక్షణమే ప్రధానమంత్రిని చూచాడు. ప్రధానమంత్రిని చూచి, నాయన, మీ రాజకుమార్ ఈ విధమైనటువంటి యొక్క పులివాత పడి ప్రాణమును వదిలాడు. అతని దుస్తులు గుర్తుకు నిమిత్తమై నేను తెచ్చాను, కనుక ఈ వార్త రాజులకు మాత్రం అందించడానికి వచ్చానని తాను చెప్పాడు.
1: ది స్వామి మెట్ ది ఫస్ట్ పర్సన్ టు మీట్ వాజ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది కింగ్డమ్. హీ టోల్డ్ ది ప్రైమ్ మినిస్టర్ దట్ ది ప్రిన్స్ had been killed by a tiger
3: And in order that you may believe in it, I have brought these blood-stained clothes as proof of the fact that the prince had been killed by the tiger. Will you please take this tragic news to the king?
2: ఆ మంత్రి ఇతను చెప్పినటువంటి వార్తలకు ఏమాత్రము కూడాను మార్పు చెందక చిరునవ్వు తోపల, అయ్యో, తాము ధరించినది కాషాయ వస్త్రము, ఈ రాజకుమారుని యొక్క అంత్యము నిమిత్తమై, అనగా తాను గతించినటువంటి యొక్క వార్త నిమిత్తమై మీరింత విచారించటము చాలా హాస్యాస్పదంగా ఉంటుండాలి. అయినా కూడాను మీ అభిష్ట నిమిత్తమై రాజుల చెంత మీరు తీసుకుని వెళ్తానని అతన్ని తీసుకెళ్లాడు.
3: ది మినిస్టర్, when he heard the news, he remained totally unchanged. In fact, he was unaffected, and he even smiled and said, look, you are a sannyasi, you are wearing a yellow robe. It looks ridiculous that you should grieve for the death of a prince. However, since you want me to convey this news to the king, I shall do so.
2: వెళ్ళిన తక్షణమే రాజును దర్శించి ఆ దుస్తులు రాజునకు అప్పచెప్పి గొల్లున ఏడ్చాడు. ఏడ్చిన తక్షణమే రాజు పక్కున నవ్వాడు.
3: As soon as this sannyasi was led to the presence of the king, he handed over these blood-stained clothes to the king and he began weeping very loudly. When the sannyasi was weeping very loudly, the king looked at him and he simply laughed.
2: Nayana, sayankalam nandu oka vruksham paina aneka pachulu vachi valutuntai. ఆ వాలినంత మాత్రమున ఆ వృక్షంపైనంత కాలము ఆ పక్షులకు ఎట్టి సంబంధం కూడాను లేదు. తెల్లవారిన తక్షణమే ఏ ఏ పక్షి ఏ ఏ దిశకు వెళ్లాలని సంకల్పించుకుంటుందో ఆయా పక్షి తెల్లవారిన తక్షణమే పక్షులు లేచి వెళుతుంటాయి. ఒక పక్షికి ఒక్కటి చెప్పి వెళ్లడానికి వీలు కాదు, ఒకదానికొకటి సంబంధము లేదు. అదేవిధముగానే నా యొక్క సంసారము అనేటువంటి ఈ వృక్షం పైన నేను, నా భార్య, నా బిడ్డలు, నా అల్లుళ్ళు, నా కోడళ్ళు, నా మనమలు, నా మనమరాళ్ళు ఇంతమంది అనేటువంటివిగా వచ్చి వాలినాయి. నేడు ఆ పక్షి వెళ్లిపోయింది. ఇంకా రేడుపో మొన్నాడో కూడాను ఏ పక్షులు ఎక్కడికి వెళ్తుంటాయో ఇంత మాత్రమునకై నీవు ఇంత విచారించటము చాలా హాస్యాస్పదంగా ఉంటుండాలి. ఇంత సత్యాన్ని నీవు గుర్తించలేనటువంటి వాడు, ఈ కాషాయం వ్యర్థం అన్నాడు ఆ మహారాజు.
3: By the time the evening comes on, several birds come and perch on a tree. There is no connection between one bird and another, except that they all come and perch on the tree. As soon as it is morning time, these birds fly away. Each bird goes its own way. One bird cannot tell the other where it is going or when it is going. The birds have no connection with each other. In the same manner, on my family tree, all these birds, myself, my wife, my children, my grandchildren, all of them have come and are standing on the family tree like birds. Today, one bird, that is the prince, has gone away. Tomorrow, surely, another bird will go and more birds will go. It looks ridiculous that you are wearing the robe of a sannyasi and you seem to be grieving for this and attaching so much importance to this.
2: Sare, Rajuku, ఆ యొక్క కుమారుని పైన ఏమాత్రమైనా కొంత విరక్తి కలిగిందో ఏమిటో, ఆ కుమారునికి రాజ్యము కట్టడం ఇష్టం లేదో ఏమిటో, తనకు ఇంకొక భార్య ఇంకొక కుమారుడు ఉన్నాడో ఏమిటో అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క సన్యాసులో వేరువేరు భావములుగా అభివృద్ది చేసుకుని ఈ రాజు ఇట్లా ఉండని తల్లి దగ్గరికైనా పోయి చెప్పినప్పుడు కడుపులో నవమాసమును మోసి పెంచి పెద్ద చేసినటువంటి తల్లికి కంటిదారలు రాకుండా ఉండునా, ఈ యొక్క తల్లి బాధపడకుండా ఉండునా అని రాజమాతను చూడటం కోసమని తాను తిరిగి అక్కడి నుంచి అంతఃపురంలోకి బయలుదేరి వెళ్లాడు.
3: This sannyasi thought that perhaps this king does not like this particular son. It may be that he has developed some kind of detachment to this son. He may be having another wife, he may be having a son by another wife to whom he has got more attachment. I will leave the king. Let me now go to the mother of the prince, that is the Rajamata, and tell her this news. The mother should certainly have given birth to the son after bearing him for 9 months, and all that trouble will surely result in tears coming from her eyes. So he goes to the Rajamata.
2: Antapuramulo dasilu ఆ సన్యాసిని రాజమాత దగ్గరికి తీసుకుని వెళ్లారు. రాజమాత దగ్గరికి తీసుకుని వెళ్లిన తక్షణమే ఆ దుస్తులు రాజమాతకు అప్పచెప్పి, తల్లి, నీ కుమారుడు బెబ్బును వాతపడి ప్రాణమును వదిలాడు అని గట్టిగా ఏడ్చాడు.
3: the attendants took him to the palace and took him to the Rajamata. As soon as he was in the presence of the Rajamata, the sannyasi gave the blood-stained clothes to the mother and he said, "Your son has been killed by a tiger," and he started weeping loudly.
2: అప్పుడు రాజమాత, సన్యాసి, ఈ విచారమునకు ఏమాత్రం కూడాను కారణము లేదే, ఏదో ఒక చట్రము లోపల మార్గమధ్యంలో ప్రయాణికులు అనేక మంది దిగుతూ ఉంటుంటారు, కాని ఆ చట్రములో దిగుతారు, వారు విశ్రాంతి తీసుకుంటారు, తిరిగి విశ్రాంతి తీసుకున్న తక్షణమే వారు చెందవలసినటువంటి యొక్క స్థానములకు, పోవలసినటువంటి యొక్క స్థానములకు తిరిగి ప్రయాణమై వెళుతూ ఉంటారు. అంత మాత్రముకే ఈ యొక్క ఒకరికొకరికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? ఈ యొక్క జగత్ అనేటువంటి ఒక చత్రం వంటిది. ఈ చత్రంలో అనేక మంది ఒక్కొక్క రూములో ఒక్కొక్క దీంట్లో చేరినాము, కాని అతను ఈనాడు బయలుదేరి వెళ్లినాడు తన స్వస్థానమునకు. మేము కూడా రేపటి దినం వెళ్లేటువంటి వారమే, కాని చత్రము లోపల స్థిరంగా నివాసం చేసేటువంటి వారం కాదు. ఇంత మాత్రమునకి ఈ సన్యాసి ఇంత దుఃఖించటము చాలా హాస్యాస్పదమని ఆ సన్యాసికి బుద్ధి చెప్పినట్టుగా తాను వాదించింది.
3: Rajamata addressed this sannyasi and said, "I see no reason for your grief. Why is it you are weeping like this? Don't you know that in a chowdhury a lot of people come on their own and they wish to take rest, they take rest, and once they take rest they get up and each one goes to his own destination. What is the connection between various people who come into a chowdhury, take rest and go their own way to reach their respective destinations? This world is like a chowdhury. Into the chowdhury of this world many of us have come. Each one takes his rest and then leaves on his own and goes to his own destination. We are all, this person has gone away today. We are also likely to go away sooner or later. Why do you grieve for such a common understandable incident?"
2: Sari, ఈ తల్లి కూడాను ఏదో మారు తల్లిగా ఉండవచ్చును, సవితి తల్లిగా ఉండవచ్చునని ఆ సన్యాసి తిరిగి తన ప్రాపంచ వ్యామోహంలో పడి తిరిగి తన రాజకుమారు భార్య దగ్గరికైనా వెళ్లినప్పుడు ఏదో తన సుమంగళత్వమే పాడవుతుందని, తానైనా కంటిదారలు కారుస్తుంది ఏమోని ఆ రాజకుమారుని యొక్క భార్య దగ్గరికి మాత్రం వెళ్లడానికి ఆశించాడు.
3: హీ థాట్ ఇన్ హిస్ ఇల్యూజన్ అబౌట్ ది వరల్డ్లీ అటాచ్మెంట్స్ that the mother is perhaps not the real mother, she may have been the stepmother and therefore she has not got the proper affection. But he thought, "Let me go to the wife of this prince. Surely if I give this news to the wife, she will at least feel that her being a sumangali will be disturbed and she will have to grieve about this matter."
2: Akkadiki velli aa yokka rajakumaru bhari daggariki velli, "తల్లి, నీ యొక్క మాంగళ్యమంతా ఈనాటితో కూడాను నశించిపోయింది, నీ సుమంగళత్వమంతా కూడాను ఈనాటితో క్షీణమైపోయింది, ఈ యొక్క రూపం కూడాను విధవత్వంగా మారవలసి వచ్చింది, కనుక ఈ వార్తను నీకు అందించే నిమిత్తం నేను వచ్చానని కూడాను ఆమె దగ్గర చెప్పి ఏడ్చాడు.
3: He went to the wife of the prince and he told her that your mangalya is at an end. You cease to be a sumangali from today. You will have to live as a widow." And he started crying and weeping in her presence.
2: Aa rajakumaruni bharya chaala gattiga navvi, "Sanyasi, edo okka aranyamu lopala varshamu dwara gaali dwara konni chettu kommalu virugutuntai, tirigi adi pravahanga vachinappudu aa pravahamulo aa komma okati cheripothundi, inkoka adavi lopala ఎండకు ఎండి వానకు నాని గాలికి విరిగి అక్కడ కూడాను కొన్ని పడిపోతుంటాయి, ఇలాంటి కొమ్మలు వర్ష ప్రవాహం చేత దానిలో కొట్టుకుని వచ్చి పెద్ద నది లోపలకు చేరిపోతుంటుంటాయి, ఆ చేరిపోయినప్పుడు ఆ ప్రవాహం యొక్క వేగమును పట్టి మధ్య మధ్య కలుస్తుంటాయి, మధ్య మధ్య విడిగిపోతుంటాయి. అదేవిధంగానే నేను ఒక్క ఇంటి చెట్టు కొమ్మను, అతను ఒక్క ఇంటి చెట్టు కొమ్మ, ఈ యొక్క రెండు కొమ్మలు ఈ జీవితం అనేటువంటి ప్రవాహంలో చేరినాయి, కాని ఈ ప్రవాహము ఆనందమనేటువంటి సముద్రంలో చేరుతుంది, సముద్రములో ఒక్క కొమ్మ ఒక భాగంలో ఒక కొమ్మ మరొక భాగంలో ఉండినప్పటికీ సముద్రము ఏకంగానే ఉంటుంటాది, కనుక ఇరువురికి ఆనందమనేటువంటిది ఎడబాటు రాదు, ఈ కొమ్మలకు మాత్రం వేరువేరు ప్రాంతంలో నివసించవచ్చును, కాని ఆనందమనేటువంటి సాగరము అందరికీ ఒక్కటే, కనుక దీనికి యోచించవలసిన అవసరం లేదని ఆమె ఆ సన్యాసికి బుద్ధి చెప్పింది.
3: This wife, as soon as she listened to the sannyasi, she started laughing very loudly and she told the sannyasi, "What is this? Can you not understand that in a big forest there may be a tree, and on account of rain and wind, one of the branches of that tree may be broken and it will fall down into a stream. Yet in another forest there may be another tree, another branch will break and fall into the stream. They become a big river, and in this big river, depending upon the direction in which the stream flows and the velocity with which the stream flows, two different branches of two different trees from two different forests may come together. My family is like one forest, and I am like the branch of a tree. My husband is like the branch of another tree from another family. The two have come together in the stream. They have separated out to join the big ocean of bliss, like the big river joins the ocean. Although we are two separate individuals, the question of ocean of bliss is the same for both of us. We may be separated as individuals, but in the ocean of bliss we are together, because bliss is common to both of us.
2: అప్పుడు ఈ సన్యాసి తనలో తాను విచారించాడు, రాజకుమారుడు చెప్పినట్టుగా ఈ రాజ్యమునకు జితేంద్రియ రాజ్యము, జితేంద్రియ రాజు, జితేంద్రియ మహారాణి, జితేంద్రియ రాజమాత, ఇది సార్థకమైనటువంటిదిగా ఉంటుండాదని తిరిగి ఆ యొక్క వస్త్రములను అక్కడ వదిలిపెట్టి తిరిగి తన యొక్క ఆశ్రమమునకు వెనుకకు వెళ్లాడు.
3: దిస్ సన్యాసి థాట్ ఫర్ హింసెల్ఫ్ అండ్ హీ రియలైజ్డ్ yes, the prince is a Jitendriya, the king is a Jitendriya, the queen is Jitendriya, the wife is Jitendriya, people are Jitendriyas. These names are justifiable and they have a reason for calling themselves like that. So he left the blood-stained clothes at that place and he went back to his ashram.
2: తిరిగి అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ రాజకుమారుని యందు కూడా నువ్వు జితేంద్రియ తత్వం ఉన్నదా లేదా టెస్ట్ చేయాలి అని ఒక సంకల్పం పుట్టింది.
3: Even after reaching the ashram, he had a desire to test if the prince has the Jitendriya aspect in him.
2: వెళ్లిన తక్షణమే ఆ రాజకుమారుడి దగ్గరికి వెళ్లి, నాయనా కుమార్ రాజా, నీ రాజ్యమంతా పరరాజులు మీ యొక్క రాజ్యం పైన పడి దానిని వారి వశం చేసుకుని నీ తల్లి తండ్రులను అనేక రీతిలుగా హింసించి అడవుల పాలు చేస్తున్నారు, వాళ్ళను అనేక రీతిలుగా ముక్కలు ముక్కలు కొట్టి వారిని హింసిస్తున్నారు మీ ప్రజలను, కనుక ఈ సమయంలో నీవు ఇక్కడ ఉండడానికి వీలు కాదు, నీవు రాజ్యమునకు వెళ్ళు అని ప్రశ్నించాడు.
3: He went to the prince and he told him that he had gone to the kingdom and he has seen the kingdom having been overrun by the various enemies, and these enemies have taken prisoner of his mother, of his father. They have cut your mother and father into pieces. They have killed them. They have driven away all your relations. This is what he told the prince.
2: అప్పుడు ఈ రాజకుమారుడు నవ్వి, రాజ్యము ఎవరిది, రాజులు ఎవరు, కనుక ఎవరికి నీ ఎట్టి సంబంధం కూడా లేదు, భగవంతుడు మహారాజు, భాగవతం యువరాజు, భక్తుడు కుమారరాజు, ఇట్టి వారికే నిజ సంబంధం, కాని ఈ రాజ్యములంతా కూడాను నీటి బుడగల వంటివి, నేడు ఉండవచ్చును రేపు పోవచ్చును, కనుక దేహ సంబంధమైనటువంటి రాజ్యములు సరి అయినటువంటి రాజ్యములు కాదు, హృదయ సామ్రాజ్యమునకు పట్టాభిషేకం కట్టుకున్నటువంటి నా తండ్రి నేను, నా తండ్రి తత్వము పుత్రతత్వం కూడాను ఏకత్వమైనటువంటిదే కాని ఈ దేహములో తండ్రి పుత్రుడు కాని ఆత్మతత్వమునకు ఎట్టి సంబంధం కూడాను లేదు, కనుక మన అందరి రాజ్యము కూడాను ఆత్మ సామ్రాజ్యమే అన్నాడు.
3: The prince laughed and asked the question, what is the kingdom and who are the kings? In effect, God is the big king, the Maharaja. Bhakti is the kingdom. Devotees is the prince. There is no other individual who is either the king or the prince. It is only a bodily relationship between me and my father. There is no other relationship which is valid except the relationship of the Atma. This entire world is pervaded by Atma. God is the Maharaja. Bhakti is the kingdom. Devotee is the prince. There is no other individual who is either the king or the prince.
2: ఇది ఒక విధమైనటువంటి యొక్క సన్నివేశమునందు భారతము లోపల సంజయుని కూర్చొని పెట్టుకుని గాంధారి తన కుమారుని యొక్క చింతను అతనితో చెప్పుకుంటూ చాలా దుఃఖిస్తూ ఉంటుంటాది.
3: ఇన్ ఏ సిమిలర్ కాంటెక్స్ట్ ఇన్ ది స్టోరీ ఆఫ్ మహాభారత గాంధారి వాజ్ వన్స్ టెలింగ్ సంజయ ఆల్ హర్ గ్రీఫ్ అబౌట్ హర్ సన్స్.
2: సంజయ, మన యొక్క కౌరవుల లోపల ఒక్క అశ్వత్థామ కృపాచార్య, కృపణుడు ఈ ముగ్గురు మాత్రమే నిలిచిరి. ఇంకా పాండవులలో పాండవులు 5 మంది, కృష్ణుడు ఇంకా అతని సోదరుడు స్నేహితుడైనటువంటి అతను 7 మంది మాత్రమే నిలిచిరి.
3: షీ వాస్ టెలింగ్ సంజయ, ఓ సంజయ, అమంగ్స్ ది కౌరవర్స్ దెర్ ఆర్ ఓన్లీ ది ఫాలోయింగ్ పర్సన్స్ హూ ఆర్ స్టిల్ అలైవ్, అశ్వత్థామ, కృపాచార్య అండ్ కృపణ. దీస్ ఆర్ ది ఓన్లీ 3 పీపుల్ హూ ఆర్ అలైవ్. యాజ్ అగెన్స్ట్ దిస్ అమంగ్స్ ది పాండవాస్, ది 5 పాండవాస్, కృష్ణ అండ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ హిస్, ఆల్ టుగెదర్ 7 పీపుల్ ఆర్ సర్వైవింగ్.
2: కనుక వారి వైపున 7 మంది, మన వైపున 3 మాత్రమే నిలిచిరి. ఈ 7, 3, 10గా ఉంటుంటుండాలి. ఈ 10 మంది వల్ల ఈ యుద్దము నిలిపించి ఎన్నో వేల మందిని, లక్షల మందిని అంతా కూడాను ఈ యుద్దం అనేటువంటిది మింగివేశా కదా అని పరతపిస్తూ ఉంటుంటాది.
3: షీ వాజ్ ఎక్స్ప్రెసింగ్ గ్రీఫ్ బై సేయింగ్ దట్ ఆన్ దేర్ సైడ్ దేర్ ఆర్ 7 పీపుల్ అలైవ్, ఆన్ అవర్ సైడ్ దేర్ ఆర్ 3 పీపుల్ అలైవ్, ఆల్ టుగెదర్ దేర్ ఆర్ ఓన్లీ 10 పీపుల్. So many persons have been sacrificed in this war in order that only these 10 people have survived.
2: దానికి సంజయుడు చక్కని జవాబును చెప్తూ వచ్చాడు. సంజయుడు అనగా సంజయమితి సంజయ హాని అనగా ఇంద్రియమును అరికట్టుకున్నటువంటి వాడు సంజయుడు.
3: Sanjaya gave a very beautiful reply to this statement of Gandhari. Sanjaya, the name signifies that one who has completely controlled all his organs.
2: Amma, ee 10 mandi yokka tattvanni paramaatmudu lokaniki vyaktaparche nimittamai ee vidhamainatvanti yokka leelalu aadutunnadu. 10 1 prakkana sunna anaga ee sunna aneetvantidi ee bhoomikanta oka ఆదర్శమైనటువంటి రీతిగా మనకు ప్రదర్శిస్తూ వస్తుంటుంది. భూమి యొక్క ప్రతిబింబమే ఈ సున్నకు ఒక అర్థము. కానీ దీనిని మనం 0 అంటున్నాము. ఈ 0కు ప్రక్కలో ఒక హీరో ఉన్నాడు, అతనే గాడ్. ఆ గాడ్ అనేటువంటి వాడి ఒక్క ప్రక్కలోపల ఈ జగత్ అనేటువంటి సున్న పెట్టడం చేతనే 10 వచ్చింది. ఆ గాడ్ అనేటువంటి ఒక హీరోగిని లేకపోతే ఈ 0 0 అయిపోతుంది. కనుక ఈ జగత్ అంతా కూడాను ఒక అనిత్యమైనటువంటిది, అశాశ్వతమైనటువంటిది, అసత్యమైనటువంటిది. ఈ అసత్యమైనటువంటి జగత్తు సత్యమైనటువంటి దైవముతో చేరటం చేతనే దీనికి కూడా ఒక విలువ వస్తుంటుంటుంది. సత్య జీవితమైనటువంటి యొక్క దీన్ని మనం అనుభవించుకోవాలనుకున్నప్పుడు సర్వేశ్వరుడితో సన్నిహిత సంబంధాన్ని చేర్చుకోవాలి. అదే మన యొక్క జీవితానికి ఒక పరమావధి అని కూడాను సంజయుడు బోధించాడు.
3: సంజయ టోల్డ్ గాంధారి, yes, there is a significance to this fact that there are 10 persons left in this world. God wants to proclaim to this world the significance of this 10. You will notice here that there is the integer 1. To the right of the integer, there is a 0. 0 shows that it is the earth. The earth is spherical. We can take 0 as symbolic of the earth. Whereas 1 is the one God. And we have to interpret this 10 by saying 0 stands for the world, 1 stands for God. Without 1, 0 or the world has absolutely no value at all. 1 is the hero that is standing on the left, which means that this world, which is impermanent, which is untrue, which is transient, will be nothing without association with God. But by association with God, it can survive, and this is the Sarveshvara Tattva which we have to understand. That's what is contained in this remnant of 10.
2: Bhumi sunna swarupamu, suryudu sunna aakaramu, chandrudu sunna aakaramu. ఇంకా ఏ విధమైనటువంటి మనకు ఆధారమైనటువంటి స్వరూపాలను నిరూపణ చేసినప్పటికీ అన్ని కూడాను ఒక సున్నా ఆకారంగా ఉంటున్నాయి. మనం నివసించే భూమి సున్నా, మనకు ప్రకాశమును అందించేటువంటి సూర్యుడు సున్నా, మనకు చల్లదనమును ఆశించేటువంటి యొక్క చంద్రుడు సున్నా. ఈ అందరూ సున్నలైనప్పుడు మన జీవితం మాత్రం సున్న కాక ఇంకేమిటి? కనుక మన జీవితం అనేటువంటి దానిని కేవలం ఒక సున్నగా మనం భావించుకొని దానికి ప్రక్కన ఒక దైవత్వము అనేటువంటి దీనిని మనం చేర్చుకోవటం చేత మన జీవితం కూడాను శాశ్వతమైనటువంటి పవిత్రమైనటువంటి విలువైనటువంటి యొక్క స్థానాన్ని కూడాను చెందుతుంటుంది.
3: The earth on which we live is spherical. The sun which gives us the shining light is spherical. The moon who gives us all the coolness is spherical. In fact, most things which we see in this world have a spherical...
2: భూమి సున్నా. మనకు ప్రకాశమును అందించేటువంటి సూర్యుడు సున్నా. మనకు చల్లదనమును ఆశించేటువంటి యొక్క చంద్రుడు సున్నా. ఈ అందరూ సున్నలైనప్పుడు మన జీవితం మాత్రం సున్నకాక ఇంకేమిటి ఉంటుంది?

0: gives us all the coolness is spherical. In fact, most things which we see in this world have a spherical shape. In that context, our own life also has a spherical shape and is nothing other than a zero.
1: Then,
0: by the side of this zero, you have to put in one, which is the divine. That is how you can get value for your life, which otherwise is zero.
1: Vittanamulo chettu unnadi. Chettulo vittanamunnadi. Ee vittanamu chettu anadilu. Ivi eppadiki undinatuvantive. అలాంటి అనాది అయినటువంటి సత్యమైనటువంటి ఈ నిత్యమైనటువంటి యొక్క ఇది ఎప్పుడు కూడా నువ్వు నిత్యముగానే ఉంటుంటుంది. ఈ రెండింటి యొక్క సత్యాన్ని మనం గుర్తించడమే మన యొక్క జీవితం యొక్క కర్తవ్యం.
0: ది సీడ్ కంటైన్స్ ది ట్రీ ఇన్ ఇట్ ది ట్రీ కంటైన్స్ ది సీడ్ ఇన్ ఇట్ దిస్ ఈజ్ ఎ ట్రూత్ విచ్ హాస్ బిన్ కమింగ్ టు అస్ ఫ్రమ్ టైమ్ ఇమ్మెమోరియల్. The purpose of our life is to recognize this truth that the seed and the tree contain each other.
1: Idi antai kudanu maya.
0: All this is just illusion or maya.
1: Ee maya ante Shankarulu varu kudanu yama sa maya annadu. Anaga edi ledo ade maya annadu.
0: Even this maya has been described by Shankara as that which does not exist.
1: దానికి మనం ప్రశ్నించవచ్చును, లేని దానిని మాయా అని చెప్పవచ్చును, కాని ఇంత ప్రపంచము మనకు స్వరూపకంగా గోచరిస్తుండేటువంటి సమయంలో లేదని చెప్పడం ఎట్ట సాధ్యమవుతుంది? ఉన్నది లేకపోయిందని చెప్పడం లోపల ఇది మాయ కాదే. మనం అన్ని రకములైనటువంటి యొక్క శబ్ద స్పర్శ రూప రస గంధాదులతో అనుభవిస్తున్నప్పుడు ఇది మాయ అని చెప్పడం సాధ్యం కాదే అని మనం కొంతవరకు విచారణ సల్పవచ్చు.
0: Ask a question and make an inquiry. It seems reasonable to say that what does not exist is maya. But how is it possible to describe this whole world, which we are able to see with our eyes, feel it with all our five senses, to say that what we see does not exist? That does not seem to be reasonable.
1: Daniki Shankaralu vare chakkane udaharanam cheppadu. కలలో చూచిన మేడలు మిద్దెలు కన్నులు తెరిచిన లేవు కదా.
0: శంకర గేవ్ ఎ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఇన్ ఆన్సర్ టు దిస్ క్వెరీ. వాట్ యు సీ ఇన్ యువర్ డ్రీమ్, ది గ్రేట్ ప్యాలెసెస్ అండ్ ది బిల్డింగ్స్, దే డోంట్ ఎగ్జిస్ట్ వెన్ యు వేక్ అప్.
1: కనుక కలలో నీ యొక్క శబ్ద స్పర్శ రూప రసగంధాలతో నీవు అనుభవించినావు, కానీ మేలుకున్న తక్షణమే ఆ యొక్క భోగములు ఎక్కడున్నాయి? అదే విధంగానే ఈ యొక్క జాగ్రత్త అవస్థ లోపల శబ్ద స్పర్శ రూప రసగంధాలతో నీవు అనుభవిస్తున్నావు, తిరిగి ఇవి నిద్రావస్థలో లేవు కదా.
0: యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇన్ యువర్ డ్రీమ్ విత్ ఆల్ యువర్ ఫైవ్ సెన్సెస్ వాట్ ఎవర్ యూ సీ ఇన్ యువర్ డ్రీమ్, బట్ వెన్ యూ వేక్ అప్ నన్ ఆఫ్ దెమ్ ఎగ్జిస్ట్. సో ఆల్సో యు సీ సో మెనీ థింగ్స్ వైల్ యు ఆర్ వేకింగ్ అప్ బై యువర్ ఫైవ్ సెన్సెస్ అండ్ యూ ఎక్స్పీరియన్స్ దెమ్, బట్ వెన్ యూ స్లీప్ in the dreaming state these things do not exist.
1: Kanuka idi pagati kala adi ratri kala rendu rendu kalale kalalanta kalale annadu.
0: It means what you now see is daydream and the other one is night dream. All dreams are untrue.
1: Kanuka mana jeevitam aneetuvanti danini idi satyamu adi mithyamu ani cheppadaniki veelu kaadu. Mana jeevitamulo ఏదో కొన్ని అనుభూతులు ఉండినంత వరకును మనం అది సత్యంగానే భావించుకుని ఆ సత్యములో సత్యస్య సత్యం సత్యములో ఉన్నటువంటి సత్యాన్ని మనం గుర్తించుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవటమే ఈనాడు మనం చేయవలసినటువంటి ప్రధాన ప్రయత్నం.
0: ఇన్ అవర్ లైఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు సే దట్ దిస్ ఈస్ ట్రూత్, దట్ దిస్ ఈస్ పర్మనెంట్. Our purpose and our method should be to recognize whatever we experience in our life, regard them as truth, and search for what is the truth amongst what you see.
1: Kana manamu deha sambandhamulu kani leka inke vidhamainatundi yokka anubandhamulu kani unnanta varaku mana yokka kartavyanni matram nirvartinchukuneetundi prayatnanike manam poonukovali kani వాటిని ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క సంబంధంగా మనము భ్రాంతిని పెంచుకుని దాని ద్వారా మనం దుఃఖమునకు గురి కావటము ఇది సరి అయినటువంటి యొక్క మానవత్వంకు సరి అయినటువంటి యొక్క మార్గము కాదు.

0: our bodily connections or other type of attachments should not worry us and should not create any special feeling in us. We should only regard it as our duty to utilize these connections for the purpose of fulfilling the duty which we have to do. We should have no special affinity to these illusory attachments in this world.
1: Mata nasti, pita nasti, nasti bandhu sahodara, artham nasti, gruham nasti, tasmat jagrata jagrata ani, Shankarulu varu kudanu marakaturi hecharinchadu. జన్మదుఃఖం జరాదుఃఖం జాయాదుఃఖం పునఃపునః అంత్యకాలే మహాదుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అన్నాడు.
0: దేర్ ఇస్ నో మదర్ దేర్ ఇస్ నో ఫాదర్ దేర్ ఇస్ నో రిలేషన్ దేర్ ఇస్ నో వెల్త్ దేర్ ఇస్ నో హౌస్ బివేర్ బివేర్ ఆల్ దట్ యు సఫర్ ఐదర్ బై బర్త్ ఆర్ బై గ్రోత్ ఆర్ బై డెత్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ పెయిన్ఫుల్ బట్ the death is a great pain. Beware and beware. This is what Shankara has said.
1: Undinanta varaku nu mana kayamunu aarogyavantanga pettukovali. Undinanta varaku mana manasunu nischalamainatuvantidiga pettukovali. Chalinchinatuvanti manasunu bhraminchinatuvanti drishtini manam abhiruddhi parichukoni shashvatamainatuvanti aatmanandamunu anubhavinchukoneatuvanti yokka lakshyamulopala mana jeevitamunu ankitam cheyali.
0: So long as you are alive, you should keep your body healthy. You should keep your mind steady and unwavering. You should keep your vision steady and not wavering from one place to another. You should enjoy by these means the bliss of Atma.
1: Parla cheta chikki, padarani kastamulu padaraniki, taginettiga ee dehamunu koola chesukokoodadu. Unnanta varakunu పరాధీనము కాక స్వశక్తితో తమ కర్మను తాను చేసుకునేటువంటి యొక్క శక్తిని కూడాను మనం పెంచుకోవాలి. దేహం ఒక పడవ వంటిది. ఇహము ఇటువైపున పరము అటువైపున మధ్యలో జీవితమే ఒక ప్రవాహము. ఈ జీవితమనేటువంటి ప్రవాహమును దాటి పరమనేటువంటి యొక్క గమ్యమును చేరే నిమిత్తమై దేహము అనేటువంటి పడవను మనకు అందించినాడు భగవంతుడు.
0: యూ షుడ్ నాట్ వీకెన్ యువర్ బాడీ and neglect it so as to fall into the hands of others and become dependent on others. You should keep your body healthy so that you stand on your own legs. This body is like a boat. One bank of the boat on this side is the material world. The other bank of the river on the other side is the divinity. Your life is like a river. With the boat of your body, you should cross the river of your life.
1: Aithe madhya margam lopala ee padavakemaina pramadamulu sambhavinchina chala kashtam avutundi. Manam gamyamunu cheralemu.
0: However, we should use this boat and reach the destination before it develops leaks and before it deteriorates. If it develops leaks and deteriorates in the midstream, then there will be trouble and you cannot reach your destination.
1: ఎంతకాలము ఈ పడవ జలములో ఉండినా ఎట్టి ప్రమాదము లేదు, కానీ జలము పడవలోకి ప్రవేశించినా ప్రమాదం వస్తుంది.
0: There is no danger if this boat remains in water as long as you like. But if water enters this boat, then there is danger.
1: కనుక నీవు సంసారములో ఉండు, కానీ సంసారమును నీలో చేర్చకుండా చూచుకో.
0: Which means, you be in the family, but do not let the family come into you.
1: ఈ విధమైనటువంటి యొక్క జీవితాన్ని నీవు గడిపితివా, నీవే ఆత్మస్వరూపుడు, నీవే నిత్య సత్య స్వరూపుడు, నీవే నిర్మల స్వభావుడు. అలాంటి పరతత్వాన్ని మనము అనుభవించుకునే నిమిత్తమై శంకర్ల వారు ఈ యొక్క శ్లోకాన్ని కాతేయకాంత కస్తి పుత్రహ అని, ఎవరు పుత్రుడు ఎవరు భార్య నీవెవరు ఎక్కడి వాడవు అని ఒక మనసును పట్టి సాధించేటువంటి యొక్క క్వశ్చన్ గా వేసి ఆ యొక్క జీవిత రహస్యాన్నంతా కూడాను వెలుపల లాగాడు.
0: ఇఫ్ యూ కెన్ స్పెండ్ యువర్ లైఫ్ ఇన్ దిస్ మేనర్ దెన్ యూ విల్ బికమ్ ది ఆత్మ యూ విల్ బి ది ఇఫల్జెంట్ సెల్ఫ్ యూ విల్ యువర్ సెల్ఫ్ సీ దట్ యూ ఆర్ షైనింగ్ విత్ ఎ వ్యూ టు బ్రింగ్ యూ టు దిస్ పాత్ Shankara has given this particular verse by way of asking questions such as, who are you? Who is your wife? Where have you come from? Who is your child? By asking such questions. questions, he attempted to put you on the right path.
2: Bhaja Govindam, Bhaja Govindam, Bhaja Govindam, Bhaja Govindam.

0: Sai Ram, dear listeners. The world is facing severe problems today owing to the absence of men and women of integrity and strong character. In today's discourse, Baba explains that we must strive to earn the wealth of virtues and not materialistic wealth. Let us now listen to a divine shower of grace from Bhagwan Baba on 19th November 2002 in Prashanti Nilayam on the occasion of Ladies' Day.
1: Vishwamandu ivudu velugundu chundunu Vishwamandu విభుడు వెలుగొందుచుండును విభునియందు విశ్వము వెలయుచుండు విశ్వ విభుల మైత్రి విడదీయరానిది విశ్వ విభుని మైత్రి విడదీయరాదని వినుడు భారతీయ వీరసుతుడ వినుడు భారతీయ వీరసుతుడ
2: When the Lord of the whole cosmos is illuminating everything, the creation in turn becomes effulgent. The link between the creator and the created is one of friendship, one of love.
1: Prema swarupulara.
2: Embodiments of love.
1: Anadi kalam nundi Bharata desamu anantamaina saujanyamanu sausheelyamanu prakatistu vachindi.
2: From times immemorial, Bharat has actually translated the great values of friendship and harmony.
1: Adhyatmikamunaku sila sampattiki dana dharmalaku puttinillu ee Bharat desham.
2: Bharat is the very place where great people are born who are conscious of the spiritual strength much more than the material.
1: శాంతి సౌభాగ్యములకు మెట్టి నిలయం.
2: ఫర్ పీస్ అండ్ ఫర్ ప్రాస్పెరిటీ దిస్ ఇస్ ద కంట్రీ.
1: భారతదేశం నందుగల సత్యశీలమును గుర్తించడానికి అనాది కాలం నుండి భారతదేశమే అన్ని ప్రయత్నములు జరుపుతూ ఉన్నది.
2: ఇట్ ఈస్ ద పీపుల్ ఆఫ్ భారత్ హూ ఆర్ మేకింగ్ ట్రెమెండస్ ఎఫర్ట్స్ ఫ్రమ్ ద వెరీ పాస్ట్ టు ఎస్టాబ్లిష్ దీస్ వాల్యూస్ అపాన్ ది ఎర్త్.
1: భారతదేశము అన్యోన్యమైన అనుకూలమైన ఆదర్శవంతమైనటువంటి ఒక జీవితాన్ని ఆదర్శిస్తూ వచ్చింది.
2: ద ల్యాండ్ ఆఫ్ భారత్ హ్యాస్ బిన్ హోల్డింగ్ అప్ ద మిర్రర్ టు దీస్ వాల్యూస్ ఫ్రమ్ అ లాంగ్ టైమ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండ్ ఆఫ్ లింకింగ్ టుగెదర్ లవ్ అండ్ హార్మనీ.
1: సత్యమును ప్రకటించేటువంటి దేశములందు ఒక భారతదేశమునకు మించినటువంటి దేశము మరొకటి లేదు.
2: There is no equal to the land of Bharat for proclaiming the truth.
1: ఈ భారత దేశమునందు అనేకులు ఆధ్యాత్మిక మార్గమునందు అభివృద్ధి గాంచారు.
2: There are many people in this land of Bharat who have promoted the study of spiritual matters.
1: శ్రీ రాముడు పాలించిన దేశం ఈ భారత దేశము.
2: శ్రీ రామ వాస్ బోర్న్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ భారత్.
1: శ్రీకృష్ణుడు గీతను బోధించినటువంటి దేశము ఈ భారతదేశము.
2: దిస్ వెరీ ల్యాండ్ ఈజ్ ద ప్లేస్ వేర్ శ్రీ కృష్ణ టాట్ టు పీపుల్ ద భగవద్గీత.
1: వ్యాసుడు వేదములను భిన్నము గావించి ప్రచార ప్రబోధములు జరిపినటువంటిది ఈ దేశము.
2: ఇన్ దిస్ ల్యాండ్ సేజ్ వ్యాస టాట్ టు పీపుల్ ద గ్రేట్ స్క్రిప్చర్స్.
1: వాల్మీకి రామాయణమును లిఖించి దేశములకు సత్యధర్మములను ప్రబోధించినటువంటి దేశము ఈ భారతదేశము.
2: సేజ్ వాల్మీకి రోట్ ద రామాయణ అండ్ దెన్ హి ప్రొక్లెయిమ్ సత్య అండ్ ధర్మ టు ఆల్ ద పీపుల్ ఆఫ్ ద నేషన్.
1: ఇట్టి పవిత్రమైన దేశము ఎక్కడ కూడా మరొకటి లేదనే చెప్పవచ్చును.
2: There is absolutely no equal to this place where it is concerned in spiritual values.
1: ఇట్టి పవిత్రమైన భారతదేశమునందు పుట్టి భారతీయులని అనిపించుకొని భారత సమయాన్ని సౌమ్యాన్ని ప్రచార ప్రబోధన సరిపుటకు ఈనాటి మానవుడు వెనుకంజ వేస్తున్నాడు.
2: Today's man is hesitant to proclaim himself as one born in the land of Bharat and to declare the values that have been taught in Bharat from time immemorial.
1: Kanuka itti Bharat desam nandu puttinatvanti okka prajalu Bharat desam yokka samskrutini anubhuti chestu aaradhana chestu apyasistu andistu raavali.
2: So the people born in Bharat should really learn all these values and try to teach and proclaim it to the whole world.
1: Bharat deshamunandu vicheetvanti gali satyasuktamainatvantidi.
2: The very air of the land of Bharat is pure and full of truth.
1: Kaala krinda necheetvanti dummu dharmaseelamainatvantidi.
2: The very dust that rises from the feet is full of the value of dharma.
1: భారతీయుల యొక్క ఔన్నత్యము నిజముగా విచారించిన ఈ భారతదేశమునందు మట్టిగా ఉండేటువంటి ఒక భూమి మరణంగా వచ్చినటువంటి భూమి పవిత్రమైనటువంటి యొక్క మణిగా మారుతూ వచ్చింది.
2: Whatever perhaps is not very sacred, the very dust of the land of Bharat transforms it into something that is very valuable and sacred.
1: భారతీయుల యొక్క జీవితము క్షమ జీవితము.
2: The very life of the man of the Bharat is full of forbearance.
1: Bharat deshamunandu pravahinchetvanti ganga prema vahini.
2: The very ganga which flows is full of love.
1: Itvanti satya dharma shanti premalaku nilayamainatvanti Bharat deshamu ee naadu ee vidhanga maarutu vachindi.
2: Why is the land of Bharat now becoming different when it has been the very symbol of satya dharma prema?
1: Prachina kalam nundi ఈ భారతదేశము ఎన్ని విధములైనటువంటి యొక్క ఆదర్శ చరిత్రలను దేశానికి అందిస్తూ వచ్చింది.
2: This land of Bharat from the very ancient times is holding up as examples great people.
1: పరమ పావనమైన భారతావనియందు సహనమున్నది మనకు చక్కదనము.
2: In the land of Bharat, the women of India have been exemplary for their forbearance and fortitude.
1: పరమ పావనమైన భరతావనియందు
2: అమంగ్ ద ప్యూర్ అండ్ అన్సలిడ్
1: సహనమన్నది మనకు చక్కదనము.
2: దీస్ అన్సలిడ్ అండ్ ప్యూర్ విమెన్ ఆఫ్ భారత్ హావ్ హెల్డ్
1: వ్రతములన్నిటియందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము.
2: ద గ్రేటెస్ట్ ఆస్టెరిటీ అండ్ వవ్ ఇస్ టు కీప్ అప్ these values thoroughly.
1: Matrudesamu kanna manyam meyedi.
2: There is nothing beyond the motherland.
1: Ilanti pavitramaina Bharatadesam nandu sahaname manaku satyaseelam.
2: It is fortitude that is the exemplary virtue in the land of Bharat.
1: Shantame manaku rakshaka bharta.
2: It is peace that is the adornment.
1: Itvanti pavitramaina Bharatadesam nandu manam janminchukodanu ఈ దేశం యొక్క సంస్కృతిని మనం ఈనాటికి కూడా కాపాడుకోలేకుండా ఉన్నామంటే ఎంత అవివేకమో యోచించుకోవచ్చు.
2: హౌ డిప్లోరబుల్ ఇట్ ఇస్ దట్ వీ హూ బీన్ బోర్న్ ఇన్ దిస్ ల్యాండ్ ఆఫ్ భారత్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ దీస్ వాల్యూస్ హావ్ ఫర్గాటన్ దెమ్ టోటలీ టుడే.
1: కానీ ఈనాటి యువకులు చదువులు చదవాలి.
2: టుడేస్ యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ హావ్ గాట్ టు హావ్ ఎడ్యుకేషన్.
1: ఉన్నత విద్యను అభ్యసించాలి.
2: They have got to study higher studies.
1: ఆ విజయంతో ఉన్నటువంటి ఆదర్శాలను జగత్తుకు చాటాలి.
2: But they have got to spread this as exemplary to all the people.
1: కానీ ఈ చదువులంతా కూడా కేవలం ఉద్యోగాల నిమిత్తమే మనం చదవరాదు.
2: We should not study only for a livelihood.
1: ప్రజలకు భారతీయ సంస్కృతిని అనేకంగా బోధించి ఈ సంస్కృతి యొక్క అభివృద్ధి యొక్క విషయమును విపులంగా విమర్శించాలి.
2: We should disseminate the very traditions of Bharat and the culture and see that once again it is resurrected.
1: Kani ee naati vidyarthulu kudanu ee chaduvulu chadavatamu kevalamu aadarshalu andinche kosamani yochinchukovatam ledhu.
2: But today's boys and girls who study, they do not ever think that these values have got to be
1: tatkalikamainatundi yokka anukoolamulu nimittamai ee chaduvunu viniyoginchukuntunnare kani నిత్య సత్యమైనటువంటి భారతీయ సంస్కృతిని అనుభవించాలనేటువంటి ఉద్దేశంతో ఈ చదువులు అభ్యసించడం లేదు.
2: They do not want to proclaim the tradition, the culture of Bharat, but they merely study for the sake of short-term benefits.
1: ఉద్యోగమును చేయ యువతులందరూ.
2: If boys study this type of education, go for jobs.
1: ఉద్యోగమును చేయ యువతులందరూ.
2: If boys go for jobs.
1: ఆఫీసులకు వెళ్ళి అలమటింత్రు.
2: If they go to the office, the women.
1: భార్య భర్తలిరువురు ఆఫీసులకు పోవా గృహకృత్యములు తీర్చు గృహిణిలేరి.
2: When boys and girls have educated, go for jobs, who will look after the home?
1: పరబాలురకు నేర్ప పాఠశాలలకేగా తమ బాలురకు నేర్పు తల్లులేరి.
2: When they go to teach other children, who is the tutor to teach their own children?
1: ఆలుమగలిరువురు ఆఫీసులకు పోగా గృహకృత్యములు తీర్చు గృహిణిలేరి.
2: So when boys and girls go for jobs, who is the housewife to look after the home?
1: పుస్తకాలు చేయబట్టి పురుషుల వలె పోవా వంట ఇంటిని దిద్దు వనితలేరి.
2: When they take the books and go like men to the office, who is going to look to the kitchen?
1: ఇంటిలోని కొరతలెంతయో యుండును డబ్బు కొరత తీరు దాని వలన.
2: When there is so much lacking in the home, will money solve these problems?
1: సుఖము చూడబోవా శూన్యమే ఉద్యోగి పదవి యందు ఉన్న పడతికెప్పుడు.
2: If one goes for status and for jobs, definitely they do not derive any happiness from it by neglecting the home.
1: ఈనాడు చదువుకున్నందుకు స్త్రీలు కూడా ఉద్యోగం చేయాలని ఒకరిపైన ఒకరు పోటీలు పడుతున్నారు.
2: Today women, because they have studied, they are sort of wanting to go for jobs in competition.
1: ఉద్యోగం చేయటంలో దోషం లేదు.
2: There is nothing wrong in going for a job.
1: లేదు.
2: It's not wrong.
1: కానీ
2: but
1: తమ ఇంటి పరిస్థితిని కూడా గుర్తించుకుని ఆ ఉద్యోగంలో ప్రవేశించాలి.
2: బట్ దే మస్ట్ ఆల్సో లుక్ ఆఫ్టర్ దర్ హోమ్ అఫేర్స్ అండ్ దెన్ ఓన్లీ గెట్ ఇన్ టు జాబ్స్.
1: ఉద్యోగములు చేయ యువతులందరూ పోవా వంట ఇంటి దిద్దు వనితలేరి.
2: If the woman goes out of the house for jobs, who is the woman who looks after the kitchen and the care of the home?
1: మన ఇంటి పరిస్థితిని కూడా గుర్తించుకొని వర్తించాలి.
2: So one has to look after the needs of the home also.
1: ఆలు మగలిరువురు ఆఫీసులకు పోవా పిల్లల పోషించు తల్లులేరి.
2: When boys and girls go to the office, who will look after the children?
1: ఆ పిల్లలను చూసుకునేటువంటి తల్లి ఇంటిలో లేకపోవడం చేత పిల్లలు పెడమార్గం బట్టి చెడిపోతున్నారు.
2: Because the mother is not at home to look after a child, the child goes in different wrong ways.
1: పుస్తకాలు చేయబట్టి పురుషుల వలె పోగా
2: taking the books, if she goes to the office like men,
1: గృహకృత్యములు తీర్చు గృహిణిలేరి.
2: So there is no housewife to look after the home.
1: పరబాలులకు నేర్ప పాఠశాలలకేగ తమ బాలులకు నేర్పు తల్లులేరి.
2: She goes to the school to teach other children, but who is there to teach her own child?
1: కేవలం ఈ ఉద్యోగముల వల్ల ధనాశ్రయం వల్ల కొంచెం గృహకృత్యములు సదుపోవచ్చును కానీ తమ బిడ్డలు ఏ పెడమార్గం పడతారో ఇంటిలో తల్లిదండ్రులు లేకపోవటం వల్ల పిల్లలు పెడమార్గం పట్టి చెడిపోవడానికి అవకాశం ఉంటుంటుంది.
2: They may have a desire to work and earn money, but when they leave the children at home all alone, the children get spoiled.
1: మొట్టమొదట మన చదువును మన పిల్లలకు బోధించాలి.
2: So whatever we have learned, we have got to teach the children.
1: పిల్లలను అభివృద్ధి పరిచినప్పుడే నీ యొక్క చదువు యొక్క విషయము అర్థమవుతుంది.
2: It is only when we care for the children's prosperity, then only there is a meaning to your study.
1: చదువు వ్యక్తి యొక్క నిజమైనటువంటి శక్తిని నిరూపించే నిమిత్తమై ఏర్పడినటువంటిది.
2: When you study, it is to bring out the potential in you. That is it.
1: ఈ విధంగా వనితల యొక్క ధర్మములు మనం గుర్తించి వర్తించడానికి ఎన్నో ఆదర్శాలు మనకు కనిపిస్తున్నాయి.
2: To be aware of the duties of a woman, there are many ideals that are shown to us.
1: ప్రపంచం లోపల స్త్రీలు ఎన్నో విధమైనటువంటి యొక్క సంస్కారాన్ని అభివృద్ధిపరిచి ఆ సంస్కృతి ద్వారా తమ యొక్క జీవితమును ఆదర్శప్రాయంగా నిరూపిస్తూ వచ్చారు.
2: Many women were there who tried to show that to the world that values matter more than the material things.
1: కనుకనే సావిత్రి వీరందరూ కూడా ఎట్టి ఆదర్శాన్ని అందిస్తూ వచ్చారు అనేటువంటిది బోధిస్తుంది.
2: It is Savitri, the great woman, who was exemplary.
1: ఆనాటి కాలమునందు స్త్రీలు తమ గృహత్యములు తీర్చుకుంటూ గృహాన్ని పోషించుకుంటూ పిల్లలకు తగిన ఆదర్శాన్ని నిరూపిస్తూ తాము ప్రవర్తించి పిల్లలకు తగినటువంటి ఆదర్శాన్ని అందించేటువంటి వారు.
2: ఇన్ దోస్ విమెన్, those women of the old led exemplary lives, looked after their home and their children, and thereby became illustrious examples.
1: కాని ఈనాడు అట్టి ఆదర్శాన్ని తమ బిడ్డలకు అందించేటువంటి తల్లులు చాలా కరువైపోయారు.
2: But today the women are scared when they hold up examples to their children.
1: డిగ్రీ తీసుకున్న తక్షణమే ఉద్యోగాల కోసం అప్లై చేస్తుంటారు.
2: As soon as they get their degrees, they apply for a job.
1: ఇంకా తన ఇంటిలో ఉన్నటువంటి పిల్లలకి అయితే ఏమవుతుంది?
2: దెన్ వాట్ ఇస్ ద ఫేట్ ఆఫ్ ద చిల్డ్రన్ అట్ హోమ్?
1: ఒక్క బిడ్డను తల్లి పోషించిందంటే అదే గొప్ప దేశానికి ఉపకారం చేసినట్టు.
2: ఇఫ్ దే కెన్ జస్ట్ టేక్ ఆఫ్ ద వన్ చైల్డ్, దట్ బి హెల్పింగ్ ద నేషన్ సో మచ్.
1: తమ బిడ్డలు పెడమార్గం పట్టించి తమ ఉద్యోగాలు చేసి ఎంత ధనమును సంపాదించి వచ్చిన ప్రయోజనం ఏమిటి?
2: వాట్ ఇస్ ద బెనిఫిట్ వెన్ షీ ఎర్న్ సో మచ్ మనీ లీవింగ్ ద హోమ్ అండ్ లీవింగ్ ద చైల్డ్ టు ద కేర్ ఆఫ్ అదర్స్?
1: కనుక మొట్టమొదటి ఇంటిని సర్దిద్దుకోవాలి.
2: సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యూ మస్ట్ లుక్ ఆఫ్టర్ యువర్ హోమ్ ప్రాపర్లీ.
1: ఇంటి పనులు చక్కగా జరుపుకోవడానికి తగినటువంటి అవకాశం అందించుకోవాలి.
2: టు టేక్ కేర్ ఆఫ్ ద చైల్డ్ ఆఫ్ ద హౌస్ యూ విల్ హావ్ టు టేక్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్.
1: కానీ ఈనాటి విద్యావంతులైనటువంటి స్త్రీలు ఒక వంటవాడిని పెట్టుకుంటారు, ఒక వర్కర్ని తీసుకుంటారు, తాము ఉద్యోగాలు చేస్తుంటారు.
2: Today's women, they employ a cook and make them do the work at home and they go out for a job.
1: ఈ వచ్చేటువంటి జీతం లోపల ఈ వంటవాడికి ఒక పని మనిషికి తగినటువంటి రీతిగా సరిపోతుంది.
2: So whatever money they get, they'll have to pay to the cook and the servant woman of what you
1: తర్వాత తమ బిడ్డలు ఏ విధమైనటువంటి మార్గంలో పెడుతున్నారు యోచించుకోవాలి.
2: Then they'll have to think of how they have got to develop their children.
1: నిరత సత్యప్రభుడి ధరణి నేలిన హరిశ్చంద్రుడి దరభాష చనగలేదా?
2: Was not Harishchandra born on this land?
1: Aa Chandramati entati sadhu sadhinappudiki talli yokka dinni motta motta bhartha yokka dinni anusaristhu vachindi.
2: Chandramati, who was his wife, who had always followed her husband meticulously,
1: adana kontha barhirudayyan sapudiki taanu dhairyanni bodhisthu vachindi.
2: When he became a little weak minded, she started to tell him and put courage into him.
1: Raja, meeru chakravartulu.
2: O king, you are the emperor.
1: Manchi telivitetaru gala varu.
2: You are full of intelligence.
1: Vidya sampannulu meeru.
2: You have got a lot of
1: atti meeru balahinataku choti ivvakoodadu.
2: Such a person should never given to weakness.
1: Satya margamulandu manam praveshinchamu jeevithanni.
2: We have got to fill our lives with a lot of satya.
1: Satya nadulo manam praveshinchamu.
2: We have got into satya.
1: Idi galigithe manam gattu chertamu, lekapothe munigipothamu.
2: And only then we shall reach the other bank.
1: ఇంతే కానీ మనకు తిరిగి పోవటం మనకు దీక్ష కాదు అని.
2: వి షుడ్ నాట్ టర్న్ బ్యాక్, దట్ ఈస్ నాట్ ద వా వి షుడ్ టేక్.
1: కనుక ఇటువంటి ధైర్యాన్ని పతుల గూడును బోధించినటువంటి స్త్రీలు ఆనాటి స్త్రీలు.
2: Those days women even put in a lot of courage into their men.
1: భారతీయ సంస్కృతిని అంత పవిత్రమైనటువంటి ఒక మార్గంలో కాపాడుతూ వచ్చిన వారు భారతీయ స్త్రీలు.
2: The women of Bharat were those who tried to look after their husband, not only ordinary welfare.
1: సీత ఎటువంటి పరిస్థితులు ఏందైనా కూడా తాను కంటి నీరు నింపక,
2: whatever the circumstances, she did not shed tears.
1: ఇదరికి ఆదర్శవంతమైన జీవితాన్ని అందిస్తూ వచ్చింది.
2: She became exemplary and showed it to everybody.
1: రాక్షసుని చేతిలో చిక్కుకొని కూడాను,
2: even when she was caught by the rakshasa,
1: ఏ మాత్రము జంకక కుంకక,
2: she never felt afraid.
1: తన యొక్క పతి యొక్క గుణములను పోషించుకుంటూ,
2: and she started always think of the values of her husband.
1: రాముని యొక్క పత్ని సీత అయినందుకు సీతారాములు వలె మనం నడుచుకోవాలి జీవితాన్ని అని ప్రబోధిస్తూ వచ్చి.
2: సో రామ బీయింగ్ ఎగ్జాంపరీ, షీ థాట్ షీ బీయింగ్ హిస్ వైఫ్, షీ షుడ్ అప్హోల్డ్ ద ధర్మ అండ్ ద వాల్యూస్.
1: ఇంకా దమయంతి, ఈ దమయంతి గొప్ప పతివ్రత.
2: దమయంతి వాజ్ అ పతివ్రత.
1: ఆమె తన యొక్క దీక్ష చేతనే పతి యొక్క గుణమును కూడా అభివృద్ధి పరుచుకుని రాజ్యాన్ని సంపాదించింది.
2: బికాస్ ఆఫ్ అ డిటర్మినేషన్ షీ వాజ్ ఏబుల్ టు విన్ బ్యాక్ ద కింగ్డమ్ ఆఫ్ హర్ హస్బెండ్.
1: కానీ ఆనాటి కాలంలో స్త్రీలు ఆ విధమైనటువంటి గుణముల చేత రాజ్యాన్ని పోషించుకుంటూ పిల్లల్ని పాలించుకుంటూ దన్ని విధములైనటువంటి గొప్ప పేరును సంపాదించుకుంటూ వచ్చారు.
2: Because of the sterling virtues of the women of those days, not only they saved the kingdom, but they also looked after their children and spread these values all over.
1: అలాంటి గొప్ప పేరును మనం సంపాదించాలి.
2: So we will have to earn such a great name.
1: మంచి పేరును సంపాదించాలి.
2: We have got to earn a good name.
1: మనకు ఉద్యోగం లేకపోయినప్పటికీ ధనం లేకపోతే పోతుంది.
2: Doesn't matter if you don't have a job or money.
1: ధనం వల్ల కలిగేటువంటి సుఖం కంటే మన గుణం వల్ల కలిగేటువంటి సుఖమే గొప్పది.
2: The happiness that we derive from values which we practice is
1: ఈనాటి విద్యార్థులు కూడాను బలము గుణము చెలిమి ఈ మూడింటి కోసమే పాటుపడుతున్నారు.
2: Today's boys educate women and they're only striving for wealth, prosperity.
1: కానీ ధనము ఉండొచ్చును, చెడిమి ఫ్రెండ్స్ ఉండొచ్చును, బలం ఉండొచ్చును.
2: యు మే హ్యావ్ స్ట్రెంగ్త్ ఫ్రెండ్స్ అండ్ మనీ,
1: కానీ గుణమే లేకపోయినా ఏం ప్రయోజనము.
2: బట్ ఇఫ్ యు డు నాట్ హ్యావ్ గుడ్ క్వాలిటీస్ వాట్ ఇస్ ద యూజ్.
1: పురుషులకు కానీ స్త్రీలకు కానీ గుణమే గొప్ప ప్రధానము.
2: For men and women, it is virtue that is important.
1: గుణములేని జీవితము బలములేని జీవితమే.
2: The life without these virtues is full of weakness.
1: కనుకనే ఆనాటి స్త్రీ పురుషులు గుణములకై పాటుపడుతూ వచ్చారు.
2: So those days men and women, they strive for these values and good character.
1: పేరు ప్రతిష్టలకై ప్రాణాన్ని ఇస్తూ వచ్చారు.
2: They did not even fear to give up their lives for this cause.
1: పతి యొక్క గౌరవాన్ని కాపాడే నిమిత్తమై స్త్రీలు పాటుపడుతూ వచ్చారు.
2: The women strive to keep up the honor of their husbands.
1: వ్యక్తి యొక్క గౌరవాన్ని కాపాడుకునే నిమిత్తం కాదు.
2: They strive to uphold everything that was virtues and good.
1: వ్యక్తి యొక్క బలము ధనము పైన ఆధారపడలేదు.
2: The strength of the individual is not upon wealth.
1: గుణము పైనే ఆధారపడి ఉంటుంది.
2: It is on good character and goodness that it
1: కనుక ఆనాటి కాలం నుండి కూడా భారత స్త్రీలు గుణం కోసమని ఎంతయో ప్రాకులాడుతూ ప్రాణాన్ని వదులుతూ వచ్చారు.
2: So from time immemorial, the women of Bharat were striving only for sterling virtues. So
1: ఈనాడు కూడా మనము మన గుణం కోసమనే ఎన్ని విధములైన ప్రశ్నమైనా ఓర్చుకోవాలి.
2: So today we'll have to strive to get for ourselves good qualities and virtues.
1: లోకములో
2: in the world
1: గుణవంతులైన స్త్రీ పురుషులు లేకపోవడం చేతనే దేశం ఈ విధమైనటువంటి పరిస్థితులకు దాగిపోయింది.
2: It's because men and women of character are deteriorating. The state today is so deplorable.
1: కనుక ఈనాడు మనం కావాల్సినటువంటిది కనక వస్తురాదు కాదు.
2: It's not today that we want golden.
1: గుణమును మనం సంపాదించాలి.
2: Not wealth, but we have to acquire.
1: గుణము లేకపోతే ఎన్ని బలము నుండి కూడా ప్రయోజనం లేదు.
2: Good qualities are important. No use of wealth and prosperity.
1: ధనమున్నదని ఘనముగా పొగిడిన
2: ఇఫ్ యూ థింక్ ఓన్లీ వెల్త్ మ్యాటర్స్
1: క్షణమైన సుఖం మనకు చిక్కదు.
2: యూ విల్ నాట్ గెట్ ఇట్ అవర్ హ్యాపీనెస్.
1: కనుక గుణమును సంపాదించుకోవాలి.
2: సో యూ విల్ హ్యావ్ టు అక్వైర్ గుడ్ క్వాలిటీ.
1: ఈ గుణముతో పాటు
2: అలాంగ్ విత్ దీస్ గుడ్ క్వాలిటీ
1: యొక్క గౌరవాన్ని కూడా మనం కాపాడుతూ రావాలి.
2: యూ హావ్ గాట్ టు సస్టైన్ ది ఆనర్ ఆఫ్ యువర్ హస్బెండ్.
1: పతి గౌరవమే కాపాడకుండా పోయినా ఈ స్థుతి ఎంత సంపాదించినప్పటికీ ప్రయోజనం ఉండదు.
2: If you cannot safeguard the honor of your husband, what's the use of earning so much?
1: Prema swarupulara,
2: embodiments of love.
1: Mukhyamga streelu purushulu manu cheyavalsinatundi pani gunavantuluga tayaru kavali.
2: The most important thing for men and women is that they should develop a good
1: character. Gunamela lekundina enta pani chesi kodanu enta chaduvu chaduvu kodanu prayojanam undadu.
2: If they do not have good qualities, what's the use of education and all that they strive for? Chaduvulanni
1: chadivi చాలా వివేకియ్య మగిడి తండ్రి కూడా మందమతుడు.
2: వాట్స్ ద యూజ్ ఇఫ్ యు హావ్ స్టడీడ్ అండ్ యు కెనాట్ అండర్స్టాండ్ దీస్ థింగ్స్.
1: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మానలేరు.
2: సో ఇఫ్ యూ ఈవెన్ స్టడీ అ లాట్ అండ్ ఇఫ్ యు కెనాట్ గివ్ అప్ యువర్ బ్యాడ్ క్వాలిటీస్ వాట్ ఇస్ ద యూజ్.
1: తరచి చదువు చదువ తర్కవాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేరు.
2: యు ఆర్ స్టడీంగ్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ ఆర్గ్యుమెంటేషన్ బట్ యు ఆర్ నాట్ రియలీ స్టడీంగ్ ఫర్ ద ట్రూత్.
1: చదువు చదువు చదివి చావంగనేటికి చావులేని చదువు చదువులేవు.
2: You study and study of what is a use, try to study that from which you get absolute liberation.
1: కరుగని ఈ నాటి చదువులన్నీ కూడా కేవలము
2: so today's education
1: పొట్టకోటి నిమిత్తమై పైతేరినటువంటివిగా ఉంటున్నాయి.
2: It's something one strives for livelihood.
1: నీతి నిజాయితీలను పూర్తి మోసం చేసుకుంటున్నాయి.
2: Truth and everything else has just gone.
1: గౌరవ మర్యాదలను మంట కలిపి వేస్తున్నాయి.
2: Honor and virtues have been burnt up.
1: కనుకనే మనం ఈనాడు సంపాదించుకోవాల్సినటువంటిది మనము సరియైన కీర్తిని.
2: సో టుడే వాట్ యూ హావ్ గాట్ టు అక్వైర్ ఇస్ ఫేమ్ విచ్ ఇస్ గుడ్.
1: ఆనాడు ధర్మమునకే పట్టం కట్టారు.
2: ఇన్ దోస్ డేస్ ఓన్లీ ఫాలో రైచియస్నెస్.
1: సత్యమునకే కంకణం కట్టారు.
2: ఇట్స్ ఓన్లీ ఫర్ ట్రూత్ దట్ దే స్ట్రైవ్డ్.
1: ప్రేమ చేతనే జీవితాన్ని సాధిస్తూ వచ్చారు.
2: దే లివ్డ్ దేర్ లైఫ్ ఫుల్ ఆఫ్ లవ్.
1: భారత స్త్రీలంతా కూడాను కేవలం ఆనాటి కాలం నుండి సత్యమునకై త్యాగం చేస్తూ వచ్చారు.
2: విమెన్ ఆఫ్ భారత్ సాక్రిఫైస్ దెమ్సెల్వ్స్ ఫర్ అన్అలాయ్డ్ క్రిస్టైన్ ట్రూత్.
1: అలాంటి సత్యజీవులైనటువంటి స్త్రీలు ఈనాడు ఎక్కడ కూడా కనిపించడం లేదు.
2: వి డు నాట్ ఫైండ్ సచ్ గ్రేట్ విమెన్ ఆఫ్ ట్రూత్ టుడే.
1: సత్యమునకై తన జీవితాన్ని అంకితం గావించినటువంటి స్త్రీలు ఎందరో ఉన్నారు.
2: దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ సాక్రిఫైస్ దేర్ లైఫ్ ఫర్ ద సేక్ ఆఫ్ ట్రూత్.
1: తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే తృతి చంద్రమతి భారతీయ గాదే.
2: ఇస్ నాట్ చంద్రమతి ద ఉమెన్ ఆఫ్ ఇండియా హూ ట్రైడ్ టు ఆనర్ హర్ హస్బెండ్.
1: కుల సతీత్వము అగ్ని గుండాన ప్రకటించే సీత భారత ధారా జాతగాదే.
2: ఇస్ నాట్ సీత ద వన్ ద ఇలస్ట్రియస్ ఉమెన్ ఆఫ్ భారత్.
1: కినిచి దుర్మద కిరాతియు భూతి గావించే దమయంతి భారత రమణి గాదే.
2: It's not Damayanti, great woman who got back everything for her husband.
1: Satprasagara vesti satmasalamana bharta data pativrata prabhava bhava sampannataku gaade bhattabhumi.
2: So there are so many women who have been of sterling character.
1: Akila deshalaki upadhyayi kaade.
2: Are they not the teachers for the whole world?
1: Bharata desamu anadi kalam nundi kudanu anni desamulakunu upadhyaya sthanamlo nichinatvanti ee pavitramaina bharata desam.
2: India from time immemorial has been the guide and the teacher for everyone.
1: Karukane ee pavitramaina bharat desamnu karma bhoomi tyaga bhoomi yoga bhoomi ni vidhulu sampadinchindi.
2: So the pristine and pure land of Bharat is a land of karma tyaga. It's called so.
1: Karmanu aacharinchali.
2: You have got to do your duty.
1: Karmane lekundina mana jeevitame jaragadu.
2: If we do not follow karma, our whole life is lost.
1: మనం దినమునకు ఎంతయో కాలమును వ్యర్థం గావిస్తున్నాము.
2: We are just wasting so much time every day.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love,
1: కాలమును వ్యర్థం గావించుకోవటము ఇది సరైన సార్థకం కాదు.
2: You should not waste time, that is not the way to do it. It's not proper.
1: మన యొక్క కాలము లోపల ఎంతో కాలమును వేస్ట్ అయిపోతుండాలి.
2: Today so much of time is being wasted.
1: కాని ప్రాచీనులు ఆ విధంగా కాలమును ఒక క్షణమైనా వేస్ట్ చేసిన వారు కాదు.
2: But people of ancient times, they never frittered away the time.
1: కాలమే భగస్వరూపుడనుకొని కాలాయన మహా కాలకాలాయన మహా కాలతప్రమ్నాయన మహా కాలాతీతాయన మహా కాలస్వరూపాయన మహా అని కాలాన్ని ఆరాధన చేస్తూ వచ్చారు.
2: They began to worship time as the one supreme.
1: అట్టి కాలస్వరూపుడైనటువంటి యొక్క దైవాన్ని మనం ఎందుకు విస్మరిస్తున్నాము?
2: Why have we forgotten that God who is the very embodiment of time?
1: ఒక దినం సండే వచ్చిందంటే అబ్బా ఈనాడు నేను హాయిగా ఉంటానని ఆనందిస్తాడు. ఆనాడు మనం బాధపడాలి, సండే టైం లోపల పని లేకుండా పోతుండాలి, ఎంత కర్మ విమోచన చేస్తున్నాము.
2: When the night comes or the twilight comes, you feel happy that you're free. That's not so.
1: కాలం
2: you're just wasting the time.
1: కాలం మనము సరైన రీతిలో వినియోగించుకోవటం లేదు.
2: You've got to use the time in the proper way.
1: ఏ పని లేకపోయినప్పుడు ఏదైనా ఒకటి సమాజ సేవ అయినా మనం చేయాలి.
2: If you have got the time, get into social work.
1: పరోపకారమునికైనా మనం పాటుపడాలి.
2: We have got to strive to help others.
1: దేశ సంరక్షణకై మనం త్యాగం చేయాలి.
2: For the sake of our land, we have got to make great sacrifices.
1: జనుల యొక్క అభివృద్ధి కోసమే మనం ఎంతైనా ఆధారం చేసుకోవాలి.
2: We have got to be exemplary in the way we sacrifice ourselves for our nation.
1: ఇది భారతీయుడు నేర్చుకోవాల్సినటువంటి ఒక కర్మదీక్ష.
2: This is a thing of the Bharat, which is the duty of the land people of Bharat.
1: దీనినే భగవద్గీతే ఎందుకును కర్మణ్యేవ అధికారస్య మాఫలేషు దాచన.
2: It is said in the Bhagavad Gita, do your work, but the fruit of the work is not yours.
1: కర్మాని మనం సాధన సాధకం చేసుకోవాలి.
2: We have got to do our
1: కర్మ. అనగా ఏమిటి?
2: What's the meaning of karma?
1: ఏదో పాప కర్మ పుణ్య కర్మ అనుకుంటున్నావు, అది కాదు. మానవుడు ఆచరించేటువంటి ప్రతి చైతన్యమే కూడా కర్మనే రూపం.
2: Everything that one man does with consciousness is called duty.
1: మానవుడుకు ఉన్న కర్చరణాది అభిమానుల చేత కావించేటువంటి సర్వ కర్మలు కూడాను పుణ్యకర్మలే.
2: ఎవ్రీథింగ్ మ్యాన్ పర్ఫార్మ్స్ విత్ హిస్ హ్యాండ్స్ అండ్ హిస్ లెగ్స్ ఈజ్ ఆల్ సేక్రెడ్ డ్యూటీ.
1: కానీ ఈ పుణ్యకర్మలకు ఆధారమైనటువంటి యొక్క భావం పవిత్రమైనదిగా ఉండాలి.
2: బట్ యువర్ ఫీలింగ్స్ హావ్ గాట్ టు బి ప్యూర్ వెన్ యు డు యువర్ డ్యూటీ.
1: భావం పవిత్రమైనదిగా ఉంటున్నప్పుడు ఎట్టి కర్మలు చేసినా కానీ అది పరమాత్మ ఆరాధనగానే తోస్తుంది.
2: వెన్ యువర్ థాట్స్ ఆర్ ప్యూర్ అండ్ యు డు ద వర్క్, ఎవ్రీథింగ్ ఇస్ అన్ ఆఫరింగ్ టు గాడ్.
1: కనుక మనం ఒక క్షణమైనా కూడా కర్మను వేస్ట్ చేయకూడదు. మనం
2: వి షుడ్ నాట్ వేస్ట్ అవర్ డ్యూటీ.
1: ఆ విధంగా చేసినప్పుడే మనకు నిజమైన జీవితము సార్థకమవుతుంది.
2: ఇట్స్ ఓన్లీ వెన్ వి డూ దట్ వే అవర్ లైఫ్ విల్ రియల్లీ బికమ్ వర్ది.
1: మానవులకు కాయమును అందించాడు.
2: మ్యాన్ హస్ బీన్ గివెన్ దిస్ టైం.
1: కాయమునకు కర్మను అందించాడు.
2: అండ్ ఫర్ ఎవ్రీథింగ్ యు హావ్ గాట్ టు డు.
1: కర్మకు కారణమును అందించాడు.
2: అండ్ ఫర్ యువర్ డ్యూటీ ద కాజ్.
1: కాలం కూడాను అందించాడు.
2: And the time is also given.
1: Karma, kayamu, kalamu, ee mudinti yokka ekatvam chetane manavudu sarthakam kavali.
2: Your body, your dharma and your thoughts, these are combined.
1: Kala karma karana kartavyalu chakkaga nirvartinchadame manavu yokka pradhanamaina dharmam.
2: You do your duty according to the time and what is assigned to you.
1: Ilanti pavitramainatundi bharatiya samskrutini ee naadu andarikulunu vismarincharu.
2: Everybody has got to think of this wonderful tradition, culture of Bharat today.
1: భారతీయ సంస్కృతి అంటే ఎంత పవిత్రమైనటువంటిది.
2: ద కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ సంథింగ్
1: అనాది కాలం నుండి కూడా భారతదేశంను అని సంరక్షించుకుంటూ వచ్చేది భారతీయ సంస్కృతియే.
2: ఇట్ ఇస్ ఇండియన్ కల్చర్ దట్ హస్ బీన్ ప్రొటెక్టింగ్ ద ల్యాండ్ ఆఫ్ భారత్.
1: కల్చర్ అంటే ఏమనుకుంటున్నారు?
2: వాట్ యు థింక్ ఇస్ కల్చర్?
1: కేవలము ఒక జీవితానికి ఒక ఉపాధి అనుకుంటున్నారు.
2: It is not something, it is like a teacher.
1: ఇది వే ఆఫ్ లైఫ్ అనుకుంటున్నారు.
2: యు ఆర్ సేయింగ్ దట్స్ ద వే ఆఫ్ లైఫ్.
1: కాదు ఇది.
2: ఇట్స్ నాట్ ద వే ఆఫ్ లైఫ్.
1: భారతీయ సంస్కృతి నిజమైనటువంటి ఒక జీవితానికి ఆదర్శవంతమైనటువంటిది కాదు.
2: Culture is not something which makes
1: దేశానికే ఆదర్శాన్ని నిరూపించేటువంటిది.
2: The culture becomes tells the example to the whole world.
1: కనుక ఈ కల్చర్ ను మనము పవిత్రమైన రీతిగా ఉపయోగించుకోవాలని ఆశిస్తున్నాను.
2: You've got to use this culture as something exemplary and pure.
1: ఎంత కాలం నుండి భారతీయ సంస్కృతిని బోధించాలని అనేక మంది అనేక పాటుపడుతున్నారు.
2: Many people have tried very hard to tell people about the culture.
1: కానీ బోధించిన కానీ వినేటువంటి వారు లేరు.
2: But they speak, but there are no
1: విన్న వారు కూడా ఆచరించేటువంటి వారు లేరు.
2: No use of speaking but not putting it in practice.
1: ఆచరించే సమయంలో కూడా తగినటువంటి ఒక అనుకూలాలు కలిగినటువంటి వారు ఎంతో ఉన్నారు.
2: Even practicing you've got to see to it that it is done.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love,
1: ప్రతి కర్మను కూడా చిత్తశుద్ధితో మనము అనుభవించాలి.
2: You've got to do every duty with a pure heart.
1: చిత్తశుద్ధి లేక చేసిన కర్మలు అంత వ్యర్థమైపోతుంది.
2: Everything becomes useless if your heart is not pure and you do it.
1: పవిత్రమైన భావం చేత చిన్న కర్మ ఆచరించినా గాని అది ఏ గొప్ప ఫలం కావచ్చు.
2: Even a little work which you do with a pure heart, it becomes really fruitful.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love.
1: ఈనాడు 19th నవంబర్ లేడీస్ డే అని పెట్టుకున్నాము.
2: Today, November 19th, we call it the Ladies' Day.
1: Ladies' Day అంటే ఏమనుకున్నారు?
2: What is the meaning of Ladies' Day?
1: ఆనాడంతా ఏదో కొన్ని కర్మలు ఆచరించడం, కొన్ని పవిత్రమైనటువంటి విషయాలు తెలుసుకోవటము, ఇతరులను ఉపన్యాసం గావించుకోవటము ఇలాంటివన్నీ అనుకుంటున్నారు.
2: You are thinking that that day there are some celebrations.
1: కాదు కాదు, మనం దినమంతా కూడాను ఒక సార్థకమైనటువంటి ఒక టైం ను వేస్ట్ చేయకుండా చూసుకోవాలి.
2: ఇట్స్ నాట్ మెర్లీ టాకింగ్ అండ్ సేయింగ్ థింగ్స్ బట్ ద హోల్ డే యు గాట్ టు సీ దట్ యు డోంట్ వేస్ట్.
1: ఈ 19వ తేదీ మనం ఆచరించినటువంటి ఒక బలమనే జీవితం అంతా కూడా ఆదర్శంగా నిలుస్తుంది.
2: వాట్ వి లెర్న్ టుడే షుడ్ బి అన్ ఎగ్జాంపుల్ ఫర్ అవర్ లైఫ్స్ ఫర్ అ లైఫ్ టైం.
1: కనుక ఇట్టి ఆదర్శవంతమైన జీవితాన్ని మనము అభివృద్ధి పరచుకుని కాపాడుకోవాలి.
2: సో దిస్ టైప్ ఆఫ్ ఎగ్జాంపులరీ లైఫ్ వి హావ్ గాట్ టు ఫాస్టర్ ఇట్ డే బై డే.
1: తన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి.
2: యు హావ్ గాట్ టు హావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: మనం ఏ విధమైన కష్టంలో వచ్చినప్పటికీ ఆత్మ గౌరవాన్ని మనం నిలుపుకోవాలి.
2: వి హావ్ గాట్ టు విత్స్టాండ్ ఎవ్రీథింగ్ అండ్ ఎస్టాబ్లిష్ అవర్ ఓన్ ఆనర్.
1: ఆత్మ గౌరవము, ఆత్మ సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా పోతే ఇంకా మనిషి ఉండి ప్రయోజనం ఏమిటి?
2: ఇఫ్ వన్ డజంట్ హావ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇట్స్ ఆఫ్ నో యూజ్.
1: ఆత్మ గౌరవం కోసం మనం పాటుపడాలి.
2: వి హావ్ గాట్ టు స్ట్రైవ్ ఫర్ అవర్
1: ధనం లేకపోతే పోతుంది.
2: డజంట్ మ్యాటర్ ఇఫ్ యు హావ్ నో మనీ.
1: ఇంకే విధమైన బలం లేకపోతే పోతుంది.
2: డజంట్ మ్యాటర్ ఇఫ్ ఎనీ.
1: సమాజంలో అందరూ అవమానం చేయని తప్పలేదు.
2: డజంట్ మ్యాటర్ ఇన్ సొసైటీ డిస్ఆనెస్టీ.
1: ఆత్మ గౌరవాన్ని పెంచుకోండి.
2: బట్ యు హావ్ గాట్ టు ఫాస్టర్
1: యువర్ ఆత్మ గౌరవం కోసమని అనేక రకమైనటువంటి శ్రమలు పడి లింకన్.
2: దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ హావ్ సేఫ్ గార్డెడ్ దేర్ సెల్ఫ్ రెస్పెక్ట్ లైక్ లింకన్.
1: అతను ఈ ఆత్మ గౌరవం కోసమని అనేక హింసలు పడ్డాడు.
2: For the sake of establishing his own.
1: తల్లి బోధించింది, నాయనా నీవు ఏది లేకపోయినా కూడా నీవు బాధ లేదు, ఇతరులు నీ స్నేహితులు నిన్ను బాధ పెట్టినా కూడా తప్పేం లేదు. వాళ్ళు పెడతారు, అది వాళ్ళ స్వభావం. నీవు దానికి తగినటువంటి ఆత్మగౌరవాన్ని నిలుపుకోమని.
2: His mother guided him and said, doesn't matter if people just mock at you or say anything, but you have got to establish your own self-respect.
1: అట్టి ఆత్మగౌరవం చేతనే తన బజారులో ఉండేటువంటి దీపం కింద కూర్చొని చదువుకుంటూ వచ్చాడు.
2: And because of his self-respect, he studied under the street lamp.
1: ఆ చదువు చదివేసేసి గొప్ప ఉత్తీర్ణుడయ్యాడు.
2: And having studied that way, he became so illustrious.
1: కట్టగలవటికి గొప్ప దేశమైనటువంటి అమెరికా దేశమునకు ప్రెసిడెంట్ గా అయ్యాడు.
2: And in the end, he achieved the presidentship of America.
1: ఎక్కడ ఉన్నటువంటి వాడు
2: లింకన్?
1: ఆత్మ గౌరవం చేతనే కదా అంతటి స్థానాన్ని సంపాదించుకోగలిగాడు.
2: Because of his self-respect, he was able to earn such a high status.
1: కనుక తల్లులు బోధించేటువంటి బోధనలు చాలా ఉన్నాయి.
2: So there are many things that a mother should teach the son.
1: తల్లులు ఎంతైనా కూడా పేద కుమారునికి ప్రాణం ఇచ్చేదానికి రక్తమైన ఇచ్చి తాము సాధించుకుంటూ రావాలి.
2: The mother should be able to sacrifice even her own blood for the sake of the welfare of her son.
1: సద్గుణములను పెట్టి సద్గుణములను పోషించే నిమిత్తమై కుమారుడికి మంచి బోధన చేస్తూ రావాలి.
2: The mother should teach the son of the very great virtues.
1: సద్గుణములు అనగా ఏమిటి?
2: What are these good qualities?
1: మామూలు దుర్గుణాన్ని దూరం చేసి సదాచార సంపన్నుడైనటువంటి సద్వాక్యములను అభివృద్ధి పరచుకోవాలి.
2: దట్ ఇస్ టు టేక్ అవే ద బ్యాడ్ క్వాలిటీస్ అండ్ దెన్ టు డెవలప్ ఇన్ అస్ మోర్ అండ్ మోర్.
1: దీనిని మన సమాజం నందు సత్య ధర్మ శాంతి ప్రేమలు అని చెప్పారు.
2: అండ్ దట్ ఇస్ హౌ ఇన్ సొసైటీ వి కాల్ సత్య ధర్మ శాంతి ప్రేమ.
1: ఈ సత్యం అనేటువంటిది ఈనాడు ఎవరు నడుచుకోగలుగుతున్నారు?
2: హూ ఇస్ ద వన్ హూ ఇస్ నౌ లుకింగ్ ఆఫ్టర్ దిస్?
1: అందరూ ఉపన్యాసాలు ఇస్తున్నారే గాని
2: ఇస్ ఎనీబడి ఫాలోయింగ్ సత్య?
1: ఎవరి ఆదర్శప్రాయమైనటువంటి సత్యం ధర్మం శాంతి ప్రేమ అహింస అంటున్నారు.
2: So the ideas we talk of are satya, dharma, ahimsa, prema.
1: ఒక దినమైనా కూడా సత్యం చెప్పినటువంటి వాడు ఉన్నాడు మనలో?
2: Is there anyone at least in one day who adheres to truth?
1: ఊరికే మనం ఉపన్యాసాలు ఇచ్చుకుంటున్నామే కానీ
2: there is no use of just speaking.
1: ఆదర్శవంతమైనటువంటి అనుకూలాలు మనం చూపుతున్నామా?
2: Have you ever been telling ourselves that we should do it?
1: లేదు.
2: No.
1: సత్యాన్ని పలికేటువంటి మాటలు లేవు.
2: There are no nothing at
1: ధర్మాన్ని చేసేటువంటి చేతలు లేవు.
2: You're not doing dharma or satya.
1: అనాది కాలం నుండి భారతీయ దేశం లోపల సత్యాన్ని పలుకుతూ వచ్చారు.
2: In the ancient times people were only speaking the truth in Bharat.
1: ధర్మాన్ని ఆచరిస్తూ వచ్చారు.
2: They were adhering to dharma.
1: ఎట్టి పరిస్థితుల్లో కూడా సత్యాన్ని ఉల్లంఘించలేదు.
2: Whatever the circumstances they never forgot.
1: సత్యం నాస్తి పరో ధర్మ.
2: They felt that
1: దీని గురించి మించింది లేదు మనకు.
2: The truth was the only thing.
1: సత్యాన్ని పలకాలి.
2: ధర్మాన్ని
1: ఆచరించాలి.
2: You have got to speak the truth.
1: కనుకనే మన పుస్తకాల లోపల సత్యం వద ధర్మం చర.
2: So speaking the truth, you have got to act righteously.
1: ధర్మాన్ని చేయాలని చెప్పారు కానీ ధర్మాన్ని పలకమని చెప్పలేదు.
2: You have got to act in dharmic way. You know,
1: సత్యాన్ని పలకాలి గాని సత్యాన్ని చేయడానికి వీల్లేదు.
2: You have got to speak the truth, but you cannot translate it into action.
1: మనము చెప్పినవి చేసినవి పలికినవి అంతా ఒక్కటి కావాలి.
2: Thought, word and deed should be in harmony.
1: Adi a proper study of mankind is man and Bharatiya Sanskruti.
2: So it is said the proper study of mankind is man.
1: Talachinatundi talapu.
2: Whatever you think.
1: నాలుగు నుంచి వచ్చిన పలుకు.
2: Whatever words you speak.
1: రెండు కూడా క్రియ లోపల లీనం కావాలి.
2: And in action they should combine together.
1: ఈనాడు తలపు ఏమొస్తుందో కానీ ఎవరికి తెలియదు.
2: So you do not know how your thoughts go.
1: చెప్పిన పలుకుకు చేసే చేతలకు సంబంధమే లేదు.
2: There's absolutely no connection between your words and your actions.
1: కనుకనే ఈ యొక్క అపవిత్రమైన యొక్క కర్మల చేతనే మానవ జీవితము చాలా వ్యర్థమైపోతుంది.
2: Of the unholy way of conducting ourselves there's absolutely no happiness or peace.
1: సత్య పలుకు చేతనే మానవ జీవితము సమృద్ధి కావాలి.
2: It's only by speaking the truth that you can set right things.
1: సత్యము చాలా గొప్ప విలువైనటువంటిది.
2: Truth is very valuable.
1: Satyam nasti paro dharma.
2: You do not have any duty beyond truth.
1: Satyamuniki minchinatundi marokati ledu.
2: There is nothing beyond satya truth.
1: Ee satyam palikeetundi naluka cheta enni asatyalu enni apramalalu enta anacharalu palukutundadi naluka.
2: With this very tongue which it speak the truth you are using it in a negative way by talking untruth.
1: Rasagni madhurapriyatvam satyam hitam paramam vadami avarnayeta madhurakshalani govinda damodara madhaveti anindi.
2: The tongue only should speak the truth and utter the name of Govinda Damodara. But what is the tongue?
1: Paradoshanlone pothundadi gaani ee naluka paropakaramainatundi okka pavitramaina vakyamulu vaadutundi.
2: The tongue is always straying away into gossip and criticizing others, but not
1: alanti jeevitham emaipothundo telipadaniki veelledu.
2: That type of life you do not know to what.
1: Prachina kaalam nundi mana bharatiyulu maraniste tirigi ee desham nunde vachi puttali ani sankalpinchukoneetundi vaaru.
2: In immemorial days our people of Bharat should always feel that they should be born
1: atti,
2: again.
1: Atti deshabhimanamu matabhimanamu vakyabhimanamu antati abhimanam kaligetundi varu.
2: And they wanted to come back and then again once again resurrected revive these things.
1: You know deshabhimanamu poyindi.
2: Now one doesn't love
1: dharmabhimanamu poyindi.
2: They do not love righteousness.
1: Inka vaaru chesetundi em abhimanamu.
2: And what is it?
1: Dehabhimanani penchukuntunnaru.
2: What is it they are doing? Only they are fostering their body.
1: Emti pot neeti pudiga.
2: The body is just a water bubble.
1: Aa neeti pudugu vanti deham nu enta kaalam nevu kaapaadukogalavu?
2: How are you going to look after for such a long time? Can you?
1: Yenaado okanaadu putukkumane pudipothundi.
2: The body will just vanish in no time.
1: Kalaga dehaabhimanam kante aatmaabhimanam penchukovali.
2: Instead of always thinking of the body we have got to think of the atma.
1: Na aatmane sarva deshamunu kudunu samrakshistundadi.
2: It is my atma which is looking after the whole
1: world. అందరియందు ఉన్నటువంటి ఆత్మనే నా యందు కూడా ఉంటుంది.
2: The atma which is in everyone is in me.
1: నా యందు ఉన్నటువంటి ఆత్మనే అందరియందు ఉంటుంది.
2: So the atma within me is in everybody.
1: కనుకనే ఆత్మ సుఖం నీది కాదు దేశానికంతా కూడా సుఖంగా ఉంటుంది.
2: So if you consider this to the whole nation will be happy and peaceful.
1: కనుకనే ఆత్మాభిమానమైనటువంటి మానవుడే నిజమైన మానవుడు.
2: The one who thinks that is atma natma alone he is the real man. ఆత్మాభిమానం
1: విసర్జించి
2: if he doesn't think of the atma
1: మానవతత్వం
2: vanish in no time.
1: కనుక దేహాభిమానం కంటే ఆత్మాభిమానం పెంచుకోవాలి.
2: Instead of always thinking of the body we have got to think of the atma.
1: నా ఆత్మనే సర్వ దేశమునకు సంరక్షిస్తుందది.
2: It is my

0: 19th
1: November 19th is a very sacred day.
0: నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో కానీ
1: whether you believe it or not,
0: గృహమమ్మాయి అంటే ఈ బాడీకి మదర్.
1: గృహమమ్మాయి is
0: అందరినీ కూడా ప్రేమతో పలకరించేటువంటిది.
1: She is to speak to everybody with love.
0: పైకి వచ్చేది
1: షీ టు కమ్ అప్ స్టేర్స్.
0: స్వామి వాళ్ళు ఎవరో చాలా బాధగా వచ్చారు, ఒక్క తూరి చూచి మాట్లాడుతుంది.
1: I have come with a lot of pain. Swami, will you please talk to me?
0: ఎవరైనా బాధపడుతుంటే ఓర్చుకునేటువంటిది కాదు.
1: She could never withstand the sorrow of
0: దయా హృదయంతో ఉండేటువంటిది ఆమె.
1: She was full of compassion.
0: అందుకోసమని ఆమెకి ఇంతటి పేరు ప్రఖ్యాతి వచ్చినాయి.
1: That is why her fame and honor has spread so much.
0: కనుకనే మంచి పేరు రావాలంటే పవిత్రమైన పలుకులు పలకాలి.
1: So if you have got to get good name, you have got to say things.
0: ఉపకారం చేయాలి.
1: You have got to help others.
0: నేను ఎంతో కోపడుతుంటాను, నువ్వు ఈ రికమెండేషన్ చేయడానికి వచ్చేది పైకి వద్దు పో అంటుంటాను.
1: I would tell her, have you come to make such a recommendation? Go, I would say.
0: కాదు స్వామి, పాపం చాలా కష్టాలు పడుతున్నారు, వాళ్ళు ఒక్కతూరి పలుకరించి పంపించండి.
1: Oh Swami, they are really in difficulty, could you speak to them one? She would say.
0: అప్పుడు నేనే అనుకునేది, ఈమె మనసులో ఇంతటి కరుణ ఉంటుండదే, ఇంత దయ ఉంటుండదే అని ఎంతో ఆనందించేటువంటి వాడిని.
1: Then I would feel how much of kindness and compassion.
0: అట్టి హృదయాన్ని మనం నిజంగా కుదిరితే దయా హృదయం అని.
1: Such a heart is a heart full of compassion.
0: హృద్ ప్లస్ దయా హృదయం.
1: హృద్ ప్లస్ దయా ఇస్ హృదయం.
0: దయతో కూడినటువంటి యొక్క హృదయమే నిజమైన దయ.
1: The heart which is full of compassion is the one.
0: దయనే లేదు ఈనాడు. కఠినమైనటువంటి వాక్కులు వస్తున్నాయి.
1: And from there you will get true
0: gauravamainatundi perlu pogottukuntunnaru
1: and the true love which comes out of
0: it. Jivagni rasagni madura priyatvam maduramainatundi vaakchi kavali.
1: So you will have to speak sweet words and good words.
0: Yavanni noppinchetundi padukulu palakaraadu.
1: You should not pain anyone with your words.
0: Appude manavudiki jeevitamu saarthakam avutundi.
1: It's only then man's life would become fruitful.
0: Prema swarupulara
1: embodiment of love.
0: Mukhyanga స్త్రీలు నోటిని కంట్రోల్ చేసుకోవాలి.
1: ప్రైమరీలీ విమెన్ షుడ్ కంట్రోల్ దేర్ టంగ్.
0: మగవాళ్ళు ఎన్నో సంస్థల్లో తిరుగుతుంటారు కాబట్టి వారికి అంత కంట్రోల్ చేయడం కష్టమవుతుంది.
1: బికాజ్ మెన్ గో అబౌట్ ఆల్ ఓవర్ ఇట్స్ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు కంట్రోల్ దేర్ టంగ్.
0: ఇంటి యొక్క బాధ్యతలంతా కూడా నిర్వర్తించుకుంటూ దానిని సరైన మార్గంలో నడుపుకోవటం స్త్రీలనే సరైన ధర్మం.
1: So the very duty of the woman is to look after the home very carefully and meticulously and always control.
0: ఇంటికి వచ్చేటువంటి వారిని గౌరవంగా పలకరించాలి.
1: She should give honor and respect to those who visit her house.
0: ఎవరైనా వచ్చేస్తే వారికి మన చేతన ఎంత సహాయం చేయాలి.
1: And we will have to help those who come to us.
0: కేవలం ఇప్పుడు మాటలు చెప్తున్నామే కానీ సహాయం చేయటం లేదు.
1: We talk so much but we don't do it.
0: ఎవరికైనా కష్టాలు కలిగితే అయ్యో పాపం ఈనాడు వారికి జరిగింది, రేపటి దినం మనకు జరగవచ్చును, కష్టాలు ఎవరికైనా తప్పినవి కాదు.
1: You will have to think, today they are in difficulty, tomorrow I
0: am adarshamainatundi matal cheta vaadini challabarchali hrudayanni.
1: So I may be in the same difficulty, so talk to them sweet words and kind words.
0: Manam ee naati palukulu sarinatti palukule levu.
1: We do not speak properly.
0: Kadinamainatundi vakyamlu techukuntunnamu.
1: We use harsh words.
0: Deenikante raakshasa palukule melu.
1: There is nothing more demoniac than this.
0: Kanuka manam ilanti kadinamainatundi palukulu palakaraadu.
1: So we should not say anything harsh to anyone.
0: Evari manasunu manam ekkuva noppisthamo antaku rendintalu poi manasu manam repadi dinam.
1: If we hurt anybody twice the amount we'll get hurt. That's
0: ee karmaina konnu tappindi kaadu.
1: We'll have to do every duty you have.
0: Ee naadu okariki anubhavisthe repadi dinam nee anubhavisthavu.
1: If you do something to somebody harm, you will have to suffer it the next day.
0: Kanukala palakarinchadam kudanu mrudumaduramaina tutti vaakkulu cheta manushini challabarchovali.
1: You'll have to speak to people pleasantly and softly.
0: Appude nijamaina jeevitha manaku artham avutundi.
1: Then only we will understand what is life.
0: Edo oka nanesinaamle variki baadha pettinaamle ani manam nooru musukoni undakoodadu.
1: We should not just disregard everything.
0: Idi tappaka enaadaina needu kaakapoyina repaina kudanu tappindi kaadu.
1: It's a simple truth that
0: దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి.
1: The simple truth is whatever you do comes back to you twofold.
0: కనుక ఎవరి మనసును నొప్పించుకోకుండా పలకరించండి.
1: We have got to talk to people sweetly without hurting them.
0: ఈ విధమైన జీవితాన్ని గడిపినటువంటి వారు నిజమైన ధన్యులు అవుతారు.
1: If those people follow these truths, they'll
0: నిజమైన ముక్తి. ముక్తి అంటే అదే నిజమైన ముక్తి.
1: What is mukti? That is mukti.
0: Moksham, moksham ante adi nijamaina mokshamu.
1: This is true moksha. What is moksha?
0: Moham lekunda mohani chayam chesukunetundi mokshamu.
1: One who gets rid of all delusion is liberation.
0: Elanti paristhithulu endaina kodanu evvanni manamu dushinchakoddu.
1: Whatever circumstances, we should not criticize.
0: Evvanni manamu vimarsinchakoddu.
1: We should not criticize them, analyze them.
0: Evvari doshamulo manu vetukunti pokoddu.
1: We should not search for the bad points.
0: Ee naadu itharu doshamulu nee vetukunti pothe repadinu nee doshamulu vetukey untaru.
1: If you search for the bad qualities of

0: others. Tomorrow,
1: now an example.
0: వీడు అలాంటి వాడు అని వాడికి వేలు చూపిస్తే,
1: యూ సెడ్ దిస్ పర్సన్ ఇస్
0: వేలు మాత్రమే వాడిని చూపించింది.
1: And you're pointing a finger.
0: మూడు వేలు నిన్ను చూపుతా ఉంది.
1: Remember, three fingers are pointing at you.
0: మూడు దోషములు నిన్నే చూపిస్తుండది.
1: So you have got three bad qualities.
0: ఈ మూడు నిన్ను దోషం చూపిస్తుండది.
1: So when you point one finger, three fingers point at you.
0: మనం ఏదో ఎవరి దోషంలో మనం చూపిస్తున్నాం అనుకుంటున్నాం, కానీ మూడు దోషములు నీవు కూడా నీకు కనిపిస్తున్నాయి.
1: We think we are pointing at somebody, but your own defects.
0: అది మర్చిపోకూడదు.
1: Your own defects.
0: హస్తస్య భూషణం దానం.
1: You should not.
0: హస్తస్య భూషణం దానం.
1: So you should not gossip or talk.
0: హస్తస్య భూషణం దానం.
1: So that is not the quality
0: వాక్యం,
1: that you should.
0: వాక్యం సత్యం.
1: So you should speak the truth.
0: కంటం ఇచ్చినందుకు దానికి అలంకారం ఏమిటి?
1: What is the adornment for having been born?
0: నెక్లెస్ వేసుకోవటం కాదు.
1: It is not doing other things.
0: కంటం నుంచి మంచి పలుకులే అదే నిజమైన రత్నాలు.
1: The true gems and adornment is the truth that you speak out of your mouth.
0: హస్తస్య భూషణం దానం. దానం చేసినటువంటిదే అదే నిజమైన హస్తము.
1: When you give charity, that is the thing which is.
0: అలాంటి హస్తం లేకుండా ఊరికి హస్తం పెట్టుకుంటే ఏ ప్రయోజనము?
1: Charity is the adornment for the hands.
0: హస్తం వీరికి వ్యర్థం.
1: So if you don't do charity, it's just useless.
0: కనుక ప్రతి ఒక్క అంగం కూడాను ప్రపంచంలో భగవంతుడు అందించింది అన్ని సార్థకంగా గావించుకునే నిమిత్తమే.
1: God has given all these organs to make it justifiable.
0: కన్నులు చూస్తున్నాయి, కన్నులు చూచేది ఉంటుంది, ఎంతో పవిత్రమైనటువంటి దీన్ని.
1: We have to see with the eyes things that are pure and good.
0: కంటిలో ఎంత శక్తి ఉన్నాయో తెలుసునా? ఎంత శక్తి ఉన్నదో తెలుసునా?
1: You know how much power is
0: there. అంత శక్తిని అంతా మనం వ్యర్థం చేసుకుంటున్నాము.
1: We should not waste away the power in our eyes.
0: 12 కోట్ల వెలుతురుతో ఉంటుంది కన్ను.
1: In the eyes there are 12 crores of power.
0: నీకు చూచేది ఒక మనిషి కనపడచ్చు.
1: You might see one person.
0: కానీ నీకు తెలియకుండా ఈ కన్ను ఎన్నో చూస్తూ ఉంటున్నాయి.
1: But without knowing your eyes are seeing so many things.
0: పూర్వమంతా కూడా నమస్కారం, సూర్యో నమస్కారం చేసేవాడు, కొన్ని శబ్దాలతో సూర్యుని ప్రార్థించేటువంటి వారు.
1: సో ఇన్ ఓల్డెన్ డేస్ దే వుడ్ డు సూర్య నమస్కార అండ్ ప్రే టు ద సన్.
0: సూర్యాయ నమః అని ఒక నమస్కారం చేస్తే చాలు.
1: ఇఫ్ యూ వర్షిప్ ద సన్ గాడ్ ఇట్స్ ఎనఫ్.
0: ఆ సూర్య నమస్కారం చేసినప్పుడు నీకు ఎంతో ఫలితం వస్తుంటుంది.
1: వెన్ యూ డూ నమస్కార్ టు ద సన్ గాడ్, యూ రియలైజ్ దట్ ఆ సూర్యాన
0: చేత నీ కళ్ళలో ఉన్నటువంటి దీప్తులు చాలా ప్రకాశవంతంగా ఉంటుంటాయి.
1: వెన్ యూ వర్షిప్ ద సన్ గాడ్, యువర్ ఐస్ బికమ్ మోర్.
0: ఆ విధంగా ఇతరుల యొక్క దోషం లేకనే మనం చూస్తుంటే మన కన్నులు కొన్ని గుడ్డి అయిపోతాయి.
1: So if you see something that are disagreeable, your eyes also will lose their power.
0: భగవంతుడు ప్రసాదించినటువంటి ప్రతి అంగమును కూడాను సార్థకం చేసుకోవాలి.
1: So whatever the limbs or the organs that God has given, you should really make them fruitful.
0: సాధన చేసుకోవాలంటే మనలోనే ఉంటుంది, కానీ ఆ శక్తి బయట నుంచి ఎక్కడి నుంచినో రాదు.
1: The weakness is within you, it's not from outside.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఏదో మనం నిత్య జీవితంలో ఇవన్నీ సులభమైనట్టుగా భావిస్తుంటాం మనము.
1: We are thinking that this is very ordinary in daily life.
0: సులభంలోనే ఉంటుంది మోక్షము.
1: So in these very small things is liberation.
0: నీ అదృష్టవంతుడు కాబట్టి నీకు ఇన్ని నేత్రములంతా ఇచ్చి కూడాను నిన్ను చూడగలుగుతున్నావు.
1: Because you are somebody who is lucky, you have got the eyes to see everything.
0: అది అదృష్టము అన్నారు.
1: That is fortune.
0: అదృష్టం అంటే ఏమి?
1: What is fortune?
0: ప్రాప్తి రావడం అని కాదు.
1: It is not
0: అదృష్టం. ఆ అదృష్టం అనగా దృష్టి కనిపించినటువంటిది అదృష్టం.
1: So fortune is where you can see.
0: కనుకనే మనకు ఏది కనిపించదు.
1: We may not be able to see everything.
0: కనిపించకుండా అది మనల్ని బాధ పెడుతుంటుంది.
1: We are really feeling sorry that we cannot see
0: anything. అది అదృష్టం.
1: That is the good fortune of ours.
0: ఏంటి ఫార్చ్యూన్?
1: వాట్ ఇస్ దిస్ ఫార్చ్యూన్?
0: కనిపించకుండా మనకు అందిస్తుంటే అది సుఖాన్ని సంతోషాన్ని.
1: సో వీఆర్ ట్రైంగ్ టు సీ థింగ్స్ విచ్ మేబీ వీ కెన్ నాట్
0: కనిపించు. చేసినటువంటి ఫలితము కనిపించకుండా ఎన్నో సుఖాలు అందిస్తుంటుంది.
1: యూ మే గెట్ సమ్ డిరైవ్ హ్యాపీనెస్ బై సీయింగ్, బట్ దర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ యూ గెట్.
0: అది నిజమైన అదృష్టం.
1: దట్ ఇస్ ద ఫార్చ్యూన్.
0: అదృష్టం కొద్దీ అన్ని వచ్చినాయి నాకు చేరిపోయినాయి అనుకుంటున్నాము.
1: We are thinking that fortune is something we can get.
0: Adrishtamu.
1: That is not fortune.
0: Kanipinchedanta kuda adrishtam kadu. Kanipinchanide adrishtam.
1: Whatever even you cannot comprehend is your fortune.
0: Adrishtam. Adrishtam. Adrishtam. Ane kanipinchinatvanti adrishtam.
1: So that which you cannot see is the fortune that you have.
0: Kanuka.
1: Therefore.
0: Kanipinchinatvanti ento manam venta untunnayi.
1: We can see many things perhaps. But there are many things we cannot see.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of
0: భారతదేశము ఎంతో గొప్పది.
1: Land of Bharat is a very very illustrious one.
0: ఈ భారతదేశము ఎంతో ధనాన్ని ఇచ్చి మీకు అందిస్తుంది.
1: The land of Bharat is also full of prosperity and wealth.
0: కేవలం ఒక రూపాయి నోట్లు కాదు అందించేది.
1: It's not merely in terms of money.
0: ధనము అదే విజ్ఞాన ధనము.
1: And that is the
0: అదే ప్రజ్ఞాన ధనము.
1: That is
0: అదే పవిత్రమైన ధనము. అదే సుజ్ఞానమైన ధనము. ఆ ధనాన్ని ఎంతో పెట్టుకొని వచ్చింది భాగవతం.
1: that the wealth of knowledge and truth and all these things
0: దేశంలో ఎక్కడ పోయినప్పటికీ ఈ అదృష్టం అనేటువంటిది వెంటనే వస్తుండాలి.
1: And in this land, wherever you go, there you find this fortune.
0: నీ చేతులకు అందించుకుంటూ వస్తుండాలి.
1: It's not only giving it to you, it's handing it over to you.
0: కానీ దుర్మార్గుడైన వాడు ఆ చేయినే విడిచిపెట్టున్నాడు.
1: But the man who's unlucky is not able to take it.
0: మనం అంత కఠినులు కాకూడదు.
1: We are not that way.
0: మనది మానవ జీవితము.
1: Here is our human life.
0: మానవ అంటే ఉపనిషత్తుల లోపల గొప్ప పేరు కలిగినటువంటి వాడు.
1: We are men, and in the Upanishads, man is exalted.
0: ఉపనిషత్తు లోపల గొప్ప శక్తి కలిగినటువంటి వాడు అని అర్థం.
1: And in the Upanishad, he is called a person with tremendous strength.
0: ఇంతే గొప్ప పవిత్రమైనటువంటి వాడు అని కూడా అర్థం.
1: He is also called a person who is very pure.
0: గొప్ప జ్ఞానాన్ని బోధించేటువంటి వాడు అని అర్థం.
1: And one who has got a lot of knowledge.
0: విజ్ఞానాన్ని అందించేటువంటి వాడు అని అర్థం.
1: And that he can even impart knowledge to others.
0: కొన్ని ఉపనిషత్తులు అనేటువంటిది ఎన్నో అర్థాలు చెప్పుకుంటూ వచ్చినాయి.
1: So in the Upanishad, man is described in many ways.
0: కనుక
1: therefore
0: ఈ ఒక చిన్న చిన్న పదాలకంతా కూడా మీరు అర్థం తెలుసుకోకుండా ఎంతనో తప్పులు పని చేస్తున్నాం.
1: So we are not understanding even the meaning of the small words, and we are going in the wrong way.
0: అదృష్టం కాని దురదృష్టం కాని
1: whether it is
0: మంచి కాని చెడ్డ కాని మనం వెంటనే ఉంటుండాలి.
1: Misfortune or fortune, good or bad, is just behind us.
0: కానీ అది మనం తెలుసుకోకుండా చేస్తున్నాం.
1: But we are not understanding this.
0: తిరిగి అది ఏనాటికైనా అది మనకు ఫలితాన్ని అందిస్తుండాలి.
1: Someday or other we'll have to
0: ఆ ఫలితం అనుభవించేసో అయ్యో నేను ఏం పాపం చేస్తున్నావు ఏ పాపం చేస్తున్నావు అని అప్పుడు నీ ఒగుస్తున్నావు.
1: We will have to feel the fruit of whatever we do, and we do not understand. What's the use of thinking now?
0: Munde nee jagrata padali.
1: You have got to be careful right at the start.
0: Aa kashtamlo guri kaakunda chuchukovali.
1: You have got to see that you do not lose that
0: fortune. Anni daivanugrahame neeku saachi.
1: And God is the witness.
0: Deva sankalpam anetundi goppa kirtini sampayinchetundi.
1: The will of God is something which brings great deed of faith.
0: Ante kirtini sampayinchukoni nilukoni nijamaina pidi jeevithani saathakam cheskondi.
1: So try to earn for yourself fame and a good name and make good your life.
0: Neti nunchi manu ye pani chesinappudiki idi bhagavat prityartham aneetundi bhavantho arpanam cheskunturandi.
1: From today onwards, offer everything to God, every bit that you do, think, work and do.
0: Appude nijamaina pidi jeevitham meeku labhyam avutundi.
1: Only then it's a true life that you can gather.
0: ee naadu manu sambandhinchukunnatundi dhanakaraka vastu vaanadulu kaadu.
1: It's not what you acquire, the wealth and all the
0: sugnana vijnana pragnanamle manu venta vachetundi dhanakaraka vastu vaanadulu.
1: There are material wealth and so many things you may acquire by way of knowledge.
0: Nityamaina satyamaina dhanaanni manu sambandhinchali.
1: You have got to acquire the wealth of truth and dharma.
0: అట్టి ధనాన్ని మనం సంపాదించినప్పుడే నిజమైనటువంటి దైవ బలం మనకు వెంటనే ఉంటుంది.
1: That is a true wealth, and then you will have the grace of God.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈనాడు
1: టుడే
0: ఎంతో 19th ని చాలా మంది కాచుకొని ఉంటున్నారు.
1: People were waiting for 19th November.
0: అలాంటి పవిత్రమైన భావం కలగటమే ఒక పెద్ద అదృష్టము.
1: Even to feel that good thought is really a fortune.
0: పూర్వం ఉన్నటువంటి ఈ చెడ్డ భావాలంతా వదిలేపెట్టండి.
1: Try to give up all those bad thoughts that you
0: have. ఉత్తమమైనటువంటి భావాన్ని మనం అభివృద్ధిపరచుకోండి.
1: Try to cultivate good thoughts.
0: ఉత్తమ జీవితాన్ని మనం ఆదర్శించాలని తీసుకోండి.
1: And try to strive for a good life, an exemplary life.
0: ఉపనిషత్తు వాక్యంలో ఉండేటువంటి యొక్క పవిత్రత అనేటువంటి పదాన్ని మనం వినియోగించుకోండి.
1: We have got to try to understand what is pure in life.
0: ఉపనిషత్తు అనేటువంటిది మానవునికి పవిత్రమైనటువంటిది అని నిరూపించాలి.
1: And Upanishads always says that man has everything that is pure.
0: Upanishads anni kudunu gnanamulu ani bodhinchari.
1: And Upanishads always tell us about knowledge and
0: wisdom. Vedamanta kevalamu oka padamulu mantramulu maatrame.
1: In Vedas there are the mantras.
0: Vedam laukikamainatundi oka purusha sooktamu stree sooktamu ilantivanta nerpistu vachindi.
1: And there are many various texts of these Vedas.
0: Enta vedamulu nerchukunnappudiki
1: whatever Vedas we may learn,
0: upanishadune meeku teliyakunda poyina avanta vyartham ayipothundi.
1: If we do not understand the Upanishads, the whole thing goes
0: wrong. Kabani vedamulanta ayin tarvathane upanishadulu prarambhistaru.
1: It's after the Vedas that one learns the Upanishads.
0: Upanishadulanu ayanti upasameepinachchedichchatmadu upanishadani anaga manaku sameepanga untundi manaku sariyainatundi oka balanni andinchetundi ve upanishadulu.
1: So the meaning of Upanishad is that which is near to us and which we can learn at close quarters.
0: Atti nijamaina shaktini meeru sampadinchalani aashistu aashirvadistu na deergha prasangani viramistunnanu.
1: So I'm blessing you that you may acquire this true knowledge and then be happy always.
2: भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख హరి నామ దిన ఆనందమయ శాంతి జప జాన విన సంయోగ ప్రభు దర్శ విన

0: المحنهين
1: Hari Nam Bina Karma Tanahi.

0: கலம் யுகம் பிரேமஸ்வரூபுலர்
1: எம்பாடிமெண்ட்ஸ் ஆஃப் லவ்.
0: எவரி ஹுதயமும் தயத்தோ நிண்டியுண்டுனோ
1: the one with compassionate heart
0: yavari vakyamu satyam tho koodi undunu
1: the one who speaks truth
0: yavari chetulu paropakara sambandhamainatundi yokka karyam nandu palgonnu
1: the person who renders service
0: atti varu ఏ విధమైనటువంటి యొక్క కలి ప్రభావం కూడాను వారిని తాకకుండా సంరక్షిస్తూ వస్తుంది.
1: సచ్ పీపుల్ విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై ది కలి ఏజ్.
0: ఈనాటి కలి ప్రభావం అనేటువంటిది ఇట్టివారు అట్టివారు అని తారతమ్యం లేకుండా సర్వులను కూడాను బాధిస్తూ వస్తుండాలి.
1: In fact, everyone is influenced and affected by the Kali age, and people have been suffering because of that.
0: Ravanudu konni nimshamulaku maranistadu anetuvanti vishayam telusukuni aneka mandi satpurushulu yogulu panditulu ramunu chuttu cheraru.
1: Having coming to know the end of his life, many noble people, sages, gather around him.
0: Ravaneswara, meer enno karyamulu aacharincharu, enno satkaryamulu salparu, enni vidhamainatundi yokka durmargamulo meer ponukunnaru, kaani inninti yendu meer sadhinchinatundi yokka ghanakaryam emiti, దాన్ని మేము తెలుసుకోవాలని మేము అడుగుతున్నామని ప్రార్థించారు.
1: They all have put in a question. You have accomplished many. You have killed many people. You have achieved a lot in life. But what is the main thing that you would like to convey to us, O Ravana? They said.
0: నాయన, మంచి కార్యము చేయాలని సంకల్పించినటువంటి వారు, పవిత్రమైనటువంటి పరమాత్మ సేవలు సల్పాలని ఆశించినటువంటి వారు, పుణ్యకార్యములందు ప్రవేశించాలని సంకల్పించుకున్నటువంటి వారు, కాలహరణం చేయకండి.
1: దోస్ హూ వాంట్ టు డూ గుడ్, దోస్ హూ వాంట్ టు ఎక్స్టెండ్ సీక్రెట్ సర్వీస్, దోస్ హూ వాంట్ టు డూ మెరిటోరియస్ డీడ్స్ షుడ్ నెవర్ డూ థింగ్స్ రాదర్ డిలే.
0: అట్టి సత్సంకల్పములు, సత్ప్రభావములు, సచ్చింతనలు మీ హృదయమునందు ఆవిర్భవించినటువంటి తక్షణమే మీరు ఆ కార్యమును చేయుటకు ప్రయత్నించండి.
1: ద మూమెంట్ దట్ గుడ్ థాట్ గెట్స్ ఇన్ టు యూ, ద గుడ్ ఫీలింగ్ గెట్స్ ఇన్ టు యూ, డిటర్మిన్ టు డూ దట్ ఇమ్మీడియట్లీ.
0: ఎవరికి నీ మీరు భయపడనక్కర్లేదు.
1: డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడీ.
0: ఆ కాలం ఆలస్యం చేయటం మంచిది కాదు.
1: డోంట్ డిలే, డోంట్ వెయిట్.
0: పవిత్రమైన కార్యములందు మీరు యొక్క కాలమును సద్వినియోగం చేసుకోండి.
1: Make proper use of time in rendering sacred service.
0: నేను ఒకానొక సమయం లోపల సంకల్పించుకున్నాను.
1: I wanted to do something in the past.
0: భూలోకము నుండి స్వర్గలోకములకు నిచ్చెన వేయాలని సంకల్పించుకున్నాను.
1: I wanted to lay a ladder connecting the planet Earth to that of heaven.
0: లంకకు చుట్టూ ఉన్నటువంటి ఈ సముద్రమును తీయన్నీరుగా మార్చి సర్వులకు నువ్వు అందించాలని ఆశించాను.
1: ఐ వాంటెడ్ టు కన్వర్ట్ సెలైన్ సాల్టిష్ సీ వాటర్ స్వీట్ ఇన్ టు స్వీట్ డ్రింకింగ్ వాటర్.
0: ఇంకా నరకమునందు బాధపడేటువంటి యొక్క ప్రతి ప్రాణికి కూడాను తగిన సుఖాన్ని సౌకర్యాల్ని కలిగించాలని నేను సంకల్పించుకున్నాను.
1: ఐ ఆల్సో డిటర్మిన్ టు సీ దట్ దోస్ హూ ఆర్ దేర్ ఇన్ నరక హెల్ వుడ్ బి కంఫర్టబుల్ బై ప్రొవైడింగ్ ఆల్ కన్వీనియన్సెస్.
0: కానీ అట్టి సంకల్పములు, అట్టి పవిత్రమైన కర్మలు నేటి వరకు కూడా నేను చేయుటకు పూనుకోలేదు.
1: ఐ డిడ్ అండర్టేక్ ది టాస్క్ till this date.
0: Kanuka meerainanu ee sadbhavamulu satpravrattanlu satchintanlu mee hrudayamulanu sankalpinchukunna tachaname cheyutuku prayatninchandi.
1: Therefore, at least you take to action immediately the moment good thought gets into you.
0: Idi nenu gurtinchinatuvanti satyavakku.
1: This is one truth that I have realized.
0: Lokamulo manam enniyo sankalpinchukuntunnam.
1: In this world we want to do many.
0: Kani sankalpinchukunna karyamulanni kudunu manamu kriyarupamlo manam unchatam ledu.
1: But we could not translate all our thoughts into action.
0: Repu repu repu ani కాలహరణము గావిస్తున్నాను మన జీవితం వ్యర్థం చేసుకుంటున్నాం.
1: వి గో ఆన్ పోస్ట్పోనింగ్ థింగ్స్ టు ది నెక్స్ట్ డే ది ఫాలోయింగ్ డే అండ్ వేస్ట్ అవర్ లైవ్స్.
0: సత్ప్రవర్తనలకు ముందుంజే వేయాలి.
1: వి షుడ్ స్టెప్ ఫార్వర్డ్ బి రెడీ టు డూ ఎనీ గుడ్ యాక్టివిటీ.
0: సదాచారములకు ముందుగా ప్రవేశించాలి.
1: వి షుడ్ బి ప్రిపేర్డ్ టు డూ గుడ్ యాక్ట్ గుడ్ సర్వీస్ గుడ్ ప్రాక్టీస్ ఇమీడియట్లీ.
0: సచ్చింతనలు కార్యాచరణలో పెట్టాలి.
1: ఆల్ గుడ్ థాట్స్ షుడ్ బి ట్రాన్స్లేటెడ్ ఇంటు యాక్షన్.
0: ఇది ఏ మానవులు చేయవలసినటువంటి యొక్క ప్రధానమైనటువంటి కర్మలు.
1: దిస్ ఇస్ ది మెయిన్ థింగ్ దట్ హ్యుమానిటీ మస్ట్ డూ.
0: కనుక రావణుడు ఎన్నో కార్యములు చేశాడు.
1: రావణ డిడ్ మెనీ థింగ్స్.
0: కానీ ఆ కార్యములు యందు సత్సంకల్పం ఏమాత్రం కూడా ప్రవేశపెట్టలేదు.
1: దే వర్ నాట్ ప్రాంప్టెడ్ బై గుడ్ థాట్స్.
0: దుర్మార్గములు దుష్టతనములు దురుపయోగమయ్యేటువంటి యొక్క కార్యములు యందు ప్రవేశిస్తూ వచ్చాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ హిస్ థాట్స్ వర్ ప్రాంప్టెడ్ బై ది వికెడ్ ఫీలింగ్స్ ది అల్టీరియర్ మోటివ్స్.
0: కనుక తన జీవితంలో ఎంత గొప్ప పేరును పొందాడో ఎన్ని విధమైనటువంటి యొక్క సత్కార్యములు చేయాలని ఆశించాడో దానన్నిటినీ కూడా విరుద్ధంగా జీవిస్తూ వచ్చాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ వాంటెడ్ టు లివ్ గెటింగ్ ఎ గుడ్ నేమ్ హీ వాంటెడ్ టు ఫుల్ఫిల్ మెనీ ఆఫ్ ద టాస్క్ బట్ హీ కుడ్ నాట్.
0: రావణుడు సీతాపహరణం జరిగిన తర్వాత లక్ష్మణుడు రాములు సీతాన్వేషణకై సర్వారణ్యములు కూడాను సంచరిస్తూ వచ్చారు.
1: ఆఫ్టర్ ది అబ్డక్షన్ ఆఫ్ సీతా బై రావణ లక్ష్మణ అండ్ రామ వెంట్ ఆన్ ఇన్ సర్చ్ ఆఫ్ ఆల్ అరౌండ్.
0: కానీ ఒకనొక ప్రదేశమునకు వెళ్లేటప్పటికీ
1: వెన్ దే వెంట్ వన్
0: ఒక విచిత్రమైన వ్యక్తి కనిపించాడు.
1: దే మెట్ ఏ పెక్యూలియర్ పర్సన్.
0: ఆ వ్యక్తికి శిరస్సు లేదు.
1: పర్సన్ హ్యాస్ నో హెడ్.
0: తన ముఖం అంతా కూడా కడుపు పైనే ఉంటుండది.
1: ద హెడ్ ఈస్ రైట్ అబౌవ్ ద స్టమక్.
0: ఆ వికారమును చూచి వీడు రాక్షసుడని చెప్పకనే చెప్పారు.
1: సీయింగ్ ది అగ్లీ ఫేస్ దట్ దే కుడ్ డిసైడ్ దట్ ద పర్సన్ ఈస్ ఎ డెమన్.
0: కడుపు నుండి పెద్ద నాలుక వస్తుండది.
1: And a tongue was stretched forth right from the stomach.
0: ఈ విధమైన వికార చర్యలు చేస్తున్నటువంటి వ్యక్తిని దగ్గరికి వెళ్లి
1: they went close to this ugly creature.
0: మీరెవరు ఎందుకోసం ఈ విధంగా జీవిస్తున్నారు మీకు మెడనే లేదే అని ప్రశ్నించాడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ went close to him and said, Who are you? Why are you like this? You don't seem to have any neck at all.
0: నా చరిత్ర చాలా విచిత్రమైనటువంటిది.
1: My life is very peculiar, he said.
0: నా పేరు కబంధుడు.
1: My name is Kabandha.
0: నేను నా హస్తమును చూస్తామా అంటే 10 miles ఉంటుంది ఒక్కొక్క హస్తము.
1: My hands are so long that they could be stretched, extended to 10 miles.
0: 10 miles దూరం నందు ఉన్నటువంటి ఒక మృగాలను కూడా నేను తీసుకుని దగ్గరికి తెచ్చుకుని నేను భుజిస్తూ వచ్చాను.
1: I can catch hold of all the animals around the range of 10 miles from this point.
0: నేను నడవనక్కర్లేదు.
1: I don't need to walk.
0: నా పొట్టలు ఎక్కడ ఉండినా కానీ నేను నింపుకుంటున్నాను.
1: I can fill my belly wherever I am.
0: కనుక నా చరిత్ర మీరు విచిత్రంగా చూస్తారు.
1: Therefore, I appear to be
0: అసలు మీరెవరు ఈ భయంకరమైన అరణ్యంలోకి ఎందుకు ప్రవేశించారు?
1: Then who are you? Why are you here? They asked.
0: మీరు చూస్తే సుకుమారకన్య కుమారులుగా కనిపిస్తున్నారు.
1: And Kabandha said, you seem to be so young and tender.
0: మీ దగ్గర అంబులంతా ఉన్నాయి.
1: You have arrows.
0: మీరు చాలా సుందర కుమారులుగా కనిపిస్తున్నారు.
1: You are very handsome.
0: రాజకుమారులుగా కనిపిస్తున్నారు.
1: You are princes.
0: మీ రాజ్యం ఏమిటి? ఎందు నిమిత్తమే మీరు ఇందులో ప్రవేశించారు అని ప్రశ్నిస్తూ వచ్చాడు.
1: What's your kingdom? What for are you here?
0: సత్యం అనేటువంటిది రాముల యొక్క ప్రధానమైనటువంటి వలుకు.
1: Truth is the main principle of Rama.
0: ఎట్టి పరిస్థితి ఎందైనప్పుడు సత్యం తప్ప అన్యం పలకడు.
1: Under any circumstances, he will never give up truth.
0: సత్యవాక్ పరిపాలకుడు రాముడు.
1: Rama always speaks truth.
0: అయ్యా, మేము తండ్రి మాటను ధిక్కరించక అరణ్యమునకు వచ్చి చేరాం.
1: They said, we are here in strict obedience to the command of our
0: father. పితృవాక్య పరిపాలనలో మేము అరణ్యంలో కాలం గడుపుతున్నాము.
1: We have been spending our lifetime as per the command of the father.
0: కానీ మేము పత్ని వియోగం చేత బాధపడుతూ ఉన్నాం ఇప్పుడు.
1: I am suffering because of the separation from my wife.
0: ఆమెను ఎవరో అపహరించారు.
1: Some person has kidnapped her.
0: ఆమె ఎక్కడ ఉన్నదో ఏమో అనేటువంటి విషయంతో మేము వెతుకుతూ తిరుగుతున్నాం.
1: We are in search of her. Whereabouts we do not know till now.
0: ఆమె ఎక్కడ ఉన్నదో,
1: ఏ
0: పరిస్థితిలో ఉన్నదో, చచ్చినదా బ్రతికినదా, మాకు ఈ సత్యాన్ని గురించి మీరు వెల్లడి చేయాలి అన్నారు.
1: ప్లీజ్ లెట్ us know where she is, her condition, whether she is alive or dead.
0: అయ్యా, నాకు మొదలు నన్ను భస్మం చేయండి.
1: He said, first finish me off.
0: నేను భస్మం అయిన తర్వాత మీకు ఈ వివరములంతా చెప్తాను అన్నాడు.
1: ద మూమెంట్ ఐఎమ్ బ్రాట్ డౌన్ టు యాషస్ దెన్ ఐ విల్ బి ఏబుల్ టు టెల్ యు.
0: భస్మం చేసిన తర్వాత వీడింకెక్కడ ఉంటాడు, వీడు పలికేది ఏమిటి, ఉన్నప్పుడే గొంతు లేదు, ఇంకా చచ్చిన తర్వాత గొంతు ఎక్కడి నుంచి వస్తుంది వీడికి.
1: దే ఆర్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ అట్ దిస్ పాయింట్ బికాస్ హౌ ఇస్ దట్ హిస్ గోయింగ్ టు రెస్పాండ్ టు అవర్ క్వశ్చన్ లేటర్ ఆఫ్టర్ హిస్ డెత్. హౌ కెన్ హి స్పీక్ టు అస్.
0: ఇది శాపం యొక్క ప్రభావములు.
1: దిస్ ఇస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ద కర్స్.
0: కానీ ఏదైతే ఏమి తనకు చెప్పినట్లుగా చేస్తామని లక్షణుడు అతన్ని మరణం చేశాడు.
1: బీ దట్ యాజ్ ఇట్ మే దే డిసైడెడ్ అండ్ లక్ష్మణ కిల్డ్ హిమ్.
0: కాల్చివేశారు.
1: అండ్ హి వాస్ బర్న్డ్.
0: కాల్చివేసిన తర్వాత
1: ఆఫ్టర్ దట్
0: ఒక సుందర స్వరూపాన్ని ధరించి
1: హి హాస్ అస్యూమ్డ్ ఎ బ్యూటిఫుల్ ఫామ్.
0: అతను వచ్చి చెప్తున్నాడు.
1: దట్ పర్సన్ స్టార్టెడ్ కమింగ్.
0: అయ్యా, నేను అనేక రకములైనటువంటి పాపముల చేత కొన్ని శాపములకు గురి అయిపోయి నేను ఈ స్వరూపాన్ని పొందాను.
1: Because of sins I committed, because the curses I have taken this form.
0: ఎవరిని దేహాన్ని భస్మం గావింతురో వారులే భగవత్ స్వరూపులు.
1: The one who burns my body is verily divine.
0: వారు అనేక రకములైనటువంటి ఒక లోక నాటకము నిమిత్తమై అనేక హింసలు పడుతూ ఉన్నారు.
1: In fact, they have been suffering because of the world, because of the times.
0: వారికి ఎట్టి బాధలు లేవు.
1: In fact, they have no suffering.
0: ఎట్టి కష్టములు రావు.
1: They will not face any difficulties.
0: కాని ఇది ఒక లీలా నాటకం కాదు, నిరూపణ చేస్తున్నారు.
1: It was all their action drama.
0: కాని ఇతనే భగవత్ స్వరూపుడు.
1: And he is God.
0: ఇతని పేరు శ్రీరామచంద్రుడు.
1: His name is శ్రీరామచంద్ర.
0: అతని సోదరుడే లక్ష్మణుడు.
1: And his brother is లక్ష్మణ.
0: వీరు భగవత్ స్వరూపులైపోయి కూడాను ఈ రకమైనటువంటి బాధలకు గురి అవుతున్నారు.
1: Though you are his divine, yet you seem to suffer.
0: అని చెప్పాడు.
1: He said so.
0: చెప్పి, రామ, మీ యొక్క సీత లంకలో ఉన్నది.
1: He said, Rama, your Sita is there in Lanka.
0: ఆమెను పొందేటువంటి విధానం కూడాను అనేక రకమైనటువంటి సూక్ష్మ మార్గంలో నేను చెప్తున్నాను.
1: I am going to tell you certain plans, certain devices to have her
0: back. ఎవరు కూడా ముట్టడుకుంటూ వీళ్ళు కాదు.
1: It is impossible for anybody to touch
0: her.
1: She is one of chested character.
0: ఆమెను ముట్టిరా ఎవరైనా భస్మం అవుతారు.
1: If anyone attempts to touch her, would be burned down to ashes.
0: ఇదంతా కూడాను మీరు ముగ్గురు చేరి జగన్నాటక సూత్రధారులుగా నిలిచి అనేక రకమైనటువంటి పాత్రలంతా ప్రబోధించి మీరు ఈ నాటకం నాడుతున్నారు.
1: You have been acting for the benefit of the humanity in the world. You have been pretending.
0: త్వరలోపలే మీరు సీతను కలిసి
1: You meet Sita.
0: తిరిగి అయోధ్యను చేరుతారని చెప్పని నేను అనుకుంటున్నాను.
1: I know full well that we'll be back to Ayodhya with Sita.
0: నా వాక్కు ఎప్పుడు కూడా సత్యమే.
1: Whatever I say is bound to happen.
0: త్వరలో మీరు సుఖాన్ని శాంతిని అనుభవించరు కాక.
1: Very soon you are going to have the days of good times.
0: ఆ దేహంతో అంతర్ధానం అయిపోయాడు.
1: సో సేయింగ్ హీ డిసపియర్డ్ దేర్.
0: దీనికి ముందు
1: ప్రయర్ టు దిస్
0: సూర్యుని కుమారుడైనటువంటి యొక్క
1: ద సన్ ఆఫ్ సన్
0: సుగ్రీవుడు
1: సుగ్రీవ
0: సుగ్రీవుడు సూర్యుని కుమారుడు
1: సుగ్రీవ ఇస్ ది సన్ ఆఫ్ సన్.
0: ఈ ఇరువురి లోపల కూడా వాలి సుగ్రీవులు ఇద్దరు కూడా సోదరులే.
1: వాలి సుగ్రీవ ఆర్ బ్రదర్స్.
0: రాజ్యభ్రష్టుని చేసి
1: And he is removed out of his position.
0: అనేక రకమైనటువంటి కష్టములు గురి చేశాడు వాలి.
1: And Vali made Sugriva suffer.
0: వాలి మహావీరుడు సూర్యుడు.
1: Vali is valiant and courageous.
0: సుగ్రీవుడు కూడాను అట్టివాడే.
1: సో ఆల్సో సుగ్రీవ,
0: కానీ
1: బట్
0: అతన్ని అనేక రకములుగా హింసించి తన కిష్కిందా పట్టణం నుంచి దూరం తరిమాడు.
1: వాల్ యూ మేడ్ సుగ్రీవ సఫర్ అండ్ హీ వాస్ డ్రివెన్ అవుట్ ఆఫ్ ది కింగ్డమ్.
0: అప్పుడు
1: దెన్
0: ఈ రాముడికి చెప్పాడు.
1: దెన్ హీ టోల్డ్ రామ్
0: కబంధుడు తన పూర్తి శరీరాన్ని త్యజించేటప్పుడు,
1: బిఫోర్ గివింగ్ అప్ ద బాడీ కబంధ సెడ్,
0: మీరు సుగ్రీవునితో స్నేహం చేసుకోండి.
1: బెటర్ యూ బి ఎ ఫ్రెండ్ టు సుగ్రీవ.
0: ఒక్క మాట చెప్పాడు, కన్ను మూశాడు.
1: హీ సెడ్ అండ్ బ్రీత్ హిస్ లాస్ట్.
0: ఈ సుగ్రీవుడు ఎక్కడ ఉన్నాడు, ఏం కథ అని విచారిస్తూ తిరిగారు.
1: దే వెంట్ ఆన్ ఇంక్వైరింగ్ వేర్ సుగ్రీవ వాజ్.
0: అన్ని విధాల కూడా వీరికి తెలిసినప్పటికీ,
1: దో దే నో ఎవ్రీథింగ్,
0: ఒక లీలా నాటకంగా ఆడుతూ వస్తున్నారు.
1: దే వర్ జస్ట్ యాక్టింగ్.
0: కానీ సుగ్రీవుని కలిచారు.
1: దే మెట్ సుగ్రీవ.
0: ఆ సుగ్రీవుని ద్వారా సీత వార్తను తెలుసుకున్నారు.
1: త్రూ హిమ్ దే కుడ్ నో ది న్యూస్ ఆఫ్ సీత.
0: వీరి సైన్యమునంతా కూడాను
1: ఆల్ దేర్ ఆర్మీ
0: లంకకు సమీపానికి చేర్చారు.
1: రీచ్ వెరీ క్లోజ్ టు లంక.
0: అక్కడ నుంచి
1: ఫ్రమ్ దేర్
0: దాని లంకలో ప్రవేశించాలి.
1: దే వర్ టు గో ప్రొసీడ్.
0: ఒక పెద్ద సముద్రం ఉంటుండాలి అడ్డు.
1: అండ్ దిస్ మైటీ ఓషన్ ఇన్ బిట్వీన్.
0: ఈ సముద్రాన్ని దాటేటువంటి వారెవరు?
1: హూ ఇస్ ప్రిపేర్డ్ టు క్రాస్ దిస్ ఓషన్?
0: కానీ అందరూ నేను దాటలేను, నేను దాటలేనని పనికి పరారు, తిండికి తయారు అన్నట్టుగా ఈ సైన్యం అందరు కూడా మేము చేయలేము ఈ పని అన్నారు.
1: ఆల్ ది మెంబర్స్ ఆఫ్ ద ఆర్మీ దే సెడ్ వీ డేర్ నాట్ క్రాస్ దిస్ ఓషన్, ఇట్స్ నాట్ పాసిబుల్ టు అస్. దే సెడ్ దే ఆర్ రెడీ టు ఈట్ బట్ నాట్ టు డూ.
0: హనుమంతుడు ఈ కార్యం చేయగలడు అని చెప్పారు.
1: హనుమాన్ ఇస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ దిస్ టాస్క్.
0: సరే, అంగీకరించాడు.
1: అండ్ హీ అక్సెప్ట్.
0: రామాజ్ఞ శిరసా వహించి ఏ కార్యములకైనా నేను సిద్ధమేనన్నాడు.
1: ఐ ఫాలో ద కమాండ్ ఆఫ్ రామా వాట్ ఎవర్ ఇట్ మైట్ బి.
0: దీనికి పూర్వము ఈ వాలి సుగ్రీవులకు జరిగినటువంటి ఒక సంవాదం లోపల,
1: ఇన్ ది కన్వర్సేషన్ దట్ టుక్ ప్లేస్ బిట్వీన్ వాలి అండ్ సుగ్రీవ,
0: ఎవరికి సులభమైనటువంటి అర్థం కాదు,
1: ఇస్ నాట్ నోన్ టు మెనీ.
0: వాలి చాలా దుర్మార్గుడు,
1: ఇస్ వెరీ బ్యాడ్ పర్సన్,
0: మహావీరుడు,
1: యట్ హిస్ కరేజియస్.
0: కానీ రాముల యొక్క స్నేహితుడు కూడా,
1: బట్ ఇస్ క్లోజ్ టు రామ్.
0: ఇలాంటి వాడై కూడాను ఆ చెడ్డ కాలం వచ్చేటప్పటికీ బుద్ధులు బెండు బారిపోతాయి.
1: బట్ ఇన్ బ్యాడ్ టైమ్స్ దే విల్ హ్యావ్ పర్వర్టెడ్ మైండ్స్.
0: ఈ రామాన్వేషణ లోపల అనేక రకములైన బాధలు కూడా సంభవించినాయి.
1: అండ్ ఇన్ యాజ్ దే వర్ ఇన్ సచ్ దే హ్యాడ్ సో మెనీ ట్రబుల్స్.
0: రాముడు ఎక్కడ వస్తున్నాడు, లక్ష్మణ్ ఎక్కడ వస్తున్నాడు అని వీరి అన్వేషణ లోపలనే కాలంనంతా వ్యర్థం చేస్తూ వచ్చారు.
1: దే హావ్ బీన్ వేస్టింగ్ టైమ్ ఇన్ సర్చ్ ఆఫ్ దెమ్.
0: దుందుబుడు అనేటువంటి రాక్షసుని,
1: దుందుభి ఎ డెమన్,
0: వాడితో యుద్దం చేసి
1: ఫాట్ విత్ దెమ్,
0: వాడి శరీరాన్ని విసిరి పారవేశాడు వాలి.
1: వాలి హ్యాస్ థ్రోన్ అవుట్ ద బాడీ ఆఫ్ దుందుభి.
0: ఆ శరీరం పోయి మతంగి పర్వతం పైన పడింది.
1: ద బాడీ ఫెల్ ఆన్ ది మౌంటైన్ టాప్ మతంగి.
0: ఆ మతంగి పర్వతం పైన ఒక ఋషి తపస్సు చేస్తూ ఉన్నాడు.
1: వన్ సెయింట్ వాజ్ ఇన్ పెనెన్స్ ఆన్ ది మౌంటైన్ టాప్ మతంగి.
0: అతని పైన ఇతని రక్తం అంతా పడి చిల్లింది.
1: ద ఆల్ ది బ్లడ్ స్పిల్డ్ ఆల్ ఓవర్ హిస్ బాడీ.
0: పవిత్రమైన తపస్సు ఆచరించేటువంటి నా శరీరం పైన ఈ అపవిత్రమైనటువంటి రక్తం ఎవరు చల్లారు అని తాను కన్నులు మూసుకుని శపించాడు.
1: Where from this blood has come? Why is that? Is it on my body?
0: ఈ శరీరం చేర్చినటువంటి వాడు ఎవడైనా సరే ఈ కొండకి ఎక్కితే తల పగిలి చచ్చిపోతాడు అన్నాడు.
1: And he gave a curse that whosoever that gets on to the top of this matangi will die having his head broken.
0: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి సుగ్రీవుడు,
1: సుగ్రీవుడు
0: ఆ పర్వతంలో పోయి చేరాడు.
1: He reached that place.
0: అతనితో పాటు హనుమంతుడు కూడా ఉన్నాడు.
1: హనుమాన్ ఆల్సో వాస్ దేర్.
0: కనుక రాజులు పరివారములు అందరూ కూడా అక్కడే చేరారు.
1: ఆల్ దేర్ అసోసియేట్స్ ది బెటాలియన్స్ ఆఫ్ ఆర్మీ వర్ దేర్.
0: ఇతన్ని పోయి చంపడానికి అనేక రకమైన ప్రయత్నం చేశాడు వాలి.
1: వాలి మేడ్ ఎవరీ అటెంప్ట్ టు కిల్ హిమ్.
0: కానీ సాధ్యం కాలేదు.
1: బట్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్.
0: తాను పోలేడు.
1: హీ కుడ్ నాట్ గో హిమ్సెల్ఫ్.
0: ఇలాంటి పరిస్థితుల లోపల,
1: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్,
0: వాళ్ళని జయించాలి అని పట్టుబట్టాడు సుగ్రీవుడు.
1: సుగ్రీవ వాంటెడ్ టు కాంకర్ విన్ ఓవర్ ద వాలి.
0: పర్వతం పై నుంచి చూచేటప్పటికీ ఇద్దరు యువకులు చాలా సుందరమైనటువంటి వారు తేజస్సుతో బయలుదేరి నడుచుకుని వస్తున్నారు.
1: ఫ్రమ్ ద మౌంటైన్ టాప్ సుగ్రీవ కుడ్ సీ టూ యంగ్స్టర్స్ కమింగ్ ఓవర్ దేర్ హూ ఆర్ వెరీ హ్యాండ్సమ్.
0: రాజపుత్రులు,
1: దేర్ ప్రిన్సెస్,
0: రాజకుమారులు మాదిరి ఉంటున్నారే.
1: దేర్ ఆఫ్ రాయల్ ఫ్యామిలీ.
0: ఇది షికారాత్మే ఏమైనా వచ్చారా?
1: ఆర్ దే సింప్లీ మూవింగ్ అబౌట్
0: హియర్? అనేక రకములుగా కూడాను విచారణ చేస్తూ వచ్చారు.
1: హి వాస్ ఆల్సో థింకింగ్ ఇన్ ద డైరెక్షన్.
0: కానీ వాయుపుత్రుడైన హనుమంతుడు ఉన్నాడు కదా.
1: బట్ హనుమాన్ ఇస్ దేర్.
0: క్షణం లోపలనే తన రూపాన్ని మార్చుకుని,
1: హీ చేంజ్ హిస్ ఫార్మ్ ఇన్ ఎ మొమెంట్,
0: క్రిందికి దిగాడు.
1: హీ గాట్ డౌన్.
0: దిగి వీరిని చక్కని విషయంలో మాట్లాడిచ్చాడు.
1: అండ్ హీ స్టార్టెడ్ కన్వర్సింగ్ విత్ దెం.
0: హనుమంతుని యొక్క వాక్యములు, హనుమంతుని యొక్క సంభాషణలు చాలా మృదుమధురమైనటువంటి.
1: Conversation of Hanuman is full of good words,
0: sweet words.
1: They're so sweet.
0: ఆ విధంగా పలుకుల చేత రాముని గుర్తించాడు.
1: Rama could know who he was.
0: ఎవరో ఇతను శుద్ధ బ్రాహ్మణుడిగా కనిపిస్తున్నాడు.
1: He thought that he was a holy Brahmin.
0: నాయన మీరు ఎక్కడి నుంచి వచ్చారు?
1: He said, where do you come from?
0: ఇప్పుడు చెప్పాడు, నేను సుగ్రీవుని యొక్క మంత్రిని అన్నాడు.
1: He said, I'm a minister of Sugriva.
0: సరే, ఆ బింబిసారుడు చెప్పినట్టుగా సుగ్రీవుని దగ్గరికి వచ్చాం మేము.
1: సో యాజ్ పర్ ద వర్డ్స్ ఆఫ్ కబంధ, రామ కుడ్ నో దట్ హి వాస్ దేర్ ఆన్ ద స్పాట్.
0: కనుక అతన్ని తన భుజముల పైన కూర్చోబెట్టుకున్నారు రామలక్ష్మణులు.
1: అండ్ హనుమాన్ మేడ్ రామ లక్ష్మణ్ సిట్ ఆన్ ద షోల్డర్ అండ్ దే కుడ్ రీచ్ మౌంటైన్.
0: ఈ సందర్భం లోపల,
1: ఇన్ దిస్ మూమెంట్,
0: హనుమంతునికి రామునికి జరిగినటువంటి సంభాషణ చాలా మృదుమధురమైనటువంటిగా జరిగింది.
1: ది కన్వర్సేషన్ విత్ హనుమాన్ అండ్ రామ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్.
0: అంతా సంస్కృతంలోనే జరుగుతూ వచ్చాడు.
1: హోల్ థింగ్ వెంట్ ఆన్ ఇన్ సంస్కృత్ లాంగ్వేజ్.
0: ఈ సుగ్రీవుని యొక్క పరిస్థితి అంతా కూడా చెప్తూ వచ్చాడు.
1: అండ్ ద ప్లైట్ ఆఫ్ సుగ్రీవ వాజ్ కంప్లీట్లీ ఎక్స్ప్లెయిన్డ్.
0: అప్పుడు సుగ్రీవునిలో ఎట్టి దోషము లేదని తెలుసుకున్నాడు.
1: అండ్ రామ కుడ్ నో దేర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ సుగ్రీవ.
0: ఇది కేవలము
1: ఇట్ వాజ్ మేర్
0: వాలి చేసినటువంటి ఒక కుట్ర.
1: ఇట్ వాజ్ ఆల్ ద ప్లాన్ డివైస్ ఆఫ్ వాలి.
0: వాలి నిష్కారణంగా సుగ్రీవుని పైన అనేక రకమైనటువంటి నిందలు మోపి,
1: వాలి బ్లేమ్డ్ సుగ్రీవ ఫర్ నో రీజన్, ఫర్ నో ఫాల్ట్ ఆఫ్ హిస్.
0: తానే రాజ్యం ఏలానని దుస్సంకల్పం చేత నిలిచినాడు అనేటువంటి ఒక దీంతో సుగ్రీవుణ్ణి బయట తెరమగొట్టాడు.
1: అండ్ హీ థాట్ ద సుగ్రీవ వాంటెడ్ టు బి ద కింగ్. విత్ దట్ ఐడియా హీ హాస్ డ్రివెన్ హిమ్ అవుట్ ఆఫ్ ద కింగ్డమ్.
0: సరే, వెళ్లిన తర్వాత
1: హావింగ్ గాన్ దేర్
0: ఇతనితో స్నేహం చేయాలి.
1: హీ వాంటెడ్ టు బి హిస్ ఫ్రెండ్.
0: స్నేహం చేయాలంటే
1: టు బి ఎ ఫ్రెండ్,
0: నాకంటే వీడు గొప్పవాడా కాదా అనేటువంటి దీన్ని చూడాలి.
1: వన్ మస్ట్ ఇంక్వైర్ వెదర్ ఇస్ మోర్ దెన్ యూ ఆర్ నాట్.
0: నేను ఎవరితో యుద్దం చేయాలనుకుంటున్నానో వారికంటే గొప్పవారితో నేను స్నేహం చేసినప్పుడే నా పని పూర్తి సక్రమంగా జరుగుతుంది. వారికంటే తక్కువ వారితో నేను స్నేహం చేస్తే నేనే ఓడిపోతానని సంకల్పించుకున్నాడు సుగ్రీవుడు.
1: సుగ్రీవ కుడ్ నో దట్ ఇఫ్ హీ వర్ టు హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ అ పర్సన్ హీ షుడ్ బి సర్టన్లీ స్ట్రాంగర్ దాన్ హిస్ ఎనిమీ, దెన్ ఓన్లీ హీ కెన్ కాంక్వర్ హిమ్, నాట్ అదర్వైజ్.
0: రామ, నా అన్నగారు చాలా గొప్పవారు.
1: మై బ్రదర్ ఇస్ వెరీ స్ట్రాంగ్.
0: గొప్ప బలవంతుడు.
1: ఇస్ వెరీ స్ట్రాంగ్.
0: గుణవంతుడు కూడాను.
1: ఇస్ ఆల్సో వర్చువస్.
0: అతనితో మీరు పోరాడంటే తగ శక్తి మీలో ఉన్నదా లేదా గుర్తించాలి అన్నాడు.
1: ఐ వాంట్ టు నో వెదర్ యు ఆర్ పవర్ఫుల్ టు ఫైట్ విత్ హిమ్ ఆర్ నాట్.
0: ఏమైనా గుర్తించుకోమని చెప్పాడు.
1: యు మే టెస్ట్ us in any way, he said.
0: ఒకానొక సమయం లోపల
1: నా
0: అన్నగారు ఐదు తాటి చెట్లు వరుసగా ఉండేటువంటి దాన్ని అమ్ముతో విడిచాడు.
1: ఎట్ వన్ టైమ్ మై బ్రదర్ షాట్ అన్ యారో టువర్డ్స్ ఎ ప్లేస్ వేర్ ఫైవ్ ట్రీస్ వర్ స్టాండింగ్ వన్ బై ఈచ్.
0: ఐదు తాటి చెట్ల లోపల కూడా అమ్ము దూరి ఆరో దానికి వెళ్లిపోయింది.
1: ది యారో కుడ్ పియర్స్ త్రూ ఆల్ ది ఫైవ్ పామ్ ట్రీస్.
0: తాటి చెట్టు అంటే చాలా బంకతో చేరినటువంటిది.
1: దట్ పామ్ ట్రీ ఇస్ ఫుల్ ఆఫ్ ద స్టికీ సబ్స్టెన్స్.
0: దానిలో అమ్ముని విడిచడము ఎవరికి సాధ్యం కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు షూట్ ఎన్ యారో అగేన్స్ట్ దాట్.
0: ఇది రాములు చేయగలడా?
1: వెదర్ రామ కుడ్ డూ ఇట్ ఆర్ నాట్.
0: అని మెత్తగా తాటి చెట్టు ఉన్న దగ్గరికి తీసుకుని పోయాడు.
1: అండ్ హీ టుక్ హిమ్ క్లోజ్ టు దట్ పామ్ ట్రీస్.
0: ఇది నాలుగు చెట్లను మీరు కొట్టండి చూద్దామన్నారు.
1: అండ్ హీ సెడ్, బెటర్ యూ షూట్ అట్ దోస్ ఫోర్ పామ్ ట్రీస్.
0: రాముడు ఎప్పుడు కూడా చిరునవ్వుతూనే ఉంటుంటాడు.
1: రామ ఆల్వేస్ వాస్ స్మైల్.
0: బాధపడినటువంటి సమయమే కనిపించలేదు.
1: హీ నెవర్ సఫర్డ్, హాడ్ నో ట్రేస్ ఆఫ్ ఇట్.
0: మెల్లగా తీశాడు.
1: అండ్ హీ పిక్డ్ అప్ ది యారో.
0: అమ్ముని పుదించాడు.
1: అండ్ హీ జస్ట్ షాట్.
0: విడిచాడు.
1: హీ షాట్ ఇట్ రిలీజ్.
0: నాలుగు చెట్లు దాటి ఇంకా నాలుగు చెట్లు దాటి ఇంకా నాలుగు చెట్లు దాటి బయట పోయేంత శక్తితో పోయింది ఈ అంబు.
1: దిస్ యారో పియర్స్ ద ఫోర్ ట్రీస్ ఫర్దర్ ఫోర్ ఫోర్ మోర్ అండ్ దెన్ డ్రాప్ దేర్ బియాండ్.
0: ఇతనే తగినటువంటి వాడు.
1: హీస్ ద రైట్ మ్యాన్.
0: ఇతని స్నేహం చేత నాకు కార్యం సాధించవచ్చునన్నాడు.
1: బై డెవలపింగ్ ఫ్రెండ్షిప్ విత్ హిమ్ ఐ విల్ బి ఎబుల్ టు fulfill my task, he thought.
0: తదుపరి వెళ్లి
1: he went there.
0: ఈ రాజ సంప్రతింపులంతా జరుగుకొని
1: he made all consultation.
0: ఏ విధంగా వాలిని మనం హతమార్చాలి?
1: How to kill Wali, in what way?
0: ఈ ప్లాన్ అంతా వేసుకొని
1: all the plan was ready.
0: ఒకానొక సమయం లోపల
1: at one time
0: సుగ్రీవుణ్ణి రేపటి దిన్ని సిద్ధంగా వెళ్ళు అన్నాడు.
1: హీ వాంటెడ్ సుగ్రీవ టు బి రెడీ ఆన్ ద ఫాలోయింగ్ డే.
0: కిష్కింధా పట్టణంలో 10 మైళ్ళ దూరం నుంచినే పోయి నీవు ఒక పెద్ద కేక వేయి అన్నాడు.
1: బెటర్ యూ బి అవే ఫ్రమ్ కిష్కింధా బై అబౌట్ 10 మైల్స్ అండ్ షౌట్ లౌడ్లీ.
0: ఒక్కతూరి కేక వేశాడు సుగ్రీవుడు.
1: సుగ్రీవ షౌటెడ్.
0: వాలి బయటికి పరిగెత్తిస్తున్నాడు.
1: వాలి స్టార్టెడ్ రన్నింగ్.
0: తారా గొప్ప గుణవంతురాలు.
1: తారా ఇస్ ఎ నోబుల్ లేడీ.
0: వాలి యొక్క భార్య.
1: షీ ఇస్ ద వైఫ్ ఆఫ్ వాలి.
0: ఆమె రెండు చేతులు పట్టుకుంది.
1: షీ కాట్ హోల్డ్ బోత్ ఆఫ్ హిస్ హ్యాండ్స్.
0: మీరు ఇప్పుడు పోవటం మంచిది కాదు.
1: హి సెడ్ ప్లీజ్ డు నాట్ గో.
0: కారణం ఏమనగా,
1: ద రీజన్ ఇస్
0: అతనికి ఏదో గొప్ప బలం వచ్చింది.
1: దేర్ లైస్ సమ్ ప్రాబ్లం దేర్.
0: ఎవరో రాజకుమారులు వారికి స్నేహంగా ఏర్పడ్డారట.
1: అండ్ హీ సో స్ట్రాంగ్ బికాస్ హిస్ ఫ్రెండ్షిప్ విత్ ప్రిన్సెస్.
0: ఈ సమయ సందర్భానుసారం పురస్కరించుకుని,
1: బేసింగ్ ఆన్ ద పొజిషన్ అండ్
0: ముందు వెనుక యోచన చేయకుండా మీరు తొందరపడకూడదు అన్నారు.
1: డోంట్ గో, డోంట్ ప్రొసీడ్ వితౌట్ థింకింగ్ ప్రో అండ్ కాన్.
0: తమరు చేయంగవల కార్యమును గురించి,
1: ద టాస్క్ దట్ ఇస్ టు బి డన్,
0: మంచి చెట్టును చక్కగా బొందుపరచి,
1: వన్ హెస్ టు అండర్స్టాండ్ ప్రో అండ్ కాన్,
0: చేయుటెప్పులు కాబట్టి చింతలేక,
1: వితౌట్ థింకింగ్ ఎనీథింగ్,
0: వేగిరించిన చూనది విషయం యగును అని.
1: అండ్ ఇఫ్ యూ డూ ఇట్ ఇన్ హెస్ట్ దెన్ యూ విల్ ఫెయిల్.
0: జాగ్రత్తగా మీరు మెలగండి.
1: దేర్ఫోర్ బి కేర్ఫుల్
0: అని చెప్పి వెనుక తీసుకుని పోయింది.
1: So saying, Tara made Wali to go back.
0: తారకు చాలా గుణములు కలిగినటువంటిది.
1: తారా ఇస్ వర్చువస్ వన్.
0: మంచి శక్తి సామర్థ్యం కలిగినటువంటిది.
1: షీ ఇస్ వెరీ పవర్ఫుల్.
0: విచారణ శక్తి చాలా గొప్పది.
1: షీ హస్ గాట్ ద సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
0: తెలివితేటలు గొప్పవి.
1: షీ ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
0: ఆమె చెప్పినవన్నీ కూడా సత్యమే.
1: వాట్ ఎవర్ షీ సేస్ ఇస్ ట్రూత్.
0: ఇవన్నీ కూడా పతివ్రత ధర్మం యొక్క ప్రభావంలే.
1: దీస్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పతివ్రత ఎ చెస్ట్ ఉమెన్.
0: తర్వాత రెండవ దినము,
1: ద సెకండ్ డే,
0: తిరిగి వెళ్లి మరి కేక వేయమన్నాడు రాముడు.
1: అగైన్ సుగ్రీవ వెంట్ ఆన్ షౌటింగ్.
0: కేక వేశాడు.
1: అండ్ హీ షౌటెడ్ లౌడ్ క్రై.
0: కానీ వాలి వినలేదు తార మాటలు.
1: అండ్ దిస్ టైమ్ వాలి డిడ్ నాట్ లిసన్ టు ద వర్డ్స్ ఆఫ్ తార.
0: ఎప్పుడు కిష్కింద లోపల ప్రవేశించకూడదు.
1: హీ షుడ్ నాట్ గెట్ ఇన్ టు కిష్కింద.
0: రాముడు ప్రవేశించకూడదు.
1: రామ షుడ్ నాట్ గెట్.
0: కారణం ఏంటి, 14 సంవత్సరాలు అరణ్యవాసమే కానీ పట్టణవాసం చేయకూడదు అని తండ్రికి మాట ఇచ్చాడు.
1: రామ ఇస్ నాట్ సపోజ్ టు బి దేర్ ఇన్ కిష్కింద బికాస్ హీ మేడ్ ద ప్రామిస్ దట్ యూ వుడ్ స్పెండ్ 14 ఇయర్స్ ఇన్ ద ఫారెస్ట్.
0: రామును పోకుండా ఇతను సుగ్రీవుని పంపడానికి వీలు లేదు.
1: అండ్ వితౌట్ రామా గోయింగ్ ఓవర్ దేర్ సుగ్రీవ కెనాట్ రీచ్.
0: కనుకనే పట్టణములకు బయటనే వీరి యుద్ధం జరగాలి.
1: సో ది వార్ షుడ్ టేక్ ప్లేస్ అవుట్ సైడ్ ది సిటీ లిమిట్స్.
0: కనుకనే పర్వతముల క్రిందనే ఉండి,
1: సో రైట్ దేర్
0: కేక వేయించాడు.
1: అండ్ హీ మేడ్ సుగ్రీవ
0: కేక వేసినప్పటికే వాలి పరిగెత్తి వచ్చాడు.
1: అండ్ వెన్ హీ షౌటెడ్ వాలి కేమ్.
0: ఆనాడు ఇరువురికి యుద్ధం జరిగింది.
1: అండ్ దే స్టార్టెడ్ ఫైటింగ్.
0: శరీరం అంతా కూడా రక్తమయంగా మారిపోయింది.
1: అండ్ దేర్ బాడీస్ ఆర్ ఫుల్ ఆఫ్ బ్లడ్.
0: కానీ రాముడు, నేను నిన్ను రక్షిస్తానని చెప్పిన మాట ఇచ్చాడు.
1: బట్ రామా మేడ్ ఎ ప్రామిస్ దట్ యూ విల్ ప్రొటెక్ట్ హిమ్.
0: ఇరువురూ ఒకే రూపాన్ని ధరించటం చేత,
1: సిన్స్ బోత్ ఆఫ్ దెమ్ లుక్
0: ఎవరు వాలి ఎవరు సుగ్రీవులు అని ఈ యుద్ధం లోపల గుర్తించడానికి వీలు కాకపోయింది.
1: వాలి సుగ్రీవ లుక్ ఎగ్జాక్ట్లీ అలైక్. ఇట్ ఇస్ డిఫికల్ట్ టు డిసైడ్ హూ వాలి అండ్ హూ సుగ్రీవ ఇస్.
0: కానీ బాధలు భరించుకోలేక సుగ్రీవుడు వెనుకకు పరిగెత్తొచ్చాడు.
1: సుగ్రీవ కెనాట్ కుడ్ నాట్ బేర్ ఎనీ సఫరింగ్ అండ్ హీ స్టార్టెడ్ రిట్రీటింగ్.
0: అతని వెంట వచ్చి రాములు
1: అతన్ని
0: ఓదార్చి,
1: అండ్ హీ కన్సోల్డ్
0: హిమ్ చల్లని మాటలు చెప్పి,
1: హీ స్పోక్ టు హిమ్
0: మెల్లని మాటలు చేత,
1: ఇన్ స్వీట్ వర్డ్స్
0: అతనిని తగినటువంటి ఒక ధైర్యం సాహసాన్ని కల్పింపు చేశాడు.
1: హీ గేవ్ హిమ్ ఆల్ ద కరేజ్ నీడెడ్ ఎట్ దట్ అవర్.
0: రెండవ దినము సిద్ధంగా ఉండు అన్నాడు.
1: నెక్స్ట్ డే బీ రెడీ.
0: నాయన మీరిద్దరు కూడా అమ్మడబిడ్డలు.
1: బోత్ ఆఫ్ యూ
0: ఇద్దరు రూపములు ఒకే రీతిగా ఉన్నాయి.
1: బోత్ ఆఫ్ యూ లుక్ అలైక్.
0: ఇద్దరి కండరములు ఒకే రీతిగా ఉన్నాయి.
1: ద మజిల్స్ ఆల్సో లుక్ సిమిలర్.
0: కనుక గుర్తించడానికి,
1: టు రికగ్నైజ్,
0: లక్ష్మణ ఒక అరణ్యంలో ఉన్నటువంటి కొన్ని పూలంతా కోసి నా ఒక మాల మాదిరి చెయ్యి అన్నాడు.
1: హీ వాంటెడ్ లక్ష్మణ టు మేక్ ఎ గార్లాండ్ ఆఫ్ ఫ్లవర్స్.
0: ఆ మాల తీసుకుని సుగ్రీవుని మెడలో వేయించాడు.
1: అండ్ దే మేడ్ సుగ్రీవ వేర్ దట్ గార్లాండ్.
0: ఆ మాలం తీసుకుని వెళ్లి ద్వేసుకుని వెళ్లి యుద్ధంలో ప్రవేశించాడు.
1: అండ్ సుగ్రీవ వాజ్ ఫైటింగ్ విత్ దట్ గార్లాండ్.
0: జరుగుతూ ఉంటుండాది.
1: ద ఫైటింగ్ వాజ్ గోయింగ్ ఆన్.
0: కానీ రాముడు ఈ బాణను గుర్తించి తక్షణమే వాలిపైన బాణం విడిచాడు.
1: రామ కుడ్ ఐడెంటిఫై ద వాలి అండ్ షట్ ది ఎరో ఎట్ హిమ్.
0: తక్షణమే వాలి కింద పడిపోయాడు.
1: వాలి ఫెల్ డౌన్ ఇమ్మీడియట్లీ.
0: కింద పడి ప్రాణంతో ఉన్నాడు.
1: బట్ యెట్ సమ్ లైఫ్ వాజ్ దేర్.
0: ఇంకా ప్రాణం పోలేదు.
1: హీ డిడ్ంట్ డై.
0: ఆ సమయాన్ని పురస్కరించుకుని
1: అట్ దట్
0: రాములు దగ్గరికి వెళ్లి,
1: రామ వెంట్ క్లోజ్ టు హిమ్.
0: వాలి
1: వాలి,
0: నీవు చేసినటువంటి పాపము తమ్ముడికి చాలా ప్రమాదకరమైనటువంటిది.
1: యు హావ్ కమిటెడ్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్.
0: తమ్ముడి భార్య తల్లితో సమానము.
1: ద వైఫ్ ఆఫ్ యువర్ బ్రదర్ ఈజ్ ఈక్వల్ టు యువర్ మదర్.
0: అలాంటి సుగ్రీవుని భార్యను నీవు తీసుకుని సుగ్రీవుణ్ణి పరదేశములకంతా పంపించి, అనగా తన పట్టణంలోనే లేకుండా చేసినావు.
1: యూ హ్యావ్ కిడ్నాప్డ్ హర్. యూ హ్యావ్ డ్రివెన్ అవుట్ యువర్ ఓన్ బ్రదర్ అవుట్ ఆఫ్ ది కింగ్డమ్.
0: ఇంకా కొన్ని కారణాలు సుగ్రీవుడు చేయలేనటువంటివన్నీ చేసినట్టుగా నీవు నిరూపించావు.
1: అండ్ యూ ఆల్సో థాట్ దట్ సుగ్రీవ డిడ్ సో మెనీ థింగ్స్ విచ్ హీ డిడ్ నాట్ డు.
0: అసత్య వాక్యములు నాకు ఇష్టం లేదు.
1: ఐ డోంట్ లైక్ ఫాల్స్హుడ్ లైస్.
0: కనుక నేను నిన్ను హతమార్చాలని చెప్పి సంకల్పించుకుని నీ తమ్ముడికి నేను వరం ఇచ్చాను.
1: సో ఐ డిటర్మిన్ టు కిల్ యూ. దట్స్ వే హౌ ఐ ప్రామిస్డ్ యువర్ బ్రదర్.
0: అప్పుడు చెప్పాడు.
1: దెన్ హీ సెడ్
0: వాలి తెలివితేటలు గలవాడని చెప్పారు కదా, కనుక రామా నీవు గొప్పవాడే, కానీ నీవు వచ్చి మీరు ఎందుకోసం ఈ అరణ్యానికి వచ్చారు?
1: వాలి ఇస్ హైలీ ఇంటెలిజెంట్. హీ స్టార్టెడ్ స్పీకింగ్
0: చరిత్రంత విచారించుకుని
1: రామా ఇస్ యువర్ సో గ్రేట్
0: పరిపాలన కోసం వచ్చానని చెప్పాడు.
1: అండ్ రామా రిప్లైడ్ దట్ హీ ఇస్ హియర్ ఇన్ ఒబీడియన్స్ టు ది కమాండ్ ఆఫ్ ద ఫాదర్.
0: కానీ యుద్ధం లోపల ఇతరులను చంపటం అనేటువంటిది చాలా అన్యాయము.
1: అండ్ ఇట్స్ గ్రాస్ ఇంజస్టిస్.
0: నీకు సంబంధం లేనటువంటి పని.
1: దిస్ మ్యాటర్ హ్యాస్ నో రిలేషన్.
0: సోదరులము,
1: వీఆర్ బ్రదర్స్ హియర్.
0: ఇది రాజ్యకాంక్ష చేత మాకు ఇద్దరికి జరిగినటువంటి ఒక ప్రమాదమే.
1: దిస్ ఎ మ్యాటర్ బిట్వీన్ అస్ రిలేటింగ్ టు ద కింగ్డమ్.
0: నీవు నన్ను కొట్టడం న్యాయం కాదన్న.
1: ఇట్స్ నాట్ జస్టిఫైయబుల్ ఇన్ ఎనీ వే.
0: అప్పుడు వాలి చెప్పాడు.
1: అండ్ దెన్ హీ సెడ్
0: నాయన వాలి,
1: వాలి
0: నీవు చెప్పింది న్యాయమే.
1: వాట్ యు సే ఇస్ కరెక్ట్.
0: కానీ
1: బట్
0: నేను మృగములను చంపాలనుకుంటుంటే ఏ విధంగా చంపాలి?
1: ఇఫ్ ఐఎమ్ టు కిల్ ఎన్ యానిమల్ ఇన్ వాట్ వే షుడ్ ఐ కిల్?
0: చెట్టు చాటు నుంచి చంపాలి.
1: ఐ కెన్ కిల్ స్టాండింగ్ బిహైండ్ ఎ ట్రీ.
0: మృగములు కొట్టేటువంటి వారు మృగములకు ఎదురుగా పోయి చంపరు.
1: నో హంటర్ వుడ్ అటాక్ ఎన్ యానిమల్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్.
0: కాబట్టి నీవు మృగము,
1: యువర్ ఎన్ యానిమల్.
0: నిన్ను చెట్టు చాటు నుంచి నేను చంపాలి.
1: సో యూ హావ్ గాట్ టు బి కిల్ లైక్ దట్.
0: సరే మంచిది, చెట్టు చాటు నుంచి నేను చంపావు.
1: Yes, you have killed me standing behind the tree.
0: కానీ
1: బట్
0: నీవు ఎదురుగా వచ్చేసి నాకు ముఖము చూపించి నిన్ను చంపుతున్నానని చెప్తే ఎంత బాగుండేది.
1: ఇట్ వుడ్ హావ్ బీన్ వెరీ ఫేర్ ఆన్ యువర్ పార్ట్ హ్యాడ్ యూ టోల్డ్ మీ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ టెలింగ్ దట్ యు ఆర్ గోయింగ్ టు కిల్ మీ.
0: వాలి,
1: వాలి
0: నీకున్నటువంటి శక్తి నాకు చక్కగా తెలుసు.
1: ఐ నో యువర్ పవర్.
0: ఏ వ్యక్తి నీకు ఎదురుగా వచ్చి యుద్ధం చేయనో వారి శక్తిలో అర్ధ భాగం నీకు చేరిపోతుంది.
1: అండ్ యూ హావ్ గాట్ దిస్ బోన్ గ్రాంటెడ్ టు యూ లాంగ్ బ్యాక్ ద వన్ హూ ఫైట్స్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యు.
0: యుద్ధం చేయకూడదు.
1: దేర్ఫోర్ ఐ యామ్ నాట్ సపోజ్డ్ టు ఫైట్.
0: ఈ విధంగా అనేక రకమైనటువంటి ఒక శాస్త్ర నీతులంతా చెప్పి
1: అండ్ హి టాట్ హిమ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
0: నేను చేసింది రైటే.
1: And he said, whatever he did,
0: చేసింది మహా పాపము.
1: అండ్ యూ హ్యావ్ కమిటెడ్
0: ఈ పాపము తగినటువంటి ఒక పనిష్మెంట్ నీవు అనుభవించాలి.
1: Therefore you deserve this punishment, having committed the sin.
0: ఇక్కడ వాలి రాములు చాలా వాదన చేస్తూ వచ్చారు.
1: There is arguments between Vali and Rama.
0: కానీ ఏ వాదనలో కూడాను వాలి జయించలేదు.
1: అండ్ వాలి కుడ్ నాట్ విన్ ఓవర్ రామ.
0: కట్టగడపటికి ఇంకా ప్రాణం పోతుంది అనుకున్నప్పుడు
1: రాములు
0: దగ్గర పిలిచి
1: and he called Rama, Rama was close. Rama,
0: నా ప్రాణం ఏమో పోతుంది, అది
1: ఐ యామ్ గోయింగ్ టు డై.
0: కానీ మీరు నా కుమారుడికి యువరాజుగా చెయ్యాలి అని మాట తీసుకున్నాడు.
1: ఐ వాంట్ యూ టు మేక్ ఎ ప్రామిస్ దట్ యు ఆర్ గోయింగ్ టు కరోనేట్ మై సన్.
0: ఇస్తానని చెప్పాడు.
1: అండ్ రామా మేడ్ ఎ ప్రామిస్.
0: కట్టగడపటికి వాలి అంత్యక్రియలంతా జరిగిన తర్వాత
1: అండ్ ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ వాలి
0: సుగ్రీవుని మహారాజుగాను
1: అండ్ సుగ్రీవ వాస్ మేడ్
0: వాలి కుమారుని యువరాజుగాను చేసి
1: అండ్ ది సన్ ఆఫ్ వాలి వాస్ డిక్లేర్డ్ ద ప్రిన్స్
0: విరమించారు.
1: అండ్ థింగ్స్ హావ్ బీన్ డన్ యాజ్ పర్ ద ప్రామిస్.
0: ఇక్కడ రామాయణం లోపల ముగ్గురు రాజుల యొక్క యుద్ధములు జరుగుతూ వచ్చాయి.
1: ఇన్ రామాయణ యూ ఫైండ్ ద వార్ టేకింగ్ ప్లేస్.
0: ఒకటి వాలి సుగ్రీవుల యొక్క యుద్ధము.
1: వన్ ఇస్ వార్ బిట్వీన్ వాలి సుగ్రీవ.
0: ఒకటి రావణ విభీషణుల యొక్క యుద్ధము.
1: అండ్ వన్ ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్
0: రావణ అయోధ్య.
1: అండ్ దెన్ థర్డ్ వన్ దెన్
0: రాములు భరతునికి యుద్ధము.
1: And the kind of difference between Rama and Bharata.
0: ఈ మూడు యుద్ధముల లోపల కూడాను రెండు యుద్ధములు సక్రమమైనటువంటివిగానే ఉన్నాయి.
1: అండ్ టూ ఆర్ ప్రాపర్.
0: రావణు యొక్క సోదరుడు విభీషణుడు.
1: విభీషణ ఇస్ బ్రదర్ ఆఫ్ రావణ.
0: రాముని పోయి ప్రార్థించి
1: అండ్ హీ ప్రేడ్ టు రామ.
0: రామునికి దాసుడైపోయి
1: అండ్ హీ సబ్మిటెడ్ టు రామ.
0: తన అన్నను చంపించాడు.
1: And he made Rama kill Rama.
0: Champinchi taan rajuga maaraadu.
1: And he became a king later.
0: Idi chaala anyayame.
1: This is gross injustice.
0: Kaani Sugrivudu kudanu.
1: But Sugriva.
0: Taanu Ramuni yokka sahayanni kori.
1: He had the support of Rama.
0: Vaanini champinchi.
1: And he made Rama kill Rama. And he became king.
0: Kaani రాముని యొక్క యుద్ధం లోపల రామ భరతుని యొక్క యుద్ధం లోపల ఎవరికి ఏమాత్రము లేదు.
1: బట్ హియర్ ఇన్ దిస్ డిఫరెన్స్ బిట్వీన్ రామ అండ్ భరత
0: ఎవరు రాజు కావాలి అనేటువంటి నిర్ణయం కూడా లేదు.
1: అండ్ నో వన్ కుడ్ డిసైడ్ హూ షుడ్ బి ద కింగ్.
0: నలుగురు చేరేసేసి రామునే రాజు కావాలని యుద్ధం చేస్తూ వచ్చారు.
1: ఆల్ ద బ్రదర్స్ ఫాట్ దట్ రామ షుడ్ బి ద కింగ్.
0: రాముని ప్రార్థిస్తూ వచ్చారు.
1: దే వెంట్ ఆన్ ప్రేయింగ్ టు రామ.
0: నీకు జ్యేష్ఠ పుత్రుడు నీవే.
1: యు ఆర్ ది ఎల్డెస్ట్.
0: నీవు తప్ప అర్జునులు ఇక్కడ రాజు కావడానికి వీల్లేదు.
1: నో వన్ హ్యాస్ గాట్ ఎనీ అథారిటీ.
0: అన్నా మమ్మల్ని క్షమించమని చెప్పని భరతుడు శత్రుఘ్నుడు అందరు కూడా వచ్చి లక్ష్మణుడు వచ్చి ప్రార్థన చేశారు.
1: అండ్ ఆల్ ద బ్రదర్స్ కేమ్ టు రామ అండ్ ప్రేయ్డ్.
0: కాబట్టి ఈ మూడు యుద్ధం లోపల కూడా ధర్మయుద్ధం అనేటువంటిది రాములు భరతుడిది.
1: సో ద ధర్మ ప్రిన్సిపల్ వాజ్ వెరీ మచ్ నోటీస్ బిట్వీన్ దీస్ టూ. రామ
0: తండ్రి ఆజ్ఞను నేను శిరసా వహించాను,
1: ఐ ఫాలో,
0: నేను అయోధ్యలో కాలు పెట్టను.
1: ఐఎమ్ నాట్ గోయింగ్ టు
0: రాములు వాదించటము.
1: రామ వెంట ఆన్ ఆర్గ్యూయింగ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు రిటర్న్ టు అయోధ్య.
0: నీవు అయోధ్యకు వచ్చి పట్టాభిషేకం కట్టుకునేంత వరకు నేను అరణ్యంలోనే ఉంటాను కానీ అయోధ్యలో ఉండను, కాబట్టి నన్ను క్షమించమని భరతుని యొక్క వాద్యము.
1: భరత ఆల్సో డిసైడెడ్ నాట్ టు గో టు అయోధ్య టిల్ రామ కమ్స్ ఓవర్ దేర్, దట్ ఈస్ నాట్ గోయింగ్ టు టేక్ అప్ ద రెస్పాన్సిబిలిటీ.
0: కనుకనే ఈ రెండింటి ఎందుకు చాలా సమన్వయమైనటువంటి యొక్క యుద్ధం జరుగుతూ వచ్చింది.
1: హియర్ యు ఫైండ్ పర్ఫెక్షన్ హియర్.
0: కడపటికి
1: అల్టిమేట్లీ
0: రాములే అంగీకరించి
1: రామ యాక్సెప్ట్
0: పితృవాక్య పరిపాలన నలుగురికి కూడా సరైనటువంటి ధర్మమే.
1: అండ్ ద సేమ్ కోడ్ హ్యాస్ గాట్ టు బి ఫాలోడ్ బై ఆల్ ఆఫ్ అస్.
0: మనమందరూ సోదరులమే.
1: వి ఆర్ బ్రదర్స్.
0: మనమందరూ ఒక్కటే.
1: వి ఆర్ వన్.
0: ఈ రాజ్యం నీది నాది అనేటువంటిది లేదు.
1: వి కెనాట్ క్లెయిమ్ దిస్ కింగ్డమ్ టు అవర్సెల్వ్స్.
0: భరతుడు మాత్రమే రాజ్యం ఏలాలి.
1: సో భరత ఇస్ ద ప్రాపర్ పర్సన్ టు టేక్ అప్ ద
0: రైన్. ఇది తండ్రి యొక్క ఆజ్ఞ.
1: దట్ ఇస్ ద కమాండ్ ఆఫ్ ద ఫాదర్.
0: అని ఈ రాజ్యం లోపల యుద్ధం లేకుండా
1: వితౌట్ ఎనీ వార్
0: సమరసంతో కూడిపోయారు.
1: దేర్ ఇస్ అబ్సల్యూట్ పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ దేర్.
0: ఈ విధమైనటువంటి యొక్క తరగాదాల లోపల అనేక రకములైనటువంటివి కలతలు జరుగుతూ వచ్చాయి.
1: దేర్ ఆర్ సర్టన్ ఇన్ఫైటింగ్స్ కాన్ఫ్లిక్ట్స్ ఓవర్ దేర్.
0: రాములు సత్యవాక్ పరిపాలకుడు.
1: రామ ఇస్ వన్ ఆఫ్ ట్రూత్.
0: సత్యం తప్ప అన్యం ఎరుగడు.
1: హీ డస్ నో ఎనీథింగ్ ఎల్స్ అదర్ దెన్ ట్రూత్.
0: సత్యం నాస్తి పరో ధర్మ.
1: దేర్ ఇస్ నో అదర్ ధర్మ బియాండ్ ట్రూత్.
0: కనుకనే సత్యమే నన్ను జయింపజేస్తుంది.
1: సో ఇస్ దట్ ట్రూత్ విల్
0: ధర్మమే నాకు విజయాన్ని అందిస్తుంది.
1: ధర్మ విల్ బ్రింగ్ విక్టరీ.
0: అని
1: ఇస్ ద ప్రాపర్ పర్సన్ టు టేక్ అప్ ద
0: రైన్. తండ్రి యొక్క ఆజ్ఞ.
1: దట్ ఇస్ ద కమాండ్ ఆఫ్ ద ఫాదర్.
0: అని ఈ రాజ్యం లోపల యుద్ధం లేకుండా
1: వితౌట్ ఎనీ వార్
0: సమరసంతో కూడిపోయారు.

0: So is it that truth will
1: ధర్మమే
0: make
1: నాకు విజయాన్ని అందిస్తుంది.
0: Dharma will bring victory.
1: అని నిరంతరం కూడాను తాను సత్య ధర్మంపైనే సాధిస్తూ వచ్చాడు.
0: Therefore with సత్య ధర్మ twin principles he won.
1: కడపటికి రావణ దగ్గర కూడాను యుద్ధం జరిగింది.
0: And there is war at the end.
1: రావణ్ణి హతమార్చక ముందుగా
0: and prior to killing Ravana
1: అతన్ని ఎంతనో వర్ణించాడు.
0: He just described him.
1: రావణుడు చాలా గుణవంతుడు.
0: Ravana is
1: ఏదో శాప విమోచనం చేతనే
0: బికాస్ ద కర్స్ గివెన్ టు హిమ్
1: తనకి ఈ దుర్బుద్ధులు పుట్టాయి కానీ
0: హీ హాడ్ బ్యాడ్ ఐడియాస్ బికాస్ ద కర్స్
1: ఇది కేవలం తన దోషం కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ నాట్ హిస్ మిస్టేక్
1: దేవతల యొక్క దోషమే
0: అండ్ ఇట్ ఇస్ ఆల్ ద మిస్టేక్ ఆఫ్ ది టైమ్
1: జయ విజయ ఇచ్చినటువంటి యొక్క పాపమే
0: ఇట్ ఈస్ ది కర్స్ గివెన్ టు జయ విజయ
1: కాబట్టి ఈ యొక్క రావణ్ యందు ఏమాత్రము దోషం లేదని
0: నథింగ్ రాంగ్ విత్ రావణ్
1: రావణ్ కూడా నువ్వు క్షమించాడు రాములు
0: అండ్ రామ పార్డన్ రావణ
1: కానీ సీతను తీసుకుని పోయే సమయం లోపల
0: వైల్ టేకింగ్ సీత
1: లోకులో కాకులు
0: పీపుల్ థింక్ యాజ్ ద
1: ఎన్ని విధమైనటువంటి ధర్మాన్ని ఆచరించినప్పటికీ
0: ఇన్ స్పైట్ ఆఫ్ అడిహరెన్స్ టు ధర్మ
1: ఎవరు కూడా నమ్మరు.
0: పీపుల్ ఆర్ నాట్ గోయింగ్ టు బిలీవ్.
1: 10 నెలలు లంకలో ఉన్నటువంటి సీత ఎట్లా మంచిది అవుతుందని లోకులు అనేక రకంగా ఆడుతుంటారు.
0: హౌ కెన్ సీత బి గుడ్ నోబుల్ అండ్ పర్ఫెక్ట్ హ్యావింగ్ స్టేడ్ ఫర్ 10 మంత్స్ ఇన్ లంక.
1: ఎంత పవిత్రంగా తాను జీవితాన్ని గడుపుతూ వచ్చిందో అంత అపవిత్రంగా కూడాను తిద్దుకోగలరు రోగులోకులు.
0: ఇన్ ఫ్యాక్ట్ పీపుల్ వెంట్ ఆన్ స్పీకింగ్ బ్యాడ్ దో షీ స్పెంట్ పర్ఫెక్ట్ లైఫ్ దేర్.
1: కనుకనే లోకానికి సంతోషం పెట్టే నిమిత్తమై
0: టు డెమాన్స్ట్రేట్ టు ప్రూవ్ టు ద వరల్డ్
1: అగ్నిలో ప్రవేశపెట్టి
0: షీ పాస్ త్రూ ద టెస్ట్ ఆఫ్ ఫైర్
1: తాను తీసుకున్నాడు.
0: అండ్ దెన్ రిసీవ్డ్ హర్
1: అనగా అగ్నిదేవుడు కూడా చెప్పాడు
0: Fire God declared she is faultless.
1: నిన్ను పరీక్ష చేయడానికి ఏ మాత్రం అధికారం లేదు.
0: You cannot test her.
1: ఇంత సాధ్యమని ఈ రకంగా నీవు చేసినప్పుడు ఈ లోకుల్ని ఏ రీతిగా నీవు కాపాడగలవు?
0: If you are going to put her to this test of fire, how are you going to proceed?
1: చాలా వాదించాడు.
0: The fire god also argued vehemently.
1: కట్టకడబటికి అయోధ్యకు వచ్చి చేరారు.
0: Finally they reached Ayodhya.
1: చేరినప్పుడు
0: having reached there,
1: ఇన్ని రకములైనటువంటి యొక్క మాటలు ఆడుతూ వచ్చారు.
0: దే వెంట్ ఆన్ కన్వర్సింగ్ లేటర్
1: ఆనందించేవారు ఒకవైపున,
0: వి హావ్ పీపుల్ ఆన్ వన్ హ్యాండ్
1: క్రోధం చేత దుర్మార్గంగా మాట్లాడే వాళ్ళు మరొక వైపున,
0: దేర్ ఆర్ పీపుల్ హూ టాక్ ఇన్ ఎ వికెడ్ వే,
1: భూషణ తిరస్కార పురస్కారం అన్ని కూడా దేహమునకే కానీ ఆత్మకు కాదని తాను నిర్ణయించాడు.
0: హీ న్యూ ప్రెటీ వెల్ ద ప్రైజ్ అండ్ బ్లేమ్ అప్లై టు ద బాడీ అండ్ నాట్ టు ద స్పిరిట్.
1: కనుక
0: సో
1: ప్రతి విషయం నందు కూడాను రామాయణంలో అడుగడుగునకును సత్యమే తప్ప అన్య మార్గం ఏమాత్రం బయలుదేరలేదు.
0: ఇన్ రామాయణ అట్ ఎవ్రీ స్టెప్ వీ నోటీస్ ది ఎవిడెన్స్ ది ఫ్యాక్ట్ ఆఫ్ ట్రూత్.
1: ఇంకా ముందు వాలి సుగ్రీవుల యొక్క తత్వం కూడాను మీరు గుర్తించాలి.
0: ఇన్ ఫ్యూచర్ యూ షుడ్ నో ది రిలేషన్షిప్.
1: ఇందులో చాలా మంది లోకులు కొన్ని అపహాస్యంగా కూడా మాట్లాడుతుంటారు.
0: పీపుల్ ఆల్సో టాక్ ఇన్ ఎ ఫనీ వే.
1: తన స్వార్థ నిమిత్తమై సుగ్రీవునితో స్నేహం చేసుకుని నిష్కారణంగా వాళ్ళని చంపాడు రాములు అని అనేటువంటి వాడు కూడా ఎంతో మంది ఉన్నారు.
0: దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ పీపుల్ హూ సే దట్ రామ కిల్డ్ వాలి ఫర్ నథింగ్.
1: నిష్కారణంగా ఎప్పుడూ ప్రవేశించేవాడు కాదు రాములు.
0: రామ ఇస్ నాట్ ఆఫ్ దట్ సార్ట్ యాక్చువల్లీ.
1: కారణం లేకుండా కార్యం చేసేటువంటి వాడు కాదు.
0: రామ విల్ నాట్ డూ ఎనీథింగ్ వితౌట్ ఎ ప్రాపర్ కాజ్.
1: కనుక రామాయణం లోపల ఏ మూల చూచినా ఏ భక్తి చూచినా ఏ అక్షరం చూచినా కూడా సత్యస్వరూపంలే కానీ అధర్మం అనేటువంటిది అసత్యమైనటువంటిది కానరాదు.
0: ఎవ్రీ లెటర్ ఇన్ రామాయణ, ఎవ్రీ ఈవెంట్ ఇన్ రామాయణ, ఎవ్రీ ఎపిసోడ్ ఇన్ రామాయణ ఈజ్ ఫుల్ ఆఫ్ ట్రూత్.
1: కనుక అగ్నిదేవుడు తాను సాక్షాత్తు హోమం నుంచి పుట్టినటువంటి వాడు.
0: ద ఫైర్ గాడ్ ఈజ్ ద విట్నెస్ దేర్.
1: శ్రీమన్నారాయణుడు ఈ అవతారం ఎత్తివేట్టాడు.
0: అండ్ నారాయణ హెస్ కమ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: లోకంలో ఇన్ని విధమైనటువంటి నాటకం ఆడాలి కనుక దానికి తగినటువంటి ఒక యాక్ట్ అంతా చేస్తూ వచ్చాడు.
0: అండ్ నారాయణ గాడ్ ఎనాక్టెడ్ దిస్ వే.
1: రామాయణమే ఒక నాటకము.
0: ఇట్స్ ఆల్ ద డ్రామా ఆఫ్
1: రామాయణ. కూడా ఒక సూత్రధారి.
0: అండ్ రామా ఇస్
1: డైరెక్టర్. సూత్రధారే కాదు పాత్రధారి కూడా.
0: రామా ఇస్ ద డైరెక్టర్ అండ్ యాక్టర్ యాజ్ వెల్.
1: అందరూ ఈ ప్రజలందరూ కూడా అందులో వేషములు వాళ్లే.
0: అండ్ ఆల్ పీపుల్ ఆర్ యాక్టర్స్.
1: ఇన్ని వేషముల లోపల కూడా యాక్ట్ చేసినట్టుగా రాముని కూడా తన యాక్టింగ్ కూడా తాను చక్కగా చేశాడు.
0: రామా ఆల్సో యాక్టెడ్ యాజ్ పర్ హిజ్ రోల్.
1: కనుక ఏ దోషం కూడా ఎవరు పట్టడానికి వీల్లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో మిస్టేక్ విత్ ఎనీవన్.
1: రామాయణము
0: రామాయణం
1: కొన్ని వేల సంవత్సరములు అయినప్పటికీ
0: దో థౌసండ్ ఇయర్స్ పాస్
1: ఎప్పటికప్పటికే అది నూతనమైనటువంటి రామాయణంగా రూపొందుతూ వచ్చింది.
0: రామాయణ ఈజ్ ఎవర్ న్యూ ఎవర్ ఫ్రెష్.
1: ఇలాంటి నూతనమైనటువంటి రామాయణం లోపల
0: దట్ ఎవర్ న్యూ రామాయణ
1: ఎవరు దోషం నిరూపించేటువంటి వారు
0: నన్ కెన్ పాయింట్ అవుట్ ఎనీ మిస్టేక్.
1: ఎవరికి చేత కాదు.
0: నన్ కెన్ అటెంప్ట్
1: ఇది కల్పితమైనటువంటి దీంట్లో ఎవరైనా రాస్తూ లోపల కొన్ని పంక్తులు తప్పు అయినొచ్చు కానీ రామాయణ వాల్మీకి రామాయణము సాక్షాత్ రామాయణమే.
0: ఆఫ్టర్ ఆల్ సమ్ పీపుల్ మైట్ ఇంటర్ప్రిట్ ఇన్ దేర్ ఓన్ స్టైల్.

0: but nothing wrong with the composition of Valmiki.
1: Kanuka, so Ramayana yokka tattvanni manam chakkaga gurtinchalante kontha yochana chesi kaalam teesukoni chakkaga vicharana saripi satyanni manam ennukovali.
0: So in relation to Ramayana, we should think deep enough, take some time, make proper inquiry and learn.
1: Puramu kalyana samayamlo appula kodanu,
0: at the time of the holy wedding,
1: మిథిలాపురి లోపల కళ్యాణం జరుగుతూ ఉండాలి.
0: ది హోలీ వెడ్డింగ్ టుక్ ప్లేస్ ఇన్ మిథిల.
1: ఏమీ తెలియని అమాయకులు కూడాను రాముని వర్ణిస్తూ వచ్చారు.
0: మెనీ ఇన్నోసెంట్ పీపుల్ స్టార్టెడ్ నరేటింగ్ డిస్క్రైబింగ్ రామ.
1: ఇటువంటి వారు రాములు.
0: వాట్ టైప్ ఆఫ్ పర్సన్ హి ఇస్?
1: పరిశుద్ధమైనటువంటి హృదయం కలవాడు.
0: ఇస్ ప్యూర్ హార్టెడ్.
1: పవిత్రమైనటువంటి భావం కలవాడు.
0: హిస్ సీక్రెట్ ఫీలింగ్స్.
1: తన చేష్టలు కానీ తన కర్మలు కానీ అన్ని పవిత్రమైనటువంటివి.
0: ఆల్ హిస్ యాక్షన్స్ ఆర్ పర్ఫెక్ట్.
1: కనుకని అటువంటి పవిత్రమైనటువంటి రామ కళ్యాణం మనం అందరూ చూస్తాం, రండి.
0: లెట్స్ గో అండ్ వాచ్ దిస్ హోలీ వెడ్డింగ్ వాజ్ ద ఫీలింగ్ అమంగ్ ద పీపుల్.
1: రారే చూడగ పోదాము రాముల పెండి, రారే చూడగ పోదాము.
0: లెట్స్ ఆల్ గో టుగెదర్ టు సీ దట్ హోలీ వెడ్డింగ్ దేర్.
1: రారే చూడగ పోదాం రమణులందరూ కూడి, ఉరుభద్ర గోత్రాది సుని పెండి, రారే చూడగ పోదాము రాముల పెండి, రారే చూడగ పోదాము.
0: లెట్స్ ఆల్ లేడీస్ గో టుగెదర్ టు సీ దట్ రాయల్ వెడ్డింగ్ ఆఫ్ రామచంద్ర. లెట్స్ గో టుగెదర్.
1: స్త్రీలు మించిన మిక్కుటాలు, వింతల బంగళాలు, ముత్యపు తోరణాలు, మూలల కిక్కిటీలు, వజ్రాల రుగులు, తాపిన నీలాలు, నీలాలు వెయ్యార్లు నూరార్లు, రారే చూడగ పోదాము రాముల పెండి, రారే చూడగ పోదాము. స్త్రీలకెక్కువ భూషణాలు,
0: లేడీస్ అట్ జ్యువెల్స్
1: ఆనర్ దర్బార్లు,
0: ద రాయల్ పాస్
1: సీతకు రాముడు
0: అండ్ రామాయణ
1: సూత్రము గట్టుతాడు,
0: అండ్ ఇట్స్ టైమ్ ఆఫ్ ద వెడ్డింగ్
1: ఇద్దరి నొక్క ఈడు,
0: అండ్ గుడ్ మ్యాచ్
1: జోడిగా కూర్చినారు,
0: పర్ఫెక్ట్ మ్యాచ్
1: సీతకు తగువాడు శ్రీరాముడు, రారే చూడగ పోదాము.
0: అండ్ వి ఫైండ్ ఎ గుడ్ మ్యాచ్ అండ్ సీత అండ్ రామ్ ఆర్ దే పర్ఫెక్ట్ టు ఈచ్ అదర్.
1: ఇంచి మగల్ కడ నుంచి చిగ్గున తల వంచి, వశిష్ట రప్పించి ఖడ్గములు తెప్పించి, దూలాలపై గుప్పించి గుప్పించి ఇప్పించి మెప్పించి రప్పించుట, రారే చూడగ పోదాము. ఈ విధంగా వీళ్ళు వస్తుంటుంటే మగవారు వేరే ఒక వైపు నుంచి వస్తున్నారు.
0: Men also start coming in another direction.
1: Chutamura randi.
0: Let's go and see the
1: Kausalya tana yuni kalyana. Chutamura randi.
0: Let's see the wedding of the son of Kausalya.
1: Chuchuvarallaku chaala punyamata.
0: Those who watch that, who witness it, they will earn merit.
1: Bhaktaveshula mukti danamagu kalyanam. Chutamura randi.
0: As devotees, as we go, we'll have liberation. Let us see that holy wedding.
1: అంబారిపై అలగు తేజమట,
0: అండ్ హి హస్ గాట్ హి జస్ట్ కమింగ్ ఆన్ ది టాప్ సిటింగ్ ఓవర్ దేర్ ఆన్ ది ఎలిఫెంట్.
1: దగదగ మెరిచేటి రామచంద్రుడట,
0: అండ్ రామ ఇస్ షైనింగ్ బ్రిలియంట్లీ.
1: రామ అంకమున రమణి సీతయట,
0: అండ్ యు ఫైండ్ సీత బై హిస్ సైడ్.
1: సీతారాముల సోదర సేవట,
0: అండ్ యు ఫైండ్ ద బ్రదర్ సన్
1: సీత. నౌన మన క్షేమం అడుగునట కళ్యాణం చూతము రారండి, కౌసల్య తనయుని కళ్యాణం చూతము రారండి.
0: Let's all go together to see the holy wedding of the son of Kausalya.
1: ఈ విధంగా కూడాను స్త్రీలు పురుషులు కూడాను అతని యొక్క గుణగణములంతా కూడాను వర్ణించుకుంటూ కూడాను, అంతకంటే మించినటువంటి వాడు ఈ జగత్తులో లేడు, ఇతనే రామచంద్రుడు, ఇతనే సాక్షాత్ పరమాత్ముడు అని అయోధ్య వాసులే కాకుండా ఈ జనకపురి వాసులు కూడాను వర్ణిస్తూ వచ్చారు.
0: Men and women went and attended, watched that blissful scene of the holy wedding over there. They all have decided there cannot be any other higher, better scene than this holy wedding.
1: Kanuka ramula vishayam anetundi evaru sandehinchanakkarlenu.
0: So no one should doubt anything in
1: rama karyamulo ramulu yokka gunaganamulu nammi jeevinchinatundi vaadu ee naati kuda nu dooram poledu.
0: The one who has got full faith in Rama will never be betrayed.
1: రామును నమ్మినటువంటి వాడు ఏనాటికి చెడడు.
0: ద వన్ హూ హ్యాస్ ఫుల్ ఫెయిత్ ఇన్ రామా విల్ నెవర్ గెట్ హిస్ లైఫ్ స్పాయిల్డ్.
1: చెడక నమ్మిన వారున్నారు కానీ చెడు నమ్మినటువంటి వారు ఈ లోకాన లేరు, లేరు, లేరు.
0: ద వన్ విత్ ఫుల్ ఫెయిత్ నెవర్ గాట్ హిస్ లైఫ్ స్పాయిల్డ్. దేర్ ఆర్ మెనీ స్పాయిల్డ్ కెరియర్స్ ఫర్ ల్యాక్ ఆఫ్ ఫెయిత్.
1: కనుక భగవంతుని యొక్క విషయం లోపల అనేక కథలు రాసినట్టుగా ఇది ఒక కథగా ఉంటుంది అనుకుని మీరు భావించవచ్చును.
0: యు మే కన్సిడర్ దిస్ ఆల్సో అనదర్ స్టోరీ. along with many rest.
1: Story kavachunu,
0: maybe story,
1: kani ever story, history.
0: What story?
1: His story, history.
0: What story? History. His story, history.
1: కనుకనే ఇట్టి పవిత్రమైనటువంటి ఒక తత్వాన్ని ఎవరు కూడా సందేహించనక్కర్లేదు.
0: No one need to doubt the sanctity behind this.
1: కనుక మున్ముందు ఈ రామాయణం లోపల చాలా అతి సూక్ష్మమైనటువంటి విషయాల లోపల కొన్ని రహస్యాలు కూడా ఉంటున్నాయి.
0: There are many subtle points, secrets.
1: మీకు పూర్వం కూడా చెప్పాను.
0: భగవాన్ said earlier.
1: సీతారాముల యొక్క తత్వము ఎంత పవిత్రమైనటువంటిది అని.
0: The సీతారామ nature is divine.
1: రాముల యొక్క సోదరుల యొక్క ఇది సంబంధం కూడాను ఎంత రహస్యమైనటువంటిది.
0: అండ్ the secret relationship of affection that existed among the brothers is not fully known.
1: Sumitra Kaikeyulu ku sambandham entati pavitramainatundi.
0: The kind of sisterly affection between Sumitra and Kaikeyi is also not known.
1: Ee Kaikeyi pratyekamainatundi em kaadu.
0: Kaikeyi is not separate.
1: Ramuluku anni vidyalu nerpinatundi Kaikeyi.
0: In fact, Kaika taught the
1: expert kumarudu Bharatuni kante kudanu Ramunni sannihitanga teeskoni anni vidyalu nerpinatundi Kaikeyi.
0: In fact, Kaika loved Rama much more than her own son Bharata.
1: Edo konni samaya sandarbhalanu puraskarinchukoni Kaika paina leni po nindalu vachinayi kaani
0: Kaika was blamed because of certain circumstances.
1: Kaika doshiye kaadu.
0: Kaika has not done any mistake.
1: Devaleela lopala inni recommendment yokka idi charitra vidhanga kattukoni vastuntayi.
0: It's all God's play, divine master plan.
1: కనుక రామాయణం యొక్క తత్వాన్ని ఇంకా మనకు 14 అంతా ఉంటుండాది. ఈ 14 లోపల ఇంకా గుప్తమైనటువంటివి, చాలా గోప్యమైనటువంటివి, చాలా రహస్యమైనటువంటివి, ఎవరికి తెలియనటువంటివి కూడాను ముందు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు.
0: We have got still many more days to come and Bhagavan is going to tell many many things that are not known to us, many secrets of Ramayana, the subtle points of Ramayana in the days ahead of us.
1: ఎంత మంచి తీపు మీరంతా సేవింపుడి, ఎంత మంచి తీపు మీరంతా సేవింపుడి, ఎంత మంచి తీపు మీరంతా సేవింపుడి,
2: ఎంత మంచి తీపు మీరంతా సేవింపుడి.
1: నాటిని బలు ప్రీతిని శరణాతిగను చేసిన సీతాదినాథుడైన శ్రీరామచంద్ర నామెందమంచి
2: తీపు మీరంతా శ్రీంపుడి, ఎంత మంచి తీపు మీరంతా శ్రీంపుడి.
1: శాంతుడు గుణవంతుడు బలవంతుడు హనుమంతుడు,
2: దాసుడు బలవంతుడు గుణవంతుడు హనుమంతుడు,
1: సంతోషం చేసి

0: like a drop of water on the lotus leaf, which shines forth, which sparkles, but which is not steady all the same. Life is like that, which is very unsteady and which is full of attachments. And life is also full of fear, sorrow, and there is a screen which is covering the reality in the world. Hari Govinda, Hari Govinda.
1: Vidyarthulara, Vidyarthiniyulara.
0: Dear students, boys and girls.
1: Adhyatmikam ante emito? వ్యక్తిగతమైన స్వాతంత్రం అంటే ఏమిటో, ఈ రెండింటి యొక్క యథార్థ స్వరూపాన్ని గుర్తించటం సామాన్య మానవులకు సాధ్యం కాదు.
0: ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ ఫర్ ఆర్డినరీ ఇండివిజువల్స్ టు అండర్స్టాండ్ ది రియల్ నేచర్ ఆఫ్ ద స్పిరిచువాలిటీ and the individual freedom.
1: ఈ ఆధ్యాత్మికం అనగా కేవలము ఒంటరితనమని కాని ఏకాకి జీవితమని కాని భావించరాదు.
0: When you say it is spirituality, it doesn't mean that it is something of a solitary life or a lonely life.
1: యావత్ మానవ జీవితం మధ్య ప్రేమ బీజములు నాటి,
0: ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ హ్యూమానిటీ సోయింగ్ ద
1: శాంతి ప్రసూనములు వికరింపచేసి,
0: అవేకనింగ్ పేషెన్స్ పర్సివరెన్స్ అండ్ సచ్ గ్రేట్ వర్చ్యూ,
1: పవిత్ర ప్రేమను ప్రజలకు అందించటమే ఈ యొక్క ఆధ్యాత్మికం యొక్క అంతరార్థం.
0: ఆఫరింగ్ సేక్రెడ్ లవ్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ అమంగ్ ద మెన్, దాట్ ఈస్ ది ట్రూ మీనింగ్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
1: ఇందులో ప్రత్యేకమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం విచారించినప్పుడు ఇక్కడ ఆధ్యాత్మికమని కాని వ్యక్తిగతమైనటువంటి స్వాతంత్రమని కాని రెండు లేవు.
0: ఇఫ్ యూ వర్ టు జస్ట్ ఎగ్జామిన్ దిస్ ఇన్ ఎ డివైన్ వే అండ్ ఫ్యాషన్, దెర్ ఈస్ నథింగ్ లైక్ సపరేట్ స్పిరిచువాలిటీ అండ్ ఇండివిజువల్.
1: ఇంతవరకు జరిగినటువంటి యొక్క డిబెట్ కేవలం టిబెట్ మాదిరి ఉంటుండాలి. అనగా హృదయం అంటే ఏమిటో వాళ్ళు గుర్తించి వర్తించలేదు.
0: ద డిబేట్ దట్ వాజ్ క్యారీడ్ ఆన్ వాజ్ నాట్ వెరీ ఫ్రూట్ఫుల్ అండ్ థ్రోయింగ్ లైట్.
1: స్వాతంత్రం అనేటువంటిది వేదిక పైన ఒక్కొక్క వ్యక్తి తమ యొక్క భావములను ప్రకటించడమే స్వాతంత్రమని భావించారు.
0: దే ఎక్స్ప్రెస్ ది ఫీలింగ్ దట్ గివింగ్ ఎక్స్ప్రెషన్స్ టు వన్స్ ఓన్ ఫీలింగ్స్ ఈజ్ ఫ్రీడమ్.
1: స్వాతంత్రం అన్నది ఈ జగత్తునందు ఎవ్వరికీ లేదు.
0: నో వన్ ఇన్ దిస్ వరల్డ్ హ్యాస్ ఫ్రీడమ్.
1: కానీ రాజకీయంగా స్వాతంత్రమని ఒక పేరు వచ్చింది.
0: But politically, it is possible to obtain freedom.
1: ఈ స్వాతంత్రం అనగా ఏమిటి? విదేశీయుల పరిపాలన నుండి వారిని పంపి స్వదేశీయుల పరిపాలన స్వీకరించటము స్వాతంత్రం అని భావించారు.
0: It is considered that getting release from the foreign rule and having our own independent rule is obtaining freedom.
1: ఇది వ్యక్తిగతమైన ఫ్రీడము కాదు, ఫండమెంటల్ స్వాతంత్రము కాదు.
0: ఇట్ ఈజ్ నైదర్ ఇండివిజువల్ ఫ్రీడమ్ నార్ ఫండమెంటల్ ఫ్రీడమ్.
1: కేవలము అహంకార తత్వాన్ని ప్రకటించే నిమిత్తమై కొన్ని ఆచరించినటువంటి చర్యలు మాత్రమే.
0: ఆల్ దీస్ యాక్షన్స్ ఆర్ ఓన్లీ ఎన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎ సెన్స్ ఆఫ్ ఈగో.
1: విదేశీయులు పోయిన తర్వాత స్వదేశీయులు స్వాతంత్రాన్ని పొందినామనుకున్నాం, ఎందులో స్వాతంత్రాన్ని పొందాం?
0: ఆఫ్టర్ ది ఫారినర్స్ హ్యావ్ లెఫ్ట్ దిస్ కంట్రీ We said that we have got the freedom.
1: కేవలం స్వాతంత్రం స్వాతంత్రం అన్నంత మాత్రం ప్రయోజనం లేదు.
0: బై మియర్లీ మెన్షనింగ్ ఫ్రీడమ్,
1: ఐక్యతను సాధించినప్పుడే స్వాతంత్రము ప్రయోజనం అవుతుంది.
0: ఓన్లీ వెన్ వీ గెట్ యూనిటీ దెన్ వీ కెన్ సే దట్ వీ హావ్ ఫ్రీడమ్.
1: ఐక్యతను సాధించక స్వాతంత్రం స్వాతంత్రం అనుకుంటే ఇది కేవలము పదము యొక్క స్వాతంత్రమే కాని జీవి యొక్క స్వాతంత్రం కాదు.
0: వితౌట్ గెటింగ్ యూనిటీ ఇఫ్ వీ సే వీ హావ్ గాట్ ఫ్రీడమ్, ఇట్ ఈస్ ఫ్రీడమ్ ఓన్లీ ఇన్ వర్డ్స్, నాట్ ఫ్రీడమ్.
1: స్వాతంత్రం అనేది హృదయ స్థాయి నుండి ఏర్పడాలి.
0: ఫ్రీడమ్ షుడ్ ఎమర్జ్ అండ్ ఎమినేట్ ఫ్రమ్ ద హార్ట్.
1: హృదయం అంటే ఏమిటి?
0: వాట్ డూ యూ మీన్ బై హార్ట్?
1: కేవలం రక్త మాంసముతో కూడినటువంటి యొక్క ఈ గుండెకాయ కాదు.
0: ఇట్ ఈస్ నాట్ దిస్ ఫిజికల్ హార్ట్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ అండ్ మసిల్స్.
1: హృదయం అనగా ఒక స్థానమునకు కానీ, ఒక కాలమునకు కానీ, ఒక వ్యక్తికి కానీ, ఒక దేశమునకు కానీ సంబంధించినటువంటిది కాదు.
0: వెన్ యూ సే హార్ట్, ఇట్ ఈస్ నాట్ విత్ రెఫరెన్స్ టు ఏ పర్టికులర్ స్టేట్, ఏ పర్టికులర్ టైమ్, ఏ పర్టికులర్ ఇండివిజువల్ ఆర్ ఏ పర్టికులర్ కంట్రీ.
1: సర్వత్రా సర్వకాలముల యందు కూడాను, సర్వ దేశముల యందు కూడాను, సర్వ వ్యక్తిని యందు కూడాను సమత్వంగా ఉండేటువంటి యొక్క దివ్య తత్వమే హృదయం.
0: హార్ట్ ఈస్ సచ్ డివినిటీ అండ్ డివైన్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్ అండ్ ఒబ్టైన్ ఇన్ ఎవ్రీ ప్లేస్ అండ్ అట్ ఆల్ టైమ్స్ ఇన్ ఎవ్రీ కంట్రీ. అండ్
1: ఈ హృదయమునకు రూపము లేదు.
0: There is no form for this heart.
1: కాని మానవుని యొక్క దేహమునందు దేనిని మనం హృదయముగా భావిస్తున్నామో అది మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటిది.
0: What you consider the physical heart of man as heart, it comes in the middle and disappears also.
1: దేనిని గుర్తిస్తే సర్వమును గుర్తించినటువంటి వాడవుతాడో అలాంటి యొక్క దివ్యతత్వాన్ని గుర్తించడమే ఇదే నిజమైనటువంటి స్వాతంత్రం.
0: బై రికగ్నైజింగ్ విచ్ పర్టికులర్ ప్రిన్సిపల్ వన్ వుడ్ హావ్ రికగ్నైజ్డ్ అండ్ రియలైజ్ ఎవరీ అదర్ ప్రిన్సిపల్, ఈ వన్ రియలైజ్ సచ్ డివినిటీ దెన్ ఓన్లీ వన్.
1: యదా అండాండే తదా బ్రహ్మాండే అన్నారు. అనగా అండాండమనగా వ్యక్తిగతమైనటువంటిది.
0: వెన్ యూ సే అండాండ ఇట్ రెఫర్స్ టు ద ఇండివిజువల్.
1: బ్రహ్మాండమనగా సమష్టి స్వరూపము.
0: బ్రహ్మాండ రెఫర్స్ టు ది కాస్మాస్.
1: తనను తాను గుర్తించుకున్నటువంటి వ్యక్తి సర్వమును గుర్తించగలడు.
0: ద వన్ హూ హాజ్ రియలైజ్డ్ హిమ్సెల్ఫ్ హాజ్ రియలైజ్డ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
1: అయితే తానంటే ఎవరు?
0: వెన్ యూ సే హీ, హూ ఈస్ దట్?
1: ఈనాటి మానవుడు ప్రపంచములో సర్వమును తెలుసుకున్నటకు ప్రయత్నిస్తున్నాడు.
0: టుడేస్ మ్యాన్ ఈజ్ ట్రైంగ్ టు నో ఎవ్రీథింగ్.
1: సర్వమును తెలియనని విర్రవీగుతున్నాడు.
0: హీ ఆల్సో ఫీల్స్ ప్రౌడ్ దట్ హీ నోస్ ఎవ్రీథింగ్.
1: ఒకవేళ తెలియకపోతే తెలుసుకున్నటప్పుడును ప్రయత్నిస్తున్నాడు.
0: ఇఫ్ హీ డస్ నాట్ నో హీ ఈజ్ ఆల్సో మేకింగ్ ఎఫర్ట్స్ టు నో.
1: కాని మానవుడు తానెవరో, తన తత్వమేమిటో తనను తాను తెలుసుకోనకుండా సర్వమును తెలుసుకున్నట్టుగా ప్రయత్నిస్తున్నాడు.
0: బట్ మ్యాన్ ఈజ్ నాట్ ట్రైంగ్ టు నో హూ హీ రియలీ ఈజ్, వాట్ హిస్ ప్రిన్సిపల్ ఈజ్. వితౌట్ దిస్ హీ ఈజ్ ట్రైంగ్ టు నో ఎవ్రీథింగ్ ఎల్స్.
1: ఉపనిషత్తునందు ఉద్ధాలకుడు అనేటువంటి మహాపండితుడు తన కుమారుడైనటువంటి శేతకేతుని విద్యాభ్యాస నిమిత్తమై పంపినాడు ఇంకొక గురువు దగ్గరికి.
0: ఇన్ ఉపనిషత్ దేర్ ఇస్ ఎన్ ఇన్స్టెన్స్ వేర్ ఇన్ ఉద్ధాలక సెంట్ హిస్ సన్ శ్వేతకేతు టు అనదర్ మాస్టర్ ఫర్ స్టడీస్.
1: 12 సంవత్సరములు చక్కగా సర్వ విద్యను కూడాను గ్రహించాడు.
0: హీ స్పెండ్ 12 ఇయర్స్ లెర్నింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: కాని అన్నీయూ తెలుసునని వెర్రవీగి వెర్రివాడై తన తండ్రి దగ్గరకు వచ్చి, నాన్న నేను సర్వ విద్యను నేర్చినానన్నాడు.
0: Feeling with a sense of conceit and pride, he came to his father and told him that he has learned everything.
1: అప్పుడు నాన్న ప్రశ్నించాడు, నాన్న ఏమి తెలిసినా సర్వమును తెలిసినట్టు అవుతుందో, దానిని నీవేమైనా చదువుకున్నావా అన్నాడు.
0: Father questioned him, well child, have you learned that thing by learning which you would have learned everything else?
1: ఈ యొక్క కుమారుడు శ్వేతకేతుడు కొంత అహంకారం నుంచి క్రింద దిగాడు.
0: He got down from his conceit and ego a little.
1: అన్నింటికంటే కూడాను విద్యాహంకారము చాలా వెర్రితనమేస్తూ ఉంటుంటుంది.
0: Among all the types of pride and vanity, pride of education has a very high place.
1: అప్పుడు లోక జ్ఞానము కంటే ఆత్మజ్ఞానము బ్రహ్మజ్ఞానము అత్యవసరమని ఉద్ధారకుడు తన కుమారుడైన శ్వేతకేతునికి చక్కగా బోధించాడు.
0: Then he taught his son that without having the general knowledge and common sense, his education is incomplete and useless.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: one small example.
1: ఎవరైనా మనం చూచినప్పుడు కొత్త వారిని మీరెవరండి అని ప్రశ్నించడానికి పోయినప్పుడు అతను నేనెవరో నాకు తెలియదంటే మనం ఏమని భావిస్తాం, అతను ఒక పిచ్చివాడని భావిస్తాం.
0: యూ కమ్ అక్రాస్ ఎ స్ట్రేంజర్ లెట్ అస్ అస్యూమ్ యు ఆస్క్ హిమ్ మే ఐ నో హూ యు ఆర్ ఇఫ్ హి టెల్స్ యు ఐ డు నాట్ నో హూ ఐ ఆమ్ యు కన్సిడర్ హిమ్ యాజ్ ఎ మ్యాడ్ పర్సన్
1: అదే విధముగా నీవెవరో నీకు తెలియనప్పుడు ఇతరమైనటువంటి దానిని తెలుసుకున్నట్టుగా ప్రయత్నించినప్పుడు నీవు కూడా ఆ పిచ్చివాడి కంటే పెద్దవాడు కాదు కదా.
0: సిమిలర్ ఈజ్ యువర్ కేస్ ఇఫ్ ఎనీవన్ ఆస్క్ యు హూ యు ఆర్ if you really do not know who you are and if you are trying to find out everyone else, are you not worse than that mad person?
1: కనుక మొట్టమొదట తనను తాను గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
0: In the first instance, therefore, everyone has to understand who he is.
1: లేక దానికి జవాబు చెప్పొచ్చు, నేను ఫలాని రామయ్యను అని చెప్పొచ్చు.
0: One may say,

0: దట్ ఐఎమ్ సచ్ అండ్ సచ్ రామయ్య.
1: నేను రామయ్యను అన్నప్పుడు రామయ్య దేహం యొక్క పేరు. నేననేటువంటిది ఎవరు?
0: When one says that I am Ramaya, Ramaya is the name given to the body. Then who is that?
1: Ramaya ku pratyekanga nenu aneetundi okati untundali kada adhikanga.
0: There is one I separate from Ramaya. Who is that I?
1: Aa yokka nenu tattvanni matram gurtinchali.
0: It is necessary to find out that I principle.
1: Aa nenu aneetundide hrudayam.
0: That
1: aa nenu aneetundide atma. Aa nenu aneetundide brahmam.
0: That principle of I is heart, atma and brahman.
1: ఈ హృదయం అనేటువంటిది సర్వత్రా ఉండినటువంటిది.
0: దిస్ హార్ట్ ఈస్ ఫౌండ్ ఎవ్రీవేర్.
1: ఒక చిన్న ఉదాహరణము,
0: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక చిత్రకారుడు ఒక కాగితం పైన చక్కగా ఒక నర్తకిని చిత్రించాడు.
0: వన్ పెయింటర్ పెయింటెడ్ ది ఫిగర్ ఆఫ్ ఎ డాన్సర్ ఆన్ ఎ పీస్ ఆఫ్ పేపర్.
1: ఇక్కడ కాలు వంగింది, చెయ్యి వంగింది, వేలు వంగింది, అనేక రకములుగా కూడా నృత్యం చేసినట్టుగా తను చిత్రించాడు.
0: The picture was caught in such a posture that it was representing dancing in every limb of hers hand.
1: Tala trippinattuga kanipinchindi, kaalu vanchinattuga kanipinchindi, chelu vanchinattuga kanipinchindi, reelu vanchi anni vompulutona hechu taggulutona kanipinchindi aa chitram.
0: In that picture it was so clear that the head was turned, the hand movement of hand, the movement of legs, fingers, everything was giving the impression.
1: దృశ్యానికి హెచ్చు తక్కువలుగా కనిపిస్తుంటాది, కానీ ఆ కాగితం మనం చివరి చూస్తే ఏ హెచ్చు తక్కువలు లేవు.
0: When you see the picture there are those ups and downs, but you see the surface of the paper, there is nothing, no difference on the surface.
1: కొన్ని చిత్రముల లోపల పెద్ద పెద్ద పర్వతాలంతా కూడాను గొప్పగా ఎత్తుగా తగ్గుగా పల్లంగా ఈ విధంగా కనిపిస్తుంటాయి.
0: In the picture, some of the mountains will be looking, there will be a lot of ups and downs, modulations, and
1: kaani picture nu manamu aa yokka kaagitamunu anti chusthe andulo ee maatram kuda hechu pallam levu.
0: But you feel that paper with your hand, there is no ups, no downs, it is a clean surface.
1: Adhe vidhamgane ee hrudayamunandu ఈ జగత్ అనేటువంటిది హెచ్చు పల్లములు, మంచి చెడ్డలు, పాపపుణ్యములు, సత్యాసత్యములు, కష్టసుఖములు, ఈ విధమైనటువంటి వ్యత్యాసం మనకు కనిపిస్తూ ఉండినప్పటికీ హృదయ స్థాయి యందు ఇందులో ఏమాత్రం కూడా భేదములు కనిపించవు.
0: సిమిలర్ ఇస్ ద కేస్ విత్ హార్ట్. యు ఎక్స్పీరియన్స్ సారో, జాయ్ అండ్ ఆల్ డ్యూయాలిటీస్ ఇన్ ద హార్ట్, బట్ వెన్ యు గో టు ది స్టేట్ ఆఫ్ హార్ట్ ఇట్సెల్ఫ్, actually there is no such difference at all.
1: Antyamunaku lenatvantidi madhyaloku kanipinchinappudiki adi kuda lenatvantidi.
0: That which doesn't exist in the beginning and at the end, even when it makes its appearance in the middle, truly speaking it doesn't exist.
1: Idi oka tumbler antamu.
0: Here is a tumbler.
1: Deeniki roopam okati, naamam okati untundali.
0: It has got a name and a form.
1: Idi roopam.
0: This is the form.
1: దీనికి తగిన టంబ్లర్ అనేటువంటిది నామం.
0: టంబ్లర్ ఇస్ ద నేమ్ గివెన్ టు ఇట్.
1: ఈ రూపమును నామమును తీసివేస్తే ఉండేది ఏమిటి? ఎండి మాత్రమే ఉన్నది.
0: యు టేక్ అవుట్ దిస్ నేమ్ అండ్ ఫామ్, వాట్ రిమైన్స్ ఇస్ సిల్వర్.
1: ఇది టంబ్లర్ కాక పూర్వము వెండే.
0: బిఫోర్ ఇట్ బికేమ్ టంబ్లర్ ఇట్ వాస్ సిల్వర్.
1: టంబ్లర్ సమయమునందు ఇది వెండే.
0: ఇన్ ది ఫార్మ్ ఆఫ్ టంబ్లర్ ఆల్సో ఇట్ ఇస్ సిల్వర్.
1: దీని టంబ్లర్ ను చెడగొట్టి ఒక ముద్దగా చేసినప్పుడు అప్పుడు వెండే.
0: You reduce it into a mass, it is again silver.
1: ఇది ఆది అంత్యమునందు వెండిగానే ఉంటున్నది, మధ్యలో వచ్చినటువంటి ఇవే ఈ రూపనామములు.
0: In the beginning it was silver and in the end it is silver. In the middle you got the name and form tumbler.
1: కనుకనే దీనిని మిథ్యా జగత్ అని కూడాను పేరు వచ్చింది.
0: That is why this particular world is called mithya world.
1: జగత్తునందు ఏకం సత్ ఉన్నది ఒక్కటే.
0: What exists in the world is only one.
1: Endovadi undinappude kada freedom leka bandamo aneetundi kanipistundi.
0: Only when there is the second, then the question of bondage and freedom arises.
1: Ee bandamu swatantramu aneetundi mano kalipitalu.
0: This freedom and bondage are associated with the I.
1: Vidyarthulara, సూర్యుడు లేనప్పుడే చంద్రునికి మనం విలువిస్తున్నాం.
0: డియర్ స్టూడెంట్స్, ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ సన్ మూన్ గెట్స్ వాల్యూ.
1: సూర్యుడే ఉండినప్పుడు చంద్రుడు ఎవ్వరు కూడా చింతించరు.
0: వెన్ దెర్ ఇస్ సన్ షైనింగ్ నో వన్ థింగ్స్ ఆఫ్ మూన్.
1: పోనీ సూర్యుడు లేనప్పుడు చంద్రుడికి విలువిస్తున్నామంటే దేని వల్ల విలువిస్తున్నాము?
0: వెన్ దెర్ ఇస్ నో సన్, ఇఫ్ యూఆర్ గివింగ్ వాల్యూ టు మూన్, వై ఆర్ యూ గివింగ్?
1: చంద్రుడు స్వతః ప్రకాశకుడు కాదు.
0: మూన్ ఈజ్ నాట్ సెల్ఫ్ ల్యూమినస్.
1: సూర్యుని యొక్క కిరణములు చంద్రుడి పైన పడినప్పుడే చంద్రుడు ప్రకాశిస్తున్నాడు.
0: మూన్ ఈజ్ షైనింగ్ వెన్ ది రేస్ ఆఫ్ సన్ ఫాల్ ఆన్ హిమ్.
1: అదే విధంగానే మనం ఆత్మాన్వేషణ లేని సమయమునందే మనము చంద్రుడు అనేటువంటి మనసుకు ఎక్కువ విలువిస్తున్నాం.
0: ఓన్లీ వెన్ యూఆర్ నాట్ లుకింగ్ ఫర్ ఆత్మ వీఆర్ గివింగ్ వాల్యూ టు ది మూన్ ఆఫ్ మైండ్.
1: వేదమునందు చంద్రమా మనసో జాత చచ్చో సూర్యో అజాయత. ఈ మనస్సునకు చంద్రుడికు ఉండినటువంటి యొక్క బింబ ప్రతిబింబం యొక్క సంబంధ బాంధవ్యాన్ని వేదం ఈ రీతిగా నిర్ణయించింది.
0: దేర్ ఇస్ ది టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ అండ్ ఇట్స్ రిఫ్లెక్షన్ రిలేషన్షిప్ బిట్వీన్ మూన్ అండ్ మైండ్.
1: కనుక మనము ఆత్మ విచారణ లేనంత వరకు కూడాను మనసుకే మనము ఎక్కువ బలమును ఎక్కువ సమయమును ఎక్కువ ప్రధానతను అందిస్తున్నాం.
0: యాజ్ లాంగ్ యాజ్ వీ డు నాట్ అండర్టేక్ ఎంక్వైరీ ఆఫ్ ఆత్మ, వీ గివ్ సో మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు మైండ్ అండ్ కన్సిడర్ దట్ యాజ్ వెరీ ఇంపార్టెంట్.
1: కనుక ఈ మనస్సు అనేటువంటిది స్వతసిద్ధమైనటువంటి ప్రకాశం కాదు.
0: మైండ్ ఈజ్ నాట్ సెల్ఫ్ ల్యూమినస్.
1: కనుక మనసు ఉండినటువంటి వానికే స్వాతంత్రము బంధన.
0: ఓన్లీ ఫర్ ద వన్ హూ హ్యాస్ ద మైండ్ ఫ్రీడమ్ అండ్ బాండేజ్.
1: మనసు ఉండినటువంటి వానికే ఆధ్యాత్మికము పారమార్థికము లౌకికము.
0: ఫర్ ద మ్యాన్ హూ హ్యాస్ ద మైండ్ ఇట్ ఈస్ స్పిరిచువాలిటీ అండ్ ట్రాన్సెండెంటల్ థింగ్స్ ఆర్ అప్లికబుల్.
1: మనసు ఉండినటువంటి వారికే ప్రకృతి పరతత్వము.
0: ఫర్ ఏ పర్సన్ హూ హ్యాస్ ద మైండ్ అలోన్ ది క్వశ్చన్ ఆఫ్
1: మనసు ఉండినటువంటి వాడికే స్త్రీ పురుషుడు అనేటువంటి భేదము.
0: ద డిఫరెన్స్ ఆఫ్ మ్యాన్ అండ్ ఉమెన్ ఆల్సో రైజెస్.
1: సర్వద్వందం కూడా ఈ మనసు వల్లనే ఏర్పడినటువంటిది.
0: ఆల్ దీస్ డ్యుయాలిటీ అరైజ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మైండ్.
1: కనుక ఈనాడు లోకములో స్వాతంత్రము అనేటువంటిది రెండు రకములుగా ఉంటుండాలి.
0: ఇన్ ది వరల్డ్ యు హవ్ గాట్ ఫ్రీడమ్ ఆఫ్ టూ టైప్స్.
1: ఇప్పుడు కొంతవరకు వాదన జరిగింది.
0: దేర్ వాజ్
1: ప్రభుత్వ సంబంధమైనటువంటి స్థాయి లోపల ఇది ఈ రీతిగా చెయ్యాలి, ఇది ఈ రీతిగా చేయాలి. కొన్ని కొన్ని నిబంధనల చేత కొన్ని కొన్ని స్వాతంత్రాన్ని మనం అనుభవిస్తున్నాం.
0: దేర్ వాజ్ ఎ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ విచ్ వెంట్ ఆన్ అబౌట్ ది గవర్నమెంట్ ఎక్సర్సైజింగ్.
1: దీనిని మనము స్వాతంత్రం అని చెప్పడానికి వీలు కాదు.
0: ద టైప్ ఆఫ్ ఫ్రీడమ్ విచ్ ఇస్ ఎంజాయిడ్ దేర్ ఈజ్ నాట్ రియల్ ఫ్రీడమ్.
1: ఇక్కడంతా కేవలము ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని ఉంటుంది.
0: ఆల్ దోస్ ఆర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విచ్ ఎగ్జిస్ట్.
1: ఇంకా వ్యక్తిగతమైనటువంటి దానిని మనం విచారణ చేస్తే
0: వెన్ యూ టేక్ ది ఇండివిజువల్ ఫ్రీడమ్
1: ఇది కూడా స్వాతంత్రం కాదు.
0: దట్ ఈజ్ ఆల్సో నాట్ ఫ్రీడమ్.
1: ఇది కేవలము మానవుని యొక్క సంకల్పం యొక్క ప్రభావము.
0: ఇట్ ఈజ్ ది ఇంపాక్ట్ ఆఫ్ మ్యాన్స్ థింకింగ్.
1: ఇది తన మనోభిష్టము నెరవేర్చుకునే నిమిత్తమై ఆచరించేటువంటి స్వార్థము.
0: దిస్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ సెల్ఫిష్నెస్ విచ్ ఈజ్ ఇంటెండెడ్ టు ఫుల్ఫిల్ వన్స్ ఓన్ డిజైర్.
1: అందులో కూడా స్వాతంత్రం లేదు.
0: ఈవెన్ దేర్ ఈస్ సెల్ఫిష్నెస్.
1: ఒక్కడు చాలా బీదవాడిగా ఉంటాడు.
0: వన్ పర్సన్ ఈజ్ రాదర్ పూర్.
1: ఆ బీదవాడిగా ఉండినప్పుడు తనకు కొంత అన్నం కావాలి.
0: హీ వాంట్స్ సమ్ ఫుడ్ టు పార్టీ.
1: ఎవరినడిగినా పెట్టరు.
0: హీ గోస్ సో మెనీ పీపుల్ నో వన్ గివ్స్ హిమ్.
1: అప్పుడు నా ఆకలి తీర్చుకునే నిమిత్తమే నేను దొంగతనం చేస్తాను, నాకు ఇది ఫ్రీడమ్ అంటాడు.
0: ఇన్ ఆర్డర్ టు సాటిస్ఫై మై హంగర్ ఐ విల్ రిసార్ట్ టు థీవింగ్. హీ సేస్ దిస్ ఇస్ మై ఫ్రీడమ్.
1: తన స్వార్థాన్ని పురస్కరించుకుని నేను ఈ విధంగా దొంగతనం చేయొచ్చునని అనుకుంటున్నాడే కానీ తన కాన్షియన్స్ అనేటువంటిది ఒప్పుకోవటం లేదు.
0: ఇన్ ఆర్డర్ టు సాటిస్ఫై హిజ్ ఓన్ సెల్ఫిష్నెస్ హీ వాంట్స్ టు స్టీల్ అండ్ హీ సేస్ హీ హాస్ ఫ్రీడమ్.
1: తన కాన్షియన్స్ ఒప్పనప్పుడు ఇది స్వాతంత్రం ఎట్టవుతుంది?
0: హిస్ కాన్షియన్స్ డజంట్ పర్మిట్. దెన్ హౌ కెన్ దిస్ బి?
1: ఇది కేవలం ఒక బంధనంతో కూడినటువంటి స్వాతంత్రంగానే ఉంటుంటుంది.
0: దిస్ ఇస్ ఎ టైప్ ఆఫ్ బాండేజ్ అండ్ అసోసియేటెడ్ విత్ సెల్ఫిష్నెస్.
1: కనుక మానవత్వంలో నిజమైన స్వాతంత్రము ఎప్పుడు వస్తుందంటే ఈ మనస్సు అనేటువంటి దానిని నిర్మూలం గావించినప్పుడే నిజమైన స్వాతంత్రం వస్తుంది.
0: మ్యాన్ గెట్స్ రియల్ ఫ్రీడమ్ ఓన్లీ వెన్ హీ ఎలిమినేట్స్ మైండ్.
1: స్వా అదే ఏకం.
0: స్వా రెఫర్స్ టు దట్
1: స్వభావం. అది స్వభావం.
0: దట్ స్వభావం ఈజ్ ద స్వభావ.
1: ఇచ్చ ఈజ్ స్వేచ్ఛ.
0: ది ఫ్రీ విల్ స్వ ఇచ్చ ఈజ్ స్వేచ్ఛ.
1: స్వ ఇచ్చ, స్వ అనగా ఆత్మ.
0: స్వ దేర్ రెఫర్స్ టు ఆత్మ.
1: కనుక ఆత్మ ఇచ్చనే స్వాతంత్రము, అదే స్వేచ్ఛ.
0: ద విల్ ఆఫ్ ఆత్మ ఈజ్ ది రియల్ ఫ్రీడమ్.
1: అంతేకాని దేహేంద్రియ మనవ బుద్ధులతో ఆచరించేటువంటి యొక్క కర్మలన్నీ కూడా స్వాతంత్రములు కాదు.
0: ఆల్ ది యాక్షన్స్ అసోసియేటెడ్ విత్ ది బాడీ, మైండ్, ఇంటెలిజెన్స్ అండ్ సెన్సెస్ ఈజ్ నాట్ రియల్ ఫ్రీడమ్ అట్ ఆల్.
1: కొన్ని కొన్ని వాటి యందు లా ఆఫ్ నేచర్, ప్రకృతిని అనుసరించి కొన్ని మనం అనుసరిస్తూనే ఉంటుంటాం.
0: వీ అండర్టేక్ టు డూ సర్టన్ థింగ్స్ అకార్డింగ్ టు ది లా ఆఫ్ నేచర్.
1: ఇది కూడా స్వాతంత్రం కాదు.
0: దిస్ ఈజ్ ఆల్సో నాట్ రియల్ ఫ్రీడమ్.
1: లా ఆఫ్ నేచర్ ఒకటి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒకటి.
0: లా ఆఫ్ నేచర్ ఈజ్ వన్ థింగ్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈజ్ ది సెకండ్.
1: ఈ రెండింటి మధ్యలోనే మానవ జీవితం జరుగుతూ ఉంటుండాలి.
0: మ్యాన్ స్పెండ్స్ హిస్ లైఫ్ బిట్వీన్ దీస్ టూ కాంపోనెంట్స్.
1: అంతేకాని ఎవరికి వారు నేను స్వాతంత్రుని స్వాతంత్రుని అనుకోవటానికి ఏమాత్రము అధికారం లేదు.
0: ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ వన్ గోస్ ఆన్ టెలింగ్ ఐ హావ్ ఫ్రీడమ్ అన్లిమిటెడ్, నో ఇట్ ఈస్ రాంగ్. నో,
1: ఒక్క దివ్యత్వం ఒక్కటి మాత్రమే స్వాతంత్రం.
0: డివినిటీ ఈజ్ ఫ్రీడమ్.
1: దానిని కూడా స్వాతంత్రం అని చెప్పడానికి వీలు లేదు.
0: ఎనీవే దాట్ ఆల్సో కెనాట్ బి కాల్డ్ ఫ్రీడమ్.
1: ఉన్నది ఒక్కటే.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ విచ్
1: పదమునకు అక్కడ స్థానమే లేదు.
0: దేర్ ఇస్ నో రూమ్ ఫార్ ఎనీ బాండేజ్ అట్ ఆల్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
1: కొంతమంది అంటుంటారు, నేను స్వామికి సంపూర్ణ శరణాగతిని అయిపోయినాను, కానీ నా బాధలు తగ్గలేదు, నా దుఃఖం నివారణ కాలేదు, నా కష్టములు తీరలేదు అని అనుకుంటుంటాడు.
0: సమ్ పీపుల్ సే దట్ వీ హావ్ కంప్లీట్లీ సరెండర్ టు స్వామి, బట్ మై బర్డన్ ఈజ్ నాట్ రెడ్యూస్డ్, మై గ్రీఫ్ ఈజ్ నాట్ రిమూవ్డ్, మై సారో ఈజ్ నాట్ టేకన్, మై ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ సాల్వ్డ్.
1: నా యొక్క భావమునందు ఇది శరణాగతి కానేరదు.
0: ఇన్ మై వ్యూ దిస్ ఇస్ నాట్ సరెండర్.
1: నిజముగా శరణాగతి అయితే నా బాధలు తగ్గలేదు, నా కష్టం తీరదు అనేటువంటి ప్రశ్నకు అక్కడ అవకాశమే లేదు.
0: ఇఫ్ ఇట్ ఈస్ ఎ రియల్ సరెండర్, ది క్వశ్చన్ ఆఫ్ మై బర్డన్ ఇస్ నాట్ రెడ్యూస్, మై ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ సాల్వ్డ్ వుడ్ నాట్ అరైజ్ అట్ ఆల్.
1: ఇంకా కొంతమంది, నేను జ్ఞానం లోపల కొంతవరకు సమాధిని పొందుతున్నాను అంటాడు.
0: సమ్ పీపుల్ సే దట్ ఇన్ మెడిటేషన్ ఐ హావ్ రీచ్డ్ ది స్టేట్ ఆఫ్ సమాధి.
1: ఏమిటి సమాధి అంటే?
0: వాట్ డు యూ మీన్ బై సమాధి?
1: ప్రాకృతమైనటువంటి దృష్టి యందు, ప్రాకృతమైనటువంటి వ్యక్తులు రచించినటువంటి గ్రంథములు యందు సమాధి తత్వాన్ని అనేక రీతులుగా వర్ణించవచ్చును.
0: వరల్డ్లీ పీపుల్ డిస్క్రైబింగ్ ఇన్ బుక్స్ రిలేటింగ్ టు వరల్డ్లీ ఎక్స్పీరియన్స్ మే డిస్క్రైబ్ దిస్ సమాధి.
1: ఉండి తన్మయత్తుడిగా పడిపోవచ్చును.
0: He might soon and fall off.
1: Kani idi samadhi lo unnadu anukuntam.
0: But we think that he is in a state of samadhi.
1: Deeniki samadhi ane peruku idi sarthaka naamam kaadu.
0: It is not justified calling that state as samadhi.
1: Idi kevalamu oka emotion kavachchu.
0: It may be an emotion.
1: Leka hysteria kavachchu.
0: It could be hysteria.
1: Leka fits kavachchu.
0: It could be fits.
1: Leka weakness kavachchu.
0: It could be another weakness.
1: కానీ ఇది సమాధి కానేరదు.
0: బట్ దిస్ ఇస్ నాట్ సమాధి.
1: సమాధి అనగా ఏమిటి?
0: వాట్ డు యూ మీన్ బై సమాధి?
1: మనస్సును ఆత్మలో చేర్చటమే సమాధి.
0: మైండ్ గెటింగ్ మర్జ్డ్ ఇన్ ఆత్మ ఈజ్ ట్రూ సమాధి.
1: అట్టి స్థితి యందు రెండు అనేటువంటిది అక్కడ కనిపించదు.
0: ఇన్ దట్ స్టేట్ టూ ఎంటిటీస్ డు నాట్ ఎగ్జిస్ట్.
1: సమాధి ఒకే సమానత్వమైనటువంటి బుద్ధి, సుఖ దుఃఖములని కాని, ఆదాయ నష్టములని కాని, పాప పుణ్యములని కాని, ప్రకృతి పరమాత్మకమని కాని ఏమాత్రము భేదములు ఉండవు అక్కడ.
0: ఇన్ ద స్టేట్ ఆఫ్ సమాధి వన్ ఎంజాయ్స్ ఈక్వల్ మైండెడ్నెస్. దెర్ ఇస్ నో రూమ్ ఫార్ డ్యుయాలిటీ అట్ ఆల్, లైక్ జాయ్ అండ్ సారో, నేచర్ అండ్ గాడ్ అండ్ సచ్ అదర్ డ్యుయాలిటీ.
1: స్థితి ఎందు మాత్రమే అది సమత్వాన్ని పొందుతుంది.
0: ఓన్లీ ఇన్ దట్ స్టేట్ one can say that equality is experience.
1: అది నిజమైనటువంటి స్వభావం.
0: That is the real nature, స్వభావ.
1: కనుక మానవ జీవితములో మనము దేనిని పొందాలని ఆశిస్తున్నామో,
0: ఇన్ హ్యూమన్ లైఫ్ వాట్ వి రియలీ వాంట్ టు అటైన్,
1: పొందేదాని నిమిత్తమై ఏ విధమైనటువంటి మార్గాన్ని మనం అనుసరిస్తున్నామో,
0: టు అటైన్ దట్ వాట్ పాత్ వీఆర్ టేకింగ్,
1: ఈ విధమైనటువంటి యొక్క భావం నుండినంత వరకు కూడాను ఇది కేవలము మానసికము యొక్క వికారములే.
0: యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ అవేర్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్ అండ్ హ్యావ్ దిస్ ఫీలింగ్, ఇట్ ఈస్ ఓన్లీ ఏ సార్ట్ ఆఫ్ పర్వర్షన్ ఆఫ్ ద మైండ్ ఆర్ అవేరేషన్ ఆఫ్ ద మైండ్.
1: మనస్సు ఉండినంత వరకు కూడాను స్వాతంత్రం అనేటువంటిది ఎవ్వరికి లేదు.
0: యాజ్ లాంగ్ యాజ్ మ్యాన్ హ్యాస్ మైండ్ హీ డస్ నాట్ హ్యావ్
1: ప్రాకృతమైనటువంటి మార్గంలో ఏదో కొన్ని ఇది నా స్వాతంత్రము, నా ధనము నేను అతనికి ఇస్తున్నాను, ఇది నా స్వాతంత్రం అనుకోవచ్చు. అది స్వాతంత్రం కాదు.
0: ఇన్ ఎ వర్ల్డ్లీ సెన్స్ పీపుల్ మే సే ఐ హావ్ ది ఫ్రీడమ్ టు యూజ్ మై మనీ ది వే దట్ ఐ
1: వాంట్. స్వేచ్ఛ కాదు,
0: దట్ ఈస్ నాట్ రియల్ ఫ్రీడమ్, దట్ ఈస్ నాట్ ఫ్రీ విల్.
1: మనోభావంలో ఏర్పడినటువంటి కొన్ని సహజ సాత్విక గుణములు.
0: దిస్ ఆర్ ఆల్ ది సాత్విక క్వాలిటీస్ అరైజింగ్ ఇన్ మైండ్.
1: మనస్సు అన్ని గుణముల యొక్క మిశ్రమమై ఉంటుంటుంది.
0: మైండ్ కన్సిస్ట్ ఆఫ్
1: ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క గుణము అభివృద్ధి అవుతుంటాది.
0: వన్ క్వాలిటీ ఎమర్జెస్ అండ్ ప్రీడామినేట్స్ అట్ వన్.
1: అతనికి నేను ఒక రూపాయి ఇవ్వాలి అని సంకల్పించుకుంటావు.
0: యూ హ్యావ్ డిసైడెడ్ టు గివ్ వన్ రూపీ.
1: దానికి ఎవరి ఇష్టమో అక్కర్లేదు, నా స్వాతంత్రం అంటాము.
0: యూ సే దట్ ఐ డోంట్ వాంట్ ఎనీవన్స్ పర్మిషన్, ఐ హావ్ ఫ్రీడమ్.
1: ఇదంతా స్వాతంత్రములకు సంబంధించినటువంటిది కాదు.
0: దీస్ ఆర్ ఆల్ నాట్ థింగ్స్ విచ్ అరైజ్ ఫ్రమ్ ఫ్రీడమ్.
1: వాణి యొక్క పరిస్థితిని, వాణి యొక్క ప్రార్థనను కొంతవరకు మనస్సు అంగీకరించి తద్వారా నీవిచ్చేటువంటి యొక్క బలవంత దానమే తాని నిజమైనటువంటి స్వాతంత్రం కాదు.
0: ద మైండ్ కంపెల్స్ హిమ్ టు డూ దట్ పర్టికులర్ థింగ్ అండ్ దేర్ ఫోర్ హీ డస్ ఇట్. ఇట్ ఈస్ నాట్ రియల్ ఫ్రీడమ్ యాజ్ సచ్.
1: కనుక మానవుని యందు ఒక స్వేచ్ఛ అనేటువంటి ఉండాలంటే స్వేచ్ఛ అనేది ఉండడానికి వీలే లేదు సృష్టిలో.
0: If one says that man has that free will, there is nothing like free will in nature at all.
1: Justice Kastigiri cheppindi. Oka vyakti oka karranu chetilo pattukoni taru tana swatantranga oka vidhamainatundi yokka exercise chestu undadu.
0: Justice Kastigiri mentioned that one individual took hold of a stick in his hand and began doing
1: it. Compound lo chesukochunu, తన టెరస్ పైన చేసుకోవచ్చును, ఇది నా స్వాతంత్రము అనుకోవచ్చు.
0: ఇఫ్ హీ డస్ దిస్ కైండ్ ఆఫ్ మూవ్మెంట్ ఆఫ్ ది స్టిక్ ఇన్ హిస్ కాంపౌండ్ ఆర్ ఆన్ హిస్ ది టెరస్ ఆఫ్ హిస్ హౌస్,
1: అదే కరెంట్ తీసుకొచ్చి మధ్య బజారు లోపల త్రిప్పుకుంటూ కూర్చుంటుంటే పోలీస్ వచ్చి అరెస్ట్ చేసేసి పిచ్చివాడను జైల్లో పెడుతుంది.
0: ఇఫ్ ఎన్ ఇండివిజువల్ మూవ్స్ ద స్టిక్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రోడ్, పోలీస్ వుడ్ కమ్ అరెస్ట్ హిమ్, కాల్ హిమ్ ఎ మ్యాడ్ పర్సన్.
1: ఇది పబ్లిక్ రోడ్ లో చేసినటువంటిది స్వాతంత్రం కాదు.
0: What is done in the public road is not freedom.
1: ఇది పబ్లిక్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ విరుద్ధంగా చేసినట్టు అవుతుంది.
0: ఇట్ వుడ్ బి అగెనిస్ట్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ది గవర్నమెంట్.
1: తన కంపౌండ్ లో తన టెరెస్ పైన కూడా తాను చేయటం కూడా స్వాతంత్రం కాదు.
0: ఈవెన్ డూయింగ్ ఆన్ ద టెరెస్ ఆఫ్ హిస్ హౌస్ ఆర్ ఇన్ హిస్ కాంపౌండ్ ఈస్ నాట్ ఫ్రీడమ్.
1: ఇది కేవలము తన ఇష్టము.
0: That is only his own will, his own desire.
1: ఇష్టములకు స్వాతంత్రములకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
0: There is a lot of difference between one's desire and freedom.
1: ఇష్టం వస్తువును పట్టి స్వార్థమును పట్టి వినియోగించుకుంటూ.
0: Desire arises with reference to object and one's selfishness.
1: కనుక ఏ వస్తువైనా కాని, ఏ స్థానమందైనా కాని, ఏ వ్యక్తి అందైనా కాని, ఏ కాలమందైనా కాని, తన యొక్క హృదయభావం నుండి వచ్చినటువంటిది నిజమైన స్వాతంత్రం.
0: ద ఫీలింగ్ విచ్ కమ్స్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ వన్స్ హార్ట్ విత్ రెఫరెన్స్ టు వాట్ ఎవర్ ఆబ్జెక్ట్, వాట్ ఎవర్ ప్లేస్, వాట్ ఎవర్ ఇండివిజువల్ అండ్ వాట్ ఎవర్ టైమ్, దాట్ ఈస్ రియల్ ఫ్రీడమ్.
1: ఇది హృదయం నుండి ఆవిర్భవించాలి.
0: ఇట్ హాస్ టు కమ్ ఫ్రమ్ వన్స్ హార్ట్.
1: హృదయాన్ని వదలి ఏదో లౌకికమైనటువంటి యొక్క స్థితిగతులను పురస్కరించుకొని ఇది స్వాతంత్రం అనుకోవటము, ఇది కేవలం పేరుకు స్వాతంత్రమే కాని ప్రవర్తనలో స్వాతంత్రం దీనికి లేదు.
0: అదర్ థింగ్స్ విచ్ ఆర్ రిలేటింగ్ టు ది వరల్డ్ ఆర్ ఓన్లీ ఫ్రీడమ్ ఇన్ నేమ్, నాట్ ఫ్రీడమ్ ఇన్ ఇట్స్ సబ్స్టెన్స్.
1: మానవ జీవితంలో,
0: ఇన్ హ్యూమన్ లైఫ్,
1: ఉన్నతమైనటువంటి యొక్క స్థాయిని పొందినటువంటి వ్యక్తులు కాని,
0: మెన్ హూ హ్యావ్ అటైన్డ్
1: మేధాశక్తులు కాని
0: అండ్ హై ఇంటెలెక్చువల్స్,
1: ఇది కేవలము ఎక్కడి నుంచియో వచ్చినటువంటివి కాదు.
0: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ నాట్ ఒబ్టైన్ ఫ్రమ్ సంవేర్
1: లైక్ తన నుండి తాను ఆవిర్భవించినటువంటివి.
0: ఆల్ దీస్ థింగ్స్ హావ్ కమ్ ఫ్రమ్ విత్ ఇన్ ది మ్యాన్ హిమ్సెల్ఫ్.
1: ఒకానొక సమయంలో అర్జునుడు కృష్ణుని ప్రశ్నిస్తాడు, చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవద్రుడం. కృష్ణ, ఈ యొక్క చంచలమైనటువంటి మనస్సు చేత నేను దేనిని సాధించలేకపోతున్నానన్నాడు.
0: వన్స్ అర్జున క్వశ్చన్ కృష్ణ, వెల్ కృష్ణ, విత్ దిస్ అన్స్టడీ అండ్ వేవరింగ్ మైండ్ ఐ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు అటైన్ ఎనీథింగ్.
1: ఏ చిన్న కార్యమునందైన కూడా మనం విజయాన్ని సాధించాలంటే అచంచల హృదయుడు కావాలి.
0: టు అచీవ్ సక్సెస్ ఇన్ ఎనీ స్మాల్ లిటిల్ థింగ్ వన్ షుడ్ హ్యావ్ ఎ స్టడీ అండ్ ఫర్మ్ మైండ్.
1: చంచల చిత్తముతో ఏ చిన్న కార్యమును కూడా మనం సాధించలేము.
0: అన్స్టడీ అండ్ వేవరింగ్ మైండ్ విల్ నాట్ హెల్ప్ యూ టు అచీవ్ ఎనీథింగ్.
1: నేను చాలా బలహీనుడి అనుకుంటాం.
0: యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఎస్ వెరీ వీక్.
1: నేను కేవలము ఏదో కొన్ని విధమైనటువంటి ఒక సాధన చేత సాధించినాననుకుంటాం.
0: బై అండర్టేకింగ్ సమ్ సాధనాస్ యూ థింక్ దట్ యూ హావ్ అచీవ్డ్ సంథింగ్.
1: విద్యార్థులారా, ఎవ్వరు కూడాను ఏది సాధించినప్పటికీ ఒకరి వల్ల ఒకరికి సాధించినామనుకోవటం చాలా అజ్ఞానం.
0: డియర్ స్టూడెంట్స్, టు కన్సిడర్ దట్ వన్ హ్యాస్ అటైన్డ్ బై వన్స్ ఓన్ ఎఫర్ట్,
1: సర్వము నీయందే ఉంటుండాలి.
0: ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్ యూ ఓన్లీ, దేర్ ఇస్ నథింగ్ ఎక్స్టర్నల్ టు యూ.
1: ఎందుండినటువంటి దానిని నీవు బహిర్గతం గావించుకోవటమే నీవు చేసే ప్రయత్నం.
0: ఆల్ యువర్ ఎఫర్ట్స్ ఆర్ టు మేనిఫెస్ట్ వాట్ ఈస్ ఆల్రెడీ దేర్ ఇన్ యూ.
1: ఉన్నది ఒకటే అయినప్పుడు దానిని పొందడానికి వేరు సాధనలు ఎందుకు?
0: When there is only one thing, where is the need for any sadhana to achieve that?
1: Manasa tattvam nunchi kudanu avidya bhavamu dooram gavinchukotame manam cheyavalsina sadhana.
0: Remove ignorance from your mind and that is the sadhana which you will have to perform.
1: Ee manasika vruttulanu arikattukotame sadhana.
0: Controlling the tendencies of the mind is the sadhana.
1: Sarvamu niyende untunnadi.
0: You, everything is within you.
1: Danine krishnudu arjunuku upadesham chesindi.
0: This is what Krishna taught Arjuna.
1: Arjuna, neevu puttinappudu viluvidya teliyadu neeku.
0: Arjuna, when you were born, did you know archery? Meerandaru kuda
1: puttinappude ee vidyalanta kuda nerchukunnara? Ledu.
0: When you were born, did you learn all these
1: things? Kramakramina edo goppa vidyalu nerchukunnamani meeru bhavistunnaru.
0: All these skills and education you learned gradually over a period of time.
1: Ivi nerchukunnavi kaadu.
0: These are all not learnt.
1: మీ ఎందున్నటువంటివి మీకు ఆవిర్భవింప చేసింది.
0: The only thing is all those things which are already there within you have manifested themselves for you.
1: ద్రోణాచార్యుడు ఏమిటో నీకు విలువిద్య నేర్పినాడని నీవు భావిస్తున్నావు.
0: అర్జున, యూ కన్సిడర్ ద్రోణాచార్య హ్యాస్ టాట్ యూ ఆర్చరీ.
1: ద్రోణాచార్యుడు నీకు విద్యను నేర్పలేదు.
0: ద్రోణాచార్య హ్యాస్ నాట్ టాట్ యూ ఎనీ ఎడ్యుకేషన్.
1: ఉండినటువంటి దానిని తాను బయట తెప్పి చూపించాడు.
0: All that Dronacharya did was to bring it out of you.
1: Neelo
0: what was already in you.
1: Neelo vaatini ye guru aina sare ye mahattaramaina shakti gala vaadaina sare daanu tirigi leni daanu teppinchadaniki veelu kaadu.
0: No master, no powerful man would be able to bring out anything which you do not have within you.
1: Duradrushtam kaani,
0: whether it is
1: aanandamu kaani dukkhamu kaani,
0: whether it is joy or sorrow,
1: ivanni kudanu మన యందు ఉన్నటువంటివి.
0: ఆల్ ఆఫ్ దెమ్ డూ ఎగ్జిస్ట్ విత్ ఇన్ అస్.
1: ఇప్పుడు ఒక భావి తవ్వినాం.
0: వీ హావ్ డగ్ ఎ వెల్.
1: ఈ భావి తవ్వేటప్పటికీ ఏదో ఒక 100 అడుగులు పోయేటప్పటికి నీరు వచ్చాయి.
0: ఆఫ్టర్ గోయింగ్ 100 feet డీప్ యూ గాట్ వాటర్.
1: ఆ నీరు నువ్వు తెప్పించావా?
0: హ్యావ్ యూ బ్రాట్ అవుట్ దట్ వాటర్?
1: నీరు అక్కడ ఉన్నదే ఉన్నది.
0: వాటర్ వాజ్ ఆల్రెడీ దేర్.
1: దానికి దీనికి మధ్య నీకు మధ్య ఉన్నటువంటి మట్టిని తీసేయటం వల్ల నీరు కనిపించింది.
0: ఆల్ దట్ యువర్ డన్ ఈస్ యువర్ రిమూవ్డ్ ది మట్ విచ్ వాస్ బిట్వీన్ వాటర్ అండ్
1: అంతేకాని నీవు కొత్తగా ఆ నీటిని సృష్టించలేదు.
0: యూ హ్యావ్ నాట్ క్రియేటెడ్ వాటర్ దేర్.
1: అదే విధంగానే అర్జున, నీలో ఉన్నటువంటి యొక్క దివ్య శక్తిని నీవు మరిచినావు.
0: అర్జున, యూ హ్యావ్ ఫర్గాటన్ ది డివైన్ పవర్ విచ్ ఈస్ ఇన్ యూ.
1: నీవు మరచడానికి కారణమేమిటి?
0: What is the reason why you have forgotten?
1: Deha tadatmanu pondinappudu valane ee yokka divyamainatundi bhavani nuvu marchipoyinavu.
0: Because you have identified yourself with the physical body, you have forgotten your divine power.
1: Kanuka patti okkati kudanu divyattam kani pavitram kani apavitram kani dukkham kani aanandam kani ivanni kudanu manalo undinatundivi.
0: Whether it is divinity, sacredness, unsacredness, sorrow or joy, all of them are within us.
1: దీనిని నేను స్వాతంత్రం అని అనుకుంటే ఇది నీకు స్వాతంత్రం కాదు, ఉన్నదే అది.
0: ఇఫ్ యు సే దాట్ యు హావ్ గాట్ దిస్ ఆన్ అకౌంట్ ఆఫ్ యువర్ ఫ్రీడమ్,
1: ఇది స్వేచ్ఛ అనుకుంటే ఇది స్వేచ్ఛ కాదు, నీ యొక్క ఇది కర్తృత్వం.
0: ఇట్ ఈస్ నాట్ ఫ్రీ విల్, ఇట్ ఈస్ యువర్ ఓన్ కెపాసిటీ టు డూ.
1: కనుక ఫ్రీ విల్ అనేటువంటి దాన్ని చెప్పడం లోపల ఇది అర్థమే లేదు.
0: వెన్ యూ సే యూ హ్యావ్ ఫ్రీ విల్ దేర్ ఇస్ నో మీనింగ్.
1: ఇది ఫ్రీ విల్ అనేటువంటిది ఒక్కటే, అదే హృదయ స్థాయి.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ ఫ్రీ విల్ అండ్ దట్ ఇస్ ది స్టేట్ ఆఫ్ హార్ట్.
1: అది ఎప్పటికీ ఉన్నది,
0: ఇట్ ఈస్ ఆల్వేస్ దేర్.
1: ఒక్కతూరి వచ్చి ఒక్కతూరి పోయేటువంటిది కాదు.
0: దిస్ ఇస్ నాట్ సంథింగ్ విచ్ కమ్స్ వన్స్ అండ్ గోస్ అవే అట్ అనదర్ టైమ్.
1: కనుక మనోభావం ఉండినంత వరకు కూడాను మానవులకు ఈ విధమైనటువంటి యొక్క భిన్న భావములు అభివృద్ధి పొందుతుంటాయి.
0: యాజ్ లాంగ్ యాజ్ మ్యాన్ హ్యాస్ గాట్ దిస్ మెంటల్ ఫీలింగ్స్ హీల్ బి హ్యావింగ్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్.
1: కనుక మనస్సు యొక్క స్వాతంత్రములే కాని ఇవన్నీ మనిషి యొక్క స్వాతంత్రములు కావు, అర్థమే లేదు.
0: వెన్ యూ సే యూ హ్యావ్ ఫ్రీ విల్ దెర్ ఇస్ నో మీనింగ్.
1: ఇది ఫ్రీ విల్ అనేటువంటిది ఒక్కటే, అదే హృదయ స్థాయి.
0: దెర్ ఇస్ ఓన్లీ వన్ ఫ్రీ విల్.

0: మనస్సు యొక్క స్వాతంత్రములే కాని ఇవన్నీ మనిషి యొక్క స్వాతంత్రములు కావు.
1: దేర్ఫోర్ యూ విల్ హ్యావ్ టు జస్ట్ గెట్ ది ఫ్రీడమ్ ఆఫ్ ది హార్ట్ అండ్ నాట్ ఫ్రీడమ్ ఆఫ్ దిస్ మైండ్.
0: సంపత్ చెప్పాడు.
1: సంపత్ సెడ్,
0: ఒక స్టూడెంట్ తాను ఏదో ఒక విధంగా కూర్చొని క్వశ్చన్ వేయటము లేకపోతే ఆన్సర్ తెప్పించుకోవటము అతనికి స్వాతంత్రం ఉన్నది అని.
1: దట్ ఎ స్టూడెంట్ సిట్టింగ్ ఇన్ ఎ పర్టికులర్ ఫిజికల్ పోస్చర్ అండ్ పుట్టింగ్ ఎ క్వశ్చన్ అండ్ గెటింగ్ ఆన్సర్ హ్యాస్ దట్ రైట్.
0: ఈ స్వాతంత్రం అని చెప్పడానికి అక్కడ వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ రియల్ ఫ్రీడమ్.
0: తెలియనటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాడు.
1: He has tried to know what he did not know.
0: ఈ ప్రయత్నించేటువంటి విధానంలో కూడాను తాను అడిగేటువంటి యొక్క పద్ధతులను కూడా కొంతవరకు మార్చుకోవాలి.
1: He has to make some changes in the way that he puts the question.
0: వినయ విధేయతను పురస్కరించుకొని
1: in tune with humility and obedience
0: తాను సరి అయినటువంటి స్థితిగతులను పురస్కరించుకొని
1: అండ్ హీ షుడ్ బి ఇన్ ఎ ప్రాపర్ పోస్చర్.
0: ప్రశ్నించటంలో కూడా ఒక నిబంధన ఉంటుండాలి.
1: హీ హ్యాస్ టు పుట్ క్వశ్చన్, దిస్ ఈస్ ది ప్రాపర్ రూల్.
0: ప్రశ్న అడగటము దానికి జవాబు తీసుకోవటము ఇది స్వాతంత్రం అనుకుంటున్నాం. ఇది స్వాతంత్రం కాదు.
1: పుట్టింగ్ ఎ క్వశ్చన్ అండ్ గెటింగ్ ఎ రిప్లై ఈజ్
0: నీ విద్యా విధానంలో ఉండేటువంటి నిబంధన.
1: This is the rules and regulations.
0: నీ కర్తవ్యం అది.
1: It is your duty.
0: కర్తవ్యమునకు స్వాతంత్రమునకు వ్యత్యాసం ఉంటుండాలి.
1: There is a difference between one's duty and one's freedom.
0: మూడు రకములైనటువంటి ఉంటుండాలి.
1: There are three types.
0: ఒక్కటి స్వాతంత్రం అని ఉంటుండాలి.
1: One is స్వాతంత్రం, freedom.
0: దీనిని ఒకటి నిబంధన.
1: One is
0: కర్తవ్యము,
1: అనదర్ ఇస్ డ్యూటీ.
0: ఒకటి స్వాతంత్రం అన్నాం,
1: థర్డ్ వన్ ఇస్ ఫ్రీడమ్.
0: అయితే ఈ మూడింటికి ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటి?
1: వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ దీస్ త్రీ థింగ్స్?
0: ఇప్పుడు ఒక సండే వచ్చింది.
1: లెట్ అస్ సే దట్ దేర్ వాజ్ అ సండే.
0: నా ఫ్రెండ్స్ అందరినీ పిలిచి నేను ఈనాడు టీ పార్టీ పెట్టాలా అనుకున్నావు.
1: యూ వాంటెడ్ టు జస్ట్ అరేంజ్ ఫార్ ఎ టీ పార్టీ.
0: ఆనాడు 4 గంటలకి అన్ని ఏర్పాట్లు చేసుకున్నావు.
1: యు హావ్ మేడ్ ఆల్ అరేంజ్మెంట్స్ ఫర్ ద సేమ్.
0: హై టెంపరేచర్ వచ్చింది.
1: యు గాట్ వెరీ హై టెంపరేచర్ ఆన్ దట్ డే.
0: అప్పుడు తక్షణమే ఈ ఫ్రెండ్స్ కింద ఫోన్ చేస్తావు.
1: దెన్ యు ఫోర్స్ యువర్ ఫ్రెండ్స్.
0: నాకు టెంపరేచర్ చాలా అధికంగా ఉంటుండాలి, ఈనాడు టీ పార్టీ నేను మానుకుంటున్నానన్నాడు.
1: ఐఎమ్ హ్యావింగ్ హై టెంపరేచర్, ఐ cancel today's tea party.
0: ఇది స్వాతంత్రము.
1: దిస్ ఈజ్
0: అనుకుంటున్నాం.
1: యూ నాకు
0: ఇష్టమైతే పెట్టుకోవచ్చు, ఇష్టం లేకపోతే మానుకోవచ్చు.
1: యూ కన్సిడర్ దిస్ యాజ్ ఎ ఫ్రీడమ్ బికాస్ యూ కెన్ హ్యావ్ ఇట్ ఇఫ్ యూ లైక్, యూ కెన్ క్యాన్సల్ ఇట్ ఇఫ్ యూ సో లైక్.
0: నీవు ఆఫీసులో ఉంటున్నావు.
1: యూఆర్ వర్కింగ్ ఇన్ అన్ ఆఫీస్.
0: అక్కడ కూడా నువ్వు అధికంగా టెంపరేచర్ వచ్చింది.
1: యూ డెవలప్ హై టెంపరేచర్ వెన్ యూఆర్.
0: అదే నాడే మీ డైరెక్టర్ నీ ఆఫీసును విజిట్ చేస్తున్నాడు.
1: ఆన్ ద సేమ్ డే యువర్ డైరెక్టర్ వాజ్ షెడ్యూల్ టు విజిట్ యువర్ ఆఫీస్.
0: నీవప్పుడు లీవ్ తీసుకోవటానికి వీలు కాదు.
1: యూ డోంట్ హ్యావ్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు అప్లై.
0: ఏదో కొన్ని మాత్రలైనా వేసుకుని డాక్టర్ దగ్గరికైనా పోయి కొన్ని ఇంజెక్షన్స్ అయినా తీసుకుని ఆ జ్వరంతోనే నీ ఆఫీసు పోయే తీరాలి.
1: యూ అప్రోచ్ ఎ డాక్టర్, టేక్ సమ్ మెడిసిన్ అండ్ విత్ ఫీవర్ కంటిన్యూయింగ్ యూ గో టు ది ఆఫీస్.
0: ఇది నిర్బంధం.
1: This is restriction.
0: మొదటిది సంబంధం.
1: The first one is సంబంధం, relationship.
0: మూడవది కర్తవ్యం.
1: The third one is
0: నిర్బంధం, సంబంధం, కర్తవ్యం. ఈ మూడింటి యొక్క వ్యత్యాసాన్ని మనం చక్కగా గుర్తించాలి.
1: We have to understand the relationship between the restriction, the type of relationship and the type of compulsion which you have.
0: ఏదో కొన్ని కారణాల వల్ల ఇంటిలో భార్య భర్తలు కొంత పోట్లాడుకున్నారు.
1: అన్ అకౌంట్ ఆఫ్ సమ్ ఇన్సిడెంట్స్ దేర్ ఈస్ ఎ ఫైట్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇన్ ద అట్ హోమ్.
0: ఈ కోపం చేత భర్త ఆమెను 2 కొట్టాడు.
1: బీయింగ్ ఎన్రీ ఈ హస్బెండ్ హిట్ వైఫ్.
0: ఆమె ఏడ్చుకుంటూ బెడ్రూమ్ పోయి పండుకుంది, వంట చేయలేదు.
1: షీ డిడ్ నాట్ కుక్ ఫుడ్ దట్ డే. షీ వెంట్ టు ద బెడ్రూమ్ అండ్ షీ వాజ్ క్రైయింగ్.
0: పురుషుడు డ్రాయింగ్ రూమ్ లో కూర్చున్నాడు.
1: ది మ్యాన్ ఆఫ్ ద హౌస్ హీ వాజ్ ఇన్ ద డ్రాయింగ్ రూమ్.
0: చాలా కోపంగా ఉన్నాడు.
1: హీ వాజ్ ఇన్ ఏ

0: ఎన్రేజ్డ్ మూడ్. విషయముతో వచ్చినటువంటి కోపం ఒకటి, ఆకలి చేత వచ్చినటువంటి కోపం మరొకటి. ఈ రెండూ చేరి తాను చాలా రెస్ట్లెస్ గా ఉంటున్నాడు.
1: ఆ సమయానికి తగినట్టుగా ఒక ఫ్రెండ్ వచ్చాడు. జస్ట్ అట్ దట్ మూమెంట్ ఏ ఫ్రెండ్ అరైవ్డ్.
0: ఫ్రెండ్ వచ్చేటప్పటికి నవ్వుతూ నవ్వుతూ హలో హలో హలో కమాన్ కమాన్ అన్నాడు.
1: ద మూమెంట్ ఫ్రెండ్ ఎంటర్డ్ విత్ ఎ స్మైల్ హీ వెల్కమ్ హిమ్. హలో హలో కమిన్,
0: కూర్చోమని చెప్పాడు.
1: హీ ఆస్క్డ్ హిమ్ టు టేక్ హిస్ సీట్.
0: కానీ ఫ్రెండ్ దగ్గర హలో హలో హలో కమాన్ అని చెప్పి చాలా నవ్వుతూ చాలా హాస్యంగా తాను ఉత్సాహంగా మాట్లాడుతూ అతనితో కాలం గడిపి లోపల పోయాడు. నా ఫ్రెండ్ వచ్చాడు, కాఫీ చేయి అన్నాడు కోపంగా.
1: హీ రిసీవ్డ్ ది ఫ్రెండ్ విత్ ఎంథూజియాజం అండ్ చీర్ఫుల్నెస్, ఆస్క్డ్ హిమ్ టు బి సీటెడ్, వెంట్ ఇన్ టు ది ఇన్సైడ్ రూమ్ అండ్ ఆస్క్డ్ హర్ విత్ యాంగర్, నౌ ప్రిపేర్ కాఫీ.
0: భార్యతో కోపంగా ఉన్నాడు, ఫ్రెండ్ తో ఆనందంగా ఉన్నాడు.
1: హీ వాజ్ యాంగ్రీ విత్ ద వైఫ్.
0: ఫ్రెండ్ తో ఆనందంగా ఉన్నది భార్యకు తెలియకూడదు, భార్యతో కోపంగా ఉన్నది ఫ్రెండ్కు తెలియకూడదు.
1: హిస్ ఫ్రెండ్ షుడ్ నాట్ నో దట్ హీ వాజ్ యాంగ్రీ విత్ ద వైఫ్. హిస్ వైఫ్ షుడ్ నాట్ నో హీ వాజ్ ఫ్రెండ్లీ విత్ ది ఫ్రెండ్.
0: ఇది కర్తవ్యం,
1: దిస్ ఈజ్ ది డ్యూటీ.
0: ఈనాడు సంబంధము పోయింది.
1: టుడే ద రిలేషన్షిప్ ఈజ్ లాస్ట్.
0: నిర్బంధము పోయింది.
1: The restrictions and the rules are also
0: ఈ కర్తవ్యం అంతకంటే కనిపించడం లేదు.
1: అండ్ డ్యూటీ ఈజ్ నాట్ ఎగ్జిస్టింగ్ ఈవెన్ ఫర్ శాంపుల్.
0: ఇదే ధర్మనాశనము, ఇదే ధర్మ జ్ఞాని అన్నారు.
1: దిస్ ఈజ్ ది డిక్లైన్ ఆఫ్ ధర్మ అండ్ డిక్లైన్.
0: భార్యతో పోట్లాడినటువంటి వ్యక్తి డ్రాయింగ్ రూమ్ లో ఉంటే ఫ్రెండ్ వచ్చి గెట్ అవుట్ అని అంటే వాడు ఏమిటో ఈ ఫ్రెండ్ పిచ్చి పెట్టింది అనుకుంటాడు.
1: జస్ట్ బికాస్ ఎ పర్సన్ హస్ క్వారల్డ్ విత్ హిస్ వైఫ్.
0: సమయస్ఫూర్తిగా మన యొక్క భావములను కాని మన యొక్క చర్యలను కాని మార్చుకునేటువంటి విధానమే సంబంధం.
1: ద రియల్ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ ఈజ్ దట్ హీ షుడ్ నో ది డిమాండ్స్ ఆఫ్ ది టైమ్ అండ్ సర్కమ్స్టాన్స్ అండ్ అడ్జస్ట్ హిమ్సెల్ఫ్ అండ్ బిహేవ్ ప్రాపర్లీ.
0: ఈ విధమైనటువంటి చర్యల్లో మనం తీసుకుంటే నిర్బంధము, సంబంధము, కర్తవ్యము ఈ మూడింటి యందు కూడా మానవుల స్వతంత్రం లేదు.
1: ఇఫ్ యూ కరెక్ట్లీ అండర్స్టాండ్ ఇన్ ఆల్ దీస్ త్రీ స్టేట్స్ ఆఫ్ రెస్ట్రిక్షన్,
0: సామాజికము యొక్క స్థితిగతులను పురస్కరించుకొని మన ప్రవర్తనలు మనం మార్చుకుంటున్నాం.
1: వీ అడ్జస్ట్ అవర్ ఓన్ బిహేవియర్ డిపెండింగ్ అపాన్ ది కంపల్షన్స్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్.
0: కనుక మనకు నిజమైన స్వాతంత్రం ఏంటంటే ఆత్మస్థాయి స్వాతంత్రము.
1: అవర్ రియల్ ఫ్రీడమ్,
0: నీవు ఆత్మభావాన్ని లక్ష్యమైన ఉంచుకొని నువ్వు ఏ కార్యమైనా చెయ్యి, నీవు తప్పక స్వాతంత్రంగా ఉంటుంటావు.
1: వాట్ ఎవర్ వర్క్ యూ వాంట్ టు డూ యూ కెన్ డూ ఇట్, ప్రొవైడెడ్ యూ కీప్ యువర్ సెల్ఫ్ ఇన్ ది
0: ఇండివిజువల్ ఫ్రీడమ్ అని కానీ స్పిరిచువల్ అనేటువంటిది కానీ రెండు వేరువేరుగా లేవు.
1: స్పిరిచువాలిటీ అండ్ ఇండివిజువల్ ఫ్రీడమ్ ఆర్ నాట్ సెపరేట్ ఫ్రమ్ ఈ.
0: ఆధ్యాత్మికమే స్వాతంత్రము, స్వాతంత్రమే ఆధ్యాత్మికం.
1: స్పిరిచువాలిటీ ఇస్ ఫ్రీడమ్, ఫ్రీడమ్ ఇస్ స్పిరిచువాలిటీ.
0: ఇవి రెండు వేరుగా ఉండడానికి వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కీప్ దెమ్ సెపరేట్.
0: ఇది ఎట్లా ఉంటుండదనగా ఒకే పదార్థం యొక్క అనేక భిన్న స్వరూపాన్ని ధరించింది.
1: ఇట్ ఈస్ లైక్ ద సేమ్ ఆబ్జెక్ట్ టేకింగ్ డిఫరెంట్ ఫార్మ్స్.
0: పాలు ఉన్నాయి,
1: దేర్ ఇస్ మిల్క్.
0: పాలు పెరుగు చేసుకున్నాము,
1: యు కర్డ్ ఇట్.
0: పెరుగును చిలికినాము,
1: యు చర్న్డ్ ఇట్.
0: వెన్న వచ్చింది,
1: యు గాట్ బట్టర్ అవుట్ ఆఫ్.
0: మజ్జిగ నిలిచింది,
1: దేర్ ఇస్ బటర్ మిల్క్.
0: పాలుగా ఉండినటువంటిది పెరుగుగా కావటము, వెన్నగా కావటము, మజ్జిగగా కావటము, ఇన్ని రూపాలు చెందింది.
1: The milk has got itself transformed into buttermilk, butter, curds.
0: Aithe inni roopamullo undinatvanti paalu okkate.
1: But all these forms are different, but milk is the same.
0: Adhe vidhamgane
1: in the same way
0: saalokyam, saarupyam, saamipyam, saayudhyam ee naalugu kudanu bhinna bhinnamainatvanti yokka రూపనామము ధరించింది కానీ నాలుగు చేరి ఒక్కటే.
1: ఇన్ ద సేమ్ వే సాలోక్యం, సారూప్యం, సామీప్యం, సాయుధ్యం, దీస్ ఆర్ ఫోర్, బట్ ఫోర్ నేమ్స్, బట్ దిస్
0: ఒకదానికొకటి స్టెప్స్, ఒక సోపానములు.
1: బట్ దీస్ ఆర్ ఆల్ ఫోర్ స్టెప్స్.
0: సాలోక్యం,
1: సాలోక్యం,
0: ఈ లోకం అది సాలోక్యం. భగవత్ చింతన చేస్తున్నావు, భగవత్ లోకం.
1: Living in the world of Bhagavan, thinking of God.
0: Bhagavantuni chinta chestu chestu chestu em ayipothundi? Samipyam. స్వామిని చింత చేస్తూ స్వామికి దగ్గరగా పోవాలి అని ఒక ఆశ పడుతుంది.
1: యాజ్ యూ కాన్స్టెంట్లీ థింక్ ఆఫ్ స్వామి, యూ ఫీల్ లైక్ గోయింగ్ క్లోజర్ టు స్వామి, నియర్ టు స్వామి.
0: సామీప్యం పోయిన తర్వాత స్వామితో ఐక్యం కావాలి అని ఒక సారూప్యాన్ని పొందిపోతుంది, స్వామి వలె ఉండాలి అని ఆశిస్తాం.
1: ఆఫ్టర్ దిస్ సామీప్యం ఆర్ గోయింగ్ క్లోజర్ యూ ఫీల్ లైక్ గెటింగ్ స్వామీస్ ఫార్మ్.
0: ఈ సారూప్యం పొందాలని ఆశించిన తర్వాత సాయుధ్యం కావాలని ఆశిస్తాం.
1: Once you want to get the feeling that you would like to have the same form of
0: Allah, ivanni kuda nu okadani yokka bhinna swaroopam le kaani veru veru kaadu.
1: All these things are different forms of the same thing.
0: Kanuka manavulaku ee bhautika jagattunandu swatantram unnadante idi kevalamu veri swatantram ane cheppochu, ahankara swatantram ane cheppochu, abhimana swatantram ane cheppochu.
1: The type of worldly freedom that one enjoys is the freedom of the ego, freedom of some kind of craze, madness, freedom of
0: na bidda paina na swatantram untundadi nenu kottavachu tittavachu.
1: When you say that these are my children, you have got the right to beat them.
0: Na bharya paina na swatantram undi aamenu kottavachu tittavachu.
1: You may have your freedom on your wife and therefore you may just chide her or you may even beat her.
0: Idi kevalam nee bhrantiye kaani neeki adhikaram ledu.
1: Truly speaking, this is only your own delusion. You don't have any freedom on them.
0: Manchini cheppavachunu, manchini bodhinchavachu.
1: You can tell something good and teach also something good.
0: Kottadamu tittadamu na swatantram anukotamu idi kevalamu telivu takkuva pani.
1: Chiding and beating are not freedom.
0: Nijamuga manavudiga undinatvanti vaadu మానవునిగా బ్రతకాలనుకుంటుంటే ఈ విధమైనటువంటి యొక్క అహంకార చర్యలు మానినప్పుడే మానవుడు మానవుడిగా ఉద్ధరిస్తాడు.
1: ఇఫ్ మ్యాన్ వాంట్స్ టు లివ్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్, హిస్ బిహేవియర్ మస్ట్ బి హ్యూమన్ అండ్ షుడ్ నాట్ బి దిస్ కైండ్.
0: నిజముగా నాకు స్వాతంత్రం ఉందని అనుకుంటే నీ ఇష్టములు నీకు ఎంత స్వాతంత్రమో ఆమె ఇష్టములు కూడా ఆమెకు అంత స్వాతంత్రం కదా.
1: Truly speaking, if you say that you have freedom to do anything, she has also freedom to do.
0: బయట వారి స్వాతంత్రం అణగదొక్కి తన స్వాతంత్రం పెంచుకోవాలనుకోవటం ఇది స్వార్థం కాదా?
1: Is it not selfishness to try to suppress one's freedom?
0: నిజమైన స్వాతంత్రం అనుకుంటే ఏమిటి? బయట వారి స్వాతంత్రం అడ్డు తగినటువంటి మన యొక్క స్వాతంత్రం.
1: Real freedom is not to suppress someone else's freedom.
0: కనుక ఇట్టి స్వాతంత్రము లోకంలో ఎట్టి మానవులకు కనిపించదు.
1: That kind of real freedom is not obtained with reference to any man.
0: ఎవరైనా గలాట చేస్తుంటే పోలీసు వాడు వచ్చి పట్టేసేస్తాడు, కొడతాడు.
1: If there is some fight going on, police people
0: ఇది నాకు అధికారం ఉంది, ఇది నా స్వాతంత్రం అంటాడు.
1: He says that I have freedom, therefore I am doing it.
0: కానీ అతనికి అధికారం కాదు అది.
1: He doesn't have that power or authority.
0: తప్పప్పుడు నిర్ణయించడమే అతనికి అధికారం.
1: He has the right to decide.
0: అది కూడాను అతని అధికారం కాదు.
1: Even that he doesn't have
0: ప్రభుత్వం యొక్క నిబంధనను పురస్కరించుకుని తాను చరిస్తున్నాడు.
1: He is conducting himself as
0: ఈ విధంగా ఒకదానికొకటి ఒకదానికొకటి ఒకదానికొకటి పై పైన ఉంటుంటం చేతనే ఎవరికి స్వాతంత్రం లేదు.
1: As people from lower ranks to the highest rank, people are behaving like this, therefore no one has freedom.
0: అందరికంటే ఉన్నత స్థాయి ఎందున్నటువంటి వాడిదే నిజమైన స్వాతంత్రము.
1: The one who occupies the highest state,
0: అయితే అతనికి మరి రెండవది అనేటువంటిది లేదు కనుక అక్కడ కూడా స్వాతంత్రం అనేది లేదు.
1: As there is no second entity at all, he also does not have freedom.
0: కనుక ఈ విధంగా మనం రెండు విధములుగా విచారించినప్పుడు లోకంలో ఎవరికి కూడా స్వాతంత్రం లేదు.
1: If you think on these proper lines, truly speaking,
0: నిత్య జీవితంలో ఇండివిజువల్ ఫ్రీడమ్, ఫండమెంటల్ లా అని రెండింటిని మనం అనుసరిస్తున్నాం.
1: బట్ వీఆర్ ఫాలోయింగ్ ఇండివిజువల్ ఫ్రీడమ్ అండ్ ఫండమెంటల్ లా.
0: ఇది జీవనోపాధి నిమిత్తమై ఆచరించేటువంటి చర్యలు.
1: దీస్ ఆర్ ఫర్ అర్నింగ్ వన్స్ లైవ్లీహుడ్.
0: ఇవి ఉండవలసింది.
1: దేర్ ఇస్ నీడ్ ఫర్ దీస్ టూ.
0: ఇవి కాదని ఎవరు కూడా విసర్జించడానికి వీలు కాదు.
1: నో వన్ కెన్ గివ్ అప్ దీస్ టూ.
0: రోడ్డు ట్రాఫిక్ ను అనుసరించుకుని మనం ప్రయాణం చేయాలి.
1: అబ్జర్వింగ్ ది రోడ్ ట్రాఫిక్ రూల్స్.
0: సంజయ్ సహాన్ చెప్పాడు, ఒక లేడీ మేము మిడిల్ రోడ్ లోపల నడుస్తున్నాను, ఇది నా స్వాతంత్రం అనింది.
1: వన్ పర్సన్ moving in the middle of the road, Sanjay Sahani said, and that person said that that person had freedom.
0: Kani adi swatantram kaadu.
1: That is not freedom.
0: Government nindiyaniki viruddham jarignattu avutundi.
1: It is violating the rules of government.
0: Aa viruddhanga jarignappudu government aina punishment isthundi, ee lorry aina kotti punishment chestundi.
1: Otherwise, if one behaves like that, either the government gives punishment or other people themselves.
0: కనుక దాని తత్ఫలితాన్ని మనం అనుభవించవలసి వస్తుంది.
1: Essentially, one has to suffer.
0: ఇక్కడ కర్తృత్వము భోక్తృత్వము అనేటువంటి స్వాతంత్రం లోపల దాని ఫలితాన్ని కూడా మనం అనుభవించవలసి వస్తుంది.
1: If one accepts doership and enjoyership, one has to suffer also the consequences of one's own actions.
0: కనుక మానవునకు ఏ విధంగా యోచించినప్పటికీ స్వాతంత్రం అనేటువంటిది ఎక్కడ కూడా లేదు. స్వాతంత్రం అనేటువంటి యొక్క పదమునకు అర్థమే వానికి తెలియదని.
1: ఫ్రమ్ వాట్ ఎవర్ యాంగిల్ యు సీ, మ్యాన్ డస్ నాట్ హ్యావ్ రియల్ ఫ్రీడమ్. మ్యాన్ ఇన్ ఫ్యాక్ట్ డస్ నాట్ నో ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ఫ్రీడమ్.
0: స్వాతంత్రమే ఉండినటువంటి మానవుడు జగత్తుకే రాడు.
1: A person who has real freedom,
0: వానికి జన్మమే లేదు,
1: డజంట్ కమ్ ఇన్ టు ద వరల్డ్, డజంట్ హ్యావ్ బర్త్ అట్ ఆల్.
0: ఎప్పుడు ఈ దేహాన్ని ధరించి ఈ జగత్తునికి వచ్చాడో వానికి స్వాతంత్రం లేదు.
1: Once he comes with a body into this world, he does not have freedom.
0: Jayamma cheppindi.
1: Jayamma
0: said, oka pasuvunu madhya gootaniki katti petteste,
1: one animal was tied to a peg with a rope.
0: Adi oka 10 adugulu dooram untunte 10 adugulu varaku maatrame pokaladu kaani aa tarvata povadaniki veelu kaadu.
1: It can move only the length of the rope, 10 feet or whatever be that. Beyond that,
0: gootam chuttu tirigavachunu, gootam ku daggariki povachunu, madhyaneki povachunu, ante gaani daniki munduku povadaniki veelu kaadu.
1: Its movements are restricted only to that area where it may come to the center.
0: Kaabatti daniki swatantram ekkada undi?
1: Where is freedom for this animal?
0: Okati gootam undi, rendodu talugu undi.
1: There is a peg, there is a rope.
0: Idi swatantram kaadu.
1: This is not freedom.
0: కనుక మన స్వాతంత్రం అనేటువంటిది కేవలము ఒక హద్దులతో కూడినటువంటిదిగా ఉంటుండాలి.
1: ఆల్ అవర్ ఫ్రీడమ్ హ్యాస్ సర్టన్ లిమిట్స్ అండ్ లిమిటేషన్స్.
0: కనుక ఈ హద్దులతో కూడినటువంటి దాన్ని స్వాతంత్రం అని చెప్పకూడదు, నిబంధన అని చెప్పచ్చు.
1: ఫ్రీడమ్ అసోసియేటెడ్ విత్ లిమిటేషన్స్ కెన్ బి కాల్డ్.
0: ఈనాడు పదముల యొక్క విషయాన్ని కూడా మనం సరైన అర్థాన్ని తెలుసుకోలేకపోతున్నాం.
1: వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు కరెక్ట్లీ అండర్స్టాండ్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ ద వర్డ్స్.
0: నిజంగా హృదయం అనేటువంటి దానికి సరైన అర్థమే తెలుసుకుంటే దీనికి ఏదో ఒక హద్దులో పెట్టడానికి వీలు కాదు.
1: ఇఫ్ ఓన్లీ యూ కరెక్ట్లీ అండర్స్టాండ్ ద ఫ్రీడమ్,
0: నీలో ఏ హృదయం ఉందో ఎదుటివాడి ఎందు అదే హృదయమే ఉంది.
1: జస్ట్ యాజ్ యూ హ్యావ్ యువర్ ఓన్ హార్ట్, ది అదర్ వన్ ఆల్సో హ్యాస్ హిస్ ఓన్ హార్ట్.
0: నీ యొక్క దేశ ఎందు కూడా ఇదే హృదయమే ఉంటుండాలి.
1: ఈవెన్ ఇన్ యువర్ ఫిజికల్ బాడీ యు హావ్ గాట్ యువర్ ఓన్
0: సర్వుడు ఎందు ఒకే హృదయమే ఉంటుండాలి.
1: Everyone has the same.
0: అయితే సర్వులు ఎందు ఒకే హృదయం ఉండినప్పుడు సర్వుల భావములు ఒకటిగానే రావాలి కదా.
1: ఇఫ్ ఎవ్రీ వన్ హ్యాస్ ది సేమ్ హార్ట్, ది ఫీలింగ్స్ మస్ట్ ఆల్సో బి ది సేమ్.
0: కానీ ఈ భావములు మనో కలిపితాలు.
1: బట్ దేర్ ఆర్ సో మెనీ డిఫరెన్సెస్ ఇన్ ది ఫీలింగ్స్.
0: విద్యార్థులారా, ఈ భేదములు, ఈ భావములు, ఈ యొక్క చర్యలు అన్ని కూడా మనస్సుతో వచ్చినటువంటివి కానీ హృదయంతో వచ్చేటువంటివి కాదు.
1: డియర్ స్టూడెంట్స్, all these things arise from mind, not from heart.
0: Heart ante physical heart ottundadi, spiritual heart ottundadi.
1: When you say heart, there is a physical heart, there is a spiritual
0: heart. Physical heart ku sambandhinchindi kaadu ee hrudayam ante.
1: When I say heart, I am not referring to physical heart.
0: It is spiritual heart. Anaga sarvatra undinatvantidi.
1: I am referring to spiritual heart, which is all pervasive.
0: Deeniki roopam ledu kaani ani roopam avutani.
1: It doesn't have a form.
0: Sarvata paadipadam tasarvato chesi romukam sarvata srutimalloki sarvamavrutisthadi anninti endukudu taru ekamai untundali.
1: It exists in everything. It is a part of everything.
0: Ye vidhanga ante,
1: you may ask, how is it possible?
0: Oka chakkara paakam chesi,
1: there is a sugar juice made.
0: Aa yokka chakkara paakam cheta ఏనుగు, కుక్క, నక్క, గాడిది, గుర్రము అన్ని రకములుగా ప్రింట్ కొట్టి పెట్టాము.
1: విత్ దిస్ షుగర్ ఎసెన్స్ యూ హ్యావ్ కన్వర్టెడ్ దిస్ ఇన్ టు ఫార్మ్స్ ఆఫ్
0: చిన్న చిన్న పిల్లలంతా వచ్చేసి నాకు కుక్క కావాలి, నాకు నక్క కావాలి, నాకు పుడి కావాలి, నాకు ఏనుగు కావాలి, నాకు సింహం కావాలని ఒక్కొక్కరు ఒక్కొక్క దీన్ని తీసుకుని భుజిస్తారు.
1: ద చిల్డ్రన్ ఆస్క్ ఫార్ ఎ పర్టికులర్ టైప్ ఆఫ్ స్వీట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎన్ ఎనిమల్ లైక్ ఎన్ ఎలిఫెంట్ ఆర్ ఎ పిగ్ అండ్ దే వాంట్ టు ఎంజాయ్ సచ్ అండ్ సచ్ ఇన్ దట్ పర్టికులర్ ఫార్మ్.
0: ఆ పిల్లల దృష్టి లోపల ఇవి కేవలం వివిధమైనటువంటి యొక్క జంతువులుగా కనిపిస్తున్నాయి, కానీ చక్కెరలో ఈ జంతు స్వరూపమే లేదు.
1: ఇన్ ది ఐస్ ఆఫ్ ది స్మాల్ లిటిల్ చిల్డ్రన్ దే కన్సిడర్ దెమ్ యాజ్ ఎనిమల్స్ బట్ ఇట్ ఈస్ రియలీ షుగర్, దేర్ ఇస్ నో ఎనిమల్ ఇన్ ద షుగర్.
0: ఏనుగన్నాడు, ఇది జింక అన్నాడు, ఇది పులి అన్నాడు, ఇది సింహం అన్నాడు. ఇది కేవలము వారి యొక్క దృష్టి కల్పితమైనటువంటి స్వరూపమే.
1: వన్ ఈస్ కాల్డ్ ఎ డియర్, అనదర్ ఇస్ ఎన్ ఎలిఫెంట్, అనదర్ ఇస్ ఎ డాగ్ అండ్ సో ఆన్.
0: సక్కరలో ఎట్టి భేదము లేదు.
1: దిస్ ఇస్ ఆల్ అన్ అకౌంట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ వన్స్ ఓన్ లుక్స్. దట్ ఈస్
0: ఈ భేదములన్నీ కూడాను నీ యొక్క మానసిక ప్రతిబింబములే.
1: ఆల్ ది డిఫరెన్సెస్ యు సీ ఆర్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ యువర్ ఓన్ ఇన్నర్.
0: ఒకరిని నీవు ద్వేషిస్తున్నామంటే అది నీ యొక్క ప్రతిబింబమే.
1: వెన్ యు ఆర్ హేటింగ్ సమ్వన్,
0: ఒకరిని ప్రేమిస్తున్నామంటే అది నీ ప్రతిబింబమే.
1: వెన్ యు ఆర్ లవింగ్ అనదర్ పర్సన్, ఇట్ ఇస్ అగైన్ రిఫ్లెక్షన్.
0: ఒకరిని హాస్యం చేస్తున్నామంటే అది నీ ప్రతిబింబమే.
1: వెన్ యు ఆర్ మేకింగ్ ఫన్ ఆఫ్ అనదర్ పర్సన్, ఇట్ ఇస్ ఓన్లీ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ ఓన్ ఇన్నర్ బీయింగ్.
0: కనుకనే నీ యొక్క రియాక్షన్, రీసౌండ్, రిఫ్లెక్షన్స్ మనకు ఈ జగత్తు నందు స్వరూప స్వభావములుగా కనిపిస్తున్నాయి.
1: ఆల్ దట్ యు సీ ఇన్ ది క్రియేషన్ ఈజ్ ఓన్లీ రిసౌండ్ రిఫ్లెక్షన్ అండ్ రియాక్షన్ ఆఫ్.
0: కనుక ఈ రియాక్షన్, రీసౌండ్, రిఫ్లెక్షన్ ను విసర్జించి రియాలిటీ అనేటువంటి యొక్క హృదయాన్ని మనం పట్టుకుంటే ఈ యొక్క భావములు, భేదములు ఏమాత్రము కలగవు.
1: ఇఫ్ యూ గివ్ అప్ రియాక్షన్, రిసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ విచ్ రిలేట్ టు నేచర్ అండ్ ఫిక్స్ యువర్ సైట్ ఆన్ హర్, దెన్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్.
0: భగవంతునకు ఎట్టి విధమైనటువంటి భావములు లేవు.
1: God doesn't have any such difference at all.
0: కాని వ్యక్తి యొక్క చర్యలను పురస్కరించుకొని, వ్యక్తి యొక్క పూజలను పురస్కరించుకొని, వ్యక్తి యొక్క భావములను పురస్కరించుకొని, వ్యక్తి యొక్క ప్రార్థనలు పురస్కరించుకొని తాను దానికి తగినట్టుగా నటిస్తుంటాడు.
1: God conducts himself in tune with the other people's actions, the other people's worship, the other people's feelings and so on.
0: భగవంతునికి ఆగ్రహము లేదు, అనుగ్రహము లేదు.
1: God has neither anger nor special grace.
0: ఇష్టము లేదు, అయిష్టము లేదు.
1: He has no likes nor dislikes.
0: ఈ యొక్క తత్వమునందు ప్రతి ఒక్కటి కూడాను మీ యొక్క ప్రతిబింబము యొక్క స్వరూపమే.
1: What you see is only a reflection of your own feelings.
0: దేహాన్ని ధరించడం చేత అవతారములు ఎందు కూడాను ఇలాంటి కొన్ని రిఫ్లెక్షన్స్, రియాక్షన్స్, రీసౌండ్స్ అంతా ఉంటాయి.
1: As avatars have taken a body, you can come across this kind of reflection, resound and reaction.
0: అవతారం నందు కూడాను ఎందుకోసం ఈ రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్స్ ఉండాలి?
1: Why should there be this kind of reaction, reflection, resound in an avatar?
0: అయితే ఈ భౌతికమైన జగత్తునందు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించే నిమిత్తమై ఈ రకమైనటువంటి చర్యలు చేయాలి.
1: ఇన్ ఆర్డర్ టు ఆఫర్ ఎన్ ఐడియల్ టు దిస్ ఫిజికల్ వరల్డ్, దిస్ కైండ్ ఆఫ్ రిసౌండ్,
0: కులమని కాని ఇతను బ్రాహ్మణుడు, ఇతను క్షత్రియుడు, ఇతను వైశ్యుడు, ఇతను శూద్రుడు, ఇతను స్త్రీ, ఇతను పురుషుడు, ఇతను బాలుడు, ఇతను వృద్ధుడు, ఈ భేదములనేటువంటిది కేవలము లౌకిక జగత్తునికి మాత్రమే సంబంధించింది కాని భగవంతునికి ఎట్టి సంబంధము లేదు.
1: డిఫరెన్సెస్ ఆన్ ద బేస్ ఆఫ్ బ్రాహ్మణ్, క్షత్రియ, వైశ్య, శూద్ర, మ్యాన్, ఉమెన్, ఆల్ దీస్ థింగ్స్ రిలేట్ టు
0: రాముడు మా క్షత్రియ వంశంలో పుట్టినాడు, కృష్ణుడు మా యొక్క యాదవ కులంలో పుట్టాడు, సాయిబాబా మా క్షత్రియ వంశంలో పుట్టాడు, ఈ రకంగా అనుకోవటం కేవలం కించిత్ భావములే.
1: కన్సిడరింగ్ దట్ రామా వాస్ బోర్న్ ఇన్ ద ఫ్యామిలీ ఆఫ్ క్షత్రియాస్,
0: భగవంతునికి అట్టి భేదములు ఏనాడు లేవు, ఎప్పుడు రావు.
1: గాడ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ సచ్ డిఫరెన్స్ అట్ ఆల్, ఇట్ విల్ నెవర్ కమ్.
0: కనుక దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకుంటే ఈ యొక్క సంకుచితమైనటువంటి మార్గంలో మనం ఏమాత్రం అవకాశం ఇవ్వము.
1: ఇఫ్ వీ కెన్ అండర్స్టాండ్ డివినిటీ ప్రాపర్లీ, దేర్ ఇస్ నో రూమ్ ఫార్ నారో మైండెడ్నెస్.
0: ఇవన్నీ కేవలం సంకుచితమైనటువంటి యొక్క తత్వములు, సంకుచితమైన భావములు.
1: దిస్ ఆర్ ఆల్ నారో ఫీలింగ్స్, నారో ఇంటర్ప్రిటేషన్స్, నారో ప్రిన్సిపల్స్.
0: కనుక ఈ విశాలమైనటువంటి జగత్తునందు విశాలమైనటువంటి భావం మనం పెంచుకొని విశాలమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి.
1: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ యు షుడ్ హ్యావ్ బ్రాడ్ మైండెడ్నెస్, అండర్స్టాండ్ థింగ్స్ ఇన్ ఎ బ్రాడ్ పర్స్పెక్టివ్.
0: కనుక ఆధ్యాత్మికమనగా కేవలము ఒక సంకుచితమైన స్థాయిలో మనం విచారించరాదు.
1: వెన్ యు సే స్పిరిచువాలిటీ, యు షుడ్ నాట్ బి అండర్స్టూడ్ ఇన్ ది నారో సెన్స్.
0: ఏదో పూజలు చేయటము, భజనలు చేయటము, ఇంకే విధమైనటువంటి యొక్క ధ్యానము చేయటము, ఇవన్నీ ఆధ్యాత్మికానికి చిహ్నాలుగా మనం భావిస్తున్నాము.
1: వీ కన్సిడర్ డూయింగ్ సమ్ టైప్ ఆఫ్ వర్షిప్, భజన ఆర్ మెడిటేషన్,
0: ఇవన్నీ కూడా మానసిక వికారం.
1: దిస్ ఆర్ ఆల్ ఓన్లీ మెంటల్,
0: మనస్తృప్తి నిమిత్తమే ఆచరించేటువంటి చర్యలే.
1: ఆల్ దీస్ ఆర్ డన్ ఫర్ అవర్ ఓన్ సాటిస్ఫాక్షన్.
0: భగవంతుడే మాకు మాత, భగవంతుడే మాకు పిత, భగవంతుడే మా స్నేహితుడు, ఈ రకంగా అనేక రకములుగా మనం వర్ణిస్తూ ఉంటుంటాం భగవంతుణ్ణి.
1: You go on describing God as a mother, father, So on.
0: ఎందుకింత దేవుడు దైవము తల్లి తండ్రి స్నేహితుడు ఈ రకమైనటువంటి భావాలు ఎందుకు? నీవే నేను నేనే నీవు అనుకుంటే పోతుంది కదా.
1: Why all these kind of feelings? God, father, mother, you can as well say you and I are one and the same.
0: అంతే అయితే యూ అండ్ ఐ ఆర్ వన్ అనటం కూడా నీకు సరిగా సరిపోదు.
1: ఈవెన్ యు సే యూ అండ్ ఐ ఆర్ వన్ ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ ఇట్ ఇస్ నాట్
0: ఇది ఆధ్యాత్మికం పూర్తి ఖండిస్తుంది.
1: స్పిరిచువాలిటీ కండమ్స్ దిస్ క్రిటిసిజం.
0: యూ అండ్ ఐ ఆర్ వీ అవుతుంది కానీ వన్ కాదు.
1: యూ అండ్ ఐ ఆర్ వీ ఇట్ కెనాట్
0: వీ అండ్ వీ ఆర్ వన్
1: వీ అండ్ వీ ఆర్ వన్
0: అనగా నీలోనే నేనున్నాను నాలోనే నీవున్నావు ఇరువురు కూడా చేరినప్పుడు ఒకటైపోతాం.
1: ఐ హావ్ ఇన్ యూ యు ఆర్ ఇన్ మీ and when we become together it is only one.
0: We are one. అక్కడ రెండుంది ఏమిటి? ఈ భౌతికమైనటువంటి దేహాన్ని ధరించినటువంటి శరీరం ఒకటి ఉంది, అందులో ఆధారమైనటువంటి ఆత్మతత్వం ఒకటి ఉంటుంది. అక్కడ we,
1: when we say we, it refers to the physical.
0: ఇక్కడ కూడాను భౌతిక సంబంధమైనటువంటి దేహాన్ని ధరించడం చేత ఇది ఒకటి ఉంటుంది, ఇందులో ఆత్మతత్వం అనేది ఉంటుంది. ఇక్కడ కూడా we.
1: In the second entity also there is a physical body and principle of atma, therefore it is right to say we.
0: కనుకనే ఈ రెండింటి యొక్క తత్వాన్ని మనం గుర్తించుకుంటే నీవు తల్లి తండ్రి స్నేహితుడు ఈ రకమైనటువంటి సంబంధాలే మనకు అక్కర్లేదు.
1: వన్స్ యూ కరెక్ట్లీ అండర్స్టాండ్ దీస్ టూ ప్రిన్సిపల్స్ దెన్ దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ యువర్ టెలింగ్ ఫాదర్
0: కనుక ఫ్రెండ్ ఇరువురు ఒక్కరే ఇరువురు అనేటువంటిది లేదు.
1: దేర్ ఆర్ నో టూ అట్ ఆల్. ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్.
0: రెండుగా కనిపించినప్పటికీ అందులో ఒక్కటే.
1: దే ఆర్ అపేరింగ్ యాజ్ టూ but truly there is only one.
0: ఇక్కడే మీకు ప్రత్యక్షం. ఇవి రెండుగా కనిపిస్తున్నాయి.
1: There are two things, we can see them.
0: కానీ ఇవి రెండు చేరి ఒకటిగానే వినిపిస్తున్నాయి.
1: But you can hear only one sound coming.
0: కనిపించడం రెండు, వినిపించడం ఒక్కటే.
1: You can see two things there in the mic, but what is heard is only one thing.
0: కనుక దేహాత్మ భావం,
1: therefore
0: ఈ యొక్క హృదయం తత్వం రెండింటిని ఒక్కటిగా చేర్చాలి.
1: You have to combine.
0: అదే మనం చేయవలసిన సాధన.
1: ది సాధన దట్ యూ హావ్ టు అండర్టేక్ ఈజ్ యూ హావ్ టు కంబైన్ ద ఫీలింగ్ ది బాడీ యాజ్ వెల్ యాజ్ ఆత్మ అండ్ మేక్ దెమ్ ఇంటూ వన్.
0: విద్యార్థులారా, స్పిరిచువల్ అనగా ఆధ్యాత్మికం అనగా దైవంతో ఏకము కావటమే.
1: బికమింగ్ వన్ విత్ గాడ్ ఈజ్ రియల్ స్పిరిచువాలిటీ.
0: దైవము నీవు వేరు కాదు.
1: యువర్ సెల్ఫ్ అండ్ గాడ్ ఆర్ నాట్.
0: నీవే దైవము, దైవమే నీవు.
1: You are God, God is
0: ఈ విశ్వాసాన్ని మనం ఈ యొక్క స్థాయి నుంచి మనం అభివృద్ధి గావించుకున్నప్పుడు ఇంక ఏ విధమైనటువంటి సాధనలు చేయనక్కర్లేదు.
1: రైట్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ఇఫ్ యూ డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ ఫెయిత్ దేర్ ఇస్ నో నీడ్ ఫార్ ఎనీ అదర్ సాధన.
0: కానీ కొంతమంది కేవలం వచనముల ద్వారా పలుకుతారు కానీ నీవు నేను ఒక్కటేని, ఆచరణలో శూన్యం.
1: బట్ సమ్ పీపుల్ డిక్లేర్ ఇన్ వర్డ్స్ యూ అండ్ ఐ ఆర్ ద సేమ్ బట్ ఇన్ ప్రాక్టీస్ దే డూ హౌ.
0: ఒక గురువు ఒక శిష్యునకు ఒక మంత్రోపదేశం చేశాడు.
1: వన్ మాస్టర్ టాట్ ఎ స్పెసిఫిక్ మంత్ర టు హిస్ డిసైపుల్.
0: శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం, ఈ శివోహం అనేటువంటి పదాన్ని ఉచ్చరించమన్నాడు.
1: హి ఆస్క్డ్ హిమ్ టు చాంట్ శివోహం.
0: స్వామి, శివోహం అంటే అర్థమేమిటి అన్నాడు శిష్యుడు.
1: ద డిసైపుల్ ఆస్క్డ్ స్వామి వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ శివోహం.
0: శివోహం నేనే శివుడు, నేనే శివుడు, నేనే శివుడు.
1: ది మీనింగ్ ఈజ్ ఐఎమ్ శివ, ఐ ఆమ్ శివ.
0: నిజమే, నేనే శివుడు, నేనే శివుడు, నేనే శివుడు అని అనుకుంటున్నాడు.
1: ది డిసైపుల్ బిగాన్ చాంటింగ్ ఐఆమ్ శివ, ఐఆమ్ శివ, ఐఆమ్ శివ.
0: నిజముగా ఇది హృదయపూర్వకంగా తాను దివ్యత్వాన్ని గుర్తించి విశ్వసించి స్మరించడమే అనుకుంటే ఎట్టి భావములు అక్కడ భేదములు రావు.
1: ఇఫ్ యూ హాడ్ రియలీ ఎక్స్పీరియన్స్ దట్ డివినిటీ అండ్ దట్ స్పిరిచువాలిటీ దట్ ఆత్మిక్ ప్రిన్సిపల్ ఇన్ హిమ్, హీ వుడ్ నాట్ హావ్ గాట్ దేర్ ఇస్.
0: ఒక స్నేహితుడు వచ్చాడు.
1: He came to his friend's house.
0: Shivoham, Shivoham అని ఉచ్చరించుకుంటే అయ్యా ఏమిటి దీని అర్థము అన్నాడు.
1: His friend asked him, what is the meaning of Shivoham which you are chanting?
0: Shivoham అంటే నేనే శివుడు, నేనే శివుడు, నేనే శివుడు అని అర్థం చెప్పాడు.
1: He replied to his friend, that means I am Shiva.
0: అయితే నీవే శివుడు అయితే ఆ పార్వతి నీకేం కావాలి అన్నాడు.
1: Then the friend asked, if you are Shiva, what is the meaning?
0: నిజంగా విశ్వసించినటువంటి వాడితే పార్వతి కూడా నేనే చెప్పొచ్చు కదా.
1: If you are really considering yourself as Shiva, you can say
0: kevalam parvati nikem kavalante aparadam aparadam parvati nakante oppade innadu.
1: The moment friend put the question, what is your relationship with Parvati, he said, well, I am so sorry.
0: Deha sambandhanni puraskarinchukunte ilanti vikaralanni bayil deertayi.
1: If you consider your physical body relationship ఆల్ దీస్ రాంగ్ ఫీలింగ్
0: కనుక ఈ విధమైన తల్లి తండ్రి స్నేహితు ఈ భావమునే మనకు అక్కర్లేదు.
1: Therefore, you should not.
0: ఈ భౌతిక సంబంధమునే మనం ఏమాత్రం కూడా ఇది అభివృద్ధి పరచుకోరాదు.
1: You should not develop this kind of worldly relationships at all.
0: నీవే నేను, నేనే నీవు.
1: I am you and you are I.
0: ఈ రకమైనటువంటి సంబంధాన్ని పెంచుకుంటే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, ఇంక ఎట్టి భేదములకు అవకాశం ఉంటుండదు.
1: Develop this kind of feeling, there would be no room for any difference whatsoever.
0: ఇది నిజమైనటువంటి స్వాతంత్రం.
1: This is real freedom.
0: ఇది నిజమైనటువంటి స్వేచ్ఛ.
1: This is real free will.
0: అదే స్వేచ్ఛ.
1: That is real his will.
0: కనుక స్వేచ్ఛ అనేటువంటిది కేవలం మనలో ఎక్కడో ఉండినటువంటిది కాదు, మనం సంపాదించుకునేటువంటిది కాదు. మనమే స్వేచ్ఛ.
1: ఫ్రీ విల్ ఇస్ నాట్ సంథింగ్ విచ్ యు కెన్ అక్వైర్ అండ్
0: అందువల్లనే భగవద్గీత లోపల ధర్మము యొక్క సంబంధమైన గురించి చెప్పుతూ స్వధర్మము పరధర్మము అన్నాడు.
1: వైల్ స్పీకింగ్ అబౌట్ ధర్మ ఇన్ భగవద్గీత హీ ఇంట్రడ్యూస్ టూ కాన్సెప్ట్స్ స్వధర్మ అండ్
0: పరధర్మం అనగా దేహధర్మం.
1: పరధర్మ రిఫర్స్ టు
0: స్వధర్మం ఆత్మధర్మం.
1: స్వధర్మ రిఫర్స్ టు ఆత్మధర్మం.
0: అంతేగాని స్వధర్మం అంటే నా క్షత్రియ ధర్మము, నా వైశ్య ధర్మము, నా శూద్ర ధర్మము, నా బ్రాహ్మణ ధర్మము, ఈ కులాలకు సంబంధించినటువంటిది కాదు ఇది.
1: Here dharma is not with reference to the dharma of the kshatriya.
0: Swadharmam, atmadharmam.
1: Swadharma refers to atmadharma.
0: Atmadharmam yappatiki bhayanni andinchadu.
1: Atmadharma will never give you fear.
0: Paradharmo bhayavaha. ఈ దేహ ధర్మమును అనుసరించినప్పుడు భయం మనకు ఆవిర్భవిస్తుంది.
1: యాజ్ లాంగ్ యాజ్ యు ఫాలో ది ధర్మ ఆఫ్ ది బాడీ యు గెట్.
0: కనుక గీత యొక్క శ్లోకాలను కాని లేక పదముల యొక్క అర్థాలు కాని చక్కగా గుర్తించి వర్తించినప్పుడు ఎట్టి బాధలకు కాని ఎట్టి కష్టములకు కాని మనం గురి కాము.
1: ఇఫ్ యూ కెన్ కరెక్ట్లీ అండర్స్టాండ్ ది స్టాంజాస్ ఇన్ గీత అండ్ ప్రాపర్లీ అండర్స్టాండ్ ది డివినిటీ, దెర్ ఇస్ నో రూమ్ ఫార్ ఎనీ డిఫరెన్స్ అట్ ఆల్.
0: కాన మన దివ్యత్వాన్ని దివ్యత్వంగానే భావించాలి.
1: యూ షుడ్ కన్సిడర్ అవర్ డివినిటీ.
0: అప్పుడు ఎట్టి దుఃఖములకు కాని కష్టములకు కాని నిందలకు కాని నిష్ఠూరములకు కాని ఏమాత్రము మనకు అవకాశం చిక్కదు.
1: దేర్ బి నో రూమ్ ఫార్ సారో గ్రీఫ్ ప్రాబ్లమ్స్ అండ్.
0: విద్యార్థులారా, మీకు తెలియకపోవచ్చును.
1: డియర్ స్టూడెంట్స్, యు మే నాట్ నో.
0: ఆ దివ్యత్వములకు ఒక్కటి కూడా మార్పు ఉండదు.
1: ఫార్ డివినిటీ దేర్ కెనాట్ బి ఎనీ చేంజ్.
0: మీరు నమ్మకపోయినప్పటికీ,
1: వెదర్ యు బిలీవ్ ఆర్ యు డోంట్ బిలీవ్,
0: దుఃఖం అంటే ఏమిటో నాకు తెలియదు.
1: I really do not know what sorrow is.
0: Vicharam ante emto naaku teliyadu.
1: I really do not know what worry is.
0: Kashtam ante emto naaku teliyadu.
1: I do not know what difficulty is.
0: Nindalu nishthuram chestunnarante idi emto baadha ante naaku teliyadu.
1: When people criticize and comment, I really do not know what
0: ishtam. Pooja cheyatam nee ishtamu. Evar ishtam varidi.
1: Criticize
0: enduku manam baadhapadali.
1: Criticizing is his wish. Worshipping is your wish.
0: నా భావం ఏమిటి? గట్టిగా తిట్టితే గాల్లో పోతుంది, తనలో తాను తిట్టుకుంటే తనకే తగులుతుంది.
1: If one talks loud, it goes in air. If one talks within himself, it will remain within himself.
0: నా వరకు రాదేది.
1: It can never reach me.
0: నేను ఎందుకు బాధపడాలి?
1: Why should I be troubled?
0: ఈ విధమైనటువంటి యొక్క సత్యమైనటువంటి తత్వాన్ని గుర్తించుకున్నప్పుడు ఏమాత్రము విచారం ఉండదు.
1: Recognize your real truth. There will be no room for any difficulty.
0: స్వామి, నాకు చాలా బాధగా ఉంటుండాది అని వచ్చి ఏడుస్తారు, చాలా సంతోషం అంటాను నేను. అన్నిటికీ సంతోషమే.
1: పీపుల్ కమ్ అండ్ సే, స్వామి వీఆర్ సో మచ్ ట్రబుల్డ్. ఐ సే ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఎవ్రీథింగ్. ఐఎమ్ హ్యాపీ ఓన్లీ.
0: స్వామి, మా వారు చనిపోయినారు, చాలా సంతోషం.
1: పీపుల్ కమ్ అండ్ సే, స్వామి,
0: ఆ సంతోషం అనేటువంటిది అన్నింటికి సమత్వమే.
1: Our relative has expired. I say, I am happy.
0: ఒక్కొక్కప్పుడు అనుకుంటారు, చాలా మంది దుఃఖిస్తున్నారు, బాధపడుతున్నారు, ఆ దుఃఖం అంటే ఎట్లాదో నేను చూడాలని, నా దగ్గరికే రాదని.
1: I really want to see what real sorrow is.
0: లేకపోతే
1: sorrow will never come to me.
0: స్వామికి తగినటువంటి, స్వామికి సంబంధించినటువంటి యొక్క విచారం లోపల ఏ విధమైనటువంటి యొక్క అల్లకల్లోలంలో జరుగుతూ వస్తుంటాయి.
1: In things relating to Swami, there may be so many upsetting things which may be happening.
0: అనేక మంది అనేక రకములైనటువంటి భావములతో కూడా ఉంటుంటారు.
1: Different people have different feelings towards me.
0: ఒకవైపున పూజించేవారు, ఒకవైపున దూషించేవారు.
1: On one side, people who worship me.
0: ఇది ఒక పర్వతము, అది ఒక పర్వతము.
1: దిస్ వన్ సైడ్ ఈజ్ అ మౌంటైన్, అనదర్ సైడ్ దట్ ఈస్ ఆల్సో అనదర్ మౌంటైన్.
0: కానీ ఈ పర్వతములు రెండు కూడాను కింద గుంటలు ఉంటున్నాయి.
1: బట్ బిసైడ్స్ బోత్ దీస్ మౌంటైన్స్ దెర్ ఈస్ ఎ బిగ్,
0: ఒక దగ్గర మట్టి గుట్ట కావాలంటే కింద గుంత ఉండాలి కదా.
1: ఇఫ్ దెర్ ఈస్ వన్ మౌంట్ దెర్ మస్ట్ బి ఎ పిట్ ఎల్స్వేర్.
0: ఈ గుట్ట మట్టే గుంత మట్టి, గుంట మట్టే గుట్ట మట్టి.
1: ది మట్ ఇన్ ది పిట్ అండ్ ది మట్ ఇన్ ది మౌంట్ ఆర్ ద సేమ్.
0: ఈ రెండు సమానమే.
1: ఫర్ మీ బోత్ ఆర్ ద సేమ్.
0: ఈ రకమైనటువంటి యొక్క తత్వమే నిజమైన ఆత్మతత్వం.
1: దిస్ ఈస్ ది రియల్ టైప్ ఆఫ్ ఆత్మతత్వ విచ్ వన్ హాస్.
0: అయితే ఒక్కొక్కప్పుడు పిల్లలు చేసేటువంటి యొక్క దీనిని బట్టి కొంచెం నేను కోప్పడినట్టుగా చేస్తాను.
1: సమ్ టైమ్స్ ఐ యాక్ట్ యాజ్ ఇఫ్ ఐఎమ్ యాంగ్రీ. డిపెండింగ్ అపాన్
0: నటనే కానీ లోపల నుంచి వచ్చేటువంటిది కాదు.
1: ఇట్ ఈస్ ఓన్లీ అవుట్ సైడ్, ఇన్ సైడ్ దెర్ ఇస్ నో యాంగర్ వాట్స్ ఎవర్.
0: ఒక్కొక్కరితో నేను నెలల కొద్దీ నేను మాట్లాడను.
1: సమ్ టైమ్స్ ఫర్ మంత్స్ ఐ డు నాట్ టాక్.
0: ఇది వాళ్ళ రోగానికి తగిన మందు.
1: దిస్ ఈస్ మెడిసిన్ అప్రోప్రియేట్ టు హిస్ డిసీజ్.
0: ఎందుకంటే వారిని సరిచేసే నిమిత్తమై ఈ రకమైనటువంటి మందులు ఉపయోగపెట్టాలి.
1: ఇన్ ఆర్డర్ టు రెక్టిఫై అండ్ కరెక్ట్ దెమ్ దిస్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్ నెసెసరీ.
0: ఎందుకు నాతో మాట్లాడటం లేదు?
1: వై ఇస్ స్వామి నాట్ టాకింగ్?
0: అడిగే అధికారం నీకు ఎక్కడుంది? అది నా ఇష్టం.
1: వెల్, ఇట్ ఈస్ మై విష్.
0: ఇప్పుడు దీనికి ఒక చిన్న ఉదాహరణ,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ హియర్.
0: ఒక డాక్టర్ దగ్గరికి నలుగురు పేషెంట్ వచ్చారు.
1: ఫోర్ పేషెంట్స్ గో టు ఏ డాక్టర్.
0: నలుగురికి కడుపు నొప్పి.
1: All the four of them have the stomach.
0: బాహ్య దృష్టితో చూస్తే నలుగురికి కడుపు నొప్పి.
1: When you see from external point of view, both of all of them.
0: ఒకడు వచ్చేటప్పటికి ఆ డాక్టర్ ఏం చేస్తాడు? చూస్తాడు, పరీక్షిస్తాడు.
1: డాక్టర్ ఎగ్జామిన్స్ వన్ పేషెంట్.
0: నాయన ఏమి లేదు, ఇంత హాట్ వాటర్ ఫర్మెంటేషన్ చేసి సరిపోతుంది అంటాడు.
1: యూ గివ్ ఎ లిటిల్ హాట్ వాటర్ ఫర్మెంటేషన్ దెన్ ఎవ్రీథింగ్ విల్ బి ఓకే.
0: వాళ్ళు పంపించేస్తాడు తక్షణమే.
1: హీ గివ్స్ మెడిసిన్.
0: ఇంకొకడు నాకు కడుపు నొప్పి అని వచ్చేస్తాడు.
1: సెకండ్ పర్సన్ కమ్స్ విత్
0: వాళ్ళకి సోడా బైకార్బ్ మ్యాక్సిల్ రెండు కలిపి చేసి ఇచ్చేసేపు గ్యాస్ట్రిక్ ట్రబుల్ వెళ్లిపోతుంది అంటాడు.
1: ఇట్ ఈస్ ఏ గ్యాస్ట్రిక్ ట్రబుల్ అండ్ హీ గివ్స్ ది మెడిసిన్ అండ్ డిస్పోజెస్ హిమ్ ఆఫ్.
0: మూడవ వాడు వస్తాడు.
1: ద థర్డ్ పర్సన్ కమ్స్.
0: కానీ ఆయన నీకు సాల్ట్ ఇస్తాను, రెండు తూర్లు బేద అయిపోతే సరిపోతుంది, వెళ్ళిపోమంటాడు.
1: ఇఫ్ ది బౌల్స్ వర్ టు మూవ్ యూ వుడ్ బి ఆల్ రైట్. హీ గివ్స్ ది మెడిసిన్ అండ్ హీ సెండ్స్ హిమ్.
0: నాలుగో వాడు వస్తాడు.
1: ఫోర్త్ పర్సన్ కమ్స్.
0: ఇమ్మీడియట్ గా ఆపరేషన్ చేయాలంటాడు.
1: హీ సేస్ ఇమ్మీడియట్ ఆపరేషన్ ఇస్ రిక్వైర్డ్.
0: వీడిపోయిన ద్వేషం ఆ డాక్టర్ కు.
1: ఈజ్ యాంగ్రీ విత్ హిమ్?
0: కాదు కాదు, వీడి జబ్బు వేరే.
1: యువర్ డిసీజ్ యూ ఇస్
0: మీన్ అపెండిసైడ్.
1: దిస్ ఈజ్ అపెండిసైటిస్.
0: తక్షణమే చెయ్యాలి.
1: దేర్ ఫోర్ దెర్ ఇస్ నీడ్ ఫర్ సర్జరీ.
0: అదే విధముగానే ఒక్కొక్కరి భావములను, ఒక్కొక్కరి చర్యలను, ఒక్కొక్కరి తలంపులను పురస్కరించుకుని వారికి తగినటువంటి యొక్క ఇది నేను అందిస్తుంటాను.
1: ఐ గివ్ ది అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ డిపెండింగ్.
0: ఒక్కొక్కరి చూడనే చూడను.
1: I do not look at all some person.
0: ఒకరితో మాట్లాడనే మాట్లాడను.
1: I do not talk to some people at all.
0: ఒకరు ఇటు వస్తే నేను అటు పోతుంటాను.
1: If some people come this way, I go the other way.
0: ఇవన్నీ నేను చేసేటువంటి ప్రిస్క్రిప్షన్స్. ఆ మందులు ఎంత ఇచ్చేటువంటివి ఇవన్నీ.
1: దిస్ ఆర్ ఆల్ ది ప్రిస్క్రిప్షన్స్ అండ్ ది మెడిసిన్స్ గివెన్ టు ది వేరియస్ డిసీజెస్.
0: ఎందుకోసం ఇస్తున్నాను?
1: Why am I giving this medicine?
0: నాలోనే ఒక నియమం ఉంటుండాలి.
1: I also have some code.
0: నా మాటకు చాలా విలువ.
1: My word is extremely valuable.
0: ఇవ్వకపోయినా నేను నేను నా మాత్రం నా మాటకు నేను విలువిస్తాను.
1: యూ మే నాట్ గివ్ వాల్యూ టు మై వర్డ్ బట్ ఐ గివ్ వాల్యూ టు మై వర్డ్.
0: కనుక నా మాటను సరిగా నడుచుకోలేనప్పుడు నేను వారితో మాట్లాడి నా మాటను వేస్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు.
1: ఈ వన్ డస్ నాట్ ఫాలో మై వర్డ్ ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై వర్డ్ ఆన్ హిమ్.
0: కనుక నా దారిని నేను కాపాడుకునే నిమిత్తమే నేను మాట్లాడకుండా ఉంటాను కొన్ని కారణాల బట్టి.
1: ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ది వాల్యూ ఆఫ్ మై ఓన్ వర్డ్ ఐ డోంట్ టాక్.
0: మీరు ఎందుకు నడుచుకు స్వామి నాతో మాట్లాడటం లేదని మాత్రమే చెప్పుకుంటారు, కానీ నేను స్వామి ఆజ్ఞ నడుచుకోలేదని ఎందుకు అనుకోకూడదు?
1: యూ గో ఆన్ టెలింగ్ దట్ స్వామి ఇస్ నాట్ టాకింగ్ టు మీ. వై డోంట్ యూ టెల్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ స్వామి?
0: కేవలం ఇది వన్ వే ట్రాఫిక్ కాదు.
1: దిస్ ఈస్ నాట్
0: వన్ వే ట్రాఫిక్.
1: దిస్ నాట్ వన్ వే ట్రాఫిక్.
0: గివ్ అండ్ టేక్. రెండింటినీ విచారం చేయాలి నీకు సమత్వం ఉంటే.
1: There must be give and take.
0: నేను ఈ విధంగా చేయటం చేతనే స్వామి నాతో మాట్లాడటం లేదు అనేటువంటి యొక్క సత్యాన్ని నీవు గుర్తించుకుంటే నీవు ఇంక ముందు ఆ రకంగా చేయకుండా ఉంటావు.
1: రికగ్నైజ్ ది ట్రూత్ దట్ యు హావ్ నాట్ ఫాలోడ్ స్వామీస్ వర్డ్ దేర్ఫోర్ స్వామి ఇస్ నాట్.
0: కానీ ఈనాటి భక్తులు ఆ రకంగా విచారించడం లేదు. స్వామి మాట్లాడటం లేదు, స్వామి మాట్లాడటం లేదు, అదే నేర్చుస్తున్నా. కానీ తాను చేసినటువంటి తప్పును తాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: టుడేస్ డివోటీస్ డు నాట్ రికగ్నైజ్ దేర్ ఓన్ ఫాల్ట్స్. దే ఓన్లీ సే దట్ స్వామి ఇస్ నాట్ టాకింగ్ టు మీ, స్వామి ఇస్ నాట్ టాకింగ్.
0: కనుక మొట్టమొదట స్వామి మాట్లాడమని కోరనక్కర్లేదు. నీవు ఆ తప్పును చేయకుండా ఉండు, స్వామి వచ్చి మాట్లాడతాడు.
1: in the first instance, if you don't commit that mistake, Swami will come to you and talk to you.
0: వర్షానికి మనం ప్రార్థించుకుంటే వంకలు దానిపాటికే కారుతాయి, దానిపాటికే ప్రవహిస్తాయి.
1: ఇఫ్ ఓన్లీ యూ కెన్ ప్రే ఫర్ ది రెయిన్, ది రివర్స్ ఆటోమేటికలీ ఫ్లో వెన్ దేర్ ఇస్ రెయిన్.
0: వర్షానికి ఒక ప్రార్థన, వంకలు పొర్లటానికి ఒక ప్రార్థన, ప్రవహించడానికి ఒక ప్రార్థన, ఇన్ని ప్రార్థన చేయనక్కర్లేదు.
1: దేర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎ సెపరేట్ ప్రేయర్ ఫర్ ది రెయిన్, ఎ సెపరేట్ ప్రేయర్ ఫర్ ది
0: ఆజ్ఞని శిరస వహించుకుంటే అనుగ్రహం అక్కడే లభిస్తుంది.
1: ఫాలో ది కమాండ్స్, గ్రేస్ డాన్స్ దేర్.
0: విద్యార్థులారా, మొట్టమొదట మీ మాటలకు మీరు విలువను పెట్టుకోండి, మాటలను విలువలో సంపాదించుకోండి, మాటను విలువ స్థాయిలో ఉంచుకోండి.
1: డియర్ స్టూడెంట్స్, రెస్పెక్ట్ ది వర్డ్ విచ్ హావ్ జస్ట్ గివెన్. కన్సిడర్ యువర్ ఓన్ వర్డ్ యాజ్ ఎ వాల్యుబుల్.
0: రెండు కన్నులున్నాయి, రెండు చూడొచ్చు మీరు.
1: యు హావ్ గాట్ టూ ఐస్,
0: రెండు చెవులున్నాయి, రెండు వినొచ్చు మీరు.
1: యూ కెన్ యూ హావ్ టూ ఇయర్స్,
0: కానీ నాలుగు ఒక్కటే ఉంది.
1: బట్ యూ హావ్ గాట్ ఓన్లీ వన్.
0: కనుకనే మాటకు ప్రాణము సత్యము.
1: That is why truth is the very life of the world.
0: మాటకు ప్రాణము సత్యము, కోటకు ప్రాణము వాలు, కోటి తరితిన్.
1: For the promissory note, it is the signature which gives.
0: కోటకు.
1: For the fort, it is the army which is the life.
0: జాతికి ప్రాణము మానము.
1: It is the respect and honor which is the life for.
0: నోటకు ప్రాణము వాలు.
1: For a promissory note, it is a signature.
0: మరి సిగ్నేచర్ లేకపోతే దాని ప్రామిసరీ నోట్కి ఎక్కడ విలువ ఉంది?
1: ప్రామిసరీ నోట్ ఈస్ వాల్యూలెస్ వితౌట్ ది సిగ్నేచర్.
0: కనుకనే మన మాటకు సత్యమే ప్రాణము.
1: దేర్ఫోర్ ట్రూత్ ఈస్ ది లైఫ్ ఆఫ్ అవర్ వర్డ్.
0: అప్పుడే సత్యమేవ జయతి.
1: దాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ట్రూత్ ఆల్వేస్ ట్రయంఫ్స్.
0: కనుక దైవతత్వాన్ని గుర్తించాలనుకుంటే ఇది అందరికీ అర్థమయ్యేటువంటిది కాదు.
1: It is not possible for everyone to understand.
0: Sai daivam deniki kuda nu kungadu pongadu.
1: God never sinks or
0: prapanchamanta vachi dushinchina gaani nenu kungaru.
1: Let the whole world come and criticize me.
0: Prapanchamanta vachi varninchina nenu pongalu.
1: I don't get flattered even the whole world.
0: Naa satyamu naadi.
1: My truth is truth by itself.
0: Kungi prunge atvanti variki varilo unde atvanti doshame deeniki reaction.
1: The person who sings on account of
0: dosham defects. Enduku kungali, enduku pongali?
1: A person who is free from defects, where is the need for him either to sing?
0: Kanukane ee hrudaya sthayi endu unnatundi okkate ade pavitramu aneetundi vishwasanni manam balaparchukunte inga deeniki ni manam ee vidhamaina vicharamuku avakasame undadu.
1: If you can strengthen the faith, that heart is a divine entity, and if you fix your sight on that, there is no need for
0: vidyarthulara kramakramena mana yokka summer class course anta kudanu samipistuntunnai
1: our
0: muginchadaniki.
1: Our summer classes are gradually coming to an end.
0: Anduvalla ilanti avakasam aneetundi chaala durlabham.
1: It is very rare to get such a nice
0: opportunity. Nenu kudanu konni konni adhika kaalam teeskoni meetho sambhashinchadaniki అవకాశం ఇస్తున్నాను.
1: టేకింగ్ దిస్ ఆపర్చునిటీ, ఐఎమ్ ఆల్సో గివింగ్ యూ ఎన్ ఆపర్చునిటీ టు.
0: ఇంకా ఉన్నది రెండు దినములే.
1: దేర్ ఆర్ ఓన్లీ టూ డేస్ లెఫ్ట్.
0: ఈ రెండు దినముల లోపల కూడాను స్వామి యొక్క నిజతత్వాన్ని, నిజబోధనను, నిజాకారాన్ని సరైన రీతిలో గుర్తింపజేయడానికి తగినటువంటి ఒక అవకాశం కూడా ఉంటుండాలి.
1: దేర్ విల్ బి ఆపర్చునిటీ టు అండర్స్టాండ్ the real principle of Swami, the
0: దానిని
1: real teaching of Swami, the real form of Swami. దేనిని
0: మీరు అర్థం చేసుకోనక్కర్లేదు.
1: If you can understand that, there is no need for you to understand anything else.
0: కుమ్మరింటిలో పోయి కుండలన్నీ మట్టితోనే చేసినవనేటువంటి అర్థం చేసుకుంటే ఇంకా దానికి కుండలు ఏవైనా కూడా పేర్లు పెట్టుకోవచ్చు.
1: వన్స్ యు నో,
0: ఆధారాన్ని ముందు చూడాలి.
1: వన్స్ యు నో దట్ ఆల్ ది పార్ట్స్ ఆర్ మేడ్ ఆఫ్ ద సేమ్ క్లే, దాట్ ఈస్ ఎనఫ్.
0: కనుక స్వామి యొక్క ఆధారతత్వాన్ని మీరు కొంతవరకు గుర్తించడానికి తగిన కృషి చేయండి.
1: యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్.
0: కేవలం ఆధేయాన్ని మాత్రమే మీరు గుర్తించడానికి ప్రయత్నించనక్కర్లేదు.
1: ద రియల్ బేసిస్ ఆఫ్ స్వామి, నాట్ మియర్లీ
0: ఆధేయం అంతా మార్పు చెందేటువంటిది.
1: ద ఫార్మ్ మే బి చేంజింగ్,
0: ఆధారమే మార్పు చెందనటువంటి.
1: ద బేసిస్ డస్ నాట్ చేంజ్.
0: అదే సత్యం,
1: దట్ ఈస్
0: అదే నిత్యం, అదే ఆత్మ, అదే హృదయం, అదే నేను.
1: దట్ ఈస్ హార్ట్, దట్ ఈస్ ఆత్మ, అండ్ దట్ ఈస్ యువర్ సెల్ఫ్.

0: Sairam, dear listeners. Shirdi Baba spoke of Shraddha or earnestness as one of the two important attributes that a spiritual aspirant should always have. In today's discourse, Bhagwan Shri Satya Sai Baba describes why it is important for everyone to cultivate this value. Let us now listen to a divine discourse that Bhagwan Baba delivered on his 77th birthday on the 23rd of November 2002 in Prashanti Nilayam.
1: Kramamudappaka minta Kramamudappaka minta Chalanavu chandrudu క్రమముదప్పకమింట ప్రతిదినంబును భానుడు ఉదయాస్తమయముల నొందనేల గగనంబునకు శాంతి కాజేయు తారకల్ పగలు మాత్రము దాగు భంగియేల క్షణమైన విశ్రాంతి కనకతాపవనుండు జీవకోటిని బ్రోవ వివదేల అనిశంభు కళకళ ధ్వనులు నవ్వుచు నదుల్ సరళము ప్రవహించు చందమేళ ప్రకృతిలో ఎందు చూచిన ప్రాణులందు ధన విభవ జాతి మత భేదంబులేలా ధన విభవ శాంతి మత భేదంబులేలా ఎవరి ఆజ్ఞకు బద్ధులో ఎవరు ప్రభువో అతని ఆజ్ఞను

0: అతని ఆజ్ఞను పాలింప నరయరండు. క్రమము దప్పక మింట ప్రతిదినంబును మేరు ఉదయాస్తమయముల నొందనీల.
1: డెఫినెట్లీ ఇన్ ఎగ్జాక్ట్ ప్రిసిషన్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ సన్ రైజ్ అండ్ సన్ సెట్.
0: గగనంబునకు శాంతి కాజేయు తారకల్ పగలు మాత్రము దాగు భంగియేల.
1: హౌ డు యూ ఎక్స్పెక్ట్ ద స్టార్స్ దట్ హైడ్ దెమ్సెల్వ్స్ దో దే గ్లిటర్ ఇన్ ద నైట్.
0: అనశంబు కళకళ ధ్వనులు నవ్వుచు నదులు సలిలముల్ ప్రవహించు చందమేల.
1: ఇట్స్ సో బ్యూటిఫుల్ దట్ ద రన్నింగ్ బ్రూక్స్ డౌన్ ద వ్యాలీస్ ఫ్లో ఇన్సెసెంట్లీ విత్ సౌండ్స్.
0: క్షణమైన విశ్రాంతి కనకతా పవనుండు జీవకోటిని బ్రోవ వీవదేల.
1: We find the tireless wind that blows continuously, sustaining the living beings.
0: Prakritilo yendu chuchina pranulandu dana vibhava mata vedambulela.
1: In this nature, among mankind, why should there be differences on grounds of wealth, caste, community and religion?
0: ఎవని ఆజ్ఞకు బద్ధులో ఎవరు ప్రభువో అతని ఆజ్ఞను పాలింప అరయరండు అతని ఆజ్ఞను పాలింప నరయరండు.
1: నో హూ ఇస్ ద కమాండర్, నో హూ ఇస్ ద మాస్టర్ హూస్ కమాండ్ అండ్ ఆర్డర్ యూ షుడ్ ఒబే అండ్ ఫాలో. టు నో దాట్ ఎంక్వైర్ ఫర్ యువర్ సెల్ఫ్.
0: ప్రేమస్వరూపులారా,
1: embodiments of love.
0: ప్రతి ప్రాణి కూడాను ప్రతి మానవుడు కూడాను సుఖశాంతులు కావాలని ఆశిస్తుంటాడు.
1: ఎవ్రీ లివింగ్ క్రీచర్, ఎవ్రీ మ్యాన్ ఎస్పైర్స్ ఫర్ హ్యాపీనెస్ పీస్ అండ్ బ్లెస్.
0: కానీ ప్రకృతి యొక్క తత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: Yet he is not able to know the nature.
0: ప్రకృతిలో ప్రతి జీవి జీవిత పరమావధిని గుర్తించాలని ప్రయత్నిస్తుంటాడు.
1: ఇన్ దిస్ నేచర్ ఎవ్రీవన్ వాంట్స్ టు నో ద ఆబ్జెక్టివ్, ద గోల్ ఆఫ్ లైఫ్.
0: కానీ ఎవరు ఇట్టి పరమావధిని గుర్తించడానికి పూనుకున్నప్పటికీ ఫలించటం లేదు.
1: దో ఫర్మ్లీ డిటర్మిన్డ్, నో వన్ యెట్ హ్యాస్ ఫౌండ్ అవుట్ ద గోల్ ఆఫ్ లైఫ్.
0: ఏ నూటికొక్కరో కోటికొక్కరో దీనిని సాధించడానికి పూనుకొని విడ్చుకుండా ఉంటారు.
1: వన్ ఇన్ థౌజండ్, వన్ ఇన్ మిలియన్ వుడ్ కంటిన్యూ ఇన్ దిస్ పర్స్యూట్ విదౌట్ డ్రాపింగ్ ఇన్ ద.
0: సామాన్య ప్రజలు ఈ పరమావధిని గుర్తించడానికి సాధ్యం కాదని గుర్తించి నిరంతరము తమ యొక్క జీవితమును భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైనటువంటి యొక్క పదార్థ ప్రభావం నందు కాలంను గడుపుతుంటారు.
1: ది ఆర్డినరీ పీపుల్ ఫైండ్ ఇట్ ఇంపాసిబుల్ to know the goal of life, so they are drowned in fleeting momentary physical worldly pleasure.
0: Kadupu ninduku tindi, kanti ninduku nidra, onti ninduku vadra vasramu, inti ninduku pillalu, kalakalalaade kalatrayamulato, kilakalalaade undaruto, idiye prakruti yokka vaibhavam ani bhavinchutu tripti pondutuntaru.
1: People are deluded. They are mistaken that the life centers around food, raiment, shelter in the company of the wife and relations.
0: Kani intakante goppa paramavadi adhikanga untunnadi.
1: But there lies the supreme goal above them.
0: Nitya satyamainatundi aanandamunu
1: physical worldly pleasure.
0: Kadupu ninduku tindi kanti ninduku nidra onti ninduku vadra vasramu inti ninduku pillalu కలకలలాడే కలత్రయములతో కిలకలలా

0: అధికంగా ఉంటున్నది.
1: బట్ దేర్ లైస్ ద సుప్రీం గోల్ అబౌవ్ దెమ్.
0: నిత్య సత్యమైనటువంటి ఆనందమును, పవిత్రమైన జీవితాన్ని గడిపే నిమిత్తమై ప్రాణులు అనేక మంది అనేక సాధనలు సలుపుతుంటారు.
1: ఇన్ దిస్ నేచర్ పీపుల్ ప్రొసీడ్ డిఫరెంట్ స్పిరిచువల్ పాత్స్ టు ఎంజాయ్ దట్ ఎటర్నల్ బ్లెస్ అండ్ ఎ సీక్రెట్ లైఫ్.
0: ఉపనిషత్తులు యందు ఈ శాశ్వత ఆనందాన్ని పొందే నిమిత్తమై తైత్తరీయ ఉపనిషత్తు ఈ యొక్క దీనిని ఒక పచ్చిగా పోల్చుకున్నది.
1: ఉపనిషత్స్, ద తైత్తరీయ ఉపనిషత్ ఇన్ పర్టికులర్ డిస్క్రైబ్స్ ద బర్డ్ ఇన్ దిస్ కాంటెక్స్ట్.
0: దీనికి తల శ్రద్ధ అని పేరు పెట్టింది.
1: ది హెడ్ సింబలైజెస్ శ్రద్ధ ఆర్ సిన్సరిటీ.
0: ఈ పక్షి యొక్క కుడి భాగము మృతం అని పిలుచుతూ వచ్చారు.
1: ద రైట్ సైడ్ ఆఫ్ దిస్ బర్డ్ ఈస్ కాల్డ్ రుతం.
0: ఎడమ భాగము రెక్క సత్యం అని పిలుచుతూ వచ్చారు.
1: ద లెఫ్ట్ వింగ్ ఈస్ కాల్డ్ సత్యం.
0: రుతం, సత్యం, ఇవి రెండు కూడాను ఆ పక్షి యొక్క వింగం అనగా రెక్కలు.
1: రుతం అండ్ సత్యం ఆర్ ది టూ వింగ్స్ ఆఫ్ ద బర్డ్.
0: దానికి తోక ఉంటుండాలి.
1: ఇట్ హ్యాస్ ఎ టెయిల్ టూ.
0: ఆ తోక యొక్క తత్వము మూలాధారం.
1: ద టెయిల్ రిప్రజెంట్స్ ద ప్రైమార్డియల్ ప్రిన్సిపల్.
0: మధ్య భాగం యొక్క దేహము మహత్తరము.
1: అండ్ ద బాడీ ఈజ్ మహత్ మిస్టీరియస్.
0: ఈ ఉపనిషత్తు యొక్క పక్షి యొక్క అంగములు శ్రద్ధ, రుతం, సత్యం, మహత్తత్వం, యోగము, ఈ ఐదు అంగముల చేత ఇది ప్రతిబింబించి వస్తున్నది.
1: దిస్ బర్డ్ హ్యాస్ గాట్ ద పార్ట్స్ ఆఫ్ సిన్సియరిటీ, శ్రద్ధ, ద రుతం, ద సత్యం అండ్ మహత్ ప్రైమార్డియల్.
0: రుతం అనగా కేవలము ఒక రెక్క మాత్రమే మనం భావించరాదు.
1: రుతం ఈజ్ నాట్ మియర్లీ ఎ వింగ్.
0: త్రికాల భాజ్యం రుతం అన్నారు.
1: రుతం ఈజ్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ది
0: ఎట్టి కాలములందు. మూడు కాలములందు మార్పు చెందినటువంటిదే ఈ రుతం.
1: రుతం డస్ నాట్ చేంజ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం.
0: సత్యం ఇది కాలానుగుణ్యంగా కొంతవరకు మార్పు చెందేటువంటిది.
1: సత్యం చేంజెస్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైం.
0: భూత, భవిష్యత్తు, వర్తమాన కాలమునందు ఇది కొంతవరకు మార్పు చెందుతుంది. కానీ సత్యం మాత్రము వదలదు.
1: ఇట్ మే చేంజ్ ఇన్ ది త్రీ టైమ్స్, ద పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్.
0: దీన్ని సత్యము అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ సత్యం.
0: ఇంకా కంఠం ఉంటుండాలి,
1: నెక్.
0: ఈ కంఠమునకు సరియైనటువంటి పేరు శ్రద్ధ.
1: ది నెక్ స్టాండ్స్ ఫర్ శ్రద్ధ, స్టెడ్ఫాస్ట్నెస్.
0: ఈ శ్రద్ధ అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
1: ది స్టెడ్ఫాస్ట్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: శ్రద్ధావాన్ దపతే జ్ఞానం.
1: వన్ ఎక్వైర్స్ విజ్డమ్ అవుట్ ఆఫ్ ది సిన్సెరిటీ.
0: శ్రద్ధ ప్రతి జీవికి కూడాను ప్రధానమైనటువంటిది, ప్రమాణమైనటువంటిది.
1: ది సిన్సెరిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ బీయింగ్.
0: చుతం, హితం అనేటువంటి రెండు పదములు చేరి శ్రద్ధ అనేటువంటి ఒక పదం ఏర్పడుతున్నది.
1: శ్రద్ధ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ రుతం అండ్ హితం.
0: ఈ రెండు పదములు చేరినప్పుడే శ్రద్ధ అనే పదం ఏర్పడుతున్నది.
1: శ్రద్ధ రిప్రజెంట్స్ ద కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ వర్డ్స్.
0: గీత యందు కూడాను శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, నేను శ్రద్ధ చేతనే లభ్యమవుతాను అని పలికాడు.
1: గీత ఆల్సో క్లియర్లీ డిక్లేర్స్ దట్ యుల్ ఎంజాయ్ ది మేనిఫెస్టేషన్ అవుట్ ఆఫ్ సిన్సెరిటీ.
0: కేవలము ఇంత మాత్రమే కాకుండా కృష్ణుడు చెప్పాడు, శ్రద్ధ స్వరూపుని నేనేను అన్నాడు.
1: కృష్ణ ఫర్దర్ డిక్లేర్డ్ దట్ ఈస్ ద వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ స్టెడ్ఫాస్ట్నెస్.
0: ఏ కార్యము చేయవలసినని, ఏ యొక్క కర్మను ఆచరించవలనన్నను శ్రద్ధ అత్యవసరము.
1: టు అకంప్లిష్ ఎనీ టాస్క్ స్టెడ్ఫాస్ట్నెస్ ఇస్ ఎసెన్షియల్.
0: కనుక శ్రద్ధ లేనటువంటి మానవుడు ఏ చిన్న కార్యమును కూడాను సాధించలేడు.
1: మ్యాన్ విదౌట్ సిన్సెరిటీ కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
0: అందులో ఆధ్యాత్మిక తత్వమునందు శ్రద్ధ అత్యవసరమైనటువంటిది.
1: ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్ శ్రద్ధ, సిన్సెరిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: శ్రద్ధ అనగా దీనికి మరొక పేరు వాంఛలను బలవత్తం చేసినటువంటిది, అనగా బలవంతరమైనటువంటి ఆచరణ శ్రద్ధ.
1: శ్రద్ధ ఇస్ మీనింగ్ ద స్ట్రెంగ్తెనింగ్ ఆఫ్ వన్స్ ఓన్ అంబిషన్.
0: దృఢమైనటువంటి విశ్వాసమే శ్రద్ధ.
1: స్ట్రాంగ్ ఫెయిత్ ఇస్ శ్రద్ధ.
0: శాశ్వతమైనటువంటి విశ్వాసమే శ్రద్ధ.
1: ఎ పర్మనెంట్ ఫెయిత్ ఇస్ శ్రద్ధ.
0: చెల్లింపలేనటువంటిదే శ్రద్ధ.
1: అన్వేవరింగ్ ఫెయిత్ ఇస్ శ్రద్ధ.
0: ఈ జ్ఞానమునే ఉపనిషత్తులు అనేక విధములుగా ప్రబోధిస్తూ వచ్చాయి.
1: దిస్ విజ్డమ్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ వేరీడ్ వేస్ ఇన్ ఉపనిషత్.
0: శ్రద్ధతో కూడినటువంటి యొక్క జ్ఞానము ఇది చాలా తారకము అని పిలుస్తూ వచ్చారు.
1: దట్ విజ్డమ్ అబ్టైన్డ్ అవుట్ ఆఫ్ శ్రద్ధ ఈజ్ తారకం ఆర్ లిబరేషన్.
0: ఈ శ్రద్ధయందు కొంచెం శ్రద్ధారహితమైనటువంటి జ్ఞానము కొంత వేరు పేరుగా పిలుస్తూ వచ్చారు, తారకము అన్నారు.
1: అండ్ దిస్

0: జ్ఞాన విజ్డమ్ వితౌట్ శ్రద్ధ ఈజ్ క్వైట్ డిఫరెంట్.
1: ఈ శ్రద్ధతో కూడినటువంటిది తారకము.
0: దట్ విత్ సిన్సెరిటీ ఈజ్ తారకం.
1: శ్రద్ధ కొంచెం వదిలినటువంటిది మారకము.
0: అండ్ దట్ వితౌట్ సిన్సెరిటీ ఈజ్ మారక చేంజబుల్.
1: కనుక తారకము మారకము ఈ రెండింటి యొక్క జ్ఞానమునే ఈనాడు మానవుడు పొందవలసినటువంటిది.
0: మ్యాన్ షుడ్ అక్వైర్ దిస్ విజ్డమ్ విచ్ ఈస్ చేంజబుల్ అండ్ విచ్ ఈస్ చేంజ్లెస్.
1: శ్రద్ధారహితమైనటువంటిది మారకము.
0: దట్ విత్ శ్రద్ధ విదౌట్ ఇట్ ఈస్ మారకము.
1: శ్రద్ధతో కూడినటువంటిదే తారకము.
0: దట్ విత్ శ్రద్ధ ఈస్ తారకం.
1: ఇటు తారక మంత్రమునే మనము నిరంతరము ప్రబోధిస్తూ ఉండాలి, ప్రచారం చేస్తూ ఉండాలి.
0: దిస్ ఎటర్నల్ ప్రిన్సిపల్ ఆఫ్ తారక must be practiced and investigated.
1: Taittiriya Upanishad nandu pradhanamainatvanti sutram.
0: This is the main principle according to Taittiriya Upanishad.
1: Idi chaala mandi dinni sariyainatvanti reetilo gurtinchadaniki prayatninchadam.
0: Many have not explored the detail in depth.
1: Prema swarupulara
0: embodiments of love.
1: Ee Taittiriya Upanishad nandu unnatvanti gnana swarupamu chaala pavitramainatvantidi.
0: The way how Taittiriya Upanishad speaks of wisdom is highly sacred.
1: ప్రతి మానవుడు కూడాను లౌకికంగా, భౌతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా అన్నింటి ఎందు కూడాను శ్రద్ధ అత్యవసరమని ప్రబోధిస్తూ వచ్చింది.
0: It has clearly emphasized on the necessity of sincerity in every walk of life, be that ethical or scientific or worldly or physical.
1: ముఖ్యంగా ఆధ్యాత్మిక దత్తమునందు ఈ శ్రద్ధ తారక మంత్రంగా ప్రబోధిస్తుంది.
0: In spiritual field, this sincerity is almost a mantra.
1: కనుకనే తారక మంత్రం అని చెప్పేదంటే శ్రద్ధ కలిగినటువంటిదే ఈ తారకము.
0: Therefore, తారక speaks of this mantra.
1: శ్రద్ధ రహితమైనటువంటి ఒకదేనే మారకము.
0: Without this sincerity, it is maraka, changeable.
1: Marakam anetundi sadda undadi kaani idi continue ga prayatninchajeyandi.
0: In maraka the changeable, there is no sincerity.
1: Kalaka nirantaramu sarvakala sarvavasthali endukudanu trikalamlu endukudanu shashtanga satyanga nityanga undeetundi ee taraka mantramu.
0: Therefore, Taraka remains eternal, immortal, changeless in all the three periods of time.
1: ఈ ఐదు అంగములు కూడాను సార్థకం గావించుకొని మాలిన్యరహితం చేసుకున్నప్పుడే మానవునికి నిజమైన జ్ఞానం లభిస్తుంది.
0: Man would acquire wisdom if he finds fulfillment of these five limbs of the body.
1: రుతం, సత్యం, మహత్తరము, ముత్తం ఈ మూడింటి యొక్క తత్వాన్ని మొట్టమొదట మనం గుర్తించాలి.
0: We have to recognize in the first instance the significance of rutam, satyam and foundational principle mahat.
1: Ee moodinti yokka sarame nijamainatvanti gnanam.
0: The essence of these three is true wisdom.
1: Kanuka gnanam anaga kevalamu edo oka vidhamaina grantha parichayam kaadu.
0: Wisdom is not textual knowledge.
1: Advaita darshanam gnanam ani cheppetvanti kaadu.
0: It is not merely the experience of non-dualism.
1: Dvaitam anandukunu advaitam emidi untunnadi.
0: Even in dualism there is non-duality.
1: Ilanti parama satyanni prabodhinchinatvadi Taittiriya Upanishad.
0: Taittiriya Upanishad speaks of this supreme principle of truth.
1: Deeniki maroka samayamnandu Shankarulu varu jeyatra chetunnappudu anni vaipulu kodunu prayanam salputu vacharu.
0: Shankara went round the country celebrating his victory.
1: Bharata deshamanta kodunu nalumulalla tirigi vacharu.
0: He went round all the four corners of this country.
1: Kani uttara deshamunaku vellinappudu
0: when he was in the north
1: akkada oka maha pedda gurumto undinatvanti oka rushini thanu kalukunnadu.
0: He could come across a sage of nobility and excellence.
1: Athanu kevalam oka rushi kaadu grihasthasamlo undinatvanti vaade.
0: He is not merely a celibate but he is a householder.
1: Athani pere mandalikudu.
0: His name is Mandalika.
1: Athani patri Ubhaya Bharati.
0: His wife is Ubhaya Bharati.
1: Aa Ubhaya Bharati sarva sampannalu koodinatvantidi.
0: Ubhaya Bharati is full of plenty and prosperity.
1: Rutam, satyam, mutam moodintini kodunu gurtinchinatvantidi.
0: She is prosperous in terms of wisdom, rutam, satyam and mark.
1: Atanito Shankara varu vaadam chesadaniki koonukunnaru.
0: Shankara was ready to argue with him.
1: ఈ ఆర్గ్యుమెంట్ లోపల ఎవరు విజయాన్ని సాధించారు అనేటువంటి సాధ్యాన్ని ప్రబోధించే నిమిత్తమై శంకర్ల వారు ఉభయ భారతిని ఎన్నుకున్నాడు.
0: శంకర హాస్ చోజన్ ఉభయ భారతి యాజ్ ద జడ్జ్.
1: మండనమిశ్రుని భార్య
0: ఉభయ భారతి ఇస్ ది వైఫ్ ఆఫ్ మండనమిశ్రు.
1: అతను ఓడినాడా గెలిచినాడా అనేటువంటి చెప్పడం లోపల ఆమెకు ఎట్టి సందేహం లేదు.
0: She has no doubt with regard to the winner in this argument.
1: సర్వజ్ఞానము సంపన్నుడైనటువంటిది ఆ ఉభయ భారతి.
0: Ubhaya Bharati knows all the details of
1: Shankara varu mandana mishrudu vaadinche samay lopala taanu eka deekshato pooni ee rutaanni poonukundi.
0: when there was argument between Shankara and Mandana Mishra. Here is
1: కడపటికి తన భర్త ఓడిపోయినాడని గుర్తించింది.
0: ఫైనలీ షీ డిక్లేర్డ్ దట్ హర్ హస్బెండ్ లాస్ట్ ఇన్ ది ఆర్గ్యుమెంట్.
1: హస్బెండ్ ఓడిపోవటం చేత శంకర్ వారు విజయాన్ని సాధించారు.
0: బికాస్ ఆఫ్ దిస్ రీజన్ శంకర ఇస్ ద విన్నర్.
1: అందువల్ల ఈ వాగ్వాదనకు పురుకునే ముందుగా ఒక విధమైనటువంటి యొక్క ప్రమోషన్ చేసి వచ్చాడు.
0: ఇన్ దీస్ ఆర్గ్యుమెంట్స్ అండ్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఏ పాయింట్ వాస్ పుట్ ఫోర్త్.
1: కనుకనే ఆ సిద్ధ ప్రకారము అతను సన్యాసం స్వీకరించాడు.
0: And as per the agreement, he has accepted celibacy.
1: Pati and sanyasam swikarinchin tarvata sati kudanu ardhangi kanuka aami kudanu swikarinchindi.
0: The wife, being the half body of the husband, followed the same path.
1: Ee vidhanga iruvulu kudanu sanyasam swikarinchi
0: both of them have renounced the whole
1: jagatunandu gnana prabodhanu saripeyatvanti margamunu prabodhistu vacharu.
0: They have chosen the path of propagating wisdom in this world.
1: జ్ఞానం లేకుండా మానవత్వమే క్షీణించిపోతుంది.
0: విదౌట్ విజ్డమ్ హ్యూమన్ లైఫ్ హ్యాస్ నో వాల్యూ.
1: చిన్నదాని మొదలుకొని పెద్దదాని వరకు విచారణ శక్తి చెలపవలసి వస్తుంది.
0: వన్ హ్యాస్ టు థింక్ ఫ్రమ్ ద స్మాలెస్ట్ టు ద బిగ్గెస్ట్.
1: కట్టగలపటికి ఈ ఉభయ భారతి చెప్పింది.
0: ఫైనలీ ఉభయ భారతి
1: ఈ పవిత్రమైనటువంటి ఒక జ్ఞానం మనకు లభించాలంటే మూడు మార్గములు మనం ప్రవేశించాలి అన్నది.
0: టు ఎక్వైర్ దిస్ సీక్రెట్ విజ్డమ్ వీ షుడ్ ఫాలో త్రీ పాత్స్.
1: అది నిజమైనటువంటి జ్ఞానం అనేది.
0: దట్ ఈస్ ది ట్రూ విజ్డమ్ షీ సెడ్.
1: అతను కేవలము తన పత్ని వియోగం చేతనే అనగా అపజయం చేతనే తాను ఏమాత్రము విచారం చేయలేదు.
0: ది హస్బెండ్ వాజ్ నాట్ బాదర్డ్ వరీడ్ బికాస్ ఆఫ్ హిస్ బీయింగ్ లాస్ట్ ఇన్ దిస్ ఆర్గ్యుమెంట్.
1: కనుక దీనికి కారణము తన యొక్క నిజమైనటువంటి శక్తిని పూర్తిగా గుర్తించుకోలేకపోయాడు.
0: హీ కుడ్ నాట్ నో ద రియల్ వాల్యూ ఆఫ్ ద విజ్డమ్ హీ అక్వైర్డ్.
1: వృతం యొక్క రూపాన్ని తాను తెలుసుకోలేకపోయాడు.
0: హీ కుడ్ నాట్ నో ద ట్రూ ఫార్మ్ ఆఫ్ వృతం.
1: అప్పుడు భోంచేసే సమయం లోపల
0: while dining
1: annam brahma an cheppali.
0: One has to say food is god. Annam brahma
1: raso vishnuho.
0: Raso vishnuho.
1: Ee rasame vishnu swarupamu.
0: The essence of food is vishnu.
1: Anname brahma.
0: Food is god.
1: అన్నము దేహములో ప్రవేశించి సర్వాంగముల యందుకును సారాన్ని ప్రబోధిస్తుంది అనగా అందిస్తుంది.
0: ద ఫుడ్ పార్ట్ టేకెన్ విల్ హ్యావ్ ఇట్స్ ఎసెన్స్ దట్ ఈస్ సప్లై టు ద హోల్ బాడీ.
1: ఈ శక్తియే కాకుండా రక్తమునుగా మార్చి ఆ రక్తమును శక్తిగా రూపొందింపజేస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ గెట్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు బ్లడ్ అండ్ ఎనర్జీ.
1: భోక్తో దేవో మహేశ్వర అన్నది తిరిగి.
0: And it is also said, the one who can takes food is God again.
1: ఆ బలమే జగత్తునకంతకును జ్ఞానమును ప్రబోధిస్తుంది అని.
0: And this principle teaches wisdom to the whole world.
1: అన్నం బ్రహ్మ.
0: Food is God.
1: రసం విష్ణుహు.
0: Essence is Vishnu.
1: భక్తో దేవో మహేశ్వరః.
0: And the one who partakes in the మహేశ్వర.
1: మూడు గుణములుగా ఉంటున్నాయి.
0: These are the three attributes.
1: ఈ మూడు గుణములు కూడాను ఏకము చేయటమే నిజమైనటువంటి వృతము అన్నారు.
0: వృతం ఇస్ యూనిఫైయింగ్ దీస్ త్రీ పాయింట్స్.
1: మూడు గుణములు కూడాను ఏకం భావించాలి.
0: ది త్రీ అట్రిబ్యూట్స్ మస్ట్ బి యూనిఫైడ్.
1: దేహము మనస్సు క్రియ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి వృతం.
0: వృతం మెంట్ ది పర్ఫెక్ట్ హార్మనీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
1: మనస్సు ఏకం వచస్ ఏకం కన్మన్ ఏకం మహాత్మనం.
0: It's only noble soul who will have unity in thought, word and deed.
1: కనుకనే మనో వాక్ కర్మలు ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి యొక్క సత్యము.
0: Therefore the oneness of thought, word and deed is the truth.
1: ఈ మూడే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపము.
0: These three represent Brahma, Vishnu and Maheshwara.
1: ఎవడైనా సరియే ఏ కాలమునందైనా సరియే ఈ మూడింటి యొక్క తత్వాన్ని పవిత్రము గావించుకోనన్న ఈ మూడింటి యొక్క మంత్రమును ప్రవేశపెట్టాలి.
0: Let him be anyone of any point of time should know the significance of these three.
1: ఒక బల్బ్ ఉంటుండాలి.
0: హియర్ ఇస్ ఎ బల్బ్.
1: లేక లైట్ ఒక గ్లాస్ ఉంటుండాలి.
0: అండ్ యూ ఫైండ్ ఎ గ్లాస్ దేర్.
1: లైట్ ప్రకాశంగానే ఉంటుండాలి కానీ మూయబడినటువంటి గ్లాసు కొంతవరకు మాలిన్యం చేరటం వల్ల ప్రకాశం తగ్గిపోతుంది.
0: బికాస్ ఆఫ్ ద గ్లాస్ విచ్ ఇస్ డర్టీ సరౌండింగ్ హియర్ ఇన్ ద బల్బ్ యూ గెట్ డిమ్ లైట్ ఓన్లీ.
1: పొగ చేరుకొని పోవటం చేత
0: బికాస్ ఆఫ్ స్మోక్ అరౌండ్
1: ఈ జీవిత లైట్ ప్రకాశవంతంగా ఉండదు.
0: ది లైట్ ఆఫ్ లైఫ్ డజంట్ షైన్.
1: దానిని పూర్తిగా తుడిచివేసినప్పుడే
0: when you clean the glass
1: jyoti spashtanga kanipistundi.
0: You can see the light clearly.
1: Adi ee naadu manam cheyavalsinatundi pani.
0: That's what we should do today.
1: Aa pogane aham annaru.
0: And the smoke around is aham.
1: Mana manasu yokka chuttugulanu cherinatundi ee pogane.
0: It is a smoke of illusion around the mind.
1: అహంకారం అనేటువంటిది చేరటం చేతనే దివ్య జ్యోతి జ్ఞాన జ్యోతి అనేటువంటిది ప్రకాశించడానికి వీలు లేదు.
0: It is ego that is responsible for the dim light.
1: ఈ అహంకారం అనేటువంటి దేని ఎందుకు ప్రవేశిస్తుంది?
0: ఈగో, వేర్ డస్ ఇట్ గెట్ ఇన్?
1: మనం ప్రవేశించేటువంటి యొక్క సత్యనిత్యమైనటువంటి మార్గమును వదిలిపెట్టినప్పుడే అహంకారం చేరుతుంది.
0: వెన్ వీ గివ్ అప్ దిస్ ఎటర్నల్ ట్రూత్ఫుల్ పాత్ ఆఫ్ లైఫ్, వీఆర్ ఈగోయిస్టిక్.
1: తన సత్యాన్ని తాను గుర్తించుకోలేనప్పుడే అహం వచ్చి చేరిపోతుంది.
0: వెన్ యూ డోంట్ నో యువర్ ట్రూ నేచర్, యూ ప్రాకృతమైన
1: భావాలు అభివృద్ధి అయినప్పుడే అహం వచ్చి చేరిపోతుంది.
0: ది వరల్డ్లీ థాట్స్ లీడ్ టు ఈగో.
1: ప్రాకృతమైనటువంటి సంకల్పం చేరినప్పుడే తనలో అహం వచ్చి ప్రవేశిస్తుంది.
0: ది వరల్డ్లీ థాట్స్ విల్ మేక్ యూ ఈగోయిస్టిక్.
1: అధికార స్థానాన్ని ప్రవేశించినప్పుడే అహం వచ్చి చేరిపోతుంది.
0: వన్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఈగో బికాస్ ఆఫ్ అథారిటీ అండ్ పొజిషన్.
1: ఇవన్నింటినీ కొంతవరకు నిర్మూలన చేయాలి.
0: One has to kill all these.
1: అప్పుడే ఈ అహంకు ప్రవేశం ఉండదు.
0: Then there will be no aham ego.
1: అహంను తుడిచివేయకుండా నాని మాత్రం కాదు.
0: Without wiping out ego, you cannot have wisdom.
1: పవిత్ర జ్యోతిని తాను తెలుసుకోలేడు.
0: You cannot know the sanctity of
1: ప్రకాశించేటువంటి పవిత్ర జ్యోతిని మనం చూడాలనుకుంటే ఈ జ్యోతికి చుట్టూ ఉన్నటువంటి ఈ మసిని తుడిచివేయాలి.
0: To see the light of life, one has to clean the glass around.
1: ఈ యొక్క ప్రబోధనే ఉభయ భారతి ప్రబోధించింది.
0: This is the teaching of ఉభయ భారతి.
1: ఒకానొక సమయంలో అప్పుడు తాను గంగానది తీరంలో ఆశ్రమం నిర్మించుకుని అందులో నివాసం చేస్తుండాలి.
0: At one time she built a hermitage along the shores of Ganges and started.
1: ఆమెతో అనేక మంది శిష్యురాలంతా చేరి జ్ఞాన ప్రబోధనలు వింటున్నారు.
0: There are many disciples around her listening to her teaching.
1: ప్రతి తెల్లవారి కూడాను గంగానదికి పోయి స్నానం ఆచరించి వచ్చేటువంటి వారు వీరందరూ.
0: దే గో ఇన్ ది ఎర్లీ అవర్స్ ఆఫ్ ద మార్నింగ్ టు హ్యావ్ ఎ డిప్ అండ్ బాత్.
1: ఆ మార్గంలోని బ్రహ్మజ్ఞాని అని ఒక సన్యాసి ఉంటున్నాడు.
0: దే కుడ్ ఫౌండ్ ఎ రినన్షియంట్ ఆఫ్ విజ్డమ్.
1: అతను పోతూ ఉండేటప్పుడు ఈ ఉభయ భారతి కండి ఆమె పడింది.
0: And then Ubhayabharati could notice the presence of this renunciant.
1: అతను సర్వసంగ పరిత్యాగైపోయినాడు.
0: He has totally sacrificed.
1: అతను నిజంగా జ్ఞానియే.
0: He is one of his
1: కాని అందులో చిన్న దోషాన్ని గుర్తించింది ఉభయభారతి.
0: Ubhayabharati found out a small mistake here.
1: తన నీరు త్రాగేటువంటి ఒక దురను కొంచెం తలకింద పెట్టుకుని పండుకున్నాడు.
0: He was resting, keeping that earthen pot as a pillow.
1: అప్పుడు ఈమె పోతు కూడాను ఆహా ఇతనేమో బ్రహ్మజ్ఞానే నిజమే.
0: హీ ఈజ్ వన్ ఆఫ్ విజ్డమ్ నో డౌట్.
1: కానీ ఇతని లోపల ఒక చిన్న లోపం ఉంటుండది.
0: హియర్ దేర్ సమ్ ఫాల్ట్ ఇన్ హిమ్.
1: అది అతనికి వినేటట్లుగా చెప్పింది గట్టిగా.
0: అండ్ షీ డిక్లేర్డ్ లౌడ్లీ.
1: ఏమని చెప్పింది?
0: వాట్ డిడ్ షీ సే?
1: ఏమిటమ్మా అతని లోపము అని అడిగారు శిష్యురాళ్ళు.
0: అండ్ డిసైపుల్స్ ఆస్క్డ్ వాట్ ఈస్ ద ఫాల్ట్ హియర్.
1: అమ్మా సర్వసంగ పరిత్యాగైపోయి సర్వమును త్యాగం చేసి సర్వ సన్యాసమును పొంది కడకడబడికి ఇక్కడ వచ్చి తన తల క్రింద నుండి బుర్ర నీటి బుర్ర ఎవరెత్తుకుని పోతారో ఏమో అనేటువంటి అభిమానం చేత అతని తల క్రిందనే పెట్టుకున్నాడు.
0: హావింగ్ రినౌన్స్ ద హోల్ లాట్ ఆఫ్ దిస్ వరల్డ్, హీ వాంటెడ్ టు సేవ్ గాడ్ హిస్ అర్థన్ పాట్ ఆఫ్ వాటర్ కీపింగ్ ఇట్ యాజ్ హిస్ పిల్లో.
1: అది విన్నాడు ఆ సన్యాసం.
0: దిస్ సెలబ్రేట్ హర్డ్ దిస్.
1: తక్షణమే అతను ఆమె తిరిగి వచ్చే సమయంలో ఆ బుర్రం తీసి ఆమె పాదాల దగ్గర విసిరాడు.
0: వాచింగ్ హర్ రిటర్నింగ్ హీ త్రూ ఇట్ అవే దిస్ అర్థన్ పాట్.
1: అప్పుడు దానిని చూచి ఉభయ భారతి చెప్పింది, ఒక్కటే వదిలినాడు అని చెప్పి అనుకున్నాను, ఒక్కటే దోషం ఉన్నది అనుకున్నాను, ఇప్పుడు రెండు దోషములు ఉన్నవే అనింది.
0: షీ సెడ్ ఐ థాట్ హీ హాస్ వన్ మిస్టేక్, హీ హాస్ టూ మిస్టేక్స్ నౌ.
1: ఏమిటి ఇది?
0: వాట్ ఈస్ ఇట్?
1: ఈ యొక్క ఉభయ భారతి ఈ విధంగా చెప్పింది అని అభిమానం చేత దాన్ని పారవేశాడు.
0: దిస్ రినన్షియంట్ హాస్ థ్రోన్ ఇట్ ఆఫ్ ద అర్థన్ పాట్ బికాస్ ఆఫ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ ఈగో.
1: దీన్ని ఎవరైనా ఎత్తుకుని పోతారో ఏమో అని భయం చేత దాచుకోవటం అహం.
0: అహం ఇస్ టు కీప్ ఇట్ ఇన్ సేఫ్టీ అండ్ ఇన్ హిస్ కస్టడీ.
1: ఆమె ఈ విధంగా చెప్పింది, ఈ యొక్క భావం నాలో ఉండకూడదు అని అభిమానం చేత దాన్ని రెండవ దీనికి పారవేశాడు.
0: బికాస్ హిస్ ఈగో ఈజ్ హర్ట్ హీ త్రూ ఇట్ ఆఫ్.
1: అహంకార అభిమానం రెండు ఉండటం చేత అతను జ్ఞాని కాడు అనింది.
0: హీ కెనాట్ బి ది వన్ ఆఫ్ విజ్డమ్ ఇఫ్ హెస్ దిస్ ఈగో అండ్ పొజిషన్.
1: ఈ విధంగా ప్రపంచ సంచారం చేస్తూ జ్ఞానాజ్ఞానం వర్ణిస్తూ జ్ఞానాజ్ఞానం నిర్ణయం చేస్తూ సంచారం చేసి సద్బోధన చేస్తూ వచ్చింది ఉభయ భారతి.
0: ఉభయ భారతి వెంట్ ఆన్ బ్రింగింగ్ ఎ కైండ్ ఆఫ్ డిస్టింక్షన్ బిట్వీన్ విజ్డమ్ అండ్ ఇన్నోసెన్స్ అండ్ ప్రొపగేటెడ్ ద హోల్ ఆఫ్ ద వరల్డ్.
1: కానీ కలి ప్రభావం చేత స్త్రీలకు చాలా మనము విలువ ఇవ్వటం లేదు.
0: యాజ్ ఎఫెక్ట్స్ ఆఫ్ కలి విమెన్ ఆర్ నాట్ వాల్యూ.
1: వారిలో ఉన్నటువంటి యొక్క ప్రజ్ఞాన విజ్ఞాన సుజ్ఞానం అంతా కూడా అతీతమైనటువంటివిగా ఉన్నాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ గాట్ దట్ స్పిరిచువాలిటీ అండ్ నాలెడ్జ్ ఆర్ ట్రాన్సెండెంటల్.
1: ఎవరికి ప్రత్యక్షంగా గోచరం కానటువంటి గుణాలు కూడా వాళ్లలో ఉన్నాయి.
0: Women have certain qualities which are not apparent to men.
1: Manuka sreelu kada ani vanni manam alachyam cheyakoddu.
0: Because they are women, you cannot neglect them.
1: Vaaru pratyaksha prabhu swarupuru.
0: In fact, they are very forms of energy.
1: ప్రత్యక్ష జ్ఞాన స్వరూపులు.
0: They are the embodiments of wisdom.
1: కనుకనే అట్టి జ్ఞాన స్వరూపులైనటువంటి స్త్రీలను మనము కొంతవరకు గౌరవించుతూ రావాలి.
0: We have to respect women who are the personification of wisdom.
1: ఆమె ఒకనొక సమయంలోపల చెప్పింది.
0: She said at one time,
1: ఉద్యోగములు చేయ నిజితలందరూ పోవా గృహకృత్యములు తీర్చి గృహిణి లేరి.
0: If all women start attending offices, who will attend to household work?
1: ఆలు మగలు ఇరువురు ఆఫీసులకు పోవా ఇల్లును పోషించు పిల్లు లేరి.
0: If husband and wife go to the offices, who will maintain the family?
1: పుస్తకాలు చేపట్టి పురుషుల వలె పోగా వంట ఇంటిని దిద్దు వంత లేరి.
0: If women also go along with their files to the offices, who will take care of the kitchen?
1: Parabalulaku nerpa paathashalalakega tamabalulaku nerpu taluleri.
0: If they go to schools and colleges to teach, who will teach their own children?
1: Dharam valla kalugu ibbandi teerina intiloni korathalu ento undu.
0: There may be a kind of solution to the financial problem.
1: Ee udyogam
0: chese so many problems at home.
1: Dharam valla korathu teerutundi kaani intilo unnatundi baadalu enniyo untuntayi.
0: The financial demands may be met with, but there will be many house problems.
1: Kanukane vaari anni baadalu kuda ochukoni
0: they could bear all the suffering.
1: Annitini sahinchukoni
0: they could bear all the suffering.
1: Labhinchetvanti dukkamulu kashtamulanta kuda tattukoni nettukoni munduku saagipoyetvanti dheerulu gambheerulu vaallu.
0: Women are so mighty and powerful, they could resist all the obstacles and the difficulties on the way of life.
1: Gruhamaryadalanu kaapaadukuntu
0: they uphold the
1: gruhini aneetvanti keerthi nilabettukuntu
0: they uphold the courtesy and the prestige
1: ee pracharam prabhachankata chaatutu vachindi Ubhaya Bharati
0: propagated this idealism.
1: కనుక ప్రపంచం లోపల ఏ వ్యక్తి ఎందుకును ఏ విధమైన శక్తి సామర్థ్యం ఉన్నావో ఎవరు గుర్తించుకోలేరు.
0: నోబడీ కెన్ నో ది యాక్చువల్ పొటెన్షియల్ ఆఫ్ ఎవ్రీ పర్సన్.
1: కనుక మానవుడు జ్ఞానస్వరూపుడు కావాలనుకుంటే ఈ విధమైన మూడు మార్గములు అవలంబించాలి.
0: ఇఫ్ మ్యాన్ వాంట్స్ టు బి ది వన్ ఆఫ్ విజ్డమ్ హి షుడ్ నో ద త్రీ ఫోల్డ్ పాత్.
1: సత్యం రుజాత్.
0: Speak truth.
1: Priyam bruyat.
0: In an acceptable way.
1: Nabruyat satyam apriyam.
0: Never say truth in a harsh way.
1: Satyam anetvanti kevalamu oka vidhamaitvanti naitika vidhiyanu kaapadutundi.
0: Satya is the moral value.
1: Priyam bruyat idi kevalamu dharmika gunamunu kaapadutundi.
0: The truth has to be said in a good way, palatable way.
1: Nabruyat satyam apriyam idi adhyatmika gunamunu kaapadutundi.
0: Never say it in a harsh way, that is spiritual.
1: Anniyu satyamlone imidi untunnavi.
0: All are present in satya.
1: Satyame pratyaksha daivam prati manavulaku.
0: Truth is God to everyone.
1: Ye devalayamu ponakkaledu.
0: You don't need to go.
1: Satyam sarvatra untundadi.
0: Truth is everywhere.
1: Satyame sarva sampadalanu kodanu kolipothunnattu vaari kodanu kaapadutundi.
0: And truth will confer all the plenty and prosperity to everybody.
1: Prema sarupulara.
0: Embodiments of love.
1: Satya margamunu avalambinchandi.
0: Follow the path of truth.
1: Dharmamunu poshinchandi.
0: Sustain dharma.
1: Jeevitha margam lopala nijamainatvanti gnanamunu anubhuddhi cheskondi.
0: In the path of life, acquire wisdom.
1: Ee gnanamivruthi nimittamai
0: improve upon wisdom.
1: Manamu annam bruyat. అన్నం సరైన దీంట్లో చదువు తీసుకుంటూ రావాలి.
0: వీ బిగిన్ విత్ ఫుడ్ విచ్ వీ హావ్ టు టేక్ ఇట్ ఇన్ ద ప్రాపర్ వే.
1: ప్రియం అన్నం ప్రియంగా ఉంటుండాలి.
0: ద ఫుడ్ షుడ్ బి టేస్ట్ఫుల్.
1: ఈ ప్రియంగా ఉన్నటువంటి అన్నం కూడాను దైవ చింతన చేత దోషం నిర్మూలన కావించాలి.
0: యాజ్ వీ ప్రే టు గాడ్ ద మిస్టేక్స్ ద డిఫెక్ట్స్ ఆఫ్ ద ఫుడ్
1: అన్నం బ్రహ్మ కలుగుని దాన్ని బ్రహ్మగా భావించుకోవాలి.
0: కన్సిడర్ ఫుడ్ యాజ్ గాడ్.
1: ఇంకా మనం తెలుసుకో విష్ణువు.
0: Then Vishnu.
1: Rasomai Vishnu.
0: The essence of food.
1: ఈ అన్నం తిన్న తర్వాత రసస్వరూపమై మన దేహంలో సంచరిస్తూ ఉంటుంది.
0: The essence of food is supplied to the whole body.
1: అది విష్ణు స్వరూపము.
0: That is Vishnu vastness.
1: బ్రహ్మో దేవో మహేశ్వరః.
0: బ్రహ్మ
1: ఈ బ్రహ్మ అనేటువంటిది భోక్తో దేవో మహేశ్వరః.
0: The one who partakes food is Maheshwara.
1: ఈ రెండింటి యొక్క శక్తి చేతనే మానవుడు బ్రహ్మస్వరూపాన్ని ధరిస్తుంటాడు.
0: మ్యాన్ అస్యూమ్స్ ద ఫార్మ్ ఆఫ్ క్రియేటర్ బ్రహ్మ.
1: శివస్వరూపాన్ని ధరిస్తుంటాడు.
0: అండ్ హీ టేక్స్ అపాన్ హింసెల్ఫ్ ద ఫార్మ్ ఆఫ్ శివ.
1: శివస్వరూపంగా ఏమిటి?
0: వాట్ ఈస్ శివ?
1: అన్ని విధాల త్యాగమైనటువంటి వాడు.
0: హీ సింబలైజెస్ సాక్రిఫైస్.
1: ఏ విధంగా త్యాగం చేసుకున్నాడు?
0: హౌ డస్ హీ సాక్రిఫైస్?
1: అన్నింటి కూడాను ఒక్కటి కూడా తన దేహం కూడాను తాను త్యాగం చేసుకునేటువంటి వాడు శివుడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ శివ సాక్రిఫైసెస్ హిస్ బాడీ.
1: ఈ బాడీని ఏ విధంగా త్యాగం చేశాడు?
0: How did he do it?
1: Prapanchamlo prati manavudu kudanu dehanni amitanga premistuntadu.
0: In this world every man is attached to the body.
1: Kani itti dehabhimanam kudanu athaku teliyadu.
0: Shiva has no body attachment.
1: Ee dehabhimanam purti tejinchi
0: he has given up the body attachment.
1: Atmaabhimanam nunde tane atmana imarchi
0: he remained in the state of the self, Atma.
1: దినదినం ఊరూరు తిరుమమిత్తుడు గాని కంటి ఇంటి పట్టిన కీటి కురివలేదే అని పార్వతి బోధించింది.
0: పార్వతి టోల్ హిమ్ యు గో రౌండ్ ద హోల్ ఆఫ్ ది సిటీ విజిటింగ్ హౌస్ ఆఫ్టర్ అదర్ హౌస్.
1: ఒక ఇల్లు కూడా లేదే.
0: యూ డోంట్ హ్యావ్ రెసిడెన్స్.
1: ఉండి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఫార్?
1: దినదినం ఊరూరు తిరుపమెత్తుడు గాని ఇంటి పట్టిన కూటికి ఇరవలేదే.
0: యూ గో రౌండ్ హౌస్ టు హౌస్ బెగ్గింగ్ ఫుడ్. యూ
1: డోంట్ హ్యావ్ రెసిడెన్స్. తన దోశను కంపలేదే.
0: యు హావ్ నో షెల్టర్.
1: ఇచ్చి కాపురము నేను ఎట్లు చేతు అనింది.
0: హౌ కెన్ ఐ బీ ఇన్ దిస్ ఫ్యామిలీ షీ సెడ్.
1: పరమ శాంతంతో శివుడు బోధించాడు.
0: శివ ప్యాసిఫై
1: పార్వతి, ఇల్లు కట్టిన మాత్రాన ఏమి అయ్యే?
0: వాట్ హ్యాపన్స్ ఈవెన్ ఇఫ్ యు హావ్ బిగ్ హౌస్?
1: ఎలుకలు మనకన్నా ముందే చేరు.
0: And the rats will get in even before we go.
1: ఎలుకలు రాగడి ఏకని ఒక పిల్లి.
0: And then there will be cat also following rat.
1: పిల్లి బాలకుని ఒక పెయ్యవలయు.
0: And you have so many problems.
1: సంసారం ఇది, దీన్ని మీరు ఏమాత్రం ఆశించకూడదు అని చెప్పాడు పార్వతికి.
0: And he told Parvati this way, don't expect these things.
1: అటువంటి సర్వసంగ పరిత్యాగైనటువంటి వాడు ఈశ్వరుడు.
0: ఈశ్వర ఇస్ ఎ టోటల్ రినన్షియంట్.
1: మౌళి గుడికెళ్ళి చంద్ర మర్ఖండ కళతోడ బెడదారు గుంపెడు జడతోడ.
0: అండ్ హి హస్ గాట్ ద ఫోర్ లాక్స్ విచ్ ఆర్ ఇంటర్వోవెన్.
1: జడలలో ప్రవహించు చెదరేటి చిగుతోడ.
0: అండ్ విత్ ఆల్ ద షైనింగ్ light over there.
1: Dambaina palanetrammu thoda.
0: With the forehead which is so big.
1: Nalla regadi vanti nallani medu thoda.
0: With the dark neck.
1: కరమలు నాగ కంకణము తేడ.
0: అండ్ ఆల్ ది యాంకిల్ దేర్.
1: నడుములు చుట్టిన నాగ చర్మము తోడ.
0: అండ్ దేర్ యు ఫైండ్ ద స్కిన్
1: అరౌండ్ ది భస్మము తోడ.
0: అండ్ విత్ భస్మ విభూషణ.
1: దొడ్డ కుంకుమ బొట్టుతో.
0: అండ్ ది కుంకుమ ఆన్ ద ఫోర్ హెడ్.
1: తామూల రాగాధరము తోడ. తలహేమ మైవజ్ర తాటంకములు తోడ. భిక్షాశ్రమధ్య వృష్టి తోడ. నల్ల కులువలు దునుమాడు కొల్లలాగుడు మెరుగు చామన చాయని మేని తోడ.
0: With all the shine, with all the light, and the skin around the waist, and the kumkum on the forehead, Shiva shines. And Shiva sacrificed the body.
1: Markhanda kada toda.
0: With all the shining light of the moon.
1: Bedadaru gumpedu jadal toda.
0: With all the four locks interwoven.
1: Jadallo prabhinchu chadareti tiku toda.
0: And there is find a resplendent.
1: Dambaina pala netrammu toda.
0: With a white forehead.
1: Ilanti veshani dharinchi.
0: With that apparel.
1: Sarvasanga parityagai.
0: He sacrificed all.
1: Kevalamu prapanchamulaku gnana bodhana chalutu.
0: He taught the lessons of wisdom to the world.
1: ఈ జ్ఞానం అంటే ఏమిటని చెప్పారు.
0: What is wisdom?
1: త్రికరణ శుద్ధి ఏ జ్ఞానము అన్నాడు కట్టగలపటికి.
0: Jnana meant the purity of heart is jnana.
1: మన దేహమును పరిశుద్ధం చేసుకోవాలి.
0: We have to keep our body pure.
1: మన మనసును పరిశుద్ధం చేసుకోవాలి.
0: Mind must be purified.
1: మన కర్మను మనం పరిశుద్ధం చేసుకోవాలి.
0: Our actions must be pure.
1: కలుగునే దీనిని the proper study of mankind is man and
0: this what is said the proper study of mankind is man
1: and ఏంటి ఆ mankind
0: what is mankind
1: శరీర మనసు కర్మల యొక్క ఏకత్వమే mankind
0: it only means unifying thought word and deed
1: ఈ తరాన్ని మనం ఈనాడు చేస్తున్నామా?
0: ఆర్ యూ డూయింగ్ లైక్ దిస్?
1: పెద్ద శ్రమ పడనక్కర్లేదు.
0: యు డోంట్ నీడ్ ఎక్సర్సైజ్.
1: కష్టపడనక్కర్లేదు.
0: యు డోంట్ నీడ్ టు స్ట్రెయిన్.
1: మన శరీర శుద్ధత.
0: చెక్ చెక్ ది
1: గంగా నదికి సద్లోనే ఉంటుంటారు.
0: అండ్ ఈస్ దేర్ వెరీ క్లోజ్.
1: కానీ స్నానం చేయరు.
0: Though river is so close, you don't take bath.
1: ఏమి ప్రయోజనం?
0: What is the use?
1: కనుకని అన్ని ఉండి కూడాను వారు పరిశుద్ధతకు పూనుకోవటం లేదు.
0: Though we have all, we are not pure.
1: దీనినే అశుద్ధతో కూడినటువంటి వాడు.
0: హీఈస్ ఫుల్ ఆఫ్ డర్ట్ టుడే.
1: అన్ని అనుకూలములు ఉండి కూడాను మనం ఈ అనుకూలాన్ని సద్వినియోగం చేసుకోలేకుండా పోతున్నాం.
0: దో వీ హావ్ ఆల్ కన్వీనియన్సెస్ వీఆర్ నాట్ మేకింగ్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దెమ్.
1: అది సోమరితనం అన్నారు.
0: ఇట్ ఈస్ ఆల్ లేజినెస్.
1: ఈ సోమరత్వం ఉన్నటువంటి వాడు తమో గుణంతో విద్యుత్తుంటాడు.
0: ద వన్ హూ ఈస్ లేజీ ఈస్ ఫుల్ ఆఫ్ అనిమల్ క్వాలిటీ తమో గుణ.
1: ఈ అనిమల్ క్వాలిటీని పూర్తి నిర్మూలం గావించి
0: వన్ హ్యాస్ టు కిల్ అనిమల్ క్వాలిటీ.
1: మానవత్వాన్ని పెంచుకుని
0: డెవలప్ హ్యూమన్ క్వాలిటీ.
1: దాన్ని దైవత్వంగా మార్చుకోవాలి.
0: అండ్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు డివైన్ క్వాలిటీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ముఖ్యంగా ఈనాడు మీరు గుర్తించవలసినటువంటిది
0: వాట్ యు హావ్ టు నో టుడే ఈస్
1: చిత్తశుద్ధి కోసం మీరు ప్రాకులాడాలి.
0: స్ట్రగుల్ హార్డ్ ఫర్ ప్యూరిటీ ఆఫ్ ద హార్ట్.
1: చిత్తశుద్ధి ఒకటి ఉంటున్న సర్వము సిద్ధి కలుగుతుంది.
0: విత్ ది ప్యూరిటీ ఇన్ హార్ట్ యూ విల్ హ్యావ్ ఎవ్రీథింగ్.
1: చిత్తశుద్ధికి మనం తినే అన్నము,
0: ఫర్ ద ఫుడ్ యూ టేక్,
1: తినే భావము,
0: ద ఫీలింగ్,
1: అనుభవించే ఆనందము, ఈ మూడింటి యొక్క ఏకత్వము కావాలి.
0: ద ఫుడ్ దట్ వీ టేక్ అండ్ ద ఫీలింగ్ విత్ విచ్ వీ టేక్ అండ్ ద ఎంజాయ్మెంట్ వీ హావ్
1: వండేటువంటి సమయం లోపల వంటను పరిశుద్ధంగా మనం వండాలి.
0: అండ్ వైల్ కుకింగ్ ఇట్ షుడ్ బి ప్యూర్.
1: పూర్వకాలం నందు
0: ఎర్లియర్
1: ఆచార బ్రాహ్మణులైన వారందరూ కూడాను
0: people of tradition
1: తాను భుజించేటువంటి ఆహారము తన పత్నే వండాలి కాని ఇతరులు వండడానికి వీలు కాదన్నాడు.
0: They insisted that the wife has to cook for him.
1: అనగా ఆ యొక్క పత్ని సర్వుని యొక్క గృహంలో ఉన్నటువంటి వారి సుక్షేమాన్ని మనసులో తలుచుకొని వండుతుంది.
0: Because wife cooks keeping in view the health of the householder.
1: ఈ కుక్స్ మనం పెట్టుకుంటే వాడు ఏ చింతతో చేస్తారో ఏమో.
0: If the cook is there, what
1: thinking you
0: have? What thought
1: you
0: will
1: be entertained?
0: All the thoughts of the cook will get into the food, turns into a poison.
1: So they didn't
0: entertain anybody.
1: Annam Brahma.
0: Food is God. And then food is God in full.
1: Raso Vishnu.
0: Essence is Vishnu.
1: Food valla rasanga maarinatundi adi kuda nu pavitranga untuntadi.
0: And the essence of the food is bound to be sacred.
1: Kevalam sharira shubhrate ka maatrame kaadu.
0: Not merely for the body.
1: Manasika parishuddham kuda undali.
0: The mind should be pure.
1: Aa unde samayalopala padarthamu yokka vishayanni chakkaga vicharinchi undali.
0: While cooking, one should know the material that is cooked. Husband brought
1: vegetables.
0: How has he
1: brought them?
0: Because of position, authority, he might have brought the vegetables totally
1: free. Or the
0: vegetables might have been stolen from the market.
1: These
0: actions make the food polluted. And the very polluted food is a poison. Many people cannot know
1: this.
0: Out of the food that we take, we do so many actions. There are so many mistakes that we do.
1: Embodiment.
0: Have your food only after prayer.
1: అప్పుడే ఈ పన్నీ పరిశుద్ధమైపోతాయి.
0: Then everything will be pure.
1: పరిశుద్ధమైనప్పుడు శుద్ధ జ్ఞానం మనకు లభించుతుంది.
0: And out of pure food you will have pure knowledge.
1: ఒకానొక సమయం లోపల ఋషికేశ్ లోపల శివానంద ఆశ్రమం ప్రక్క లోపల ఒక ఆశ్రమం ఉండేటువంటిది.
0: At one time in Rishikesh, very close to Sivananda Ashrama, there is another hermitage.
1: అక్కడ అందరూ చాలా వరకు సన్యాసులు చేరేవారే. వారు వచ్చిన వారికందరికీ ఫ్రీ చపాతీలు ఇచ్చేటువంటి వారు.
0: There are number of celibates there and all chapatis are distributed freely to them.
1: ఆశ్రమ వాసులు కూడా దాన్ని భుజించేటువంటి వారు.
0: The inmates also had the same food.
1: కానీ నిత్య జీవితం గడిపేటువంటి పవిత్రమైనటువంటి జీవి ఒక సన్యాసి ఉంటున్నాడు.
0: There lies a sacred noble soul.
1: ఆ ముందు రోజు ఒక సేతి వారు ఉన్నారు. సేతి.
0: One day a seth, a rich man.
1: అతనికి ఓ భార్య మరణించడం చేత ఒక దినం 11వ దినము సమారాధన చేస్తూ వచ్చాడు.
0: That rich man lost his wife and on 11th day food was served to many people.
1: ఆ ఫుడ్ లోపల చాలా పాయిజన్ గా ఉంటుంది.
0: అండ్ ద ఫుడ్ వాజ్ ఎ కంప్లీట్ పాయిజన్.
1: ఏమిటది పాయిజన్?
0: వాట్ ఇస్ ద పాయిజన్?
1: ఆ బిడ్డ అనగా ఆ యొక్క వైఫ్ ఏ విధంగా మరణించింది?
0: హౌ డి షీ డై, ద వైఫ్ ఆఫ్ దిస్ రిచ్ మ్యాన్?
1: చూచాడు.
0: హి నో.
1: ఆ యొక్క సేతి చాలా వృద్ధుడు.
0: That said, rich man is old
1: person. Because
0: of his money, he could marry a
1: young girl. That
0: young girl was
1: shedding tears.
0: And she was so sad because of her
1: father who spoiled her life.
0: She was feeling very sad.
1: కనుకని ఆ బాధపడుతూ ఒకనాడు ఏం చేసింది? గ్యాంజెస్ లో పోయి పడిపోయింది.
0: One day what she did do? She jumped into Ganges.
1: ఆ మరణించినటువంటి ఆమెకు ఈ శ్రాద్ధం చేస్తూ వచ్చాడు ఈ భర్త.
0: అండ్ హీ వాస్ డూయింగ్ ఆబిచ్యూరీ రైట్స్ ఆన్ ద 11th డే.
1: ఆ శ్రాద్ధం చేసినటువంటి భోజనము ప్రతి ఆశ్రమానికి కూడాను పంపించాడు.
0: అండ్ ద ఫుడ్ ఈజ్ సప్లైడ్ టు ఆల్ ఆశ్రమ్స్ హెర్మిటేజెస్.
1: ఆ యొక్క ఆశ్రమాల లోపల ఒక పద్ధతి ఉంటుండాలి. వీరు వండి పంపించలేదు, ఇంత డబ్బును ఇచ్చేస్తే ఆశ్రమ వాసులే వండుకొని తింటారు.
0: ఇన్ ఫ్యాక్ట్ కుక్డ్ ఫుడ్ ఈజ్ నాట్ సెండ్ టు ఆల్ దీస్ ఆశ్రమ్స్, ఓన్లీ ప్రొవిజన్స్ ఆర్ గివెన్.
1: ఆశ్రమ లోపల ఫుడ్ చేశారు.
0: The food is made. All had partaken.
1: The
0: man of truth, the noble soul, could not sleep that night.
1: చాలా బాధపడుతూ వచ్చాడు.
0: హి వాస్ మిసరబుల్.
1: ఒక యంగ్ గర్ల్ కనిపించుకుంటూ వచ్చింది.
0: అండ్ హి కుడ్ విజువలైజ్ యంగ్ గర్ల్.
1: ఏమిటి, నాకు ఎప్పుడు కూడా ఈ చింత లేదే.
0: I don't have any thought of a woman.
1: నేను ఎప్పుడు విషయవాసంలో నేను వాసించనే.
0: I don't have any sensual pleasure.
1: నాకు ఎందుకు ఈ స్త్రీ స్వప్నంలో రావటం?
0: How is that I dream of a
1: woman? జ్ఞానంలో కూర్చునేటప్పటికే అందులో ఆమె కనిపించటం.
0: The moment he sat for meditation, he saw that young lady.
1: చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది.
0: It is a very miserable
1: thing. నేను తలంచినటువంటి విషయము నాకు స్వప్నంగా రూపొందుతుంది అది.
0: In fact, what I thought appears in
1: meditation. సచ్చిదానందమైనటువంటి గురువు దగ్గర పోయి ప్రశ్నించాడు.
0: And he questioned his guru, Sachidanandam.
1: స్వామి, నాకెందుకు ఈ దృశ్యం ఈ విధంగా కనిపిస్తుంది?
0: He said, Swami, why do I dream like this?
1: నాయన యోచన పడవద్దు.
0: Don't worry.
1: నేను విచారిస్తానని రెండవ దినము ఆ సేతి వాళ్ళ కుటుంబాన్ని పిలిపించి విచారించాడు. ఎందుకోసం ఈ తర్జనం చేశారు?
0: The guru said, I will investigate. He called for this rich man. Why the obituary rites performed on the 11th day?
1: ఈమె యువతి అనగా చాలా యంగ్ గర్ల్ ఈమె ఆత్మహత్య చేసుకుంది.
0: Then he could know that young girl committed suicide.
1: కనుకనే ఆ సూసైడ్ చేసుకున్నందుకు ఏ విధంగా చచ్చిందో ఏ విధంగా పోయిందో అది ఎవరు గుర్తించరు.
0: Nobody knows how she committed suicide.
1: 12వ దినము తద్దిన మాత్రం చేసుకుంటారు.
0: It is only 11th day which is a rite for fall.
1: ఈ విధంగా జరిగిన చరిత్రనంతా కూడాను ప్రబోధించాడు.
0: And he could know what all had happened.
1: 2వ దినము ఆ సచ్చిదానందం వచ్చి ఇతనికి సన్యాసికి చెప్పాడు, నాయన ఈ విధంగా మరణించింది తన వైఫ్.
0: The Satchidananda Guru told his disciple, this is how she committed suicide.
1: దానివల్ల ఈ యొక్క భోజనం లోపల ఆ యొక్క దుర్ప్రభావం అనేటువంటి యొక్క సిచ్యుయల్ సోల్ ఈమె కనిపిస్తూ వచ్చింది.
0: Because of these effects of the departed soul, the food is poisoned and you could see her in your vision.
1: భావం కూడాను ఇట్టి పవిత్రమైనటువంటి మార్గాన్ని నిర్మూలన చేసి అపవిత్రమైనటువంటి దృశ్యాలంతా కనిపింపజేస్తుంది.
0: The feeling also, if it is impure, it shows all impurities in vision.
1: ఆ రాత్రి సన్యాసి భోజనం కూడా మానివేశాడు.
0: That day renunciant has given up taking food.
1: Palam dintamu kalam gadapatam.
0: He had partaken only fruits.
1: Edo inta palu tagatam kalam gadapatam.
0: And he just took
1: dehaniki edo undali kada.
0: Something is required for the body.
1: Vichanam deharachatam dehani kaapadukune nimittamu kontha aaharam undali.
0: Food is essential for the maintenance of the body.
1: Enta sadakudainappudigini కొత్త కార్ అయినప్పటికీ పెట్రోల్ వేయాలి కదా.
0: ఇట్ మే బి ఎ స్పెరెంట్ ఆర్ ఇట్ మే బి ఎ న్యూ కార్. ఇట్
1: పెట్రోల్ వేయాలి, కార్ రన్ కాదు.
0: వితౌట్ పెట్రోల్ ఇట్ వోంట్ రన్.
1: కాబట్టి దేహం అనేటువంటి కారుకు ఈ పెట్రోల్ అనేటువంటి భుజం భుజించకపోతే ఏమి జరగదు.
0: బాడీ ఇస్ ద కార్ దట్ రిక్వైర్స్ ద పెట్రోల్ ఆఫ్ ఫుడ్ టు రన్.
1: కనుక ఏదో ఒకటి భుజించాలి.
0: వన్ హ్యాస్ టు ఈట్ సంథింగ్ ఆర్ అదర్.
1: కాలం గడుపుతూ వచ్చాడు.
0: సో స్పెండింగ్ టైమ్ లైక్ దట్.
1: అప్పటి నుంచి అతనికి ఈ దృశ్యం కనిపించడం లేదు.
0: అండ్ సిన్స్ దెన్ దిస్ డ్రీమింగ్
1: ఎన్నో దృశ్యములు మన స్వప్నంలో కనిపించకుండా ఉండవలసినటువంటి అన్ని కనిపిస్తుంటాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ సో మెనీ సీన్స్ అపియర్ ఇన్ అవర్ డ్రీమ్స్.
1: స్వప్నం నందు మాత్రమే కాదు జ్ఞానం నందు కూడా ఇవన్నీ ప్రత్యక్షం అవుతుంటాయి.
0: యూ ఆల్సో కమ్ అక్రాస్ దోస్ సీన్స్ వైల్ ఇన్ మెడిటేషన్.
1: ఇవి కేవలం ఆహారం నుంచి ఏర్పడేటువంటి దోషం లేదు.
0: దే ఆర్ ఆల్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ ద ఫుడ్.
1: ఆహారం నుంచి ఆహారం సంపాదించినటువంటి వ్యక్తి నుంచి మనకి ఈ దోషములు ఏర్పడుతుంటాయి.
0: ద ఫుడ్ And the one who brought the food and his feelings are responsible for this. కనుకనే
1: ఆ ప్రాచీన కాలం నందు స్వయం పాకం.
0: So in ancient days they all cooked for themselves.
1: ఎక్కడైనా మార్కెట్ కి పోయినప్పుడు కూరగాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి అని అడగాలి.
0: If any provisions are brought home, you should ask where from you got it.
1: అనగా ఇవేమైనా దొంగతనం తీసుకుని వచ్చారా లేక మరేమైనా తీసుకున్నారా అని బోధిస్తాలి.
0: Have you stolen them or accepted as bribe? You should question.
1: కనుక దోషరహితమైనటువంటి వస్తువులే మనం భుజించాలి.
0: వీ హావ్ టు ఈట్ ఓన్లీ డిఫెక్ట్లెస్ ఫుడ్.
1: ఆ విధంగా దోషాన్ని పరిశీలించడం చాలా కష్టమవుతుంది.
0: ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఇన్వెస్టిగేట్ ద మిస్టేక్.
1: కనుక భుజించడానికి పూర్వము
0: బిఫోర్ యూ ఈట్ ఫుడ్
1: బ్రహ్మార్పణం బ్రహ్మహవిన్ బ్రహ్మాగ్నో బ్రహ్మనాహృతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన ఈ ప్రమాణం చేత మనం భుజించాలి.
0: ప్రే టు గాడ్, ఆఫర్ ఫుడ్ టు గాడ్ ఇన్ ఫుల్ అవేర్నెస్. ద వన్ హూ టేక్స్ యాక్సెప్ట్స్ ఫుడ్.
1: అది మీరు కాలేజీలో ఇప్పుడు ఎప్పుడు భోజన టైంలో అంతా మీరు స్మరిస్తుంటారు.
0: దిస్ ఈజ్ యువర్ ప్రేయర్ ఎట్ ద టైమ్ ఆఫ్ డైనింగ్.
1: అది పరిశుద్ధమైన భావంతో నీవు ప్రార్థిస్తే ఆ అన్నం పరిశుద్ధంగా మారిపోతుంది.
0: విత్ సీక్రెట్ థాట్ ఇఫ్ యూ ప్రే ద ఫుడ్ విల్ బి ప్యూర్.
1: ఎవరు ఏ దోషం చేసినప్పటికీ
0: ఎనీ మిస్టేక్ మే బి కమిటెడ్ బై దట్ మిస్టేక్ వుడ్ నాట్ గెట్ ఇన్ టు ద.
1: కనుకనే ఈ ఉభయ భారతి ఈ విధమైనటువంటి ప్రబోధలు ప్రపంచానికి చేస్తూ వచ్చింది.
0: దిస్ హాస్ బీన్ ద టీచింగ్ ఆఫ్ ఉభయ భారతి ఆల్ రౌండ్ ద వరల్డ్.
1: కనుకనే ఆమె పరిపూర్ణ జ్ఞానరాలు అయిపోయింది.
0: సో షీఈస్ ద వన్ ఆఫ్ టోటల్ విజ్డమ్.
1: అట్టి జ్ఞానం మనం సంపాదించాలంటే ఈ విధమైనటువంటి పరిశుద్ధమైన హృదయం కావాలి.
0: To acquire that pure knowledge, we should have sacred heart.
1: ఒకానొక సమయంలో విక్రమాదిత్యుడు పెద్ద సభ జరిపాడు.
0: At one time, Vikramaditya convened a big conference.
1: ఆ సభయందు ఏమని చెప్పాడు? బుద్ధి గొప్పదా, మేధస్సు గొప్పదా?
0: He questioned this way, is the intellect that is great or the mind, intelligence?
1: మేధస్సు.
0: మేధస్సు.
1: తెలివితేటలు.
0: The intelligence.
1: అది ఏది గొప్పది అని చేశాడు.
0: ఈ క్వశ్చన్ వాట్ ఈస్ గ్రేట్.
1: సమావేశమైనటువంటి పండితులందరూ కూడా మేధస్సే గొప్పది అన్నారు.
0: In the conference everybody said that it's intelligence that is great.
1: Vikramaditya danni angikarinchaledu.
0: Vikramaditya did not accept.
1: Annintikante buddhi chaala goppadi annadu.
0: Buddhi is superior to the mind.
1: Vedasu lopala konni konni marpulu chendutu undochunu.
0: Mind may have changes.
1: Vyaktigatamainatvanti marpulu chendutu undochunu.
0: There may be individual changes.
1: Pravartana sambandhinchinatvanti marpulu chendutu undochunu.
0: Changes based on the conduct.
1: Kaani buddhi chaala parishuddhamainatvantidi.
0: But intellect is pure.
1: కనుక నీ బుద్ధి కంటే మించినటువంటిది లేదు అన్నాడు.
0: సో దేర్ ఇస్ నథింగ్ గ్రేటర్ దాన్ ది ఇంటెలెక్ట్.
1: కనుక నీ బుద్ధి గ్రాహ్య మతేంద్రియం అని ప్రబోధించాడు.
0: దేర్ ఫోర్ ఈ సెడ్ దిస్ ఇంటెలెక్ట్ బుద్ధి ఈస్ ట్రాన్సెండెంట్.
1: దీనికి మించినటువంటి జ్ఞానం మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ విజ్డమ్.
1: మనం ఆశించేటువంటి ఆత్మ జ్ఞానం అంతా బుద్ధి అందే ఇమిడి ఉంటున్నది.
0: ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ ఈస్ ఇన్ ది ఇంటెలెక్ట్.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: అందరూ కూడాను ఈనాటి నుంచి కూడాను భుజించే సమయం లోపల పవిత్రమైన మంత్రాన్ని నిశ్చయించుకుని భుజించండి.
0: ఫ్రమ్ దిస్ డే బిఫోర్ యూ పార్టేక్ యువర్ ఫుడ్,
1: దోషమును కూడాను హృదయంలో ప్రవేశించవు.
0: అండ్ దెన్ నో మిస్టేక్ విల్ గెట్ ఇన్ యువర్ హార్ట్.
1: బ్రహ్మ
0: ఫుడ్ ఈస్ గాడ్.
1: రసో విష్ణు,
0: ది ఎసెన్స్ ఇస్ విష్ణు.
1: భోక్తో దేవో మహేశ్వర,
0: ద వన్ హూ ఈట్స్ ఇస్ మహేశ్వర.
1: మానవుని యొక్క భూలోకాలు కూడా చేరుస్తుంది.
0: ద ట్రినిటీ ఈజ్ ఈక్వల్ టు త్రీ వర్ల్డ్స్.
1: ఈ త్రికరణ శుద్ధియే నిజమైన పవిత్ర జ్ఞానం అనుకున్నాను.
0: ద ప్యూరిటీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్ ఇస్ విజ్డమ్.
1: ఏ సాధన చేయకపోయినప్పటికీ పర్వాలేదు.
0: యూ డోంట్ నీడ్ టు ఫాలో ఎనీ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: ఏదో చేస్తుంటాం మనం సాధనలో.
0: వి డూ సర్టన్
1: సాధనలు ప్రధానంగా సాధనలు కేవలం తాత్కాలిక తృప్తి కోసం మాత్రమే.
0: దీ స్పిరిచువల్ పాత్స్ గివ్ యూ టెంపరీ హ్యాపీనెస్.
1: అది కాదు, ఇది శాశ్వతమైనటువంటి ఆనందాన్ని అందిస్తుంది.
0: యూ నీడ్ ఎటర్నల్ బ్లిస్.
1: ఇలాంటి ఆనందాన్ని మనం పొందే నిమిత్తమై
0: టు ఎక్వైర్ దిస్ బ్లిస్
1: అన్నం బ్రహ్మ.
0: We should begin with food. Food is God.
1: Rakto Devo Maheshwara.
0: Yes, is Vishnu.
1: Manam tine baharamu, raktamu, dani santarinchetundi yangamulu anni kudunu parishuddham aipothayi.
0: Therefore, the food, the essence and the blood, they'll all be sanctified.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్
1: ఇలాంటి మంత్రం సరైన రీతిగా శుభ్రం చేయడానికి మనకు మొట్టమొదటి ఋతం సత్యం.
0: ఋతం సత్యం టు బిగిన్ విత్
1: అనగా ఋతం చాలా గొప్పది.
0: ఋతం ఇస్ గ్రేటెస్ట్.
1: ఋతం అనగా త్రికాల బాధ్యమైనటువంటి ఋతం.
0: ఋతం ఇస్ చేంజ్లెస్.
1: పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ మూడింటి యొక్క ఏకత్వాన్ని గర్చించినటువంటి ఋతం.
0: ఇట్ రిమైన్స్ ఆల్ ద సేమ్ ఇన్ ద పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్.
1: అది నిజమైన జ్ఞానము.
0: దట్ ఇస్ ట్రూ విజ్డమ్.
1: సత్యంలో కూడా కొన్ని కాలాల పరిణామంగా కొంచెం మార్పు చెందవచ్చును.
0: సత్య మే షో సర్టన్ చేంజెస్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైం.
1: కాలానుగుణంగా మార్పు చెందేటువంటిది అంతా కూడా మారకమన్నారు.
0: And that which is changeable is marakam.
1: ఎట్టి సమయమునందు కూడాను కాలమును వాస్తవము చేయకుండా పవిత్రమైనటువంటి దీని లోపల శాశ్వతంగా నిలిచేటువంటిది సరైనటువంటి మార్గము ఒక్కటే.
0: Therefore, the changeless, immortal, eternal path is tarakam only one.
1: ఇది తారకం కాదు, ఇది మారకం. మారకంలో మార్పు చెందుతుండాలి, తారకంలో ఉంటుండాలి సర్వము.
0: All the changes are there in only in మారకము, but not in తారకం.
1: ఇది తారక మంత్రము అని ప్రబోధిస్తూ వచ్చారు రామదత్తులు.
0: And this is తారక మంత్ర.
1: తారక మంత్రం అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ తారక మంత్రం?
1: మూడు కాలములు ఎందుకు మార్పు చెందినటువంటిది తారకము.
0: తారకము మీన్స్ దట్ విచ్ డస్ నాట్ చేంజ్.
1: తారకము సూటెరుగవలెనన్నా సద్గురుని కృపచే తారతమ్యము తెలుసుకునమన్నా.
0: చాంట్ తారక మంత్ర, గో టు యువర్ ప్రిసెప్టర్.
1: ఎరుకు మన పండకుండా జాగ్రత్త అనే తమ స్వప్నాశ శక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుకుని జీవాత్మ చదివిడి తారకము సూటెరుగవన్న.
0: నో తారక మంత్ర టు నో ది రియాలిటీ ద విట్నెస్ విచ్ ఎగ్జిస్ట్.
1: ఎప్పటికీ అరమరలు లేకుండా ఎప్పుడు తరచుకుని జీవాత్మ చదివిడి తారకం.
0: దేర్ ఫోర్ ద తారక స్పీక్స్ ఆఫ్ ది ఎటర్నల్ విట్నెస్ విచ్ ఈస్ సేమ్.
1: ఏ మతం వారైనా కానీ, ఏ కులం వారైనా కానీ తారక మంత్రాన్ని తెలుసుకోవాలి.
0: పీపుల్ ఆఫ్ ఎనీ కమ్యూనిటీ.
1: కానీ ఇప్పుడు భక్తులు భక్తులు భక్తులు అనుకుంటుంటారు.
0: కెన్ రిపీట్ తారక మంత్ర. వి కాల్
1: భక్తులు సాధన చేస్తున్నారే కానీ
0: వి అడాప్ట్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్.
1: అడుగు పెట్టిందంతా అసత్యమే.
0: ఎవ్రీ స్టెప్ వి అటర్ లైస్.
1: మాట పలికిందంతా అసత్యమే.
0: వాట్ ఎవర్ వి సే ఇస్ అన్ట్రూత్.
1: కాలు పెట్టిందంతా అధర్మమే.
0: ఎవ్రీ స్టెప్ ఇస్ అధార్మిక్, అన్రైచ్యూస్. అండ్ వాట్ ఆల్ వి స్పీక్ ఇస్ అన్ట్రూత్.
1: ప్రేమ అనేటువంటి దాంట్లో ఏమాత్రం కొంతవరకు నైనా కానీ సరైనటువంటి పరిశుద్ధం లేదు.
0: దేర్ ఇస్ నో ప్యూర్ లవ్ at any time.
1: స్వార్థ సప్రయోజనాలతో నిండి ఉంటుండాలి.
0: వి ఆర్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
1: ఇలాంటి యొక్క వ్యక్తిత్వం మనం ఏమాత్రం భావించకూడదు.
0: వీ షుడ్ నాట్ కన్సిడర్ దీస్ ట్రైట్స్.
1: భక్తులు భక్తులు అనుకోని ప్రపంచమంతా సంచరిస్తూ ఎంత దుర్మార్గమైనటువంటి పనులు చేస్తుంటారు.
0: కాలింగ్ అవర్ సెల్ఫ్ డివోటీస్ వీ కమిట్ ఆల్ వికెట్ డీడ్స్.
1: ఇలాంటి పాపానికి గురి అయినటువంటి వాడు మహాపాపి.
0: అండ్ హీస్ ది వర్స్ట్ ఆఫ్ ది సిన్నర్.
1: అలాంటి పాపిని ముఖం కూడా చూడకూడదు.
0: వీ షుడ్ నాట్ సీ ది ఫేస్ ఆఫ్ సచ్ సిన్నర్స్.
1: బయటకు చూస్తే మంచి అందచందములు కనిపిస్తారు.
0: ఎక్స్టర్నల్లీ దే ఆర్ హ్యాండ్సమ్.
1: కానీ లోపల చూస్తే అంతా మాలిన్యమే.
0: విదిన్ దే ఆర్ ఫుల్ ఆఫ్ పొల్యూషన్.
1: అలాంటి మాలిన్యాలకు మనం చేర్చుకోకూడదు.
0: వీ షుడ్ నాట్ హ్యావ్ సచ్ పొల్యూషన్ విదిన్.
1: ధనం కోసమని తన జీవితాన్ని అంతా నాశనం చేసుకుంటాడు.
0: పీపుల్ రూయిన్ దేర్ లైఫ్ ఫర్ మనీ.
1: ధనం కంపాదించవచ్చును.
0: మనీ యూ కెన్ హ్యావ్.
1: కొంతమంది నేను చెప్పారు, స్వామి స్వామి యొక్క బర్త్డేకి రావాలనుకుంటుంటే కొంతవరకు నువ్వు లీవ్ చిక్కటం లేదు.
0: సమ్ సే స్వామి వీ డోంట్ హ్యావ్ లీవ్ టు అటెండ్ భగవాన్.
1: సిక్ లీవ్ పెట్టేసేస్తామన్నారు.
0: దే సెడ్ దే విల్ అప్లై సిక్ లీవ్ అండ్ కమ్ హియర్.
1: నేను చెప్పాను సిక్కులు కూడా మంచిది కాదు.
0: స్వామి సెడ్ యు కెనాట్ అప్లై
1: సిక్కులు. అసత్యం చెప్పి వచ్చినట్టు నీవు రాకపోయినా మంచిదే కానీ నీవు అసత్యం చెప్పొద్దు.
0: డస్ నాట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యు డోంట్ కమ్, నెవర్ అట్టర్ ఎ లై.
1: సత్యవ్రతాన్ని ఆచరించండి.
0: అండ్ ప్రాక్టీస్ ట్రూత్.
1: ఆ సత్యం చేతని మీకు సర్వేశ్వరుడు మీకు సాక్షాత్కరిస్తాడు.
0: అండ్ ది ట్రూత్ విల్ టేక్ యూ టు గాడ్.
1: కనుక సత్యం చేతనే మనం దైవత్వాన్ని పొందాలి.
0: అండ్ ఇట్స్ ఓన్లీ ట్రూత్ యూ కెన్ దట్ గివ్స్ యూ మ్యానిఫెస్టేషన్ ఆఫ్ డివినిటీ.
1: మనం పవిత్రతను పొందాలి.
0: అండ్ దెన్ యూ కెన్ హావ్ దట్ సీక్రెట్ క్వాలిటీ.
1: నిజమైన జ్ఞానతత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలంటే నిజమైనటువంటి ప్రార్థనే చాలా అవసరం.
0: ద ట్రూ విజ్డమ్ కుడ్ బి అక్వైర్డ్ బై సిన్సియర్ ప్రేయర్.
1: అది అన్నం బ్రహ్మ.
0: దట్ ఈస్ ఫుడ్ ఇస్ గాడ్.
1: సో విష్ణు.
0: అండ్ ఎసెన్స్ ఇస్ విష్ణు.
1: దేవో మహేశ్వరః.
0: అండ్ ది ఇన్డ్వెల్లర్ ఇస్ మహేశ్వర.
1: ఇంతకంటే ఏం కావాలి?
0: వాట్ మోర్ ఈస్ రిక్వైర్డ్?
1: ఈ ప్రార్థన పెద్ద శ్రమ పడవలసిన అవసరం లేదు.
0: యూ డోంట్ నీడ్ టు స్ట్రెయిన్ టు ఆఫర్ దిస్ ప్రేయర్.
1: శ్రవణం,
0: లిసనింగ్,
1: కీర్తనం,
0: సింగింగ్,
1: విష్ణు స్మరణం,
0: చాంటింగ్,
1: పాద సేవనం,
0: సర్వీస్,
1: వందనం,
0: సాల్యుటేషన్,
1: ఆర్చనం,
0: వర్షిప్,
1: దాస్యం,
0: సర్విట్యూడ్,
1: స్నేహం,
0: ఫ్రెండ్షిప్,
1: ఆత్మనివేదనం,
0: సరెండర్.
1: మనం దైవంతో స్నేహం చేయాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ గాడ్.
1: స్నేహం ఒకటి ఉంటుంటే ప్రపంచం అంతా మన హస్తగతం అయిపోతుంది.
0: ఇఫ్ గాడ్ ఈజ్ యువర్ ఫ్రెండ్ ద హోల్ వరల్డ్ విల్ కమ్ టు యూ.
1: కానీ ఆ ఉన్న స్నేహాన్ని కూడా ఊడగొట్టుకుంటున్నారు ఈనాటి కర్మజీవులు.
0: అండ్ టుడే వీ లూజ్ అవర్ ఫ్రెండ్షిప్ విత్ గాడ్.
1: స్నేహం ఆత్మనివేదనకు ముందుగా స్నేహమే జపిస్తుంది.
0: బిఫోర్ సెల్ఫ్ సరెండర్ ఫ్రెండ్షిప్ ఈజ్ దేర్.
1: ఆ ఫ్రెండ్షిప్ అనేటువంటిది సామాన్యంతో లభించేటువంటిది కాదు.
0: ఫ్రెండ్షిప్ ఈజ్ నాట్ ఆర్డినరీ.
1: దానిని మనం సంపాదించుకోవాలి.
0: దట్ వీ షుడ్ హ్యావ్.
1: సంపాదించుకున్నటువంటి దాన్ని సార్థకం చేసుకోవాలి.
0: అండ్ దట్ ఫ్రెండ్షిప్ కల్టివేట్.
1: సార్థకం చేసుకున్నటువంటి దాన్ని సాధనలో నింపాలి.
0: షుడ్ ఫైండ్ ఇట్స్ ఫుల్ఫిల్మెంట్ ఇన్ సాధన.
1: కేవలం మాటలతో మనం కాలం వ్యర్థం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైం.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు ప్రత్యేకంగా మీరు గుర్తించవలసినటువంటి సత్యం పలకాలి.
0: వాట్ యూ షుడ్ నో టుడే ఈస్ యూ షుడ్ స్పీక్ ట్రూత్.
1: సత్యమే మన జీవితానికి ఆధారము.
0: ట్రూత్ ఈస్ ది
1: సత్యమే మన ప్రత్యక్షమైనటువంటి పరమాత్ముడు.
0: ట్రూత్ ఈస్ గాడ్.
1: ఆ సత్యాన్ని మనం ఉల్లంఘించకుండా సాధ్యమైనంత వరకు అనుచరులో పెట్టుకుంటాము.
0: అండ్ వీ షుడ్ ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్ టు ది
1: ఆహారం చాలా ప్రధానమైనటువంటిది.
0: ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
1: ఈ ఫుడ్ లోపల కూడా ఈ మూడు మార్గంలో అవలంబించాలి.
0: వీ షుడ్ ఫాలో దీస్ త్రీ పార్ట్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఫుడ్.
1: బ్రహ్మ.
0: ఫుడ్ ఈజ్ బ్రహ్మ.
1: ఎందుకంటే ఏం కావాలి?
0: వాట్ మోర్ యూ ఇస్ నీడెడ్.
1: రసో విష్ణు.
0: రస ఎసెన్స్.
1: భోక్తో దేవో మహేశ్వర.
0: అండ్ ద ఇన్డ్వెల్లర్ ఇస్ మహేశ్వర.
1: ఈ త్రికాలం ఎందుకు పవిత్రం గావించేటువంటి ఈ మూడే ప్రార్థనలు.
0: దీస్ త్రీ ప్రేయర్స్ విల్ నేచురలీ గివ్ యూ లిబరేషన్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ముఖ్యంగా మీరు జీవితం లోపల ఇలాంటి విద్యార్థులుగా వచ్చి ఈ ప్రదేశంలో ప్రవేశించి ఈ విధమైనటువంటి యొక్క సంభాషణలు విని కొంతవరకు అప్పుడో ఇప్పుడో కూడా కొంచెం మార్పు చేసుకోవటం చాలా అవసరము.
0: Being students here, spending time in this place, sanctum sanctorum, it gives you chance for transformation.
1: పరిగెత్తి వస్తుంటారు.
0: Many people from distant places come.
1: సమయం చిక్కితే ఛాలెంజ్ కాచుకొని ఉంటారు.
0: They are waiting for a chance to be
1: here. అలాంటి ఛాన్స్ అంతా కూడా ఈనాటి దక్కినటువంటిది చిక్కినటువంటిది సార్థకం చేసుకోవాలి.
0: See, make you proper use of the chances given to you.
1: ఏ శ్రవకరమైనటువంటి పదం కూడా మీరు ఉపయోగపెట్టకండి.
0: And never use any harsh words anytime.
1: ఎలాంటి పరిస్థితుల్లోనూ అసత్యం ఆడవద్దు.
0: Never speak untruth at any time.
1: ఏదైనా అసత్యం ఆడవలసి వస్తే సత్యమో వద్దు అసత్యమో వద్దు మౌనం వహించు.
0: If there is necessity to speak anything, just give up speaking at all. No, observe silence.
1: ఈ మౌనం చేతనే సర్వకార్యమును సిద్ధిస్తుంది.
0: By observing silence you can achieve everything.
1: సత్యం చెప్తే వివిధులకు అపకారం అవుతుందో ఏమో అని భయపడవద్దు.
0: By telling truth you may be afraid of harming somebody.
1: అసత్యం చెప్తే నేను పాపినైపోతానేమో అని భయపడవద్దు.
0: By uttering falsehood you may see that you may
1: sin. భయపడనక్కర్లేదు. సత్యమునకు విలువనక్కర్లేదు.
0: You don't need to fear to speak truth.
1: అలాంటి పరిస్థితుల్లో మౌనం వహించు.
0: Under those circumstances observe silence.
1: సత్యాసత్యములకు రెండింటికి అతీతంగా నీవు ఉంటుండు.
0: యూ షుడ్ బి బియాండ్ ద ట్రూత్ అండ్ అంట్రూత్.
1: సాధ్యమైనంత వరకు జీవితాన్ని సత్య మార్గంలో ప్రవేశపెట్టండి.
0: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్.
1: యువకులైనటువంటి వారు కాబట్టి స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
0: యాజ్ యువర్ యంగ్స్టర్స్ యూ షుడ్ నో స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
1: ఈ యంగ్ ఏజ్ లోపల మీరు స్టార్ట్ చేయాలి.
0: యూ షుడ్ స్టార్ట్ వైల్ యు ఆర్ యంగ్.
1: తర్వాత మీ యొక్క జీవితం చాలా సార్థకమవుతుంది.
0: ద హోల్ లైఫ్ వుడ్ బి కంఫర్టబుల్ అండ్ కన్వీనియంట్ దేర్ ఆఫ్టర్.
1: ఈ విధంగా సార్థకం గావించుకునే మార్గాన్ని ఈనాడు గుర్తించుకుని వర్తించడం అత్యవసరము.
0: ఇట్ ఇస్ నెసెసరీ టు లీడ్ ద లైఫ్ టు అటైన్ ద గోల్ ఆఫ్ లైఫ్.
1: నా పుట్టిన పండుగ నా పుట్టిన పండుగకు నేను ఎప్పుడు ఆశించలేదు.
0: భగవాన్ డస్ నాట్ వాంట్ సెలబ్రేషన్.
1: ఎప్పుడు పుట్టిన పండుగ ఆశించాలని నాకు ఆశ లేదు.
0: భగవాన్ డజంట్ డిజైర్ ద సెలబ్రేషన్.
1: ఎన్ని ప్రోగ్రామ్లు వచ్చినాయి కానీ వాటిని ఉల్లంఘించాను.
0: ద మెనీ ప్రోగ్రామ్స్ హి హస్ నాట్ పర్మిటెడ్ దెం.
1: జనాలు వచ్చినారు కాబట్టి ఈ యొక్క కర్మలు కూడా ఆచరించవలసి వచ్చింది.
0: బికాస్ సో మెనీ పీపుల్ ఆర్ హియర్ దిస్ హాస్ టు బి సెలబ్రేటెడ్
1: లేకపోతే నాకు ఈ ఉత్సాహమే లేదు.
0: భగవాన్ డజన్ వాంట్
1: ఈ పండుగలు చేసుకోవాలని ఆశనే లేదు.
0: హి డజన్ వాంట్ ఎనీ
1: సెలబ్రేషన్ నిత్యము పండుగే.
0: ఎవ్రీ డే ఇస్ ఎ ఫెస్టివల్
1: నేను
0: భగవాన్ ఈజ్ ఆఫ్ ఎటర్నల్ బ్లెస్
1: ఎట్టి ఆనందము ఇతరులు ఇచ్చేటువంటిది కాదు నాకు.
0: భగవాన్ బ్లెస్ ఈజ్ నాట్ ఫ్రమ్ ఎనీ
1: ఇతరుల ఆనందం కోసం నేను కాచుకోను.
0: హి డజన్ వెయిట్ ఫర్
1: నా ఆనందం నా నుండి ఉండేది.
0: దట్ బ్లెస్ ఈజ్ వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ బ్లెస్
1: ఆనందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తి.
0: ద బ్లెస్ ఆఫ్ భగవాన్ ఈజ్ ఎటర్నల్ బ్లెస్
1: ద్వంద్వాతీతం కలిగి సత్యం తత్వశాది లక్ష్యం.
0: ఇట్ ఈస్ నాన్ డ్యూవల్ సుప్రీం అండ్ స్పిరిచువల్
1: నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం.
0: ఇట్ ఈస్ ప్యూర్ అన్సలీడ్ అన్పొల్యూటెడ్ అన్బ్లెమిష్డ్ ఇట్ ఈస్
1: భావాతీతం త్రిగుణరహితం.
0: ఇట్ ఈస్ ట్రాన్సెండెంటల్ అట్రిబ్యూట్లెస్
1: నాకెట్టి గుణములు లేవు.
0: నో అట్రిబ్యూట్
1: నమ్మినా నమ్మకపోయినప్పటికీ నా యొక్క దీనికి నేనే ఆనందం.
0: బిలీవ్ ఇట్ ఆర్ నాట్ భగవాన్ ఈస్ పర్సానిఫికేషన్ ఆఫ్ బ్లెస్.
1: ఆ లోపములంతా మీలో ఉద్భవిస్తుంటాయి కానీ నాలో రావు.
0: ఆల్ డిఫెక్ట్స్ ఆర్ ఇన్ యూ.
1: ఏది నేను చేసినా మీ నిమిత్తమే.
0: వాట్ ఎవర్ హీ భగవాన్
1: మీ క్షేమం కోసమని
0: ఫర్ యువర్ వెల్ఫేర్
1: మీ పవిత్రత కోసమని
0: ఫర్ యువర్ ఓన్
1: మీ ఆనందం కోసమని
0: ఫర్ యువర్ హ్యాపీనెస్
1: నిరంతరం